0: Therefore, Veda declared that mind would return because it cannot comprehend.
1: Navasapriste, Napatale, Nabutale, Hagnana Pudegrande Nasi, Prema Iti Smritihi and Smriti Sruti Evidenga Chepindi. Na Prema Navasapuste. Na Prema Netmuti Kevan Akasmunchi Uttipadale.
0: It is the declaration of Sruti and Smriti that says that love has not come from the sky.
1: Let a woman in the puttiraledu.
0: It is not born out of earth.
1: ఇది పుట్టినది కాదు మిట్టినది కాదు.
0: ఇట్స్ నైదర్ బోర్న్ నర్ డైస్.
1: ఇది సర్వవ్యాపకమైనటువంటిది.
0: ఇట్స్ ఆల్ పర్వేసివ్.
1: అజ్ఞాన హృదయ గ్రంథేనాసి. ఈ ప్రాకృతమైనటువంటి భావము ఏనాడు మనం దూరం గావించమో అప్పుడు ఈ ప్రేమ ప్రకాశిస్తుంది.
0: ద మూమెంట్ యూ గివ్ అప్ ది వరల్డ్లీ ఫీలింగ్ దెన్ దిస్ లవ్ షైన్స్.
1: కనుక దీనికి ఈ విధమైనటువంటి యొక్క ప్రకాశాన్ని వేదం ప్రకటిస్తూ వచ్చింది.
0: This sort of light of love is expressed, taught by Veda.
1: Hrudaya grandhe nase iti srutihi. Sruti anaga Vedam.
0: Sruti is Vedam.
1: Ide Vedam cheppinatundi okka ghanamainatundi okka varnana.
0: This is the teaching and the description by Veda.
1: Inka evaru kuda ee premanu varninchadaniki veelu kaadu.
0: It's not possible for anybody to describe.
1: Enta varninchinappudiki Naradudu kuda chaala దీన్ని వర్ణించలేకపోయాడు.
0: నారద ఆల్సో కుడ్ నాట్ నారేట్ ఇన్ ఫుల్.
1: ఎంతో గొప్ప గొప్ప పదములంతా తెచ్చి ఉపయోగపెట్టాడు.
0: He used bombastic words.
1: Labdapumam, Iccha Ramo Bhavati, Tapto Bhavati, Matto Bhavati, Atma Ramo Bhavati. Ee vidhanga aneka rakamulaga cheptu vachadu. Kani okkati ee premaku samanam lekapoyindi.
0: He used all bombastic words. Not even one word would ever equal to love.
1: Prema oka ratnam vantidi annadu.
0: So love is a diamond.
1: Ee ratnamunaku inta viluva ani evaru cheppalaru.
0: No one can estimate its value.
1: Kanukane Tulasidas kudanu Namaratana Dhanapayu. రామరత్నం అనగా రామ అనేటువంటి ఒక నామం అనేటువంటిది పెద్ద రత్నం అన్నాడు.
0: ద నేమ్ ఆఫ్ రామ ఇస్ ఎ డైమండ్.
1: ప్రేమ అనేటువంటిది గొప్ప విలువైనటువంటి రత్నం అన్నాడు.
0: లవ్ ఇస్ ఎ హైలీ వాల్యుబుల్ డైమండ్.
1: ఇది ఎక్కడ చిక్కుతుంది?
0: వేర్ డు యు గెట్ ఇట్?
1: ఏ మార్కెట్ లో చిక్కుతుంది?
0: విచ్ మార్కెట్?
1: కేవలం సామాన్యమైనటువంటి రత్నాలే మార్కెట్ లోపల బట్టబయలు పెట్టరు.
0: You don't find just diamonds
1: anni
0: sold in the market.
1: Fish market lopale.
0: Those which are sold outside,
1: Ratnala market
0: fish. Ratnala
1: chala godrej lo petti, dirini evaru konagalugutaro, varini maatrame pravesha petti, chala guptanga vaaniki chuptaru.
0: Diamonds are kept in a safe custody. They will be shown to the one who is prepared to buy, who can afford.
1: Kaani ee prema ratnam aneetundi danni ekkada ammutunnaru?
0: This diamond of love, where is it sold?
1: Ekkada idi vyaparaniki sambandhinchinatundi kaadu.
0: It's not limited to business transaction.
1: Kanukane prema aneetundi bazaar lo,
0: though in the
1: prema
0: ane
1: angadi lopala,
0: and the shop of
1: prema swaroopudaina bhagavantude ee premanu avistunnadu.
0: God, who is the embodiment of love, will give you this love, the precious diamond.
1: Atanu okkadu tappa inkevaru deeniki master ledu.
0: God is only the master of this love, no one else.
1: Atanu daggara maatrame deeni pondadaniki veelavutundi.
0: You can only get from him alone.
1: Kanuka ilanti viluvainatundi ratnam ee prema.
0: Love is such a valuable diamond.
1: ప్రపంచంలో ఉండేటువంటి రత్నాలకంతా విలువ కట్టొచ్చు.
0: You can estimate the price of all the worldly diamonds.
1: ప్రేమ రత్నానికి మాత్రం ఎవరు కూడా విలువ చెప్పలేరు, కట్టలేరు.
0: But no one can ever estimate the price and the value of the diamond of love.
1: ఇంతటి ఘనమైన, ఇంతటి విలువైన, ఇంతటి పవిత్రమైన, ఇంతటి నిత్యమైన, ఇంతటి సత్యమైనటువంటి ఈ ప్రేమ తత్వాన్ని ఎంత వర్ణించినప్పటికీ ఇది సాధ్యం కాదు.
0: It's not possible to describe love in full. Which is mighty, the sacred eternal truth.
1: Kanuka premanu meeru alakshyanga bhavinchi premanu edo oka samanyamainatundiga meeru viswasinchi itvanti pavitramainatundi premanu meeru kolipokandi.
0: Don't consider love cheap. Never neglect it, never lose it, never drop it.
1: Idi tirigi chikkeetvantidi kaadu.
0: You cannot get it back.
1: Chikkina saayini okkaleeka chakka chesukondi.
0: Have Sai, having got him one.
1: Poyina chikkani pattisuni ee paada sevayandi.
0: When once you lose this opportunity of serving the Lord, you will not get
1: it.
0: It is only devotion that gives you power.
1: Itharula maatalu nimpuka nammi kompadeyakandi.
0: Don't be carried away by hearsay what others tell you.
1: Randi, randi, randi, randi, ee premanu konugondi.
0: Come along and experience and bask in this love.
1: ప్రేమముదిత మనసే కో

0: చెడ్డ బుద్ధులు మదిలోన చేరనేని, చెడ్డ బుద్ధులు మదిలోన చేరనేని, పిదప నాశము చేయు ఏ పెద్దనైనా, పిదప నాశము చేయు ఏ పెద్దనైనా.
1: వైట్ హ్యాండ్స్ ఆర్ బాన్ విత్ ఎ హంబుల్ బిగినింగ్ ఇన్ ఎ స్మాల్ స్కేల్, బట్ గ్రాడ్యువల్లీ దే విల్ ఈట్ అవే ది ఎంటైర్ వుడ్. లైక్ వైజ్ ఇస్ బ్యాడ్ బిహేవియర్, బ్యాడ్ థాట్స్ అరైజ్ ఇన్ ద మైండ్, ఇట్ విల్ డిస్ట్రాయ్, ఇట్ విల్ పుట్ టు రూయిన్ ఎనీ గ్రేట్ మ్యాన్ ఫర్ దట్ మ్యాటర్.
0: పొగకు మూలము నిప్పుల పుంజముండ, పొగకు మూలము నిప్పుల పుంజముండ, రైలు పరుగుకు నడిపించు డ్రైవరుండ, ఆటోమేటిక్ లైటుకు అవధులుండ, ఒకడు జగతిని సృష్టింప ఉండవలదే, ఒకడు జగతిని సృష్టింప ఉండవలదే, ఒకడు జగతిని సృష్టింప నుండవలదే.
1: ఫర్ ద స్మోక్ దేర్ ఇస్ ఫైర్ బిహైండ్, అండ్ ఫర్ ద రన్నింగ్ ట్రైన్ దేర్ ఇస్ ఎ డ్రైవర్. ఆటోమేటిక్ లైట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఏరియా. లైక్ దట్ డోంట్ యు ఫైండ్ ఎ క్రియేటర్ హూ క్రియేట్స్ ది ఎంటైర్ క్రియేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: దృశ్యముకు గోచరమయ్యే ఈ చరాచర రూపమంతయి కూడాను పంచభూతములతో కూడినటువంటిది.
1: ఆల్ దిస్ అపేరెంట్ వరల్డ్ కంప్రైజెస్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచం.
1: The manifestation and the brilliance of the five elements is this very world.
0: Panchabhutamula yokka vikasame ee prapancham.
1: The full blossoming of the five elements is this world.
0: Deeniki vishvamu ani kudanu maroka peru.
1: This is also called vishvamu, universe.
0: V plus sha plus hu, idi vishvam.
1: V plus sha plus N is Vishwamu.
0: Anaga, aneka rupamulato, aneka angamulato, aneka bhavamulato, ee jagattu nandu Bhagavantude swarupani dharistunnadu.
1: It only means that God has manifested in varied forms and names with so many feelings and thoughts.
0: Deenine Purusha Suktamanandu సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఈ విశ్వమంతయు కూడాను సహస్ర నేత్రములతో, సహస్ర శిరస్సులతో, సహస్ర పాదములతో, సహస్ర అస్త్రములతో, సహస్ర పరికరములతో ప్రభవించినటువంటిదే ఈ ప్రపంచం.
1: దిస్ వరల్డ్ ఈజ్ అవుట్ ఆఫ్ దట్ థౌజండ్ ఐడ్ వన్, ద వన్ విత్ థౌజండ్ హ్యాండ్స్ అండ్ థౌజండ్ ఫీట్.
0: విశ్వము కార్యము.
1: దిస్ యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
0: విష్ణువు కారణకుడు.
1: విష్ణు ఈజ్ ద కాజ్.
0: కార్యకారణ సంబంధమే ఈ యొక్క జగత్తు.
1: దిస్ వరల్డ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
0: కార్యమునందు ప్రథమైనటువంటి యొక్క గొప్ప స్వరూపాన్ని ధరించి ఉంటాడు భగవంతుడు.
1: God is in a mighty form, magnificent form.
0: కారణమునందు చాలా సూక్ష్మ స్వరూపాన్ని ధరించింటాడు.
1: But at the causal level, he is very subtle.
0: కానీ ఈ కార్యకారణం రెండు కూడాను ఒక్క దైవ స్వరూపమే.
1: However, the cause and effect are absolutely divine.
0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు.
1: In an atom, he is still smaller.
0: మేటి వస్తువునందున మేటి అగుచు.
1: He is bigger than the biggest.
0: సర్వమును సాక్షిభూతి అయి వెలగియున్న.
1: He shines there as an eternal witness.
0: ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే ఆత్మయగును.
1: That spirit, Atma, is Brahma. The Brahma is Atma.
0: సూక్ష్మమునందు సూక్ష్మస్వరూపాన్ని ధరించి ఉంటాడు.
1: He is subtle. He is very subtle. Smallest of the small.
0: ఘనమునందు ఘనస్వరూపుడై ఉంటాడు.
1: And is the biggest of the big.
0: ఈ సూక్ష్మ ఘనములకు రెండు కూడాను ఆకారమునందు భేదములే కాని అనంతమైనటువంటి యొక్క శక్తి యందు ఏకత్వమే.
1: Though there is difference in these two, micro and macro, but that infinite power is one.
0: ఈ అణుఘనములు రెండు కూడాను అవినాభావ సంబంధములు.
1: They are interrelated.
0: అన్యోన్య ఆశ్రయం.
1: And are interdependent.
0: కనుక ప్రకృతిని మనము ప్రకృతిగా భావించి దీనిని వేరుగా తూయవేయరాదు.
1: Therefore, you cannot neglect nature and treat it separate.
0: ప్రకృతియే పరమాత్మ, పరమాత్మయే ప్రకృతి.
1: Therefore, this nature is God, God is nature.
0: ఈ ప్రకృతి యందున్నటువంటి పంచభూతములు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే.
1: The five elements of this nature are the divine form.
0: కనుకనే భూమిని భూదేవత అని పిలుస్తూ వచ్చారు.
1: Therefore, earth is called a deity.
0: భూమి కూడాను దేవతనే.
1: This earth is also a deity.
0: తరువాత జలమును గంగా దేవత అంటున్నారు.
1: Water is worshipped as goddess Ganga.
0: కనుక జలమును కూడాను దేవుడనే భావిస్తున్నారు.
1: Water is also considered as God.
0: గాలిని వాయు దేవుడు అంటున్నారు.
1: Wind is also a deity.
0: అగ్నిని అగ్ని దేవుడు అంటున్నారు.
1: సో ఆల్సో ఫైర్, ద ఫైర్ గాడ్.
0: ఆకాశమును శబ్ద బ్రహ్మం అంటున్నారు.
1: దేర్ ఇన్ ద స్పేస్ యు ఫైండ్ శబ్ద బ్రహ్మన్ సౌండ్.
0: కనుక ఈ పంచభూతములు కూడాను భగవత్ స్వరూపములే.
1: దేర్ ఫోర్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ది డివైన్ ఫార్మ్స్.
0: ఇట్టి పంచభూతములున్న మనము కేవలము అలక్ష్యంగా భావించి దీనిని పెడమార్గములో దుర్వినియోగపరుచుకుంటున్నాం.
1: We neglect these five elements and misuse them in the wrong direction.
0: భూతములను మనము అలక్ష్యంగా చూచి దుర్వినియోగపరిచినప్పుడు దైవమునే దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది.
1: If you neglect and misuse, it means you are misusing the divinity.
0: కనుక పంచభూతములను కూడాను సక్రమమైన మార్గములో పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టి దాని ద్వారా మనం కూడాను పవిత్రులు కావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ ఎ సీక్రెట్ వే అండ్ బీ సీక్రెట్ ఇన్ టర్న్.
0: భగవంతునకు మరొక పేరు కూడాను కలదు.
1: గాడ్ హ్యాస్ అనదర్ నేమ్ దీస్ ఎలిమెంట్స్.
0: పుట్టుటకు పూర్వం ఉన్నటువంటి పదార్థములు కాని,
1: the material present prior to the birth,
0: ప్రస్తుతంలో ఉండినటువంటి పదార్థములు కాని,
1: or the material present now,
0: భవిష్యత్తులో కలగబోయేటువంటి పదార్థములు కాని,
1: or the material that awaits in future,
0: పుట్టించి పోషించి అంత్యము గావించినటువంటి వాడు భగవంతుడే.
1: The one who creates, sustains and annihilates is God himself.
0: ఈ మూడింటికి నీ అధిపతి అయినటువంటి ప్రభువు అతను తానే.
1: God is the master for all these three, creation, sustenance and annihilation.
0: కనుకనే భూత భవిష్యత్ వత్తాయ నమః అన్నారు.
1: Therefore, he is the master of the past, present and future.
0: భూతము వర్తమానము భవిష్యత్తు ఈ మూడింటికి కూడాను అధిపతి తానే.
1: So God is the master of the past, present and future.
0: కనుకనే ఆంధ్రులయందు సంవత్సరముల పదార్థములు కాని,
1: or the material that awaits in future,
0: పుట్టించి పోషించి అంత్యము గావించినటువంటి వాడు భగవంతుడే.
1: The one who creates, sustains and annihilates is

0: ఎప్పుడను అధిపతి తానే.
1: సో గాడ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ద పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: కనుకనే ఆంధ్రుల యందు సంవత్సరములు ప్రారంభించినప్పుడు ప్రభవ అంటారు.
1: దేర్ఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది న్యూ ఇయర్ ఈస్ కాల్డ్ ప్రభవ.
0: అనగా దీనన్నిటి కూడాను ప్రభు తానే.
1: It only means God is the Lord.
0: ప్రభువును మొట్టమొదట మనము విశ్వసించాలి.
1: సో వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద లార్డ్.
0: ప్రభువును విశ్వసించినప్పుడే ప్రకృతిని మనము చక్కగా శాంతిగా అనుభవించడానికి వీలవుతుంది.
1: When once you have full faith in the Lord, you can enjoy nature peacefully.
0: ఇది కొత్త కాదు, అనేక పర్యాయాలు చెప్పాను.
1: భగవాన్ సెడ్ ఎర్లియర్ రిపీటెడ్
0: ఈ జగత్తునందు మంచి చెడ్డలకు నిరంతరం కూడాను ఘర్షణ జరుగుతూనే ఉంటుంది.
1: There is a constant conflict between good and bad.
0: Dharma dharmamulaku garshana jarugutune untadi.
1: There is a fight between the righteous and unrighteous.
0: Idi tappinadi kaadu.
1: One cannot escape.
0: Oka vaipana kauravulu maroku vaipana pandavulu okati dharmamu rendavadi adharmamu ee rendintikini nirantaram kodanu garshana jarugutune untundadi.
1: Kauravas and Pandavas they fought. That's a kind of conflict between the good
0: and bad. కానీ ఇరువురి యందు ఉన్నటువంటి ఒక మనోభావములు ప్రత్యేకంగా ఉంటున్నాయి.
1: Their feelings are different.
0: కౌరవులు మొట్టమొదట మేము రాజులము కనుక ఫస్ట్ ఐ అని విశ్వసించారు.
1: Kauravas have taken into consideration the first I.
0: Next world అన్నారు.
1: Next position is given to the world.
0: Last God అన్నారు.
1: And they kept God in the last.
0: ఇది కౌరవుల యొక్క సాంప్రదాయం.
1: This is the order of priority given by Kauravas.
0: పాండవులు అది కాదు.
1: Pandavas didn't follow that.
0: First God.
1: They kept God in the first place.
0: Next world. Last I.
1: And they kept this I in the last.
0: కనుకనే పరమభక్తులైనటువంటి వారు ధర్మమూర్తులైనటువంటి వారు ఫస్ట్ గాడ్ మొట్టమొదటి స్థానంలో భగవంతుని ఉంచుకుంటారు.
1: Therefore, the one of righteousness and of great devotion.
0: అందుకోసమే భారతీయ సంస్కృతి యందు సాంప్రదాయం నందు మొట్టమొదటి సంవత్సరము ప్రభవ.
1: Therefore, as per the tradition culture of Andhra, it's called Prabhava.
0: Shukla, Rajotpatti, ఈ విధంగా ఒక్కొక్కటి భగవంతుని నామంలో చెప్తుంటూ వచ్చారు.
1: The names of various years are the names of God only.
0: ఇతను ఎట్టి దానికి సంబంధించినటువంటి వాడు కాదు.
1: హీఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ స్పెసిఫికలీ.
0: కనుకనే అతనికి మరొక పేరు కూడాను ఒకటి కలిగించి పిలుస్తూ వచ్చారు ఋషులు.
1: అండ్ హీ హాస్ అనదర్ నేమ్ నౌ.
0: అప్రమేయ అన్నారు పాపం.
1: హీఈస్ కాల్డ్ అప్రమేయ.
0: అప్రమేయుడు అనగా ఏమిటి?
1: What do you mean by that?
0: Pratyakshanga parochanga anumanani ee pramanamulaku ye maatram kuda chikkanatunte vaadu.
1: It only means he is beyond your comprehension.
0: Pramanamulu moodu rakamaina puttivuga unnai.
1: There are
0: pratyaksha pramanamu,
1: one direct evidence.
0: Anumana pramanamu,
1: the second benefit of doubt.
0: Inte kaadu.
1: Not on this.
0: ఇంకా కొన్ని రకములైనటువంటి విషయం లోపల చాలా ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్ గా వచ్చేటువంటివిగా ఉంటాయి.
1: అండ్ దేర్ ఇస్ ఆల్సో స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్.
0: పరోక్షంగా కూడా ఉంటుంటాది.
1: ఇట్స్ ఆల్సో ఇండైరెక్ట్.
0: ఎట్టి ప్రమాణమునకు కూడా చిక్కనటువంటి వాడు భగవంతుడు.
1: అండ్ హీ ఇస్ బియాండ్ ఆల్ ఎవిడెన్సెస్.
0: భగవంతుని ఇట్టిది అట్టిది అని ఎవరు నిర్ణయించడానికి సాధ్యం కాదు.
1: నో వన్ కెన్ డిసైడ్ ద స్పెసిఫిక్ నేచర్ ఆఫ్ ది డివినిటీ.
0: ఇతను భగవంతుడు ఇతను కాదు అని ఎవరు చెప్తారో వాడు మూర్ఖుడు.
1: He is a fool who says he is God, other is not.
0: కారణం ఏమిటి?
1: Why?
0: మా ఆత్మ సర్వభూతాంతరాత్మ. అందరి యందు ఉండేటువంటి ఆత్మ ఒక్కటే.
1: Because the same ఆత్మ is present in all.
0: అన్ని బల్బులు యందు చేరినటువంటి ఒక కరెంట్ ఒక్కటే.
1: The same current flows in all the bulbs.
0: అన్ని తీపులు యందు చేరినటువంటి చక్కెర ఒక్కటే.
1: The same sugar is present in all.
0: అన్ని నగలు యందు చేరినటువంటి బంగారు ఒక్కటే.
1: And the same gold is present in all jewels.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
0: పశువుల వన్నెలు వేరు పాలు ఒకటే.
1: ద కలర్ ఆఫ్ ద కౌస్ వేరీ బట్ ద మిల్క్ ఇస్ వన్.
0: జీవ జంతువులు వేరు,
1: ద లివింగ్ క్రీచర్స్ ఆర్ డిఫరెంట్.
0: జీవుండు ఒక్కడే
1: బట్ ది ఇన్డ్వెలర్ ఇస్ వన్.
0: పూల జాతులు వేరు పూజలు ఒకటే.
1: Flowers are of various varieties, but worship is one.
0: Teliyalekanu manavu telividappi.
1: As they are not intelligent, they become fools.
0: Bratuku kosamu bahubada baddulairi.
1: To carry out their living, they struggle hard.
0: Intakantanu vereddi yelga paratu.

0: What else is to be conveyed to you?
1: Sadhu sadguna ganyulau vidyarthulara.
0: Oh, this assembly of noble students.
1: Yevuti bedamundi. ఇది మల్లె పూల పూజ, ఇది గులాబీ పూజ, ఇది సామంతి పూజ, ఇది చంపక పూజ అని పూజలు ప్రత్యేకంగా ఉందా? పూజ ఒక్కటే.
0: వర్షిప్ ఇస్
1: పుష్పములు వేరువేరుగా ఉండవచ్చు.
0: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్. దేర్ ఇస్ నథింగ్ లైక్ జాస్మిన్ వర్షిప్ అండ్ రోజ్ వర్షిప్.
1: కోసము బహుబాధ బద్దులైరి.
0: జస్ట్ ఫర్ దర్ లివింగ్ దే సఫర్.
1: ఈ ప్రాకృతమైన జీవితమునందు ఈ బ్రతికే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి భేదములు ఏర్పరచుకుంటూ వచ్చారు.
0: టు క్యారీ అవుట్ దేర్ లివింగ్ దే ఫాలో ఆల్ అప్ డిఫరెన్స్.
1: భేదములంతా ఇక్కడను ప్రవృత్తి యొక్క లక్షణములే.
0: అబ్జర్వెన్స్ ఆఫ్ ద డిఫరెన్సెస్ ఇస్ అన్ అవుట్
1: ప్రాకృతమైనటువంటి లక్షణములే.
0: ఇట్స్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్.
1: భౌతికమైనటువంటి లక్షణములే.
0: ఇట్స్ ఓన్లీ టెంపరమెంట్.
1: క్షణికమైన లక్షణములే.
0: ఇట్స్ మొమెంటరీ ఫీచర్.
1: కానీ సత్యమైన అనిత్యమైన శాశ్వతమైనటువంటి యొక్క అమృతమైనటువంటి లక్ష్యము ఒక్కటే ఆత్మతత్వము.
0: బట్ దట్ ఎటర్నల్ నెక్టరైన్ ట్రూత్ ఈస్ ద వన్ ఆఫ్ ఆత్మ.
1: కనుక మానవత్వం లోపల దైవత్వమైనటువంటిది సర్వుని యందు కూడాను సమంగానే ఉంటుండాలి.
0: Therefore, divinity is present uniform in the entire humanity.
1: అయితే కొంతమంది వారి యొక్క బుద్ధి యొక్క ప్రభను పురస్కరించుకొని చిన్నది పెద్దదిగా కనిపిస్తుంటారు.
0: సమ్ బేసింగ్ ఆన్ దేర్ ఇంటెలెక్ట్ కన్సిడర్డ్ స్మాల్ ఆర్ మోర్.
1: మన బుద్ధి మట్టితో చేసిన అద్దం వంటిది.
0: అవర్ ఇంటెలెక్ట్ ఇస్ లైక్ ఎ మిర.
1: ఈ అద్దం నందు ఎన్నో కోట్ల దూరం నందున్నటువంటి సూర్య నక్షత్రాదులు కూడా కనిపిస్తుంటాయి.
0: యూ కెన్ ఆల్సో వాచ్ ద సన్ అండ్ ద స్టార్స్ దేర్ ఇన్ ఎ స్మాల్ మిర.
1: అద్దము చేతిలో పట్టుకుని సూర్యుని వైపు త్రిప్పు ఆ సూర్య ప్రతిబింబము ఆ చిన్నటి అద్దంలో కనిపిస్తుంది.
0: ఇఫ్ యూ జస్ట్ ఎక్స్పోజ్ ద మిర్రర్ టు ద సన్ యూ విల్ సీ ద రిఫ్లెక్షన్.
1: యొక్క చుట్టుకొలత చాలా ఎన్నో మైళ్ళ దూరం ఉండేటువంటిది.
0: ఇట్స్ పెరిఫరీ సో వైడ్ ఎక్స్టెండింగ్ టు సో థౌసండ్స్ ఆఫ్ మైల్స్.
1: ఇంత చిన్న అద్దంలో కనిపిస్తున్నాడు.
0: యు ఫైండ్ సచ్ ఎ మైటీ సన్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఎ స్మాల్ మిర్రర్.
1: దక్షిణామూర్తి విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నాడు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరే. మన బుద్ధి అనే చిన్న మిర్రర్ లోపలనే విశ్వమంతా ఇమిడి ఉంటుండాలి.
0: ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ యు సీ ది ఎంటైర్ యూనివర్స్.
1: కనుక యూనివర్స్ అనగా ప్రపంచం అనగా విశ్వం అనగా ఎక్కడో బయట ఉన్నది కాదు, మన యందే ఉన్నది.
0: సో యూనివర్స్ ఆర్ వరల్డ్ వాట్ యు కాల్ ఇస్ రిఫ్లెక్షన్
1: ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఎవ్రీథింగ్ ఇస్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: నీ లోపల ఉన్నటువంటి దాన్ని బయట నీవు చూడగలుగుతున్నావు.
0: దిస్ వాట్ ఈస్ విత్ ఇన్ యూ యు ఆర్ ఏబుల్ టు సీ అవుట్
1: సైడ్. బయట ఏమాత్రం కూడా లేదు.
0: నథింగ్ వాట్స్ ఎవర్ ప్రెసెంట్
1: అవుట్ సైడ్. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే మాత్రమే మక్కువ అయి ఉన్నాడు అని. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువ అయి ఉన్నాడు.
0: హియర్ అండ్ దేర్ వేర్ ఎవర్ యు మే సీ యు ఫైండ్ ఓన్లీ వన్ ఆత్మ సో డియర్ టు యు.
1: ఎక్కడైనా నీ వెతుకు.
0: యు సర్చ్ ఎనీవేర్
1: ఒక్కటే
0: ఓన్లీ వన్.
1: కారణం ఏమిటి?
0: వై
1: ఈ పంచభూతములు ఒక్కటే.
0: ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ వన్.
1: దాన్ని మొన్నటి దినం చెప్పాను. అద్వైతం అనేటువంటిది మూడు రకములుగా ఉంటుండాలి.
0: Advaita non-dualism is of three types.
1: Bhava advaitamu.
0: One is the feeling level.
1: Karma advaitamu.
0: The level of the action.
1: Vastu advaitamu.
0: And then the material level.
1: Yemiti advaitam okkate kada moodu vidhamuluga enduku untundadi.
0: When non-dualism is just one principle, how do you consider it?
1: Aithe ee prakruti yandu manam nitya jeevithamlo anubhavistunnamu.
0: But however we experience in every day.
1: Bhava advaitam.
0: One, non-dualism at the level of feeling.
1: Yemiti.
0: What is this?
1: This is butta.
0: This is cloth. This is cloth.
1: This is not cloth.
0: This is not cloth.
1: This is a bundle of threads.
0: This is a bundle of threads.
1: Not threads.
0: Not threads.
1: This is cotton.
0: This is cotton.
1: Kabatti cotton, thread, cloth, moodu okkate.
0: Therefore cotton, thread and cloth are one and the same.
1: Deeni viyogamu, deeni rupanamamulu pratyekanga kanipistunnayi.
0: Its utility and the name of form differ.
1: పత్తి లేక దారం కాలేదు.
0: వితౌట్ కాటన్ యూ డోంట్ గెట్.
1: దారం లేక వస్త్రం కాలేదు.
0: వితౌట్ థ్రెడ్ యూ డోంట్ గెట్.
1: కాబట్టి ఇది వస్తువు యొక్క అద్వైతము.
0: సో దిస్ ఇస్ నాన్ డ్యూలిజం.
1: ఇది భావము.
0: దిస్ ఇస్ ద ఫీలింగ్.
1: ప్రతి ఒక భావము.
0: కాటన్ ఇస్ ద ఫీలింగ్.
1: దారము ఒక భావము.
0: సో ఆల్సో ద థ్రెడ్.
1: వస్త్రము ఒక భావము.
0: ద క్లాత్ ఇస్ ఆల్సో.
1: అయితే అన్నిటికీ ఉన్నటువంటిది పదార్థం ఒక్కటే.
0: హౌఎవర్ ది సేమ్ మెటీరియల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది త్రీ.
1: కనుకనే ఇది భావ అద్వైతము అన్నారు.
0: సో దిస్ ఇస్ కాల్డ్ నాన్ డ్యూలిజం అట్ ద లెవెల్ ఆఫ్ ఫీలింగ్.
1: రెండులాగా మా భావించడానికి వీలు కాదు.
0: యు కెనాట్ కన్సిడర్ ఇట్ ఆపోజిట్.
1: ఇది మన ప్రాకృతమైనటువంటి అద్వైతము.
0: దిస్ ఇస్ నాన్ డ్యూలిజం అట్ ద ఫిజికల్ లెవెల్.
1: ఇంకా క్రియాద్వైతం ఏమిటి?
0: దెన్ వాట్ ఇస్ దట్ యాక్షన్?
1: ఏ కర్మలు ఆచరించినప్పటికీ,
0: వాట్ ఎవర్ యాక్షన్ మైట్ బి అండర్ టేకెన్,
1: ఏ విధమైన పనులు చేసినప్పటికీ,
0: వాట్ ఎవర్ వర్క్ ఇస్ డన్,
1: ఎట్టి సేవలో మనం పాల్గొన్నప్పటికీ
0: ఎనీ సర్వీస్ రెండర్డ్
1: ఒక్క భావము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్ని కర్మలు కూడాను భగవంతుని ప్రీతిగా అర్పితం చేస్తున్నాను. ఈ అర్పిత భావం వచ్చినప్పుడు సర్వకర్మలు ఒక్కటే.
0: When once there is a feeling that all actions are offered to the lotus feet, as to please him, all actions become one.
1: నీవు అన్నం పెట్టావు భగవంతునికి.
0: Supposing you offer food to God.
1: అన్నం పెట్టక మునుపు అది అన్నము.
0: Even before it's offered, it is food.
1: భగవంతునికి ఆఫర్ చేసిన తర్వాత ప్రసాదం.
0: The moment it is offered, it becomes prasad.
1: భగవంతునికి ఫలములు నీవు పెట్టావు.
0: Supposing you offered a fruit.
1: పెట్టక మునుపు అది ఫలములు.
0: Prior to that, it never fruit.
1: కానీ నైవేద్యం జరిగిన తర్వాత అది ప్రసాదము.
0: The moment it is offered, it becomes prasad.
1: చక్కెర పొంగలి పెట్టావు. పులిహోర పెట్టావు.
0: పులిహోర.
1: భోజనం పెట్టావు.
0: భోజనం.
1: ఇవన్నీ కూడా నువ్వు భగవంతునికి నైవేద్యంగా పెట్టావు.
0: They are all offered to God.
1: కానీ పెట్టక మునుపు ఇది పులిహోర దద్దోజనము చక్కెర పొంగలి అని పెట్టచ్చు.
0: ప్రయర్ టు దట్ యు మే కీప్ సో మెనీ డిషెస్.
1: అర్పితమైన తర్వాత అంతా ప్రసాదమే.
0: వెన్ వన్స్ దే ఆర్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రసాద్.
1: కాబట్టి భగవత్ అర్పితమైనటువంటి అంతా కూడాను క్రియాద్వైతమే.
0: సో వాట్ ఆల్ దట్ ఇస్ ఆఫర్డ్ టు గాడ్ ఇస్ నాన్ డ్యువలిజం ఎట్ ద లెవెల్ ఆఫ్ యాక్షన్.
1: రెండు అనేటువంటిది లేనే లేదు.
0: దేర్ ఇస్ నో టూ అట్ ఆల్.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: Only one.
1: No, not two, only one.
0: Not two, only one.
1: Unnadi okkate okkati.
0: Only one, not two.
1: Adi kriyadvaitam.
0: That is non-dualism at the level of action.
1: Inka.
0: Then.
1: Moodavadi.
0: Third one.
1: Padarthadvaitam.
0: Material non-dualism.
1: Idi emiti?
0: What is this?
1: ఈ దేహములో
0: ఇన్ దిస్ బాడీ
1: ఈ దేహములో
0: హియర్
1: ఆ దేహములు అన్నింటి యందు కూడాను
0: అండ్ దోస్ బాడీస్
1: ఉన్నది పంచభూతములే.
0: ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్.
1: ఈ పంచభూతములు ప్రతి వ్యక్తి యందు కూడాను ఉన్నటువంటివే.
0: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్.
1: ఇవి ఏ పదార్థాద్వైతములు.
0: దిస్ ఇస్ వాట్ ఇస్ మెటీరియల్ నాన్ డ్యూలిజం.
1: నీ దగ్గర ఒక వస్తువు లేకపోతే మరొక దగ్గర ఆ వస్తువును మనం కోరవచ్చు.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్ట్ యూ కెన్ రిక్వెస్ట్ సమ్వన్ ఎల్స్.
1: నీవు కోరే వస్తువు నీ దగ్గరనే ఉంది.
0: In fact, what you desire is present with you. Then why should you ask for it?
1: ఈ ఎందున్నటువంటి ఒక పంచభూతములే ఎదుటివాణి ఎందు కూడా ఉంటున్నాయి.
0: The five elements in you are present in everyone.
1: ఈ ఎదుటివాణి యొక్క పంచభూతములు నీ ఎందు ఆశించాలి.
0: Then why do you expect others?
1: అది ఏ ద్వైతము.
0: That is dualism.
1: అరే నా ఎందున్నటువంటి పంచభూతములే తన ఎందు ఉంటున్నాయి ఎందుకు నేను కోరాలి?
0: The five elements in me are present in the other man also. I should ask for it. Both are same.
1: కాబట్టి నాకు ఇంకొక వస్తువు అక్కర్లేదు.
0: So I don't want any other thing.
1: ఇంకొక వ్యక్తి నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీ అదర్ పర్సన్.
1: ఇంకొక పదార్థం నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ ఎనీ ఆబ్జెక్ట్.
1: ఏకం ఏవ అద్వితీయం. ఇది ఏ ఒక్కటి.
0: ఓన్లీ వన్ నాట్ టూ.
1: ఏకోహం బహుశ్యాం బహుశ్యాం బహుశ్యాం.
0: వన్ మేనిఫెస్ట్ ఇన్ టూ మెనీ.
1: ఒకటే అనేకంగా రూపొందిపోయినాయి.
0: వన్ మేనిఫెస్ట్ ఇన్ టూ మెనీ.
1: ఒక బంగారు ఎన్నో నగలుగా తయారైపోయింది.
0: సేమ్ గోల్డ్ బికమ్స్ మెనీ జ్యూవెల్స్.
1: కనుకనే ఈ భగవతత్వం అనేటువంటిది పంచభూతముల సర్వులు యందు ఉండేటువంటివి.
0: దేర్ఫోర్ ది డివినిటీ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కనుక ఇందులో భేదమే లేదు.
0: సో దేర్ ఆర్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్.
1: ఏ పదార్థాద్వైతము.
0: దిస్ ఇస్ నాన్ డ్యూలిజం అట్ ద మెటీరియల్ లెవెల్.
1: ఈ మూడింటి యందు మానవుడు సమర్థుడైనప్పుడే సార్థకతను పొందుతాడు.
0: వెన్ మ్యాన్ అండర్స్టాండ్స్ అండ్ బికమ్స్ ఎన్ ఎక్స్పర్ట్
1: మనసు
0: ఇస్ లైఫ్.
1: ద్వైతం ఉంచుకొని
0: keeping dualistic mind
1: jeevitamunandu advaitanni betikinappudu
0: and leads life in non dualism
1: ashanti manaku praaptistundi
0: and his life will be one of restlessness.
1: Oka chinna udaharanam.
0: A small example.
1: Oka sreemantudu undeetunti vaadu.
0: There is a rich man.
1: Aa sreemantuniki emi pan ledu inka.
0: He has no other work to do.
1: Loading unloading loading unloading loading unloading tinatam kurchotam tinatam kurchotam.
0: He has no other work to do other than loading and unloading.
1: Ee vidhanga tinatam cheta ajirna vyadhi vachindi.
0: Because of excess of eating he was suffering from indigestion.
1: Oka special doctor ni teesukochadu.
0: A special doctor was brought.
1: Ini nivaranaku edi moola kaaranamu edi deeniki mandu annadu.
0: He just asked what medicine is to be taken.
1: చక్కని ఎక్స్పర్ట్ ఒక డాక్టర్ అతను చెప్పాడు.
0: డాక్టర్ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ హీ సెడ్.
1: శ్రీమంతుడా
0: ఓ రిచ్ మ్యాన్
1: నీవు నయా పైసా ఖర్చు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్పెండ్ నయా పైసా.
1: కానీ అజీర్ణ వ్యాధికి ఏ విధంగా నీకు నీవే తెప్పించుకున్నావు అజీర్ణం.
0: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఇండైజెషన్.
1: నీ కడుపు ఎంత పడుతుంది అనేటువంటిది నీకు తెలియదా?
0: డోంట్ యు నో హౌ మచ్ యువర్ స్టమక్ వుడ్ అకామిడేట్.
1: కేవలం దురాశ చేత ఊరికే కూరుతున్నావు కర్ర పెట్టి.
0: బికాస్ ఆఫ్ గ్రీడ్ యు ఆర్ స్టఫింగ్ యువర్ బెల్లీ.
1: దాని వల్ల అజీర్ణం అయిపోయింది.
2: Therefore it led to
1: indigestion. చిన్న శక్తి తక్కువ, పదార్థం ఎక్కువ.
2: Your power of digestion is less than
1: meat. అప్పుడు అజీర్ణ వ్యాధి వచ్చేసింది.
2: Here arises indigestion.
1: దీనికి చక్కని మందు చెప్తున్నాను వినమన్నాడు.
2: So I'll prescribe good medicine.
1: ఇంత ఉప్పు గడ్డ ఉంటుంది.
2: Here is a ball of salt.
1: ఇప్పుడు white salt అనే చాలా పౌడర్ గా వస్తుంది. పూర్వం అంత అట్ట కాదు, గడ్డలుగా వచ్చేది.
2: You find the salt in the form of balls earlier.
1: ఎప్పుడు చూసినా నీవు ఒక కంపుగడ్డను దవడను పెట్టుకుని దాని సారాన్ని మింగుతూ ఉంటుంది అన్నాడు.
2: యూ కీప్ వన్ బౌల్ ఆఫ్ సాల్ట్ అండ్ చూ ఇట్ కంటిన్యూస్.
1: ఎవరైనా అజీర్ణ వ్యాధిగా ఉండేటువంటి వాడు ఈ ఉద్యమం చేసుకోవచ్చు.
2: దోస్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఇండైజెషన్ కెన్ ఫాలో దిస్ ప్రిస్క్రిప్షన్.
1: ఆ విధంగా త్రాగుతూ త్రాగుతూ త్రాగుతూ వచ్చాడు ఆ ఉమ్మి నీరు.
2: And that rich man suffering of indigestion was chewing this salt.
1: అజీర్ణ వ్యాధి తగ్గిపోయింది.
2: After some time he got complete relief.
1: ఆ సమయానికే అతనికి బర్త్డే వచ్చింది.
2: At that time he was celebrating his birthday.
1: నా బర్త్డేకి నా అజీర్ణ వ్యాధి తగ్గిపోయింది కనుక అందరికి నేను స్వీట్ పంచాలి అనుకున్నాడు.
2: As I don't have indigestion any longer, as today happens my birthday, let me distribute sweets, he decided.
1: కాబట్టి ప్రతి మిఠాయి అంగడికి వెళ్ళాడు.
2: So he visited every shop, sweet shop.
1: అయ్యా నీ మిఠాయి ఏ రుచిగా ఉంటుందో చూడాలా.
2: I want to test which
1: అన్నాడు. కొంచెం గిల్లుకొని నోట్లో వేసుకున్నాడు.
2: And he picked a little and tasted.
1: ఉన్నది.
2: And it is fully salted.
1: నాకు సర్లేదని ఒకటి దాచి ఐదు ఆరు అంగళ్ళంతా దాటిపోయాడు.
2: He went on searching for a good sweet in all of the five sweet shops.
1: ఇతని యొక్క పరిస్థితి ఆరో అంగడి వాడు చక్కగా కనిపెట్టాడు.
2: That the sixth shopkeeper could understand his position.
1: అతని దగ్గరికి వెళ్లి నీ మిఠాయి ఎట్టుందో మొట్టమొదటి చూసి నేను కొంటాను అన్నాడు.
2: And he went to the sixth shop and said, let me taste. అంగడి వాడు
1: చెప్పాడు, మొట్టమొదటి అదిగో ఎదురుగా ఒక ట్యాప్ ఉంటుంది, అది కొళాయి ట్యాప్, అక్కడికి వెళ్లి నీ నోరు పూర్తి కడుక్కొని తీరా, అప్పుడు నేను నా లడ్డు రుచి చూపిస్తానన్నాడు.
2: The shopkeeper said, there lies the tap in front here, go and wash your mouth, then I'll give you the sweet.
1: అక్కడ పోయాడు. ఇతను చెప్పినట్టుగా నోరు బాగా క్లీన్ చేసుకున్నాడు. ఆ ఉన్నటువంటి ఉప్పు గడ్డను పక్కకు నొట్టేశాడు, క్లీన్ గా వచ్చాడు.
2: అండ్ లైక్ వైజ్
1: రుచి చూచాడు, తీయగా ఉంది, ఈ లడ్డు బాగుంది అన్నాడు.
2: దెన్ హీ టేస్టెడ్ లడ్డు, సో స్వీట్, దెన్ హీ సెడ్ ఇట్స్ గుడ్.
1: అప్పుడు ఆ లడ్డంగడి వాడు చెప్తున్నాడు,
2: దెన్ ద షాప్ కీపర్
1: పిచ్చివాడ నోటిలో ఉప్పు పెట్టుకుని ఎంత తీపి తింటే గానీ అది తీయగా ఉంటుంది, ఆ ఉప్పుగానే ఉంటుంది.
2: ద షాప్ కీపర్ సెడ్, హావింగ్ సాల్ట్ దేర్ ఆన్ వన్ హ్యాండ్ ఇన్ యువర్ మౌత్,
1: అదే విధముగానే
2: లైక్ వైజ్
1: ఈనాడు
2: టుడే
1: నాస్తికత్వం అనేటువంటి రోగం బయలుదేరినటువంటి వారికి
2: దిస్ డిసీజ్ ఆఫ్ ఎథీజం ఇస్ ర్యాంపెంట్.
1: ఒక విధమైనటువంటి యొక్క చేదు అనేటువంటి ఒక గడ్డను లోపల పెట్టుకుని ఎన్ని దీనాలు ఎన్ని రూపంలో అయినటువంటి ఒక స్వీట్ తిన్నప్పటికీ అది చేదుగానే ఉంటుంటుంది.
2: దే హ్యావ్ ఆల్ ద బిటర్నెస్ and they don't relish any sweet.
1: దురాలోచనలు దుశ్చింతనలు అనేటువంటిది తన నోటి అందుంచుకుని ఎంత మధురమైనటువంటి యొక్క దైవ ప్రీతికరమైనటువంటి యొక్క నామములు కాని సేవకులు కాని లేక పదములు కాని విన్నప్పటికీ అవి చేదుగానే ఉంటాయి, ఉప్పగానే ఉంటాయి.
2: With all the bitter thoughts and bitter feelings and bitter actions, you would not be able to relish any good activity, good thought.
1: ఈ తప్పు పదార్థముందా?
2: Does the mistake lie in the matter?
1: కాదు కాదు.
2: No.
1: మనలో ఉన్నటువంటి రోగదోషము.
2: The mistake lies with us.
1: ఒక మ్యారేజ్ కి వెళ్ళాడు ఒక డయాబెటిక్ పేషెంట్.
2: A diabetic patient attended a marriage.
1: Anta marriage lo andaru bhojanani kucchunnaru.
2: All sat there for
1: తీసుకొచ్చేంత లడ్డు లడ్డు జిలేబి జిలేబి జిలేబి అని పంచుకుంటూ వచ్చారు.
2: దే స్టార్టెడ్ సర్వింగ్ లడ్డు అండ్ జిలేబి స్వీట్స్.
1: అందులో కొంతమంది ఐదారు మంది మాకు వద్దండి వద్దండి అన్నారు.
2: 5 to 6 పీపుల్ సెడ్ వీ డోంట్ వాంట్ స్వీట్స్.
1: కానీ వారికి తినాలనే ఆశనే.
2: రియల్లీ స్పీకింగ్ దే వాంట్.
1: లోపల డయాబెటిక్ పేషెంట్, ఆ రోగం ఉంటుంది వారిలో.
2: బికాస్ దే సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్.
1: ఆ రోగం ఉండటం వల్ల నాకు వద్దంటున్నాడే కానీ నిజంగా ఆ తీపి వద్దని చెప్పడం కాదు.
2: బికాస్ ఆఫ్ ది డిసీజ్ ఆఫ్ డయాబెటీస్ దే సే నో, ఇన్ ఫ్యాక్ట్ దే వాంట్ ఇట్.
1: అదే విధంగానే
2: లైక్ వై
1: ఈ జగత్తునందు
2: ఇన్ దిస్ వరల్డ్
1: ఆస్తికులు నాస్తికులు
2: ఎథీస్ట్
1: ఆస్తిక నాస్తికులు ప్రాస్తికులు ఇంతమంది ఉంటున్నారు.
2: దేర్ ఆర్ సో మెనీ క్లాసెస్ ఆఫ్ పీపుల్.
1: అందులోపల ఈ ఆస్తికులు అనేటువంటి వారికి ఒక విధమైనటువంటి యొక్క ప్రీతి కలిగినప్పుడు ఏది తీసుకున్నా గానీ తీయగానే ఉంటుంటారు.
2: సో తీస్ వాట్ ఎవర్ దే టేక్ దే రిలిష్ దే లైక్ ఇట్.
1: కనుకనే కొంతమందికి ఒక దైవ ప్రీతి లేనటువంటి వారికి అన్ని కూడాను తాను తప్పుగానే ఉంటుంటాయి, ఏది తిన్నా కానీ అరుచిగానే ఉంటుంటాయి.
2: దోస్ దట్ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్, వాట్ ఎవర్ దే పార్టేక్ ఇట్ వుడ్ బి బిటర్.
1: ఇక్కడ ఉండినంత వరకు కూడాను విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ మరొకరేది కానీ మంచి పవిత్రమైన భావాలతో హృదయాన్ని నింపుకుంటారు.
0: సో లాంగ్ దే ఆర్ హియర్ స్టూడెంట్స్ ఆర్ టీచర్స్ దే ఆర్ సీక్రెట్.
1: అన్ని మంచిగానే కనిపిస్తాయి,
0: ఎవ్రీథింగ్ అపియర్స్ గుడ్,
1: మంచి మధురంగానే ఉంటాయి,
0: ఎవ్రీథింగ్ సో
1: స్వీట్. కానీ ఇక్కడ నుంచి దాటి వెళ్ళిన తర్వాత
0: దే మూమెంట్
1: ఈ ప్రకృతి యొక్క వాతావరణం లోపల పడి
0: బికాస్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్
1: రోగం వారిలో ప్రారంభమైపోతుంది.
0: దేర్ కమెన్సెస్ ది డిసీజ్.
1: ఏమిటి
0: వాట్ ఇస్
1: ప్రకృతి వాంఛలు అనేటువంటి రోగములు వస్తాయి.
0: ద డిజైర్ ఆఫ్ వరల్డ్ ఈ
1: ప్రకృతి వాంఛలనే రోగములు ఎప్పుడు తనలో ప్రవేశించను ఆధ్యాత్మికం దూరం అయిపోతుంది.
0: ద మూమెంట్ this disease of worldly desire
1: ఆధ్యాత్మిక పైన అన్ని రకమైనటువంటి ఆపోహలు పడిపోతారు.
0: ది స్పిరిచువాలిటీ లీవ్స్ యూ, దెన్ యూ విల్ బి కన్ఫ్యూజ్డ్.
1: ఇంకా వారి ఆ రోగములకు ఏమాత్రము నివారణ లేదు.
0: అండ్ దేర్ ఇస్ నో క్యూర్ ఫర్ సచ్ ఎ డిసీజ్.
1: ఒక క్యాన్సర్ కైనా కానీ నివారణ ఉంటుంది, కానీ భగవద్వేషం అనేటువంటి దానికి నివారణే లేదు.
0: దేర్ ఇస్ ఎ క్యూర్ ఫర్ క్యాన్సర్ బట్ నాట్ హేట్రెడ్ ఫర్ గాడ్.
1: చదువు తక్కువనా,
0: ఇస్ ఇట్ దట్ యూ డోంట్
1: టేక్ భావం తక్కువనా,
0: ఆర్ ఫీలింగ్.
1: రావణాసుడు 24 విద్యలు చదివాడు, శ్రీమంతుడు, బలవంతుడు, గుణవంతుడు, అన్ని ఉంటున్నాయి.
0: Yes, everything else.
1: కానీ
0: బట్
1: కామక్రోధములు రెండు లోపల ప్రవేశించడం చేతనే అన్నింటికి తాను దాసుడైపోయాడు.
0: బికాస్ ఆఫ్ డిసైర్ అండ్ యాంగర్ హీ బికేమ్ స్లేవ్
1: టు ఎవరీబడీ. ఆశకు దాసుడైన జగమంతటికి తను దాసుడే కదా.
0: When one becomes a slave to the desire, he becomes a slave to the whole world. The one who conquers desire.
1: Anasyam bunu dasumu lokulella. లోకమంతా అతనికి దాసత్వం పొందుతుంది.
0: ద హోల్ వరల్డ్ విల్ సర్వ్ హిమ్, ఎవ్రీబడి విల్ బికమ్ హిస్ స్లేవ్.
1: ఆశకే దాసుడైతే లోకానికే దాసుడైపోతాడు.
0: బట్ హీ బికమ్స్ ఎ స్లేవ్ టు ద డిజైర్,
1: దైవానికే దాసుడైతే లోకమే తనకు దాసత్వం పొందుతుంది.
0: బీ ఎ స్లేవ్ టు గాడ్, దెన్ ద హోల్ వరల్డ్ విల్ కమ్ టు యూ.
1: కనుకని మనము దైవత్వాన్ని విస్మరించకూడదు.
0: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్.
1: దానివల్ల మూడు చెప్పాడు.
0: Three things are pointed out.
1: వేదాంతం నందు చక్కని రత్నాల వంటి మూటలు, రత్నాల వంటి మాటలు.
0: There are precious words which are gems, valuable gems.
1: Jagatunu nammavaddu.
0: Never believe this word.
1: Daivamunu maruvavaddu.
0: Never forget God.
1: Maranamunu maruvavaddu.
0: And never forget death.
1: Ee moodu kudanu untuntai.
0: These three are essential.
1: Daivanni maruvavaddu.
0: Never forget God.
1: Lokanni nammavaddu.
0: Never believe this word.
1: Marananiki bhayapadavaddu.
0: And never be afraid of death.
1: అది తప్పింది కాదు.
0: యూ కెనాట్ ఎస్కేప్ దేర్.
1: ఈ మూడు చాలా విశ్వాసంగా చూసుకోవాలి.
0: దీస్ త్రీ యూ షుడ్ హావ్.
1: ఏమిటి? లోకాన్ని నమ్మవద్దు.
0: నెవర్ బిలీవ్ దిస్ వరల్డ్.
1: ఎందుకంటే క్షణ క్షణములకు నువ్వు మారిపోతుండాలి.
0: బికాస్ ద వరల్డ్ చేంజెస్ మొమెంట్ టు మొమెంట్.
1: దైవాన్ని విడువవద్దు.
0: నెవర్ ఫర్గెట్ గాడ్.
1: మరణములకు భయపడవద్దు.
0: నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్.
1: భయపడితే వదులుతుంది అది.
0: ఈవెన్ ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్,
1: అది ఎవరికి బంధుత్వాన్ని చూపించదు.
0: అండ్ ఇట్ షోస్ నో రిలేషన్షిప్ విత్ ఎనీబడీ.
1: అది ఎవరికి చూసినా గానీ తనకు తానుగానే ఉంటుంది.
0: ఇట్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈజ్, అన్మైండ్ఫుల్ ఆఫ్ ద రిలేషన్షిప్.
1: కానీ వేదాంత పరిభాష యందు ఈ మూడు కూడా చాలా ప్రధానమైనట్టుగా తెలుసుకోవాలి.
0: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ దీస్ ఆర్ ది చీఫ్ ప్రిన్సిపల్స్.
1: కనుక దైవత్వం అనేటువంటిది ఎక్కడనో ఏ ప్రదేశమునందో ఏ స్థానమునందో ఉంటుంటుంది, అక్కడ మాత్రమే మనకు కనిపిస్తుంది అనుకోవటం చాలా వెర్రితనం.
0: If we just limit divinity to a particular place and situation, it
1: sarvatra untundadi bhagavat tattvam.
0: Divinity is present
1: adi
0: everywhere.
1: Adi leni sthaname ledu.
0: There is no place without him.
1: Adi kaani roopame ledu.
0: There is no form without
1: adi
0: him.
1: Adi kaani padarthame ledu.
0: There is no material without him.
1: Kanaka chetana achetanamlandu kuda untundadi.
0: It is present in mobile and immobile.
1: Lokamulo scientists anta prati okati anu.
0: Scientists call it everything is of, made up of atoms.
1: Atoms అంటారు.
0: Atoms they say.
1: కాని లోకమంతా కూడా అణువుల యొక్క ప్రభావమే.
0: That the whole world is full of these atoms.
1: ఈ చెక్క ఉందంటే ఇదంతా కూడా అణు ప్రభావమే.
0: The wood is also full of atoms.
1: ఈ మైకర్ ఉన్నదంటే అదంతా అణు ప్రభావమే.
0: So also the speaker.
1: అంతా అణు యొక్క శక్తులు చేరికనే.
0: Everything is atomic power combination.
1: కాబట్టి వాళ్ళంతా దీన్ని అణువు అన్నారు.
0: So they all call it an atom.
1: కానీ ఆధ్యాత్మికులు దీన్ని శక్తి అన్నారు.
0: బట్ స్పిరిచువలిస్ట్ కాల్ ఇట్ యాజ్ పవర్.
1: వాళ్ళంతా కూడా కేవలం ఒక విధమైనటువంటి యొక్క శక్తి అన్నారు.
0: స్పిరిచువలిస్ట్ కాల్ ఇట్ పవర్.
1: వాళ్ళు ఎనర్జీ అన్నారు.
0: దే కాల్ ఇట్ ఎనర్జీ.
1: కాబట్టి పేరులు వ్యత్యాసమే కానీ పదార్థం ఒక్కటే.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద నేమ్.
1: ఎక్కడెక్కడ పరమాణు ఉంటుందో అక్కడంతా దైవత్వం ఉంటుండాలి.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ ఎన్ ఆటమ్ దేర్ ఇస్ డివినిటీ.
1: ప్రతి పరమాణువుకు ఒక రూపం ఉంటుండాలి.
0: ఎవ్రీ ఆటమ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఫామ్.
1: రూపం లేని అణువు లేదు.
0: దేర్ ఇస్ నో ఆటమ్ విదౌట్ ఎ ఫామ్.
1: కనుక దైవత్వాన్ని మనం విశ్వసించాలంటే మన హృదయవాసమే దైవత్వము.
0: టు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ వి షుడ్ నో గాడ్ డ్వెల్స్ ఇన్ అవర్ హార్ట్.
1: దైవమునకు అనేక రూపములు ఉంటున్నాయి.
2: గాడ్ హస్ మెనీ ఫార్మ్స్.
1: అనేక రూపములతో కూడినటువంటిదే దైవత్వము.
2: గాడ్ ఇస్ కాస్మిక్ విత్ వేరీడ్
1: ఫార్మ్స్. మన దేహం ఉంది.
2: We have a body.
1: కాళ్ళు ఉన్నాయి.
2: లెగ్స్.
1: చేతులు ఉన్నాయి.
2: హ్యాండ్స్.
1: రేళ్లు ఉన్నాయి.
2: ముక్కుంది.
1: కన్నులు ఉన్నాయి. చెవులు ఉన్నాయి. నోరు ఉన్నాయి. కడుపు ఉంది. అన్ని ఇవన్నీ చేరిందే దేహం.
2: ఆల్ టుగెదర్ మేక్ ఏ బాడీ.
1: ఇందులో ఒక్కోటి వేరు వేరుగా చేస్తే వేర్ ఇస్ బాడీ?
2: వీ కాంట్ కట్ ఆఫ్ ఫ్రాగ్మెంట్ ది వేరియస్ లింబ్స్.
1: అదే రీతిగానే జగత్తులో ఏది చూసినప్పటికీ అన్ని భగవంతుని యొక్క అంగములే.
2: సో వాట్ ఆల్ యూ ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ దర్ ఆల్ ద లింబ్స్ ఆఫ్ ది డివైన్.
1: కొండలంతా ఒక రాయమయము.
2: The whole mountain is made up of rock.
1: Bhoomanta mrunmayamu.
2: The earth is made up of mud.
1: Chamananta kashtamayamu.
2: Tree is made up of wood.
1: Dehamanta maamsamayamu.
2: Body is made up of
1: anta kudanu okkoka dani panchabhootamulu yokka mayame.
2: So everything is combination of the five elements.
1: Silamayamu parvatamu.
2: The mountain is made up of rock.
1: Kashtamayamu adavulu.
2: And the forest is
1: jalamayamu samudramu.
2: And ocean is of water. And earth is of mud.
1: Dehamu.
2: Human body is
1: anta panchabhootamulu yokka prabhuvame.
2: So everything is a combination of the five elements.
1: కాబట్టి సర్వము పంచభూతముల యొక్క స్వరూపమే.
2: సో ఎవ్రీథింగ్ ఇస్ ద మానిఫెస్టేషన్.
1: పంచభూతములే పరమాత్మ స్వరూపము.
2: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద డివైన్ ఫామ్.
1: పరమాత్మకు ప్రత్యేకమైనటువంటి రూపం కాదు.
2: గాడ్ ఈస్ నాట్ ఎ సెపరేట్
1: ఫామ్. ఈ అంధులైనటువంటి వారు అజ్ఞానులైనటువంటి వారికి ఈ సత్యాన్ని నిరూపించే నిమిత్తమై అవతారములు దిగి వస్తుంటాయి.
2: To demonstrate this fact to blind people, ignorant people, God descends as avatar.
1: అవతారము ప్రత్యేకమైన రూపంతో రాదు.
2: Incarnation doesn't come separate.
1: ఎందుకోసము?
2: Why?
1: జగత్తునందు పుట్టినటువంటి సర్వ జీవరాశులు కూడాను తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి.
2: ఆల్ క్రీచర్స్ ఆన్ ఎర్త్ డిశ్చార్జ్ దేర్ ఓన్ డ్యూటీ.
1: పశువులు, పక్షులు, క్రిమికీటకాదులు, చీమలు, దోమలు కూడాను తమ తమ కర్తవ్యాన్ని ఏమాత్రం కూడా భంగపరచుకోకుండా కాలం గడుపుతుంటాయి.
2: Animals, birds and bees, ants and mosquitoes, they discharge their duties.
1: అయితే ఈనాటి మానవుడికి మాత్రమే తమ కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాడు.
2: But it's only man who has forgotten his responsibility.
1: ఒక పక్షులైనా కానీ సీజన్ రీజన్ అనుసరిస్తుంటాయి.
2: బర్డ్స్ ఫాలో సీజన్ అండ్ రీజన్.
1: కానీ మనిషికి మాత్రం నో సీజన్ నో రీజన్.
2: బట్ మ్యాన్ హ్యాస్ నో సీజన్ నో రీజన్.
1: కనుకనే ఈ మానవాకారమే వచ్చి ఈ చెడిపోయినటువంటి మానవుని సంరక్షించాలి.
2: సో గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ టు కరెక్ట్ ది హ్యూమానిటీ.
1: కనుకనే దైవం మానుష రూపేణ అన్న.
2: గాడ్ టేక్స్ హ్యూమన్ ఫార్మ్.
1: ఆ మనిషి రూపంలో రావడానికి కారణం ఇదే.
2: దిస్ ఇస్ ద రీజన్ వై హీ టేక్స్ హ్యూమన్ ఫార్మ్.
1: లేకపోతే మనిషిలో ఉన్నటువంటి ఒక దోషాన్ని నిరూపించాలని ఒక గ్రద్ద వచ్చి చెప్తే దాన్ని రాళ్లతో కొట్టి పంపిస్తాడు. దాన్ని ఏమాత్రం లక్ష్యం చేయడు.
2: ఇఫ్ ఎన్ ఈగిల్ వర్ టు కమ్ అండ్ పాయింట్ అవుట్ మిస్టేక్ అట్ యు, యు విల్ సర్టన్లీ ఫెల్ స్టోన్స్ అట్ ఇట్ రైట్ అవే.
1: అయ్యా నీకు బుద్ధి ఉందా లేదా అంటే నువ్వేమిటే నాకు చెప్తాము అని దాన్ని రెండు కూర కట్టతో కొట్టి పంపిస్తాడు.
2: ఈవెన్ ఇఫ్ ఎ హీప్ ఆఫ్ ఫెలో వర్ టు కమ్ అండ్ టెల్ యూ యువర్ మిస్టేక్, యూ విల్ ఫెల్ స్టోన్స్ అట్ ఇట్ డ్రైవ్ ఇట్ ఆఫ్.
1: కనుకనే ఇక్కడ రెండు రకములైనటువంటి ఒక తత్వాన్ని మనము భావించాలి.
2: హియర్ వీ హావ్ టు అండర్స్టాండ్ టూ పాయింట్స్ హియర్.
1: జ్ఞానదేవుడు.
2: వన్ ఇస్ జ్ఞానదేవ.
1: ఇంకొకడు భక్తి దేవుడు.
2: అనదర్ ఇస్ భక్తి దేవ.
1: ఈ ఇరువురు అన్నదమ్ములు ఉంటున్నారు.
2: బోత్ ఆర్ బ్రదర్స్.
1: ఇరువురు కలిసి ప్రయాణం చేస్తున్నారు.
2: బోత్ ఆఫ్ దెమ్ ట్రావెలింగ్.
1: జ్ఞానదేవుడు భక్తి దేవుడు.
2: జ్ఞానదేవ అండ్ భక్తి దేవ.
1: ఇరువురు ప్రయాణం చేస్తుండగా దాహ వేసింది.
2: దే వర్ థర్స్టీ ఆన్ ద వే.
1: భక్తి దేవుడు జ్ఞానదేవుడిని అడిగాడు.
2: భక్తిదేవ జ్ఞానదేవ,
1: దాహంగా ఉంటుంది, అది మీరెక్కడా కనిపించలేదు.
2: ఐఎమ్ వెరీ థర్స్టీ, ఐ డోంట్ ఫైండ్ వాటర్ అరౌండ్.
1: జ్ఞానదేవుడు చెప్పాడు.
2: జ్ఞానదేవ సెడ్
1: ఏదో కొన్ని ఎక్కడైనా బావులు ఏమైనా ఉన్నాయో వెతుకుదాము అన్నాడు.
2: లెట్ us be in search of wells if there available anywhere. దూరం
1: పోతుంటే పాత బావి ఒకటి కనిపించింది.
2: దే కుడ్ సీ ఏ వెల్ విచ్ ఇస్ ఎన్ ఓల్డ్ వన్.
1: అడుగు లోపల దాని నీరు కనిపించింది.
2: దే కుడ్ సీ వాటర్ ఇన్ డెప్త్.
1: అప్పుడు జ్ఞానదేవుడు,
2: జ్ఞానదేవ
1: జ్ఞానదేవత కైవల్యం, ఏమైనా మారవచ్చు జ్ఞానదేవుడు.
2: విత్ విజ్డమ్, విత్ జ్ఞాన ఎనీథింగ్ కెన్ బి బ్రాట్.
1: పక్షి రూపాన్ని ధరించాడు, లోపలికి పోయాడు, నీరు త్రాగాడు, వచ్చాడు.
2: హీ హస్ టేకెన్ అపాన్ హింసెల్ఫ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బర్డ్ అండ్ గాట్ ఇన్ టు ద వెల్.
1: జ్ఞానదేవుడు ఏ రూపాన్నైనా ధరించవచ్చును.
2: జ్ఞానదేవ కెన్ టేక్ అపాన్ హింసెల్ఫ్ ఎనీ ఫార్మ్.
1: జ్ఞానదేవత కైవల్యం.
2: Because wisdom is only path to liberation.
1: Advaita darshanam gnanam.
2: The non-dualism is real wisdom.
1: Kada akkada ye matram kuda idi ledu.
2: So there's no difference
1: whatsoever.
2: You can assume any form.
1: Kani bhakti devudu.
2: But this bhakti deva.
1: Inka lopaliki poledu.
2: He couldn't get into the well.
1: Athaniki aa shakti ledu.
2: Yes, he's not in position of that.
1: Bhavi gattuna kuchunnadu.
2: He sat along this.
1: Daivanni premistu premistu premistu smarinchadu.
2: He just chanted the name of God with
1: intense.
2: After some time, he could notice water collecting under his feet.
1: When he opened his
2: eyes and started noticing, the water in the depth of the well
1: came out.
2: That jnana, wisdom will help you to change your form.
1: Bhakti deni marchanakkaledu. Tana premanu marchukunte chalu. Sarvamu tana daggarike parigettostundi.
2: Whereas for the devotion, direct your love. Everything will come to you.
1: Bhaktiki minchinatvantidi marokati lene ledu.
2: There is no other thing beyond this devotion.
1: Bhakti devudu jnana devuniki oka letter rasadu.
2: Bhakti deva wrote a letter to jnana deva.
1: Emanu rasadu?
2: What did he write?
1: Emi rasadu?
2: What he wrote?
1: Oka tellati oka kaayitamu chutti cover lo petti.
2: He wrote a letter, folded it, and put it in an envelope and sent to
1: Jnanadeva.
2: Jnanadeva read it.
1: If there are letters, one can read. Oh, dear
2: brother,
1: ittini namaskaramuto tammudu ani ka modatu enda chudochunu.
2: One can see the beginning and the end if the letter is written.
1: Aksharale levu dantu.
2: There are no letters there at all.
1: కనిపించలేదు.
2: దే కుడ్ సీ.
1: అప్పటి నుంచి జ్ఞానదేవుడు రాస్తూ రాస్తూ రాస్తూ వస్తున్నాడు ఆ జాబుకు జవాబు.
2: అండ్ సిన్స్ దెన్ జ్ఞానదేవ స్టార్టెడ్ గివింగ్ రిప్లై.
1: ఎన్ని రాసినప్పటికీ ఆ జాబులో ఇంకా ఏం మిగిలినాయో ఏమిటో. అందువల్లనే నిరంతరము రాస్తూ రాస్తూ రాస్తూ అదే జ్ఞానత్వము అని ఎప్పుడు చూసినా పరిశోధన పరిశోధన పరిశోధన.
2: So Jnanadeva went on writing, it's a matter of investigation, continuous.
1: Life anta parishodantone poyindi.
2: The life is one of continuous investigation. When it's a matter of investigation, when do you experience?
1: Scientists anta idhe gathe padutunnaru.
2: This is the situation.
1: Eppudu chuchina parishodana parishodana, experimental, experimental, experimental, no experience.
2: The scientists spend all the time in experimentation process, no experience. What is it that you get out of this?
1: Ninnadi inadu kottaga kanipistundi.
2: Yesterday's look new today.
1: Inadi repadiki kottaga kanipistundi.
2: And today's will be new tomorrow.
1: Tarvata monnaatiki idi paataga maaripothundi.
2: Later it will be old stuff.
1: Idantha krutta paata krutta paata krutta paata.
2: This is all the old and new.
1: కనుకని దీని వల్ల మనకు ప్రయోజనం లేదు.
2: No use out of it.
1: జ్ఞానము కంటే భక్తి చాలా సులభమైన మార్గము.
2: Path of devotion is easier than wisdom.
1: జ్ఞానము చాలా కష్టమైనటువంటి.
2: Wisdom is very tough.
1: ఇది అందరికీ ప్రాప్తించేటువంటిది కాదు.
2: It's not given to everybody.
1: భక్తి భగవత్ నామస్మరణ చేతను ఆ ప్రేమావేశం చేతను ప్రేమ యొక్క భావం చేతనే సర్వం కూడాను తన వశం చేసుకోగలడు.
2: With the joy and ecstasy repeating God's name, you can capture everything in this world. Students,
1: మీ యందున్నటువంటి ప్రేమను తడ మార్గము పట్టించుకోకుండా,
2: see that it won't go in the wrong way,
1: దానిని అసహ్యమైనటువంటి మార్గంలో దాన్ని ప్రవేశపెట్టకుండా,
2: డోంట్ మేక్ ఇట్ చీప్,
1: సమాజంలో విరుద్ధమైన మార్గంలో దీన్ని ప్రవేశపెట్టకుండా,
2: సీ దట్ యూ వోంట్ యాక్ట్ అగైన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ సొసైటీ,
1: తల్లిదండ్రుల యొక్క అభిష్టమునకు ప్రవేశ విరుద్ధంగా ప్రవేశపెట్టకుండా,
2: డోంట్ యాక్ట్ అగైన్స్ట్ ద విషెస్ ఆఫ్
1: సర్వ సమాజమునకు సై అనిపించేటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
2: సీ దట్ యూ డైరెక్ట్ యువర్ లవ్ సో హస్ టు విన్ ద అప్రిషియేషన్ ఆఫ్ ఎవ్రీబడి.
1: భగవద్ విషయం లోపల ఎవరాజ్ఞ మనకు అక్కర్లేదు.
2: సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ యూ డోంట్ నీడ్ టు ఎనీబడీస్ కమాండ్.
1: ఒకనొక సమయం లోపల
2: ఎట్ వన్ టైమ్
1: మీరా నిరంతరము గిరిధర గోపాల గిరిధర గోపాల అని పాడుతున్నాడు.
2: మీరా వాస్ సింగింగ్ సింగ్ గిరిధర గోపాల.
1: కానీ మహారాణా కోపం వచ్చింది.
2: రాణా వాస్ వెరీ యాంగ్రీ.
1: అతని అభిష్టానికి ఈమె కొంతవరకు లొంగలేదు.
2: షీ ఈజ్ యాక్టింగ్ అగెన్స్ట్ హిస్ ఇంట్రెస్ట్.
1: ఎప్పుడు చూసినా గాని సర్వకాల సర్వావస్థలు ఎందుకు కృష్ణనామం చింతిస్తూ ఉంటుంది.
2: ఎట్ ఆల్ ప్లేసెస్ ఎవ్రీ టైమ్ షీ హస్ బీన్ చాంటింగ్ కృష్ణస్ నేమ్.
1: ఆ కోపం చేత భరించుకోలేక
2: out of furious anger
1: tana koppu batti bayataki yirchi talupu vesesadu mandiraniki.
2: She caught hold of her hair and she was driven out of the temple.
1: Tatchane konchu shock vachindi paapam.
2: Immediately she was shocked.
1: Ayyo Krishna, ninnu vadali povatama nenetta sadhyam avutundi, nenu undaleni ninnu vadali ani kontha baadha padindi.
2: She felt so sad saying, Krishna, can I leave you? I can't go.
1: Bhagavantudu sarvatra undetunte vaadu.
2: God is everywhere.
1: Krishna, amara dil tumara mandir.
2: My heart is your temple.
1: ఈ టెంపుల్ కాదు.
2: నాట్ దిస్ టెంపుల్.
1: ఈ టెంపుల్ మహారాణా కట్టాడు.
2: దిస్ టెంపుల్ ఇస్ బిల్ట్ బై మహారాణా.
1: నీవే కట్టావు నా హృదయం అనే టెంపుల్.
2: వేర్ హాస్ ది టెంపుల్ ఆఫ్ మై హార్ట్ ఇస్ బిల్ట్ బై యు.
1: పర్మనెంట్.
2: ద టెంపుల్ యు బిల్ట్ ఇస్ పర్మనెంట్.
1: దాన్ని నువ్వు వదలడానికి వీలు కాదు.
2: యు కెనాట్ గివ్ అప్ మై.
1: కాబట్టి నా యొక్క టెంపుల్ అదే.
2: సో దాట్స్ మై టెంపుల్.

0: Let the mind travel towards the place of merger of Ganga and Yamuna.
1: ఈ ప్రయాణకు నీకు టికెట్ బుక్ పోస్ట్ చేసుకోవద్దు, లేకపోతే టికెట్ రిజర్వేషన్ చేసుకోవద్దు. టికెట్
0: డోంట్ పర్చేస్ యూ టికెట్ అండ్ రిజర్వ్ యూర్ టికెట్ టు ప్రయాగ.
1: గంగా యమునా
0: ద ప్లేస్ ఆఫ్ మర్జర్ ఆఫ్ గంగా.
1: ఉచ్ఛ్వాస నిశ్వాసములు రెండు, ఒక ముక్కుతో తీసుకోవటం, ఒక ముక్కుతో వదలటము, ఇదే ఈడ పింగళ అన్నారు.
0: Inhalation and exhalation are the two processes.
1: ఈ ఈడ పింగళకు భూమధ్య స్థానమే కుంభకము అన్నారు.
0: For these two ఈడ పింగళ,
1: మూడింటి యొక్క ఏకత్వమే ప్రయాగ.
0: The place of merger is prayaga.
1: Ganga భక్తి,
0: Ganga is devotion.
1: Yamuna నానం, ఒక కర్మ.
0: Yamuna is action.
1: అంతర్వాహిని అయినటువంటి సరస్వతి ఈ యొక్క లోపల భూమధ్య స్థానము.
0: సో ద ఇన్నర్ కరెంట్ సరస్వతి,
1: గంగా యమున సరస్వతి యొక్క మూడింటి యొక్క ఏక స్థానము భూమధ్య స్థానము.
0: ఆల్ ది త్రీ అట్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్.
1: అక్కడ ఉన్నావు నీవు,
0: దేర్ యు ఆర్ ప్రెసెంట్.
1: గంగా యమున తీర్
0: ఓ మైండ్ ట్రావెల్ టు దట్ ప్లేస్.
1: గంగా యమున నిర్మల పాని, ఇవి రెండు ఎట్లా ఉంటున్నాయి? నిర్మలమైన జలంగా ఉంటుంది.
0: ద వాటర్ ఆఫ్ గంగా యమున ఆర్ ప్యూర్, వెరీ.
1: అంతేకాదు శీతల చెల్లోరేమన్ గంగా యమున తీర్.
0: ఓ మైండ్ ట్రావెల్ టు దట్ ప్లేస్ గంగా యమున.
1: మోరమకుట పీతాంబర చూవే కుండల రజత శరీర్ చెల్లోరేమన్ చెల్లోరేమన్ గంగా యమున తీర్.
0: It is a plea, it's pleading with the mind so that it might travel to that place.
1: Akkadiki velli nee
0: go there.
1: Maraku chotu neeku vellavaddu,
0: don't go anywhere.
1: Adi kuda ekkada undi,
0: where is it?
1: Neelone undi,
0: it is within you.
1: Baita prapancham kaadu,
0: it's not the outer world.
1: Baita pradesham kaadu,
0: outer place.
1: Daivam anta kuda nu nee hrudayamunde nindi untunnadi.
0: God is in your heart.
1: Aite
0: however
1: atanni ప్రత్యక్షంగా నీవు దేహరీతిగా నీవు అనుభవించినప్పుడు దాని యొక్క ఆనందం నీకు లభ్యమవుతుంది.
0: ఇఫ్ యు ఎక్స్పీరియన్స్ హిమ్, సీ హిమ్ డైరెక్ట్లీ, యు విల్ బి హ్యాపీ.
1: పుస్తకంలో రాస్తుంటారు, మైసూర్ పాక్, జిలాబాన్, జిలేబీ, బర్ఫీ అనేటువంటి రాస్తుంటారు.
0: దేర్ యూ ఫైండ్ సమ్ ఆఫ్ ద బుక్స్,
1: చదివినప్పుడు అంత నీకు రుచి కనిపించదు.
0: వెన్ యూ రీడ్ యూ డోంట్ ఫైండ్ ద టేస్ట్.
1: కానీ అదే మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ తీసుకుని వస్తే మంచిగా రుచిగా కనిపిస్తుంది.
0: బట్ ది సేమ్ స్వీట్స్ వెన్ యూ స్టార్ట్ ఈటింగ్ యూ విల్ నో ద టేస్ట్.
1: కనుకనే నా ఎందే ఉంటున్నదని భావంతో పోతే ఈ మాధుర్యం తెలియదు.
0: సో
1: ఆ భావస్వరూపుడైన భగవంతుతో నీవు ఆనందాన్ని అనుభవించినప్పుడు అదే మాధుర్యంగా తెలుస్తుంది.
0: ఇట్స్ మియర్లీ ఎ ఫీలింగ్. It will not help you. It should come to your experience.
1: కనుకనే అవతారాలు దిగి రావడానికి ఇదే కారణాలు.
0: It is the purpose behind the advent of incarnation.
1: శారీరకంగా, మానసికంగా, బుద్ధిపూర్వకంగా, సెన్సెస్ గా అన్నింటి ఎందుకు ఒక విధమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం భావించినప్పుడు ఇంతకంటే ఆనందం మరొకటి లేదు.
0: When we consider physical, mental, intellectual faculties as divine, they know that beyond this. కనుకనే
1: గోపికలు ఆనాడు ఆశిస్తూ వచ్చారు.
0: This is what Gopikas wanted then.
1: మాయందు హృదయ భూమి అనేటువంటిది కేవలము పగిలిపోతుంటుంటుంది.
0: ది ల్యాండ్ ఆఫ్ అవర్ హార్ట్స్ ఇస్ బ్యారన్.
1: కృష్ణ
0: కృష్ణ,
1: నీవు ఎక్కడెక్కడ పుడుతుంటావో అక్కడెక్కడంతా మేము కూడా పుట్టాలి.
0: లెట్ అస్ బి దేర్ వేర్ ఎవర్ యు ఆర్ బోర్న్.
1: పుష్పంబువై నీవు పొలు పొంగుచుండిన తుమ్మెదనై నేను తిరుగుచుందు.
0: As you, oh Krishna, as you blossom like a flower, I go around you like a bee.
1: Bee. నీవు నేను పుష్పంగా పుట్టే, నేను బీగా పుట్టాలి.
0: If you are born as a flower, let me be born as a bee.
1: చేరేంత వరకు తిరుగుతూ నేను చాలా రోదన చేస్తూ తప్పక నీలో ప్రవేశించాలి. ప్రవేశించడానికి ఆ మత్తుని నేను త్రాగుతూ తన్మయత్నంగా ముందుకుపోతాను.
0: I go round you, the flower, making humming sound and get into you and draw the nectar.
1: Ruchambu vai neevu vadillu chundina vallikanai neeku allukondu.
0: If you are there as a tree, let me be creeper around you.
1: Neevegina ruchamatti nenu creeper aipovali. ఎట్లా నీకు చుట్టుకొనే పోవాలి, కానీ నీకు దూరంగా ఉండకూడదు.
0: ఇఫ్ యు ఆర్ ది ట్రీ, ఐ షుడ్ బి క్రీపర్ జస్ట్ రౌండ్ యూ, ఐ షుడ్ నాట్ బి సెపరేట్.
1: వర సముద్రుడే నీవైనా,
0: ఇఫ్ యు ఆర్ ఎన్ ఓషన్,
1: వాహిని ఎగుచు నేను నీలో నా ఐక్యమగుదు.
0: లెట్ మీ బి రివర్ అండ్ మర్జిన్ యూ.
1: లేనిగా చెప్పు. నీవు సముద్రుడై పుట్టినప్పుడు నేను ఒక నదిగా వచ్చి నీలో ఐక్యమైపోవాలి.
0: ఇఫ్ యు ఆర్ దేర్ ఎస్ ఎన్ ఓషన్, లెట్ మీ బి రివర్ అండ్ మర్జిన్ యూ.
1: మేలు పర్వతమే నీవైనా పరచుకొని పారెద నేను సెలయేరునై.
0: ఇఫ్ యు ఆర్ ఎ మేరు మౌంటైన్, ఐ విల్ బి ఎ వాటర్ ఫాల్.
1: ఫాల్స్ అని దుంకేది కాదు, దాన్ని ఖర్చుకునే రావాలి.
0: ఫాల్స్ దే జస్ట్ స్టార్ట్ రన్నింగ్ టచింగ్ దట్.
1: అనంత ఆకాశమే నీవైనా,
0: ఇఫ్ యు ఆర్ ఇన్ఫినిట్ స్కై,
1: చిన్న చుక్క నేనై నీలోన చెలగుచుందు.
0: లెట్ మీ షైన్ దేర్ ఎస్ ఎ టైనీ స్టార్.
1: నీవు ఒక ఆకాశమైతే పెద్ద ఆకాశము, నేను చిన్న చుక్కగానైనా నీలో వస్తుంది.
0: ఇఫ్ యు ఆర్ ఆఫ్ దట్ ఇన్ఫినిట్ స్కై, లెట్ మీ బి దేర్ ఎస్ ఎ టైనీ స్టార్.
1: కనుక నీకు మాకు ఏమాత్రము ఎడబాటు జరగకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ సెపరేషన్ బిట్వీన్ యూ అండ్ ఆల్ ఆఫ్
1: us. జరగకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి సెపరేషన్.
1: నిరంతరము సంయోగమే మాకు ప్రాప్తించాలి.
0: దేర్ షుడ్ బి దిస్ యూనియన్, కంటిన్యూస్ యూనియన్.
1: సంయోగమే సరి అయినటువంటి ఒక భక్తి తత్వము అన్నారు.
0: దట్ యూనియన్ ఇస్ త్రూ డివోషన్.
1: సారూప్య సారూప్య సామీప్య సాయుధ్య సావిధ్యం, ఇదే ముఖ్యమైన మార్గం. సాలోక్యము నీ చింతనలో ఉండాలి.
0: సాలోక్య, ఐ షుడ్ థింక్ ఆఫ్ యూ.
1: సామీప్యం నీకు దగ్గరగా ఉండాలి.
0: సామీప్య, ఐ షుడ్ బి నియర్.
1: సారూప్యము నీ రూపాన్ని నేను పొందాలి.
0: సారూప్య, ఐ షుడ్ హావ్ యువర్
1: ఫామ్. సాయుధ్యము నేను నేను ఐక్యమైపోవాలి.
0: సాయుధ్య, ఐ షుడ్ మర్జ్ ఇన్ యూ.
1: ఇదే పంచమ పురుష మార్గము అన్నారు. పంచమ పురుష మార్గము,
0: దిస్ ఇస్ పంచమ పురుష మార్గం.
1: పురుష మార్గం నాలుగు ఉంటున్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షం నాలుగు. కానీ ఈ పవిత్రమైనటువంటి ఒక చేరిక అనేటువంటిది ఐదవ పురుషతత్వము.
0: దేర్ ఆర్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్, ధర్మ, అర్థ, కామ,
1: పరమ భక్తి అన్నారు.
0: ది ఫిఫ్త్ వన్ ఇస్ యూనియన్, దట్ ఇస్ సుప్రీమ్ డివోషన్.
1: పరమ భక్తికి మించినటువంటిది మరొక జగత్తులో లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ దిస్ సుప్రీమ్ డివోషన్.
1: ఎన్ని వర్ణించినప్పటికీ దీనికి మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యను అభ్యసించండి.
0: యూ స్టడీ.
1: ఉద్యోగాలు చేసుకోండి.
0: డూ జాబ్.
1: వివాహం ఆడండి. డజన్ పిల్లలు కనండి.
0: హావ్ డజన్స్ ఆఫ్ చిల్డ్రన్.
1: కానీ
0: బట్
1: దైవాన్ని మాత్రం మరవకండి.
0: బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
1: దైవాన్ని మర్చిపోతే
0: ఇఫ్ యూ ఫర్గెట్,
1: జీవితమే జీవితం కాదు.
0: యువర్ లైఫ్ ఇస్ నో లైఫ్.
1: ఎంత గొప్పవాడైనా ప్రైమ్ మినిస్టర్ కావచ్చును, ప్రెసిడెంట్ కావచ్చును, కానీ హీరో బికమ్స్ జీరో ఇఫ్ హీ ఫర్గెట్స్ గాడ్.
0: You may be a very great man, prime minister or president. If you forget God, hero becomes
1: just
0: hero. They change now and then.
1: Kani, neevu aa yokka paramatattvanni matram vadalakoddu.
0: But you should never give up that spiritual aspect.
1: Daivamuniki enta avakasam chitti anta samipaniki povadaniki prayatname cheyipoyadu.
0: Take every chance to be near God.
1: ఇదియే మానవుని యొక్క ప్రధానమైన సాధన.
0: దిస్ ఇస్ ది మెయిన్ స్పిరిచువల్ పర్సూట్ ఆఫ్ మ్యాన్కైండ్.
1: మానవత్వం సార్థకమైనట్టు అవుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్.
1: జంతునాం నరజన్మ దుర్లభము.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ రేర్.
1: తినటం, త్రాగటం, ఉండటం, నిద్రించడం, ఇంత మాత్రం మానవత్వం.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ మియర్లీ
1: ఇవన్నీ చేయటం లేదా.
0: డోంట్ యూ ఫైండ్ అనిమల్స్ అండ్
1: దానికి మనకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: లెవెల్ ఆఫ్ ద డిఫరెన్స్.
1: మానవుడి లోపల ఏమి ప్రత్యేకమైన
0: స్పెషాలిటీ
1: విశిష్టత ఉంటుండాలి?
0: వాట్ ఇస్ దట్ స్పెషాలిటీ?
1: ఏ యొక్క పవిత్రత ఉంటుండాలి?
0: What is the sanctity behind
1: it? Anta okate.
0: Everything is
1: what is the purpose of life ani question vesukunte kana peena sona marna ide na naalugu arthalu.
0: If you put a question to yourself, what is the purpose of life? Is it merely eating and drinking and sleeping? No.
1: Dying
0: and dying.
1: ఇది అన్ని జరుగుతుండాలి. చీమలకు వస్తుండాయి, పాములకు వస్తుండాయి, అన్నిటికీ దోమలకు వస్తుండాయి.
0: యాంట్స్, స్నేక్స్, మస్కిటోస్ ఆల్సో పాస్.
1: నీవు అదే గతి పట్టిపోతే నీకు యొక్క మంచితనం ఏమిటి? మానవత్వంలో ఉన్నటువంటి విలువ ఏమిటి?
0: ఇఫ్ యూ ఆల్సో జాయిన్ దట్ కేటగిరీ, వాట్ ఈజ్ యువర్ స్పెషాలిటీ?
1: అన్నింటికంటే ఉన్నత స్థాయిని నీవు పోవాలి. అదే ఊర్ధమూలం అతశాఖ అని చెప్పింది వేదం.
0: యూ షుడ్ రీచ్ హయ్యర్ ఆల్టిట్యూడ్స్, హయ్యర్ లెవెల్స్.
1: అది భగవత్ ప్రేమకు సమీపాలు కావాలి.
0: And you should be close to God.
1: భగవత్ అనుగ్రహానికి పాత్రలు కావాలి.
0: And you should enjoy God's love.
1: భగవత్ ఆనందాన్ని అనుభవించాలి.
0: You should also enjoy.
1: ఈ ఆనందం కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: There's nothing beyond bliss.
1: ప్రేమ రహిత మరుభూములలో,
0: in this barren land bereft of love,
1: ప్రేమాంకురమును పెంపొంద,
0: and we sow the seeds of love,
1: ప్రేమావేశముతో,
0: with all the feeling of love,
1: ప్రేమ సుధా వర్షము వర్షింపగ, ప్రేమ నదులు ప్రవహింపగ, మురళి గానము చేయగదే కృష్ణ, గానము చేయగదే మురళి గానము చేయగదే.
0: with
1: the marubhumulalo,
0: the barren land without love,
1: premankuramulu pempunda, evo chettu naatam kaadu, ye munda chettu, ye inko tumma chettu maatakoodu, prema chette naatali akkada.
0: We should not sow any plantations of bushy plants or anything.
1: Prema sudha varshamu varshimpaga.
0: As there is rainfall of love.
1: Rainfall, love drops ravali.
0: There should be love drops in this rainfall.
1: Prema nadulu pravahimpaga murali ganamu seyagadi.
0: As the rivers of love flow continuously, Krishna says.
1: Ee ganam evarto chestunnavu, etla chestunnavu?
0: How are you playing on your flute?
1: Ee ganam chesedi murali.
0: It is the flute on which you play.
1: Aa murali anetundi emiti?
0: What is that murali?
1: తొమ్మిది త్వరలు ఉండేటువంటి మురళి.
0: దిస్ మురళి ఫ్లూట్ హెస్ 9 హోల్స్.
1: మన దేహమునకు 9 త్వరలు ఉన్నాయి.
0: అవర్ బాడీ హెస్ 9 హోల్స్.
1: కాబట్టి నా దేహముని నీ మురళిగా తీసుకో.
0: టేక్ మై బాడీ యాజ్ యువర్ ఫ్లూట్.
1: అయితే ఈ దేహమనే మురళి లోపల అనేక డిజైర్స్ అనేటువంటి పదార్థాలంతా ప్యాక్ అయిపోయింది.
0: This body of flute is fully packed with the desires.
1: కానుకని స్వరాలు రావటం లేదు.
0: So we don't get proper tune.
1: దానంత మంచి హాలోగా చేసినప్పుడు ఆ యొక్క భ్రాంతులు విసర్జించినప్పుడు అది మంచి త్వరగా తయారవుతుంది, హాలోగా తయారవుతుంది.
0: When once it is made hollow, free from worldly
1: desires. అది ఎప్పుడు హాలో అయిపోయిందో అప్పుడు కృష్ణుడు హలో అని పిలుస్తాడు.
0: When once the flute of the body becomes hollow, Krishna will say hello.
1: అప్పుడు దాన్ని తీసుకుంటాడు, వాయిస్తాడు.
0: Then he will pick it up and play on
1: that. ప్రతి తొర్ర పైన కూడా తన యొక్క బ్రేళ్లు స్మరిస్తుంటాయి.
0: And you will also find the touch of the fingers of the Lord.
1: తాను తన యొక్క పెదవుల పైన పండుకుంటుంది ఆ మురళి.
0: And this flute will be on the lips of
1: God. భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండు కూడాను ఆ ఫ్లూట్ ద్వారా పోయి అనేక మందికి ఆ శబ్దాన్ని వినిపించి ఆనందంలో ముంచి వేస్తుంది.
0: And it is the divine breath that comes out of the mouth as the melodious music.
1: కనుక భగవంతునికి మనం కావాల్సింది రెండు పదార్థాలుగా తయారు కావాలి.
0: So we should shape ourselves into two.
1: పావుకోళ్ళు, పాదరక్షలు.
0: వన్ స్లిప్పర్స్.
1: రెండవది మురళి.
0: సెకండ్ ఫ్లూట్.
1: ఇందులో ఏది నాకు కావాలి?
0: వాట్ ఇస్ దట్ ఐ వాంట్?
1: పావు రక్షలు అంటే ఆ పాదరక్షలపై నీ బరువంతా మోసుకోవద్దు.
0: The whole body rests on slippers.
1: కింద ఉన్నటువంటి యొక్క రాళ్లకు, ముండకు, చెత్తకు, పాములకు అన్నిటికీ భరించుకోవాలని.
0: And the slippers should bear everything around.
1: బాధలకును భరించుకోవాల్సినటువంటి పాదరక్షలు.
0: Only slippers should bear your weight.
1: ఇది మహా కష్టం.
0: It's very difficult.
1: ఇది ఏ విధంగా ఉంటుందో ఏమిటో.
0: వాట్స్ ద వే?
1: కానీ మురళిగా తయారు కావటం చాలా సులభం.
0: టు బికమ్ ఎ ఫ్లూట్ ఇస్ సో సింపుల్.
1: ఈ టవల్ ఇట్లా పట్టుకుని ఎంతసేపు అయినా ఉండాలంటే చేయి నొప్పి అవుతుంది.
0: టు హోల్డ్ ది టవల్ ఇన్ ద గ్రిప్ ఇస్ సో టఫ్.
1: కాబట్టి టవల్ ను గట్టిగా పట్టుకోవటం గొప్పతనం కాదు.
0: టు హోల్డ్ ఇట్ ఇన్ ద గ్రిప్ ఇస్ నాట్ గ్రేట్.
1: చాలా సులభం.
0: డ్రాప్ ఇట్ ఇట్ ఇస్ సో సింపుల్ అండ్ ఈజీ.
1: కనుకనే మన డిజైర్స్ ని గట్టిగా పట్టుకుని దాంతో అవస్థలు పడుకోవటం కాదు గొప్పతనము.
0: టు క్లింగ్ ఆన్, టు హ్యాంగ్ ఆన్ టు అవర్ డిజైర్స్, నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్.
1: చాలా సులభమైనటువంటి.
0: డ్రాప్ ఇట్ డౌన్, ఇట్ ఇస్ సో ఈజీ.
1: అది ఏ వైరాగ్యము అన్నారు.
0: దట్ ఈస్ రెనన్సియేషన్.
1: ఆ వైరాగ్యం అనేటువంటి దాన్ని మనం సాధ్యమైనంత వరకు సాధించాలి.
0: వీ షుడ్ డెవలప్ ద డిటాచ్మెంట్.
1: అయితే ఈ ప్రపంచంలో ఉండినప్పుడు ఆ వైరాగ్యాన్ని సాధించడం అంత సులభం కాదు.
0: హౌఎవర్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ నాట్ దట్ సింపుల్.
1: నా కొడుకు, నా బిడ్డ, నా భార్య, నా తల్లి, నా ఏమిటి ఇవన్నీ నా నా నా నా నా.
0: వి గోన్ క్లెయిమింగ్ మై వైఫ్, మై సన్, మై డాటర్.
1: ఈ పదంలోనే కనిపిస్తుంటుంది అది నీది కాదని.
0: ఇన్ ద వెరీ వర్డ్ వీ సే దేర్ ఇస్ ఎ మీనింగ్.
1: నా కొడుకు, కొడుకు నాది కాదు, నా కాదు, కొడుకు, కొడుకు నాది కాదు.
0: నా మైన్, సన్, నో మై, నా మీన్స్ నో నెగేషన్.
1: నా తల్లి, తల్లి నాది కాదు.
0: నా నో,
1: ఈ నా అర్థానికి తెలుసుకుంటే ఎంతైనా బాగా అవుతుంది.
0: సో ఇఫ్ యు నో ది మీనింగ్స్ ఆఫ్ ది వర్డ్
1: నాకు అర్థం తెలుసుకోవాలి.
0: బట్ వి షుడ్
1: నో నా కాదు.
0: నా మీన్స్ నో.
1: నా ఇల్లు, ఇల్లు నాది కాదు.
0: నా ఇల్లు, దిస్ నాట్ మై హౌస్.
1: పదమునందే ఉంటుంది అది అర్థము.
0: ఇన్ ద వెరీ వర్డ్ దేర్ ఇస్ మీనింగ్ ఇంప్లాయిడ్.
1: కనుకనే మొట్టమొదటి నాది, నాది, నాది, నాది. దీనిని వేదాంతం నేతి, నేతి, నేతి, నేతి, నేతి, నేతి అన్నారు.
0: సో దిస్ క్లెయిమ్ ఆఫ్ మైన్ ఇస్
1: ఒకటి వెన్న కరిగించి చేసినటువంటిది నెయ్యి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ది నేతి
1: కాదు.
0: నెగేషన్ నో.
1: ఇదంతా కూడా నువ్వు కేవలం దైవ స్వరూపమే. ఆ విశ్వాసాన్ని పెట్టుకోండి.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్. హ్యావ్ దట్ ఫెయిత్.
1: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ.

0: A Divine Discourse, delivered by Bhagwan Sri Satya Sai Baba on the 22nd of November 1982, on the occasion of the first convocation of the Sri Satya Sai University.
1: Embodiment of love.
2: ప్రాచీన గురుకులమునందు విద్యార్థి సమస్త విద్యను నేర్చి తాను విద్యా స్నాతకుడై గురుకులమును వదలి విశాలమైన ప్రపంచమునందు ప్రవేశించబోవున సమయమున గురువులు వారిని చెంత చేసి అనేక సదుపదేశములను ఆశీర్వాదములను అంది పంపించటం ప్రాచీన సాంప్రదాయం.
1: It has been an ancient custom right from centuries down the ages that in the ancient Gurukula system of education, pupils, after completing their course of study, after attaining a certain degree of achievement and attainment, would be called thus in the assembly of their guru, who in turn would pronounce their benediction, would give their blessing and give them a code of conduct to follow as they would go out into the world after that.
2: దాని ఛాయని ఈనాడు ఆధునిక విద్యావంతులు కాన్ఫ్యూషన్ అడ్రస్ అనేటువంటి పేరుతో విద్యార్థులు తమ తమ తరగతులు ఎందు ఉత్తీర్ణులైనటువంటి వారికి ఒక పట్టమునిచ్చి పంపుతున్నారు.
1: The practice of teaching today in the form of a convocation or a convocation address is precisely a function, an assembly of this nature. Today also we have the students, after the completion of their courses, being ready and fit to receive certain degrees and thereby showing what they have learned.
2: Anati sadupadesamalu mahonvatamulainatavishyam.
1: Those were the days when whatever was given to the students were of a high and ennobling nature.
2: ఆచరణ యోగ్యమైనటువంటివి.
1: There were the principles given to the students which were to have impacted.
2: అనుష్ఠాన ప్రియమైనటువంటివి.
1: They were also full of significance and meaning.
2: మానవత్వాన్ని ఉద్దేశపరిచినటువంటివి.
1: They were those directed at making one understand the true nature of man.
2: అట్టి పవిత్రమైనటువంటి సదుపదేశములు కాలగర్భితములో కలిసిపోయి కేవలము కలలో సంపన్నంగా కనిపించుతున్నది.
1: Such sacred doctrines and principles which were handed out to the students at the time of the convocation in the ages gone by. Today when we look back upon those, all of that would appear to be a mere dream.
2: తైత్తరీయ ఉపనిషత్తునందు శిక్షా కల్పము అమృత వాక్కులైనటువంటి వాటిని అందించుతుండగా కర్ణానందముగా అనుభవించేటి వారు ఆనాటి విద్యార్థులు.
1: Students of those days were those who would be thrown into a state of delight at the mere listening of the commandments contained in the Taittiriya Upanishad.
2: స్వార్థంతో పరార్థమును విస్తరించి ఒక నిరాడంబరమైన జీవితమును గడిపేటి ఈనాటి విద్యార్థులకు ఈ సదుపదేశములు ఒక విచిత్రముగా కనిపిస్తున్నది.
1: Today's students who are caught in a maze of confusion, who all the while are goaded on by a selfish motive in whatever they think or do, all of this may seem to be a nothing and nothingness.
2: ఈనాడు నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములతో అంతులేని ఆశలతో అర్థము కాని ఆవేదనతో చురచూపుతున్నటువంటి ఈనాటి విద్యార్థులకు దిక్కును చూపే చక్కని దీపికలు ఆనాటి సుబోధలు.
1: Today students who are being led astray aimlessly in the pursuit of fleeting pleasures, momentary comforts and aimless ambitions, what you have to look for in the ancient dictums to shine like beacon lights.
2: ఈనాటి ఆధునిక విద్య ఆవగింజంత చదివినప్పుడు గుమ్మడకాయంత అహంకారం బయలుదేరుతున్నది.
1: Today's knowledge of education is such that even if you are to acquire a fraction, a small iota of it in the form of a mustard grain, your ego gets puffed up to the extent of a pumpkin.
2: Iti ahankara rupulainatundi jinaati vidyarthulanu aasa annatundi mitimiri poyadaneatundi spashtamavutunnadi.
1: Today's students who are thus caught in a sense, in a case of a puffed up ego sense, do have in addition a lot of desires.
2: Konevi vankai kosuladigedi gummadakai.
1: You are buying a brinjal but you hope to get the taste of a pumpkin.
2: Tana yokka vidya shaktulu atyalpamainatundi untunnayi aasinchedi ఘనమైనటువంటి యొక్క ఫలితం ఆశిస్తున్నారు.
1: What you are acquiring today are after all nothing. But what you seek for is something grand and great.
2: విద్య కేవలం ధనార్జన నిమిత్తమని కానీ లేక అధికార నిమిత్తమని కానీ మనం భావించరాదు.
1: We should not be led to believe that education is that which gives us a sense of security in life, a sense of livelihood.
2: విద్యకు ఉద్యోగమునకు ఉండిన సంబంధాన్ని మనం పెంచి వేయాలి.
1: That link which exists between a job and education should be snapped.
2: నైతిక ఆధ్యాత్మిక భావములతో విద్యను అంటగట్టాలి.
1: You must try to study with a view to gaining a sense of proportion, a sense of balance in terms of ethical and moral values.
2: మనసును నిర్మలము గావించుకొని నిస్వార్థమైన సేవలు తన కాళ్లపైన తాను నిలిచి జనసేవను చేయటువంటి ప్రజ్ఞను ఈనాడు విద్యార్థులు అభివృద్ధి పరచుకోవాలి.
1: Today students should aspire to get that degree of skill which will then make their mind serene and pure, which will make them undertake tasks of service which will be beneficial to mankind at large.
2: Napoleon పదే పదే హెచ్చరించేటువంటి వాడు be clear, rest will follow అన్నాడు.
1: Napoleon would constantly admonish us, be clear, the rest will follow.
2: Mani yokka hrudayam nirmalamuga unnappudu yetti kaalinnapudanu manam sulabhamuga sadhinchagalam.
1: If your heart is pure and sublime, you certainly will achieve any amount of success.
2: Prachina kaalam nandu vidyarthulu tama yokka jeevitamunu kevalam ఒక స్వల్పమైన జీవితంగా అనుభవించేటువంటి వారు.
1: Students in the ages gone by would regard their life as insignificant.
2: తమ యొక్క సహజ జీవితంలో చాలా సింపుల్ అంటారు, అనగా చాలా తేలిక అయినటువంటి జీవితాన్ని, అధిక వ్యయం కానటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి వారు.
1: Simplicity would govern, that was the rule of the day in the life and conduct of students of the days gone by.
2: కానీ ఈనాటి విద్యార్థులు తమ యొక్క ఆలోచనలు అల్పమైనటువంటి అయినప్పుడు తమ యొక్క జీవితం గడిపేటువంటిది మహా ఖర్చులతో కూడినటువంటిదిగా, వ్యయముతో కూడినటువంటిదిగా కనిపించుతున్నది.
1: But today we find that students, their thoughts and ideas are certainly lowly, but they do spend a lot of money in their pursuits.
2: Simple life and higher study.
1: Simple life and highest
2: study. Yokka vidyarthulu yokka pravartana.
1: This was the guiding principle of the life of
2: ఈనాటి విద్యార్థులు high living and low thinking.
1: Today's students have high living and low thinking as their guiding star.
2: ప్రాచీన కాలమునకు ఆధునిక కాలమునకు ఎంతటి వ్యత్యాసం అయినదో మీరు యోచించవచ్చు.
1: You can easily see for yourself that gulf which separates the ages gone by and the present day world.
2: మానవుడు ఈనాడు ప్రోగు చేసుకున్న సమస్త సంపదలు కూడా కాల మార్పు చేత చిదిలము కావచ్చు, మార్పు చెందవచ్చు.
1: What man acquires today due to the vicissitudes of time is suddenly bound to collapse and decay.
2: కానీ విద్యాధనం అనేటువంటిది మార్పు చెందేటువంటిది కాదు, క్షీణించేటువంటిది కాదు.
1: But the wealth of education that he seeks to get and which he gets is something which is beyond change.
2: అగ్ని కాలదు,
1: fire does not burn by itself.
2: రాజుల కలవి కాదు.
1: Now the king, kings can, cannot possibly partake of this part.
2: నీళ్ళ నానదు.
1: Why does not sink in water?
2: చోరుల వశము కాదు.
1: Now can it keep laying his hands on fire?
2: ఇట్టి విద్య మనం కేవలం సోదరులతో పంచుకునేటువంటిది కూడా కాదు.
1: This type of education is something which you cannot possibly share with your brothers or those around you.
2: మన తల్లిదండ్రులు లేక తాత ముత్తాతలు సంపాదించుకున్నటువంటి యొక్క ధనములు కానీ వస్తువు ఆహారాలు కానీ అన్నదమ్ములు పంచుకోవచ్చును.
1: The wealth and the money that the parents have or the grandfathers have can possibly be shared by their descendants, inheritors.
2: విద్య అనేటువంటిది ఎవరితో కూడా పంచుకునేందుకు సాధ్యం కాదు.
1: But vidya is something which can't be shared.
2: చల్లు కొలది చెలిమిలో అధికంగా ఊరినట్టుగా ఇది బోధించుకొనది ఈ విద్య మరింత అభివృద్ధి నొందుతుంటుంది.
1: Just as you have a wick taking in any amount of oil, so also even as you keep giving, this vidya is something which grows.
2: దురదృష్టవశాత్తు మానవుడు ఈనాడు అధిక సంపత్తులతో ఐశ్వర్యములతో అధికారంతో తులుతూకుతున్నటువంటి సమయమున అందరూ మిత్రుల వలె వెంటాడుతుంటారు.
1: Unfortunately today, you find this tendency prevailing that when a person is acquiring a certain amount of wealth or has a certain position of authority, there are any number of people around him.
2: అనేక విధములుగా స్తుతి చేసుకుంటారు.
1: They come in the praise of such a person.
2: ఇంటి యందు తిష్ట వేసుకుని నెలల తరబడి కూడా తింటూ ఉంటారు.
1: They make a permanent base in the house of such a person and eat of him.
2: దురదృష్టవశాత్తు కాల మార్పు చేత దరిద్ర దేవత తాండవమాడిన ఈ మిత్రులుగా భావించినటువంటి వారు కంటికి కనిపించరు.
1: But unfortunately now, with the passage of time, if the person were to lose all his possessions and the goddess of poverty were to reign supreme in his house, not one amongst these so-called friends would be around.
2: ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వస్తారు.
1: When you have wealth, then the relatives would come to you.
2: అది ఎట్లన్నా తెప్పయుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు.
1: This could be likened to this. A pond full of water would certainly attract frogs galore.
2: ఇట్టి మిత్రత్వము సరైనటువంటి మైత్రిత్వం కాదు.
1: Such a friendship cannot be called true friendship.
2: కానీ ఈనాటి విద్యార్థులలో కేవలము ఈ విధమైనటువంటి మైత్రిని పెంచుకుంటూ ప్రయత్నిస్తున్నారు.
1: But today's students do make an effort to inculcate friendship of this nature.
2: తల్లిదండ్రులు మంచి స్థితి అందు అధికార స్థానంలో ఉంది విద్యార్థి యొక్క జోబిలో చక్కని 100 రూపాయల నోటు కనిపిస్తూ ఉంటే అందరూ కూడా స్నేహితులు అవుతారు. హలో హలో హలో అని వెంటాడుతుంటారు.
1: When the parents are prosperous and in a state where they can possibly give generously to their ward, the son would sport any amount of money in his bush shirt which can be seen through his pocket, and then you have any number of friends coming and greeting him, hello hello.
2: తండ్రి అధికారం విరమించినా ఆస్తిపాస్తులు సన్నగిల్లినా జోబీలో ఏమాత్రము నోట్లు కనిపించకపోయినా గుడ్ బై చెప్పి వెళ్ళిపోతుంటారు.
1: బట్ ఇఫ్ ద పేరెంట్స్ వర్ టు ఫాల్, ఇఫ్ దే వర్ టు లూజ్ ఆల్ దేర్ వెల్త్ అండ్ యు కెన్ నో లాంగర్ సీ దిస్ క్యాష్ ఇన్ ద పాకెట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్, దెన్ దే వుడ్ బిడ్ యు గుడ్ బై అండ్ మేక్ ఎ గెటవే.
2: ఇది కలియుగం యొక్క వికార లక్షణం అని చెప్పవచ్చునా లేక ఆధునిక విద్య యొక్క అవలక్షణం అని చెప్పవచ్చునా?
1: Should we call this a distortion of the prevailing times, Kali, or a product or a direct result of the present day education system?
2: నిజముగా విద్యార్థులకు అహంకారము పరమ శత్రు.
1: Truly speaking, the worst enemy which a student can possibly have is his own ego.
2: అహంకార పడకు నలుడా.
1: Don't be egoistic, O man.
2: వెనుక ముందు తిరిగి చూడు.
1: Try and weigh the pros and cons. Look ahead and look backwards.
2: మమకారము వరకు నీకు.
1: And you will realize that attachment is also something to
2: take. ప్రతిదిన వారు ఒకడు లేడు.
1: Nobody can possibly live peacefully with this.
2: విజనాదని పలుకుదువా వెంటనెవరు కొనిపోరు.
1: You cannot possibly have any of these accompanying you.
2: పాప పుణ్యములతో కూడి మరణించుము ఓ కిలాది.
1: Oh, certainly, oh, playful thing, you certainly are going to die of your own sins.
2: Kanuka, manavattam yokka visishtakanu gurtinchukunnataku vidyarthulu prayatninchadam ledu.
1: So we find that students of today are not making an attempt to understand the true purpose and significance of man's life and his existence.
2: Kevalam ee naati vidyarthulanu naastika bhavam nundi nitini pothunnadi.
1: Today we find that there is an increasing feeling towards disbelief in the case of students of today.
2: Sankhetika vijnana shastram viriviga teliyipovatam cheta kevalam poorthi sankhetika shastramu kani aadhunika shastramu kani ఆధ్యాత్మిక శాస్త్రం కానీ అర్థం చేసుకోలేనటువంటి ఈ మిడిమిడి చదువుల యొక్క విద్యార్థులు కేవలము మానవత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నారు.
1: In today's times, when we have an increasing expansion of knowledge in the scientific and technological fields, students of today don't have an avenue or an opportunity, or if they have, they're not in a position to make the best of it, of understanding the true purpose of life, which will guide them on the moral, the ethical and the spiritual path.
2: Seeing is believing అంటారు సైంటిస్ట్.
1: Scientists maintain that seeing is believing.
2: కానీ ఈ పదం యొక్క అంతరార్థం ఏమిటి?
1: But what is the meaning of these words?
2: నిజంగా యోచిస్తే ఈ పదములకు ఏమాత్రము అర్థం లేదు, విలువ లేదు.
1: If you look deeper into them, you find that these words have no meaning, no value.
2: చూచిన దానినే విశ్వసించాలి అన్నారు.
1: What you see should be believed. This is what they say.
2: చూచేది ఏమిటి?
1: What is it that you are seeing?
2: మన కన్నులు చూస్తున్నాయి.
1: What is it that making you see with your eyes?
2: కన్నులు నమ్మవచ్చునా?
1: Can we possibly trust our eyes?
2: కన్నులు కేవలం వ్యాధిగ్రస్తమైనప్పుడు తమ యొక్క దృష్టిమంతా వికారాన్ని పొందుతుంది.
1: When the eyes are jaundiced, what you see is something which is not liked by you.
2: అది సత్యమని నమ్మడానికి వీలవుతుందా?
1: Can we possibly trust this as being true?
2: Poorly. Manasu, Atma, Anandamu, Dukkamu anetuvanti padamulu upayogapedutunnam.
1: Or then take the case where we keep using these words, the mind, Atma, happiness, distress.
2: Ivannini manaku kantiki kanipinchutunnava?
1: Are we able to see them with the help of our eyes?
2: Leda anubhavinchutunnam?
1: Or are we experiencing them?
2: కంటికి కనిపించినటువంటి ఈ ఆనందమును ఏ రీతిగా నీవు నమ్ముతున్నావు?
1: హ్యాపీనెస్ ఇస్ సంథింగ్ విచ్ యు కెనాట్ సీ విత్ యువర్ ఐస్. హౌ ఆర్ యు ఏబుల్ టు ఎక్స్‌పీరియన్స్ ఇట్? హౌ ఆర్ యు
2: కంటికి కనిపించినటువంటి మనసు ఏ రీతిగా నీవు విశ్వసిస్తున్నావు?
1: ది మైండ్ ఇస్ బియాండ్ యువర్ సైట్. హౌ ఆర్ యు ఏబుల్ టు బిలీవ్ ఇన్ ది మైండ్?
2: ఇక్కడ చూడటమా లేక అనుభవించటమా, ఏది సత్యం?
1: సో వాట్ ఇస్ ద ట్రూత్ హియర్, సీయింగ్ ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్?
2: ఇక్కడ అనుభవమే కానీ చూడటం కాదు.
1: In this case, it is experience which counts, not mere seeing.
2: మరొక విషయం.
1: Another thing.
2: పెద్ద పెద్ద సైంటిస్టులంతా కూడాను ఈనాడు మీకీవి అంటారు, అనగా పాలు కొంతలు. పాలు కొంతలలో అనేక లక్షల నక్షత్రములు ఉంటున్నాయి అని వివరిస్తూ వస్తున్నారు.
1: Today's scientists maintain that in what we call as the Milky Way galaxy, you have thousands and lakhs and billions of stars twinkling along.
2: ఈ లక్షల నక్షత్రములను చూచిన వారెవరు?
1: Now who is it that has possibly seen these billions of stars?
2: నమ్మిన వారెంతమంది?
1: And how many really believe in this?
2: చూచిన వారు ఏ ఒకరిద్దరు ఉంటున్నారు.
1: Those who have possibly seen them are hardly.
2: కానీ ఈ విజ్ఞాన శాస్త్రమును అనుసరించేటువంటి వారందరూ దానిని విశ్వసిస్తున్నారు.
1: But then those who follow this scientific method probably believe in that.
2: అయితే ఈ పాలు పొందలలో ఉండినటువంటి యొక్క నక్షత్రములను సామాన్యమైన ప్రజలందరూ చూడగలుగుతున్నారా?
1: But then the stars contained in the Milky Way, are they being seen by the common layman?
2: ఈ చూడలేనటువంటి స్థితి యందు దీనిని నమ్మటం ఏమిటి?
1: When you are not able to see, how can you possibly believe now?
2: అదే విధముగానే దైవత్వాన్ని అనేక మంత్రద్రష్టలు తపస్సులు ఆచరించి వారి యొక్క పరిశోధనలో భగవంతుని చూడగలిగారు.
1: In the same manner, what you call divinity was seen, comprehended and experienced by sages of yore through their mantra shakti.
2: వారు చూడగలిగినటువంటి యొక్క దివ్య శక్తిని ప్రపంచములకు చాటుతూ వచ్చారు.
1: And what they thus saw and experienced, they wanted to hand it over to mankind at large.
2: దీనిని నమ్మవచ్చునా లేక నమ్మకూడదా?
1: Should we believe in this or should we not?
2: దీనినంతా నమ్మకూడదని వైజ్ఞానికవేత్త వాదించినా ఆ సైంటిస్ట్ చెప్పినటువంటి విషయాన్ని మాత్రం ఎందుకు నమ్మాలి?
1: If a scientist were to argue that you should not believe in this, then why should you possibly believe in what the scientist is telling from his
2: mind? Because scientists చెప్పిన కొన్ని విషయాలంతా కూడాను సామాన్యమైనటువంటి ప్రజలంతా చూడగలుగుతున్నారా?
1: Are the common people able to see and perceive what the scientists are telling them to be is true?
2: కనుక ఇది అర్థమయ్యేటువంటి వాదనలో కేవలం వ్యక్తిగతమైనటువంటి యొక్క అహంకారంతో ఈ విధమైనటువంటి యొక్క మార్గం నుండి ప్రవేశిస్తున్నారు అధిక జనం.
1: Today we have an increasing number of people following this aimless path of debating and arguing in a pointless way.
2: విశ్వాసం అనేటువంటిది ఒక్కటే కానీ మూఢ విశ్వాసం అని తెలిసిన విశ్వాసం అని రెండు విశ్వాసములు లేవు.
1: What you call faith or belief is just one and the same thing. There is nothing like blind belief or faith or belief by faith.
2: విశ్వాసమే లేకుండా మనకు శ్వాసమే ఉండదు.
1: Without విశ్వాసం or faith, you cannot possibly have this process of
2: belief. మన నిత్య జీవితం అనేటువంటిది విశ్వాసంతో కూడినటువంటి శ్వాసమే.
1: So our everyday life, second to second, is something which has this breathing in and breathing out process.
2: కనుక మనం విశ్వాసము అనేటువంటి దానిని అభివృద్ధి పరచుకున్నప్పుడే అనుభవము అనేటువంటిది మనకు చిక్కుతుంది.
1: It's only when you have faith in you can you possibly secure the position of experiencing.
2: కనుక ప్రతి విద్యార్థినిలు మొట్టమొదట ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: So it is necessary for every student, be a boy or be a girl, to have the self confidence of faith.
2: తనను తాను నమ్మనటువంటి వ్యక్తి ఎవరైనా నమ్మగలడు?
1: One who does not believe in himself or herself, how can he possibly trust somebody?
2: జగత్తంత కూడాను అనుమయమైనటువంటిదని వైజ్ఞానికులు వాదిస్తున్నారు.
1: Scientists once again make an argument that the world is nothing but atoms.
2: దీనిని ఆధ్యాత్మికం కూడాను అణురణీయాన్ మహతోమహీయాన్ అణువుల యొక్క స్వరూపం నందు తాను పరమాణువుగా ఉంటున్నాడు.
1: The same has been said in the spiritual parlance. He resides in the atoms, in the smallest of smallest things.
2: Samudram nunchi techinatvanti yokka jalamu ee vidhanga uppu raalaga tayaravutunnado adhe vidhamugane ee anumayamainatvanti yokka divyattamu avakaramainatvanti yokka swaroopanga tayaravutundali.
1: Just as you have the ocean water crystallizing into lumps of salt, so also you have divinity taking shape from the atoms.
2: Aneka anumula yokka cherikane uppu kanam.
1: The conglomeration of any number of atoms gives you a salt.
2: Aneka divinitvam yokka samuhame adhyatmikamandu avatara tattvam.
1: And what you have, a confluence of a large number of entities, is this adhyatmika tattvam.
2: Adhyatmikamunaku oka vaijnanamunaku yetti paraspara bhedamulu gani dveshamu gani ledu.
1: What you call is the spiritual path and what you believe in the scientific method.
2: Aithe vaijnana shastramanandu ఇది కేవలము కొంతవరకు మాత్రమే ఇది ప్రమాణాన్ని నిరూపిస్తుంది.
1: There is absolutely no conflict. But what you see in the scientific way would lead you only to a certain extent.
2: ఇది అంతముతో కూడినటువంటిది.
1: This is something which has an end.
2: ప్రపంచమంతా కూడాను భగవంతుని యొక్క సృష్టియే.
1: All the creation around you is the creation of God.
2: భగవత్ సృష్టి అయినటువంటి యొక్క ప్రకృతిని పరిశోధనలు జరిపి తెలుసుకుంటూ ప్రయత్నించేటువంటి వాడు సైంటిస్ట్.
1: నేచర్ విచ్ ఇస్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎక్స్ప్లోర్డ్ బై ద సైంటిస్ట్.
2: సృష్టిని మాత్రమే తాను పరిశోధన సరిపేటువంటి వాడు ఈ సైంటిస్ట్.
1: హీ మియర్లీ క్యారీస్ అవుట్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ అబ్జర్వేషన్స్.
2: సృష్టికర్తను తెలుసుకోవడానికి ప్రయత్నించేటువంటి వాడు సైంటిస్ట్.
1: ద సైంటిస్ట్ ఎయిమ్స్ అట్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ నేచర్. ద
2: సృష్టికర్తను కనుగొన్నప్పుడు సృష్టి అంతే కూడాను మనకు సులభంగా అర్థమవుతుంది.
1: The saint on the other hand tries to understand the creator himself. When you understand the creator, you can understand his creation.
2: చెట్టును పెంచదలిచినటువంటి వ్యక్తి వేర్లకు నీరు పోయేవరని కానీ ఆకులకు కొమ్ములకు నీరు పోసినంత మాత్రమున ప్రయోజనం ఉండదు.
1: One who wishes to bring up, to grow a tree, has to water the roots, not the branches or the twigs.
2: కనుక మనము ఈ భౌతికమైన యొక్క జగత్తు యొక్క భోగ భాగ్యములకు మురిసి మనము మునిగిపోతున్నాము.
1: We should not get carried away. We should not get sunk in the fleeting pleasures of the outside world.
2: ఇది ఏనాటికి నీ సత్యం అనేటువంటిది చెప్పుటకు వీలు కాదు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ద ట్రూ స్టేట్ ఆఫ్ అఫైర్స్.
2: చిత్త శుద్ధి లేకుండా మనకు ఆత్మ జ్ఞానం లభించదు.
1: Without purity of heart, we cannot possibly hope to acquire the Atma Jnana.
2: Chitta Shuddhi Nimittamai Manamu Aneka Prayatnamu Cheyali.
1: For this purity of heart, one must make an endeavor.
2: Manamu Sampadinchinatuvanti Yokka Vidya Shaktini Kani Leka Dhana Shaktini Kani Bhuja Shaktini Kani Samajamulo Praveshapetti Sahaja Manavulaku Dinini Andinchutaku Tagina Krushi Cheyali.
1: The skills that we have acquired, the physical process that we have and our own innate strength should be directed towards the well-being of our fellow men.
2: Hattu cheyaka mana shaktini kudano sadviniyoga parichaka manamu anubhavinchaka poyina ini kevalam vrutha ayipothundi.
1: We don't do that, we don't direct our efforts towards the service of others, then we are only frittering and wasting away.
2: Vandina annamunu taanaina tinali parulukaina pettali రెండు లేక మూసి పెట్టిన పాసిపోతుంది.
1: What one cooks should be eaten by oneself or should be served to somebody else. Otherwise, the food that is cooked would decay.
2: కానీ ఈనాటి విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధమైన స్థితిలో ఉండే ఉంటుంది.
1: But today's students find themselves in such a
2: తమ ఎందున్నటువంటి యొక్క దివ్య శక్తిని తాము ప్రయత్నపూర్వకంగా గుర్తించుట కానీ దాన్ని కూరుకోవటం
1: లేదు. కెపాసిటీ దే నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ఆర్ రికగ్నైజ్.
2: పరులు చెప్పిన దానిని అనుసరించటం లేదు.
1: దే ఆర్ నాట్ ప్రిపేర్ టు లిసన్ టు అదర్స్ ఇఫ్ దే వర్ టు బి టోల్డ్ సో.
2: తాను చేయక పరులు చెప్పినది వినక కేవలం తన ఎందున్నటువంటి విలువైనటువంటి యొక్క దివ్య శక్తిని నిరుపయోగపరుచుకుంటున్నాడు.
1: He doesn't do it, he doesn't listen to others, thereby he is wasting away his faculties and his capacity.
2: మానవుడు చాలా విలువైనటువంటి వాడు.
1: Man is an extremely valuable entity.
2: Men are more valuable than all the wealth of the world.
1: Men are more valuable than all wealth of the world.
2: ఇటువంటిని మనము గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: It is this innate value of man that we must try to understand.
2: ఈనాడు జగత్తు లోపల ఏ శక్తిని మనం అభివృద్ధి పరచవలనో శక్తి ద్వారా కాదు మానవ వ్యక్తి ద్వారా అవుతుంది.
1: టుడే ఇన్ ద వరల్డ్ ఇఫ్ యు వాంట్ టు అచీవ్ ఎనీథింగ్ ఇట్ ఇస్ త్రూ మ్యాన్ దట్ యు హావ్ టు అచీవ్.
2: మనం ఈనాడు తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ గుణములను పెంచుకోవటం లేదు.
1: టుడే వి సర్టెన్లీ ఆర్ లేయింగ్ గ్రేట్ స్ట్రెస్ ఆన్ ఇంక్రీజింగ్ ఆన్ నాట్ బీయింగ్ క్లెవర్.
2: నాలెడ్జ్ వితౌట్ యాక్షన్ యూజ్లెస్.
1: బట్ నాట్ ఆన్ క్యారెక్టర్. నాలెడ్జ్ వితౌట్ యాక్షన్ ఈజ్ యూజ్లెస్.
2: యాక్షన్ వితౌట్ నాలెడ్జ్ ఇస్ ఫూలిష్నెస్.
1: Action without knowledge is foolishness.
2: Kanuka manam telivitegalanu garavigutunname kani nijamga mana telivitegalu enta maatram.
1: We pat ourselves on being clever, but how far are we being clever?
2: Ee telivitegalu durvinyogam chestunnatundi yokka manavatvaniki manamu guri avutunnam.
1: We are led astray by being clever.
2: Kaadu kaadu nijamga vidyayana vivekamuto koodinatundi aadhyatmikam.
1: But true vidya is that which gives you a sense of fulfillment, a sense of understanding of your true divine nature.
2: దివ్యత్వంతో కూడినటువంటి యొక్క పవిత్రమైన ఆత్మతత్వము.
1: It is something which is a coming together of your own divine nature and ఆత్మతత్వం.
2: ఈ విధమైనటువంటి విద్యను ప్రాచీన కాలమునందు అనేక విధములుగా సుబోధన చేసి గురువులు వారిని సరైన మార్గంలో పెట్టుటకు ప్రయత్నించేటువంటి వారు.
1: The gurus of yore would impart this type of education to their pupils and wards.
2: కాని ఈనాడు మన యొక్క విద్యను కూడాను సమాజమునందు వినియోగించక దాని యొక్క విశిష్టతను మనం గుర్తించక దుర్వినియోగపరచుకుంటున్నాము.
1: But today we are in a position where we are not seeking a fulfillment of what we have learned, now are we putting it to good use.
2: పరమ లోపిగా వీడు తయారవుతున్నాడు.
1: He becomes a perfect miser.
2: సద్గుణములకు గీటు రాని త్యాగం.
1: The true hallmark of a good character person is sacrifice.
2: దుర్గుణములకు గీటు రాని లోపము.
1: In the same way you can determine bad qualities by miser.
2: కనుక ఈ లోభత్వానికి మనము లొంగి దివ్యత్వమైనటువంటి త్యాగాన్ని మనము అభివృద్ధి పరచుకోలేకపోతున్నాము.
1: We are becoming subservient to being a miser and we are not in a position to get the sense of sacrifice enough.
2: లోకమందెవడైనా లోభిమానవుడున్నా
1: If in this world there was to exist a perfect total mind,
2: lokamam devadena lobhimanni champa,
1: if in this world if one was to kill such a person,
2: kotta varadu vaani titta varadu,
1: you need not take such a person to task, the second one, nor should you ridicule him.
2: Paikamadiginanta okkuna kaachu,
1: this person has this trait in him that he now would be part with anything that he has, but the moment you ask him for money,
2: అదే విధంగానే మనము అనేక శక్తులను సాధిస్తున్నాము.
1: This person, if he asks of his wealth, would immediately collapse.
2: ఈ శక్తులను సద్వినియోగపరచమని కోరినప్పుడు తాను ఆ సంస్థ ఎందే పాల్గొనదు.
1: Today they require skill and you are asked to pass with your skill.
2: అప్పుడప్పుడు నేను విద్యార్థులకు చెప్తుంటాను, నాయన మానవత్వంలో దివ్యమైన గుణములు, భవ్యమైన గుణములు, నవ్యమైన గుణములు కోట్లకుంటున్నాయి.
1: Very often I exhort the students in this way. We have in this world many qualities which will take you far in this life, which are novel and which are full of significance.
2: Ivanni manasika sthiti yokka lakshanamu.
1: Now these are those which guard and safeguard your interests in the mental plane.
2: Ee satvinyoga pachu nimittamai satsangamlo praveshinchamanukuntaru.
1: If you want to protect them, then you must have satsanga or the company of the good.
2: Aneka mandi kalaacharalu హాస్టల్ ఉండినంత వరకు కూడా చాలా వినయ విధేయతలతో విద్యార్థి వలె నటిస్తూ ఉంటారు.
1: There are those who, so long as they are in the college or in the hostel, behave with a great sense of responsibility, humility and obedience.
2: బయట ప్రపంచంలో ప్రవేశించిన వీరికి ఏమి జబ్బు లేక ఏ రోగమో ఏ విధమైన యొక్క దుర్గుణమో క్షణములో మార్పు చెందుతూ ఉంటారు.
1: The moment they step out into the world, we do not know what disease afflicts them, but they undergo a radical change.
2: జీవితమంతా కూడాను తాము బ్రతుకులతో ఈ విధంగా జీవిస్తుంటే ఒక్కతూరి చావటం కూడా మంచిది, ఇలాంటి మార్పు లేకుండా.
1: If you are to live in a constant state of life and death in this life itself, it's much better that you have one death at one stroke.
2: మన సత్యాన్ని విశ్వసించినప్పుడు ఈ సత్యానికి జీవితాన్ని త్యాగం చేయాలి.
1: If you believe in one thing as being the truth, you must try and give your life for it.
2: అట్టు లేనటువంటి జీవితము కేవలము పశుపక్షి మృగముల కంటే హీనం.
1: A life devoid of other sentiments is akin to the life of an animal and worse.
2: కనుకనే ఆనాటి గురువులందరూ కూడా ఈ శిష్యులకు విశాల ప్రపంచంలో ప్రవేశించేటప్పుడు పూర్వము అనేక సుబోధనలు సలుపుతూ వచ్చారు.
1: So it was that in the days gone by, even as the students were about to step out into the world, their gurus would give them a certain
2: bodhata satyanna pramada gavyam, satyamunaku yetti pramadam kodalu raakudadu annaru.
1: They used to give them a few principles. The first one, stick with the truth that does not come to any harm.
2: Dharmanna pramada gavyam, dharmamunaku yetti pramadam kodalu sambhavinchakodadu.
1: Second, dharma likewise should not come to any harm.
2: కుశలాన్ని ప్రమదతవ్యం, మీ యొక్క క్షేమమునకు ఎట్టి కీడు కూడాను రాకూడదు.
1: సో ఆల్సో ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ దేర్ షుడ్ బి నో హార్మ్.
2: భూత్యైనా ప్రమదతవ్యం, ఈ భూతములకు కూడాను ఎట్టి ప్రమాదం కూడాను సంభవించకూడదు.
1: సో ఆల్సో ది ఎలిమెంట్స్ షుడ్ నాట్ బి ఎండేంజర్డ్.
2: స్వాధ్యాయ ప్రవచనాభ్యం భూత ధర్మం, స్వాధ్యాయ ప్రవచనాభ్యం అనగా మనం చేసేటువంటి ఆచరణలకు, మనం అనుష్ఠించేటువంటి యొక్క మార్గములకు ఎట్టి ప్రమాదం కూడాను సంభవించకూడదు. సత్యం వద, ధర్మం చెర, సత్యాన్ని పలుకు, ధర్మాన్ని ఆచరించు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవాని ఈ విద్యార్థులకు సుబోధనలు కలిపి తిరిగి విశాలమైన ప్రపంచంలోకి పంపేటువంటి వారు.
1: Divya the mother, the father, the guru, the guest as God himself. Such were the dictums given to the students.
2: తల్లి నవమాసములు మోసి అనేక విధములైనటువంటి శ్రమలకు ఓర్చి మీ యొక్క దేహమును అందించింది.
1: The mother undergoes any amount of hardships for a period of 9 months. And gives you this body.
2: Tana raktamuloni bhagamulu kudanu neeku panchi tanu bhagam vahinchindi.
1: She gives her own blood and makes you what you are.
2: అలాంటి తల్లి దైవ సమానము.
1: Such a mother is the same as God for you.
2: తండ్రి నీ దేహాన్ని పెంచి పోషించి విద్యావంతుని చేసి నిన్ను ఈ స్థితికి తెప్పించినాడు.
1: The father takes care of you, takes care of your physical comfort, makes you grow, gives you this education, brings you to
2: this state. అనేకమంది తల్లి తండ్రులు కూడా అనేక శ్రమలకు వచ్చి తామైన పట్టుండి బిడ్డలకు పెట్టి వారిని అభివృద్ధి గానిస్తూ వచ్చారు.
1: There are parents who undergo any amount of hardships, even to the extent of not teaching, so that their children
2: are ప్రత్యక్ష దైవం.
1: Such a father is the very manifestation of God for you.
2: కేవలం దేహం ఆధారం చేసుకున్నంత మాత్రం నా ప్రయోజనం లేదు.
1: There is no point in making your body as a soul base.
2: అటువంటి రూపానికి జ్ఞాన బోధ చేసి సమాజంలో ఒక వ్యక్తినిగా నిలబెట్టగలిగాడు గురువు.
1: And this body has been given a definite shape in terms of your being an entity in the society.
2: గురువు కూడాను ఒక దైవ సమానం.
1: So that your guru also is akin to God.
2: ఇంకా అతిథి అతన్ని ఆదరించి అతనికి సరియైనటువంటి గౌరవం అందించినప్పుడు ఆ అతిథి మనల్ని సమాజంలో కూడాను ఒక స్థానమును అందించి మనల్ని గౌరవిస్తారు.
1: And then you have the result for the gift. If you take proper care of him, give him your respect and look after him, he's bound to give you a place in the society.
2: కనుక నిజముగా మన జీవితానికి వెలుగును అందించినటువంటి వారు తల్లి తండ్రి గురువు అతిథి.
1: సో దీస్ ఫోర్ పీపుల్ who have really given you something in this life are your mother, father, guru and the guest.
2: కనుకనే ఆనాటి గురువులన్నీ కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని సుబోధన చేశారు.
1: Therefore, the gurus of those days would exhort, would tell this pupil stuff that the mother, the father, the guru
2: and the guest. అతిథులను గౌరవించడం లేకుండా పోని లేక గురువును గౌరవించలేకుండా పోవచ్చు, కానీ కన్న తల్లిదండ్రులు కూడా గౌరవించలేనటువంటి దురదృష్టులుగా తయారవుతున్నారు.
1: Has to be respected as God himself. Today we find the students, leave aside they are not respecting the guest of the guru, they are even demeaning and bringing to ridicule their own parents.
2: ఇది విద్య యొక్క లక్షణం కానీ
1: దిస్ ఇస్ నాట్ ది ట్రూ క్వాలిటీ.
2: విద్యావంతుడు చేయవలసినటువంటి యొక్క కర్తవ్యం కాదు.
1: ఆఫ్ విద్య ఆఫ్ ది ట్రూ నేచర్ ఆఫ్ ఎడ్యుకేషన్.
2: కనుక విద్యార్థులు వినయ విధేయులై ఇంద్రియములు నిగ్రహం కలిగించుకుని తద్వారా తన జీవితాన్ని సమాజంలో వినియోగించాలి.
1: సో స్టూడెంట్ ది ట్రూ స్టూడెంట్ షుడ్ బి వన్ హూ హావ్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ హూ బి ఏబుల్ టు కంట్రోల్ హిస్ సెన్సెస్ అండ్ మేక్ హిస్ లైఫ్ యూజ్ఫుల్.
2: విద్యార్థులు ఇంద్రియములకు లోబడి బానిసలై కేవలం ఇంద్రియములు యందు ఒక కీలు బొమ్మ వలె ఆడుతున్నారు.
1: Today students have become servants of their senses and they dance to the tune of the senses.
2: ఏది తలకినా ఏది చూచినా ఏది పలికినా ఏమి చేసినా కూడాను స్వార్థమైనటువంటిది నిరంతరం కూడాను తన వెనుకలు ఆడుకునే ఉంటుంది.
1: ఎవ్రీ థాట్ ఎవ్రీ వర్డ్ ఎవ్రీ డీడ్ ఆఫ్ యువర్స్ ఈజ్ గోల్డెడ్ ఆన్ బై సెల్ఫిష్ మోటివ్.
2: విద్యార్థులారా, నిజముగా ఈనాడు పవిత్రమైనటువంటి విద్యను అభ్యసించి ప్రాచీన సంస్కృతిని తిరిగి నిలబెట్టి దివ్యమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటకు ప్రయత్నించండి.
1: You must try and take up the study in of that sacred education which will give you a sense of regard for the ancient tradition which will make you do something useful in this life.
2: ఈనాడు ప్రపంచంలో ప్రవేశించినటువంటి యొక్క అశాంతి అక్రమ అనాచార అసత్యమైనటువంటి పైశాచిక ప్రవక్తులను అణచుటకు సరియైనటువంటి మార్గాన్ని మీరు ప్రవేశించండి.
1: Treat that path which will make you put an end to this sense of unrest, agitation, violence which are dancing like demons all around you.
2: నిత్య సత్యములుగా ప్రకాశించే ప్రాచీన సాంప్రదాయాలను సంస్కృతిని కాలానుగుణ్యంగా సవరించుకుని మెరగటాన్ని నేర్చుకోవాలి.
1: Try to understand that way which will make you have a regard for the ancient customs and traditions and put them to good use in the changed times of today.
2: దైవ శాస్త్రముల చేత మన యొక్క దీక్షను సాధించటకు సరియైనటువంటి త్యాగమును పూనాలి.
1: Be brave, be courageous, take upon yourself the goal so that you may lead your life in a worthwhile way.
2: విద్యార్థులు త్యాగశీలులు ధైర్య సాహసము కలిగినటువంటి వారుగా తయారు కావాలి.
1: What the world needs today is not a new society.
2: నూతన ధర్మం కాదు.
1: Not a new code of conduct.
2: నూతన మార్గం కాదు.
1: Not a new path.
2: కేవలం త్యాగ ప్రేమతో కూడినటువంటి యువకులు యువతులు అత్యవసరం.
1: What the world needs is students and a number of them who will be driven by the sense of sacrifice.
2: విద్యార్థులు తయారు కావాలి.
1: And love and students would have a
2: నిష్పక్షపాతి విద్యార్థులు తయారు కావాలి.
1: A pure heart, a selfless
2: mind. నిరంకుశ ప్రవర్తనను కొంతవరకు అణగదొక్కేటువంటి యొక్క విద్యార్థులు కావాలి.
1: They should be able to curb the evil tendencies.
2: నిరహంకారాన్ని ఉండాలి.
1: They should have a sense of no ego.
2: అప్పుడే ఈ ప్రపంచంలో ప్రవేశించినటువంటి యొక్క అశాంతిని మనము చెదరగొట్టడం కానీ లేక నిర్మూలంగా ఉంచడం కానీ చేసిన వారం అవుతాం.
1: It's only then can we possibly dispel this ashanti or lack of peace which is permeating all around us.
2: కేవలము స్వార్థము స్వార్థము స్వార్థము ఈ స్వార్థమనేటువంటి యొక్క పిశాచమును మనము దూరం చేయాలి.
1: All the while it is selfishness. This devil. We have to drive this devil away.
2: ఈ ఉండినంత వరకు కూడాను ధర్మము జీవించదు.
1: So long as you have this selfish motive, dharma can never attain victory.
2: విద్యార్థులు ప్రధానంగా ఆచరించవలసినటువంటివి, తమ యొక్క అంగములను ఏ మార్గమునందు ప్రవేశించవలసినటువంటివి కొంత విచారించాలి.
1: Students must try to inquire which is the best way of making their organs function.
2: మన భారతదేశం యొక్క గడిపిన జీవితాన్ని మనం ఒక్కతూరి విచారించిన ఈ యొక్క దేశమునకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏమిటని మనకు స్పష్టమవుతుంది.
1: A quick look at the history of this country will tell you what are the causes for the plight which it finds itself in today.
2: పూర్వము మన దేశమునందు శక్తి సామర్థ్యం కలిగినటువంటి రాజులు లేకపోలేదు.
1: In the past there certainly were any number of people, kings, mighty ones at that.
2: దైవ పరాక్రమవంతులైనటువంటి వీరులు లేకపోలేదు.
1: The valorous, the valiant ones, any number of them are also
2: there. విజ్ఞానవేత్తలైనటువంటి సైంటిస్టులు లేకపోలేదు.
1: They were also scientists of a high caliber.
2: పండితులు లేకపోలేదు.
1: There were certainly any number of pandits of
2: high caliber. సర్వజ్ఞులైనటువంటి పండితులు, వైజ్ఞానులు, రాజాది రాజులు, అనేక విధమైనటువంటి వీరులు వీరులు కూడా ఉండినప్పటికీ దేశము పరాధీనము కావడానికి కారణమేమిటి?
1: We certainly had any amount of pandits of high scholarship, scientists of high caliber, kings and the valorous ones, the valiant heroes, still the country became subservient.
2: వీరిలో ఒకరికి ఒకరికి ఐకమత్యం అనేటువంటిది లేదు. సహనభావం శూన్యం.
1: The reason was that one would not get along well with the other. There was no sense of unity.
2: కనుక ఐకమత్యము సామాజిక కృషి రెండు ఉంటే ఎంతటి విజయాన్ని అయినా మనం సాధించగలం.
1: So when you have a sense of unity and a sense of purpose for the society at large, certainly you can be successful.
2: మనకు సర్వశక్తులు ఉండి కూడాను కొన్ని దుర్గుణములు మనలో ప్రవేశించడం చేత మనం అందుకోవలసినటువంటి యొక్క ఆనందానికి అతి దూరమైపోతున్నాం.
1: Though we have been endowed with qualities of a high degree, because of a few impurities which are set in, we have not been able to achieve much.
2: ఈనాటి విద్యలు కేవలము మిథ్యా విద్యలు.
1: What you have today under the name of vidya is something which is transitory.
2: ఈనాటి యంత్రములు కేవలము పొట్టకూటి యంత్రములు.
1: And today's machinery is something which gives you livelihood.
2: వీటికి మనము స్వాధీనమై మన నిత్య సత్యమైనటువంటి యొక్క యంత్ర మంత్ర తంత్రముల యొక్క తత్వాన్ని మనం విస్మరిస్తూ వస్తున్నాం.
1: We tend to follow these and tend to forget and lose track of that which is permanent, everlasting.
2: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములే మన మంత్రము.
1: The mantra that we have to understand is this process of inhaling and exhaling.
2: దీనిని సోహం సోహం సోహం అనేటువంటి యొక్క మంత్రంగా రూపొందుతూ వచ్చింది.
1: This mantra is this soham mantra.
2: నీకు దైవం ఎక్కడ అనగా నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములే నీ దైవం.
1: Where is God? Your God is nothing but this process of inhaling and exhaling.
2: ఒక్క దినమునకు 21,660 పర్యాయములు నీకు సోహం నీవే దైవము నీవే దైవము అని బోధిస్తుండగా మనము దానిని సరిగా అనుసరించటం లేదు.
1: You have this great lesson being given to you that over a day you chant, you utter the name of God in the form of this soham 21,060 times.
2: కనుక నీ స్వాసమునే నీ దైవంగా విశ్వసించి నీ జీవితానికి తగినటువంటి మార్గం అవలంబించు.
1: This breathing in and breathing out process is your God. Believe in this.
2: ఈ విధముగా విద్యార్థులలో సరైనటువంటి సక్రమమైనటువంటి మార్గాన్ని పెట్టుటకు గురువులు కూడాను తగిన తోడ్పాటు కావాలి.
1: So the gurus or the teachers must undertake upon themselves the task of guiding the students on such lines.
2: విద్యార్థులు కేవలము లేత లకల వంటి వారు.
1: The students are like the tender creepers.
2: దానిని వదిలిపెట్టినా ఏ విధమైన మార్గానైనా అవలంబించవచ్చును.
1: If you are to lose hold of them, the creeper might take any form or shape.
2: దీన్ని సరైన మార్గంలో తిట్టి సోపుగా దీన్ని అందించడానికి ఉపాధ్యాయులు కూడా తగిన కృషి చేయాలి.
1: స్టూడెంట్స్ మస్ట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దీస్ క్రీపర్స్ అండ్ సీ టు ఇట్ దట్ ఇట్ నరిషెస్ ఇట్సెల్ఫ్.
2: విద్యార్థులు వృక్షములకు వేరు వంటి వారు.
1: స్టూడెంట్స్ ఆర్ లైక్ ది రూట్స్ ఆఫ్ ఎ ట్రీ.
2: భవనములకు పునాది వంటి వారు.
1: దే ఆర్ లైక్ ది బేసిస్ ఆఫ్ ఫౌండేషన్.
2: ఈనాటి విద్యార్థులే భావి పౌరులు, భావి అధికారులు, భావి విద్యావంతులు.
1: ఆఫ్ ఎ మ్యాన్షన్. Today's students are tomorrow's citizens, tomorrow's leaders, and tomorrow's men of authority.
2: అయితే ఈనాడు విద్యార్థులను సంస్కరింపజేసేటువంటి అధికారము ప్రభుత్వమునకు లేదు.
1: But today we have this case where the government has no right whatsoever to show the path to the students.
2: లేక విద్యార్థుల చేత సంస్కరింపబడేటువంటి యొక్క అధికారమా ప్రభుత్వమునకు లేదు.
1: Nor does the government have the right to be dictated to by the students.
2: కారణం ఏమనగా మీరు లేత ప్రాయమునందే భవిష్యత్తునకు తగినటువంటి యొక్క రూపకంగా దీన్ని మీరు తీర్చిదిద్దుకోలేనటువంటి యొక్క బలహీనతని.
1: The reason is that an inherent weakness where no effort is being made to direct and safeguard the interests of the students at a tender age.
2: బాల్యమునందే భవిష్యత్తుకు తగినటువంటి యొక్క రూపాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి.
1: It is only during a childhood that we must make an effort to take care of the future.
2: దాన్ని ఈ విద్యా అభ్యాసములందే మనం తగినటువంటి కృషి చేయాలి.
1: అండ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎన్ ఎఫర్ట్ హ్యాస్ టు బి ఫోర్త్ కమింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ విద్య.
2: విద్యార్థులారా, ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నందు మీరందరూ కూడా ఉత్తీర్ణులై బయట ప్రపంచంలో ప్రవేశించి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ సత్కీర్తిని కూడా నిలపడానికి కృషి చేయండి. ఇది మీరు అందించేటువంటి కృతజ్ఞత.
1: స్టూడెంట్స్, having graduated from this institute, make sure that when you walk out, when you go out into the world, your code of conduct, your behavior would be such as to bring a good name to the institute.
2: Krutagnata lekapoyanu paravaledu, krutagnudu matram kaakudadu.
1: This is the gratitude that you can possibly show to the institute. You may not have a sense of gratitude, but for heaven's sake, don't become ungrateful wretches.
2: Parulato cheri leka dushtulato cheri మీరు ఆ మార్గమును అవలంబించి ఈ పవిత్రమైనటువంటి భావమును మీరు కోల్పోకండి.
1: Don't get into the company of the bad and the wicked and the evil and lose sight of all the sacred things that you have learned.
2: వేరు పురుగు చేరి వృక్షంకు చెడుచును.
1: An insect can possibly get into the roots and ruin the entire.
2: చీడ పురుగు చేరి చెట్టు చెడుచు.
1: In the same manner, an insect can possibly bring down a huge mighty tree.
2: కించితుండు చేరి గుణవంతు చెడుచును.
1: In the same way, the bad and the evil and wicked ones can possibly ruin a good one.
2: మీ భావములు విశాలమైనటువంటివిగా తీర్చిదిద్దుకోండి.
1: Try and make your vision a broad and
2: సంకుచితమైనటువంటి యొక్క భావాలను మీరు అభివృద్ధి పరచకూడదు.
1: Don't give room for narrow-mindedness.
2: విద్యావంతులము విద్యావంతులము అని చెప్పి చెప్పుకుంటూ సంకుచితమైనటువంటి భావం ప్రవేశించిన ఈ విద్యకు విలువేముంటున్నది.
1: Calling ourselves the educated ones, but being subservient to the low and the undesirable thing, how can you say that you are an educated one?
2: ఎక్కడ ఉండినా ఏ పని చేసినా ఈ పవిత్రమైనటువంటి భావమును మీరు లక్ష్యంగా ఉంచుకోవాలి.
1: Wherever you are, whatever you might be doing, see that you have a place and room for these noble qualities.
2: ఇన్ని దినములు ఈ విధముగా ప్రేమించి ఆలించి లాలించి పాలించినటువంటి యొక్క తత్వాన్ని మీరు మరిచినారంటే ఇది మీకు భవిష్యత్తుకు మంచిది కాదు.
1: Having stayed here, having been looked after with such tenderness, with such love, with such mercy, with such kindness, if you are to forget all this and then go, your future is going to be
2: tainted. If meru daivam be daggara,
1: God is nearer to you than your own mother.
2: Sanghitudu tandri kanna chala,
1: he is dearer to you than your own father.
2: Atti atma maracha abbulu paapamu,
1: if you are to forget such an atma, certainly you are going to accrue sin.
2: Kanuka tandri vale preminchi, tandri vale poshinchi, guru vale upadeshinchi, daivam vale rakshinchinatvanti yokka sai tattvanni meeru marachitila meeru inka munduku raaru.
1: Sai has looked after you with love as a mother would, has taken care of you as your father would, has protected you as God would, has taught you as a guru would.
2: నీ శక్తిపైన నీవు ఆధారపడు.
1: If you forget such a sai,
2: పరమ గురువు ఏమాత్రం కూడా నీవు బానిస కాకూడదు.
1: Depend on yourself, don't become subservient to others.
2: కేవలం బయట ప్రపంచంలో పోయేటప్పటికీ అనుకరణ అనుకరణ.
1: The moment you step out into the world, you begin to imitate.
2: విద్యార్థులారా, అనుకరణ అనేటువంటిది మహాబలహీనమైనటువంటి యొక్క శక్తి.
1: Students, imitation connotes a weakness.
2: ఇలాంటి బలహీనత కలిగినటువంటి వాడు తన చదువు వల్ల దేశమునికి ఉపకారం
1: చేయగలడు.
2: ఇలాంటి బలహీనుల వల్ల దేశమునికి ఉపయోగం. కనుక మన జీవితాన్ని ధైర్య సాహసం చేత స్వశక్తి పైన ఆధారపడేటువంటి యొక్క భావములను పెంచుకోవాలి.
1: So you must try and make room and nourish feelings which will give you confidence in yourself.
2: విద్యార్థులు చక్కగా అందానందములతో కూడినటువంటి యొక్క స్వరూపాన్ని తీర్చిదిద్దుకోవాలి.
1: Students should make an effort to see that their lives become full of happiness and joy and beauty.
2: నీవు బయట ప్రపంచంలో పోయేటప్పటికీ అనేక విధములుగా నీ రూప నామములు కూడాను మారుచుంటాయి.
1: As you go into the world, you find a radical transformation coming in your own makeup. The physical.
2: ఇలాంటి విద్యార్థులను చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది.
1: When I see such students, I am given to a great sense of.
2: నిజంగా వీడు మనిషి లేక మృగమా అని అనిపిస్తుంది.
1: I also feel, is this one a man or an animal?
2: నిజంగా మానవుడి అయితే ఒక్క మాటతో తాను సర్దుకోవాలి.
1: If he is really man, then he should set himself right by one word.
2: బయట ప్రపంచంలో ప్రవేశించేటప్పటికి అనేక విధమైనటువంటి తప్పు మార్గములను అనుసరిస్తూ ఉంటారు.
1: The moment you go into the world, you tend to take paths which are not to be taken.
2: విద్యార్థులు విద్యార్థిగా ఉంటే చక్కగా ఎంత అందంగా ఉంటుంటారు, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంటారు.
1: If a student were to remain as a student, how attractive he would be. How
2: బయట దేహము లోపల మనసు రెండు కూడా పరిశుద్ధమైనట్టుగా ఉంటుండాలి.
1: How pleasing he would be. Externally, internally, he should be pure.
2: అట్టు లేక బయట ప్రపంచంలో ప్రవేశించేటప్పటికీ గడ్డములు వీసములు సైడ్ పన్ను తలలు పెంచి పెద్ద బెగ్గర్గా తయారవుతున్నారు.
1: Rather than this happening, you find that the moment you step out into the world, you start growing a beard, you start growing long hair, sideburns, giving you the appearance of a beggar.
2: కేవలం నీవు మగవాడు పురుషుడు పురుషుడు అనిపించుకోవటానికి వీసములుంటేనా నా పురుషుడు.
1: Today you call yourself man, but does moustache give you the status of man?
2: రాక్కు మీసములు లేవా?
1: The rat also has a moustache.
2: కాక్రోచ్కు మీసములు లేవా?
1: The cockroach also has a moustache.
2: అది కూడా పురుషుడేనా?
1: Can you call them man?
2: పురుష లక్షణం ఇదే.
1: Are these the qualities of man?
2: కాదు కాదు, కేవలం ఒక విధమైనటువంటి యొక్క దుర్గుణముల లక్షణం.
1: Certainly not. These are the qualities of a low nature.
2: కనుకని మేము పాత విద్యార్థుల యొక్క సమావేశం జరుపుకోవాలంటే కూడా కొంతవరకు అయిష్టపడుతుంటాం.
1: That is why I am a little averse to holding assemblies of our old students.
2: సంవత్సరంలో ఒక పర్యాయము ఈ సమావేశంలో ప్రవేశించేటప్పుడు అన్ని తీసుకుని వస్తారు.
1: Once a year, when they have to take part in a gathering of this nature,
2: ఇక్కడి నుంచి బయట పోతానే ప్రారంభిస్తారు.
1: They shave themselves clean and come. The moment they go back, they start going.
2: ఇలాంటి కుక్కలు కూడా చాలా తక్కువే ఉంటుంది.
1: Now such dogs are also few in number.
2: కానీ ఒక్కడుంటే చాలదా?
1: But even one such dog is enough.
2: Manchika,
1: this is not
2: an institute ko sariyanikki gauravam kaadu.
1: This is not desirable or good and does not do well.
2: Kevalamu pillalu yokka dosham maatrame kaadu.
1: Does not do the institute any good.
2: Ee talli tattulu kuda nu adhikaraluga untunnaru.
1: This is not the sole mistake of the student. The parents are also.
2: Ilanti pravartanalo undinatvanti yokka vidyarthulanu ee pavitramaina vatavaranamlo periyinatvanti vidyarthulanu ee vidhamaina swechchaga vadale pettadamu talli tattulu yokka tappu kuda.
1: Students who are given to such ways and for being let free, the parents have to be held responsible.
2: అట్టి తల్లిదండ్రులు స్వామి మా స్వాధీనంలో లేదు, మా మాటలు వినటం లేదు అని పలుకుతుంటారు.
1: Such parents come and implore to Swami, Swami, my our words are not in our control, we cannot possibly tell them anything.
2: ఇది పిరికితనముల యొక్క లక్షణం.
1: This is nothing but a case of timid.
2: కుమారం కానీ మరెవరైనా కానీ సన్నిహితి మార్గం అవలంబించినప్పుడు గెటౌట్, ముందు బయటికి వెళ్లిపోమని చెప్పాలి.
1: This is a case of being timid to the extreme. It could be your son, it could be anybody else. The moment he misbehaves, you should say, get out and turn them out of the
2: house. Kanukane Prahladu cheppadu, kamalaachu nachinchu karamulu karamulu.
1: That's why Prahlada said, the hands are those which indulge in acts of worship to the Lord.
2: Srinathu varninchu jihva jihva.
1: The tongue is that which sings the glory of the Lord.
2: Surarakshakunu chusu chukkulu chukkulu.
1: That which tends to see good things.
2: Deshashayiki mrokku siramu siramu.
1: And that head is that which bows down in obedience.
2: Vishnu varninchu veenulu veenulu.
1: That which listens to the good.
2: Madhuvaini tagalina manamu manamu. Kanuka ఇందులో విద్యార్థులకు తగినటువంటి యొక్క విషయం ఒక్కటే.
1: సో వాట్ ద స్టూడెంట్స్ హావ్ టు సీ ఇన్ దిస్ ఈజ్ వన్ థింగ్.
2: కుంభీదవు చెప్పేది గురుడు గురుడు.
1: దట్స్ వై ప్రహ్లాద సెడ్ ది హ్యాండ్స్ ఆర్ దోస్ విచ్ ఇండల్జ్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ వర్షిప్ టు ది లార్డ్.
2: శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ.
1: ద టంగ్ ఇస్ దట్ విచ్ సింగ్స్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
2: సురలక్ష

0: So what the students have to see in this is one thing.
1: కుంభితీగవు చెప్పేది గురుడు గురుడు. తండ్రి హరితీరుమనియడి తండ్రి తండ్రి.
0: What you have to understand is that father is one who really tells you reach Hari, do all that you can to reach Hari.
1: మంచి పనులు చేయమని, దైవ చింతనను అభివృద్ధి పరచుకోమని, సన్మార్గములో ప్రవేశించమని చెప్పేటువంటి బాధ్యత తల్లిదండ్రులది.
0: It is the responsibility of the parents to tell the wards and the students that they must take paths which will lead them on to God and lead them to good.
1: విద్యార్థులు కడమార్గం పట్టుటకు మూడు విధములైన యొక్క తప్పు తండ్రిది.
0: So today the students have gone astray. The father is responsible on three counts.
1: కనుక తల్లిదండ్రులు కూడాను విద్యార్థులకు తగినటువంటి యొక్క మార్గమును బోధించడం ఇది ప్రధానమైనటువంటి గురువు లక్షణం.
0: So the parents also have to take it upon themselves to safeguard the interests of their sons or children.
1: విద్యార్థులారా, గడిచినది గడిచిపోలేదు.
0: Students, what has gone by has gone by.
1: ఇంకా ముందుకైనా కూడాను మీరు ఈ విధమైనటువంటి అవలక్షణములను అభివృద్ధి పరచుకోక సరైనటువంటి లక్షణాలను మీరు పెంచుకొని మీరు చక్కని విద్యార్థులుగా రూపొందండి.
0: At least in future, see to it that you don't undertake such things. Try to do something good and ennobling.
1: మనము విద్యాలయములకు పోటము కేవలము గుణములు పోషించుకోవటం కాని విజ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోవటం కాదు.
0: The purpose of going to an institution is not for the sake of acquiring some skills or for the sake of
1: గుణములు అభివృద్ధి కావాలంటే మనకు కళాశాలలు అక్కర్లేదు.
0: Or for the sake of bringing to the fore the good qualities. You need not go to a college for this.
1: కంసుని కాలేజీ యందు శ్రీకృష్ణుడు చదివిన
0: Did Krishna at any time study in the college called Kamsa?
1: Hiranyakashipu college yandu Prahladudu chadivina?
0: Or did Prahlada study in the college of Hiranyakashipu?
1: Ee jagatvyaptini galpitaku vaari pavitra naamamulu ee yokka gunamulu pradhanam.
0: What is it that marked them out so that they have acquired such a name and fame?
1: Durbuddhula talalunna.
0: If you have the evil tendencies in your mind.
1: Doorulu vinu chevurunna.
0: If you have the ears listening to the bad.
1: Ponchi chuchu kanulunna.
0: If you have the eyes to see the
1: pantalaginu chevurunna.
0: To the undesirables and listening to the bad things.
1: Ee gunamunu chudagane dharmam eka bratukadanna.
0: If you do such things there is no scope for dharma to flourish.
1: కనుక మనం చక్కని దృష్టి ఉంటుండాలి.
0: సో యు మస్ట్ హావ్ ఎ గుడ్ సైట్.
1: దృష్టి దోషం మనలో ప్రవేశించకూడదు.
0: దేర్ షుడ్ బి నో ట్రేస్ ఆఫ్ బ్యాడ్ ఇన్ యువర్ సైట్.
1: హాస్టల్ లో ఉండినంత వరకును తల ఉంచుకొని నడుస్తుంటారు.
0: As long as you are in the hostel you bend your head down and
1: walk. కానీ దురదృష్టవశాత్తు తమ యొక్క గ్రామంలో చేరిగా తల కిందికి వంచారు.
0: But unfortunately, the moment you step into your village or your place, you never so much as bend your
1: head. నిరంతరం కూడాను బజార్ను బస్ స్టాండ్ను చూస్తుంటారు.
0: All the while you keep looking at bus stands and bazaars.
1: ఇది కాకి దృష్టి.
0: This is the sight endowed to a crow.
1: ఇలాంటి దృష్టిని మనం అదుపులో పెట్టుకోవాలి.
0: Such is the sight which you must control.
1: కనుక దృష్టి దోషము, వాక్ దోషము, శ్రవణ దోషము, క్రియా దోషము, మనో దోషములు దూరము చేయటమే ఇది పవిత్ర విద్య యొక్క లక్షణం.
0: The deficiency of your sight, the deficiency of your hearing, the deficiency of your tongue in listening to bad things and doing bad things through your hands, try to curb.
1: కనుక దుర్గుణములు ఉండేటువంటి యొక్క విద్యార్థికి పట్టము అందించడం కూడాను ఒక పాపం అనే చెప్పవచ్చు.
0: Try to curb this. So it is in fact a sin to give a degree to a person who has all bad qualities in him.
1: కనుక మనము ఏ పట్టమును అందుకుంటామో ఆ పట్టము తగిన ప్రవర్తన కూడా ఉంటుండాలి.
0: So in keeping with the degree that you have got, your behavior should follow.
1: Vidyarthulara, mee manchini kori, mee abhiruddhini kori, mee aanandamunu kori, mee saarthakatanu kori, nenu inta kashtamto cheptunnanu kaani mee paina dvesham kaadu, mee paina ee vidhamaina kriti idi ledu.
0: Students, the reason that I am telling you so many things in so many ways is out of a deep sense of concern for your well-being, for your welfare and for your future prosperity, not a sense of distress, not a sense of hatred or being angry.
1: Meeku okkokariki okkoka talli untundi.
0: Each one of you has one mother.
1: Aa talli priyamane meeru sariga gurtinchukolekapothunnaru.
0: You are not in a position to understand the love of this one mother.
1: Kaani saayi prema veyi tallula prema.
0: But the love shown by Sai is the equivalent of the love of thousand mothers.
1: ఒక తల్లి ప్రేమని అర్థం చేసుకోలేనటువంటి యొక్క మీకు వెయ్యి తల్లుల ప్రేమ ఏ రీతిగా అర్థం చేసుకోగలరు? ఇది అసాధ్యమే.
0: If you are not in a position to understand the love of just one mother, how

0: You understand the love of thousand mothers. It's impossible.
1: కనుక ఈ కొంతయ్యముడిని మీరు అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించండి.
0: సో ట్రై అండ్ అండర్స్టాండ్ అట్లీస్ట్ ఎన్ అయోటా ఆఫ్ దిస్ లా అండ్ బిహేవ్ అకార్డింగ్లీ.
1: నీకు కాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకు అవుదు లోకమాత అని, అనగా ఒక్క సాయి ప్రేమకు దూరం అయిపోతే జగత్తు కంటే దూరమైనది.
0: If you become away, if you become far removed from the love of Sai, you will become distant to the world
1: itself.
0: My love is a selfless love.
1: It is sacred
0: and pure.
1: సంకల్పరహితమైనటువంటి ప్రేమ.
0: అండ్ ఇట్ హ్యాస్ అబ్సల్యూట్లీ నో మోటివ్ అల్టీరియర్ మోటివ్ ఇన్ ఇట్.
1: ఇలాంటి ప్రేమను మీరు పొందటం మహా అదృష్టం.
0: ఇట్ ఈస్ ఇండీడ్ ఏ గ్రేట్ బిగ్ ఆపర్చునిటీ ఫర్ యూ టు సెక్యూర్ దిస్ లవ్.
1: ఇలాంటి అవకాశం పొంది కూడాను మీరు కేవలము ఒక దురదృష్టవంతులైపోయి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని మసిబొగ్గులకు అమ్ముకున్నట్టుగా ఈ లౌకిక భోగభాగములకు అమ్ముకోవటము ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు.
0: యూ హ్యావ్ సెక్యూర్డ్ ద పొజిషన్ ఆఫ్ ఎ లవర్ దిస్ బట్ అన్ఫార్చునేట్లీ యు ఆర్ సెల్లింగ్ అవే యువర్ ట్రూ నేచర్ జస్ట్ యాజ్ యూ సెల్ అవే కోల్ బిట్స్ యూస్లెస్ వన్స్ అండ్ యు ఆర్ మేకింగ్ యువర్ సబ్సర్వియంట్ టు ద ఫ్లీటింగ్ ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్.
1: మ్యాన్ కెన్ మేక్ ఎ పీపుల్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్. మానవుడు ఎంత గొప్పదైన కూడాను చేయగలడు, ఎంతటి పవిత్రమైన కూడాను చేయగలడు.
0: మ్యాన్ కెన్ మేక్ ఎ పీపుల్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్. హీ కెన్ అచీవ్ ఎనీ అమౌంట్ ఆఫ్ సక్సెస్ ఇన్ ఎనీ ఎండెవర్.
1: మానవుని మానవునిగా చేయటము ధనం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ వెల్త్ విచ్ యు షుడ్ బి ఈక్వేటెడ్ టు.
1: మానవుని మానవునిగా తీర్చిదిద్దటము బంగారు కాదు.
0: Man reforming man or man transforming man cannot be called
1: manavuni manavuniga pravartipadiyatamu diamonds kaadu.
0: You can't say it is diamond when you make man behave as man.
1: Manavuni manavude cheyali.
0: Man to man, this is the equation to be understood.
1: Kanaka mimmanu meere uddharinchukovali.
0: You have to take care of yourself.
1: ఈ ఉద్ధరించుకునేటువంటి మార్గమును అభివృద్ధి పరచుకోండి.
0: And that which gives you a sense of purpose in this direction is what you must have.

స్వాతంత్రమునుగొన్న సమర భూమి. పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రతిభ చూపించిన భరత భూమి. సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు దిశక్తి చూపిన దివ్య భూమి. చిత్రకళలతోడ చిత్రమయ్యున్నట్టి భరత భూమి యందు జననముంది. భరత మాత ధర్మ భాగ్యంబు కాపాడా బాధ్యతంతయు.

0: If anything gets rusted, it can be cleaned up. If there is husk on the seed, it can be removed. If there is ignorance and if you so desire, it can be driven out. But to correct a foolish person on this earth is impossible.
1: Prema Swarupulara. Manava Nirmaname Vishwa Nirmanam.
0: Prema Swarupas, to be able to create good people is creating the good universe.
1: Manujudu Bhagu Padanapade Deshavu Bhagu Padatundi.
0: When the human beings can be well, the country will be well.
1: Vyakti Marinapude Samajam Kudanu Marutundi.
0: Only when the individual changes, the community will also change.
1: Aite Manavani Yokka Parinamamu. ఈ పరిణామములో బాహ్యమైనటువంటి యొక్క స్థితులు మారినంత మాత్రమున జగత్తు బాగుపడలేదు.
0: బట్ విత్ రిగార్డ్ టు ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఇఫ్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ చేంజెస్ అపియర్, ది వరల్డ్ కెనాట్ చేంజ్.
1: కేవలము తిండి వస్త్రములతోనే మానవుని యొక్క సమస్యలు తీరిపోవు.
0: జస్ట్ బై ఫుడ్ అండ్ క్లోదింగ్ మ్యాన్స్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి సాల్వ్.
1: రాజకీయ పరిణామము, విజ్ఞాన పరిణామము, భౌతిక పరిణామము, సాంఘిక పరిణామము, ఆర్థిక పరిణామములతో పాటు మానసిక పరిణామం కూడాను అత్యవసరం.
0: అలాంగ్ విత్ పొలిటికల్ చేంజెస్ అండ్ ఇంప్రూవ్మెంట్, అలాంగ్ విత్ సైంటిఫిక్ ట్రాన్స్ఫర్మేషన్, అలాంగ్ విత్ వరల్డ్లీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అలాంగ్ విత్ ఎకనామిక్ చేంజెస్, మెంటల్ చేంజెస్, చేంజెస్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఆర్ ఆల్సో నెసెసరీ.
1: మానసిక పరివర్తన లేక ఎన్ని పరిణామములు జగత్తునందు జరిగినప్పటికీ ఇవి మానవత్వాన్ని కొంతవరకు నిలబెట్టేటువంటి పరిస్థితుల్లో పూనుకునవు.
0: వితౌట్ ఎ చేంజ్ ఇన్ ది మెంటల్ యాటిట్యూడ్స్, వాట్ ఎవర్ చేంజెస్ మే కమ్ అబౌట్ ఇన్ దిస్ వరల్డ్, దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్రొడ్యూస్ లాస్టింగ్ రిజల్ట్.
1: మానవ జీవితమునకు నడతయే ప్రధాన సూత్రము.
0: Conduct is the main thing for man's life.
1: దీనికి గుణం కూడాను అత్యవసరము.
0: For this, character is also essential.
1: మానవుడు మరణించిన తర్వాత కూడాను తన యొక్క మంచితనము జగత్తునందు నిలిచి ఉంటుంటాది.
0: After an individual passes away, his goodness still remains in this world.
1: ఏతావాత మానవత్వంలో ఉన్నటువంటి గుణమే బ్రతుకు అనేటువంటి యొక్క సత్యమును నిరూపిస్తూ వస్తుంది.
0: Be that as it may, the good quality that is present in man's life is counted as living, as true life.
1: Aneka mandi jagattunandu gnanamunaku minchina balamu ledani cheppuchunduru.
0: Many people say that in this world there is no power greater than the power of knowledge.
1: Kaadu kaadu.
0: That is not so.
1: Gunamunaku minchina balamu marokati ledu.
0: There is no strength greater than the strength of good quality.
1: Ee gunamu mundu ధనము కాని, విద్య కాని, విజ్ఞానము కాని, బలము కాని నిరర్థకమైనటువంటిది.
0: ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ సచ్ గుడ్ క్వాలిటీ, వెల్త్, ఎడ్యుకేషన్ ఆర్ సైంటిఫిక్ నాలెడ్జ్, దే ఆర్ యూస్లెస్.
1: కనుకనే మానవత్వములో దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించుటకు ఐకమత్యమే మానవుని ప్రధాన సూత్రము.
0: This is why in human life, if you want to experience divinity, unity and oneness is very essential.
1: Samujika krushine manava abhiruddhiki margamu.
0: It is the combined effort towards progress is responsible for the progress of human beings.
1: 70 kota bharatiyulu yendu okariki okaru aikamatyamu leka anyonyata leka sahana bhavamu leka ప్రేమతత్వం లేక ప్రవర్తిస్తుండటం చేతనే మానవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోతున్నారు.
0: Amongst the 70 crores of citizens of India, since there is no unity, since there is no forbearance, and since there is no love between one and another, they are unable to progress and do any good.
1: ఏను ఏతో హెచ్చిస్తే ఏ 2 అవుతుంది.
0: If A is multiplied by A, it becomes A raised to the power of 2.
1: అదే విధముగానే 70 కోట్ల మంది భారతీయులు యందు ఒక్కొక్క భారతీయునికి మధ్యలో ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ అని హెచ్చించుకుంటూ పోతే భారతదేశమే కాక యావత్ ప్రపంచం కూడాను సాధించవలసినటువంటి యొక్క బాధ్యతను అనుభవించవలసినటువంటి ఆనందాన్ని అందుకోగలుగుతారు.
0: Thus, if amongst the 70 crores of the citizens of Bharat, if we go on adding plus plus from one to another, we will be able to acquire strength by which not only improve this country, but also be helpful to the whole world.
1: ఈనాటి మానవత్వమునందు స్వార్థము, అహంకారము, అసూయ ఈ మూడు పైశాచికమైనటువంటి యొక్క ప్రవర్తులు శిరస్సునందు చేరి మానవత్వాన్ని మంటగలుపుతున్నవి.
0: ఇన్ హ్యూమన్ లైఫ్ టుడే, demoniac qualities like selfishness, ego and jealousy entering their conduct and their head, they are ruining the very human life.
1: మానవుడు స్వార్థరహితమైనటువంటి యొక్క సేవలయందు తన యొక్క కాయమును, తన యొక్క కర్మను, తన యొక్క కాలమును కూడాను సార్థకంగా ఉంచుకోవాలి.
0: Man should be able to sanctify in his selfless work his body, his work and his thought.
1: దేశమనగా కేవలము మనతో మాట్లాడలేనటువంటి యొక్క భూమి మాత్రమే కాదు.
0: A country is not just the soil and the earth of the country which cannot speak to us.
1: మనకు ప్రత్యక్షముగా సజీవమైనటువంటి సమాజమే దేశము.
0: What is evident to us as a living community is the country.
1: సమాజము యొక్క క్షేమమునందే మన యొక్క క్షేమం ఇమిడి ఉంటున్నది.
0: Our own welfare is contained in the welfare of the community.
1: నా యొక్క శక్తిని, నా యొక్క బుద్ధిని, నా యొక్క యావత్ పవిత్రమైనటువంటి భావములను తన నిమిత్తమే కాకుండా సమాజ నిమిత్తం కూడా దారబోస్తున్నాననేటువంటి సత్యాన్ని గుర్తించటము మానవుని ప్రధాన కర్తవ్యం.
0: Man's primary duty is to recognize that his strength, his wisdom and his sacredness are being used for the purpose of others and the community as well.
1: ఉపయోగించకుండా పోయినప్పుడు ఒక యంత్రమైనా తుప్పు పట్టిపోతుంది.
0: When it is not used, even a machine gets rusted.
1: మానవుడు కర్మలను ఆచరించక, సమాజ సేవలు చేయక, కేవలము సుఖముతో సోమ్మేరిపోతు వలె కూచోటం చేత వాడు కేవలము తుప్పుబట్టిన జీవుడనే చెప్పవచ్చు.
0: Man, if he does not work, if he does not do service to the community, if he is lazy and sits idle, we can compare him to a rusted machine.
1: నాడి ఆడినంత మాత్రమే బ్రతికి ఉండినట్టుగా మనం భావించరాదు.
0: Just because the pulse is beating, we should not think that we are alive.
1: కర్మలు ఆచరించినటువంటి వాడే బ్రతికినటువంటి మానవుడు.
0: Only one who does his work is a living person.
1: కేవలము లోడింగ్, అన్లోడింగ్, తినటము, బ్రతకటము ఇంత మాత్రమే ఉండటం చేత మానవత్వము నిర్జీవమైనటువంటి జీవతత్వమే.
0: Eating and living, loading and unloading, if that is all what we do, human life is as if it is lifeless.
1: Leka paralam chuchi asuyapayatam manavattama.
0: On the other hand, looking at others' prosperity to feel jealous, is it human?
1: Leka itaralu chuchi dushinchatam idi manavattama.
0: Looking at other people and blaming them, is that human nature?
1: స్వార్థము మానవత్వమా?
0: ఈజ్ సెల్ఫిష్నెస్ ఏ హ్యూమన్ క్వాలిటీ?
1: అహంకారము మానవత్వమా?
0: ఈజ్ ఈగో ఏ హ్యూమన్ క్వాలిటీ?
1: క్రోధము మానవత్వమా?
0: ఈజ్ యాంగర్ ఏ హ్యూమన్ క్వాలిటీ?
1: కాదు కాదు, ఇవి పశు లక్షణములు.
0: దీస్ ఆర్ అనిమల్ క్వాలిటీ.
1: మానవ లక్షణములనగా కరుణ, సానుభూతి, త్యాగము ఇవి పవిత్రమైనటువంటి మానవుని యొక్క గుణములు.
0: హ్యూమన్ క్వాలిటీస్ కంపాషన్ అండ్ ఎబిలిటీ టు హెల్ప్ అండ్ కైండ్నెస్ అండ్ ఫర్బేరెన్స్, sacrifice, these are human qualities.
1: Kanukane manavattamlo undinatvanti yokka divyamainatvanti bhavamulanu ee naadu velivippu cheyataniki tagina prayatnam cheyali manavudu.
0: So in order to bring forth these divine qualities which are present in a human being, one should make every attempt.
1: Pavitramainatvanti hrudayatma swaroopulara mukhyamuga jeevitam chaala viluvainatvanti.
0: Sacred devotees, importantly, life is a very valuable thing.
1: ఈ జీవితములకు ఆధారమైనటువంటిది ప్రాణము.
0: The basis for this life is the living force in us.
1: ఇది మరింత విలువైనటువంటిది.
0: This living force is even more valuable.
1: కానీ మన జీవితములో లక్ష్యమును సాధించే నిమిత్తమై అనేక విధములుగా కూడా జీవితమును త్యాగము చేయవలసి వస్తుంటుంది.
0: In our life, in order to attain the objective, in many ways we will have to sacrifice our life.
1: కేవలం ఒక్కదాన్ని సాధించినంత మాత్రం తృప్తి పొందేటువంటి ఒక స్వభావం కాదు మానవత్వము.
0: మ్యాన్స్ నేచర్ షుడ్ నాట్ బి వన్ that he is satisfied by attaining just one object.
1: Inka innu sadinchali anetundi okka pranti tone manavudu untadu.
0: Man usually has the ambition to attain more and more and more than he has accumulated.
1: Asantruptiye manaviki santrupti.
0: Dissatisfaction is man's satisfaction.
1: Kanuka ee manavattamlo manamu konni vidhamainatundi tyagamu unnainatundi dani manamu abhiruddhi gavinchukovali.
0: In this human life, we shall have to promote what we may call sacrifice.
1: సేకరించేటువంటి స్వభావమే కలిగినటువంటి సముద్రము కూడాను అట్టడుగున పడి ఉంటుంటుంది.
0: The ocean, which has the nature of acquiring more and more, will always be at the lowest level.
1: త్యాగభావము కలిగినటువంటి యొక్క మేఘములే పైకి పోయి గర్జించుతూ ఉంటాయి.
0: The clouds, which have the feeling nature of sacrificing, they go high up and they make sounds.
1: కనుక మనలో త్యాగ భాగము ఏనాడు మనలో అభివృద్ధి అవుతుందో ఆనాడే మనం ఉన్నత స్థాయిలో మనం ఉత్తీర్ణులైపుతాం.
0: In that comparison, only when we have the feeling of sacrifice, we will be able to rise high like the cloud.
1: కొంగ తన ముక్కుతో తన పొట్టను మాత్రమే నింపుకున్నట్టుగా మానవుడు కేవలం తన సుఖమునకు మాత్రమే తన ఆనందమునకు మాత్రమే తన యొక్క సౌఖ్యములకు మాత్రమే తాను పాటు పడకూడదు.
0: మ్యాన్ లైక్ ఫిల్లింగ్ హిజ్ ఓన్ స్టమక్ త్రూ హిస్ మౌత్, హీ షుడ్ నాట్ ఆల్ ది టైమ్ బి వర్కింగ్ ఫర్ హిజ్ ఓన్ హ్యాపీనెస్ అండ్ ఫర్ హిజ్ ఓన్ కంఫర్ట్.
1: తన వలన అనేక మంది సుఖపడేటువంటి యొక్క మార్గాన్ని మనం వెతికి కనుక్కొని దాన్ని ఆచరించాలి.
0: ఈచ్ వన్ షుడ్ ఫైండ్ అవుట్ ది పాత్ త్రూ విచ్ బై హిమ్ అదర్స్ విల్ బి బెనిఫిటెడ్ అండ్ అదర్స్ విల్ బి హ్యాపీ.
1: మానవునికి మానవునికి మధ్యనున్న సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
0: One should make an attempt to recognize the connection between one man and another and conduct himself according to that.
1: కానీ ఈనాడు మానవత్వంలో కృతజ్ఞత అనేటువంటిది మనకు కంటి కనిపించడం లేదు.
0: Today in human lives we do not find gratitude at all.
1: ఏ వ్యక్తి ద్వారా మనం ఆనందాన్ని అనుభవిస్తున్నామో ఏ వ్యక్తి ద్వారా మనం సుఖాన్ని అనుభవిస్తున్నామో ఆ యొక్క వ్యక్తిని ఈనాడు మర్చిపోతున్నాం.
0: By which individual we are having happiness, by which individual we are having satisfaction, we are ungrateful and we forget him.
1: కృతజ్ఞత లేకుండా పోటము క్రూర మృగముల లక్షణం.
0: Without having any gratitude is the quality of cruel animals.
1: క్రూర మృగములు నిరంతరం కూడాను చంచలత్వంతోనే ఉంటుంటాయి.
0: Cruel animals are always shaking and forgetting.
1: పిల్లి కోతి చిరుత పులి ఇలాంటివి ముందు మూడు అడుగులు వేసి వెనుక తిరిగి చూస్తూ ఉంటాయి.
0: క్యాట్ మంకీ చీతా టైగర్ దే ఆల్ మూవ్ ఫార్వర్డ్ 3 feet.
1: కారణమేమి?
0: అండ్ లుక్ బ్యాక్. వాట్ ఇస్ ది రీజన్?
1: తనలో క్రూరత్వం అనేటువంటిది ఉండటం చేతనే స్థిరత్వం అనేటువంటిది కాని నిశ్చలత్వం అనేటువంటిది కాని శూన్యమైపోతుండాలి తమయందు.
0: బికాస్ ఇన్ సచ్ అనిమల్స్ దేర్ ఇస్ క్రూయల్టీ, నైదర్ స్టెడ్ఫాస్ట్నెస్ నార్ బీయింగ్ స్టడీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ దెమ్.
1: కనుకనే ఈనాటి మానవత్వం కూడాను అనేక విధముల యందు అనేక రంగముల యందు మానవుడు పాల్గొంటూ కూడాను నిరంతరము అశాంతి అశాంతి అశాంతికి గురి అయిపోతున్నాడు.
0: దిస్ ఈస్ ద రీజన్ వై టుడే హ్యూమన్ బీయింగ్స్ వైల్ పార్టిసిపేటింగ్ ఇన్ సెవరల్ స్పియర్స్ ఆఫ్ యాక్టివిటీ యట్ హీఈస్ ఆల్వేస్ సబ్జెక్టెడ్ టు ల్యాక్ ఆఫ్ పీస్.
1: శాంతి లేకపోవట కారణం ఏమిటి?
0: What is the reason for this absence of peace?
1: తాను నిరంతరము ప్రోగు చేసుకునేటువంటి మార్గమునందే తన జీవితమును అంకితం చేస్తున్నాడు కానీ త్యాగం చేసేటువంటి దాని యందు ఏమాత్రం కూడా ముందే చెప్పేయటం లేదు.
0: The reason for this is he is dedicating his life all the time for acquiring things and keeping them with him. He is not trying to sacrifice and give up what he has.
1: మన మార్చెంట్ చెప్పినట్టుగా నిరంతరము కూడాను ప్రోగు చేసి ధనమును ఆర్జించి అనే విధములుగా కూడబెట్టినప్పటికీ పోయేటమేలో ఒక్క కాసైనా కూడా తన వెంట రాదు.
0: యాజ్ అవర్ మర్చెంట్ హెస్ సెడ్, ఆల్ ది టైమ్ అక్వైరింగ్ కలెక్టింగ్ అండ్ ఎర్నింగ్ మనీ, నాట్ ఈవెన్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్, నాట్ ఈవెన్ ఎ పైసా ఆఫ్ ఇట్ విల్ కమ్ విత్.
1: తల్లి గర్భము నుండి ధనము తేరెవ్వడు, వెళ్లిపోయేడు నాడు వెంట రాదు.
0: On the day when he leaves this world, he does not take the wealth with him.
1: లక్షాధికారైనా లవణ మన్నమే కాని మెరుగు బంగారము మృంగబోడు.
0: Even a millionaire will eat his food with salt, but he is not going to eat gold.
1: విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు.
0: You can earn money and feel proud of it, but what you have earned will not come with you when you leave.
1: ముందుగా మొరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి దాచి
0: without gifting and without giving for the benefit of others, keep it in the earth and close it and protect it and
1: kadaku dongala kitturo doralakavunu.
0: In the end, whether that money will be taken by the government or will be stolen by the thieves, one does not know.
1: Tene junti galiyava tiruvarulaku tene yokka igalu aneka pushpamulu nundi kudanu progu chesipothu vachi tana tenenu okka chotu progu chesi kattakadapatiki ఎవరో దానిని చంపిపోతుంటారు.
0: ది హనీ బీ విచ్ కలెక్ట్స్ ది హనీ ఫ్రమ్ వేరియస్ ఫ్లవర్స్ అండ్ గ్యాదర్స్ ఇట్ ఇన్ వన్ ప్లేస్, సంబడి ఎల్స్ టేక్స్ ఇట్ అవే ఫ్రమ్ ది హనీ బీ అండ్ ఎంజాయ్స్ ది హనీ.
1: తీరి కోసం కాదు మనం ధనమును ఆర్జించటము.
0: ఇట్ ఈస్ నాట్
1: త్యాగము త్యాగము త్యాగము త్యాగే నైకే అమృతత్వ మానసు, త్యాగములోనే అమృతత్వం మనకు ఉంటుండాలి.
0: It is not to follow this path that we should earn money. It is for sacrifice and for sacrifice.
1: విశాల భావాన్ని మనము విజృంభింప చేసుకోవాలి.
0: ఇన్ సాక్రిఫైస్ దేర్ లైస్ ఇమ్మార్టాలిటీ.
1: నిరంతరము జీవితము సంకుచితము సంకుచితము సంకుచితంలో మనము కుళ్ళిపోరాదు.
0: అట్ ఆల్ టైమ్స్ వీ షుడ్ నాట్ రూయిన్ అవర్ లైఫ్ ఇన్ నారో మైండెడ్నెస్, వీ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్.
1: కనుకని మానవత్వం అనగా కేవలము పవిత్రమైనటువంటి యొక్క కరుణ సానుభూతుల యొక్క లక్షణములే మానవత్వం సరి అయిన నేత్రములు.
0: The correct and true eyes for human life are the two qualities, forbearance and sacrifice.
1: Nijamuga ikkada bhagavantudu evaru?
0: Truly, who is God here?
1: Pratyakshamainatvanti yokka prakrutiye bhagavantuni yokka swaroopam.
0: What appears to us directly as creation, as nature, that is God.
1: Ee prakruti anetvantidi nirantaramu nirvirama krishi cheta tana yokka kartavyanni nirvartinchukuntu త్యాగము గావిస్తూ ఉంటుంది.
0: దిస్ క్రియేటెడ్ వరల్డ్ ఎట్ ఆల్ టైమ్స్ డూయింగ్ ఇట్స్ డ్యూటీ అండ్ ఫుల్ఫిలింగ్ ఇట్స్ డ్యూటీ ఈజ్ సాక్రిఫైసింగ్ ఎట్ ఎవ్రీ మోమెంట్.
1: ఒక్క చిన్న ఉదాహరణ.
0: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: గంటకు 1000 మైళ్ళ వేగముచే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుండాలి.
0: ది ఎర్త్ ఈజ్ రొటేటింగ్ రౌండ్ ఇట్ సెల్ఫ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 1000 మైల్స్ పర్ అవర్.
1: ఈ విధముగా చుట్టడం చేత ఎవరికి సుఖం కలుగుతుంది?
0: బై రొటేటింగ్ ఇన్ దట్ మేనర్ హూ ఈస్ బీయింగ్ బెనిఫిట్?
1: రాత్రి పగళ్లు ఏర్పడుతుండాలి.
0: వీ గెట్ ది నైట్ అండ్ డే అవుట్ ఆఫ్ సచ్ రొటేషన్.
1: ఈ రాత్రి పగలు చేత మానవుడు దానిని సుఖపడుతున్నాడు.
0: బై ది ఫార్మేషన్ ఆఫ్ ది నైట్ అండ్ డే మ్యాన్ ఈస్ బీయింగ్ బెనిఫిటెడ్.
1: ఎంత త్యాగమైనటువంటి కర్మలు ఆచరిస్తుండాలి భూదేవి.
0: వాట్ ఈస్ సాక్రిఫైసింగ్ వర్క్ ది ఎర్త్ ఈస్ డూయింగ్.
1: ఇంతేకాదు తన చుట్టూ తాను తిరుగుతూ కూడాను గంటకు 66,000 మైళ్ళ వేగంతో సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి.
0: నాట్ ఓన్లీ దిస్, ఇన్ అడిషన్ టు రివాల్వింగ్ రౌండ్ ఇట్ సెల్ఫ్ గోయింగ్ రౌండ్ ది సన్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 66,000 మైల్స్ పర్ అవర్.
1: ఈ విధముగా తిరగటం చేత ఋతువులు ఏర్పడుతూ ఉన్నాయి.
0: బై సచ్ మోషన్ ఆఫ్ ది ఎర్త్ వీఆర్ గెటింగ్ సీజన్స్.
1: ఈ ఋతువుల వల్ల వర్షం కురుగుతూ ఉండాలి.
0: బై దీస్ సీజన్స్ వీ గెట్ రెయిన్.
1: ఈ వర్షము చేత పంటలు పండుతున్నాయి.
0: త్రూ ది రెయిన్ వి గెట్ అవర్ హార్వెస్ట్.
1: ఈ పంటల చేత పొట్టలు నిండుతున్నాయి.
0: త్రూ అవర్ హార్వెస్ట్ వి ఫీడ్ అవర్ సెల్ఫ్.
1: ఈ భూమి చేసినటువంటి యొక్క త్యాగము ఎంత గొప్ప త్యాగముగా ఉంటుంది.
0: ది సాక్రిఫైస్ దట్ ఇస్ బీయింగ్ డన్ బై దిస్ ఎర్త్
1: తన చుట్టూ తాను తిరగటం చేత కానీ లేక తాను సూర్యుని చుట్టూ తిరగటం చేత కానీ తనకు వచ్చిన ఫలితం ఏమాత్రమూ లేదు.
0: By going round itself or by going round the sun, the earth itself does not benefit itself in any way.
1: అదే విధముగానే ఆ భూమాత అయినటువంటి యొక్క ప్రకృతిని ఈ ప్రకృతి యందు జన్మించినటువంటి యొక్క పార్థులు అందరూ కూడాను పృథ్వీ పుత్రులైనటువంటి మీరందరూ కూడాను ఆమెను అనుసరించడానికి ప్రయత్నం.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్ ఆఫ్ యూ హూ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ మదర్ ఎర్త్ టు ఫాలో దిస్ కాండక్ట్ ఆఫ్ మదర్ ఎర్త్ ఇన్ ఎ సాక్రిఫైసింగ్ వర్క్.
1: ఈ విధమైనటువంటి దీనిని మనం ప్రకృతిలో పుట్టినందుకు దీని యొక్క త్యాగాన్ని మనం అనుభవించి ఆచరించి ఆనందించినప్పుడే మన మానవత్వం సార్థకమవుతుంది.
0: హ్యావింగ్ బోర్న్ ఇన్ దిస్ క్రియేషన్ ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ టేక్ ది లెసన్ ఆఫ్ సాక్రిఫైస్ ఫ్రమ్ మదర్ ఎర్త్ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ అవర్ లైఫ్ విల్ బికమ్.
1: కానీ ఈనాడు చెప్పటం కృష్ణార్పణం కృష్ణార్పణం.
0: బట్ టుడే వీ సే ఇన్ వర్డ్స్ దట్ వీఆర్ గివింగ్ ఆఫరింగ్ టు కృష్ణ.
1: అనుభవించడం తృష్ణార్పణం కృష్ణార్పణం.
0: ఇన్ ప్రాక్టీస్ వీ సింప్లీ ఫీడ్ అవర్ సెల్ఫ్.
1: మన క్రికెట్ ప్లేయర్ మర్చెంట్ చెప్పాడు, చక్కగా జోక్ చేశాడు.
0: అవర్ క్రికెట్ ప్లేయర్ మర్చెంట్ సెడ్ ఇన్ ఎ వెరీ నైస్ జోక్.
1: దేవాలయముకు పోయినప్పుడు కూడాను కుడి చెయ్యి పర్స్ పైన, ఎడమ చెయ్యి తన బిడ్డలను ఎత్తుకోవటం.
0: ఈవెన్
1: నిరంతరము కూడాను ధన చింత, ధన చింత, ధన చింత, ధన చింత.
0: ఈవెన్ వెన్ యూ
1: దైవం దగ్గరికి పోయి కూడాను ధన చింతతోనే మనం జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం.
0: వీఆర్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ మనీ, ఈవెన్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వీఆర్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ మనీ, పుటింగ్ ది హ్యాండ్ ఆన్ ది పర్స్, వన్ హ్యాండ్ ఆన్ ది పర్స్ అండ్ ది అదర్ హ్యాండ్ విత్ యువర్ చిల్డ్రన్.
1: ధనం కావాలి,
0: వీ వాంట్ మనీ,
1: కానీ ఎంత వరకు అంత అవసరం.
0: బట్ టు ది ఎక్స్టెంట్ టు విచ్ ఇట్ ఇస్
1: మితిమీరిన ధనము మతి హాని కలిగిస్తుంది.
0: టూ మచ్ వెల్త్ ఇస్ గోయింగ్ టు రూయిన్ యువర్ మైండ్.
1: ఈనాడు మానవత్వంలో అహంకారానికి మూల కారణం ధనమే.
0: ది మెయిన్ రీజన్ ఫర్ ఈగో ఇన్ హ్యూమన్ లైఫ్ టుడే ఇస్ వెల్త్.
1: ఈ యొక్క అహంకారం అనేటువంటిది కేవలము మృగలక్షణాలుగా రూపొందుతున్నాయి.
0: దిస్ ఈగో అండ్ ప్రైడ్ ఆర్ టేకింగ్ ది ఫార్మ్ ఆఫ్ ఎనిమల్
1: హంబుల్. హంబుల్ వినయ విధేయతలు మానవుని యొక్క ప్రధానమైన గుణములు.
0: హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ ఆర్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఫర్ మ్యాన్.
1: ఈ వినయ విధేయతలే ఈనాడు ఎక్కడ కూడా కనిపించటం లేదు.
0: హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ ఆర్ నాట్ టు బి ఫౌండ్ ఎనీవేర్ టుడే.
1: తండ్రిని చూస్తే కుమారునకు వినయం లేదు.
0: వెన్ హీ లుక్స్ ఎట్ హిస్ ఫాదర్ ది సన్ ఈజ్ నాట్ హంబుల్.
1: భర్తను చూస్తే భార్యకు లేదు, గురువును చూస్తే శిష్యునికి లేదు.
0: ది వైఫ్ హాజ్ నాట్ ది హ్యూమిలిటీ వెన్ షీ లుక్స్ ఎట్ ది హస్బెండ్. ది స్టూడెంట్ హాజ్ నాట్ ది హ్యూమిలిటీ వెన్ హీ లుక్స్ ఎట్ ది టీచర్.
1: నిరంతరము కూడాను అశాంతి, అశాంతి, అశాంతి అనేటువంటి దీని లోపల జీవితం అనేది దాన్ని వ్యర్థం గావిస్తున్నారు.
0: అట్ ఆల్ టైమ్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పీస్ లైఫ్స్ ఆర్ బీయింగ్ వేస్టెడ్.
1: సారము లేని ఎట్టి భవసాగరమందున మునిగి తేలుచును దారియు తెన్నియును గనక తత్తరముందడి మానసంబా.
0: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ వేర్ దేర్ ఇస్ నో ఎసెన్స్ యు ఆర్ స్విమ్మింగ్ విదౌట్ నోయింగ్ యువర్ ఆబ్జెక్టివ్ ఓ మైండ్ ఇన్ ఎ టెరిబ్లీ.
1: నీ ఓరిమి ఇంచుకంత భగవంతుని భక్తిని గొలుతువేని శ్రీకారుడు ప్రేమరూపుడు నినుగు అంచగా వచ్చేది నా ఒక అంతరే.
0: ఇఫ్ యువర్ బోట్ విత్ అ లిటిల్ డివోషన్ థింక్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ కమ్ టు యువర్ హెల్ప్ అండ్ విల్ పుట్ యూ ఇన్ ది డైరెక్ట్.
1: సర్వుల యందు కూడాను దైవత్వం ఉంటుండాలి.
0: డివినిటీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ పీపుల్.
1: ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించి సర్వులను మనం గౌరవించాలి.
0: రికగ్నైజింగ్ సచ్ ట్రూత్ వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీవన్.
1: ఒక్క చిన్న ఉదాహరణము భగవద్గీత యందు.
0: దేర్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ భగవద్గీత.
1: భగవద్గీత యందు బీజం మాం సర్వభూతానాం అన్నాడు.
0: ఇన్ ది భగవద్గీత ఇట్ హెస్ బిన్ సెడ్ ఐ ఆమ్ ది సీడ్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: ఒక్క విత్తనము, ఒక్క మామిడి విత్తనము భూమిలో పాతినాము.
0: వన్ సీడ్, వన్ మ్యాంగో సీడ్ వీ పుట్ ఇట్ ఇన్ ది ఎర్త్.
1: ఒక 10 సంవత్సరములకు పెద్ద వృక్షమైంది.
0: ఆఫ్టర్ 10 ఇయర్స్ ఇట్ బికమ్స్ ఎ బిగ్ ట్రీ.
1: కొన్ని 100 కాయలు అందులో కాచాయి.
0: దేర్ విల్ బి హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఆన్ దట్ ట్రీ.
1: అన్ని కాయలు కోసి పండించాము.
0: వి కట్ ఆల్ ది ఫ్రూట్ ఫ్రమ్ ది ట్రీ అండ్ మేక్ ఇట్ రైప్.
1: ఒక్కొక్క పండు లోపల కూడా తిరిగి ఒక్కొక్క విత్తనం పోయి చేరి.
0: ఇన్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ ఫ్రూట్స్ దేర్ ఇస్ అగైన్ వన్ సీడ్.
1: పాతినది ఒకే విత్తనము.
0: వాట్ యు హావ్ పుట్ ఇన్ ది సాయిల్ ఇస్ వన్ సీడ్.
1: కానీ ఇన్ని ఫలములలో ఇన్ని విత్తనాలు ఏ రీతిగా పోయి చేరినాయి?
0: బట్ ఇన్ సో మెనీ ఫ్రూట్స్ సో మెనీ సీడ్స్ హౌ డిడ్ దే కమ్?
1: అదే విధముగానే దైవము అనేటువంటిది ఒక్క విత్తనం నుంచి విశ్వము అనేటువంటిది పెద్ద వృక్షమైంది.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఫ్రమ్ ది సీడ్ ఆఫ్ గాడ్ దిస్ ఎంటైర్ క్రియేషన్ ఇస్ ఎ బిగ్ ట్రీ.
1: ఈ వృక్షమునందు మానవత్వం అనేటువంటి జీవరాశులు అన్ని కూడా కాయలుగా తయారైనాయి.
0: ఇన్ దిస్ ట్రీ ఆఫ్ క్రియేషన్ వాట్ వీ కాల్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లైక్ ఫ్రూట్స్.
1: ఒక్కొక్క మానవత్వంలో కూడాను దైవత్వం అనే విత్తనం పోయి చేరి ఉంది.
0: ఇన్ ఈచ్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ ది సీడ్ ఆఫ్ డివినిటీ ప్రెసెంట్.
1: కేవలము ఒకడు బీదవాడు కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు.
0: వన్ మే బి ఎ పూర్ మ్యాన్, అనదర్ మే బి ఎ మిలియనేర్.
1: ఏ చిన్న కాయ కావచ్చు, పెద్ద కాయ కావచ్చు.
0: ఇట్ మే బి ఎ స్మాల్ ఫ్రూట్, ఇట్ మే బి ఎ బిగ్.
1: ఏ సైజులు వ్యత్యాసమైనప్పటికీ జాతి ఒకే విత్తనమే చేరిపోయింది.
0: వాట్ ఎవర్ ది సైజ్ మే బి, ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫరెన్స్ వన్ కామన్ సీడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కనుకనే రిలిజన్ ఆఫ్ లవ్ అని.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ రిలిజన్ ఆఫ్ లవ్.
1: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అని.
0: వన్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ఈ రెండింటినీ మనము చక్కగా నడుచుకోవాలి.
0: వీ షుడ్ ఫాలో దీస్ టూ స్టేట్మెంట్స్.
1: అనేక మంది ధనవంతులు ఉంటున్నారు జగత్తులో.
0: దేర్ మెనీ వెల్తీ పీపుల్ ఇన్ ది వరల్డ్.
1: అనేక మంది విద్యావంతులు ఉంటున్నారు.
0: దేర్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ది వరల్డ్.
1: అనేక మంది బలవంతులు ఉంటున్నారు.
0: దేర్ మెనీ స్ట్రాంగ్ పీపుల్ ఇన్ ది వరల్డ్.
1: అనేక మంది గుణవంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ విత్ గుడ్ క్వాలిటీ.
1: కానీ శాంతిని మాత్రం నోచుకోలేకపోతున్నారు.
0: బట్ నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్?
1: నడతలో ఉండినటువంటి దోషమే.
0: It is the blemish that is present in their conduct. And
1: vaadu manavuduga pravartinchatam ledu.
0: He is not conducting himself as a human being.
1: Dhanam unnadi kada ani cheppani kannulu paina pettukoni nadustunnadu.
0: He thinks he is wealthy and he has his eyes
1: looking up. He
0: feels he is an educated man and is proud.
1: నేను బలవంతుణ్ణి కదా అని చెప్పిన తన బలం పైననే పశుబలాన్ని ఉపయోగపెడుతున్నాడు.
0: హీ ఫీల్స్ హిస్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అండ్ బిహేవ్స్ లైక్ ఎన్ యానిమల్.
1: ఇవన్నీ ఎంతకాలం?
0: హౌ లాంగ్ విల్ ది లాస్ట్?
1: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
0: దీస్ ఆర్ ఆల్ పాసింగ్
1: క్లౌడ్స్. కదిలిపోయే మేఘములే.
0: దీస్ ఆర్ మూవింగ్ క్లౌడ్స్.
1: స్థిరమైనటువంటివి కాదు.
0: దే ఆర్ నాట్ స్టేషనరీ.
1: కనుకనే అనేక లక్షల మంది నా దగ్గరికి అంతా వచ్చి, స్వామి స్వామి స్వామి, ఐ వాంట్ పీస్, ఐ వాంట్ పీస్.
0: దిస్ ఈస్ వై మిలియన్స్ ఆఫ్ పీపుల్ కమ్ టు మీ అండ్ సే, స్వామి స్వామి, ఐ వాంట్ పీస్.
1: నేను చెప్తుంటాను, నీ ప్రశ్నలోనే ఉంటుండది ఆన్సర్ అంటాను.
0: ఐ టెల్ దెమ్, ఇన్ యువర్ క్వశ్చన్ లైస్ ది ఆన్సర్ టు యువర్ క్వశ్చన్.
1: ఇక్కడ ఐ వాంట్ పీస్ ఎన్ని ఉన్నాయి? మూడు పదములు ఉంటున్నాయి.
0: దెర్ ఆర్ త్రీ వర్డ్స్ హియర్. ఐ వాంట్ పీస్.
1: ఐ వాంట్ పీస్ మూడు పదములు.
0: దెర్ త్రీ వర్డ్స్. ఐ వాంట్ పీస్.
1: ఐ ఈగో.
0: ఐ ఈస్ ది ఈగో.
1: Want, desire.
0: Want is the desire.
1: ఈ రెండింటిని తుంచి వేస్తే పీస్ నిలుస్తుంది.
0: Remove the ego and the desire, peace will remain.
1: ఈనాడు ఈగో కావలసినంత పెట్టుకుని, డిజైర్స్ తలంటుకు నింపుకొని, పీస్ పీస్ పీస్ ఎక్కడ నుంచి ఎంత పీసెస్ పీసెస్.
0: Today, with so much ego and with the desire full of your head, you want peace. How can you get peace? It's all
1: kavalsinanta maatrame manavuniki atyavasaram.
0: What is required and is essential is needed by man.
1: Inaadu mitimirinatvanti progu cheskovatam chetane jagattanta kuda chaala poorthi ashantito nindipoyintundi.
0: Because acquiring things beyond all limits and need, the world is full of confusion.
1: Manavattam kaliginatvanti vaadu maatrame daivatvanni telusukovataniki arhudu avutadu.
0: One who has human qualities in him alone is entitled to understand divinity.
1: Mankind alone can think about God.
0: Mankind alone can think of God.
1: ఈనాడు మానవత్వం అనేటువంటిది మనలో లేకుండా దైవత్వాన్ని తెలుసుకోవటానికి పోతే వానికి ఏం తెలుస్తుంది? దయ్యమే తెలుస్తుంది, కానీ దైవం తెలియదు.
0: Without human qualities in us, if we go to find out and experience divinity, how can he understand? He will only know the demon.
1: కనుకని ఈనాడు మానవత్వంలో ప్రేమ ప్రేమ ప్రేమ.
0: Today in human life, what is needed is love.
1: సహనం కావాలి.
0: Forbearance is needed.
1: సానుభూతి ఉండాలి.
0: Understanding is needed.
1: ఒక కష్టపడేటువంటి వ్యక్తిని చూసి జాలిపోవడం ఉండాలి.
0: A man in trouble should create compassion in
1: you. ఈనాడు జాలి అనేటువంటిది ఏమాత్రం కూడా నువ్వు కనిపించడం లేదు.
0: Today, kindness and compassion for the suffering is not present.
1: మన కంటి ఎదురుగా అనేక అవస్థలకు గురి అవుతున్నటువంటి వ్యక్తిని చూసి విసుగు చెందుతున్నాము.
0: In your direct presence, if there is one who is suffering in many ways, we simply get.
1: ఈ గతి ముందుకు ఏ రీతిగా వస్తుందో.
0: What will be your future?
1: ఈనాడు మనం ఒకరిని ఆనందపరిచినప్పుడే, సానుభూతి చూపినప్పుడే రేపు తిరిగి మనకు అట్టి సానుభూతి లభిస్తుంది.
0: When we can show happiness to another person and tolerate him, then only in future you will be tolerated.
1: ప్రతి యొక్క యాక్షన్ కూడాను రియాక్షన్ ఉంటుండాలి.
0: For every action there is a reaction.
1: ప్రతి సౌండ్ కూడాను రీసౌండ్ ఉంటుండాలి.
0: For every sound there is a resound.
1: కనుకని ప్రతి కర్మకు కూడాను ప్రతిఫలం అనేటువంటిది ఉంటుండాలి.
0: For every work there is a result.
1: ప్రేమ స్వరూపులారా, ఏదో మీరు చేస్తున్నాము, ఎవరికీ తెలియకుండా మేము అనుభవిస్తున్నాము అని మీరు అనుకోవచ్చును.
0: ప్రేమస్వరూపస్, యూ మే థింక్ దట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్ విదౌట్
1: ఇతరుల కన్నులు మీరు కట్టవచ్చును.
0: యూ మే బ్లైండ్ ది అదర్ పీపుల్.
1: సర్వవ్యాపి అయినటువంటి భగవంతుని కన్నులు కట్టలేరు.
0: బట్ యూ కెనాట్ క్లోజ్ ది ఐస్ ఆఫ్ గాడ్ హూ ఇస్ ప్రెసెంట్.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది అనుభవించినా వాటి రియాక్షన్లు నీకు తప్పవు.
0: Whatever you do, whatever you experience and whatever you say, you cannot escape.
1: దీనినే భగవద్గీత యందు కర్మ ఫలము అన్నారు.
0: This has been termed in Bhagavad Gita as the fruit of your work.
1: ఈ కర్మ ఫలం అనేటువంటి దానిని నాస్తిక యాస్తిక ఆస్తిక ఆస్తిక నాస్తిక ఎటువంటి స్థాయి అయినటువంటి వాడైనా కూడాను దీనిని అనుసరించక తప్పదు.
0: It is inevitable that the result of your own work should be experienced, whether you are a believer or a non-believer or a believing non-believer.
1: ఒక్క చిన్న ఉదాహరణ.
0: There is one small example.
1: ఒక అద్దము ముందు పోయి నీవు చక్కగా నమస్కరించు నగుముఖంతో.
0: You go in front of a mirror and say namaskar with a smiling face.
1: ఈ నమస్కారం ఎవరికి వస్తుంది? అద్దం నుంచి తిరిగి నీకే వస్తుండాలి.
0: Who will get this namaskar? The mirror will give it back to you.
1: లేక అద్దం ముందరికి పోయి కోపంగా దానిని దూషించు.
0: On the other hand, go in front of the mirror and be angry and blame the mirror.
1: తిరిగి ఆ యొక్క యాక్షన్ తిరిగి నీకే వస్తుంటుండాలి.
0: ది రిటర్న్ బ్లేమ్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఫ్రమ్ ది మిర్రర్.
1: అదే విధంగానే ఈ ప్రకృతి అద్దము వంటిది.
0: ఇన్ ది సేమ్ మేనర్ దిస్ క్రియేషన్ ఈజ్ లైక్ ఎ మిర్రర్.
1: ఈ ప్రకృతి అనేటువంటి అద్దం ముందు నీవు ఎట్టి కర్మలు ఆచరిస్తున్నావో తిరిగి వాటిని యొక్క రియాక్షన్ నీకు వస్తుంటుండాలి, తత్ఫలితము నీవు అనుభవిస్తావు.
0: In front of this mirror of creation, the kind of work you do will be
1: ఏడు కాకపోయినా రేపైనా రేపు కాకపోయినా ఇంకా 10 సంవత్సరములకైనా ఇవి తప్పినది కాదు.
0: If it is not today, tomorrow, at least 10 years later, this is inescapable.
1: కనుకనే మనము ఈ యొక్క వర్తమానమునందే be good, do good and see good. This is the way to.
0: So at the present time, in the present time, be good, do good, see good. That is the way to God.
1: ఈ విధమైనటువంటి కర్మల్లో మనం ఒక విశ్వాసాన్ని బలపరచుకోవాలి.
0: ఇన్ డూయింగ్ సచ్ వర్క్ వీ విల్ హావ్ టు డెవలప్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: ఈ విశ్వాసం అనేటువంటి దానిని మనం ఒక విధమైనటువంటి త్యాగభావములో దీనిని ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ ఎంటర్ అండ్ ప్రమోట్ దిస్ ఫెయిత్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఇదే మనకు నిజమైనటువంటి శాంతి.
0: దిస్ ఇస్ ట్రూ పీస్ ఫర్ అస్.
1: ఒక గడియారం టైం పీస్ ఉంటుంటుంది.
0: వి లుక్ ఎట్ ఎ క్లాక్.
1: ఇందులో ఎప్పుడు చూసినా టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ అని నడుస్తూ ఉంటుంది.
0: In this clock, the hand will be moving all the time, producing the sound.
1: Yavaraina deenni prashna vesinappudu ayya ee gadiyaramuniki emaina vishranti unda anesi abbe vishranti ledantam.
0: If anyone asks the question, has this clock got any rest, we say no, the clock has no rest.
1: Chala porapatu.
0: This is very wrong.
1: Nirantaramu nirvirama krishte aacharinchutunnatvanti oka ee gadiyaramu enta pani chestundado anta kaalam daniki rest kuda untundi.
0: The time which this clock spends in doing work is also the time for which it has rest.
1: Etla?
0: How is this possible?
1: Tick, tick, tick, tick. Rendu tickulaku madhyalo oka vishranti kaalam untundali.
0: Between one tick and the succeeding tick, there is an interval which is a time of rest for the clock.
1: Oka tick, oka tick. Ee tick aneetundi daniki aa vishranti chalada?
0: One tick, another tick. Between the two is not the time sufficient for it to get rest.
1: Ade daniki vishranti.
0: That is its rest.
1: Ade vidhamugane manam paraloku chesetunte oka upakaram ayinatunte karmale manaku vishranti.
0: In the same manner, the good work that we do to help others is our rest.
1: Ide nijamaina samaja seva.
0: This is true service to the community.
1: Ee samaja seva ni inaadu kolpotam chetane sariyainatunte manavattvam manaku labhinchatam ledu.
0: Because we have lost the sense of such service to the community, we are unable to enjoy the human nature.
1: Uttama bhavamulache.
0: With great ideas.
1: Adarshavantamainatvanti yokka gunamulache.
0: With exemplary qualities.
1: Pravartinchetvanti manavudu ee naadu karuvaipoyadu.
0: Man who conducts himself in that manner is very rare today.
1: 10 manditu koodi aacharinchinatvanti panulu endi manaku aanandam labhistuntundali.
0: We get our happiness in the work that we do.
1: కష్టమును మర్చిపోతున్నాము.
0: We forget our troubles.
1: దీనికి చిన్న ఉదాహరణ.
0: There is an example for this.
1: ఒక నది ఒడ్డున లేక సముద్రపు ఒడ్డున మనం ఒక 5 మైళ్ళు వాక్ చేశాము.
0: On the bank of a river or on a seashore, we walk 5 miles.
1: ఒంటరిగా మనం 5 మైళ్ళు ప్రయాణం చేసినప్పుడు కాళ్ళ నొప్పులు వస్తాయి, చాలా విసుగు వేస్తుంది.
0: When we walk 5 miles alone, our legs will begin to pain and we get tired.
1: అదే 5 మైళ్ళు అదే కాళ్ళు 10 మందితో చేరి నడుచు.
0: ది సేమ్ 5 మైల్స్ విత్ ది సేమ్ లెగ్స్ యూ వాక్ విత్ 10 అదర్ పీపుల్ ఇన్ కంపెనీ.
1: కాళ్ళు నొప్పి రాదు.
0: యూ వోంట్ గెట్ యువర్ లెగ్స్ ఇన్
1: ఆనందంతో శ్రమను మర్చిపోతావు.
0: విత్ హ్యాపీనెస్ యూ ఫర్గెట్ ది ట్రబుల్.
1: కనుకనే 10 మందితో చేరి కూడినటువంటి ఒక సమాజ సేవ యందు మనకు దుఃఖములు కానీ విచారములు కానీ కష్టములు కానీ మర్చిపోతావు.
0: So, the service you do to the community in the company of 10 other people.
1: ఈనాడు మానవుడు పవిత్రమైనటువంటి యొక్క మంచి మార్గమును అనుకరించటం లేదు.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఫాలోయింగ్ ది సేక్రెడ్ గుడ్ పాత్.
1: ఎక్కడ చెడ్డవి, ఎక్కడ అన్యాయంవి, ఎక్కడ అక్రమంవి, ఎక్కడ అనాచారంవి జరుగుతుందో దాన్ని సులభంగా ఆచరించడానికి ప్రయత్నిస్తాడు.
0: వేర్ దర్ ఇస్ ఇన్జస్టిస్, వేర్ దర్ ఇస్ అన్ట్రూత్ అండ్ వేర్ దర్ ఇస్ హార్మ్, మ్యాన్ టేక్స్ టు దట్ పాత్ వెరీ ఈజీ.
1: ఎన్ని మంచి మాటలు మనం వినటం లేదు.
0: Are we not hearing many good words?
1: ఇవన్నీ మనం అనుకరణలో పెడుతున్నామా?
0: Are we putting them into
1: practice? ఏదైనా ఒక చెడ్డ మాట వింటే దాన్ని నమ్ముతాం.
0: The moment we hear something bad, we immediately believe it.
1: దీనికి కారణం ఏమిటి?
0: The reason for this.
1: నీవు పరమ చెడ్డవాడు కనుకనే చెడ్డ మాటను నీవు అనుసరిస్తున్నావు.
0: The reason is you are very bad person and so you follow bad.
1: కనుకనే మనలో మంచివే ఉంటుంటే తప్పక మంచిని మనం అనుసరిస్తాం.
0: If there is good in us, we will follow good at once.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: There is an example.
1: ఒక విత్తనము మట్టిలో పెట్టాము.
0: We put a seed in the earth.
1: దానికి నీ ఎరువు వేశాము.
2: వి గివ్ ఇట్ మెన్యూర్.
1: నీరు పోసాము.
2: వి గివ్ వాటర్.
1: గాలి చక్కగా వచ్చేటట్టుగా అనుకూలపరిచాము.
2: వి ఆల్సో గివ్ ఇట్ సఫిషియెంట్ డ్రై.
1: అయితే ఆ విత్తనము మట్టిగా మారుతుందాదా?
2: ఇస్ దట్ సీడ్ చేంజింగ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ దర్?
1: లేక గాలిగా మారుతుండాదా?
2: ఆర్ ఇస్ ఇట్ చేంజింగ్ టూ బ్రీజ్?
1: లేక నీరుగా మారుతుండాదా?
2: ఆర్ ఇస్ ఇట్ బికమింగ్ వాటర్?
1: లేక ఎరువుగా మారుతుండాదా?
2: ఆర్ ఇస్ ఇట్ బికమింగ్ మెన్యూర్?
1: లేదు లేదు.
2: నో.
1: మట్టిలో ఉన్న సారాన్ని తీసుకుంటుంది.
2: ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టింగ్ ది
1: ఎరువులో ఉన్న బలాన్ని తీసుకుంటుంది.
2: ఇట్ ఇస్ టేకింగ్ ది స్ట్రెంగ్త్ ఫ్రమ్ ది వాటర్.
1: ఎరువులో ఉన్నటువంటి శక్తిని తీసుకుంటుంది.
2: ఇట్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఫ్రమ్ ది మెన్యూర్.
1: గాలిలో ఉన్న ప్రాణవాయువు తీసుకుంటుంది.
2: ఇట్ టేక్స్ ది లైఫ్.
1: తన స్వభావాన్ని తాను అభివృద్ధి పరచుకుంటుంది.
2: ఇట్ ప్రమోట్స్ ఇట్స్ ఓన్ న్యాచురల్ క్వాలిటీ.
1: అదే విధంగా మనం ఎటువంటి సంఘములో పోయినా కానీ వారిలో ఉన్నటువంటి మంచిని మాత్రమే మనం తీసుకుని మన స్వభావాన్ని మనం పెంచుకోవాలి. అంతేకాని వానికి నీవు బానిస కాకూడదు.
2: ఇన్ ది సేమ్ మేనర్ వాట్ ఎవర్ కంపెనీ యూ మే గో యూ షుడ్ అబ్సార్బ్ ది గుడ్ ఇన్ దట్ కంపెనీ అండ్ ప్రమోట్ విత్ ది హెల్ప్ ఆఫ్ దట్ గుడ్ వాట్ ఈజ్ ఇన్
1: యు. అనుకరణ అనుకరణ అనుకరణ. వాడిని చూసి వీడు, వీడిని చూసి వాడు.
2: టుడే ఇమిటేషన్ ఇమిటేషన్. లుకింగ్ ఇట్ అనదర్ మ్యాన్ హీ ఇమిటేట్స్. లుకింగ్ ఇట్ అ థర్డ్ మ్యాన్.
1: వాడెవడో కొంచెం గడ్డం పెట్టుకున్నా అంటే వీడు గడ్డం పెట్టుకోవాలి.
2: ఇఫ్ సమ్వన్ ఎల్స్ హస్ గాట్ ఎ బియర్డ్ యు ఆల్సో వాంట్ టు గ్రో ఎ బియర్డ్.
1: ఇంకోడెవడో బెల్ బాటం వేసుకున్నా అంటే వీడు బెల్ బాటం వేసుకోవాలి.
2: ఇఫ్ అనదర్ పర్సన్ ఈస్ వేరింగ్ బెల్ బాటమ్స్ యూ ఆల్సో వాంట్ టు వేర్ బెల్ బాటమ్.
1: ఇంకోడెవడో సైడ్ బర్న్స్ బర్న్స్ పెట్టుకున్నా అంటే వీడు పెట్టుకోవాలి.
2: ఇఫ్ వన్ అదర్ పర్సన్ హెస్ సైడ్ బర్న్స్ యూ ఆల్సో వాంట్ టు హ్యావ్ సైడ్ బర్న్స్.
1: బలహీనత ఎంత పిరికితనమా.
2: వాట్ వీక్నెస్. వాట్ కవర్డిస్.
1: ఇది ఆ మానవత్వం యొక్క లక్షణాలు.
2: ఇస్ దిస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్?
1: నీ స్వభావాన్ని నీవు పెంచుకో.
2: ప్రమోట్ యువర్ ఓన్ నేచర్.
1: నీ గుణాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
2: ప్రమోట్ యువర్ క్వాలిటీ.
1: నీ త్యాగభావాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
2: యూ బ్రాడెన్ యువర్
1: ప్రేమ తత్వంలో విశాలమైన హృదయాన్ని చేసుకో.
2: హ్యావ్ ఎ బ్రాడ్ హార్ట్ ఇన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ లవ్.
1: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వంలో మనం ఏనాడు అభివృద్ధి చెందుతామో ఆనాడే మన భారతదేశము తిరిగి యథాస్థితి లోపల ఆదర్శవంతమైన దేశంగా తయారవుతుంది.
2: That day when we can promote our human qualities in this manner, again our country Bharat will become an ideal country.

0: forbearance is our beauty in this sacred land of Bharat.
1: Pratamulannitiyandu vannegaantina yetti gana satya silame kadina tapamu.
0: Amongst all the vratas known to this country, adherence to truth is the greatest vrata which has been given.
1: Madhura bhavam vedi mana desa mandanna matru bhavamu kanna manyameddi.
0: What is the sweetest idea in our country? The sweetest idea is no greater than the
1: pranambu kantenu manam beganamanu mana dese neetini mantagalpi.
0: The moral code of our country, which tells us that more than life, our own honor is greater, that kind of conduct. We have borrowed the moral conduct from other countries. Wanting to have the so-called freedom. How shall I describe the rule of this country?
1: ఏను గెట్టుల తన బలం ఎరుగలేదో.
0: లైక్ ది ఎలిఫెంట్ విచ్ డస్ నాట్ నో ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
1: అట్టులైనారు మన భారతీయులు నేడు.
0: సో హ్యావ్ బికమ్ ది సిటిజన్స్ ఆఫ్ భారత్ టుడే.
1: మన యొక్క శక్తిని మనం నమ్మలేకపోతున్నాం.
0: వీఆర్ అనేబుల్ టు బిలీవ్ ది స్ట్రెంగ్త్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ అస్.
1: వరుని మాటను నమ్ముతున్నాం.
0: వి బిలీవ్ అదర్స్ వర్డ్.
1: ఇదే మానవత్వము.
0: ఇస్ దిస్ హ్యూమన్ క్వాలిటీ?
1: చెవులు కోసి పారవి.
0: కట్ అవే యువర్ ఇయర్స్.
1: పరులు చూసినటువంటి దాన్ని నీవు విశ్వసిస్తున్నావు. నీ కన్నులు ఎందుకు పుచ్చుకొని చంపుకో.
0: యు ఆర్ బిలీవింగ్ ఇన్ వాట్ అదర్స్ హావ్ సీన్. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ యువర్ ఐస్?
1: నీ కన్నులతో నీవు చూడు.
0: లుక్ ఎట్ ఇట్ విత్
1: యువర్ ఓన్ ఐస్. నీవు విను.
0: లిసన్ విత్ యువర్ ఇయర్.
1: నీ హృదయంతో నీవు అనుభవించు.
0: ఎక్స్పీరియన్స్ విత్ యువర్ హార్ట్.
1: ఇది నీ మానవత్వం.
0: దిస్ ఈస్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
1: అంతేకాని పిరికి పందవలే ఇతరులు మనం అనుసరించడానికి ప్రయత్నించకూడదు.
0: బట్ లైక్ ఎ కవర్డ్ వీ షుడ్ నాట్ ట్రై అండ్ ఇమిటేట్ అదర్స్.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి బలహీనతని.
0: దిస్ ఈస్ ఎ వీక్నెస్.
1: మానవుడు మానవుడు మానవుడు మా నా వా.
0: దేర్ ఆర్ త్రీ లెటర్స్ డిస్క్రైబింగ్ ఎ మ్యాన్. మా నా వా.
1: మా అజ్ఞానము.
0: మా ఇస్ ఇగ్నోరెంట్.
1: నా లేకుండా.
0: నా వితౌట్.
1: వా వర్తించటం.
0: వా కండక్ట్ యువర్
1: అజ్ఞానము లేకుండా వర్తించినటువంటి వాడు మానవుడు.
0: వన్ హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ వితౌట్ ఇగ్నోరెన్స్ ఇస్ మ్యాన్.
1: ఇది నిజమైన మానవత్వం.
0: దిస్ ఈస్ ట్రూ హ్యూమన్ నేచర్.
1: ఒక విధమైనటువంటి దురాశకు మనం లోబడిపోతున్నాము.
0: We are submitting ourselves.
1: దుర్భావములో మునిగిపోతున్నాము.
0: We are immersing in bad ideas.
1: దురహంకారంలో తేలిపోతున్నాము.
0: In ego we are floating.
1: కనుకనే మంచి కూడాను చెడ్డగా మనకు కనిపిస్తుంటుండాలి.
0: So good appears as bad to us.
1: కనుకనే మంచి పవిత్రమైన హృదయం కలిగినటువంటి వాడు నిరంతరము పైచూపులో ఉంటాడు.
0: One who has a sacred heart will always be looking up.
1: ఆహా నక్షత్రాలు సూర్యచంద్రాదులు ఎంత ప్రకాశంగా ఉంటున్నాయి.
0: How beautiful the sun and the moon are.
1: కేవలము స్వార్థపరుడు.
0: A selfish person.
1: కింద చూపులో ఉంటాడు.
0: Will always be looking down.
1: ఎప్పుడు చీకటే వానికి.
0: He is always seeing darkness.
1: ఎప్పుడు మట్టే కనపడుతుంటాడు.
0: He always looks at dirt.
1: పవిత్రమైన హృదయములో ఉండినటువంటి వానికి గులాబీ పుష్పాన్ని చూస్తుంటాడు.
0: One who has a sacred heart looks at the flower, the rose flower.
1: నిరాశపరుడు దాని క్రింద ఉన్నటువంటి ముండను మాత్రమే చూస్తుంటాడు.
0: One who has no hope looks at the thorn, at the rose flower.
1: ఆశపరుడు ఇది టంబ్లర్ లో హాఫ్ నీరు ఉంటుండాలి. అర్థము నీరు ఉంటుండాలి.
0: దేర్ ఈస్ వాటర్ హాఫ్ ఫుల్ ఆఫ్ ది టంబ్లర్.
1: దీనిలో స్వార్థరహితమైనటువంటి వాడు అర్థము నీరు ఉంటుండాది అని అనుకుంటాడు.
0: వన్ హూ ఈస్ సెల్ఫ్లెస్ సేస్ దేర్ ఈస్ హాఫ్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: స్వార్థపరుడు ఏమంటాడు? అర్థము ఖాళీగా ఉంది అంటాడు.
0: వన్ హూ ఈస్ సెల్ఫిష్ సేస్ దిస్ టంబ్లర్ ఈస్ హాఫ్ ఎంప్టీ.
1: వాడికి ఖాళీనే కనపడుతుంది కానీ నీరు కనపడదు.
0: He sees only the emptiness but not the water.
1: ఇక్కడ వ్యత్యాసం.
0: This is the difference.
1: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థమునకు నిస్వార్థమునకు ఉండేటువంటి భేదము ఈ విధమైనటువంటి రీతిగా ఉంటుంది.
0: This difference between selfishness and selflessness is in this manner.
1: కనుక selfishness. Self, self, self, self. ఏది నిజమైన self?
0: What is the true self when you talk of selfishness?
1: Selflessness self is real self.
0: Selfless self is real self.
1: మన self, self, self. సెల్ఫ్ లో వచ్చినటువంటి ఫలితం ఏమి?
0: వాట్ ఈస్ ది ఫ్రూట్ వి గెట్?
1: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్.
0: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్.
1: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
0: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్. ఇట్స్ ఓన్లీ ది ఎంప్టీనెస్ బట్ నాట్ ది వాట్.
1: ఇక్కడ వ్యత్యాసం.
0: దిస్ ఈస్ ది డిఫరెన్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థమునకు నిస్వార్థమునకు ఉండేటువంటి భేదము ఈ విధమైనటువంటి రీతిగా ఉంటుంది.
0: దిస్ డిఫరెన్స్.

0: Love lives by giving and forgiving.
1: Love is selflessness.
0: Love is selflessness.
1: Self is lovelessness.
0: Self is lovelessness.
1: ఈ స్వార్థం అనేటువంటిది నిజంగా మానవుని యందు పూర్తిగా ఉండకూడదు. కొంతవరకు ఉండాలి.
0: దిస్ క్వాలిటీ ఆఫ్ సెల్ఫిష్నెస్ షుడ్ నాట్ బి టోటల్లీ ప్రెసెంట్ ఇన్ మ్యాన్. ఇట్ మే బి ప్రెసెంట్ టు సమ్ ఎక్స్టెంట్.
1: నేను బ్రతకాలి, నా కుటుంబం బ్రతకాలి, నా యొక్క బంధువులు బాగుండాలి, జగత్తు సుఖంగా, ఇంత మాత్రం స్వార్థం తప్పదు.
0: ఐ వాంట్ టు లివ్, మై ఫ్యామిలీ వాంట్స్ టు లివ్, మై రిలేషన్ షుడ్ బి వెల్.
1: నేను తినాలి, నేను ఉండాలి, ఇంతవరకు ఉండొచ్చు.
0: ఐ షుడ్ ఈట్, ఐ షుడ్ లివ్, టు దట్ ఎక్స్టెంట్ ఇట్ ఇస్ టాలరబుల్.
1: కానీ మితిమీరినటువంటి ఆసక్తి పోతే ఈ స్వార్థం కూడా పెడమార్గం పడుతుంది.
0: బట్ సెల్ఫిష్ డిజైర్స్ బియాండ్ ఆల్ లిమిట్ విల్ టేక్ ది రాంగ్ పాత్.
1: ఒక పశువు లేక ఒక మృగములకైనా కూడా ఒక సీజన్, ఒక రీజన్ ఉంటుండాలి.
0: An animal or a cattle has got some reason and some season.
1: Kani manishiki inadu no reason, no season.
0: But man today has no reason, has no season.
1: Ekkada undi mankind?
0: Where is mankind?
1: Manavattam, manavattam, manavattam antuntaru manam. Ekkada manavattam kanapadutundadi?
0: We talk of human nature. Human nature, where is human nature? Where do we find human nature?
1: Human nature antaru gani edi human nature anipudu kuda nu vallaku teliyatam ledu.
0: They keep on uttering the words human nature, but they do not know what human nature is.
1: దానిని మనం అర్థం చేసుకోవటం కంటే నడిచి చూపించటం చాలా అవసరం.
0: Better than trying to understand it, it is better to show it in practice.
1: మనలో ఉండేటువంటి యొక్క దివ్యత్వం, జంతువునాం నరజన్మ దుర్లభం.
0: Of all the animals that are born, to be born a human being is the most difficult.
1: మానవుడు ఇంత చదువు చదువుతున్నాడు.
0: Man is acquiring so
1: ఇంత విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములతో నిండి ఉంటున్నాడు.
0: He is full of knowledge and wisdom.
1: కానీ ఒక మృగము కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడు.
0: But he is conducting himself worse than an animal.
1: ఇక మానవత్వం ఎక్కడ? రూపం మానవత్వమే కానీ గుణములో మానవత్వం లేదు.
0: Form is of a human being, but qualities are not of a human being.
1: కనుకనే ఈనాడు ఉన్నత విద్యా సంస్థలు స్థాపించి అందులో ఒక విధమైనటువంటి యొక్క ఈ యొక్క క్వాలిటీ మానవుని యొక్క దివ్యమైనటువంటి యొక్క గుణములను అభివృద్ధి పరచాలనేటువంటిది సాయి సంకల్పం.
0: సో సాయి సంకల్ప టుడే ఈజ్ టు ఎస్టాబ్లిష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ప్రమోట్ వాట్ ఆర్ కాల్డ్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ దట్ ఎడ్యుకేషన్.
1: కేవలం కొంతమందికి అవి విరుద్ధంగా కనిపిస్తుంటాయి.
0: ఫర్ సమ్ పీపుల్ దే అపియర్ యాజ్ ఇఫ్ దే ఆర్ కాంట్రడిక్ట్.
1: కారణం తన యొక్క బ్యాక్గ్రౌండ్ ఆ యొక్క పరిస్థితిలో ప్రవర్తి.
0: The reason for this is his own background has taken such a path.
1: మంచి కూడా వారికి చెడ్డగా కనిపిస్తుంటాది.
0: To them, good also appears as if it is bad.
1: దీనికి మేము లెక్క చేయము.
0: We do not care for this.
1: కానీ మా యొక్క సంస్థల యొక్క డిసిప్లిన్ ఈ క్రమశిక్షణ తూచా పాటించాలి.
0: But the discipline in our institutions has to be followed.
1: దీనికి కొంత కఠినమైన చర్యలే దీనికి అందించాలి.
0: We have to give some harsh
1: పదార్థములకు తగినటువంటి ప్రయోగము ఆచరించాలి.
0: We will have to apply what is suitable to the matter.
1: పెన్నును వ్రేలితో కొడితే తునుగుతుంది.
0: Butter can be broken with your finger.
1: కానీ ఇనుమును సుత్తితోనే కొట్టాలి.
0: But an iron has to be beaten with the hammer to break.
1: కనుకని క్రమశిక్ష తప్పిపోయినప్పుడు దీనికి ఒక విధమైనటువంటి ఒక చర్య తీసుకోవాల్సి వస్తుంది.
0: So if one transgresses discipline, we have to take some
1: సత్యసాయి సంస్థలు యందు డిసిప్లిన్, డివోషన్ అండ్ డ్యూటీ.
0: In the Satya Sai organizations, we give value to discipline, devotion.
1: Deni paina devotion?
0: Devotion on what?
1: Nee duty paina devotion.
0: Devotion on your duty.
1: Nee duty paina discipline.
0: Discipline on your duty.
1: Kaani duty ni lekapothe devotion ekkada vachindi?
0: But if there is no duty itself, where is
1: only
0: devotion?
1: Only deep ocean.
0: It's only a deep ocean.
1: Manam divine, divine, divine, divine antunna. Ekkada divine? Cheppedantha divine deep wine lo gurchovatam.
0: We talk of divine, divine, divine. Where is the divine? It is in deep wine, you see.
1: Ida nijamainatvanti divine lakshanalu.
0: Is this the true quality?
1: Ida manavatvaniki tagina gunalu.
0: Are these the qualities of human nature?
1: Kaadu, kaadu.
0: No.
1: Kanuka peddalanu chusi gauravinchali.
0: We should respect when we look at elders.
1: Tikkulainatvanti varini teerunu chusi aadarinchali.
0: We should help and give help to people who are
1: baadapadeetunti variki sahakaram andinchali.
0: People who are suffering should be helped.
1: ఇంకే విధమైన దుఃఖంతో ఉండేటువంటి వారికి సానుభూతిని తెలపాలి.
0: పీపుల్ హూ ఆర్ ఇన్ సమ్ అదర్ సారో షుడ్ బి షోన్ టాలరెన్స్.
1: సర్వుల యొక్క సుఖాన్ని మనం కోరాలి.
0: వి షుడ్ డిజైర్ ది హ్యాపీనెస్ ఆఫ్ ఆల్
1: పీపుల్. కనుకనే లోక సమస్తా సుఖినో భవంతు అనేది వేదాంతం.
0: దట్ ఈస్ వై వేదాంత హెస్ సెడ్ ఆల్ ది పీపుల్ ఆఫ్ ది వరల్డ్ షుడ్ బి హ్యాపీ.

0: కానీ ఈనాడు భక్త కోటి ఎందు కూడాను చెప్పేది భక్తి.
1: బట్ టుడే ఈవెన్ అమంగ్స్ ది డివోటీస్ దే ప్రీచ్
0: చేసే పనులంతా భక్తి.
1: ది వాట్ దే డూ ఇస్
0: హృదయం ఎందుకు రక్తి.
1: సింప్లీ టు ఫీడ్ దెమ్సెల్వ్స్ అండ్ హ్యావ్ ప్లెజర్
0: చెప్పేది విరక్తి.
1: బట్ దే టీచ్ డిటాచ్మెంట్.
0: కాదు కాదు కాదు.
1: నో
0: మనం ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: మన యొక్క భావములు, మన యొక్క పలుకులు, మన యొక్క చర్యలు మూడు ఏకమైపోవాలి.
1: అవర్ థాట్, అవర్ వర్డ్స్ అండ్ అవర్ డీడ్స్ షుడ్ ఆల్ బి హార్మోనైజ్.
0: దీనినే వేదాంతము మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణ్ ఏకం, మహాత్మనం అన్న.
1: దిస్ ఈస్ వాట్ ది వేదాంత హెస్ సెడ్. ఇఫ్ యువర్ థాట్ ఈస్ వన్ యాజ్ ది సేమ్ యాజ్ ది వర్డ్.
0: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ్ అన్యత్, దురాత్మనం.
1: If your thought is different, if your word is different, and if your action is still different, you are called a duratmana.
0: Inaadu prapanchamanta kudanu ee paristhithilone untundadi.
1: Today the whole world is in this situation.
0: Divyatma swarupulara kanuka ee satyanni meeru gurtinchi manavattamlo undinatvanti yokka prema tattvanni artham chesukondi.
1: Divyatma swarupas, recognizing this truth, understand the aspect of love that is
0: divyatvanni kudanu kontha varaku meeru artham chesukondi.
1: To some extent understand divinity as
0: kevalam nenu neevu manavudu manavuduga bratuku chalu.
1: You just live as a human being, that is enough.
0: Neevu manavattam nunchi digajaranakkarledu.
1: Do not degrade yourself from the position of being a human being.
0: Mana nadavadikala lopala mana pavitratanu nirupinchali.
1: We should establish sacredness in our conduct.
0: Kevalam matalato cheppi prayojanam ledu.
1: There is no use simply uttering it.
0: Ee naadu prapancham anta matallo heroes, kriyallo zeros.
1: The whole world today are heroes in their words, but in action they are zeros.
0: ee naadu manam action lopala heroes kavali.
1: Today we should become heroes in our action.
0: Matalu maatadetunte vaadu pani cheyadu.
1: One who simply speaks does not work.
0: Pani cheseetunte vaadu maatadeki time em undadu.
1: One who works has no time to speak.
0: Kanukani ee naadu manam panulu cheyatam lopala manam anta kodanu mundajje veskoni nadumu gatti samajamlo digali.
1: So today, in doing work, all of us should take a forward step and enter the community.
0: Mana yamakalu arige tattiga mana pani chesthe dantamulu arige tattiga tinavachu.
1: If we work so hard that our bones will get sharpened, then we can eat so much, so well, that our teeth will
0: bhagavantudu rendu chetulu andichadu.
1: God has given us two hands.
0: రెండు చేతులను మాత్రం ముడుచుకొని నాకు పొట్టని నిండాలి, పొట్టని నిండాలంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: హోల్డింగ్ బోత్ యువర్ హ్యాండ్స్ అండ్ కీపింగ్ దెమ్ ఐడిల్.
0: రెండు చేతులతో నీవు బాగా పనిచేస్తే ఒక్క పొట్ట నిండదా?
1: ఇఫ్ యూ వర్క్ వెల్ విత్ టూ హ్యాండ్స్ కెన్ యూ నాట్ ఫీడ్ వన్?
0: నీవు పని చేయటం లేదు కాబట్టి పొట్ట నిండటం లేదు.
1: సిన్స్ యూఆర్ నాట్ డూయింగ్ ది వర్క్ యువర్.
0: ఈనాడు లోకంలో పని చేయనటువంటి వాళ్ళు అధికమైపోతున్నారు.
1: టుడే పీపుల్ హూ డూ నాట్ వర్క్ ఆర్ మెనీ.
0: పొట్ట నింపుకునేటువంటి వాళ్ళు చాలా పెరిగిపోతున్నారు.
1: దోస్ హూ వాంట్ టు ఫిల్ దర్ స్టమక్స్ ఆర్ మెనీ.
0: అందువలననే ఇక్కడ ఆర్థికంగా కూడా దేశం దిగజారిపోతుంది.
1: దిస్ ఈస్ ది రీజన్ వై ఎకనామికలీ ది కంట్రీ ఈస్ గోయింగ్ డౌన్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను కష్టపడి పని చేయడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ వర్క్ హార్డ్.
0: ఆ విధమైన యొక్క చెమటాచి మనం పనిచేసినప్పుడే మనం జీవితాన్ని సుఖంగా అనుభవించగలం.
1: ఇఫ్ యూ కెన్ వర్క్ విత్ ది స్వెట్ ఆన్ యువర్ బ్రౌ, యూ కెన్ ఎంజాయ్.
0: ఎవరెవరి పని వారికి తగినట్టుగా మనం తీసుకోవాలి.
1: వాట్ ఎవర్ వర్క్ ఈస్ ఆర్డైన్డ్ ఫర్ ఈచ్ పర్సన్.
0: దీనినే సత్యసాయి సంస్థలు ఏదో వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్.
1: దిస్ ఈస్ వై సత్యసాయి ఆర్గనైజేషన్స్ హావ్ బీన్ టోల్డ్ దట్ వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్.
0: అంతేకాని కేవలం నీ యొక్క మనసు తెలియనట్లంతా నీవు పోకూడదు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ యూ షుడ్ నాట్ మూవ్ అబౌట్ యాజ్ యువర్ మైండ్ గైడ్స్ యూ.
0: నీవు విచారణాశక్తితో నీవు కొంతవరకు క్రియలు ఆచరించు.
1: యూ షుడ్ హ్యావ్ ది ఎబిలిటీ టు డిస్టింగ్విష్ అండ్ విత్ దట్ ఎబిలిటీ టు ఎంక్వైర్ డూ యువర్
0: మనం ఆర్జించినటువంటి ధనాన్ని కొంతవరకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టండి.
1: ది వెల్త్ విచ్ యూ హ్యావ్ ఎర్న్డ్ పుట్ ఇట్ ఇన్ సమ్ సీక్రెట్ పాత్.
0: దయా, ధర్మము, త్యాగము ఇవి మానవునికి సరి అయిన కీటుదాయి.
1: కైండ్నెస్, గివింగ్ గిఫ్ట్ and sacrifice are the three essential qualities for man.
0: Anyayamu, akramamu, swarthamu, ahankaramu, asuya ivanni kudunu lobhi yokka lakshanalu.
1: Injustice, causing hurt to others, ego and pride, these are the qualities of a greedy person.
0: Parulanu eppudu kudunu manam nindinchakoodadu, idi maha paapam.
1: We should never blame others, this is the greatest sin.
0: Neelo unnatundi durgunanu neevu chakkadidduko.
1: You correct the bad qualities which are present in you.
0: నీనుండుకు కావాల్సినటువంటి దుర్గుణాలు పెట్టుకొని ఇతరులను అనేటువంటి అధికారం నీకు ఎక్కడ ఉంది?
1: With so many bad qualities in you, what right have you to find blame in others?
0: నీ యొక్క దుర్గుణాలు నీవు చక్క చేసుకుని నీ మంచి గుణాలు నీవు అభివృద్ధి పరచుకో.
1: కరెక్ట్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ప్రమోట్ యువర్ గుడ్ క్వాలిటీ.
0: అప్పుడే మానవత్వం అభివృద్ధి చెందుతుంది.
1: దెన్ హ్యూమన్ నేచర్ ఇన్ యూ కెన్ ప్రాస్పర్.
0: ప్రేమ ప్రేమ ప్రేమ. సత్యసాయి సంస్థల్లో ప్రేమనే ప్రధానమైన ప్రాణం.
1: ఇన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ లవ్ ఇస్ ది ఎసెన్షియల్.
0: ప్రేమనే ఒక భగవత్ స్వరూపము.
1: లవ్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్
0: ప్రేమనే లేకపోతే ప్రపంచమే లేదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ దేర్ ఇస్ నో వరల్డ్.
0: ప్రతి మానవుని యొక్క జీవిత వృక్షం నందు కూడా ప్రేమ అనేటువంటి ఫలం పండుతూ ఉండాలి.
1: ఇన్ ది ట్రీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ ది ఫ్రూట్ ఆఫ్ లవ్ ఈస్ ప్రెసెంట్.
0: ఈ ప్రేమ అనేటువంటి ఫలం పైన కొంత తృష్ణ అనేటువంటి చర్మం కప్పబడి.
1: ఆన్ దిస్ ఫ్రూట్ ఆఫ్ లైఫ్ దేర్ ఇస్ ఎ స్కిన్ విచ్ వీ మే కాల్ ది డిజైర్.
0: ఈ డిజైర్ అనేటువంటి చర్మము తీసివేయాలి.
1: వీ విల్ హావ్ టు రిమూవ్ ది స్కిన్ ఆఫ్ డిజైర్.
0: కొంత లోపలికి పోతానే అక్కడ అసూయ అహంకారము కోరిక అనేటువంటి కొన్ని విధమైన విత్తనాలు కూడా ఉంటాయి.
1: When we go inside the fruit, there we find jealousy and ego in the form of seed.
0: ఈ పైన ఉన్నటువంటి డిజైర్ అనేటువంటి చర్మమును లోపల ఉన్నటువంటి జెలసీ అహంకారము అనేటువంటి యొక్క విత్తనాన్ని తీసివేస్తుగా ఆ రసాన్ని ఆనందంగా గ్రోన్.
1: When you remove the skin of desire and when you remove the seeds of ego and pride,
0: దీనిని ఉపనిషత్తునందు రసోవైసహా.
1: It's only then that you can enjoy the rasa, the juice in it. This has been called in the Upanishads, raso vaisaha.
0: ఈ రసమును మనం ఆరగించినప్పుడే మానవత్వం అనేటువంటిది ఎంతైనా అభివృద్ధి అవుతుంది.
1: When we can enjoy this rasa, this juice, then human nature can be promoted to any extent in us.
0: దివ్యాత్మ స్వరూపులారా, దేశములో అనేక విధములైనటువంటి అశాంతులకు, అక్రమాలకు, అన్యాయములకు గురి అయినటువంటి ఈ సమయం నందు భక్తులైనటువంటి వారు, త్యాగులైనటువంటి వారు, మానవత్వాన్ని కలిగినటువంటి వారు ఈ దివ్య భావములను చూచుకొని అర్థము చేసుకుని చక్కగా ప్రవర్తించి అతి శీఘ్ర కాలమునంది భారతదేశమును పవిత్రమైనటువంటి ఆదర్శవంతమైన దేశంగా తీర్చిదిద్దుతారని నేను ఆశిస్తున్నాను.
1: ది కంట్రీ విచ్ ఇస్ టుడే ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్జస్టిస్ అండ్ అన్ట్రూత్ వేర్ ఎవర్ యూ గో, I am hoping that the devotees and members of the Satsai organizations will be able to remove these things and experience happiness.
0: ఎప్పుడు మనం రిటైర్డ్ అయిన తర్వాత మనం పని చేసుకుందాము, సమాజ సేవ చేసుకుందాము, ఈ చిన్న వయసు లోపల సమాజ సేవ మనకెందుకు అని ఈ పిచ్చి భావంలో మీరు మునగకండి.
1: Do not immerse yourself in the foolish idea that we will do service to the community sometime when we retire, sometime later. Why while we are young?
0: ఆ రిటైర్ అయిన తర్వాత ఏమి చేస్తావు నువ్వు? నీకు ఇంకొకరితో సర్వీస్ చేయించుకోవాలి.
1: After retiring, what is the service you can do? You will have to get service from others.
0: Pada pada manchu kinkarulu paasamula agedu vela.
1: When the messengers of death come to you and say, come along, your time is over, come, and when they drag
0: Bandhuvul
1: you out.
0: Dabadaba baita bettudi diklaapamu ledani cheppu vela.
1: When your relations say that there is no further use, this man is going to die, put him outside the house.
0: Aalu biddalun labalaba yetchu vela.
1: When your wife and children cry loudly.
0: Appudu neevu tarama harinamamu notanu balkai daram.
1: Then is it possible for you to utter the name of Hari?
0: నో, సరి అయినటువంటిది కాదు. శారీరకంగా మానసికంగా అన్ని విధములైనటువంటి యొక్క దృఢత్వంతో ఉండినప్పుడే మనం సర్వీస్ చేయాలి.
1: దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. వెన్ యువర్ బాడీ ఈజ్ స్ట్రాంగ్, వెన్ యువర్ మైండ్ ఈజ్ స్ట్రాంగ్, వీ షుడ్ డూ సర్వీస్.
0: మన ఇంద్రియాలు నిగ్రహపరచుకోవాలి.
1: వీ షుడ్ కంట్రోల్ అవర్ ఆర్గన్స్.
0: మన యొక్క శక్తిని అంతా కూడా సమాజ సేవలో దారవేయాలి.
1: వీ షుడ్ యూజ్ ఆల్ అవర్ స్ట్రెంగ్త్ ఇన్ ది సర్వీస్ టు ది కమ్యూనిటీ.
0: కనుకని సత్యసాయి సేవల యందు మానవ సేవనే మాధవ సేవ అని ప్రత్యేకమైనటువంటి యొక్క ఈ సర్వీస్ అనేటువంటి దాన్ని నియమిస్తూ వస్తున్నారు.
1: దట్ ఈస్ వై ఇన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ ఇన్ ది బిలీఫ్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్.
0: ఈ సర్వీస్ అనేటువంటి దాంట్లో మన యొక్క బంధుత్వం పెరిగిపోతుంది.
1: ఇన్ సచ్ సర్వీస్ అవర్ రిలేషన్షిప్ విల్ బి ప్రమోటెడ్.
0: మానవత్వం అనేటువంటి దాని కూడా ఏకత్వంగా కూడుతుంది.
1: Human nature also will become one single human.
0: Anekatvanga undinatundi dani ekatvanga darshistam.
1: What we see in diversity we will feel it as unity, one.
0: Ide nijamainatundi manavattu.
1: This is true human quality.
0: Okka danni anekanga manam chinchakoodadu.
1: We should not diversify and make one thing into so many pieces.
0: Kanukani neti nundi aina kudanu shanti bhavamuto sakya bhavamuto anuraga bhavamuto samarasa bhavamuto మానవత్వం అనేటువంటి దాన్ని దివ్యత్వంగా అనుభవించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తాను.
1: సో అట్లీస్ట్ ఫ్రమ్ టుడే విత్ పీస్ ఇన్ యువర్ మైండ్ అండ్ విత్ ఫర్మ్నెస్ అండ్ విత్ ఫర్బేరెన్స్ ఐఎమ్ హోపింగ్ దట్ యు విల్ ఎక్స్పీరియన్స్ డివినిటీ ఇన్ ది కమ్యూనిటీ అండ్ ఐఎమ్ బ్లెస్సింగ్ యూ అండ్ ఐఎమ్ బ్రింగింగ్ దిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 33rd discourse on Gita, Bhagavan delivered on 15 September 1984. In this discourse, Bhagavan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagavan Vacha.
1: Karmendriyani Samyamyaya Aste Manasa Smaran. కర్మలను ఆచరించుటలో కాని, కర్మలను ఆచరించకపోవటలో కాని ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరము ఉండదు.
2: దెర్ ఈస్ నో అబ్జెక్షన్ వాట్స్ ఎవర్ ఎయిదర్ ఇన్ పర్ఫార్మింగ్ యాక్షన్ ఆర్ ఇన్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీ యాక్షన్.
1: చిత్తమునందు వాసనలను వేరు చేయుటే ప్రధానమైనటువంటి అంశము.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు రిమూవ్ ద టెండెన్సీస్ విచ్ ఆర్ ఇన్ ద హార్ట్.
1: మనసునందులి మాధుల్యమునను దూరము చేయుటే ప్రధానము.
2: అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు డ్రైవ్ అవే ద డర్ట్ ఫ్రమ్ ద మైండ్ అండ్ ఫ్రమ్ ద హార్ట్.
1: చిత్తమునందులి రాగద్వేషములను నిర్మూలము గావించుటే దీని యొక్క ఆశయము.
2: The object and the goal is to root out the attachment and delusion from the heart.
1: ఇవి ఏవియో చేయకుండినా కేవలం ప్రపంచమును వెలిచి పారిపోయి గిరిగుహలయందు ఏకాంత వాసము చేసినప్పటికీ, ఎట్టి కర్మలను ఆచరించకపోయినప్పటికీ వాడు బద్ధుడే.
2: Without doing any such exercise, if one runs away to a forest or to a cave, and if one wants to just think of all these things, one is bound by all such thoughts and actions.
1: Karanam manasunandali malinyamulu aneka vidamulainatvanti bhavamulanu purikolputu untayi.
2: The reason is the dirt and such accumulated tendencies in the heart will be prompting a number of thoughts in the man.
1: హృదయం నందలి వాసనలు అనేక విధములైన సంకల్ప వికల్పములను సృష్టించుతుంటాయి.
2: ది హిడెన్ థాట్స్ అండ్ సీడ్స్ ఇన్ ద హార్ట్ విల్ బి మేకింగ్ ఎ పర్సన్ టు థింక్ డిఫరెంట్ వేస్.
1: చిత్తమునందలి రాగద్వేషములు మానవత్వాన్ని మరుగు చేస్తూ ఉంటాయి.
2: అటాచ్మెంట్ అండ్ హేట్రేట్ ఇన్ సైడ్ ద హార్ట్ విల్ బి మేకింగ్ ఎ మ్యాన్ ఫర్గెట్ హిజ్ ఓన్ హ్యూమన్ నేచర్.
1: కనుకనే మనసునందలి మాలిన్యము, హృదయం నందలి వాసన, చిత్తమునందరి రాగద్వేషములను ఎవరు నిర్మూలము గావించుకొని ప్రశాంత హృదయులై జనమధ్యమును సంచరించుచున్నప్పటికీ, ఎట్టి కర్మలు ఆచరించుచుండినప్పటికీ అట్టివారే నిజయోగులని భగవద్గీత నిరూపించినది.
2: భగవద్గీత హ్యాస్ ప్రూవ్డ్ దట్ రిమూవింగ్ ఇంప్యూరిటీస్ ఇన్ ద మైండ్ అండ్ రిమూవింగ్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ లైకింగ్ అండ్ డిస్లైకింగ్ ఇన్ ద హార్ట్ ఇఫ్ వన్ కెన్ పర్ఫార్మ్ ఎనీ యాక్షన్ whatever may be the action, he will not be bound by that. He will be free from the fruits thereof.
1: Aithe itti satyamunu gurtinchaleni manavulu karma sanyasamunu pooni kevalamu kalamu vyarthamu gavinchutalo tama kartavyamani bhavistuntaru.
2: People who do not recognize this particular truth renounce action and indulge in laziness.
1: ఆధ్యాత్మిక రంగంలో సోమరత్వములకు ఎట్టి అవకాశము ఉండదని గీత పదే పదే హెచ్చరిస్తూ వచ్చింది.
2: గీత హ్యాస్ రిపీటెడ్లీ వార్న్డ్ దట్ ఇన్ ది ఏరియా అండ్ ది వరల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ లేజినెస్.
1: కనుకని భగవద్గీత యందు నిజమైనటువంటి యోగము అనాసక్తి యోగమని నిరూపిస్తూ వచ్చింది.
2: ఇన్ దట్ కాంటెక్స్ట్ ఓన్లీ భగవద్గీత హ్యాస్ బీన్ టీచింగ్ ద యోగా ఆఫ్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యోగా టు బి ప్రాక్టీస్డ్.
1: అది అనాసక్తి. ఆసక్తి లేనటువంటి యొక్క దివ్యమైనటువంటి మార్గమే అనాసక్తి.
2: That is the yoga of anasakti, disinterestedness, not having any personal interest in the things that are performed.
1: ఈ సాంఖ్య యోగమునందు నిష్కామ కర్మను ప్రత్యేకించి ప్రకటిస్తూ వచ్చింది.
2: In the chapter Sankhya Yoga, special emphasis has been laid on performing action without expecting fruits thereof.
1: ఎట్టి సాధకుడు కాని దుష్కర్మల నుండి నిష్కామ కర్మలకు ఎగరాకటం ఇది సాధ్యము కాని పని.
2: నో పర్సన్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ రీచ్ ఎ స్టేజ్ ఆఫ్ నిష్కామ కర్మ ఇఫ్ హిస్ టెండెన్సీస్ ఆర్ బ్యాడ్.
1: నిష్కామ కర్మ నుండి సద్గుణ కర్మలకు అనగా సదాచార కర్మలలో ప్రవేశించి సత్కర్మలలో ప్రవేశించి తద్వారా నిష్కామ కర్మలు చేరడానికి ప్రయత్నించాలి.
2: ఎ పర్సన్ విల్ హావ్ టు ట్రావెల్స్ from bad qualities to good qualities and good actions, from good actions then he has to renounce the fruits thereof.
1: Karmalanu acharinchutalo undinatvanti yokka antarartham emiti?
2: What is the inner secret of performing actions?
1: Ee karmala valla chitta shuddhi yerpadutundani geeta vakyamu.
2: It is Geeta's proclamation that on account of action and through action purity of the heart can be attained.
1: Chittasya shuddhiye karmaha. చిత్తశుద్ధి నిమిత్తమై కర్మలు ఆచరించమని ఆదేశించింది.
2: ది కమాండ్మెంట్ ఈస్ దట్ వన్ హాస్ టు పర్ఫార్మ్ యాక్షన్ ఫర్ ది సేక్ ఆఫ్ అటైనింగ్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్.
1: అయితే ఎట్టి కర్మల చేత చిత్తశుద్ధి ఏర్పడుతుంది?
2: బై డూయింగ్ వాట్ టైప్ ఆఫ్ యాక్షన్ వుడ్ ఏ పర్సన్ బి ఏబుల్ టు అచీవ్?
1: ఈశ్వరార్పణతో కావించినటువంటి కర్మల వల్లనే చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
2: వన్ వుడ్ బి ఏబుల్ టు అటైన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఓన్లీ బై పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
1: ఈ ఈశ్వరార్పణ బుద్ధితో గావించినటువంటి ప్రతి కర్మ కూడాను ఇది చిత్తమునందు పవిత్రత ఏర్పరుస్తుంది.
2: ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ విల్ బ్రింగ్ అబౌట్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్.
1: వండినటువంటి భోజనము మనం భుజించుటకు ప్రయత్నించుటలో ఇది కేవలం ఆహారంగా రూపొందుతుంది.
2: వెన్ ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ ఈస్ టేకన్ యాజ్ ఈస్ ఈటన్ ఇట్ బికమ్స్ ఓన్లీ ఫుడ్.
1: ఈ ఆహారమునే భగవత్ అర్పితము గావించి భుజించటం చేత ఇది ప్రసాదంగా రూపొందుతుంది.
2: ఇఫ్ ది సేమ్ ఫుడ్ ఈజ్ ఆఫర్డ్ టు ద లార్డ్ ఫస్ట్ అండ్ దెన్ టేకన్ ఇట్ బికమ్స్ ప్రసాదం.
1: కనుకనే మానవుడు సకర్మల ద్వారా ఆచరించేటువంటి ప్రతి ఒక్క క్రియకుడను ఇది కర్మరూపాన్ని ధరిస్తుంది.
2: దేర్ఫోర్ వాట్ ఎవర్ ఇస్ యాక్షన్ ఇస్ పర్ఫార్మ్ బై మ్యాన్ ఇట్ బికమ్స్ మియర్ యాక్షన్ అండ్ కర్మ.
1: దైవార్పిత బుద్ధితో గావించినటువంటి ప్రతి చిన్న కర్మ కూడాను ఇది కర్మయోగంగా కానీ లేక పవిత్రమైనటువంటి యొక్క యజ్ఞముగా కానీ రూపొందుతుంది.
2: ఈవెన్ ఇట్ ఇస్ అ స్మాల్ యాక్షన్ ఇఫ్ ఇట్ ఇస్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ ఇట్ బికమ్స్ కర్మయోగ ఎ యోగా ఆఫ్ యాక్షన్ అండ్ ఆల్సో యజ్ఞ ఇట్సెల్ఫ్.
1: ఇట్టి కర్మయోగము చేతనే చిత్తశుద్ధి ప్రాప్తిస్తుంది.
2: ఓన్లీ త్రూ సచ్ యోగా ఆఫ్ యాక్షన్ వుడ్ ఎ పర్సన్ బి ఏబుల్ టు అటైన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: భగవంతునికి అర్పితంగా ఆవించవలసినటువంటి కర్మలు ఎట్టి స్థితిలో ఉండాలి?
2: ఇన్ దట్ కేస్ వాట్ ఆర్ ది క్వాలిఫికేషన్స్ అండ్ వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ యాక్షన్స్
1: పవిత్రమైనటువంటివిగా ఉండాలి?
2: హౌ సేక్రెడ్ షుడ్ దే బి?
1: సామాన్యమైన మానవులకు ఏదో చిన్న పదార్థమును మనం అందించినప్పుడే అది ఉత్తమమైనటువంటిదిగాను పవిత్రమైనటువంటిదిగాను కొంత ఉపయోగకరమైనటువంటిదిగాను ఉంటుండాలి.
2: ఈవెన్ వెన్ small object is offered to an ordinary individual, the object must be having some utility and some purity and some sacredness.
1: అలాంటి స్థితిలో దైవమునకు అర్పించేటువంటి కర్మలు ఇంకెంత పవిత్రమైనటువంటిగా ఉండాలి?
2: దట్ బీయింగ్ సో ఇఫ్ యు ఆర్ ఆఫరింగ్ టు ద లార్డ్ హింసెల్ఫ్ హౌ ప్యూర్ అండ్ సేక్రెడ్ ది యాక్షన్
1: ఎంతటి పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి?
2: హౌ ప్యూర్ దే షుడ్ బి?
1: ఎంతటి సార్థకమైనటువంటిగా ఉండాలి?
2: హౌ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫ్ ఫుల్ఫిల్ షుడ్ దే బి?
1: భగవంతునికి అర్పించుట లోపల ఏ పని అంటే ఆ పని, ఎట్టి వస్తువు అంటే అట్టి వస్తువును అర్పించుటకు ప్రయత్నించరాదు.
2: వన్ షుడ్ నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ ఆన్ ఆఫరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
1: కనుకనే భగవంతునికి అర్పించినటువంటి కర్మలు సత్కర్మలుగాను పవిత్రమైన కర్మలుగాను ఆదర్శవంతమైన కర్మలుగాను రూపొందించుకోవాలి.
2: Therefore, if you want to offer actions to the Lord, you must make them pure, you must make them sacred, you must make them great before you offer.
1: Oka bhagavantuniki oka pushpam arpitam cheyalante aa pushpam nandalu undinatundi krimulanu manam dveru chesi danini parishuddha parichi aa pushpamnu bhagavata arpitam gaavistam.
2: If you want to offer a flower to the Lord, you remove the insects in the flower and make it pure, then only you offer it to the Lord.
1: Kanuka manamu cheyu prati karma kudanu భగవత్ అర్పితమైనటువంటి పుష్పంగా రూపొందాలి.
2: ఎవ్రీ యాక్షన్ విచ్ యు పర్ఫార్మ్ షుడ్ బికమ్ ఎ ఫ్లవర్ విచ్ కెన్ బి ఆఫర్డ్ టు ద లార్డ్.
1: పుష్పమును సుగంధము చేరినట్టుగా మన కర్మల్లో పవిత్ర భావములు చేరాలి.
2: జస్ట్ యాజ్ ఫ్రాగ్రెన్స్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ ద ఫ్లవర్ ఆఫర్డ్ టు గాడ్ సో ది యాక్షన్స్ మస్ట్ బి సేక్రెడ్.
1: పుష్పము ఏ విధమైనటువంటి అందాన్ని అలంకరింపుచుందో అదే విధంగానే మానవుని యొక్క కర్మలు కూడాను పరిశుద్ధమైనట్టుగాను ఒక మార్గదర్శకమైనట్టుగాను నిరూపించాలి.
2: Just as a flower which is to be offered to the Lord must be pure and beautiful, so also the action must be sacred and pure.
1: Itti karmalanu bhagavat arpitamu gavinchatame bhagavad gita yokka nija yogamu.
2: The true yoga of bhagavad gita is to prompt us to offer such actions to the Lord.
1: Gnana agnanamunu veru chesi
2: distinguishing between wise things and unwise things.
1: Gnanamunu agnanamunu telusukoni
2: understanding wisdom and ignorance.
1: Gnanamunu gnanamuto layamu gavinchatame sankhyamu.
2: Sankhya refers to merging wisdom with wisdom.
1: Kanuka sankhya yoga managa gnanamunu gnanamuto layamu gavinchukuneetundi vidhaname sankhyamu.
2: Sankhyam refers to the method of merging wisdom with wisdom.
1: Ishwaranubhutini pondagoru varu motta mota కొన్ని ప్రధానమైనటువంటి లక్షణములను కూడాను కలిగి ఉంటుండాలి.
2: పీపుల్ హూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద లార్డ్ మస్ట్ డెవలప్ అండ్ హ్యావ్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్.
1: ఓర్పు.
2: ది క్వాలిటీస్ ఆర్ పేషెన్స్,
1: పట్టుదల,
2: డిటర్మినేషన్,
1: శారీర మానసిక పరిశుద్ధము,
2: ప్యూరిటీ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్,
1: ఆవేదనతో కూడినటువంటి ప్రేమ,
2: లవ్ ఫుల్ ఆఫ్ ఎర్నింగ్,
1: సంపత్తి. ఇది శమ, దమము, ఉపరితి, తితిచ్ఛ, శ్రద్ధ, సమాధానం.
2: ద సిక్స్ టైప్స్ ఆఫ్ వెల్త్ శమ, దమ, ఉపరితి, తితిచ్ఛ, శ్రద్ధ, సమాధానం.
1: ఇక్కడ ఓర్పు,
2: పేషెన్స్.
1: ఓర్పు అనేటువంటిది ప్రతి మానవునికి ప్రధానముగా ఉండవలసినటువంటి లక్షణం.
2: Patience and forbearance is a very important characteristic which every person should have.
1: ఈ ఓర్పును కోల్పోవటం చేతనే రాజులు భ్రష్టులయ్యారు.
2: Kings have been destroyed because they have lost this particular.
1: ఈ ఓర్పును కోల్పోవటం చేతనే ఋషులు కూడాను భ్రష్టులయ్యారు.
2: Great rishis also were destroyed because they lost this particular quality of patience.
1: ఈ ఓర్పును కోల్పోవటం చేతనే పండితులు కూడాను పతనమయ్యారు.
2: Scholars also came to ruin because they lost this particular quality.
1: ఈ ఓర్పు అనేటువంటిది ప్రధానమైన కవచంగా మనం తీసుకోవాలి.
2: This particular quality of patience must be taken as an important shield and armor.
1: ఓర్పునే లేకుండా మానవత్వమునకి ఏమాత్రము విలువ రాణించదు.
2: There would be no value whatsoever to humanity and human beings if they do not have patience.
1: ఓర్పు అనేటువంటిది కేవలం స్థితప్రజ్ఞకు ప్రధానమైనటువంటి యొక్క గుణంగా రూపొందుతుంది.
2: This particular quality of patience is an important quality for స్థితప్రజ్ఞ.
1: ఈ ఓర్పునే లేకుండా మనము దీనిని సాధించలేము.
2: Without having this particular quality of patience, we would not be able to attain that.
1: ఈ ఓర్పునకు మనము పట్టుదల అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్షణము.
2: రెజల్యూట్ నేచర్ అండ్ డిటర్మినేషన్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రీకండిషన్.
1: పట్టుదలను కేవలము మూర్ఖమైనటువంటి పట్టుదలగా ఉంటుండకూడదు.
2: ద రెజల్యూట్ నేచర్ షుడ్ నాట్ బి అసోసియేటెడ్ విత్ ఫూలిష్నెస్.
1: పవిత్రమైన కార్యములు యందు,
2: ఇన్ ది సేక్రెడ్ టాస్క్,
1: సారమాత్మకమైనటువంటి విషయములందు,
2: ఇన్ ది మ్యాటర్స్ రిలేటింగ్ టు స్పిరిచువాలిటీ,
1: ఇది ఏమాత్రం కూడాను తాము చలించక, భ్రమించక, స్థిరత్వమును కలిగి ఉండేటువంటి యొక్క భావమును మానవునికి పట్టుదల అని చెప్తూ వచ్చారు.
2: మ్యాన్స్ ఫర్మ్నెస్ అండ్ రెజల్యూట్ నేచర్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ద వన్ విచ్ ఇస్ అన్డెల్యూడెడ్, విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫర్మ్నెస్, విచ్ ఇన్ దీస్
1: ఎన్ని విధములైనటువంటి ఇబ్బందులు మనకు ప్రాప్తించినప్పటికీ,
2: వాట్ ఎవర్ అబ్స్టికల్స్ మే గెట్,
1: ఎన్ని విధములైనటువంటి యొక్క అనానుకూలములకు సంభవించినప్పటికీ,
2: వాట్ ఎవర్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ మే ఫేస్,
1: పట్టిన పవిత్రమైన కార్యమును సాధించేటువంటి విషయంలో మనకు పట్టుదల అత్యవసరము.
2: వి షుడ్ హ్యావ్ దట్ ఫర్మ్నెస్ ఇన్ అచీవింగ్ అండ్ అకాంప్లిషింగ్ ద టాస్క్ విచ్ వి హావ్ అండర్టేకన్.
1: పట్టుదలనే లేకుండా ఓర్పునకు బలమే ఉండదు.
2: ఇఫ్ యు డు నాట్ హ్యావ్ డిటర్మినేషన్, ది పేషెన్స్ విల్ నాట్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
1: ఓర్పు పట్టుదల రెండు కూడాను ఒక జమట బిడ్డలు.
2: పేషెన్స్ అండ్ డిటర్మినేషన్ ఆర్ లైక్ ట్విన్స్.
1: ఇది ఒకదానిని ఒకటి వీడి ఉండలేవు.
2: One cannot live without the other.
1: పట్టుదల వీడించమా ఓర్పు అనేటువంటి మనం బలహీనం పొందుతాం.
2: Without determination, the patience will not be able to establish itself well.
1: ఓర్పును కోల్పోతేమా పట్టుదల అనేటువంటిది అంతర్ధానం అయిపోతుంది.
2: If we lose patience, determination also will not be there.
1: ఇంకా శారీర మానసిక పరిశుద్ధములు.
2: దెన్ ప్యూరిటీ ఆఫ్ ది బాడీ అండ్ మైండ్.
1: శారీరమును మనం ఏ విధంగా పరిశుద్ధం గావించుకుంటున్నామో, మానసిక సంబంధమైనటువంటి యొక్క ప్రవర్తనలు కూడాను భావములు కూడాను మనం పరిశుద్ధం గావించుకున్నట్టు తగిన ప్రయత్నం చేయాలి.
2: జస్ట్ యాజ్ వీ అండర్టేక్ వేరియస్ యాక్ట్స్ టు ప్యూరిఫై అవర్ బాడీ, సో ఆల్సో వీ షుడ్ అండర్టేక్ సర్టెన్ యాక్ట్స్ టు ప్యూరిఫై అవర్ మైండ్.
1: ఇందులో రాగద్వేషములు,
2: ఇన్ దాట్ అటాచ్మెంట్ అండ్ లైకింగ్ అండ్ డిస్లైక్,
1: అభిమాన మమకారములు,
2: ఈగోనెస్, ఈగోయిజం,
1: ఇలాంటి భావములను మనసునందు నుంచి మనం వేరు చేయాలి.
2: వీ షుడ్ రిమూవ్ దీస్ క్వాలిటీస్ ఫ్రమ్ అవర్ మైండ్.
1: అప్పుడే మనకు ఒక ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది.
2: దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు గెట్ సెల్ఫ్ కంట్రోల్.
1: కూర్మం ఏ విధంగా తన యొక్క అవయవములను ఇష్టం వచ్చినట్టుగా వదులుకోవటము, ఇష్టం వచ్చిన సమయంలో తాను మడుచుకోవటము జరుగుతుందను, అదే విధంగానే మన ఇంద్రియములను మనం స్వాధీనంలో ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
2: జస్ట్ యాజ్ టార్టాయిస్ వుడ్ బి ఫ్రీ టు లూజ్ ఇట్స్ లిమ్స్ అండ్ కమ్ అవుట్ అండ్ దెన్ ఆల్సో విత్డ్రా ఇట్ సెల్ఫ్, వి షుడ్ హావ్ ఇన్ సేమ్ వే సెన్స్ కంట్రోల్.
1: ఈ ప్రధానమైనటువంటి గుణములు స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణములు అని నిరూపించింది గీత.
2: గీత హ్యాస్ ప్రూవ్డ్ దట్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ.
1: కనుక మానవుడు ఎట్టివాడు అనేటువంటి విషయాన్ని నిరూపించేటువంటిదే కర్మక్షేత్రము.
2: ది ఏరియా అండ్ ద ఫీల్డ్ ఆఫ్ కర్మ ఆర్ యాక్షన్ ప్రూవ్స్ వాట్ టైప్ ఆఫ్ మ్యాన్.
1: ఇందులో నిష్కామ కర్మకు చాలా ప్రధానత అందించింది.
2: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇస్ గివన్ ఫర్ నిష్కామ యాక్షన్.
1: అర్థము మన ముఖం యొక్క స్వరూపాన్ని ఏ విధంగా నిరూపిస్తుందో,
2: జస్ట్ యాజ్ మిరర్ ప్రూవ్స్ ది టైప్ ఆఫ్ ఫేస్ దట్ వీ హ్యావ్,
1: మన దేహమునందల టెంపరేచర్ ని ఏ విధంగా థర్మామీటర్ నిరూపిస్తుందో,
2: జస్ట్ యాజ్ థర్మామీటర్ గివ్స్ ది రీడింగ్ ఆఫ్ ది టెంపరేచర్ ఆఫ్ అవర్ బాడీ,
1: మానవుని యొక్క మంచి చెడ్డలను కర్మకలాపంలో నిరూపిస్తుంది.
2: యాక్షన్ ప్రూవ్స్ వాట్ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ ఎ పర్సన్ హ్యాస్.
1: కనుక మానవుడు ఎట్టివాడు అనేటువంటి విషయాన్ని తాను చేసేటువంటి కర్మల ద్వారానే మనకు గుర్తింపజేసుకోవచ్చు.
2: వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ వాట్ టైప్ ఆఫ్ పర్సన్ ఏ పర్సన్ ఈజ్ బై సీయింగ్ హిజ్ యాక్షన్స్.
1: ఒకరు చూచుటకు మహాసాత్వికంగా కనిపించవచ్చును,
2: యూ వన్ మే అపియర్ టు బి ఎ సాత్విక్ పర్సన్,
1: మహాత్యాగిగా గోచరం కావచ్చును,
2: హీ మే అపియర్ టు బి ఎ పర్సన్ ఆఫ్ గ్రేట్
1: పవిత్రమైన హృదయుడుగా మనకు విశ్వసించవచ్చును,
2: వీ మే బిలీవ్ దట్ హీ ఈజ్ ఎ పర్సన్ విత్ సేక్రెడ్ హార్ట్,
1: కానీ అతను చేయు కర్మలయందు మహాపశుత్వాన్ని రాక్షసత్వాన్ని కూడాను గోచరింపచేస్తుంది.
2: బట్ ఇఫ్ హిజ్ యాక్షన్స్ మైట్ ప్రూవ్ అదర్వైజ్ షోయింగ్ అనిమాలిటీ అండ్ డెమానిక్ నేచర్, ఇట్ కుడ్ బి ఈజీలీ అండర్స్టూడ్.
1: మరికొందరు చూచుటకు చాలా కఠినుడిగా మనకు కనిపించవచ్చు,
2: సమ్ అదర్ పీపుల్ మే బి అపియరింగ్ టు బి వెరీ క్రూయల్,
1: నిర్దయ నిద్యాక్షిణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా మనం నిరూపించవచ్చు,
2: వీ మే ఫీల్ దట్ దే ఆర్ క్రూయల్ అండ్ కరప్ట్.
1: కానీ కర్మ మార్గములో వారు సాత్వికమైన దయాప్రేమల చేత ఆచరించేటువంటి వృత్తులను బండి పట్టి అతను సాత్వికుడని భావించవచ్చు.
2: బట్ ఇఫ్ దోస్ పీపుల్ ఇన్ దర్ యాక్షన్స్ టేక్ ఎగ్జిబిట్ కంపాషన్ అండ్ సచ్ అదర్ గ్రేట్ క్వాలిటీస్, దే మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సాత్విక్.
1: రజోగుణమునందున్నాడా లేక సాత్వికమునందున్నాడా తామసికమునందున్నాడా అనేటువంటి విషయాన్ని వారు ఆచరించేటువంటి కర్మల ద్వారానే మనకు స్పష్టమవుతుంది.
2: ఇఫ్ యు వాంట్ టు డిసైడ్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఇస్ సాత్విక్ నేచర్ రాజసిక్ ఆర్ తామసిక్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ దే పర్ఫార్మ్, యు కెన్ డిసైడ్ సో.
1: కనుక కర్మక్షేత్రం అనేటువంటిది మానవుని యొక్క ధర్మ ప్రవృత్తులను నిరూపించేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి అనేటువంటిది భగవద్గీత స్పష్టం చేసింది.
2: భగవద్గీత హాస్ క్లారిఫైడ్ దాట్ ఇట్ ఇస్ ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ విచ్ షోస్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఈజ్ ఏ సాత్విక రాజసిక తామసిక్.
1: మానవుని యొక్క నిత్య జీవితము లోపల నిత్య కార్యాపరములందు తాను ఆచరించవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యాలు నిరూపించేసినటువంటిది భగవద్గీత.
2: భగవద్గీత హ్యాస్ ప్రూవ్డ్ దాట్ వాట్ టైప్ ఆఫ్ యాక్షన్స్ యు హావ్ టు బి పర్ఫార్మ్ ఇన్ డైలీ లైఫ్.
1: సర్వసంగ పరిత్యాగై లేక అరణ్యములు చేరమని లేక సన్యాసములు పుచ్చుకోమని భగవద్గీత ఆదేశించడం లేదు.
2: భగవద్గీత హ్యాస్ నాట్ కమాండెడ్ టు రినౌన్స్ ఆల్ ద థింగ్స్ టు టేక్ సన్యాస ఆర్ టు గో టు ఫారెస్ట్.
1: కర్మ మార్గం మానవునికి ప్రధానమైనటువంటి ధర్మం అని కూడా నిరూపించింది.
2: ఇట్ హాజ్ ఆల్సో ప్రూవ్డ్ ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు అండర్టేక్ యాక్షన్.
1: ధర్మ మార్గమును ప్రవర్తించడమే జీవితం యొక్క మర్మం అని కూడా బోధించింది.
2: ద సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈస్ టు టేక్ టు ద పాత్ ఆఫ్ ధర్మ, దిస్ హాజ్ బీన్ ప్రూవ్డ్.
1: జన్మ యొక్క ధర్మమును ధర్మం యొక్క మర్మమును గుర్తించడమే మానవుని యొక్క కర్తవ్యం అని కూడా స్పష్టం చేసింది.
2: ఇట్ ఆల్సో హాస్ ప్రూవ్డ్ దట్ ఇట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ టు రికగ్నైజ్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్ అండ్ సీక్రెట్ ఆఫ్ ధర్మ.
1: కర్మను వదలి క్షణమైన కూడాను కాయము నిలుచుటకు వీలు కాదు.
2: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు సస్టైన్ బాడీ లీవింగ్ ఎంటైర్ యాక్షన్.
1: కర్మాచరణ ఎందే తన యొక్క కర్తవ్యం ఇమిడి ఉన్నదని సత్యాన్ని నిరూపించింది.
2: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ ది ట్రూత్ దట్ ది సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ యాక్షన్.
1: కనుకనే సామాన్యమైనటువంటి మానవుడు, సామాన్యమైన సాధకుడు మొట్టమొదట కర్మ మార్గమునందు తాను ప్రవేశించాలి.
2: దేర్ఫోర్ ఎవ్రీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ అండ్ సాధక షుడ్ ఎంటర్ ఇన్ ది ఏరియా ఆఫ్ యాక్షన్.
1: ఈ కర్మలు యందు పవిత్రమైనటువంటి కర్మలుగా మనం నిరూపించాలి.
2: అమంగ్ ద యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ వి మస్ట్ ప్రూవ్ దట్ దే ఆర్ సేక్రెడ్.
1: పరోపకార సంబంధమైనటువంటి వృత్తులుగా మనం పెంపొందించాలి.
2: వి హావ్ టు డెవలప్ దీస్ యాక్షన్స్ ఇంటూ యాక్షన్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు
1: అదర్స్. ఆదర్శవంతమైనటువంటి కర్మలను మనం ఆదేశించాలి.
2: వి హావ్ టు పర్ఫార్మ్ యాక్షన్స్ విచ్ ఆర్ ఐడియల్.
1: ఆచరించాలి.
2: వి హావ్ టు ప్రాక్టీస్ దెమ్.
1: అప్పుడే ఇవి క్రమక్రమేణ సాత్విక భావంలో ప్రవేశించి తదుపరి నిష్కామ కర్మలో అవి ప్రకాశిస్తాయి.
2: ఓన్లీ దెన్ దీస్ యాక్షన్స్ విల్ ఎంటర్ ఇన్ టు ది ఏరియా ఆఫ్ సాత్విక్ అండ్ దెన్ దే మే బికమ్ నిష్కామ యాక్షన్స్.
1: వాంఛలు లేకుండా ఎట్టి మానవుడు కూడాను కర్మను ఆచరించలేడు.
2: నో పర్సన్ విల్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ యాక్షన్ వితౌట్ డిజైర్.
1: అయితే ఈ వాంఛలు భగవత్ప్రీత్యార్థమైనటువంటి వాంఛలుగా మనం రూపొందింప చేసుకోవాలి.
2: వీ విల్ హావ్ టు జస్ట్ డెవలప్ దీస్ యాక్షన్స్ అండ్ డిజైర్స్ ఇన్ టు డిజైర్స్ విచ్ విల్ బి ఫర్ ది సీకింగ్ ఆఫ్ గాడ్.
1: కనుకని దీనిని అనాసక్తి యోగం అని కూడాను పదే పదే నిరూపిస్తూ వచ్చాడు.
2: దిస్ హెస్ ఆల్సో బీన్ ప్రూవ్డ్ రిపీటెడ్లీ దట్ దిస్ బిలాంగ్స్ టు ది యోగ ఆఫ్ అనాసక్తి డిస్ఇంట్రెస్టెడ్నెస్.
1: ఇక్కడ మాయా అనేటువంటిది కొంతవరకును ఆవరిస్తుంది.
2: హియర్ దిస్ దెర్ విల్ బి ది స్పెల్ ఆఫ్ మాయా.
1: ఆవరణ విక్షేపములు అనేటువంటిది దీనికి మూల కారణంగా నిలుస్తున్నాయి.
2: There are two important things which form the basis of a avarana and vichhepa.
1: Ee avarana vichhepamulaku roopamu ledu.
2: There is no particular form for these two avarana.
1: Avarana managa avarinchinatundi kappabadinatundi.
2: Avarana refers to the one which covers.
1: Ee vidhanga kappabadinatundi.
2: How does it cover?
1: Denito kappabadinatundi.
2: With what does it cover?
1: Ee yokka kappabadinatundi daanni manam ee vidhanga denni తీసివేయాలి.
2: హౌ కెన్ వీ జస్ట్ అన్కవర్ దిస్ పర్టికులర్ థింగ్ విచ్ ఇస్
1: రూపమే లేనటువంటి దానిని మనం కప్పబడటం ఏమిటి, దీన్ని తీసివేయటం ఎట్లా?
2: ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఫారమ్ ఇట్ సెల్ఫ్ హౌ డస్ ఇట్ కవర్ హౌ కెన్ ఇట్ బి రిమూవ్డ్.
1: ఇది మాయ యొక్క స్వభావం.
2: దిస్ ఈస్ ది వెరీ నేచర్ ఆఫ్ మాయ.
1: దారి ఎందు పడినటువంటి త్రాడును,
2: ఎ రోప్ విచ్ ఇస్ లయింగ్ ఆన్ ద రోడ్,
1: చీకటిగా ఉన్న సమయంలో,
2: ఇన్ ది టైమ్ ఆఫ్ డార్క్నెస్,
1: ఇది పాము అని మనం భ్రమించాము.
2: వీఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ ఇట్ ఇస్ ఎ స్నేక్.
1: అయితే ఇక్కడ ఆవరణం ఏమిటి?
2: దెన్ వాట్ ఈస్ ఇట్ దట్ హస్ కవర్డ్?
1: ఉన్న త్రాడును పాము చేత కప్పబడినట్టుగా భ్రమిస్తున్నాము.
2: వీఆర్ డెల్యూటెడ్ విత్ ద ఫీలింగ్ దట్ ఎ రోప్ ఈస్ కవర్డ్ విత్ ది.
1: కానీ పాము ఉన్నదా?
2: ఈస్ దేర్ స్నేక్?
1: లేదు.
2: దేర్ ఇస్ నో స్నేక్ దేర్.
1: లేని దానిని కప్పబడించుకోవటము ఇది ఒక విధమైనటువంటి భ్రాంతి.
2: How can that rope be covered with the thing which does not exist? It is delusion.
1: ఈ భ్రాంతి ఏ సమయంలో మనకు ఆవరించినటువంటిది?
2: Under what circumstances does it use its own influence on us?
1: ఇది చీకటి యందు ఆవరించినది.
2: In darkness there is this particular feeling.
1: అయితే త్రాడును పాము ఆవరించినదా లేక మనందరిని భ్రమ ఆవరించినదా?
2: Whether snake has covered the rope or delusion has covered us.
1: పామును త్రాడును పాము ఆవరించలేదు.
2: Snake has not covered the rope.
1: మానవుని మనసును భ్రమ ఆవరించింది.
2: It is the delusion which has covered the mind of man.
1: కనుక ఈ భ్రమనే ఒక మాయ.
2: This delusion itself is maya.
1: దీనిని ఒక జ్యోతితో లేక ఒక వెలుతురుతో దానిని వేసి చూసినప్పుడు ఇక్కడ పాము లేదు.
2: When you put a torch or when you light a lamp there and see, you don't find a snake there.
1: ఉన్నది త్రాడి.
2: There is only rope there.
1: కనుక ఆవరణం పోయినది.
2: Then this delusion has disappeared.
1: Unna padartham kanipistundali.
2: The real object is seen there.
1: Idi vichhepam.
2: This is vichhepa.
1: Unnadi eppatiki undide.
2: A thing which is existing is
1: always ye marpulu kudanu undavu.
2: There is no change whatsoever in that.
1: Bhramalu raavatam povatam idi kevalam oka vidhamainatundi bandhutvanga bhavinchukovachunu.
2: It is the delusion which comes and goes. It is something like
1: maya kani.
2: బీట్ మాయా.
1: బాధలు కాని,
2: బీట్ పెయిన్స్,
1: నిందలు కాని,
2: బీట్
1: నిష్క్రమలు కాని,
2: సెన్షర్,
1: ఇవన్నీ కూడాను కేవలం రాకపోకలతో ఉండినటువంటి బంధుత్వం వంటివి.
2: ఆల్ దీస్ థింగ్స్ కమ్ అండ్ గో లైక్ రిలేటివ్స్.
1: వచ్చిన బంధువులు శాశ్వతంగా మన ఇంటిలో నిలవరు.
2: రిలేటివ్స్ హూ హావ్ కమ్ టు అవర్ హౌస్ విల్ నాట్ స్టే దేర్ పర్మనెంట్.
1: రావటం పోవటం,
2: దే కమ్ అండ్ గో.
1: ఇదే విధంగానే మాయా అనేటువంటిది కేవలం మానవుని యొక్క భ్రాంతిగా రావటం పోవటం జరుగుతుంది.
2: ఇన్ ద సేమ్ వే దిస్ మాయా కమ్స్ అండ్ గోస్ యాజ్ ద డెల్యూషన్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్.
1: ఉన్న ద్రాడము కప్పబడినటువంటిది పాము.
2: ఇట్ ఈస్ ది స్నేక్ విచ్ కవర్స్ ద రోప్.
1: ఇదే ఆవరణం.
2: దిస్ ఈజ్ ఆవరణ.
1: కానీ కప్పబడినటువంటి పాము వెలుతురుతో మనం చూడగలిగినప్పుడు లేకపోవటము, ఉన్నత్రాడు ఉండటమే విక్షేపము.
2: ఇట్ ఈస్ విక్షేప విచ్ మేక్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ లైట్ టు సీ రోప్ యాజ్ రోప్ అండ్ స్నేక్ డిసపియర్స్.
1: అయితే ఆవరణం ఒక పర్యాయము, విక్షేపం ఒక పర్యాయము జరుగుతుందా అని మనం విచారించవచ్చు.
2: దెన్ విల్ హావ్ టు జస్ట్ ఎన్క్వైర్ వెదర్ ఆవరణ అండ్ విక్షేప కమ్ అట్ టూ డిఫరెంట్ టైమ్స్.
1: ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పర్యాయం కూడా గోచరం కావచ్చును, కానీ రెండు కూడా ఒకే పర్యాయం గోచరం కావచ్చు.
2: ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దే మే అపియర్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఆర్ అట్ ద సేమ్ టైమ్ ఆల్సో.
1: రావటం పోవటం అప్పుడే ఆవరణ విక్షేపం రెండు కూడా జరగవచ్చు.
2: కమింగ్ ఆర్ గోయింగ్ బోత్ ఆఫ్ ఆవరణ అండ్ విక్షేప మే టేక్ ప్లేస్ అట్ ద సేమ్ టైం.
1: కనుక అర్జునుడికి కప్పబడినటువంటి అజ్ఞానం అనేటువంటి ఆవరణాన్ని ఈ సాంఖ్యయోగమునందు జ్ఞాన బోధ చేత అర్జునుడు దానిని తీసి కృష్ణుడు దానిని తీసి పారవేసి అర్జును యొక్క స్వప్రకాశమైనటువంటి యొక్క స్వభావమైనటువంటి యొక్క స్వసంకల్పమైనటువంటి యొక్క స్వస్వరూపమైనటువంటి యొక్క దీనిని నిరూపింప చేసుకున్నాడు.
2: Krishna, by teaching wisdom to Arjuna, he has been able to free him from this delusion and make him shine in his self-effulgence.
1: Kani manamu pai pai drishtilu maatrame manamu abhivruddhi gaavinchukuntunnam.
2: If we may be developing only superficial understanding,
1: antardrishti ప్రధానమైనటువంటిది.
2: It is the inner vision which is very important.
1: Adi shashvatamainటువంటిది.
2: That alone is permanent.
1: అట్టి సత్యమైన నిత్యమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనం మరచి కేవలం నశ్వరమైన అస్థిరమైన చంచలమైన మార్పు చెందినటువంటి ఈ జగద్దృష్టిని మనం అభివృద్ధి గావించుకోవటం చేతనే మనకు నిజతత్వాన్ని మనము దూరం చేసుకుంటున్నాం.
2: వీఆర్ బికమింగ్ డిస్టెంట్ టు ది ట్రూ ఫీలింగ్ అండ్ ట్రూ అండర్స్టాండింగ్ బికాస్ వీఆర్ డెవలపింగ్ an outer vision which is impermanent and forgetting the inner vision which is true and which is sacred.
1: Bhagavantudu chesetuvanti pani adi.
2: It is this which God performs and does.
1: Nayana enta kalam ee jagattunandu nee jeevinchinappatikini enni vidhamula itunti karmalu aacharinchinappatikini ivi kshanavanguram.
2: Child, for whatever time you may live in this world and whatever actions you perform, all these are temporary.
1: Bandhuttamunu అభిమానమును మమకారమును అభివృద్ధి చేసుకుందువో ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయేటువంటివి.
2: వాట్ ఎవర్ రిలేషన్షిప్, వాట్ ఎవర్ అటాచ్మెంట్, వాట్ ఎవర్ ఈగోయిజం యూ డెవలప్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు డిసపియర్.
1: ఈ జీవిత ప్రవాహములో సర్వము కూడా నువ్వు ఇందులో కొట్టుకుని పోయేటువంటివి.
2: ఇన్ ది ఫ్లో ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి వాష్డ్ అవే.
1: కొట్టుకుని పోయేటువంటి యొక్క ఈ పదార్థములు మనం పట్టుకున్నప్పుడు ఇవి మనల్ని రక్షించగలవా?
2: If you catch hold of things which are themselves subject to this flow, how can they give you
1: protection? పట్టుకున్న పదార్థము కొట్టుకుని పోవుచున్నది.
2: The thing which you are catching also is washed away.
1: పట్టబడినటువంటి పదార్థము కొట్టుకుని పోవుచున్నది.
2: The person catching also is washed away.
1: పట్టుకున్నవాడు కొట్టుకుని పోతున్నాడు.
2: Person who is catching these things also will be
1: washed. దీనిని పట్టుకుని ప్రయోజనం ఏమిటి?
2: What is the use of catching hold of this?
1: కనుకనే మనము ఈ అనిత్యమైనటువంటి యొక్క విషయములందు పటుత్వమును మనం అభివృద్ధి పరచుకొని మన యొక్క జీవిత తత్వాన్ని మనం మరుగు చేసుకుంటున్నాం.
2: డెవలపింగ్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫర్మ్ ఫెయిత్ అండ్ అటాచ్మెంట్ టు టెంపరరీ థింగ్స్ వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్.
1: కనుక శాశ్వతమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం శరణు చొచ్చినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క ఆనందం లభిస్తుంది.
2: ఓన్లీ వెన్ వీ సరెండర్ టు ద పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ది డివినిటీ విల్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్ అండ్ పర్మనెంట్ జాయ్.
1: కనుక అర్జున, నీకు ఆవరించినటువంటి ఈ అజ్ఞానము దూరము గావించుకొని ఇంద్రియములను నిగ్రహించుకుని నీవు రాగద్వేషమును దూరం చేసుకుని మనసునందరి మాలిన్యమును కొంతవరకు తుడుచుకోమని ఆదేశించాడు కృష్ణుడు.
2: కృష్ణ హాస్ కమాండెడ్ ఓ అర్జున, రిమూవ్ ది ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ కవరింగ్ యూ, ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద అటాచ్మెంట్ అండ్ ద డెల్యూజన్ అండ్ ప్యూరిఫై యువర్ ఓన్ హార్ట్ అండ్ ఫీలింగ్స్ టు సమ్ ఎక్స్టెంట్. అట్లీ
1: మానవ జీవితమునకు కర్మకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
2: దెర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ ఫర్ హ్యూమన్ లైఫ్ అదర్ దాన్ యాక్షన్.
1: కర్మను ఆధారం చేసుకునియే నీవు భక్తి అందు నీవు ప్రవేశించాలి.
2: యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద ఏరియా ఆఫ్ డివోషన్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ యాక్షన్.
1: భక్తిని నీవు కొంతవరకు అభివృద్ధి పరచుకునియే జ్ఞానములో ప్రవేశించాలి.
2: ఓన్లీ ఆఫ్టర్ డెవలపింగ్ డివోషన్ యుడ్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ది ఏరియా ఆఫ్ విజ్డమ్ అండ్ జ్ఞాన.
1: కనుక మానవుని యొక్క విశిష్టత గాని, మానవుని క్రింద తోయటం గాని, ఉన్నత స్థాయికి కొనుకోవడానికి కాని కర్మని.
2: ఇట్ ఇస్ ది యాక్షన్ విచ్ టేక్స్ అ మ్యాన్ టు ఎన్ ఎలివేటెడ్ స్పాట్ అండ్ ఎలివేట్స్ హిమ్ ఆర్ బ్రింగ్స్ హిమ్ డౌన్ టు ద డెప్త్స్ ఆఫ్ సారో.
1: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలన్నీ కూడా కర్మ చేత కట్టబడినటువంటివి.
2: బి ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ మ్యాన్, ఇట్ ఇస్ ఇన్ఎక్స్ప్లికబ్లీ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
1: ఈ కర్మల చేత యజ్ఞ యాగాది కృతువులు కాని, దాన ధర్మాది వృత్తులు కాని మనం ఆచరించవచ్చు.
2: బై యాక్షన్ వీ మే పర్ఫార్మ్ యజ్ఞ యాగ ఎక్సెట్రా.
1: అయితే యజ్ఞ యాగాది క్రతువుల యొక్క ఫలితం ఏమిటి?
2: వాట్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యజ్ఞ అండ్ యాగ?
1: కేవలం మోక్షమును చేర్చడం మాత్రమే, స్వర్గమును చేర్చడం మాత్రమే.
2: ఆల్ దీస్ థింగ్స్ కెన్ టేక్ యూ ఓన్లీ అప్ టు హెవెన్.
1: కానీ ఇంతకంటే ఉన్నతమైనటువంటి స్థాయి మరొకటి ఉన్నదని కృష్ణుడు హెచ్చరించాడు అర్జునుకు.
2: కృష్ణ హాస్ వార్న్డ్ అర్జున దట్ దేర్ ఇస్ ఎ స్టేజ్ ఫార్ బియాండ్ హెవెన్స్.
1: యోగః కర్మ సుకౌశలం అన్నాడు.
2: హి హాస్ జస్ట్ సెడ్
1: కౌశలం అనే కాదు సుకౌశలం అన్నాడు.
2: హి హాస్ సెడ్ performing action skillfully is yoga.
1: Intakante unnatamainatunti uttamamainatunti sthanam marakutunnadu nayana.
2: There is a stage which is far beyond, far more sacred than this.
1: Ee swargame satyamu nityamani neevu bhavinchaku.
2: Do not consider this heaven as a permanent
1: one. Chine punya matya lokam visanti, idi kontha kaalamuku tirigi digiravalasi vastundi.
2: At the end of the exhaustion of the merits you will have to come down to earth.
1: Idi tatkalikamainatunti camp.
2: This is only a temporary camp.
1: Indulo neevu shashvathanga jeevinchadaniki veelu kaadu.
2: You would not be able to permanently live in that.
1: Edo deha sambandhamaina indriya sambandhamaina bhoga bhagyamulu labhinchadani neevu bhavinchavachchu.
2: You may be thinking that you can get a few pleasures of the body and a few pleasures of the mind. Nithya lokamulo
1: ye bhoga bhagyamulu neevu aashinchitevo deenikante kontha uttamaina kriyaga undavachchunu ante kaani antaku minchi maroka sukhamulu akkada levu.
2: The pleasures and luxuries which you may get in heaven may be a little more greater than what you get on earth.
1: కనుక దీనికంటే ఉన్నతమైనటువంటి ఒక స్థానం వరకు ఉన్నది.
2: దేర్ ఇస్ అ స్టేజ్ విచ్ ఇస్ ఫార్ బియాండ్, ఫార్ మోర్ సీక్రెట్ దాన్ దిస్.
1: అది ఏ? దైవాత్మ తత్వం.
2: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఐడెంటిఫైంగ్ వన్ సెల్ఫ్.
1: ఇది బ్రహ్మ సంయోగము.
2: దిస్ ఈస్ ఆల్సో మర్జెన్స్ విత్ బ్రహ్మ.
1: ఇది ఆత్మానుసంధానము.
2: దిస్ ఈస్ అసోసియేషన్ విత్ ఆత్మ.
1: కనుక ఇట్టి దివ్యమైనటువంటి స్థితిని నీవు పొందుటకై నీవు కర్మలు యందు నిష్కామ కర్మను ఆచరించమన్నాడు.
2: For attaining this particular state you better perform actions without expecting the fruits thereof.
1: Neevu edaina oka karma ni aacharinchinappudu daniki phalitam undane undi.
2: When you perform any action there will certainly be a fruit for that.
1: Adi neeve anubhavinchali aneetundi oka siddhantam ikkada ledu.
2: There is no rule which says that you alone should enjoy the fruit of it.
1: Manu tata garu oka maamidi chettu paati undavachchu mana peretlo.
2: Our grandfather might have sown a seed and developed.
1: అది వృక్షమై కాయలు కాచే సమయానికి తాతగారు పోవచ్చును.
2: ద గ్రాండ్ ఫాదర్ మైట్ హావ్ డైడ్ బై ది టైమ్ ది ట్రీ గివ్స్ ఫ్రూట్స్.
1: కానీ ఆ ఫలములు తన మనమళ్ళు, తన కొడుకులు, తన మనమరాళ్లు కూడా అనుభవించవచ్చు కదా.
2: ది ఫ్రూట్స్ ఆఫ్ ద ట్రీ మే బి ఎంజాయ్డ్ బై ద గ్రాండ్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ పర్టికులర్ పర్సన్.
1: కనుక కర్మను ఆచరించినటువంటి వ్యక్తి దీనిని అనుభవించకపోయినప్పటికీ దాని ఫలితమేమో ఉంటున్నది.
2: A person who performs the action might not enjoy the fruits thereof.
1: ఆ ఫలితమును ఎవరైనా కూడా అనుభవించవచ్చు.
2: But there will be fruits and that will be enjoyed by someone.
1: అదే విధముగానే ఆ తాతగారు ఈ మామిడి వృక్షము పెద్దదైపోయి దీని ఫలమును నేను అనుభవించాలి అనేటువంటి ఉద్దేశంతో తాను పాతలేదు.
2: The grandfather who developed that particular plant, he did not undertake this particular task in the hope
1: mana peratiloni uchchamu enaatikaina phalamunistundi adi manavar evaraina bujistaru aneetunte oka vishala bhavamto nenu naati undachu.
2: With a broad mind that the tree in the courtyard would give the fruits to someone or other, he might have undertaken this.
1: Itti vishalamaina bhavamto paatinatunte vruchyam yokka phalitame tana kutumbamulu anubhavistuntaru.
2: It is the fruits of such great actions which would be reaped by the members of the family.
1: ఆ తాతగారు ఏ ఉద్దేశంతో అనుభవించారు? నా కుటుంబీకులైనా అనుభవించవచ్చు. అక్కడ కూడా ఒక విధమైనటువంటి సంకుచితమైనటువంటి అభిలాష కలిగి ఉంటున్నాడు.
2: విత్ వాట్ ఆబ్జెక్టివ్ అండ్ మోటివ్ డిడ్ హీ జస్ట్ గ్రో దట్ పర్టికులర్ ట్రీ? హీ మైట్ హావ్ డన్ ఇట్ ఫర్ ది సేక్ ఆఫ్
1: సంకుచితమైనటువంటి ఆసక్తితో నాటాడు.
2: హీ హాస్ డన్ ఇట్ విత్ ఎ సెల్ఫిష్ మోటివ్ దట్ మైట్ బి ఎంజాయ్డ్ బై ది మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ.
1: కానీ స్వార్థమైనటువంటి తనను తాను అనుభవించుకోవాలనేటువంటి స్వార్థం కంటే కొంతవరకు కుటుంబాన్ని కూడా విశాలం చేసుకోవటం ఇది కొంత ఉత్తమమైనటువంటి భావమే.
2: సెల్ఫిష్నెస్ విచ్ ఇస్ కన్ఫైన్డ్ టు హిజ్ ఓన్ ఎంజాయ్మెంట్ ఈజ్ మచ్ స్మాలర్ కంపేర్డ్ టు
1: అయితే ఇంతకంటే ఉత్తమమైనటువంటి భావము ఎవరైనా అనుభవించని అనేటువంటి దీంట్లో భావం అభివృద్ధిపరచుకోవటం మరింత ఉత్తమమైనటువంటి స్థితి.
2: ఏ ఫీలింగ్ విచ్ మేక్స్ ఎ పర్సన్ టు అండర్టేక్ యాక్షన్ ఫర్ ది సేక్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ఎనీవన్ ఎల్స్ దిస్ ఎ గ్రేట్ యాక్షన్ గ్రేట్ ఫీలింగ్.
1: దీనిని దైవార్పిత భావంతో చేయటము మరింత విశాలంగా ఉంటుంటాడు.
2: పర్ఫార్మింగ్ ఎనీ యాక్షన్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ ఈజ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది యాక్షన్స్.
1: కనుకనే అన్నింటికంటే నిష్కామ కర్మ యందు ఆచరించవలసినటువంటిది దైవార్పితమైనటువంటి భావంతో సర్వకర్మలు కూడా మనం అనాశక్తితో మనం ఆచరించాలి.
2: దేర్ఫోర్ వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ బై అస్ విల్ హావ్ టు పర్ఫార్మ్ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: కనుక బుద్ధి యోగము కంటే కూడాను అనాసక్తి యోగం అనేటువంటిది మహా పవిత్రమైనటువంటిది అని కూడాను ఇందులో నిర్ణయం అవుతుంది.
2: వన్ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ దిస్ దట్ ఇట్ అనాసక్తి యోగ ఈజ్ ఫార్ సుపీరియర్ టు బుద్ధి
1: యోగమునందైనా కొంత విచారణ శక్తి కలుగుతుంది.
2: ఇన్ బుద్ధి యోగ దేర్ మే బి రూమ్ ఫార్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్క్వైరీ.
1: బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం,
2: బట్ ఇంటెలిజెన్స్ గ్రాస్ థింగ్స్ ఫార్ బియాండ్ ద మైండ్.
1: కనుక ఇక్కడ బుద్ధి కంటే ఉన్నతమైనటువంటిది ఉత్తమమైనటువంటిది అనాసక్తి.
2: దేర్ఫోర్ అనాసక్తి ఈజ్ గ్రేటర్ దాన్.
1: అయితే ఇట్టి అనాసక్తి సామాన్య మానవులకు సాధ్యమయ్యేటువంటిది కాదు.
2: బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీలీ అమెనబుల్ అండ్ యాక్సెసిబుల్ ఫర్ ఆర్డినరీ పీపుల్.
1: సాధ్యం కాదని మనం విసర్జించరాదు.
2: జస్ట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ వీ షుడ్ నాట్
1: క్రమక్రమేణా దానికి మనం సాధించడానికి ప్రయత్నించాలి.
2: గ్రాడ్యువల్లీ వీ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు అచీవ్ ఇట్.
1: మనకు అసాధ్యమైనటువంటి కార్యములు ఎన్నిటినో మనం సాధనల చేత సాధిస్తూ ఉన్నాము.
2: విత్ ఎఫర్ట్స్ క్వైట్ ఎ ఫ్యూ ఇంపాసిబుల్ థింగ్స్ ఆర్ అచీవ్డ్.
1: సాధనమున పనులు సమకూరు ధరలోన.
2: విత్ ప్రాక్టీస్ వుడ్ బి ఏబుల్ టు అచీవ్ మెనీ థింగ్స్.
1: అయితే ఒక్కటి మాత్రం మనం లక్ష్యం అందించుకోవాలి.
2: బట్ వీ షుడ్ కీప్ వన్ థింగ్ ఇన్ అవర్.
1: కనుక ఇక్కడ బుద్ధి కంటే ఉన్నతమైనటువంటిది ఉత్తమమైనటువంటిది అనాసక్తి.
2: దేర్ఫోర్ అనాసక్తి ఈజ్ గ్రేటర్ దాన్.
1: అయితే ఇట్టి అనాసక్తి

0: వన్ థింగ్ ఇన్ అవర్ వ్యూ,
1: ఎక్కడ చూసినప్పటికీ ఉండినటువంటిది ఒకే తత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తింపు చేసుకోవాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ఇట్ ఇస్ ది సేమ్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఆల్
1: సర్వత్రా పంచభూతాని.
0: ఆల్ అరౌండ్ దేర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్ అలోన్.
1: అష్టము, ఈ ఆరోది లేనే లేదు అనేటువంటి దానిని మనం నిరూపించాలి.
0: వీ షుడ్ హావ్ టు ప్రూవ్ టు అవర్ సెల్ఫ్ దట్ దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ సిక్స్త్ వన్.
1: ఎక్కడ చూసినప్పటికీ నపాతాళే నభూతలే, పాతాళం నందు కానీ భూతలం నందు కానీ ఎక్కడికూడను ఐదు భూతముల కంటే మించినటువంటివి లేవు.
0: వేర్ ఎవర్ యు సీ, బీ ఇట్ ఇన్ ద నెదర్ వరల్డ్ ఆర్ ఆన్ ద ఎర్త్, యు విల్ ఫైండ్ ఓన్లీ దిస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ భూతములు కూడను పరమాత్మని యొక్క ప్రతిబింబము లేవు.
0: దిస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆల్సో ఆర్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
1: ఇలా అంశములే,
0: దిస్ ఆర్ ఆల్ హిస్ ఆస్పెక్ట్స్.
1: కనుక అన్నింటిని కూడాను ఈ పంచభూతాత్మకంగా మనం భావించుకోవటము, ఇదే భగవత్ ప్రీతి అర్థం కూడా అవుతుంది.
0: Considering all these things as the aspects of God, this becomes an offering to the God.
1: ఇలాంటి ఉన్నత భావమును, ఉన్నత లక్ష్యమును మన యొక్క దృష్టి ఎందుంచుకొని కర్మల ఆచరించటం లోపల మనము సార్థకమైనటువంటి జీవులుగా తయారు కావాలి.
0: We become sanctified human beings by performing the action, keeping such lofty ideals, lofty thoughts in our view.
1: మనం పైపై దృష్టిని మాత్రమే అభివృద్ధి పరచుకోరాదు.
0: We should not develop only external vision.
1: ఒకానొక సమయంలో జనక మహారాజు పండిత మహాసభను ఏర్పాటు చేశాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ కింగ్ జనక హెడ్ కాల్డ్ ది అసెంబ్లీ ఆఫ్ గ్రేట్ స్కాలర్స్.
1: ఇందులో గొప్ప గొప్ప పండితులంతా కూడాను అందులో ప్రవేశించారు.
0: గ్రేట్ స్కాలర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ఇట్.
1: ప్రతివాద భయంకరులు కూడాను ప్రవేశించారు.
0: పీపుల్ హూ ఆర్ ఫ్రై
1: వాగ్ద్వారం లోపల జగత్తునంతా ఆడించేటువంటి ఒక శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు కూడా ప్రవేశించారు.
0: పీపుల్ హు ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఆర్టికులేట్ ఇన్ దర్ ఆర్గ్యుమెంట్స్ ఆల్సో పార్ట్.
1: భూమిని కదిలింప చేసేటువంటి వారు కూడా ప్రవేశించారు.
0: పీపుల్ హు ఆర్ కంపేర్డ్ టు జస్ట్ రైట్ ఇన్ ద వరల్డ్ దే ఆల్సో జస్ట్
1: వీరి ప్రతిజ్ఞలు పట్టుకు చూస్తే చాలా భయంకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. సామాన్యమైనటువంటి మానవులు అందులో ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం లేదు.
0: ది అసెంబ్లీ వాస్ సచ్ దట్ దేర్ వాస్ నో రూమ్ ఫర్ ఆర్డినరీ పీపుల్ టు ఎంటర్ ఇన్.
1: అందులో జనక మహారాజు యొక్క సమావేశము లోపల ఇది గొప్ప గొప్ప వారికి అవకాశం ఉంటుంటుంది, కానీ సామాన్యులకు ఇందులో ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
0: ఇన్ ది అసెంబ్లీ అండ్ ది మీటింగ్స్ విచ్ ఆర్ కండక్టెడ్ బై కింగ్ జనక ఓన్లీ గ్రేట్ అకాంప్లిష్డ్ పీపుల్ విల్ హావ్ ఆన్ ఆపర్చునిటీ.
1: వంటి మహా అద్భుతమైనటువంటి మహాసభ లోపల అష్టావక్రుడు ప్రవేశించడానికి ప్రయత్నించాడు.
0: ఇన్ సచ్ ఎ గ్రేట్ మ్యాగ్నిఫిసెంట్ అసెంబ్లీ అష్టావక్ర ట్రై టు ఎంటర్.
1: అష్టావక్రుడిని వదిలేటువంటి వారెవరు?
0: Who was prepared to leave Astavakra to enter
1: into the world? Atanaki recommendation ledu.
0: He did not have any recommendation whatsoever.
1: Atanaki etti sahayamu ledu.
0: He did not have any help.
1: Atanaki daiva sahayam okkate.
0: The only help that he had was
1: dani namminatundi variki evariki kudani ye vidhamainatundi yokka nashta kashtamulunu praaptinchavu.
0: Whoever has firm faith in God will not be put to any sort
1: tatkarikanga addulu tagilinappatikini adi munmundu vijayanni sadhimpa chestundi.
0: Temporarily there may be some obstacles, at the end he is sure to
1: succeed. Kani moodu dinamulu జనక మహారాజు ద్వారం దగ్గర కావలిగాచాడు.
0: త్రీ డేస్ హీ హాడ్ టు వెయిట్ అట్ ద డోర్ ఆఫ్ జనక.
1: ఈ సమావేశంలో పాల్గొనటకై వెళ్లేటువంటి యొక్క మహా వీరులను కూడాను పండితులను కూడాను చూస్తూ వచ్చాడు.
0: హీ వాజ్ అబ్జర్వింగ్ ఆల్ దోస్ గ్రేట్ స్కాలర్స్ హూ ఆర్ గోయింగ్ టు అటెండ్ దిస్ మీటింగ్.
1: ఇది గొప్ప గొప్ప మహనీయులకంతా ఇటు ప్రాప్తి లభిస్తుండాలి, నాకు కూడాను సాధ్యమైతే లభించవచ్చునని కొంతవరకు సంకల్పాన్ని బలహీనం చేసుకోకుండా ఉన్నాడు.
0: హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్ అప్ హిస్ రెజల్యూషన్ థింకింగ్ దట్ great scholars are of course entering, I will also get a chance.
1: Kani evaro oka mahaneedu itani yokka paristhitini chusi janaka maharajunku cheppadu.
0: One great person among the scholars looked at this particular person and his condition, and he informed this
1: itani valo vruddhudu kaadu.
0: He is not an elderly person.
1: Madhya vayaskuduga untunnadu.
0: He is a person of the middle age.
1: Itaniki em athram kudano anubhavam lenattuga kanipistundadi.
0: He does not seem to have much of experience.
1: Kani anubhavam niravamam anantundi nirnayinchadam sadhyam kaadu.
0: It is difficult to say whether he is having experience or he doesn't have.
1: Etti puttalo etti paamundunu.
0: We do not know what type of person he is.
1: Kanaka elanti vyakti rendu elanti pavitramainatundi yokka vishayamulu velavadutundayo gurtinchukovalani janaka maharaju atanlo lopala pravesha pettadu. Janaka maharaju tana yokka sthanamlo aasinudayyadu.
0: King Janaka took his seat.
1: ఈ సమయం లోపల అష్టావక్రుడు ప్రవేశించాడు ఈ సమావేశంలో.
0: అట్ దట్ టైమ్ అష్టావక్ర ఎంటర్డ్ ది హాల్.
1: ఇతని రూపమును చూచిన తక్షణమే ఈ యొక్క సమావేశంలో ఉండేటువంటి గొప్ప గొప్ప పండితులందరూ కూడాను పక్కున నవ్వినారు.
0: ఆల్ దోస్ గ్రేట్ స్కాలర్స్ హూ వర్ ఇన్ ద మీటింగ్ అండ్ ఇన్ దట్ పర్టికులర్ గ్యాదరింగ్ దే ఆల్ లవ్డ్ అట్ హిమ్ ది మోమెంట్ దే సా హిస్ ఫామ్.
1: కానీ జనకుడు కన్ను వార్చకుండా చూస్తున్నాడు, తాను నవ్వలేదు.
0: కింగ్ జనక

0: keenly observing this particular person, he was not prepared to laugh.
1: ఈ లోపల అష్టావక్రుడు ఈ పండితుల కంటే అధికంగా గట్టిగా నవ్వాడు.
0: Meanwhile, what happened was, Astavakra began laughing louder than the
1: కాని పండితులకు ఆశ్చర్యం వేసింది.
0: The scholars were surprised.
1: మేము నవ్వటంలో ఒక కారణం లేకపోలేదు.
0: There is a reason for our laughing, there is no.
1: కానీ ఇతరు నవ్వడానికి కారణం ఏమిటి? ఇది ఒక పెద్ద సమస్యగా ఏర్పడింది.
0: It became a big problem for them as to why this man should laugh at us.
1: ఇలాంటి వికార ఆకారమును చూచిన తక్షణమే ఎట్టి మనిషికైనా కూడాను తనకు తెలియకుండానే ఒక విధమైనటువంటి నవ్వు ప్రారంభం కావచ్చు.
0: Whoever he be, when he looks at a crooked appearance and an appearance which is rather ugly, people will be forced to laugh.
1: ఇది కేవలం అమాయకత్వంగా కూడాను మనం భావించవచ్చు.
0: This may be considered as ignorance.
1: ఒక తల్లి చంటి బిడ్డను ఎత్తుకుని పోతుంటే వెనక ఎవరైనా వస్తుంటే వాళ్ళని చూచి నవ్వుతుంది ఈ చంటి బిడ్డ.
0: An innocent child may be laughing at a person who is coming behind when mother is carrying
1: the child. Chanti bidda takshame elanti varisthayamaina vaaru kuda teliyakundani navutaru.
0: When a child smiles, every other person who looks at the child will be forced to smile.
1: Amayakatvamlo undinatundi pavitrata.
0: This is the greatest and sacredness of
1: kaani ikkada pavitratalo undinatundi amayakatvam ga roopondutundi.
0: There is sacredness which is inherent in innocence.
1: Panditulandaru kuda chaala goppavaru.
0: Scholars who have assembled them, they were very
1: amaya great. Amayakatvam ematram kudunu cheri ledu vallo.
0: There is no innocence there.
1: Kanuka varu ee yokka vyakti navatamlo karanam emto ani gurtinchalani andaru kaachukoni untunnaru.
0: They were eagerly waiting to find out what the cause for this particular person laughing so loudly.
1: Avulo oka panditudu sahasinchi, nayana neevevaro kaani ee roopam chuste maaku chaala navvu vastuntundali kaani deeni vallane memandaru navvamu. కానీ నీవు నవ్వడానికి కారణం ఏమిటి?
0: వన్ అమంగ్ ద స్కాలర్స్ మేడ్ బోల్డ్ టు సే దట్ ఓ పర్సన్ హూ ఆర్ యూ హూ డు నాట్ నో వెన్ వీ లుక్ అట్ యూ యువర్ ఫారం మేడ్ అస్ లాఫ్ వై ఆర్ యూ లాఫింగ్ ఇన్ రెస్పాన్స్ టు అవర్ లాఫ్టర్
1: అయ్యా నేను ఇక్కడ ఏదో గొప్ప పండితుల మహాసభ జరుగుతుండాలని నేను ప్రవేశించాను.
0: Well, sir, I entered this particular assembly thinking that this is an assembly of great scholars.
1: ఇలాంటి వారంతా ఈ యొక్క సమావేశంలో ఉంటున్నారంటే నేను ఈ జనక మహారాజ సమావేశానికే వచ్చి ఉండేవాడిని కాదు.
0: If only I had known such people are in this assembly, I would not have come to this.
1: నేను గొప్ప గొప్ప మహా పండితులంతా ఉంటారని చెప్పి ప్రవేశించాను.
0: I entered here thinking that there are great scholars.
1: కానీ ఇక్కడంతా చర్మకారులు మాత్రమే ఉంటున్నారు.
0: But there are only cobblers here.
1: ఈ మాట వినేటప్పటికి పండితులకు చాలా కోపం వచ్చింది.
0: Those scholars who assembled there were very angry when he uttered like this.
1: Charmakarulu ante cheppulu kutteetundi varu ani dini artham.
0: Charmakarulu refers to a cobbler who stitches.
1: Inta kathinamainatundi padam upayogapadutunnava ani andaru kodunu chaala ugrulainaru.
0: All those scholars were very angry for using such an abusive or insulting word.
1: Astavakrudu cheppadu.
0: Astav
1: mee cheryalaku ee padame sariyainatundi padam annadu.
0: This is a proper word to describe your action, he said.
1: Cheppulu kutteetunte variki charmam yokka vishayam baagu telustundi kaani migitha variki em matramo teliyadu.
0: Only cobblers will be able to recognize the value of the skin, others would not be able to do it.
1: Kaabatti meerandaru naa charmani chusi navutunnaru.
0: All of you are laughing at my skin.
1: Naa yokka panditkyanni chuttaaniki meeru pravesha pettaledu.
0: You have not cared to find out my
1: cheyaledu.
0: You have not made any efforts to know my scholarship.
1: Kanaka panditulainatunte varu antardarshanam kaligi untundali.
0: Pandits should have the capacity to look inward.
1: Kanuku ee antardeshame leinatundi oka tattvamu idi panditjaniki oka e matram konnu avakasam kadannadu.
0: A person who does not have an inner vision cannot be described as a scholar at all, he said.
1: Ee satyanni gurtinchinatundi janakudu idanni pravesha petti idanto panditjam yokka vishayanni ప్రదర్శించమని కోరాడు.
0: కింగ్ జనక హూ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆస్క్డ్ హిమ్ టు ఎంటర్ ఇంటూ ది అసెంబ్లీ అండ్ ఆస్క్డ్ హిమ్ టు
1: అదే విధముగాని లోకములో ఎంతటి గొప్పవారైనప్పటికీ బాహ్య దృష్టిని మనం అభివృద్ధి పరుచుకుంటాము కానీ అంతర్దృష్టిని ఏమాత్రం కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించడం లేదు.
0: ఇన్ ది సేమ్ వే ఇన్ ద వరల్డ్ హౌఎవర్ గ్రేట్ వీ మే బి వీ డెవలప్ ఓన్లీ ఎక్స్టర్నల్ విజన్ అండ్ నాట్ ది ఇన్వర్డ్ విజన్.
1: కనుక నీ యొక్క దేహ సౌందర్యము దేహ పటుత్వము దేహం యొక్క శక్తి సామర్థ్యములు నీవు ఊహించవచ్చును కానీ దైవము మానసిక పరిశుద్ధమే చిత్తము యొక్క ప్రభావమే.
0: You may take into account and recognize only the physical features, the physical power, the education, etc. But God looks to
1: హృదయము యొక్క శాంత స్వభావమును తాను పరిశీలిస్తాడు.
0: God looks to the purity of the heart and the inner peace of the heart.
1: కనుకనే మన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరుచుకొని అంతర్భావములను కొంతవరకు ప్రశాంతమైనటువంటి రీతిగా మనము చూసుకోవాలి.
0: We should develop inner vision.

0: అండ్ డెవలప్ ఇన్నర్ పీస్.
1: ఎట్టి సమయమునందు కానీ మన ఉద్రేకములకు కానీ ఇంకే విధమైనటువంటి యొక్క దీనికి కానీ మనం ఆవేశానికి కానీ మనము గురి కారాదు.
0: అండ్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ బి ఇట్, వీ షుడ్ నాట్ బి సబ్జెక్ట్ టు ఈజీ ఎక్సైట్మెంట్.
1: వారి ఎందు ఉండేటువంటి భావములు బయట రాని.
0: ది ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్సైడ్ విల్ హావ్ టు
1: మ్యానిఫెస్ట్. ఎవరైనా నిన్ను దూషించారనుకో,
0: సమ్వన్ వుడ్ జస్ట్ లెట్ అస్ సే ఇన్సల్ట్ యు,
1: ఈ దూషించడం వల్ల నీకు ఒరిగేటువంటిది ఏమి లేదు, తరిగేటువంటిది ఏమి లేదు.
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు లూజ్ ఆర్ బై దట్ కైండ్ ఆఫ్
1: ఇన్సల్ట్? నీవు ఏమాత్రం కూడా ఆవేశపూర్వకంగా నీవు ఉద్రేకం తెప్పించుకోరాదు.
0: ఫర్ సచ్ ఇన్సల్ట్ షుడ్ నాట్ రెస్పాండ్ విత్ ఎక్సైట్.
1: శాంతంగా ఉంటుంటే నీపైన అతని కలిగినటువంటి ద్వేషం ఏమిటో అదంతా ఒక్కతూరి బయటపడిపోని.
0: If you are peaceful, all the anger that he has may be poured out.
1: కానీ దానిని నిలపడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఇది ప్రమాదాన్ని చేకూరుస్తుంది.
0: If you try to obstruct that particular feeling of anger and expression, then it will lead to dangerous situation.
1: ఏదైనా ఒక వ్యక్తికి వామిటింగ్, వాంతులు ప్రారంభమవుతాయి.
0: Let us just presume that a particular person is vomiting.
1: ఈ వాంతులు దేని వల్ల మనకు వాంతులు కలుగుతున్నాయి?
0: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ వామిటింగ్?
1: ఈ యొక్క ప్రేగుల లోపల ఏదో ఒక మలిన పదార్థం చేరటం చేత, లేక యాసిడ్ ఫామ్ కావటం చేత ఈ వాంతులు ప్రారంభమవుతాయి.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఎంట్రింగ్ ఆఫ్ సమ్ ఇంప్యూరిటీస్ ఇన్ టు ద స్టమక్.
1: ఎక్కడ మలినము చేరునో అక్కడ పురుగులు చేరుతాయి.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ ఇంప్యూరిటీ దేర్ విల్ బి ఇన్సెక్ట్స్.
1: ఎక్కడ మరణము పురుగులు చేరునో అక్కడ అనారోగ్యం ప్రారంభమవుతుంది.
0: Where there is impurity and inside there will be lack of good health.
1: కనుక దేహములో ఏ భాగమునందు కూడా మనం మాలిన్యం చేర్చుకోవడానికి ఏమాత్రం కూడా పూనుకోకూడదు.
0: Therefore we should be careful to see that no impurities enter into our body.
1: కనుకనే లోపల ఉండినటువంటి మాలిన్యం చేతనే ఈ విధమైనటువంటి వామిటింగ్ వస్తుంటాయి.
0: On account of some impurity inside the system there will be vomiting.
1: ఈ సమయం లోపల మనం వానికి ఈ వాంతులు నిలపడానికి మందులు ఇవ్వరాదు.
0: At such a time, we should not give medicine to stop his vomiting.
1: Mandulu ichste em avutundi? Edo tatkalikanga adu nilichipothundi kani aa yokka malinyam lopana mundinanta varaku tirigi eppudaina mari raavachu.
0: If you give medicine, the vomit may not come out, but that will be there in the stomach.
1: Kanuka aa malinyam bayata pade anta varaku niyu ఏ మాత్రం కూడా మందులు దానికి ఇవ్వరాదు.
0: యూ షుడ్ అలౌ ఆల్ ది ఇంప్యూరిటీస్ టు కమ్ అవుట్ అండ్ యూ షుడ్ నాట్ అబ్స్ట్రక్ట్ బై గివింగ్ మెడిసిన్.
1: పూర్తి వచ్చిన తర్వాత ఆ బలహీనత కావాల్సింటే నీవు బలాన్ని చేకూర్చు.
0: ఆఫ్టర్ ఆల్ దీస్ ఇంప్యూరిటీస్ ఆర్ కమ్ అవుట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వామిటింగ్ దెన్ యూ కెన్ జస్ట్ గివ్ సమ్ మెడిసిన్ టు గివ్.
1: ఈ యొక్క వాంతులు అయిన తర్వాత తాను బలహీనుడైపోతాడు.
0: ఆఫ్టర్ దిస్ వామిటింగ్ హీ బికమ్స్ వీక్.
1: ఈ బలహీనుడైనప్పుడు మనం ఏమి చెప్పినా వింటాడు.
0: వన్స్ హీ బికమ్స్ వీక్, వాట్ ఎవర్ యూ సే హీ విల్ ఒబే.
1: ఈ పద్ధతిని మనం అవలంబించాలి.
0: వి హావ్ టు ఫాలో దిస్ పర్టికులర్ ప్రొసీజర్.
1: వారు ఏమైనా చెప్తున్న సమయంలో దాన్ని మనం అడ్డు తగలకూడదు.
0: వెన్ ఎవర్ ఎ పర్సన్ ఇస్ టెలింగ్ సంథింగ్, డోంట్ అబ్స్ట్రక్ట్.
1: చెప్పుకొని తనలో ఉన్నటువంటి మాలిన్యం ఎంతవరకు అంత బయటపడిపోని.
0: వాట్ ఎవర్ హి వాంట్స్ టు సే లెట్ హిమ్ సే, యాస్ లాంగ్ యాస్ హి వాంట్స్ టు లెట్ హౌ ది
1: వహించాలి.
0: అంటిల్ సచ్ టైమ్ యు షుడ్ హావ్ పీస్.
1: ఈ శాంతమే మనకు సౌఖ్యము.
0: దిస్ గివ్స్ యు జాయ్.
1: ఈ సౌఖ్యమే మనకు సంతోషము.
0: ది సేమ్ జాయ్ గివ్స్ యు హ్యాపీనెస్.
1: ఈ సంతోషమే మనకు స్వర్గము.
0: దిస్ ఇట్సెల్ఫ్ ఇస్ హెవెన్.
1: ఇలాంటి స్వర్గతుల్యమైనటువంటి ఒక భావాన్ని మనం దూరం చేసుకుని ఏదో మనం అనవసరమైనటువంటి ఉద్రేకాల్లో మనం ప్రవేశించరాదు.
0: వై షుడ్ వి బికమ్ డిస్టెంట్ టు సచ్ హెవెన్లీ ఫీలింగ్స్ అండ్ వై షుడ్ వి గెట్
1: ఈ ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క గుణం.
0: దిస్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్.
1: ఉన్న సద్గుణములు అన్నింటికంటే కూడా ఇదే చాలా గొప్ప గుణం.
0: ఆఫ్ ఆల్ ద క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్ ఎ పర్సన్ కెన్ హ్యావ్ పేషెన్స్
1: పర్యాయం చెప్తాను.
0: స్వామి హాస్ సెడ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్.
1: క్షమ సత్యం.
0: Forbearance is truth.
1: Chama dharmamu.
0: Forbearance is dharma.
1: Chama vedamu.
0: Forbearance is veda.
1: Chama ahimsa.
0: Forbearance is non-violence.
1: Chama dharmambo.
0: Forbearance is dharma also.
1: Chama santoshamu.
0: It also is joy.
1: Chama sarvamu.
0: It is everything.
1: Chama sarvasvamu. Sarva lokamulandu.
0: It is everything in all the worlds put together.
1: Ee chamanu manamu kaligi undinappude వానికి దమము ఉపరితి అన్ని కూడా ప్రవేశిస్తాయి.
0: వెన్ ఎ పర్టికులర్ పర్సన్ హ్యావ్ దిస్ క్షమ దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు అక్వైర్ ది అదర్ థింగ్స్ లైక్ దమ, ఉపరతి అండ్ ఆల్ ది అదర్ థింగ్స్.
1: కనుక దీనిని మనం లోపల పవిత్రమైనటువంటి యొక్క పరిశుద్ధంగా మనం భావించాలి.
0: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎన్ ఇన్నర్
1: గుణమును మనం ఏనాడు మనం దూరం చేసుకుందామో అదే లోపల పరిశుద్ధం.
0: ఓన్లీ వెన్ వీ ఫ్రీ అవర్సెల్స్ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీస్ దట్ విల్ బ్రింగ్
1: పైపైన సోపులు పౌడర్లు వేసుకుని తిక్కుని కేవలం పవిత్రంగా ఒక వాసన ఉన్నంత వేసుకుని ఉండినంత మాత్రమే అది పరిశుద్ధం కాదు.
0: ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆఫ్ సోప్ పౌడర్స్ ఎట్సెట్రా అండ్ సచ్ పెర్ఫ్యూమ్స్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్యూరిఫై యూ ఇంటర్నల్.
1: పైన శుద్ధం ప్రతి ఒక్కరూ గావించుకోవచ్చును.
0: ఎక్స్టర్నల్లీ వీ మే ప్యూరిఫై అవర్సెల్స్.
1: కానీ అంతర్శుద్ధి అతి అవసరమైనటువంటి
0: ఇన్నర్ ప్యూరిటీ.
1: కారణం ఏమనగా అంతర్బహిర్త సర్వవ్యాప్య నారాయణ. భగవంతుడు లోపల బయట ఉంటున్నాడు.
0: The reason is, Lord is both inside and outside.
1: కనుక భగవంతుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని పవిత్రమైనటువంటి ప్రదేశంగా మనం నిరూపించాలి.
0: ది ఎంటైర్ ప్లేస్ వేర్ లార్డ్
1: ఇది పరిశుద్ధమైనటువంటి స్థానంగా మనం ఏర్పరచుకోవాలి.
0: వీ హావ్ టు ప్యూరిఫై ఇట్.
1: బయట ప్రపంచం నందు ఉండేటువంటి ప్రపంచంలో భగవంతుడు మన గోచరం కాదు.
0: ది లార్డ్ ఇన్ ది ఎక్స్టర్నల్
1: అంతర్భావం నందు ఉన్నటువంటి భగవంతుడే మనకు సర్వత్రా వెంట జంట ఇంట కంటి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు.
0: ది ఇన్డ్వెల్లింగ్ గాడ్ అలోన్ విల్ బి ఏబుల్ టు గివ్ యూ ఆల్ ప్రొటెక్షన్ బీట్ వేర్ ఎవర్ యు గో.
1: కనుక ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణం లోపల మానవుడు ఎట్టి గుణములను కలిగి ఎట్టి స్వభావముల చేత తాను ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింప చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ సాంఖ్యయోగంలో అమితంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ టాట్ ఇన్ సాంఖ్యయోగ వాట్ ఆర్ ద క్వాలిటీస్ విచ్ విల్ మేక్ ఎ పర్సన్ అన్ ఐడియల్ పర్సన్ అండ్ స్థితప్రజ్ఞ.
1: ఇక్కడ శమం,
0: టేక్ వన్ శమం,
1: మనశ్శాంతి.
0: It is peace of mind.
1: Damamu.
0: Damam.
1: Indriya nigraham.
0: It is sense control.
1: Uparati.
0: Uparati.
1: Oka vidhamainatundi yokka teevramainatundi yokka aavedana.
0: It is a type of anguish.
1: Anaga oka vidhamainatundi pavitramainatundi bhavamto koodinatundi uparati.
0: It is anguish associated with a sacred feeling.
1: Titiccha.
0: Titiccha.
1: ఎట్టి క్లేశ సమయంలందైనా కూడాను అచంచలమైనటువంటి ఒక స్థిరత్వాన్ని కలిగి ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఫీలింగ్ ఆఫ్ స్టడీనెస్.
1: ఎలాంటి బాధలు, ఎలాంటి దుఃఖములు, ఎలాంటి విచారములు సంభవించినప్పటికీ ఏమాత్రం కూడా చలించినటువంటి యొక్క బుద్ధిని భ్రమించినటువంటి మనసును కలిగి ఉంటుండాలి.
0: వాట్ ఎవర్ బి ది టెస్ట్, వాట్ ఎవర్ బి ది ట్రిబులేషన్స్, వాట్ ఎవర్ బి ది ట్రైయింగ్ సర్కమ్స్టెన్సెస్, హ్యావింగ్ ఎ స్టడీ మైండ్ అండ్ అన్డెల్యూటెడ్ మైండ్ అండ్ అన్ అన్వేవరింగ్ మైండ్, దిస్ ఈస్ ఉపరతి.
1: ఉపరితి అనగా వాంఛలు ఎందుకు త్యాగము చేర్చుకోవటం.
0: ఉపరతి మీన్స్ రినౌన్సింగ్ డిజైర్స్.
1: శ్రద్ధ అనగా గురువునందు కాని, పండితులు ఎందు కాని, తాను విశ్వసించినటువంటి పరమాత్మను ఎందు కాని నిశ్చలత్వం. ఆ వాక్యాన్ని ఒక శాస్త్రవాక్యము, భగవత్ వాక్యాన్ని గాఢంగా విశ్వసించేటువంటి ఒక స్థితిని శ్రద్ధ అంటారు.
0: శ్రద్ధ రెఫర్స్ టు హ్యావింగ్ ఎ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద గురు, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద స్క్రిప్చర్, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్.
1: సమాధానం.
0: సమాధానం.
1: ఈ సమాధానం అంటే ఏమిటంటే అన్నింటి ఎందుకును సంతృప్తి కలిగి ఉంటుండాలి.
0: సమాధాన రెఫర్స్ టు హ్యావింగ్ కంటెంట్మెంట్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ఇన్ ఆల్ థింగ్స్.
1: ఇంతే కాదు, చిత్తేకాగ్రత అత్యవసరం.
0: నాట్ మెయిన్లీ దాట్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ ఈజ్ ఎక్స్.
1: ఈ చిత్తేకాగ్రత ఉండినప్పుడే,
0: ఓన్లీ వెన్ ఎ పర్సన్ హాస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్,
1: మానవుని యందు అచంచలత్వము ఏర్పడుతుంది.
0: మ్యాన్ వుడ్ బి ఏబుల్ టు హ్యావ్ ఫర్మ్నెస్.
1: అచంచలత్వం ఏర్పడినప్పుడే,
0: ఓన్లీ వెన్ హీ హాస్ స్టడీనెస్,
1: మానవుని యందు ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క శ్రద్ధ మనకు చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ హీ విల్ బి ఏబుల్ టు డెవలప్ ఫర్మ్ ఫెయిత్.
1: ఈ తీవ్రమైనటువంటి శ్రద్ధ బయలుదేరినప్పుడే వాంఛలు యందు కొంతవరకు విరక్తి కలుగుతుంది.
0: ఓన్లీ వెన్ హీ హాస్ ఇంటెన్స్ ఫెయిత్ హీ విల్ బి ఏబుల్ టు డెవలప్.
1: వాంఛలు యందు విరక్తి కలిగినప్పుడే ఇంద్రియమును తమంతటి తామే నిగ్రహించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
0: వెన్ వన్ హాస్ డిస్గస్ట్ ఫర్ డిజైర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది వరల్డ్,
1: ఇంద్రియ నిగ్రహం కలిగినప్పుడే మనశ్శాంతి చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ విల్ హావ్ సెన్స్ కంట్రోల్ అండ్ దెన్ ఓన్లీ
1: మనశ్శాంతి చేకూర్చినప్పుడు అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడుతుంది.
0: వెన్ దేర్ ఇస్ పీస్ ఆఫ్ మైండ్ దేర్ ఇస్ ఇన్నర్ అండ్ ఔటర్ ప్యూరిటీ.
1: అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడినప్పుడు ఓర్పు సహజంగా మన స్వరూపం అయిపోతుంది.
0: వెన్ దేర్ ఇస్ ఇన్నర్ అండ్ ఔటర్ ప్యూరిటీ పేషెన్స్ విల్ బికమ్ ఆటోమేటిక్ సెకండ్ నేచర్.
1: కనుకొని ఈ ఐదు విధములైనటువంటి భావములు సాధకుడు అత్యవసరంగా సాధించాలి అని నిరూపించాడు.
0: దేర్ఫోర్ ఎవ్రీ సాధక హాస్ బీన్ ఆస్క్డ్ టు ప్రాక్టీస్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్.
1: కేవలం శ్లోకములు కంఠస్థం చేసినంత మాత్రమున మనకు ఏమాత్రము ఫలితం రాదు.
0: బై హార్ట్ గా మెమరైజింగ్ ది శ్లోకమ్స్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్.
1: కంఠస్థము చేయటంతో పాటు ఒకటి రెండు విషయాలైనా మన నిత్య జీవితంలో మనము నిరూపించాలి.
0: అలాంగ్ విత్ మెమరైజింగ్ ది శ్లోకమ్స్ వన్ ఆర్ టూ థింగ్స్ అట్లీస్ట్ షుడ్ బి ప్రాక్టీస్డ్ ఇన్ డైలీ లైఫ్.
1: అప్పుడే గీతా మకరందము మన హృదయమును చేరగలదు.
0: దెన్ ఓన్లీ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ గీతా విల్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు అవర్ హార్ట్.
1: కనుక ప్రతి దినము కూడాను మీరు అనుభవించేటువంటి ఈ ఆనందమును క్రమక్రమేణ అంతర్ముఖం గావించుకున్నటకు తగిన కృషి చేయాలని నేను ఆశిస్తున్నాను.
0: స్వామి ఈజ్ జస్ట్ విషింగ్ that all this great joy which we are enjoying every day we'll have to practice by making it inward property of our own selves.
2: That was the 33rd in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 15th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result.

0: Sai Ram, dear listeners. Shirdi Baba spoke of Shraddha or earnestness as one of the two important attributes that a spiritual aspirant should always have. In today's discourse, Bhagwan Sri Satya Sai Baba describes why it is important for everyone to cultivate this value. Let us now listen to a divine discourse that Bhagwan Baba delivered on his 77th birthday on the 23rd of November 2002 in Prashanti Nilayam.
1: Kramamudappaka minta Kramamudappaka minta Chilangavu chandrudu కమముదప్పక మింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేల గగనంబునకు శాంతి కాజేయు తారకల్ పగలు మాత్రము దాగు భంగియేల క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల అనిశంభు కళకళ ధ్వనులు నవ్వుచు నదుల్ సరళము ప్రవహించు చందమేళ ప్రకృతిలో ఎందు చూచిన ప్రాణులందు ధన విభవం జాతి మత భేదంబులేలా ధన విభవ శాంతి మత భేదంబులేలా ఎవరి ఆజ్ఞకు బద్ధులో ఎవరు ప్రభువో అతని ఆజ్ఞను

0: అతని ఆజ్ఞను పాలింప నరయరండు. క్రమము దప్పక మింట ప్రతిదినంబును మేరు ఉదయాస్తమయముల నొందనీల.
1: డెఫినెట్లీ ఇన్ ఎగ్జాక్ట్ ప్రిసిషన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ సన్ రైజ్ అండ్ సన్సెట్.
0: గగనంబునకు శాంతి కాజేయు తారకల్ పగలు మాత్రము దాగు భంగియేల.
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద స్టార్స్ దట్ హైడ్ దెమ్సెల్వ్స్ దో దే గ్లిటర్ ఇన్ ద నైట్.
0: అనశంభు కళకళ ధ్వనులు నవ్వుచు నదులు సలిలములు ప్రవహించు చందమేళ.
1: ఇట్స్ సో బ్యూటిఫుల్ దట్ ద రన్నింగ్ బ్రూక్స్ డౌన్ ద వ్యాలీస్ ఫ్లో ఇన్సెసెంట్లీ విత్ సౌండ్స్.
0: క్షణమైన విశ్రాంతి కనకతా పవనుండు జీవకోటిని బ్రోవ వీవదేల.
1: We find the tireless wind that blows continuously, sustaining the living beings.
0: Prakritilo yendu chuchina pranulandu dana vibhava mata vedambulela.
1: In this nature, among mankind, why should there be differences on grounds of wealth, caste, community and religion?
0: ఎవని ఆజ్ఞకు బద్ధులో ఎవరు ప్రభువో.

0: Know who is the commander. Know who is the master. Whose command and order you should obey and follow. To know that, inquire for yourself.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Prati prani kudanu, prati manamudu kudanu, sukshantulu kavalani aashistuntadu.
0: Every living creature, every man aspires for happiness, peace and bliss.
1: Kani prakriti yokka tattvanni gurtinchukonalekapothunnadu.
0: Yet he is not able to know the nature.
1: Prakritilo prati jeevi jeevita paramavadhini gurtinchalani prayatnistuntadu.
0: In this nature, everyone wants to know the objective, the goal of life.
1: Kani ఎవరు ఇట్టి పరమావధిని గుర్తించడానికి పూనుకున్నప్పటికీ పలించటం లేదు.
0: Though firmly determined, no one yet has found out the goal of life.
1: ఏ నూటికొక్కరో కోటికొక్కరో దీనిని సాధించడానికి పూనుకొని విడ్చుకుండా ఉంటారు.
0: One in thousand, one in million would continue in this pursuit without dropping in the
1: సామాన్య ప్రజలు ఈ పరమావధిని గుర్తించడానికి సాధ్యం కాదని గుర్తించి నిరంతరము తమ యొక్క జీవితమును భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థ ప్రభావం నందు కాలంను గడుపుతుంటారు.
0: ది ఆర్డినరీ పీపుల్ ఫైండ్ ఇట్ ఇంపాసిబుల్ టు నో ద గోల్ ఆఫ్ లైఫ్, సో దే ఆర్ డ్రౌన్డ్ ఇన్ ఫ్లీటింగ్ మొమెంటరీ ఫిజికల్ వరల్డ్లీ ప్లెజర్.
1: కడుపు నిండుకు తిండి, కంటి నిండుకు నిద్ర, ఒంటి నిండుకు వస్త్రము, ఇంటి నిండుకు పిల్లలు, కలకలలాడే కలత్రయములతో, కిలకలలాడే సుందరులతో, ఇదియే ప్రకృతి యొక్క వైభవం అని భావించుతూ తృప్తి పొందుతుంటారు.
0: పీపుల్ ఆర్ డెల్యూటెడ్, దే ఆర్ మిస్టేకెన్ దట్ ద లైఫ్ సెంటర్స్ అరౌండ్ ఫుడ్, రేమెంట్, షెల్టర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద వైఫ్ అండ్ రిలేషన్స్.
1: కానీ ఇంతకంటే గొప్ప పరమావధి అధికంగా ఉంటున్నది.
0: బట్ దేర్ లైస్ ద సుప్రీం గోల్ అబౌ దెమ్.
1: నిత్య సత్యమైనటువంటి ఆనందమును, పవిత్రమైన జీవితాన్ని గడిపే నిమిత్తమై ప్రాణులు అనేక మంది అనేక సాధనలు సలుపుతుంటారు.
0: ఇన్ దిస్ నేచర్ పీపుల్ ప్రొసీడ్ డిఫరెంట్ స్పిరిచువల్ పాత్స్ టు ఎంజాయ్ దట్ ఎటర్నల్ బ్లిస్ అండ్ ఎ సీక్రెట్ లైఫ్.
1: ఉపనిషత్తులు యందు ఈ శాశ్వత ఆనందాన్ని పొందే నిమిత్తమై తైత్తరీయ ఉపనిషత్తు ఈ యొక్క దీనిని ఒక పక్షిగా పోల్చుకున్నది.
0: ఉపనిషత్స్, ద తైత్తరీయ ఉపనిషత్ ఇన్ పర్టికులర్ డిస్క్రైబ్స్ ద బర్డ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్.
1: దీనికి తల శ్రద్ధ అని పేరు పెట్టింది.
0: ది హెడ్ సింబలైజెస్ శ్రద్ధ ఆర్ సిన్సెరిటీ.
1: ఈ పక్షి యొక్క కుడి భాగము ఋతం అని పిలుస్తూ వచ్చారు.
0: ద రైట్ సైడ్ ఆఫ్ దిస్ బర్డ్ ఈస్ కాల్డ్ ఋతం.
1: ఎడమ భాగం రెక్క సత్యం అని పిలుస్తూ వచ్చారు.
0: ద లెఫ్ట్ వింగ్ ఈస్ కాల్డ్ సత్యం.
1: ఋతం, సత్యం ఇవి రెండు కూడాను ఆ పక్షి యొక్క వింగములు అనగా రెక్కలు.
0: ఋతం అండ్ సత్యం ఆర్ ది టూ వింగ్స్ ఆఫ్ ద బర్డ్.
1: దానికి తోక ఉంటుండాలి.
0: ఇట్ హ్యాస్ ఎ టెయిల్ టూ.
1: ఆ తోక యొక్క తత్వము మూలాధారం.
0: ద టెయిల్ రిప్రజెంట్స్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.
1: మధ్య భాగం యొక్క దేహము మహత్తరము.
0: And the body is mahat, mysterious.
1: ఈ ఉపనిషత్తు యొక్క పక్షి యొక్క అంగములు శ్రద్ధ, ఋతం, సత్యం, మహత్తత్వం, యోగము, ఈ ఐదు అంగముల చేత ఇది ప్రతిబింబించి వస్తున్నది.
0: దిస్ బర్డ్ హ్యాస్ గాట్ ద పార్ట్స్ ఆఫ్ సిన్సియరిటీ, శ్రద్ధ, ద ఋతం, ద సత్యం అండ్ మహత్, ప్రైమార్డియల్.
1: ఋతం అనగా కేవలము ఒక రెక్క మాత్రమేమైనా భావించరాదు.
0: ఋతం ఈజ్ నాట్ మియర్లీ ఎ వింగ్.
1: త్రికాల భాజ్యం ఋతం అన్నారు.
0: ఋతం ఈజ్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ.
1: ఎట్టి కాలముల యందు మూడు కాలముల యందు మార్పు చెందినటువంటిదే ఈ ఋతం.
0: ఋతం డస్ నాట్ చేంజ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
1: సత్యం ఇది కాలానుగుణ్యంగా కొంతవరకు మార్పు చెందేటువంటిది.
0: సత్యం చేంజెస్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైం.
1: భూత, భవిష్యత్తు, వర్తమాన కాలముల యందు ఇది కొంతవరకు మార్పు చెందుతుంటాయి. కానీ సత్యం మాత్రము వదలదు.
0: It may change in the three times, the past, present and future.
1: దీన్ని సత్యము అన్నారు.
0: This is called సత్యము.
1: ఇంకా కంఠం ఉంటుండాలి.
0: Neck.
1: ఈ కంఠమునకు సరియైనటువంటి పేరు శ్రద్ధ.
0: The neck stands for Shraddha, steadfastness.
1: ఈ శ్రద్ధ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: The steadfastness is very important.
1: శ్రద్ధావాన్ దపతే జ్ఞానం.
0: One acquires wisdom out of this sincerity.
1: శ్రద్ధ ప్రతి జీవికి కూడాను ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
0: This sincerity is very important for every being.
1: తుతం నితం అనేటువంటి రెండు పదములు చేరి శ్రద్ధ అనేటువంటి ఒక పదం ఏర్పడుతున్నది.
0: Shraddha is a combination of rutam and hitam.
1: ఈ రెండు పదములు చేరినప్పుడే శ్రద్ధ అనే పదం ఏర్పడుతున్నది.
0: Shraddha represents the combination of these two words.
1: గీత యందు కూడాను శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, నేను శ్రద్ధ చేతనే లభ్యమవుతాను అని పలికాను.
0: Gita also clearly declares that we'll enjoy a manifestation out of sincerity.
1: Kevalamu inta maatrame kaakunda Krishnudu cheppadu saddha swarupuni nenenu annadu.
0: Krishna further declared that is the very personification of steadfastness.
1: Ye karyam cheyavalsinani ye yokka karma aacharinchavalananu saddha atyavasaram.
0: To accomplish any task, steadfastness is essential.
1: కనుక శ్రద్ధ లేనటువంటి మానవుడు ఏ చిన్న కార్యం కూడాను సాధించలేడు.
0: మ్యాన్ విదౌట్ సిన్సరిటీ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: అందులో ఆధ్యాత్మిక తత్వం నందు శ్రద్ధ అత్యవసరమైనటువంటిది.
0: ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ శ్రద్ధ సిన్సరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: శ్రద్ధ అనగా దీనికి మరొక పేరు వాంఛలను బలవత్తం చేసినటువంటిది, అనగా బలవంతరమైనటువంటి శ్రద్ధ.
0: శ్రద్ధ ఇస్ మీనింగ్ ద స్ట్రెంగ్తనింగ్ ఆఫ్ వన్స్ ఓన్ అంబిషన్.
1: దృఢమైనటువంటి విశ్వాసమే శ్రద్ధ.
0: స్ట్రాంగ్ ఫెయిత్ ఇస్ శ్రద్ధ.
1: శాశ్వతమైనటువంటి విశ్వాసమే శ్రద్ధ.
0: ఏ పర్మనెంట్ ఫెయిత్ ఇస్ శ్రద్ధ.
1: చెల్లింపలేనటువంటిది శ్రద్ధ.
0: అన్వేవరింగ్ ఫెయిత్ ఇస్ శ్రద్ధ.
1: ఈ జ్ఞానమునే ఉపనిషత్తులు అనేక విధములుగా ప్రబోధిస్తూ వచ్చాయి.
0: దిస్ విజ్డమ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వేరీడ్ వేస్ ఇన్ ఉపనిషత్.
1: శ్రద్ధతో కూడినటువంటి యొక్క జ్ఞానము ఇది చాలా తారకము అని పిలుస్తూ వచ్చారు.
0: దట్ విజ్డమ్ అబ్టైన్డ్ అవుట్ ఆఫ్ శ్రద్ధ ఈజ్ తారకం ఆర్ లిబరేషన్.
1: ఈ శ్రద్ధ యందు కొంచెం శ్రద్ధారహితమైనటువంటి జ్ఞానము కొంత వేరు పేరుగా పిలుస్తూ వచ్చారు, తారకము అన్నారు.
0: అండ్ దిస్ జ్ఞాన విజ్డమ్ వితౌట్ శ్రద్ధ ఈజ్ క్వైట్ డిఫరెంట్.
1: ఈ శ్రద్ధతో కూడినటువంటి తారకము.
0: దట్ విత్ సిన్సెరిటీ ఇస్ తారకం.
1: శ్రద్ధ కొంచెం వదిలినటువంటిది మారకము.
0: అండ్ దట్ వితౌట్ సిన్సెరిటీ ఇస్ మారక, చేంజబుల్.
1: కనుక తారకము మారకము ఈ రెండింటి యొక్క జ్ఞానములే ఈనాడు మానవుడు పొందవలసినటువంటిది.
0: మ్యాన్ షుడ్ అక్వైర్ దిస్ విజ్డమ్ విచ్ ఈస్ చేంజబుల్ అండ్ విచ్ ఈస్ చేంజ్లెస్.
1: శ్రద్ధారహితమైనటువంటిది మారకము.
0: దట్ విత్ శ్రద్ధ Without it is marakam.
1: శ్రద్ధతో కూడినటువంటిది తారకము.
0: దట్ విత్ శ్రద్ధ ఇస్ తారకం.
1: ఇది తారక మంత్రమే మనము నిరంతరము ప్రబోధిస్తూ ఉండాలి, ప్రచారం చేస్తూ ఉండాలి.
0: దిస్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ తారక మస్ట్ బి ప్రాక్టీస్డ్ అండ్ ఇన్వెస్టిగేటెడ్.
1: తైత్తిరీయ ఉపనిషత్తు నందు ప్రధానమైనటువంటి సూత్రము.
0: దిస్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ అకార్డింగ్ టు తైత్తిరీయ ఉపనిషత్.
1: ఇది చాలా మంది దీన్ని సరైనటువంటి రీతిలో గుర్తించడానికి ప్రయత్నించడం.
0: మెనీ హ్యావ్ నాట్ ఎక్స్ప్లోర్డ్ ద డీటెయిల్ ఇన్ డెప్త్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ తైత్తిరీయోపనిషత్తు ఉన్నటువంటి జ్ఞానస్వరూపము చాలా పవిత్రమైనటువంటిది.
0: ద వే హౌ తైత్తిరీయోపనిషత్ స్పీక్స్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ హైలీ సేక్రెడ్.
1: ప్రతి మానవుడు కూడాను లౌకికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అన్నింటి ఎందుకు కూడాను శ్రద్ధ అత్యవసరమని ప్రబోధిస్తూ వచ్చింది.
0: ఇట్ హెస్ క్లియర్లీ ఎంఫసైజ్డ్ ఆన్ ద నెసెసిటీ ఆఫ్ సిన్సెరిటీ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్, బీ దట్ ఎథికల్ ఆర్ సైంటిఫిక్ ఆర్ వరల్డ్లీ ఆర్ ఫిజికల్.
1: ముఖ్యంగా ఆధ్యాత్మిక తత్వం నందు ఈ శ్రద్ధ తారక మంత్రంగా ప్రబోధిస్తుంది.
0: ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ ది సిన్సెరిటీ ఈజ్ ఆల్మోస్ట్ ఎ మంత్ర.
1: కనుక తారక మంత్రం అని చెప్పేదంటే శ్రద్ధ కలిగినటువంటిదే ఈ తారకము.
0: దేర్ఫోర్ తారక స్పీక్స్ ఆఫ్ దిస్ మంత్ర.
1: శ్రద్ధ రహితమైనటువంటి ఒకదే మారకము.
0: Without this sincerity, it is maraka, changeable.
1: Maraka anetundi sadda undadi kaani idi continue ga prayatninchajeyandi.
0: In maraka the changeable, there is no sincerity.
1: Kalaka nirantaramu sarvakala sarvavasthali endukudanu trikalamlu endukudanu shashvatanga satyanga nityanga undeetundi ee taraka mantramu.
0: Therefore taraka remains eternal, immortal, changeless in all the three periods of time.
1: ఈ ఐదు అంగములు కూడాను సార్థకం గావించుకొని మాలిన్య రహితం చేసుకున్నప్పుడే మానవునికి నిజమైన జ్ఞానం లభిస్తుంది.
0: Man would acquire wisdom if he finds fulfillment of these five limbs of the body.
1: రుతం, సత్యం, మహత్తరము, ముత్తం ఈ మూడింటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: We have to recognize in the first instance the significance of rutam, satyam and foundational principle mahat.
1: ఈ మూడింటి యొక్క సారమే నిజమైనటువంటి జ్ఞానము.
0: The essence of these three is true wisdom.
1: కనుక జ్ఞానమనగా కేవలము ఏదో ఒక విధమైన గ్రంథ పరిచయం కాదు.
0: Wisdom is not textual knowledge.
1: అద్వైత దర్శనం జ్ఞానం అని చెప్పేటువంటిది కాదు.
0: It is not merely the experience of non-dualism.
1: ద్వైతమనందుకును అద్వైతం ఇమిడి ఉంటున్నది.
0: Even in dualism there is non-duality.
1: ఇలాంటి పరమ సత్యాన్ని ప్రబోధించినటువంటిది తైత్తరీయ ఉపనిషత్తు.
0: Taittiriya Upanishad speaks of this supreme principle of truth.
1: దీనికి మరొక సమయమునందు శంకరుల వారు జయత్ర చేతున్నప్పుడు అన్ని వైపుల కూడా ప్రయాణం సల్పుతూ వచ్చారు.
0: Shankara went round the country celebrating his victory.
1: భారతదేశమంతా కూడాను నలుమూలల్లా తిరిగి వచ్చారు.
0: He went round all the four corners of this country.
1: కానీ ఉత్తర దేశమునకు వెళ్ళినప్పుడు,
0: when he was in the north,
1: అక్కడ ఒక మహా పెద్ద గురుంతో కూడినటువంటి ఒక ఋషిని తాను కలుసుకున్నాడు.
0: He could come across a sage of nobility and excellence.
1: అతను కేవలం ఒక ఋషి కాదు, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడే.
0: He is not merely a celibate, but he is a householder.
1: అతని పేరే మాండలీకుడు.
0: His name is Mandalika.
1: అతని పత్ని ఉభయభారతి.
0: His wife is ఉభయభారతి.
1: ఆ ఉభయభారతి సర్వ సంపన్నులతో కూడినటువంటిది.
0: ఉభయభారతి is full of plenty and prosperity.
1: మృతం, సత్యం, మూతం మూడింటిని కూడా గుర్తించినటువంటిది.
0: She is prosperous in terms of wisdom, rutam, satyam and mark.
1: అతనితో శంకర వారు వాదం చేయడానికి పూనుకున్నారు.
0: Shankara was ready to argue with him.
1: ఈ ఆర్గ్యుమెంట్ లోపల ఎవరు విజయాన్ని సాధించారు అనేటువంటి సాధ్యాన్ని వ్యబోధించే నిమిత్తమై శంకర వారు ఉభయభారతిని ఎన్నుకున్నాడు.
0: Shankara has chosen Ubhayabharati as the judge to
1: Ubhayabharati
0: decide who the winner.
1: మండనమిస్తుని భార్య.
0: Ubhayabharati is the wife of Mandanamishra.
1: అతను ఓడినాడా గెలిచినాడా అనేటువంటి చెప్పడం లోపల ఆమెకి ఎట్టి సందేహం లేదు.
0: She has no doubt with regard to the winner in this argument.
1: సర్వజ్ఞానము సంపన్నుడైనటువంటిది ఆ ఉభయభారతి.
0: Ubhayabharati knows all the details of
1: wisdom. వారు మండనమిశ్రుడు వాదించే సమయం లోపల తాను ఏకదీక్షతో పూని ఈ వృతాన్ని పూనుకుంది.
0: When there was argument between Shankara and Mandanamishra, here is
1: కడపటికి
0: ఉభయభారతి డిటర్మినేషన్.
1: తన భర్త ఓడిపోయినాడని గుర్తించింది.
0: ఫైనలీ షీ డిక్లేర్డ్ దట్ హర్ హస్బెండ్ లాస్ట్ ఇన్ ది ఆర్గ్యుమెంట్.
1: హస్బెండ్ ఓడిపోవడం చేత శంకర వారు విజయాన్ని సాధించారు.
0: బికాస్ ఆఫ్ దిస్ రీజన్ శంకర ఈజ్ ద విన్నర్.
1: అందువల్ల ఈ వాగ్వాదనకు పూనుకునే ముందుగా ఒక విధమైనటువంటి యొక్క ప్రమేషన్ చేసి వచ్చాడు.
0: ఇన్ దీస్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏ పాయింట్ వాజ్ పుట్ ఫోర్త్.
1: కనుకనే ఆ సిద్ధ ప్రకారము అతను సన్యాసం స్వీకరించాడు.
0: And as per the agreement, he has accepted celibacy.
1: పతి అన్ సన్యాసం స్వీకరించిన తర్వాత సతికుడను అర్ధాంగి కనుక ఆమె కూడాను స్వీకరించింది.
0: The wife, being the half body of the husband, followed the same path.
1: ఈ విధంగా ఇరువురు కూడాను సన్యాసం స్వీకరించి
0: both of them have renounced the whole
1: జగత్తునందు జ్ఞాన ప్రబోధన సల్పేటువంటి మార్గమును ప్రబోధిస్తూ వచ్చారు.
0: They have chosen the path of propagating wisdom in this world.
1: జ్ఞానం లేకుండా మానవత్వమే క్షీణించిపోతుంది.
0: Without wisdom, human life has no value.
1: చిన్నదాని మొదలుకొని పెద్దదాని వరకును విచారణ శక్తి చెలపవలసి వస్తుంది.
0: One has to think from the smallest to the biggest.
1: కట్టగలపటికి ఈ ఉభయభారతి చెప్పింది.
0: Finally, Ubhayabharati said,
1: ఈ పవిత్రమైనటువంటి ఒక జ్ఞానం మనకు లభించాలంటే మూడు మార్గములు మనం ప్రవేశించాలి అన్నది.
0: To acquire this sacred wisdom, we should follow three paths.
1: అది నిజమైనటువంటి జ్ఞానం అనింది.
0: That is the true wisdom, she said.
1: అతను కేవలము తన పత్ని వియోగం చేతనే అనగా అపజయం చేతనే తాను ఏమాత్రము విచారం చేయలేదు.
0: The husband was not bothered, worried because of his being lost in this argument.
1: కనుక దీనికి కారణము తన యొక్క నిజమైనటువంటి శక్తిని పూర్తిగా గుర్తించుకోలేకపోయాడు.
0: హీ కుడ్ నాట్ నో ద రియల్ వాల్యూ ఆఫ్ ద విజ్డమ్ హీ అక్వైర్డ్.
1: వృతం యొక్క రూపాన్ని తాను తెలుసుకోలేకపోయాడు.
0: హీ కుడ్ నాట్ నో ద ట్రూ ఫార్మ్ ఆఫ్ వృతం.
1: అప్పుడు భోంచేసే సమయం లోపల
0: వైల్ డైనింగ్
1: అన్నం బ్రహ్మ అని చెప్పాలి.
0: వన్ హ్యాస్ టు సే ఫుడ్ ఈస్ గాడ్ అన్నం బ్రహ్మ.
1: రసో విష్ణు.
0: రసో విష్ణు.
1: ఈ రసమే విష్ణు స్వరూపము.
0: ది ఎసెన్స్ ఆఫ్ ఫుడ్ ఇస్ విష్ణు.
1: అన్నమే బ్రహ్మ.
0: ఫుడ్ ఇస్ గాడ్.
1: అన్నము దేహములో ప్రవేశించి సర్వాంగముల యందుకును సారాన్ని ప్రబోధిస్తుంది, అనగా అందిస్తుంది.
0: ద ఫుడ్ పార్ట్ టేకెన్ విల్ హ్యావ్ ఇట్స్ ఎసెన్స్ దట్ ఈస్ సప్లైడ్ టు ద హోల్ బాడీ.
1: ఈ శక్తియే కాకుండా రక్తమునుగా మార్చి ఆ రక్తమును శక్తిగా రూపొందింపజేస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు బ్లడ్ అండ్ ఎనర్జీ.
1: భోక్తో దేవో మహేశ్వర అన్నది తిరిగి.
0: And it is also said, the one who can takes food is God again.
1: ఆ బలమే జగత్తును కంటకును జ్ఞానమును ప్రబోధిస్తుంది అని.
0: And this principle teaches wisdom to the whole world.
1: అన్నం బ్రహ్మ.
0: Food is God.
1: రసం విష్ణుః.
0: Essence is Vishnu.
1: భోక్తో దేవో మహేశ్వరః.
0: And the one who partakes food is మహేశ్వర.
1: మూడు గుణములుగా ఉంటున్నాయి.
0: These are the three attributes.
1: ఈ మూడు గుణములు కూడాను ఏకం చేయటమే నిజమైనటువంటి ఋతం అన్నారు.
0: ఋతం ఈస్ యూనిఫైయింగ్ దీస్ త్రీ పాయింట్స్.
1: మూడు గుణములు కూడాను ఏకం భావించాలి.
0: ది త్రీ అట్రిబ్యూట్స్ మస్ట్ బి యూనిఫైడ్.
1: దేహము, మనస్సు, క్రియ, మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఋతం.
0: ఋతం మెంట్ ది పర్ఫెక్ట్ హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మన్ ఏకం, మహాత్మనం.
0: It's only noble soul who will have unity in thought, word and deed.
1: కనుకనే మనో వాక్ కర్మలు ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి యొక్క సత్యము.
0: Therefore the oneness of thought, word and deed is the truth.
1: ఈ మూడే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము.
0: These three represent Brahma, Vishnu and Mahesh.
1: ఎవ్వడైనా సరియే, ఏ కాలమునందైనా సరియే, ఈ మూడింటి యొక్క తత్వాన్ని పవిత్రము గావించుకోవాలన్న ఈ మూడింటి యొక్క మంత్రమును ప్రవేశపెట్టాలి.
0: Let him be anyone of any point of time should know the significance of these three.
1: ఇప్పుడు ఒక బల్బ్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ బల్బ్.
1: లేక లైట్ ఒక గ్లాస్ ఉంటుండాలి.
0: అండ్ యూ ఫైండ్ ఏ గ్లాస్ దేర్.
1: లైట్ ప్రకాశంగానే ఉంటుండాలి, కానీ మూయబడినటువంటి గ్లాసు కొంతవరకు మాలిన్యం చేరటం వల్ల ప్రకాశం తగ్గిపోతుంది.
0: బికాస్ ఆఫ్ ద గ్లాస్ విచ్ ఇస్ డర్టీ సరౌండింగ్ హియర్ ఇన్ ద బల్బ్ యూ గెట్ డిమ్ లైట్ ఓన్లీ.
1: పొగ చేరుకొని పోవటం చేత
0: బికాస్ ఆఫ్ స్మోక్ అరౌండ్
1: ఈ జీవిత లైట్ ప్రకాశవంతంగా ఉండదు.
0: ది లైట్ ఆఫ్ లైఫ్ డజన్ షైన్.
1: దానిని పూర్తిగా తుడిచివేసినప్పుడే
0: When you clean the glass,
1: jyoti spashtanga kanipistundi.
0: You can see the light clearly.
1: Adi ee naadu manam cheyavalsinatundi pani.
0: That's what we should do today.
1: Aa pogane aham annaru.
0: And the smoke around is aham.
1: Mana manasu yokka chuttugulanu cherinatundi ee pogane.
0: It is a smoke of illusion around the mind.
1: అహంకారం అనేటువంటి చేరటం చేతనే దివ్య జ్యోతి జ్ఞాన జ్యోతి అనేటువంటిది ప్రకాశించడానికి వీల్లేదు.
0: ఇట్ ఈస్ ఈగో దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిమ్ లైట్.
1: ఈ అహంకారం అనేటువంటిది దేని ఎందు ప్రవేశిస్తుంది?
0: ఈగో వేర్ డస్ ఇట్ గెట్ ఇన్.
1: మనం ప్రవేశించేటువంటి యొక్క సత్యనిత్యమైనటువంటి మార్గమును వదిలిపెట్టినప్పుడే అహంకారం చేరుతుంది.
0: వెన్ వీ గివ్ అప్ దిస్ ఎటర్నల్ ట్రూత్ఫుల్ పాత్ ఆఫ్ లైఫ్ We are egoistic.
1: తన సత్యాన్ని తాను గుర్తించుకోలేనప్పుడే అహం వచ్చి చేరిపోతుంది.
0: When you don't know your true nature, you turn to egoistic.
1: భావాలు అభివృద్ధి అయినప్పుడే అహం వచ్చి చేరిపోతుంది.
0: The worldly thoughts lead to ego.
1: ప్రాకృతమైనటువంటి సంకల్పము చేరినప్పుడే తనలో అహం వచ్చి ప్రవేశిస్తుంది.
0: The worldly thoughts will make you egoistic.
1: అధికార స్థానాన్ని ప్రవేశించినప్పుడే అహం వచ్చి చేరిపోతుంది.
0: One is full of ego because of authority and position.
1: ఇవన్నింటినీ కొంతవరకు నిర్మూలన చేయాలి.
0: One has to kill all these.
1: అప్పుడు ఈ అహంకు ప్రవేశం ఉండదు.
0: Then there will be no aham ego.
1: అహంను తుడిచివేయకుండా జ్ఞాని మాత్రం కాదు.
0: Without wiping out ego, you cannot have wisdom.
1: పవిత్ర జ్యోతిని తాను తెలుసుకోలేడు.
0: You cannot know the sanctity of
1: ప్రకాశించేటువంటి పవిత్ర జ్యోతిని మనం చూడాలనుకుంటే ఈ జ్యోతికి చుట్టూ ఉన్నటువంటి ఈ మసిని తుడిచివేయాలి.
0: To see the light of life, one has to clean the glass around.
1: ఈ యొక్క ప్రబోధనే ఉభయ భారతి ప్రబోధించింది.
0: This is the teaching of Ubhaya Bharati.
1: ఒకానొక సమయంలో అప్పుడు తాను గంగానది తీరంలో ఆశ్రమం నిర్మించుకుని అందులో నివాసం చేస్తుండాలి.
0: At one time she built a hermitage along the shores of Ganges and started
1: ఆమెతో అనేక మంది శిష్యురాలంతా చేరి జ్ఞాన ప్రబోధనలు వింటున్నారు.
0: There are many disciples around her listening to her teachings.
1: ప్రతి తెల్లవారి కూడాను గంగానదికి పోయి స్నానం ఆచరించి వచ్చేటువంటి వారు వీరందరూ చే.
0: దే గో ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ టు హ్యావ్ ఎ డిప్ అండ్ బాత్.
1: ఆ మార్గంలోని బ్రహ్మజ్ఞాని అని ఒక సన్యాసి ఉంటున్నాడు.
0: దే కుడ్ ఫౌండ్ ఎ రినన్షియంట్ ఆఫ్ విజ్డమ్.
1: అతను పోతూ పోతూ ఉండినప్పుడు ఈ ఉభయ భారతి కండి ఆమె పడింది.
0: And then Ubhaya Bharati could notice the presence of this renunciant.
1: అతను సర్వసంగ పరిత్యాగం అయిపోయినాడు.
0: He has totally sacrificed.
1: అతను నిజంగా జ్ఞానియే.
0: Is one of wisdom.
1: కానీ అందులో చిన్న దోషాన్ని గుర్తించింది ఉభయ భారతి.
0: Ubhaya Bharati found out a small mistake here.
1: తన నీరు త్రాగేటువంటి ఒక దురను కొంచెం తలకింద పెట్టుకుని పండుకున్నాడు.
0: He was resting, keeping that earthen pot as a pillow.
1: అప్పుడు ఈమె పోతు కూడాను ఆహా ఇతనేమో బ్రహ్మజ్ఞానే నిజమే.
0: He is one of wisdom, no doubt.
1: కానీ ఇతని లోపల ఒక చిన్న లోపం ఉంటుండదే.
0: Here there is some fault in him.
1: అది అతనికి వినేటట్లుగా చెప్పింది గట్టిగా.
0: And she declared loudly.
1: ఏమని చెప్పింది?
0: What did she say?
1: ఏమిటమ్మా అతని లోపము అని అడిగారు శిష్యురాళ్ళు.
0: And disciples asked her, what is the fault here?
1: అమ్మా సర్వసంగ పరిత్యాగైపోయి సర్వమును త్యాగం చేసి సర్వ సన్యాసమును పొంది కడకడపడికి ఇక్కడ వచ్చి తన తల క్రింద బుర్ర నీటి బుర్ర ఎవరెత్తుకుని పోతారో ఏమో అనేటువంటి అభిమానం చేత అతని తల క్రిందనే పెట్టుకున్నాడు.
0: హావింగ్ రినౌన్స్డ్ ద హోల్ లాట్ ఆఫ్ దిస్ వరల్డ్ హీ వాంటెడ్ టు సేఫ్ గార్డ్ హిస్ అర్థన్ పాట్ ఆఫ్ వాటర్ కీపింగ్ ఇట్ యాజ్ హిస్ పిల్లో.
1: అది విన్నాడు ఆ సన్యాసం.
0: దిస్ సెలబ్రేట్ హర్డ్ దిస్.
1: తక్షణమే ఆమె తిరిగి వచ్చే సమయకు ఆ బుర్రం తీసి ఆమె పాదాల దగ్గర విసిరాడు.
0: వాచింగ్ హర్ రిటర్నింగ్ హీ త్రూ ఇట్ అవే దిస్ అర్థన్ పాట్.
1: అప్పుడు దానిని చూచి ఉభయ భారతి చెప్పింది, ఒక్కటే వదిలినాడు అని అనుకున్నాను, ఒక్కటే దోషం ఉన్నది అనుకున్నాను, ఇప్పుడు రెండు దోషములు ఉన్నవే అనేది.
0: షీ సెడ్ ఐ థాట్ హీ హాస్ వన్ మిస్టేక్, హీ హాస్ టూ మిస్టేక్స్ నౌ.
1: ఏమిటి ఇది?
0: వాట్ ఈస్ ఇట్?
1: ఈ యొక్క ఉభయ భారతి ఈ విధంగా చెప్పింది అని అభిమానం చేత దాన్ని పారవేశాడు.
0: దిస్ రినన్షియంట్ హాస్ థ్రోన్ ఇట్ ఆఫ్ ద అర్థన్ పాట్ బికాస్ ఆఫ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఈగో.
1: దీన్ని ఎవరైనా ఎత్తుకుని పోతారో ఏమో అని భయం చేత దాచుకోవటం అహం.
0: అహం ఇస్ టు కీప్ ఇట్ ఇన్ సేఫ్టీ అండ్ ఇన్ హిస్
1: కస్టడీ. ఈ విధంగా చెప్పింది ఈ యొక్క భావం నాలో ఉండకూడదు అని అభిమానం చేత దాన్ని రెండవ దీనికి పారవేశాడు.
0: బికాస్ హిస్ ఈగో ఇస్ హర్ట్ హీ త్రూ ఇట్ ఆఫ్.
1: అహంకార అభిమానం రెండు ఉండటం చేత అతను జ్ఞాని కాడు అనింది.
0: హీ కెనాట్ బి ది వన్ ఆఫ్ విజ్డమ్ ఇఫ్ హెస్ దిస్ ఈగో అండ్ పొజిషన్.
1: ఈ విధంగా ప్రపంచ సంచారం చేస్తూ జ్ఞానాజ్ఞానం వర్ణిస్తూ జ్ఞానాజ్ఞానం నిర్ణయం చేస్తూ సంచారం చేసి సద్బోధన చేస్తూ వచ్చింది ఉభయ భారతి.
0: ఉభయ భారతి వెంట ఆన్ బ్రింగింగ్ ఎ కైండ్ ఆఫ్ డిస్టింక్షన్ బిట్వీన్ విజ్డమ్ అండ్ ఇన్నోసెన్స్ అండ్ ప్రొపగేటెడ్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్.
1: కానీ కలి ప్రభావం చేత స్త్రీలకు చాలా మనము విలువ ఇవ్వటం లేదు.
0: యాజ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కలి విమెన్ ఆర్ నాట్ వాల్యూ.
1: వారిలో ఉన్నటువంటి యొక్క ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానం అంతా కూడా అతీతమైనటువంటివిగా ఉన్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ గాట్ దట్ స్పిరిచువాలిటీ అండ్ నాలెడ్జ్ ఆర్ ట్రాన్సెండెంటల్.
1: ఎవరికి ప్రత్యక్షంగా గోచరం కానటువంటి గుణములు కూడాను వాళ్ళలో ఉన్నాయి.
0: Women have certain qualities which are not apparent to men.
1: Okay, స్త్రీలు కదా అని వారిని మనం అలక్ష్యం చేయకూడదు.
0: Because they are women, you cannot neglect them.
1: వారు ప్రత్యక్ష ప్రబల స్వరూపులు.
0: In fact, they are very forms of energy.
1: ప్రత్యక్ష జ్ఞాన స్వరూపులు.
0: They are the embodiments of wisdom.
1: కనుకనే అట్టి జ్ఞాన స్వరూపులైనటువంటి స్త్రీలను మనం కొంతవరకు గౌరవించుతూ రావాలి.
0: We have to respect women who are the personification of wisdom.
1: ఆమె ఒకానొక సమయం లోపల చెప్పింది.
0: She said at one time,
1: ఉద్యోగములు చేయ నృతులందరూ పోవా గృహకృత్యములు తీర్చి గృహిణి లేరి.
0: ఇఫ్ ఆల్ విమెన్ స్టార్ట్ అటెండింగ్ ఆఫీసెస్ హూ విల్ అటెండ్ టు హౌస్ హోల్డ్ వర్క్.
1: ఆలు మగలు ఇరువురు ఆఫీసులకు పోవా ఇల్లును పోషించు పిల్లు లేరి.
0: ఇఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ గో టు ద ఆఫీసెస్ హూ విల్ మెయింటైన్ ద ఫ్యామిలీ.
1: పుస్తకాలు చేపట్టి పురుషుల వలె పోగా వంట ఇంటిని దిద్దు వంతలేరి.
0: If women also go along with their files to the offices, who will take care of the kitchen?
1: Parabalulaku nerpa paathasalalakega tamabalulaku nerpu taluleri.
0: If they go to schools and colleges to teach, who will teach their own children?
1: Dharam valla kalugu ibbandi teerina intiloni koratalu entha undu.
0: There may be a kind of solution to the financial problem, but there will be so many problems at home.
1: Dharam valla koratha teerutundi kani intilo unnatundi baadalu enniyo untuntai.
0: The financial demands may be met with, but there will be many house problems.
1: Kanukane vaari anni baadalu kuda ochukoni
0: they could bear all the suffering.
1: Annitini sahinchukoni
0: they could bear all the suffering and
1: pain. Labhinchetundi dukkamulu kashtamulu anta kuda tattukoni nettukoni munduku saagipoyetundi dheerulu gambheerulu vaallu.
0: Women are so mighty and powerful, they could resist all the obstacles and the difficulties on the way of life.
1: Grihamaryadalanu kaapaadukuntu
0: they uphold the
1: Grihini anetundi keerthi nilavettukuntu
0: they uphold the courtesy and the prestige
1: ee pracharam prabhanchayankata chaatutu vachindi ubhay bharati.
0: Ubhay bharati propagated this idealism.
1: Kanuka ప్రపంచం లోపల ఏ వ్యక్తి ఎందుకు ఏ విధమైన శక్తి సామర్థ్యం ఉన్నావో ఎవరు గుర్తించుకోలేరు.
0: నోబడి కెన్ నో ది యాక్చువల్ పొటెన్షియల్ ఆఫ్ ఎవ్రీ పర్సన్.
1: కనుక మానవుడు జ్ఞానస్వరూపుడు కావాలనుకుంటే ఈ విధమైన మూడు మార్గములు అవలంబించాలి.
0: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు బి ది వన్ ఆఫ్ విజ్డమ్ హీ షుడ్ నో ద త్రీ ఫోల్డ్ పాత్.
1: సత్యం రుజాత్.
0: స్పీక్ ట్రూత్.
1: ప్రియం బ్రూజాత్.
0: అక్సెప్టబుల్
1: సత్యం అప్రియం.
0: నెవర్ సే ట్రూత్ ఇన్ ఎ హార్ష్.
1: సత్యం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి నైతిక విధి కాపాడుతుంది.
0: సత్య ఇస్ ద మోరల్ వాల్యూ.
1: ప్రియం బ్రూజాత్ ఇది కేవలం ధార్మిక గుణమును కాపాడుతుంది.
0: ది ట్రూత్ హ్యాస్ టు బి సెడ్ ఇన్ ఎ గుడ్ వే, పాలటబుల్ వే.
1: బ్రూజాత్ సత్యమ ప్రియం ఇది ఆధ్యాత్మిక గుణమును కాపాడుతుంది.
0: నెవర్ సే ఇట్ ఇన్ ఎ హార్ష్ వే, దట్ ఇస్ స్పిరిచువల్.
1: అన్నియు సత్యంలోనే ఇమిడి ఉంటున్నవి.
0: ఆల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ సత్య.
1: సత్యమే ప్రత్యక్ష దైవం ప్రతి మానవులకు.
0: ట్రూత్ ఇస్ గాడ్ టు ఎవ్రీవన్.
1: ఏ దేవాలయము పోనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు గో.
1: సత్యం సర్వత్రా ఉంటుండాలి.
0: ట్రూత్ ఇస్ ఎవ్రీవేర్.
1: సత్యమే సర్వ సంపదలను కూడాను కోల్పోతున్నట్టుగా వారి కూడాను కాపాడుతుంది.
0: అండ్ ట్రూత్ విల్ కన్ఫర్ ఆల్ ద ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ టు ఎవ్రీబడీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: సత్య మార్గమును అవలంబించండి.
0: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: ధర్మమును పోషించండి.
0: సస్టైన్ ధర్మ.
1: జీవిత మార్గం లోపల నిజమైనటువంటి జ్ఞానమును అభివృద్ధి చేసుకోండి.
0: ఇన్ ది పాత్ ఆఫ్ లైఫ్ అక్వైర్ విజ్డమ్.
1: ఈ జ్ఞానాభివృద్ధి నిమిత్తమై
0: ఇంప్రూవ్ అపాన్ విజ్డమ్.
1: మనము అన్నం బ్రూజాత్ అన్నం సరైన తీసుకుంటూ రావాలి.
0: వీ బిగిన్ విత్ ఫుడ్ విచ్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ద ప్రాపర్ వే.
1: ప్రియం అన్నం ప్రియంగా ఉంటుండాలి.
0: ద ఫుడ్ షుడ్ బి టేస్ట్ఫుల్.
1: ఈ ప్రియంగా ఉన్నటువంటి అన్నం కూడాను దైవ చింతన చేత దోషం నిర్మూలన కావించాలి.
0: యాజ్ వీ ప్రే టు గాడ్ ద మిస్టేక్స్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ద ఫుడ్
1: అన్నం బ్రహ్మ కలుగునే దాన్ని బ్రహ్మగా భావించుకోవాలి.
0: కన్సిడర్ ఫుడ్ యాజ్ గాడ్.
1: ఇంకా మనం తెలుసుకో విష్ణు.
0: Then Vishnu.
1: రసమై విష్ణు.
0: ది ఎసెన్స్ ఆఫ్ ఫుడ్.
1: ఈ అన్నం తిన్న తర్వాత రసస్వరూపమై మన దేహంలో సంచరిస్తుంటుంటాది.
0: ది ఎసెన్స్ ఆఫ్ ఫుడ్ ఈ సప్లై టు ది హోల్ బాడీ.
1: విష్ణు స్వరూపము.
0: దట్ ఈస్ విష్ణు వాస్ట్నెస్.
1: బ్రహ్మో దేవో మహేశ్వర.
0: బ్రహ్మ
1: ఈ బ్రహ్మ అనేటువంటిది భోక్తో దేవో మహేశ్వర.
0: ద వన్ హూ పార్టేక్స్ ఫుడ్ ఇస్ మహేశ్వర.
1: ఈ రెండింటి యొక్క శక్తి చేతనే మానవుడు బ్రహ్మస్వరూపాన్ని ధరిస్తుంటాడు.
0: మ్యాన్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ క్రియేటర్ బ్రహ్మ.
1: శివస్వరూపాన్ని ధరిస్తుంటాడు.
0: అండ్ హీ టేక్స్ అపాన్ హింసెల్ఫ్ ద ఫార్మ్ ఆఫ్ శివ.
1: శివస్వరూపమనగా ఏమిటి?
0: వాట్ ఈస్ శివ?
1: అన్ని విధాల త్యాగమైనటువంటి వాడు.
0: హీ సింబలైజెస్ సాక్రిఫైస్.
1: ఏ విధంగా త్యాగం చేసుకున్నాడు?
0: హౌ డస్ హీ సాక్రిఫైస్?
1: అన్నింటి కూడాను ఒక్కటి కూడా తన దేహం కూడాను తాను త్యాగం చేసుకునేటువంటి వాడు శివుడు.
0: అండ్ ఇన్ఫాక్ట్ శివ సాక్రిఫైసెస్ హిస్ బాడీ.
1: ఈ బాడీని ఏ విధంగా త్యాగం చేశాడు?
0: How did he do it?
1: ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను దేహాన్ని అమితంగా ప్రేమిస్తుంటాడు.
0: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ అటాచ్డ్ టు ద బాడీ.
1: కానీ ఇట్టి దేహాభిమానం కూడాను అతనికి తెలియదు.
0: శివ హ్యాస్ నో బాడీ అటాచ్మెంట్.
1: ఈ దేహాభిమానం పూర్తి త్యజించి
0: He has given up the body attachment.
1: ఆత్మాభిమానం నుండి
0: the form of creator Brahma.
1: శివస్వరూపాన్ని ధరిస్తుంటాడు.
0: And he takes upon himself the form of Shiva.
1: శివస్వరూపమనగా ఏమిటి?
0: What is Shiva?
1: అన్ని విధాల త్యాగమైనటువంటి వాడు.
0: He symbolizes

0: దేహాభిమానం కూడా అతనికి లేదు.
1: శివ హ్యాస్ నో బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహాభిమానం పూర్తి త్యజించి ఆత్మాభిమానం నుండి తన ఆత్మను ఇమర్చి
1: హీ రిమైన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ.
0: దినదిన ఊరూరు తిరుపమిత్తుడు గాని కంటి ఇంటి పట్టిన కీటి కురివలేదు అని పార్వతి బోధించింది.
1: పార్వతి టోల్ హిమ్ యూ గో రౌండ్ ద హోల్ ఆఫ్ ది సిటీ విజిటింగ్ హౌస్ ఆఫ్టర్ అదర్ హౌస్.
0: ఒక ఇల్లు కూడా లేదే.
1: యూ డోంట్ హ్యావ్ రెసిడెన్స్.
0: ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్?
0: దినదిన ఊరూరు తిరుపమిత్తుడు గాని ఇంటి పట్టిన కూటి కిరివలేదు.
1: యూ గో రౌండ్ హౌస్ టు హౌస్ బెగ్గింగ్ ఫుడ్.
0: యూ దాచుకున్న దోశని కొంపలేదు.
1: యూ హ్యావ్ నో షెల్టర్.
0: ఇంటి కాపురము నేను ఎట్లు చేతు అనింది.
1: హౌ కెన్ ఐ బీ ఇన్ దిస్ ఫ్యామిలీ షీ సెడ్.
0: పరమ శాంతంతో శివుడు బోధించాడు.
1: శివ పాసిఫై
0: పార్వతి, ఇల్లు కట్టిన మాత్రాన ఏమి అయ్యే?
1: వాట్ హ్యాపెన్స్ ఈవెన్ ఇఫ్ యు హావ్ బిగ్ హౌస్?
0: ఎలుకలు మనకన్నా ముందే చేరు.
1: And the rats will get in even before we go.
0: ఎలుకలు రాగడి ఏకనే ఒక పిల్లి.
1: And then there will be cat also following rat.
0: పిల్లి బాలకు ఒక పెయ్యవలయు.
1: And you have so many problems.
0: సంసారం ఇది, దీన్ని మీరు ఏమాత్రం ఆశించకూడదు అని చెప్పాడు పార్వతికి.
1: And he told Parvati this way, don't expect these things.
0: అటువంటి సర్వసంగ పరిత్యాగైనటువంటి వాడు ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ ఎ టోటల్ రినన్షియంట్.
0: మౌళి గుడికెళ్ళి చంద్ర మర్ఖండ కళతోడ బెడదారు గుంపెడు జడతోడ.
1: అండ్ హిస్ గాట్ ద ఫోర్ లాక్స్ విచ్ ఆర్ ఇంటర్ ఓవన్.
0: జడలో ప్రవహించు చెదరేటి చిగుతోడ.
1: అండ్ విత్ ఆల్ ద షైనింగ్ light over there.
0: Dambaina palanetrambu thoda.
1: With the forehead which is so big.
0: Nalla regidi vanti nallani medu thoda.
1: With the dark neck.
0: కరమలు నాగ కంకణము తేడ.
1: విత్ ఆల్ ది యాంక్లెట్ దేర్.
0: నడుమును చుట్టిన నాగ చర్మము తోడ.
1: అండ్ దేర్ యు ఫైండ్ ది స్కిన్ అరౌండ్ ది
0: నాగ భస్మము తోడ.
1: అండ్ విత్ భస్మ విభూతి
0: దొడ్డ కుంకుమ బొట్టుతో.
1: అండ్ ది కుంకుమ ఆన్ ది ఫోర్హెడ్.
0: తామూల రాగాదరంబు తోడ. తలహేమ మైవద్య తాటంకములు తోడ. విక్షాస్త్రమధ్య వృష్టి తోడ. నల్ల కులువలు దునుమాడ కొల్లలాగుడు మెరుగు చామన ఛాయన మేని తోడ.
1: With all the shine, with all the light, and the skin around the waist, and the kumkum on the forehead, Shiva shines forth. And Shiva sacrificed the body. With all the shining light of the moon.
0: బెడదారు గుంపెడు జడ తోడ.
1: విత్ ఆల్ ద ఫోర్ లాక్స్ ఇంటర్ ఓవర్.
0: జడలో ప్రవహించు చెదరేటి చిగు తోడ.
1: అండ్ దేర్ ఇస్ ఫైన్ ది ఫైన్ ది రెస్ప్లెండెంట్
0: దంబైన పాల నేత్రము తోడ.
1: విత్ ద వైట్ ఫోర్ హెడ్.
0: ఇలాంటి వేషాన్ని ధరించి
1: విత్ దట్ అపారల్
0: సర్వసంగ పరిత్యాగై
1: హి సాక్రిఫైస్డ్ ఆల్
0: కేవలము ప్రపంచమునకు జ్ఞానబోధన సల్పుతూ వచ్చాడు.
1: హి టాట్ ద lessons of wisdom to the world.
0: ఈ జ్ఞానం అంటే ఏమిటని చెప్పారు.
1: What is wisdom?
0: త్రికరణ శుద్ధి ఏ జ్ఞానము అన్నాడు కట్టగలపటికి.
1: Jnana meant the purity of heart is jnana.
0: Mana dehamunu parishuddham cheskovali.
1: We have to keep our body pure.
0: Mana manasunu parishuddham cheskovali.
1: Mind must be purified.
0: Mana karmanu mana parishuddham cheskovali.
1: Our actions must be pure.
0: Kalukune deenini the proper study of mankind is man ani.
1: This what is said, the proper study of mankind is man.
0: Anta emti a mankind?
1: What is mankind?
0: Sharira manasu karmala yokka ekatvame mankind.
1: It only means unifying thought, word and deed.
0: ఇట్లా దాన్ని మనం ఈనాడు చేస్తున్నామా?
1: ఆర్ వి డూయింగ్ లైక్ దిస్?
0: పెద్ద శ్రమ పడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఎక్సర్సైజ్.
0: కష్టపడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్.
0: మన శరీర శుద్ధత.
1: చెక్ చెక్ ది
0: గంగా నదికి సద్లోనే ఉంటుంటారు.
1: అండ్ ఇస్ దేర్ వెరీ క్లోజ్.
0: కానీ స్నానం చేయరు.
1: దో రివర్ ఇస్ సో క్లోజ్ యూ డోంట్ టేక్ బాత్.
0: ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: కనుకనే అన్ని ఉండి కూడాను వారి పరిశుద్ధతకు పూనుకోవటం లేదు.
1: దో వీ హ్యావ్ ఆల్ వీ ఆర్ నాట్ ప్యూర్.
0: దీనిని అశుద్ధతో కూడినటువంటి వాడు.
1: హీఈస్ ఫుల్ ఆఫ్ డర్ట్ టుడే.
0: అన్ని అనుకూలములు ఉండి కూడాను మనం ఈ అనుకూలాన్ని సద్వినియోగం చేసుకోలేకుండా పోతున్నాం.
1: దో వీ హ్యావ్ ఆల్ కన్వీనియన్సెస్ వీఆర్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దెమ్.
0: అది సోమరితనం అన్నారు.
1: ఇట్ ఈస్ ఆల్ లేజినెస్.
0: ఈ సోమరత్వం ఉన్నటువంటి వాడు తమో గుణంతో విద్యుత్తుంటాడు.
1: ద వన్ హూ ఇస్ లేజీ ఈస్ ఫుల్ ఆఫ్ అనిమల్ క్వాలిటీ, తమో గుణ.
0: ఈ అనిమల్ క్వాలిటీని పూర్తి నిర్మూలం గావించి
1: వన్ హ్యాస్ టు కిల్ అనిమల్ క్వాలిటీ.
0: మానవత్వాన్ని పెంచుకుని
1: డెవలప్ హ్యూమన్ క్వాలిటీ.
0: దాన్ని దైవత్వంగా మార్చుకోవాలి.
1: అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు డివైన్ క్వాలిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది,
1: వాట్ యూ హ్యావ్ టు నో టుడే ఈస్
0: చిత్తశుద్ధి కోసం మీరు ప్రాకులాడాలి.
1: స్ట్రగుల్ హార్డ్ ఫర్ ప్యూరిటీ ఆఫ్ ద హార్ట్.
0: చిత్తశుద్ధి ఒకటి ఉంటే సర్వము సిద్ధి కలుగుతుంది.
1: విత్ ది ప్యూరిటీ ఇన్ హార్ట్ యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్.
0: చిత్తశుద్ధికి మనం తినే అన్నము,
1: ఫర్ ద ఫుడ్ యూ టేక్,
0: తినే భావము,
1: ద ఫీలింగ్,
0: అనుభవించే ఆనందము, ఈ మూడింటి యొక్క ఏకత్వము కావాలి.
1: ద ఫుడ్ దట్ వీ టేక్ అండ్ ద ఫీలింగ్ విత్ విచ్ వీ టేక్ అండ్ ద ఎంజాయ్మెంట్ వీ హావ్
0: వండేటువంటి సమయం లోపల వంటను పరిశుద్ధంగా మనం వండాలి.
1: అండ్ వైల్ కుకింగ్ ఇట్ షుడ్ బి ప్యూర్.
0: పూర్వకాలం నందు
1: అర్లియర్
0: ఆచార బ్రాహ్మణులైన వారందరూ కూడాను
1: పీపుల్ ఆఫ్ ట్రెడిషన్
0: తాను భుజించేటువంటి ఆహారము తన పత్నే వండాలి, కానీ ఇతరులు వండడానికి వీలు కాదన్నాడు.
1: దే ఇన్సిస్టెడ్ దట్ ద వైఫ్ హాస్ టు కుక్ ఫర్ హిమ్.
0: అనగా ఆ యొక్క పత్ని సర్వుని యొక్క గృహంలో ఉన్నటువంటి వారి సుక్షేమాన్ని మనసులో తలుచుకొని వండుతుంది.
1: బికాస్ వైఫ్ కుక్స్ కీపింగ్ ఇన్ వ్యూ ద హెల్త్ ఆఫ్ ది హౌస్ హోల్డర్.
0: ఈ కుక్స్ మనం పెట్టుకుంటే వాడు

0: భావంతో చేస్తారో ఏమో.
1: If the cook is there, what
0: చేస్తారో ఏమో,
1: వాట్ థాట్ హీ విల్ బి,
0: ఆ భావంలో కూడా ఈ ఫుడ్ లోపల పాయిజన్ గా మారిపోతుంటాడు.
1: ఆల్ ద థాట్స్ ఆఫ్ ద కుక్ విల్ గెట్ ఇన్ టు ద ఫుడ్ టర్న్స్ ఇన్ టు ఏ పాయిజన్.
0: కనుక ఏ విధంగా కూడా ఇతరులను ప్రవేశించబెట్టలేదు.
1: సో దే డిడ్ంట్ ఎంటర్టైన్ ఎనీబడీ.
0: కనుక అన్నం బ్రహ్మ,
1: ఫుడ్ ఈస్ గాడ్,
0: అది పూర్తి పవిత్రమైన బ్రహ్మగా రూపొందుతుంది.
1: అండ్ దెన్ ఫుడ్ ఈస్ గాడ్ ఇన్ ఫుల్.
0: రసో విష్ణు,
1: ఎసెన్స్
0: ఫుడ్ వల్ల రసంగా మారినటువంటిది, అది కూడా పవిత్రంగా ఉంటుంటాయి.
1: అండ్ ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ ఇస్ బౌండ్ టు బి సీక్రెట్.
0: కేవలం శరీర శుభ్రతే మాత్రమే కాదు,
1: నాట్ మియర్లీ ఫర్ ద బాడీ,
0: మానసిక పరిశుద్ధం కూడా ఉండాలి.
1: ద మైండ్ షుడ్ బి ప్యూర్.
0: ఆ వండే సమయం లోపల పదార్థం యొక్క విషయాన్ని చక్కగా విచారించి వండాలి.
1: వైల్ కుకింగ్ వన్ షుడ్ నో ద మెటీరియల్ దట్ ఈస్ కుక్డ్.
0: భర్త తెచ్చాడు ఈ కూరగాయలు,
1: హస్బెండ్ బ్రాట్ విజిటబుల్,
0: ఈ కూరగాయలు ఏ విధంగా తెచ్చాడు ఏమిటో,
1: హౌ హాస్ హి బ్రాట్ దెమ్,
0: వాళ్ళు ఏమైనా అధికార దీంతో వాళ్ళ భయపెట్టి ఆ కూరగాయలు తెచ్చాడా ఏమిటో.
1: బికాస్ ఆఫ్ పొజిషన్ అథారిటీ మైట్ హావ్ బ్రాట్ ద వెజిటబుల్స్ టోటలీ.
0: అదే కాకుండా వారికి ఏ విధంగా కూడా కొంత దొంగతనంగా లభించినటువంటిది కూరగాయలు తెచ్చాడు ఏమిటో.
1: ఆర్ ద వెజిటబుల్స్ మైట్ హావ్ బీన్ స్టోలెన్ ఫ్రమ్ ద మార్కెట్.
0: ఈ విధమైనటువంటి చర్యల చేత ఆ పదార్థములు మాలిన్యమైపోతుంటాయి.
1: దీస్ యాక్షన్స్ మేక్ ద ఫుడ్ పొల్యూటెడ్.
0: కనుక ఆ పొల్యూషన్ చేత మనిషికి పాయిజన్ గా మారిపోతుంది.
1: అండ్ ద వెరీ పొల్యూటెడ్ ఫుడ్ ఈజ్ ఎ పాయిజన్.
0: ఎవరు మీరు గుర్తించలేరు.
1: మెనీ పీపుల్ కెనాట్ నో దట్.
0: జీవితంలో మనం తినేటువంటి తిండి వల్ల ఎన్నియో మనం కర్మలు ఆచరిస్తున్నాము.
1: అవుట్ ఆఫ్ ద ఫుడ్ దట్ వీ టేక్ వీ డూ సో మెనీ యాక్షన్స్.
0: ఎన్నియో దోషములను మనం పొందుతున్నాము.
1: దట్ సో మెనీ మిస్టేక్స్ దట్ వీ డూ.
0: ప్రేమ స్వరూపులారా, కాలం కొంచెం అధికంగా అయినప్పటికీ మీరు చక్కగా ప్రార్థించి భుజించండి.
1: హ్యావ్ యువర్ ఫుడ్ ఓన్లీ ఆఫ్టర్ ప్రేయర్.
0: అప్పుడే ఈ పన్నీ పరిశుద్ధమైపోతాయి.
1: దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ప్యూర్.
0: పరిశుద్ధమైనప్పుడు శుద్ధ జ్ఞానం మనకు లభించుతుంది.
1: అండ్ అవుట్ ఆఫ్ ప్యూర్ ఫుడ్ యూ విల్ హావ్ ప్యూర్ నాలెడ్జ్.
0: ఒకానొక సమయం లోపల ఋషికేశ్ లోపల శివానంద ఆశ్రమం ప్రక్క లోపల ఒక ఆశ్రమం ఉండేటువంటిది.
1: అట్ వన్ టైమ్ ఇన్ ఋషికేశ్, వెరీ క్లోజ్ టు శివానంద ఆశ్రమ, దేర్ ఇస్ అనదర్ హెర్మిటేజ్.
0: అక్కడ అందరూ చాలా వరకు సన్యాసులు చేరేవారే. వారు వచ్చిన వారికి అందరికీ ఫ్రీ చపాతీలు ఇచ్చేటువంటి వారు.
1: దేర్ నంబర్ ఆఫ్ సెలబ్రేట్స్ దేర్ అండ్ ఆల్ చపాతీస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రీలీ.
0: ఆశ్రమ వాసులు కూడా దాన్ని భుజించేటువంటి వారు.
1: ద ఇన్మేట్స్ ఆల్సో హ్యాడ్ ద సేమ్ ఫుడ్.
0: కానీ నిత్య జీవితంలో గడిపేటువంటి పవిత్రమైనటువంటి జీవి ఒక సన్యాసి ఉంటున్నాడు.
1: దేర్ లైస్ ఏ సేక్రెడ్ నోబుల్ సోల్.
0: ఆ ముందు రోజు ఒక సేతి వారు ఉన్నారు. సేత్
1: వన్ డే ఏ సేత్ ఏ రిచ్ మ్యాన్.
0: అతనికి ఓ భార్య మరణించడం చేత ఒక దినం 11వ దినము సమారాధన చేస్తూ వచ్చాడు.
1: దట్ రిచ్ మ్యాన్ లాస్ట్ హిస్ వైఫ్ అండ్ ఆన్ 11th డే ఫుడ్ వాజ్ సర్వ్ టు మెనీ పీపుల్.
0: ఆ ఫుడ్ లోపల చాలా పాయిజన్ గా ఉంటుంది.
1: అండ్ ద ఫుడ్ వాజ్ కంప్లీట్ పాయిజన్.
0: ఏమిటది పాయిజన్?
1: వాట్ ఇస్ ద పాయిజన్?
0: ఆ బిడ్డ అనగా ఆ యొక్క వైఫ్ ఏ విధంగా మరణించింది?
1: హౌ డి షీ డై, ద వైఫ్ ఆఫ్ దిస్ రిచ్ మ్యాన్?
0: చూచాడు.
1: యూ నో
0: ఆ యొక్క సేతి చాలా వృద్ధుడు.
1: దట్ సేట్ రిచ్ మ్యాన్ ఇస్ ఓల్డ్ పర్సన్.
0: ధనాశ చేత ఒకరిని భ్రమింపు చేసి యంగ్ గర్ల్ ని పెళ్లి చేసుకున్నాడు.
1: బికాస్ ఆఫ్ హిస్ మనీ హీ కుడ్ మ్యారీ ఏ యంగ్ గర్ల్.
0: ఆ బిడ్డ నిరంతరము ఏడుస్తూ ఉండేటువంటిది.
1: దట్ యంగ్ గర్ల్ వాజ్ షెడ్డింగ్.
0: నా తండ్రి నా జీవితాన్ని ఈ విధంగా పాడు చేసి పెట్టాడే.
1: And she was so sad because of her father.
0: చాలా బాధపడుతుండేటువంటిది.
1: She was feeling very sad.
0: కనుకని ఆ బాధపడుతూ ఒకనాడు ఏం చేసింది, గ్యాంజెస్ లో పోయి పడిపోయింది.
1: One day what did she do? She jumped into Ganges.
0: ఆ మరణించినటువంటి ఆమెకు ఈ శ్రాద్ధం చేస్తూ వచ్చాడు ఈ భర్త.
1: అండ్ హీ వాస్ డూయింగ్ ఆబిచ్యూరీ రైట్స్ ఆన్ ద 11th డే.
0: ఆ శ్రాద్ధం చేసినటువంటి భోజనము ప్రతి ఆశ్రమానికి కూడా పంపించాడు.
1: అండ్ ద ఫుడ్ ఈజ్ సప్లై టు ఆల్ ఆశ్రమ్స్ హెర్మిటేజెస్.
0: ఆ యొక్క ఆశ్రమాల లోపల ఒక పద్ధతి ఉంటుండాలి. వీరు వండి పంపించలేదు, ఇంత డబ్బును ఇచ్చేస్తే ఆశ్రమ వాసులే వండుకొని తింటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ కుక్డ్ ఫుడ్ ఈజ్ నాట్ సెంట్ టు ఆల్ దీస్ ఆశ్రమ్స్, ఓన్లీ ప్రొవిజన్స్ ఆర్ గివెన్.
0: ఆశ్రమ లోపల ఫుడ్ చేశారు.
1: The food is made.
0: ఇదందరూ భుజించారు.
1: All had partaken.
0: ఈ సత్యమార్గంలో ప్రవేశించినటువంటి సన్యాసి దీన్ని భుజించినటువంటి తక్షణమే రాత్రికి నిద్ర పట్టలేదు.
1: The man of truth, the noble soul, could not sleep that night.
0: చాలా బాధపడుతూ వచ్చాడు.
1: He was miserable.
0: ఒక యంగ్ గర్ల్ కనిపించుకుంటూ వచ్చింది.
1: And he could visualize young girl.
0: ఏమిటి, నాకు ఎప్పుడు కూడా ఈ చింత లేదే.
1: I don't have any thought of a woman.
0: నేను ఎప్పుడు విషయవాసనలో నేను వాసించనే.
1: I don't have any sensual pleasure.
0: ఎందుకు ఈ స్త్రీ స్వప్నంలో రావటం?
1: How is that I dream of a
0: woman? ధ్యానంలో కూర్చునేటప్పటికే అందులో ఆమె కనిపించటము.
1: The moment he sat for meditation, he saw that young lady.
0: చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది.
1: It is a very miserable thing.
0: నేను తలంచినటువంటి విషయము నాకు స్వప్నంగా రూపొందుతుంది అది.
1: In fact, what I thought appears in meditation.
0: సచ్చిదానందమైనటువంటి గురువు దగ్గరికి పోయి ప్రశ్నించాడు.
1: And he questioned his guru, Sachidananda.
0: స్వామి, నాకెందుకు ఈ దృశ్యం ఈ విధంగా కనిపిస్తుంది?
1: He said, Swami, why do I dream like this?
0: నాయన యోచన పడవద్దు.
1: Don't worry.
0: నేను విచారిస్తానని రెండవ దినము ఆ సేతి వాళ్ళ కుటుంబాన్ని పిలిపించి విచారించాడు. ఎందుకోసం ఈ తద్దనం చేశారు?
1: The guru said, I will investigate. He called for this rich man. Why the obituary rites performed on the 11th day?
0: ఈమె యువతి అనగా చాలా యంగ్ గర్ల్. ఈమె ఆత్మహత్య చేసుకుంది.
1: Then he could know that young girl committed suicide.
0: కనుకనే ఆ సూసైడ్ చేసుకున్నందుకు ఏ విధంగా చచ్చిందో ఏ విధంగా పోయిందో అది ఎవరు గుర్తించరు.
1: Nobody knows how she committed suicide.
0: 12వ దినము తద్దినం మాత్రం చేసుకుంటారు.
1: It is only 11th day which is a rite for form.
0: ఈ విధంగా జరిగిన చరిత్రనంతా కూడాను ప్రబోధించాడు.
1: And he could know what all had happened.
0: 2వ దినము ఆ సచ్చిదానందం వచ్చి ఇతనికి సన్యాసికి చెప్పాడు. నాయన ఈ విధంగా మరణించింది తన వైఫ్.
1: The Sachidananda Guru told his disciple this how she committed suicide.
0: దానివల్ల ఈ యొక్క భోజనం లోపల ఆ యొక్క దుర్ప్రభావం అనేటువంటి యొక్క సిచ్యుయల్ సోల్ ఈమె కనిపిస్తూ వచ్చింది.
1: Because of these effects of the departed soul, the food is poison and you could see her in your vision.
0: భావం కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి మార్గాన్ని నిర్మూలన చేసి అపవిత్రమైనటువంటి దృశ్యాలంతా కనిపింపజేస్తుంది.
1: The feeling also if it is impure, it shows all impurities in
0: the vision. సన్యాసి భోజనం కూడా మానివేశాడు.
1: That day renunciant has given up taking food.
0: Kalam dilatamu kalam gadapatam.
1: He had partaken only fruits.
0: Edo inta palu tagatam kalam gadapatam.
1: And he just took
0: dehaniki edo undali kada.
1: Something is required for the body.
0: Vichanam deharachatram dehani kaapadukune nimittamu kontha aaharam undali.
1: Food is essential for the maintenance of the body.
0: Enta sadakudainappudigini కొత్త కార్ అయినప్పటికీ పెట్రోల్ వేయాలి కదా.
1: ఇట్ మే బి ఎ స్పెరెంట్ ఆర్ ఇట్ మే బి ఎ న్యూ కార్. ఇట్
0: పెట్రోల్ వేయాలి. కార్ రన్ కాదు.
1: వితౌట్ పెట్రోల్ ఇట్ వోంట్ రన్.
0: కాబట్టి దేహం అనేటువంటి కారుకు ఈ పెట్రోల్ అనేటువంటి భుజం భుజించకపోతే ఏమీ జరగదు.
1: బాడీ ఇస్ ద కార్ దట్ రిక్వైర్స్ ద పెట్రోల్ ఆఫ్ ఫుడ్ టు రన్.
0: కనుక ఏదో ఒకటి భుజించాలి.
1: వన్ హ్యాస్ టు ఈట్ సంథింగ్ ఆర్ అదర్.
0: కాలం గడుపుతూ వచ్చాడు.
1: సో స్పెండింగ్ టైం లైక్ దాట్.
0: అప్పటి నుంచి అతనికి ఈ దృశ్యం కనిపించడం లేదు.
1: అండ్ సిన్స్ దెన్ దిస్ డ్రీమింగ్
0: స్టాప్డ్. ఎన్నో దృశ్యములు మన స్వప్నంలో కనిపించకుండా ఉండవలసినటువంటి అన్ని కనిపిస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ సో మెనీ సీన్స్ అపియర్ ఇన్ అవర్ డ్రీమ్స్.
0: స్వప్నమునందు మాత్రమే కాదు జ్ఞానమునందు కూడా ఇవన్నీ ప్రత్యక్షం అవుతుంటాయి.
1: యు ఆల్సో కమ్ అక్రాస్ దోస్ సీన్స్ వైల్ ఇన్ మెడిటేషన్.
0: ఇవి కేవలం ఆహారం నుంచి ఏర్పడేటువంటి దోషం లేదు.
1: దే ఆర్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఫుడ్.
0: ఆహారం నుంచి ఆహారం సంపాదించినటువంటి వ్యక్తి నుంచి మనకి ఈ దోషములు ఏర్పడుతుంటాయి.
1: ద ఫుడ్ and the one who brought the food and his feelings are responsible for this.
0: కనుకనే ఆ ప్రాచీన కాలం నందు స్వయం పాకం.
1: So in ancient days they all cooked for themselves.
0: ఎక్కడైనా మార్కెట్ కి పోయినప్పుడు కూరగాయలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడగాలి.
1: If any provisions are brought home, you should ask where from you got it.
0: అనగా ఇవేమైనా దొంగతనం తీసుకుని వచ్చారా లేక మరేమైనా ఉత్తో తీసుకున్నారా అని బోధిస్తారు.
1: Have you stolen them or accepted as bribe? You should question.
0: కనుక దోషరహితమైనటువంటి వస్తువులే మనం భుజించాలి.
1: వీ హావ్ టు ఈట్ ఓన్లీ డిఫెక్ట్లెస్ ఫుడ్.
0: ఆ విధంగా దోషాన్ని పరిశీలించడం చాలా కష్టమవుతుంది.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇన్వెస్టిగేట్ ద మిస్టేక్.
0: కనుక భుజించడానికి పూర్వము
1: బిఫోర్ యూ ఈట్ ఫుడ్
0: బ్రహ్మార్పణం బ్రహ్మహవిన్ బ్రహ్మాగ్నో బ్రహ్మనాహృతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన ఈ ప్రమాణం చేత మనం భుజించాలి.
1: ప్రే టు గాడ్ ఆఫర్ ఫుడ్ టు గాడ్ ఇన్ ఫుల్ అవేర్నెస్ ద వన్ హూ టేక్స్ యాక్సెప్ట్స్ ఫుడ్
0: అది మీరు కాలేజీలో ఎప్పుడు ఎప్పుడు భోజన టైంలో అంతా మీరు స్మరిస్తుంటారు.
1: దిస్ ఈజ్ యువర్ ప్రేయర్ ఎట్ ద టైమ్ ఆఫ్ డైనింగ్.
0: అది పరిశుద్ధమైనటువంటి భావంతో నీవు ప్రార్థిస్తే ఆ అన్నం పరిశుద్ధంగా మారిపోతుంది.
1: విత్ సీక్రెట్ థాట్ ఇఫ్ యూ ప్రే ద ఫుడ్ విల్ బి ప్యూర్.
0: ఎవరు ఏ దోషం చేసినప్పటికీ
1: ఎనీ మిస్టేక్ మే బి కమిటెడ్ బై ఎనీ దట్ మిస్టేక్ వుడ్ నాట్ గెట్ ఇన్ టు ద
0: కనుకనే ఈ ఉభయ భారతి ఈ విధమైనటువంటి ప్రబోధలు ప్రపంచానికి చేస్తూ వచ్చింది.
1: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ ఉభయ భారతి ఆల్ రౌండ్ ద వరల్డ్.
0: కనుకనే ఆమె పరిపూర్ణ జ్ఞానరాలు అయిపోయింది.
1: సో షీఈ్ వన్ ఆఫ్ టోటల్ విజ్డమ్.
0: అట్టి జ్ఞానం మనం సంపాదించాలంటే ఈ విధమైనటువంటి పరిశుద్ధమైన హృదయం కావాలి.
1: To acquire that pure knowledge, we should have sacred heart.
0: ఒకానొక సమయంలో విక్రమాదిత్యుడు పెద్ద సభ జరిపాడు.
1: At one time Vikramaditya convened a big conference.
0: ఆ సభయందు ఏమని చెప్పాడు? బుద్ధి గొప్పదా మేధస్సు గొప్పదా?
1: He questioned this way: is the intellect that is great or the mind, intelligence?
0: మేధస్సు.
1: మేధస్
0: తెలివితేటలు.
1: The intelligence.
0: అది ఏది గొప్పది అని చేశాడు.
1: He questioned what is great.
0: సమావేశమైనటువంటి పండితులందరూ కూడా మేధస్సే గొప్పది అన్నారు.
1: In the conference everybody said that it's intelligence that is great.
0: Vikramaditya danni angikarinchaledu.
1: Vikramaditya did not accept.
0: Annintikante buddhi chala goppadi annadu.
1: Buddhi is superior to the mind.
0: Yedesu lopala konni konni marpulu chendutu undochunu.
1: Mind may have changes.
0: Vyaktigatamainatvanti marpulu chendutu undochunu.
1: There may be individual changes.
0: Pravartana sambandhinchinatvanti marpulu chendutu undochunu.
1: Changes based on the conduct.
0: Kani buddhi chala parishuddhamainatvantidi.
1: But intellect is pure.
0: కనుకనే బుద్ధి కంటే మించినటువంటి లేదు అన్నాడు.
1: సో దేర్ నథింగ్ గ్రేటర్ దాన్ ది ఇంటెలెక్ట్.
0: కనుకనే బుద్ధి గ్రాహ్య మతేంద్రియం అని ప్రబోధించాడు.
1: దేర్ ఫోర్ హీ సెడ్ దిస్ ఇంటెలెక్ట్ బుద్ధి ఈస్ ట్రాన్సెండెంట్.
0: దీనికి మించినటువంటి జ్ఞానం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ విజ్డమ్.
0: మనం ఆశించేటువంటి ఆత్మ జ్ఞానం అంతా బుద్ధి అందే ఇమిడి ఉంటున్నది.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఈస్ ఇన్ ది ఇంటెలెక్ట్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: అందరూ కూడాను ఈనాటి నుంచి కూడాను భుజించే సమయం లోపల పవిత్రమైన మంత్రాన్ని నిశ్చయించుకుని భుజించండి.
1: ఫ్రమ్ దిస్ డే బిఫోర్ యూ పార్టేక్ యువర్ ఫుడ్,
0: దోషమును కూడాను హృదయంలో ప్రవేశించవు.
1: అండ్ దెన్ నో మిస్టేక్ విల్ గెట్ ఇన్ యువర్ హార్ట్.
0: బ్రహ్మ
1: ఫుడ్ ఈస్ గాడ్.
0: రసో విష్ణు,
1: ది ఎసెన్స్ ఇస్ విష్ణు.
0: భోక్తో దేవో మహేశ్వర,
1: ద వన్ హూ ఈట్స్ ఇస్ మహేశ్వర.
0: మానవుని యొక్క భూలోకాలు కూడా చేరుస్తుంది.
1: ద ట్రినిటీ ఈజ్ ఈక్వల్ టు ద త్రీ వరల్డ్స్.
0: ఈ త్రికరణ శుద్ధియే నిజమైన పవిత్ర జ్ఞానం అనుకుంటుంది.
1: ద ప్యూరిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇస్ విజ్డమ్.
0: ఏ సాధన చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫాలో ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఏదో చేస్తుంటాం మనం సాధనలో.
1: వి డూ సర్టన్
0: సాధనలు ప్రధానంగా. సాధనలు కేవలం తాత్కాలిక తృప్తి కోసం మాత్రమే.
1: ది స్పిరిచువల్ పాత్స్ గివ్ యూ టెంపరీ హ్యాపీనెస్.
0: అది కాదు, ఇది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
1: యూ నీడ్ ఎటర్నల్ బ్లిస్.
0: ఇలాంటి ఆనందాన్ని మనం పొందే నిమిత్తమై
1: టు ఎక్వైర్ దిస్ బ్లిస్.
0: అన్నం బ్రహ్మ.
1: We should begin with food. Food is God.
0: Bhakto Devo Maheshwara.
1: Essence is Vishnu.
0: Manam tine aharamu, raktamu, dani sancharinchetundi yangamulu anni kudunu parishuddham aipothayi.
1: Therefore, the food, the essence and the blood, they all be sanctified.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్.
0: ఇలాంటి మంత్రం సరైన రీతిగా శుభ్రం చేయడానికి మనకు మొట్టమొదటి ఋతం సత్యం.
1: ఋతం సత్యం టు బిగిన్ విత్.
0: అనగా ఋతం చాలా గొప్పది.
1: ఋతం ఇస్ గ్రేటెస్ట్.
0: ఋతం అనగా త్రికాల భాజ్యమైనటువంటిది. ఋతం
1: ఋతం ఇస్ చేంజ్లెస్.
0: పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మూడింటి యొక్క ఏకత్వాన్ని గడిచినటువంటి ఋతం.
1: ఇట్ రిమైన్స్ ఆల్ ద సేమ్ ఇన్ ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
0: అది నిజమైన జ్ఞానము.
1: దట్ ఇస్ ట్రూ విజ్డమ్.
0: సత్యంలో కూడా కొన్ని కాలాన్ని పరిగణంగా కొంచెం మార్పు చెందవచ్చును.
1: సత్య మే షో సర్టన్ చేంజెస్ విత్ ద పాస్ట్.
0: కాలానుగుణంగా మార్పు చెందేటువంటిది అంతా కూడా మారకమన్నారు.
1: And that which is changeable is marakam.
0: ఎట్టి సమయమునందు కూడాను కాలమును వాస్తవము చేయకుండా పవిత్రమైనటువంటి దీని లోపల శాశ్వతంగా నిలిచేటువంటిది సరైనటువంటి మార్గము ఒక్కటే.
1: Therefore, the changeless, immortal, eternal path is tarakam, only one.
0: ఇది తారకం కాదు, ఇది మారకం. మారకంలో మార్పు చెందుతుండాలి, తారకంలో ఉంటుండాలి సర్వము.
1: All the changes are there in only in మారకము, but not in తారకం.
0: ఇది తారక మంత్రము అని ప్రబోధిస్తూ వచ్చారు రామదత్తులు.
1: And this is తారక మంత్ర.
0: తారక మంత్రం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ తారక మంత్రం?
0: మూడు కాలములు ఎందుకు మార్పు చెందినటువంటిది తారకము.
1: తారకము మీన్స్ దట్ విచ్ డస్ నాట్ చేంజ్.
0: తారకము సూటెరుగవలెనన్న, సద్గురుని కృపచే తారతమ్యము తెలుసుకునమన్నా.
1: చాంట్ తారక మంత్ర, గో టు యువర్ ప్రిసెప్టర్.
0: ఎరుక మన పండకుండా జాగ్రత్త అనే తమకు స్వప్నాశ శక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకము సూటెరుగవన్నన్న.
1: నో తారక మంత్ర టు నో ది రియాలిటీ ద విట్నెస్ విచ్ ఎగ్జిస్ట్.
0: ఎప్పటికీ అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం.
1: దేర్ ఫోర్ ద తారక స్పీక్స్ ఆఫ్ ది ఎటర్నల్ విట్నెస్ విచ్ ఈస్ సేమ్.
0: ఏ మతం వారైనా కానీ, ఏ కులం వారైనా కానీ తారక మంత్రాన్ని తెచ్చుకోవాలి.
1: పీపుల్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ.
0: కానీ ఇప్పుడు భక్తులు భక్తులు భక్తులు అనుకుంటుంటారు.
1: కెన్ రిపీట్ తారక మంత్ర. వి కాల్
0: భక్తులు సాధన చేస్తున్నారే కానీ
1: వి అడాప్ట్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: అడుగు పెట్టిందంతా అసత్యమే.
1: ఎవ్రీ స్టెప్ వి అటర్ లైస్.
0: మాట పలికిందంతా అసత్యమే.
1: వాట్ ఎవర్ వి సే ఇస్ అన్ట్రూత్.
0: కాలు పెట్టిందంతా అధర్మమే.
1: ఎవ్రీ స్టెప్ ఇస్ అధార్మిక్.
0: అసత్యమే.
1: అండ్ వాట్ ఆల్ వి స్పీక్ ఇస్ అన్ట్రూత్.
0: ప్రేమ అనేటువంటి దాంట్లో ఏమాత్రం కొంతవరకు నేను కానీ సరైనటువంటి పరిశుద్ధం లేదు.
1: దేర్ ఇస్ నో ప్యూర్ లవ్ at any time.
0: స్వార్థ సప్రయోజనాలతో నిండి ఉంటుండాలి.
1: వి ఆర్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఇలాంటి యొక్క వ్యక్తిత్వం మనం ఏమాత్రం భావించకూడదు.
1: వి షుడ్ నాట్ కన్సిడర్ దీస్ ట్రైట్స్.
0: భక్తులు భక్తులు అనుకోని ప్రపంచమంతా సంచరిస్తూ ఎంత దుర్మార్గమైనటువంటి పనులు చేస్తుంటారు.
1: కాలింగ్ అవర్ సెల్ఫ్ డివోటీస్ వి కమిట్ ఆల్ వికెట్ డీడ్స్.
0: ఇలాంటి పాపానికి గురి అయినటువంటి వాడు మహాపాపి.
1: అండ్ హీస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్నర్.
0: అలాంటి పాపిని ముఖం కూడా చూడకూడదు.
1: వీ షుడ్ నాట్ సీ ది ఫేస్ ఆఫ్ సచ్ సిన్నర్స్.
0: బయటకు చూస్తే మంచి అందచందములు కనిపిస్తారు.
1: ఎక్స్టర్నల్లీ దే ఆర్ హ్యాండ్సమ్.
0: కానీ లోపల చూస్తే అంతా మాలిన్యమే.
1: విదిన్ దేర్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్.
0: అలాంటి మాలిన్యాలకు మనం చేర్చుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ సచ్ పొల్యూషన్ విదిన్.
0: ధనం కోసమని తన జీవితాన్ని అంతా నాశనం చేసుకుంటాడు.
1: పీపుల్ రూయిన్ దేర్ లైఫ్ ఫర్ మనీ.
0: ధనం కంపాదించవచ్చును.
1: మనీ యూ కెన్ హ్యావ్.
0: కొంతమంది నేను చెప్పారు, స్వామి స్వామి యొక్క బర్త్డేకి రావాలనుకుంటుంటే కొంతవరకు నువ్వు లీవ్ చిక్కటం లేదు.
1: Some say, Swami, we don't have leave to attend Bhagwan's birthday.
0: Sick leave.
1: They said they will apply sick leave and come here.
0: నేను చెప్పాను సిక్ లీవ్ కూడా మంచిది కాదు.
1: స్వామి సెడ్ యు కెనాట్ అప్లై.
0: నువ్వు అసత్యం చెప్పి వచ్చినట్టు, నువ్వు రాకపోయినా మంచిదే కానీ నువ్వు అసత్యం చెప్పొద్దు.
1: డస్ నాట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యు డోంట్ కమ్, నెవర్ అటర్ ఎ లై.
0: సత్యవ్రతాన్ని ఆచరించండి
1: అండ్ ప్రాక్టీస్ ట్రూత్.
0: ఆ సత్యం చేతనే మీకు సర్వేశ్వరుడు మీకు సాక్షాత్కరిస్తాడు.
1: అండ్ ది ట్రూత్ విల్ టేక్ యూ టు గాడ్.
0: కనుక సత్యం చేతనే మనం దైవత్వాన్ని పొందాలి.
1: And it's only truth you can that gives you manifestation of divinity.
0: మనం పవిత్రతను పొందాలి.
1: And then you can have that sacred quality.
0: నిజమైన జ్ఞాన తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలంటే నిజమైనటువంటి ప్రార్థనే చాలా అవసరం.
1: The true wisdom could be acquired by sincere prayer.
0: అది అన్నం బ్రహ్మ.
1: That is food is God.
0: సో విష్ణు.
1: And essence is Vishnu.
0: భక్తో దేవో మహేశ్వరః.
1: And the indweller is Maheshwara.
0: ఇంతకంటే ఏం కావాలి?
1: What more is required?
0: ఈ ప్రార్థన పెద్ద శ్రమ పడవలసిన అవసరం లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ టు ఆఫర్ దిస్ ప్రేయర్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాద సేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: ఆర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సరెండర్.
0: మనం దైవంతో స్నేహం చేయాలి.
1: వీ షుడ్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: అతని స్నేహం ఒకటి ఉంటుంటే ప్రపంచం అంతా మన హస్తగతం అయిపోతుంది.
1: ఇఫ్ గాడ్ ఈజ్ యువర్ ఫ్రెండ్, ద హోల్ వరల్డ్ విల్ కమ్ టు యూ.
0: కానీ ఆ ఉన్న స్నేహాన్ని కూడా ఊడగొట్టుకుంటున్నారు ఈనాటి కర్మజీవులు.
1: అండ్ టుడే వీ లూజ్ అవర్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: స్నేహం ఆత్మనివేదనకు ముందుగా స్నేహమే లభిస్తుంది.
1: బిఫోర్ సెల్ఫ్ సరెండర్ ఫ్రెండ్షిప్ ఈజ్ దేర్.
0: ఆ ఫ్రెండ్షిప్ అనేటువంటిది సామాన్యంతో లభించేటువంటిది కాదు.
1: ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
0: దానిని మనం సంపాదించుకోవాలి.
1: దట్ వీ షుడ్ హ్యావ్.
0: సంపాదించుకున్నటువంటి దాన్ని సార్థకం చేసుకోవాలి.
1: అండ్ దట్ ఫ్రెండ్షిప్ కల్టివేట్.
0: సార్థకం చేసుకున్నటువంటి దాన్ని సాధనలో నింపాలి.
1: షుడ్ ఫైండ్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ సాధన.
0: కేవలం మాటలతో మనం కాలం వ్యర్థం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు ప్రత్యేకంగా మీరు గుర్తించవలసినటువంటిది సత్యం పలకాలి.
1: వాట్ యూ షుడ్ నో టుడే ఈస్ యూ షుడ్ స్పీక్ ట్రూత్.
0: సత్యమే మన జీవితానికి ఆధారము.
1: ట్రూత్ ఈస్ ది
0: సత్యమే మన ప్రత్యక్షమైనటువంటి పరమాత్ముడు.
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: ఆ సత్యాన్ని మనం ఉల్లంఘించకుండా సాధ్యమైనంత వరకు అనుచరణలో పెట్టుకుంటాం.
1: అండ్ వీ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ టు ది ఎక్స్టెంట్
0: పాసిబుల్. ఆహారం చాలా ప్రధానమైనటువంటిది.
1: ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ ఫుడ్ లోపల కూడా ఈ మూడు మార్గంలో అవలంబించాలి.
1: వీ షుడ్ ఫాలో దీస్ త్రీ పాత్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫుడ్.
0: అన్నం బ్రహ్మ.
1: ఫుడ్ ఈజ్ బ్రహ్మ.
0: ఇంతకంటే ఏం కావాలి?
1: వాట్ మోర్ యూ ఇస్ నీడెడ్
0: రసో విష్ణు.
1: రస ఎసెన్స్
0: భక్తో దేవో మహేశ్వర.
1: అండ్ ద ఇండ్వెల్లర్ ఇస్ మహేశ్వర.
0: ఈ త్రికాలం ఎందుకు పవిత్రం గావించేటువంటి ఈ మూడే ప్రార్థనలు.
1: దీస్ త్రీ ప్రేయర్స్ విల్ నేచురలీ గివ్ యూ లిబరేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా మీరు జీవితం లోపల ఇలాంటి విద్యార్థులుగా వచ్చి ఈ ప్రదేశంలో ప్రవేశించి ఈ విధమైనటువంటి యొక్క సంభాషణలు విని కొంతవరకు అప్పుడో ఇప్పుడో కూడా కొంచెం మార్పు చేసుకోవటం చాలా అవసరము.
1: Being students here, spending time in this place, sanctum sanctorum, it gives you chance for transformation.
0: పరిగెత్తి వస్తుంటారు.
1: Many people from distant places come.
0: సమయం చిక్కితే ఛాలెంజ్ కాచుకొని ఉంటారు.
1: They are waiting for a chance to be
0: here. ఛాన్స్ అంత కూడా ఈనాడు దక్కినటువంటిది చిక్కినటువంటిది సార్థకం చేసుకోవాలి.
1: See, make you proper use of the chances given to you.
0: ఏ సవకరమైనటువంటి పదం కూడా మీరు ఉపయోగపెట్టకండి.
1: And never use any harsh words any time.
0: ఎలాంటి పరిస్థితుల్లో అసత్యం ఆడవద్దు.
1: Never speak untruth at any time.
0: ఏదైనా అసత్యం ఆడవలసి వస్తే సత్యమో వద్దు అసత్యం వద్దు మౌనం వహించు.
1: If there is necessity to speak anything, just give up speaking at all. No, observe silence.
0: ఈ మౌనం చేతనే సర్వకార్యమును సిద్ధిస్తుంది.
1: By observing silence you can achieve everything.
0: సత్యం చెప్తే వివిధులకు అపకారం అవుతుందో ఏమో అని భయపడవద్దు.
1: By telling truth you may be afraid of harming somebody.
0: అసత్యం చెప్తే నేను పాపినైపోతానేమో అని భయపడవద్దు.
1: By uttering falsehood you may see that you may
0: sin. సత్యమునకు విలువనక్కర్లేదు.
1: You don't need to fear to speak truth.
0: అలాంటి పరిస్థితుల్లో మౌనం వహించు.
1: Under those circumstances అబ్జర్వ్
0: సత్యాసత్యములకు రెండింటికి అతీతంగా నీవు ఉంటుండు.
1: యూ షుడ్ బి బియాండ్ ద ట్రూత్ అండ్ అన్ ట్రూత్.
0: సాధ్యమైనంత వరకు జీవితాన్ని సత్య మార్గంలో ప్రవేశపెట్టండి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: యువకులైనటువంటి వారు కాబట్టి స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: యాజ్ యువర్ యంగ్స్టర్స్ యూ షుడ్ నో, స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: ఈ యంగ్ ఏజ్ లోపల మీరు స్టార్ట్ చేయాలి.
1: యూ షుడ్ స్టార్ట్ వైల్ యు ఆర్ యంగ్.
0: తర్వాత మీ యొక్క జీవితం చాలా సార్థకమవుతుంది.
1: ద హోల్ లైఫ్ వుడ్ బి కంఫర్టబుల్ అండ్ కన్వీనియంట్ దేర్ ఆఫ్టర్.
0: ఈ విధంగా సార్థకం గావించుకునే మార్గాన్ని ఈనాడు గుర్తించుకుని వర్తించడం అత్యవసరము.
1: ఇట్ ఇస్ నెసెసరీ టు లీడ్ ద లైఫ్ టు అటైన్ ద గోల్ ఆఫ్ లైఫ్.
0: నా పుట్టిన పండుగ నా పుట్టిన పండుగకు నేను ఎప్పుడు ఆశించలేదు.
1: భగవాన్ డస్ నాట్ వాంట్ సెలబ్రేషన్.
0: ఎప్పుడు పుట్టిన పండుగ ఆశించాలని నాకు ఆశ లేదు.
1: భగవాన్ డజన్ డిజైర్ ద సెలబ్రేషన్.
0: ఎన్ని ప్రోగ్రామ్లు వచ్చినాయి కానీ వాటిని ఉల్లంఘించాను.
1: ద మెనీ ప్రోగ్రామ్స్ హి హస్ నాట్ పర్మిటెడ్ దెం.
0: జనాలు వచ్చినారు కాబట్టి ఈ యొక్క కర్మలు కూడా ఆచరించవలసి వచ్చింది.
1: బికాస్ సో మెనీ పీపుల్ ఆర్ హియర్ దిస్ హాస్ టు బి సెలబ్రేటెడ్
0: లేకపోతే నాకు ఈ ఉత్సాహమే లేదు.
1: భగవాన్ డజన్ వాంట్ ఇట్
0: ఈ పండుగలు చేసుకోవాలని ఆశనే లేదు.
1: హీ డజన్ వాంట్ ఎనీ సెలబ్రేషన్
0: నిత్యము పండుగే
1: ఎవ్రీ డే ఇస్ ఎ ఫెస్టివల్
0: నేను
1: భగవాన్ ఈజ్ అ ఎటర్నల్ బ్లెస్
0: ఎట్టి ఆనందము ఇతరులు ఇచ్చేటువంటిది కాదు నాకు.
1: భగవాన్ బ్లెస్ ఇస్ నాట్ ఫ్రమ్ ఎనీ
0: ఇతరుల ఆనందం కోసం నేను కాచుకోను.
1: హీ డజన్ వెయిట్ ఫర్
0: నా ఆనందం నా నుండి ఉండేది.
1: దట్ బ్లెస్ ఈజ్ వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్లెస్
0: ఆనందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి.
1: ద బ్లెస్ ఆఫ్ భగవాన్ ఈజ్ ఎటర్నల్ బ్లెస్
0: ద్వంద్వాతీతం కలిగి సత్యం తత్వమశాది లక్ష్యం.
1: ఇట్ ఈస్ నాన్ డ్యూవల్ సుప్రీమ్ అండ్ స్పిరిచువల్
0: ఏకం నిత్యం విమలం అచల సర్వదీ సాక్షిభూతం.
1: ఇట్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ అన్బ్లెమిష్డ్ ఇట్ ఈస్
0: భావాతీతం త్రిగుణరహితం.
1: ఇట్ ఈస్ ట్రాన్సెండెంటల్ అట్రిబ్యూట్లెస్
0: నాకెట్టి గుణములు లేవు.
1: నో అట్రిబ్యూట్
0: నమ్మినా నమ్మకపోయినప్పటికీ నా యొక్క దీనికి నేనే ఆనందం.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్ భగవాన్ ఈస్ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్లెస్.
0: ఆ లోపములంతా మీలో ఉద్భవిస్తుంటాయి కానీ నాలో రావు.
1: ఆల్ డిఫెక్ట్స్ ఆర్ ఇన్ యూ.
0: ఏది నేను చేసినా మీ నిమిత్తమే.
1: వాట్ ఎవర్ హీ భగవాన్
0: మీ క్షేమం కోసమని
1: ఫర్ యువర్ వెల్ఫేర్
0: మీ పవిత్రత కోసమని
1: ఫర్ యువర్ ఓన్
0: మీ ఆనందం కోసమని
1: ఫర్ యువర్ హ్యాపీనెస్
0: మీరు నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండండి.
1: భగవాన్
0: దోషరహితులై జీవించండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు బి ప్యూర్ అండ్ డిఫెక్ట్లెస్.
0: దోషరహితులై జీవించడం అదే నాకు ముఖ్యమైనటువంటిది.
1: ఇఫ్ యు ఆర్ బ్లెమిష్లెస్ స్వామి
0: ఎలాంటి సంఘము చేరినప్పటికీ
1: you may be in any company
0: aa sangam dwara mee doshanni pinchukokoodadu
1: and don't develop cultivate bad habits
0: alanti dosharethulai meer jeevinchadame naaku chaala aanandam.
1: Bhagavan wants you to lead a spotless life.
0: Naaku eppudu ekkada kuda ee vidhamainatundi okka baadalu naaku kalagavu.
1: Bhagavan has no suffering at any time.
0: Naaku ee vidhamainatundi vicharamu ledhu.
1: No worry at all.
0: ఎలాంటి చింతన నాకు లేదు.
1: నో థాట్స్ వాట్స్ ఎవర్
0: ఇవన్నీ నాకెందుకు అన్నీ నాకు కావలసినట్టు ఉన్నాయి నాకేది ఆశ లేదు.
1: భగవాన్ హాస్ ఆల్ ఇన్ హిమ్ విత్ హిమ్
0: ఏది చేసినా మీ నిమిత్తమే.
1: వాట్ ఎవర్ హీ డస్ ఇట్ ఇస్ ఫర్ యు
0: ఏది చెప్పినా మీ నిమిత్తమే.
1: ఎవ్రీథింగ్ వాట్ ఎవర్
0: ఐ టెల్ వాట్ ఎవర్ ఐ డు గుడ్ ఫర్ యు గుడ్ ఫర్ యు గుడ్ ఫర్ యు
1: వాట్ ఎవర్ భగవాన్ డస్ వాట్ ఎవర్ భగవాన్ సేస్ ఇట్ ఇస్ గుడ్ ఫర్ యు గుడ్ ఫర్ యు
0: నాట్ ఫర్ మీ
1: ఇస్ నాట్ ఫర్ భగవాన్.
0: నేనే మీకోసం ఉన్నాను.
1: భగవాన్ ఈస్ హియర్ ఫర్ యు
0: నా కోసం ఇంక నాకెందుకు.
1: అండ్ వాట్ ఇస్ దట్ హీ వాంట్స్
0: కాబట్టి నన్నే ఉపయోగ పెట్టుకోండి.
1: Make full use of Bhagavan.
0: నేను ఎప్పుడు సిద్ధమే.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ.
0: కానీ పవిత్రమైనటువంటి భావాన్ని మీరు పెంచుకోండి.
1: బట్ యూ షుడ్ హ్యావ్ సీక్రెట్ థాట్స్
0: దివ్యమైన జీవితాన్ని పెంచుకోండి.
1: అండ్ హ్యావ్ డివైన్ లైఫ్
0: ఇది ఏ ముఖ్యమైనది. ఏ తప్పులు జరిగినా మీలో వచ్చేటువంటి భావం లే దోషములు.
1: ఆల్ ది మిస్టేక్స్ ఆర్ ద ఫీలింగ్స్
0: నేను ఒక సమయం లోపల మౌనం వహిస్తాను.
1: అండ్ భగవాన్ ఈజ్ ఓన్లీ విట్నెస్.
0: ఓ స్వామి ఏదో మా దోషం చూసుకుని స్వామి మాతో మాట్లాడటం లేదే మౌనం వహించాడే అనుకుంటారు.
1: You think we have committed some mistakes, so Swami is so silent, not talking.
0: నేను ఎప్పుడు దోషాన్ని వెతికేటువంటి స్వభావమే నాకు లేదు.
1: భగవాన్ హాస్ నో నేచర్ టు ఫైండ్ ఫాల్ట్ విత్ యు.
0: నా నేత్రం ఎప్పుడు కూడా పరిశుద్ధమైనటువంటివి.
1: భగవాన్స్ ఐస్ ఆర్ ప్యూర్.
0: నేను ఎప్పుడు శుద్ధంనే చూస్తుంటాను కానీ అశుద్ధం పక్కన ఉన్నప్పటికీ నేను చూడను.
1: He always watches good in you, not anything fault or defect.
0: ఆ బ్యాడ్ అనేటువంటిది మీ యొక్క ఇమాజినేషన్.
1: All the bad is your own imagination.
0: మీలో ఉంది కాబట్టి అది మీకు ఇమాజినేషన్ గా వస్తుంటుంది.
1: As it is within you, it comes forth as imagination.
0: నాలో లేదు కాబట్టి బ్యాట్ కూడా గుడ్గా కనిపిస్తుంది నాకు.
1: బికాస్ నో డిఫెక్ట్ ఇన్ భగవాన్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
0: కనుక మీరు ఎప్పుడు కూడా స్వామి విషయంలో డౌట్స్ కి అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ ఎంటర్టైన్ ఎనీ డౌట్స్ ఇన్
0: సంశయాత్మ వినశ్యతే.
1: Those that doubt are sure to perish.
0: సంశయానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ గివ్ స్కోప్ టు
0: డౌట్. నిస్సంశయుడిగా ఉండాలి.
1: బి డౌట్లెస్.
0: దృఢత్వ స్వరూపుడై ఉండాలి.
1: హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: దృఢమైన ఆత్మస్వరూపాన్ని ధరించాలి.
1: అండ్ ఆల్సో థింక్ ఆఫ్ ది సెల్ఫ్ విచ్ ఇస్ సో
0: స్ట్రాంగ్. మీకు అందరికీ తెలుసు ఎవరైనా మన గృహానికి వచ్చినా మనం వారిని చూసినా వాళ్ళని గౌరవించండి.
1: రెస్పెక్ట్ ఎక్స్టెండ్ ఆల్ హాస్పిటాలిటీ కర్టెసీ టు విజిటర్స్.
0: మన ప్రేమను పంచండి.
1: షేర్ ద లవ్ విత్ ఎవ్రీబడీ.
0: మీరు తినే తిండిలో కొంత భాగమైన వారికి పెట్టండి.
1: సర్వ్ ఫుడ్ టు ది గెస్ట్.
0: అప్పుడే నీకు శరీరం మాద శాంతి జరుగుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ద మెంటల్
0: పీస్. ఇది నిజమైన జ్ఞానము.
1: దిస్ ఇస్ ట్రూ విజ్డమ్.
0: ఇలాంటి కంటే జ్ఞానం కంటే ఇంకేం కావాలి?
1: వాట్ ఎల్స్ వాట్ మోర్ ఇస్ విజ్డమ్.
0: కనుక జ్ఞానం అంటే ప్రత్యేకం ఇచ్చేటువంటిది కాదు.
1: విజ్డమ్ ఇస్ నాట్ సెపరేట్.
0: త్రికరణ శుద్ధి కావాలి.
1: ద ప్యూరిటీ
0: ఋతాన్ని మనం అనుసరించాలి.
1: అండ్ యూ షుడ్ ఫాలో ఋతం.
0: ఋతం అనగా దేహరీతిగా మనస్సు రీతిగా కర్మరీతిగా మూడింటి ఎందుకు మనం ఋతాన్ని అనుసరించాలి.
1: యూ షుడ్ ఫాలో అడాప్ట్ ఋతం బై యూనిఫైయింగ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: తారకంగా మీరు రూపొందండి మారకంగా మాత్రం వద్దు.
1: ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు చేంజ్లెస్ తారక నాట్ ఎవర్ చేంజింగ్
0: మధ్య మధ్య మధ్య మధ్య మధ్య మధ్య మార్పు చెందుతుంటుంటే అంతకంటే దురదృష్టవంతుడు మరొక లేడు.
1: ఇఫ్ యూ గో ఆన్ చేంజింగ్ మూమెంట్ టు మూమెంట్ యు ఆర్ వెరీ అన్లక్కీ.
0: అది మంకీ మైండ్.
1: ఇట్ ఇస్ మంకీ మైండ్.
0: మ్యాన్ కైండ్.
1: బట్ యు బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
0: ఇది తారకం మ్యాన్ కైండ్.
1: తారకం ఇస్ మ్యాన్ కైండ్.
0: చెలించేటువంటి మైండ్ మ్యాన్ కైండ్.
1: మారకం ఇస్ మ్యాన్ కైండ్.
0: కానీ మంకీ మైండ్
1: ఇస్ మంకీ మైండ్.
0: కనుక అలాంటి దానికి మనం పోకూడదు.
1: అండ్ యూ షుడ్ నాట్ గో
0: మనం మంకీ కాదు. మానవుడు.
1: యు ఆర్ నాట్ ఎ మంకీ.
0: ఇలాంటి మానవుడై పుట్టి దీనికి మనం ప్రవేశించకూడదు.
1: యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్, యు కెనాట్ గో అలాంగ్ ద మంకీ పాత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు పుట్టిన దినం అనేది మీరు కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి ఒకటే ఒకటి.
1: యు హావ్ టు లెర్న్ టుడే ఆన్ దిస్ బర్త్డే ఒకేషన్.
0: పవిత్రమైన వాక్యంను వృధా చేయొద్దండి.
1: Never waste your words that are sacred.
0: Waste చేసినటువంటి వైద్యుని కాలం మనం సంపాదించుకోలేము.
1: The time lost cannot be regained.
0: పుడమిలో ప్రవహించినటువంటి ప్రతి మానవునికి ప్రత్యక్ష పరమాత్మ సత్యమే.
1: ఎవ్రీ మ్యాన్ ఆన్ అర్త్ కెన్ సీ గాడ్ యాజ్ ట్రూత్.
0: ఆ సత్యాన్ని నీవు అనుసరించుతున్నారా?
1: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: దానికి ప్రక్కనే ఉన్నటువంటి ధర్మాన్ని కూడా నీవు అనుసరిస్తున్నారా?
1: రైట్ సైడ్ ఇస్ రైచోస్.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో ధర్మ రైచోస్.
0: అనుసరిస్తూ పోవాలి.
1: ఫాలో సత్య అండ్ ధర్మ.
0: సత్య ధర్మము శాంతి ప్రేమలతో మీ నిత్య జీవన యాత్ర సాగించు. సత్య ధర్మము శాంతి ప్రేమలతో సత్య ధర్మము శాంతి ప్రేమల

0: Sai Ram, dear listeners. The world is facing severe problems today owing to the absence of men and women of integrity and strong character. In today's discourse, Baba explains that we must strive to earn the wealth of virtues and not materialistic wealth. Let us now listen to a divine shower of grace from Bhagwan Baba on 19th November 2002 in Prashanti Nilayam on the occasion of Ladies' Day.
1: విశ్రమందు విభుడు వెలుగొందు చుండును విశ్వమందు విభుడు వెలుగొందు చుండును విభునియందు విశ్వము వెలయుచుండు విశ్వ విభుల మైత్రీ విడదీయరానిది విశ్వ విభుని మైత్రి విడదీయరాదని వినుడు భారతీయ వీరసుతుడ వినుడు భారతీయ వీరసుతుడ
2: When the Lord of the whole cosmos is illuminating everything, the creation in turn becomes effulgent. The link between the creator and the created is one of friendship, one of love.
1: Prema swarupulara.
2: Embodiments of love.
1: Anadi kalam nundi Bharata desamu అనంతమైన సౌజన్యమును సౌశీల్యమును ప్రకటిస్తూ వచ్చింది
2: ఫ్రమ్ టైమ్స్ ఇమెమోరియల్ భారత్ హ్యాస్ యాక్చువల్లీ ట్రాన్స్లేటెడ్ ద గ్రేట్ వాల్యూస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ హార్మనీ
1: ఆధ్యాత్మికమునకు శీల సంపత్తికి దాన ధర్మాలకు పుట్టినిల్లు ఈ భారతదేశం
2: భారత్ ఇస్ the very place where great people are born who are conscious of the spiritual strength much more than the material.
1: Shanti saubhagyamulaku mettinille.
2: For peace and for prosperity, this is the country.
1: Bharata desamunandukala satyaseelamunu gurtinchadaniki అనాది కాలం నుండి భారతదేశమే అన్ని ప్రయత్నములు జరుపుతూ ఉన్నది
2: ఇట్ ఈస్ ద పీపుల్ ఆఫ్ భారత్ హు ఆర్ మేకింగ్ ట్రెమెండస్ ఎఫర్ట్స్ ఫ్రమ్ ద వెరీ పాస్ట్ టు ఎస్టాబ్లిష్ దీస్ వాల్యూస్ అపాన్ ది ఎర్త్
1: భారతదేశము అన్యోన్యమైన అనుకూలమైన ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని ఆదర్శిస్తూ వచ్చింది
2: ల్యాండ్ ఆఫ్ భారత్ has been holding up the mirror to these values from a long time of friendship and of linking together love and harmony
1: satyamunu prakatinchejunte desamulyandu oka bharata desamunaku minchinatuvanti desamu marokati ledu
2: there is no equal to the land of bharat for proclaiming the truth
1: ee bharata desamunandu anekulu ఆధ్యాత్మిక మార్గమునందు అభివృద్ధి గాంచారు
2: There are many people in this land of Bharat who have promoted the study of spiritual matters.
1: Sri Ramudu palinchina desham ee Bharata desham.
2: Sri Rama was born in the land of Bharat.
1: Sri Krishnudu Gitanu bodhinchinatundi deshamu ee Bharata deshamu.
2: This very land is the place where Sri Krishna taught to people the Bhagavad Gita.
1: Vyasudu Vedamulanu భిన్నము గావించి ప్రచార ప్రబోధములు జరిపినటువంటిది ఈ దేశము
2: ఇన్ దిస్ ల్యాండ్ సేజ్ వ్యాస టాక్ టు పీపుల్ ద గ్రేట్ స్క్రిప్చర్స్
1: వాల్మీకి రామాయణమును లిఖించి దేశములకు సత్యధర్మములను ప్రబోధించినటువంటి దేశము ఈ భారతదేశము
2: సేజ్ వాల్మీకి రోట్ ద రామాయణ అండ్ దెన్ హీ ప్రొక్లెయిమ్డ్ సత్య అండ్ ధర్మ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ద నేషన్
1: ఇట్టి పవిత్రమైన దేశము ఎక్కడ కూడా మరొకటి లేదనే చెప్పవచ్చును.
2: దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఈక్వల్ టు దిస్ ప్లేస్ వేర్ ఇట్ ఇస్ కన్సర్న్డ్ ఇన్ స్పిరిచువల్ వాల్యూ.
1: ఇట్టి పవిత్రమైన భారతదేశం నందు పుట్టి భారతీయులని అనిపించుకుని భారత సమయాన్ని సౌమ్యాన్ని ప్రచార ప్రబోధన సరిపుటకు ఈనాటి మానవుడు వెనుకంజ వేస్తున్నాడు.
2: Today's man is hesitant to proclaim himself as one born in the land of Bharat and to declare the values that have been taught in Bharat from time immemorial.
1: Kanuka itti Bharat desham nandu puttinatvanti okka prajalu Bharat desham yokka samskrutini anubhuti chestu aaradhana chestu apyasistu andistu raavali.
2: So the people born in Bharat should really learn all these values and try to teach and proclaim it to the whole world.
1: Bharat deshamunandu vicheetvanti gaali satyasuktamainatvantidi.
2: The very air of the land of Bharat is pure and full of truth.
1: Kaala krinda necheetvanti dummu dharmaseelamainatvantidi.
2: The very dust that rises from the feet is full of the value of dharma.
1: భారతీయుల యొక్క ఔన్నత్యము నిజముగా విచారించిన ఈ భారతదేశమునందు మట్టిగా ఉండేటువంటి ఒక భూమి మరణంగా వచ్చినటువంటి భూమి పవిత్రమైనటువంటి యొక్క మణిగా మారుతూ వచ్చింది.
2: Whatever perhaps is not very sacred, the very dust of the land of Bharat transforms it into something that is very valuable and sacred.
1: భారతీయుల యొక్క జీవితము క్షమా జీవితము.
2: The very life of the man of the Bharat is full of forbearance.
1: Bharatadeshamunandu pravahinchetvanti ganga prema vahini.
2: The very ganga which flows is full of love.
1: Itvanti satya dharma shanti premalaku nilayamainatvanti Bharatadeshamu ee naadu ee vidhanga maarutu vachindi.
2: Why is the land of Bharat now becoming different when it has been the very symbol of satya dharma prema?
1: Prachina kalam nundi ee Bharatadeshamu ఎన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శ చరిత్రలను దేశానికి అందిస్తూ వచ్చింది.
2: దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఫ్రమ్ ద వెరీ ఏన్షియంట్ టైమ్స్ ఈజ్ హోల్డింగ్ అప్ ఎగ్జాంపుల్స్ గ్రేట్ పీపుల్.
1: పరమ పావనమైన భారతావనియందు సహనమున్నది మనకు చక్కదనము.
2: In the land of Bharat, the women of India have been exemplary for their forbearance and fortitude.
1: పరమ పావనమైన భరతావనియందు
2: అమంగ్ ద ప్యూర్ అండ్ అన్సలిడ్
1: సహనమన్నదే మనకు చక్కదనము.
2: దీస్ అన్సలిడ్ అండ్ ప్యూర్ విమెన్ ఆఫ్ భారత్ హావ్ హెల్డ్
1: వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
2: ద గ్రేటెస్ట్ ఆస్టెరిటీ అండ్ వవ్ ఇస్ టు కీప్ అప్ these values thoroughly.
1: Matrudesamu kanna manyam meviyedi.
2: There is nothing beyond the motherland.
1: Ilanti pavitramaina Bharatadesham nandu sahaname manaku satyaseelam.
2: It is fortitude that is the exemplary virtue in the land of Bharat.
1: Shantame manaku rakshaka bhartha.
2: It is peace that is the adornment.
1: Itvanti pavitramaina Bharatadesham nandu manam janminchukodanu ఈ దేశం యొక్క సంస్కృతిని మనం ఈనాటికి కూడా కాపాడుకోలేకుండా ఉన్నామంటే ఎంత అవివేకమో యోచించుకోవచ్చు.
2: హౌ డిప్లోరబుల్ ఇట్ ఇస్ దట్ వీ హో బీన్ బోర్న్ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ దీస్ వాల్యూస్ హావ్ ఫర్గోటన్ దెమ్ టోటలీ టుడే.
1: కానీ ఈనాటి యువకులు చదువులు చదవాలి.
2: టుడేస్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హావ్ గాట్ టు హావ్ ఎడ్యుకేషన్.
1: ఉన్నత విద్యను అభ్యసించాలి.
2: They have got to study higher studies.
1: ఆ విద్యయందు ఉన్నటువంటి ఆదర్శాలను జగత్తుకు చాటాలి.
2: But they have got to spread this as exemplary to all the people.
1: కానీ ఈ చదువులంతా కూడా కేవలం ఉద్యోగాల నిమిత్తమే మనం చదవరాదు.
2: We should not study only for a livelihood.
1: ప్రజలకు భారతీయ సంస్కృతిని అనేకంగా బోధించి ఈ సంస్కృతి యొక్క అభివృద్ధి యొక్క విషయములను విపులంగా విమర్శించాలి.
2: We should disseminate the very traditions of Bharat and the culture and see that once again it is resurrected.
1: Kani ee naati vidyarthulu kodanu ee chaduvulu chadavatamu kevalamu aadarshalu andinche kosamani yochinchukovatam ledu.
2: But today's boys and girls who study, they do not ever think that these values have got to be
1: tatkalikamainatundi yokka anukoolamulu nimittamai ee chaduvunu viniyoginchukuntunnare kani నిత్య సత్యమైనటువంటి భారతీయ సంస్కృతిని అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో ఈ చదువులు అభ్యసించడం లేదు.
2: They do not want to proclaim the tradition, the culture of Bharat, but they merely study for the sake of short-term benefits.
1: ఉద్యోగములు చేయ యువతులందరూ.
2: If boys study this type of education, go for jobs.
1: ఉద్యోగములు చేయ యువతులందరూ.
2: If boys go for jobs.
1: ఆఫీసులకు వెళ్ళి అలమటింత్రు.
2: If they go to the office, the women.
1: భార్య భర్తలిరువురు ఆఫీసులకు పోవా గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
2: When boys and girls have educated, go for jobs, who will look after the home?
1: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి.
2: When they go to teach other children, who is the tutor to teach their own children?
1: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోగా గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
2: So when boys and girls go for jobs, who is the housewife to look after the home?
1: పుస్తకాల చేబట్టి పురుషుల వలె పోవా వంట ఇంటిని దిద్దు వనితలేరి.
2: When they take the books and go like men to the office, who is going to look to the kitchen?
1: ఇంటిలోని కొరతలెంతయో యుండును డబ్బు కొరత తీరు దాని వలన.
2: When there is so much lacking in the home, will money solve these problems?
1: సుఖము చూడబోవా శూన్యమే ఉద్యోగి పదవి యందు ఉన్న పడతికెప్పుడు.
2: If one goes for status and for jobs, definitely they do not derive any happiness from it by neglecting the home.
1: ఈనాడు చదువుకున్నందుకు స్త్రీలు కూడా ఉద్యోగం చేయాలని ఒకరిపైన ఒకరు పోటీలు పడుతున్నారు.
2: Today women, because they have studied, they are sort of wanting to go for jobs in competition.
1: ఉద్యోగం చేయటంలో దోషం లేదు.
2: There's nothing wrong in going for a job.
1: లేదు.
2: It's not wrong.
1: కానీ
2: but
1: తమ ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకుని ఆ ఉద్యోగంలో ప్రవేశించాలి.
2: బట్ దే మస్ట్ ఆల్సో లుక్ ఆఫ్టర్ దర్ హోమ్ అఫేర్స్ అండ్ దెన్ ఓన్లీ గెట్ ఇన్ టు జాబ్స్.
1: ఉద్యోగములు చేయ యువతులందరూ పోవా వంట ఇంటి దిద్దు వనితలేరి.
2: If the woman goes out of the house for jobs, who is the woman who looks after the kitchen and the care of the home?
1: మన ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకొని వర్తించాలి.
2: So one has to look after the needs of the home also.
1: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోవా పిల్లలు పోషించు తల్లులేరి.
2: When boys and girls go to the office, who will look after the children?
1: ఆ పిల్లలను చూసుకునేటువంటి తల్లి ఇంటిలో లేకపోవడం చేత పిల్లలు పెడమార్గం బట్టి చెడిపోతున్నారు.
2: Because the mother is not at home to look after a child, the child goes in different wrong ways.
1: పుస్తకాల చేబట్టి పురుషుల వలె పోగా
2: taking the books, if she goes to the office like men,
1: గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
2: So there is no housewife to look after the home.
1: పరబాలులకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలులకు నేర్పు తల్లులేరి.
2: She goes to the school to teach other children, but who is there to teach her own child?
1: కేవలం ఈ ఉద్యోగముల వల్ల ధనాశ్రం వల్ల కొంచెం గృహకృత్యములు సదుపోవచ్చును కానీ తమ బిడ్డలు ఏ పెడమార్గం పడతారో ఇంటిలో తల్లిదండ్రులు లేకపోవటం వల్ల పిల్లలు పెడమార్గం పట్టి చెడిపోవడానికి అవకాశం ఉంటుంటుంది.
2: They may have a desire to work and earn money, but when they leave the children at home all alone, the children get spoiled.
1: మొట్టమొదట మన చదువును మన పిల్లలకు బోధించాలి.
2: So whatever we have learned, we have got to teach the children.
1: పిల్లలను అభివృద్ధి పరిచినప్పుడే నీ యొక్క చదువు యొక్క విషయము అర్థమవుతుంది.
2: It is only when we care for the children's prosperity, then only there is a meaning to your study.
1: చదువు వ్యక్తి యొక్క నిజమైనటువంటి శక్తిని నిరూపించే నిమిత్తమై ఏర్పడినటువంటిది.
2: When you study, it is to bring out the potential in you. That is it.
1: ఈ విధంగా వనితల యొక్క ధర్మములు మనం గుర్తించి వర్తించడానికి ఎన్నో ఆదర్శాలు మనకు కనిపిస్తున్నాయి.
2: To be aware of the duties of a woman, there are many ideals that are shown to us.
1: ప్రపంచం లోపల స్త్రీలు ఎన్నో విధమైనటువంటి ఒక సంస్కారాన్ని అభివృద్ధి పరిచి ఆ సంస్కృతి ద్వారా తమ యొక్క జీవితమును ఆదర్శప్రాయంగా నిరూపిస్తూ వచ్చారు.
2: Many women were there who tried to show that to the world that values matter more than the material things.
1: కనుకనే సావిత్రి వీరందరూ కూడా ఎట్టి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు అనేటువంటిది బోధిస్తుంది.
2: It is Savitri, the great woman, who was exemplary.
1: ఆనాటి కాలమునందు స్త్రీలు తమ గృహత్యములు తీర్చుకుంటూ గృహాన్ని పోషించుకుంటూ పిల్లలకు తగిన ఆదర్శాన్ని నిరూపిస్తూ తాము ప్రవర్తించి పిల్లలకు తగినటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి వారు.
2: ఇన్ దోస్ విమెన్, those women of the old led exemplary lives, looked after their home and their children, and thereby became illustrious examples.
1: కాని ఈనాడు అట్టి ఆదర్శాన్ని తమ బిడ్డలకు అందించేటువంటి తల్లులు చాలా కరువైపోయారు.
2: But today the women are scared when they hold up examples to their children.
1: డిగ్రీ తీసుకున్న తక్షణమే ఉద్యోగాల కోసం అప్లై చేస్తుంటారు.
2: As soon as they get their degrees, they apply for a job.
1: ఇంకా తన ఇంటిలో ఉన్నటువంటి పిల్లలకి అది ఏమవుతుంది?
2: దెన్ వాట్ ఇస్ ద ఫేట్ ఆఫ్ ద చిల్డ్రన్ అట్ హోమ్?
1: ఒక్క బిడ్డను తల్లి పోషించిందంటే అదే గొప్ప దేశానికి ఉపకారం చేసినట్టు.
2: ఇఫ్ దే కెన్ జస్ట్ టేక్ ఆఫ్టర్ వన్ చైల్డ్, దట్ బి హెల్పింగ్ ద నేషన్ సో మచ్.
1: తమ బిడ్డలు పెడమార్గం పట్టించి తమ ఉద్యోగాలు చేసి ఎంత ధనమును సంపాదించి వచ్చిన ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఇస్ ద బెనిఫిట్ వెన్ షీ ఎర్న్ సో మచ్ మనీ లీవింగ్ ద హోమ్ అండ్ లీవింగ్ ద చైల్డ్ టు ద కేర్ ఆఫ్ అదర్స్?
1: కనుక మొట్టమొదటి ఇంటిని సర్దిద్దుకోవాలి.
2: సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ మస్ట్ లుక్ ఆఫ్టర్ యువర్ హోమ్ ప్రాపర్లీ.
1: ఇంటి పనులు చక్కగా జరుపుకోవడానికి తగినటువంటి అవకాశం అందించుకోవాలి.
2: టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్ ఆఫ్ ద హౌస్ యూ విల్ హ్యావ్ టు టేక్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్.
1: కానీ ఈనాటి విద్యావంతులైనటువంటి స్త్రీలు ఒక వంటవాడిని పెట్టుకుంటారు, ఒక వర్కర్ని తీసుకుంటారు, తాము ఉద్యోగాలు చేస్తుంటారు.
2: Today's women, they employ a cook and make them do the work at home and they go out for the job.
1: ఈ వచ్చేటువంటి జీతం లోపల ఈ వంటవాడికి ఒక పని మనిషికి తరిగినటువంటి రీతిగా సరిపోతుంది.
2: So whatever money they get, they'll have to pay to the cook and the servant woman of what you
1: తర్వాత తమ బిడ్డలు ఏ విధమైనటువంటి మార్గంలో పెడుతున్నారో యోచించుకోవాలి.
2: Then they'll have to think of how they've got to develop their children.
1: నిరత సత్యప్రవుడి ధరణి నేలిన హరిశ్చంద్రుడి దరభాష చనగలేదా?
2: Was not Harishchandra born on this land?
1: Aa Chandramati entati sadhu sadhinappudiki talli yokka dinni motta motta bhartha yokka dinni anusaristhu vachindi.
2: Chandramati, who was his wife, who had always followed her husband meticulously,
1: adana kontha barheerudayyan sapudiki taanu dhairyanni bodhisthu vachindi.
2: When he became a little weak minded, she started to tell him and put courage into him.
1: Raja, meeru chakravartulu.
2: O king, you are the emperor.
1: Manchi telivitete galavaru.
2: You are full of intelligence.
1: Vidya sampannulu meeru.
2: You have got a lot of
1: atti meeru balahinataku choti ivvakoodadu.
2: Such a person should never give in to weakness.
1: Satya margamulandu manam praveshinchamu jeevitanni.
2: We have got to fill our lives with a lot of satya.
1: Satya nadulo manam praveshinchamu.
2: We have got into satya.
1: Idi garigite manam gattu chertamu lekapothe munigipothamu.
2: And only then we shall reach the other bank.
1: ఇంతే కానీ మనకు తిరిగి పోవటం మనకు దీక్ష కాదు అని.
2: వి షుడ్ నాట్ టర్న్ బ్యాక్, దట్ ఈస్ నాట్ ద వాక్ వి షుడ్ టేక్.
1: కనుక ఇటువంటి ధైర్యాన్ని పతుల గూడును బోధించినటువంటి స్త్రీలు ఆనాటి స్త్రీలు.
2: దోస్ డేస్ విమెన్ ఈవెన్ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ కరేజ్ ఇన్ టు దర్ మెన్.
1: భారతీయ సంస్కృతిని అంత పవిత్రమైనటువంటి ఒక మార్గంలో కాపాడుతూ వచ్చిన వారు భారతీయ స్త్రీలు.
2: ద విమెన్ ఆఫ్ భారత్ వేర్ దోస్ హు ట్రై టు లుక్ ఆఫ్టర్ ద హస్బెండ్ నాట్ ఓన్లీ ఆర్డినరీ వెల్ఫేర్.
1: సీత, ఎటువంటి పరిస్థితులు ఎంతైనా కూడా తాను కంటినీరు నింపక,
2: whatever the circumstances, she did not shed tears.
1: Idarku aadarshavantamaina jeevithanni andisthu vachindi.
2: She became exemplary and showed it to everybody.
1: Rakshasun chethilo chikkukolukoni kudanu.
2: Even when she was caught by the rakshasa,
1: ye matramo jankaka kunkaka,
2: she never felt afraid.
1: Tana yokka pati yokka gunamulnu poshinchukuntu,
2: and she started always think of the values of her husband.
1: Ramuni yokka patni సీత అయినందుకు సీతారాముల వలె మనం నడుచుకోవాలి జీవితాన్ని అని ప్రబోధిస్తూ వచ్చింది.
2: సో రామ బీయింగ్ ఎగ్జాంపరీ, షీ థాట్ షీ బీయింగ్ హిస్ వైఫ్, షీ షుడ్ అప్హోల్డ్ ద ధర్మ అండ్ ద వాల్యూస్. ఇంకా
1: దమయంతి, ఈ దమయంతి గొప్ప పతివ్రత.
2: దమయంతి వాజ్ అ పతివ్రత.
1: ఆమె తన యొక్క దీక్ష చేతనే పతి యొక్క గుణమును కూడా అభివృద్ధి పరుచుకుని రాజ్యాన్ని సంపాదించింది.
2: బికాస్ ఆఫ్ అ డిటర్మినేషన్ షీ వాజ్ ఏబుల్ టు విన్ బ్యాక్ ద కింగ్డమ్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: కానీ ఆనాటి కాలంలో స్త్రీలు ఆ విధమైనటువంటి గుణముల చేత రాజ్యాన్ని పోషించుకుంటూ పిల్లల్ని పాలించుకుంటూ అన్ని విధములైనటువంటి గొప్ప పేరును సంపాదించుకుంటూ వచ్చారు.
2: Because of the sterling virtues of the women of those days, not only they saved the kingdom, but they also looked after their children and spread these values all over.
1: అలాంటి గొప్ప పేరును మనం సంపాదించాలి.
2: So we will have to earn such a great name.
1: మంచి పేరును సంపాదించాలి.
2: We have got to earn a good name.
1: మనకు ఉద్యోగం లేకపోయినప్పటికీ ధనం లేకపోతే పోతుంది.
2: Doesn't matter if you don't have a job or money.
1: Dharam valla kaligeetvanti sukham kante mana gunam valla kaligeetvanti sukame goppadi.
2: The happiness that we derive from values which we practice is
1: not vidyarthulu kudanu balamu gunamu chelimi ee mudinti kosame paatapadutunnaru.
2: Today's boys educate women and they are only striving for wealth, prosperity.
1: కానీ ధనము ఉండొచ్చును, చెడిమి ఫ్రెండ్స్ ఉండొచ్చును, బలం ఉండొచ్చును.
2: యు మే హ్యావ్ స్ట్రెంగ్త్ ఫ్రెండ్స్ అండ్ మనీ,
1: కానీ గుణమే లేకపోయినా ఏం ప్రయోజనము?
2: బట్ ఇఫ్ యు డు నాట్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్ వాట్ ఇస్ ద యూస్?
1: పురుషులకు కానీ స్త్రీలకు కానీ గుణమే గొప్ప ప్రధానము.
2: For men and women, it is virtue that is important.
1: గుణములేని జీవితము బలములేని జీవితమే.
2: The life without these virtues is full of weakness.
1: కనుకనే ఆనాటి స్త్రీ పురుషులు గుణములకై పాటుపడుతూ వచ్చారు.
2: So those days men and women, they strive for these values and good character.
1: పేరు ప్రతిష్టలకై ప్రాణాన్ని ఇస్తూ వచ్చారు.
2: They did not even fear to give up their lives for this cause.
1: పతి యొక్క గౌరవాన్ని కాపాడే నిమిత్తమై స్త్రీలు పాటుపడుతూ వచ్చారు.
2: The women strive to keep up the honor of their husbands.
1: వ్యక్తి యొక్క గౌరవాన్ని కాపాడుకునే నిమిత్తం కాదు.
2: They strive to uphold everything that was virtues and good.
1: వ్యక్తి యొక్క బలము ధనము పైన ఆధారపడలేదు.
2: The strength of the individual is not upon wealth.
1: గుణము పైనే ఆధారపడి ఉంటుంది.
2: It is on good character and goodness that it
1: కనుక ఆనాటి కాలం నుండి కూడా భారత స్త్రీలు గుణం కోసమని ఎంతయో ప్రాకులాడుతూ ప్రాణాన్ని వదులుతూ వచ్చారు.
2: So from time immemorial, the women of Bharat were striving only for sterling virtues.
1: ఈనాడు కూడా మనము మన గుణం కోసమని ఎన్ని విధమైన ఓర్చుకోవాలి.
2: So today we'll have to strive to get for ourselves good qualities and virtues.
1: లోకములో
2: in the world
1: గుణవంతులైన స్త్రీ పురుషులు లేకపోవడం చేతనే దేశం ఈ విధమైనటువంటి పరిస్థితులకు దాగిపోయింది.
2: It's because men and women of character are deteriorating. The state today is so deplorable.
1: కనుక ఈనాడు మనం కావలసినటువంటిది కనక వస్త్రాలు కాదు.
2: It's not today that we want golden.
1: గుణమును మనం సంపాదించాలి.
2: Not wealth, but we have to acquire. గుణము
1: లేకపోతే ఎన్ని బలము నుండి కూడా ప్రయోజనం లేదు.
2: Good qualities are important. No use of wealth and prosperity.
1: ధనమున్నదని ఘనముగా పొగిడిన
2: if you think only wealth matters,
1: క్షణమైన సుఖం మనకు చిక్కదు.
2: You will not get eternal happiness.
1: కనుక గుణమును సంపాదించుకోవాలి.
2: So you will have to acquire good qualities.
1: ఈ గుణముతో పాటు
2: along with these good qualities,
1: పతి యొక్క గౌరవాన్ని కూడా మనం కాపాడుతూ రావాలి.
2: You have got to sustain the honor of your husband.
1: పతి గౌరవమే లేక కాపాడకుండా పోయినా ఈ స్థితి ఎంత సంపాదించినప్పటికీ నీ ప్రయోజనం ఉండదు.
2: If you cannot safeguard the honor of your husband, what is the use of earning so much?
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Mukhyamga streelu purushulu manu cheyavalsinatundi pani gunavantuluga tayaru kavali.
2: The most important thing for men and women is that they should develop a good
1: gunamaina
2: character.
1: Lekundina enta pani chesi kodani enta sadhuchadi kodanu prayojanam undadu.
2: If they do not have good qualities, what is the use of education and all that they strive for?
1: Sadhulanni chadivi చాలా వివేకియై మగిడి తండ్రి కూడా మందమతుడు.
2: వాట్స్ ద యూజ్ ఇఫ్ యు హవ్ స్టడీడ్ అండ్ యు కెనాట్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేరు.
2: సో ఇఫ్ యూ ఈవెన్ స్టడీ అ లాట్ అండ్ ఇఫ్ యూ కెనాట్ గివ్ అప్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్ వాట్ ఇస్ ద యూజ్.
1: తరచి చదువు చదువ తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేరు.
2: యు ఆర్ స్టడీంగ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంటేషన్ బట్ యు ఆర్ నాట్ రియలీ స్టడీంగ్ ఫర్ ద ట్రూత్.
1: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదువలేవు.
2: You study and study of what is a use, try to study that from which you get absolute liberation.
1: కరుగుని ఈ నాటి చదువులన్నీ కూడా కేవలము
2: so today's education
1: పొట్టకూటి నిమిత్తమై పెళ్ళేరినటువంటివిగా ఉంటున్నాయి.
2: It's something one strives for livelihood.
1: నీతి నిజాయితీలను పూర్తి మోసం చేసుకుంటున్నాయి.
2: Truth and everything else has just gone.
1: గౌరవ మర్యాదలను మంట కలిపి వేస్తున్నాయి.
2: Honor and virtues have been burnt up.
1: కనుకనే మనం ఈనాడు సంపాదించుకోవాల్సినటువంటిది మనము సరియైన కీర్తిని.
2: సో టుడే వాట్ యు హావ్ గాట్ టు అక్వైర్ ఇస్ ఫేమ్ విచ్ ఇస్ గుడ్.
1: ఆనాడు ధర్మమునకే పట్టం కట్టారు.
2: ఇన్ దోస్ డేస్ ఓన్లీ ఫాలో రైచియస్నెస్.
1: సత్యమునకే కంకణం కట్టారు.
2: ఇట్స్ ఓన్లీ ఫర్ ట్రూత్ దట్ దే స్ట్రైవ్డ్.
1: ప్రేమ చేతనే జీవితాన్ని సాధిస్తూ వచ్చారు.
2: దే లివ్డ్ దేర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: భారత స్త్రీలంతా కూడాను కేవలం ఆనాటి కాలం నుండి సత్యమునకై త్యాగం చేస్తూ వచ్చారు.
2: విమెన్ ఆఫ్ భారత్ సాక్రిఫైస్
1: ఉన్నాయి.
2: ట్రూత్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ హెస్ జస్ట్ గాన్.
1: గౌరవ మర్యాదలను మంట కలిపి వేస్తున్నాయి.
2: ఆనర్ అండ్ వర్చ్యూస్ హ్యావ్ బీన్ బర్న్ అప్.
1: కనుకనే మనం ఈనాడు సంపాదించుకో

0: for unalloyed pristine truth.
1: అలాంటి సత్యజీవులైనటువంటి స్త్రీలు ఈనాడు ఎక్కడ కూడా కనిపించటం లేదు.
0: We do not find such great women of truth today.
1: సత్యమునకై తన జీవితాన్ని అంకితం గావించినటువంటి స్త్రీలు ఎందరో ఉన్నారు.
0: There are so many people who sacrifice their life for the sake of truth.
1: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చెందమతి భారతీయగాది.
0: Is not Chandramati the woman of India who tried to honor her husband?
1: Kula satitvamu agni gundana prakatinche Sita Bharata dara jatagade.
0: Is not Sita the one, the illustrious woman of Bharat?
1: Kinish dharmada kiratiyu bhuti gavinche Damayanti Bharata ravadigade.
0: Is not Damayanti a great woman who got back everything for her husband?
1: Satprasadara vesti satmasalamana Bharata data pativrata prabhava bhava sampannataku gade bhattabhumi.
0: So there are so many women who have been of sterling character.
1: Akila deshalakini upadhyayi kade.
0: Are they not the teachers for the whole world?
1: Bharat deshamu anadi kalam nundi kudanu anni deshamulakunu upadhyaya sthanamlo nichinatvanti ee pavitramaina Bharat desham.
0: India from time immemorial has been the guide and the teacher for everyone.
1: Karukane ee pavitramaina Bharat deshamunu karma bhoomi tyaga bhoomi yoga bhoomi ni vidulu sampadinchindi.
0: So the pristine pure land of Bharat is a land of karma tyaga. It's called so.
1: Karmanu aacharinchali.
0: You have got to do your duty.
1: Karmane lekundina mana jeevitame jaragadu.
0: If we do not follow karma, our whole life is lost.
1: మనం దినమునకు ఎంతయో కాలమును వ్యర్థం గావిస్తున్నాము.
0: We are just wasting so much time every day.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: కాలమును వ్యర్థం గావించుకోవటము ఇది సరైన సార్థకం కాదు.
0: You should not waste time. That's not the way to do it. It's not proper.
1: మన యొక్క కాలములోపల ఎంతో కాలమును వేస్ట్ అయిపోతుండాలి.
0: Today so much of time is being wasted.
1: కానీ ప్రాచీనులు ఆ విధంగా కాలమును ఒక క్షణమైనా వేస్ట్ చేసిన వారు కాదు.
0: But people of ancient times, they never frittered away the time.
1: కాలమే భగవస్వరూపుడనుకొని కాలాయ నమః కాలకాలాయ నమః కాలతప్రమ్నాయ నమః కాలాతీతాయ నమః కాలస్వరూపాయ నమః అని కాలాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
0: They began to worship time as the one supreme.
1: అట్టి కాలస్వరూపుడైనటువంటి యొక్క దైవాన్ని మనం ఎందుకు విస్మరిస్తున్నాము?
0: Why have we forgotten that God who is the very embodiment of time?
1: Oka dinam sunday vachindante abba ee naadu nenu haayiga untanani aanandistadu aa naadu manam baadha padali cha sunday time lopala panna lekunda pothundadi enta karma vimochanam chestunnam.
0: When the night comes or the twilight comes, you feel happy that you're free. That's not so. That's
1: kaalamu vyatham kaavistunnamu.
0: You're just wasting the time.
1: Kaalamu manamu sarina reethilo uniyogichukovatam ledhu.
0: You've got to use the time in the proper way.
1: ఏ పని లేకపోయినప్పుడు ఏదైనా ఒకటి సమాజ సేవ అయినా మనం చేయాలి.
0: If you have got the time, get into social work.
1: పరోపకారమునికైనా మనం పాటుపడాలి.
0: We have got to strive to help others.
1: దేశ సంరక్షణకై మనం త్యాగం చేయాలి.
0: For the sake of our land, we have got to make great sacrifices.
1: జనుల యొక్క అభివృద్ధి కోసమే మనం ఎంతైనా ఆధారం చేసుకోవాలి.
0: We have got to be exemplary in the way we sacrifice ourselves for our nation.
1: ఇది భారతీయుడు నేర్చుకోవాల్సినటువంటి ఒక కర్మదీక్ష.
0: This is a thing of the Bharat, which is the duty of the land people of Bharat.
1: దీనినే భగవత్ గీత ఎందుకును కర్మణ్యేవ అధికారస్య మాపదేశవదాచన.
0: It is said in the Bhagavad Gita, do your work, but the fruit of the work is not yours.
1: కర్మాని మనం సాధన సాధకం చేసుకోవాలి.
0: We have got to do our
1: కర్మ అనగా ఏమిటి?
0: What's the meaning of karma?
1: ఏదో పాప కర్మ పుణ్య కర్మ అనుకుంటున్నా అది కాదు. మానవుడు ఆచరించేటువంటి ప్రతి చైతన్యమే కూడా కర్మనే రూపం.
0: Everything that one man does with consciousness is called duty.
1: మానవుడుకు ఉన్న కరచరణాది అభిమానుల చేత కావించేటువంటి సర్వ కర్మలు కూడాను పుణ్యకర్మలే.
0: ఎవ్రీథింగ్ మ్యాన్ పర్ఫార్మ్స్ విత్ హిస్ హ్యాండ్స్ అండ్ హిస్ లెగ్స్ ఈజ్ ఆల్ సేక్రెడ్ డ్యూటీ.
1: కానీ ఈ పుణ్యకర్మలకు ఆధారమైనటువంటి యొక్క భావం పవిత్రమైనదిగా ఉండాలి.
0: బట్ యువర్ ఫీలింగ్స్ హావ్ గాట్ టు బి ప్యూర్ వెన్ యు డు యువర్ డ్యూటీ.
1: భావం పవిత్రమైనదిగా ఉంటున్నప్పుడు ఎట్టి కర్మలు చేసినా కానీ అది పరమాత్మ ఆరాధనగానే తోస్తుంది.
0: వెన్ యువర్ థాట్స్ ఆర్ ప్యూర్ అండ్ యు డు ద వర్క్ ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
1: కనుక మనము ఒక క్షణమైన కూడా కర్మను వేస్ట్ చేయకూడదు మనం.
0: వి షుడ్ నాట్ వేస్ట్ అవర్ డ్యూటీ.
1: ఆ విధంగా చేసినప్పుడే మనకు నిజమైన జీవితము సార్థకమవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వి డూ దట్ వే అవర్ లైఫ్స్ విల్ రియల్లీ బికమ్ వర్దీ.
1: మానవులకు కాయమును అందించాడు.
0: మ్యాన్ హస్ బీన్ గివెన్ దిస్ టైం.
1: కాయమునకు కర్మను అందించాడు.
0: అండ్ ఫర్ ఎవ్రీథింగ్ యు హావ్ గాట్ టు డు.
1: కర్మకు కారణమును అందించాడు.
0: అండ్ ఫర్ యువర్ డ్యూటీ ద కాజ్.
1: కాలం కూడాను అందించాడు.
0: And the time is also given.
1: Karma, kayamu, kalamu, ee mudinti yokka ekatvam chetane manavudu sarthakam kavali.
0: Your body, your dharma and your thoughts, these are combined.
1: Kala karma karana kartavyalu chakkaga nirvartinchadame manavu yokka pradhanamaina dharmam.
0: You do your duty according to the time and what is assigned to you.
1: Ilanti pavitramaina bharatiya samskrutini ee

0: అందరికొడను విస్మరించారు.
1: Everybody has got to think of this wonderful tradition, culture of Bharat today.
0: భారతీయ సంస్కృతి అంటే ఎంత పవిత్రమైనటువంటిది.
1: The culture of Bharat is something.
0: అనాది కాలం నుండి కూడా భారతదేశమును సంరక్షించుకుంటూ వచ్చేది భారతీయ సంస్కృతియే.
1: It is Indian culture that has been protecting the land of Bharat.
0: కల్చర్ అంటే ఏమనుకుంటున్నారు?
1: What do you think is culture?
0: కేవలము ఒక జీవితానికి ఒక ఉపాధి అనుకుంటున్నారు.
1: It is not something, it is like a teacher.
0: ఇది వే ఆఫ్ లైఫ్ అనుకుంటున్నారు.
1: You are saying that's the way of life.
0: లైఫ్ కాదు ఇది.
1: It's not the way of life.
0: భారతీయ సంస్కృతి నిజమైనటువంటి ఒక జీవితానికి ఆదర్శవంతమైనటువంటిది కాదు.
1: Culture is not something which makes
0: దేశానికే ఆదర్శాన్ని నిరూపించేటువంటిది.
1: The culture becomes tells the example to the whole world.
0: కనుక ఈ కల్చర్ ను మనము పవిత్రమైన రీతిగా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను.
1: You have got to use this culture as something exemplary and pure.
0: ఎంత కాలం నుండియో భారతీయ సంస్కృతిని బోధించాలని అనేక మంది అనేక పాటుపడుతున్నారు.
1: Many people have tried very hard to tell people about the culture.
0: కానీ బోధించిన కానీ వినేటువంటి వారు లేరు.
1: But they speak, but there are no
0: విన్న వారు కూడా ఆచరించేటువంటి వారు లేరు.
1: No use of speaking but not putting it in practice.
0: ఆచరించే సమయంలో కూడా తగినటువంటి ఒక అనుకూలాలు కలిగినటువంటి వారు ఎంతో ఉన్నారు.
1: Even practicing you have got to see to it that it is done.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రతి కర్మను కూడా చిత్తశుద్ధితో మనము అనుభవించాలి.
1: You have got to do every duty with a pure heart.
0: చిత్తశుద్ధి లేక చేసిన కర్మలు అంత వ్యర్థమైపోతుంది.
1: Everything becomes useless if your heart is not pure and you do it.
0: పవిత్రమైన భావం చేత చిన్న కర్మ ఆచరించినా గాని అదే గొప్ప ఫలం కావచ్చు.
1: Even a little work which you do with a pure heart, it becomes really fruitful.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు 19th నవంబర్ లేడీస్ డే అని పెట్టుకున్నాము.
1: Today November 19th we call it the ladies day.
0: లేడీస్ డే అంటే ఏమనుకున్నారు?
1: What is the meaning of ladies day?
0: ఆనాడంతా ఏదో కొన్ని కర్మలు ఆచరించడం, కొన్ని పవిత్రమైనటువంటి విషయాలు తెలుసుకోవటము, ఇతరులను ఉపన్యాసం గావించుకోవటము, ఇలాంటివన్నీ అనుకుంటున్నారు.
1: You are thinking that that day there are some celebrations.
0: కాదు కాదు, మనం దినమంతా కూడాను ఒక సార్థకమైనటువంటి ఒక టైం ను వేస్ట్ చేయకుండా చూసుకోవాలి.
1: ఇట్స్ నాట్ మెర్లీ టాకింగ్ అండ్ సేయింగ్ థింగ్స్ బట్ ద హోల్ డే యు హావ్ గాట్ టు సీ దట్ యు డోంట్ వేస్ట్.
0: ఈ 19వ తేదీ మనం ఆచరించినటువంటి ఒక బలమనే జీవితం అంతా కూడా ఆదర్శంగా నిలుస్తుంది.
1: వాట్ వి లెర్న్ టుడే షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ లైఫ్స్ ఫర్ అ లైఫ్ టైం.
0: కనుక ఇటు ఆదర్శవంతమైన జీవితాన్ని మనము అభివృద్ధి పరుచుకొని కాపాడుకోవాలి.
1: సో దిస్ టైప్ ఆఫ్ ఎగ్జాంపులరీ లైఫ్ వి హావ్ గాట్ టు ఫాస్టర్ ఇట్ డే బై డే.
0: తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: యు హావ్ గాట్ టు హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: మనం ఏ విధమైన కష్టంలో వచ్చినప్పటికీ ఆత్మ గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: వి హావ్ గాట్ టు విత్స్టాండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎస్టాబ్లిష్ అవర్ ఓన్ ఆనర్.
0: ఆత్మ గౌరవము, ఆత్మ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా పోతే ఇంకా మనిషి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ వన్ డజంట్ హావ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇట్స్ ఆఫ్ నో యూజ్.
0: ఆత్మ గౌరవం కోసం మనం పాటుపడాలి.
1: వి హావ్ గాట్ టు స్ట్రైవ్ ఫర్ అవర్
0: ధనం లేకపోతే పోతుంది.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యు హావ్ నో మనీ.
0: ఇంకే విధమైన బలం లేకపోతే పోతుంది.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ ఎనీ.
0: సమాజంలో అందరూ అవమానం చేయని తప్పలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇన్ సొసైటీ డిజాన్.
0: ఆత్మ గౌరవాన్ని పెంచుకోండి.
1: బట్ యు హావ్ గాట్ టు ఫాస్టర్
0: యువర్ ఆత్మ గౌరవం కోసమని అనేక రకమైనటువంటి శ్రమలు పడి లింకన్.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ హావ్ సేఫ్ గార్డెడ్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్ లైక్ లింకన్.
0: అతను ఈ ఆత్మ గౌరవం కోసమని అనేక హింసలు పడ్డాడు.
1: For the sake of establishing his own.
0: తల్లి బోధించింది, నాయనా నీవు ఏది లేకపోయినా కూడా నీవు బాధ లేదు, ఇతరులు నీ స్నేహితుడు నిన్ను బాధ పెట్టినా కూడా తప్పేం లేదు. వాళ్ళు పెడతారు, అది వాళ్ళ స్వభావం. నీవు దానికి తగినటువంటి ఆత్మగౌరవాన్ని నిలుపుకోమని.
1: His mother guided him and said, doesn't matter if people just mock at you or say anything, but you have got to establish your own self-respect.
0: అట్టి ఆత్మగౌరవం చేతనే తన బజారులో ఉండేటువంటి దీపం కింద కూర్చొని చదువుకుంటూ వచ్చాడు.
1: And because of his self-respect, he studied under the street lamp.
0: ఆ చదువు చదివేసేసి గొప్ప ఉత్తీర్ణుడయ్యాడు.
1: And having studied that way, he became so illustrious.
0: కట్టగలవటికి గొప్ప దేశమైనటువంటి అమెరికా దేశమునకు ప్రెసిడెంట్ గా అయ్యాడు.
1: And in the end, he achieved the presidentship of America.
0: ఎక్కడ ఉన్నటువంటి వాడు?
1: Lincoln.
0: ఆత్మ గౌరవం చేతనే కదా అంతటి స్థానాన్ని సంపాదించుకోగలిగాడు.
1: Because of his self-respect, he was able to earn such a high status.
0: కనుక తల్లులు బోధించేటువంటి బోధనలు చాలా ఉన్నాయి.
1: So there are many things that a mother should teach the son.
0: తల్లులు ఎంతైనా కూడాను తన కుమారునికి ప్రాణం ఇచ్చేదానికి రక్తమైన ఇచ్చి తాము సాధించుకుంటూ రావాలి.
1: The mother should be able to sacrifice even her own blood for the sake of the welfare of her son.
0: సద్గుణములను పెట్టి సద్గుణములను పోషించే నిమిత్తమై కుమారుడికి మంచి బోధన చేస్తూ రావాలి.
1: The mother should teach the son of the very great virtues.
0: సద్గుణములనగా ఏమిటి?
1: What are these good qualities?
0: మామూలు దుర్గుణాన్ని దూరం చేసి సదాచార సంపన్నుడైనటువంటి సద్వాక్యములను అభివృద్ధి పరచుకోవాలి.
1: దట్ ఇస్ టు టేక్ అవే ద బ్యాడ్ క్వాలిటీస్ అండ్ దెన్ టు డెవలప్ ఇన్ అస్ మోర్ అండ్ మోర్.
0: దీనిని మన సమాజం నందు సత్య ధర్మ శాంతి ప్రేమలు అని చెప్పారు.
1: And that is how in society we call it satya dharma shanti prema.
0: ee satyam anetundi ee naadu evaru nadchukogalugutunnaru?
1: Who is the one who is now looking after this?
0: Andaru upanyasalu isthunnare gaani,
1: is anybody following satya?
0: Everybody talks adarsha prayamaiti satyam dharmam shanti prema ahimsa antunnaru.
1: The ideas we talk of are satya dharma ahimsa prema.
0: Okka dinamaina kodunu సత్యం చెప్పినటువంటి వాడు ఉన్నాడు మనలో?
1: ఇస్ దేర్ ఎనీవన్ అట్ లీస్ట్ ఇన్ వన్ డే హూ అడ్హెర్స్ టు ట్రూత్?
0: ఊరికే మనం ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నామే కానీ
1: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ జస్ట్ స్పీకింగ్.
0: ఆదర్శవంతమైనటువంటి అనుకూలాలు మనం చూపుతున్నామా?
1: హావ్ యు ఎవర్ బీన్ టెల్లింగ్ అవర్ సెల్ఫ్ దట్ వి షుడ్ డు ఇట్?
0: లేదు.
1: నో,
0: సత్యాన్ని పలికేటువంటి మాటలు లేవు.
1: దేర్ ఆర్ నో నథింగ్ అట్ ఆల్.
0: ధర్మాన్ని చేసేటువంటి చేతలు లేవు.
1: యు ఆర్ నాట్ డూయింగ్ ధర్మ ఆర్ సత్య.
0: అనాది కాలం నుండి భారతీయ దేశం లోపల సత్యాన్ని పలుకుతూ వచ్చారు.
1: In the ancient times, people were only speaking the truth in Bharat.
0: Dharmani acharistu vacharu.
1: They were adhering to dharma.
0: Etti paristhithi enna kodamu satyanni ullanginchaledu.
1: Whatever the circumstances, they never forgot
0: satyam nasti paro dharma.
1: They felt that
0: dinigitti truth minchindi ledu manakka.
1: The truth was the only thing.
0: Satyanni palakali.
1: You have
0: dharmani acharinchali.
1: You have got to speak the truth.
0: Kalukane mana pustakala lopala satyam vada dharmam chara.
1: So speaking the truth, you have got to act righteously.
0: Dharmani cheyalani chepparu gaani dharmani palakamani cheppaledu.
1: You have got to act in dharmic way. You know,
0: satyanni palakala gaani satyanni cheyadaniki veelledu.
1: You have got to speak the truth, but you cannot translate it into action.
0: Manamu cheppinavi chesinavi palikinavi anta okkati kavali.
1: Thought, word and deed should be in harmony.
0: Adi a proper study of mankind is man and Bharatiya sanskruti.
1: So it is said the proper study of mankind is man.
0: తలచినటువంటి తలపు,
1: వాట్ ఎవర్ యూ థింక్,
0: నాలుగు నుంచి వచ్చిన పలుకు,
1: వాట్ ఎవర్ వర్డ్స్ యూ స్పీక్,
0: రెండు కూడా క్రియలోపల లీనం కావాలి.
1: అండ్ ఇన్ యాక్షన్ దే షుడ్ కంబైన్ టుగెదర్.
0: ఈనాడు తలపు ఏమొస్తుందో కానీ ఎవరికి తెలియదు.
1: సో యూ డు నాట్ నో హౌ యువర్ థాట్స్ గో.
0: చెప్పిన పలుకుకు చేసే చేతలకు సంబంధమే లేదు.
1: దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో కనెక్షన్ బిట్వీన్ యువర్ వర్డ్స్ అండ్ యువర్ యాక్షన్స్.
0: కనుకనే ఈ యొక్క అపవిత్రమైన కర్మల చేతనే మానవ జీవితము చాలా వ్యర్థమైపోతుంది.
1: Of the unholy way of conducting ourselves, there's absolutely no happiness or peace.
0: Satya palaku chetane manava jeevitamu samrati kavali.
1: It's only by speaking the truth that you can set right things.
0: Satyam chala goppa viluvainatundi.
1: Truth is very valuable.
0: Satyam nasti paro dharmaha.
1: You do not have any duty beyond truth.
0: Satyamuniki minchinatundi marokati ledu.
1: There is nothing beyond satya, truth.
0: ee satyam palikeetundi naluku cheta enni asatyalu enni apramalalu enta anacharalu palukutundadi ee naluka.
1: With this very tongue which should speak the truth, you are using it in a negative way by talking untruth.
0: Rasagne madhurapriyatvam satyam hitam paramam vadami avarnayeta madhurakshalani govinda damodara madhaveti anindi.
1: The tongue only should speak the truth and utter the name of govinda damodara. But what is
0: eppudu paradoshanlone pothundadi gaani ee naluka పరోపకారమైనటువంటి యొక్క పవిత్రమైన వాక్యములు
1: వాడటం,
0: అలాంటి జీవితం ఏమైపోతుందో తెలిపడానికి వీల్లేదు.
1: That type of life you do not know to what.
0: ప్రాచీన కాలం నుండి మన భారతీయులు మరణిస్తే తిరిగి ఈ దేశం నుండే వచ్చి పుట్టాలి అని సంకల్పించుకునేటువంటి వారు.
1: In immemorial days, our people of Bharat always feel that they should be born again.
0: దేశాభిమానము మతాభిమానము వాక్యాభిమానము అంతటి అభిమానం కలిగేటువంటి వారు.
1: And they wanted to come back and then again, once again, resurrected, revive these things.
0: You know, deshabhimanamu poyindi.
1: Now one doesn't love
0: dharmabhimanamu poyindi.
1: They do not love righteousness.
0: Inka vaaru chesetundi em abhimanamu.
1: And what is it?
0: Dehabhimanani penchukuntunnaru.
1: What is it that they are doing? Only they are fostering their body.
0: Deemti pot neeti pudiga.
1: The body is just a water bubble.
0: ఆ నీటి పొడుగు వంటి దేహం ఎంత కాలం నీవు కాపాడుకోగలవు?
1: హౌ ఆర్ యు గోయింగ్ టు లుక్ ఆఫ్టర్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైం? కెన్ యు?
0: ఏనాడో ఒకనాడు పుట్టుకమని పుడిపోతుంది.
1: ద బాడీ విల్ జస్ట్ వానిష్ ఇన్ నో టైం.
0: కనుక దేహాభిమానం కంటే ఆత్మాభిమానం పెంచుకోవాలి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ ద బాడీ, వి హావ్ గాట్ టు థింక్ ఆఫ్ ది ఆత్మ.
0: నా ఆత్మనే సర్వ దేశమును కూడా సంరక్షిస్తుండాలి.
1: It is my atma which is looking after the whole
0: world. అందరియందు ఉన్నటువంటి ఆత్మనే నా యందు కూడా ఉంటుందది.
1: The atma which is in everyone is in me.
0: నా యందు ఉన్నటువంటి ఆత్మనే అందరియందు ఉంటుందది.
1: So the atma within me is in everybody.
0: కనుకనే ఆత్మ సుఖం నీది కాదు, దేశానికంతా కూడా సుఖంగా ఉంటుంటది.
1: So if you consider this to, the whole nation will be happy and peaceful.
0: కనుకనే ఆత్మాభిమానమైనటువంటి మానవుడే నిజమైన మానవుడు.
1: The one who thinks that is atma and atma alone, he is the real man.
0: విసర్జించి
1: if he doesn't think of the atma,
0: మానవ తత్వమును బోధించకుండా
1: ఇఫ్ యూ ట్రైస్ టు టాక్ అబౌట్
0: కాలం వ్యర్థం గావించేటువంటి వాళ్ళ జీవితము వ్యర్థమైపోయినటువంటి
1: వన్ హూ వేస్ట్ హిస్ టైమ్ ఇన్ టాకింగ్ అబౌట్ అన్నెసెసరీ థింగ్ హిస్ హోల్ లైఫ్ ఇస్ యూస్లెస్ ఎంబోడిమెంట్
0: నవంబర్ 19వ తేదీ ఎంతో పవిత్రమైనటువంటి దినము
1: నవంబర్ 19th ఇస్ అ వెరీ సేక్రెడ్ డే
0: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ
1: వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్
0: గృహమ్మాయి అంటే ఈ బాడీకి మదర్
1: గృహమ్మాయి ఇస్
0: అందరినీ కూడా ప్రేమతో పలకరించేటువంటిది
1: షీస్ టు స్పీక్ టు ఎవ్రీ బాడీ విత్ లవ్
0: పైకి వచ్చేది
1: షీస్ టు కమ్ అప్ స్టేర్స్
0: స్వామి వాళ్ళు ఎవరో చాలా బాధగా వచ్చారు ఒక్కతూరి చూచి మాట్లాడుతుంది
1: I have come with a lot of pain. Swami, will you please talk to me?
0: ఎవరైనా బాధపడుతుంటే ఓర్చుకునేటువంటిది కాదు.
1: She could never withstand the sorrow of
0: others. దయా హృదయంతో ఉండేటువంటి ఆమె.
1: She was full of compassion.
0: అందుకోసమనే ఆమెకి ఇంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి.
1: That is why her fame and honor has spread so much.
0: కనుకనే మంచి పేరు రావాలంటే పవిత్రమైన పలుకులు పలకాలి.
1: So if you have got to get good name, you have got to say things.
0: ఉపకారం చేయాలి.
1: You have got to help others.
0: నేను ఎంతో కోపడుతుంటాను నువ్వు ఈ రికమెండేషన్ చేయడానికి వచ్చేది పైకి వద్దు పో అంటుంటాను
1: ఐ వుడ్ టెల్ హావ్ యు కమ్ టు మేక్ సచ్ రికమెండేషన్ గో ఐ వుడ్
0: కాదు స్వామి పాపం చాలా కష్టాలు పడుతున్నారు వాళ్ళు ఒక్కతూరి పలుకరించి పంపించండి
1: ఓ స్వామి దే ఆర్ రియల్లీ ఇన్ డిఫికల్టీ కుడ్ యు స్పీక్ టు దెం వన్ షీ వుడ్ సే
0: అప్పుడు నేనే అనుకునేది ఈమె మనసులో ఇంతటి కరుణ ఉంటుండాలి ఇంత దయ ఉంటుండాలి అని ఎంతో ఆనందించేటువంటి వాడిని
1: దెన్ ఐ వుడ్ ఫీల్ హౌ మచ్ ఆఫ్ కైండ్నెస్ అండ్ కంపాషన్
0: అట్టి హృదయాన్ని మనం నిజంగా కుదుంటే దయా హృదయం అని
1: సచ్ ఎ హార్ట్ ఇస్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్
0: హృద్ ప్లస్ దయా హృదయం
1: హృద్ ప్లస్ దయా ఇస్ హృదయం
0: దయతో కూడినటువంటి యొక్క హృదయమే నిజమైన దయ
1: ద హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్ ఇస్ ఆ దయనే
0: లేదు ఈనాడు కఠినమైనటువంటి వాక్కులు వస్తున్నాయి
1: And from there, you will get true.
0: గౌరవమైనటువంటి పేర్లు పోగొట్టుకుంటున్నారు.
1: And the true love which comes out of this.
0: జీవాగ్ని రసగ్ని మధుర ప్రియత్వం మధురమైనటువంటి వాక్యం కావాలి.
1: So you will have to speak sweet words and good words.
0: ఎవర్ని నొప్పించేటువంటి పదవులు పలకరాదు.
1: You should not pain anyone with your words.
0: అప్పుడే మానవుడికి జీవితము సార్థకమవుతుంది.
1: It's only then man's life would become fruitful.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiment of love.
0: ముఖ్యంగా స్త్రీలు నోటిని కంట్రోల్ చేసుకోవాలి
1: ప్రైమరీ విమెన్ షుడ్ కంట్రోల్ దేర్ టంగ్
0: మగవాళ్ళు ఎన్నో సంస్థల్లో తిరుగుతుంటారు కాబట్టి వారికి అంత కంట్రోల్ చేయడం కష్టమవుతుంది
1: బికాస్ మెన్ గో అబౌట్ ఆల్ ఓవర్ ఇట్స్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు కంట్రోల్ దేర్ టంగ్
0: ఇంటి యొక్క బాధ్యతలంతా కూడా నిర్వర్తించుకుంటూ దానిని సరైన మార్గంలో నడుపుకోవటం స్త్రీలనే సరైన ధర్మం
1: So the very duty of the woman is to look after the home very carefully and meticulously and always control
0: her. ఇంటికి వచ్చేటువంటి వారిని గౌరవంగా పలకరించాలి.
1: She should give honor and respect to those who visit her house.
0: ఎవరైనా వచ్చేస్తే వారికి మన చేతన ఎంత సహాయం చేయాలి.
1: And we will have to help those who come to us.
0: కేవలం ఇప్పుడు మాటలు చెప్తున్నామే కానీ సహాయం చేయటం లేదు
1: వి టాక్ సో మచ్ బట్ వీ డోంట్ డూ ఇట్
0: ఎవరికైనా కష్టాలు కలిగితే అయ్యో పాపం ఈనాడు వారికి జరిగింది రేపటిదిన మనకు జరగవచ్చును కష్టాలు ఎవరికైనా తప్పినవి కాదు
1: You will have to think today they are in difficulty tomorrow
0: I am ఆదర్శమైనటువంటి మాటల చేత వాళ్ళని చల్లబరచాలి హృదయాన్ని
1: So I may be in the same difficulty so talk to them sweet words and kind words
0: మనం ఈనాటి పలుకులు సరైనటువంటి పలుకులే లేవు
1: We do not speak properly
0: కఠినమైనటువంటి వాక్యములు తెచ్చుకుంటున్నాము
1: We use harsh words
0: దీనికంటే రాక్షస పలుకులే మేలు
1: There's nothing more demonic than this
0: కనుక మనం ఇలాంటి కఠినమైనటువంటి పలుకులు పలకరాదు
1: So we should not say anything harsh to anyone
0: ఎవరి మనసును మనం ఎక్కువగా నొప్పిస్తామో అంతకు రెండింతలు పోయి మనసు మనం రేపటి దినం
1: If we hurt anybody twice the amount we'll get hurt that's
0: ఏ కర్మనైనా కొన్ను తప్పింది కాదు
1: We'll have to do every duty you have
0: నేడు ఈనాడు ఒకరికి అనుభవిస్తే రేపటి దినం నీవు అనుభవిస్తావు
1: If you do something to somebody harm, you will have to suffer it the next day.
0: కనుకన పలకరించడం కూడాను మృదుమధురమైనటువంటి వాక్కుల చేత మనిషిని చల్లబరచాలి.
1: You have to speak to people pleasantly and softly.
0: అప్పుడే నిజమైన జీవితం మనకు అర్థమవుతుంది.
1: Then only we will understand what is life.
0: ఏదో ఒక అనేసినాంలే వారికి బాధ పెట్టినాంలే అని మనం నోరు మూసుకొని ఉండకూడదు.
1: We should not just disregard everything.
0: ఇది తప్పక ఏనాడైనా నేడు కాకపోయినా రేపైనా కూడాను తప్పింది కాదు.
1: It's a simple truth
0: that దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
1: The simple truth is whatever you do comes back to you twofold.
0: కనుక ఎవరి మనసును నొప్పించుకోకుండా పలకరించండి.
1: We have got to talk to people sweetly without hurting them.
0: ఈ విధమైన జీవితాన్ని గడిపినటువంటి వారు నిజమైన ధన్యులు అవుతారు.
1: If those people follow these truths they'll
0: నిజమైన ముక్తి ముక్తి అంటే అదే నిజమైన ముక్తి.
1: What is mukti? That is mukti.
0: Moksham, moksham ante adi nijamaina mokshamu.
1: This is true moksha. What is moksha?
0: Moham lekunda mohani chayam chesukunetundi mokshamu.
1: One who gets rid of all delusion is liberation.
0: Elanti paristhitulu endaina kodanu evvanni manamu dushinchakoddu.
1: Whatever circumstances, we should not criticize.
0: Evvanni manamu vimarsinchakoddu.
1: We should not criticize them, analyze them.
0: Evvar doshamulo manu vetukunti pokoddu.
1: We should not search for the bad qualities.
0: Inaadu itharu doshamulni vetukunti pote repudu dinam nee dosham leduke untaruntaru.
1: If you search for the bad qualities of others, tomorrow.
0: Oka chinna drishtantam meeku teeskondi.
1: Now an example.
0: Veedu alanti vaadu anittu vaadiki velu chupiste.
1: You said this person is like
0: velu maatrame vaadini chupichindi.
1: And you're pointing a finger.
0: Moodu velu ninnu chuptaa undi.
1: Remember, three fingers are pointing at you.
0: Kaabatti moodu doshamulu ninne chupistundadi.
1: So you have got three bad qualities.
0: Ee moodu ninnu dosh chupistundadi.
1: So when you point one finger, three fingers point at you.
0: Manam edo evar doshamlo manam chupistunnam anukuntunnam gaani moodu doshamulu neevu kuda neeku kanipistunnayi.
1: We think we are pointing at somebody, but your own defects.
0: Adi marchipokudu.
1: Your own defects are
0: being shown. Hastasya bhushanam danam.
1: So you should not gossip or talk.
0: Kantasya bhushanam danam.
1: So that is not the quality
0: vakyam,
1: that you should.
0: Vakyam satyam.
1: So you should speak the truth.
0: Kantam ichinanduku daniki alankaram emiti?
1: What is the adornment for having been
0: necklace
1: born?
0: Necklace veskotam kaadu.
1: It is not doing other things.
0: Kantam nunchi manchi palukule ade nijamaina ratnalu.
1: The true gems and adornment is the truth that you speak out of your mouth.
0: Hastasya bhushanam danam. Danam chesinatvante ade nijamaina hastamu.
1: When you give charity, that is the thing which is.
0: Alanti hastam lekunda uriki hastam pettukunte ee prayojanam?
1: Charity is adornment for the hands.
0: Hastam uriki vyattam.
1: So if you don't do charity, it's just useless.
0: Kanaka prati okka angam kodanu prapanchamlo bhagavantudu andinchindi anni saathakanga avinchukune nimittame.
1: God has given all these organs to make it justifiable.
0: Kannu chustunnayi, kannu chuchedi untidi ento pavitramainatti dinni.
1: We have to see with the eyes things that are pure and
0: kattilo enta vettunnayi telusna, enta shakti unnado telusna.
1: You know how much power
0: anta shaktini anta manu vyaktam chesukuntunnamo.
1: We should not waste away the power in our eyes.
0: 12 kotla velutirtho untundadi kannu.
1: In the eyes there are 12 crores of power.
0: Neeku chuchedi oka manishi kanipachachu.
1: You might see one person.
0: Kaani neeku teliyakunda ee kannu enno chustuntunnayi.
1: But without knowing, your eyes are seeing so many things.
0: Puramanta kodanu namaskaram surya namaskaram chesese vaadu konni shraddhalato suryuni prarthinchetunti vaaru.
1: So in olden days they would do surya namaskara and pray to the sun.
0: Suryaya namaha ani oka namaskaram chesthe chaaludu.
1: If you worship the sun god, it's enough.
0: ఆ సూర్య నమస్కారం చేసినప్పుడు నీకు ఎంతో ఫలితం వస్తుంటుంది.
1: When you do namaskar to the sun god, you really
0: get a benefit. నీ కళ్ళలో ఉన్నటువంటి దీప్తులు చాలా ప్రకాశవంతంగా ఉంటుంటాయి.
1: When you worship the sun god, your eyes become more.
0: ఆ విధంగా ఇతరుల యొక్క దోషములేగని మనం చూస్తుంటే మన కళ్ళు కొన్ని గుడ్డి అయిపోతాయి.
1: So if you see some things that are disagreeable, your eyes also will lose their power.
0: భగవంతుని ప్రసాదించినటువంటి ప్రతి అంగమును కూడాను సార్థకం చేసుకోవాలి.
1: So whatever the limbs or the organs that God has given, you should really make them fruitful.
0: సాత్వికం చేసుకోవాలంటే మనలోనే ఉంటుందని గాని ఆసక్తి బయట నుంచి ఎక్కడి నుంచినో రాదు.
1: The weakness is within you, it's not from outside.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఏదో మనం నిత్య జీవితంలో ఇవన్నీ సులభమైనట్టుగా భావిస్తుంటాం మనం.
1: We are thinking that this is very ordinary in daily life.
0: సులభంలోనే ఉంటుంది మోక్షము.
1: So in these very small things is liberation.
0: నీ అదృష్టవంతుడు కాబట్టి నీకు ఇన్ని నేత్రములంతా ఇచ్చి కూడాను నిన్ను చూడగలుగుతున్నావు.
1: Because you are somebody who is lucky, you have got the eyes to see everything.
0: Adi adrushtam annaru.
1: That is fortune.
0: Adrushtam ante emi?
1: What is fortune? Prapti
0: raavatam ani kaadu.
1: It is not
0: a adrushtam. Adrushtam anaga drushti kanipinchinatvanti adrushtam.
1: So fortune is where you can see.
0: Kanukane manaku edi kanipinchadu.
1: We may not be able to see.
0: Manaku kanipinchukunda adi manalu baadha pettuntadi.
1: We are really feeling sorry that we cannot see.
0: Adi adrushtam.
1: That is the good fortune of ours.
0: ఏంటి ఫార్చ్యూన్?
1: వాట్ ఇస్ దిస్ ఫార్చ్యూన్?
0: కనిపించకుండా మనకు అందిస్తుంటాది సుఖాన్ని సంతోషాన్ని.
1: సో వీఆర్ ట్రైంగ్ టు సీ థింగ్స్ విచ్ మేబీ వీ కెనాట్ సీ.
0: కనిపించు చేసినటువంటి ఫలితము కనిపించకుండా ఎన్నో సుఖాలు అందిస్తుంటాది.
1: యూ మే గెట్ సమ్ డిరైవ్ హ్యాపీనెస్ బై సీయింగ్, బట్ దర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యూ గెట్.
0: అది నిజమైన అదృష్టము.
1: దట్ ఇస్ ద ఫార్చ్యూన్.
0: అదృష్టం కొద్ది అన్ని వచ్చినాయి నాకు చేరిపోయినాయి అనుకుంటున్నాము.
1: We are thinking that fortune is something we can get.
0: Adrushtamu.
1: That is not fortune.
0: Kanipinchedanta kuda adrushtam kadu. Kanipinchanide adrushtam.
1: Whatever even you cannot comprehend is your fortune.
0: Adrushtamu. Adrushtamu. Adrushtamu. Anaga kanipinchinatvanti adrushtam.
1: So that which cannot see is the fortune that you have.
0: Kanuka.
1: Therefore.
0: Kanipinchinatvanti ento manam ente untunnayi.
1: We can see many things perhaps. But there are many things we cannot see also. Embodiments of
0: Bharata Desamu ento goppadi.
1: Land of Bharat is a very, very illustrious one.
0: Ee Bharata Desamu ento dhanani ichi meeku andistundadi.
1: The land of Bharat is also full of prosperity and wealth.
0: Kevalam oka rupayi note kaadu andinchedi.
1: It's not merely in terms of money.
0: Dhanamu. అదే విజ్ఞాన ధనము.
1: And that is the
0: అదే ప్రజ్ఞాన ధనము.
1: అదే
0: పవిత్రమైన ధనము. అదే సుజ్ఞానమైన ధనము. ఆ ధనాన్ని ఎంతో పెట్టుకుని వచ్చింది భాగవతం.
1: That the wealth of knowledge and truth and all these things.
0: దేశంలో ఎక్కడ పోయినప్పటికీ ఈ అదృష్టమైనటువంటి వెంటనే వస్తుండాలి.
1: And in this land wherever you go there you find this fortune.
0: నీ చేతుల్లోకి అందించుకుంటూ వస్తుండాలి.
1: It's not only giving it to you, it's handing it over to you.
0: కానీ దుర్దృష్టవంతుడైన వాడు ఆ చేతినే వెచ్చి పెడుతున్నాడు.
1: But the man who is unlucky is not able to take it.
0: మనం అంత కఠినులు కాకూడదు.
1: We are not that way.
0: మనది మానవ జీవితము.
1: Here is our human life.
0: మానవ అంటే ఉపనిషత్తుల లోపల గొప్ప పేరు కలిగినటువంటి వాడు.
1: We are men and in the Upanishads man is exalted.
0: ఉపనిషత్తుల లోపల గొప్ప శక్తి కలిగినటువంటి వాడు అని అర్థం.
1: And in the Upanishads he is called a person with tremendous strength.
0: ఇంతే గొప్ప పవిత్రమైనటువంటి వాడు అని కూడా అర్థము.
1: He is also called a person who is very pure.
0: గొప్ప జ్ఞానాన్ని బోధించేటువంటి వాడు అని అర్థము.
1: And one who has got a lot of knowledge.
0: విజ్ఞానాన్ని అందించేటువంటి వాడు అని అర్థము.
1: And that he can even impart knowledge to others.
0: కొన్ని ఉపనిషత్తులు అనేటువంటిది ఎన్నో అర్థాలు చెప్పుకుంటూ వచ్చినాయి.
1: So in the Upanishad man is described in many ways.
0: కనుక ఈ ఒక చిన్న చిన్న పదాలకంతా కూడా మీరు అర్థం తెలుసుకోకుండా ఎంతనో తప్పులు పని చేస్తున్నాం.
1: సో వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ది స్మాల్ వర్డ్స్ అండ్ వి ఆర్ గోయింగ్ ఇన్ ద రాంగ్ వే.
0: అదృష్టం కానీ దురదృష్టం కానీ మంచి కానీ చెడ్డ కానీ మన వెంటనే ఉంటుండాలి.
1: మిస్ ఫార్చ్యూన్ ఆఫ్ ఫార్చ్యూన్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇస్ జస్ట్ బిహైండ్ అస్.
0: కానీ అది మనం తెలుసుకోకుండా చేస్తున్నాం.
1: బట్ వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దిస్.
0: తిరిగి అది ఏనాటికైనా అది మనకు ఫలితాన్ని అందిస్తుండాలి.
1: Someday or other we'll have to
0: ఆ ఫలితం అనుభవించే సమయంలో అయ్యో నేను ఏం పాపం చేస్తున్నావు ఏ పాపం చేస్తున్నావు అని అప్పుడు నీ ఒగుస్తున్నావు.
1: We will have to feel the fruit of whatever we do and we do not understand.
0: ఈ ప్రయోజనం ఏంటి?
1: What's the use of thinking now?
0: ముందే నీవు జాగ్రత్త పడాలి.
1: You have got to be careful right at the start.
0: ఆ కష్టం గురి కాకుండా చూసుకోవాలి.
1: You have got to see that you do not lose that.
0: అన్ని దైవానుగ్రహమే నీకు సాక్షి.
1: And God is the witness.
0: దైవ సంకల్పం అనేటువంటిది గొప్ప కీర్తిని సంపాదించేటువంటిది.
1: The will of God is something which brings great deed of faith.
0: కీర్తిని సంపాదించుకొని నిలుపుకొని నిజమైనటువంటి జీవితాన్ని సార్థకం చేసుకోండి.
1: So try to earn for yourself fame and a good name and make good your life.
0: నేటి నుంచి మనం ఏ పని చేసినప్పటికీ ఇది భగవత్ప్రీత్యార్థం భగవత్ప్రీత్యార్థం అనేటువంటి భావంతో అర్పణ చేసుకుంటూ రండి.
1: From today onwards offer everything to God, every bit that you do, think, work and do.
0: అప్పుడే నిజమైనటువంటి జీవితం మీకు లభ్యమవుతుంది.
1: It's only then it's a true life that you can gather.
0: ఈ నాడు మనం సంపాదించుకునేటువంటి ధనకనక వస్తువానాదులు కాదు.
1: It's not what you acquire, the wealth and all that.
0: సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానమే మనం వెంట వచ్చేటువంటి ధనకనక వస్తువానాదులు.
1: There are material wealth and so many things you may acquire by way of knowledge.
0: నిత్యమైన సత్యమైన ధనాన్ని మనం సంపాదించాలి.
1: You have got to acquire the wealth of truth and dharma.
0: అట్టి ధనాన్ని మనం సంపాదించినప్పుడే నిజమైనటువంటి దైవ బలం మనకు వెంటనే ఉంటుంది.
1: That is the true wealth and then you will have the grace of God.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు
1: టుడే
0: ఎంతో 19th చాలా మంది కాచుకొని ఉంటున్నారు.
1: People were waiting for 19th November.
0: అలాంటి పవిత్రమైన భావం కలగటమే ఒక పెద్ద అదృష్టము.
1: Even to feel that good thought is really a fortune.
0: పూర్వం ఉన్నటువంటి ఈ చెడ్డ భావాలంతా వదిలిపెట్టండి.
1: Try to give up all those bad thoughts that you have.
0: ఉత్తమమైనటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోండి.
1: Try to cultivate good thoughts.
0: ఉత్తమ జీవితాన్ని మనము ఆదర్శించాలని తీసుకోండి.
1: And try to strive for a good life, an exemplary life.
0: ఈ వాక్యంలో ఉండేటువంటి ఒక పవిత్రత అనేటువంటి పదాన్ని మనం వినియోగించుకోండి.
1: We have got to try to understand what is pure in life.
0: ఉపనిషత్తు అనేటువంటిది మానవునికి పవిత్రమైనటువంటిది అని నిరూపించాలి.
1: And Upanishads always says that man has everything that is pure.
0: అందుకని ఉపనిషత్తులు అన్ని కూడాను జ్ఞానములు అని బోధించాలి.
1: And Upanishads always tell us about knowledge and wisdom.
0: వేదమంతా కేవలము ఒక పదములు మంత్రములు మాత్రమే.
1: In Vedas there are the mantras.
0: వేదము లౌకికమైనటువంటి ఒక పురుష సూక్తము స్త్రీ సూక్తము ఇలాంటివంతా నేర్పిస్తూ వచ్చింది.
1: And there are many various texts of these Vedas.
0: ఎంత వేదములు నేర్చుకున్నప్పటికీ
1: whatever Vedas we may learn,
0: upanishadule meeku teliyakunda poyina avanta vyartham aipothundi.
1: If we do not understand the Upanishads, the whole thing goes wrong.
0: Kabani vedamulanta ayin tarvathe upanishadulu prarambhistaru.
1: It's after the Vedas that one learns the Upanishads.
0: Upanishadulu anaga emti upasameepina chedichatmanu upanishadtani anaga manaku sameepanga untundi manaku sariyainatundi okka balanni andincheetundi ve upanishadulu.
1: So the meaning of Upanishad is that which is near to us and which we can learn at close quarters.
0: Karu atti నిజమైన శక్తిని మీరు సంపాదించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: So I'm blessing you that you may acquire this true knowledge and then be happy always.
0: Bhajan bina sukh shanti nahi. Hari bhajan bina sukh shanti nahi. Hari naam bina aanand nahi. Japa jana bina samyoga nahi. Prabhu darsha bina.

0: maknai. Bhagawan bina koi apna nahi.
1: Thank you.

0: ఎంతటి మూర్ఖుడు నేను, స్వగ్రహంలో తనను గౌరవించటకు తప్పదు.
1: వన్ మైట్ బి ఫూలిష్ టు ఎనీ ఎక్స్టెంట్ ఈస్ బౌండ్ టు బి రెస్పెక్టెడ్ ఇన్ హిస్ ఓన్ రెసిడెన్స్.
0: ఎంతటి మూర్ఖుడు నేను, తల్లిదండ్రులు ప్రేమించక తప్పదు.
1: ఎనీ ఫూల్ ఫర్ దట్ మ్యాటర్ విల్ హ్యావ్ టు లవ్ హిజ్ ఓన్ పేరెంట్స్.
0: కారణమేమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: తమ పుత్రుడొకటి చేత ఈ యొక్క ప్రేమానుబంధములను వదలుకొనలేక అభిమాన మమకారం చేత మూర్ఖుడనేనను తాము ప్రేమిస్తూ ఉంటారు తల్లిదండ్రులు.
1: పేరెంట్స్ లవ్ హిమ్ ఫర్ ద సింపుల్ ఫ్యాక్ట్ బికాస్ ఆఫ్ ద లవ్ అండ్ అటాచ్మెంట్ దో ది సన్ ఇస్ ఫూల్ యట్ ద లవ్ హిమ్.
0: స్వగ్రామే పూజ్యతే ప్రభుః. గ్రామాధికారి ఎన్ని విధములైనటువంటి మూర్ఖత్వంతో ప్రవర్తించుచున్నప్పటికీ గ్రామస్థులు అతని గౌరవిస్తూనే ఉంటారు.
1: The head of the village may be a fool without any proper administration, yet villagers respect him.
0: కారణం, అధికారం తన హస్తములో ఉంటున్నది.
1: The reason is he is in authority.
0: అధికారమునకు గౌరవిస్తూ అధికారమును చేకూర్చుకున్నటువంటి ఒక వ్యక్తి కూడాను గౌరవాన్ని అందిస్తుంటారు.
1: The respect is because of the position he holds.
0: గ్రామమునకు అధికారి.
1: He is the head of the village.
0: స్థానమునకు గౌరవాన్ని ఇస్తుంటారు.
1: He is respected for his position.

0: దేశములో రాజు ఎలాంటి వాడైనప్పటికీ ప్రజలు అతన్ని గౌరవిస్తుంటారు.
1: King might be in any way, but yet the subjects, people respect him.
0: కారణం అధికార స్థానం.
1: The reason is his position of authority.
0: కేవలం ఈనాటి కలియుగమునందు అధికారమునకు ధన సంపత్తికి గౌరవం ఇస్తున్నారే కాని గుణమునకు కాని తన యొక్క శీల సంపత్తికి కాని ఎవరు కూడాను గౌరవం అందించటం లేదు.
1: In this Kali age, people with wealth and authority are respected, but not because of their virtues and character.
0: Vidya sarvatra pujyate. Yetti vidya. Nananam gana uttamam. Atma vidyake sarvatra gauravam untuntadi.
1: It is only the knowledge of the spirit, atmic vidya, is respected everywhere.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు ఏమాత్రం కూడాను గురి కాక విద్య సర్వత్రా గౌరవింపబడుతుంటుంది.
1: It is not affected by the time and the space in its circumstances. It is respected all over.
0: ఆత్మ విద్య మరింత గౌరవాన్ని అందిస్తుంది.
1: The knowledge of the spirit is much more respected.
0: అది వేద కాలమునందు ఆవిర్భవించినటువంటి యొక్క బ్రహ్మజ్ఞాన తత్వము.
1: This knowledge of the spirit has been there since Vedic times, Brahmajnana.
0: Adiye Grift aneetvanti oka German nayakudu ee veda tattvanni gurinchi anekanga prabodhisthu vachadu.
1: The same thing is taught by the German leader Grift to everybody.
0: Veda is the first word spoken by man annadu.
1: He said
0: Veda is the first word.
1: Grift said Veda is the first word spoken by man.
0: మానవుని నుండి ఆవిర్భవించినటువంటిది మొట్టమొదటి పదము వేదము.
1: వేద ఇస్ ది ఫస్ట్ వర్డ్ స్పోకెన్.
0: దీనిని జర్మన్ దేశస్థుడైనటువంటి మ్యాక్స్ ముల్లర్ కూడాను అనేక విధములుగా కూడాను దీనిని గౌరవిస్తూ వచ్చాడు.
1: మ్యాక్స్ ముల్లర్, జర్మన్, ఆల్సో రెస్పెక్టెడ్ వేదాస్.
0: అతను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆశ్రమాన్ని కల్పించుకుని ఈ ఆశ్రమంలో ఏకాంతమైన జీవితాన్ని గడుపుతూ వేదాన్ని English lo translation chestu vachadu.
1: Max Muller has got his own ashrama where he spent in loneliness and gone through the Vedas translated into English.
0: Aneka mandi bharatiyulu Oxford University lopala ICS chadavadaniki praveshincharu.
1: Those days bharatiyas got admission into Oxford University so to secure ICS.
0: Varandanni puraskarinchukoni వారికి ఒక చక్కని సందేశాన్ని అందిస్తూ వచ్చాడు మ్యాక్స్ ముల్లర్.
1: మ్యాక్స్ ముల్లర్ గేవ్ మెసేజ్ టు దీస్ ఎంట్రన్స్ ఇన్ టు ఐసిఎస్ కోర్స్.
0: ఇండియా వాట్ ఇట్ కెన్ టీచ్ అస్ అనే ఒక పుస్తకం రాశాడు.
1: హీ హాస్ రిటన్ ఎ బుక్ కంటైనింగ్ ది ఇన్ఫర్మేషన్ దట్ వాట్ ఇండియా వుడ్ గివ్ దెమ్.
0: టీచ్ అస్
1: వాట్ ఇట్ వుడ్ టీచ్.
0: ఏమి చేస్తా ఉంది మనకు టీచింగ్?
1: వాట్ ఈస్ దట్ ఇట్ టీచెస్ అస్?
0: సత్యం వద, ధర్మం చర, మాతృదేవో భవ, పితృదేవో భవ. ఇవి ప్రధానమైనటువంటి ఫోర్ పిల్లర్స్ ఈ యొక్క భారతీయ సంస్కృతి యొక్క భవనం అనుకో అన్నాడు.
1: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ భారతీయ కల్చర్ దర్ ఆర్ ఫోర్ పిల్లర్స్. వన్, స్పీక్ ట్రూత్. సెకండ్, ఫాలో రైచియస్నెస్. మదర్ ఇస్ గాడ్. ఫోర్త్ వన్, ఫాదర్ ఇస్ గాడ్.
0: వేదమునందు ఆవిర్భవించినటువంటి యొక్క సమస్త ధర్మములు కూడాను భారతీయ సంస్కృతి యొక్క అంగములే.
1: ఆల్ ధర్మస్, there are all the different limbs, components of Veda.
0: ee sanskruti yokka prabhavamunu puraskarinchukoni Wilson ane 20 German man chaala dinni varnistu vachadu.
1: Basing on all these qualities, Wilson German narrated it in different ways.
0: Parasara Maharshi likinchinatvanti yokka puranam yokka tattvanni taanu English lo tarjuma chestu vachadu.
1: He also translated epics into English.
0: ఆ తర్జుమా చేసినటువంటి యొక్క ఈ పద్మపురాణం యొక్క ప్రభావమును కూడాను చక్కగా వివరిస్తూ కలియుగమునందు పర్తి అనే గ్రామంలో సత్య అనే పేరుతో 5 అడుగుల 3 ఇంచులు ఉండేటువంటి యొక్క వ్యక్తి ఉద్భవిస్తాడని కూడాను దానిలో ఉంటుండాలి.
1: As he was translating Padma Purana, there is a specific mention of this. That there in a village by name Parthi, The one by name Satya, 5 feet 3 inches, would be born there.
0: ఈ యావత్ ప్రపంచమని ఆకర్షింపజేసేటువంటి ఒక biggest magnet అన్నాడు.
1: He described that Satya is the biggest magnet that would draw, that would attract the entire world.
0: కనుక ఈ విధమైనటువంటి నాడీ గ్రంథములంతా కూడాను పరాశర మహర్షి అనేక విధములైనటువంటి ఒక భారతీయ యొక్క భవిష్యత్తును గురించి వ్రాస్తూ వచ్చాడు.
1: Sage Parashara also described what lies ahead in future.
0: Wilson Bontanani, Aina, Manu Chakravarti rasinatuvanti oka dharma shastramunu goppaga tarjuma chestu Manu's Law aneetuvanti book rastu vachadu.
1: Wilson also wrote a book by name Manu's Law, which is the translation of the book written by Manu.
0: ఈ యొక్క మన శాస్త్రంలో లేనటువంటి యొక్క తత్వములు ఏ శాస్త్రమునందు కాని ఏ యొక్క కాలమునందు కాని ఏ దేశమునందు కూడా లేవు అని నిర్ణయించుతూ వచ్చాడు.
1: ఇట్ ఈస్ క్లియర్లీ డిసైడెడ్ ఆల్ దోస్ థింగ్స్ కంటైన్డ్ ఇన్ దిస్ మనుస్ కాంపోజిషన్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్.
0: కనుక భారతీయ సంస్కృతి అనేక రంగముల చేత అనేక భావముల చేత యావత్ ప్రపంచమును కూడాను అరికట్టుకున్నది.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ could encompass the entire world because of its strength.
0: Kalukane vyasudu enna bharate tanna bharata annadu anaga bharatamulo lenetuvantivi ee deshamulo kuda levu annadu.
1: That's what Vyasa said. What is not there in Bharat is not present anywhere.
0: Sarvamu bharatamunde untunnavi.
1: Everything is present in Bharat.
0: Kalukane itti bharat desham yokka sanskruti tattvanni ee naadu bharatiyule vismaristu vachunnaru.
1: Such mighty culture of Bharat is forgotten by Bharatiyas.
0: Kanuka Bharatiyulakka sampraapti gaani duradrushtamu gaani adrushtamu gaani vaari vaari sankalpam paina aadharapadi untundadi.
1: Therefore their deservedness, fortune or bad luck depend on their thoughts.
0: Adrushtam annanu ninna.
1: Yesterday we thought of adrushtam.
0: Adrushtam anaga drushtiki kanipinchinatvanti adrushtamu ani.
1: Adrushta, which is not seen with the eye.
0: ఈ అదృష్టం అనేటువంటిది ఎక్కడ మనకు ప్రాప్తిస్తుండాలి?
1: How do you deserve this adrushta?
0: సంకల్పములనేటువంటి బీజములు నాటి కర్మలనేటువంటి ఫలమును పొందుతున్నాం.
1: You sow the seeds of thought and reap the fruits of action.
0: కర్మ అనేటువంటి బీజములు నాటి మనము అభిమానము అనేటువంటి ఫలమును పొందుతున్నాం.
1: We sow the seeds of action and reap the fruits of attachment.
0: అభిమానం అనేటువంటి బీజములు నాటి శీలము అనేటువంటి ఫలమును పొందుతున్నాం.
1: వి సో ది సీడ్స్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ రీడ్ ది ఫ్రూట్స్.
0: శీలం అనే బీజములు నాటి అదృష్టం అనేటువంటి ఫలాన్ని పొందుతున్నాం.
1: వి సో ది సీడ్స్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ రీడ్ ది ఫ్రూట్స్.
0: కనుక అదృష్టం అనేటువంటిది
1: అదృష్ట
0: శీలం పైన ఆధారపడి ఉన్నది.
1: సో అదృష్ట డిపెండ్స్ ఆన్ క్యారెక్టర్.
0: శీలము అభ్యాసం పైన ఆధారపడి ఉన్నది.
1: ద క్యారెక్టర్ డిపెండ్స్ ఆన్
0: అభ్యాసం కర్మ పైన ఆధారపడి ఉన్నది.
1: హ్యాబిట్ డిపెండ్స్ ఆన్
0: కర్మ సంకల్పం పైన ఆధారపడి ఉంటుంది.
1: యాక్షన్ ఇన్ టర్న్ డిపెండ్స్
0: కనుకనే అదృష్టమునకు మన సత్సంకల్పములే మూలాధారము.
1: సో ఫర్ అదృష్ట ద గుడ్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: దురదృష్టమునకు ఏది కారణం?
1: వాట్ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ బ్యాడ్
0: లక్? దుస్సంకల్పములనేటువంటి బీజములు నాటి దురభ్యాసం అనేటువంటి ఫలములు పొందించుకుంటున్నాం.
1: వి సో ది సీడ్స్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ అండ్ దెన్ వి గెట్ ది బ్యాడ్ యాక్షన్స్ దేర్ ఆఫ్.
0: దురభ్యాసం అనేటువంటి బీజములు నాటి దుశ్శీలము అనేటువంటి యొక్క ఫలములు పండించుకుంటున్నాం.
1: వి సో ది సీడ్స్ ఆఫ్ బ్యాడ్ యాక్షన్స్ అండ్ కల్టివేట్ బ్యాడ్ క్యారెక్టర్.
0: దుశ్శీలము అనేటువంటి బీజములు నాటి దురదృష్టం అనేటువంటి దాన్ని పొందుతున్నాం.
1: వి సో ది సీడ్స్ ఆఫ్ బ్యాడ్ క్యారెక్టర్ అండ్ రీప్ ది ఫ్రూట్స్ ఆఫ్ బ్యాడ్ లక్.
0: కనుక అదృష్ట దురదృష్టములు రెండు కూడాను సంకల్పములపైనే ఆధారపడి ఉంటుంది.
1: దేర్ఫోర్ గుడ్ లక్ అండ్ బ్యాడ్ లక్ డిపెండ్ ఆన్ థాట్స్.
0: కనుక సంకల్పము అనేటువంటిది ఉత్తమమైనటువంటిది కావాలి.
1: దేర్ఫోర్ థాట్స్ షుడ్ బి నోబుల్.
0: ఇక్కడ స్వగృహే పూజ్యతే మూర్ఖ. మూర్ఖుడంటే ఎవరు?
1: హూ ఇస్ ఎ ఫూల్?
0: అనగా మంచి తెలిసి కూడాను దానిని విస్మరించి ఎంతమంది బోధించినప్పటికీ దానిని లెక్క చేయక పెడమార్గమును పట్టేటువంటి వాడు మూర్ఖుడు.
1: హూ ఇస్ ఎ ఫూల్? ద ఫూల్ ఇస్ ద వన్ హూ నోస్ వాట్ ఈస్ గుడ్ బట్ హీ ఫర్గెట్స్ ఇట్. Though taught by many, he will not practice what is good.
0: ఎన్ని విధములైనటువంటి మంచిని బోధించినప్పటికీ తన యొక్క దుర్గుణములను ఏమాత్రమును విడువక దానిపైనే పట్టుపట్టి సాధించేటువంటి వాడు మూర్ఖుడు.
1: He's only a fool who does not pay heed to all those things, good things that are told, but yet he would hold on to the bad.
0: సత్యం అంటే ఏమో తెలుసు.
1: He knows what is truth.
0: ధర్మం అంటే ఏమో తెలుసు.
1: He knows dharma.
0: దుర్యోధనుడు దుశ్శాసనుడుకు సర్వధర్మములు తెలుసు.
1: దుర్యోధన దుశ్శాసన నో ఆల్ ధర్మ.
0: కానీ ఆచరణలో ప్రవేశపెట్టేవారు కాదు.
1: But they have not taken them to practice.
0: సత్యం ఏది అని చక్కగా తెలుసు.
1: They know clearly what is truth.
0: కానీ అసత్యమనే పలికేటువంటి వారు.
1: But yet they always spoke
0: lies. తెలిసియు దానిని విస్మరించి తెలియనటువంటి యొక్క తత్వములను తాను ఆచరించేటువంటి వాడు మూర్ఖుడు అని.
1: A fool is the one, though he knows everything, but he forgets and acts.
0: దివ్యత్వాన్ని విస్మరించి లోకతత్వాన్ని అనుసరించేటువంటిది కూడా మూర్ఖత్వమే.
1: ఇట్స్ ఆల్సో ఫూలిష్నెస్ వేర్ నోయింగ్ ఫుల్లీ ది డివినిటీ వన్ ఫర్గెట్స్ అండ్ ఫాలోస్ ది వరల్డ్లీ వే.
0: మూర్ఖత్వం అనేటువంటిది మహా అధికమైపోయింది.
1: దిస్ ఫూలిష్నెస్ ఈస్ ఆన్ ద రైజ్ మోర్ అండ్ మోర్ టుడే.
0: కనుకనే దివ్య భావములు ఈనాడు మానవుని యందు ఆవిర్భవించాలి.
1: దేర్ఫోర్ Divine thought should find a place in man today.
0: దైవము గుణాతీతమైనటువంటి తత్వము.
1: God is beyond attributes.
0: దైవం అనగా ఏమిటి?
1: Who is God?
0: సర్వుల యందు ప్రవేశి ఉండినటువంటి ప్రేమనే దైవము.
1: God is the divine love present in all. Love is God.
0: అది సర్వుల యందు ఉంటున్నది.
1: That is in all.
0: పరమాత్ముడు తన యొక్క ప్రేమను సర్వ విధములా ఏ విధంగా ప్రకటిస్తున్నాడో అదే విధంగానే ప్రతి మానవుడు కూడాను తన యందున్నటువంటి ప్రేమ తత్వాన్ని ఆ విధంగా ప్రకటించాలి.
1: జస్ట్ ఎస్ గాడ్ మేనిఫెస్ట్ ఎక్స్ప్రెసెస్ హిస్ డివైన్ లవ్ ఇన్ ఎవ్రీబడి, సో ఆల్సో ఎవ్రీవన్ షుడ్ ఎక్స్ప్రెస్ హిస్ లవ్.
0: కనుక ప్రేమ అనేటువంటిది పరమ పూజ్యమైనటువంటిది.
1: దేర్ఫోర్ ది లవ్ ఇస్ సేక్రెడ్, మోస్ట్ సేక్రెడ్.
0: అనంతో వై ప్రేమ, అనంతమైనటువంటిది ఈ ప్రేమ.
1: లవ్ ఇస్ ఇన్ఫినిట్,
0: అప్రమాణమైనటువంటిది ఈ ప్రేమ.
1: ఇట్స్ బియాండ్ ఆల్ మెజర్.
0: అలాంటి తత్వాన్ని భగవత్ తత్వంగా భావించాలి.
1: We have to take the principle of love as divinity.
0: ఎంతటి బలవంతుడైనను, ఎంతటి మేధాశక్తి కలవాడైనను, ఎంతటి ధనవంతుడైనను ప్రేమను వ్యాపార రీతిగా కొనడానికి వీలు కాదు.
1: One might be physically strong, intelligent, wealthy, cannot buy love with money.
0: ఇది కేవలము అద్దెకి ఇచ్చినది కాని అద్దెకు పుచ్చుకున్నది కాని కాదు.
1: Neither it can be taken for rent nor rented out.
0: ఇది అప్పు ఇచ్చుకున్నది కానీ అప్పు తీసుకున్నది కానీ కాదు.
1: Neither it could be given as loan or could be received as loan.
0: ప్రేమ సర్వత్రా పరిపూర్ణమై ఉన్నటువంటిది.
1: Love is present in full measure everywhere.
0: ఈనాడు ఇట్టి ప్రేమను వ్యాపార రంగంలో ప్రవేశపెడుతూ వస్తున్నారు.
1: That love is made into a business today.
0: కనుక అట్టి ప్రేమను మనము ప్రేమపూర్వకంగా కూడాను మనం అందుకోవాలి.
1: Therefore, you have to receive love through love.
0: అది మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
1: That is the main aim, goal of human.
0: ఈనాడు అనేక విద్యలను అందుకుంటున్నారు.
1: We acquire various forms of
0: knowledge. అనేక శక్తులను సంపాదిస్తున్నారు.
1: We have many power.
0: అనేక పదవులను ఏలుతున్నారు.
1: We are in positions.
0: కానీ అది కాదు.
1: It's not that important.
0: పవిత్రమైనటువంటి ప్రేమను అందుకునేటువంటి యొక్క అర్హతను సంపాదించుకోవాలి.
1: We should deserve to receive the sacred love.
0: ఇట్టి పరమతత్వాన్ని మనం బోధించే నిమిత్తమై వేదములు అనేక విధములుగా కూడాను అనేక శాఖోపశాఖములుగా అభివృద్ధి పొంది మానవులకు ప్రబోధిస్తూ వస్తుంది.
1: వేద విత్ ఆల్ ఇట్స్ బ్రాంచెస్ టీచెస్ దిస్ ప్రిన్సిపల్ యాజ్ టు హౌ టు రిసీవ్ ద డివైన్ లవ్.
0: ప్రేమతత్వం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ లవ్?
0: ప్రేమకు రూపము లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
0: అయితే ఈ ప్రేమతత్వం అనుభూతికి మాత్రము సర్వరూపములు ఉంటున్నది.
1: హౌఎవర్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇట్ హ్యాస్ మెనీ ఫార్మ్స్.
0: ఇది ఎలాంటి రూపంలో ధరిస్తే అలాంటి రూపాన్ని పొందుతుంది.
1: ఇట్ కెన్ అస్యూమ్ ఎనీ ఫార్మ్ యాజ్ ఇట్ డిసైడ్.
0: ఎవరినైనా ప్రశ్నించవచ్చును, గాలికి ఏమి రూపము అని చెప్పవచ్చు.
1: యూ కెన్ క్వశ్చన్ ఎనీబడీ వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్.
0: గాలికి రూపము లేదు.
1: ఎయిర్ హ్యాస్ నో ఫార్మ్.
0: కానీ గాలి ఉన్నది.
1: యట్ ఇట్ ఎగ్జిస్ట్.
0: గాలియే లేకపోతే నీవే లేవు.
1: వితౌట్ ఎయిర్ యూ డోంట్ లివ్.
0: అయితే దీనికి రూపం ఏ రీతిగా నీవు నిర్ణయించగలవు?
1: దెన్ హౌ డు యూ డిసైడ్ ఇట్స్ ఫార్మ్?
0: ఫుట్బాల్ లో పోస్తే ఫుట్బాల్ రూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇన్ ది ఎయిర్ ఇస్ ఇన్ ది ఫుట్బాల్ ఇట్ ఈస్ ఆఫ్ దట్ ఫార్మ్.
0: బెలూన్ లో వేస్తే బెలూన్ రూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇన్ ఎ బెలూన్ ఇట్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ ఎ బెలూన్.
0: అదే రీతిగానే ఏ యొక్క వ్యక్తి లోపల ఈ యొక్క ప్రేమతత్వం చేరుతుందో ఆ ప్రేమతత్వం ఆ రూపాన్ని ధరిస్తుంది.
1: As the love enters into a particular person, it assumes that form.
0: ఇంకా రెండవది నీరు.
1: Second, water.
0: నీరుకు ఏ రూపం ఉన్నది?
1: What form has it?
0: నీరుకు ఏ రూపము లేదు.
1: Water has no form.
0: ఎలాంటి కంటైనర్ లో పోస్తే అలాంటి రూపాన్ని ధరిస్తుంది.
1: It takes the form of the container.
0: కనుకనే ఆకారంను పురస్కరించుకునియే ఆకారం యొక్క తత్వాన్ని ప్రేమ తత్వాన్ని నిరూపిస్తూ వస్తుంది.
1: దేర్ఫోర్ బేసింగ్ ఆన్ ది కంటైనర్ ఇట్ టేక్స్ ద ఫార్మ్ అండ్ దెన్ వీ థింక్ ఆఫ్ లవ్ దట్ వే.
0: కానీ ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: కంటైనర్ చూస్తున్నాడే కానీ దాని యొక్క అభావాన్ని ఏమాత్రము గుర్తించడం లేదు.
1: వాచెస్ ఓన్లీ ది కంటైనర్ బట్ నాట్ ది కంటైన్డ్
0: అనగా ప్రవృత్తి మార్గాన్నే ప్రవర్తిస్తున్నాడు కానీ నివృత్తి తత్వాన్ని అర్థం చేసుకోవటం లేదు.
1: హీ గోస్ బై ది అవుట్వర్డ్ టెండెన్సీ బట్ నాట్ ది ఇన్వర్డ్ ఫార్మ్.
0: భక్తి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ డివోషన్?
0: కేవలం ఏదో ధ్యానం చేయటము, జపము చేయటము, స్మరణ చేయటము ఇత్యాది భక్తిగా భావిస్తున్నారు.
1: వీ థింక్ దట్ మెడిటేషన్ ది చాంటింగ్ are the forms of devotion.
0: ఈ భక్తిని కూడాను నవవిధములైనటువంటి భక్తిగా నిరూపిస్తూ వస్తున్నారు.
1: There are 9 paths of devotion.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: chanting,
0: పాదసేవనం,
1: service,
0: వందనం,
1: salutations,
0: అర్చనం,
1: worship,
0: స్నేహం,
1: friendship,
0: ఆత్మనివేదనం,
1: surrender.
0: ఈ నవవిధ మార్గములో ఆత్మ నివేదనకు ముందున్న స్థానం ఏమిటి?
1: Among all the 9 paths of devotion, what is the penultimate?
0: స్నేహం,
1: friendship.
0: స్నేహం జరిగిన తర్వాతనే ఆత్మ నివేదన జరుగుతుంది.
1: When once there is friendship, it would lead to surrender.
0: అంతవరకు మాత్రం అర్పితము కాదు.
1: Till then you cannot surrender.
0: ఈనాడు అర్పితమనగా ఏమిటి?
1: Today what is meant by surrender?
0: అందించడం కాదు, తనది తాను ఇచ్చుకోవటమే.
1: Giving one's own self.
0: ఈ స్నేహాన్ని మనం పెంచుకోవాలి మొదలు.
1: We have to develop friendship first.
0: స్నేహం అంటే ఏంటి?
1: What is friendship?
0: హలో హలో అంటమా స్నేహం?
1: Friendship doesn't mean hello hello.
0: కాదు కాదు.
1: No.
0: రెండు దేహములు ఒక్క ప్రాణము అదే స్నేహం.
1: Two bodies in one life, that is friendship.
0: రెండు దేహములు ఎందుకూడను ఒక్క భావమే ఆవిర్భవించాలి.
1: In both the bodies there should be one thought.
0: అది మైత్రి అన్నారు.
1: That is మైత్రి.
0: మైత్రి.
1: మైత్రి.
0: మైత్రి అనగా మూడింటి యందు ఉండేటువంటి తత్వం ఒక్కటే.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ది సేమ్ ఫీలింగ్.
0: శరీరము, మనసు, ఆత్మ మూడింటి యందు ఉండేటువంటిది ఒక్కటే, అదే మైత్రి. అది నిజమైనటువంటి యొక్క స్నేహం.
1: ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద బాడీ, మైండ్ అండ్ స్పిరిట్, దట్ ఈస్ మైత్రి ఫ్రెండ్షిప్.
0: మై నేను,
1: మై ఐ,
0: దేని యందు? త్రీ, దేహము, మనసు, ఆత్మ తత్వం నందు.
1: The same thing there, where the body, mind and
0: spirit. అలాంటిది అర్పితమనేటువంటిది.
1: That is surrender.
0: అప్పుడే ఈ యొక్క దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
1: Then only you receive attained divinity.
0: నేను, నేనే, నీవు, నీవు అనుకున్నంత వరకు కూడా ఇది ప్రాప్తించదు.
1: So long you and I consider apart, you don't attain divinity.
0: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః అన్నాడు. ప్రతి ఒక్కరి ఎందు కూడా నాయంశమే ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ వన్ దర్ ఇస్ ద డివైన్ స్పార్క్.
0: మమైవాంసు సర్వభూత, సర్వభూతములు ఎందు కూడా మమైవాంసు.
1: ఇన్ ఆల్ క్రీచర్స్ యూ ఫైండ్ ద డివైన్ స్పార్క్.
0: కనుక నీవు ప్రత్యేకంగా ఉండినటువంటి వాడు కాదు.
1: సో యువర్ గాడ్ ఈస్ నాట్ సెపరేట్.
0: కేవలం దేహాభిమానం చేత నీవు ప్రత్యేకించినటువంటి వ్యక్తిగా నీవు భావిస్తున్నావు.
1: బికాస్ ఆఫ్ ది బాడీ అటాచ్మెంట్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సెపరేట్ అండ్ డిస్టింక్ట్.
0: కనుక ఈ మైత్రి తత్వాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలంటే చక్కని ఆజ్ఞను కూడా ఇది ప్రాప్తించదు.
1: సో లాంగ్ యూ అండ్ ఐ కన్సిడర్ అపార్ట్, యు డోంట్ అటైన్ డివినిటీ.
0: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః అన్నాడు.

0: Because of the body attachment, you consider yourself separate and distinct.
1: కనుక ఈ మైత్రితత్వాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలంటే చక్కని ఆజ్ఞను ప్రకారం నడుచుకోవాలి.
0: In order to understand the principle of maitri, we have to follow God's command.
1: ఈనాటి భక్తి తమ స్వార్థమునే లక్ష్యం ఉంచుకుంటారు కానీ దైవ ఆజ్ఞను ఏమాత్రం కూడా పాటించటం లేదు.
0: In the path of devotion, we think of all selfishness, but we don't follow the command of God.
1: ఇంకా ఎందుకు ఈ ఆజ్ఞలు ఇవ్వాలి?
0: Then why should the command be given?
1: భక్తి అంటే ఎక్కడ ఉంది?
0: Where is devotion?
1: చెప్పినదే చేయనప్పుడు ఇంక భక్తి అనేటువంటిది ఎక్కడ నుంచి ఉంటుంది?
0: When you don't follow, how do you call it devotion?
1: ప్రతి ఒక్కటి కూడా నువ్వు దైవ ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి.
0: Everything you have to follow as per God's command.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క మార్గం.
0: That is the true path.
1: ఎందుకనగా?
0: Why?
1: పురందర్దాస్ చెప్పాడు.
0: పురందర్దాస్ said,
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: మరెదు నిన్నే ధరగే బందే, నిన్ను మర్చిపోవడం చేతనే ఈ యొక్క ప్రపంచంలో నేను వచ్చి పుట్టాను.
0: ఐఎమ్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ఐ హావ్ ఫర్గాటెన్ యూ.
1: నిన్నే నేను హృదయంలో పెట్టుకుంటే నాకు జన్మమే లేదు.
0: హ్యాడ్ ఐ ఇన్స్టాల్డ్ యూ ఇన్ మై హార్ట్, ఐ వుంట్ హావ్ టేకెన్ బర్త్.

0: అందరి సంశయమునకు ఒక్కటే కారణం.
1: For all doubts, only one reason behind.
0: దేహాభిమానం ఉండినంత వరకు సంశయం అనేది మాత్రం వానికి వెదల్రి ఉండదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ బాడీ ఫీలింగ్, యు ఆర్ బౌండ్ టు హ్యావ్ డౌట్స్.
0: ఒక్కతూరి నీ విచారణ చేయి.
1: ఎంక్వైర్ వన్స్.

0: కొండలో రాతిపైన చెట్టు పుట్టింది.
1: యు ఫైండ్ ది ట్రీ గ్రోయింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్.
0: దానికి కట్టగట్టి నీరు పెట్టి ఎరువు పోసి ఎవరు పెంచారు?
1: హూ మెన్యూడ్ ఇట్, హూ వాటర్డ్ ఇట్ టు గ్రో?
0: నీవే పెంచావు.
1: యు హావ్ గ్రోన్ ఇట్.
0: నెమలిగే చిత్రబన్నవను బరిదవరియారో. ఈ నెమలికి ఎన్ని రకములైనటువంటి రంగులు వేశారు, ఎవరు వేశారు ఇవి?
1: హూ పెయింటెడ్ డిఫరెంట్ కలర్స్ టు ద పీకాక్?
0: ఎంత గొప్ప పెయింటర్ అయినప్పటికీ ఈ యొక్క నేచురల్ పెయింట్ కు విరుద్ధంగానే కనిపిస్తుంటారు.
1: హీ మే బి గ్రేటెస్ట్ పెయింటర్ బట్ ఇట్ కెన్ నాట్ బి నేచురల్.
0: కానీ దీనికి ఎవరు పెయింట్ వేశారు?
1: హూ పెయింటెడ్ పీకాక్?
0: ఎంత కళాకారుడు నీవు దేవుడా?
1: గాడ్, యు ఆర్ ఎన్ ఆర్టిస్ట్.
0: గొప్ప ఆర్టిస్ట్.
1: యు ఆర్ ఎ డివైన్ ఆర్టిస్ట్.
0: పవళ దాల తెగే కెంపిట్టెరియారో. పచ్చని చిరుకకు ఎర్రని మూతిని పెట్టాడు.
1: ద ప్యారెట్ హస్ గాట్ ద నోస్ ద బీక్ విచ్ ఇస్ రెడ్.
0: ఇది ఎవరు పెట్టారు?
1: హూ మేడ్ ఇట్ సో?
0: ఇవన్నీ కూడా ఏ సైంటిస్ట్ దీన్ని నిర్ణయం చేయగలరు?
1: హూ కెన్ డిసైడ్? ఎనీ సైంటిస్ట్ ఫర్ దట్ మ్యాటర్?
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి ప్రాకృత ధర్మంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు.
1: దే టేక్ ఇట్ దట్ ఇట్స్ ఎ నేచురల్ ప్రాసెస్.
0: కాదు, ఇది
1: నో,
0: ఇది కేవలం నివృత్తి మార్గము.
1: ఇట్ ఇస్ ఇన్ వర్డ్ పార్ట్.
0: దైవ సంకల్పం చేత సర్వములు కూడా జరుగుతుంటాయి.
1: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ గాడ్.
0: దైవ సంకల్పంతో జరగనటువంటిది ఈ జగత్తులో ఒక్కటే లేదు.
1: నథింగ్ కెన్ హ్యాపెన్ వితౌట్ గాడ్స్ విల్ ఇన్ దిస్ వరల్డ్.
0: అట్టి విశ్వాసాన్ని ఈనాడు మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ సచ్ ఫెయిత్ నౌ.
0: నేనెందుకు నేను? నేను మానవుడనా? నేను బీదవాడినా? కాదు కాదు.
1: ఎమ్ ఐ హ్యూమన్ బీయింగ్? ఎమ్ ఐ పూర్?
0: నేను నరుడను, నేను కేవలం హీనుడను అని భావిస్తున్నారు అనేక మంది.
1: మెనీ కన్సిడర్ దట్ దే ఆర్ హ్యూమన్స్, దే ఆర్ మీన్.
0: కానే కాదు.
1: సర్టన్లీ నాట్.
0: అందుకోసమనే పురందదాస్

0: ఓ దేవుడా, నీ ఉండినంత వరకు నేనెందుకు పరదేశిని అవుతాను, నేనెందుకు బీదవాడిని అవుతాను, నేను కాదు.
1: Oh God, so long you are there, how can I ever be poor? No.
0: అంతా నీవే చేస్తున్నావు.
1: You do everything.

0: బీదవాడిని అవుతాను.
1: When you have every right on me, how can I be poor?
0: నేను బీదవాడిని అయితే నీ హక్కులు నా పైన చెలాయించవు కదా.
1: When I am yours, you have got all the rights.
0: నేను నీ వాడనే కనుక నేను నీ హక్కులు నా పైన చెలాయిస్తున్నావు.
1: Since I am yours, you have got every right on me.
0: కనుక మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. అందరూ దైవాంశ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ స్పార్క్స్ ఆఫ్ డివైన్.
0: అట్టి సత్యాన్ని గుర్తించి
1: knowing the such a truth,
0: అట్టి దైవంతో చేరడానికి ప్రయత్నించాలి.
1: వన్ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బి ఇన్ ది కంపెనీ ఆఫ్ గాడ్.
0: ఎన్ని చదువులు చదివినప్పటికీ, ఎన్ని పదవులు ఏరినప్పటికీ, కేవలము పదవిలో ఉండినంత వరకు గౌరవమే.
1: You may have very high education, you may be in position, you will be respected until you are in position.
0: పదవులు పోయిన తర్వాత ఎవరు నిన్ను గౌరవిస్తున్నారు?
1: The moment post is lost, who will respect you?
0: కాదు, దైవ సన్నిధిని ఇచ్చినటువంటి వానికి ఎక్కడ ఉండినా గౌరవమే.
1: If one is close to God, he will be respected.
0: అడవులు యందున్న,
1: maybe in the forest,
0: ఆకాశమునున్న,
1: orange sky,
0: పట్టణమునున్న,
1: city,
0: పల్లెనున్న,
1: village,
0: గుట్ట మీదనున్న,
1: mountain top,
0: పట్టేటబడి ఉన్న,
1: or in the deep sea,
0: ఒక్కటే దైవం, ఒక్కటే దైవం.
1: God is one.
0: తన అభిష్టం నెరవేరినా దైవము, లేకపోతే దయ్యము.
1: When his desire is fulfilled, దైవము. God is not fulfilled, దయ్యము, the demon.
0: కాని అతనే దయ్యము, కాని దైవం దయ్యం కాదు.
1: In fact, you are the demon, the దయ్యము, but not God, దైవ.
0: నీకు లోక వాంఛలతో నింపుకున్నటువంటి నీ హృదయానికి నీవే దయ్యంగా భావిస్తున్నావు.
1: Because you have filled your heart with worldly desires, you are దయ్య, the demon.
0: కనుక నీ దయతో నింపుకో.
1: Fill it with daya, compassion.
0: ఈ లోక వాంఛలతో నింపుకోవద్దు.
1: Don't fill it up with worldly desire.
0: ఒక ట్యాంక్ లోపల మంచి ప్యూర్ వాటర్ ఫిలప్ చేస్తే ట్యాప్స్ లోపల ప్యూర్ వాటరే వస్తుంది.
1: If you fill the tank with pure water, you will draw the pure water out of the taps.
0: ఆ ట్యాంక్ అంతా కూడా డర్టీ వాటర్ ఫిలప్ చేస్తే ట్యాప్స్ లో అంత డర్టీ వాటరే వస్తుంది.
1: If you fill the tank with dirty water, you will get the same out of
0: the tap. తత్ భవతి.
1: As is
0: నీ భావమును పురస్కరించుకుని దైవం అన్ని రూపముగా నీకు గోచరిస్తుంటాడు.
1: As is the feeling, so is the manifestation of the Lord.
0: రామాయణంలో కూడా చెప్పాను.
1: It said in Ramayana.
0: యముడెవరు, రాముడెవరు?
1: Who is Yama, God of death? Who is Rama, God?
0: యముడే రాముడు, రాముడే యముడు.
1: యముడు is రాముడు, రాముడు is యముడు.
0: యముడు వేరు, రాముడు వేరు కాదు.
1: They are not separate.
0: పాదక్రాంతుడై శరణు వచ్చినటువంటి యొక్క విభీషణునికి రాములు దేవుడిగా కనిపించాడు.
1: విభీషణ, who has surrendered to Rama, Rama is God.
0: కానీ దుర్మార్గంలో ప్రవర్తించి దుష్టతనంలో చరించటం చేత రావణునికి రాముడే యముడయ్యిపోయాడు.
1: బట్ రావణ, హూ ఇస్ ఫుల్ ఆఫ్ వికెడ్ థాట్ అండ్ వికెడ్ యాక్షన్, రామా గాడ్ అపియర్డ్ యాజ్
0: ఓం నమో నారాయణాయ అని చింతిస్తున్నటువంటి ప్రహ్లాదునికి నారాయణుడే దైవంగా కనిపించాడు.
1: టు ప్రహ్లాద, నారాయణ అపియర్డ్ మేనిఫెస్టెడ్ యాజ్ గాడ్.
0: నామరూపముల్నే ఆధారంగా తీసుకున్నటువంటి హిరణ్యకశిపునికి ఆ యొక్క నారాయణుడే యముడుగా మారిపోయాడు.
1: బట్ హిరణ్యకశిపు హస్ గాన్ బై ది నేమ్ అండ్ ది ఫామ్, ది వెరీ గాడ్ అపియర్డ్ యాజ్ యమ, ద గాడ్ ఆఫ్ డెత్.
0: దుష్టగుణముల చేత దయా దాక్షిణ్యముల రహితుడైపోయి సొంతం సోదరుని హింసించడానికి పూనుకున్నటువంటి యొక్క కంసునికి యముడుగా కనిపించాడు కృష్ణుడు.
1: Therefore the Kamsa was ready to harm his own brother without any compassion or any mercy.
0: ఆ కంసుని యొక్క తండ్రి అయినటువంటి ఉగ్రసేనునికి కృష్ణుడు దైవంగా కనిపించాడు.
1: Whereas to Agrasena, Krishna
0: is God. యముడు వేరు కాదు.
1: Therefore God and Yama are not different.
0: అంత నీ యొక్క భావములు పురస్కరించుకొని వస్తుంటాయి.
1: Everything is based on your feeling.
0: కాబట్టి దుష్టత్వమునకు అదృష్టత్వమునకు ఇది ఏ మూల కారణములు.
1: దేర్ఫోర్ దిస్ ఇస్ ది మెయిన్ రీజన్ ఫర్ దట్ విచ్ ఇస్ అపారెంట్ విచ్ ఇస్ నాట్ అపారెంట్.
0: కనుక మొట్టమొదట మనం అదృష్టులు కావాలి.
1: సో వీ షుడ్ డిజర్వ్ దట్
0: అదృష్టం. కావాలంటే చక్కని శీలవంతమైనటువంటి గుణం కలగాలి. అట్టి గుణవంతుడే చక్కని కర్మలు ఆచరిస్తాడు.
1: ద వన్ విత్ వర్చ్యూస్ విల్ డు గుడ్
0: యాక్షన్. ఎట్టి కర్మలు? సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం.
1: All actions are to please God.
0: ఈ కర్మలు చేసినా దైవ కార్యములుగానే భావిస్తూ వస్తుంటాయి.
1: He considers all as divine actions.
0: అట్టి వానికి సత్ సంకల్పములే.
1: He will have good thoughts.
0: మంచి సంకల్పములే ఆవిర్భవిస్తుంటాయి.
1: He will entertain good
0: thoughts. దుష్ట సంకల్పములు దరి అయినా చేరవు.
1: Bad thoughts will not approach him.
0: కనుక
1: so
0: మనము భగవత్ యొక్క భావాన్ని మనం హృదయమునందు ఉంచుకొని ఈ ప్రాకృతమైనటువంటి కర్మలను సక్రమమైన కర్మలుగా మనం ఆచరిస్తూ రావాలి.
1: Therefore we should preserve and entertain divine thoughts in our heart and proceed in physical actions in the world.
0: ఈ ICS చదివేక పోయినటువంటి విద్యార్థులకు మ్యాక్స్ ముల్లర్ చక్కని ఇదే ఉపదేశం చేశాడు.
1: మ్యాక్స్ ముల్లర్ గేవ్ వెరీ గుడ్ టీచింగ్ టు దోస్ స్టూడెంట్స్ హూ హావ్ గాన్ దేర్ ఫర్ IAS ICS.
0: టీచ్ అయిన తర్వాత
1: బికమ్ ఎ టీచర్.
0: ఒక ICS ఆఫీసర్ మ్యాక్స్ ముల్లర్ ను చూడటానికని వెళ్ళాడు.
1: One ICS officer went to visit
0: Max Muller. నాలుగు వేదములు కూడాను తర్జుమా జరుపుతూ ఉంటున్నాడు.
1: మాక్స్ ముల్లర్ ట్రాన్స్లేటెడ్ ఆల్ ఫోర్ వేదాస్.
0: భారతదేశం నందు కూడాను లేరు అంతటి చక్కని సంస్కృతం చదివినటువంటి వాడు.
1: ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ సంస్కృత్. నన్ కెన్ ఎవర్ ఈక్వల్ హిమ్.
0: ఈ సంస్కృతంలోనే అనేక శ్లోకములు కూడాను వ్రాస్తూ వచ్చాడు.
1: హి ఆల్సో కంపోజ్డ్ మెనీ వర్సెస్ ఇన్ సంస్కృత్.
0: భారతదేశంలో నేను తిరిగి పుట్టేటువంటి ఒక ప్రాప్తి ఉంటే నేను భారతదేశంలో పుట్టాలి అనుకున్నాడు.
1: ఇఫ్ ఎవర్ ఐ యామ్ టు బి బోర్న్, హి వాంటెడ్ టు బి బోర్న్ హియర్ ఇన్ భారత్.
0: భారతదేశం ఇంత డస్ట్ అయిన కూడా తన తప్పన వేసుకుంటే నేను ఎంతో అదృష్టవంతుని అన్నాడు.
1: హి థాట్ ఇట్ ద ఫార్చ్యూన్ టు హ్యావ్ డస్ట్ ఆఫ్ భారత్ ఆన్ హిస్ హెడ్.
0: అలాంటి ఉద్దేశంతో ఉత్సాహంతో ఉండినటువంటి ఒక మ్యాక్స్ ముల్లర్ చూడటానికి ఒక ఐసీఎస్ ఆఫీసర్ వెళ్లాడు.
1: వన్ ఐసీ ఆఫీసర్ వెంట్ దేర్ టు విజిట్ మ్యాక్స్ ముల్లర్.
0: విజిటింగ్ కార్డు పంపించాడు లోపలికి.
1: హి సెంట్ ది విజిటింగ్ కార్డ్ ఫస్ట్.
0: ఈ విజిటింగ్ కార్డు పంపించే సమయం లోపల
1: అట్ దట్ టైమ్
0: మ్యాక్స్ ముల్లర్ ఒక వేదము లోపల ఒక విధమైనటువంటి ఒక సూక్తికి అర్థం తెలియకుండా యోచన చేస్తూ ఉన్నాడు.
1: అట్ దట్ టైమ్ మ్యాక్స్ ముల్లర్ వాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ డీప్ థాట్ as he was translating one important verse.
0: భగవద్గీత ఎందుకున్నటువంటి యొక్క కవిం పురాణం అనుశాస్తం రణో రణీయాంశమ స్మరజ్య సర్వస్య దాతారం చింతరూపం ఆదిత్యవర్ణం తమస పరస్థాత్ అన్నాడు. గొప్పగా వేశాడు. దీనికి అర్థం ఏమిటి అని యోచన చేస్తూ ఉన్నాడు.
1: హీ వాస్ థింకింగ్ ఆఫ్ ది మీనింగ్ ఆఫ్ ఎన్ ఇంపార్టెంట్ వర్స్ ఇన్ భగవద్గీత.
0: చూచాడు ఈ కార్డు.
1: హీ సా దిస్ విజిటింగ్ కార్డ్.
0: ఆ కార్డు ఏమిటి?
1: వాట్ ఈస్ దేర్?
0: ఎవరు ఈ యొక్క వ్యక్తి పేరు? ఏం పేరు?
1: వాట్స్ ది నేమ్ ఆఫ్ ది పర్సన్?
0: చతుర్వేద అమరేశ్వర శాస్త్రి అని రాశాడు.
1: హిస్ నేమ్ ఇస్ చతుర్వేద అమరేశ్వర శాస్త్రి.
0: ఆ మ్యాక్స్ ముల్లర్ చాలా ఆనందించాడు.
1: మ్యాక్స్ ముల్లర్ వాస్ హ్యాపీ.
0: అతను సర్వెంట్ కంతా నీవు రెండు కప్స్ కాఫీ టీ రెడీ చేసి పెట్టు అన్నాడు.
1: హి ఆర్డర్డ్ ది సర్వెంట్ టు రెడీ టూ కప్స్.
0: నాకు ఒక్క వేదమే తెలియదు. ఇతను ఎవరో చతుర్వేద శాస్త్రి. నాలుగు వేదములు కూడా తెలిసినటువంటి వాడు వచ్చినాడు. ఎంత అదృష్టవంతుని నేను.
1: మ్యాక్స్ ముల్లర్ థాట్ దిస్ వే, ఐ డోంట్ నో ఈవెన్ వన్ వేద. ఐఎమ్ సో లక్కీ అండ్ ఫార్చునేట్ టు హ్యావ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ఫోర్ వేదాస్ టుడే.
0: ఫోర్ వేదాస్, చతుర్వేద శాస్త్రి.
1: చతుర్వేద శాస్త్రి ద నేమ్.
0: ఆ పేరు వింటానే ఆనందించాడు ఈ మ్యాక్స్ ముల్లర్.
1: మ్యాక్స్ ముల్లర్ వాస్ ఇమెన్స్లీ హ్యాపీ.
0: తక్షణమే అతన్ని దగ్గరికి వెళ్లి తీసుకుని వచ్చాడు లోపల.
1: ఇమ్మీడియట్లీ బ్రాట్ హిమ్ ఇన్.
0: వెరీ లక్కీ మ్యాన్ ఐఆమ్ అని అన్నాడు.
1: హి సెడ్ ఐఎమ్ లక్కీ మ్యాన్.
0: కూర్చోబెట్టాడు, ఇచ్చాడు.
1: హీ మేడ్ హిమ్ సిట్.
0: ఎక్కడ నుంచి వచ్చారంటే నేను ఇండియా నుంచి వచ్చానన్నాడు.
1: వేర్ డు యు కమ్ ఫ్రమ్? హీ సెడ్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా.
0: నేను వేదానికి తర్జుమా చేస్తున్నాను.
1: ఐఎమ్ ట్రాన్స్లేటింగ్.
0: మీరు చతుర్వేద శాస్త్రి.
1: యు ఆర్ చతుర్వేద శాస్త్రి.
0: దీనికి అర్థం ఏమిటి అని అడిగాడు.
1: హీ జస్ట్ ఆస్క్ వాట్స్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్.
0: వేదాలు యూజ్లెస్, వేదాస్ నాకేం తెలియదు అన్నాడు.
1: హీ సెడ్ వేదాస్ దే ఆర్ యూజ్లెస్, ఐ డోంట్ నో ఎనీథింగ్.
0: తాను స్తంభించిపోయాడు.
1: హీ వాస్ స్టన్డ్.
0: ఏమిటి, భారతదేశం నుంచి వచ్చి చతుర్వేద శాస్త్రిని పేరు పెట్టుకుని వేదముల్నే విమర్శిస్తున్నాడా? టుడే ఇస్ మై బ్యాడ్ లక్ అన్నాడు.
1: హియర్ ఇస్ ఎ పర్సన్ ఫ్రమ్ భారత్ విత్ ద నేమ్ చతుర్వేద శాస్త్రి. హీ క్రిటిసైజెస్ వేద. టుడే ఇస్ ఎ బ్యాడ్ డే, హీ సెడ్.
0: చూచారా, విదేశీయుల్లో ఉండినటువంటి యొక్క విశ్వాసములు, విదేశీయుల్లో ఉండినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క భావములు, భారతదేశంలో జన్మించి భారతీయుడని పేరు పెట్టుకుని భారత నీరు త్రాగి భారత అన్నం భుజించి భారత గాలిని పీల్చినటువంటి భారతీయునికి ఈ విశ్వాసాలు లేకుండా పోతున్నాయి.
1: యు సీ ది అమౌంట్ ఆఫ్ ఫెయిత్ అండ్ సాంక్టిటీ అటాచ్డ్ టు వేదిక్ టెక్స్ట్ బై ఫారినర్స్. ద భారతీయస్ హు డ్రింక్ ద వాటర్, హు బ్రీత్ ది సేమ్ ఎయిర్, హు టేక్ ది సేమ్ ఫుడ్ డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ ఫెయిత్.
0: సంకల్పించుకున్నాడు మ్యాక్స్ ముల్లర్.
1: మ్యాక్స్ ముల్లర్ థాట్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్,
0: ఇంక నేను భారతదేశానికి పోనక్కర్లేదన్నా.
1: ఐ డోంట్ నీడ్ టు గో టు భారత్ ఎనీమోర్.
0: భారతదేశానికి పోతే నా బుర్ర ఏమైపోతుందో.
1: వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇఫ్ ఐ గో టు భారత్?
0: నేను ఇప్పుడు చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటున్నాను.
1: టుడే ఐఎమ్ ప్యూర్ అండ్ సీక్రెట్.
0: నిర్మమో నిరహంకారి సశాంతి మరగచ్చతే. ఇంత నిర్మలంగా ఇంత నిశ్చలంగా ఉంటున్నాను నేను.
1: ఐఎమ్ ప్యూర్ అండ్ స్టడీ.
0: అక్కడ ఆ సహవాస దోషంతో ఏమైపోతుందో.
1: బికాస్ ఆఫ్ ది కంపెనీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్
0: అని చెప్పడము. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఈ కంపెనీల చేతనే మానవుడు చెడిపోతున్నాడు.
1: మ్యాన్ రూయిన్స్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ ద కంపెనీ.
0: మంచి వారితో చేరితే మంచి గుణములు వస్తున్నాయి.
1: ఇఫ్ యూ ఆర్ గుడ్ కంపెనీ,
0: చెడ్డ వారితో చేస్తే చెడ్డ గుణములు వస్తున్నాయి.
1: ఇన్ బ్యాడ్ కంపెనీ డెవలప్ బ్యాడ్ క్వాలిటీ.
0: మన చింత మంచి పవిత్రమైనటువంటి వస్తువులు మనం పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ షుడ్ హావ్ సీక్రెట్ ఆబ్జెక్ట్స్ అరౌండ్.
0: మీరు అనుకుంటారు స్వామి ఏదైనా ఉంగరాలు ఇచ్చినా లేక గడియారాలు ఇచ్చినా ఇంకే విధమైన రక్షలు ఇచ్చినా ఇదంతా ఏదో ప్రాపంచికంగా మా తృప్తి కోసం ఇచ్చాను. చాలా పొరపాటు.
1: యు థింక్ స్వామి ఇస్ ప్రెజెంటింగ్ అస్ గిఫ్టింగ్ ద రింగ్స్ అండ్ ది లాక్స్ అండ్ వాచెస్.
0: ఆ విధంగా మీరు భావించకండి.
1: డోంట్ థింక్ సో.
0: మీ భవిష్యత్ యొక్క జీవితానికి ఇది ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి సోపానములు.
1: ఫర్ యువర్ ఫ్యూచర్ ఇట్ ఇస్ ఎ లాడర్ దట్ విల్ యూ దట్ విల్ టేక్.
0: ఈ పవిత్రమైనటువంటి వస్తువులు నీ యొక్క దీనిపైన ధరించినప్పుడు పవిత్రమైన భావాలే వస్తుంటాయి.
1: సో లాంగ్ యూ హ్యావ్ దీస్ సీక్రెట్ ఆబ్జెక్ట్స్ యూ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
0: అరణ్యవాసం లోపల సీత రాములకు చెప్పింది.
1: దిస్ వాట్ సీత సెడ్ టు రామ దేర్ ఇన్ ద ఫారెస్ట్.
0: రామ,
1: రామ
0: నీవు తాపస వేషమును ధరించావు.
1: యు ఆర్ ఇన్ ది డ్రెస్ ఆఫ్ ఎన్ అసెటిక్.
0: కేవలం అరణ్యములో సంచరిస్తున్నావు.
1: యు మూవ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్.
0: సర్వ సౌఖ్యములతో కూడినటువంటి రాజ్యాన్ని కూడా నువ్వు నీవు త్యజించావు.
1: యు హావ్ గివెన్ అప్ ది కింగ్డమ్ ఆఫ్ ఆల్ కన్వీనియన్స్.
0: నీకు రైట్ ఉండినప్పటికీ నీవు ఏమాత్రం అక్కర్లేదని త్యాగం చేశావు.
1: దో యు హావ్ రైట్, యు హావ్ నాట్ ఎక్సర్సైజ్.
0: అమృతత్వ మానసు త్యాగేనికి అమృతత్వం, ఇంతటి పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపడానికి వచ్చావు.
1: యు హావ్ కమ్ హియర్ టు లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
0: కానీ
1: బట్
0: ఎందుకు నీవు ఈ యొక్క ధనస్సులంతా పెట్టుకున్నావు?
1: వై డు యూ క్యారీ ద బౌ విత్ యూ?
0: ఈ యొక్క అస్త్రములు నీ వెంట ఉండకూడదు.
1: యూ షుడ్ హ్యావ్ బౌ అండ్ యారో.
0: అస్త్రములు వెంట ఉంటుంటే దాన్ని హింసించడానికి హింసాభావం కూడా ప్రారంభిస్తుంది.
1: సో లాంగ్ యూ క్యారీ బౌ అండ్ యారో, యూ విల్ హ్యావ్ ది టెండెన్సీ టు బి వయలెంట్.
0: హింసించడానికి వచ్చావు నీ అరణ్యానికి.
1: వై డు యూ కమ్ హియర్ టు రిసార్ట్ టు వయలెంట్?
0: అరణ్యములో సహజంగా సంచరించేటువంటి మృగములు తన యొక్క గృహములో సంచరించినట్టుగా ఉంటాయి.
1: దట్ సో మెనీ అనిమల్స్ మూవింగ్ అబౌట్ ఫ్రీలీ ఇన్ ఎ నేచురల్
0: వే. తన ఇంట్లో తాను స్వయంగా సంచరిస్తూ స్వేచ్ఛగా సంచరిస్తున్నటువంటి మృగాలను చంపటము, ఇది హింస కాదా?
1: వెన్ దే మూవ్ అబౌట్ ఫ్రీలీ ఇన్ దేర్ ఓన్ అబోర్డ్, ఈజ్ ఇట్ నాట్ బ్యాడ్ టు హార్మ్?
0: అది ఏమి హింస చేస్తున్నాయి?
1: Then what harm they have put you to?
0: కానీ ఎందుకోసం ఈ ధనుస్సును తీసుకుని వచ్చావు?
1: Why do you carry this bow and arrow?
0: ఈ విధంగా ఎలాంటి వస్తువులు మన దగ్గర ఉంటే అలాంటి భావాలు ఆవిర్భవిస్తుంటాయి.
1: The object that you carry will certainly reflect upon the
0: thought. చాలా మంది పిల్లలకు తెలుసును.
1: Many of you know.
0: చేతిలో పెన్ను ఉంటుంటే ఊరికి ఏదో రాస్తుంటారు, గోడల పైన రాస్తుంటారు, చేతుల పైన. ఈ రాయటం అనేటువంటి అలవాటు.
1: If you have got the pen on hand, you go on scribbling something on the paper on hand.
0: చిన్న చాకేగిన ఉంటుంటే, కత్తి ఉంటుంటే, దాంతో ఏదో గోర్లు చివురుకుంటావు, ఇంకేమేమో చేస్తావు, కర్రలంతా చేస్తావు, ఏమేమో చేస్తుంటావు.
1: If you have a small knife on hand, you will be cutting the nails or something or other.
0: ఎందుకంటే పాత జన్మం యొక్క వాసన కోత జన్మం యొక్క తత్వము.
1: Because there are all the tendencies of the previous life.
0: కనుక ఇవన్నీ మనం దగ్గర పెట్టుకోకూడదు. మంచి మన దగ్గర పెట్టుకోవాలి. కంఠంలో మంచిది ధరించాలి.
1: Put on good things.
0: కంఠస్య భూషణం సత్యం.
1: ఇట్స్ ఓన్లీ ట్రూత్ దట్స్ రియల్ జ్యూవెల్.
0: అయితే శబ్దంలో సత్యం వస్తుండాలి, కానీ కంఠానికి భూషణం దైవ స్వరూపము.
1: ఇట్స్ ఓన్లీ ది డివైన్ ఫామ్ విచ్ ఇస్ ది రియల్ జ్యూవెల్ టు యువర్ నెక్.
0: ఇంకా హస్తస్య భూషణం దానము అన్నారు.
1: అండ్ ది జ్యూవెల్ టు ది హ్యాండ్ ఇస్ చారిటీ.
0: కాదు, ఆ దానంతో పాటు దైవానుగ్రహంతో పొందినటువంటి యొక్క రింగులు కూడా ధరించాలి.
1: అలాంగ్ విత్ చారిటీ షుడ్ ఆల్సో వేర్ ది రింగ్.
0: ఇవన్నీ మనకి ఎందుకు అని అనుకుంటారు చాలా మంది.
1: ఇమేజింగ్ వై దే ఆర్ గిఫ్టెడ్.
0: యథార్థాన్ని గుర్తించుకోలేని వ్యక్తులే ఈ విధమైనటువంటి భావాలకు గురి అవుతుంటారు.
1: దోస్ హూ డు నాట్ అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: ఇవన్నీ భారతీయ సంస్కృతి యందు ఎంత పవిత్రమైనవో ఉన్నాయి.
1: As per the culture of Bharat, they are all sacred.
0: ఇప్పుడు సంస్కృతి అంటే మీరు కనుక్కోండి.
1: You understand what's culture?
0: ఏమిటి సంస్కృతి అంటే?
1: What is culture?
0: సంస్కరింపబడినటువంటిదే సంస్కృతి.
1: That which is refined is culture.
0: ఎట్లా?
1: How?
0: ఇప్పుడు వరి పండుతుండాలి పంటగా.
1: You find the paddy crop growing.
0: అయితే పండినటువంటి దానిని గడ్డిగానే తెచ్చుకుని భుజిస్తున్నావా?
1: Do you eat in their original form the
0: paddy? నుంచి ప్యాడీని సెపరేట్ చేస్తున్నావు.
1: You separate the paddy from the grass.
0: ఈ ప్యాడీగా ఉన్నటువంటి పొట్టునంతా తీసివేస్తున్నావు.
1: You remove the husk around the grain.
0: ఈ రైస్ నంతా తిరిగి వండి అన్నంగా చేసుకుంటున్నావు.
1: You cook the rice.
0: దీన్ని అగ్నిపాకం జరిగిన తర్వాతనే నీవు భుజిస్తున్నావు.
1: ఆఫ్టర్ కుకింగ్ ఓన్లీ యూ ఈట్.
0: కనుకనే అగ్ని సంస్కారం జరిగిన తర్వాత నీ ఆహారంగా మారుతుండాలి.
1: సో ఫుడ్ ఈజ్ రిఫైన్డ్ బై ఫైర్.
0: గడ్డి నుంచి వేరు చేయటము,
1: సెపరేటింగ్ ఫ్రమ్
0: గడ్డి నుంచి వేరు చేయటము,
1: రిమూవింగ్ ద హస్క్,
0: అగ్నితో సంస్కరింపబట్టము,
1: రిఫైన్డ్ బై
0: ఫైర్, తర్వాతనే నీవు భుజించటము.
1: దెన్ ఓన్లీ యూ ఈట్.
0: ఈ సంస్కారము అన్నారు.
1: దిస్ ఈజ్ రిఫైన్.
0: అనగా చెడ్డనంతా తీసివేసి,
1: రిమూవింగ్ ఆల్ ద బ్యాడ్.
0: గడ్డిని పొట్టును అంతా తీసివేసి,
1: రిమూవింగ్ ఆల్ ద బ్యాడ్, ద గ్రాస్ అండ్ ద హస్క్.
0: బియ్యమును వండుకొని భుజించినప్పుడు అది సంస్కారం అన్నారు.
1: కుకింగ్ ది రైస్ యాజ్ ఇట్ ఈస్ ఇస్ రిఫైన్.
0: ప్యాడీ ఉంది, ప్యాడీ ఒక బ్యాగ్ ఉంటుండాలి.
1: ద ప్యాడీ ఇట్ ఈస్ దేర్ వన్ బ్యాగ్.
0: వన్ బ్యాగ్ ప్యాడీ 200 rupees.
1: వన్ బ్యాగ్ ప్యాడీ 200 rupees.
0: కానీ దాన్ని సంస్కరింప చేసినప్పుడు వన్ బ్యాగ్ రైస్ 1000 rupees.
1: When once you refine, polish it, it is of 1000 rupees in its value.
0: కాబట్టి సంస్కరింప చేయటం చేత విలువ కూడా పెరిగిపోయింది.
1: Because polishing refinement value has gone high.
0: కనుకనే సంస్కారం చేత విలువ పెరుగుతుంది, పరిశుద్ధము అవుతుంది.
1: So this processing will make it more valuable.
0: కనుకనే సంస్కరించడం ఏమిటి? చెడును దూరం చేసి మంచిని పోషించడమే సంస్కారము.
1: సో కల్చర్ మీన్స్ గివింగ్ ఇట్ అ బ్యాడ్ అండ్ డెవలప్.
0: అది వే ఆఫ్ లైఫ్.
1: దట్స్ ద వే ఆఫ్ లైఫ్.
0: వే ఆఫ్ లైఫ్ అంటే ఏమిటి? మన జీవితం లోపల మనం భుజించేటువంటి ఆహారం పరిశుద్ధమైనదిగా ఉండాలి.
1: వే ఆఫ్ లైఫ్ మీన్స్ వాట్ ఆల్ దట్ వీ ఈట్ షుడ్ బి.
0: అనగా వడ్డను వేరు చేసి, పొట్టును వేరు తీసి, దీన్ని అగ్ని సంస్కారం చేసి దాన్ని భుజించాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యూ హావ్ టు కట్ ద గ్రాస్, రిమూవ్ ద హస్క్, cook it and then eat later.
0: This is the way of life.
1: This is the way of life.
0: అట్లా లేకుండా పోతే మన ఈ బియ్యం ప్రయోజనమే లేదు.
1: Otherwise the paddy is of no value.
0: అదే రీతిగా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
1: That's so many.
0: ఇదొక తట్ట.
1: This is a
0: ఒక వెండి తట్ట.
1: This is a silver plate.
0: కానీ వెండి వెండిగా ఉంటుంటే మనం ఉపయోగపెట్టుకోలేము.
1: But if it remains a silver, you can't use it.
0: వెండిని బాగా కాంతి సంస్కరింపచేసి
1: it should be burnt, it should be processed.
0: సుత్తితో కొట్టి
1: hammered.
0: హ్యామర్ తో అన్ని విధాల దాన్ని హింసించి
1: యూ షుడ్ హ్యామర్ ఇట్
0: అగ్నిలో వేసి
1: పుట్ ఇట్ ఇన్ ఫైర్ అన్ని
0: సంస్కరింపజేసిన చేతనే ఇది ఒక చక్కని అనుకూలమైనటువంటి ప్లేట్గా మనకు తయారైంది.
1: ఇఫ్ యూ రిఫైన్ ఇట్ ప్రాసెస్ ఇట్ దెన్ ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఎ ప్లేట్.
0: ఇది ఒక బట్ట.
1: దిస్ ఇస్ ఎ క్లాత్.
0: అయితే ఇది బట్ట ఏ రీతిగా అయింది?
1: హౌ డస్ ఇట్ టేక్
0: మొట్టమొదటి పత్తిగా వచ్చింది.
1: ఫస్ట్ ఇట్ వాస్
0: పత్తి నుంచి చక్కని దారంగా తీసాము.
1: అండ్ యూ డ్రా థ్రెడ్.
0: ఈ దారమును నేసినాము.
1: అండ్ ఇట్ వేవ్
0: చేసి ఇది వస్త్రంగా తీసుకున్నాము.
1: దెన్ క్లాత్.
0: అప్పుడే ఇది వే ఆఫ్ లైఫ్. దీన్ని వినియోగించుకోవడానికి వీలైంది.
1: దిస్ క్లాత్ రిప్రజెంట్స్ ద వే ఆఫ్ లైఫ్.
0: కనుకని పనికిరానటువంటి వస్తువు పనికి వచ్చేటువంటి రీతిగా మార్చుకోవటమే సంస్కృతి.
1: కల్చర్ మీన్స్ మేకింగ్ యూజ్ ఆఫ్ యూస్లెస్ థింగ్స్ ఇన్ ఎ ప్రాపర్
0: సంస్కారంతో కూడినటువంటిదే భారతదేశము.
1: దట్ ఈస్ భారత
0: దానికి కూడా సంస్కారం సంస్కారం సంస్కారం.
1: ఎవ్రీ పర్సన్ రిఫ్లెక్ట్స్ దిస్ కల్చర్.
0: బయట నుంచి వచ్చినామంటే ఇంట్లో పోయాలంటే ముందు కాళ్ళు కడుక్కుని లోపల పోతున్నాం.
1: ఇఫ్ యూ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ గెట్ ఇన్ యూర్ హౌస్ యూ వాష్ యువర్ ఫీట్ ఫస్ట్.
0: ఏమిటి బయట మనం సంచరించడం చేత కాళ్లలో అనేక రకమైనటువంటి విషక్రిములంతా కూడా చేరి ఉంటాయి.
1: యాజ్ యూ మూవ్ అబౌట్ అవుట్ వర్డ్ యూ హ్యావ్ టు వాష్ యువర్ ఫీట్ బికాజ్ ఆఫ్ సో మెనీ పాయిజనస్ ఇన్సెక్ట్స్ దేర్.
0: కనుక నీ పరిశుద్ధం చేసుకోవాలి.
1: సో యూ హ్యావ్ టు ప్యూరిఫై క్లీన్.
0: ప్రతి దానికి కూడాను చాలా మంది బ్రాహ్మణులు కూడాను అన్ని అన్నం వడ్డించుకున్న తర్వాత దాని ఔపానమం చేస్తారు.
1: మెనీ బ్రాహ్మిన్స్ దే హావ్ గాట్ ఏ ప్రాక్టీస్.
0: చేతిలో నీళ్లు పోసుకుంటారు.
1: దే విల్ హావ్ వాటర్ ఆన్
0: హ్యాండ్. కట్ట చుట్టూ చుట్టేస్తారు.
1: దే విల్ జస్ట్ గో ఇట్ రౌండ్ ద ప్లేస్.
0: అపానాయ నమః అపానాయ నమః గానాయ నమః ఉదానాయ నమః సమానాయ నమః అని ఈ పంచ ప్రాణముల యొక్క పేర్లు చెప్తుంటారు.
1: దే అటర్ ద నేమ్ ఆఫ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: ఎందుకోసం చుట్టూ వేశారు?
1: వై షుడ్ టేక్ ఇట్ రౌండ్
0: అనగా ఇది కూడా ఒక సంస్కారము.
1: దిస్ ఇస్ ఆల్సో కల్చర్.
0: వండిన వంట లోపల
1: ఒట్టించినటువంటి
0: తట్ట లోపల ఉన్నటువంటి పదార్థములకు ఏ చీమలో వచ్చి దీన్ని ప్రవేశించి కొంతవరకు కల్మషం గావించవచ్చు.
1: ద ఫుడ్ సర్వ్ దేర్ ఆన్ ద ప్లేట్ వెల్ యూ మే ఫైండ్ యాంట్స్ గెటింగ్ ఇన్ టు ద ప్లేట్.
0: చుట్టూ నీరు పోస్తే చీమలు రావడానికి వీలు లేదు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ కీప్ వాటర్ అరౌండ్ ద ప్లేట్ అండ్ కెన్ అప్రోచ్.
0: చిన్న చిన్న విషయాలు కూడా భారతీయ సంస్కృతి ఎంత విచిత్రమైనటువంటి ఆన్సర్ ను చెప్తూ వస్తుంది.
1: ఇన్ దీస్ సటిల్ మ్యాటర్స్ ద కల్చర్ ఆఫ్ భారత్ హస్ గాట్ మెనీ ఎక్స్ప్లనేషన్స్.
0: మీనింగ్లెస్ వర్డ్స్ సంస్కృతిలో లేనే లేదు.
1: In Sanskrit there are no meaningless words.
0: Kani meaning teliyinatundi word words matramo useless words ga upayogistunnadu.
1: But the people who don't know the meaning they use it in a meaningless way.
0: Teliyinatundi word teliyinattiga undadu.
1: A first ignorant person will not remain innocent. He talks as if he knows. That is foolishness.
0: Telisinattiga maatadatame murkattamu.
1: To talk
0: teliyinatundi dani telusukotaniki prayatninchu.
1: When you don't know make effort to know.
0: కనుక భగవత్ తత్వంలో ఎన్నో విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం లేవుండి ఉంటున్నాయి.
1: ఇన్ డివినిటీ దేర్ సో మెనీ సటిల్ పాయింట్స్.
0: ఏదమంతా కూడాను ఒక్కొక్క అక్షరంలో కూడాను ఒక్కొక్క శక్తి స్వరూపం ఏమిటి ఉంటుండాలి.
1: ఎవ్రీ లెటర్ హెస్ గాట్ ఎ మైటీ పవర్ బిహైండ్.
0: వాక్ అనే ఒక శబ్దం.
1: దేర్ ఇస్ వన్ వర్డ్ బై నేమ్ వాక్.
0: వాక్
1: వాక్
0: ఈ వాక్ అనేటువంటి పదము ఒక పదము.
1: దిస్ ఇస్ వన్ వర్డ్.
0: ఈ పదము లోపల ఇంకొక పదం వస్తుంది.
1: దేర్ ఇస్ అనదర్ వర్డ్ నౌ.
0: పదము అనేటువంటిది ఒక పదమే. అన్ని పదార్థములే.
1: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్.
0: ఈ పదార్థంలో ఏముంటుండాలి అర్థము?
1: వాట్ ఈస్ ది మీనింగ్ దేర్?
0: పదములకు అర్థమే పదార్థము.
1: ది అర్థ ద మీనింగ్ ఆఫ్ ద పద ద వర్డ్ ఈస్ ద
0: పదము. ఇది గులాబీ పుష్పము.
1: దిస్ ఇస్ రోజ్ ఫ్లవర్.
0: గులాబీ పుష్పము అనేటువంటి పదమునకు ఈ పుష్పమే అర్థము.
1: ద మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ రోజ్ ఫ్లవర్ దిస్ ఫ్లవర్ ఈస్ ది ట్రూ మీనింగ్.
0: కర్చీఫ్ అనేటువంటి పదమునకు ఇదే అర్థము.
1: ఫర్ ది వర్డ్ కర్చీఫ్ దిస్ ఈస్ ది మీనింగ్.
0: ఈ పదములకు అర్థమును చూపించేటువంటి కనుకనే దీనికి పదార్థము అని పేరు పెట్టారు.
1: యాజ్ ఇట్ షోస్ ద మీనింగ్ ఇట్స్ కాల్డ్ పదార్థ.
0: పదమునకు అర్థమును నిరూపించేటువంటిది పదార్థం అన్నారు.
1: దట్ విచ్ ప్రూవ్స్ ద మీనింగ్ అర్థ టు ద పద ద వర్డ్ ఇస్ పదార్థ.
0: కనుకని ఈ సంస్కృతి భావం నందు
1: సో ఇన్ కల్చర్
0: ఇంకా కొన్ని కొన్ని విచిత్రమైనటువంటివన్నీ ఉన్నాయి.
1: దర్ మెనీ పెక్యూలియర్ థింగ్స్.
0: ఒకటి ఆధ్యాత్మిక తత్వం లోపల చక్కని పదం ఉంటుండాలి.
1: In spiritual parlance, there's a very good word.
0: Aksharam annadu.
1: We say akshara.
0: Ee aksharam ante emiti?
1: What do you mean by that?
0: Idu oka kevalam oka vratalo undetundi aksharam ga pavustundi.
1: Is it that you write? That which is written, akshara, the letter.
0: Letter adi.
1: The letter.
0: Aksharam anaga letter adi.
1: Akshara means letter.
0: Aithe.
1: However.
0: Vedanta paribhashalo aksharam anaga shashvatamainatundi ani artham.
1: But in Vedantic parlance, akshara means.
0: Aksharam swarupudu.
1: Permanent. God is permanent.
0: కాదు ఈ యొక్క పర్మనెంట్ లో కూడా టెంపరీ కూడా చేరి ఉంటుంది అది.
1: ఈవెన్ ఇన్ దట్ పర్మనెంట్ థింగ్ దేర్ ఇస్ దట్ విచ్ ఇస్
0: టెంపరీ, దీంట్లో కూడా పర్మనెంట్ కూడా చేరి ఉంటుంది అది.
1: ఈవెన్ ఇన్ ద ఎఫీమరల్ దేర్ ఇస్ పర్మనెంట్,
0: శాశ్వతంలో శాశ్వతమైనది ఉంటుంది అది.
1: దేర్ ఇస్ పర్మనెన్స్ ఇన్ టెంపరీ,
0: శాశ్వతంలో అశాశ్వతమైనటువంటిది ఉంటుంది.
1: ఇన్ ద పర్మనెంట్ థింగ్ దేర్ ఇస్ టెంపరీ.
0: మనం ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి సంస్కృతి,
1: టు నో దట్ ఇస్ కల్చర్.
0: అక్షరం,
1: అక్షరం,
0: ఆక్షరం,
1: ఆక్షరం.
0: ఆ అనగా నశించేటువంటిది జీవాత్మ.
1: ఆ మీన్స్ పెరిషబుల్ ఇండివిజువల్ సోల్.
0: క్షరం అనగా జీవించి నశించేటువంటిది.
1: క్షర దట్ లీవ్స్,
0: ఆ అనగా నిరంతరము ఉండేటువంటిది.
1: ఆ దట్ విచ్ ఇస్ పర్మనెంట్,
0: ఆ శాశ్వతము.
1: ఆ ఇస్ పర్మనెంట్,
0: క్షరం నశించటము.
1: క్షర పెరిషబుల్
0: నశించేటువంటిది, ఆత్మ నశించినటువంటిది పరమాత్మ.
1: Therefore, that which is not perishable is divinity.
0: ఆత్మ పరమాత్మ యొక్క చేరిక అక్షరం.
1: It is the combination of the individual and the super soul, akshara.
0: కనుకని ప్రతి దాని ఎందు కూడాను ఎంతో అంతరాత్మను కూడి ఉంటుండాలి.
1: సో ఫర్ ఎవ్రీ సటిల్ పాయింట్ ఇస్ మైటీ మీనింగ్.
0: విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మీరు భారతీయ సంస్కృతిని గురించి ఇంకా ఎంతో తెలుసుకోవాలి.
1: యూ హావ్ టు నో మెనీ థింగ్స్ అబౌట్ కల్చర్ ఆఫ్
0: అడుగు అడుగులకు భారతీయ సంస్కృతి అడ్డ వస్తుంది మనకు.
1: ఇన్ ఎవ్రీ స్టెప్ యుల్ కమ్ అక్రాస్
0: మాట మాటకు కూడాను భారతీయ సంస్కృతి మనకు పిలిపిస్తుంది.
1: ఎవ్రీ వర్డ్ రిఫ్లెక్ట్స్ ది కల్చర్ ఆఫ్
0: భారత్. చూపు చూపుకు కూడాను మధ్యలో ఉన్నటువంటి భారతీయ సంస్కృతమే.
1: ఎవ్రీ లుక్ స్పీక్స్ ఆఫ్ కల్చర్ ఆఫ్ భారత్.
0: కనుకనే ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: గజరాజు మకరితో బాధపడుతున్నాడు.
1: ఎట్ వన్ టైం ది కింగ్ ఎలిఫెంట్ వాస్ ఫైటింగ్ విత్ ది క్రోకడైల్.
0: కావవే వరద సంరక్షించు భద్రాత్మక.
1: ఓ గాడ్,
0: మొర పెట్టుకున్నాడు రావే ఈశ్వర.
1: ది కింగ్ ఎలిఫెంట్ వాస్ ప్రేయింగ్ టు గాడ్, ఓ గాడ్ కమ్ డౌన్.
0: తక్షణమే భగవంతుడు వచ్చాడు.
1: God appeared there.
0: దీనికి అనేక మంది కవులు,
1: మెనీ పాయింట్స్,
0: భగవంతుడు ఈ యొక్క దాసనకు ఎంత దూరంలో ఉంటాడు,
1: హౌ లాంగ్ డిస్టెంట్ ఈస్ ప్రెసెంట్ గాడ్ ఫ్రమ్ ద డివోటీ.
0: ఈ కొంతమంది మేధావులంతా ఉంటారు చూడండి, మేధావులు,
1: ఫూలిష్ ఇంటెలెక్చువల్స్.
0: వాడన్నాడు ఏనుగు అరిస్తే ఎంత దూరం వినపడుతుందో అంత దూరంలో ఉంటాడు భగవంతుడు అన్నాడు.
1: దే సెడ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎట్ దట్ డిస్టెంట్ వేర్ ఫ్రమ్ ది cry or the shout of the elephant is heard.
0: ఇది ఎంత అజ్ఞానం.
1: What a sort of ignorance it is.
0: ఎక్కడి నుంచి ఎక్కడికో రాడు భగవంతుడు.
1: God doesn't come from anywhere.
0: సర్వత

0: ఈ విద్య చెప్పేవాడు నీవే, బుద్ధి చెప్పేవాడు నీవే, శిక్షించేవాడు నీవే, రక్షించేవాడు నీవే. నీ చేతిలో లేనిది కాదు.
1: యు ఆర్ ది టీచర్, యు కరెక్ట్ మీ, యు పనిష్ మీ, యు ప్రొటెక్ట్ మీ.
0: కనుక నా పైన నీకు సర్వ హక్కులు ఉంటున్నాయి కనుక నేను

0: ప్రసాదం. ఎవరు భగవంతుణ్ణి ఏ విధంగా ప్రాప్తం చేస్తారో ఆ రూపాన్ని ధరిస్తుంటాడు.
1: గాడ్ టేక్స్ అపాన్ హింసెల్ఫ్ దట్ ఫార్మ్ డిపెండింగ్ అపాన్ ద మోడ్ ఆఫ్ యువర్ ప్రేయర్.
0: భగవంతుడు నా వెంటనే ఉంటుంది, నన్ను సంరక్షించాలి అని ప్రార్థించుకునేటువంటి వారికి వెనక వైపున పాద శబ్దాలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయట.
1: If you pray that God should be with you, you listen to the sound
0: of bhagavantuda na kashtamlo nee kanipinchatam leda na edupu neeku kanipinchatam leda ani anukuneetundi vaalaku kannulu maatrame kanipistuntayi.
1: A devotee who feels like this, oh God, don't you see my misery, don't you see my suffering, he will be finding the eyes of God.
0: Na rodam neeku vinipettam leda,
1: don't you listen to my
0: na prarthana nee vinatam leda,
1: don't you listen to my suffering,
0: ani prarthinchetundi vaaniki chevulu maatrame
1: The one who prays so, he will find the ear.
0: Tattvatochi tiromukham. Anninti yantu kudunu thanaka mukhamutone kanipistu untadata.
1: He will find the face of the God.
0: Ore pichi vada shiridi lo kuda atte cheppindi. Nenu eppudu nee ventane unnanra.
1: I am always with you.
0: నీ వీపెనుకులనే వస్తున్నాను రా నీ వెంట.
1: ఐ ఫాలో యూ స్టాండింగ్ బిహైండ్ యూ
0: అన్నాడట.
1: హీ సెడ్ సో.
0: అనేటప్పటికి కొంచెం దూరం పోయి
1: ఈ
0: భక్తుడు వెనక తిరిగి చూసుకున్నాడట.
1: ద డివోటీ టర్న్డ్ బిహైండ్ అండ్ వాచ్డ్.
0: వెనక లేడు.
1: ఈజ్ నాట్ దేర్.
0: సాయిబాబా ఎంత అబద్ధం చెప్పాడు.
1: సాయిబాబా వాట్ ఎ లై హీ సెడ్.
0: నీ వెనకనే ఉంటున్నానని చెప్పాడు కదా.
1: హీ సెడ్ ఐ యామ్ బిహైండ్.
0: ఏది నా వెనక కనిపించడం లేదే.
1: ఐ డోంట్ ఫైండ్ హిమ్.
0: తిరిగి వెనక్కి వెళ్ళాడు.
1: సో హీ రిటర్న్.
0: బాబా
1: బాబా
0: మీరు ఇంత పెద్దవారు కదా.
1: You're such a big man.
0: ఇంత అబద్ధాలు చెప్పొచ్చునా.
1: వై షుడ్ బి లయర్.
0: నా వెంటనే ఉంటున్నావని చెప్పావు.
1: యు సెడ్ యు ఆర్ బిహైండ్ మీ.
0: వెనకనే ఉంటున్నావని చెప్పావు.
1: యు సెడ్ యు ఆర్ బిహైండ్
0: మీ. నేను చూస్తే నీవు లేవే.
1: వెన్ ఐ టర్న్ బ్యాక్ ఐ హావెంట్ సీన్ యు.
0: ఒరే సైతాన్.
1: హి సెడ్ ఓ సైతాన్ మ్యాడ్ క్యాప్.
0: ఇదేరా నీ బుద్ధి.
1: ఇస్ ఇట్ యువర్ ఇంటెలిజెన్స్.
0: కాదు కాదు.
1: నో.
0: నీవు తిరిగినప్పుడు నీ వీపు కూడా తిరిగింది కదా.
1: వెన్ యు టర్న్ యువర్ బ్యాక్ ఆల్సో టర్న్.
0: నీ వీపు తిరిగినప్పుడు నేను తిరిగాను.
1: వెన్ యువర్ బ్యాక్ టర్న్ ఐ టు టర్న్.
0: తాను వెనక్కి తిరిగినప్పుడు తన వీపు కూడా తిరిగింది, తన వెనకనే ఉంటున్నాడు.
1: వెన్ హీ టర్న్డ్ హిస్ బ్యాక్ ఆల్సో టర్న్డ్.
0: దైవము యొక్క పదములు ఎంత గూఢమైనటువంటివి గాను, ఎంత రహస్యమైనటువంటివి గాను, ఎంత విచిత్రమైనటువంటివి గాను ఉంటుంటాయి.
1: ద డివైన్ వర్డ్స్ ఆర్ సో సటిల్.
0: అర్థం చేసుకోలేరు.
1: ఆర్డినరీ కెనాట్ అండర్స్టాండ్.
0: కనుక నీ అర్థం చేసుకోవడానికి నీ ప్రయత్నించవద్దు.
1: సో డోంట్
0: చెప్పినది విని నడుచుకో.
1: డోంట్ ట్రై టు అండర్స్టాండ్, ఫాలో వాట్ ఈస్ సెడ్.
0: అది నీ యొక్క కర్తవ్యం.
1: దట్స్ యువర్ డ్యూటీ.
0: కనుక
1: సో
0: భగవత్ విషయం లోపల ఇంకా ఎంతెంతో ముందు తెలుసుకోవాల్సినటువంటిదంతా ఉంటుంటుంది. భగవత్ విషయం ఎవ్వరికి సాధ్యం కాదు తెలుసుకోవటానికి.
1: నో వన్ కెన్ కాంప్రిహెండ్ ఇన్ ఫుల్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: సామాన్యమైనటువంటి మానవునిగా కనిపిస్తుంటుంది.
1: అపియర్ టు బి ఆర్డినరీ హ్యూమన్.
0: కానీ అతీతమైనటువంటి శక్తి ఆవిర్భవిస్తుంటారు.
1: బట్ దే హావ్ ట్రాన్సెండెంటల్ పవర్.
0: కనుక అది అందరికీ సాధ్యం కాదు.
1: It's not possible to everybody to know.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: So do your duty.
0: నీ యొక్క సందేహాన్ని నివారణ చేసుకోవడానికి దైవానికి అర్పితం గావించు.
1: To get your doubts cleared, offer yourself to God.
0: అదియే నీ యొక్క ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యము.
1: That's your main duty today.

0: Sai Ram, dear listeners, Bhagwan Baba has on several instances highlighted the sacred power of the Gayatri Mantra. It is in fact considered to be the essence of all mantras. In today's discourse, Baba elaborates on the various subtle aspects of the Gayatri principle and declares that constant chanting of the Gayatri Mantra will protect us from all dangers in life. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 10th of February 2000 in Prashanti Nilayam.
1: Dear youngsters,
2: జీవితమునకు చాలా ప్రధానమైనటువంటి యొక్క సమయం ఇది.
1: This is the most auspicious important moment of time in our life.
2: జీవితము నాలుగంతస్తుల మేడపైన జీవిస్తుంది.
1: Life is a mansion of four floors.
2: మొదటిది అది Gayatri.
1: The first floor is Gayatri.
2: అది ఏ బ్రహ్మచర్యము.
1: This is the state of celibacy.
2: రెండవది గృహస్థము.
1: The second floor is Gruhastha, householder.
2: మూడవది వానప్రస్థము.
1: Third, Vanaprastha, recluse.
2: నాలుగవది సన్యాసము.
1: Fourth, Sannyasa, the renunciant.
2: కనుక జీవితమునకు ఈనాడు మీరు పునాది వేస్తున్నారు.
1: Today you are laying the foundation for the mansion of life.
2: ఈ పునాది ఎంత భద్రముగా ఎంత గట్టిగా ఉంటుందో ఇంకా మూడు అంతస్తులు కూడాను దీనికి తగినట్టుగా భద్రంగా ఉంటాయి.
1: If the foundation is so safe, secure and strong, the rest of the three floors would be safe.
2: మానవునికి కూడాను నాలుగు విధములైనటువంటి యొక్క జన్మలు ఉంటున్నవి.
1: Man has four births.
2: మొదటిది తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు సహజమైన శుద్ర జన్మము.
1: ద ఫస్ట్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద వూంబ్ ఆఫ్ ద మదర్ విచ్ ఇస్ నేచురల్ వన్ ఫిజికల్.
2: రెండవది గాయత్రి మంత్రోపదేశం చేత ద్విజుడవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ రిసీవింగ్ దిస్ హోలీ గాయత్రి హీ టేక్స్ ద సెకండ్ లైఫ్.
2: మూడవది వేదాధ్యయనం చేత మూడవ జన్మ నందుతున్నాడు.
1: బై గోయింగ్ త్రూ ద హోలీ స్క్రిప్చర్ వేద హీ గెట్స్ ఇన్ టు ద థర్డ్ లైఫ్.
2: బ్రహ్మతత్వాన్ని గుర్తించిన తర్వాత బ్రాహ్మణుడు అవుతున్నాడు.
1: ఆఫ్టర్ రియలైజింగ్ ద సుప్రీం బ్రహ్మన్ హీ బికమ్స్ బ్రాహ్మణ్.
2: కేవలం జన్మ బ్రాహ్మణుడు మాత్రమే కాదు కర్మ బ్రాహ్మణుడు కూడా కావాలి.
1: నాట్ మేర్లీ బ్రాహ్మణ్ బై వర్చ్యూ ఆఫ్ బర్త్ బై వర్చ్యూ ఆఫ్ యాక్షన్ టూ.
2: మనము బ్రహ్మతత్వాన్ని గుర్తించిన తర్వాతనే బ్రాహ్మణ అని చెప్పడానికి ఒక అధికారం ఉంటుండాలి.
1: యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ బ్రాహ్మణ్ ఇఫ్ యూ రియలైజ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్.
2: ఈ మూడింటికి కూడాను దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి గాయత్రి నామమే ప్రధానమైనటువంటిది.
1: ఫర్ ఆల్ దీస్ త్రీ స్టెప్స్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఇస్ గాయత్రి విచ్ ఇస్ నోవెల్ అండ్ డివైన్.
2: సర్వ దేవతలు కూడాను మానవుని యందే జీవిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద హోలీ డైటీస్ రిసైడ్ ఇన్ మ్యాన్.
2: మనం భుజించేటువంటి స్థూలమైన అన్నం యొక్క స్వరూపమే నిజమైన బ్రహ్మతత్వము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ఫుడ్ దట్ వీ పార్టేక్ ఇస్ బ్రహ్మన్ దట్ బిల్డ్స్ అప్ అవర్ ఫిజిక్.
2: ఆ అన్నం యొక్క సూక్ష్మ స్వరూపమే విష్ణు స్వరూపము.
1: ద సటిల్ ఫార్మ్ ఆఫ్ ద ఫుడ్ ఇస్ విష్ణు.
2: మూడవది అతి సూక్ష్మమైనటువంటి స్వరూపమే ఈశ్వర స్వరూపము.
1: ద సటిలెస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఇస్ ఈశ్వర.
2: అందువల్లనే అన్నం బ్రహ్మ.
1: So it is said, annam brahma, food is God.
2: ఈ బ్రహ్మతత్వమును మొట్టమొదట మన యందు ప్రవేశపెట్టుకోవాలి.
1: We have to install the nature of Brahman within ourselves first.
2: స్థూలమైన అన్నము దేహానికి పుష్టిని అందిస్తుంది.
1: In fact, the grass part of the food will build the body.
2: సూక్ష్మమైన అన్నము మనసుకు పుష్టిని అందిస్తుంది.
1: The subtle part of the food will nourish our mind.
2: అతి సూక్ష్మమైనటువంటి ఒక ఆహారము వాక్ శుద్ధి గావిస్తుంది.
1: ద సట్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద ఫుడ్ విల్ ప్యూరిఫై అవర్ వర్డ్.
2: కనుక వాక్ శుద్ధికి కానీ దేహపుష్టికి కానీ మనోపుష్టికి కానీ ఈ యొక్క అన్నమే మూల కారణము.
1: దేర్ఫోర్ ఐదర్ ఫార్ ద ప్యూరిటీ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద వర్డ్ ద బాడీ అండ్ ద మైండ్ ద ఫుడ్ ఈస్ ద కాజ్.
2: కనుకనే అన్నం బ్రహ్మ రసో విష్ణు.
1: సో ఇట్ ఈస్ సెడ్ food is Brahma, the essence is Vishnu.
2: ఈ విధమైనటువంటి రసో వై సహ దైవము రసస్వరూపుడే.
1: God is essence rasaha.
2: గాయత్రి కూడాను సర్వదేవతా స్వరూపిణి.
1: గాయత్రి ఇస్ మల్టీ డైమెన్షనల్
2: సర్వ మంత్రముల యొక్క స్వరూపిణి.
1: She is the very personification of different mantras.
2: గాయత్రి ఛాందసా మాత వేదములకంతటికి తల్లి వంటిది.
1: గాయత్రి ది మదర్ ఆఫ్ వేద.
2: ఇటువంటి గాయత్రి మంత్రమును స్మరించిన తర్వాత ఏ మంత్రమును కూడా మనము స్మరించనక్కర్లేదు.
1: Once you recite, chant Gayatri, you don't have to recite any other
2: mantra. Gayatri ki moodu perlu unnai.
1: Gayatri has three names.
2: Modatidi Gayatri.
1: The first one is Gayatri.
2: Rendavadi Savitri.
1: The second is Savitri.
2: Moodavadi Saraswati.
1: Third one is Saraswati.
2: Gayatri, Savitri, Saraswati.
1: Gayatri, Savitri, Saraswati.
2: Gayatri Chandasa Matani. Aa vedamulu yokka swarupini.
1: Gayatri is a very embodiment of
2: Gayatri. Gayatri is Gayatri. Mana yokka senses ku master ayinatundi Gayatri.
1: Gayatri is a master of our senses.
2: Pranamanaku adhipati ayinatundi Savitri.
1: Savitri is a presiding deity of the life principles.
2: Kanukane maraninchina bhaktulu kudanu satyavantuni kudanu prarthana cheta tirigi pranam teppinchukunnadi.
1: By virtue of her prayer, incessant prayer, she could resurrect her husband.
2: కనుక గాయత్రి సావిత్రి, సావిత్రి అనగా లైఫ్ కు మాస్టర్.
1: సావిత్రి ఇస్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్.
2: ఇంకా సరస్వతి,
1: థర్డ్ వన్
2: సరస్వతి అనగా మన వాగ్దేవత స్వరూపిణి.
1: సరస్వతి ఇస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆఫ్
2: స్పీచ్. ఈ మూడింటి యొక్క స్వరూపమే మానవ జీవితము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
2: సత్యము రీతి,
1: ట్రూత్ ఇస్ ద వే.
2: ధర్మము కీర్తి,
1: ధర్మ ఇస్ ద రెప్యుటేషన్.
2: న్యాయము శాంతి,
1: జస్టిస్ ఇస్ పీస్.
2: కనుకనే ఈ మూడింటి యొక్క స్వరూపమే దైవతా స్వరూపము.
1: దీస్ త్రీ కాన్స్టిట్యూట్ ద వెరీ డివైన్.
2: మానవుడు ఈ మూడింటి యందు కూడాను తన జీవితమును సార్థకం గావించుకోవాలి.
1: మ్యాన్ హ్యాస్ టు వర్క్ ఫర్ హిస్ రిడెంప్షన్ అలాంగ్ దీస్ త్రీ ఛానల్స్.
2: కనుక గాయత్రి మంత్రం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు.
1: గాయత్రి మంత్ర ఇస్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
2: మొట్టమొదట మన వాక్ శుద్ధిని గావించుకోవాలి.
1: ఫస్ట్ వి హావ్ టు ప్యూరిఫై అవర్ వర్డ్.
2: మాట మంచిదైనప్పుడే మన జీవితం మంచిదవుతుంది.
1: ఇఫ్ అవర్ వర్డ్స్ టు యుటర్ గుడ్, అవర్ లైఫ్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
2: కాలు జారితే కలుగదు నష్టము, నాలుక జారితే నరకమేరా. నాలుకను మాత్రము జారనివ్వకుండా చూసుకోవాలి.
1: ఇఫ్ యు స్లిప్ డజంట్ మ్యాటర్ బట్ ద స్లిప్ ఆఫ్ ద టంగ్ విల్ పుట్ యు టు డేంజర్.
2: ఈ కారణమును పురస్కరించుకునియే పూర్వపు ఋషులంతా కూడాను మిత భాషను అభ్యసిస్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఏన్షియంట్ సేజెస్ అబ్జర్వ్డ్
2: అతి భాష చేత కొంత ఉడుదుకులైనటువంటి మాటలు రావచ్చు.
1: ఎక్సెసివ్ టాక్ విల్ మేక్ యూ స్పీక్ దాట్ విచ్ ఇస్ నాట్ నెసెసరీ.
2: కనుక తక్కువ మాటలు మాట్లాడి
1: టాక్ లెస్,
2: సత్యాన్ని కాపాడుకుని
1: అపోజ్ ట్రూత్,
2: కీర్తిని సంపాదించాలి.
1: ఎర్న్ ఆల్ ద రెప్యుటేషన్.
2: మిత భాష అతిహాయి.
1: Limited talk will make you comfortable.
2: Ati bhasha matihani.
1: Too much talk will turn you mad.
2: Kanukane mita bhasha cheta manam ee satyanni kaapadukovali.
1: In fact, you can keep up truth by talking less.
2: Ee vidhamaina yokka satyopadeshamulu gaavistu Gayatri, Savitri, Saraswati ee moodu devata swarupulu kodanu manavuni ende untunnavi.
1: Therefore, Gayatri, Savitri, Saraswati speak the principle of truth present latent in everyone.
2: Bhur annadu.
1: Bhur is said.
2: Mottamodati emti bhur.
1: The first one is bhur.
2: Anaga emti bhulokamu ani.
1: Bhur, the planet earth.
2: Bhulokam anaga emti material tu chedinatvantadi.
1: What is this earth? It is all the one of material.
2: Ee material lokam anetundi mana dehame.
1: The body is made up of material.
2: Bhua.
1: The second bhuvaha.
2: ఈ భూ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ భూవహ?
2: భూ భూవహ.
1: భూ భూవహ.
2: భూవహ అనేటువంటిది ఈ మెటీరియల్ లోకమైనటువంటి దేహానికి కొంత విధమైనటువంటి యొక్క వైబ్రేషన్ కలిగిస్తుండాలి.
1: భూవహ ఈస్ దట్ వైబ్రేటింగ్ ప్రిన్సిపల్ పాసింగ్ త్రూ పెర్ఫెక్టింగ్ ఆఫ్ ద
2: ప్రాణము.
1: దట్ ఈస్ ద లైఫ్.
2: ఆ ప్రాణమే ఈ దేహాన్ని కదిలిస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ద లైఫ్ దట్ పల్సేట్స్ ద బాడీ.
2: ప్రాణం మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ ద లైఫ్?
2: భూవహ.
1: It is from Suvaha.
2: Adiye, oka vidhamainatundi jnana shakti.
1: Suvaha is the strength of wisdom.
2: దీనిని ప్రజ్ఞాన శక్తి అన్నారు.
1: It is the strength of supreme knowledge.
2: దీనిని ఇంగ్లీష్ లో కూడాను constant integrated awareness అన్నారు.
1: This in English is termed as constant integrated awareness.
2: కనుకనే ఇదియే రేడియేషన్ అన్నారు.
1: This is the radiation.
2: మెటీరియల్ లోకము,
1: మెటీరియలైజేషన్ సార్,
2: వైబ్రేషన్ లోకము,
1: వైబ్రేషన్
2: ప్లాంట్, రేడియేషన్ లోకము,
1: రేడియేషన్,
2: మూడు కూడా మానవుని ఎందు ఇమిడి ఉంటున్నాయి.
1: ఆల్ ది త్రీ వర్డ్స్ ఆర్ ఇమ్మనెంట్ ఇన్ మ్యాన్.
2: ది వన్ యూ థింక్ యు ఆర్ అదే మన దేహము.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద బాడీ.
2: ది వన్ అదర్ థింక్ యు ఆర్ మెంటల్ లోకం.
1: ద వన్ అదర్ థింక్ యు ఆర్ ఇస్ సైకలాజికల్ ప్లేన్.
2: ది వన్ యూ రియలీ ఆర్ అదే ఆత్మలోకం.
1: ది వన్ యూ రియలీ ఆర్ ఇస్ ది ఆత్మిక్ ప్లేన్.
2: దేహమునకు, ప్రాణమునకు, జ్ఞానములకు మూడింటికి మన దేహమే మూలాధారము.
1: బాడీ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్ ద ఫిజిక్, ద లైఫ్ అండ్ ద విజ్.
2: ఏ సాధనం ఎందు మనం విద్యను సాధించాలన్నా దీనికి మూడింటికి ఆధారం ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ఆల్ దీస్ త్రీ వీ నీడ్ ఎ బేసిస్.
2: దేహం చాలా పవిత్రమైనటువంటిది.
1: బాడీ సేక్రెడ్.
2: కానీ ఇంత పవిత్రమైనటువంటి దేహాన్ని మనం దుర్వినియోగం చేసుకోవటం చేతనే మనకు దుష్ట బుద్ధులు, దురాలోచనలు, దుశక్తులు మనలో ప్రారంభిస్తున్నాయి.
1: ద సీక్రెట్ బాడీ ఇస్ మిస్యూజ్డ్, వేస్టెడ్. దేర్ఫోర్ వి ఫైండ్ ప్లేస్ ఫర్ ద వికెడ్ థాట్స్ అండ్ వికెడ్ యాక్షన్స్.
2: కనుకనే మనము ఈ దేహాన్ని సద్వినియోగం సాధించాలి.
1: హెన్స్ వి హావ్ టు మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ ద బాడీ.
2: సత్ప్రవర్తనలో ప్రవేశించాలి.
1: టేక్ టు గుడ్ కాండక్ట్.
2: సదాచారంలో దిగాలి.
1: టేక్ టు ఆల్ గుడ్ ప్రాక్టీసెస్.
2: సత్కర్మలు ఆచరించాలి.
1: వి షుడ్ హావ్ టు అండర్టేక్ గుడ్ యాక్షన్.
2: అప్పుడే ఈ దేహం చాలా పవిత్రమవుతుంది.
1: దెన్ ద బాడీ బికమ్స్ హైలీ.
2: దేహం పవిత్రమైనప్పుడు మనసు కూడాను పవిత్రమవుతుంది.
1: వెన్ వన్స్ ద బాడీ ఇస్ సేక్రెడ్, మైండ్ ఆల్సో బికమ్స్ సేక్రెడ్.
2: కనుక మనస్సు, దేహము పవిత్రమైనప్పుడు ఆత్మ నిరంతరము శుద్ధిగానే ఉంటాయి.
1: వెన్ వన్స్ ద బాడీ అండ్ ద మైండ్ ఆర్ సేక్రెడ్. ఇన్ ఫ్యాక్ట్ ఆత్మ హెస్ నో అట్రిబ్యూట్.
2: ఎట్టి అపవిత్రతను లేదు.
1: నథింగ్ అన్సేక్రెడ్.
2: కనుకనే ఆత్మ పరిశుద్ధమైనటువంటిది.
1: ఆత్మ ఇస్ ప్యూర్.
2: దీనిని వేదము నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం ఎనిమిది విధములైనటువంటి వర్ణన చేస్తూ వచ్చింది.
1: ఆత్మ హెస్ గాట్ ఎయిట్ క్వాలిటీస్. దట్ ఇస్ ప్యూర్, ఇట్ అన్సలీడ్, ఎటర్నల్, బ్లెమిష్లెస్, ఇమ్మోర్టల్.
2: కనుక మానవత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ సేక్రెడ్.
2: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ఆఫ్ ఆల్ ద లైఫ్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
2: ఇన్ని జన్మలు ఎత్తినప్పటికీ, ఇన్ని జన్మలు ఎందుకు మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ద లైఫ్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ దట్ హెస్ గాట్ టు బి లివ్డ్ విచ్ ఇస్ మోస్ట్ ప్రెషస్ అండ్ డిజర్వింగ్.
2: ఈ శరీరం దేనికోసం అందించాడు భగవంతుడు?
1: వై గాడ్ హెస్ గిఫ్టెడ్
2: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం, ధర్మము నాచరించే కోసమని.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు మ్యాన్ కైండ్ టు అండర్టేక్ గుడ్ యాక్టివిటీ ధర్మ.
2: కనుకనే మానవుడనగా కేవలం సామాన్యమైనటువంటి ఒక రూపంగా చూచి మనం భ్రమించరాదు.
1: లెట్స్ నాట్ కన్సిడర్ ద హ్యూమన్ లైఫ్ సో చీప్ అండ్ ఆర్డినరీ.
2: సర్వ గమ్యములకు,
1: ఫర్ ఆల్ డెస్టినేషన్,
2: సర్వ ప్రాప్తులకు,
1: ఫర్ ఆల్ డిజర్వ్నెస్,
2: సర్వ దివ్యములకు అన్నింటికి ఈ దేహమే మూల కారణము.
1: బాడీ ఇస్ ద మెయిన్ ఇన్స్ట్రుమెంట్ దట్ అటైన్స్ ఎవ్రీథింగ్.
2: కనుక ఇట్టి పవిత్రమైన దేహం చేత
1: విత్ సేక్రెడ్ బాడీ
2: పవిత్రమైన మంత్రములు ఉచ్చరించి
1: అటర్ సేక్రెడ్ మంత్ర
2: పవిత్రమైన కర్మలు ఆచరించి
1: వి అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీ
2: పవిత్రమైన జన్మలుగా మనము పొందాలి.
1: అండ్ వీ హావ్ టు వర్క్ ఫర్ అవర్ రిడెంప్షన్ మేకింగ్ ఇట్ సేక్రెడ్ లైఫ్.
2: కనుక మనము ఏ విధమైనటువంటి ఒక అలక్ష్యం కూడాను దేహం పైన ప్రవేశపెట్టకూడదు.
1: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ అవర్ బాడీ.
2: దీనికి ఐదు శక్తులు ఉంటున్నాయి.
1: బాడీ హాస్ గాట్ ఫైవ్ ఫ్యాకల్టీస్.
2: ఏమిటి ఆ శక్తులు?
1: వాట్ ఆర్ దోస్ పవర్?
2: ప్రతి దాని ఎందుకు ఒక విధమైనటువంటి ఒక దివ్య శక్తి లేకుండా దీనికి ప్రభావం అనేటువంటిది ఉండదు.
1: ఇట్ ఇస్ ద డివైన్ పవర్ విచ్ ఇస్ ది కాజ్ ఫర్ ఆల్ ది ఎఫెక్ట్స్.
2: దీనిని మానవతా విలువలు అన్నారు.
1: దీస్ వీ కాల్ హ్యూమన్ వాల్యూస్.
2: మానవతా విలువలు అంటే ఏమిటి?
1: వాట్ ఆర్ హ్యూమన్ వాల్యూస్?
2: ఈ విలువలు మానవంతోనే ప్రారంభమవుతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే బిగిన్ విత్ వెరీ బర్త్.
2: అది సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు.
1: దీస్ ఆర్ ది ఫైవ్ హ్యూమన్ వాల్యూస్. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
2: మనం వీటిని కొత్తగా సంపాదించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు అక్వైర్ దెమ్ న్యూ.
2: నీ వెంటనే ఉన్నాయి.
1: దే ఆర్ విత్ యూ.
2: కానీ నీవు దాన్ని మర్చిపోయినావు.
1: యూ హావ్ ఫర్గాటన్ దెమ్.
2: కనుకనే అవి నీకు జ్ఞాప్తికి రాకటం లేదు.
1: దేర్ఫోర్ యు ఆర్ నాట్ రిమైండింగ్ యువర్ సెల్ఫ్.
2: ఆచరణలో పెట్టడం లేదు.
1: యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్.
2: ప్రతి దానిని కూడా నువ్వు ఆచరణ ఎందుకు ఉంచాలి?
1: ఫర్ ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి ప్రాక్టీస్.
2: టన్నులు టన్నులు ఉపన్యాసం చెప్పేదానికంటే
1: ఇన్స్ ఆఫ్ గివింగ్ టాక్స్ టన్స్ అండ్ టన్స్,
2: ఒక ఔన్స్ ఆచరణలో పెట్టిస్తారు.
1: ఎన్ ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ ఎనఫ్.
2: కనుక మనము ఒక్క మాటను మనం ఆచరణలో పెట్టిస్తారు.
1: వీ హావ్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్.
2: ఈనాడు ఆచరణ శూన్యం కావటం చేతనే
1: దిస్ ప్రాక్టీస్ ఈజ్ జీరో టుడే.
2: మానవత్వం అంతా మరుగుపడిపోయింది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ లాస్ట్.
2: మానవుడు దానవుడిగా మారిపోతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బికమ్ ఎ డెమన్.
2: ఆదర్శాలు మర్చిపోతున్నాడు.
1: హి హాస్ ఫర్గాటెన్ ఐడియల్స్.
2: కానీ ఆశలు మాత్రం పెంచుకుంటున్నాడు.
1: బట్ హి హాస్ గాట్ అంబిషన్.
2: దేహాభిమానం అధికమవుతుంది. అది
1: బాడీ అటాచ్మెంట్ ఈజ్ రైజింగ్.
2: కానీ ఆత్మాభిమానం క్షీణిస్తుంది.
1: బట్ అటాచ్మెంట్ టు ద సెల్ఫ్ ఈజ్ ఆన్ ద డిక్లైన్.
2: ఆత్మాభిమానాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ఫాక్ట్ యూ హావ్ టు డెవలప్ అటాచ్మెంట్.
2: దేహాభిమానం కూడా ఉండవచ్చును, కానీ దేహం ఎంతవరకు కర్మాచరణకు మాత్రమే.
1: వీ క్యాన్ హ్యావ్ బాడీ అటాచ్మెంట్ టు ది ఎక్స్టెంట్ నెసెసరీ యాజ్ టు అండర్టేక్ యాక్టివిటీ.
2: కనుకనే ఈ దేహం పుట్టినటువంటి దేశాన్ని మనం గౌరవంగా చూడాలి.
1: ఇన్ఫాక్ట్ వీ హావ్ టు రెస్పెక్ట్ దిస్ బాడీ.
2: అది ఏ జాతీయత గౌరవము అని.
1: అండ్ వీ హావ్ టు రెస్పెక్ట్ ద కంట్రీ నేషనాలిటీ.
2: రాముడు కూడాను
1: రామ
2: అరణ్యము లోపల ఉండినప్పుడు
1: కట్టగలిపటికి
2: లంకకు చేరుతాడు.
1: రీచ్ లంక అట్ ద ఎండ్.
2: లంకలో కావలసినంత ధనం ఉంటుండాలి.
1: లంక ఇస్ ఫుల్ ఆఫ్
2: కనకనక వస్తు వాహనాలతో నిండి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ నో డర్త్ ఆఫ్ వెల్త్ దేర్.
2: కనపటికి లక్ష్మణుడు కూడాను చెప్పాడు, అన్న భరతుడు ఏలుతున్నాడు మన భరత రాజ్యాన్ని.
1: ఇన్ఫాక్ట్ భరత ఇస్ రూలింగ్ అవర్ కింగ్డమ్ ఓవర్ దేర్.
2: దానికి మనం అడ్డు తగలటం న్యాయం కాదు.
1: లెట్ నాట్ stand on
2: ఈ క్రూరుడు దుర్మార్గుడైనటువంటి రావణుడు మరణించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద క్రూయల్ వికెట్ రావణ డైడ్.
2: ఈ దేశాన్ని నీవే పాలించమన్నాడు.
1: బెటర్ యూ రూల్ దిస్ లంక.
2: ఈ మాట విని విభీషణ్ కూడా వచ్చి పాదాల పైన పడ్డాడు.
1: విభీషణ్ ఆల్సో ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ ద లార్డ్ అండ్
2: స్వామి
1: స్వామి
2: మదీయ ధనధారాది సర్వభార సమర్పితం ఆత్మానాం శేషభూతం ఈ రక్షమాం శరణాగతి అన్నాడు.
1: హి సెడ్ స్వామి ఐ సరెండర్ మై సెల్ఫ్ అన్ టు యూ ఆల్ మై కింగ్డమ్ ఆల్ మై వెల్త్ ఆల్ మై ఫ్యామిలీ.
2: ఇన్నటువంటి రాముడు ఏమన్నాడు?
1: యు నో వాట్ రామా సెడ్.
2: జననీ జన్మభూమిశ్చ స్వర్గాదిప గరీయసి.
1: ది మదర్ ల్యాండ్.
2: నేను పుట్టిన దేశము, నాకు పుట్టిన తల్లి నాకు చాలా ప్రధానము, వీరే స్వర్గంతో సమానము.
1: హి సెడ్ మై మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ ద వెరీ పారడైస్.
2: అటువంటి నా తల్లి అయినటువంటి దేశాన్ని నేను వదిలి పరదేశంలో నేను ఎట్ట ప్రవేశించాను?
1: ఐ కెనాట్ గెట్ అవే ఫ్రమ్ మై మదర్ ల్యాండ్.
2: నాకు అక్కడ లేదన్నాడు.
1: ఐ డోంట్ వాంట్ దాట్.
2: కనుక ఈనాడు మానవుడు జనని మనకు జన్మమిచ్చినటువంటి ఒక తల్లి.
1: సో వీ హ్యావ్ టు రిమెంబర్ మదర్.
2: మహాపూజనీయురాలు.
1: యూ హ్యావ్ టు వర్షిప్ హర్.
2: ఆమె లేక నీవు లేవు.
1: యు కెనాట్ ఎగ్జిస్ట్ విదౌట్.
2: కనుకనే జనని జన్మభూమి ఆ యొక్క పుట్టినటువంటి దేశం కూడా చాలా ప్రధానమైనటువంటి.
1: మదర్ ల్యాండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
2: ఇది జాతీయత హక్కులు అని మనవి.
1: దిస్ ఇస్ వాట్ యు కాల్ ద రైట్.
2: భారతదేశంలో ఉండినటువంటి హక్కులు ఏ దేశం నందు కూడా లేవు.
1: ద రైట్స్ యు హ్యావ్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఆర్ నాట్ నోటీస్ ఎనీవేర్.
2: ఈ భారతదేశంలో హద్దులు ఏమిటి?
1: వాట్ ఆర్ ద బౌండరీస్?
2: హిమాచల పర్వతం లేదు దీనికి హద్దులు.
1: హిమాలయాస్ ఆర్ ద బౌండరీస్.
2: హిమాచలములు కదలనటువంటివి. అది ఏ మన దేశం యొక్క హద్దులు.
1: దే ఆర్ ద బౌండరీస్ ఆఫ్ దిస్ కంట్రీ.
2: అక్కడ నీ ఈశ్వరుడు ఉన్నాడు అని.
1: దేర్ లైస్ ఈశ్వర.
2: అనగా ఎక్కడ ఈ ఈశ్వరుడు?
1: వెర్ ఇస్ ఈశ్వర?
2: హిమ అచలం.
1: హిమ అచల.
2: హిమం అనగా మంచు.
1: హిమ ఇస్ ఐ.
2: మంచు అనగా తెల్లగా ఉంటుంది.
1: ఇట్ ఈస్ వై.
2: కానీ కరిగిపోతుంటాయి.
1: బట్ ఇట్ మెల్ట్.
2: అది ఏ మన హృదయము తెల్లగా ఉండాలి, పవిత్రమైనదిగా ఉండాలి.
1: అవర్ హార్ట్ షుడ్ బి వైట్ అండ్ బ్రైట్.
2: కరిగి ప్రవహించేటువంటి హృదయంగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ మెల్ట్ అండ్ ఫ్లో.
2: క్రిస్ప్లెస్ దయా హృదయం. కరిగేటువంటిదిగా ఉండాలి హృదయం.
1: క్రిస్ప్లెస్ దయా ద హార్ట్ దట్ మెల్ట్.
2: అచలం. హిమ అచలం. కదలనటువంటిదిగా ఉండాలి.
1: అచల స్టడి అన్వేవరింగ్ అన్షేకబుల్.
2: అటువంటి హిమముతో కూడినటువంటి యొక్క పర్వతమైనటువంటి హృదయమును కదలకలేనటువంటి స్థితిని ఎందుకు ఉంచుకోవటమే నిశ్చలము అన్నారు.
1: ద స్టడీనెస్ ఈజ్ నథింగ్ బట్ కీపింగ్ అవర్ హార్ట్ సో ప్యూర్ అండ్ స్టడీ అన్షేకబుల్.
2: కానీ ఈనాడు మన హృదయము చలించిపోతుందని.
1: బట్ టుడే అవర్ హార్ట్ ఈజ్ షేకింగ్ ఎవ్రీ.
2: కారణము మన వాంఛలు మితిపేరిపోతున్నాయి.
1: బికాస్ ఆఫ్ టూ మెనీ డిజైర్.
2: ఇవి మితిమీరిపోవడం చేతనే ఈ యొక్క భరించుకోలేక ఈ హృదయం కదిలికగా ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ ఇన్ఫినిట్ డిజైర్స్ ద హార్ట్ స్టార్ట్ వేవరింగ్ టేకింగ్.
2: కొనుకునే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్ అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్.
2: మనం కోరికలను క్రమక్రమేణా తగ్గించుకోవాలి.
1: హావ్ టు రిడ్యూస్ అవర్ లగేజ్ ఆఫ్ డిజైర్.
2: ఎంత తగ్గించుకుంటే అంత నీవు సుఖంగా ఉంటుంటావు.
1: మోర్ యూ రిడ్యూస్ మోర్ హ్యాపీ విల్ యూ బీ.
2: ఇది ఏ గాయత్రి మంత్రం ప్రబోధించేటువంటిది.
1: దిస్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ గాయత్రి.
2: నాయన నీవు సర్వభారములు భయం అర్పితం చేయవి.
1: యు ఆఫర్ ఎవ్రీథింగ్ టు
2: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం.
1: లెట్ ఆల్ యువర్ యాక్షన్స్ బి ప్లీజింగ్
2: టు గాడ్. భగవంతుని ప్రీతిగా చేయను.
1: వాట్ ఎవర్ యు డు ఇట్ షుడ్ బి ప్లీజింగ్ టు గాడ్.
2: చేసేటువంటి సత్కర్మ.
1: దట్ ఇస్ గుడ్ యాక్షన్ ఐ డు.
2: దీంట్లో ఎట్టి బాధలు నీకు లభించవు.
1: యు విల్ నాట్ ఫేస్ ఎనీ సఫరింగ్.
2: ఎట్టి కష్టములు ప్రవేశించవు.
1: నో డిఫికల్టీ.
2: కనుక నేను సుఖంగా జీవించాలనుకుంటే
1: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ హ్యాపీ లైఫ్
2: కోరికలు తగ్గించుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ లిమిటెడ్ డిజైర్.
2: కానీ తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: యు హావ్ టు లవ్ యువర్ పేరెంట్.
2: మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
2: నేను అనేక పర్యాలు స్టూడెంట్స్ చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ ద స్టూడెంట్స్ రిపీటెడ్లీ,
2: పిల్లలారా,
1: బాయ్స్,
2: మీ యొక్క జీవితం అనేటువంటిది చాలా అదృష్టవంతమైనటువంటిది.
1: యువర్ లైఫ్ ఇస్ వాల్యుబుల్.
2: మీ బ్లడ్,
1: యువర్ బ్లడ్,
2: మీ ఫుడ్,
1: యువర్ ఫుడ్,
2: మీ హెడ్,
1: యువర్ హెడ్,
2: మీ దుడ్డు,
1: యువర్ దుడ్డు, మనీ,
2: ఈ నాలుగును తల్లి యొక్క గిఫ్టే.
1: ఆల్ దీస్ ఫోర్ ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ యువర్ మదర్.
2: కనుక నీ మొట్టమొదటి నీవు తల్లికి నీవు జీవితానికి కృతజ్ఞత అందించమన్నారు.
1: ఫస్ట్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్ టు యువర్ మదర్.
2: నీవు అందించవలసినటువంటి తల్లికి మొట్టమొదట.
1: ఫస్ట్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్
2: గ్రాటిట్యూడ్. ఏ దేశమైనా పోనీ మాతృదేశం అంటారు.
1: యు మే గో ఎనీవేర్, వి సే మదర్ ల్యాండ్.
2: కానీ ఫాదర్ ల్యాండ్ అని ఎవరు చెప్పరే?
1: నో వన్ సేస్ ఫాదర్ ల్యాండ్.
2: ఫాదర్ కంత ప్రధానం కాదు.
1: ఫాదర్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్.
2: మదరే చాలా ముఖ్యం.
1: మదర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
2: తొమ్మిది నెలలు మోసి కనీ పెంచి అనేక కష్టములకు ఓర్చి మీకు వచ్చినటువంటి జబ్బులంతా కూడా రాత్రి పగలు మేలుకొని ఆహారం మాని మిమ్మల్ని రక్షించుకుంటూ వచ్చింది.
1: ఇన్ ఫ్యాక్ట్ మదర్ హ్యాస్ గివెన్ బర్త్ టు యూ, బేరింగ్ ఆల్ ద పెయిన్ ఫర్ 9 మంత్స్, ఫీడింగ్ యూ, టేకింగ్ కేర్ ఆఫ్ యూ, కేరింగ్ యూ.
2: కనుకనే మొట్టమొదటి తల్లి చాలా ప్రధానమైనటువంటి.
1: సో మదర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
2: ఇటువంటి తల్లిని మనం మర్చకుండా నిరంతరం కూడా తల్లి ఆజ్ఞను తెలుసా వహించాలి.
1: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ యువర్ మదర్, యూ హావ్ టు ఓబే హర్.
2: తల్లి ఏది చెప్పినా కానీ అది వేద వాక్యే.
1: వాట్ ఎవర్ మదర్ టెల్స్ ఇట్ ఇస్ వేద.
2: అది సత్యమైనటువంటి వాక్యే.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ ట్రూత్.
2: నీ క్షేమాన్ని కోరే చెప్తుంది కానీ, నీ మంచిని కోరే చెప్తుంది కానీ, నీ చెడ్డను కోరే తల్లి ఎక్కడా కనిపించదు.
1: ఇన్ ఫ్యాక్ట్ మదర్ టెల్స్ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్. దేర్ ఇస్ నో బ్యాడ్ మదర్ ఎనీవేర్.
2: నీవు గొప్ప విద్యావంతుడు కావచ్చును,
1: హైలీ ఎడ్యుకేటెడ్,
2: తల్లి విద్యాహీనురాలు కావచ్చును,
1: మదర్ మే బి లిటిల్,
2: ఎంత విద్య లేకపోయినప్పటికీ తల్లి ఎందు నీ క్షేమాన్ని కోరేటువంటి శ్రేయస్సు భావం ఉంటుండాలి.
1: మదర్ మే బి ఇల్లిటరేట్, బట్ షీ థింక్స్ ఆఫ్ యువర్ వెల్ఫేర్, యువర్ ప్రొటెక్ట్ కేర్ ఆఫ్ యూ, కేరింగ్ యూ.
2: కనుకనే మొట్టమొదటి తల్లి చాలా ప్రధానమైనటువంటి.
1: సో మదర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
2: ఇటువంటి తల్లిని మనం మర్చకుండా నిరంతరం కూడా తల్లి ఆజ్ఞను తెలుసా వహించాలి.

0: క్షేమాన్ని కోరేటువంటి శ్రేయస్సు భావం ఉంటుండాలి.
1: మదర్ మే బి ఇల్లిటరేట్ బట్ షీ థింగ్స్ ఆఫ్ యువర్ వెల్ఫేర్ యువర్ ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్.
0: అటువంటి తల్లి యొక్క స్వరూపమే గాయత్రి.
1: గాయత్రి ఇస్ ది వెరీ పర్సనిఫికేషన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మదర్.
0: అటువంటి గాయత్రి మాత్రమును
1: గాయత్రి
0: మనము మూడు వేళలు ఎందుకు స్మరిస్తూ ఉంటే
1: వీ హావ్ టు చాంట్ థ్రైస్ ఎ డే.
0: మొట్టమొదటి ప్రాతః సంధ్య అన్నారు.
1: ఫస్ట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ట్వైలైట్
0: మధ్యాహ్న సంధ్య
1: అండ్ ద మిడ్ డే
0: సాయం సంధ్య
1: అండ్ ఈవినింగ్ ట్వైలైట్
0: అనగా తెల్లవారు ఏమవుతుంది.
1: మార్నింగ్ వాట్ హ్యాపన్.
0: తెల్లవారు నీవు సూర్యుని వైపును మొహం తిప్పి కూర్చున్నప్పుడు
1: యాజ్ యూ టర్న్ టువర్డ్ సన్
0: నీ నీడ నీకంటే ఎన్నో రెట్లు అధికంగా కనిపిస్తుంది.
1: అండ్ యూ ఫైండ్ ద షాడో ఇంక్రీజింగ్ మోర్ దాన్ యువర్ సైజ్.
0: కానీ ఎంతకాలం నీవు ఆ విధంగా కూర్చున్నా కానీ నీ నీడను నీవు దాటలేవు.
1: యు మే స్టాండ్ లైక్ దట్ బట్ యు కెనాట్ క్రాస్.
0: నీడనే మాయా.
1: ద వెరీ షాడో ఇస్ ఇల్యూషన్.
0: దాన్ని మనం దాటాలంటే ఏం చేయాలి?
1: వాట్ షుడ్ యూ డూ టు క్రాస్?
0: నీ ముఖము సూర్యు నుంచి తిప్పాలి.
1: టర్న్ టర్న్ అగైన్స్ట్ ది డైరెక్షన్ ఆఫ్ ద సన్.
0: అప్పుడే నీ నీడ వెనకబడిపోతుంది.
1: దెన్ యువర్ షాడో విల్ ఫాల్ బిహైండ్.
0: అప్పుడు నీ మాయ నిన్ను ఏమాత్రమో బాధించదు.
1: దెన్ యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఇల్యూషన్.
0: మధ్యాహ్న సంధ్య
1: అండ్ ద మిడ్ డే
0: అనగా 12 గంటల సమయం లోపల సూర్యుడు నీ శిరస్సు పైన ఉంటుంటాడు.
1: 12 o'clock నూన్ సన్ ఇస్ ఆన్ ద టాప్ రైట్ ఆఫ్ ద హెడ్.
0: అప్పుడు నీ నీడ నీ పాదాల కింద పడిపోతుంది.
1: అండ్ ద వెరీ షాడో విల్ బి అండర్ యువర్ ఫీట్.
0: నీకు ఇటు పోదు అటు పోదు.
1: ఇట్ నైదర్ దిస్ సైడ్ నాట్ దట్ సైడ్.
0: సాయం సంధ్య
1: ఇట్ ఈవినింగ్ టైం.
0: నీవు సూర్యుడు వైపును తిరుగుతూ ఉంటే ఇంకా నీ నీడ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతుంటాయి.
1: అండ్ ది షాడో విల్ బి ఇంక్రీజింగ్ మోర్ అండ్ మోర్ యాజ్ యు టర్న్ టువర్డ్ ద సన్.
0: కనుక నీవు సూర్యుని వైపును తిరగనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు టర్న్.
0: చంద్రమా మనసో జాత తెచ్చో సూర్యో జాత. నీ మనసే నీ చంద్రుడు.
1: అండ్ ఫ్యాక్ట్ ద వెరీ మూన్ ఇస్ అవర్ మైండ్.
0: నీ యొక్క మనసే నీ యొక్క చంద్రుడు. ఆ చంద్రుడు మనసు పైన నీవు ఏకాగ్రత పరచుకో.
1: కాన్సన్ట్రేట్ ఆన్ ద మూన్ ద మైండ్.
0: అప్పుడే నీ యొక్క మాయ నిన్ను ఏమాత్రమూ బాధించదు.
1: దెన్ యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఇల్యూషన్.
0: కానీ
1: బట్
0: ఈనాడు కలియుగ ప్రభావం చేత
1: బికాస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఏజ్ కలి
0: ఇంతేకాకుండా ఆధునిక యుగము చేత
1: బికాస్ ది మోడర్న్ ఏజ్
0: చదువులు మితిమీరి పెరుగుతూ ఉండటం చేత
1: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ స్పెషలైజేషన్ ఇన్ నాలెడ్జ్
0: దీంతో పాటు బుద్ధి తక్కువ అవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ పర్వర్టెడ్ ఇంటెలిజెన్స్
0: బుద్ధి బాగా కుశలతగా ఉంటుండాలి.
1: In fact, one is intellect.
0: కానీ గుణం తగ్గిపోతుండాలి.
1: But yet the virtue is less than.
0: గుణం లేని బుద్ధి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for is intelligence without
0: గుణం లేని చదువు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for is the knowledge without
0: virtue? చదువులు కేవలం గ్రంథ పరిచయమే మాత్రమే కానీ
1: all the knowledge is textual information.
0: మరి దివ్యమైన జీవితాచరణ లోపల ఏమాత్రమూ సహాయం చేయటం లేదు.
1: It doesn't help you to lead a divine life.
0: కనుక మనం దివ్య జీవితానికి తగినటువంటి యొక్క చదువును మనం చదవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు స్టడీ టు లీడ్ ద డివైన్ లైఫ్.
0: లౌకిక చదువులు కూడా అవసరమే.
1: ద సెక్యులర్ ఎడ్యుకేషన్
0: దానితో పాటు
1: అలాంగ్ విత్ దట్
0: ఆధ్యాత్మిక విద్య కూడా అత్యవసరము.
1: ద స్పిరిచువల్ ఎడ్యుకేషన్
0: ఆధ్యాత్మిక విద్య విద్యానామ్ అన్నారు.
1: ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద స్పిరిచువల్ ఇస్ ద ట్రూ.
0: ఈనాడు చదివినటువంటి చదువులు అన్ని కూడా చిన్న చిన్న నదులు కాలువలు వంటివి.
1: ఆల్ అవర్ ఫీల్డ్స్ ఆఫ్ స్పెషలైజేషన్ ఆర్ లైక్ రివర్స్ అండ్ రివర్.
0: ఇవన్నీ చేరి ఎక్కడ పోతున్నాయి?
1: వేర్ టు ది గో అల్టిమేట్లీ?
0: నదీనామ సాగరోగతి సగం సముద్రంలో చేరిపోతున్నాయి.
1: ఆల్ రివర్స్ మర్జ్ ఇన్ మైటీ ఓషన్.
0: ఆ సముద్రమే లేకపోతే ఈ నదులకు స్థానమే లేదు.
1: వెన్ దేర్ ఇస్ నో ఓషన్ రివర్స్ ఫైండ్ నో ప్లేస్.
0: కనుక అన్ని విద్యల కంటే ఆధ్యాత్మిక విద్య చాలా అవసరమైనది.
1: ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద స్పిరిచువల్ ఇస్ హైయెస్ట్ అండ్ నోబ్లెస్ట్.
0: కానీ ఈనాటి కొందరు విద్యావంతులు
1: సమ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ టుడే
0: విద్యావంతులుగా ఉండినప్పటికీ
1: దో దే ఆర్ ఎడ్యుకేటెడ్
0: వివేకహీనులుగా ప్రవర్తిస్తున్నారు.
1: దే హావ్ లాస్ట్ ఆల్ దేర్ ఇంటెలెక్ట్ డిస్క్రిమినేషన్.
0: చిన్నపిల్లలు దేవుడు వంటి ఏమైనా పూజిస్తుంటే
1: వెన్ యంగ్ బాయ్స్ ప్రే టు గాడ్
0: భజనలు చేస్తుంటే
1: వెన్ దే డూ భజన్
0: ఆ పిల్లలను మందలిస్తున్నారు తల్లిదండ్రులు.
1: దే టెక్ దెమ్ దే రిప్రిమాండ్ దెమ్.
0: ఏమిట్రా ఈ చిన్న వయసు లోపలనే నీకు దేవుడు?
1: Why are you bothered of God at this tender age?
0: నా మాదిరి ఉద్యోగం చేసి
1: జాబ్ లైక్
0: రిటైర్డ్ అయిపోయిన తర్వాత
1: ఆఫ్టర్ రిటైర్మెంట్
0: అప్పుడు ఏ పని ఉండదు అప్పుడు నీవు స్మరించుకో దేవుణ్ణి.
1: డూ జాబ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ సిన్స్ యూ హ్యావ్ నో అదర్ వర్క్ టు డూ థింక్ ఆఫ్ గాడ్ దెన్.
0: చిన్న వయసు నుంచి నీవు ఎందుకు స్మరిస్తావు?
1: వై డూ థింక్ ఆఫ్ గాడ్ ఎట్ దిస్ టెండర్ ఏజ్?
0: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: స్టార్ట్ ఎర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ.
1: స్టార్ట్ ఎర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ సేస్ భగవాన్.
0: ఈ చిన్న వయసు నుంచినే మనం దైవ చింతన చేస్తున్నప్పుడే పెద్ద అయిన తర్వాత రిటైర్ అయినప్పుడు కూడా మనకి ఈ దైవ చింత జ్ఞాపకం వస్తుంది.
1: When you think of God right at this tender age right now, you can think of God later in during
0: your life. దైవ చింతకు మాత్రం ఈ వయసు చాలా ప్రధానమైనటువంటిది.
1: This is the right stage to
0: think of. ఇది గోల్డెన్ ఏజ్.
1: Very important age.
0: ఇది పవిత్రమైనటువంటి వయసు.
1: This is a sacred
0: age. ఈ వయసును మాత్రం మనం ఏమాత్రం చెరుపుకోకూడదు.
1: We should never neglect this sacred time.
0: ఇంకా కొంతమంది తల్లిదండ్రులు
1: some parents
0: పిల్లవాడు ఏదైనా ఒక డిగ్రీ పాస్ అయినాడంటే

0: The moment boy gets the degree,
1: తక్షణమే విదేశాలకు పాస్పోర్ట్ కోసం అప్లై చేయమంటారు.
0: Immediately parents instruct their children to apply for passport to go abroad.
1: స్వదేశంలో లేనటువంటి విదేశంలో ఏమిటి?
0: What is it that you find there which is missing here?
1: దీనినే చెప్పారు, ఎన్న భారతే తన్న భారత అన్నారు. భారతంలో లేనటువంటిది మరి ఏ దేశంలో ఉండదు?
0: That which is not present in Bharat is not present anywhere else.
1: నీవు చదవవలసి చదువు భారతదేశంలో లేదా?
0: Is that education you want to go there? Is it not available here?
1: విదేశాలకి పోయి చదవాలి.
0: Why do you want to go abroad?
1: విదేశాలకు పోతున్నావు కానీ నువ్వు చదువుతున్నావా?
0: You go there, do you study there?
1: చదవటం లేదు. వికార బుద్ధులు పెంచుకుని విపరీతమైనటువంటి చేష్టలు చేత మనము కేవలము వికృతమైనటువంటి రూపాన్ని పొందుతున్నాం.
0: You undertake all silly activity with perverted mind, perverted genius.
1: నా దృష్టిలో నేను చూసినటువంటి ఇంటి వరకు కూడా ఎంతమందో విదేశాలకు వెళ్ళినారు.
0: Bhagavan knows many who have gone abroad.
1: ఎవరు సరైనటువంటి దీంతో ఇంటి భారతదేశాలకు చేరలేదు.
0: Not even one return safe in the proper condition.
1: విదేశాలకు పంపేది ఏ నిమిత్తమై పంపుతున్నారు?
0: Why do we send them abroad?
1: వీడు గుణవంతుడు కావాలని కాదు పంపించేది, ధనవంతుడు కావాలని పంపుతున్నారు.
0: Not that he should be గుణవంత, the virtuous, but only ధనవంత.
1: ధనము ధనము ధనము.
0: Money and money.
1: ఈ ధనం ఏం చేస్తుంది?
0: What is that you get out of it?
1: ధనం ఉంటుంది, లోక సౌకర్యాలు చేకూరుస్తుంది.
0: మనీ ఇస్ నెసెసరీ ఫర్ కన్వీనియన్స్.
1: కానీ మానసిక శాంతిని అందించగలదా?
0: బట్ కెన్ ఇట్ కన్ఫర్ పీస్?
1: లేదు.
0: నో.
1: ఒక ఆధ్యాత్మికమే మానసిక శాంతిని అందిస్తుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ స్పిరిచువాలిటీ దట్ కన్ఫర్ పీస్.
1: ప్రతి మానవుడు కూడా ఈనాడు
0: ఎవ్రీ మ్యాన్ టుడే
1: ఏదో ఒక పిచ్చి పట్టినట్టుగా విదేశాలకు పంపడం విదేశాలకు పంపడం.
0: ఇట్ హాస్ బికమ్ ఎ మోర్ ఆర్ లెస్ మ్యాడ్నెస్ టు గో అబ్రాడ్.
1: ఆ విదేశాల వారంతా కూడా భారతదేశానికి చేరటం.
0: ఆల్ ఫారినర్స్ కమ్ హియర్ టు భారత్.
1: నిజంగా ఆ విదేశంలో శాంతి సుఖమే ఉంటుంటే ఆ దేశం వారు ఈ దేశానికి ఎందుకు వస్తారు?
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ ఇస్ పీస్ అబ్రాడ్ వై షుడ్ దే కమ్ హియర్.
1: అక్కడ ఏమాత్రము లేదు.
0: దేర్ నో పీస్ దేర్.
1: ధన సౌకర్యాలు ఉంటున్నాయి.
0: హావ్ కన్వీనియన్స్.
1: గుణ సౌకర్యం అసలే లేదు.
0: బట్ నథింగ్ వాట్స్ ఎవర్ ఇట్ గాట్ ఇస్ సెల్ఫ్.
1: ధనమెచ్చిన మదమెత్తును.
0: ఇఫ్ యు హావ్ గాట్ మనీ యు విల్ బి ఆరోగెంట్.
1: మదమెచ్చిన దుర్గుణము మానక హెచ్చు.
0: ఇఫ్ యు ఆర్ ఆరోగెంట్ యు విల్ హావ్ బ్యాడ్.
1: ధనముడిగిన మదముడుగును.
0: ద మోమెంట్ మనీ ఇస్ గాన్ మదముడు
1: నమ్ము మానవులు వేము.
0: ద మోమెంట్ వెన్ వన్స్ మనీ ఇస్ గాన్
1: దుర్గుణాలు ప్రవేశించకుండా ఉండాలంటే స్వదేశం నందే ఉండాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ బి గుడ్ యు హావ్ టు రిమైన్ ఇన్ యువర్ మదర్ ల్యాండ్.
1: నేనే పెద్ద ఆదర్శం.
0: భగవాన్ ఇస్ ది బిగ్గెస్ట్ ఐడియల్.
1: ఎన్ని వేల మంది ఎంతమందో భక్తులంతా వచ్చి స్వామి మా దేశానికి రావాలి మా దేశానికి రావాలి ఎంత దిన్నము ప్రార్థిస్తూనే ఉన్నారు.
0: మిలియన్స్ ఆఫ్ డివోటీస్ ఆర్ ప్రేయింగ్ భగవాన్ దట్ హి షుడ్ గో అబ్రాడ్.
1: ఈ నాటి వరకు నేను ఆ తలంపే లేదు నాలో.
0: దిస్ డే హాస్ నాట్ ఎంటర్టైన్డ్ ఎనీ థాట్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: సర్వధర్మములకు మూలాధారమైనటువంటి భారతదేశం.
0: భారత్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ఫెయిత్.
1: ఈ దేశంలో ఉండేటువంటి యజ్ఞయాగాది క్రతువులంతా ఎంత పవిత్రమైనటువంటివి.
0: ద సీక్రెట్ రిచువల్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ ఐడియల్.
1: ఒక ఉదాహరణము, ట్రైన్ పోతుందా అనుకోండి.
0: As the train is going,
1: train lo enno boxes unta untayi.
0: You find so many compartments.
1: Kaani daniki okkati maatrame mundu engine stage room untadi.
0: The train will have engine in the front.
1: Aa mundu untundi engine.
0: The engine is in the front.
1: Dantone poga, dantone munippulu, dantone mantalu untayi.
0: There you find the coal and the fire and the driver.
1: పెట్టి పెట్టిలో కూడా ఈ మంటలు ఉండవు.
0: యూ డోంట్ ఫైండ్ ఫైర్ కోల్ ఇన్ ఎవ్రీ కంపార్ట్మెంట్.
1: కాబట్టి సర్వదేశంలో కూడా భారతదేశము ఇంజన్ వంటిది.
0: భారత్ ఇస్ ది ఇంజన్ ఫర్ ఆల్ ఆఫ్ ది కంట్రీస్ ఇన్ ద ట్రైన్ ఆఫ్ ది వరల్డ్.
1: భారతదేశం నుండి యజ్ఞయాగాది క్రతువులంతా కూడా ఉప్పొంగిపోతున్నాయి.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ భారత్ వేర్ యూ ఫైండ్ సీక్రెట్ రిచువల్ ఫుల్ ఆఫ్.
1: మిగతా దేశంలో దీనికి అతికించినటువంటి పెట్టెల వంటివి.
0: ఆల్ అదర్ కంపార్ట్మెంట్స్ ఆర్ లింక్డ్ టు ది ఇంజన్.
1: కానీ కొన్ని కొన్ని దేశాలు పడిపోతుంటాయి.
0: అఫ్ కోర్స్ వీ ఫైండ్ ది రేంజ్.
1: కారణం ఏమిటి?
0: వై
1: లింక్ సరిలేకపోవటం వల్లే పడిపోతుంది.
0: బికాస్ దేర్ ఇస్ నో ప్రాపర్ లింకేజ్.
1: కనుక భారతదేశం యొక్క దివ్యతత్వం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటి.
0: ది డివినిటీ ఆఫ్ భారత్ ఇస్ హైలీ సేక్రెడ్.
1: కనుక భారతదేశం నందు ఉండి భారతీయ సంస్కృతిని నీవు కాపాడి, భారతీయ సంస్కృతిని నీవు ఆచరణ ఎందు ఉంచి, భారతీయ సంస్కృతిని ప్రచారం చేయాలి.
0: దేర్ఫోర్ స్టే హియర్ ఇన్ భారత్, థింక్ ఆఫ్ కల్చర్ ఆఫ్ భారత్, ప్రాక్టీస్ ది కల్చర్ ఆఫ్ భారత్ అండ్ ప్రాపగేట్.
1: నిజమైనటువంటి యొక్క తత్వం గాయత్రి స్వరూపము.
0: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఇన్ ది టీచింగ్ ఆఫ్ గాయత్రి.
1: గాయత్రికి పంచముఖి అని పేరు.
0: వీ సే గాయత్రి హస్ ఫైవ్ ఫేసెస్.
1: ఐదు ముఖములు ఉంటున్నాయి ఆమెకు.
0: హి హస్ ఫైవ్ ఫేసెస్.
1: ఏమిటి ఐదు ముఖములు?
0: వాట్ ఆర్ దే?
1: ఓ ఒక ముఖము.
0: ద ఫస్ట్ ఫేస్ ఓం.
1: భూహ దుహ సత్. ఈ ఐదు ముఖములు.
0: ఇట్ హస్ గాయత్రి ఫైవ్ ఫేసెస్. ఓం భూర్ భువ సువ.
1: చతుర్వరేణ్యం.
0: చతుర్వరేణ్యం.
1: భర్గో దేవస్య ధీమహి.
0: భర్గో దేవస్య ధీమహి.
1: ఓ దేవత, నా ఎందున్నటువంటి అంధకారమును, నా ఎందున్న అజ్ఞానమును దూరం చేసే.
0: ఓ మద, See that inner darkness is dispelled. The darkness of ignorance.
1: Dhiyo yono prachodayat. Dhiyas. Anaga buddhini abhiruddhi parchu.
0: Dhiyo yono prachodayat. Grant me the
1: Gayatri mantra manta idiye.
0: This is the essence of Gayatri.
1: Tarvata prarthana.
0: Then prayer.
1: Dhiyo yono adhe prarthana.
0: Dhiyo yono prachodayat is the prayer.
1: Talli naki manchi buddhini anugrahinchu ani bhakti.
0: O mother, with all the devotion I pray unto you to grant me intelligence. Gayatri is the combination of the three principles of devotion, wisdom and renunciation. In fact, when you chant Gayatri, the mind will be sacred. Educated.
1: తప్పక గాయత్రి మంత్రం స్మరించాలి.
0: Youngsters, educated, must necessarily chant Gayatri.
1: మీరు బాగా విచారం చేసుకోండి. గాయత్రి మంత్రోపదేశము చాలా మంది పెద్ద వయసు అయిన తర్వాత చేస్తుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ గాయత్రి ఇస్ గివెన్
1: అంతవరకు వారి యొక్క బుద్ధి ప్రభావము అభివృద్ధి కాదు.
0: Till Gayatri teaching is given, they will not be intelligent.
1: Gayatri mantrochchana jarigina tarvatane buddhi vikasistundi.
0: The moment he receives Gayatri,
1: prakatistundi prabhavistundi.
0: The intellect blossoms and manifests.
1: కనుకని మొట్టమొదట మనం గాయత్రి మంత్రాన్ని అష్ట వయసులోపలే చేయాలి. గర్భాష్టమి అన్నారు. ఆ వయసులో చేసినప్పుడు ఎంత తెలివితేటలుగానో పెరుగుతుంటాడు పిల్లవాడు.
0: గాయత్రి మంత్ర ఇస్ గివెన్ ఇన్ ది ఏజ్ ఆఫ్ 8, హీ విల్ బి హైలీ ఇంటెలిజెంట్.
1: కనుక మనం చిన్న వయసు నుండి చేయటం చాలా మంచిది.
0: ఇట్స్ వెరీ ఎసెన్షియల్ టు డూ ఇట్
1: కానీ ఎప్పుడైనా సరే జీవితం లోపల గాయత్రి మంత్రాన్ని స్మరిస్తున్న చేత ఎంతైనా ధన్యులవుతారు.
0: దట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యు చాంట్ గాయత్రి ఎట్ ఎనీ ఏజ్ సర్టన్లీ యు విల్ బి లిబరేటెడ్.
1: కనుక భక్తి శ్రద్ధలు చాలా ప్రధానమైనటువంటివి.
0: బట్ డివోషన్ అండ్ సిన్సెరిటీ ఆర్ ఇంపార్టెంట్.
1: ఈనాటి ప్రభావము చాలా మితిమీరి పోతుండాలి.
0: యు నో ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మోడర్న్ ఏజ్.
1: దీనికంత కారణము భక్తి శ్రద్ధలు లేకపోవటమే.
0: ది రీజన్ ఫర్ ఆల్ ద రూయిన్ అవుట్ సైడ్ ఇస్ అబ్సెన్స్ ఆఫ్ డివోషన్.
1: ఎక్కడ చూసినా అశాంతియే.
0: రెస్ట్లెస్నెస్ ఎవ్రీవేర్.
1: ఎక్కడ చూసినా భయమే.
0: వి ఫైండ్ ఫియర్ ఆల్ ఓవర్.
1: కారణము దైవ చింతన లేదు.
0: బికాస్ పీపుల్ డోంట్ థింక్ ఆఫ్ గాడ్.
1: సర్వ భయమును కూడా నువ్వు నివారణ గావించేది ఒక దైవ మంత్రమే.
0: యూ కెన్ బి ఫియర్లెస్ బై థింకింగ్ ఆఫ్ గాడ్.
1: దైవం అనేటువంటి ఆస్తి మన ఎందు ఉన్నప్పుడు
0: దేనైనా
1: మనం సంపాదించుకోవచ్చు.
0: యూ కెన్ అచీవ్.
1: దైవము కేవలము సువర్ణ స్వరూపుడు.
0: గాడ్ ఈస్ గోల్డెన్.
1: కనుకనే భగవంతుని సువర్ణ గర్భాయ నమః అన్నారు.
0: సో వీ కాల్ గాడ్ సువర్ణ గర్భాయ.
1: హిరణ్య గర్భుడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ గోల్డ్.
1: హిరణ్య గర్భుడు.
0: హిరణ్య గర్భ.
1: కాబట్టి ఆ గోల్డ్ అనేటువంటి మన దగ్గర ఉంటుంటే దేనైనా మనం సామాన్లు కొనవచ్చు.
0: విత్ గోల్డ్ ఆన్ హ్యాండ్ యూ కెన్ హ్యావ్ ఎనీ జ్యువెల్ ఆఫ్ యువర్ చాయిస్.
1: కనుక దైవ చింతన అనేటువంటి మన వెంట ఉన్నప్పుడు ధర్మము అనేటువంటి జ్యువెల్ కొనవచ్చు.
0: ద మూమెంట్ యూ హావ్ గాట్ ద థాట్ ఆఫ్ గాడ్ ద
1: శాంతి అనే జ్యువెల్ కొనవచ్చు.
0: యూ కెన్ హావ్ ద జ్యువెల్ ఆఫ్ ధర్మ.
1: ప్రేమ అనే జ్యువెల్ కొనవచ్చు.
0: జ్యువెల్ ఆఫ్ లవ్.
1: ధర్మము అనేటువంటి జ్యువెల్ కొనవచ్చు.
0: జ్యువెల్ ఆఫ్ సెల్ఫ్.
1: ఈ ప్రేమ అనే ధనం చేత ఎంత ధనమైనా ఎంత వస్తువులైనా మనం ఆశించవచ్చు.
0: విత్ వెల్త్ ఆఫ్ లవ్ యూ కెన్ బై ఎనీ కమాడిటీ ఎనీ ఆర్టికల్ ఆఫ్ ఎనీ ప్రైస్.
1: కనుక సర్వమునకును హిరణ్య గర్భుడు చాలా ముఖ్యుడు.
0: ఫర్ ఎవ్రీథింగ్ హిరణ్య గర్భ గోల్డ్ ఇస్
1: అతనే దైవము.
0: ఈస్ గాడ్.
1: ఆ దైవమును మన హృదయం నందించుకున్నప్పుడు సర్వము దైవ భావములు ఆవిర్భవిస్తుంటాయి.
0: వెన్ యూ ఇన్స్టాల్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ ఎవ్రీథింగ్ ట్రాంక్ వుడ్ గెట్.
1: ఒక పాత్రలో పాయసం పోసి ముంచిపెట్టినప్పుడు 10 రంధ్రములు కొట్టినా ఒక్కొక్క రంధ్రంలో కూడా పాయసమే వస్తుంది కానీ మరొక విషయం రాదు.
0: వెన్ యూ కీప్ ద రైస్ పుడింగ్ ఇన్ ఎ వెసల్ మేడ్ అప్ ఆఫ్ హోల్ నేచురలీ దట్ వుడ్ కమ్ అవుట్ రెయిన్.
1: కనుక మన హృదయం నిండుకును దైవమునే పెంచుకున్నప్పుడు సర్వము కర్మను కూడాను దైవ స్వరూపాలుగానే మారుతుంటాయి.
0: ఫిల్ యువర్ హార్ట్ విత్ గాడ్ సో దట్ ఆల్ యువర్ థాట్స్ అండ్ యాక్షన్స్ ఆర్ బౌండ్ టు బి డివైన్.
1: నీవు చేసే సర్వ పనులు కూడా దైవ కర్మలుగానే ఉంటుంటాయి.
0: ఆల్ యువర్ యాక్షన్స్ ఆర్ డివైన్.
1: కానీ ఈనాటి మానవులకు శ్వాస ఉన్నది కానీ
0: మ్యాన్ టుడే హ్యాస్ శ్వాస బ్రెత్
1: విశ్వాసము లేదు.
0: హ్యాస్ నో విశ్వాస ఆఫ్ ఫెయిత్.
1: విశ్వాసం లేని శ్వాసం ఉంటే ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ విశ్వాస ఆఫ్ ఫెయిత్ వాట్ ఫర్ ఇస్.
1: కనుక మన శ్వాస విశ్వాసంతో కూడినటువంటిదిగా ఉండాలి.
0: సో యూ షుడ్ హ్యావ్ ద బ్రెత్ శ్వాస విత్ విశ్వాస ఆఫ్ ఫెయిత్.
1: కనుక మంచి దానిపైన విశ్వాసం ఉండాలి.
0: హ్యావ్ ఫెయిత్ ఇన్ గుడ్ థింగ్.
1: ఈనాటి మానవుడు మంచిని విశ్వసించడం లేదు.
0: మ్యాన్ టుడే హ్యాస్ నో ఫెయిత్ ఇన్ గుడ్.
1: చెడ్డని విశ్వసిస్తున్నాడు.
0: ఫెయిత్ ఇన్ బ్యాడ్.
1: అది మంచిది కాదు.
0: ఇట్ నాట్ ప్రాపర్.
1: మన జీవితం మనకి ఏమాత్రము సుఖం అందించదు.
0: యు విల్ నెవర్ బి హ్యాపీ బై దట్ వే.
1: ఈనాటి యువకులందరూ కూడాను
0: యంగ్స్టర్స్ టుడే
1: దేశ క్షేమాన్ని
0: వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ
1: లోక హితాన్ని
0: గుడ్ ఆఫ్ ది కంట్రీ
1: దివ్యమైన భావాన్ని పెంచాలి.
0: They should work for the welfare, the progress of the country, and the divine thought.
1: హితోపదేశములుగా ఉంటుండాలి.
0: And all your teaching should be good.
1: దేశమునకంతా ఉపకారమైనటువంటి కథలు ఆచరించాలి.
0: You should render service to the country.
1: ఇది వ్యాసుడు కూడా చెప్పాడు.
0: This is stated by Vyasa.
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచన ద్వయం. 18 పురాణములు రాసి కట్టగలిపటికి ఈ పురాణము చదివేటువంటి టైం మీకు చిక్కటం లేదు.
0: Vyasa composed 18 epics. You don't have time to go through them all.
1: కనుక ఈ రెండింటి ఎందుకు ఒక చిన్నదిగా మీరు భావించుకొని దాన్ని స్మరించండి
0: అన్నారు. I said in a summary, the essence in 2 sentences of all the 18
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనము. 18 పురాణములు చదవనక్కర్లేదు.
0: You don't have to read all the 18 epics.
1: Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: ఈ రెండింటిని మనం తీసుకుంటే చాలు.
0: If you take these 2, that's enough.
1: ఎప్పుడు ఇతరులకు సహాయం చేద్దాం.
0: Help everybody.
1: ఇతరులకు ఏమాత్రం కీడు జరగకుండా ఉందాం.
0: Never harm anybody.
1: అది ఏ నిజమైన భక్తి యొక్క ప్రవర్తి.
0: That is the true devotion and surrender.
1: Bhakti, bhakti ante pujal cheyatamu, pratamam cheyatamu, bhajan cheyatamu, inta maatrame kaadu.
0: Devotion does not mean worship or chanting or meditation alone.
1: Ivanni kevalam bahyamaina karmalu.
0: They are only external physical actions.
1: Ee bahyamaina karmalu enni undinappatiki antarbhavamlondi parishuddhame lekapothe idantha ashuddhame.
0: If the inner feeling is not pure, all the external actions are bound to be impure.
1: Kanuka meerandarkunu premanu penchukondi.
0: So grow, develop.
1: Preme daivamu, daivame prema.
0: Love is God, God is love.
1: Kanuka tallidandrulu preminchandi.
0: Love your parents.
1: Tallidandrulu sevinchandi.
0: Serve your parents.
1: Tallidandrulu santrupti pettandi.
0: Satisfy them.
1: Kali tallidandrulu aadu nadchukondi.
0: Follow the command.
1: Okka vela kontha mandi tallidandrulu ఇది తెలియకునో తెలుసో కొంతవరకు తప్పుడు మార్గం తప్పిస్తారు.
0: ఇన్నోసెంట్లీ ఆర్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ పేరెంట్స్ మే గివ్ మిస్
1: వాళ్లకు మీరు సహజంగా శాంతభావం చేత వాళ్లకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాలి.
0: రిమైన్ ఇన్ పీస్, ట్రై టు కన్విన్స్ దెమ్, ఎక్స్ప్లెయిన్ దెమ్ నీట్లీ.
1: నాయనా నీవు ధర్మం సంపాదించాలి.
0: మై డియర్ సన్, యూ షుడ్ ఎర్న్ మనీ.
1: నీ విదేశాలకు పోవాలి.
0: యూ షుడ్ గో అబ్రాడ్
1: చెప్తే అప్పుడు చెప్పాలి మీరు.
0: నీ
1: ఆజ్ఞ ఆయన చిరసావ ఇస్తాను, కానీ ఈ ధనం కాదు నాకు మూలము.
0: Mother, I'll follow your command, but money is not important.
1: నా గుణమే నాకు ప్రధానము.
0: గుణ వర్చ్యూ ఇస్ ఇంపార్టెంట్.
1: గుణము లేని ధనం ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫార్ ఇస్ ద మనీ వితౌట్ గుణ వర్చ్యూ?
1: కనుక నేను గుణాన్ని పోషించుకునే నిమిత్తము దైవాన్ని రక్షించుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ వాంట్ క్యారెక్టర్, దేర్ ఫోర్ ఐ ఫాలో గాడ్.
1: ఆ విధంగా చెప్తూ ఉంటే తల్లిదండ్రులకు మనసు కలుగుతుంది.
0: ఇన్ ద బాయ్ సేస్ పేరెంట్స్ విల్ బి హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్.
1: కనుక తల్లిదండ్రులు ఆజ్ఞ నడుచుకోవాల్సిందే, కానీ కొన్ని కొన్ని మాత్రము మూర్ఖమైనటువంటి వాటి కూడా నడుచుకోనక్కర్లేదు.
0: యూ హావ్ టు నెసెసర్లీ ఫాలో ద కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్, బట్ నాట్ ఫూలిష్ డిక్టేషన్.
1: కానీ కొన్ని పరిస్థితులు ఈనాడు కలి ప్రభావం చేత విరుద్ధమైన భావాలు కూడా బోధిస్తున్నారు తల్లిదండ్రులు కొందరు.
0: యాజ్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ ది కలి ఏజ్, ఈవెన్ పేరెంట్స్ ఆల్సో అడ్వైజ్ దర్ చిల్డ్రన్ ఇన్ ద రాంగ్ వే.
1: అది వాళ్ళకి తెలియక బోధిస్తున్నారే, కానీ నీ పైన ప్రేమ లేక కాదు.
0: ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ దర్ ఇన్నోసెన్స్, ఇగ్నోరెన్స్.
1: తల్లిదండ్రులకు బిడ్డలపైన ప్రేమ మెందుగా ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ పేరెంట్స్ లవ్ దర్ చిల్డ్రన్ వెరీ మచ్.
1: కానీ భవిష్యత్తు వాళ్ళకి తెలియదు.
0: బట్ యూ డోంట్ నో ద ఫ్యూచర్.
1: కనుకనే వాళ్ళు ఆ విధంగా చెప్తుంటారు. వాళ్ళని మనం ద్వేషించకూడదు.
0: డోంట్ హేట్ దెమ్ ఎనీవే.
1: వారికి సహజంగా వారికి మనం చెప్పడానికి ప్రయత్నించాలి.
0: యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ ఎ నేచురల్ సింపుల్ స్వీట్ వే.
1: ఆ విధంగా చేసి వారి మనసు కూడా సంతృప్తి పడతారు.
0: అండ్ మేక్ దెమ్ హ్యాపీ అండ్ సాటిస్ఫై దెమ్, ప్లీజ్ దెమ్.
1: యువకులారా,
0: యంగ్స్టర్,
1: మీ వయసు చాలా పవిత్రమైనటువంటిది.
0: యువర్ ఏజ్ ఇస్ హై.
1: ఈ వయసులో మీరు అభివృద్ధి చెందాలంటే దేశమంతా కళ్యాణంగా జరుగుతుంది.
0: ఇఫ్ యూఆర్ పర్ఫెక్ట్ నౌ ద హోల్ కంట్రీ విల్ ప్రాస్పర్.
1: ఈనాడు ఉపనయనం చేసుకున్నటువంటి పిల్లలందరూ కూడా గాయత్రి మంత్రాన్ని హృదయపూర్వకంగా స్మరించాలంటే దేశంలో ఎట్టి బాధలు ఉండవు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది గాయత్రి మంత్రా యూ రిసీవ్ టుడే, ఇఫ్ యూ చాంట్, దేర్ బి నో ప్రాబ్లమ్.
1: ఎట్టి కష్టాలు కూడా మీకు సంభవించవు.
0: దేర్ బి నో ఎడ్యుకేషన్.
1: ఎట్టి బాధలకు మీరు గురికారు.
0: నో సఫరింగ్.
1: కనుకని దైవ చింతన మాత్రం మీరు మానకండి.
0: నెవర్ గివ్ అప్ థింకింగ్ ఆఫ్ గాడ్.
1: ప్రహ్లాదుడు మీ యొక్క బ్రదరే.
0: ప్రహ్లాద ఇస్ యువర్ బ్రదర్ ఆఫ్టర్ ఆల్.
1: వాళ్ళ తండ్రి హిరణ్యకశిపుడు.
0: అండ్ హిస్ ఫాదర్ ఇస్ హిరణ్యకశిపు.
1: అతను చాలా దుర్మార్గుడు.
0: ఇస్ వెరీ బ్యాడ్ ఫెలో.
1: అయినప్పటికీ నామం అంటే దాన్ని ఇష్టపడ్డు.
0: హీ డజన్ రిలీజ్ గాడ్స్ నేమ్.
1: కానీ దాన్ని లెక్క చేయలేదు.
0: బట్ ప్రహ్లాద
1: తండ్రి మాట ధిక్కరించలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇన్ దిస్
1: నవ్వుకుంటూ వినేటువంటి వాడు.
0: హీ యూజ్ టు లిసన్ స్మైలింగ్.
1: కానీ తన పద్ధతి తాను మానలేదు.
0: బట్ హీ డిడ్ గివ్ అప్ హిస్ ఓన్ టెంపర్మెంట్.
1: ఇలాంటి వాడిని బాధించాలి, వీడికి మనసు మార్చాలి అని ఏనుగులు చేతి తొక్కించాడు.
0: ఇన్ఫాక్ట్ ఫాదర్ హాస్ పుట్ హిమ్ టు సఫరింగ్. హీ మేడ్ ఎలిఫెంట్ ట్రాంపుల్ ఆన్ హిమ్.
1: ఇప్పటికీ నారాయణ్ నారాయణ్ నారాయణ్ అన్నాడు.
0: దో హీ వాస్ ట్రాంపుల్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ ద ఎలిఫెంట్, హీ డిడ్ గివ్ అప్ ద గాడ్స్ నేమ్ నారాయణ్.
1: ఏనుగులు నారాయణ స్వరూపాన్ని పొందినాయి.
0: ఈవెన్ ఎలిఫెంట్ హాస్ గాట్ ద ఫామ్ ఆఫ్ నారాయణ.
1: రాజభామల చేత కనిపిస్తూ వచ్చారు.
0: ఆ పాయిజన్ స్నేక్
1: నారాయణ నారాయణ అన్నాడు.
0: అండ్ హీ చాంటెడ్ గాడ్స్ నేమ్.
1: అనుకుడు నారాయణ స్వరూపాన్ని పొందిన.
0: ఈవెన్ ద పాయిజన్ స్నేక్ ట్రాన్స్ఫార్మ్డ్
1: పర్వతం నుంచి సముద్రంలో నెట్టించాడు.
0: దెన్ హి వాస్ థ్రోన్ ఇన్ టు ద ఓషన్.
1: ఆ పడే సమయంలో నారాయణ నారాయణ అన్నాడు.
0: వైల్ హి వాస్ థ్రోన్ ఇన్ టు ద ఓషన్, హీ చాంటెడ్
1: సముద్రం నుంచి నారాయణ వచ్చి రక్షించాడు.
0: దేర్ కేమ్ అప్ నారాయణ ఇన్ రెస్క్యూ.
1: కనుకని హృదయంలో పవిత్రమైన భావాలు ఉన్నప్పుడు ఎక్కడైనా మనకు రక్షణ తప్పింది కాదు.
0: When you have sacred feelings within you, you are bound to be protected.
1: కనుకని దైవ భావాన్ని నిస్సంశయంగా
0: Have divine thoughts undoubtedly.
1: Akintalanga.
0: Unwavering.
1: Premacheta.
0: With love.
1: Hands
0: in saying His glory.
1: Kani okoka paryayamu daivam peru kuda nuku kodam ostuntadi.
0: Sometimes we are angry with God also.
1: Kani kodam manchidi kadu.
0: It's not good.
1: Kama krodha lobhamu ee moodu kudalu naraka dwaramuni.
0: In fact, kama the desire, krodha the anger, lobha the greed.
1: Ravanudu elanti vadu ani telusuna?
0: You know what Ravana was.
1: Ravanudu chaala goppa shakti vantude.
0: And he is Rama is highly.
1: Goppa vidyavantude. Balavantude.
0: Wrong.
1: Gunavantude.
0: Virtue.
1: Kani.
0: What?
1: ఒక కామానికి లోబడిన చేతని తన కన్న బిడ్డలను తన రాజ్యాన్ని కూడా భస్మం చేసుకున్నాడు.
0: బికాజ్ హీ హస్ బికమ్ ఎ విక్టిమ్ టు కామా ది డిజైర్ హీ లాస్ట్ హిస్ కింగ్డమ్ ద క్లాన్.
1: ఇంకా క్రోధము
0: క్రోధ యాంగర్
1: క్రోధం అంటే హిరణ్యకశిపుడే.
0: హిరణ్యకశిపు సింబలైజెస్ యాంగర్.
1: హిరణ్యకశిపునికి క్రోధం పెట్టుకోవడం చేత ఏం సాధించాడు?
0: హిరణ్యకశిపు ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్ ఫ్యూరీ వాట్ డిడ్ హి
1: తాను కూడా భస్మం అయిపోయాడు.
0: హీ టు గాట్ హింసెల్ఫ్ బర్న్.
1: లోభము
0: లోభా గ్రీ
1: లోభము దుర్యోధనుడే.
0: Duryodhana stands for greed.
1: ఆ దుర్యోధనుడు లోభమును పెట్టుకోవడం చేత కట్టకడపకి ఏమైపోయింది?
0: Because he was greedy, what happened?
1: 100 మంది అన్నదమ్ములు కూడాను ఒక భస్మం అయిపోయారు.
0: He lost all his brothers, 100 of them.
1: కానీ పంచ పాండవులు ధర్మమును మాత్రమే ఆచరిస్తూ వచ్చారు.
0: పాండవాస్ 5 in number.
1: ఆ పాండవులు సుక్షేమంగా జీవించారు.
0: They were safe and secure.
1: భారతదేశానికి ఆదర్శ పురుషులుగా నిలిచారు.
0: In fact, they are ideals to entire country Bharat.
1: ధర్మమూర్తులుగా ప్రచారం చేశారు.
0: They are very embodiments of dharma.
1: కాబట్టి కామక్రోధ లోభములు చాలా చెడ్డవి.
0: Therefore the desire,
1: ఎంత ధనవంతుడైనా ఎంత గుణవంతుడైనా ఎంత బలవంతుడైనా కట్టగడపటికి లొంగిపోక తప్పదు.
0: He may be noble one, a rich one, and a strong one, yet
1: కనుక ధనబలమును విద్యాబలమును గుణబలమును భుజబలమును ఆధారం చేసుకుని మనం గర్వించరాదు.
0: Therefore we should not be carried away by this ego of wealth, the knowledge and the physical
1: ప్రేమ బలమును పెంచుకోండి.
0: We have to develop love.
1: ప్రేమ ఉంటే విరోధి కూడా మీకు మంచి మిత్రుడుగా మారిపోతాడు.
0: When you have love, in the worst of your enemy will become your friend.
1: కనుక ప్రేమను పెంచుకోండి.
0: Develop love.
1: ఎవరితో మాట్లాడినా ప్రేమతో మాట్లాడండి.
0: You talk lovingly with him.
1: ఏ పని చేసినా ప్రేమతో చేయండి.
0: You may do anything with love.
1: అప్పుడే నీ యొక్క జీవితం చాలా ధన్యమవుతుంది.
0: Then your life is an ideal one.
1: అంతేకాని ప్రేమ లేకుండా భగవత్ భక్తి లేకుండా ఇన్ని చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
0: Without love and devotion you may do anything. It's all be in vain.
1: అనేక మంది వాదిస్తుంటారు ఏమిటి నీకు భక్తి?
0: Many argue what for?
1: కనిపించని దేవుణ్ణి నీవు ఎట్లా నమ్ముతున్నావు?
0: Why do you believe God whom you don't see?
1: ఇదంతా మూర్ఖత్వం అంటారు.
0: ఇట్స్ ఆల్ ఫూలిష్నెస్.
1: సర్వము భగవంతుని చూస్తూనే ఉన్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి సీ గాడ్.
1: చూస్తూ చూస్తూ కూడా భగవంతుడు లేడని ఎట్లా చెప్పగలవు?
0: వి సీ హిమ్ బట్ యెట్ వి డినై హిమ్.
1: ఏది చూసినా భగవంతుడే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: సర్వ రూపములు కూడా భగవంతుడే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: సర్వ పురుగులు భగవంతుడే.
0: ఆల్ ఆర్ హిస్.
1: సర్వ జంతువులు భగవంతుడే.
0: ఆల్ బీయింగ్స్ ఆర్ హిస్.
1: సర్వ క్రిమికీటకాదులు కూడా భగవంతుడే.
0: దేర్ ఆల్ ఇన్సెక్ట్స్ అండ్ బర్డ్స్ అండ్ బీస్ట్స్ ఆర్ డివైన్. కాబట్టి
1: ఈ సర్వ భూతానాం అనింది వేదం.
0: Veda says God dwells in all of the beings, creatures.
1: అంతా భగవంతుడిగా చూస్తున్నప్పుడు నీవు భగవంతుడిగా చూడటం లేదు ఈ ప్రకృతిని.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ హ్యావ్ దట్ డివైన్ లుక్.
1: ప్రకృతిగా చూస్తున్నావు కాబట్టి నీకు భగవంతుడు కనపడటం లేదు.
0: యూ హ్యావ్ గాట్ దట్ వరల్డ్లీ విజన్, దేర్ఫోర్ యూ డోంట్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్.
1: ప్రకృతి భావం మర్చిపో, ప్రకృతిని భగవంతుడిగా చూడు, తప్పక నీకు సాక్షాత్కరిస్తా.
0: గివ్ అప్ దిస్ వరల్డ్లీ అవుట్ లుక్, హ్యావ్ దట్ డివైన్ ఫీలింగ్, డివైన్ విజన్.
1: ఇది పుష్పం అనుకుంటే పుష్పంగానే ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఎ ఫ్లవర్, ఇట్స్ ఫ్లవర్.
1: కానీ ఈ పుష్పంలో ఫ్లవర్ ఒక గంధం ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ ద స్మెల్ ఫ్రాగ్రెన్స్?
1: ఈ గంధాన్ని ఎవరు పెట్టారు?
0: హూ ఇస్ ద కాజ్ బిహైండ్ ఇట్?
1: ఇది దీని యొక్క సహజము.
0: ఇట్ ఇస్ నేచురల్ క్వాలిటీ.
1: అదే రీతిగానే మానవుని యొక్క ధర్మము మానవత్వం దైవత్వం తనతో కూడిన ఉండటమే.
0: దేర్ఫోర్ హ్యూమన్ క్వాలిటీ ఈజ్ టు థింక్ ఆఫ్ గాడ్.
1: ఆ దైవత్వం తనతోనే ఉన్నది.
0: గాడ్ ఈజ్ విత్ యూ.
1: లేడని చెప్పడం ఏ రీతిగా అయితే
0: ఉంటుంది? హౌ కెన్ యూ డినై హిమ్?
1: తల్లిని నీవు ప్రేమిస్తున్నావు.
0: యూ లవ్ యువర్ మదర్.
1: తల్లికి రూపం ఉంది.
0: మదర్ హ్యాస్ అ ఫామ్.
1: కానీ తల్లి ప్రేమకు రూపం ఉందా?
0: మదర్ లవ్ హ్యాస్ నో ఫామ్.
1: ఆ ప్రేమ లేకపోతే ఈ దేహాన్ని ఏం ప్రేమిస్తావు?
0: దెన్ దేర్ ఇస్ నో లవ్. హౌ డు యూ లవ్ దిస్ బాడీ?
1: ఆ దేహములో ప్రేమ ఉంది.
0: దట్ బాడీ దేర్ లైక్ లవ్.
1: ప్రేమనే దైవము.
0: అండ్ దట్ వెరీ లవ్ ఇస్ గాడ్.
1: అటువంటి ప్రేమను మనం ప్రేమించినప్పుడే మన ప్రాణం కూడాను ప్రేమిస్తుంది మనవల్ల.
0: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ హ్యావ్ దట్ లవ్ విత్ ఇన్ us, ద హోల్ లైఫ్ వుడ్ బి లవ్లీ.
1: కనుక తల్లిదండ్రులను గౌరవించండి.
0: హే రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: ఈ భావం నీవు పరిశుద్ధం గావించుకో.
0: కీప్ యువర్ ప్యూర్ ఫీల్.
1: ఈ గాయత్రి మంత్రం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటిది.
0: గాయత్రి మంత్ర ఇస్ హైలీ సీక్రెట్
1: చెప్పినారు కూడా శాస్త్రుల వారు.
0: శాస్త్రిజీ సెడ్
1: ఈ గాయత్రి మంత్రంలో ఉండేటువంటి సారము ఏ దేవత ఎందుకు కూడా లేదు.
0: ది ఎసెన్స్ ఆఫ్ గాయత్రి.
1: దేవతలు అనేక దేవతలుగా ఉన్నారు.
0: ఇస్ నాట్ నోటీస్ ఎనీవేర్. దర్ సో మెనీ డైటీస్.
1: ఎన్ని దేవతలైనా గానీ అందులో ఉన్నది ఒక్కటి.
0: ద డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: చూడండి ఇందులో ఎన్నో పువ్వులు ఉన్నాయి.
0: దర్ సో మెనీ ఫ్లవర్స్ హియర్.
1: ఫ్లవర్స్ అనేకము గాని
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ
1: దారం ఒక్కటే
0: బట్ ద థ్రెడ్
1: ఈ దారమే ఈ ఫ్లవర్స్ అంతా కట్టి వచ్చేసింది
0: ఇట్ ఇస్ ద థ్రెడ్ దట్ బైండ్స్ ఆల్ దీస్ ఫ్లవర్స్
1: కాబట్టి దివ్యమైన శక్తి ఒక్కటే
0: దట్ డివైనిటీ ఇస్ వన్
1: ఈ వ్యక్తులు అనేకంగా ఉంటుంటాయి
0: ఇండివిజువల్స్ ఆర్ మెనీ
1: కాబట్టి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మీరు గుర్తించండి
0: రికగ్నైజ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ
1: ఆ ఏకత్వాన్ని గుర్తించేటువంటి వానికి ఏ నాటికి నీ బాధలు ఉండవు
0: ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ యూ విల్ నెవర్ సఫర్ ఎనీ
1: పర్వతముల వంటి బాధలు మనం వెంటాడినప్పటికి మంచు మాదిరి మాయమైపోతాయి
0: యూ మే ఫేస్ అన్బేరబుల్ సఫరింగ్ బట్ దట్ వుడ్ ఆల్ వానిష్ లైక్ ఎ మిస్ట్
1: కనుక ఆ విశ్వాసాన్ని పెంచుకోండి ఎవరేమి చెప్పినప్పుడు మీరు దాన్ని ఆలకించకండి
0: డోంట్ ఫాలో అదర్స్ వర్డ్స్
1: వారి తృప్తి కోసం వారు చెప్పవచ్చు కాన్షియస్ నీవు ఫాలో చేయి
0: ఫాలో యువర్ కాన్షియన్స్
1: అప్పుడే నీకు క్షేమం జరుగుతుంది
0: దెన్ యుల్ బి గుడ్ అండ్ సెక్యూర్
1: యువకులారా
0: యంగ్స్టర్
1: ఈనాడు చాలా పవిత్రమైనటువంటి సుదినము
0: టుడే సెక్రెడ్ డే
1: జీవితానికి ప్రధానమైనటువంటి ఫౌండేషన్
0: ఇన్ఫాక్ట్ ఇస్ ద ఫౌండేషన్ డే
1: పునాది చాలా భద్రంగా ఉండినప్పుడే
0: కీప్ ఇట్ సేఫ్ అండ్
1: దేశం అనేటువంటి భవనం కూడా చాలా భద్రంగా ఉంటుంది
0: ద మ్యాన్షన్ ఆఫ్ ద నేషన్ వుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్
1: కాబట్టి దేశ భావన కూడా మీరు మనసులో పెట్టుకోవాలి
0: హావ్ ద నేషనల్
1: నేషనల్ థాట్ మనలో ఉండాలి
0: హావ్ నేషనల్
1: ఈనాడు నేషనల్ భావమే పోయింది
0: టుడే దేర్ ఇస్ నో నేషనల్ ఫీలింగ్
1: కారణం ఏమిటి
0: వాయ్
1: ఈ రాజకీయ నాయకులు చేసినటువంటి పని
0: దిస్ ఈస్ ది యాక్షన్ ఆఫ్ పాలిటీషియన్స్
1: మనం కేవలం ఒక దేశాభిమానం మాత్రం పెట్టుకుంటే దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా మారాలి
0: యూ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్
1: దేశాభిమానాన్ని మనం పెంచుకోవాలి
0: డెవలప్ ఫీలింగ్స్ ఆఫ్ పేట్రియాటిజం
1: వీలైతే దేహాభిమానాన్ని ఏమైనా చెందించాలి
0: డజంట్ మ్యాటర్ యూ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్ లైఫ్
1: అప్పుడే మనం ఆశయాల కోసం పోతున్నాం ఆశయాలు పెట్టుకోకూడదు
0: దెన్ యూ వర్క్ ఫర్ ఆశయ that ideals not for asha that desire
1: aashalu maatram pettukokoondi
0: don't have the desire
1: aashayal teeskoondi
0: go by aashayalu
1: ee vidhamaina yokka bhavaani meeru penchukunnappudu
0: when you develop this idea
1: daivam yendi aavirbhavistundi
0: how do you expect god
1: ee naatikaina kuda dani yokka tattvaani meeru anubhavinchagalaru
0: you are bound to experience god
1: daivani choodalani meeku chaala aashaga unte
0: if you want to see god
1: sthiramainatundi vishwasanto meeru kolchandi tappaka daivam meeku kanipistadu
0: if you want to see god with this faith proceed you will see him
1: unnado ledo ani sandehamto maatram undakoddu
0: but if you have got the doubt whether he is there or not you cannot see him
1: unnavariki unnadu
0: he is there to whom that believes he doesn't exist to whom that do not believe
1: kaani adi vari vari bhavam pai aadharapadi untadi
0: it goes by their thought
1: మనము విశ్వాసాన్ని పెంచుకుని
0: డెవలప్
1: ఈ గాయత్రి మంత్రం ఈనాడు చెప్పినట్టుగా మూడు రకములుగా ఉచ్చరించుకొని
0: రిపీట్ ఇట్ రైట్ గాయత్రి మంత్ర
1: భూర్భువస్వ
0: సవితుర్వరేణ్యం
1: భర్గో దేవస్య ధీమహి
0: భర్గో దేవస్య
1: ధీమహి యో యోన ప్రచోదయ
0: యో యోన ప్రచోదయ
1: ఈ విధమైన మంత్రాన్ని మీరు నిరంతరము స్మరించుకుంటుండండి
0: యూ చాంట్ దిస్ మంత్ర కంటిన్యూ
1: ఈ పొద్దున మధ్యాహ్నం సాయంకాలం అనే కాదు
0: ఇట్స్ నాట్ ఓన్లీ
1: సర్వదా సర్వకాలస్ సర్వత్ర
0: ఎవ్రీవేర్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ యు కెన్
1: మీకు మధ్యాహ్నము తెల్లవారి సాయంకాలం అంటే దేవతకు మధ్యాహ్నం సాయంకాలం తెల్లవారు కాలమే లేదు
0: ఇట్ మే బి టు యూ ది ఎర్లియర్స్ ఆఫ్ ద మార్నింగ్ మిడ్ అండ్ ద ఈవినింగ్ బట్ గాడ్ ఇస్ బియాండ్ టైం
1: కాలాతీతమైనటువంటిది
0: గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్
1: అలాంటి కాలాతీతమైన దైవాన్ని స్మరించడానికి ఒక కాలమే నిర్ణయం ఎందుకు మీరు చేసుకోవాలి
0: దెన్ గాడ్ ఈస్ టైమ్లెస్ వై డు యూ స్టిప్యులేట్ టైం
1: కనుకనే సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనమన్నారు
0: యూ కెన్ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్ ఎట్ ఆల్ టైమ్
1: కనుక మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ బాధలు కలిగినప్పటికీ బాధలు లేకుండా ఉండినప్పటికి నామస్మరణ మాత్రం చేయండి
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ డు నాట్ గివ్ అప్ ది సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ చాంట్ హిస్ గ్లోరీ
1: భజన దినా సుఖ శాంతి నై

0: அணுக்குள்ளார மாதாபித்துள்ளார ஈராடு ఈ యొక్క గాయత్రి మంత్రోపదేశం జరిగింది. ఈ గాయత్రి మంత్రం చేత ముందు దేవతలు కూడాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మన ఎందే ఉన్నారనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించండి.
1: యు గివెన్ దిస్ గాయత్రి ఉపదేశ దిస్ మార్నింగ్. హావ్ ఫుల్ ఫెయిత్ దట్ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ ఇన్ యూ.
0: స్థూలమైనటువంటి అన్నం అంతా కూడాను కేవలము ఒక బ్రహ్మ రూపంగా ధరిస్తుంది.
1: ద గ్రాస్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఈస్ బ్రహ్మ.
0: సూక్ష్మమైనటువంటి ఒక స్వరూపం అంతా కూడా విష్ణు స్వరూపంగా ఉంటుందని.
1: ద సటిల్ ఫార్మ్ ఇస్ విష్ణు.
0: అతి సూక్ష్మమైనటువంటి ఆహారం అంతా కూడాను ఈశ్వరుడిగా ఉంటుందని.
1: సటిలెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఈశ్వర.
0: కాబట్టి మీరు ఇంకా వెళ్లి క్యాంటీన్కి వెళ్లి ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులైనటువంటి భోజనాన్ని భుజించి ఆ ముగ్గురిని కూడా మీ హృదయంలో నిలుపుకొని శాంతి జీవితాన్ని గడపండి.
1: భగవాన్ వాంట్స్ యూ to have these three deities Brahma Vishnu Maheshwara there in the canteen, accept food in the divine form of trinity.
0: Kevalam Brahma Vishnu Maheshwara anetundi bhavame kaadu,
1: not simply trinity.
0: Sthula dehamu dehani bhava pushtini andistundadi.
1: The gross form will give strength to the body.
0: Sushmaina dehamu manasuku pushtini andistundadi.
1: And the subtle form will make your mind strong.
0: Adi sushmaina kidi vaakkunu samrakshistundadi.
1: The subtlest strengthens the faculty of
0: కాబట్టి శారీర మానసిక వాక్స్వరూపులైనటువంటి మీరు దివ్యమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని నిర్వహిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు స్ట్రెంగ్థన్ యువర్ బాడీ, స్ట్రెంగ్థన్ యువర్ మైండ్, ప్యూరిఫై యువర్ వర్డ్. సో సేయింగ్ భగవాన్ బ్రింగ్స్ దిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

చీప్ సభ జయించగవచ్చు, సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు.

అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్ర

0: One can acquire all forms of knowledge and be outstanding in an assembly of scholars. One can fight with all the valor and the courage in times of war. Being born as a king, one can be reputed as an able king. One can offer gold and cows as charity. One can even count the number of stars in the sky. One can mention the names of all the living beings. One can be an expert in all eight forms of knowledge. One can even reach moon, but yet controlling the body and the senses to turn inward and to remain in the state of equanimity, it is absolutely difficult. Students,
1: ఈ విశాల ప్రపంచమునందు మానవుడు నేర్చనటువంటి విద్యలు లేవు.
0: In this vast world, there's no knowledge which man has not acquired.
1: అన్ని విద్యలు నేర్చియు, అన్ని సౌఖ్యములను చూచుకు, ఈ విశాల ప్రపంచమంతయును సంచరించకూడను, సర్వ పదార్థముల యొక్క రహస్యమును కూడా గుర్తించినవి. కాని తానెవరో తెలియక ఉండా ఉంటున్నాడు మానవుడు.
0: విత్ ద టోటల్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ వేరియస్ ఫీల్డ్స్ బీయింగ్ ద రెసిపియంట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ హీ మూవ్స్ అబౌట్ యాక్టివ్లీ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్. హీ నోస్ ద సీక్రెట్స్ ఆఫ్ మ్యాటర్ బట్ హీ డస్ నాట్ నో హూ హీ ఈస్.
1: ఇన్ని తెలిసి తానెవరో తనను తెలియకుండా ఉండినా ఇన్ని తెలిసి ప్రయోజనమేమిటి?
0: Without knowing one's own self, what's the fun of knowing the rest?
1: Kanuka manavudu ee jagattunandu udbhavinchi ee visala prapanchamnam sarva vidyalu nerchi motta modata tanantaanu gurtinchukuntaku tagina krushi cheyali.
0: Therefore, moving about actively in this vast wide world with all the expertise and the knowledge, one should know one's own self.
1: తానెవరో తెలుసుకుంటే జగత్తంతా ఇప్పుడు ఒక్క నిమిషంలో తెలిసిపోతుంది.
0: ఇఫ్ వన్ నోస్ వన్స్ ఓన్ సెల్ఫ్ హీల్ బి నోయింగ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: ఇది అద్వైతం యొక్క ప్రధాన స్థితి.
0: దిస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
1: పదార్థ అద్వైతము, భావాద్వైతము, క్రియాద్వైతము, ఈ మూడు అద్వైతముల యొక్క సమ్మిత స్వరూపమే ఈ ప్రపంచం.
0: ద వరల్డ్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ నాన్ డ్యువలిజం ఇన్ త్రీ స్టేట్స్ అట్ ద లెవెల్ ఆఫ్ ద మ్యాటర్ ద ఫీలింగ్ అండ్ యాక్షన్.
1: ఇది ఒక కర్చీఫ్.
0: దిస్ ఇస్ ఎ కర్చీఫ్.
1: దీని యొక్క వస్తువు యొక్క అద్వైతం ఏమిటి?
0: వాట్ ఈస్ ది నాన్ డ్యువల్ ఆస్పెక్ట్ హియర్?
1: ఇది దారముల యొక్క చేరిక.
0: Is the combination of threads.
1: ఈ దారములకు ఆధారం ఏమిటి?
0: What is the basis for these threads?
1: దీనికి ప్రత్తి.
0: It is the cotton.
1: కాబట్టి ఈ వస్తువు యొక్క అద్వైతం ఏమిటి? ప్రత్తి, దారము, గుడ్డ మూడు కూడాను ఒక్కటే.
0: Therefore, the non-dual aspect is this. The cotton first, that becomes thread, and finally becomes a cloth.
1: అదే విధముగానే ప్రతి పదార్థం యొక్క తత్వము త్రికాల భాగ్యంతో కూడినటువంటి యొక్క వస్తు స్వరూపాన్ని గుర్తించుకున్నప్పుడు అది ఏ వస్తువు యొక్క అద్వైతం అవుతుంది.
0: లైక్ వైజ్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద మ్యాటర్ వెన్ వన్స్ వీ గో డీపర్ వీల్ అండర్స్టాండ్ ద చేంజ్లెస్ ఎసెన్స్ అట్ ద బాటమ్.
1: ప్రతి దారము, వస్త్రము అనేటువంటి రూపనామములు వేరు వేరైనప్పటికీ పదార్థం ఒక్కటే.
0: కాటన్, థ్రెడ్ అండ్ క్లాత్, the name and form vary, but the matter is one and the same.
1: ఇక భావాద్వైతం ఏమిటి?
0: Then what is non-dualism in the feeling?
1: ఇన్ని వేల మంది వ్యక్తులు ఇక్కడ కూర్చున్నారు.
0: Thousands have congregated here.
1: ఒక్కొక్కరి రూపనామములు వేరు వేరుగా ఉంటున్నాయి.
0: Each one has got his own name and form.
1: వీరందరూ ఒక్కటి కాదు.
0: They are not one anyway.
1: కానీ
0: but
1: నేను వీరందరూ ఒక్కటే అనేటువంటి యొక్క అద్వైతాన్ని నిరూపిస్తాను.
0: భగవాన్ ప్రూవ్స్ ద ఫ్యాక్ట్ that you are all one.
1: Rupanamamulu bhinnamuga unnavu kani
0: though the name and form differ,
1: paristhitulaku prabhavam bhinnamuga unnadi kani
0: The circumstances vary.
1: ఆశపాశల యొక్క స్థితులు విభిన్నముగా ఉన్నవు కానీ
0: the desire and ambitions differ.
1: కష్ట సుఖములు యందు కానీ
0: in times of pleasure and pain
1: దుఃఖానందములు యందు కానీ
0: and in times of comfort
1: భిన్నముగా కనిపించుచున్నప్పటికీ
0: do they appear to differ.
1: అందరి యందు ఉండునటువంటి ఒక తత్వము ఒక్కటే, అదే పంచభూతములు.
0: That which is present, common, uniformly distributed in all are these five elements.
1: అందరి యందు కూడా ఈ పంచభూతములు సమానంగానే ఉంటున్నాయి.
0: ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఆల్.
1: ఇది వ్యక్తుల యొక్క అద్వైతము.
0: దిస్ ఇస్ నాన్ జూలిజం అట్ ది ఇండివిజువల్ లెవెల్.
1: ఇందులో ఏ యొక్క భాగం పోయినప్పటికీ, భూతము పోయినప్పటికీ మానవుడు కానేరు.
0: విత్ ఎనీ వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ మిస్సింగ్ హీ కెనాట్ బి ఎ హ్యూమన్.
1: కనుక రూపనామములు మనం భిన్నంగా చూసినప్పటికీ ఇందులో అంతర్భూతమైనటువంటి యొక్క పంచభూతములు ఒక్కటే.
0: Therefore, name and form may vary, but the five elements are basically essentially same.
1: ఈ సమావేశమునందు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే కాదు, జగత్తునందు ఉన్నటువంటి సమస్త జీవరాశులు కూడాను పంచభూతములే ఏకత్వము.
0: Not merely those who have assembled here in this August assembly, all the rest present all over the universe are one and the same.
1: ఇంకా పదార్థాద్వైతం ఏమిటి?
0: And what is this non-dualism in respect of matter?
1: ఒక స్థితిగతులను పురస్కరించుకొని,
0: బేసింగ్ ఆన్ ది స్టేట్ అండ్ పొజిషన్,
1: ప్రతి మానవుడు కూడా ఏదో కొన్ని అభిష్టములు నిలుపుకొని ఉంటుంటాడు.
0: ఎవ్రీ పర్సన్ ఎంటర్టైన్ సర్టన్ అంబిషన్స్,
1: అనేక ఆశలతో నిండి ఉంటాడు.
0: Yes, so many ambitions.
1: కానీ ఆశలతో నిరాశలు కూడా పొందుతుంటారు.
0: But he has got frustrations and disappointments.
1: అంతులేని ఆశలతో,
0: because of too much of desire,
1: అర్థం కాని ఆవేదనలతో,
0: and the worry with the meaning,
1: అప్రాప్తరూపమైన ప్రాప్తికై
0: he struggles,
1: ప్రాకులాడి కడపకు నిరాశయై నిస్పృహయై సందేహంగా నిలిచి ఉంటాడు.
0: He struggles to achieve that though quite undeserving. He has got the meaningless worry and anxiety, excessive desire.
1: ఏ పనులు చేసినప్పటికీ,
0: whatever work that is done,
1: ఏ చింతలు సల్పినప్పటికీ,
0: whatever thought entertained,
1: కాని అన్నింటి యందు కూడాను ఈ ఫలము యొక్క భావం విసర్జించి సర్వకర్మ భగవత్ప్రీత్యార్థమనేటువంటి భావంతో చేసినప్పుడు ఇది ఏ నిజమైనటువంటి అద్వైతము.
0: ఎవ్రీ థాట్ ఎంటర్టైన్డ్, ఎవ్రీ యాక్షన్ అండర్ టేకెన్, ఇఫ్ ఇట్ ఇస్ డన్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రివార్డ్ ఆర్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్,
1: ఫలమును ఆశించినప్పుడే ఇది ఒక ఆశ నిరాశగా రూపొందుతుంది.
0: వెన్ వన్స్ యూ హావ్ గాట్ ఎక్స్పెక్టేషన్స్, దెర్ బి అపాయింట్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్,
1: ఇది అసంతృప్తిగా రూపొందుతుంది.
0: ది సాటిస్ఫాక్షన్ టర్న్స్ ఇంటూ డిస్సాటిస్ఫాక్షన్.
1: కానీ సర్వము భగవత్ప్రీత్యార్థంగా భావించినప్పుడు ఏ దుఃఖమునకు, ఏ విచారమునకు, ఏ ఆనందమునకు అవకాశమే ఉండదు.
0: వెన్ వన్స్ యాక్షన్స్ ఆర్ ఆఫర్డ్ సో యాస్ టు సాటిస్ఫై అండ్ ప్లీజ్ గాడ్, దెర్ విల్ నో డిసప్పాయింట్మెంట్ అండ్ ఫ్రస్ట్రేషన్.
1: మానవుల యందు నాలుగు విధములైనటువంటి యొక్క స్థితులు స్థిర నివాసమై ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు.
0: సిన్స్ దేర్ ఆర్ ఫోర్ స్టేట్స్ ఇన్ మ్యాన్ దట్ హ్యావ్ కమ్ టు స్టే వన్స్ ఫర్ ఆల్, హీస్ పుట్ టు ఆల్ దీస్ సార్ట్స్ ఆఫ్ సఫరింగ్.
1: మానవుని యందు దేవుడు,
0: గాడ్ ఇన్ మ్యాన్,
1: మానవుని యందు మానవుడు,
0: మ్యాన్ ఇన్ మ్యాన్,
1: మానవుని యందు రాక్షసుడు,
0: డెమన్ ఇన్ మ్యాన్,
1: మానవుని యందు పశువు,
0: అనిమల్ ఇన్ మ్యాన్.
1: కనుకనే దైవము, మానవుడు, రాక్షసుడు, పశువు అన్ని కూడా ఒక్క మానవుని యందే ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ గాడ్, మ్యాన్, డెమన్, అనిమల్, ఆల్ దీస్ ఫోర్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఏ విధంగా ఉంటున్నాయి?
0: హౌ?
1: పరిస్థితుల యొక్క ప్రభావాన్ని పురస్కరించుకొని, దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావాన్ని కూడా పురస్కరించుకొని, కాలకర్మ కారణ కర్తవ్యాన్ని పురస్కరించుకొని ఒక్కొక్క స్థానమునందు ఒక్కొక్కటి అభివృద్ధి అవుతుంటాయి.
0: Basing on the position, the circumstances, the time and the space, the reason, the responsibilities, actions undertaken, they come out, express themselves.
1: Kanukane manavuni yandu devudu ye reethiga unnadu?
0: In what form God is present in man?
1: Brahmanishta paro devaha. Ee manavuni yandu nirantaram kudanu daiva chintana salputu ye vidhamainatundi vaanchanu leka అహంకార రహితుడై ఆనందమయుడై నిరంతరం కూడాను ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
0: మ్యాన్ థింక్స్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ, హీ డస్ ఆల్ యాక్టివిటీ ఇన్ యాక్షన్ విదౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రివార్డ్, విదౌట్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో అండ్ థింక్స్ ఆఫ్ ద డివైన్.
1: పవిత్రమైన భావమును చింతిస్తుంటాడు,
0: He entertains sacred thoughts.
1: పరోపకార సంబంధమైనటువంటి దీంతో పనిచేస్తుంటాడు.
0: హీ రెండర్స్ సర్వీస్ టు ఎవ్రీబడీ.
1: నిరంతరం కూడా ఏ వర్క్ చేసినప్పటికీ ఇది భగవత్ ప్రీత్యార్థంగా చేస్తుంటాడు.
0: వాట్ ఎవర్ వర్క్ హీ అండర్టేక్స్ హీ డస్ ఇట్ టు ప్లీజ్ గాడ్.
1: కనుకనే అన్ని గుడ్ వర్క్స్ కూడాను గాడ్ వర్క్స్ గానే రూపొందుతాయి.
0: దేర్ఫోర్ ఎవ్రీ గుడ్ వర్క్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు గాడ్స్ వర్క్.
1: కనుకనే ఇతనికి మరొక చింత లేదు.
0: హీ హాస్ నో అదర్ థాట్.
1: ఇది కేవలము కర్ సర్వ కర్మ కూడాను భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం ఉంటాయి.
0: ద ఫీలింగ్ ఈస్ లెట్ ఆల్ యాక్షన్స్ బి సాటిస్ఫైయింగ్ అన్ టు గాడ్.
1: కనుకని ఇతని యందు ఈ పవిత్రమైన గుణములు దైవ స్వరూపాన్ని నిరూపిస్తుంటాయి.
0: దీస్ సీక్రెట్ క్వాలిటీస్ వర్చ్యూస్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ విల్ ప్రూవ్ ద డివినిటీ ఇన్ హిమ్.
1: మానవుడు తన విషయమును కాని లోక విషయమును కాని ఏమాత్రం నువ్వు చింతించగా నిరంతరం కొను పవిత్రమైనటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మాత్రం స్మరిస్తూ ఉంటాడు.
0: మ్యాన్ డజంట్ థింక్ ఆఫ్ హింసెల్ఫ్ నార్ ఆఫ్ ద వరల్డ్. హీ థింక్స్ ఆఫ్ దిస్ ఎటర్నల్ ట్రూత్ దట్ ఈస్ డివినిటీ లేటెంట్ ఇన్ హిమ్.
1: ఈ చింతలు ఎక్కడ నుంచి వచ్చాయి?
0: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్?
1: ఇది మానవుని యొక్క హృదయ స్థాయి నుండే వచ్చాయి.
0: దే ఎమనేట్ అవుట్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్.
1: కాబట్టి ఈ దైవత్వం ఎక్కడ నుంచి ఆవిర్భవించింది?
0: Where from you get this divinity?
1: ఇది మానవుని నుండినే ఆవిర్భవించింది.
0: It comes out of man only.
1: కనుకనే బ్రహ్మనిష్ట పరో దేవః. ఈ బ్రహ్మనిష్ట యందు మాత్రమే కాలంను గడిపేటువంటి వాడు ఈ మానవుని యందు దేవుడు.
0: Therefore the one who spends all the time thinking of the divine, you'll find the divinity in him.
1: ఆకారం మానవ ఆకారమే కాని సర్వ కర్మలు కూడాను దైవ చింతనలు గానే జరుగుతున్నాయి.
0: Though he is a human being in form, but all thoughts are absolutely divine.
1: అన్ని కర్మలు కూడాను దైవ కర్మలుగానే రూపొందుతున్నాయి.
0: All good actions transform into God actions.
1: కనుకనే మానవుని యందు దైవత్వం ఈ రీతిగా ప్రకటిస్తూ ఉంటుంటాది.
0: Like this, God shines, manifests in man.
1: ఇంకా మానవుని యందు మానవుడు.
0: Next aspect, man in man.
1: సత్య ధర్మో రథో మర్త్యః అన్నది వేదము. సత్య ధర్మో రథో మర్త్యః. ఈ మధ్యలోకమునందున్నటువంటి ప్రతి మానవుడు కూడాను
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ ఎర్త్
1: సత్యధర్మమును మాత్రమే వరించి
0: హీఈస్ ఆఫ్టర్ ట్రూత్ అండ్ రైట్నెస్
1: సత్యధర్మమును మాత్రమే విశ్వసించి
0: హాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ దీస్ టూ
1: తన మార్గమును తే మాత్రము విడువక
0: హీ డజంట్ డ్రాప్ హిస్ పాత్
1: కర్తవ్య కర్మను విసర్జించకుండా
0: హీ డజంట్ గివ్ అప్ హిస్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్
1: తన కుటుంబం యొక్క కర్తవ్యాలు పోషించుకుంటూ వస్తుంటాడు.
0: హీ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్
1: దాన ధర్మములో ప్రవేశిస్తుంటాడు.
0: He entertains all acts of charity.
1: దయ ప్రేమలతో నిండి ఉంటాది వాని హృదయము.
0: His heart is full of compassion.
1: మానవుడనగా ఏమిటి?
0: Who is a human being?
1: ఉపనిషత్తులందరూ మానవుడనగా విశ్వాసం కలవాడు అని.
0: Upanishads define manava human as the one with faith.
1: అందరిని విశ్వసిస్తుంటాడు.
0: He has got full faith in everybody.
1: ఇతను భయపడటానికి అవకాశం లేదు.
0: He has no fear at all.
1: భయపడేది మృగము, భయపడేది పశువు.
0: It is only the animal that is fully of fear.
1: పశువు భయపడుతుంది.
0: It is the cow that is afraid of situation.
1: కానీ మనిషి మృగము కాదు, పశువు కాదు, కనుక భయపడకూడదు.
0: So man is not cow, man is not animal, he need not be afraid of anything.
1: కనుక భయపెట్టేటువంటిది మృగము.
0: So it is only animal.
1: నీవు ఇతరుని ఎవరిని భయపెట్టకూడదు.
0: So don't make anyone fear.
1: నీవు భయపడనక్కర్లేదు.
0: Don't have any fear.
1: నీవు పశువు కాదు.
0: You are not an animal. You are a human being.
1: కనుకని నీవు భయపడకూడదు, భయపెట్టకూడదు.
0: Therefore you should be fearless and you should not cause the sense of fear in others.
1: ఇట్టి నిత్య కర్మల చేత తన నిత్య జీవితాన్ని గడుపుతూ ఉంటాడు మానవుడు.
0: So man spends his daily routine of activity in this way.
1: ఇంతే కాకుండా
0: not only
1: పరోపకార సంబంధమైనటువంటి ఒక సోషల్ వర్క్స్ అనగా సమాజ సేవలు ఎందు పాల్గొంటుంటాడు.
0: హి ఆల్సో రెండర్స్ సర్వీస్ పార్టిసిపేట్స్ ఇన్ సోషల్ వర్క్
1: మానవ సమాజం లోపల నిత్య సత్యమైనటువంటి కీర్తులు పొందుతుంటాడు.
0: హి ఆల్సో ఎర్న్స్ రెప్యుటేషన్ అండ్ నేమ్ అండ్ ఫేమ్ ఇన్ సొసైటీ
1: మానవతా విలువను తాను ఆచరిస్తూ ఆనందిస్తూ ఇతరులకు ఆనందింపజేస్తుంటాడు.
0: హి ప్రాక్టీసెస్ హ్యూమన్ వాల్యూస్ అండ్ హీ డిలైట్స్ హిమ్సెల్ఫ్ అండ్ మేక్స్ అదర్స్ హ్యాపీ.
1: సత్యము అనేటువంటి మానవ ధర్మము ధర్మం పైన ఆధారపడి ఉంటుంది.
0: The truth depends on righteousness, the dharma.
1: ఈ ధర్మము అనేటువంటిది శాంతి పైన ఆధారపడి ఉంటుంది.
0: Righteousness depends on peace.
1: శాంతి అనేటువంటి ప్రేమ పైన ఆధారపడి ఉంటుంది.
0: Peace depends on
1: ఈ ప్రేమ అహింస పైన ఆధారపడి ఉంటుంది.
0: Love depends on
1: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలన్నీ కూడాను మానవతా విలువలు.
0: Therefore the truth, righteousness, peace and love, non-violence.
1: ఒక్క సత్యము నీలో ఉండనా అహింసలో హింసలో నీవు పాల్పడవు.
0: When once there is truth in you, you never resort to violence.
1: నీలో ధర్మం ఉండెనా హింసలో నీవు పాల్పడవు.
0: When once there is righteousness, you never be violent.
1: నీలో శాంతి ఉండెనా హింసలో పాల్పడవు.
0: When you have peace, you never be violent.
1: నీలో ప్రేమ ఉండెనా హింసలో పాల్పడవు.
0: If you have love, you never be violent.
1: కనుకనే సత్యమున్నటువంటి వాడు, ధర్మమున్నటువంటి వాడు, శాంతి ఉన్నటువంటి వాడు, ప్రేమ ఉన్నటువంటి వాడు ఇతను అహింసలో ఉన్నటువంటి వాడే.
0: Therefore, the one with truth, righteousness and peace and love always spends his time in non-violence.
1: ఈ విధమైనటువంటి మార్గములందు నిత్య జీవితాన్ని మానవుడిగా భావించు, భుజిస్తూ, అనుభవిస్తూ, ఆనందిస్తూ ఇతరులకు అందిస్తూ ఉంటాడు.
0: This is the true human life. He should find happiness and bliss leading a human life in true spirit.
1: ఇంకా మానవుని యందు ఉన్నటువంటి రాక్షసుడు ఎవరు?
0: Then who is the demon in man?
1: మద్యపానో రథో రాక్షసః అనగా ఈ మత్తు పదార్థములపైన తన ఉన్మత్తుడైపోయి తాను రాక్షసత్వానికి పాల్పడి అనేక విధమైనటువంటి యొక్క దుర్మార్గములో పాల్గొంటుంటాడు.
0: ద వన్ హూ ఇంటాక్సికేటెడ్ అండ్ హూ ఫర్గెట్స్ హింసెల్ఫ్ లాస్ట్ హింసెల్ఫ్ అండ్ ఎంటర్స్ ఇన్ ఆల్ వికెడ్ యాక్టివిటీ ఈస్ ద వెరీ డెమన్.
1: రాక్షసత్వానికి మరొక కారణం ఆధారం లేదు.
0: There is no other reason to be demonic.
1: ఈ మద్యపానమే రాక్షసత్వానికి ప్రధానమైనటువంటి మూల కారణం.
0: Alcoholism is the main cause for all this demonic activity.
1: దాని భుజించినటువంటి వానికి మానవత్వం మర్చిపోతాడు.
0: The one who drinks naturally forgets his human quality.
1: ఏం చేస్తున్నానో, ఏమంటున్నానో, ఏం మాట్లాడుతున్నానో అనేటువంటి విషయం కూడా తాను మర్చిపోతాడు.
0: He forgets what he speaks and what he does.
1: ఆ సమయంలో తల్లి, బిడ్డ, భార్య అనేటువంటి ఒక ఏమాత్రం కూడా విచక్షణ జ్ఞానం ఉంటుండదు.
0: At the time there will be no consideration of mother, father, child.
1: ఇది పాపమా పుణ్యమా అనేటువంటిది కూడా విచారించడు.
0: He loses that discrimination whether it is a sin or a virtue.
1: కనుక ఈ విధమైనటువంటి చర్యల్లో పాల్గొని తన మానవత్వాన్ని మర్చి
0: So he undertakes to such activity and forgets the human quality.
1: And విశ్వసించి
0: అండ్ హీ గోస్ బై దిస్ ట్రాన్షియంట్ వరల్డ్
1: భవిష్యత్తును విస్మరిస్తాడు.
0: హీ ఫర్గెట్స్ ద ఫ్యూచర్.
1: కనుక ఇట్టి రాక్షసత్వం కూడా మానవుని ఎందే ఉంటున్నది.
0: సచ్ డెమోనిక్ నేచర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
1: ఇంకా పశుత్వం ఏ రీతిగా ఉంటుండది?
0: థర్డ్ వన్ ఎనిమాలిటీ, ఎనిమల్ క్వాలిటీ.
1: ఇది జ్ఞానేన శూన్య పశుభి సమాన.
0: The one without wisdom is equal to an animal.
1: ఇతనికి ఎట్టి జ్ఞానము ఉండదు.
0: He has no trace of wisdom.
1: ఏ విధమైన విచక్షణ జ్ఞానము ఉంటుండదు.
0: He has no sense of discrimination.
1: కేవలము తన కడుపుకు తాను తినటము.
0: He eats full.
1: నిరంతరముగా లౌకికమైన భోగభాగ్యములను అనుభవించటము.
0: He always experiences worldly pleasure.
1: ఆహారం నిద్ర భయం మైంద్రాదుల లోపల కాలమును గడపటము.
0: He spends all his time eating and drinking and sleeping.
1: ఇది పశుత్వము యొక్క లక్షణములు.
0: These are qualities of animal.
1: దీనికి అడ్డు తగిలినటువంటి వారిని హింసించటము.
0: He will also be violent against those that come in his way.
1: పరమం దూషించటము.
0: He goes on accusing others.
1: పరమను హాస్యాస్పదం గావించటము.
0: He will be making fun of others.
1: ఇవన్నీ కూడా కేవలము ఒక పశుత్వం యొక్క లక్షణాలుగా ఉంటుంటాయి.
0: These are all the qualities of an animal.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను పశుత్వము, రాక్షసత్వము, మానవత్వము, దైవత్వము అనేటువంటి నాలుగు తత్వములతో నిండి ఉంటున్నాడు మానవుడు.
0: Therefore every man has got these four qualities: animal qualities, demonic qualities, human qualities and the divine qualities.
1: అయితే మనం ఈనాడు అనేక విద్యలను అభ్యసిస్తున్నాము.
0: Today we study various forms of knowledge.
1: ఈ విద్యలను అభ్యసించి ఏం పోగొట్టుకుంటున్నాం మనం?
0: What is that we are actually losing?
1: అనేక మంది ప్రపంచం లోపల ఎన్నో విద్యలను అభ్యసించినటువంటి వారు ఉన్నారు.
0: In this world there are many people who have learned many forms of education.
1: ఇన్ని విద్యలు నేర్చుకుని మానవత్వంలో ఉండినటువంటి విశిష్టత ఏమిటి అని ఏమైనా గుర్తించుకున్నారా?
0: Having learned so much, have they ever realized the significance and greatness of human life?
1: వారి వారి గౌరవ మర్యాదలు, వారి వారి ధన సంపాదనలు వారు చూసుకుంటున్నారే కానీ నేను మానవుడిగా ప్రవర్తిస్తున్నానా లేదా, నేను మానవుడు అంటే ఏ విధంగా ఉంటుండాలి అనేటువంటి క్వశ్చన్ వేసుకుని ఎవడైనా మానవుడి వల్లే బ్రతుకుతున్నాడా?
0: Everyone takes care of their own reputation, their own prestige and the dignity and the money. Has anyone put in the question of human or not? Forms of knowledge.
1: ఈ విద్యను అభ్యసించి ఏం పోగొట్టుకుంటున్నాం మనం?
0: What is that we are actually losing in the process?
1: అనేక మంది ప్రపంచం లోపల ఎన్నో విద్యలను అభ్యసించినటువంటి వారు ఉన్నారు.
0: In this world there are many people who have learned many forms of
1: ఇన్ని విద్యలు నేర్చుకుని

0: మానవుని వలె డ్రెస్ వేసుకుంటున్నాడు. మానవుని వలె అధికారం చెలాయిస్తున్నాడు. మానవత్వాన్ని తాను ఏమాత్రం గుర్తించడం లేదు.
1: బట్ హి డజంట్ రికగ్నైజ్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: మానవుడు అంటే ఏమి?
1: హూ ఇస్ ద హ్యూమన్ బీయింగ్?
0: కామక్రోధ లోపు మోహ మత్సర్యం అంటే దానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: ద వన్ హూ డజంట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ లస్ట్, గ్రీడ్, యాంగర్,
0: అవిచ్ఛ, తన హృదయంలో ఉంచుకొని
1: with this attachment and hatred under control.
0: ఎన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనము?
1: Well, what is the fun of reading without these
0: things?
1: What is the use of amassing wealth?
0: It's
1: all useless. It will all be in vain. Educated man should conduct himself properly. Virtues.
0: Sadbuddhi.
1: Good intellect.
0: Satyanirati.
1: Adherence to truth.
0: Bhakti.
1: Devotion.
0: Kramasiccha.
1: Discipline.
0: Kartavya palanamulu.
1: Discharging the responsibilities. It is the education that teaches all. Student must learn.
0: ఏమిటి నేర్చుకుంటున్నారు?
1: వాట్ ఇస్ దట్ యు లర్న్?
0: ఈ క్రమశిక్షణ ఉంటుందా?
1: డూ యూ హ్యావ్ డిసిప్లిన్?
0: భక్తి క్రమశిక్షణ లేకపోతుంటే ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ డివోషన్ అండ్ డిసిప్లిన్ వాట్ ఇస్ ది యూజ్?
0: ప్రతి దాని ఎందుకు కూడాను మానవతా గుణములను ప్రవేశపెట్టాలి.
1: We have to see that there will be human values in every aspect of our life.
0: ఎప్పుడు చూసినా కూడాను ఇతరులను దూషించటము, ఇతరులను పరిహసించటము, ఇతరులను హాస్యాస్పదం గావించటము, ఇతరుల యొక్క దోటపాట్లు మాత్రమే మనం చింతించడంతో కాలం గడుపుతున్నాం.
1: We spend all the time accusing, criticizing others, making fun of others, finding fault with others.
0: ఇతరుల యొక్క మంచి చెడ్డలు మనం చింతించటం చేత మన గతి ఏమవుతుందది? మా మంచి చెడ్డలంతా కూడా మన హృదయంలో ప్రవేశిస్తున్నాయి.
1: When we go on thinking of others, good and bad, those qualities get into you.
0: కనుక ఎవరిదో కాదు నీవు చింతించటము.
1: You are not thinking of anyone.
0: పరుల చెడ్డ అంతా కూడా నీలో రిఫ్లెక్షన్ గా బయలుదేరుతుండాలి.
1: All the bad you think of will be in you also.
0: కారణం ఏంటి?
1: Why?
0: పరుల చెడ్డను నీవు చింతిస్తున్నావు.
1: Because you constantly think of bad of others.
0: కనుక నీ ఇతరుల యొక్క చెడ్డను నీవు ఏమాత్రము చింతించకూడదు.
1: So never think of bad of others.
0: ఒకవేళ ఇతరులు ఏమైనా చెడ్డగా ఉంటుంటే దాన్ని సరిచేయడానికి తగినటువంటి కృషి చేయి.
1: If anyone is bad, try to correct, rectify.
0: అంతే కాదు, నీవు మంచివాడైతే ఇతరుల చింతను నీవెందుకు చింతించాలి?
1: If you are truly good, why should you think of anybody?
0: కనుక ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉన్నదంటే నిరంతరము కూడా ఎవరినో ఒకరిని చింతన చేయటము, ఎవరినో ఒకరిని విమర్శించడము, ఎవరినో ఒకరిని దూషించడము, ఎవరినో ఒకరిని పరిహసించడము, ఎవరినో ఒకరిని హాస్యాస్పదంగా చూడటం.
1: What is the trend of modern man? He goes on thinking, accusing, criticizing, making fun of someone or other.
0: ఇలాంటి విద్యకు లక్షణమనే కావు.
1: దిస్ ఇస్ నాట్ ద క్వాలిఫికేషన్.
0: మానవత్వానికి విరుద్ధమైనటువంటి గుణములు.
1: ఇట్ ఇస్ జస్ట్ ఆపోజిట్ ది హ్యూమన్ లైఫ్.
0: మానవతా విలువను గుర్తించేటువంటి మానవుడు ఎవరిని కూడా ఏ విధంగా కూడా పరిహసించడు.
1: ద వన్ హూ హాస్ నోన్ ప్రాక్టీసెస్ హ్యూమన్ వాల్యూస్ విల్ నెవర్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీబడీ. హి విల్ నెవర్ డిమీన్ ఎనీబడీ.
0: కనుక ఇతరులను కించిత్ పరిచేటువంటి యొక్క తత్వము ఇది కేవలము ఒక పశుత్వమే.
1: ఇఫ్ యూ హ్యూమిలియేట్ ఎనీబడీ, ఇట్స్ అనిమల్ క్వాలిటీ.
0: కేవలము స్వార్థత్వానికి మూల కారణమే.
1: సెల్ఫిష్నెస్ ఇస్ ద రూట్ కాజ్.
0: కనుక మానవుని యందు ఈ స్వార్థం అభివృద్ధి కావటం చేతనే రాగద్వేషములు అనేటువంటివి అందులో ప్రవేశిస్తూ ఉన్నాయి.
1: Because of this selfishness ever on the rise, you find this attachment and hatred.
0: ఈ స్వార్థం మితిమీరిపోతుండాలి.
1: This selfishness.
0: అంత వరకు కూడా స్వార్థం స్వార్థం స్వప్రయోజనమే.
1: Until the end approaches, he spends all the time in selfishness.
0: సరి అయినటువంటి స్థితిని పొందేది.
1: When does he reach the correct level?
0: పుట్టినందుకు ఏమి సార్థకము?
1: What is it?
0: భూమికి బరువు, తిండికి చేటు.
1: And it's just a burden to earth and also waste of food that he part.
0: మనం మానవునిగా పుట్టినందుకు 10 మందికి ఏమైనా సహాయం చేయాలి.
1: Having been born a human being, we should help.
0: అది 18 పురాణముల యొక్క సారం.
1: That is the essence of 18 epics.
0: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
1: ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ స్టేటెడ్ బై వ్యాస ఇన్ 2 సెంటెన్సెస్. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
0: ఈనాడు హెల్ప్ అనేటువంటిది ఎక్కడ కనిపించడం లేదు.
1: టుడే దేర్ ఇస్ నో హెల్ప్.
0: ఎక్కడ చూసినా హర్ట్, హర్ట్, హర్ట్, హర్ట్.
1: ఎవ్రీవేర్ వీ ఫైండ్ దిస్ హర్ట్, హర్ట్.
0: చదువుకున్న వాడిని మొదలుకొని
1: చదువులేనటువంటి
0: వాటి వరకు,
1: డౌన్ కోటీస్
0: నుండి మొదలుకొని కూటి పేద వరకు కూడాను ఈ హర్ట్, హర్ట్, హర్ట్.
1: Right from the educated, the illiterate, the pauper to the millionaire.
0: Bidavadu chinna apakaram chesthe kotisodu pedda apakaram chestunnadu.
1: If a poor man harms in a little way a rich man,
0: సహాయం అనేటువంటి వాళ్ళ మనసు ఆవిర్భవించడం లేదు.
1: దేర్ నో ట్రేస్ ఆఫ్ హెల్ప్.
0: ఒక దానము ధర్మము అనేటువంటి ఒక సద్భావమే అతని ఎందు ఉండటం లేదు.
1: దేర్ ఆర్ నో గుడ్ ఫీలింగ్స్ ఆఫ్ చారిటీ.
0: ప్రపంచంలో పుట్టి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్ అండ్ బర్త్?

0: సంపాదించి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఎర్నింగ్ మనీ?
0: కనుకనే మన చదువులంతా కూడా నిరుపయోగంగా మారిపోతున్నాయి.
1: దేర్ఫోర్ ఆల్ అవర్
0: లర్నింగ్ ధన సంపాదన నిమిత్తమై కాలమును కర్మమును కాయమును కూడా వ్యర్థం గావించుకుంటున్నాము.
1: వి వేస్ట్ అవర్ టైం ఓన్లీ టు ఎర్న్ మనీ. వి వేస్ట్ అవర్
0: మనీ. ఇంత సంపాదించి ఏమైనా మనం వెంట తీసుకుపోతున్నామా? లేదు.
1: Do you take money with you at the end? No.
0: ఏ కాసైనా తీసుకుని పోవటం లేదు.
1: You don't take single
0: ఏ మట్టైనా తీసుకుని పోవటం లేదు.
1: Not even sand.
0: అదే అలెగ్జాండర్ బోధించినటువంటి సరైనటువంటి సత్యవాక్ పరిపాలన.
1: That is the teaching of Alexander in this context.
0: భారతదేశం పైన దండెత్తి వచ్చి
1: హ్యావింగ్ అటాక్డ్
0: తిరిగి వెనుకకు పోయే సమయంలో మధ్యదారి లోపల హార్ట్ అటాక్ వచ్చింది.
1: As he was returning, as he was back home, he sustained heart attack.
0: కానీ డాక్టర్స్ అందరూ కూడా ప్రయోజనం లేదన్నారు.
1: డాక్టర్స్ హావ్ గివెన్ అప్ హోప్స్.
0: కానీ దానికి అలెగ్జాండర్ ఏమాత్రం భయపడలేదు.
1: అలెగ్జాండర్ వాస్ నాట్ అఫ్రైడ్.
0: ధైర్యంగా వారికి బోధిస్తూ వచ్చాడు.
1: హి గేవ్ ది ఆన్సర్. హి టాట్ దెం విత్ ఆల్ ది కరేజ్.
0: ఈ దేహం ఈ మధ్య మార్గంలో నేను వదిలిపెట్టవచ్చు.
1: ఐ మే డై ఎనీ మూమెంట్ ఆన్ ది వే.
0: భౌతికము దుర్బలమైన కాయం ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: This body is a five of all the senses. When we are going to die, we can't.
0: శతవర్షములు దాక మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమున.
1: 100 years life span though prescribed, you can.
0: బాల్యమందు ఏక ప్రాయమందు
1: or youth,
0: ఏక ముదిమియందు ఏక ముసలియందు
1: or old age, you can't say. When you are going to die, you don't know.
0: మరణమే నిశ్చయము.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన తాను ఉన్నంతలో తాను తెలియవలే.
1: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
0: బ్రతికినట్టే కూడా మన యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవాలి.
1: వైల్ అలైవ్ లెట్ అస్ నో వాట్ యు
0: ఏం గుర్తిస్తావు.
1: వాట్ ఈస్ దట్ యు నో ఆఫ్టర్ డెత్.
0: కనుకనే ఈ విధంగా బోధించి నేను మరణించిన తర్వాత నీవు మన దేశానికి తీసుకుని పోండి ఈ దేహాన్ని.
1: అలెగ్జాండర్ టాట్ దిస్ అండ్ సెడ్ ఆఫ్టర్ ఐ డై టేక్ దిస్ బాడీ బ్యాక్ టు అవర్
0: గ్రీక్ దేశానికి తీసుకుని పోయారు.
1: The body is taken to
0: the Alexander cheppinattuga var natincharu.
1: They acted as per his instructions.
0: Chetulu paiki pettaru.
1: The two hands
0: body
1: are lifted up.
0: Body anta white cloth tho bandhincharu.
1: The body is wrapped by a white cloth.
0: Chetulu paiki petti veedi veedi kudanu Alexander dehanni tipputunnaru.
1: The two hands are lifted up and the whole body is taken in a procession. Every
0: streetlo prati okkaru kudanu prashnistu vacharu.
1: Everyone started questioning.
0: Enduku chetulu paiki pettaru?
1: Why hands are lifted?
0: Idi అలెగ్జాండర్ చెప్పినటువంటి ఒక పదం.
1: దిస్ ఈస్ ది సెంటెన్స్ టీచింగ్ ఆఫ్ అలెగ్జాండర్.
0: అలెగ్జాండర్ ఎన్ని దేశంలో జయించాడు?
1: అలెగ్జాండర్ కాంక్వర్డ్ మెనీ కంట్రీస్.
0: అన్ని దేశంలో కూడా అనేక సరైన కీర్తి ప్రతిష్టలను పొందాడు.
1: ఈజ్ వన్ ఆఫ్ రెప్యుటేషన్ నేమ్ అండ్ ఫేమ్.
0: అతనికి ధనమునకు తక్కువ లేదు.
1: దేర్ ఇస్ నో డర్త్
0: తక్కువ లేదు.
1: ఈజ్ వర్చ్యువస్.
0: అతను అరిస్టాటల్ యొక్క పరమ భక్తుడు.
1: ఈజ్ ఎన్ ఆర్డినరీ డివోటీ ఆఫ్ అరిస్టాటల్.
0: అరిస్టాటల్ ప్లేటో యొక్క పరమ భక్తుడు.
1: అరిస్టాటల్ ఇస్ ద డిసైపుల్ ఆఫ్ ప్లేటో.
0: ప్లేటో అనేటువంటి వాడు సోక్రటీస్ పరమ భక్తుడు.
1: ప్లేటో ఇస్ ద డిసైపుల్ ఆఫ్ సోక్రటీస్.
0: కనుకనే సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటల్, అలెగ్జాండర్ ఈ నాలుగింటి యొక్క సంబంధాన్ని తాను పురస్కరించుకుని నేను ఇంత ఉంటున్నాను, ఇంత కీర్తిని సంపాదించాను, కానీ ఏమి ప్రయోజనం? నేను ఈ దేహాన్ని వదిలే సమయం లోపల ఒట్టి చేతులతో పోతున్నానని జగత్తుకు చాటమని చెప్పాడు.
1: హావింగ్ బీన్ ద హైయర్ అండ్ ఆల్సో హావింగ్ ద రెసిపియంట్ ఆఫ్ ద విజ్డమ్ ఆఫ్ సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటల్, అలెగ్జాండర్, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ ఎంప్టీ హ్యాండెడ్. లెట్ దిస్ వరల్డ్ నో దిస్.
0: అందరు కూడా నువ్వు ఎంప్టీ హ్యాండ్ తో పోవలసింది.
1: ఎవ్రీవన్ హ్యాస్ టు రిటర్న్.
0: బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఇంత చీటీ కానీ నీకు అందించరు.
1: బ్యాంక్ బ్యాలెన్స్ నాట్ ఈవెన్ ఎ చిట్ వుడ్ బి గివెన్ టు యు ఎట్ ది ఎండ్.
0: లేకపోతే పోతున్నావు కదా అని చెప్పని ఏమైనా ఎవరికైనా అడ్రస్ ఇచ్చిపోతావా?
1: యాజ్ యూ లీవ్ దిస్ వరల్డ్ వుడ్ యు ఎవర్ గివ్ యువర్ అడ్రస్?
0: పుట్టే సమయంలో ఇంత బట్ట అయినా కట్టుకుని రావు.
1: At the time of birth you don't bring a piece of.
0: పోయే సమయంలో ఇంత అడ్రస్ అయినా ఇచ్చిపోవు.
1: While going back you don't give an address.
0: ఎందుకు ఎక్కడ పోతున్నావు?
1: Where are you born and where do you go?
0: ఎక్కడ పోతున్నావు అనేటువంటిది మనసుకు మనసు సాక్షిగా రావాలి.
1: And your mind or
0: నేను చేసినటువంటి పుణ్య ఫలములకు నేను స్వర్గానికి వెళ్తున్నాను అని ధైర్యంగా చెప్పవచ్చు.
1: You should declare with all the courage that I will certainly go to heaven and have done meritorious activity.
0: నేను నరకానికి వెళ్తున్నాను చెప్పవచ్చు.
1: For all the sinful acts I did, I am bound to be in hell. కనుక
0: నరకములు రెండు కూడాను నీవు చేసిన పనులు ఎందే నిమిడి ఉంటున్నాయి.
1: So heaven and hell are the results of your own actions.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మానవుని యొక్క సంకల్పంపైనే ఆధారపడి ఉంటున్నాయి.
1: So everything depends on human.
0: మంచి చెడ్డలు అన్ని కూడాను మానవ సంకల్పంలో కుదిరి ఉంటున్నాయి.
1: Good and bad depend on thoughts.
0: కనుక నీ మొట్టమొదటి మంచి సంకల్పంలో అభివృద్ధి కచ్చుకోవాలి.
1: First develop good thoughts.
0: త్యాగ భావములో మనం ప్రవేశించాలి. మానవత్వాన్ని పెంచుకోవాలి. సమాజమునందు మంచి కీర్తిని సంపాదించాలి. పాపి పాపి అనేటువంటి చెడ్డ కీర్తిని మనం తెచ్చుకోకూడదు.
1: నెవర్ గెట్ ఎ బ్యాడ్ నేమ్ దట్ యువర్ వర్స్ట్ సిన్నర్.
0: కనుకనే నీవు మంచి పేరును సంపాదించు.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: అది ఏ నీకు జగత్తులో ఎంట వచ్చేది.
1: దట్స్ వన్ దట్ ఫాలోస్ యూ.
0: బంధువులందరూ వాకిటి దాకా వల్ల కాటికే వత్తురు.
1: రిలేషన్స్ విల్ కమ్ టు ది డోర్ స్టెప్ ఆర్ టు ది బరియల్ గ్రౌండ్.
0: అందరు బంధువులు వస్తారు.
1: ఆల్ రిలేషన్స్.
0: ఇంకా ధనవంతుడు చచ్చిపోయిందంటే వందల కార్లు అంతా వెళ్లిపోతుంటాయి అక్కడికి.
1: వెన్ ఎ రిచ్ మ్యాన్ డైస్ హండ్రెడ్స్ ఆఫ్ కార్స్ రీచ్ ది బరియల్ గ్రౌండ్.
0: కానీ ఇంతమంది పోయి కట్టగడపడి ఏం చేస్తున్నారు? ఒట్టి చేతులతో ఇంటికి వస్తున్నారు.
1: ఆల్ పీపుల్ గో టు ది బరియల్ గ్రౌండ్. వాట్ డు దే డు? దే రిటర్న్ ఎంప్టీ.
0: బంధమడితి నిన్ బాయ్ అని ఆపద్ బంధువు భగవన్ నామేమరా.
1: But there is only one God who
0: is venta janta inta kanta untundi ninnu kaapaadutundeetundi okka bhagavat naamame.
1: It's only God's name that will be with you, in you, around you, above you, below you, that will protect you at all times.
0: Kanuka atti divyamainatundi daanini mari ee naadu manam vismarinchi anityamu ashashtamu asatyamainatundi daanini manam pattukoni manam jeevitamanta kuda deentone avasthala paalaipothunnamu.
1: Therefore we have forgotten this divine eternal truth. But we are carried away by
0: ఎంత కాలం ఎంత చదివినటువంటి వాడైన కూడా కట్టగడపటి వరకు తన సత్యాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ లైఫ్ స్పెండ్ హీస్ నాట్ ఏబుల్ టు నో హిస్ ఓన్ ట్రూత్.
0: అటాచ్మెంట్ అటాచ్మెంట్ అటాచ్మెంట్
1: వాట్ ఇస్ ద రీజన్ అటాచ్మెంట్?
0: ఇది ఈ అటాచ్మెంట్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ అటాచ్మెంట్?
0: కనుకనే డిటాచ్మెంట్ కావాలి.
1: సో వీ షుడ్ డెవలప్ డిటాచ్మెంట్.
0: లాక్ ఉంది.
1: హియర్ ఇస్ లాక్.
0: కీ పెట్టు.
1: పుట్ ది కీ దేర్.
0: టర్న్ రైట్ సైడ్.
1: టర్న్ రైట్ సైడ్.
0: ఓపెన్ అవుతుంది.
1: ఇట్ అన్లాక్స్. ఓపెన్.
0: టర్న్ రైట్. లెఫ్ట్ సైడ్.
1: టర్న్ లెఫ్ట్ సైడ్.
0: లాక్ అవుతుంది.
1: ఇట్ లాక్స్.
0: సేమ్ లాక్.
1: సేమ్ లాక్.
0: సేమ్ కీ.
1: సేమ్ కీ.
0: టర్నింగ్ డిఫరెన్స్.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది టర్నింగ్.
0: కనుక నేను ఈ హృదయమే లాక్.
1: యువర్ హార్ట్ ఈస్ లాక్.
0: ఈ మనసే కీ.
1: మైండ్ ఇస్ ద కీ.
0: టర్న్ గాడ్ సైడ్.
1: టర్న్ గాడ్ సైడ్.
0: డిటాచ్మెంట్ అదే లిబరేషన్.
1: టర్న్ గాడ్ సైడ్. దట్ డిటాచ్మెంట్ లిబరేషన్.
0: టర్న్ వరల్డ్ సైడ్.
1: Turn world side.
0: Attachment.
1: That is attachment.
0: ఈ అటాచ్మెంట్ మహాబాధము.
1: అండ్ దిస్ అటాచ్మెంట్ ఇస్ బాండేజ్.
0: ఏనాడు నిరంతరం కూడా రాత్రి పగలు చింతతోనే కూలి ఉంటాడు.
1: ఇట్ విల్ మేక్ యూ వరీడ్ డే అండ్ నైట్.
0: ధనం ఉండి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ది మనీ?
0: అన్ని ఉండి కూడా అశాంతికి గురి అయిపోతున్నారు.
1: విత్ ఆల్ దిస్ ఈస్ రెస్ట్లెస్.
0: కనుక మనము ఎన్ని ఉండినప్పటికీ మన శాంతిని పొందేటువంటి మార్గం ఏమిటి? త్యాగమే.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ పొజిషన్స్ we should know the path towards the
0: Vedam
1: bodhisattva.
0: Na karmana na prajaya dhanena tyageneke amrutatva manasu. Manchi karyamulu cheyi.
1: Do good actions.
0: Pavitramainatundi yokka paralokam danam cheyi.
1: Offer things in charity.
0: Lekapothe education ku danam cheyi.
1: Or donate
0: health ku danam cheyi. పల్లెల్లో అనేక విధములైనటువంటి బాధలు పడుతుండేటువంటి వారంతా ఉంటారు.
1: There are many people who suffer in villages.
0: కనుక మానవునికి head to heart.
1: For man, head and heart are important.
0: ఇవి రెండు కూడాను బాడీలో సంబంధమైనటువంటివి.
1: Both are present in the body.
0: Head is education.
1: Head is education.
0: Heart is health.
1: Heart stands for
0: body
1: health.
0: Body is water. Body is water.
1: Body is water.
0: కనుకనే health and education ఈ బాడీకి కావాలి.
1: So health and education are required.
0: ఎలాంటి health?
1: What sort of health?
0: ఏదో కేవలము మనం జీవించడం కోసమని health కావాలి.
1: Not for
0: సేవ కోసం health కావాలి.
1: We need health for service.
0: Service chese kosamane deham chala aarogyanga undali.
1: We should be healthy to render service.
0: Andukosam mana aarogyanni koralu kani seva cheyinatunte vaadiki aarogyam kuda enduku?
1: We should desire health.
0: Vaadu undina chachina vaadito samaname.
1: Mere health is just equal to a living death.
0: Manaku head undali.
1: We need head.
0: Elanti head undali?
1: What sort of head?
0: పరులు చింతన చేసి పరులను దూషించి పరులను విమర్శించేటువంటి హెడ్ కాదు.
1: ది హెడ్ దట్ డస్ నాట్ ఎంటర్టైన్ ద థాట్స్ ఆఫ్ అదర్స్ ఆర్ అక్యూజ్
0: చింతించేటువంటి హెడ్ కావాలి.
1: ది హెడ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. కనుకనే
0: ఫుడ్ హెడ్ గాడ్ ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మనం విచారించుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నో ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ త్రీ ఫుడ్ హెడ్ అండ్ గాడ్.
0: నీకు ఫుడ్ ఎందుకు కోసం కావాలి?
1: వై డూ నీడ్ ఫుడ్?
0: నా హెడ్ ని పెంచుకోవటం కోసం.
1: టు డెవలప్ మై
0: హెడ్ నా గుణాన్ని అభివృద్ధి పరచుకోవటం కోసమని.
1: డెవలప్ మై
0: గుణం ఎందుకోసం ఉండాలి?
1: వై డూ నీడ్ దిస్?
0: సమాజ సేవలో పాల్గొనడానికి.
1: టు రెండర్ సర్వీస్.
0: సహాయం చేయడానికి.
1: సో హెల్ప్
0: సమాజానికి సత్కీర్తి తేవడానికి.
1: టు బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు సొసైటీ.
0: కనుకనే సమాజం యొక్క సంకర్షణని మనం ఆనందంగా చూసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ ది సేఫ్టీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ.
0: సామాజిక శక్తిని మనం పోషించుకోవాలి.
1: వీ షుడ్ ఆల్సో మెయింటైన్ ది సేఫ్టీ. హిందువులనే
0: మనం సమాజంలో పుట్టాము.
1: ఫర్ దట్ రీజన్ వీఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
0: ఇండియన్ సమాజంలో
1: వీఆర్ బోర్న్ ఇన్
0: సొసైటీ. ఇండియన్ సమాజంలో
1: గ్రో ఇన్ సొసైటీ.
0: కానీ సమాజం యొక్క చింతనే మనం చేయకపోతే ఇంతకంటే ద్రోహం మరొకటి లేదు.
1: ఇఫ్ వీ డోంట్ థింక్ ఆఫ్ సొసైటీ దేర్ కెనాట్ బి గ్రేటర్ బిట్రేయల్ దాన్ దట్.
0: వీడంతా కూడా కృతజ్ఞుడు.
1: దే ఆర్ అన్గ్రేట్ఫుల్ రిచ్.
0: కనుకనే మనము సమాజంలో పుట్టినందుకు సమాజానికి సేవ చేయాలి.
1: హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ సొసైటీ వి షుడ్ సర్వ్ సొసైటీ.
0: సమాజం బాగుంటేనే మనం బాగుంటాము.
1: ఇఫ్ సొసైటీ ఇస్ గుడ్ యు విల్ బి గుడ్.
0: లేకపోతే నీవు ఎట్లా బాగుంటావు?
1: ఆర్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి గుడ్?
0: కనుకనే సమాజ సేవలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి.
1: సో ఎవ్రీవన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ సోషల్.
0: సమాజం యొక్క సంక్షేమాన్నంతా మనం ఆశించాలి.
1: వన్ షుడ్ డిజైర్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: సంక్షేమమే అనేది కూడా మనకు ప్రాప్తిస్తుంది.
1: అండ్ యువర్ వెల్ఫేర్ డిపెండ్స్ ఆన్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ సమాజ సేవకు మనకు కావలసినటువంటి ప్రేమ ఒక్కటే.
1: ఫర్ ది సోషల్ సర్వీస్ లవ్ ఇస్ ఎసెన్షియల్.
0: ఈ ప్రేమకు మించినటువంటి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ లవ్.
0: ఈ ప్రేమనే సర్వమును మనకు సమకూరుస్తుంది.
1: త్రూ లవ్ యూ కెన్ గెట్ ఎవ్రీథింగ్.
0: అది లేకుండా ఎన్ని గ్రంథాలు చదివి ఏం ప్రయోజనం?
1: వితౌట్ లవ్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ రీడింగ్ సో మెనీ బుక్స్?
0: అంతే కదా బుక్ ఇస్ నాలెడ్జ్.
1: దట్స్ ఆల్ బుక్ ఇస్ నాలెడ్జ్.
0: కాబట్టి పుస్తకము మస్తకము ఒకటైపోతుంది.
1: దెర్ఫోర్ ది హెడ్ అండ్ ద బుక్ బికమ్ వన్ అండ్ ద సేమ్.
0: ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది
0: ప్రాక్టికల్? లో లేనటువంటి పుస్తకాలు చదివి ప్రయోజనం ఏమిటి?
1: వెన్ యూ డోంట్ పుట్ ఇట్ టు ప్రాక్టీస్
0: ఆ పుస్తకాన్ని కూడా కాల్చి వేస్తే కూడా ప్రయోజనం ఉండదు.
1: దట్స్ నో యూజ్. యూ కెన్ బర్న్ ఆల్ ద బుక్స్.
0: బుక్ అంతా మనం చదవకూడదు.
1: సో వీ షుడ్ నాట్ రీడ్ సో మెనీ.
0: దానివల్ల మన బుర్రను చెడగొడుతుంది.
1: యూ టర్న్ మ్యాడ్.
0: నీవు తెలుసుకున్న ఒక సత్యాన్ని నీవు ఆచరణలో పెట్టు.
1: అట్లీస్ట్ ప్రాక్టీస్ వన్ ట్రూత్ దట్ యూ కమ్ టు నో.
0: కనుకనే ఈనాడు మనకు కావాల్సింది ప్రాక్టికల్ నాలెడ్జ్, నాట్ బుకిష్ నాలెడ్జ్.
1: సో టుడే వాట్ వీ నీడ్ ఇస్ ప్రాక్టికల్ నాలెడ్జ్, నాట్ బుకిష్ నాలెడ్జ్.
0: మనం చేసి ఆనందించి అనుభవించి అందరికీ అందించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ యాక్ట్, వీ షుడ్ డూ అండ్ ఫైండ్ హ్యాపీనెస్ దేర్ అండ్ షేర్.
0: మనం పోయిన తొందర లేదు. మన జీవితం కోసం మనం ఆశించకూడదు.
1: లెట్ ఇస్ నాట్ అస్పైర్ టు లివ్ లాంగ్.
0: కానీ ఒక్క పేరును సంపాదించుకుంటే చాలు. అది ఏ కీర్తి?
1: దట్ ఇస్ రెప్యుటేషన్.
0: కనుకనే మనం దేహం ఇచ్చినందుకు
1: ఫర్ ద బాడీ బీయింగ్ గివెన్.
0: కంఠం సత్యస్య భూషణం.
1: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ ఇస్ ద రియల్ జ్యూవెల్ టు ది నెక్.
0: హస్తం త్యాగస్య భూషణం.
1: ఇట్ ఇస్ ద సాక్రిఫైస్ దట్ ఇస్ ద ఆర్నమెంట్ టు ద హ్యాండ్.
0: త్యాగం హస్తస్య భూషణం.
1: అండ్ ఇట్ ఇస్ ద సాక్రిఫైస్ ద చారిటీ ఫర్ ద హ్యాండ్.
0: శాస్త్రం శ్రోత్రస్య భూషణం.
1: సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ది ఆర్నమెంట్ ఆఫ్
0: భూషణ. కిం ప్రయోజన? ఇంక ఏమి మనకు అలంకారం కావాలి?
1: వాట్ ఎల్స్ డెకరేషన్?
0: కంఠమునకు సత్యమే అలంకారంగా ఉంది.
1: ద ట్రూత్ ఈస్ ద వెరీ డెకరేషన్.
0: చేతికి త్యాగమే అలంకారంగా ఉంటుంది.
1: సాక్రిఫైస్ ఇస్ ది ఆర్నమెంట్ ఆఫ్ ద హ్యాండ్.
0: శాస్త్రమే అలంకారంగా ఉంటుంది.
1: సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ద డెకరేషన్.
0: అలంకారాలు కావాలి.
1: దెన్ వై డు యు నీడ్ అదర్ ఆర్నమెంట్? డైమండ్
0: నెక్లెస్, డైమండ్ కుండలాలు ఇవన్నీ వేసుకుంటే దొంగల బాధ ఎక్కువ.
1: If you have got the diamond necks and golden chain and gold rings,
0: then
1: it's not that.
0: దైవం యొక్క ప్రేమనే మనకు అలంకారము.
1: ఇట్ ఓన్లీ లవ్ ఫర్ గాడ్ ఇస్ ద డెకరేషన్.
0: ప్రేమను మాత్రమే పొంది ప్రేమ చేతనే జీవితం సార్థకం గావించుకోవాలి.
1: లెట్ us try to have that love, develop that love and redeem our lives.
0: ప్రేమ ముదిత మనసే కహో రా.

0: On 19th of November 2001, on the holy occasion of Ladies' Day, Bhagawan has delivered an inspiring discourse for women. Bhagawan exhorted mothers to teach their children not just to acquire worldly education and wealth, but to become pure and selfless beings. Some touching incidents from the life of Bhagawan's chosen mother, Ishwaramba, can be heard.
1: గత జీవుడగు పతిం బ్రతికించి ఎముగెల్చే సావిత్రి భారత సాద్వికాదే.
2: A woman who brought back to life her dead husband, that is Savitri, is she not remembered and memorable?
1: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే శృతి చంద్రమతి భారతీయ గాదే.
2: వాజ్ నాట్ చంద్రమతి ఎన్ ఇండియన్ ఉమెన్ హూ ఎక్స్టింగ్విష్ ద ట్రమెండస్ ఫైర్ దట్ వాజ్ బర్నింగ్?
1: కినిసి దుర్మద కిరాతియు భూతిగావించే దమయంతి భారత రమణిగాదే.
2: Is not Damayanti the greatest woman of India who did so many things which are so memorable and rememberable?
1: సత్వ సాగర వేష్టి తస్మాతలమున భరత దాతి పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి.
2: India, Bharat, is the flourishing field of many illustrious women who have been famous for their womanhood.
1: అఖిల దేశాలకిది ఉపాధ్యాయికాదే.
2: Is not India the teacher of the whole world?
1: Prema swarupulare,
2: embodiments of love.
1: Anadi kalamu nundi Bharat deshamunu aneka adarshamulanta aandimpajechu vachinatvanti varu streelu.
2: In the land of Bharat, from times immemorial, women have not only upheld womanhood but have given joy to everyone.
1: Kanukane srishti adi nundi kudanu stree purushulu aneetundi stree peru mundu purushunu peru venuka pettu vacharu.
2: Therefore, from creation of the beginning of creation, we always say the name of the woman first as stree and then only purusha, the man.
1: Stree anaga prakruti yokka swarupame.
2: స్త్రీ, ద వర్డ్ స్త్రీ మీన్స్ షీ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ క్రియేషన్.
1: కనుక మొట్టమొదట స్త్రీని ఆధారం చేసుకుని జీవిత సమస్యలను పరిహారం గావించుకుంటూ వచ్చారు ప్రాచీన ఋషులు.
2: సో ద రిషీస్ ఆఫ్ ఓల్డ్ టుక్ ఉమెన్ యాజ్ ఎ ఐడియల్ అండ్ ట్రై టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్ త్రూ ద విమెన్.
1: అన్ని సమస్యలకు కూడాను స్త్రీల యొక్క పవిత్ర హృదయాలే దీనికి మూల కారణములు.
2: టు సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ద ప్యూరిటీ ఆఫ్ ద ఉమెన్స్ హార్ట్ ఈస్ అట్ ద బాటమ్.
1: ఈనాడు లోకములో ఎక్కడ చూచినా దుఃఖము, ఎక్కడ చూచినా అశాంతి, ఎక్కడ చూచినా బాధలు కష్టసుఖములు కూడా కంటికి కనిపిస్తున్నవి.
2: Today in this whole wild world we see nothing but chaos, suffering, hatred and so many other negative qualities.
1: దీనికి కారణం ఏమిటి?
2: What is the reason for this?
1: పవిత్ర హృదయులైనటువంటి యొక్క స్త్రీ పురుషులు లోపం కావటమే ఈ దేశమునకు ఇట్టి కష్టములకు మూల కారణం.
2: Because there isn't harmony between the men and the women, this is the reason for all the chaos and trouble in the world.
1: దేశము యొక్క మంచి చెడ్డలు అన్ని కూడాను పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషుల యొక్క చర్యల వలనే దీనికి మంచి చెడ్డలుగా రూపొందుతున్నది.
2: So whether it is good or bad, everything is represented only by the purity that resides in both men and women.
1: Deshamulo pavitra hrudayulainatundi stree purushule undina desha kshemamulaku etti korata kudanu undadu.
2: If there were only women and men of purity, then there would be nothing lacking in the peace and joy in the world.
1: Inaadu atti pavitra hrudayamulu aneka vidhamulainti malinyam cheta కలుషితమైపోయినవి.
2: Today the pure hearts have been besmirched with so much of dirt. of human negative thoughts.
1: ఇది కాగితము.
2: That is a paper.
1: ఇది ప్యూర్ వైట్ గా ఉంటుంది.
2: It is pure white.
1: కానీ దీనికి ఇటువైపున తిరిగి వ్రాయటం చేత కొంచెం మాలిన్యం అయిపోయినది.
2: Because something is written on the reverse, it has become a
1: little dirty. మానవ హృదయం కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క కాగితం వంటిది.
2: Even the pure heart is like the pure paper that we have.
1: కానీ ఇట్టి కాగితం పైన అనేక రకములైనటువంటి యొక్క సమస్యలు చేరిపోవటం చేతను కూడిపోవటం చేతను ఇది మాలిన్యం పొందుతున్నది.
2: On this pure paper, because we write so many things that are insolvable, negative, it becomes dirty.
1: మీకందరికి తెలుసును, తెల్లవారు లేచిన మొదలు న్యూస్ పేపర్ వైపును చూస్తూ ఉంటారు మీరు.
2: We all know that from the time you get up in the morning,
1: ఆ న్యూస్ పేపర్ పూర్వం చూసినప్పుడు ఎట్టి వాసనలు కానీ ఎట్టి ఒక కళంకం కానీ ఎట్టి ఒక గలీజు కానీ కనిపించదు.
2: You look to the newspaper which is pure, which has no dirt, which has no bad smell, nothing whatsoever.
1: కానీ అదే నేటి న్యూస్ పేపర్ రేపటికి వేస్ట్ పేపర్ గా అవుతుంది.
2: టుడేస్ న్యూస్ పేపర్ బికమ్స్ టుమారోస్ వేస్ట్ పేపర్.
1: ఈ వేస్ట్ పేపర్ లోపల మల్లెపూలు చుట్టి పెట్టినప్పుడు ఆ పేపర్ కు మల్లెపూలు వాసనే వస్తుంది.
2: ఇఫ్ ఇన్ దిస్ వేస్ట్ పేపర్ యు ర్యాప్ ఫ్లవర్స్, జాస్మిన్ ఫ్లవర్స్, ఇట్ గెట్స్ అ బ్యూటిఫుల్ ఫ్రేగ్రెన్స్.
1: అదే పేపర్ పైన కొన్ని వాసన కలిగినటువంటి పకోడాలు చుట్టినప్పుడు పకోడాల వాసన వస్తుంది.
2: ఇన్ ద సేమ్ పేపర్ ఇఫ్ యు ర్యాప్ అప్ పకోడాస్ విచ్ హావ్ సమ్ కైండ్ ఆఫ్ అ స్మెల్, ఇట్ టేక్స్ ద స్మెల్ ఆఫ్ ద
1: ఆ పేపర్ పైననే తిరిగి డ్రై ఫిష్ అంతా కట్టినప్పుడు డ్రై ఫిష్ వాసన వస్తుంది.
2: అండ్ ఇన్ ద సేమ్ పేపర్ ఇఫ్ యు పుట్ డ్రై ఫిష్, ఇట్ గెట్స్ ద స్మెల్ ఆఫ్ డ్రై ఫిష్.
1: ఎట్టి భావంలో అట్టి పవిత్రమైనటువంటి యొక్క చింతన మనకు బాగా కలుగుతుండాలి.
2: వాట్ ఎవర్ ఆర్ థాట్స్, సచ్ ఇస్ వాట్ ట్రాన్స్పైర్స్.
1: కనుకనే మానవుని యొక్క హృదయములందు పవిత్ర భావములు మనం అభివృద్ధి గావించుకున్నప్పుడే మన హృదయము పవిత్రమైనటువంటి యొక్క కరుణ చేత రాజదిలుతుంది.
2: ఇట్స్ ఓన్లీ వెన్ వి ఇన్కల్కేట్ ఇన్ అస్ గుడ్ థాట్స్ అండ్ కైండ్ థాట్స్ దట్ వీ బికమ్ కైండ్.
1: ఈనాటి మానవునికి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి భావములు అన్ని కూడాను కలుషితమైనటువంటివిగా ఉంటున్నాయి.
2: టుడే ఇన్ మ్యాన్ వాట్ ఎమినేట్స్ ఫ్రమ్ ద హార్ట్ ఇస్ ఆల్వేస్ నెగటివ్, ఫుల్ ఆఫ్ బ్లెమిషెస్.
1: కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ద రీజన్?
1: ఈ పవిత్రమైన హృదయం లోపల అనేకమైనటువంటి యొక్క కొన్ని మన్యమైనటువంటి యొక్క వాచనలు చేసుకుంటున్నాయి.
2: ఇట్స్ బికాస్ ఇన్ దిస్ ప్యూర్ హార్ట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డర్టీ థింగ్స్ అక్యూములేట్.
1: దుర్భావములు, దుర్వాసనలు, దుశ్చింతలు, ఈ విధమైనటువంటి యొక్క పదార్థములు కూడుకోవడం చేతనే మన హృదయం కూడాను కలుషితమైపోతున్నది.
2: బ్యాడ్ థాట్స్ అండ్ ఆల్ నెగటివ్ థింగ్స్ గెట్ ఫిల్డ్ అప్ అండ్ సో హార్ట్ బికమ్స్ బిస్మర్చ్డ్.
1: ప్రాచీన కాలం నుండి ఈ హృదయాన్ని పవిత్రము గావించుకుంటూ వచ్చారు పవిత్రమైనటువంటి యొక్క స్త్రీలు.
2: Women from time immemorial have tried to keep up this purity of the heart.
1: గతజీవుడగు పతిని ప్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వికాది. చచ్చినటువంటి యొక్క భర్తను ప్రతికించినటువంటి స్త్రీలు ఉన్నారు, కానీ చచ్చినటువంటి భార్యను ప్రతికించినటువంటి పురుషుడు ఎక్కడా కనిపించలేం లేదు. ఏ చరిత్ర కూడా మనకు తెలియదు.
2: In the whole of history, there have been women who brought back like Savitri dead husbands to life, but there is not a single example of a man who has brought back to life a dead wife.
1: Itti pavitramaitvanti yokka gunamunu kaliginatvanti yokka streelu anadi kaalam nundi Bharat desham nandu enniyo vidhamaitvanti aadarshaaru nirupistu vacharu.
2: In Bharat, from time immemorial, there have been many women of such good unsullied character that we can hold them as illustrious examples.
1: Yinadu ఈ స్త్రీల యందు ఒక విధమైనటువంటి యొక్క సమాజము అభివృద్ధికి తగినటువంటి యొక్క చర్యలు లేకపోవటం చేతనే ఈ సమాజం కూడాను ఈ విధంగా కలుషితమైపోయింది.
2: ఇట్స్ బికాస్ టుడే ఉమెన్ ఈజ్ నాట్ ఏబుల్ టు బి టోల్డ్ హిస్ వాల్యూస్ దట్ ద హోల్ సొసైటీ ఈజ్ టర్నింగ్ దిస్ వే.
1: ఈనాడు ఆధునిక యుగం మార్గం చేత అనేక రకములైనటువంటి యొక్క చర్యలు ఆధునికంగానే చేరిపోతున్నాయి.
2: బికాస్ ఆఫ్ ద చేంజెస్ ఆఫ్ దిస్ మోడర్న్ వరల్డ్ ఆల్ న్యూ ఫ్యాంగల్ థాట్స్
1: సద్భావములకు, సత్చర్యలకు, సత్చింతలకు చక్కని అవకాశమే కనిపించడం లేదు.
2: దర్ ఇస్ నో ప్లేస్ వాట్స్ ఎవర్ ఫర్ గుడ్ థాట్స్, ఫర్ గుడ్ యాక్షన్స్, ఫర్ ఎనీ టైప్ ఆఫ్ గుడ్ డీడ్స్.
1: కనుక ఈనాడు స్త్రీలకు ఈ పవిత్రమైనటువంటి యొక్క భావనలు అభివృద్ధి పరచుకోవాలి. దీనికి సత్యసాయి సంస్థలని, సత్యసాయి మహిళా విభాగములని దీనికి ఏర్పరిచి ఈ సత్సంగ ప్రభావాన్ని జగమునకు చాటే నిమిత్తమై దీనికి ఏర్పరుస్తూ వచ్చాం.
2: ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద రికగ్నిషన్ ఆఫ్ దీస్ వాల్యూస్ and then it is the woman who should uphold it, and so there are various organizations of Sri Satya Sai like Mahila Vibhag and so many other type of things.
1: Kanukane streelu koodinappude jagatantaikunnu oka pavitramaitvanti deshamga roopondutundi.
2: It's only when the women get together that the whole nation becomes something exemplary.
1: Ee streela yokka sanghamu entano goppa viluvanu sampadinchindi.
2: So this society of women lends it a lot of dignity.
1: ఇటువంటి స్త్రీల యొక్క తత్వమును ఈనాటి పురుషులు కూడాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: సో మెన్ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దిస్ వాల్యూ ఇన్ విమెన్.
1: దేశమును కూడాను హస్తగతము గావించుకునేటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీలు ఈ స్త్రీలు.
2: దీస్ విమెన్ ఆర్ దోస్ హూ కెన్ రియలీ డూ సచ్ థింగ్స్ ఇన్ ద వరల్డ్.
1: స్త్రీలు కేవలం సామాన్యమైనటువంటి యొక్క బానిసలుగా భావిస్తున్నారు అనేక మంది పురుషులు.
2: మెన్ థింక్ దట్ విమెన్ ఆర్ జస్ట్ సబార్డినేట్ టు దెమ్.
1: కాదు కాదు,
2: ఇట్స్ నాట్ సో.
1: వారు తలంచినప్పుడు జగత్తునే ఒక మూట మాదిరి కట్టగలరు.
2: వెన్ దే జస్ట్ థింక్ దే కెన్ జస్ట్ బండిల్ అప్ ద వరల్డ్.
1: అటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి స్త్రీలను మనం ఈనాడు చులకన చేయటం చేతనే మన గతి ఈ విధంగా మారిపోతున్నది.
2: ఇట్స్ బికాస్ వి ఆర్ బిలీటింగ్ సచ్ విమెన్ హూ కెన్ డూ సచ్ ట్రెమెండస్ టాస్క్ ద వరల్డ్ హస్ కమ్ టు దిస్ స్టేజ్.
1: స్త్రీలు సాధించలేనిటువంటిది లేదు లోకంలో.
2: దేర్ ఇస్ నథింగ్ దట్ ఎ ఉమెన్ కెనాట్ అచీవ్.
1: అలాంటి స్త్రీల యొక్క తత్వమును మనం దినము కూడా గుర్తించి వారికి తగినటువంటి ప్రోత్సాహ ఉత్సాహం కూడా కల్పించి వారికి తగినటువంటి సమాజం లోపల తోడ్పాటు గావించాలి.
2: రికగ్నైజింగ్ దిస్ క్వాలిటీ ఇన్ ఉమెన్ వీ హ్యావ్ టు గివ్ హర్ సపోర్ట్ అండ్ ట్రై టు ఎన్కరేజ్ హర్ అండ్ సీ దట్ షీ బికమ్స్ ద పిల్లర్ ఇన్ సొసైటీ.
1: అలాంటి ఎంకరేజ్మెంట్ ఏమాత్రము చేయటం లేదు స్త్రీలకు.
2: The women do not get encouragement at all.
1: Yedaina oka satsangamlo praveshinchinara ante ee purushulku dani paina kopam kalugutundi.
2: If they go to satsang the men become angry.
1: వారి స్వార్థము వారి స్వప్రయోజనముకి మాత్రమే ప్రయత్నిస్తున్నారు, కానీ స్త్రీల వల్ల జగత్తునికి ఎంత ఉపకారం కలుగుతుంది, ఎంత పవిత్రమైనటువంటి మార్గం ఏర్పడుతుంది అనేటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోతున్నారు.
2: దే ఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ దేర్ ఓన్ సెల్ఫిషెస్ ఆఫ్ ద సెల్ఫ్ కంఫర్ట్. దే ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దట్ త్రూ విమెన్ అలోన్ దట్ సొసైటీ కెన్ ప్రోగ్రెస్ ఇన్ ద
1: చాలా వరకు స్త్రీల యందు స్వార్థరహితమైనటువంటి హృదయం ఉంటుంటాయి.
2: Women have got a heart which is devoid of selfishness.
1: Daya premana cheta vaadu hrudayam nindi untadi.
2: Their heart is full of compassion and kindness.
1: Pillalanu poshinchetunte vishayam lopala entano jagrataga untuntaru.
2: In bringing up their children they are so careful.
1: Okka chanamaina kudunu bhartha sahinchukoledu.
2: Even one moment the husband cannot
1: kali aa pillalanu poshinchetunte vidhanamlo raatrim pagalu kudunu streelu entano paatu padutuntaru.
2: Night and day the woman will strive to look after her child.
1: ఆ పిల్లల యొక్క ప్రవర్తనకు ఎన్నో విధమైనటువంటి యొక్క తోడ్పాటు కూడా చేస్తుంటారు.
2: And she will always support the child in many of its actions and thoughts.
1: ఈనాటి చదువుల వల్ల, ఈనాటి విద్యా విధానముల వల్ల ఆ పిల్లల యొక్క పరిస్థితులు క్రమక్రమేణా మాలిన్యమైపోతున్నది.
2: Today because of this modern education the children are getting little degraded.
1: పూర్వమంత పిల్లలకు ఏదైనా అక్షర శ్రీకారం చేయాలనుకుంటే
2: in the early days when a child had to be initiated in letters
1: om namah shivaya om namo narayanaya ani cheppetunte varu
2: and the women would teach the child say om namah shivaya om namo narayana
1: aa yokka peratane aa pillalu yokka hrudayalu kramakramina hrudayamlo chitrinchukoni pothochu
2: and with this type of training that the children's hearts would expand
1: ee naati aadhunika yugamu yokka chadulu edithiga unnai.
2: What is the type of modern education?
1: వాళ్ళ అక్షర శ్రీకారం చేయాలనుకుంటే
2: if they want to be initiated
1: చిన్న చిన్న బుక్కులు చదివించాలంటే
2: if they have to read small books
1: తల్లి తండ్రులు కూడా ఎలాంటి పుస్తకాలు చెప్పిస్తున్నారు.
2: How do the parents what type of books do they read?
1: They are black sheep అంటారు. ఇది వాళ్ళకి నేర్పించేటువంటిది.
2: So this is what they teach them. Baba black sheep.
1: కనుకనే మనం చెడ్డ పదాలంతా కూడా ఈనాడు పిల్లలకంతా నేర్పిస్తున్నాము.
2: సో వి ఆర్ టీచింగ్ చిల్డ్రన్ ఆల్ బ్యాడ్ థింగ్స్.
1: ఎవరైనా ఇంటికి వచ్చేస్తే వారికి నమస్కారం చేసే పిల్లలను చాలా స్వాగతం చేసేటువంటి వారు.
2: Earlier children when any elders came to the house they would do namaskar.
1: Inaadu atti vini bhedale purti kolipoyinaru.
2: There is no humility these days in children.
1: Kalugane motta motta pillalaku chakkani gunamulu nerpinchali.
2: So first and foremost the children should be
1: inaadu pillalu kalimi balimi chelimini maatrame korutu unnaru.
2: Today's children are taught only to think of money and so many other things which are worldly.
1: కానీ గుణమును మాత్రం నేర్పటం లేదు.
2: బట్ దే ఆర్ నాట్ టీచింగ్ దెమ్ గుడ్ హ్యాబిట్స్.
1: గుణము లేని బలము ఉండి ప్రయోజనం ఏమిటి?
2: వాట్స్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ such type of training?
1: Gunam leni chelimi undi prayojanam enti?
2: What's the use of having education which has no values?
1: Gunam leni kalimi undi prayojanam enti?
2: What's the use of having wealth when you do not have any values?
1: Dhanam vastundi pothundi,
2: money comes and goes.
1: Kani morality valiki cherchali.
2: But you must teach them morality.
1: Neethi nijayithi aa pillalaku bodhinchali.
2: You have got to tell them what is honesty and truth.
1: Prachina kalamlo ilanti pavitramainatundi chadulu pillalaku cheppincheetundi vaaru.
2: In the olden days children were taught such type of education.
1: Kaani ee naadu
2: vattudi
1: maa pillalu pedda chadulu chadavalani
2: they think
1: goppa vaaru kavalani aashistunnaru.
2: Today parents think that their children should study very high and they should become very important.
1: తల్లిదండ్రులంతా కూడా మా బిడ్డలు గొప్పవారు కావాలని ఏనాడు కూడా వారు ఆశించలేదు.
2: In olden times the parents never thought that the children should become some great person.
1: మా పిల్లలు మంచివారు కావాలని ఆశించారు.
2: They desired that the children should become good people.
1: ఆ మంచివారు కావాలని ఆశించిన చేతనే భారతదేశము ఇంత దేశంలో ఇంత ఆదర్శవంతమైనటువంటి జీవితంగా అందిస్తూ ఉంటారు.
2: బికాస్ దే ఆల్ డిజైర్ దట్ ద చిల్డ్రన్ షుడ్ బి గుడ్ పీపుల్ దట్ ద ల్యాండ్ ఆఫ్ భారత్ హెస్ బికమ్ అన్ ఎగ్జాంపుల్.
1: ఈనాడు కాలేజీకి పోయేటువంటి పిల్లలకంతా కూడా తల్లిదండ్రులు చక్కని బోధలు చేపలేదు కదా.
2: టుడే ద పేరెంట్స్ హావ్ గాట్ టు గివ్ దెమ్ గుడ్ అడ్వైస్.
1: కానీ ఈనాడు పిల్లలకు చెప్పడం లేదు.
2: బట్ టుడే చిల్డ్రన్ డోంట్.
1: ఇంటికి వచ్చిన తక్షణమే
2: as soon as they come home
1: అమ్మ టీవీ స్విచ్ చేస్తుంది.
2: Mother switches on the TV.
1: నాన్న వచ్చి కూర్చుంటాడు.
2: Father comes and sits down.
1: నాన్న కొడుకులు కూడా టీవీ చూసుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తుంటారు.
2: And then the father and son see the TV and feel very happy.
1: ఇది నేర్పించేది.
2: Is this what one teaches the children? Not at all.
1: ఆనాటి తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తక్షణమే పూజ రూమ్ దగ్గర పిలుచుకొని పోయేటువంటి వారు.
2: In those days the parents as soon as the children came from school
1: teachers చెప్పినటువంటి విషయాలంతా కూడా వారికి చక్కగా అర్థమయ్యేటట్టుగా బోధించేటువంటి వారు.
2: They would take them to the prayer room and then tell them what the teachers had told them again and again so that they could understand.
1: ఈనాటి కాలేజీ పిల్లలకంతా కూడా తల్లిదండ్రులు ఒరే నువ్వు గొప్ప చదువులు కావాలరా.
2: Today parents say to the
1: double degrees పొందాలి.
2: You have got to become a great person.
1: చేయాలి.
2: Double degrees, post graduation.
1: లక్షాధివంతులైనటువంటి మామగారు నీకు చిక్కుతారు ఉంటారు.
2: It's only then that the whole world will respect you and regard you.
1: అప్పుడు ఫాదర్ ఇన్ లా.
2: And the father in law.
1: కానీ అలాంటి వానాడు కోరేటువంటి వారు కాదు.
2: But those days the mothers and fathers didn't desire
1: this. మామగారు చిక్కాలని ఆశించేటువంటి వారు కాదు.
2: They never thought they should get a great status and power.
1: గొప్ప గుణవంతురాలని భార్య చిక్కాలని కోరేటువంటి
2: వారు. They thought that he should become a really good person.
1: కనుక ఆనాటి కాలం నుండి వచ్చినటువంటి పరిస్థితులు ఎంతో మృదుమధురమైనటివిగా ఉండేది.
2: In those days all these type of habits were so very enjoyable and pleasant.
1: ఈనాడు ప్రపంచంలో ఈ రకమైనటువంటి అవస్థలను మనం వింటున్నామంటే దీనికి మూల కారణం ఏమిటి?
2: If today's world we are listening to so many adverse things, what is the reason?
1: గుణవంతులైన తల్లిదండ్రులు ఇంట్లో లేరు.
2: Because the parents themselves are not.
1: ఇంట్లో గుణవంతులైన తల్లిదండ్రులు లేకపోవడం చేతనే గుణవంతులైనటువంటి బిడ్డలు అభివృద్ధి కావడం లేదు.
2: If the parents are not good by themselves, the children really cannot become good.
1: కనుక మొట్టమొదట గృహమే ప్రధానం. మొట్టమొదటి స్కూల్.
2: So the first thing is the home or the school.
1: రెండవది సొసైటీ.
2: Second, a society.
1: ఈ సొసైటీ లోపల పోయినప్పుడే పిల్లలు సరైనటువంటి యొక్క గుణములు నేర్చుకుంటున్నారు.
2: When they go into society, it is that the children learn how to behave.
1: ఈనాడు ప్రతి ఒక్క విద్యార్థి కూడా గుర్తించవలసింది మొట్టమొదటి.
2: Every student today has got to recognize.
1: నేను ఇన్ని విద్యలు నేర్చాను.
2: I have studied so much.
1: Where have I
2: got
1: society nunchi nerchanu.
2: The society has given it to me.
1: Nen enni telivulo poshinchukunnanu.
2: I have tried to learn so many things.
1: Poshinchukunnanu.
2: From where did I get all this?
1: Ee society nunchi nen poshinchukunnanu.
2: I got it from the society.
1: Naa yokka manchi chedlu anni kuda nu society nunchi ne vachinayi.
2: All the good and the bad I've got from the society.
1: Pavitramaitvanti yokka ee sangham nunchi nen intati abhivruddhini pondinanu.
2: From this good society that I've progressed so much.
1: Kaani
2: but
1: నేను ఈ సొసైటీకి ఏం చేస్తున్నాను?
2: బట్ వాట్ ఎమ్ ఐ డూయింగ్ టు ద
1: సొసైటీ? నుంచి నేను మంచివి నేర్చుకున్నానే కానీ నేను సొసైటీకి ఏమి మంచి చేస్తున్నాను?
2: ఐ హావ్ లెర్న్ సో మెనీ గుడ్ థింగ్స్ ఫ్రమ్ ద సొసైటీ
1: అనేటువంటి ప్రశ్న తనలో తాను వేసుకోవాలి.
2: బట్ వాట్ ఐ ఆమ్ డూయింగ్ ఇన్ టర్న్ ఫర్ ద సొసైటీ?
1: ఇంత ఉపకారం చేసినటువంటి సొసైటీకి మనం ఏమి ఉపకారం చేస్తున్నాము?
2: టు ద సొసైటీ హూ హస్ డన్ సచ్ గుడ్ టు మీ వాట్ ఇన్ టర్న్ ఆమ్ ఐ డూయింగ్?
1: సొసైటీ నుంచి మంచిని అందుకుంటున్నాము.
2: ఐ యామ్ టేకింగ్ సో మచ్ గుడ్
1: సొసైటీ చెడ్డగా మార్చివేస్తున్నాము.
2: ఐ యామ్ ట్రైయింగ్ టు చేంజ్.
1: కానీ అట్టిది చేయకూడదు.
2: You should not do that.
1: అదే కృతజ్ఞుడు అనేటువంటి మాట వచ్చింది.
2: That is the fault here.
1: మానవునికి ఈనాడు కృతజ్ఞత లేదు.
2: Man has no gratitude today.
1: ఎవరి నుంచి మంచిని నేర్చుకున్నామో వారికి మనం నిరంతరం కూడా కృతజ్ఞులై ఉండాలి.
2: from whomsoever we have learned good things, we must be grateful
1: forever.
2: If we cannot give them respect, what is the use
1: of all?
2: Then all our education is no good. What is it that we
1: have attained?
2: What is it that we really
1: attained?
2: All this becomes
1: useless.
2: First and foremost, we have got to hold and regard
1: society.
2: Because we are born in
1: society.
2: We have grown in
1: society.
2: We are living in
1: society.
2: We have got to show respect to
1: society.
2: It's only then our lives will become exemplary. In olden days, a mother should tell these things. Mother would tell these things to the children. I also told the other day, Abhimanyu
1: came.
2: He told his mother that he was going to the battle and prostrated to
1: her.
2: And she taught him so many good
1: things.
2: The butt of the
1: Lord. Dronacharya
2: was a teacher.
1: Bharya Garbhavati.
2: The wife was pregnant. We cannot say what
1: transpired. నాయన నీకు ముఖ్యంగా మామగారైన కృష్ణుడును తండ్రి గారైన అర్జునుడు ఇంట్లో లేరు.
2: యువర్ అంకుల్ అండ్ యువర్ ఫాదర్ అర్జున ఆర్ నాట్ హియర్.
1: ఇంతియే కాక భార్య గర్భవతిగా ఉంటుంది.
2: నాట్ ఓన్లీ దాట్ యువర్ వైఫ్.
1: ఇలాంటి పరిస్థితిలో నీవు యుద్ధంలో ప్రవేశించకూడదు.
2: యూ షుడ్ నాట్ గో టు వార్ అట్ ద స్టేజ్
1: అని ఎంతో బోధించింది.
2: షీ టోల్డ్ హిమ్ సో మచ్.
1: కట్ట కదపటికి ఆ యొక్క అభిమన్యుడు వినలేదు.
2: దెన్ అభిమన్యు డిడ్ నాట్ లిసన్.
1: అమ్మా నీవు బోధించేది ఇదియా నాకు.
2: Is this the advice you
1: give me? Are you trying to obstruct
2: me from going into the war when it is so essential to do so?
1: తల్లి, మీరు నన్ను ఆశీర్వదించి పంపవలసినటువంటి వారు మీరు ఈ విధంగా పోకూడదని అడ్డు చేయటము న్యాయం కాదు.
2: యూ షుడ్ బ్లెస్ మీ అండ్ టెల్ మీ టు గో టు ద వార్. యూ షుడ్ నాట్ ప్రివెంట్ మీ ఫ్రమ్ గోయింగ్.
1: అప్పుడు ఆమె తెలుసుకుని నీవు చిన్నవాడు.
2: She told him, child, you're small.
1: You have
2: got to live for a very long time.
1: You have
2: got to get fame and name.
1: తండ్రి మామల యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సినటువంటి వాడు.
2: అండ్ యూ హావ్ గాట్ టు అటైన్ ద గ్రేస్ ఆఫ్ యువర్ అంకుల్ అండ్ యువర్ ఫాదర్.
1: ఇంకొక పారాయణ పాదములకు రాసి.
2: అండ్ షీ రోట్ ఆల్ దిస్.
1: అప్పుడు ఆమె ఆశీర్వదిస్తుంటుంటారు.
2: అండ్ దెన్ షీ బ్లెస్సెస్ హిమ్.
1: ఏమని ఆశీర్వదిస్తుంటుండాలి?
2: హౌ డస్ షీ బ్లెస్ హిమ్?
1: ఇంతకంటే గొప్పది నీకు లేదు నాయన.
2: ట్రూత్,
1: కుమారుడు పుట్టినందుకు విజయాన్ని సాధించడము, గౌరవాన్ని పోషించడము, కీర్తిని నిలబెట్టడము, ఇది ఏ ముఖ్యమైనటువంటివి?
2: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దన్ ట్రూత్. యు హవ్ గాట్ టు ఎస్టాబ్లిష్ విక్టరీ అండ్ యు హవ్ గాట్ టు షో యువర్ కరేజ్ అండ్ దట్ ఇస్ వాట్ ఇస్ మోస్ట్
1: కీర్తిని నిలబెట్టు
2: అండ్ ట్రై టు అటైన్ ఫేమ్.
1: అట్టి కనరచ్చ శ్రీరచ్చ ఎంగరచ్చ రచ్చలందరూ శ్రీమ దివ్యమౌ శ్రీరామ రచ్చ తోడు నీడై నిన్ను కాపాడుగాక అని.
2: గాడ్స్ ప్రొటెక్షన్ విల్ బీ విత్ యూ. యు హవ్ గాట్ టు బికమ్ ఫేమస్ అండ్ ఎ గ్రేట్ పర్సన్ ఇన్ వర్చ్యూ అండ్ ఇన్ వాల్యూస్.
1: కనుక కీర్తిని సంపాదించడమే కుమారుడు పుట్టినందుకు తగినటువంటి గుర్తు.
2: సో ఫర్ అ సన్ హూ ఇస్ బోర్న్ హి హస్ గాట్ టు ఆబ్టైన్ ఫేమ్.
1: కానీ ఈనాడు ఆధునిక యుగం లోపల పిల్లలకు ఆ విధమైన బోధన చేయటం లేదు.
2: బట్ మదర్స్ దీస్ డేస్ డు నాట్ టెల్ ద చిల్డ్రన్ దిస్.
1: కొడుకు పుట్టిన తక్షణమే
2: అస్ సూన్ అస్ ద సన్ ఇస్ బోర్న్
1: ఏదో గొప్పవాడు కావాలని అనేక విధమైనటువంటి స్వీట్స్ అంతా పంచుతుంటారు.
2: దే ఫీల్ దట్ హి మస్ట్ బికమ్ ఎ గ్రేట్ పర్సన్ అండ్ దే డిస్ట్రిబ్యూట్ స్వీట్స్.
1: కానీ పూర్వం అట్లు చేసేటువంటి వారు కాదు.
2: బట్ ఇన్ ది ఓల్డెన్ డేస్ దే వర్ నాట్ డూయింగ్ దట్.
1: వారు ఆశీర్వదించి
2: దే వుడ్ బ్లెస్.
1: ఎప్పుడు పుట్టిన పండుగగా చేసుకునేటువంటి వారు.
2: వెన్ వుడ్ దే డూ ద బర్త్డే ఆఫ్ ద చైల్డ్?
1: పుట్టిన పండుగను పుట్టినరోజు దినం చేసుకునేటువంటిది కాదు.
2: The birthday is not to be celebrated.
1: ఏనాడు ఆ కుమారుడు సమాజం నుంచి మంచి పేరు తెస్తున్నాడో ఆనాడు మాత్రమే అతనికి పుట్టిన పండుగ చేసేటువంటి.
2: It's when he gets great name from society, that is his birthday, not the day when he is born.
1: ఈనాటి బర్త్డే నీ బర్త్డే కాదు.
2: Today's birthday is not.
1: ఏనాడు నీ ఇంటి పేరు నిలబెడతావో.
2: When you establish
1: ఏనాడు నీ కీర్తిని సాధిస్తావో.
2: The prestige of your home
1: and your fame. నీ గౌరవం తెస్తావో.
2: When you get respect
1: from others.
2: And that is the day of your birth.
1: పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
2: The joy of having a son doesn't start when the child is just born.
1: పుత్రుని జనులు కనుగొని పొగడగా పుత్రోత్సాహము కలుగు.
2: When everybody praises him, it is then the father feels proud.
1: ఏనాడు సమాజం లోపల నీ కుమారుడు చాలా గొప్పవాడండి, చాలా మంచివాడండి కీర్తిస్తారో ఆనాడే నీకు పుత్రోత్సాహం.
2: It is when the whole society praises your son as a very great person. There's a lot of difference between what in the olden times they held as values in comparison to today. So from times immemorial is the mother. The mother who takes care of the child. So it is the mother who is the one.
1: ఆశీర్వదించడం కూడాను వేదములో
2: when she blesses
1: మాతృదేవో భవ పుత్రదేవో భవ ఆచార్య దేవో భవ.
2: So we say మాతృదేవో భవ, mother is God first, and then God
1: is God. What's the మాతృదేవే పెట్టారు?
2: First we have the name of the mother.
1: ఎక్కడైనా తీసుకోండి,
2: wherever you may take
1: పవిత్రమైన చరిత్రలు ఎందుకు కూడా మీరు విచారించండి.
2: Even in history which is so
1: సీతారాము అని పెడతారు కానీ రామ సీత అని ఎవరు పెట్టరు?
2: We say సీతారామ, we don't say రామ సీత.
1: కృష్ణ రాధ అని పెడతారా? లేదు, రాధా కృష్ణ అని పెడతారు.
2: We don't say కృష్ణ రాధ, we say రాధా కృష్ణ.
1: పార్వతి పరమేశ్వర అంటారు కానీ పరమేశ్వర పార్వతిని ఎవరు చెప్పరు?
2: We say పార్వతి పరమేశ్వర, we don't say పరమేశ్వర పార్వతి.
1: స్త్రీల పేరే మొట్టమొదటిదని ఉచ్చరిస్తూ వచ్చారు.
2: So first and foremost it is a woman's name.
1: కారణం ఏమిటి?
2: What is the reason?
1: మానవ జీవితాన్ని ఉద్ధరింపజేసేటువంటిది వారే.
2: It is a woman who tries to look after all the good.
1: తప్పు చేసినప్పుడు మందలించవచ్చునే కానీ
2: yes she may get correct you when you go wrong.
1: పిల్లలను సరైన ప్రీతితో కాపాడేటువంటి వారు, వారి అభివృద్ధి గావించి సరైనటువంటి మార్గము తెప్పించేటువంటి వారు తల్లులు మాత్రమే.
2: But the mother's heart is full of love and is she who tries to encourage the child to become a great and virtuous person.
1: అలాంటి తల్లులు ఈనాడు తిరిగినే అభివృద్ధి కావాలి.
2: So such type of mothers should come
1: అప్పుడే భారతదేశము పవిత్రమైన స్థితిగా రూపొందుతుంది.
2: It's only then Bharat, the land of Bharat, will become a great
1: భావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
2: It is the forbearance in the Indian woman that is praiseworthy.
1: వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
2: The penance is that absolute purity and chastity in
1: the Indian woman. మన దేశమందన్న మాతృభావము కన్న మాన్యమెతి.
2: Exalted love you can find only in the mother.
1: కనుకనే మాతృభావం కంటే గొప్పది మన దేశంలో మరొకటి లేదు.
2: మదర్హుడ్, నథింగ్ కెన్ మ్యాచ్ ఇట్, నథింగ్ కెన్ ఈక్వల్. కానీ
1: అలాంటి మాతృ మనసును సంతృప్తిపరిచేటువంటి పిల్లలు కావాలి.
2: బట్ వీ హావ్ గాట్ టు హావ్ చిల్డ్రన్ హూ విల్ సాటిస్ఫై సచ్ ఎ టైప్.
1: అలాంటి మాతృమూర్తులు కూడా ఈనాటి అభివృద్ధి పొందాలి.
2: అండ్ సచ్ టైప్ ఆఫ్ మదర్స్ షుడ్ ఇంక్రీజ్ టుడే.
1: ఈ అభివృద్ధిని కోరే.
2: ఇట్ ఇస్ ఫర్ దిస్ ఇన్
1: నవంబర్ 19th దినంగా ఏర్పరచుకుంటూ వచ్చాము.
2: సో నవంబర్ 19th హస్ బీన్ ఇయర్ మార్క్డ్ ఆఫ్ ద లేడీస్ డే.
1: కొన్ని నాది నేను చెప్పుకోవటం గొప్పది కాదు.
2: ఇట్ ఇస్ నాట్ దట్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ మై సెల్ఫ్.
1: కానీ ఈ యొక్క శరీరములకు మాతృమూర్తి ఈశ్వరమ్మ ఉండేటువంటిది.
2: ఫర్ దిస్ బాడీ దెర్ వాజ్ ద మదర్ ఈశ్వరమ్మ.
1: ఆమె ఎంత మంచి విషయాలు చెప్పేటువంటిది అంటే చాలా గొప్పవి. చదువు రాదు, సంధ్యలు రాదు, ఓనామాలేదు నేర్చుకోలేదు.
2: షీ వాజ్ అన్ఎడ్యుకేటెడ్, షీ వాజ్ యాక్చువల్లీ ఇల్లిటరేట్. బట్ వాట్ వండర్ఫుల్ థింగ్ షీ ఇస్ టు టెల్.
1: ఆమెనే మొట్టమొదట స్వామి మన దేశంలో ఎంతో గొప్ప మంది ఉంటారు, కానీ చిన్నపిల్లలు ఆ యొక్క నడుచుకొని బుక్కబట్టాన్ని పోతున్నారంటే నాకు చాలా కంటినీరు కారుస్తుంది. మన గ్రామంలోనే ఒక చిన్న స్కూల్ కట్టించండి స్వామి అని కోరింది.
2: స్వామి, దేర్ ఆర్ మెనీ మెనీ పీపుల్ బట్ లిటిల్ లిటిల్ చిల్డ్రన్ గో వాకింగ్ టు ద స్కూల్ ఇన్ బుక్కపట్నం ఫ్రమ్ మార్ విలేజ్. స్వామి, కుడ్ యూ ప్లీజ్ బిల్డ్ అ స్కూల్ ఫర్ ద చిల్డ్రన్.
1: నా దగ్గర డబ్బు లేదే అన్నాను.
2: అండ్ ఐ సెడ్ ఐ హావ్ నో మనీ విత్ మీ.
1: తన మెడలో తీసింది దండ దీన్ని అమ్మేసి కావాల్సింటే కట్టండి స్వామి అని.
2: షీ రిమూవ్ ద గోల్డెన్ చైన్ ఫ్రమ్ హర్ నెక్ అండ్ దెన్ షీ సెడ్ సెల్ ఇట్ అండ్ దెన్.
1: తొందరపడద్దు, నేను నిన్ను పరీక్ష చేయడం కోసం నేను అడిగాను, నేను తప్పక కట్టిస్తానన్నాను.
2: డోంట్ బి హేస్టీ, ఐ జస్ట్ వాంటెడ్ టు టెస్ట్ యూ.
1: రెండవ దినమే పునాది వేశాను.
2: ఐ షాల్ బిల్డ్ ద స్కూల్ ఆన్ ద సెకండ్ డే.
1: వారం లోపలే కొట్టడం తయారైపోయింది.
2: ద ఫౌండేషన్ వాజ్ లేడ్ అండ్ ఇన్ వన్ వీక్
1: నేను స్కూల్ లో చేర్చాను.
2: One week it was complete and all the children were admitted to the school. After a week, I asked her, are you now satisfied? She didn't say she was happy. She said, I'm somewhat satisfied, but there's something more, Swami. What is it? You tell me.
1: చిన్న పిల్లలకు జలుబు దగ్గు ఇలాంటివంతా వస్తుంటే ఆ బుక్కుపట్నం హాస్పత్రికి ఆ తల్లి ఏడ్చుకుంటూ తీసుకుని పోతుంటే వీళ్ళు ఇక్కడి నుంచి నడిచే లోపలనే వాళ్ళకి ఏమైపోతుందో అని బాధపడుతున్నాను. ఆ చిన్న హాస్పిటల్ ఒకటి మన గ్రామంలో కట్టించండి అని.
2: When little children have little ailments like cold and fever and all that, the mothers should walk to Bukkapattam and take them. And in the meanwhile, anything can happen, Swami, could you please build a hospital for these little ones?
1: So, a hospital kuda oka chinnadi kattinchaaru.
2: So I built a small hospital here.
1: Ee vidhanga okkoti okkoti pavitramainatundi oka prajalaku upayogamayyetundiga bojincheetundi vaaru.
2: So she was a person who used to tell things which were for the good of all mankind.
1: Swami, mana gramamlo maatrame undi prayojanam kaadu, anni gramamlo variki kuda aanandanni andi.
2: Swami, it is not enough if it is in our own village. All the villages should have these facilities.
1: కనుక ప్రతి మానవుడు కూడా సుఖంగా ఉండాలి.
2: Every man should be happy.
1: మీరు భజనలు అయిపోతానే చెప్తున్నారు.
2: You say after the
1: భజన. లోక సమస్త సుఖినో భవంతు అని.
2: That the whole world should be happy.
1: కానీ లోకమంతా సుఖంగా ఉందా ఇప్పుడు?
2: But when the whole world has to be happy.
1: ఎందుకు లోకానికి అంత సుఖాన్ని అందించకూడదు?
2: Why shouldn't we give happiness?
1: ఇంత మంది వస్తున్నారే.
2: So many people are coming.
1: తప్పని లోకానికి సుఖాన్ని అందించాలి స్వామి అనింది.
2: And she said, you have got to give them all happiness, Swami. I took her to Bangalore.
1: అక్కడ సమ్మర్ క్లాస్ ప్రారంభం చేశాను.
2: We started the summer course.
1: అక్కడ ప్రపంచంలో అనగా అన్ని దేశాల నుంచి కూడా స్టూడెంట్స్ ని పిలిపించాము.
2: And all students from all over the world they came.
1: కాలేజీ మాత్రమే కాదు.
2: It was not only our college.
1: అన్ని దేశముల యొక్క కాలేజీ పిల్లల్ని కూడా పిలిపించాను.
2: The children of all the colleges also could come.
1: వాళ్ళని పిలిపించి వారి క్లాసులు చెప్పి వారి సాయంకాల సమయం లోపల మంచి బోధన చేస్తుంటే.
2: So they were having classes and in the evening we would tell them such good things. She would smile with joy.
1: తిరిగి భోజనానికి పోయినప్పుడు ఏం నీకు ఆనందంగా ఉంటున్నావా ఇప్పుడు అని అడిగేటువంటి వాడు.
2: When I stood to take my food, I would ask her, are you happy?
1: ఇంతకంటే ఆనందం ఏం కావాలిగా స్వామి?
2: Swami, what more joy?
1: ఇంతమంది దేశస్థులంతా బాగుపడుతుంటే నాకు అదే బాగు అని.
2: When so many people in the world are procuring such happiness. She had a heart which was large and expansive. Today we are very, very small. A small heart. Only our children should be happy. She was not the one who had such a... She never had such a narrow mind. If everybody is happy only, we can live in this village. Even if she had no education, she would always tell such wonderful, valuable things. Because mothers like her were there from time immemorial. So India gained such tremendous reputation.
1: ఇండియాకి ఇంత గొప్ప పేరు రావడానికి కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ఇండియా టు గెట్
1: ఆనాడు ఇండియాలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు గొప్ప గుణవంతులుగా ఉండేటువంటి వారు.
2: బికాస్ ద మెన్ అండ్ విమెన్ ఆఫ్ ఓల్డ్ ఇన్ ఇండియా వర్ పీపుల్ హూ ఆర్ ఇన్వెస్టెడ్ విత్ సచ్ వండర్ఫుల్ వాల్యూస్.
1: పిల్లలకందరికీ టిఫిన్లు పెట్టించాను.
2: సెకండ్ డే వీ గేవ్ టిఫిన్ టు ఆల్ ద చిల్డ్రన్.
1: అప్పుడు ఈమె కూడా కొంచెం తినింది.
2: షీ ఆల్సో ఎయిట్ ఎ లిటిల్.
1: తినింది, కూర్చుంది.
2: షీ సాట్.
1: నేను పైన ఉన్నాను.
2: I was upstairs.
1: Swami, Swami, Swami ani moodu thulu pilichindi.
2: She called thrice, Swami, Swami, Swami.
1: Vastunnanu vastunnanu povaddu annanu.
2: I said, I'm coming, coming, don't go.
1: Povaddu annanu.
2: I said, don't go,
1: don't go, nenu vastunnanu annanu.
2: I'm coming, I said.
1: Papa Gokak unnadu.
2: Gokak was there.
1: Gokak emiti Swami ki cheptunnade?
2: What Gokak?
1: Aa ekkadi povalanindi అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
2: హీ థాట్ వై స్వామి
1: పరిగెత్తి వచ్చాను కింద.
2: వేర్ ఇస్ షీ గోయింగ్? సో ఐ కేమ్ డౌన్ క్విక్లీ.
1: నా చేతులు పట్టుకుంది.
2: కాట్ హోల్డ్ ఆఫ్ మై హ్యాండ్స్.
1: నాకు మనస్తృప్తిగా చేసినారు స్వామి.
2: షీ సెడ్ యూ హావ్ డన్ టు మై హార్ట్స్ కంటెంట్ స్వామి.
1: స్టూడెంట్స్ మాత్రమే కాదు మంచి పండింది.
2: Not only students have gained the benefit of the summer class.
1: నాకు గొప్ప విశాలమైన హృదయం వచ్చింది.
2: I have expanded my heart.
1: ఇదిగో నేను పోతున్నానని చేతులు పట్టుకుని నమస్కారం చేసింది.
2: I am going, she said, she cut out of my hand. And then she did, and then she
1: fell off. జీవితము అంత సులభంగా పోవడం కారణం ఏమిటి?
2: What is the reason for her to go
1: away? అనాయాస మరణాన్ని కోరుతుంటారు అందరూ.
2: Everyone wants a quick death.
1: అనగా దుర్భావము లోపం ఉంటుంటే ఆయాసకరమైన మరణం జరుగుతుంటుంది.
2: If we have got wicked thoughts inside, we will have an uneasy death.
1: కానీ ఆమెకి ఏమాత్రము ఆయాసం లేదు.
2: She never had any type of any disability. She was always even when she was
1: 96
2: from Whitefield
1: Kalyanapuram ani Gogineer vaari illu untunte 3 miles nadchukoni poyetundi.
2: when Gokunani's house was 3 miles away from Whitefield, she went walking.
1: చిన్న కార్లో కావాల్సింటి పోకూడదా అని నేను అడిగితే,
2: I asked her, why are you going walking? Couldn't you go in a car?
1: పాపం వారి మాట్లాడిచి రావాలని ఆశ ఉంది స్వామి.
2: స్వామి, I've given them the word, so I have to go.
1: ఈ కార్లో కూర్చుంటే నాకు సుఖం ఉండదు.
2: I will not be happy if I sit in the
1: car. లేకపోయినా నాకు పర్వాలేదు.
2: I do not mind if there is a car.
1: ఉన్నాయి అనింది.
2: I've got the legs, Swami.
1: కాళ్ళు నాకున్నాయి.
2: I've got legs.
1: కాళ్ళపైన ఆధారపడేటువంటిది ఆమె.
2: I've got to be on my legs.
1: అంత ఇతరుల యొక్క క్షేమాన్ని కోరేటువంటిది చాలా గొప్పది.
2: She was so desirous.
1: అలాంటి తలలు ఆనాడు ఉండటం చేతనే
2: desirous of everybody's happiness.
1: 3 miles నడుచుకుని పోయేటువంటిది.
2: When Gokunani's house was 3 miles away from Whitefield,
1: ఎందుకు వారి ఇంటికి పోతున్నావు?
2: She went walking.
1: చిన్న కార్లో కావాల్సింటి పోకూడదా అని నేను అడిగితే,
2: I asked her, why

0: desires of everybody's happiness.
1: ఈ లోకమంతా కూడా నువ్వు ఎంతో అభివృద్ధి గావించుకుంటూ వచ్చింది.
0: Because such mothers existed in those time, the whole world.
1: సుబ్బమ్మ ఇంట్లో నేను ఉండగా,
0: once when I was in Subbamma's house,
1: అప్పుడు 12వ సంవత్సరం,
0: I was 12 years old.
1: అప్పుడు సుబ్బమ్మ, నేను గట్టిగా అడిగాను, సుబ్బమ్మ ఒకటి లాంగ్ ఒకటి గౌన్ కుట్టించు అన్నాను.
0: I said, Subbamma, get a long gown stitched for me.
1: ఆమె కూడా ఇష్టం లేదు.
0: She also didn't like.
1: స్వామి, మీరు పంచగవసంతి కట్టుకోండి, గౌన్ ఎందుకు వేసుకుంటారు?
0: స్వామి, you can tie a dhoti, why do you want to wear a gown?
1: లేదు, ఇది సమయం ప్రారంభమైంది.
0: I said, no, the time has begun.
1: స్వామి మాట కబడి చెప్పకూడదని ఒక గౌన్ కుట్టించుకొని వచ్చింది.
0: So she did not want to go against Swami's word.
1: అప్పుడు నాకు ఒక గౌన్ కూడా ఎంత కావాలా?
0: She got a gown stitched.
1: రెండు అణాలు ఇస్తే ఒక గౌన్ అయ్యేటువంటిది.
0: So two annas would fetch a gown in those
1: days.
0: It was not very costly either. She got
1: the gown.
0: And to the person who stitched, you have got to give him one
1: paisa.
0: So in 2 days, my gown was ready.
1: అది వేసుకున్న తక్షణమే సుబ్బమ్మ చెప్పంపించింది, ఈశ్వరమ్మ మా ఇంటికి రా అని.
0: And as soon as I put on the gown, she sent word to Ishwarama saying,
1: వచ్చేటప్పటికి నేను అక్కడ చూసేటప్పటికి చాలా కంటిన్యూ పెట్టింది.
0: And as soon as she saw me, she shed tears.
1: ఏమి స్వామి ఈ రూపాన్ని చుట్టారు కదా, నన్ను పిలిపించారు ఇక్కడికి.
0: Why did you call me to see this appearance of yours?
1: చాలు చాలు,
0: enough.
1: జగత్తుకంతా కూడా నువ్వు ఆదర్శవంతమైన అందిస్తున్నాను.
0: I am trying to be exemplary to the whole world.
1: కషాయ వస్త్రం కట్టినప్పుడు కషాయం బుద్ధులంతా పోతుంటాయి.
0: When I wear the ochre robes, all those dirty wicked thoughts will go.
1: ఈ విధంగా వారికి బోధించి,
0: this way I should,
1: I would tell, చెప్పించేటప్పటికి ఆనాటి తల్లులు చాలా సంతృప్తి పడేటువంటి వారు.
0: And in so many ways, and I would satisfy them.
1: తనకనే భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
0: God is a very embodiment.
1: పరిపూర్ణమైనటువంటి స్వార్థ రహితుడు.
0: He has absolutely no selfishness.
1: భగవంతుని అనుసరించేటువంటి వారు స్వార్థ రహితులే కావాలి.
0: So those people who believe in God would, should become selfless.
1: ప్రేమ స్వరూపంగా మారిపోవాలి.
0: Your heart should be filled with love.
1: ఆ ప్రేమ వచ్చినప్పుడు ప్రపంచమంతా ఒక్కటిగా మారిపోతుంది.
0: So when you get that love, the whole world will become one.
1: ఏకాత్మ భావనగా నిలుస్తుంది.
0: And you will have only one intention.
1: ఏకాత్మ భావనగా ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు ద్వేషాలు కూడా రావు.
0: When you have just only one thought, there can be no room for hatred. అవకాశమే ఉండదు. There is absolutely no room for hatred.
1: అనేటువంటి ప్రేమ తత్వం కుదిరిపోతుంది.
0: And the love makes you feel I and you are one.
1: కనుక దైవత్వం చొప్పున దైవ ప్రేమను అనుసరించి దైవ ప్రేమ కోసమే పాటుపడేటువంటి వ్యక్తులు ఎంతనో అదృష్టవంతుడు.
0: Those people who just follow God are extremely
1: fortunate.
0: I have absolutely no selfishness from top to toe.
1: స్వార్థరహితమైన ప్రేమను మీరు అనుసరించడం చేత మీరు కూడా స్వార్థరహితులైపోతారు.
0: If you imbibe the selfless love, you will also become selfless. And you will love everybody.
1: ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపిస్తుంది.
0: You will become exemplary to many.
1: కనుకనే,
0: therefore,
1: ప్రేమను అనుసరించండి.
0: You
1: లోకంలో తల్లి తండ్రి మిత్రులు ఎంతమంది ఉంటుంటారు, వాళ్ళ ప్రేమలో అంతో ఇంతో కొంచెం స్వార్థం ఉంటుంది.
0: The love of the parents or the brothers or sisters has a little bit of selfishness in it. But in God's love there is absolutely no selfishness. Why do you want to strain yourself?
1: కేవలం భౌతికమైనటువంటి ఈ లౌకికమైనటువంటి కృత్రిమమైనటువంటి ఈ ప్రేమ కోసం పాటుపడుతున్నారు.
0: You are taking so much of pains for this little love of the world.
1: అన్ని ప్రాకృతమైనటువంటివే.
0: దిస్ ఇస్ ఆల్ వరల్డ్.
1: ఇవి కేవలం నెగిటివ్ ప్రేమలే.
0: దీస్ ఆర్ ఆల్ నెగిటివ్.
1: దైవం యొక్క ప్రేమ ఒక్కటే పాజిటివ్.
0: గాడ్స్ లవ్ ఇస్ ది ఓన్లీ పాజిటివ్.
1: పాజిటివ్ ప్రేమను మీరు సాధించినప్పుడే,
0: ఇట్ ఇస్ వెన్ యూ అండర్స్టాండ్ దిస్ పాజిటివ్ లవ్,
1: పవర్ఫుల్ అయినటువంటి పనులు మీరు చేయగలరు.
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు డూ సచ్
1: ఆదర్శవంతమైన కర్మలు మీరు ఆచరించగలరు.
0: యూ కెన్ డూ వర్క్ దట్ ఇస్ రియల్లీ ఎగ్జాంపుల్.
1: ఎవరేమనుకున్నప్పటికీ పర్వాలేదు.
0: డజంట్ మ్యాటర్ హూ
1: ప్రేమలో దోషం లేనప్పుడు భయపడనక్కర్లేదు.
0: వెన్ యూ హ్యావ్ అబ్సల్యూట్ నో బ్లెమిష్ ఇన్ యువర్ లవ్,
1: ప్రేమతత్వాన్ని మొట్టమొదట పెంచుకోవాలి.
0: ఫస్ట్ యూ హావ్ గాట్ ఇన్కల్కేట్ దిస్ లవ్.
1: భీతి లేని పావనత్వం పట్టి,
0: వితౌట్ ఫియర్ ఆఫ్ సిన్, ఇఫ్ యూ గో టువర్డ్స్ ద వరల్డ్,
1: దైవ ప్రీతి లేని దాని పట్టి,
0: ఇఫ్ యు ఫాలో ద పాత్ వితౌట్ గాడ్స్ లవ్,
1: మానవత్వం అణగే మానవులందున,
0: ద మ్యాన్ హుడ్ అబ్సల్యూట్లీ డిక్రీస్ అండ్ వానిష్ అండ్ గో టు నథింగ్, అండ్ దిస్ విల్ బికమ్ ఎ రెవల్యూషన్ ఇన్ ద హోల్ వరల్డ్.
1: వారి మాటలు వీరి మాటలు నమ్మేసేసి మనం ఏమాత్రం కూడా దైవ ప్రేమను మనం పాటు చేసుకోకూడదు.
0: బిలీవింగ్ దిస్ వన్ ఆర్ దట్ వన్, వి షుడ్ నాట్ లూజ్ లవ్. The whole world are like crows. They will do so many things. They will tell you so many negative things. But we have got to look into our hearts and then think. How pure is my heart? I will not

0: afraid of anything. Why, when we have no blemish, why should we be afraid? I have only one Atma, one heart. And it's full of love. There is nothing that can enter inside.
1: కనుక ఓర్వలేనటువంటి వారందరూ కూడాను అసూయాపరులందరూ కూడాను అనేక కథలు పుట్టిస్తుంటారు.
0: సో పీపుల్ ఆర్ జెలస్ అండ్ హూ కెన్ నాట్ విత్స్టాండ్ దీస్ థింగ్స్ దే విల్ స్ప్రెడ్.
1: మంచి కోసమని
0: దోస్ ఆర్ ఆల్సో థింగ్స్ అండ్ నెగటివ్ థింగ్స్ ఆర్ ఆల్సో ఫర్ అవర్ గుడ్.
1: పురస్కార పురస్కారం అన్ని కూడాను మన మంచి కోసమే.
0: ఆల్ దీస్ థింగ్స్ విచ్ కమ్ అస్ ఆబ్స్టికల్స్ ఆర్ గుడ్ ఫర్
1: అస్. నసార్ లభ్యతే సుఖం, సుఖం నుంచి సుఖం మనకు రాదు.
0: You don't get happiness out of happiness. We get happiness out of suffering. It is because of blames it is that we improve. If we have got to inculcate the firm faith in God, we will have to confront these things. We need not be afraid of it at all. Whole world is like crows crowing. You have to say yes to yes.
1: No anuvariki no anura.
0: Tell no to those who say no.
1: No anuvariki mee notiki gaani saayiki sarvam. Yes, yes, yes.
0: You may have no and yes, but sai is always yes.
1: So nenu eppudiki ye vidhamaitundi dinki naanu no aneetundi raadu.
0: So out of me can never come the word no.
1: Nenu aanandamgaane undeetundi vaani.
0: I'm always happy.
1: Aanandam tappa naaku annyamainatundi vaarkam naaku.
0: I do not know anything except bliss.
1: Swami na bhartha chenipoyinaadu ani vachese chaala aanandam antanu.
0: Oh Swami, my husband is dead, if they say, I say I'm very happy.
1: Swami cheptunnade na bhartha poyinaadante vinipinchukoledemo chaala aanandam antunnade.
0: Why is he saying happy when my husband is dead? Maybe he did not hear properly.
1: Anni manchi kosame.
0: Everything is for the good.
1: భర్త అండ్ డెత్, భర్త అయిన తర్వాత డెత్ లేకుండా ఉంటుందా?
0: When he is a husband, would he not die?
1: రెండు కూడా జంట పక్షులే.
0: These are two things that go together. They go as two
1: birds.
0: For everything, I am always very happy. Therefore,
1: ఈనాటి వరకు నాకు ఏ వట్టి ఆంచలు లేవు.
0: I do not have any desires till today.
1: ఒకే డిజైర్.
0: There's only one desire. All should unite. You will have to find out the unity behind every person. You will have to always live in love. We'll have to respect everyone in life. And you will have to love your parents. This is what I desire. Therefore, so children, you may do some wrong, I don't know English. But we don't have to think of the faults.
1: Past is past. Forget the past.
0: Forget the past. Past is past.
1: Future is not sure.
0: Future is not sure.
1: పూర్వపు వృత్తాంతాలు కనుక్కోవాలంటే ఫ్యూచర్ తెచ్చుకోవాలి.
0: How can you think of the future?
1: Present is very important.
0: The present is very important.
1: This is not ordinary present.
0: This is not ordinary.
1: This is omnipresent.
0: This is omnipresent.
1: కనుక మీరు చూసి ఆనందించండి.
0: So be happy in the present.
1: ప్రజెంట్ తో మీరు ఆనందాన్ని అనుభవించండి.
0: Try to be blissful in the present.
1: కనుక నే తల్లిదండ్రులంతా కూడా గొప్ప గుణవంతులుగా ఉండి మిమ్మల్ని గుణవంతులుగా చేసి వారి జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: So parents also not only should be of character, but they should also make their children character, full of character. The parents should always desire the goodness and the prosperity. Let us not desire that they should become great people. They should become good people.
1: Good boy, good boy, good boy.
0: Good boy.
1: Good boy, God boy.
0: The good boy will become God boy.
1: Bad boy, God boy.
0: Bad boy will never become a good boy.
1: Good boy, good boy అనిపించుకోవాలి.
0: You will have to become good boy.
1: ఎంత భూమి ఎట్ట వచ్చింది?
0: How did it come?
1: పూర్వమంతా కూడా బ్రిటిష్ వాళ్ళంతా ఇక్కడ ఉన్నప్పుడు,
0: when the Britishers were here earlier,
1: వాళ్ళంతా కూడా గుడ్ బాయ్ అనేటువంటి వాళ్ళు.
0: They would say good bye, good bye.
1: కానీ తర్వాత గుడ్ బాయ్ అనుకుంటూ వచ్చారు.
0: Then it became good boy.
1: కళాతురికి గుడ్ అనేటువంటిది పోయింది.
0: Then the good vanished.
1: Bye bye bye bye అనుకుంటూ వచ్చారు.
0: Bye bye bye it became.
1: ఈ విధంగా కాల మార్పు చేత అన్ని పదాలు కూడా మారిపోతూ వచ్చాయి.
0: విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ సో మెనీ థింగ్స్ చేంజ్.
1: సాధించవలసింది గుడ్ బాయ్.
0: వి హావ్ గాట్ టు డు ద థింగ్ వెన్ వి బికమ్ గుడ్ బాయ్స్.
1: గుడ్ బాయ్ గా మీరు తయారయ్యి ఎట్టకడపటికి గాడ్ బాయ్ గా మీరు రూపొందాలని నేను ఆశిస్తున్నాను.
0: యూ విల్ హ్యావ్ టు బికమ్ గుడ్ బాయ్స్ అండ్ గ్రాడ్యువలీ బికమ్ గాడ్ బాయ్స్. దట్ ఇస్ మై డిజైర్.
1: ఎక్కడ పోయినప్పటికీ, ఏ పని చేసినప్పటికీ దీనివల్ల నాకు 10 మందికి నేను మంచి చేస్తున్నానా లేదా అని విచారించుకుంటూ చేయాలి.
0: వాట్ ఎవర్ యు డు వేర్ ఎవర్ యు గో యు విల్ హ్యావ్ టు థింక్ ఐ మై డూయింగ్ దట్
1: ఫర్ నా నిమిత్తం కాదు, నా స్వార్థ నిమిత్తం కాదు అని మాత్రమే విచారించాలి.
0: విల్ ఇట్ మేక్ అదర్స్ హ్యాపీ? ఇట్ షుడ్ నాట్ బి సెల్ఫిష్ ఇన్ ఎనీథింగ్.
1: ఈ సెల్ఫిష్నెస్ పోవాలి.
0: The selfishness should go.
1: Selfless raval.
0: You must become selfless.
1: Self is lovelessness.
0: Self is lovelessness.
1: Love is selflessness.
0: Love is selfish.
1: Kavane aayaka love anedi selfless ga undali.
0: So the love should become selfless.
1: Ilanti pavitramainatvanti oka tallidandrulu meeru abhivruddhi parichukoni aa tallidandrulu aadyam meeru sirsavahinchi ee kramakramina inka munduku munduku kavalsinatvanti meeru kudunu tallidandruluga roopondali.
0: So the parents also should inculcate values in the children. The children should listen to the parents. And tomorrow when you become parents, you will have to tell your children the same values.
1: కనుక ఇలాంటి ప్రబోధనలు చేసే నిమిత్తమైపోయి ఈ 19వ తేదీ నవంబర్ 19వ తేదీ ఈ దినము పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు.
0: So to give you this message, November 19th has become a very holy day.
1: నవంబర్ 19th అనేది ఏదో ఒక తమాష కోసం నిర్ణయించింది కాదు.
0: నవంబర్ 19 is not there for mere.
1: కళ్ళ యొక్క ప్రేమతత్వాన్ని జగత్తునకు చాటాలి.
0: To disseminate the mother's love to the whole world.
1: పిల్లలను పవిత్రవంతులుగా రూపొందింపచేయాలి.
0: And the children should become pure.
1: ఆదర్శవంతమైన పుత్రులుగా రూపొందించాలి.
0: They must become exemplary children.
1: అందు నిమిత్తమై 19వ తేదీ పవిత్రమైన దినంగా రూపొందింపచేశాం.
0: For this reason, this 19th is become a hallowed day.
1: కనుక ఈ 19th అనేటువంటిది ఇంకా జన్మమంతా ఎన్ని జన్మలు వచ్చినా కానీ ఈ 19th ఏనిటికి మారదు ఇంకా.
0: So time may pass, eons may pass, but 19th will remain forever.
1: Kondi yera samathamainappudiki November 19th enaatiki maaradu.
0: Many years may go by, but the November 19th
1: swami yokka drudamainattu sankalpamtho chesinatundi
0: will never change because it is the outcome of swami.
1: Chaala mandi inka nellala kuda 19th teedi kanta kuda pandavulu chesukuntunnaru.
0: And on 19th November 19th many people do celebrate it.
1: Kanukane ee 19th teediki భగవంతుని ప్రేమను పొందే నిమిత్తమై ఆచరించేసినవి మీరు భావించాలి.
0: సో యూ మస్ట్ థింక్ దట్ నవంబర్ 19th హస్ బీన్ ఇయర్ మార్క్డ్ ఫర్ ఆల్ ఆఫ్ us టు ఆబ్టైన్ ద లవ్ ఆఫ్ గాడ్.
1: ప్రేమముదిత మనసిక రామ రామ రామ రామ.

ಪಕ್ಕಟೆ ದುಃಖ ಮಿಟೆ ಲೇತ ರಾಮನ ಭವ ಸಮುದ್ರ ಸುಖದ ನಾವ ಏಕ ರಾಮನ ಶಾಂತಿ.

0: Sai Ram, dear listeners, why does an avatar or God in human form perform miracles? The infinite divine power assumes a human form and performs miracles just to help devotees develop attachment and devotion to that particular form of the Lord. Gradually, the Lord enables them to move towards worshipping the formless and omnipresent divine power. In today's shower of divine wisdom, Baba expounds this point beautifully. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba delivered during the Sera celebrations in Prashanthi Nilayam on the 11th of October 2005.
1: Dear students,
2: Lokamulo Andarnu Bhagavanti Asichi Bhagavantuni Cheralani Tapistunnaru.
1: In this world, people aspire to be close to God and to merge in Him.
2: అది ఈనాడు కాదు, ఏనాటి నుండియో జరుగుతూ వచ్చింది.
1: దిస్ యర్నింగ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ డే, ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ లాంగ్.
2: అదేవిధంగా దైవాన్ని చూచి, దైవాన్ని వర్ణించి, దైవాన్ని చింతించి, దైవంతో చేరాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది ఋషులు కూడాను ఈ విధంగా తపిస్తూ వచ్చారు.
1: Many sages did penance and prayed to see God, and they went on extolling, describing God, contemplated on God, and they wanted to merge in God.
2: Kanuka idi aarati nunchi vaaru ichinatuvanti oka sampradayam.
1: Hence, this has been the tradition since those times.
2: Naradudu vastu naam cheppukuntu vachadu.
1: Narada, while he was moving about, he went on chanting, singing the glory of God.
2: Ayyo otti naam chepte prayojanam emiti? ఇది కేవలము సోంబేరు చేసేటువంటి పనం.
1: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ సింప్లీ సింగింగ్ ఈజ్ ది గ్లోరీ. ద మియర్ సింగింగ్ ఈజ్ ది క్వాలిటీ ఆఫ్ ఎ లేజీ మ్యాన్.
2: చెప్పాడు తానే, ఈ కారణము కేవలం నా తృప్తి కోసం నేను చేస్తున్నాను.
1: This singing glory of God is doing for my own satisfaction.
2: Devanam Kirtanam

0: listening, thinking, recalling, service, salutation, worship, servitude, friendship, and surrender.
1: ఇది ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను భక్తులు కూడాను ఇదే పని చేస్తున్నారు.
0: ద నైన్ ఫోల్డ్ పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ఫాలోడ్ బై ది డివోటీస్ ఆఫ్ దోస్ డేస్ అండ్ ది డివోటీస్ ఈవెన్ నౌ.
1: ప్రపంచమంతా కూడాను ఈ విధంగా స్మరిస్తూ వస్తుంటే భగవంతుడికి ఎక్కడ రెస్ట్?
0: వెన్ ఆల్ ద డివోటీస్ ఆర్ సింగింగ్ హిస్ గ్లోరీ, వేర్ ఈజ్ రెస్ట్ ఫర్ గాడ్
1: అని తిరిగి నారదుడే వచ్చి బోధించాడు.
0: థింకింగ్ సో నారద రిటర్న్ అండ్ స్టార్టెడ్ టీచింగ్.
1: నారాయణ, మేము నామంలో మాత్రమే చెప్పుదాం కాని నామరసమనేటువంటిది నీ ఎందుంటున్నది, నీవు ఆ రసం ఇచ్చినప్పుడేమే మేము ధన్యులమవుతాము అని తాను ప్రార్థించాడు.
0: అండ్ హీ కేమ్ టు నారాయణ అండ్ సెడ్, Though we sing your glory, your name, in fact, you are the very essence of that name. Unless you pass on to us, bless us with that essence of the sweetness, we cannot be liberated, we cannot be redeemed.
1: ఇది చెప్తూ రావటం చేత మరికొంత దీనికి విరుద్ధంగా ప్రచారం చేస్తూ వచ్చారు.
0: While he was talking so, some people felt in a different way and started contradicting him.
1: ఈ పొలిటికల్ ట్రబుల్స్ ఆనాటి మొదలు నేటి వరకు కూడా ఉన్నాయి.
0: These political explanations, the conflicts, have been there then and now.
1: ఎవరైనా ఒకటి చెప్తే దానికి విరుద్ధమైనటువంటి వారు మరి ముగ్గురు ఉంటుంటారు చెప్పేకి.
0: If anyone says one thing, there are three people to oppose.
1: అప్పుడు నారదుడు చెప్పాడు.
0: నారద సైడ్,
1: అయ్యా నీ చేతికి ఐదు వేళ్ళున్నాయి.
0: యువర్ హ్యాండ్ హ్యాస్ ఫైవ్ ఫింగర్స్.
1: ఈ ఫైవ్ ఫింగర్స్ కూడాను ఫైవ్ లైఫ్స్. లైఫ్స్
0: ది ఫైవ్ ఫింగర్స్ ఆర్ ఫైవ్ లైఫ్స్.
1: ఈ ఫైవ్ ఫింగర్స్ కూడాను ఒక ఫింగర్ ఎవరైనా ఒకరిని చూపుతుంటుంటే మిగతా మూడు ఫింగర్స్ నిన్ను చూపుతుంటాయి.
0: If the pointing finger is directed towards you, the other three fingers are pointed towards you only.
1: చూడు, అది నీవు గుర్తించుకోవటం లేదు. ఒకటి నీవు వాడు అని చెప్పి చెప్పిస్తే నేను మూడు నువ్వు అని చెప్తుంటారు.
0: You are showing the other man with the pointing finger, but the three fingers are directed towards you.
1: అదే విధంగానే కొందరు వెళ్ళి నారదుతో చెప్పారు.
0: Likewise, some went to Narada and said,
1: అయ్యా మీరు చెప్పినట్టుగా మేము చేస్తూనే ఉన్నాము, కానీ దైవం మాకు కనిపించటం లేదు.
0: We are acting exactly what you are telling us, but yet we could not see God.
1: అప్పుడే ఎంతమాత్రము ఎవరు తలచిన అంత మాత్రమే నేను, ఎంత మాత్రంతో ఎవరు చెప్తుంటారో అంత మాత్రమే నేను.
0: యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ డిపెండింగ్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫీలింగ్, ద వే హౌ విజువలైజ్ హిమ్.
1: వారిది వారికి అప్పచెప్పేది.
0: అండ్ హీ జస్ట్ అపియర్స్ ఇన్ ద వే యూ వాంట్ హిమ్.
1: ఈ విధంగా ఆనాటి మొదలకు నేటి వరకు కూడా వాదోపవాదములు జరుగుతూనే వస్తున్నాయి.
0: దేర్ఫోర్ ది ఆర్గ్యుమెంటేషన్ వాజ్ గోయింగ్ ఆన్ రైట్ ఫ్రమ్ దోస్ డేస్ అండ్ హావ్ బీన్ కంటిన్యూయింగ్ ఈవెన్ దిస్ డే.
1: అప్పుడు తానేం చేసింది, ఏదో భగవంతుని స్మరిస్తూ వస్తుంటే అందరూ ఈ విధంగా చెప్తున్నారు, నేను లోపల నేను మరణం చేసుకుంటాను అని ఆమె లోపలికి మార్చింది ఈ యొక్క శబ్దమును.
0: Therefore, as people have been commenting, when I am singing loudly, and he decided, let me sing within myself.
1: అదే విధంగానే స్మరిస్తూ వచ్చింది.
0: Likewise, the singing went on.
1: ప్రపంచం లోపల ఒకరు ఒకరు ఒక రకము.
0: ఈచ్ వన్ ఈజ్ ఆఫ్ హిజ్ ఓన్ టైప్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎవరికి ఏది ఇష్టమో వారు మాత్రం చేసుకోవచ్చు, వీలు లేటట్టు వారు చేయడానికి వీలు లేదు.
0: ఈచ్ వన్ ఫాలోస్ ద మెథడ్ దట్ హీ రిలీషియస్ హీ లైక్స్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అదర్స్ టు ఫాలో.
1: సర్వలు ఎందు కూడా ఉన్నటువంటిది పరమాత్మ ఒకడే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: ప్రతి ఒక్కరి ఎందుకు కూడా ఈ యొక్క హృదయం నందు వ్యాపించి ఉండగా ఒకరు మాత్రమే చెప్పేటువంటిది ఎప్పటికీ నచ్చదు.
0: When God resides in the altar of the heart of everybody, it's not necessary that all should accept the path of one person.
1: Radha, na Krishnudu kavali, Krishnudu kavali ani korutundali.
0: Radha prays for Krishna. She wants him.
1: Kani Radha yokka chellele Prabha undadu.
0: But Radha's sister, Prabha.
1: Prabha anetunte ame na Krishnudu oddu, na Krishnudu oddu. అని ఆమె కోరుతూ వచ్చింది.
0: అండ్ వాట్ హర్ ఫీలింగ్ ఇస్ ఐ డోంట్ వాంట్ కృష్ణ, ఐ డోంట్ వాంట్ కృష్ణ ఈజ్ హర్ ఫీలింగ్.
1: కానీ ఇరువురికి భక్తి ఉన్నది.
0: బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డివోటెడ్.
1: ప్రభ ఎంతనో విరుద్ధము రాముడు కృష్ణుడికి.
0: ప్రభ టర్న్ ఆపోజిట్ టు కృష్ణ.
1: ఒకనాడు రాధ పాడుకుంటూ పాడుకుంటూ బృందావన్ వెళుతుంటాయి.
0: వన్ డే రాధా వాజ్ రీచింగ్ బృందావన్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
1: ప్రభ ఆమె భర్త కూడా వారు కూడా బృందావనం వస్తున్నారు.
0: ప్రభ అండ్ హస్బెండ్ ఆల్సో ఫాలోడ్ రాధా.
1: ఆమె భర్తను వదిలిపెట్టి ఒక క్షణమైన ఆయన ఉండదు ప్రభ.
0: ప్రభ నెవర్ స్టేస్ అవే ఫ్రమ్ హర్ హస్బెండ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: రాధ ఒక క్షణమైనా కూడా కృష్ణుని వదిలిపెట్టి ఉండలేదు.
0: రాధ కెనాట్ లివ్ అవే ఫ్రమ్ కృష్ణ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: ఈ విధంగా ఇరువురి భావం కూడా విరుద్ధమైన మార్గంలో నడుస్తూ ఉండాలి.
0: దేర్ఫోర్ ది ఫీలింగ్స్ ఆఫ్ దీస్ టూ ఆర్ క్వైట్ అపోజ్డ్ కాంట్రడిక్టరీ టు ఈచ్ అదర్.
1: ఒకనాడు తమాష అడిగింది కృష్ణుని.
0: వన్ డే షీ హస్ పుట్ దిస్ క్వశ్చన్ ఫ్యాన్సిఫుల్లీ.
1: కృష్ణ నీవు ఎన్నో రూపములు తరుచున్నావు.
0: కృష్ణ యు పుట్ ఆన్ మెనీ ఫార్మ్స్.
1: కానీ నీ ఒక్కతూరి నా ప్రభ హస్బెండ్ యొక్క ఫామ్ తరిస్తే మంచిది అన్నారు.
0: అట్ వన్స్ యు టేక్ ది ఫార్మ్ ఆఫ్ ది హస్బెండ్ ఆఫ్ ప్రభ షీ ప్రేడ్.
1: అప్పుడు నీకెందుకు సమయం రావాలి అన్నారు.
0: హి సెడ్ లీవ్ ఇట్ టు మీ, ఐ విల్ డూ ఇట్ అట్ అన్ అప్రోప్రియేట్ టైం.
1: ఒకనాడు ప్రభ భర్తతో వస్తుండ సమయం లోపల ఇప్పుడు అన్ని రూపంలో చూస్తున్నాడట. నీ రూపంలో కూడా వస్తే చేస్తే నేను నా గతి ఏమిటి అనేది ఆమె.
0: ప్రభ వన్ డే వాజ్ రిటర్నింగ్ ఎలాంగ్ విత్ హర్ హస్బెండ్. షీ స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ దిస్, కృష్ణ యూ టేక్ మెనీ ఫార్మ్స్, ఇఫ్ యూ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మై హస్బెండ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ.
1: కానీ కొంచెం లేటుగా ఈ యొక్క రాధ గ్రామం నుంచి తన ఇంటికి వచ్చింది.
0: అండ్ రాధ ఆల్సో రీచ్ రాధర్ లేట్ ఫ్రమ్ ది విలేజ్.
1: వచ్చేటప్పటికి ప్రభ భర్త బెడ్ పైన పడుకున్నాడు ముందు కప్పుకొని.
0: బై దట్ టైం ద హస్బెండ్ ఆఫ్ ప్రభ వాజ్ రెస్టింగ్ ఆన్ బెడ్ విత్ ది బ్లాంకెట్ ఓవర్ హిమ్.
1: పగ్గు తెచ్చాడు.
0: అండ్ దే జస్ట్ రిమూవ్ ద బ్లాంకెట్.
1: చెప్పారు ప్రభ ఎవరితను.
0: అండ్ దెన్ నాస్ ప్రభ హూ ఈస్ హీ.
1: ఆమె వచ్చి చూసింది, అయ్యోయో నేను నా భర్తకి ఈ పిచ్చి పెట్టింది, అందరికీ పెట్టిన పిచ్చి నా భర్తకు కూడా పెట్టింది అని చాలా ఇది చేసి టై అని దీవారు.
0: అండ్ షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్, వాట్ ఈస్ ఇట్ దట్ మై హస్బెండ్ ఈజ్ ఆల్సో మ్యాడ్ లైక్ ఎనీ అదర్ పీపుల్. దేర్ ఫోర్ ప్రభా సెడ్ కమ్ ఆన్ గెట్ అప్.
1: ఇప్పుడు ఆయన చెప్పాడు లేచి.
0: దెన్ హీ గాట్ అప్ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్.
1: నా పేరు అది కానీ చెప్తే అప్పుడు ఆమె చెప్పింది, పొరపడ్డారు స్వామి, మిమ్మల్ని చంద్రికా భర్త అని అనుకున్నాను, ప్రభా భర్త అని.
0: అండ్ హీ స్టార్ట్ టెల్లింగ్ I am not your husband. What is the name of your husband? That is not my name. You are mistaken. And what he said.
1: And cheppi chaala echindi.
0: And she cried.
1: Idi edo bhagavantude maya chestunnadu.
0: This is all the divine play.
1: Appudu ime bartham teeskoni 10 mandi dekki baitiki poyindi.
0: And she, followed by her husband, went to the public.
1: Ilanti chinna chinnavi inniyo marpulu chestu vachadu Krishnudu.
0: Krishna did so many miracles like this, so many.
1: Ime bartha evaru ani adigade publicu.
0: And the question was put, who is the husband of this lady?
1: Ventane vastunnaru kada meeru ee chindu cheppali ani cheppindi.
0: And she said, he is following me, why should I say specially?
1: Appudu Krishnudu cheppadu Radhato, Radha chustiva public anta kuda nu aavi bhartha aavi bhartane antunnaru kabatti nee bhartha ani cheppi cheppadu.
0: See, Krishna said, Radha, have you not watched all the public are feeling that the person by her side is husband, you see, and he never said that he is her husband.
1: Anaku chaala talavampulu vachindi.
0: And she was put to shame.
1: Talavanchukoni lopaliki vellindi.
0: She bent down her head and went in.
1: Appudu purvam cheppinatvanti okka maata ilaadu cheptu vachadu.
0: And he started repeating what he said earlier.
1: Radha, neevu naa cheriyalu manasu maarchamani నన్ను కోరావు కదా.
0: రాధా, యు ప్రే టు మీ దట్ ఐ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ది హార్ట్ ఆఫ్ యువర్ సిస్టర్.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: ద నోర్ ఆఫ్ ద బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్ హింసెల్ఫ్.
1: కల్పనే అటువంటి బ్రహ్మను మార్చాలి అనుకుంటుంటే బ్రహ్మనే ఈ భ్రమను మార్చాలి బ్రహ్మ స్వరూపం ధరించి.
0: దేర్ఫోర్ టు చేంజ్ దిస్ భ్రమ ఇల్యూజన్ ఇట్ ఇస్ ఓన్లీ పాసిబుల్ ఫర్ బ్రహ్మ ద డివైన్ టు ట్రాన్స్ఫార్మ్.
1: అది వినింది పాపం రాధా.
0: రాధా హర్డ్ దిస్.
1: రూపలికి వెళ్ళింది.
0: హి వెంట్ ఇన్.
1: కానీ ప్రభు ఏమని తలుచుకుంటున్నారో అని చాలా బాధపడుతూ వచ్చింది.
0: అండ్ షీ వాస్ ఫీలింగ్ సాడ్ బికాస్ షీ వాంటెడ్ టు నో వాట్ వుడ్ హ్యాపెన్ టు ప్రభ హర్ సిస్టర్.
1: కానీ ప్రభ బయటనట్టు చాలా దూషిస్తూ ఉండాలి.
0: బట్ ప్రభ వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ అక్యూజింగ్.
1: కానీ నా భర్త ఈ మించి ఎందుకు వచ్చాడు?
0: How is that my husband has come this way?
1: Ani chaala dushinchindi.
0: And she accused.
1: Adi bhagavantudu brahmavit brahmaya bhavati. Nenu brahmagane unnanu ganukane nenu brahmagane vachanu.
0: And then he is this is a reply of God. Since I am God, I have come in the form of God. I can take any form.
1: Kalaku evarem dushinchinappudu dushana bhushana tiraskaram lanni kodunu naaku emi antavu.
0: And he also declared that I am not carried away by the praise or blame.
1: Dushana dveshamto cheptaru.
0: And one accuses out of hatred.
1: Puja kevalam bhaktito chestaru.
0: And one praises in the process of worship.
1: Dushana bhushana rendu kodalu okate.
0: In fact, the praise and blame are one and the same.
1: Kani nenu okati gane tarustanu ani cheppi tanu aa vidhangane nadustu vachadu.
0: And Krishna considered both alike. And has conducted himself that way.
1: అప్పుడు మూడు దినములు అయిన తర్వాత చంద్రిక చాలా సంతోషించింది.
0: After 3 days passed, Chandrika was extremely happy.
1: మరి పోత్రే ఈ రాధతో పాటు చంద్రిక కూడా బయలుదేరింది.
0: On the fourth day, Chandrika also started journey.
1: రాధతో పాటు రావటము,
0: she accompanied
1: రాధతో పాటు భజన చేయటము,
0: and she too does bhajan.
1: ఆ భజన లోపల భగవంతుని తాను నీలం చేసుకోవటం.
0: అండ్ వైల్ సింగింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్ షీ ఫర్గెట్స్ హర్ సెల్ఫ్.
1: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
0: థింగ్స్ వెంట్ ఆన్ లైక్ దిస్.
1: కానీ ఇది ఎందుకోసం చెప్తున్నానంటే రాధా భర్త చంద్ర భర్తగా మారిపోవటం.
0: వై భగవాన్ ఈస్ టెల్లింగ్ దిస్ ఇస్ దిస్ ది హస్బెండ్ ఆఫ్ రాధా కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు
1: చంద్రిక మాదిరి ఉండకుండా కేవలం రాధవనే మారటం.
0: And the Chandrika could get herself transformed like Radha.
1: ఈ రెండు కూడాను కేవలం జీవ బ్రహ్మల యొక్క మార్పులే.
0: These are the changes between the universal self and the cosmic self.
1: కనుక నేను రాధగా ఉంటున్నాను, రాధగానే నిన్ను పూజిస్తున్నాను అని చెప్పింది.
0: Therefore her reply was, I want to remain as Radha, and as Radha, I am worshipping you.
1: భగవంతుడు ఎట్టిలేనని చెప్పవచ్చు.
0: God can play, can will, do any miracles whatsoever.
1: కానీ కలికాలం దీన్ని అంగీకరించలేదు.
0: But in this Kali age, people do not accept.
1: వాళ్ళు యాక్సెప్ట్ చేసినా సరే, చేయకపోయినా సరే, భగవంతుడు భగవంతుడివి.
0: Whether people accept or reject, God's will continue.
1: అందువల్ల భగవంతుడు ఎట్టి దోషములు చేయరు.
0: There will be no defects or mistakes in the will of God.
1: ఆ మిస్టేక్స్ అంతా కూడా కేవలము సరిచేసి చూస్తారు, కానీ దాన్ని ఏమాత్రం దూరం నెట్టడు.
0: In fact, these mistakes are merely we attribute them. In fact, in reality, there are no mistakes at all.
1: Mistake లేనప్పుడు ఎందుకు తాను భయపడాలి?
0: When there is no mistake, why should he have any fear at all?
1: కానీ నోటితో చెప్పే మాటలు తగుడును మార్పు చెందుతూ రావచ్చు.
0: All that we say may change.
1: ఇవన్నీ కూడా కేవలము మాటల మ్యాజిక్.
0: This is all the magic of words.
1: కనుక ఈ యొక్క మ్యాజిక్ అని మనం ఏమాత్రము నమ్మకూడదు.
0: We should not be carried away by the magic of words.
1: ఈ విధంగా చేసేటప్పటికి రాధతో పాటు ప్రభకుడను చాలా ఏకమైపోయింది.
0: As things went on, Prabha could accept like Radha, both are one now.
1: కాదు, ఇద్దరు కూడా ఒకటైపోయి
0: both are one now.
1: కృష్ణునే పూజిస్తూ వచ్చారు.
0: They were praying to Krishna.
1: కృష్ణుడు చాలా లీలామానుష విగ్రహుడు.
0: Krishna is the cosmic form of his own, the divine will.
1: కనుక ఇట్టి కృష్ణుణ్ణి మేము ఏమాత్రము వదలము.
0: We will not give up, we will not leave Krishna under any circumstance.
1: ఇది పూర్వమే చెప్పాడు కృష్ణుడు.
0: This was declared by Krishna even before.
1: రాధ, మానవులు మాయతో ఉంటుంటారు. ఆ మాయతో ఉన్నటువంటి వారిని మోహంగులో తిప్పితే వాడు కూడా మాయలో పడిపోతారు.
0: The people are deluded. Because of the delusion, they are full of attachment, and therefore they are carried away by illusion.
1: Attachment lekapothe ee premane naaku raadu.
0: When there is no attachment, there will be no trace of love at all.
1: Kaluka ee attachment kosamani ee vidhanga bhagavantudu aneka rakamga roopalu maarustu vastuntadu.
0: Because for this reason of love and attachment, God goes on changing his form.
1: Bhagavantudu endu dosamulu lemu.
0: In fact, there are no mistakes in God.
1: Kaluka evaremanukunte naakevi.
0: He is not bothered whatever we say about him.
1: Na chethilo oka vastu unnappudu దాని వస్తువు సంగతి ఎవరికి తెలియనప్పుడు ఏమైనా అనుకోవచ్చు.
0: When there is an object in my hand, in my grip, you may think in any way what it is.
1: కాబట్టి నా చేతిలో ఉన్నటువంటిది నాకు తెలుసు కానీ అందరికి తెలియదు.
0: What I hold is best known to me and not to others.
1: కనుకనే ఇలాంటి యుక్తిని పొందినటువంటి వాడే కాబట్టి కృష్ణుడు అనేక రకముల అనేక యుక్తులు చేస్తుంటాడు.
0: Because Krishna being consciousness, he could have any form, any number of manifestations.
1: Krishna is leelalu vinnaru.
0: These are all leelas of Krishna.
1: Ee Krishna leelalu evvariki teliyadu.
0: Leelas of Krishna are not comprehended, understood by anybody.
1: Krishna vale vastadu.
0: Comes as Krishna.
1: Pamar vale vellutadu.
0: And he returns as innocent one.
1: Pamaruga vellinadu Krishnudu.
0: Krishna being so innocent.
1: Tiri pamarudu kaadu.
0: And he is not innocent any longer.
1: Adhi Krishnudu Krishnude.
0: Krishna is Krishna at any time.
1: Kanuka Bhagavantuni yokka leeladu evvaru maatradaniki cheppadaniki veelledu.
0: It is not possible for anybody to know in depth the leelas of Krishna and narrate and extol him in depth.
1: Asalu Krishnudu yokka shishyude Krishnuni namalekunda poyaru.
0: And in fact the very follower of Krishna could not have faith in him.
1: ఎందుకు ఈ విధంగా మారుతున్నాడు?
0: వై కృష్ణ గోస్ ఆన్ చేంజింగ్ లైక్ దిస్?
1: ఇది కేవలము జగత్తులోని మానవులను మోహములో ఉంచి తద్వారా దాన్ని భక్తిగా పెంచుకోవడం.
0: కృష్ణ హ్యాస్ బీన్ చేంజింగ్ లైక్ దిస్ ఓన్లీ టు సీ దట్ పీపుల్ బై బీయింగ్ క్యారీడ్ అవే బై దిస్ అటాచ్మెంట్ దే విల్ గెట్ అటాచ్ టు గాడ్ వన్స్ ఫర్ ఆల్ త్రూ ద పాత్ ఆఫ్ డివోషన్.
1: కనుక భగవంతుతో అటాచ్మెంట్ చేయటం కోసమని ఈ విధంగా పెంచుతుంటాడు.
0: Krishna is like this, it is his design, so that we may be attached to Krishna. Krishna is desireless.
1: Desireless.
0: He has no desire at all. And he has no ambition whatsoever.
1: అటువంటి కాంక్షలు లేనటువంటి భగవంతుణ్ణి అనేక రకములుగా వీడు వర్ణించుకోవటము ఈ కేవలం వీడి మాయా కానీ వీళ్ళ యొక్క మనసు కాని భగవంతుని యొక్క దోషం కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ డెల్యూటెడ్ మైండ్ దట్ థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ డిజైర్స్ ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హ్యాస్ నో డిజైర్ అట్ ఆల్.
1: కట్టగలిపటికీ రాధ ప్రభలు ఇద్దరు కూడా ఒకటారు.
0: ఫైనల్లీ వాట్ హ్యాపెండ్ రాధ అండ్ ప్రభ బికేమ్ వన్.
1: ఈ ప్రభతో చేరి రాధకుడును ప్రభగానే మారింది.
0: బికాస్ ఆఫ్ దిస్ యూనిటీ రాధ ఆల్సో కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ ప్రభ.
1: సంగము అట్టి యొక్క స్నేహం చేస్తుంటది.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో ఇస్ ది ఫ్రెండ్షిప్.
1: నీ ఫ్రెండ్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడే అవుతావు.
0: యాజ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సో యూ విల్ బి.
1: కనుక నా ఫ్రెండ్ నా యొక్క అక్క.
0: మై ఫ్రెండ్ ఈజ్ మై సిస్టర్.
1: నా సిస్టర్ కూడా నా వల్లే మార్చాలి.
0: I should transform my sister also. She should be like me.
1: Andukolla Radha Chandrika iddaru kuda okate ayipoyaru.
0: Like this Radha and Chandrika are exactly alike. They are one.
1: Aa Chandrika ku maraka peru Prabha.
0: The other name of Chandrika is Prabha.
1: Talli pilustunnatundi Prabha ani.
0: Mother addresses her as Prabha.
1: Baita prajalanta kuda pilchedi Chandrika.
0: She is Chandrika in society. That's how she is called by everybody.
1: Kali rendu moodu peru untayi andarki kuda.
0: And people have 2 to 3 other names also.
1: Karuka aa Prabha Radha iddaru kuda okate ayipoyi.
0: Prabha and Radha are one.
1: Iddaru manasu ekam ayipoyi.
0: Both the minds are one.
1: Minds ekam cheyatam chaala kashtam.
0: It is very difficult to unify minds.
1: Dennaina maarchachu gaani manasunu maarcheki veeru kaadu.
0: You can transform anything. It is not possible to change the mind.
1: కానీ అది ఒక భగవంతుడికి మాత్రమే తెలుసు.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ కెన్ చేంజ్ ద మైండ్.
1: కనుక మనో మార్పులు కావాలంటే దైవం తప్ప అన్యులకు ఇది అర్థం కాదు.
0: ఇఫ్ యూ వాంట్ ఎనీ చేంజ్ ఇన్ యువర్ మైండ్ గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్ సరెండర్ టు గాడ్ హీ ఓన్లీ కెన్ చేంజ్ యువర్ మైండ్.
1: కనుక ఇలాంటి భగవంతుడు చేయనటువంటి యొక్క మనసును అందరికీ ఇచ్చాడు.
0: గాడ్ హ్యాస్ గివెన్ ద మైండ్ దట్ హీ కెన్ చేంజ్.
1: కనుక అందరు కూడా భగవంతుని మైండ్ మార్చాలని వారి మనసు మార్చండి స్వామి నీ పేరు చాలా దేశంగా ఉన్నాడు అని తల్లిదండ్రులు చెప్తుంటారు.
0: Therefore parents always pray to Bhagavan, Swami, you change the mind of that fellow because he has not developed any kind of love for you. Please change his mind.
1: నా కుమారుడు చాలా మంచివాడు.
0: My son is very good.
1: కానీ వాడు ఎప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గంలో పోడు.
0: బట్ హీ నెవర్ టేక్ టు ఎనీ వికెడ్ యాక్టివిటీ క్రూయల్ యాక్షన్స్.
1: కనుక మీరే వాడిని మార్చండి అని చెప్తుంటారు నాకు.
0: అండ్ దే ఆల్సో సే యూ షుడ్ ఓన్లీ సెట్ హిమ్ రైట్ భగవాన్.
1: చెప్పాడు భగవంతుడు కూడాను నేను కూడా నువ్వు మార్చలేనమ్మా.
0: గాడ్ సేస్ ఐ టు కెనాట్ చేంజ్.
1: ఎందుకంటే మైండ్ మైండే.
0: బికాజ్ మైండ్ ఇస్ ది మైండ్.
1: మనోమూలం మీద జగత్తు.
0: ద హోల్ వరల్డ్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
1: కనుక ఈ యొక్క ప్రపంచం తగులను మైండ్ పైనే ఆధారపడి ఉంటుంది.
0: Therefore the whole universe goes on depending on the mind.
1: ఈ విధంగా మార్చి అనేక రకములైనటువంటి ఒక భక్తిని ఈ లోకంలో చాటుతూ వచ్చాడు.
0: Therefore by transforming the mind the principle of devotion is propagated in this world.
1: ఈ విధంగా మార్చి
0: having transformed
1: కృష్ణుడు తన యొక్క కార్యములు తర్వాత జరుపుతూ వస్తున్నాడు.
0: అండ్ కృష్ణ వెంట్ ఆన్ ఫుల్ఫిల్లింగ్ హిజ్ ఓన్ టాస్క్.
1: కనుక భగవత్ యొక్క యుద్ధము రామాయణం కాని భారతం కాని భాగవతం కాని మూడింటి అంత కూడా కేవలం దైవం యొక్క మార్పు వల్లనే జరుగుతూ వచ్చింది కాని యుద్ధం విజయం కాదు చూస్తూ వచ్చింది కాని లేకపోతే వారి యొక్క మనోశక్తి వల్ల కాదు.
0: రామాయణ భారత భాగవత ది స్పీక్ ఆఫ్ లీలాస్ ఆఫ్ గాడ్ హౌ హీ గోస్ ఆన్ చేంజింగ్ and how wins the victory. It is not based on the mind of man.
1: Kalukane mind maarchukovali anetundi manavu chetaka ayyetundi pani kaadu.
0: It is not possible for any man to change the mind.
1: Karattevachu chinnagaru,
0: you can just change the bend and straighten any tree.
1: Kaani Try master our Ravarayana.
0: But can anyone change the mind?
1: Kani manasu marchagalara.
0: But can they transform the mind and its mentality?
1: Mind marchadaniki veele ledu.
0: It is not possible at all.
1: Mind yokka swabhavam. Dani swabhavame.
0: The nature of the mind remains as it is.
1: Kanuka ee manasu marchukokunda anniti kudanu vaasi chesestunnadu. Tane maarigalu vastunnadu.
0: Therefore, man is just transforming externally, but he has not changed his mind.
1: తానే మారుతాడు కాని పరుల యొక్క మైండ్ మార్చడు.
0: యు మే చేంజ్ ఫర్ యువర్ సెల్ఫ్ బట్ యు కెనాట్ చేంజ్ ద మైండ్ ఆఫ్ అదర్స్.
1: అండ్ అదర్స్ కాదు సెల్ఫ్ ఆల్సో చేంజ్.
0: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఈవెన్ ఫర్ యూ ఫర్ యువర్ సెల్ఫ్ టు చేంజ్ యువర్ ఓన్ మైండ్.
1: కనుక మనసు మార్చుటకు మార్గమే లేదు.
0: దేర్ ఇస్ నో పాత్ టు చేంజ్ ద మైండ్.
1: ఇలాంటి పరిస్థితులు ఎందు భగవంతుని యొక్క విశ్వాసము మనం ఎందు దృఢంగా ఉండాలి.
0: Under these circumstances, one should have strong faith in God.
1: అటువంటి ఫెయిత్ దృఢంగా ఉండినప్పుడే భగవంతుడు కూడా వారికి హెల్ప్ చేస్తుంటాడు.
0: When our faith is strong, God also will help us.
1: కనుక గాడ్ అనేటువంటిది కేవలం ఒక రూపం కాదు.
0: God is not a specific form.
1: అదొక శక్తి.
0: It is power.
1: ఆ శక్తికి ఎట్టి పవర్ అయినా ఉంటుండాలి.
0: God is the divine power, infinite.
1: ఈ పవర్ చేత ఎట్టి మార్పులను చేయవచ్చును.
0: This infinite divine power can bring about any number of changes.
1: ఆ విధంగా రాధా చంద్రిక ఇద్దరు కూడా ఏకమైపోయి
0: రాధ అండ్ చంద్రిక ఆర్ వన్ అండ్ ద సేమ్ యూనిఫైడ్.
1: వారిద్దరు ఏకమైపోయి గోకులంతా కూడా పూర్తి మార్చివేశారు.
0: Being one, both of them could bring in total transformation in the whole of Gokulam.
1: వారిద్దరు కూడాను కృష్ణుని కోరారు.
0: Both of them prayed to Krishna.
1: Krishna, మేము మీ ద్వారకకు వచ్చి చేరిపోలే.
0: Krishna, we should reach your ద్వారక.
1: కనుక మీ ద్వారక మమ్మల్ని రప్పించుకోండి.
0: Krishna, see that we reach your ద్వారక where you are.
1: నేనే వచ్చి తీసుకుని వెళ్తానన్నాడు.
0: Krishna said, I myself will take you along with me.
1: ఈ విధంగా చెప్పిపోయినటువంటి కృష్ణుడు,
0: having said so, Krishna,
1: పాండవులు కౌరవుల యొక్క యుద్ధంలో గుడిగూడారు.
0: And there was war between Pandavas and Kauravas.
1: ఇందులో అన్ని చెప్పిన మాటలంతా కూడా మర్చిపోయాడు అని అనుకున్నారు ఈ రాధా ప్రజలు.
0: And these people thought that Krishna has forgotten the promise given to them.
1: ఉన్నట్టు ఉండి ఒక దినము రథం వచ్చింది.
0: All of a sudden the chariot reached there.
1: రీచ్డ్ ఎక్కడికి? ద్వారకు.
0: And it reached Dwaraka.
1: Dwaraka velladu, Krishnudu digadu.
0: And Krishna got down there.
1: Dwaraka nunchi andaru anni veyi kanulato chustunnaru vacharu.
0: All people were waiting for him with thousands of years waiting, longing for
1: Krishnudu kanustunnadu, kanustunnadu ani aashchayapaddaru.
0: They were very much surprised to watch the chariot there. What has brought him here?
1: Akkada veeratvanti Krishnudu ekkada unnadu ante Radha intilo unnadu.
0: Where is he, Krishna? Where is Krishna? He is found at the residence of Radha.
1: అప్పుడు అందరూ అనుకున్నారు ఇది రాధా చంద్రిక యొక్క భక్తి ప్రభావమే ఇది అని అనుకున్నారు.
0: ఆల్ పీపుల్ కుడ్ నో దిస్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది డివోషన్ ఆఫ్ రాధా అండ్ చంద్రిక.
1: అప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి వారిద్దరిని తీసుకుని ద్వారకు వెళ్ళారు.
0: అండ్ దెన్ కృష్ణ కేమ్ టు బోత్ ఆఫ్ దెమ్ అలాంగ్ విత్ హిమ్ టు ద్వారక.
1: ఆ ద్వారకను ఎన్ని రకాలు చిత్రించుకున్నారు ఈ రాధా చంద్రికడు.
0: రాధా చంద్రిక హ్యాడ్ ప్రేడ్ టు కృష్ణ దేర్ ఇన్ ద్వారక, హ్యాడ్ మెనీ ఆఫ్ ది డిజైర్స్.
1: రాధా చంద్రికనే ఉన్నారు కానీ అక్కడ ఇంకెవరు లేరు.
0: రాధా చంద్రిక ఓన్లీ రిమైన్ దేర్, నో వన్ ఎల్స్.
1: వీళ్ళందరూ వెళ్ళారు అక్కడికి.
0: ఆల్ ఆఫ్ దెమ్ హావ్ గాన్ దేర్.
1: చూసేటప్పటికీ కృష్ణుడు వేరుగానే ఉన్నాడు, రాధా చంద్రిక వేరుగానే ఉంటున్నారు.
0: దే సా కృష్ణ అపార్ట్ ఫ్రమ్ రాధా చంద్రిక.
1: అప్పుడు చెప్పాడు, నేను మార్చినటువంటి వారిని ఇంకొకరు మార్చడానికి వీలు కాదు.
0: Krishna said, when once I change a person, no one else can bring, can change him.
1: Kaduka daivam anetuvanti vaadu enni roopamto aina maaravachu.
0: God can assume any number of forms he wills.
1: Kaani deham okate,
0: but the body is one.
1: Margamu enni ennapadigiri andulo unnatuvanti oka mahashakti okate.
0: There may be many paths and many forms, But the divine power is one and the same.
1: అందరి యందు ఒక పవర్ ఉంటున్నదని మీరు భావిస్తారు.
0: You think that the divine power varies from person to person.
1: వేరు వేరుగా ఉండదు.
0: That's not different.
1: ఈ దేహమునందు ఏ ప్రాణం ఉంటుందో, ఏ ఆత్మ ఉంటుందో, అదే రీతిగా ఈ దేహమునందు అదే ఆత్మ ఉంటుంది.
0: ఆత్మ ప్రెజెంట్ ఇన్ దిస్ బాడీ ఇస్ వెరీ మచ్ ప్రెజెంట్ ఇన్ దట్ బాడీ ఆల్సో.
1: అందరి యందు కూడా అదే ప్రేమ ఉంటుంది, అదే ఆత్మ ఉంటుంది.
0: The same atmic principle is present in every one of you.
1: కనుక ఇది ఏసీ కరెంటు, ఇది డీసీ కరెంటు అంటే ఇన్ని రకాలైన మార్చు అది కరెంట్ ఏమో ఒకటే.
0: యూ మే సే దిస్ ఈజ్ ఏసీ కరెంట్ ఆర్ డీసీ కరెంట్ బట్ కరెంట్ ఈజ్ కరెంట్.
1: అదే రీతిగా ఆత్మ అనేటువంటిది అందరి ఎందు ఒక్కటే ఉంటుండాలి.
0: సిమిలర్లీ ఆత్మ ఇస్ వన్ అండ్ ది సేమ్ ఇన్ ఆల్.
1: కానీ వారి వారి ప్రాప్తి కొద్దీ వారి మనసును మార్పు చేసుకుంటూ వస్తుంటాడు భగవంతుడు.
0: డిపెండింగ్ అపాన్ దేర్ డిజర్వ్నెస్ గాడ్ brings about change.
1: Aithe adani yokka principles anaga discipline emi maaradaniki veelledu.
0: The divine law discipline will never change.
1: Itti change kaanatvanti yokka manasunu bhagavantudu okkadu maatrame maarchagalaru.
0: The mind which is difficult to be changed, it is only for God to whom it is possible to bring about this transformation.
1: Kanuka pano maarpulu మానవుల వల్ల జరిగేటువంటిది కాదు.
0: ద చేంజెస్ ఆర్ నాట్ ఆఫ్ అవర్ మేకింగ్.
1: కానీ మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్
1: మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
0: బై మంత్ర ఆర్ తంత్ర
1: యంత్రంతో కూడా మారదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ చేంజ్ విత్ యంత్ర.
1: కనుక చేంజ్ అయ్యేటువంటిదంతా కూడా భగవంతుడు మార్చినప్పుడే అందరికి మనసు మారుతూ ఉంటుంది.
0: ద రియల్ చేంజ్ పాసిబుల్ ఇఫ్ ఓన్లీ గాడ్ విల్స్ ఇట్.
1: కనుక భగవంతుడు ఏమైనా చేయగలడు.
0: గాడ్ కెన్ డూ ఎనీథింగ్.
1: ఎక్కడికైనా వెళ్ళగలడు.
0: హీ కెన్ రీచ్ ఎనీవేర్.
1: ఎవరినైనా కూడా తీసుకొని పోగలడు.
0: హీ కెన్ నో ఎనీబడి అండ్ అప్రోచ్ అండ్ బీ హిమ్.
1: కానీ ఎవరు తీసుకెళ్ళి వెళ్ళినప్పటికీ అది ఒక్కరే.
0: బట్ గాడ్ ఈజ్ వన్. హీ మే బి విత్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్.
1: కానీ కౌరవుల దగ్గరికి వచ్చినటువంటి పాండవుల దగ్గరికి పోయినప్పుడు ఒక్కడే కృష్ణుడు.
0: వెదర్ ఈజ్ ది కంపెనీ ఆఫ్ కౌరవాస్ ఆర్ పాండవాస్, Krishna is one and the same.
1: Kani andulo veri veri rupalaga garpichadu.
0: But he appeared in a myriad ways in different forms.
1: Kani etti roopam kodu attindi kadu.
0: But in fact none of these forms, none of the names belong to him in reality.
1: Kani taru okkade.
0: But God is one. Krishna
1: is ekam eva advitiyam brahma.
0: God is only one and not two.
1: Enduga ledu.
0: And he is not two, he is not dual.
1: Okkade gane unnaru.
0: God is non dual one.
1: ఎక్కడ పోయినప్పటికీ, ఇక్కడ ఉండినప్పటికీ, ఏ దేశం పోయినప్పటికీ గాడ్ ఒక్కడే ఒకడు.
0: యు మే బి ఎనీవేర్, యు మే గో ఎనీవేర్, యు మే బి వాట్ ఎవర్ యు మే బి, బట్ గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ యూ ఆల్ ద టైమ్.
1: కనుక భగవంతుడిని మారడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
0: గాడ్ విల్ నెవర్ చేంజ్, హీస్ చేంజ్లెస్.
1: గాడ్ చేంజ్ అయిపోతే అంతా చేంజ్ అయిపోతుంది.
0: ఇఫ్ గాడ్ చేంజెస్ everything else will change.
1: కనుక భగవంతుడిని మార్పు చేయడానికి వీల్లేదు.
0: So God is changeless, he is eternal.
1: కనుక ఈ భగవంతుడు మార్చాడు, భగవంతుడే ఇన్ని విధాల మనసు తిప్పించాడు అని అనుకోవటము ఇది కేవలం ఒక పొరపాటు.
0: ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ థింక్ దట్ దీస్ చేంజెస్ ఆర్ బ్రాట్ ఇన్ యూ బై గాడ్. నో, ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు థింక్ సో.
1: ఆ విధంగా మీరు చింతించుకుని భగవంతుడు సత్యము, నిత్యము, నిర్మలము, నిరంజనము.
0: God is eternal, he is immortal, he is ever effulgent.
1: Itti parmatmanni evvaru kodunu maarchaledu. Itti parmatman tattvanni andaru artham chesukovadam chaala kashtam.
0: Very difficult to understand the divinity.
1: Prema swaroopulara,
0: embodiments of love.
1: Bhagavantuni premaku marokani prema em artham kodu saati raadu.
0: The divine love is unparalleled. No other love would ever match it.
1: కనుక ఈ ప్రేమ మారేటువంటిది కాదే కాదు.
0: డివైన్ లవ్ ఈజ్ చేంజ్లెస్.
1: ఎన్ని రూపములను ధరించినప్పటికీ ఆ యొక్క రూపం మారేటువంటిది కాదు.
0: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ బట్ ద డివైన్ లవ్ ఈజ్
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
0: ఇట్ ఈస్ ప్యూర్, ఇట్ ఈస్ ఎవర్ ఎఫల్జెంట్, ఇట్ ఈస్ ఇమ్మోర్టల్, ఇట్ ఈస్ నెక్టరైన్, ఇట్ ఈస్ ఎగ్జిస్టెన్షియల్.
1: ఇలాంటి మనసును ఎవరు మార్చగలరు?
0: Who can bring about change in God?
1: కనుక ఏ పేరు పెట్టినప్పటికీ వెంకటేశ్వరుడు అనండి, రాముడు అనండి, కృష్ణుడు అనండి, సాయిబాబా అనండి, ఏ పేరు పెట్టే పేర్లు మాత్రం మారలే గాని తాను ఎవరు కాదు.
0: There are many names, Venkateswara, Rama, Krishna, any name, but God is one and the same.
1: అందుకోసమే చెప్పారు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: Therefore Bhagavan says God is only one, not two.
1: రెండుగా లేదు.
0: He is not dual.
1: కానీ కొంతమంది భావించవచ్చు దేవుడు రాముడిగా మారినాడు, విష్ణుడిగా మారినాడు, ఇప్పుడు దేవుడు లేడు అని అంటున్నారు.
0: We may consider God is Rama at one time, but he has become Krishna later, that he goes on changing. You may feel so.
1: కానీ అది నీ చేంజ్ కానీ గాడ్ చేంజ్ కాదు.
0: It is all the change in your mind, but God is changeless.
1: అటువంటి మార్పు చెందినటువంటి యొక్క భగవంతుని మనం భగవంతుడా అని పిలిచడం ఇది తప్పేముంది?
0: We should understand that God is changeless. We should pray to God that way. Oh, changeless God, you are eternal.
1: అని మనం పూర్తి నమ్మకాన్ని పెట్టుకోవాలి.
0: We should have full faith in the divinity that is changeless.
1: కనుక దైవమును ఏమాత్రం కూడా పేరు మార్పులు జరిగినంత మాత్రం రూప మార్పులు ఎప్పుడు కూడా జరగవు.
0: బికాస్ దేర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ద నేమ్, బట్ గాడ్ ఈస్ వన్ అండ్ ద సేమ్.
1: భగవంతుణ్ణి ఏ విధంగా కూడా మార్చడానికి వీలు ఏంటంటే భగవంతుని యొక్క మనసు సంకల్పము చాలా గొప్పది.
0: మే గివ్ ఎనీ నేమ్, బట్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ మైటీ అండ్ గ్రేటెస్ట్.
1: అది మారినందుకే సర్వము మారవచ్చు.
0: Then once the will of God changes, everything will change automatically.
1: Kanuka bhagavantuki ee changes anta kuda eppudu nichadu.
0: There are no changes whatsoever in God.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Mee premanu prema gaane pettukondi.
0: Keep that love as pure love.
1: Aa pure ni purity gaane teesukondi.
0: That pure love, let it remain with all its purity.
1: Kaani purity ni unity.
0: And that purity will lead to unity.
1: Unity ne divinity.
0: And that very unity is divinity.
1: Kalugane mee yoga individual premanu premaga maarchukondi.
0: Convert the individual love into divine love.
1: Appudu divine love nijamaina tvantuki ee changes untha kuda eppudu nichadu.
0: There are no changes whatsoever in God.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: మీ ప్రేమను ప్రేమగానే పెట్టుకోండి.
0: కీప్ దట్ లవ్ యాస్

0: convert the individual love into divine love.
1: అప్పుడు డివైన్ లవ్ ఏ నిజమైనటువంటి యొక్క భగవత్తునిగా మారుతుంది.
0: And that divine love will make you experience divinity.
1: ఈ డివినిటీ తోనే మీరు ఎన్నైనా చేయవచ్చు, ఎన్నైనా చూడవచ్చు.
0: With divinity, you can accomplish, you can attain, achieve anything.
1: కానీ ఈ డివినిటీ తప్పో ఏమో అని కొంతమంది సందేహిస్తుంటారు.
0: You doubt divinity and you question the divinity. Some people do it.
1: కానీ ఎవ్వరు చేయడానికి వీల్లేదు.
0: We can never question the will of God.
1: ఈనాడు భగవంతుని యొక్క మనసును మార్చినారు అని అనుకుంటుంటాం.
0: And we think that we have changed the mind of God, that God has changed our mind. We think so.
1: కాని భగవంతుని మనసు ఎప్పుడు కూడా చేంజ్ కాదు.
0: But God's mind is changeless. It is uniform. It is one and the same.
1: అది స్థిరమైనటువంటిది.
0: It is steady and strong.
1: Steady and strong.
0: It is steady and strong.
1: అటువంటి స్ట్రాంగ్ అయినటువంటి దాన్ని ఎవరే విధంగా చేయగలరు?
0: That strong divinity, that steady divinity, well, we cannot meddle with it.
1: ఒక చెక్క ఉంటుంది, వుడ్ ఉంటుంది.
0: And here lies the wood.
1: ఆ వుడ్ ను మనం బాల్ మాదిరి చేయవచ్చును.
0: You can make with that wood.
1: అంబు మాదిరి చేయవచ్చును.
0: You can make it into a ball.
1: అంబుగా చేయవచ్చును.
0: And you can make it into a bow and an arrow.
1: కానీ దాన్ని ఒక విధమైనటువంటి యొక్క అంబుగా చేయడానికి వీలు కాదు.
0: And you cannot make it into completely bended in the form of a bow.
1: భగవంతుని యొక్క మనసు ఎప్పుడు కూడా ఒక్కటిగానే ఉంటుంటది.
0: Therefore the cosmic mind, the universal mind of God is one and the same.
1: ఆ యూనివర్సల్ మైండ్ ఎన్ని అప్పుడప్పటికి ఏది కావాలో అది మాది మారుతుంటది.
0: The universal mind wills and brings about transformation just then there itself.
1: అవన్నీ కూడా ఎట్టి మార్పులైనా చేయవచ్చు.
0: And the divine universal will can bring about any number of changes.
1: కనుక భగవంతుడు ఏమైనా మార్చగలడు.
0: God can bring about any change to any
1: ఏమైనా చేయగలడు.
0: He can do anything.
1: అందరికీ ఒక విధమైనటువంటి ఒక క్షణం లోపల అందరికీ ఒక దర్శనమే వచ్చును.
0: God can give his darshan in a moment if he wills to everybody at the same time.
1: కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం కాదు.
0: But each one will not have the darshan separately meant, designed for him.
1: అది వారి వారి ధ్యాన సమయమునందు వారి వారి మనసును పెట్టి చేయవచ్చును.
0: However, depending upon your meditation and your contemplation, you may visualize God.
1: కనుక ఇమిటేషన్ లోపల ఎన్ని రకాలైన చేయవచ్చు.
0: But the meditation depends upon the individual, but God can appear to everybody at the same time. Embodiments of love.
1: ఈనాడు ఇట్టి రహస్యమంతా కూడా మీరు తెలుసుకోవటం చాలా అవసరం.
0: Bhagavan says that it is most essential for all of us to know the secrets of divinity this day.
1: ఒక్క డివినిటీ తెలుసుకుంటుంటే యూనివర్సల్ అంతా తెలుసుకున్నట్టు.
0: And once you know the divinity, you will be knowing the whole of the universe.
1: కనుక ఈ ఒక్కదాన్ని మీరు గుర్తించండి.
0: This factor you should know.
1: కానీ కొంతమంది చూస్తారు మరి మార్చుకుంటారు.
0: Some people experience, but they get changed.
1: ఆ విధంగా చేంజ్ కాకూడదు.
0: Never change like that.
1: ఆ చేంజ్లెస్ గా నువ్వు ఉండినప్పుడు నీకు ఎంతైనా కూడా అనుగ్రహిస్తాడు.
0: If you are changeless, you will receive God's grace infinitely.
1: గాడ్ రూపంలోని మీరు లీనమైపోతారు.
0: In fact, you will merge in God if you are changeless and steady.
1: ఇట్టి సత్యాన్ని మీరు ఎవరికి చెప్పినా కూడాను ఇది నమ్ముతారు.
0: And you are carried away. You have got belief in everybody, whatever is said to you.
1: కానీ నేను చెప్తే వారు నమ్ముతారు నమ్మరు అని మీరు సందేహించనక్కర్లేదు.
0: But you don't doubt whatever Bhagavan says. Everyone is bound to have faith, total faith in what Bhagavan says.
1: కనుక మీరందరూ కూడా ఏక మనస్సుతో ఉంటుండండి.
0: All of you remain with one pointedness, with one mind.
1: అనేక మంది యోగులు భోగులు జోగులు విరాగులు వైరాగులు అందరూ కూడా మార్పు చెందుతూ వచ్చారు.
0: We find many people aspirants, the seekers, the rich, the affluent, the renunciants who go on changing.
1: వారి మనసు వల్ల ఉండినప్పుడే వారికి తప్పక అక్కడ దర్శనమిస్తుంది.
0: And if they have the changeless mind, they will have the experience of the manifestation of God.
1: నేను ఋషికేశ్ పోయినప్పుడు

0: ఋషికేశ్.
1: Then Bhagavan had been to Hrishikesh.
0: పురుషోత్తమానంద అని ఒక సన్యాసి ఉండేటువంటి వాడు.
1: There was a celibate renunciant by name Purushottamananda.
0: పురుషోత్తమానంద ఎక్కడ ఉన్నాడు? వశిష్ఠ కేవ్ లో ఉంటున్నాడు.
1: పురుషోత్తమానంద was staying in a cave near Hrishikesh.
0: వశిష్ఠ కేవ్.
1: And that cave is Vasishtha cave.
0: ఆయన ఒకరు తప్ప ఆ కేవ్ లో ఎవ్వరు ఉండరు.
1: పురుషోత్తమానంద lived all alone in that Vasishtha cave. No one else there.
0: అందులో చిన్న దీపం పెట్టుకుని
1: అండ్ హెస్ గాట్ ఎస్ ల్యాంప్ ఓవర్ దేర్ వెన్ స్మాల్ వన్
0: తాను ఒక్కడే అక్కడ ఉంటుంటారు.
1: అండ్ ఈ రిమైండ్ ఇన్ సాలిట్యూడ్.
0: కొంచెం బజార్కి వచ్చి అంటే రోడ్డుకు వచ్చేసి ఎవరైనా పోతుంటుంటే కొంచెం పాలు ఇవ్వండి అంటారు.
1: ఇఫ్ ఎనీ వన్ పాసెస్ బై ద స్ట్రీట్ పీపుల్ విల్ ఆస్క్ వుడ్ యూ గివ్ అస్ సమ్ మిల్క్.
0: ఏ మిల్క్ అయినా సరే,
1: ఎనీ మిల్క్ వాట్స్ ఎవర్,
0: ఎనిమిది కానీ ఆవుది కానీ గేదె కానీ ఏదైనా మిల్క్ కొంచెం ఇవ్వండి.
1: ఇట్ మే బి ఎనీ మిల్క్ that you have, he used to ask, would you give me some milk?
0: Whatever is there, that is badranga pettukunevaru.
1: And he takes from them the milk and keeps it in a safe place.
0: Tea chesukunevaru.
1: And then he used to make use of it.
0: Dantlo koncham neeru posi deenni tea tho kalpukunetundi vaadu chakra vesukunevaru.
1: He will mix it with water and add some tea and sugar and consume it.
0: కట్ట కలిపడికి ఆయన కొండ ఎక్కడానికి రోడ్డు పైన పోవడానికి కూడా శక్తి లేకపోయింది.
1: He didn't have sufficient strength to climb upon the mountain and walk.
0: కానీ ఆ మౌంటైన్ కూడాను ఋషికేశ్ పోయే చాలా ఎత్తైనటువంటిది.
1: ద మౌంటైన్ ఈజ్ వెరీ హై ఎన్ రూట్ టు ఋషికేశ్.
0: కానీ నాలుగు రెండు చేతులు రెండు కాళ్ళు కూడా పెట్టి కట్ట కలిపి కొండ ఎక్కేవాడు.
1: అండ్ హీ హాడ్ టు క్రాల్ విత్ బోత్ ది లెగ్స్ అండ్ హ్యాండ్.
0: పై ఎవరైనా కొంచెం పాలిచ్చిందంటే అది ఒక వారం రోజులు పెట్టుకునేవాడు.
1: అండ్ ఇఫ్ ఎనీవన్ గివ్స్ హిమ్ సమ్ మిల్క్ హి యూజ్డ్ టు కీప్ ఇట్ ఫర్ ఎ వీక్.
0: దాంట్లో ఇంత పాలు పోసుకునేవాడు.
1: అండ్ దెన్ హి విల్ మిక్స్ సమ్ వాటర్ ఇన్ ద మిల్క్.
0: ఒక వారం కూడా ఎవరి దగ్గరికి పోయేటువంటి వాడు.
1: అండ్ ఫర్ వన్ వీక్ హి నెవర్ విజిటెడ్ ఎనీబడీ.
0: దాంతోనే కాలం గడిపేటువంటి వాడు.
1: అండ్ హి స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దట్ లిటిల్ మిల్క్ హి హ్యాడ్.
0: అట్లా ఉండేటువంటి ఒక పురుషోత్తమానంద
1: సచ్ ఎ పర్సన్ పురుషోత్తమానంద
0: స్వామి అక్కడ పోతానే ఇచ్చాడు.
1: When one Swami had been to Rishikesh, పురుషోత్తమానంద saw Bhagavan there.
0: చిన్న చీటి రాసిచ్చాడు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ భగవాన్ కమ్ భగవాన్ కమ్ భగవాన్.
1: He wrote a small slip. Please, please, please, come Bhagavan, come Bhagavan.
0: దర్శన దర్శన దేవ్ దర్శన దేవ్.
1: ఓ భగవాన్ గివ్ మీ యువర్ దర్శన్, ఐ వాంట్ యువర్ దర్శన్, హీ ప్రేడ్.
0: ఒక్క జాబు చూశాను నేను పరిగెత్తొచ్చాను కిందికి.
1: ద మూమెంట్ భగవాన్ సా దట్ స్లిప్ ఇమ్మీడియట్లీ భగవాన్ వెంట్ దేర్.
0: కానీ అక్కడికి వచ్చేప్పటికే తలుపు వేసుకున్నాడు.
1: బట్ భగవాన్ వెంట్ దేర్ అండ్ హీ క్లోజ్ ది డోర్స్.
0: కానీ ఆయన దానికి రేచి వచ్చి తీసేకి బరువు అయిపోయింది. ఒళ్ళు బరువు.
1: హీ డిడ్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు గెట్ అప్ అండ్ ఓపెన్ ద డోర్.
0: నేను పోతుంటే నా వెంట పరిగెత్తొచ్చాడు కస్తూరి.
1: And Kasturi ran behind Swami as Swami was proceeding ahead.
0: అప్పుడు కస్తూరి కూడా మంచి బలవంతుడిగా ఉండేటాడు.
1: కస్తూరి వాస్ రిలేటివ్లీ క్వైట్ స్ట్రాంగ్ ఎట్ దట్ టైం.
0: నేను కస్తూరి ఇద్దరు వెళ్ళాము.
1: కస్తూరి అండ్ భగవాన్ వెంట్ దేర్.
0: అప్పుడు ఆయన చిన్న మాటలతో మాట్లాడుతున్నాడు ఈ పురుషోత్తమానంద.
1: పురుషోత్తమానంద వాస్ స్పీకింగ్ వెరీ సాఫ్ట్లీ.
0: ఇప్పుడు నేను పురుషోత్తముడైనాను.
1: Now he says, I am పురుషోత్తమ, the noblest among men.
0: ఉత్తమ పురుషుడు అయిపోయినాను నేను.
1: నౌ ఐఎమ్ ఎ నోబుల్ మ్యాన్
0: అని చెప్పేటప్పటికీ అక్కడ ఎవరు లేరు తాళం కొట్టడానికి. కస్తూరి ఒక్కడే ఉన్నాడు.
1: నో వన్ ఈస్ దేర్ టు ట్యాప్ ద డోర్. కస్తూరి వాజ్ దేర్ ఆల్ అలోన్.
0: ఆయన మాత్రం చాలా సంతోషించి
1: అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ.
0: మీరు ఇద్దరు కలిసి నాకు చాలా ఆనందమైంది.
1: ఐఎమ్ సో హ్యాపీ దట్ బోత్ ఆఫ్ యూ హ్యావ్ కమ్.
0: అప్పుడు ఆయన లోపల ఉండి నన్ను కూడా లోపల పెట్టుకున్నాడు.
1: అండ్ Purushottamananda was inside, called Bhagavan also to go in. Swami went into that.
0: అప్పుడు పురుషోత్తమానంద కస్తూరి చెప్పాడు.
1: And Purushottamananda was told Kasturi.
0: కస్తూరి మీరంతా లోపల చూడండి లోపల.
1: He said, Kasturi, you see what all is there inside.
0: అన్నప్పటికి కస్తూరి కొంచెం పేపర్ వాడు కదా అతనికి కొంచెం ఆశగా ఉండింది.
1: కస్తూరి బీయింగ్ ఎ జర్నలిస్ట్ హీ వాజ్ క్వైట్ ఇంక్విజిటివ్.
0: కనుక అంతా చూస్తూ పోతున్నాడు.
1: సో హీ వెంట్ ఆన్ వాచింగ్ ది సరౌండింగ్.
0: ఈ పురుషోత్తమానంద దృష్టి నా పైన పెట్టాడు.
1: బట్ పురుషోత్తమానంద హ్యాస్ కాస్ట్ హిస్ కాన్సన్ట్రేటెడ్ లుక్స్ ఆన్ భగవాన్.
0: నేను ఒక డేట్ ఇచ్చిపోయాను.
1: భగవాన్ గేవ్ ఎ డేట్.
0: ఎప్పుడైతే నేను కల్పించానంటే మీ దీంతా కూడా చాలా ఇదైపోతుంది, గలాట అయిపోతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ మీ దేర్ బి లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్, దేర్ బి లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ద విసినిటీ
0: అని చెప్పి నేను ఒక జాబ్ ఇస్తాను, ఆ జాబ్ లో అప్పుడు చూసుకోమని చెప్పి చెప్పాను.
1: భగవాన్ సెడ్ ఐ విల్ గివ్ యూ ఎ లెటర్ అండ్ దెన్ యూ కెన్ ఓపెన్ ద లెటర్ అండ్ గో త్రూ ద కంటెంట్స్.
0: కస్తూరి దగ్గర ఇంత చీటీ తీసుకున్నాను.
1: అండ్ హీ కలెక్టెడ్ ఎ స్మాల్ స్లిప్ ఫ్రమ్ కస్తూరి.
0: పలాని డేట్ కు పలాని టైం కు నేను వస్తాను.
1: భగవాన్ సెండ్ ద మెసేజ్ ఐ విల్ సర్టన్లీ కమ్ అట్ ఎ స్పెసిఫిక్ డేట్ ఆన్ సచ్ ఎ సచ్ ఎ టైమ్ సచ్ ఎ సచ్ ఎ డేట్.
0: ఆ నాటికి తాను బాగా స్నానం చేశాడు, గంగలో పోయి మునిగాడు, చాలా ఆనందంగా వచ్చి కూర్చున్నాడు.
1: దట్ డే హీ గాట్ అప్ హ్యాడ్ హిస్ హోలీ డిప్ ఇన్ గ్యాంజెస్ అండ్ సాట్ క్వైట్లీ.
0: నా యొక్క దర్శనం కోసమని కాచుకోని ఉన్నాడు.
1: వాజ్ వెయిటింగ్ ఫర్ దర్శన్ ఆఫ్ భగవాన్.
0: ఆయన కేవలం నేను పోతే నేను ఆయన కనపడ్డు, ఆయన నాకు కనపడ్డు.
1: If he is not there in the cave, it is not possible for him to see Bhagwan, and Bhagwan cannot see him physically.
0: కనుక అది పెట్టుకుని కూర్చున్నాడు, చూస్తూ చూస్తూ చూస్తున్నాడు, అట్టే పడిపోయాడు.
1: He was watching and he was staring and fell.
0: అప్పుడు అతను నాకు ఒక టెలిగ్రామ్ ఇచ్చాడు.
1: And then he sent a telegram to Bhagwan.
0: I am coming today.
1: He sent a telegram to Bhagwan. I am coming today.
0: Be ready. అని ఇచ్చాడు. నేను దాన్ని చూసుకున్నాను. నేను నా వెంట ఉన్నాడు చూడండి, రాజారెడ్డి ఉన్నాడు. రాజారెడ్డి ఇప్పుడు బొంబాయిలో ఉన్నాడు.
1: అండ్ దర్ ఇస్ ఆల్సో రాజారెడ్డి ఇన్ ది కంపెనీ ఆఫ్ భగవాన్. హీఈస్ నౌ దేర్ ఇన్ బాంబే.
0: అప్పుడు రాజారెడ్డికి నేను చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ రాజారెడ్డి,
0: ఇవ్వ పలాని డేట్ లోపల మీరు కాచుకోండి, మీరే రేడియేటర్ పెట్టుకుంటారు, అది మీకు తెలిసిన కానీ నాకు తెలియదు.
1: And you keep this slip with you. I am going to visit you on such and such a date at a particular time.
0: Delhi lo andaru kaachukunnaru.
1: There in Delhi all people were waiting for Swami. All dignitaries were waiting for Swami.
0: Andaru kaachukunnaru.
1: They were all waiting for him.
0: Waiting chestunte aa date ku anta danni edo edo number ichuntaru.
1: Then there was broadcast news.
0: Ok number untadi aa number vesukunnaru andaru chusaru.
1: And they could tune their radio and they all could see Swami.
0: Aprayana Purushottamananda kinda padipoyadu, pranam poyindi.
1: As all were watching, Purushottamananda fell down and breathed his last.
0: Poyetappudiki andaru naku telegram icharu.
1: And all sent telegrams to Bhagavan.
0: Swami Purushottamananda nivite vacharu.
1: Swami Purushottamananda reached you.
0: నేను చెప్పాను అవును అవును అన్నాను.
1: భగవాన్ సెడ్ yes yes he reached me.
0: కనుక అతని గుహ లోపల మీరు పోయి చూడండి అని చెప్పి చెప్పాను.
1: భగవాన్ సెడ్ యు గెట్ ఇన్ దట్ వశిష్ట కేవ్ వేర్ పురుషోత్తమానంద స్టేడ్, యు గో అండ్ వాచ్.
0: హిందూ ఎక్స్ప్రెస్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా పోయినారు అక్కడికి.
1: ఆల్ దీస్ జర్నలిస్ట్ హిందూ ఎక్స్ప్రెస్ దే ఆల్ వెంట్ దేర్.
0: అక్కడ పోయి ఆ కేవ్ ను దర్శిస్తే
1: and they opened the door and started seeing the whole cave.
0: Guhanta kodanu basmanga nidindi.
1: Whole cave is full of vibhuti of Bhagavan there in the cave.
0: Kala thoriki Sivananda vaadu anta vachesi ayini teesukoni poi ayini gangalo kalipadu.
1: Ultimately the body was taken and then immersed in Ganges.
0: Appadi nunchi kodanu Purushottamananda peru chaala perigipoyindi.
1: And since that day Purushottamananda was popular day by day, more and more.
0: Purushottamananda shishiru andaru Puttaparthiki vachesaru.
1: All disciples of Purushottamananda visited Puttaparthi. They arrived here.
0: Akkada vachi 10 rojulu nilichipoyaru.
1: They stayed here for 10 long days.
0: Maa guru mee daggariki vachesaru.
1: They all told Bhagavan, our guru reached you and we all have come here.
0: Kaduka memu atani darshinchukoni povalla.
1: Want to see him and go Bhagavan.
0: అని చెప్పి వాడు అక్కడ ఉంటున్నారు. వాళ్ళందరినీ నేను ఒక రూమ్ లో పెట్టుకుని చాలా వాళ్ళకందరూ మంచి గౌరవ మర్యాదలు ఇచ్చి వాళ్ళు ప్రేమించి నేను పంపించాను.
1: ఆల్ courtesy, hospitality were all extended to the disciples of Purushottamananda and they all returned happily.
0: పురుషోత్తమానంద చాలా ఉత్తముడే.
1: పురుషోత్తమానంద is really a noble soul.
0: ఉత్తముడే, పురుషోత్తముడు.
1: Is Purushottama, the noble among Purushas, men.
0: అని అందరూ చాలా ఆనందించారు.
1: ఆల్ వర్ వెరీ హ్యాపీ ఆన్ నోటీసింగ్ దిస్.
0: పురుషోత్తమానంద కేవలం నేను 2 దినాలు ఉంటున్నాను.
1: స్వామి స్టేడ్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్.
0: ఒక దిన నుండి వెళ్ళిపోదామని అనుకున్నాను.
1: 1 డే హీ వాంటెడ్ టు రిటర్న్.
0: కానీ ఆయన కోరాడు ఇంకా 1 దిన ఉండే తీసుకోండి, వచ్చినారంటే నేను ఆయన చెప్పి
1: ప్రే టు భగవాన్ టు స్టే దేర్ ఫర్ 1 డే మోర్.
0: అప్పుడు 1 దిన ఎక్కువగా ఉంటుండి అతన్ని సంతోషపెట్టి అతను అన్ని విధాలు ఆయన కట్టేటప్పటికి పండుకున్నాడు. తన నా తొడ పైన పెట్టి పండుకున్నాడు.
1: స్వామి స్టేడ్ దేర్ 1 డే ఎక్స్ట్రా అండ్ పురుషోత్తమానంద కెప్ట్ హిస్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ భగవాన్.
0: నిద్రపోయాడు.
1: అండ్ హీ స్లెప్ట్.
0: నిద్రపోయిన వాడు ఎట్టపోయినాడు, చాలా సమాధిలో పోయాడు.
1: అండ్ ద స్లీప్ టుక్ హిమ్ టు సమాధి స్టేట్.
0: ఎంతసేపు అయినా ఇంకా దేయలేదు.
1: అండ్ హీ డిడ్ంట్ గెట్ అప్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైం.
0: కానీ ఇంకొక డిస్టర్బెన్స్ చేయకూడదు.
1: బట్ నో వన్ షుడ్ బి డిస్టర్బ్డ్.
0: అప్పుడు అతనే ఉంటుంది, నేను కూడా అక్కడే ఉన్నాను.
1: అండ్ యాజ్ హీ రిమైన్డ్ ఇన్ సమాధి భగవాన్ ఆల్సో డిడ్ంట్ డిస్టర్బ్ హిమ్.
0: చీకటి అయిపోయింది.
1: అండ్ ఇట్ వాస్ డార్క్.
0: ఎక్కడ ఏమీ కనపడటం లేదు.
1: అండ్ నథింగ్ ఈజ్ విజిబుల్ ఎట్ దట్ టైం.
0: అది చూసి కస్తూరి ఎవరితో చెప్పాడు, ఓ చిన్న ల్యాంటర్న్ తీసుకురండి.
1: వాచింగ్ దిస్ కస్తూరి టోల్డ్ సంబడి అట్లీస్ట్ బ్రింగ్ సమ్ ల్యాంప్.
0: అప్పుడు చిన్న ల్యాంప్ పెట్టుకుని ఆ రూమ్ లోపల నేను కస్తూరి పురుషోత్తమానంద 3 మాత్రమే ఉన్నాను.
1: విత్ దట్ ల్యాంప్ స్మాల్ ల్యాంప్ ఓవర్ దేర్ భగవాన్ కస్తూరి పురుషోత్తమానంద స్పెండ్ ద హోల్ నైట్ ఇన్ దట్ కేవ్.
0: ఇది పురుషోత్తమానంద చరిత్ర.
1: దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ పురుషోత్తమానంద.
0: అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ శివానంద ఒకే కోపం.
1: శివానంద ఈజ్ ఫుల్ ఆఫ్ యాంగర్.
0: అక్కడ 2 దినాలు ఉన్నారు, ఇక్కడ ఉండలేదు, మా శాస్త్రం ఉండవు, అట్లా ఇట్లా చాలా బాధపడ్డాడు.
1: శివానంద ఫెల్ట్ వెరీ సాడ్. భగవాన్ యు స్టేడ్ దేర్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్ అండ్ నౌ యు ఆర్ నాట్ స్టేయింగ్ విత్ అస్. హీ వాజ్ వెరీ యాంగ్రీ, అప్సెట్.
0: ఎవరైనా కోపడుకొని నాకేమి.
1: లెట్ ఎనీ వన్ థింక్ యాజ్ దే ఫీల్. భగవాన్ ఇస్ నాట్
0: బాదర్డ్. దగ్గర ఉండేవారు.
1: ఐ స్టేడ్ దేర్ విత్ పురుషోత్తమానంద.
0: ఎవరేమనుకున్నారా, నాకేం భయం లేదు.
1: లెట్ ఎనీ వన్ ఫీల్ యాజ్ దే విష్, బట్ స్వామి ఇస్ నాట్ బాదర్డ్.
0: రెండవది నేను పురుషోత్తమానంద ఆశ్రమంలో 2 దినములు నేను ఉండినాను అని పేపర్లో వచ్చేటప్పటికీ అందరూ ఆనందించారు.
1: వెన్ వన్ ది న్యూస్ పేపర్స్ కేమ్ విత్ ది న్యూస్ దట్ భగవాన్ స్టేడ్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్ ఎవ్రీబడి ది హోల్ పాపులేషన్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆన్ కమింగ్ టు నో దిస్ న్యూస్.
0: అట ఆయన దగ్గర ఉంటుంటే అందరూ ఆనందించారు.
1: అండ్ భగవాన్ గేవ్ హ్యాపీనెస్ బ్లిస్ టు ఎవ్రీబడి దట్ అసెంబ్ల్డ్.
0: మీ అందరి హ్యాపీనెస్ నా హ్యాపీ అన్నాను.
1: భగవాన్ సెడ్ ఇఫ్ యు ఆర్ ఆల్ హ్యాపీ ఐ ఆమ్ హ్యాపీ.
0: ఇప్పుడు కూడా ఆ వశిష్ఠ కేవ్ అట్లా ఇచ్చిపెట్టేసి.
1: దట్ వశిష్ఠ కేవ్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ ఈవెన్ దిస్ డే.
0: ఇప్పుడు కూడా అట్టే ఉంది.
1: ఈవెన్ నౌ ఇట్ ఈస్ లైక్ దాట్.
0: పోయేతోటి ఢిల్లీకి పోయినప్పుడు కూడాను ఢిల్లీలో కూడాను అతని ఫోటో పెట్టి ఆ డేట్ లోపల అందరికీ భజన జరిపించారు.
1: వెన్ భగవాన్ విజిటెడ్ ఢిల్లీ అండ్ భగవాన్ మేడ్ ఎవ్రీబడి టు జాయిన్ భజన్.
0: ఈ విధంగా అనేక మంది ఋషులు చాలా పరితపిస్తున్నారు.
1: దెర్ ఆర్ మెనీ సేజెస్ అండ్ సెయింట్స్ హూ ఆర్ యర్నింగ్ ప్రేయింగ్ ఫర్ భగవాన్.
0: ఈ విధంగా వారందరూ కూడా ప్రేమిస్తుంటుంటే మీరందరూ ఈ విధంగా ప్రేమిస్తున్నారు.
1: When that is the height of love of those sages, saints there, and this is the state of our love here.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 11th of October 2005 in Prashanti Nilayam during the Dasara festival. By giving an example from the life of the Krishna avatar, Baba described how God alone can bring about a transformation of the human mind. He also added that only when we develop faith in God, He will come to our rescue. Thank you and Sai Ram. You are tuned to Discourse
3: stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: సత్యమిదియని నమ్మకుడీ సంబరమున విశ్రమించక నాతోడ వెడలి రెండు విశ్రమించక నాతోడ వెడలి రెండు సత్యమిది అని తెలుపుదు సంతసముగా సత్యమిది అని తెలుపుదు సత్యమిది అని తెలుపుదు సంబరముగా
1: సీయింగ్ దిస్ ఎఫెమరల్ అపారెంట్ వరల్డ్ నెవర్ థింక్ దట్ ఇట్ ఇస్ పర్మనెంట్ అండ్ ట్రూ డు నాట్ స్లీప్ డోంట్ బీ ఇన్ స్లంబర్ ఫాలో మీ వాక్ విత్ మీ ఐ విల్ షో యూ ద పాత్ ఆఫ్ ట్రూత్ ఇన్ ఆల్ హ్యాపీనెస్ అండ్ జాయ్
0: విద్యార్థుల
1: స్టూడెంట్స్
0: భారతీయ చరిత్ర పవిత్రము అంతై కూడాను సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది.
1: The history and the sacredness of Bharat, they all depend on the culture.
0: Veda Shastra Itihasa Purana Pramanam Lanni Kudanu ee samskruti paine aadhara padi unnadi.
1: All the sacred texts of this land, the Vedas, the Itihasas and other all Shastras,
0: Bharatiya samskruti samskrutam pai aadhara padi unnadi.
1: Samskruti, the culture, is based on Samskruta, the Sanskrit.
0: Prachina kalamu nundi prati palleyandu kudanu samskrutamune vaadukunetuvanti vaaru.
1: In ancient times in Bharat, in every village, Sanskrit was the spoken language.
0: Prati manavudu kudanu okarinokaru cheva samacharamlu prashninchi samayam nandu kudanu samskruta bhashane ఉచ్చరించేది వారు.
1: దే యూజ్డ్ సంస్కృత్ ఇన్ ద రెగ్యులర్ కన్వర్సేషన్స్
0: వీధి నాటకములందు కూడాను సంస్కృత పదములే ఉపయోగించేటువంటి వారు.
1: దే మేడ్ యూజ్ ఆఫ్ సంస్కృత్ అండ్ సంస్కృత్ వర్డ్స్ ఇన్ ఆల్ దేర్ డ్రామాస్.
0: అర్థము తెలియకపోయినప్పటికీ ఆ సంస్కృత పదములందు ఉండేటువంటి ఒక మాధుర్యము ఇట్టిది అట్టిది అని ఎవరినూ వర్ణించలేకపోయారు.
1: Though the meaning of every Sanskrit word may not be known, but the sweetness as we hear it, it's
0: great. Draupati vastraapaharanam ani veedhinaatakam aadutunna samayam lopala oka javanu akkada undetundi vaadu sootudu ani vadaniki peru.
1: As a play was staged, there is one associate standing there.
0: Vesham aa stage ki vachinappatikini ఎవరండి మీరు, ఎక్కడ నుంచి వచ్చారు, ఎందుకోసం వచ్చారు అని ప్రశ్నించేటువంటి ఒక పని ఆ సూతకుంది.
1: ద ఫస్ట్ వన్ ప్రెసెంట్ దేర్ ద సూతక ఆస్క్స్ ఎనీ యాక్టర్ దట్ గెట్స్ ఆన్ టు ద డయస్ ది డీటెయిల్స్ హూ హీ ఈజ్ అండ్ ద రోల్ హీ ప్లేస్.
0: మొట్టమొదట ధర్మరాజు ఆ స్టేజ్ లో ప్రవేశించాడు.
1: ఫస్ట్ ధర్మరాజు స్టెప్ డౌన్.
0: సూతుడు ప్రశ్నించాడు.
1: సూతుడు ఆశ్రయం
0: ఎవరండి మీరు,
1: హూ ఆర్ యూ,
0: ఎందుకు వచ్చారు,
1: వై హ్యావ్ యూ కమ్,
0: ఎక్కడి నుంచి వచ్చారు,
1: వేర్ డు యూ కమ్ ఫ్రమ్
0: అని అడిగేటప్పటికీ,
1: వెన్ యూ ఆస్క్ దీస్ క్వశ్చన్స్,
0: అధభ్ర శుభ్ర సారదభ్ర విభ్రమ భ్రమణ విభ్రాజమాన ధ్వజపటాంచిత సింధురద్వార సంబద మదగంధ కందరం బెత్తిన ధర్మరాజరి ఎరుంగవ సూత సూతకుల నేత అని జవాబిచ్చాడు. అధభ్ర శుభ్ర సారదభ్ర విభ్రమ భ్రమణ ధర్మరాజుకు ఇన్ని విధములైనటువంటి టైటిల్స్ అంతా ఉన్నాయి.
1: ధర్మజ హ్యాస్ సో మెనీ టైటిల్స్.
0: అధభ్ర శుభ్ర విభ్ర అధభ్ర శుభ్ర సారదభ్ర విభ్రమ భ్రమణ విభ్రాజమాన ధ్వజపటాంచిత సింధురద్వార సమదమదగంధ కందరంబెత్తిన ధర్మరాజుని ఎరుంగవ సూత సూతకుల నేత. నా ఎట్టి పరిస్థితిని ఎందైనా కూడాను, త్రికాలములు ఎందు కూడాను, ఎట్టి బాధలు ఎందైనా, ఎట్టి కష్టములు ఎందైనా, ఎట్టి దుఃఖములు ఎందైనా నేను సత్యమునే పలికేటువంటి వాడును. నా పేరు ధర్మజుడు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఎట్ ఆల్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ ట్రిబులేషన్స్ ఐ ఆల్వేస్ హోల్డ్ ఆన్ టు ట్రూత్. మై నేమ్ ఇస్ ధర్మజ.
0: ధర్మము మొట్టమొదట స్టేజ్కి ప్రవేశించింది.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ధర్మ దట్ హెస్ స్టెప్డ్ ఆన్ టు ది స్టేజ్ ఫస్ట్ టైం.
0: ప్రపంచమే ఒక వేదిక.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ అ స్టేజ్.
0: మాయనే ఇక్కడ సూతుడు. మాయనే సూతుడు.
1: అండ్ దిస్ మాయా ఇల్యూజన్ ఈజ్ సూతుడు.
0: ఆ వచ్చినటువంటి వ్యక్తిని ప్రశ్నిస్తుంది.
1: అండ్ దిస్ మాయా ఇల్యూజన్ క్వశ్చన్స్.
0: కనుకనే ఆ ధర్మం అనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క శక్తులతో, ఇన్ని విధమైనటువంటి యొక్క బహుమతులతో జగత్ వ్యాప్తిని గావించి ప్రతి వ్యక్తి యందు కూడాను ధర్మము ప్రవేశించి అధర్మమును నిర్మూలం గావించి సత్యమార్గములో ప్రజలను నడిపించేటువంటి యొక్క స్వరూపమే ఈ ధర్మం యొక్క స్వరూపం.
1: Therefore it is dharma that steps on to the dais, playing the first role, showing its power and capacities, so that man may tread along the path of dharma and truth.
0: Atti dharmamu prachinamane yokka veda prashnamunu satyam vada dharmam chera ani pratyekanga prabodhistu vachindi.
1: Therefore it was taught specially in those times that one should speak truth and follow dharma.
0: నాయన, ఈ జగత్తునందు ఏమైనా నీవు మర్చవచ్చును కాని, ఏమైనా నీవు వదలవచ్చును కాని, సత్యమును ధర్మమును వదలవద్దు. సత్యమును పలుకు, ధర్మమును ఆచరించు.
1: యు మే ఫర్గెట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, యు మే డ్రాప్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, బట్ హోల్డ్ ఆన్ టు ట్రూత్, ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ.
0: ఈ వేదమైనటువంటి యొక్క పలుకులు ఎంతమంది నడుచుకుంటున్నారు, ఎంతమంది దీన్ని పాటిస్తున్నారు?
1: హౌ మెనీ ఫాలో దిస్ పాత్, హౌ మెనీ అబ్జర్వ్ దిస్ ప్రిన్సిపల్.
0: ఈ సత్యము ధర్మము మనసు నుంచి వచ్చేటువంటివి కాదు.
1: సత్య అండ్ ధర్మ ఆర్ నాట్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ద మైండ్.
0: హృదయ బుద్ధి యొక్క కంపాషన్, కరుణ చేతనే ఇవి ఆవిర్భవించేటువంటివి.
1: Satya and dharma, they are born because of the kindness of buddhi or intellect.
0: Karmamulu cheta vaddilletunti kaadu.
1: They cannot be fostered by action.
0: Kanuka ivi hrudayam nundi aavirbhavinchali.
1: Therefore they must arise from one's own heart.
0: Madhya margamlo prakruti yokka bhavamunu puraskarinchukoni abhyasamulu chesukuneetunti kaadu.
1: You cannot get them by practicing in this world in the halfway.
0: Duradrishtavashattu,
1: unfortunately,
0: inaati manavudu buddhini vismarinchutunnadu.
1: Man has forgotten his intellect.
0: Hrudayanni marchipothunnadu.
1: He has forgotten his heart.
0: Manasane lakshyam nandunchukuntunnadu.
1: He centers his
0: manasunu anusarinchadaniki prayatnistunnadu.
1: He wants to follow his mind.
0: Manasunu adharamuga gonna manavundu.
1: The man who goes by his mind,
0: pashuvu kantenu hinamai patanamagunu,
1: he will ruin himself much worse than an animal.
0: Buddhi nadaramuga gonna budhajanundu,
1: an intelligent one who follows the intellect,
0: pashupati gamarunani palke parthivibhudu,
1: the lord of parthi says, the one intelligent person who follows the intellect will transform into
0: nani palke parthi vibhudu.
1: The lord of parthi says that an intelligent one who follows the intellect would be pashupati or divine.
0: Manavundu inaadu prathi manavudu kudanu oka sankalpam prarambhamaina tatchaname action.
1: Today what happens is everyone as thought starts there, he resorts to action.
0: Adi manasu yokka lakshanam.
1: That is the quality of the mind.
0: Lakshanam ani cheppakuddu avalakshanam.
1: You cannot call it quality, it is weakness.
0: Thoughts vachina tachaname action lo pravesha pettakoodu.
1: You should not resort to action the moment thought arises.
0: Tachaname adi buddhiki andinchali.
1: You should pass it on to intellect.
0: Akkada buddhi nirnaya shakti chestundi.
1: Their intellect discriminates.
0: Nityanitya vishaya parisilana salputundi.
1: It examines what is transient and permanent.
0: Is it right or wrong?
1: It discriminates between is it right or wrong, good or bad.
0: Aa vicharana cheyatam chetane మానవుడు సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తాడు.
1: As he exercises this discrimination, he treads along the right path.
0: సమస్త పంచభూతములకును నిలయము ఆకాశం.
1: For all the five elements, the central space, the central one is
0: ఆకాశమునగా శబ్దమునకు నిలయము.
1: Means it is the center for all the sound.
0: ఈ శబ్దం ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from does it come?
0: శబ్ద బ్రహ్మమయీ,
1: ద సౌండ్
0: చరాచరమయీ,
1: ద మొబైల్ అండ్ ఇమొబైల్
0: జ్యోతిర్మయీ, వాంగ్మయీ
1: ద లైట్ స్పీచ్,
0: నిత్యానందమయీ
1: ఎటర్నల్ బ్లెస్,
0: పరాత్పరమయీ
1: డివైన్,
0: మాయామయీ శ్రీమయీ
1: ఇల్యూషన్ ద వెల్.
0: ఇవన్నీ కూడాను శబ్దం నుండి ప్రారంభమైనటువంటివి.
1: దే ఆల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సౌండ్.
0: ఈ శబ్దం ఎక్కడి నుంచి?
1: శబ్ద
0: బ్రహ్మమయీ, బ్రహ్మము నుంచి శబ్దం ప్రారంభమైంది.
1: ది సౌండ్ కేమ్ ఫ్రమ్ బ్రహ్మం.
0: ఈ శబ్దం నుండి ఆత్మ ప్రారంభమైంది.
1: దెన్ దేర్ కమ్స్ ది ఆత్మ, ది స్పిరిట్.
0: ఆత్మ నుండి మనసు పుట్టింది.
1: మైండ్ ఇస్ బాండ్ టు దిస్ ఆత్మ.
0: మైండ్ నుండి వాక్ పుట్టింది.
1: అండ్ ఇట్ ఈస్ ద వర్డ్ ఆర్ ద స్పీచ్ దట్స్ బోర్న్.
0: వాక్ తర్వాతనే యాక్షన్ జరిగింది.
1: అండ్ దేర్ ఆఫ్టర్ యాక్షన్.
0: కనుకనే ఆత్మకు మొదటి పుత్రుడు మైండ్.
1: దేర్ ఫోర్ మైండ్ ఈస్ ది ఫస్ట్ సన్ ఆఫ్ ఆత్మ, ది స్పిరిట్.
0: మైండ్ పుత్రుడే వాక్.
1: అండ్ దిస్ వర్డ్ ఆర్ ద టాక్
0: ఈ వాక్ ఆత్మకు గ్రాండ్ సన్.
1: Therefore, the speech faculty is the grandson of this Atma.
0: ఈ వాక్కునకు క్రియ great grandson.
1: And therefore, the action క్రియ is great grandson.
0: కనుక మన క్రియ, మన వాక్కు, మన మనసు, మన ఆత్మ ఒక్క ఫ్యామిలీ.
1: And therefore, the action and the speech faculty, mind and the spirit belong to the same family.
0: మైండ్ అనేటువంటి దానికి కేవలము అనేక విధమైనటువంటి యొక్క ఉపమానములు చెప్తుంటారు, కానీ చాలా పొరపాటు.
1: They compare the mind in varied ways, but it's a mistake.
0: Atma yokka swabhavamune akkada undali.
1: The mind should have the same traits of that of Atma.
0: Atma putra namam si.
1: It is Atma that takes the form.
0: Atmane tana kumarunu swaroopamlo uddhavistunnadu jagatthundu.
1: It is Atma that takes the form of his own
0: Tandri
1: son.
0: Tandriye kumarunu swaroopamlo uddhavistunnadu.
1: It is the father who takes the form of his own son.
0: Kabatti Atmaku direct ga vachinatvanti kumarudu manasu.
1: Therefore, the mind is the first son of Atma.
0: కనుక మైండ్ ను ఇంత నీచంగా మనం ఉపయోగించరాదు.
1: సో వీ షుడ్ నెవర్ మేక్ అవర్ మైండ్ బ్యాడ్.
0: ఇష్టం వచ్చినట్టుగా దానిని ప్రవేశపెట్టరాదు.
1: వీ షుడ్ నాట్ అలవ్ ఇట్ టు వేవర్.
0: దృశ్యములంతా చూస్తుంది.
1: ఇట్ వాచెస్ ద సినారియో.
0: శబ్దములంతా వింటుంది.
1: ఇట్ లిసన్స్ టు ఆల్.
0: కానీ దానికి ఒక స్వరూపం లేదు.
1: బట్ ఇట్ హెస్ నో ఫార్మ్ యాజ్ సచ్.
0: ఫార్మ్ లేదు కానీ సర్వకర్మను మనసే ఆచరింపజేస్తుంది.
1: Though mind has no form as such, but it's responsible for all actions.
0: అయితే కనిపించే సమస్త దృశ్యములు కూడాను ఉపయోగించవలసినటువంటివే కదా, దీనిని త్యజించవలసింది కాదని మీరు భ్రమించవచ్చు.
1: You may be having a feeling that all the objects that you see with the physical eye must be made use of. You cannot sacrifice them.
0: మూడు స్థానములు ఉంటున్నవి.
1: బట్ దేర్ ఆర్ త్రీ పొజిషన్.
0: జాగ్రత్త స్వప్న సుషుప్తులు,
1: ద వేకింగ్ స్టేట్, ద డ్రీమింగ్ స్టేట్ అండ్ ద డీప్ స్లీప్.
0: విశ్వుడు జాగ్రత్త.
1: ద విశ్వుడు ఇస్ ది వేకింగ్ స్టేట్.
0: ఆ విశ్వుని యొక్క స్వరూపం అనగా అనేక రూపనామములతో కూడినటువంటిది.
1: విశ్వుడు ద వేకింగ్ స్టేట్ ఇస్ ఫుల్ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: ఇంకా ప్రాజ్ఞుడు
1: సెకండ్ స్టేట్,
0: నిద్రావస్థ, స్వప్నావస్థ.
1: The second state is prajnudu, the dreaming state.
0: ఈ ప్రాజ్ఞుడు అనేటువంటి దాని కూడాను ఈ విశ్వుడు అనేటువంటి మైండే అనేక సంకల్పంతో రూపొందింపచేస్తాడు.
1: ఇట్ ఈస్ ద మైండ్ ది విశ్వుడు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద థాట్ ప్రాసెస్.
0: నీకు నిద్ర వచ్చింది,
1: యూ స్లీప్.
0: ఆ నిద్ర లోపల నీవు బొంబాయి పట్టణాన్ని చేరావు.
1: దేర్ ఇన్ యూర్ డ్రీమ్ యూ రీచ్డ్ బాంబే.
0: అక్కడ అన్ని రకమైనటువంటి ఒక అనుభూతులు నీవు పొందావు.
1: యు హాడ్ వేరీడ్ ఎక్స్‌పీరియన్సెస్.
0: తల్లిదండ్రులను చూచావు.
1: యు సా యువర్ పేరెంట్స్.
0: ఫ్రెండ్స్ ని చూచావు.
1: మెట్ యువర్ ఫ్రెండ్స్.
0: అన్ని విధాలా ఆనందించావు.
1: యు ఆర్ హ్యాపీ.
0: కానీ ఇంత మందిని ఏది సృష్టించింది?
1: What is that created all this?
0: Mind.
1: It is the very mind that created.
0: Ninnu srushtinchindi.
1: It created you also.
0: Ee prayanani srushtinchindi.
1: A travel.
0: Bombay ni srushtinchindi.
1: Bombay.
0: Talidandrunu srushtinchindi.
1: Parents.
0: Mitrulnu srushtinchindi.
1: Friends.
0: Samasta bazaarnu kuda srushtinchindi.
1: And the mind created all streets that you walked around.
0: Aithe srushtinchindi maatrame kaani anubhavinchatam ledu.
1: Mind created but it has not experienced.
0: Kalalo chuchina నిద్దెను మేడలు కన్నులు విప్పిన లేవు కదా.
1: ఆల్ ద మ్యాన్షన్స్ అండ్ ప్యాలెసెస్ దట్ యు ఫైండ్ దేర్ ఇన్ ద డ్రీమ్ యూ డోంట్ ఫైండ్ దెమ్ యాజ్ యూ ఓపెన్ యువర్ ఐస్.
0: చూచావు బొంబాయిలు అంతా కూడా మెరైన్ డ్రైవింగ్ కూడా చూచావు.
1: దేర్ యూ హావ్ సీన్ ద మెరైన్ డ్రైవ్ దేర్ ఇన్ బాంబే.
0: కానీ తెల్లవారేటప్పటికీ ఏ దృశ్యము లేదు.
1: నెక్స్ట్ మార్నింగ్ యాజ్ యూ ఓపెన్ యువర్ ఐ యూ డోంట్ ఫైండ్ ఎనీ.
0: శివాజీ పార్క్ లో పోయి నువ్వు ఆటలంతా చూచావు.
1: You have seen all kinds of sports
0: there. కానీ తెల్లవారు లేచేటప్పటికే నీకు అవొక్కటి కనిపించటం లేదు.
1: Next morning you get up, you don't find anything. You
0: Kali temple road లోపల పోయి ధర్మక్షేత్రాన్ని కూడా చూచావు.
1: You have seen that ధర్మక్షేత్ర, the great center there.
0: కానీ తెల్లవారు లేచేటప్పటికీ ప్రశాంతి నిలయంలోనే ఉన్నావు.
1: The moment you get up next morning, you find yourself in ప్రశాంతి నిలయం.
0: ఈ చూచింది ఎవరు?
1: Who saw that?
0: ఈ అనుభవించింది ఎవరు?
1: Who experienced?
0: అనుభవింప చేసింది ఎవరు?
1: Who made you experience?
0: అంతా మనసే.
1: Everything is the act of the mind.
0: కనుకనే ఇది అనేక రకములైనటువంటి ఒక నాటకం నాడిస్తుంది.
1: ఇట్ ప్లేస్ ఆల్ టైప్స్ ఆఫ్ డ్రామా.
0: కనుక మనము చేసినవి చూచినవి అన్నీ కూడాను దృశ్యకల్పితమైనటువంటివి కానీ హృదయ సంబంధమైనటువంటివి కాదు.
1: సో ఆల్ దట్ యు హావ్ డన్, ఆల్ దట్ యు హావ్ సీన్, దే ఆర్ ఓన్లీ జస్ట్ మేడ్ బై ద మైండ్ బట్ నాట్ ఆఫ్ యువర్ ఓన్.
0: చూచేది వేరు.
1: వాట్ ఈస్ దట్?
0: చేసేది వేరు.
1: వాట్
0: చదివేది
1: డిఫరెంట్? వాట్ ఈస్ స్టడీస్ డిఫరెంట్? స్టడీ ఇస్ డిఫరెంట్.
0: కానీ చేసేది వేరు.
1: బట్ వాట్ యు డూ ఇస్ ఆల్టుగెదర్
0: డిఫరెంట్. ఇక్కడ ఉన్నారు
1: స్టూడెంట్స్ ఆర్ హియర్.
0: మీ టెక్స్ట్ బుక్స్ అంతా చదువుతున్నారు.
1: యు రీడ్ యువర్ టెక్స్ట్ బుక్స్.
0: మీ యొక్క అధ్యాపకులంతా మీకు చక్కగా బోధిస్తున్నారు.
1: టీచర్స్ టీచ్ యూ వెల్.
0: కానీ డిగ్రీని తీసుకుంటున్నారు.
1: యు రిసీవ్ యువర్ డిగ్రీ.
0: ఉద్యోగం లభిస్తుంటాది.
1: యు గెట్ ద జాబ్.
0: ఉద్యోగంలో ప్రవేశించావు.
1: యు టేక్ ఇట్.
0: కానీ నీవు చదివినవి ఆ ఉద్యోగంలో ఏమి ఉపయోగపడుతున్నావు?
1: టు వాట్ ఎక్స్టెంట్ యు మేక్ యూజ్ ఆఫ్ దట్ వాట్ యు స్టడీ?
0: ఏమాత్రం కూడా ఇక్కడ చదివినవి అక్కడ ఉద్యోగంలో ఉపయోగపెట్టడం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ యు స్టడీ హియర్ దేర్ ఇన్ ద జాబ్.
0: ఎందుకు ఈ చదువులు?
1: వై దిస్ స్టడీ?
0: చదివినటువంటివి సమాజం లోపల వినియోగించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్ కెపాసిటీ టు మేక్ యూజ్ ఆఫ్ యువర్ స్టడీస్ వాట్ యు స్టడీడ్ హియర్ టు రెండర్ సర్వీస్ ఇన్ సొసైటీ.
0: కేవలం ఏదో సర్వీస్ చిక్కింది.
1: You secure a job.
0: నా పొట్ట నిండుతుంది.
1: I fill my belly.
0: కేవలం కుటుంబం జరుగుతుంది.
1: I maintain family.
0: జీవితం వెళ్ళిపోతుంటాది.
1: I carry out my living.
0: ఇంకే చాలనుకుంటున్నాము.
1: You are satisfied with that.
0: ఏ వ్యక్తి అయినా కూడాను.
1: Any person.
0: నేను చదివినది ఏమిటి?
1: What is it I study?
0: నేను చేసేది ఏమిటి?
1: What job I do?
0: ఈ చదువు వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
1: What is the result of my studies?
0: అనేటువంటి యొక్క సత్యాన్ని ఎవడు కూడాను విచారించడానికి ప్రయత్నించడం లేదు.
1: No one investigating to understand this truth.
0: కనుకనే చదివినటువంటిది ఎక్కడ పెట్టాలి? సమాజం లోపల, సంఘం లోపల. మనం జన్మించినటువంటి యొక్క సమాజంలో దీనిని తగినటువంటి రీతిగా ఉపయోగపెట్టాలి.
1: Therefore, all that we have studied must be fully made use of as we render service to the society where you are born.
0: వంట వండినావు.
1: You just cooked it there in the kitchen.
0: అన్ని చక్కగా మంచి టేస్ట్ గానే ఉంటున్నాయి.
1: All items are delicious.
0: కానీ ఎన్నో విధమైనటువంటి రకమైనటువంటి వంటలు వండావు.
1: So many preparations are made.
0: కానీ
1: బట్
0: దానిని తెచ్చి డైనింగ్ హాల్ లోపల వచ్చినటువంటి గెస్ట్ కు మనం వడ్డించినప్పుడు కదా దీనివల్ల దీనికి ఫలితం లభిస్తుంది.
1: ది యాక్చువల్ రిజల్ట్ విల్ బి నోన్ ఇఫ్ ఓన్లీ వెన్ దీస్ డెలీషియస్ ఐటమ్స్ ఆర్ బ్రాట్ ఫ్రమ్ ద కిచెన్ అండ్ సర్వ్ టు ద గెస్ట్ ఆన్ ద డైనింగ్ టేబుల్.
0: వంట రూమ్ లో చేసినటువంటి వంట రూమ్ లోనే పెట్టి
1: ఇఫ్ ది ప్రిపరేషన్స్ ఆర్ దేర్ ఇన్ ద కిచెన్
0: వచ్చిన గెస్ట్ అంతా కూడా హోటల్ కు తీసుకుని పోతే వంట ఎందుకు చేయించాలి?
1: ఇఫ్ యూ టేక్ ఎస్కార్ట్ గెస్ట్ టు a hotel, what for all the preparations?
0: ఈ చేసిన వంట ఏమి ప్రయోజనము?
1: What is the use of all the preparations made?
0: ఎంత నిరుపయోగము?
1: It's all useless.
0: కనుకనే అదే విధంగానే మనం తెలుసుకున్నటువంటి మంచి విషయములు,
1: all the things we have known,
0: మనం అనుభవించినటువంటి మంచి విషయములు,
1: all good things we experience,
0: మనసులో ప్రింట్ అయిపోవాలి,
1: must be imprinted on our mind.
0: అది ఏ ఒకానొక సమయం లోపల,
1: this at one time,
0: మెసేజ్ తీసుకుని వచ్చాడు కృష్ణుడి నుంచి గోపికల దగ్గరికి ఉద్ధవుడు.
1: ఉద్ధవ బ్రాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ కృష్ణ టు గోపికాస్.
0: కానీ ఆ మెసేజ్ ని ఎవరికి అందించడానికి వీలు కాకపోయింది.
1: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు హ్యాండ్ ఓవర్ దిస్ మెసేజ్ టు ఎనీవన్.
0: గోకులములో ఉండినటువంటి గోపికలు గోపాలులు కృష్ణుని యొక్క ప్రేమను మనసులో హత్తుకొని పోయినటువంటి వారు.
1: ద లవ్ ఆఫ్ కృష్ణ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్ ఆఫ్ అవర్ బాయ్స్.
0: ఉపనిషత్తులు వేదాంతములు యోగములు అన్ని తెలుసుకున్నటువంటి వాడు ఈ యొక్క బంటు.
1: ఉద్ధవ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ సీక్రెట్ టెస్ట్ అండ్ ఆల్సో యోగ శాస్త్ర.
0: ఉద్ధవుడు కృష్ణుడి దగ్గరనే చెప్పాడు, స్వామి చదువు సంధ్యలు లేనటువంటి వాళ్ళు మూర్ఖులు ఈ గోపికలు.
1: ఉద్ధవ సైడ్ ఓ స్వామి కృష్ణ ద గోపిక
0: ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేరు.
1: దే డోంట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: అలాంటి వారికి తమరు ఆజ్ఞిస్తే నేను అక్కడికి పోయి ఒక యోగమును బోధింపజేసి తద్వారా తమ యొక్క సాక్షాత్ స్వరూపాన్ని వాళ్ళకి తప్పక కలిగించేస్తానున్నాడు.
1: ఓ లార్డ్ ఇఫ్ యు పర్మిట్ మీ ఐ విల్ గో ఓవర్ దేర్ అండ్ టీచ్ దిస్ యోగ శాస్త్ర టు దోస్ గోపికస్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: అయితే కృష్ణుడు పంపాడంటేనే ఆ గోపికలు వస్తారు, కానీ ఇంకెవరు పంపినారన్నారు రాడు.
1: Gopikas will respond if only I am sent by you, not by anybody.
0: వాళ్ళకి ఏమిటి? ఏ దేవుడు లేడు.
1: They have no other god.
0: బ్రహ్మ వచ్చాడు, బ్రహ్మ మేము చూడలేదు.
1: Brahma appeared, they said, we have not seen
0: him. విష్ణు వచ్చాడు, మేము చూడలేదు విష్ణువును.
1: విష్ణు came, we have not seen him before.
0: శివుడు వచ్చాడు, మేము చూడలేదు శివుడు.
1: శివ, we never met him earlier.
0: చూడనటువంటి దానిపైన ఏ రీతిగా మేము లగ్నం గావించేది మా మనసు.
1: How can I concentrate my mind on that? I have not met.
0: ఒక్కడే కృష్ణుడు.
1: We have seen only one Krishna.
0: అతని యొక్క శక్తి సామర్థ్యం అనుభవించినది ఆ ఒక్కని ద్వారానే.
1: We could enjoy his power and capacity.
0: మాకు కృష్ణుడు తప్ప అన్యం మాకు అక్కర్లేదు.
1: Excepting Krishna, we don't want anyone.
0: కనుకనే కృష్ణుణ్ణి ఎవరు పోయినప్పటికీ అలౌ చేసేటువంటి వారు కాదు కృష్ణుడి యొక్క భక్తికి.
1: సో దే నెవర్ అలౌడ్ ఎనీవన్ ఎల్స్ టు స్టెప్ ఇన్ దేర్.
0: ఇంత చీటీ రాసివ్వండి, మీరు రాసిస్తే కానీ వారు నన్ను ప్రవేశపెడతారు, లేకపోతే నన్ను అక్కడ ప్రవేశింపచేయరు అన్నాడు.
1: ఉద్ధవ సెడ్ కృష్ణ గివ్ మీ ఎ స్మాల్ చిట్ సో దట్ ఐ విల్ బి పర్మిటెడ్ టు ఎంటర్.
0: రాసి ఇచ్చాడు.
1: హీ గేవ్ దట్ చిట్.
0: ప్రియమైన గోపికలారా,
1: డియర్ గోపికాస్,
0: నా మిత్రుడు పరమమిత్రుడైనటువంటి
1: మై ఇంటిమేట్ ఫ్రెండ్
0: ఉద్ధవుడు ఈ చీటిని తీసుకుని వస్తున్నాడు, అతని యొక్క ఆదేశాన్ని మీరు అనుసరించండి.
1: ద బేరర్ ఆఫ్ దిస్ చిట్ ఈస్ మై ఇంటిమేట్ ఫ్రెండ్ ఉద్ధవ, ఫాలో హిస్ కమాండ్.
0: తెచ్చి చూపించారు.
1: హీ బ్రాట్ ఇట్ అండ్ హి షోన్.
0: కృష్ణుని యొక్క రథంలోనే వచ్చాడు ఈ ఉద్ధవుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ట్రావెల్డ్ ఇన్ ద సేమ్ చారియట్.
0: అది మరింత మోసమైపోయింది.
1: సో దేవర్
0: ఆ రథం వచ్చింది, యశోద ఇంటి ముందు నిలిచింది.
1: అండ్ ద చారియట్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: ఏ ఆహ్వానం లేకపోయినప్పటికీ గోపికలందరూ పరిగెత్తి వచ్చారు యశోద ఇంటికి.
1: థింకింగ్ దట్ కృష్ణ అరైవ్డ్ ఆల్ గోపికాస్ అసెంబ్లెడ్ దేర్.
0: కృష్ణుడు ఇక్కడ, కృష్ణుడు ఇక్కడ, కృష్ణుడు ఇక్కడ.
1: దే వర్ జస్ట్ వాచింగ్ వేర్ కృష్ణ ఇస్.
0: రాత్రింపగలు కన్నులు కాయలు కాచే తట్టు కాకుండా చూస్తూ చూస్తూ నిరాశ పడ్డారు.
1: Day and night they were waiting and waiting for
0: Madhuraku vellinaatvanti Krishnudu mariki okka chanamaina kudanu Vrindavanam raaledu.
1: The moment he has gone over there to Madura, he has not come back to Vrindavan.
0: Nirashaku guri ayyaru.
1: They were disappointed.
0: Nisprahanu pondaru.
1: They were frustrated.
0: Ee vidhamaatvanti okka shaktini kolipoyaru.
1: They lost all their energy.
0: ఆనందంగా పరిగెత్తారు.
1: బట్ హౌఎవర్ దే వర్ రన్నింగ్ ఇన్ జాయ్ ఎక్స్పెక్టింగ్ కృష్ణ.
0: చూపించారు చీటీని.
1: అండ్ ద చిట్ వాస్ షోన్ టు దెం. ఉద్ధవ హస్ గివెన్ ద చిట్.
0: కృష్ణుడు పంపించాడు చీటీని అన్నాడు.
1: దిస్ చిట్ ఇస్ గివెన్ టు మీ బై కృష్ణ.
0: ఒక గోపిక చెప్పింది.
1: వన్ గోపిక సెడ్,
0: ఉద్ధవ
1: ఉద్ధవ,
0: మేము గోపికలము, పల్లపరుచులము.
1: వీఆర్ గోపికస్, ది విలేజ్ గర్ల్స్.
0: మాకు ఈ చదువులు సంధ్యలు మాకు రావు.
1: We don't have any formal education.
0: మా తల్లిదండ్రులు ఏ పాఠశాలకు మమ్మల్ని పంపలేదు.
1: We are not sent to any schooling by our parents.
0: ఓనామాలు కూడా మాకు తెలియదు.
1: We don't know any letters.
0: అంత మూర్ఖులమైనటువంటి మేము.
1: We are so foolish. We don't know.
0: దేంట్లో విద్యలో మాత్రమే మేము మూర్ఖులము.
1: We are fools only in matter of education.
0: ఆత్మ విద్య లోపల మేము అమరత్తులము.
1: But in spiritual knowledge we know everything.
0: అనేటప్పటికీ ఎవరైనా ఎంతో అంతో చదివిన వారు ఉంటే దీన్ని చూడండి అన్నారు.
1: ఇఫ్ దేర్ ఆర్ సంబడీ హూ నోస్ ఎట్లీస్ట్ సమ్ లెటర్స్, యూ మే గో త్రూ దిస్ చిట్, హీ సెడ్.
0: ఒక గర్ల్ కొంత అక్షరాలు తెలిసినటువంటి గర్ల్ ఉన్నది.
1: వన్ గర్ల్ నోస్ లెటర్స్, ది ఆల్ఫబెట్స్.
0: ఆమెకు అందించాడు.
1: హీ పాస్డ్ ఆన్ ద చిట్ టు హర్.
0: ఆమె ముట్టలేదు.
1: షీ డిడ్ంట్ టచ్ ద చిట్.
0: ఉద్ధవ నీకు ఒక నమస్కారం.
1: ఉద్ధవ ఐ ఆఫర్ మై సెల్యూటేషన్స్ టు యూ.
0: ఎందువల్లనగా నాకు అక్షరం తెలుసు. కృష్ణుని దగ్గర నేను ఎన్ని పర్యాయంలో మాట్లాడ్డాను. కృష్ణుని యొక్క హ్యాండ్ రైటింగ్ నాకు బాగా తెలుసు.
1: ఐ నో కృష్ణ ఇంటిమేట్లీ, ఐ నో హిజ్ హ్యాండ్ రైటింగ్ ఆల్సో.
0: కానీ
1: బట్
0: నేను దానిని ముట్టలేను.
1: బట్ ఐ డోంట్ టచ్ దట్ చిట్.
0: ఎందుకు ముట్టకూడదు?
1: వై డోంట్ యు టచ్?
0: కృష్ణ భక్తి ఇంత గొప్పదిగా మీరు భావిస్తున్నారు, విశ్వసిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఆనందిస్తున్నారు, ఎందుకు దీన్ని మీరు ముట్టకూడదు?
1: యు వర్షిప్ కృష్ణ, యు అడోర్ హిమ్, యు సే దట్ యు లవ్ హిమ్, వై డోంట్ యు టచ్ ది చిట్?
0: ఉద్ధవా, భక్తి యొక్క ప్రపత్తులు మీకు ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: You thought you cannot understand the levels, altitudes of devotion.
0: Krishna vyogam cheta maa dehamanta mandipothundadi.
1: Because of pangs of separation from Krishna, the whole body is burning.
0: Kanuka aa jaavunu memu muttetappudiki jaaluku kaalipothundo emto.
1: If we just touch that chit, it may get burned down.
0: Kanuka Krishna vyatanu memu basmam cheyadam maaku ishtam ledu.
1: So we don't want to burn that chit given by Krishna.
0: Enta goppa vicharam vaadi.
1: That is the level of their devotion.
0: నాకు తెలిసిన విద్యాన్ని చక్కగా ఇంకో తీసుకుని చక్కగా చదవచ్చును, కానీ గోపిక ఆ పని చేయలేదు.
1: బికాస్ ద ఫ్యాక్ట్ దట్ షీ నోస్ ద లెటర్ షీ డి నాట్ పిక్ అప్ ద చిట్ ఇమిడియట్లీ.
0: మా దేహం నరక పర్యంతం కూడాను కృష్ణ యొక్క వియోగాగ్ని లోపల మండిపోతుండాలి మా దేహము.
1: బికాస్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ కృష్ణ ద హోల్ బాడీ ఇస్ బర్నింగ్.
0: ఏది ముట్టినా కూడా అది కాలిపోయే స్థితిలో ఉండాలి.
1: వాట్ ఎవర్ యు మే టచ్ ఇట్ మే బి బర్న్డ్.
0: కనుక కృష్ణుని యొక్క ఆ పవిత్రమైనటువంటి సువర్ణ ఆశ్రమంను మేము బసం చేయడానికి మాకు ఇష్టం లేదు.
1: వీ డోంట్ వాంట్ టు బర్న్ పుట్ ఇట్ ఆన్ ఫైర్ ద గోల్డెన్ లెటర్స్ ఆఫ్ కృష్ణ.
0: ఇంకొక గోపికను చూపించారు.
1: అండ్ ద చిట్ వాస్ గివెన్ టు అనదర్ గోపిక.
0: ఆ గోపిక చూచింది, ఉద్ధవ నీకు ఒక నమస్కారం.
1: ఉద్ధవ, వీ రెస్పెక్ట్ యు, అవర్ నమస్కార్.
0: నాకు కూడా నువ్వు కృష్ణుని హ్యాండ్ రైటింగ్ చాలా బాగా తెలుస్తుంది.
1: ఐఎమ్ ఆల్సో ఫెమిలియర్ విత్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ కృష్ణ.
0: కానీ దాన్ని చదవడానికి నేను ప్రయత్నం చేస్తే నేను ఈ దుఃఖాన్ని భరించుకోలేను.
1: I cannot bear this suffering or grief any longer.
0: నాకు కంటిగారలు ఆ యొక్క జాబు పైన పడి అక్షరములంతా చెదిరిపోతాయి.
1: As the tears of grief fall on this letter, all letters will be washed out.
0: అక్షరములంతా చెదిరిపోయిన తర్వాత నేను ఏ రీతిగా చదవాలి?
1: Well, when all the letters are not there, how can I read them?
0: కరుకు నేను దాన్ని చదవను.
1: So I cannot read it.
0: కడపటికి ఉద్ధవుడే చదివాడు.
1: Then Uddhava read it himself.
0: చదివింది మూడే అక్షరాలు.
1: Only three sentence lines he read.
0: ఓ ప్రియమైన గోపికలారా,
1: ఓ డియర్ గోపికాస్,
0: నా ప్రియమిత్రుడైనటువంటి ఉద్ధవుని పంపుతాను, అతని ఆదేశాన్ని అనుసరించండి.
1: ఐఎమ్ సెండింగ్ మై ఇంటిమేట్ ఫ్రెండ్ ఉద్ధవ, ఫాలో హిస్ కమాండ్.
0: ఇంతే చదివాడు.
1: దట్స్ ఆల్.
0: ఇంత మాత్రానికి మేము ఇంకెందుకు వెళ్లిపోతామని వెళ్లారు.
1: ఓన్లీ టు దిస్ ఎక్స్టెంట్ yes, better we go, they said.
0: విద్ధవుణ్ణి ఒక్కరైనా కూడా నువ్వు కన్నెత్తి చూడలేదు.
1: నాట్ ఈవెన్ వన్ గోపిక స్టేర్డ్ ఆర్ లుక్డ్ ఎట్ ఉద్ధవ.
0: కృష్ణుణ్ణి చూచినటువంటి కన్నులు మరొక పురుషుణ్ణి చూడకూడదు.
1: ఐస్ దట్ హావ్ సీన్ కృష్ణ ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు లుక్ ఎట్ ఎనీబడీ.
0: కన్ను

0: Though there is God available to confer blessing, but you only want worldly desire, the family.
1: Yenta duradrushtavantulo.
0: How unfortunate you are.
1: Yemi telupu.
0: What is to be conveyed?
1: Yenta duradrushtavantulki emani telupali.
0: To these unlucky people, what is to be conveyed?
1: Ani varu vicharam chestu potu vacharu.
0: They were just thinking in this direction.
1: కట్టగడపటికి అమ్మా నా ఒక్క యోగక్షేమాన్నైనా కూడా విచారించి మీరు చూడండి అన్నాడు.
0: హి సెడ్ ఓ గోపికాస్ అట్లీస్ట్ ఫైండ్ అవుట్ ద వెల్ఫేర్ అట్లీస్ట్.
1: ఉద్ధవ నీకు అనేక మనసులు ఉండవచ్చు.
0: ఉద్ధవ యు మే హ్యావ్ మెనీ మైండ్స్.
1: మా గోపికలకు ఉన్నది ఒకే మనసు, ఒకే మనసు.
0: బట్ గోపికాస్ వీ హ్యావ్ ఓన్లీ సింగిల్ మైండ్.
1: అదే కృష్ణుడి యొక్క మనసు.
0: That is of Krishna's.
1: ఆ మనసు కూడాను ఇప్పుడు ఇక్కడ లేదు.
0: Even that mind is not with us.
1: కృష్ణుడితో పాటు మధురకు పోయింది.
0: It has followed Krishna to Mathura.
1: కనుక నీ యోగక్షేమాన్ని విచారించడానికి కానీ నీ యోగం యొక్క స్పీచ్ని వినడానికి కానీ మాకు రెండో మనసు లేదు.
0: So we cannot respond to your kind inquiries nor listen to your talk on Yoga Shastra.
1: ఆ ఒక్క మాటతోనే ఉద్ధవుని యొక్క తల గర్రం తిరిగిపోయింది.
0: The whole head reeled and turned at one instant. What's all this study?
1: ఏ ఏ సబ్జెక్టు తెచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలంతా కూడాను కేవలం తల లోపల కూరి కూరి కూరి కూరి తల పగిలిపోయేటట్టుగా ఈ యొక్క విద్యలంతా చేర్చుకుంటున్నారు.
0: ఆల్ దిస్ ఎడ్యుకేషన్, ద వరల్డ్లీ నాలెడ్జ్ ఇన్ ద ఫిజికల్ మ్యాటర్ ఇస్ స్టఫ్డ్ ఇన్ టు ది హెడ్.
1: ఏ అమెరికాలోదో, ఏ జపాన్ లోదో, జర్మనీ లోదో, ఏ ఆఫ్రికాదో, ఏ దీంతో అన్ని చింతలు తెచ్చి తలలో చేర్చుకుంటున్నారు.
0: ఆల్ దోస్ మ్యాటర్స్ రిలేటెడ్ టు అమెరికా, జపాన్, జర్మనీ ఆర్ స్టఫ్డ్ ఇన్ టు ది హెడ్.
1: దీనికోసం ఆ ఈ తల ఇచ్చింది ఇది.
0: Is it for that reason the head is gifted?
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: When the head is empty, you can stuff it with anything.
1: ఏమేమో నిండి ఉన్నా తల బుర్ర అది ఖాళీ అగునా.
0: The head which is fully of that matter, unless it is empty, you cannot add anything.
1: తల బుర్ర ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా.
0: Unless it is empty, you cannot fill it up with the spiritual knowledge.
1: ఇది కాదు మన తలలో నింపుకోవాల్సినటువంటిది.
0: ఆల్ దిస్ నాట్ ద వరల్డ్లీ నాలెడ్జ్.
1: చదవలసింది చదవలసిందే.
0: Yes, we should study.
1: ఆ చదవలసినటువంటి దాంట్లో ఏది అవసరమైందో దాన్ని మాత్రం పెట్టుకోవాలి.
0: బట్ వీ షుడ్ ట్రెజర్ దాట్ విచ్ ఇస్ నెససరీ.
1: అనవసరమైనవన్నీ చూసినవంతా చేసినవంతా తలలో పెట్టుకోవటం మంచిది కాదు.
0: వీ నీడ్ నాట్ స్టఫ్ అవర్ హెడ్ విత్ ఆల్ దట్ వీ సీ అండ్ ఎక్స్పీరియన్స్.
1: ఒక పల్లెటూరి గ్రామంలో
0: ఇన్ ఎ విలేజ్
1: ఒక అధ్యాపకుడు ఈ పల్లె పిల్లలందరినీ చేర్చుకుని పాత కొట్టము లోపల చదువు చెప్తున్నాడు.
0: దేర్ ఇన్ అన్ ఓల్డ్ బిల్డింగ్ ఇన్ ఎ విలేజ్ ఎ టీచర్ స్టార్టెడ్ టీచింగ్ టు విలేజ్ బాయ్స్.
1: చెప్పాడు.
0: హి సెడ్
1: 3+3+3+-2 అన్న ఎంతరా అన్నాడు.
0: హి సెడ్ 3+3+3-2 ఇస్ వాట్స్ నంబర్ ఇట్స్ ద బ్యాలెన్స్. హి సెడ్
1: వాడు ఎక్కడో చూస్తున్నాడు పాపం.
0: దిస్ బాయ్ వాస్ లుకింగ్ ఎట్ సంథింగ్ ఎల్స్.
1: ఆ గురువు గారు ప్రశ్నించారు, ఏమిట్రా ఏం చేస్తున్నావు, నేను చెప్పిందంతా చేరిందా లోపల అన్నాడు.
0: ద టీచర్ సెడ్, వేర్ ఆర్ యూ స్టేరింగ్, వేర్ ఆర్ లుకింగ్, హ్యాస్ ఇట్ గోన్ ఇన్ యువర్ హెడ్ వాట్ ఆల్ ఐఎమ్ టీచింగ్.
1: ఐఎమ్ టీచింగ్ అని చెప్పలేదు.
0: వాట్ ఈస్ థాట్
1: అంతా చేరిందా పూర్తి,
0: హ్యాస్ ఇట్ గోన్ ఇన్ యువర్ హెడ్ కంప్లీట్లీ.
1: వాడు అన్నాడు.
0: ద బాయ్ సెడ్,
1: చిత్తం శివుని పైన భక్తి పరుల పైన అన్నట్టు వాడు దృష్టి ఎక్కడో ఉంటుండాలి.
0: బట్ హిస్ లుక్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
1: సార్ అంతా చేరింది, తోక మాత్రం బయట ఉంది అన్నాడు.
0: ఈస్ ద బాయ్ సెడ్, సార్ Everything has gone excepting the tail.
1: Anaga emiti aa paata kottam lopala oka torra untundadi.
0: There in that old building there you find a hole. Daanto
1: yelaka poi cheripoyindi.
0: A rat was getting into that hole.
1: Yelaka poorthi cheripindi, thooka matham bayata undi.
0: The entire rat has gone into the hole but the balanced tail was remaining behind.
1: Teacher bodhinchedi okati, veedu choochindi cheppadam marokati.
0: The lesson of the teacher is one thing and the reply of the student is different.
1: ఈ విధంగా ఇలాంటివి చేర్చుకోవడానికి తల వచ్చిందేది.
0: Are the heads are given to stuff such matter?
1: కాదు కాదు.
0: No.
1: జీవితానికి ఏది ఆదర్శవంతమైనటువంటిది?
0: What is really ideal in life?
1: సమాజానికి మేము ఏ ఆదర్శాన్ని అందించేటువంటి విద్యార్థులుగా తయారు కావాలి?
0: What type of idealism that I can...
1: Vidya anaga emiti?
0: What is education?
1: Vid plus ya vidya.
0: Vid plus ya is vidya.
1: Ya ఏది?
0: Ya that.
1: విద్య అనగా జ్ఞానము.
0: దట్ విజ్డమ్.
1: ఏది జ్ఞానము అందించడో అది ఏ విద్య.
0: దట్ విచ్ కన్ఫర్స్ విజ్డమ్ ఇస్ విద్య.
1: ఈనాటి జ్ఞానం అనేటువంటిది ఎక్కడ అందించడం లేదు.
0: టుడే నో విజ్డమ్ వాట్స్ ఎవర్.
1: అంతా అజ్ఞానమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: ఈ పండితులందరూ కూడా చెండా అమార్కులు స్నానం చేయటానికని నదికి వెళ్లారు.
0: the two scholars, Chanda and Mark, where they were going to the
1: river to have their bath.
0: Prahalada assembled the remaining boys there.
1: Narayana bhajan Narayan, Narayana bhajan Narayan, Tanu manaranjana bhava bhava vanjana asurani kandan Narayan. Tanu manaranjana bhava bhaya vanjana asurani kandan Narayan. Narayana bhaja Narayan, Narayana bhaja Narayan, Narayan bhajan cheyinchadu.
0: He made all boys join in chorus singing the glory of God.
1: Matya kurma varahanarari vamanahu avatarakiya parasurama avru ramakrishna banu dushtun kosam varakiya yavatari leeladari kunjavihari Narayan, Narayana bhaja Narayan, Narayana bhaja Narayan, Narayan, Narayan, Narayan.
0: He made all boys join in bhajans, group singing.
1: Bhajana shimanaku sajana banakar bhakti margani ki ladiya sai bhajana se bhavasa.

0: నారాయణ భజన నేర్పిస్తూ చెప్తున్నాడు. చూచారా, మన అధ్యాపకులంతా కూడాను మనల్ని ఎంత మోసం చేస్తున్నారో అధ్యాపకులు వేరుగా భావించకండి. అధ్యాపకులు మనల్ని చాలా మోసం చేస్తున్నారు.
1: అవర్ టీచర్స్ ఆర్ డిసీవింగ్ అస్ టోటలీ.
0: కారణమేమిటి?
1: వై?
0: నా తండ్రి అయిన హిరణ్యకశిపుడు,
1: మై ఫాదర్ హిరణ్యకశిపు,
0: అర్థకామమ్మను గురించి మాత్రమే బోధించండి, ధర్మము మోక్షాన్ని గురించి బోధించకండి అని ఈ అధ్యాపకులకు ఒక శాసనం చేశాడు.
1: మై ఫాదర్ హిరణ్యకశిపు కమాండెడ్ ఆల్ టీచర్స్ టు టీచ్ ఓన్లీ టూ ప్రిన్సిపల్స్, అర్థ ద మనీ ద కామా డిజైర్.
0: ఏమిటి మన చదువు?
1: వాట్ ఈస్ దిస్ ఎడ్యుకేషన్?
0: అర్థాన్ని, ధనమును సంపాదించాలి అని చెప్పాడు.
1: He said that we should earn money.
0: ధనమును సంపాదించడానికి కాలేజీలకు పోవాలనా?
1: To earn money.
0: డిగ్రీలు తీసుకోవాలనా? బజారుకి పోతే భిక్షగానిగా మరి ఎంతమంది ధనం సంపాదిస్తున్నారు?
1: To earn money, should we go to a college and receive the degree? So many beggars
0: also ఎంతమంది దొంగలంతా కూడా గండ్లు వేసి ధనం సంపాదిస్తున్నారు?
1: And so many people earn money in so many
0: ways. ధనమును సంపాదించడానికి విద్య అవసరమా నీకు?
1: Is education needed?
0: మన గురువులు ఈ విధమైనటువంటి బోధనలు మనకు చేస్తున్నారు, మనం ఏమాత్రం కూడా ఫాలో చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ ఫాలో అవర్ టీచర్స్.
0: ఇంకా కామం,
1: అండ్ దెన్ కామ డిజైర్.
0: విషయవాంఛను అనుభవించడానికి చూడు, అదిగో కోతి, ఇదిగో కుక్క, ఇదిగో ఎలుక, ఇదిగో నరక. కుక్క, నక్క, ఎలుకలు, పిల్లులు, గద్దలు అన్నిటినీ చూపించాడు. ఇవన్నీ అనుభవిస్తున్నాయే, ఇవి అనుభవించడానికి దీనికి చదువు కావాలనా?
1: ద కామాది డిజైర్ to have this sensual pleasure, why should we study or receive education? You find the cats and the rats.
0: Manaku telinatvanti yokka aatma vidyanu bodhinchadaniki adhyapakulu kavali.
1: We need a teacher to teach us spiritual knowledge.
0: Padarthanni bodhinchadaniki vidyarthulu enduku manaku?
1: Why do we need teachers?
0: Adhyapakulu enduku manaku?
1: Why? What for? Material knowledge.
0: Kanuka ee yokka అర్థకామములు బోధించే నిమిత్తమై ఉండేటువంటి ఈ విద్యకు మనం ఎప్పుడు కూడా విరుద్ధం కావాలి.
1: దేర్ఫోర్ వి టర్న్ టోటలీ అగెన్స్ట్ ది ఎడ్యుకేషన్.
0: సై అనిపించుకుంటుంది పిల్లలకందరికీ.
1: సో ఆల్ బాయ్స్ యాక్సెప్టెడ్ దిస్ వ్యూ ఆఫ్ ప్రహ్లాద్.
0: టీచర్స్ వస్తున్నారు,
1: టీచర్స్ వర్ జస్ట్ స్టార్ట్
0: స్ట్రైక్ ప్రారంభం చేశారు పిల్లలంతా.
1: బాయ్స్ స్టార్టెడ్ దేర్ స్ట్రైక్.
0: ఏ పదము పలకకూడదని చెప్పాడో హిరణ్యకశిపుడు, అదే పలకాన్ని అందరు కూడా ఉచ్చరిస్తున్నాడు. నారాయణ భజ నారాయణ్, నారాయణ భజ నారాయణ్, నారాయణ్.
1: హిరణ్యకశిపు నెవర్ వాంటెడ్ దెమ్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ లార్డ్ నారాయణ.
0: నారాయణ యొక్క నామం మాత్రమే ఉచ్చరించకూడదు, ఇంకేమైనా ఉచ్చరించవచ్చు.
1: నో వన్ షుడ్ అటర్ హిజ్ నేమ్ నారాయణ. యూ కెన్ సే
0: దానికి విరుద్ధంగా ఈ పిల్లలంతని తయారు చేశాడు ప్రహ్లాదు.
1: బట్ ప్రహ్లాద్ అటర్న్డ్ దెమ్ అగెన్స్ట్ హిస్ కమాండ్.
0: వచ్చాడు చెండామార్కులు.
1: చెండామార్కా కేమ్ దేర్?
0: తలలు కొట్టుకున్నారు.
1: దే బీటింగ్ దేర్ హెడ్.
0: తా జెండిన కోతి వనమల్ల చేర్చిపోయింది అన్నట్టుగా ఈ ప్రహ్లాదును మాత్రమే చేయటం కాకుండా పిల్లలందరినీ కూడా నారాయణ భజన చేయిస్తున్నాడే, ఏమి కర్మరా?
1: Prahlada spoiled sufficiently himself, but he is spoiling the rest of the people. What a fate it is.
0: Ani prahladunu chaala dandincharu,
1: and they just punished prahlada.
0: Enta dandinchinappatiki meer bodhinchetundi chaala tappu.
1: In spite of all the punishment, he said what the teacher
0: is dharmamu padamga undali.
1: In education is dharma, that should be the first foundation.
0: Idi purushottamullo pradhanamaitunte oka sopanamu.
1: It is the first step in the objectives of life.
0: Dharmamulo artamu, artamto dharmamu sadhinchali, dharmamto arthanni sadhinchali.
1: Therefore we should earn money the artha based on dharma, the righteousness.
0: Dhanamku avasyamide kaani ధర్మంతో మనం ధనం సాధించాలి.
1: మనీ ఇస్ నెసెసరీ, బట్ యూ షుడ్ ఎర్న్ ఇట్ ఇన్ ఎ రైచువస్ వే.
0: వాంఛలు ఉండవలసినది,
1: షుడ్ హావ్ డిజైర్,
0: కానీ ధర్మంతో వాంఛలు అనుభవించాలి.
1: బట్ దే షుడ్ బి రైచువస్ డిజైర్స్.
0: ఈ విధంగా అనుభవించినప్పుడే మోక్షము ఆటోమేటిక్ గా మనకు వస్తుంది.
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ ధర్మ రైచువస్నెస్ యు విల్ హావ్ మోక్ష లిబరేషన్.
0: ప్రహ్లాదు, నమో మోక్షో నమః సృష్టే నపాతాళే నభూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాశే మోక్ష ఇతి స్మృతిః. నమోక్షే నమస సృష్టి, ఆకాశం నుంచి టక్కన ఉట్టిపడి రాదు మోక్షము.
1: లిబరేషన్ డజంట్ డ్రాప్ ఫ్రమ్ ద స్కై ఆల్ ఆఫ్ ఎ సడన్.
0: నపాతాళే నభూతలే,
1: నాట్ ఫ్రమ్ ద
0: ప్రపంచం నుంచి కానీ లేక భూమండలం నుంచి కానీ అది పుట్టి రాదు.
1: నాట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ఎర్త్ ఆర్ ఆన్ ద ఎర్త్.
0: అజ్ఞాన హృదయ గ్రంథీర్నాసే,
1: ద ఇగ్నోరెన్స్ మస్ట్ బి కిల్ టోటలీ.
0: మోక్ష ఇతి స్మృతి, అదే స్మృతి చెప్పినటువంటిది.
1: దట్ ఈస్ ది డిక్లరేషన్ ఆఫ్ స్మృతి, ద టెక్స్ట్.
0: పైన ఉన్నటువంటి నిబురును ఊపి వేస్తే నిప్పు మనకు సహజంగా కనిపిస్తుంది.
1: ఇఫ్ యు బ్లో ఇట్ ఆఫ్ ద యాష్ యు కెన్ సీ ద ఫైర్ బిహైండ్.
0: కప్పుకున్నటువంటి మేఘములు కదిలిపోతే సూర్యుడు మనకు ప్రకాశిస్తాడు.
1: వెన్ వన్స్ ద క్లౌడ్స్ క్లియర్ యు కెన్ సీ ద సన్.
0: కనుక మనము క్లౌడ్స్ అంతా పంపడానికి వేరే ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు మేక్ ఎన్ ఎగ్జర్షన్ ఆర్ ఎఫర్ట్.
0: పుట్టించింది సూర్యుడే.
1: ఇట్స్ ద

0: క్లౌడ్ కేమ్ అవుట్ ఆఫ్ సన్ ఓన్లీ.
1: తానే పుట్టించినటువంటి యొక్క సూర్యుడు తనను కప్పివేసినప్పుడు తన క్రోధం తెప్పించుకుంటాడా?
0: Therefore, the sun will never be angry with the cloud because it is product, it is own product.
1: Avi kadiripothundi.
0: They pass off on their own.
1: Kanuka ee vidyarthulaku adhyapulu bodhinchavalsindi idi kaadu.
0: So what teachers should teach is not simply this.
1: Dharmamu modati padamu.
0: So dharma righteousness the first step.
1: Astagamamu mando rendo steps.
0: And the wealth and desire next.
1: Mokshamu top level.
0: And liberation is at the top.
1: మిద్దిని ఎక్కాలంటే ల్యాడర్ వేస్తున్నాము.
0: ఇఫ్ యూ వాంట్ టు క్లైంబ్ అప్ ది స్టేర్ కేస్
1: కింద స్టెప్ లేకపోతే పై స్టెప్ లేకపోతే మిద్దిని ఎట్టెక్కగలము?
0: వితౌట్ ది ఫస్ట్ స్టెప్ అండ్ ద ఫైనల్ హౌ కెన్ యూ క్లైంబ్?
1: ఈ మధ్యలో ఉండేటువంటివి ఈ రెండు కూడాను.
0: దీస్ టూ ఆర్ ఇన్ బిట్వీన్.
1: కనుక విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: మనము ఉపాధ్యాయులకు బోధించాలి. మనము
0: వి షుడ్ టీచ్ అవర్ టీచర్స్.
1: మనమే టీచర్స్ కావాలి.
0: లెట్ us బి టీచర్స్.
1: ఈ విధంగా విద్యార్థి 5 సంవత్సరాల పిల్లవాడు
0: ప్రహ్లాద్ ఆఫ్టర్ ఆల్ 5 ఇయర్స్
1: అలాంటి పిల్లవాడే ఈనాడు సైంటిస్ట్ అంతా కూడాను 1000 సంవత్సరములు పరిశోధన చేసి అణుశక్తి సర్వత్రా ఉంటున్నదనేటువంటి సత్యాన్ని ఈనాడు ప్రబోధిస్తూ ఉన్నారు.
0: సైంటిస్ట్ ఆఫ్ 1000 ఇయర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ సెట్ ది హోల్ వరల్డ్ ఇస్ ఓపెన్ టు ఎనర్జీ.
1: 5 సంవత్సరముల యొక్క విద్యార్థియే ఆనాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద్ వాజ్ ఏజ్డ్ ఓన్లీ 5.
1: ఎందుకలడు అందులేడని సందేహము వలదు.
0: Never doubt that God is here and that he is not there.
1: శక్తి సర్వోపగతుండు.
0: God is everywhere.
1: ఎందెందు వెతకి చూచిన అందందే కలడు.
0: Wherever you search for him, you will find him over there.
1: ఆనాడే చెప్పాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద్ డిక్లేర్డ్ దెన్ ఇట్ సెల్ఫ్.
1: ఎక్కడ చూసినా కూడా అణువు లోపల కణము లోపల కూడాను భగవంతుడే ఉన్నాడు.
0: God is present in every atom and in every cell.
1: దానిని ఈ సైంటిస్ట్ అంతా కూడాను ఆటమ్ అని చెప్తూ వచ్చారు.
0: ద మోడర్న్ సైంటిస్ట్ కాల్ ఇట్ అన్ ఆటమ్ టుడే.
1: ఆటమ్ ని శక్తి అని ప్రబోధించారు.
0: దే కాల్ ఇట్ ఆటమ్ ఇస్ ఎనర్జీ.
1: ఆ శక్తిని ఎనర్జీ అన్నారు.
0: దట్ దే కాల్ ఇట్
1: ఎనర్జీ ఇస్ గాడ్ అన్నారు.
0: దే సే ఎనర్జీ ఇస్ గాడ్.
1: కనుక ఇన్ని రకమైనటువంటి చుట్టుకొని తెస్తున్నారు ఈ సైంటిస్ట్.
0: సైంటిస్ట్ విల్ హ్యావ్ టు మేక్ సో మెనీ టర్న్స్ రౌండ్.
1: ఆధ్యాత్మిక శక్తి డైరెక్ట్ గా దాన్ని అనుభవించుకుంటూ వచ్చింది.
0: But the spiritual power will make you experience directly.
1: Tattalo unnatundi padarthamu direct ga nenu pottadicharante notice cheyochu kada.
0: The food served on the plate can be partaken straight away.
1: Kaani ee naadu aa pottalek cheyade scientists ettu chestunnaru.
0: But what is the procedure adopted by scientists today?
1: Ikkada isukuntunnaru, itta tipputunnaru, itta tipputunnaru, itta tipputunnaru, itta tipputunnaru, anta tippi katta notice chestunnaru.
0: They collect the food served on the plate with a hand and turn it round their body and try to put the marks into the mouth.
1: Piti piti piti piti curving anta chesi kattar akkarke poi cherutundade.
0: With all the curves and the bends, ultimately food will reach the mouth only.
1: Idi science yokka prabhavamu annaru.
0: This is the effect of science.
1: Evuti idi prabhavamu.
0: What is this?
1: Kanuka aanade prahladu anta natural science nanta kudanu chakka స్వల్ప బుద్ధిలోనే నేర్చుకున్నాడు
0: ప్రహ్లాద. అట్ ద టైమ్ హి టెండర్ ఏజ్ కుడ్ నో దిస్.
1: చదివినవంతా కూడా మనం నేర్చుకోవడానికి కాదు.
0: ఆల్ దట్ వి స్టడీ ఇస్ నాట్
1: చదివినవంతా ఉపయోగపెట్టడానికి కాదు.
0: నాట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
1: పిల్లలు ఉండవచ్చు సైంటిస్ట్.
0: దర్ మెనీ స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్ హియర్.
1: మీరంతా ల్యాబొరేటరీలో పోతున్నారు.
0: యు గో టు ద ల్యాబొరేటరీ.
1: హైడ్రోజన్ 2 భాగాలు, ఆక్సిజన్ 1 భాగం, 2 వేస్తే వాటర్ అయిపోతుంది అంటారు.
0: 2 పార్ట్స్ ఆఫ్ హైడ్రోజన్, 1 పార్ట్ ఆఫ్ ఆక్సిజన్, H2O విల్ మేక్ వాటర్.
1: ఎక్కడ మీరు ల్యాబొరేటరీలో మాత్రమే మీరు ఈ పని చేయొచ్చు.
0: దిస్ ఈస్ పాసిబుల్ టు డూ ఇట్ ఇన్ ద లెబొరేటరీ.
1: నీవు భోజనానికి వచ్చినప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ తెచ్చి కలుపుకుంటున్నావా?
0: ఆన్ ద డైనింగ్ టేబుల్ యూ డోంట్ మిక్స్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ టు మేక్ వాటర్ దేర్.
1: లేదు.
0: నో.
1: కనుక ఈనాటి ఎడ్యుకేషన్ అంతా కూడాను కేవలం ఎడ్యుకేషన్ గా ఉంటుండాలి. ఆనాటి ఎడ్యుకేషన్ అంతా కూడాను ఎలివేషన్ గా ఉంటుండాలి.
0: బట్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ దోస్ టైమ్స్ ఈస్ ఎలివేషన్.
1: ఆ ఎలివేషన్ కావాలి మనం ఇప్పుడు.
0: That elevation is needed.
1: చూచే వారందరికీ ఎలివేషన్ చాలా ఆనందాన్ని ఇస్తుంది.
0: ఎవ్రీబడి దట్ విల్ సీ ఇస్ ది ఎలివేషన్ దట్ సింబల్.
1: మన యొక్క విద్యా విధానాన్ని సమాజం లోపల సర్వులకు అందుబాటు అయ్యేటువంటి మార్గంలో మనం నిరూపించడానికి ప్రయత్నపూర్వకంగా మనం ఆచరించాలి.
0: We should practice all the things that we study here so that all our knowledge will be available to everybody in this society.
1: నీవు ఎక్కడైనా ఉండు.
0: You may stay anywhere.
1: అంత దైవమే చూసుకుంటాడు.
0: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యు.
1: ఆ విశ్వాసాన్ని మాత్రం పెంచుకోవాలి.
0: వి షుడ్ స్ట్రెంగ్థెన్ దట్ ఫెయిత్.
1: అడవులయందున్న,
0: యు మే బి ఇన్ ద ఫారెస్ట్,
1: ఆకాశముననున్న,
0: ఆల్ ఇన్ ద స్పేస్,
1: పట్టణముననున్న,
0: ఆర్ సిటీ,
1: పల్లెనున్న,
0: ఆల్ ఇన్ విలేజ్,
1: గుట్ట మీదనున్న,
0: మౌంటైన్ టాప్,
1: నట్టేటబడి ఉన్న,
0: ఆల్ ఇన్ ద డీప్ సీ,
1: ఎక్కడున్నానేమి ఎరుగునతనే.
0: యు మే బి ఎనీవేర్ బట్ గాడ్ నోస్.
1: ఎక్కడ ఉన్నా అతను తెలిసిపోతుంది.
0: గాడ్ నోస్ వేర్ ఎవర్ యు ఆర్.
1: సర్వత్రా ఉంటున్నాడు.
0: బికాస్ హీస్ ఎవ్రీవేర్.
1: నీ తల ఇక్కడ ఉంటుంది.
0: Your head is here on the top.
1: కానీ నీ కాలు కింద ఉంటుండాలి.
0: But the feet are below.
1: కాలిపైన ఒక చీమ పోతుండాలి.
0: As ants walk.
1: కానీ తక్షణ మీద అన్ని పుట్టి కుట్టేసావు కదా.
0: Immediately you thump it there.
1: తల పోయి చూచింటే దానికి అక్కడ.
0: The head has not gone down.
1: అక్కడ సర్వత్రా ఉంటుండాలి ఈ యొక్క చైతన్య శక్తి.
0: But this awareness is present all over the body.
1: దేహములో చైతన్య శక్తిని ఏ విధంగా సర్వత్రా ఉంటుందో అదే విధంగానే దేశమంతా కూడాను భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: జస్ట్ ఎస్ దేర్ ఈస్ దిస్ చైతన్య అవేర్నెస్ ఆల్ ఓవర్ ద దేహ ద బాడీ, దేర్ ఇస్ అవేర్నెస్ ఆల్ ఓవర్
1: దేహము దేశము బింబ ప్రతిబింబములే.
0: దేహ ద బాడీ అండ్ దేశ ద కంట్రీ ఆర్ ద
1: భావ అభావములే. భావ అభావములే.
0: దేర్ ఓన్లీ ది థాట్స్ అండ్ ద కౌంటర్ థాట్స్ అలో.
1: చీకటి వెలుగులు రెండు లేవు.
0: ద డార్క్నెస్ అండ్ ద లైట్ ఆర్ నాట్ సెపరేట్.
1: ఇప్పుడు చూడండి చీకటిగా ఉంటుంది.
0: నౌ ఇఫ్ ఐ లిటిల్ డార్క్
1: లైట్ వేస్తేనే చీకటి కనిపించదు.
0: ద మూమెంట్ యూ స్విచ్ ఆన్ ద లైట్ దేర్ ఇస్ నో డార్క్.
1: ఎక్కడ పరిగెత్తిపోయింది?
0: వేర్ హాస్ ఇట్ గాన్?
1: తిరిగి లైట్ ఆఫ్ చేస్తానే మరి చీకటి వస్తాం.
0: వెన్ స్విచ్ ఇట్ ఆఫ్ యూ ఫైండ్ ఇట్
1: గాన్. ఎక్కడ నుంచి వచ్చింది?
0: వేర్ హాస్
1: ఇట్ ఎక్కడ పోలేదు ఎక్కడ రాలేదు.
0: ఇట్ హాస్ నాట్ గాన్ ఎనీవేర్. ఇట్ హాస్ నాట్
1: అపియర్డ్. దీపం ఉన్నప్పుడు చీకటి కనిపించదు, చీకటి ఉన్నప్పుడు దీపం కనిపించదు.
0: వెన్ వన్స్ ఇట్ ఇస్ డార్క్ యూ డోంట్ హ్యావ్ ద లైట్. వెన్ వన్ దేర్ ఇస్ లైట్ దేర్ ఇస్ నో లాంగర్ డార్క్.
1: ఇది ఒక్కటే భావ అభావములే.
0: బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్ వన్ ఇస్ మానిఫెస్టేషన్.
1: ఇది ఎక్కడికి పోలేదు అది ఎక్కడి నుంచి రాలేదు.
0: సో దిస్ హాస్ నాట్ గాన్ ఎనీవేర్ దట్ హాస్ నాట్ కమ్ హియర్. ఇది
1: ఒక్కటే ఎప్పటికీ.
0: Only one thing that exists all the time.
1: Adiye satyam.
0: That is truth.
1: Aa satyame trikala bhadyam.
0: That truth is indivisible in all three times.
1: Atti trikala bhadyam entante satya tattvanni manamu ekkada poyinappudikini ye pani chesinappudikini manam danni vismarinchakoodu.
0: We should never forget this truth which is indivisible in all three periods of time wherever you are whatever you do.
1: Motta motta meer enni vidyanu nerchinappudikini
0: you may study anything.
1: Drishtini matram pettukondi.
0: But keep in your view.
1: ఏది ఆ దీనికంతా సర్వ విద్యలకు ఆధారం.
0: వాట్ ఈస్ ది ఎసెన్స్? వాట్ ది బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్?
1: అది ఆధ్యాత్మ విద్య విద్యానాం.
0: ఇట్ ఈస్ ఓన్లీ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: విద్యానాం నేనే అన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ సెడ్ ఐఎమ్ దట్ స్పిరిచువల్.
1: ఆధ్యాత్మ విద్యను నేనే.
0: ఐఎమ్ దట్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
1: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా కాదు.
0: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఆఫ్
1: అన్నింటి ఎందుకు స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఉంటుంది.
0: ఇట్ ఈస్ అన్ అండర్ కరెంట్ ఇంగ్రీడియంట్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్
1: మ్యాటర్ ఉంటుండాలి. ఒక అయస్కాంతం ఉంటుండాలి.
0: ఇట్స్ ఎ మ్యాగ్నెట్ అండ్ అన్ ఐరన్.
1: ఒక ఐరన్ పీస్ ఉంటుండాలి.
0: ఐరన్ పీస్.
1: ఈ అయస్కాంతం ఐరన్ పీస్ టక్కన కరుచుకుంటుంది.
0: అండ్ దిస్ ఐరన్ ఫెయిలింగ్ విల్ ఇమీడియట్లీ గెట్ స్టక్ టు దట్ మ్యాగ్నెట్.
1: ఇదంతా మ్యాగ్నెట్ ఐరన్ పీస్ ని చక్కగా ఆకర్షించింది అనుకుంటున్నాం.
0: వి థింక్ దట్ మ్యాగ్నెట్ అట్రాక్ట్స్ ది ఐరన్ పీస్.
1: కాదు కాదు.
0: నో.
1: అది కూడా దైవత్వమే.
0: ఇట్స్ ఆల్సో డివినిటీ.
1: ఈ మ్యాగ్నెట్ లో ఉండేటువంటి పవర్ తానే.
0: ద మ్యాగ్నెటిక్ పవర్ ఇస్ డివినిటీ.
1: ఐరన్ శుభ్రంగా ఉంటుంటేనే దాన్ని ఆకర్షిస్తుండాలి.
0: ఇది ఐరన్ ఈస్ క్లీన్ ఇట్ విల్ బి డ్రా.
1: దురదృష్టవశాత్తు ఈ రాటి కలియుగ మానవులు ఏ విధంగా భావిస్తున్నారు?
0: వాట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ది మోడర్న్ పీపుల్ టుడే?
1: మ్యాగ్నెట్ ని పెద్దది ఎన్నుకొని పోయి పెట్టినప్పటికీ
0: ఈవెన్ ది మ్యాగ్నెట్ ఇస్ బిగ్,
1: ఐరన్ దగ్గర పెట్టినా గానీ దాన్ని ఆకర్షించదు.
0: ఈవెన్ ది ఐరన్ ఫైలింగ్ ఇస్ సో నియర్ ఇట్ విల్ నాట్ బి డ్రాన్.
1: అప్పుడు మ్యాగ్నెట్ ఏమని చెప్తుంది?
0: వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ ది మ్యాగ్నెట్?
1: ఐరన్ చెప్తుంది ఈ మ్యాగ్నెట్ లో పవర్ లేదు అంటుంది.
0: దిస్ ఐరన్ సేస్ దిస్ మ్యాగ్నెట్ హ్యాస్ నో పవర్.
1: అప్పుడు మ్యాగ్నెట్ పక్కు నవ్విందట.
0: మ్యాగ్నెట్ స్మైల్.
1: ఓ పిచ్చి అయ్యనా,
0: ఓ మ్యాగ్నెట్,
1: నీలో కావలసినంత డస్ట్ రస్ట్ చేర్చుకున్నావు, నేనెట్ట నిన్ను దగ్గర చేర్చుకునేది?
0: ఓ ఐరన్ యూఆర్ ఫుల్ ఆఫ్ డస్ట్ అండ్ రస్ట్, హౌ ఆమ్ ఐ టు అట్రాక్ట్?
1: నీ డస్ట్ అండ్ రస్ట్ క్లీన్ చేసేయి, ఆటోమేటిక్ గా వస్తున్నావు.
0: గెట్ యువర్ సెల్ఫ్ క్లెన్స్డ్ కంప్లీట్లీ, గెట్ యువర్ సెల్ఫ్ రిమూవ్డ్ ఆఫ్ దిస్ డస్ట్.
1: కనుకనే మనం జీవితం అనేటువంటి ఒక ఐరన్ పీస్ వంటివి.
0: దేర్ ఫార్ అవర్ లైఫ్ ఈస్ అన్ ఐరన్ పీస్.
1: మానవుని దేహమంతా ఐరన్ ముక్కనే.
0: ద హోల్ హ్యూమన్ బాడీస్ ఆఫ్ ఐరన్ పీసెస్.
1: దాన్ని శుభ్రం చేసుకోవాలి.
0: ఇట్ మస్ట్ బి క్లీన్డ్.
1: కేవలం పైరు స్నానం చేసి ఒక సోప్ వేసుకున్నంత మాత్రమే కాదు.
0: నాట్ సింప్లీ ది ఎక్స్టర్నల్ బాత్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ సోప్.
1: అంతర్బహిష్ట సర్వవ్యాప్త నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్ర కూడా మనం శుభ్రంగా ఉంటుంది.
0: క్లీన్లీనెస్ ఇన్నర్ అండ్ అవుట్ ఆర్ ఇంపార్టెంట్.
1: ఆ విధంగా ఉంటుంటే దైవత్వం అనేటువంటి మ్యాగ్నెట్ టక్కన ఖర్చుకుంటుంది.
0: దెన్ ద డివైన్ మ్యాగ్నెట్ విల్ డ్రా యు నియర్.
1: ఖర్చుకోవటమే కాదు,
0: నాట్ మియర్లీ
1: ఐరన్ కూడా నువ్వు మ్యాగ్నెట్ గా మార్చేస్తుంది.
0: నాట్ మియర్లీ దట్ ఈవెన్ ఐరన్ బికమ్స్ ఏ
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: దట్ ఇస్ నో అదర్ బ్రహ్మన్
1: బ్రహ్మ. ఎక్కడైనా ఎక్స్పెరిమెంటల్ చేయండి.
0: యూ ఎక్స్పెరిమెంట్ దిస్ ఎనీవే.
1: మ్యాగ్నెట్ కు ఒక పిన్ను కనిపించండి.
0: జస్ట్ అలౌ ది పిన్ టు
1: ఆ పిన్ను అంటే రెండు దినాలు పెట్టండి.
0: కీప్ ఇట్ దేర్.
1: మూడవ దినం ఆ పిన్ను మ్యాగ్నెట్ అయిపోతుంది.
0: థర్డ్ డే ది పిన్ బికమ్స్ ఏ మ్యాగ్నెట్.
1: చూసారా? దాని సంపర్కం చేత, దాని సంబంధం చేత, దాని స్నేహం చేత పిన్ను కూడాను ఐరన్ ముక్క కూడాను మ్యాగ్నెట్ గా మారిపోయి.
0: బికాస్ ఆఫ్ ద అసోసియేషన్, బికాస్ ఆఫ్ ద నియర్నెస్, బికాస్ ఆఫ్ ద
1: ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి యొక్క పవిత్రత ఈ విధంగా ఉంటుంది.
0: దట్ ఈస్ ద సీక్రెట్ క్వాలిటీ లేటెంట్ ఇన్ ఆల్ గుడ్ థింగ్స్.
1: గొడ్డలి తీసుకుని వెళ్తారు అడవికి.
0: యూ టేక్ ఎన్ యాక్స్ అండ్
1: ఒక గంధ చెట్టును కొట్టుతాడు బాగా గొడ్డతో.
0: యు జస్ట్ కట్ ఆఫ్ ఎ శాండల్ ట్రీ.
1: కానీ అంత సుగంధం అందించేటువంటి యొక్క ఆ గంధపు చెట్టు నన్ను ఈ గొడ్డలతో కొట్టాడే అని దానిపైన ఏమైనా కోపిస్తుందా? కాదు.
0: The sandal tree, though it is cut off with an axe, it is never angry with the axe.
1: Tara sugandhani kudano aa goddani koncham andistundi.
0: It will pass on its fragrance even to the axe.
1: Chusara enta upakaram.
0: What help is rendered?
1: Meeku oka chinna udaharanam Shiridi lopala.
0: A small example there in Shiridi.
1: Mundu baba akkadiki vellinappudu.
0: And baba went there before.
1: Yedi ledu oka chavidi ante paadupadina chavidi undetundi.
0: There was only an old chaul tree chavidi.
1: Akkada oka chinna వేప చెట్టు పెరుగుతూ వచ్చింది.
0: There's a small neem plant there.
1: ఆ వేప చెట్టు పెరుగుతూ పెరుగుతుంటే దాని ఒకవైపును మాత్రమే నీడ ఉండేటువంటి కొమ్మ ఇట్లా పోయింది.
0: As the plant was growing, it was bent on one side, so there was shade.
1: ఆ వేప చెట్టు కొమ్మ నీడ కింద కూర్చుని శ్రమ తీర్చుకునేటువంటి వాడు బాబా.
0: And Baba used to sit under the shade.
1: ఎంతో శ్రమపడి భిక్షానికి వెళ్లి తిరిగి వచ్చినా అదే నీడలో కూర్చునేటువంటి వాడు.
0: He goes around the village and sits under the shade of that neem plant.
1: తర్వాత
0: ఈ
1: యొక్క లక్ష్మీబాయి అల్లుడు
0: సన్ ఇన్ లా ఆఫ్ లక్ష్మీబాయి
1: ఆయన ఒక చిన్న మంటపం కట్టించాడు.
0: అండ్ హీ బిల్ట్ ఎ స్మాల్ టెంపుల్ దేర్.
1: దాంట్లో పోయి కూర్చుంటూ వచ్చాడు.
0: అండ్ యూస్ టు సిట్ దేర్ సిన్స్ దెన్.
1: అక్కడ కూర్చొని ఈ యొక్క వేప చెట్టును చూచాడు.
0: అండ్ హీ వాచ్డ్ దట్ నేమ్ ప్లాంట్ ఫ్రమ్ హియర్.
1: ఈ సంవత్సరములు నాకు చల్లని నీడను అందించి నాకు ఎంతో ఉపకారం చేసింది.
0: Oh, neem plant, you have helped me so long, giving me its fine, cool shade.
1: Oh, Uchama.
0: Oh, plant.
1: నాకు ఆయన ఆనందాన్ని అందించినటువంటి ఆ కొమ్మ నీవు ఎప్పుడు మధురంగానే ఉండువుగాక.
0: That branch of this neem plant that has given me the comfort and convenience of its shade, let you be sweet.
1: శ్రీకి ఎక్కడైనా వెడితే ఆ ఒక్క కొమ్మలో మాత్రమే ఆకులు తీయగా ఉంటాయి, కానీ మిగతా కొమ్మలంతా కూడా తీయగా ఉండవు.
0: Therefore, even this day, the leaves of that branch of that neem plant are
1: anaga upakaram chesinatundi vaari yokka phalam eppatiki upakarangane untadi.
0: Therefore those that render help, that will be remembered.
1: Kanuka manamu upakaramlo manam entaina kudu tyagam cheyali.
0: Therefore while rendering help, you have to sacrifice a lot.
1: Ee upakaram nandu upakarame manaku praaptistundi.
0: And you will be helped in turn.
1: Apakaram chesina vaani kuda upakaram cheyandi.
0: You help those that harm you,
1: అప్పుడు నీకు చక్కని ఫలితం నీకు అందిస్తుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ పాజిటివ్ రివార్డ్స్.
1: మనం చేసినటువంటి యొక్క ఉపకారం ఏనాటి కూడా వృధా కాదు.
0: ఆల్ ది హెల్ప్ యూ డూ నౌ విల్ నెవర్ గో ఇన్ వెయిన్.
1: ఉపకారం కలగలేదే అని మనం నిరాశకు గురి కాకూడదు.
0: డోంట్ బి డిసప్పాయింటెడ్ బికాజ్ యూ డోంట్ గెట్ ది రివార్డ్.
1: టేక్ టైం.
0: ఇట్ విల్ టేక్ టైం.
1: కొంతకాలం ఉంటే తప్పక మనకు ఆ ఫలితం లభిస్తుంది.
0: వెయిట్, యూ సర్టన్లీ గెట్ యువర్ రివార్డ్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: నీ విద్యలన్నీ నువ్వు నేర్చడమే కాకుండా
0: యూ షుడ్ నాట్ ఓన్లీ స్టడీ,
1: దీనిని సక్రమమైన మార్గంలో జగత్తును కూడా ఉపయోగపెట్టాలి.
0: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే ఇన్ ది వరల్డ్.
1: తద్వారా జగత్తుకు ఎంతైనా కూడా నువ్వు సర్వజనులకు ఉపకారమయ్యేటువంటి రీతిగా ఒక పంటలో లేక ఇంకే విధమైనటువంటి ఏ విధమైన కొంచెం నీరో ఈ విధమైన పంచభూతంలో ఏ ఒక్క శక్తినైనా కూడా మనం 10 మందికి అందించేటువంటి దీంట్లో మనం తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
0: యూ షుడ్ determined to serve the society in one form or other, providing their demand needs.
1: Ante grandamlo chadivi kevalam mana practice lopala practical lopala deeni upayogapettakapothe ee chadu nirupayogam ayipothundi.
0: Having learnt all that, if we don't put it to practice tomorrow, it will be useless.
1: Pustakamula ninda mastuga chadivunde.
0: There's lot of learning subject there in the book.
1: Mastakamula ninda matti mendu,
0: but the head is full of mud.
1: ఏం ప్రయోజనం?
0: వాట్ ఈస్ ది యూస్?
1: కాబట్టి ఆ పుస్తకము మస్తకం కావాలి.
0: దేర్ఫోర్ దట్ బుక్ మస్ట్ బి
1: ట్రాన్స్ఫార్మ్డ్. పుస్తకము మస్తకము రెండు ఒకటే పోయి ప్రాక్టికల్ లో పెట్టాలి.
0: వెన్ వన్స్ ది హెడ్ అండ్ ద బుక్ బికమ్ వన్, యూ కెన్ ప్రాక్టీస్ లేటర్.
1: అది మనం ఈనాటి చదువుల్లో ఉన్నటువంటి రహస్యాన్ని గుర్తించాలి.
0: అండ్ దట్ వి షుడ్ ఆల్సో ఎక్స్పోజ్ ద సీక్రెట్స్ ఆఫ్ అవర్ నాలెడ్జ్.
1: ప్రేమ ముదిత మనసు కసో.

తెరకు ఇవ్వల చీవి దేవుడవ్వల నుండు, తెరకు ఇవ్వల చీవి దేవుడవ్వల నుండు.

0: all sacred texts, the Vedas and so on, will never make any human being to be away from, or rather to cut off, this curtain of illusion. It is impossible. You find in front of the curtain the individual and behind God. You find the effect here and the cause behind.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Prachina Kalam Nundi. Veda Prabhavam Cheta. Bharata Deshamu. Anni Deshamulaku. ఆధ్యాత్మిక సంపత్తిని బోధిస్తూ ప్రబోధిస్తూ లోకసమస్త సుఖినో భవంతు అన్నటువంటి యొక్క ప్రధానమైనటువంటి సూత్రమును జగత్తుకు అందించేది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ బికాస్ ఆఫ్ దిస్ వేదిక్ లిటరేచర్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ భారతీయస్ హ్యావ్ బీన్ షేరింగ్ ది స్పిరిచువల్ వెల్త్ విత్ ఎవ్రీబడీ ఆల్ ఓవర్ ద వరల్డ్ విత్ ది కార్డినల్ ప్రిన్సిపల్ praying for the welfare of the entire universe. Loka samasta sukhino bhavantu.
1: Ee naati manavudu laukikanga vaijnanikanga entayo prakrutini sadhinchadu.
0: Man has attained progress in science and technology.
1: Kani naitikanga dharmikanga dinidinamulaku మానవత్వం దిగజారిపోతున్నది.
0: బట్ డే బై డే ద మారల్ వాల్యూస్ అండ్ ద రైచస్ కాండక్ట్ ఆర్ డిక్లైనింగ్.
1: మానవుడు ఏమి చేసినా ఏమి చూసినా ఏమి తలచినా ఏమి అనుభవించినా ఇవంతా కూడాను స్వార్థమునకు అడ్డుగా తగిలి అనేక విధమైనటువంటి ప్రయోగం చేత తన యొక్క వ్యక్తిత్వాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు.
0: Man today is able to sustain his individuality in a mean way because whatever he does, whatever he thinks over, whatever he speaks, is full of selfishness and self-interest.
1: Inati manavudu swarthama chetilo kilubommaye jeevisthunnadu.
0: Man today is living as a puppet in the hands of selfishness.
1: Itti swartha saprayojanamu cheta manavatvamane kolpoyi కేవలం పశుత్వాన్ని అనుభవిస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ హీ హాజ్ లాస్ట్ ద బేసిక్ హ్యూమన్ క్వాలిటీ అండ్ హీ హాజ్ రిసార్టెడ్ టు యానిమల్ నేచర్.
1: మానవ జీవితం చాలా విలువైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్
1: జీవించదగినటువంటిది.
0: ఇట్ హాస్ టు బి లివ్డ్.
1: ఇట్టి పవిత్రమైన జీవితాన్ని సార్థకం గావించుకొనక వ్యర్థం చేసుకోవటం ఇది మానవత్వానికి కళంకం.
0: సచ్ ఎ సీక్రెట్ లైఫ్, if it is not redeemed, if it is not liberated, it is a matter of shame and insult.
1: ee naati manavudu
0: man
1: oka vidhamainatundi niyamamunu poonaka tanu korinattuga jeevisthu tarchinattuga chestu anubhavinchina reetilo anubhavisthu unnadu.
0: Man today doesn't seem to follow any discipline and he wants all those around and he wants to think as per his whims and fancies.
1: Nasseyo niyamam vina denikainanu oka niyamam atyavasaram.
0: For anything a discipline is essential.
1: Oka nadi pravahistundi,
0: a river is flowing.
1: Ee pravahinchetvanti nadiki konni gattu lekapothe idi gramamulu paina padi aneka apakaramunu guri chestundi.
0: If the river has no bunds on either side, it will drown or maroon the entire village.
1: Ade nadiki rendu gattu kattinappudu idiye janopakariya undi jeevithanni saathakam gaavistundi.
0: The same river, if it has got bunds on either side, is useful for irrigation.
1: Adiye rendu gattlu,
0: these are the two bunds.
1: Ashtakshara naamamtho kudinatundi gattu ee rendu.
0: One bud is 8-lettered one.
1: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఇది ఒకవైపున గట్టు.
0: ద బండ్ ఆఫ్ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
1: సంశయాత్మ వినశ్యతే, ఇది రెండవ గట్టు.
0: ద అదర్ బండ్ ఈజ్ సంశయాత్మ వినశ్యతే.
1: మొట్టమొదటి మానవునికి సంశయాత్మ వినశ్యతే, ఈ అష్టాక్షర నామాన్ని సార్థకం చేసుకోవాలి.
0: First, we should understand this band of samsayatma vinashyati.
1: Samsayam undinanta varaku kudanu manavudu ye chinna karyanni kudanu sadhinchaledu, vijayanni andukoledu.
0: So long there is doubt, man cannot achieve anything. He cannot understand even a fraction.
1: Nissamsayamga
0: he should be doubtless.
1: Ye karyamulandaina kudanu thanu munden jeviyali.
0: He has to step forward, march ahead doubtlessly.
1: ఇదియే మన జీవిత ప్రవాహమునకు ఒకవైపున గట్టు.
0: దిస్ ఇస్ వన్ బంద్ అక్రాస్ ద రివర్ ఆఫ్ లైఫ్.
1: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఈ ఎనిమిది అక్షరముల యొక్క గట్టు మరొక వైపుది.
0: వీ హ్యావ్ అనదర్ బంద్ ఆన్ ద అదర్ ఎడ్జ్, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
1: ఈ రెండు గట్టుకు మధ్యలో మానవ జీవితం అనేది ప్రవహించి అనుగ్రహం అనే సాగరంలో లీనమవుతుంది.
0: The river of human life flows in between the two bands and merges ultimately in the mighty ocean of divinity.
1: Kanipinche vrikshamunaku kanipinchani veerlaku neeru poyali.
0: For the tree that is apparent needs water, the roots that are hidden.
1: Kani kanipinchanidi tinipinchunu mee karmala phalamunu manmam jeeva.
0: O individual, understand, those that you do not see, those which are hidden, will make you face the consequences of your actions today.
1: Veerana bhadram cheyakunna veerana kaapadakundina vrutchame kulipothundi.
0: If you don't water, if you don't safeguard and protect the roots, the entire tree would be damaged.
1: Jeevitame oka firewood maadiri tayar avutundi.
0: The life boils down to that of firewood.
1: Neeru lenappudu ee chetti emaipothundi, endipothundi.
0: Without water, the tree becomes dry.
1: Endipoyina vrutchamlo ee vidhamainatundi phalamulu manam andukolemu.
0: The tree that becomes dry would never yield fruit.
1: Kanuka prati manavudu kudanu ee samsayam anetundi dani nirmoolam gaavinchi nissamsayamto bhagavantuni sevinchadaniki ponukovali.
0: Therefore, man must determine to kill this doubt and lead a doubtless life.
1: Ee karyamulakaina kudanu ee rendu addu lekundina విజయాన్ని సాధించలేడు.
0: విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ టాస్క్ ఇఫ్ వీ ఎంటర్టైన్ దిస్ డౌట్.
1: ఓం నమో నారాయణాయ, ఇది కాదు అష్టాక్షర నామం.
0: ఓం నమో నారాయణాయ,
1: ఇది భగవంతుడిలో ఉన్నటువంటి ఒక పేరు.
0: ఇస్ ఎయిట్ లెటర్డ్ నేమ్ ఆఫ్ గాడ్.
1: కానీ నిస్సంశయం అనేటువంటిది నిజమైనటువంటి మార్గము.
0: ద ట్రూ పాత్ ఇస్ రియలీ డౌట్లెస్ వన్.
1: సంశయాత్మ వినశ్యతే, ఈ ఎనిమిది అక్షరములే నిజమైనటువంటి యొక్క మార్గం నిరూపించినటువంటిది.
0: ద ట్రూ పాత్ ఆఫ్ డౌట్లెస్నెస్ ఈజ్ వెరీ మచ్ రిఫ్లెక్టెడ్ ఇన్ దిస్ నేమ్ సంశయాత్మ వినశ్యతి.
1: ఈ సంశయమే లేకుండా మానవుడు సాధించలేనటువంటిది ఈ జగత్తులో ఒక్కటిని లేదు.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్, ఇఫ్ యు ఆర్ రియలీ డౌట్లెస్, దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ ఇంపాసిబుల్ టు యూ.
1: ఇంకా రెండవది, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
0: ద సెకండ్ వన్, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
1: ఈ నిస్సంశయమైనటువంటిది ఈ మానవ జీవితం అనే వృక్షములకు వేర్ల వంటిది.
0: దిస్ డౌట్లెస్ టెంపరమెంట్ అండ్ యాటిట్యూడ్ కాన్స్టిట్యూట్ ఆర్ కంపారబుల్ టు ద రూట్స్.
1: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఇది ఏ వృక్షము యొక్క ఫలములు.
0: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం రిప్రజెంట్స్ ద ట్రీ.
1: పైన ఫలము, కింద వేరు.
0: We find the fruit above and the root below.
1: Paina fruit kinda root.
0: Above the fruit, below the root.
1: Madhyalo aneka vidhamainatvanti okka kommalu remmalu aakulu ivanni kuda cheri untayi.
0: In between the fruit and the root, we find the branches, the leaves and so on.
1: Manavudu chettunu naate deni kosamani.
0: Why man plants a tree?
1: Phala nimittame chettunu naatutunnadu.
0: He plants a tree expecting fruit.
1: Phalame lekundina chettune naatadu.
0: If he doesn't expect a fruit, he doesn't plant.
1: Kanaka manava jeevitham anetvanti vrutchamunaku phalamu emiti?
0: So for the tree of human life, what is the real fruit?
1: Adi e purna gnanamu.
0: The fruit of human life is total awareness, wisdom.
1: Paripurna vishwasame ee vrutchamunaku balamainatvanti veru.
0: The total faith is the strong root of human life.
1: Manava jeevithamunu penchukoni
0: human life goes on.
1: ఆ మానవ జీవితమునందు ఉండినటువంటి మనస్తత్వాన్ని విశాలము గావించుకుని,
0: one should expand the broad feelings.
1: ఈ మానసిక విశాలమునకు తగినట్టుగా వాక్కును అభివృద్ధి పరచుకున్నప్పుడే మానవత్వము సార్థకమవుతుంది.
0: When his mind and the word are broad enough, then he will progress.
1: దీనిని పురస్కరించుకుని ప్రాచీనపు సాధకులందరూ కూడాను పండితులందరూ కూడాను కొన్ని మంత్రములు బోధిస్తూ వచ్చారు.
0: Basing on this, ancient seekers as parents and scholars started teaching certain mantras.
1: Annam Brahma.
0: Food is God.
1: Raso Vishnu.
0: Water is God.
1: Annam Brahma.
0: Food is God.
1: ఈ అన్నమనేటువంటిది ఈ దేహంలో ప్రవేశించి దేహంలో సర్వత్రా ప్రసరించి దేహంలో పుష్టిని సంతుష్టిని ఇచ్చేటువంటిది.
0: ఇట్స్ ద ఫుడ్ దట్ ఇస్ పార్టేకెన్ దట్ మెయింటైన్స్ అండ్ సస్టైన్స్ ద బాడీ విత్ ది ఎసెన్స్ సప్లైడ్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: ఈ పుష్టితో సంతుష్టితో ఉండేటువంటి యొక్క దేహమునందు దానిని కాపాడే నిమిత్తమై సద్వినియోగపరచుకునే నిమిత్తమై మనస్సును సరైనదిగా ఇవ్వమని ప్రార్థించటమే.
0: In order to safeguard this body, which is fully strong and satisfied, it needs the mind that has got to be proper.
1: Siddho Devo Maheshwaraha. Ee Maheshwaru devaru.
0: Who is Maheshwara?
1: Anaga, ee manasunu sarena margamlo praveshapetti, ee manasu dwara vaakkunu praveshapetti, ee vaakku cheta saarthakam pondatame.
0: Really, the truth and the principle of the speech faculty is really fulfilled if it symbolizes, if it expresses the mind behind it.
1: Dehame Brahma.
0: Body is Brahma.
1: Kevalam oka manase Vishnu.
0: Mind is Vishnu.
1: Vakke Maheshwarudu.
0: The speech faculty is Maheshwara.
1: Ee moodinti oka tattvamunu puraskarinchukoni Brahma Vishnu Maheshwara anetuvanti oka పేరులు సార్థకం చేసుకున్నారు.
0: బేసింగ్ ఆన్ దీస్ త్రీ ద ట్రినిటీ ఆఫ్ గాడ్ హెడ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ మెంట్.
1: కనుక మానవ దేహము బ్రహ్మస్వరూపమైనటువంటిది.
0: సో హ్యూమన్ బాడీ ఈజ్ బ్రహ్మన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్.
1: ఈ బ్రహ్మయందు మనస్సు అనేటువంటి ఒక విష్ణువు సర్వత్రా వ్యాపించినటువంటి వాడి.
0: దేర్ ఇన్ దిస్ బాడీ ద బ్రహ్మన్ వీ ఫైండ్ ద విష్ణు ద మైండ్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: విష్ణు అనగా సర్వవ్యాపకత్వంతో కూడినటువంటి వాడు.
0: The very name Vishnu means that who is all pervasive.
1: కనుక మన మనసు సర్వత్రా ఉంటున్నది.
0: Mind is everywhere.
1: మనోమూలం విధం జగత్ జగత్తంతా వ్యాపించి ఉంటున్నది మనసు.
0: Mind spreads all over the universe.
1: విష్ణు వలె ఈ మనస్సు సర్వత్రా ప్రచారం చేస్తుంటాది.
0: Mind the Vishnu moves about all over.
1: కనుకనే మనస్సు విష్ణువు అన్నారు.
0: So mind is Vishnu.
1: హెద్దో దేవో మహేశ్వరః. మహేశ్వరుడు అనగా ఎవరు?
0: దెన్ హూ ఇస్ మహేశ్వర?
1: వాక్కే
0: ద స్పీచ్ ఫ్యాకల్టీ.
1: ఈ శబ్దంతో కూడినటువంటి వాక్కే నిజమైనటువంటి మహేశ్వరు.
0: ద వెర్బల్ ఓకల్ ఎక్స్ప్రెషన్ మేకింగ్ సౌండ్ ఇస్ మహేశ్వర.
1: కనుకొనే ప్రాచీన మహర్షులందరూ కూడాను శబ్ద బ్రహ్మమయ్యి మొట్టమొదటి శబ్దమును ఉచ్చరించారు.
0: సో ది ఏన్షియన్స్ ఫస్ట్ అటర్డ్ దిస్ యాజ్ ద ప్రైమోర్డియల్ సౌండ్.
1: చరాచరమయ్యి
0: that which is cause for
1: jyotirmayi
0: light
1: vammayi
0: talk
1: nityanandamayi
0: eternal bliss
1: paratparamayi
0: super
1: mayamayi srimayi
0: the one of illusion and wealth.
1: Kanukuni ee vaaku nundi ee ashta swarupamulu kodanu aavirbhavistunnayi.
0: By expression we'll carry on with us all the eight forms of the divinity.
1: Kanuka manavattam edo kinchitainatundiga bhavincharadu.
0: Let us not consider human life so low.
1: మానవత్వం యొక్క దివ్యత్వాన్ని గుర్తించుకుని వర్తించడమే నిజమైనటువంటి జీవితము.
0: The true life lies in understanding the divinity within the human life.
1: కేవలం చేతులు కాళ్ళతో కూడి ముఖంతో కూడి కన్నులతో కూడి చెవులతో కూడి ఏదో లోక సంబంధమైన విషయములంతా అనుభవించుకునే నిమిత్తమై ఈ దేహాన్ని అనుగ్రహించలేదు.
0: Body is not gifted only to possess the various limbs like hands, the legs, the face and so on. It's not for that purpose.
1: Sarira madhyam khalu dharma sadakam. Dharmani poshinchi, dharmani pracharam chesi, dharmani anubhavinche nimittamu dehanni icchaaru.
0: God has gifted this body to understand, to practice, to propagate the principle of dharma.
1: Ee dharma anaga emiti?
0: What is dharma?
1: Adi e manasu yokka bhavamu, deham yokka sankalpamu, vaaku yokka swarupamu.
0: Dharma represents the trinity, that which is thought of in the mind, that which is entertained in the body and expressed. Therefore, human life is the combination of the mind, the body and expression.
1: Bhagavantudu sarva dehamulu yendukudunu sakshatkaristu unnadu.
0: God manifests in every human life.
1: Ilanti paristhitini manamu gurtinchukovadaniki prayatninchadam ledu.
0: We are not making an effort to understand this.
1: భగవంతుడు సర్వత్రా వ్యాపించినటువంటి వాడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: అంటే సర్వవ్యాపకుడైనటువంటి భగవంతునికు ఒక చిన్న మందిరం కట్టటము,
0: we build a small temple for God who is everywhere,
1: చిన్న జ్యోతిని వెలిగించటము,
0: we light a simple lamp,
1: కేవలం ఒక విధమైనటువంటి ఒక కర్పూరంతో హారతి ఇవ్వటము,
0: and we give harati with a camphor,
1: అన్నపానాలు చిచ్చి భగవంతునికి నైవేద్యం చేయటము,
0: we make sacred offering with food and water.
1: ఈ విధమైనటువంటి ఒక సంకుచితమైన భావముల చేత మానవుడు జీవిస్తున్నాడు.
0: Man is carrying on his life with his narrow feelings.
1: బ్రహ్మాండమంతట ప్రభలు చుండెడి తనకు.
0: టు గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది యూనివర్స్
1: ఆలయంబునమర్చ అలవియగున.
0: ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు బిల్డ్ ఎ టెంపుల్ ఫర్ హిమ్?
1: కోటి సూర్యుల కాంతి మేటి గల్గిన తనకు ప్రమిత ద్వీపమునెవరు పెట్టగలరు?
0: God who has got the brilliance of crore of suns, who can just light a simple oil lamp in front of him?
1: Ajaharadulakaina andani vaniki yerupu ganuguna nevaritaramu.
0: When he cannot be understood by deities like Brahma, who can understand his true form?
1: Sarvajalamulayandu sancharinchedi tanaku sariyaina perida sadhyamaguna.
0: When God moves about in everyone, what name can you give him?
1: Brahmandamantata bojjalonunnatti bachya bojjamu evaru pettagalaru.
0: When the whole universe is within his stomach, what food you offer to him?
1: Vasudha teriyuchunnadi pancha bhautikamanuchu.
0: We just call it the physical body.
1: బ్రతుకు కోసము బహుబాధ బద్ధులైది.
0: వీఆర్ బౌండ్ టు క్యారీ ఆన్ అవర్ లైఫ్.
1: ఇంతకంటెను వేరది ఎరుగపరతు.
0: వాట్ ఎల్స్ ఇస్ టు బి కమ్యూనికేటెడ్
1: సాధు సద్గుణగణ్యులవు సభ్యులార.
0: ఓ మెంబర్స్ ఆఫ్ దిస్ నోబుల్ ఆగస్ట్ అసెంబ్లీ,
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: సర్వత్రా ఉండినటువంటిది భగవంతుడే.
0: God is present everywhere.
1: సర్వజీవులు ఎందుకు ప్రకాశించేది భగవంతుడే.
0: God shines in all creatures, beings.
1: సర్వజలములు ఎందు ఉండేటువంటిది భగవంతుడే.
0: God is present in all of the waters.
1: ఇట్టి భగవంతునకు కేవలం అల్పమైన స్వల్పమైనటువంటి ఒక ఆరాధనలు జరిపి కేవలం మన యొక్క మనసును కూడాను అల్పంగా భావిస్తున్నాం.
0: We do certain things that are so low and bring down the level of God.
1: కనుక భగవంతుణ్ణి విశాలమైనటువంటి ఒక ప్రకృతి స్వరూపునిగా భావించాలి.
0: వీ హావ్ టు కన్సిడర్ ద క్రియేటర్ యాజ్ బిగ్ యాజ్ దట్ ఆఫ్ ఎ క్రియేషన్.
1: కేవలం భూమి మాత్రమే కాదు,
0: నాట్ మియర్లీ ఎర్త్,
1: కేవలం నక్షత్రములు మాత్రమే కాదు,
0: నాట్ గెలాక్సీ,
1: కేవలం ఆకాశం మాత్రమే కాదు,
0: నాట్ మియర్లీ స్పేస్,
1: సర్వ మండలములు కూడా భగవంతుని యొక్క స్వరూపములే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఎంటైర్ సిస్టమ్ వర్క్స్ ఆన్ ద డివైన్ ప్రిన్సిపల్.
1: ఇలాంటి భగవంతుణ్ణి,
0: సచ్ గాడ్,
1: అల్ప స్వరూపంతో మనం ఆరాధించటము, ఇది భగవంతునికి అవమానం చేసినట్టు అవుతుంది.
0: Is worship in a narrow, limited sense, does it not to humiliating God in general?
1: Dakshinamurti cheppadu.
0: Dakshinamurti said,
1: Vishwam tappala dushyamana nagare annadu. Ee vishwamanta kudanu inta vishalamaina vishwamu chinna addamulo kanipistundi.
0: This vast world can be seen in a small mirror.
1: Adhe vidhamugane
0: likewise
1: akanda brahmandamainatundi daiva swarupamu.
0: This infinite cosmic form of God,
1: హృదయము అనేటువంటి చిన్న అద్దంలోనే లీనమై ఉంటుండాలి.
0: Infinite cosmic God can be seen in the small mirror of human heart.
1: కనుక ఇంతటి విశాలమైన భగవంతుడు మానవుని హృదయం లోపల ప్రతిష్ఠింపబడ్డాడు.
0: Therefore, the infinite God, vast God, is installed in human heart.
1: కనుకనే అతనికి హృదయవాసి అన్నారు.
0: Therefore, God dwells in
1: the heart. హృదయవాసి అయినటువంటి భగవంతుణ్ణి ఎవరు ఆరాధన చేసేది?
0: When God dwells in our heart, who can worship him?
1: నీవెవరు?
0: Who are you?
1: ఈ హృదయం ఎవది?
0: And what is your heart?
1: ఈ సత్యాన్ని గుర్తించుకుంటే నీవు అనేటువంటిది ఏమాత్రము లేదు.
0: When once you understand the truth, you as such do not exist.
1: ప్రపంచమంతయకును ద్వైతంతో ఏర్పడినటువంటిది.
0: The whole world is the result of dualism.
1: నేను ఇది అని రెండు పదములతో ఉంటుండాలి.
0: Here we use two words, I and this.
1: ఇది నేను అనేటువంటిది ద్రష్ట.
0: This I is the seer.
1: ఇది అనేటువంటి దృశ్యము.
0: This is the scene.
1: ద్రష్ట దృశ్యముల యొక్క సంబంధమే ఈ జగత్ అంతా.
0: The whole world is the combination of the seer and the seen.
1: ఈ విశాలమైన హాల్లో ఇంతమంది కూర్చున్నారు.
0: ఇన్ దిస్ బిగ్ హాల్ మెనీ ఆర్ సీటెడ్
1: అయితే ఇవంతా దృశ్యమే.
0: దిస్ ఇస్ ఆల్ ద సీన్
1: చూచేది ఎవరు?
0: హూ ఇస్ ద సీయర్?
1: నేనే.
0: ఐ ఆమ్ ద సీయర్.
1: కనుక నేను అనేటువంటి ఒక ద్రష్ట ఈ కూర్చున్నటువంటి వ్యక్తులందరినీ దృశ్యాన్ని చూస్తున్నాడు.
0: ఐ ద సీయర్ సీస్ ఆల్ ద సీన్ అరౌండ్.
1: కేవలం మరొక వ్యక్తులు మాత్రమే కాదు,
0: నాట్ మియర్లీ ఇండివిజువల్స్.
1: నా దేహాన్ని నేను చూసుకుంటున్నాను.
0: ఐ సీ మై బాడీ.
1: దేహము ఇది,
0: బాడీ
1: దృశ్యము,
0: బాడీ దిస్ ద సీన్.
1: కానీ చూచేటువంటి వారు నేను.
0: బట్ ద సీయర్ ఇస్ ద రియల్
1: ఐ. ఈ కన్నులు చెవులు సర్వాంగములు కూడాను ఈ యొక్క దేహం నందే ఉంటున్నాయి.
0: ది ఐస్ ద ఇయర్స్ ఆల్ లింబ్స్ ఆఫ్ ద బాడీ.
1: కానీ చూచేది ఎవరు?
0: హూ ఇస్ ద సీయర్ యాక్చువల్లీ?
1: అది ఏ సాక్షిభూతుడైనటువంటి యొక్క ద్రష్ట.
0: సీయర్ ఇస్ ది ఎటర్నల్ విట్నెస్.
1: కనుక దృశ్యాన్ని చూచి మనం మోసపోకూడదు.
0: లెట్స్ నాట్ బి డిసీవ్డ్ బై
1: దృశ్యాన్ని చూచి మనం మురిసిపోకూడదు.
0: లెట్స్ నాట్ డిలైట్
1: దృశ్యాన్ని చూచి మనం ఆనందించకూడదు.
0: లెట్స్ నాట్ బి హ్యాపీ ఆఫ్ ద సీన్.
1: ఈ దృశ్యములకు మూల కారణమైనటువంటి ద్రష్టను చూచి ఆనందించాలి.
0: లెట్స్ బి హ్యాపీ ఆఫ్ ద సీయర్ అండ్ నాట్ ద సీన్.
1: ద్రష్టను చూచేటువంటి దృష్టి ఈ యొక్క చర్మచిచ్చువుడు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ నేకెడ్ ఐ దట్ హెల్ప్స్ యూ టు సీ ద సీయర్.
1: ఈ చర్మచిచ్చువులకు జ్ఞాన చిచ్చువుని మనం బోధించుకోవాలి.
0: వీ మస్ట్ డెవలప్ ది ఐ ఆఫ్ విజ్డమ్.
1: బ్రతికినంత కాలము చర్మచిచ్చువులతోనే ఈ జగత్తును చూచి మన జన్మను సార్థకం గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
0: వీఆర్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు వర్క్ ఫర్ లిబరేషన్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ ఫిజికల్ నేకెడ్ ఐ.
1: చర్మచిచ్చువుల చేత చూచినటువంటి దానివల్ల సార్థకం ఏనాటికి మనకు లభ్యం కాదు.
0: ద ఫిజికల్ నేకెడ్ ఐ విల్ నెవర్ గివ్ యూ ద రిజల్ట్.
1: జ్ఞాననేత్రములతో మనం చూడాలి.
0: ఇట్ ద విజ్డమ్ ఐ దట్ హెల్ప్స్ యూ.
1: కనుక జ్ఞాననేత్రం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ ఐ ఆఫ్ విజ్డమ్?
1: అంతర్భూతమైనటువంటి యొక్క దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: ది ఐ ఆఫ్ విజ్డమ్ మీన్స్ ద ఇన్నర్ విజన్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మానవత్వం లోపల
0: ఇన్ ద హ్యూమన్ లైఫ్
1: అనేక విధమైనటువంటి యొక్క స్వరూపాలు ఉంటున్నాయి.
0: ద మెనీ ఫార్మ్స్.
1: జడములు ఉంటున్నాయి, చైతన్యం ఉంటుండాలి.
0: వి ఫైండ్ ద జడ ఇనర్ట్
1: చైతన్యం. రెండు కూడా దైవ స్వరూపములే.
0: This inert matter and that which is of awareness are divine.
1: కాని జడమును మనం అలక్ష్యం చేస్తున్నాం.
0: బట్ వీ నెగ్లెక్ట్ ద ఇనర్ట్ పార్ట్.
1: చైతన్యమును కూడా కొన్నింటిని మాత్రం అలక్ష్యం చేస్తున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ పార్ట్ ఆఫ్ ది అవేర్నెస్ ఇస్ ఆల్సో నెగ్లెక్టెడ్.
1: కానీ ఈ చైతన్య స్వరూపంలో సర్పం మొదలుకొని ఎలకలు మొదలుకొని చిన్న చిన్న జీవరాశులు కూడా దైవ స్వరూపంలే.
0: దిస్ అవేర్నెస్ ప్రిన్సిపల్ is present everywhere, right from insect, the small creatures also. భావన
1: నేర్పే నిమిత్తమై ఈశ్వరుడు తన ఆభరణములంతా పాములుగా ధరించాడు.
0: To teach this broad idea of spirituality, we find snakes adorning the neck of Ishwara.
1: ఈ యొక్క సర్పములు భగవంతుని దేహంలో ఉండినంత వరకు కూడాను అవి కూడాను ఇతరుల యొక్క నమస్కారములు అందుకుంటుంటాయి.
0: Snakes that adorn the neck of Ishwara also receive worship from the devotees.
1: కానీ ఆ దేహమును విడిచిపోయినా దాన్ని చంపుతారు.
0: The moment snake gets away from Ishwara will face the
1: music. ఈ పాములకు ఇంత విలువ ఇచ్చినటువంటిది ఏది?
0: Who attached value to the snake?
1: దైవం యొక్క స్వరూపమే.
0: It's only the company of God.
1: వినాయకుడు ఉంటున్నాడు.
0: Here we have Vinayaka.
1: ఈ వినాయకుని దగ్గర ఎలుక ఉంటుండాలి.
0: We find the mouse there.
1: కానీ ఎలుకకు కూడాను నైవేద్యం చేస్తున్నాము.
0: Food, sacred food is offered to mouse.
1: మూషిక వాహనుడని వర్ణిస్తున్నాము.
0: And we worship the mouse there.
1: కాని ఆ మూషికమే వినాయకుడిని వదిలి కొంచెం దూరం పోని దాన్ని బోను పెట్టి పట్టేస్తాం.
0: The moment rat leaves the company of Vinayaka, it will be trapped and killed.
1: కనుకనే దైవంతో కూడినటువంటి దానికి అంతరికుడను ఒక విధమైనటువంటి గౌరవ మర్యాద లభిస్తుంది.
0: Therefore, esteem and the respect are one when we are in the company of God.
1: కనుక మనమందరూ కూడా ఒక దైవంతో కూడినటువంటి వారమే అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించాలి.
0: వీ షుడ్ నో ద బేసిక్ ఫండమెంటల్ ట్రూత్ దట్ వీఆర్ ఎసెన్షియలీ డివైన్.
1: దేహములో వివిధమైనటువంటి అంగములు ఉండినట్టుగా
0: జస్ట్ యాజ్ ద లింబ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ,
1: దైవం యొక్క దేహము లోపల వివిధమైనటువంటి స్వరూపాలు కూడా ఉంటున్నాయి.
0: ఇన్ ద కాస్మిక్ ఫార్మ్ ఆఫ్ గాడ్ డిఫరెంట్ ఫార్మ్స్ డూ ఎగ్జిస్ట్.
1: కానీ అన్ని రూపములు కూడా దైవ స్వరూపమే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: God has 1,000 heads, 1,000 ears and 1,000 eyes.
1: కాబట్టి సహస్రనేత్రములు అనగా ఏమిటి?
0: 1,000 eyes, what do they stand for?
1: అందరి నేత్రములు భగవంతుని యొక్క స్వరూపం నేత్రములే.
0: It means all our eyes are his.
1: అందరి శిరస్సులు కూడాను భగవంతుని యొక్క శిరస్సులే.
0: All our heads are his.
1: అందరి పాదములు కూడాను భగవంతుని యొక్క పాదములే.
0: All our feet are his.
1: ఈ విధమైనటువంటి యొక్క విశాలమైన విశ్వాసాన్ని అభివృద్ధి గావించుకున్నప్పుడే దివ్యత్వమనేటువంటి దాన్ని అర్థం చేసుకున్న వారు మొత్తం.
0: When we develop strong faith in this direction, we'll be able to understand God.
1: కానీ రాతి నాగల కండరే రత్నజు అనగా కర్ణంలో చెప్పాడు పురందరదాసు.
0: పురందరదాస్ సేస్ ఇన్ కన్నడ లాంగ్వేజ్,
1: రాతి నందిని చూస్తే
0: బ్రొక్కుతాము. When we see Nandi,
1: సజీవంతో కూడిన నందిని చూస్తే దాన్ని అనేక కష్టములు పెట్టి కొడుతుంటాం.
0: When we see the Nandi, the bull made up of stone, we offer our salutation. But the bull alive in its original form is beaten, thrashed.
1: సజీవమైన దాన్ని శిక్షిస్తున్నాము.
0: That which is alive,
1: నిత్యమైనటువంటి దాన్ని పూజిస్తున్నాము.
0: Whereas lifeless stony bull is worshipped.
1: ఇది మానవుని యందున్నటువంటి పెద్ద అజ్ఞానం.
0: This is biggest of ignorance in man.
1: అన్ని రూపములు కూడా భగవంతుని యొక్క స్వరూపముడి.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
1: అన్ని నామములు కూడా భగవంతుని యొక్క నామముడి.
0: ఆల్ నేమ్స్ ఆర్ డివైన్.
1: ఈ సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We should make every effort to know this truth first.
1: ఈ యొక్క ప్రాణి కూడాను పిపీలకాది బ్రహ్మ పర్యంతం కూడాను తానే ఉంటున్నాడు.
0: In fact, God pervades all over, right from ant to the mighty creatures.
1: ఓ భగవంతుడా, నిన్ను వర్ణించుటకు వీలు కాదు.
0: ఓ గాడ్, ఐ కెనాట్ ఎక్స్టోల్ యువర్
1: నరేటివ్.
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు ప్రైజ్ యూ ఓ గాడ్?
1: ఎవరు పొగడగలరు నిన్ను?
0: హూ కెన్ ప్రైజ్?
1: ఎవరు వర్ణించగలరు?
0: హూ కెన్ డిస్క్రైబ్?
1: ఎవరు వర్ణించలేరు.
0: నన్ కెన్ నరేట్ యూ ఇన్ ఫుల్.
1: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
0: You are smaller than that of an atom, so subtle.
1: Ganamu kante ati gananiyudavu.
0: You are biggest of the big.
1: Enubadi nalugu laksha jeevamula.
0: Among 84 lakhs of
1: Anayam
0: species.
1: Anayam ganana bayikunduvata.
0: You are always with them.
1: Anurenu thudakashtam modalu akandapuru pudavai velizuvata. Ninnu ganu gonnagallama.
0: From microcosm to macrocosm, you spread and you activate and you are there behind. Can we praise you? This is truth and this is untruth.
1: Satyam kaalam jagatlone ledu.
0: There's nothing in this world
1: satyanveshan anukuntunnaru.
0: That's untruth. People say satyam.
1: Ekkado oka pradeshamlo undetundi satyanni vetikatam jarugutundi.
0: If truth exists at one place, you can search for it.
1: Sarvatra satyanni vetikedi enduku?
0: When truth is everywhere, truth is everywhere.
1: Intilona deepam veluguchunundaga పొరుగు ఇంటికి అగ్గి అరుగురేలా.
0: వెన్ యూ హ్యావ్ లైట్ ఎట్ హోమ్, వై డూ యూ గో టు నైబర్స్ హౌస్ టు లైట్ ఇట్?
1: నీ ఇంట్లోనే జ్యోతి వెలుగుతుంటుంది.
0: ఎస్, దేర్ ఇస్ లైట్ దట్ ఇల్యూమిన్స్.
1: పొరుగు ఇంటికి ఎందుకు నీవు అగ్గి కోసం వెళుతున్నావు?
0: దెన్ వై డూ యూ గో టు ద ఫైర్ హౌస్ ఆఫ్ ద నైబర్? నీ
1: అభివృద్ధి పరచుకో.
0: Develop your own light.
1: దీనికంటే మించినటువంటి మరొకటి లేదు.
0: నథింగ్ ఈజ్ మోర్ దెన్ దిస్.
1: అందరి ఎందుకు దివ్య జ్యోతి, అఖండ జ్యోతి.
0: ఇట్ ఈస్ దట్ ఇన్ఫినిట్ లైట్ ఆఫ్ లవ్.
1: అద్వైత జ్యోతి.
0: That light of non-dualism.
1: అది మానవ జీవిత జ్యోతి.
0: That is the light of life present in us.
1: ఇటువంటి జీవన జ్యోతిని మనము చెంతనే పెట్టుకుని చింతిస్తూ ఏదో జ్యోతి కోసం మనం ప్రపంచమంతా వెతుకుతున్నాము.
0: This light of life within us, but we are in search of light elsewhere, outside.
1: జ్యోతి వెలుగుతుండగా
0: when the light is shining,
1: మరొక జ్యోతిని వెలిగించుకోవటం ఎందుకు?
0: Why do you need another light?
1: వెలిగే జ్యోతిని చూడటానికి ఇంకొక జ్యోతి అవసరమా?
0: To see the light burning, do you need another light to see that?
1: వెలిగే జ్యోతిని చూడటానికి వెలుగునికి ఆనందంగా ఉంటుంది.
0: And the light that shines, the very light itself,
1: ప్రకాశించేటువంటి చంద్రుని చూడాలనుకుంటే,
0: to see the shining moon,
1: ఒక టార్చ్ లైట్, హరికెన్ లాంటర్న్, పెట్రోమాక్స్ లైట్ మనకు అక్కర్లేదు.
0: To see the shining moon, you don't need a hurricane lamp or a torch light.
1: చంద్రుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుని చూడవచ్చు.
0: The moon light will help you to see the moon behind.
1: అదే విధంగానే మానవ జీవన జ్యోతి ద్వారానే దైవ జ్యోతిని, విశ్వజ్యోతిని, పరమాత్మ జ్యోతిని చూడవచ్చు.
0: Through the light of life, we can see the light of the divinity. We can see the light of atmic principle.
1: దివ్య జ్యోతిని మనం చూడాలంటే జీవన జ్యోతి ద్వారానే చూడాలి.
0: The light of divinity can be seen through the light of life.
1: జీవన జ్యోతి దివ్య జ్యోతి యొక్క ప్రతిబింబమే.
0: The light of life is the reflection of the divine light.
1: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: Therefore God says you are all the sparks of the divinity.
1: అలాంటి ప్రతిబింబమైనటువంటి యొక్క దైవత్వాన్ని, మన ప్రతిబింబమైనటువంటి యొక్క జీవత్వాన్ని ఏకంగా మనం భావించుకోవాలి.
0: We have to understand the main divinity and the reflection of the humanity and the
1: జీవుడే దేవుడు, దేవుడే జీవుడు.
0: ద ఇండివిజువల్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ద ఇండివిజువల్.
1: కనుక రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడే దివ్యత్వం అనేది మనకు బోధపడుతుంది.
0: వెన్ యూ అండర్స్టాండ్ ద యూనిటీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ గాడ్, యూ విల్ అండర్స్టాండ్ ది డివినిటీ.
1: శరణాగతి అన్నాడు సచ్చిదానందం.
0: సచ్చిదానందం మెన్షన్ ఆఫ్ శరణాగతి.
1: శరణాగతి అనేటువంటి పదం లోపల మూడు రకమైనటువంటి స్థానములు కనిపిస్తాయి.
0: ఇన్ దిస్ వర్డ్ శరణాగతి దర్ ఆర్ త్రీ స్టెప్స్ సరెండర్.
1: శరణాగతి చేసేటువంటి వాడొకడు, చేయించుకునేటువంటి వాడొకడు, శరణాగతి మరొకటి, మూడుగా కనిపిస్తున్నాయి.
0: దేర్ ఆర్ త్రీ హియర్: ద వన్ దట్ సరెండర్స్, ద వన్ టు హూమ్ హీ సరెండర్స్, అండ్ ద ప్రాసెస్ ఆఫ్ సరెండర్.
1: కనుక లోక సంబంధమైనటువంటి లెక్కల లోపల మూడు ఉంటున్నాయి.
0: సో ఫ్రమ్ వరల్డ్లీ వ్యూ పాయింట్ వి
1: ఫైండ్ 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 2 అంటారు.
0: వి సే ఫ్రమ్ ది వరల్డ్లీ మ్యాథమెటిక్స్ 3 మైనస్ 1 ఈజ్ 2.
1: కానీ ఆధ్యాత్మికంలో ఇది 2 కాదు, 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 1.
0: బట్ ది స్పిరిచువల్ మ్యాథమెటిక్స్ సేస్ 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1.
1: ఇది ఎట్లవుతుంది?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
1: దీనికి వాదోపవాదం జరుగుతూ ఉంటాయి.
0: వెల్ వి ఆర్గ్యూ ఆన్ దిస్.
1: మన ఇంటిలో ఒక అద్దం ఉంది.
0: వీ హ్యావ్ ఎ మిర్రర్ ఎట్ హోమ్.
1: అద్దం ముందు నీవు పోయి నిల్చుకున్నావు.
0: యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్.
1: నిల్చుకునేటప్పటికే నీ ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుండాలి.
0: యూ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ ద మిర్రర్.
1: నీవు, ప్రతిబింబము, అద్దము, మూడు ఉంటున్నాయి.
0: హియర్ ఆర్ ది త్రీ యూ, ద రిఫ్లెక్షన్, అండ్ ద మిర్రర్.
1: అయితే ఈ మూడింటి యందు ఆ అద్దమును తీసివేసేస్తే ప్రతిబింబం కూడా పోతుంది.
0: నౌ ఆఫ్ ద త్రీ రిమూవ్ ద మిర్రర్, ద రిఫ్లెక్షన్ ఆల్సో వానిషెస్.
1: కేవలం బింబం మాత్రమే నిలుస్తుంది.
0: అండ్ యూ ద ఆబ్జెక్ట్
1: రిమైన్స్. అదే ఏకం సత్విప్రాబోధా వదంతి.
0: యూ దట్ రిమైన్స్ ఇస్ ద ఓన్లీ ట్రూత్.
1: కనుకనే మనము దైవత్వాన్ని గుర్తించడానికి మన యొక్క దేహభ్రాంతి అనేటువంటి క్రమక్రమేణా చల్లారాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ డివినిటీ, బాడీ అటాచ్మెంట్ షుడ్ డిక్రీస్.
1: ఈ దేహం అనేటువంటిది ఒక అద్దం వంటిది.
0: బాడీ ఇస్ లైక్ ఎ మిర్రర్.
1: ఇందులోపల జీవతత్వం అనేటువంటి ప్రతిబింబంగా ఉంటుండాలి.
0: ద ఇండివిజువల్ నేచర్ ఈజ్ సీన్ యాజ్ ద రిఫ్లెక్షన్.
1: ప్రతిబింబం మూలాధారం ఏమిటి? బింబమైనటువంటి ఆత్మతత్వమే.
0: ద బేసిస్ ఫర్ ద రిఫ్లెక్షన్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: జీవుడు, దేవుడు ఒక్కటే.
0: ది ఇండివిజువల్ అండ్ గాడ్ ఆర్ వన్.
1: మధ్యలో అద్దం మాత్రమే కనిపిస్తుండాలి.
0: బట్ దేర్ స్టాండ్స్ ఇన్ బిట్వీన్ ద మిర్రర్.
1: ఈ ప్రపంచం అనేటువంటి అద్దం లోపల మనం అనేక రూపాలను చూస్తున్నాము.
0: ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ ద వరల్డ్ వీ విజువలైజ్ మెనీ ఫార్మ్స్.
1: మిర్రర్ కూడాను మట్టే.
0: That mirror is made up of clay.
1: అది కూడా ప్రకృతికి సంబంధించినటువంటిది.
0: It's also the world.
1: ఈ ప్రకృతి కూడాను భగవత్ స్వరూపమే.
0: The entire world is divine.
1: సర్వము భగవత్ స్వరూపమైనప్పుడు భేదములకు ఏమాత్రం అవకాశం ఉండదు.
0: When everything is essentially divine, there cannot be any
1: differences. దీనిని పరిష్కరించుకునే ప్రాచీనులైనటువంటి పండితులు ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఒకటి బింబమైనటువంటి ఆత్మతత్వమే.
0: The basis for the reflection is the main object of atmic principle.
1: జీవుడు, దేవుడు ఒక్కటే.
0: The individual and God are one.
1: మధ్యలో అద్దం మాత్రమే కనిపిస్తుంది.

0: essentially divine. There cannot be any difference. దీన్ని
1: ప్రశ్నించుకునే ప్రాచీనుడైనటువంటి పండితులు ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్నారు.
0: ఉన్నది
1: ఒకటే అయినప్పటికీ అనేకంగా భావిస్తూ వస్తున్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ ఏన్షియంట్ సీకర్స్ పేరెంట్స్ అండ్ స్కాలర్స్ సెడ్ ద ట్రూత్ ఈజ్ వన్ నారేటెడ్ యాజ్ మెనీ బై స్కాలర్స్.
1: కొరకు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించరాదు.
0: వీ షుడ్ నెవర్ ఫ్రాగ్మెంట్ ది యూనిటీ
1: ఏకత్వంగా విశ్వసించడం చాలా అవసరం.
0: వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ప్రేమ స్వరూపులారు,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ఏదో ప్రేమస్వరూపులు అంటే మీరు ఒక స్వరూపంగా ధరించినటువంటి వారు.
0: You have taken a form.
1: అందరి యందు ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే.
0: లవ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఆల్.
1: ఈ ప్రేమ అనేటువంటి దాన్ని మనం ఆధారం చేసుకుంటే,
0: if we base everything on love,
1: sarvamu ee prema yende avirbhavistayi,
0: you will understand that everything originates out of this love.
1: Prema lenetvanti oka tattvam marokati lene ledi.
0: There cannot be any person without this love.
1: Love is God, live in love.
0: Love is God, live in love.
1: Ee oka daivatvam anetvanti premane.
0: God is love.
1: Ee premaku oka aadi anchamle levu.
0: God, this love has neither the beginning nor the end.
1: అణువు కంటే అనేది సూక్ష్మంగా ఉంటుంది.
0: ఇట్ ఈస్ స్మాలర్ దాన్ అన్ యాటమ్.
1: ఘనము కంటే అది ఘనంగా ఉంటుంటాయి.
0: ఇట్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
1: కనుక ఇట్టి దానిని మనము విభజించటము, వేరువేరుగా భావించటము, ఇది సరైనటువంటి ఇది అర్థం కాదు.
0: యూ కెనాట్ ఫ్రాగ్మెంట్ ఆర్ సెగ్మెంట్ దిస్ లవ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ఫినిట్.
1: సర్వత్రా ఉన్నటువంటిది ఈ ప్రేమతత్వమే.
0: ఇట్ ఇస్ ద లవ్ దట్ ఈస్ ఆల్
1: సర్వస్వరూపములు ప్రేమస్వరూపములే.
0: ఆల్ ఆర్ ద
1: సర్వ మార్గములు ప్రేమ మార్గములే.
0: ఆల్ ఆర్ ద పాత్స్ ఆఫ్ లవ్
1: సర్వ సాధనలు కూడా ప్రేమ యొక్క సాధనలే.
0: ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్
1: సర్వ గమ్యము కూడా ప్రేమని.
0: ద గోల్ ఈజ్ లవ్.
1: అనంతమైనటువంటి ఒక జగత్తునందు అఖిల మానవ కోటిలో ఉన్నది ఒకే ప్రేమని.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇన్ఫినిట్ వరల్డ్ ద వన్ దట్ ఎగ్జిస్ట్ ఈజ్ లవ్.
1: కనుక ఇట్టి ప్రేమతత్వాన్ని మనం అనుభవించాలి.
0: వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ సచ్ ఎ లవ్.
1: ఎట్టి సమయం నందైకుడును ప్రేమను మాత్రం మనం వదలరకూడదు.
0: ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ వీ షుడ్ నెవర్ గివ్ అప్ లవ్.
1: కొన్ని సమయంలో ఈ ప్రాకృతమైనటువంటి జీవితానికి ద్వేషములు, అసూయలు, కష్టములు, అహంకారములు, మమకారములు ఇత్యాది కొన్ని అవలక్షణాలు మనలో ఆవిర్భవిస్తుంటాయి.
0: ఇన్ ఎర్త్లీ సోజర్న్ ఇన్ అవర్ లైఫ్ టైమ్ దేర్ కమ్స్ సర్టన్ ఫీలింగ్స్ ఆఫ్ హేట్రెడ్, జెలసీ, అబ్స్టకల్స్, ప్రైడ్, ఎవరెస్ట్.
1: వచ్చినటువంటి అసూయ కుడును ప్రేమగానే మనం తీసుకోవాలి.
0: వీ హావ్ టు కన్సిడర్ దిస్ జెలసీ ఆల్సో యాస్ లవ్.
1: దాని కుడును ప్రేమగా భావించు.
0: Consider the jealousy as love.
1: అప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు.
0: Then there cannot be any hatred.
1: ద్వేషం వచ్చేది ఎప్పుడు?
0: When do you hate?
1: రెండు వ్యక్తులుగా ఉన్నప్పుడే ఒకరిపైన ఒకరు ద్వేషం వస్తుంది.
0: Hatred exists when there are two persons.
1: రెండు భావములుగా ఉండినప్పుడే ఒకరిపైన ఒకరు అసూయ కలుగుతుంది.
0: When there are differences, there is a scope for jealousy.
1: రెండు భావములు పెట్టుకో. రెండు మనుషులు ఉండవచ్చును, కానీ ఒకే భావమే.
0: There may be two persons, but there should be one feeling.
1: అనేక బల్బులు ఉన్నప్పటికీ ఒకే కరెంటే.
0: Though there are many bulbs, the current is one.
1: కాబట్టి ఆత్మ అనేటువంటిది అన్ని దేహములు ఎందుకు కూడా ఏకత్వంగానే ఉంటుండాలి.
0: The current of ఆత్మ is present in all of the beings as one principle.
1: సత్ విప్రా బహుధా వదంతి అందరి ఎందుకు ఏకంగానే ఉంటుంది.
0: సో ట్రూత్ ఈజ్ వన్ దట్ వన్ ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబాడీ.
1: ఇలాంటి ఏకాత్మ భావాన్ని మనం అభివృద్ధి పరచుకుని,
0: వీ హావ్ టు డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ వన్
1: ప్రేమతత్వాన్ని మనం చక్కగా పోషించుకుని,
0: అండ్ వీ హావ్ టు డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ లవ్
1: దివ్యాత్మ స్వరూపులుగా రూపొందాలి.
0: అండ్ వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్వ్స్ యాజ్ డివైన్
1: నిజమైన సాధన.
0: దిస్ ది ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: చిన్న చిన్న రూపాలను మాత్రం ఆరాధిస్తూ,
0: we should not worship small minor
1: forms. పెట్టుకొని,
0: we should not confine to names.
1: ఈ పేరుకు ఈ రూపము, ఈ పేరుకు ఈ రూపము అని నిర్ణయించుకుని,
0: we should not limit the form and the name.
1: దైవ స్వరూపాన్ని కూడా మనము చాలా సంకుచితపరుస్తున్నాము.
0: We are just narrowing down the really effulgent brilliant form.
1: భగవంతుడివి.
0: All forms are God's.
1: ఇలాంటి భావాన్ని మనం పెట్టుకున్నప్పుడు క్రమక్రమేణ కొంతకాలమునకు మనకు అట్టి భావం ఏర్పడుతుంది.
0: విత్ దాట్ ఫీలింగ్ బిహైండ్ వన్ డే ఆర్ అదర్ విల్ హ్యావ్ దాట్ ఐడియా రియలైజ్డ్.
1: తుమ్మెద ఒక చిన్న గూడు కట్టుకుంటుంది.
0: యు ఫైండ్ ద బటర్ఫ్లై మేకింగ్ ఎ నెస్ట్.
1: నాట్ బటర్ఫ్లై, అది చిన్న ఒక పురుగును తెచ్చి పెట్టుకుంటుంది. ఆ లోపల
0: ఇట్ బ్రింగ్స్ దేర్ ద క్యాటర్పిల్లర్ ఇన్సైడ్.
1: అన్ని ద్వారములు మూసివేస్తుంది.
0: ఇట్ క్లోజెస్ ఆల్ ద డోర్స్ అరౌండ్.
1: కానీ ఒక ద్వారం మాత్రం పెట్టుకుని అక్కడ ఘీమని తిరుగుతూ ఉంటారు.
0: హౌఎవర్ వన్ ఓపెనింగ్ ఇస్ లెఫ్ట్ ఎట్ వన్ పాయింట్ ఇట్ గోస్ ఆన్ మేకింగ్ హమ్మింగ్ సౌండ్ అరౌండ్.
1: కానీ లోపల పెట్టినటువంటి పురుగుకు ప్రపంచమంతా కూడా ఏమీ తెలియదు.
0: ద క్యాటర్పిల్లర్ ఇన్సైడ్ డస్ నాట్ నో ద అవుట్ సైడ్ వరల్డ్.
1: ఇది చేసేటువంటి ఒక శబ్దంకు మాత్రమే లక్ష్యం ఇస్తుంది.
0: ఇట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ ది ఇన్సెక్ట్ ద హమ్మింగ్ సౌండ్. ఈ శబ్దం
1: విని విని విని విని కదపడికి ఏమవుతుంది? భ్రమరు కీటకం భ్రమరంగా మారిపోతుంది.
0: లిసనింగ్ టు దిస్ సౌండ్ ద క్యాటర్పిల్లర్ బికమ్స్ ద బటర్ఫ్లై.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: మానవాకారంతో ఉన్నటువంటి మీరు,
0: వీ హావింగ్ టేకెన్ ద హ్యూమన్ ఫామ్,
1: దైవ

0: If we develop divine feeling day by day, we also transform ourselves into the divine forms. The knower of Brahman becomes Brahman.
1: Becomes Brahma.
0: And you assume in order to become
1: Brahman.
0: And think, entertain Brahmic feelings.
1: Sarvada, sarvakalesho, sarvatra Brahma chintanam.
0: Where? Everywhere, at every point of time, we should think of Brahman.
1: Anni samayamulandu kudanu.
0: Everywhere, at
1: Anni sthanamulandu kudanu.
0: Everywhere.
1: Anni paristhitulandu kudanu.
0: Under all circumstances.
1: ఈ విధమైనటువంటి దైవత్వాన్ని మనం పొందడానికి ఇదే సరైన మార్గం.
0: We should try to work out, struggle for, to attain the divinity.
1: మనం ప్రపంచాన్ని తిరగనక్కర్లేదు.
0: We don't need to go around the world.
1: డబ్బును ఖర్చు పెట్టనక్కర్లేదు.
0: We don't need to spend money.
1: ఈ విధమైనటువంటి యొక్క శ్రమపడి అనేక విధమైనటువంటి కష్టములకు గురి అయిపోయి ధనములకు వ్యర్థం చేసి మనము దైవత్వాన్ని చూడాలి అనే ఆశతో మనము ప్రయాణం చేయకూడదు.
0: We don't need to exert and strain in expectation to visualize the divinity. We don't need to spend money. You are divine.
1: ఆ విధంగా భావించుకోండి.
0: Consider yourself.
1: క్రమక్రమేణ కృష్ణుడు ఎవరు? మీరే. రాముడు ఎవరు? మీరే. ఈశ్వరుడు ఎవరు? మీరే. విష్ణు ఎవరు? మీరే. అంతా మీరే.
0: You are Krishna. You are Rama. You are Ishwara. You are divine.
1: కనుక ఇవి పెట్టిన పేర్లు కాని పుట్టిన పేర్లు కాదు.
0: దీస్ ఆర్ ది నేమ్స్ గివెన్. దీస్ ఆర్ నాట్ ది నేమ్స్.
1: పేర్లు అంటే నువ్వు తల్లిదండ్రులు పెట్టినటువంటివి.
0: ద నేమ్స్ ఆర్ గివెన్ టు యూ బై పేరెంట్స్.
1: దేహము తల్లిదండ్రులు ఇచ్చినటువంటివి.
0: ద బాడీస్ పేరెంట్స్ గివెన్.
1: కానీ దేవుడు ఇచ్చింది ఏది?
0: వాట్ ఇస్ దట్ గాడ్ హస్ గివెన్ యు?
1: హృదయము.
0: గాడ్ హస్ గివెన్ హృదయం.
1: అది మరొకరికి ఇవ్వడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ పాస్ ఇట్ ఆన్ టు
1: ఎనీ. మరి ఒక స్వాధీనంలో లేదు.
0: ఇస్ నాట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఎనీవన్.
1: కనుకనే మీ దేహానికి పెట్టిన పేర్లు, దేహ ఆకారంకు వచ్చినటువంటి రూపములు తల్లిదండ్రుల యొక్క ప్రసాదములు.
0: The form of this body and the name given to the body are the gifts of our parents.
1: కానీ హృదయం అనేటువంటిది ఎవరు ఇవ్వడానికి వీలు కాదు.
0: బట్ హృదయ
1: అది
0: cannot be given by anybody.
1: ఆవిర్భవించినటువంటిది.
0: It is a natural one.
1: ఇది హృదయం అనేటువంటిది సరైనటువంటి ఒక తత్వము.
0: హృదయ is our essential true nature.
1: ఒకరి దగ్గర నుంచి పుచ్చుకున్నది కానీ ఇంకొకరికి ఇచ్చేటువంటిది కానీ కాదు.
0: It is not a gift to be received, not to be given to
1: anybody. ఈ హృదయాన్ని ఇచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి.
0: In fact, we have to make every attempt to give.
1: కానీ ఈ హృదయాన్ని ఇచ్చుకోవటం లోపల వన్ వే ట్రాఫిక్ గా ఉండాలి.
0: While giving, it should not be only one.
1: ఇచ్చుకో ఇచ్చుకో ఇచ్చుకో పుచ్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు.
0: You always give, give, never receive.
1: ఇచ్చుకోవటం పుచ్చుకోవటం అయితే రెండు హృదయాలుగా మారిపోతాయి.
0: If it amounts to giving and receiving, it amounts dualism.
1: ఒకే హృదయమే.
0: Heart is one.
1: ఏకాత్మ భావాన్ని పెట్టుకోండి.
0: We should develop this oneness.
1: ఈ ఏకాత్మ స్థితి వచ్చేంత వరకు కొన్ని సాధనలు మాత్రం చేయండి.
0: Until we reach that state,
1: లక్ష్యం ఏకాత్మ భావం పెట్టుకోండి.
0: The aim is the spirit of oneness.
1: అనేకంగా సాధన చేయండి.
0: Yes, we can practice varied paths.
1: తప్పు లేదు.
0: No mistake.
1: కానీ ఈనాడు సాధన చేస్తున్నారు.
0: We do spiritual practices.
1: ఏం సాధన చేస్తున్నారు? ప్రాప్తమైన సాధన చేస్తున్నారు.
0: We follow worldly procedures.
1: జపమాల తిప్పుతుంటారు.
0: We just roll the talisman.
1: మాల తిరుగుతుండాలి కానీ మనసు కూడా తిరుగుతూ ఉండాలి.
0: Talisman moves on, the mind also goes on.
1: చెయ్యి మాల తిప్పుతుంటారు, మనసు మార్కెట్ కి పోతుండాలి.
0: It is the hand that rotates, revolves the talisman, while the mind goes to the market. Why this
1: position?
0: You sit in meditation. And you sit there in the name of meditation.
1: చిన్న అనుమాత్రమైనటువంటి ఒక ఈగి వాళ్ళకి టచ్ మీదాన్ని కొట్టేసేస్తావు.
0: If a fly falls on your back, immediately you hit it.
1: ఇంత పెద్ద దేహం పైన ఇంత చిన్న దోము వాలటంలో ఏం నష్టమైంది?
0: After all, such a big body you have, what is that you lose
1: when fly falls on the body? ఆ చిన్న దోమ దేహం పైన వాలి ఈ దేహ యొక్క అభిమానాన్ని పెంచుతూ ఉంటుండాలి.
0: And the little insect or mosquito that falls is the cause for your body attachment.
1: ఇంత చిన్న చీమ చిక్కినప్పటికీ నీ దేహం భరించుకోలేకుండా ఉంటుంది.
0: You are not able to bear the thing.
1: ఇంత అబలత్వంతో కూడినటువంటిది ఈ దేహము.
0: The body is so weak.
1: ఇంత సంకుచితమైన భావంతో కూడినటువంటిది ఈ దేహము.
0: The body is fully of narrow-minded nature.
1: కనుకనే ఇలాంటి దేహం ఏమాత్రము మనం లక్ష్యం చేయకూడదు.
0: We should never follow this body.
1: ఏం జరిగినా జరగవచ్చు.
0: It may happen anything.
1: కానీ దేహమునికే కానీ ఆత్మకు సంబంధం లేదు.
0: వాట్ ఎవర్ దట్ హ్యాపన్స్ ఇట్ ఇస్ టు ద బాడీ బట్ నాట్ ఆత్మ.
1: ఆత్మ నాయక దైవము.
0: మై ఆత్మ ఇస్ గాడ్.
1: దానిని నివాసం చేసుకున్నటువంటిది ఈ దేహము.
0: అండ్ ఇట్ ఇస్ ద బాడీ దట్ హ్యాస్ గాట్ ద ఆత్మ.
1: బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
0: Body is the temple of God. The Atma and divine are ancient.
1: కాబట్టి ఈ దేహం అనేటువంటి ఒక గుడి ఎందు ఒక్కొక్క గుడి ఎందుకు ఆత్మ అనేటువంటి ఒక దేవుడు ప్రతిష్ట అయి ఉన్నాడు.
0: ఇన్ దిస్ బాడీ ద టెంపుల్ ఆఫ్ గాడ్. వీ హావ్ ద ఆత్మ ద డివైన్ ఇన్ ఎవ్రీ వన్.
1: కనుక దేహాత్మలు రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ ఇన్ ద బాడీ అండ్ ఆత్మ.
1: ఈ దేహములో అనేక అంగములు ఉంటున్నాయి.
0: దిస్ బాడీ హ్యాస్ సో మెనీ పార్ట్స్ ద లింబ్స్.
1: ఈ అంగములంతా ఏనికి దేహానికి అంగములు.
0: దీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ దిస్ బాడీ.
1: ఈ అంగములకు ఏది కారణము?
0: వాట్ ఇస్ ద కాజ్ బిహైండ్ దిస్?
1: సమాజమే కారణము.
0: ది సొసైటీ.
1: సమాజములకు ఏది కారణము?
0: వాట్ ఇస్ ద లింబ్ ఆఫ్ ద సొసైటీ?
1: కారణము
0: ద నేచర్.
1: ప్రకృతికి ఏది కారణము?
0: వాట్ ఇస్ ద కాజ్ ఫర్ ద నేచర్? గాడ్.
1: కనుక ఈ ప్రకృతి అంతా పరమాత్మ నుంచి ఆవిర్భవించినటువంటి.
0: దేర్ఫోర్ ద నేచర్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ గాడ్స్ మేనిఫెస్టేషన్.
1: కాబట్టి ఒకదానికొకటి ప్రభువుగా ఏర్పడుతుండాలి.
0: సో వన్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ది అదర్.
1: ఈ విధంగా మనం విచారణ చేసి అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
0: బై ఎంక్వైరింగ్ లైక్ దిస్ వీ షుడ్ అండర్స్టాండ్ వన్నెస్ ఆర్ యూనిటీ.
1: ప్రాచీన బ్రాహ్మణులంతా కూడాను అన్నం బ్రహ్మ అన్నారు.
0: సో ఏన్షియంట్ బ్రాహ్మిన్స్ ప్రీస్ట్లీ క్లాస్ సెడ్ ఫుడ్ ఇస్ గాడ్.
1: ఓ దైవమా,
0: ఓ గాడ్,
1: ఈ తిన్నటువంటి అన్నము,
0: ద ఫుడ్ పార్ట్
1: దేహంలో సర్వత్రా ప్రసారించి
0: గోస్ సర్క్యులేషన్
1: తగినటువంటి శక్తిని అందించు.
0: ఇట్ గివ్ అండ్ ఇట్ గివ్స్ ఎనర్జీ.
1: ఎందుకోసం ఈ శక్తి?
0: వై?
1: నీ యొక్క ధర్మాన్ని ఆచరించే కోసమని.
0: వెన్ వీ ఫాలో
1: యూ, సేవను ఆచరించే కోసమని.
0: ఐ నీడ్ ఎనర్జీ టు సర్వ్ యూ ఓ లార్డ్.
1: దేహానికి శక్తినిచ్చి.
0: ఎస్, ది ఎనర్జీ ఇస్ గివెన్ ఫర్ దట్ రీజన్.
1: రసో విష్ణు.
0: వాటర్ ఇస్ విష్ణు.
1: ఈ రసస్వరూపమైనటువంటి యొక్క విష్ణు ఎవరు?
0: హూ ఇస్?
1: మనసే. అప్పుడు మనసు కూడా ప్రార్థిస్తుండాలి, మై దేహాన్ని నేను కాపాడుకుని,
0: ఐ ప్రొటెక్ట్ ది సేక్రెడ్ బాడీ,
1: సరైన మార్గంలో ప్రసరింపజేసి,
0: ఐ అలౌ ఇట్ టు గో ఇన్ ద రైట్
1: పాత్, సత్కర్మలో నేను ఉండేటట్టుగా నాకు సద్బుద్ధిని ఇమ్మని చెప్పింది.
0: గివ్ మీ ఎ గుడ్ మైండ్ సో యాజ్ టు డూ గుడ్ డీడ్స్.
1: ఇంకా తర్వాత వాక్.
0: దెన్ ది వర్డ్.
1: వాక్ ఏం చెప్తుండాలి?
0: టాక్ ఫ్యాకల్టీ, వాట్ డస్ ఇట్ సే?
1: అందమైన దేహాన్ని ఇచ్చావు.
0: యు హావ్ గివెన్ మీ గుడ్ బాడీ.
1: స్వచ్ఛమైన మనసుని ఇచ్చావు.
0: గుడ్ ప్యూర్ మైండ్.
1: పవిత్రమైన వాక్ నాకు ప్రవేశపెట్టు.
0: ఓ గాడ్ గివ్ గ్రాంట్ మీ సో యాజ్ టు స్పీక్ ఆల్ దట్ ఈస్ సేక్రెడ్.
1: కాబట్టి బ్రహ్మ నుండి విష్ణు, విష్ణు నుంచి ఈశ్వరత్వం.
0: దేర్ ఫోర్ బ్రహ్మ.
1: దేహమే బ్రహ్మ.
0: విష్ణు అండ్ ఈశ్వర. బాడీ ఇస్ బ్రహ్మ.
1: మైండ్ ఏ విష్ణు.
0: మైండ్ ఇస్ విష్ణు.
1: వాక్ ఏ ఈశ్వరుడు.
0: స్పీచ్ ఫ్యాకల్టీ ఈజ్ ఈశ్వర.
1: ఈ ముగ్గురి స్వరూపాన్ని మనం కాపాడుకోవటం అత్యవసరం.
0: ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ప్రొటెక్ట్ దిస్ ట్రినిటీ విత్ ఇన్ అవర్ బాడీ.
1: త్రిగుణం, త్రిదళాకారం, త్రినేత్రం, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం. ఈ త్రిగుణంతో కూడినటువంటి ఈ దేహమే
0: ద బాడీ విత్ ద త్రీ అట్రిబ్యూట్స్.
1: ఇందులో ఒక్కొక్క దాని మనసునందు ఉన్నది, వాక్కునందు ఉన్నది, దేహం నందు ఉన్నది ఆత్మ.
0: ఇన్ ద బాడీ ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ దిస్ ఇస్ ప్రెజెంట్.
1: బిల్ల పత్రం ఉంటుంది త్రిదిరాకారంగా.
0: యు హావ్ గాట్ ద బిల్వ లీఫ్ విత్ త్రీ లీఫ్లెట్స్.
1: కాబట్టి దేహము, మనసు, వాక్కు ఈ మూడు కూడా త్రిదళంగా ఉంటుండాలి.
0: ద త్రీ లీఫ్లెట్స్ రిప్రజెంట్ ద బాడీ, మైండ్ అండ్ స్పీచ్ ఫ్యాకల్టీ. ద ప్రైమోడియల్ ప్రిన్సిపల్ ఇస్ ఆత్మిక్.
1: కనుక ఈ త్రిగుణంతో కూడినటువంటి యొక్క ఈ బిల్డర్ను నీకు అర్పితం చేస్తున్నాను.
0: ఐ ఆఫర్ దిస్ బిల్వ లీఫ్ విత్ త్రీ లీఫ్లెట్స్.
1: దీన్ని పురస్కరించుకునే సచ్చిదానందం శరణాగతి అన్నాడు.
0: బేసింగ్ ఆన్ ది సచ్చిదానందం రిఫర్ టు శరణాగతి.
1: శరణాగతి అనగా
0: సరెండర్.
1: అన్నింటి యొక్క ఏకత్వమే శరణాగతి.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇస్ టు సరెండర్.
1: ఒకానొక సమయం లోపల,
0: ఎట్ వన్ టైం,
1: రాములు అరణ్యవాసం చేస్తున్న సమయంలో,
0: వెన్ రామా వాజ్ స్పెండింగ్ టైమ్ ఇన్ ది ఎగ్జైల్,
1: రామ, లక్ష్మణ, సీత ముగ్గురు కూడా చిత్రకూట పర్వతం చేరారు.
0: రామ, లక్ష్మణ, సీత రీచ్డ్ చిత్రకూట మౌంటైన్.
1: కానీ రాములు అలసినట్టుగా నటన చేశాడు.
0: రామ వాజ్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హీ వాజ్ టైర్డ్.
1: లక్ష్మణ,
0: లక్ష్మణ,
1: మీ వదిలి గారు చాలా అలసిపోయినట్టుగా ఉంటుండాలి.
0: యువర్ సిస్టర్ లా సీమ్స్ టు బి టైర్డ్.
1: మనం ఇంకా ఈ 10 సంవత్సరం ఇక్కడే ఉండవలసి వస్తుంది.
0: వీ మే హావ్ టు స్టే హియర్ ఫర్ 10 ఇయర్స్.
1: కాబట్టి ఒక పర్ణశాల నియమించు అన్నారు.
0: బిల్డ్ ఎ స్మాల్ హట్ ఫర్ అవర్ స్టే.
1: లక్ష్మణుడు ఎక్కడన్నా అన్నాడు.
0: లక్ష్మణ సెడ్ వేర్?
1: నీకు ఇష్టం వచ్చిన చోటు నిర్ణయించున్నాడు.
0: రామా సెడ్ డిసైడ్ ఫర్ యువర్.
1: రామా, నేను ఏం పాపం చేశాను అని కూలబడ్డాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ ఫెల్ ఆన్ ద గ్రౌండ్ ఇమీడియట్లీ. వాట్ సిన్ ఐ హావ్ కమిటెడ్? రామా
1: చాలా ఆశ్చర్యపడింది.
0: అండ్ సీత వాజ్ సర్ప్రైజ్.
1: ఏమన్నాడు మీ అన్నగారు?
0: వాట్ ఈస్ దట్?
1: నిన్ను తిట్టలేదు, కొట్టలేదు కదా.
0: వాట్ ఈస్ దట్ యువర్ బ్రదర్ సెడ్?
1: ఎందుకు నీవింత బాధపడుతున్నావు?
0: హి హస్ నాట్ అక్యూజ్డ్ యు, హస్ నాట్ బీటెన్ యు, వై ఆర్ యు
1: సాడ్? అడిగింది సీత.
0: అండ్ సో ఆ సీత,
1: తల్లి ఇంతకంటే వేరొక దోషముందా?
0: మదర్, దేర్ కెనాట్ బి హయ్యర్ అక్యూజేషన్.
1: నేను సర్వము అతనికి అర్పితం చేశాను.
0: ఐ ఆఫర్డ్ ఎవ్రీథింగ్.
1: మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం. ఆత్మానాం శేషభూతమి రక్షమాం శరణాగతి. నాకు భార్య ఉంది, పిల్లలున్నారు, రాజ్యం ఉంది. సర్వస్వాన్ని త్యాగం చేసి నేను ఎందుకు రాములతో వచ్చాను?
0: లక్ష్మణ సేస్, ఐ సరెండర్డ్ మై సెల్ఫ్, మై వైఫ్, మై చిల్డ్రన్, మై ప్రాపర్టీ, మై కింగ్డమ్, ఎవ్రీథింగ్ ఐ హావ్ సరెండర్డ్ మై సెల్ఫ్.
1: అలాంటి సమయంలో నీకు ఇష్టం వచ్చిన చోటు కట్టమంటే నాకు ఒక ఇష్టం ఉందా?
0: అండ్ వెన్ బ్రదర్ రామా సేస్ యూ చూస్ ద ప్లేస్ అండ్ కన్స్ట్రక్ట్ ద హార్ట్,
1: ఇంత కఠినమైన మరొక దూషణం ఉంటుండదా?
0: కెన్ దేర్ బి హయ్యర్ అక్యుజేషన్, డీపర్ అక్యుజేషన్ దాన్ యూజింగ్ హార్ష్ వర్డ్స్ లైక్ దిస్?
1: పాపం చేశారు,
0: ఐ కమిటెడ్ సమ్ సిన్.
1: ఈ విధంగా చేసేటప్పటికి రాములు వెళ్లి దయామయుడైనటువంటి రాములు లక్ష్మణ పొరపాటు అంగీకరించాడు.
0: కంపాషనేట్ రామ,
1: ఇగో పలాన్ చోటు నువ్వు ఆశ్రమం కట్టు అన్నాడు.
0: డోంట్ ఫీల్ లైక్ దట్, డోంట్ ఫీల్ సాడ్, హియర్ ఈస్ ద ప్లేస్ యూ కెన్ బిల్డ్ ఎ హట్.
1: తర్వాత సీతను పర్ణశాలలో పెట్టి రాములు లక్ష్మణులు చుట్టూ ప్రాంతాన్ని సంచారం చేస్తూ వచ్చారు.
0: వైల్ సీతా వాజ్ సిట్టింగ్ ఇన్ ద హట్, రామ అండ్ లక్ష్మణ వాజ్ గోయింగ్ రౌండ్ ప్రొటెక్టింగ్ ది హోల్ థింగ్.
1: రామ యొక్క చరణమే నా యొక్క శరణమని, చరణమే చరణమని భావించుకున్నటువంటి ఒక లక్ష్మణుడు.
0: Lakshmana considered the feet of Rama to whom he surrendered.
1: ఒక ప్రదేశమునకు పోయేటప్పటికి,
0: when he went to a place,
1: లక్ష్మణుడి మనసు మారిపోయింది.
0: The mind of Lakshmana changed.
1: అన్న నేను ఈ అడవిలో ఉండలేను.
0: Brother, I can't be here any longer in
1: ఈ
0: this forest.
1: నేను సహించలేను.
0: I can't bear your harsh
1: words. నేను వెళ్తాను అన్నాడు.
0: I am going, leaving you.
1: రాములు నవ్వుతూ,
0: రామా
1: తొందరపడకు తొందరపడకు అని చేయి పట్టుకుని కొంత దూరం పరిస్తాం రామన్నాడు.
0: రామశాలకు
1: పోయి దీన్ని విచారిస్తామన్నాడు.
0: రామ సెడ్ స్మైలింగ్లీ వెయిట్ ఫర్ సమ్ టైమ్. హీ కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ హ్యాండ్ అండ్ బోత్ వెంట్ క్లోజ్ టు ద హట్.
1: ఒక చల్లని ఛాయతో ఉన్నటువంటి ఒక చెట్టు క్రింద కూర్చున్నారు.
0: దే సాట్ అండర్ ఏ హ్యూజ్ ట్రీ ఎంజాయింగ్ దిస్ షేడ్.
1: అప్పటికి లక్ష్మణ్ మనసు మారిపోయింది.
0: దెన్ దేర్ ద మైండ్ ఆఫ్ లక్ష్మణ్ చేంజ్డ్.
1: ఏమి లక్ష్మణ ఎప్పుడు వెళుతావు అయోధ్య అని ప్రశ్నించాడు రాములు.
0: రామ ఆస్ లక్ష్మణ, వెన్ ఆర్ యూ లీవింగ్ ఫర్ అయోధ్య?
1: అయోధ్యతో నాకేం పని ఉంది?
0: లక్ష్మణ సేస్, వాట్ బిజినెస్ ఐ హావ్ దేర్ ఇన్ లక్ష్మణ?
1: సర్వము
0: అయోధ్య, యు ఆర్ ఎవ్రీథింగ్.
1: అలాంటి రాములు వదిలి నేను అయోధ్యకు వెళ్ళడం నాకు కళ్ళలో కూడా భావం లేదు అన్నారు.
0: ఐ విల్ నాట్ ఎంటర్టైన్ దిస్ ఐడియా ఈవెన్ ఇన్ ఎ డ్రీమ్, లీవింగ్ యువర్ కంపెనీ అండ్ స్టెప్పింగ్ ఇన్ టు అయోధ్య.
1: కొంత దూరం లోపల నీవు అయోధ్య వెళుతానని చెప్పావు కదా అన్న.
0: ఎ మూమెంట్ బ్యాక్ యూ సెడ్ దట్ యుల్ గో టు అయోధ్య.
1: దానికి కారణం ఏమిటో నాకు తెలియదు.
0: ఐ డోంట్ నో ద రీజన్.
1: అప్పుడు రాముడు చెప్తున్నాడు.
0: దెన్ రామా సేస్,
1: లక్ష్మణ స్థానబలం కూడా ఉంటుండాలి.
0: దేర్ ఇస్ సమ్
1: స్థల బలంతో పాటు స్థానబలం కూడా కొంచెం చూసుకోవాలి.
0: అలాంగ్ విత్ యువర్ స్ట్రెంగ్త్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ల్యాండ్ వేర్ యూ లివ్.
1: భగవంతుడి నుంచి దూరం పోవడానికి ఆ స్థల మహత్యమే.
0: ఇట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ద ల్యాండ్ వేర్ యూ లివ్.
1: ఎందుకంటే ఆ స్థలం లోపల సూర్ప్రక సంచరించినటువంటి స్థలము.
0: విత్ దట్ ప్లేస్ వేర్ యూ డిసోబేడ్ మీ ఈస్ ద వన్ దట్ ఈస్ ట్రావెల్ వేర్ సూర్ప్రక లివ్.
1: స్థలంలో మనం సంచరించాము.
0: సో వీ మూవ్డ్ అబౌట్ ఇన్ దట్ ఏరియా.
1: సూర్ప్రక భావాలే భేదములే మనలో ఆవిర్భవిస్తాయి.
0: దేర్ ఫోర్ వీ హ్యావ్ ది సూర్ప్రక ఐడియాస్ ఆఫ్ డిఫరెన్సెస్.
1: మరొక స్థానంలోకి వచ్చాము.
0: అండ్ నౌ వీ మూవ్డ్ అవే ఫ్రమ్ దట్ సూర్పణక ల్యాండ్.
1: చిత్రకూట పర్వతం పైన మహర్షులంతా నివసించేటువంటి
0: చిత్రకూట మౌంటైన్ ఇస్ ది ప్లేస్ ఆఫ్ సెయింట్స్.
1: ఇక్కడికి వచ్చేసరికి మహర్షుల యొక్క భావం వచ్చేసేసి
0: నౌ హావ్ సెయింట్లీ ఫీలింగ్.
1: కనుకనే మన స్థానములు కూడా పవిత్రమైన స్థానములుగా ఉంటుండాలి.
0: సో అవర్ ప్లేసెస్ ఆల్సో షుడ్ బి సేఫ్.
1: దుర్మార్గులు దుష్టులు సంచరించేటువంటి ప్రదేశంగా ఉండకూడదు.
0: దే షుడ్ నాట్ బి ది డ్వెల్లింగ్ ప్లేసెస్ ఫర్ ద వీకెండ్ అండ్ ద కూల్ పీపుల్. Run away from the bad company.
1: ee chedda nenuvunnaga manaku vachindatti nan nunchi bayata povali manam.
0: When once bad comes to you, it will never leave you any time.
1: Smarinchu,
0: think of good.
1: Swara sadha samagamam,
0: join the good and noble.
1: Kuru punya mahoratram,
0: do good deeds day and night.
1: Manam cheyavalsinatundi sadanalu,
0: these are the spiritual practices.
1: Chedda danni vadalali, manchi danni sambandham chesukovali.
0: We should give up the bad and join the good.
1: Nirantaramu manchine chestu jeevinchali.
0: We should do good deeds continuously.
1: Smara nityam anityatam, ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి విచారణ చేయాలి.
0: వీ షుడ్ ఆల్సో మేక్ ఎ కాన్స్టెంట్ ఎంక్వైరీ, వాట్ ఈస్ ఎఫీమరల్, వాట్ ఇస్ పర్మనెంట్.
1: ఈ ప్రకృతి అనిత్యమే.
0: దిస్ నేచర్ ఈస్ టెంపరీ.
1: భవనములు అనిత్యమే.
0: బిల్డింగ్స్ ఆర్ టెంపరీ.
1: కంటికి కనిపించేటువంటి దృశ్యములు అన్ని కూడా అనిత్యములే.
0: ఆల్ ది సినారియో దట్ యు సీ విత్ ది ఐ ఆర్ టెంపరీ.
1: నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వం ఒకటే.
0: ది ఎటర్నల్ ట్రూత్ ఈస్ దిస్.
1: దానిని ఆశ్రయించడమే శరణాగతి అన్నారు.
0: Surrendering to Atma is important.
1: ఆత్మభావాన్ని మనం పెంచుకుని
0: డెవలప్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: నిరంతరము ఆత్మ చింతనతోనే మన జీవితం సార్థకంగా గావించుకోవాలి.
0: వీ కెన్ వర్క్ ఫర్ అవర్ లిబరేషన్ థింకింగ్ ఆఫ్ దిస్ ప్రైమార్డియల్ ఆత్మిక్ ప్రిన్సిపల్ కాన్స్టెంట్లీ.
1: ఈ విధమైనటువంటి సాధన చేసినప్పుడు దైవత్వం మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండి అన్ని విధాలు కూడా కాపాడుతాడు.
0: వెన్ వీ వన్స్ వీ అండర్టేక్ దీస్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్, గాడ్ విల్ ప్రొటెక్ట్ అస్, స్టాండింగ్ బిహైండ్ అస్, అబవ్ అస్, బిలో అస్, విత్ ఇన్ అస్.

నరస్వరూపం అధికం విద్యానామం నరస్వరూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం.

0: విద్యార్థులైన విద్యార్థినియులారా,
1: విద్యాబోధకులారా,
0: విద్యాభిమానులారా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, అథారిటీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎమాన్సిపేటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: విద్యకు కేవలం ఎంతటి ఘనత ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తించాలి విద్యార్థులు.
1: Students must realize the greatness of education in the first instance.
0: Andame vidya.
1: Education is the true beauty.
0: Ee vidya manavuniki guptamaina dhanam.
1: Education is the hidden treasure of mankind.
0: Vidya బంధుజను విదేశగమని. మనం విదేశములకు వెళ్ళినప్పుడు మనకు నిజమైనటువంటి బంధువు విద్యని.
1: When you go abroad, your true relation is education.
0: విద్యాం గురునాం గురు, గురువులకు గురువైనటువంటిది విద్య.
1: Education is the teacher of teachers.

0: విద్యావిహీనం పశు. రాజ్యసభలందు లేక రాజుల సభ ఎందు కూడాను విద్యనే పూజించరు కాని ధనమును పూజించరు.
1: ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్స్ ఇట్స్ ఓన్లీ ది ఎడ్యుకేషన్ దట్ ఇస్ రివియర్డ్ అండ్ ఆనర్డ్, నథింగ్ ఎల్స్.
0: అట్టి నిత్యమైన సత్యమైన విద్యను నేర్వనటువంటి వాడు కేవలము మూఢుడనే చెప్పవచ్చు.
1: ద వన్ హూ డస్ నాట్ ఎక్వైర్ దిస్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ నో హ్యూమన్ బీయింగ్ అట్ ఆల్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: విజ్ఞానమునందు విద్యయందు మీరు వెనుకంజ వేసిన మీ తల్లిదండ్రులు ఎంత పరితపింతురో మీకు తెలియదు.
1: యు డు నాట్ అండర్స్టాండ్ హౌ యువర్ పేరెంట్స్ ఫీల్ ఇఫ్ యు ఆర్ బ్యాక్వర్డ్ ఇన్ ఎక్వైరింగ్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్.
0: అటులని నైతికంగా ఆధ్యాత్మికంగా వెనుకబడినటువంటి బిడ్డలను చూచి భారత మాత కూడాను చాలా అంతకంటే వెయ్యి రెట్లు పరితపిస్తుంది.
1: అవర్ మదర్ ల్యాండ్ విల్ ఆల్సో ఫీల్ వెరీ సాడ్ వెన్ ద సోషల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆర్ నాట్ లెర్న్డ్ బై ది స్టూడెంట్ కమ్యూనిటీ.
0: జనని జన్మభూమశ్చ స్వర్గాధిపతి అరియసి. జన్మభూమి అయినటువంటి భారతదేశము జన్మమిచ్చినటువంటి తల్లి యొక్క బాధలను నివారణ గావించడానికి విద్యార్థులు కంకణం కట్టుకోవాలి.
1: The students should now determine to see that the motherland is free from this suffering of watching her own sons not acquiring spiritual aspects.
0: Vidya anaga emiti?
1: What is knowledge?
0: Etti vidyanu vidyarthulu abhyasinchali?
1: What sort of education is to be acquired by students?
0: Manav abhyudayamaku margadarshakamainatundi edi?
1: What is it? The ideal that ensures the progress of mankind.
0: Kani పవిత్రమైనటువంటి యొక్క విద్యాతత్వం ఈనాడు విద్యార్థులు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: స్టూడెంట్స్ ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద శాంక్టిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ప్రస్తుత విద్యా విషయంలో మానవుడికి లభించేటువంటి ఫలం ఏమిటి?
1: వాట్ ఈస్ ద అల్టిమేట్ రిజల్ట్ యు ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్?
0: ఈ పంచతంత్రములను పరిశీలించి పరిశోధించి గుర్తించి పరులకు అందించి ఆనందించడమే విద్యార్థుల యొక్క ప్రధాన కర్తవ్యం.
1: It is the main responsibility of the students to acquire the various skills of knowledge and share with the rest of the community.
0: Vyakti yokka gauravamu kevalam vidya valane manaku labhinchadu.
1: The prestige of the human doesn't depend merely on the acquisition of the knowledge.
0: Ee vidyaku samskaram kodanu athyavasaram.
1: Along with this education, the culture, the refinement is also required.
0: Vidya negative, samskaram positive.
1: Education is negative, while culture refinement is positive.
0: Vidya kevalamu information e kaani transformation kaadu.
1: Education is merely information, it doesn't amount to transformation.
0: Ee samskrutiye transformation.
1: The culture expects transformation.
0: ఈ సంస్కృతియే లేనటువంటి విద్య నీరు లేని పైరు.
1: ఎడ్యుకేషన్ వితౌట్ దిస్ కల్చర్ ఈజ్ సంథింగ్ లైక్ ద ఫీల్డ్ వితౌట్ వాటర్ సప్లై.
0: కరెంటు లేని వైరు.
1: ఇట్ ఇస్ ద వైర్ దట్ వితౌట్ కరెంట్.
0: దీపం లేని ఇల్లు.
1: అండ్ ఇట్ ఇస్ ద రెసిడెన్స్ వితౌట్ ద లైట్.
0: పంతులు లేని బడి.
1: అండ్ ది స్కూల్ వితౌట్ ద టీచర్.
0: దేవుడు లేని గుడి.
1: ఇట్ ఇస్ ద టెంపుల్ వితౌట్ ద డెయిటీ.
0: ఇలాంటి కేవలము సంస్కృతి లేకుండా మానవుడు విద్యను అభ్యసించడం చేత ఎక్కడికి పోతున్నాడు, ఏం చేస్తున్నాడు తనకే అర్థం కాదు.
1: Without the cultural values, by merely acquiring the knowledge in the education, in which direction the youth is travelling, well, they are not aware of it.
0: ఈ విద్యా విధానమునందు దీన్ని సంస్కరించడానికి అనేక మంది అనేక రకమైనటువంటి కమిటీలు స్థాపించారు.
1: To bring changes, reforms in the education field, many committees have been appointed in the past.
0: కానీ అన్ని కమిటీలు కూడాను కొన్ని నిర్ణయాలను తీసుకుంది.
1: All committees have taken certain decisions.
0: కానీ ఆచరణలో శూన్యమైంది.
1: But in practice, they have not done anything.
0: కనుక పెద్దలు ఆచరించినటువంటి ఒక మార్గమును ఈనాటి పిల్లలు అనుసరించడం అత్యవసరము.
1: So it's most essential that youngsters should follow the example of the elders.
0: ప్రాచీనులు అనేక విధములైనటువంటి యొక్క శోధనలు చేసి పరిశీలనలు సలిపి పరిశుద్ధమైన భావమును ప్రాకులాడి దానిని ఆచరించి ఆనందించి జనానికి అందిస్తూ వచ్చారు మహర్షులు.
1: ఏన్షియంట్ రిషి సేజెస్ అండ్ సెయింట్స్ హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్ ఎక్స్పెరిమెంటెడ్ వేరియస్ థింగ్స్ దట్ ఆర్ రియల్లీ సీక్రెట్ దే హ్యావ్ ప్రాక్టీస్డ్ అండ్ షేర్డ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి విద్యను ఈనాడు అభ్యసించుటకు ప్రయత్నించాలి విద్యార్థులు.
1: స్టూడెంట్స్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు అక్వైర్ దిస్ సీక్రెట్ నాలెడ్జ్.
0: కేవలం బుకిష్ నాలెడ్జ్ మాత్రమే ప్రయోజనం కాదు.
1: బుకిష్ నాలెడ్జ్ ఇస్ నాట్ టోటల్లీ ఆఫ్ యూజ్.
0: ఇది కేవలము తన నుండి ఏర్పడేటువంటి యొక్క భావములు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద ఐడియాస్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: దీనినే ఎడ్యుకేషన్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇంగ్లీష్ పదం.
1: ఎడ్యుకేషన్ ఇస్ ద ఇంగ్లీష్ వర్డ్.
0: ఇది బుకిష్ నాలెడ్జికి సంబంధించినటువంటిది.
1: దిస్ ఇస్ రిలేటెడ్ టు ద బుకిష్ నాలెడ్జ్.
0: కానీ మరొకటి ఉన్నది ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేర్ అనేటువంటిది ఒకటి ఉంది.
1: బట్ ఎడ్యుకేషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ అనదర్ వర్డ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అంటే ఏమి? లోపల ఉన్నటువంటి దానిని, హృదయంలో ఉన్నటువంటి దాన్ని, గుప్తమైనటువంటి దాన్ని, పవిత్రమైనటువంటి దానిని బయటికి లాగి దాన్ని అనుసరించి దాన్ని పరిశీలించి దాన్ని అనుభవించాలి.
1: ఎడ్యుకేర్ యాక్చువల్లీ మెంట్ బ్రింగింగ్ అవుట్ దాట్ విచ్ ఇస్ లేటెంట్, దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్, విచ్ హెస్ గాట్ టు బి లెర్న్డ్ అండ్ ప్రాక్టీస్డ్ దేర్ ఆఫ్టర్.
0: ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రాకృతమైనటువంటి విద్యలు.
1: దిస్ ఎడ్యుకేషన్ ఇస్ ద ఫిజికల్ నాలెడ్జ్.
0: ఎడ్యుకేర్ అనేటువంటిది అంతర్ముఖమైనటువంటి యొక్క ఆనందము.
1: ఎడ్యుకేర్ కన్ఫర్స్ ది ఇన్వర్డ్ బ్లిస్.
0: సర్వానందమునకు మూల కారణము మానవుని యొక్క హృదయమే.
1: ఫర్ ఆల్ ది ఎంటైర్ టోటాలిటీ ఆఫ్ బ్లిస్ ఇట్ ఇస్ ద హార్ట్ దట్ ఈస్ ద సెంటర్.
0: బాహ్యమైన ఈ ప్రపంచమునందు ఎన్ని శక్తులు గలవో అన్ని శక్తులు కూడాను మానవుని హృదయం నుండి ఇమిడి ఉన్నవి.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ పొటెన్షియాలిటీస్ దట్ యు ఫైండ్ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్.
0: తన యందే ఉన్నటువంటి సమస్త శక్తులను కూడాను గుర్తించుకునలేక మానవుడు ఈనాడు బయట పరిశీలన జరుపుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద లేటెంట్ కెపాసిటీస్ బట్ యట్ ఈజ్ ఇన్ సర్చ్ ఇన్ ద ఔటర్ వరల్డ్.
0: బయట మనకు కనిపించేటువంటి అన్ని కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఆల్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ ద రిఫ్లెక్షన్.
0: మన లోపల ఉన్నటువంటి దాని యొక్క ప్రతిబింబం ఇవన్నీ.
1: దట్స్ నథింగ్ బట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ వన్స్ ఓన్ బీయింగ్ విదిన్.
0: కనుక మానవుడు తమ దృష్టిని లోపలికి ప్రవేశపెట్టి తద్వారా విచారణ జరిపి అంతర్ముఖమైనటువంటి ఆనందమును బయటకు తెప్పించుకోవాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ మస్ట్ టర్న్ ఇన్ వర్డ్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఔటర్ వరల్డ్.
0: ఈనాడు భౌతికమైనటువంటి విద్యలకు మాత్రమే మానవుడు జీవితమంతకుడును కాలమంతకుడును దుర్వినియోగం చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ ఇన్ అక్వైరింగ్ ద ఫిజికల్ సెక్యులర్ ఎక్స్టర్నల్ నాలెడ్జ్.
0: భౌతిక విద్యలు కూడా అవసరమే.
1: The secular knowledge is also necessary.
0: కానీ దీని యొక్క సర్వశక్తి కూడాను అంతర్ముఖమైనటువంటి యొక్క విద్య అందే ఇమిడి ఉంటున్నది.
1: ది ఎంటైర్ పవర్ ది ఎనర్జీ ఈజ్ సెంటర్డ్ విదిన్.
0: అదే ఫండమెంటల్ ఎనర్జీ.
1: దట్ ఈస్ ఫండమెంటల్ ఎనర్జీ.
0: ఈ ఫండమెంటల్ ఎనర్జీ లేకుండా ఏమి చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ డూయింగ్ ఎవ్రీథింగ్ విదౌట్ దిస్ ఫండమెంటల్ ఎనర్జీ?
0: చూడండి, ఈ టంబ్లర్ లో వాటర్ ఉంది.
1: హియర్ దిస్ టంబ్లర్ హ్యాస్ వాటర్.
0: ఈ వాటర్ దేని వల్ల పుట్టింది?
1: How is it formed?
0: ఏ విధంగా ఆవిర్భవించింది?
1: How do you find it?
0: Oxygen, hydrogen రెండు కలపటం వల్ల వాటర్ ఏర్పడిపోయింది.
1: Water is the result of the combination of hydrogen and oxygen.
0: కానీ హైడ్రోజన్ ఆక్సిజన్ వల్ల ఎంత వాటర్ నీవు డెవలప్ చేయగలవు?
1: Out of these two, hydrogen and oxygen, how much of water can you make?
0: ఇది అసాధ్యము.
1: It is impossible.
0: కేవలము దీని యొక్క ఫండమెంటల్ దీన్ని మనం ప్రధానంగా పట్టాలి.
1: You have to catch hold of this fundamental principle.
0: ఇది ఏమి? ఎండి టంబ్లర్.
1: This is silver tumbler.
0: ఈ సిల్వర్ టంబ్లరు, ఈ సిల్వర్ సిల్వర్ స్పూను, ఈ సిల్వర్ ప్లేటు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినటువంటివి?
1: వాట్ ఈస్ ద ఆరిజిన్? ద ప్రైమ్ మెటీరియల్ అవుట్ ఆఫ్ విచ్ యూ ఫైండ్ ద సిల్వర్ స్పూన్, ద సిల్వర్ ప్లేట్.
0: మార్చివేయచ్చు.
1: యూ కెన్ చేంజ్ ద టంబ్లర్.
0: స్పూను మార్చవచ్చును.
1: యూ కెన్ ఆల్సో చేంజ్ ద స్పూన్.
0: ప్లేటు మార్చవచ్చును.
1: సో ఆల్సో ద ప్లేట్.
0: అన్ని మార్చిన తర్వాత నిలిచేది ఏమిటి?
1: ఆల్ కెన్ బి చేంజ్ వన్ ఫార్మ్ అదర్. వాట్ ఈస్ ద అల్టిమేట్ డిఫరెన్స్?
0: సిల్వర్.
1: దాట్ ఈస్ ద సిల్వర్.
0: ఆ సిల్వర్ ఫండమెంటల్ భక్తి.
1: దట్ సిల్వర్ ఇస్ ద ఫండమెంటల్ వన్.
0: దాని నుండి ఈ రూపంలో నామంలో కూడా ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: బేసింగ్ ఆన్ ది సిల్వర్ విచ్ ఇస్ ఫండమెంటల్ యూ కెన్ మేక్ ఎనీ ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్.
0: ఫండమెంటల్ విద్య మన హృదయ స్థానం నుండి ఉంటున్నది.
1: fundamental education is presented in our heart.
0: దీనిని ఆత్మ విద్య అన్నారు.
1: This is called the self-knowledge.
0: దీనిని జ్ఞానశక్తి అన్నారు.
1: It is called the power of wisdom.
0: ఈ జ్ఞానశక్తి అనేటువంటిది విద్యానాం జ్ఞానశక్తి. విద్య యొక్క జ్ఞానశక్తిని మనం చక్కగా పరిశీలన చేయాలి.
1: We have to inquire clearly the power of wisdom through this education cultivated.
0: కనుక ఈనాటి భౌతికమైనటువంటి యొక్క ఎడ్యుకేషన్ లోపలనే మన కాలంనంతా వ్యర్థం చేయకూడదు.
1: We should not waste our time in acquiring this physical outer
0: knowledge. ఇలాంటి విద్యలు గడిపినటువంటి వాడు మన భారతదేశంలో కోట్లకు మంది ఉన్నారు.
1: There are crores of people who have this thought of knowledge.
0: కానీ వీరి వల్ల జగత్తు కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: What is that the world? How is it going to be benefited?
0: ఈ చదువరులంతా కూడా జగత్తుకు ఏ ఉపకారం చేస్తున్నారు?
1: The educated people in what way they are helping the community?
0: ఏమీ లేదు.
1: Nothing.
0: తమ కోసం తాము పాటు పడుతున్నారు.
1: ఇట్ ఈస్ జస్ట్ స్ట్రగ్లింగ్ ఫర్ వన్
0: తమ బంధువుల కోసం తాము పాటు పడుతున్నారు.
1: దే వర్క్ ఫర్ దేర్ ఓన్
0: సమాజం కోసం ఎవరు పాటు పడుతున్నారు?
1: హు ఆర్ వర్కింగ్ ఫర్ ది సొసైటీ.
0: కనుకనే మనం సమాజం కోసం పాటు పడాలి.
1: సో వీ షుడ్ వర్క్ ఫర్ ద సొసైటీ.
0: సర్వే లోక హితే రతః, ఇది విద్యలో ప్రధానమైనటువంటిది.
1: వర్కింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ ఈస్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: సర్వే సమితిత గుణై, ఇది రెండవ పాయింట్.
1: ద సెకండ్, టు మేక్ ఎవ్రీవన్ హ్యాపీ.
0: సర్వే జ్ఞానైక సంపన్నః.
1: Acquire the wealth of wisdom is the third aspect.
0: కనుక మొట్టమొదట మనము సమాజం కోసం పాటు పడాలి.
1: సో వీ షుడ్ వర్క్ ఫర్ ద సొసైటీ.
0: సమాజం యొక్క సమృద్ధి కోసం మనం పాటు పడాలి.
1: వీ షుడ్ వర్క్ ఫర్ ది ప్రోగ్రెస్.
0: సమాజం యొక్క సంక్షేమం కోసం పాటు పడాలి.
1: వీ షుడ్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ కమ్యూనిటీ.
0: సమాజంలో ఒక వ్యక్తివే.
1: యు ఆర్ ఎన్ ఇండివిజువల్ ఇన్ ద కమ్యూనిటీ.
0: సమాజం యొక్క క్షేమంలో నీ క్షేమం కూడా ఇమిడి ఉంటున్నది.
1: యువర్ ప్రోగ్రెస్ డిపెండ్స్ అపాన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కమ్యూనిటీ బై అండ్ లార్డ్.
0: ప్రతి మానవుడు కూడా చదివిన చదువును,
1: ఎవ్రీ పర్సన్,
0: కేవలము ధనం నిమిత్తమే అమ్ముకోకూడదు.
1: Should not allow the education should be sold like that.
0: ఈనాడు విద్యలు అన్ని కూడాను వ్యాపార రంగంగా మారిపోయింది.
1: Education has become business today.
0: ఈ బిజినెస్ లో కూడాను చాలా చెడ్డ బిజినెస్ గా మారిపోయింది.
1: That too bad business.
0: నీవు సమాజం నుంచి ఏ శక్తులను నీవు సాధిస్తావో,
1: that which you have got out of the community,
0: ఆ శక్తులను తిరిగి సమాజానికి సద్వినియోగం చేయాలి.
1: Has got to be dedicated back to the society.
0: సమాజం నుంచి అందుకున్నటువంటి విద్యను తిరిగి సమాజానికి అమ్ముకోవటమా?
1: యు హావ్ రిసీవ్డ్ ఎడ్యుకేషన్ ఇన్ దిస్ కమ్యూనిటీ అండ్ యూ సెల్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ.
0: ఇది మానవత్వమునకే విరుద్ధమైనటువంటిది.
1: ఇట్ జస్ట్ అగైన్స్ట్ ది హ్యూమన్.
0: త్యాగమే మానవుని యొక్క ప్రధానమైన గుణము.
1: అండ్ ఇట్ ఇస్ ద వర్చ్యూ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: దీనినే వేదమునందు న కర్మణా న ప్రజయాధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు.
1: వేద క్లియర్లీ డిక్లేర్స్ that is the sacrifice that confers immortality. No community, no wealth, no power whatsoever.
0: కనుకనే వేదమునందు కూడాను సహస్ర శిరీషా పురుషః, సహస్ర శిరస్సు కలిగినటువంటి వాడు పురుషుడు.
1: వేద డిక్లేర్స్ గాడ్ విత్ థౌజండ్స్ ఆఫ్ హెడ్స్.
0: కనుకనే దీన్ని వేదము కూడాను ఏకత్వంగా భవించు వచ్చింది.
1: వేద ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: ఏకోహం బహుశ్యాం, ఉన్నది ఒక్కటే.
1: Only one that manifests into many.
0: అనేకత్వం అనేటువంటిది మన భ్రమలే.
1: This multiplicity is our imagination.
0: సహనావతు సహనభునక్తు సావీర్యం కరవావహి. అంత సహస్రము కూడా ఒక్కటిగానే ఉంటుండాలి.
1: In fact, the plurality ultimately is based on the unity.
0: కనుకనే కలిసి మెలిసి తిరుగుదాం.
1: Let's move together.
0: కలిసి మెలిసి పెరుగుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్స్ గ్రో అవర్ ఇంటెలిజెన్స్ టుగెదర్ హావింగ్ గాట్ ఇట్.
0: కలిసి మెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం అనింది వేదం.
1: ద వేద సేస్ లెట్ us లివ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఇన్ టోటల్ ఫ్రెండ్షిప్.
0: కనుక ఈ భారతీయ సంస్కృతిని మనం ఏం చేస్తున్నాం?
1: వాట్ ఇస్ దట్ వి ఆర్ డూయింగ్ విత్ దిస్ కల్చర్?
0: మనం ఆచరణలో పెట్టి అనుభవించి పనులకు అందించాలి.
1: వీ హావ్ టు ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ షేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మనం చదివిన చదువులంతా కూడాను ఏ ఉద్యోగం కోసమని, ఏ ఇన్కమ్ కోసమని అనేటువంటి థాట్స్ మనం మర్చిపోవాలి.
1: యాజ్ స్టూడెంట్స్ ఫర్గెట్ ద థాట్ వాట్ జాబ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ది ఎమోల్యుమెంట్ ఆఫ్
0: సంపాదన.
1: వాట్ ఇస్ దిస్ ఎర్నింగ్?
0: బెగ్గర్ కూడా సంపాదిస్తున్నాడు.
1: బెగ్గర్ ఆల్సో ఎర్న్స్.
0: కానీ సంపాదన గొప్పనా?
1: డూ యూ థింక్ దర్ సంథింగ్ గ్రేట్ టు ఎర్న్? గాడ్ the money has become god.
0: The matamaye,
1: the pomp has become religion.
0: Swarthamaye buddhi ki sthanamaye,
1: selfishness has become a center of activity.
0: Dharmamu ammaye,
1: righteousness is gone.
0: Dhanamu hinambaye,
1: and this righteousness is totally declined.
0: Aa kaalamundu manam anek rakamulaga vivaristunnamu.
1: We just describe it, narrate it, going by form.
0: Ahamu andam baye.
1: And this ego has become a matter of beauty.
0: Swarthami fashion.
1: Selfishness has become fashion today.
0: ఇలాంటి ఫ్యాషన్ లో మనం తిరిగిపోతున్నాము.
1: వి ఆర్ ఆఫ్టర్ సచ్ ఎ ఫ్యాషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: స్వార్థాన్ని త్యజించాలి.
1: సాక్రిఫైస్, సాక్రిఫైస్ దిస్
0: ఐకమత్యాన్ని పోషించాలి.
1: అండ్ ఫాస్టర్ ది లవ్.
0: ఇలాంటి ప్రేమతత్వాన్ని పెంచాలి.
1: డెవలప్ లవ్.
0: త్యాగభావంతో మనం జీవించాలి.
1: వి హావ్ టు లివ్ దిస్ లైఫ్ విత్ ది ప్రిన్సిపల్ ఆఫ్
0: సాక్రిఫైస్. అప్పుడే సర్వవిధమైనటువంటి అనుకూలములు మనకు చేకూరుతాయి.
1: దెన్ యు విల్ హావ్ ఆల్ కన్వీనియన్సెస్ టు ఫాలో.
0: కనుక మన అనుకూలం నిమిత్తమై మనం ప్రాకులాడకూడదు.
1: వీ షుడ్ నాట్ వర్క్ ఫర్ కన్వీనియన్సెస్ అలోన్.
0: ఏమిటి ఈ అనుకూలములు?
1: వాట్ ఆర్ దిస్ కంఫర్ట్?
0: ఈనాడు నీవు అనుభవించినటువంటి అనుకూలములు రేపటి దినం నీకు అది విరుద్ధంగా ఉంటుంది.
1: ద కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్ దట్ యు ఎంజాయ్ టుడే మే ఆకలి అయ్యే
0: సమయంలో అన్నం నీకు చాలా రుచిగా కనిపిస్తుంది.
1: అండ్ ఎట్ వన్ స్టేజ్ బ్యూటీ యు మైట్,
0: మరో నిమిషమే దాన్ని విరుద్ధంగా మనం తోసివేస్తాం.
1: నెక్స్ట్ మినిట్ యు మే టర్న్ అగెన్స్ట్ ది బ్యూటీ.
0: ఈ ఆశలకు, దురాశలకు, నిరాశలకు, ప్రాప్తికు అన్నిటికీ ఏది కారణము?
1: What is that which is responsible for aspiration, ambition, frustration, failure? It is the mind that is the cause for the bondage and liberation. For everything, mind is responsible. Where is mind? You think that mind is in you? No. In fact, mind is so expansive all over the world.
0: ఆ జగత్తంతా వ్యాపించిన మనసు నీ ఎందు కూడా ఉంటున్నది.
1: ద మైండ్ దట్ హెస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈజ్ ఇన్ యూ ఆల్సో.
0: చూడండి, ఈ బల్బ్స్ అంతా కూడా ఎన్ని కనిపిస్తున్నాయి.
1: డోంట్ యూ ఫైండ్ సో మెనీ బల్బ్స్ ఆల్
0: అరౌండ్? ఈ బల్బ్ లో ఉన్నటువంటి ప్రకాశమే ఆ బల్బ్ లోనే ఉంది.
1: ద లైట్ దట్ యు ఫైండ్ హియర్ ఈజ్ ఆల్సో దేర్.
0: అదే రీతిగా దేహములంతా కూడా బల్బ్స్ వంటివి.
1: సో ఆల్ బాడీస్ ఆర్ లైక్ బల్బ్స్.
0: ఆ విల్ పవర్, ఆ ఆత్మశక్తియే కరెంట్.
1: దట్ విల్ పవర్ ఇస్ ద కరెంట్.
0: అందరి ఎందు ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
0: మన గౌరవ రామావు చెప్పింది, అందరి ఎందు దైవం ఉంటున్నాడు.
1: Governor stated that God is in everyone.
0: Ishavasyam idam jagat.
1: God is present in the entire universe.
0: Ishara sarvabhutanam.
1: God is present in all beings.
0: Sarvabhutamani endu untunnadi.
1: Is present everywhere.
0: Danni manam ye vidhanga anubhistunnam?
1: How are you experiencing?
0: Nina ke ammiki anek paryam cheppanu.
1: Bhagwan said many times.
0: Deho devalay prukto jeevo deva sanatana.
1: Body is the temple and the divine and individual.
0: Jeevude devudu.
1: The individual is divine.
0: కాబట్టి ఈ దేహం ఏ విధంగా దేవాలయము, ఆ దేహము అదే విధంగా దేవాలయమే.
1: జస్ట్ యాజ్ దిస్ బాడీ ఇస్ ద టెంపుల్, దట్ బాడీ ఈజ్
0: ఈ దేహములన్నీ కూడా దేవాలయములే.
1: ఆల్ దిస్ బాడీస్ ఆర్ టెంపుల్స్.
0: ఈ దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి జీవుడు కూడా దేవుడే.
1: అండ్ ఎవ్రీ పర్సన్, ది ఇండివిజువల్ సోల్ ఈజ్ డివైన్.
0: కాబట్టి నీవు ఎవరిని ద్వేషిస్తావు?
1: దెన్ హూమ్ ఆర్ యూ గోయింగ్,
0: ఎవరిని ప్రేమిస్తావు?
1: హూమ్ ఆర్ యూ గోయింగ్ టు లవ్?
0: అన్ని దేవాలయములే.
1: ఆల్ ఆర్ టెంపుల్స్.
0: అన్నింటి యందు ఒకే దేవుడే.
1: సేమ్ గాడ్ రిసైడ్స్.
0: కాబట్టి ఈ విశ్వ కుటుంబంగా నీవు భావించి అందరినీ నీవు ప్రేమించు.
1: కన్సిడర్ ది ఎంటైర్ యూనివర్స్ యాజ్ వన్ ఫ్యామిలీ అండ్ లవ్ ఆల్. నెవర్ హేట్ ఎనీబడీ.
0: ద్వేషిస్తావా? నిన్ను నీవు ద్వేషించుకున్న వాడు అవుతావు.
1: ఇఫ్ యూ హేట్ ఎనీవన్, ఇట్ అమౌంట్స్ టు హేటింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: కనుకనే హర్ట్ ఎవర్.
1: అండ్ దేర్ ఫోర్
0: లవ్. లవ్ ఎవర్, హర్ట్ నెవర్.
1: సో హర్ట్ నెవర్, హెల్ప్ ఎవర్.
0: ప్రేమను పూజించాలి.
1: అండ్ దెన్ హ్యావ్ దిస్ లవ్.
0: ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గాడ్ బియాండ్ లవ్.
0: దైవమే ప్రేమ.
1: God is love.
0: Love is God, live in love.
1: Love is God, live in love.
0: Vidyarthulara,
1: students,
0: meeru dvesham kani, asuya kani, inke vidhamaitundi krodham kani, ilanti durgudamulku avakasam ivvakoddu.
1: Students, do not have these bad qualities, either hatred or jealousy or pompa.
0: Ye durgudamulanna kudano avi ninnu ninne premistundi, premistundi dveshistundi.
1: In fact, the qualities may love you or may just throw you out.
0: Dveshinchedi nee premane.
1: It is the very
0: ప్రేమించేది నీ ప్రేమనే.
1: అండ్ ఇట్ ఇస్ వెరీ సేమ్ లవ్ దట్ వుడ్ బి ద కాజ్ ఫర్ ద లవ్ ఇన్ టర్న్.
0: ఇలాంటి ప్రేమించేటువంటి ప్రేమను మేము పెంచుకోవాలి.
1: అండ్ హ్యావ్ దిస్ లవ్ దట్ ఇన్ టర్న్స్ లవ్.
0: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: ఫిల్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: దిస్ ఇస్ ది వే టు గాడ్.
0: కనుక ఇలాంటి ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్
0: లవ్. ప్రతి మానవుని కూడాను విద్య వల్ల ఒక దయామయుడిగా మార్చాలి.
1: Every educated person should be a compassionate one.
0: దయలేనటువంటి విద్య ఉండి ప్రయోజనం ఏమిటి?
1: Even if you are educated, శిలాహృదయుడిగా
0: మారకూడదు.
1: You should not be stone hearted.
0: ఈ శిలాహృదయుడిగా ఉండిన చేతనే ఒకానొక సమయంలో గాంధీ చాలా విచారంగా ఉంటున్నాడు.
1: Because of the stone hearted people, Gandhi felt sad at one time.
0: బ్రిటిష్ దొర వచ్చాడు. ఏం గాంధీ గారు ఏమిటి యోచిస్తున్నారు మీరు అన్నారు.
1: A Britisher came and said, Gandhiji, why are you sad?
0: He harnessed the art of the education అన్నాడు. the hardness of art of the education.
1: He said the hardness is the art of education.
0: ప్రజల యొక్క హృదయము చదివే కొలది కూడా కేవలం ఒక హార్డ్ అయిపోతుంటున్నది.
1: అండ్ గాంధీజీ సెడ్ ద హ్యూమన్ హార్ట్ ఈస్ బికమింగ్ హార్డ్
0: మారిపోతున్నారు.
1: ఇట్ ఇస్ స్టోన్ హార్టెడ్.
0: కాబట్టి అది సరైనటువంటి చదువు కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
0: హృదయాన్ని కరిగించాలి.
1: ద హార్ట్ షుడ్ మెల్ట్.
0: ప్రేమను కదిలించాలి.
1: అండ్ ద లవ్ షుడ్ మేక్ యు మూవ్.
0: దివ్యత్వాన్ని పోషించాలి.
1: Divinity has to be fostered.
0: ప్రతి మానవుని కూడాను దయామయునిగా మార్చాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ బి కంపాషనేట్.
0: కనుకనే ఆ విధమైనటువంటి యొక్క విద్యనే ఈనాడు అత్యవసరము.
1: That sort of education is most essential today.
0: ఏదో చదివినాము పెద్ద డిగ్రీస్ తీసుకున్నాం అనుకుంటున్నారు.
1: You think that you are educated with high degrees.
0: ఈ డిగ్రీస్ కాదు ముఖ్యము.
1: Degrees are not that important.
0: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: Do you call all those people that can read and write educated?
0: కాలేజీల డిగ్రీలను పొందే విద్యావంతులగునా?
1: By merely acquiring college degrees can you call yourself educated?
0: సుజ్ఞానము సుకృతి లేక విద్యను సద్విద్యలగునా?
1: Without proper mind and intellect can you call yourself educated?
0: బ్రతుకుటకే విద్య అన్న బ్రతుకునేది పశుపక్షులు.
1: If the education is for a living, don't you find birds and beasts living in the world?
0: అవి ఏమి చదివినాయి?
1: వాట్ ఎడ్యుకేషన్ దే హ్యావ్.
0: కాబట్టి కేవలం బ్రతుకుట కోసం కాదు మన విద్య.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మియర్లీ ఫర్ లివింగ్.
0: ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్.
1: ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్.
0: కనుక మనము లివింగ్ కోసమని ప్రయత్నం చేస్తున్నాము.
1: బట్ వీఆర్ మేక్ ఎఫర్ట్ ఫర్ అవర్ లివింగ్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఉద్యోగాల కోసమని ప్రయత్నం చేస్తున్నాము.
1: వీఆర్ మేక్ ఎఫర్ట్ టు గెట్ ఎన్ ఎంప్లాయ్.
0: ఈ ఉద్యోగములకు చదువుకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని తెంచి వేయాలి.
1: వీ హావ్ టు కట్ ఆఫ్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ ద జాబ్.
0: కనుక ఉద్యోగం అంటే కాదు, ఉద్యోగం ఏది ఉద్యోగము? ఇంటి పని కూడా ఉద్యోగమే.
1: వాట్ ఇస్ ఎంప్లాయ్మెంట్? వాట్ ఇస్ జాబ్?
0: నీ తల్లిదండ్రులు చేసేటువంటి పని కూడా నువ్వు చెయ్యి.
1: అండ్ యూ డూ దాట్ వాట్ ఇస్
0: తల్లిదండ్రులు హెల్ప్ చెయ్యి.
1: హెల్ప్ యువర్ పేరెంట్స్.
0: ఏ పని చేసినా అది ఉద్యోగమే.
1: ఎనీ వర్క్ దట్ యు డూ ఇస్ ఎ జాబ్.
0: విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వర్షిప్.
1: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వర్షిప్.
0: వర్క్ ఇస్ వర్షిప్. డ్యూటీ ఇస్ గాడ్.
1: వర్క్ ఇస్ వర్షిప్. డ్యూటీ ఇస్ గాడ్.
0: కనుక నీవు ఏ పని చేసినా అదంతా ఉద్యోగమే.
1: యు మే డూ ఎనీథింగ్, ఇట్ ఇస్ ఎ జాబ్.
0: కానీ ఈనాటి మోడర్న్ బాయ్స్ అంతా కూడాను,
1: the modern boys today,
0: edaina oka degree pondina tachaname,
1: the moment they get the degree,
0: passport degree potaru inka,
1: they go to the passport office.
0: Videshalaku povali.
1: They want to go to foreign country.
0: Emiti videshamulu bharatdesamlo ledi videshamulu emtundi?
1: What is it that's present in foreign country?
0: Enna bharate tanna bharata bharatamlo lenatundi bharatdesamlo lenatundi videshalu ekkada ledu.
1: That which is not present in Bharat is not present anywhere in the world.
0: కనుకనే భారతదేశంలో ఉన్నటువంటి పవిత్రతను ఈనాడు మనం మర్చిపోతున్నాము.
1: సేక్రెడ్నెస్ ఆఫ్ భారత్ ఇస్
0: భారతదేశం త్యాగ భూమి.
1: భారత్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్.
0: యోగ భూమి.
1: ది వన్ ఆఫ్ స్పిరిచువల్
0: ప్రాక్టీస్. భారతదేశం కర్మ భూమి.
1: ది వన్ ఆఫ్ యాక్షన్.
0: కానీ ఇలాంటి కర్మ భూమి, త్యాగ భూమి, యోగ భూమి అయినటువంటి భారతదేశాన్ని భోగ భూమిగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: భారత్ విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ యాక్షన్, విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఇది భోగము కాదు, మానవుడు కాదు, ఒక రోగమే.
1: ఇది ప్లెజర్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ డిసీజ్ అలోన్.
0: కనుక మనం బయట దేశానికి పోవడానికి ప్రయత్నం చేయకూడదు.
1: డోంట్ మేక్ అటెంప్ట్ టు గో అబ్రాడ్.
0: నీ దేశాన్ని నీవు సంరక్షించుకో.
1: ప్రొటెక్ట్ యువర్ కంట్రీ.
0: ఇది నాది మాతృదేశము.
1: ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: ఇస్ మై మదర్.
0: ఇది నా మతమంచు. ఎడగొట్టి నుడువ నేరని బ్రతికిన పీను మొక్కండు వస్తుందని కలడా?
1: Is don't you do you find any person who does not declare with all the pride that this motherland, this is my mother tongue?
0: కనుకనే ఈ మన మదర్ ల్యాండ్ భారతదేశంకు మించినటువంటి దేశం మరొకటి లేదు.
1: మదర్ ల్యాండ్ భారత్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఎటువంటి పవిత్రమైన దేశం,
1: సీక్రెట్ కంట్రీ.
0: అన్ని దేశములకు నాయకత్వాన్ని వహించినటువంటి భారతదేశం.
1: ఇన్ఫాక్ట్ భారత్ ఇస్ ద లీడర్ ఆఫ్ ఆల్.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని రంగములు ఎందుకూడను, రాజకీయ రంగమునందు కూడాను ఆధ్యాత్మిక స్థానాన్ని వహించేటువంటి.
1: ఇన్ఫాక్ట్ భారత్ ఇస్ ద లీడర్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ద మోరల్, ఎథికల్, ద సైంటిఫిక్, ద పొలిటికల్ అండ్ స్పిరిచువల్.
0: కీర్తిని మీరు ఎందుకు వదులుతున్నారు?
1: వై ఆర్ యూ గివింగ్ అప్ ది ఎస్టీమ్ అండ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ ద కంట్రీ?
0: నీ పుట్టిన దేశం యొక్క విశ్వాసమే పోతే పెట్టిన దేశం ఎంతకాలం ఉంటుంది?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ ది అటాచ్మెంట్ టు యువర్ దిస్ పుట్టిన దేశం మదర్ ల్యాండ్, పెట్టిన దేశం ఫారిన్ కంట్రీ, హౌ ఆర్ యూ గోయింగ్ టు డెవలప్ అటాచ్మెంట్ టువర్డ్స్ దాట్?
0: ఇది పుట్టిన దేశం.
1: This is the puttina desam mother land.
0: Premించాలి.
1: Love your mother land.
0: ఈ దేశానికి మనం ఉపకారం చేయాలి.
1: You should work for this.
0: ఈ దేశమును మనం సేవ చేయాలి.
1: Serve your country.
0: ఈ దేశం యొక్క సర్వీస్ ను మనం తీసుకోవాలి.
1: And just get all that out of this community.
0: విద్యార్థులారా,
1: students,
0: మీరు చదవాల్సిందే భౌతిక విద్యలు కూడాను.
1: Yes, you have this education.
0: కానీ భౌతిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడాను అత్యవసరమే.
1: Along with this material knowledge, the spiritual education is equally required.
0: నైతిక ఆధ్యాత్మిక విద్యలు లేనటువంటి ఒక సమలోపల ఏమాత్రము శాంతి ఉండదు.
1: That congregation, bereft of moral and spiritual values, will never have peace.
0: కనుక విద్యార్థులైనటువంటి వారు రెండింటి ఎందుకు నెగిటివ్ పాజిటివ్ గా మనం భావించుకోవాలి.
1: స్టూడెంట్ షుడ్ కన్సిడర్ దీస్ టూ ఆస్పెక్ట్స్ నెగిటివ్.
0: కానీ ఈనాటి విద్యార్థులందరూ ఇక్కడ హృదయాన్ని పూర్తి నెగిటివ్ గా మార్చుకుంటున్నారు.
1: స్టూడెంట్స్ టుడే హ్యావ్ మేడ్ దేర్ హార్ట్ టోటలీ నెగిటివ్.
0: ఇది కేవలం నిరుపయోగమైనటువంటిది.
1: ఇట్ ఈస్ యూస్లెస్.
0: ఇది తాడు దగ్గర గాలి పటం వంటిది.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ కైట్ దట్ హెస్ లాస్ట్ ఇట్స్ థ్రెడ్.
0: ఇది ఎక్కడ పోయి పడిపోతుందో,
1: వేర్ ఇట్ ఫాల్స్ వీ డోంట్ నో.
0: కనుకనే నీవు దీన్ని సరైనటువంటి విద్యగా నీవు తీర్చిదిద్దుకోవాలి.
1: టేక్ ఎడ్యుకేషన్ ద ప్రాపర్ సెన్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ యొక్క గుణములు చాలా మంచివే.
1: యువర్ వర్చ్యూస్ ఆర్ నో డౌట్ గుడ్.
0: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటిది.
1: దిస్ ఏజ్ ఇస్ సీక్రెట్.
0: ఈ వయసులో వచ్చేటువంటి భావములు కూడా చాలా పవిత్రమైనవి.
1: ద ఫీలింగ్స్ దట్ యు హావ్ ఎట్ దిస్ టెండర్.
0: కానీ టేక్ టైం, తొందరపాటు పడకూడదు.
1: నెవర్ బీన్ ఏ హరీ. టేక్ టైం.
0: మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ, సో డు నాట్ బీన్ ఏ హరీ.
1: హేస్ట్ మేక్స్ వేస్ట్.
0: తొందరపాటు పడి నీవు చాలా దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు.
1: బీయింగ్ ఇన్ ఎ హరీ యు ఆర్ మిస్యూజింగ్, వేస్టింగ్.
0: ఏదైనా ఒక థాట్ నీలో వచ్చిందా, టేక్ టైం. ఇది మంచా చెడ్డా, ఇది సత్యమా కాదా, ఇది అవునా సాధ్యమా, ఈ విధంగా విచారణ చేయాలి.
1: ద మూమెంట్ ద థాట్ అరైజెస్ ఇన్ యూ, డిస్టింగ్విష్, డిస్క్రిమినేట్ క్లియర్లీ వెదర్ రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్.
0: ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్
0: ఆ డిస్క్రిమినేషన్? కూడా
1: ద డిస్క్రిమినేషన్,
0: ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ చేయకూడదు.
1: షుడ్ నాట్ బి ఆన్ ఇండివిజువల్ గ్రౌండ్.
0: ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయి. నాకు నీకు వీరికి వారికి అందరికీ మంచి ఏది?
1: Fundamental discrimination is essential, which is equally applicable to all.
0: అప్పుడే దీనికి సార్థకత ఏర్పడుతుంది.
1: Then only its goal is achieved.
0: విద్యార్థులు, తొందరపాటు లేకుండా నిదానంగా కాలము తీసుకుని పవిత్రమైన యోచన చేత పవిత్రమైన కర్మలు చేయాలి.
1: Students should never be in a hurry. They should take time. They should be patient enough and undertake good activity.
0: గవర్నర్ కూడా చాలా మంచి విషయాలు చెప్పింది.
1: Governor mentioned many good things.
0: ఆమెకి ఎంతో వయసు, కానీ ఎంతో వయసు లోపల ఎన్నో విధమైనటువంటి అనుభూతులు పొందింది.
1: షీ హాస్ వెరీడ్ ఎక్స్పీరియన్సెస్.
0: కనుకనే ఆ ఎక్స్పీరియన్స్ దీని వల్లనే మీకు ఈ విజయం అందించింది.
1: షీ హాస్ టోల్డ్ యూ అవుట్ ఆఫ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
0: ముఖ్యంగా ఎవరిపైన వారికి మొట్టమొదటి నమ్మకం కావాలి.
1: ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నెసెసరీ.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్లనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: అవుట్ ఆఫ్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వల్లనే సెల్ఫ్ సాక్రిఫైస్.
1: అవుట్ ఆఫ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లీడ్స్ టు సెల్ఫ్ సాక్రిఫైస్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ వల్లనే సెల్ఫ్ రియలైజేషన్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ ఎండ్స్ ఇన్ సెల్ఫ్
0: రియలైజేషన్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మొట్టమొదటి ఫౌండేషన్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది ఫౌండేషన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ది వాల్.
0: సెల్ఫ్ sacrifice the roof.
1: Self sacrifice the roof.
0: Self realization life.
1: Self realization is the life.
0: Roof lekunda neevu andulo undagalava?
1: Can you live there without the roof?
0: Godal lekunda roof veyagalava?
1: Without the wall can you lay
0: down? Lekunda godal kattagalava?
1: Well, is that possible?
0: Kabatti self confidence mottamodati.
1: So self confidence the first and foremost.
0: Self ante evaru?
1: Then what is this self?
0: Adi daivam.
1: That is divine.
0: Nenu nenu nenu nenu.
1: Everyone says I.
0: ఎక్కడ పోయినప్పటికీ నేను నేను నేను అని అంటున్నారు.
1: ఎవ్రీవేర్ వి ఇంట్రొడ్యూస్ అవర్ సెల్ఫ్ యాజ్ ఐ.
0: ఇది అనేక రకములుగా కూడా విచారణ చేసి వేదాంతంలో నిర్ణయాన్ని తెచ్చుకుంది.
1: ది వేదాంత ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ అబౌట్ దిస్ ఐ.
0: అయ్యా, నీవెవరు నీవు మొట్టమొదటి తెలుసుకో.
1: సార్, ఫస్ట్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: నిన్ను నీవు తెలుసుకోకుండా దేన్ని నీవు తెలుసుకోగలవు?
1: నో దై సెల్ఫ్, వితౌట్ దట్ వాట్ ఎల్స్?
0: ఇది నా దేహము,
1: ఇస్ మై బాడీ.
0: ఇది నా మైండ్,
1: ఇస్ మై మైండ్.
0: ఇది నా చెయ్యి,
1: మై హ్యాండ్.
0: ఇది నా కాలు,
1: మై లెగ్.
0: నా కన్ను,
1: మై ఐ.
0: అన్ని నావి నావి. బట్ హూ ఆర్ యూ? హూ ఆర్ యూ?
1: యు సే దే ఆర్ మైండ్, దెన్ హూ ఆర్ యూ?
0: యు ఆర్ మై.
1: వి ఆర్ మై.
0: నా చేతులు ఉంటున్నావు, నా కడుపు ఉంటున్నావు, కానీ నీవెవరు?
1: యు సే మై హ్యాండ్స్, మై లెగ్, దెన్ హూ ఆర్ యూ?
0: ఇది నా కర్చీఫ్,
1: మై కర్చీఫ్.
0: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
0: ఇది నా టంబ్లర్,
1: ఇస్ మై టంబ్లర్.
0: టంబ్లర్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: టంబ్లర్ ఇస్ సెపరేట్ ఫ్రమ్
0: మీ. నా బాడీ అంటే బాడీ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: విచ్ ఇస్ దిస్? ఇస్ మై బాడీ. బాడీ ఇస్ సెపరేట్ ఫ్రమ్ యూ, దెన్ హూ ఆర్ యూ?
0: కాబట్టి ఈ విధంగా విచారణ చేస్తూ చేస్తూ చేస్తూ వస్తే నీవెవరుంటే ఒక్కడే.
1: If you go on investigating, inquiring this way, you will know the one principle.
0: ఈ పిల్లలు ఎందు ప్రతి ఒక్కరిని విచారించు.
1: You inquire everyone here.
0: Question. Who is Ramaya? Nenu.
1: Who is Ramaya? I.
0: Who is Rangaya? Nenu.
1: Rangaya, I.
0: Who is Neelamma? Nenu.
1: Neelamma, I.
0: Who is Palamma? Nenu.
1: So, I.
0: నేను నేనే అంటున్నాను.
1: ఎవరీవన్ సేస్
0: వేరు రూపములు వేరు వేరుగా ఉంటున్నాయి.
1: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్.
0: అందరి ఎందు నేను నేను అనేటువంటి ఆన్సర్ ఒక్కటే వస్తుంది.
1: ద ఆన్సర్ ఐ ఇస్ యూనిఫామ్ అండ్ కామన్.
0: కాబట్టి మొట్టమొదటి నీ నీవు నువ్వు తెలుసుకుంటే ప్రపంచాన్నే తెలుసుకున్న వాడైపోతావు.
1: నో దై సెల్ఫ్, దెన్ యుల్ నో ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్.
0: ఈ ప్రపంచం అంతా నేను అనేటువంటి పదంతోనే నిండి ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ ఐనెస్.
0: ఈ వేదాంతము అన్నారు.
1: దిస్ ఇస్ స్పిరిచువల్.
0: ఈ వేదాంతం అనేది అద్వైతము అన్నారు.
1: దిస్ వేదాంత ఇస్ నాట్
0: ద్వైతము అన్నారు.
1: వేదా ఇస్ డ్యూలిజం.
0: కనుకనే వేదాంతమే అద్వైతం.
1: వేదాంతం
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: ద సేమ్ వేద ఈజ్ రిఫర్డ్ బై స్కాలర్స్ ఇన్ వేరీడ్ మ్యాన్.
0: ఎవరి బాధలను చూసి మనం మనసు
1: అంతా
0: నేను నేనే అంటున్నాను.
1: ఎవరి
0: రూపములు వేరు వేరుగా ఉంటున్నాయి.
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ డిఫరెంట్.
0: అందరి ఎందు నేను నేను అనేటువంటి ఆన్సర్ ఒక్కటే వస్తుంది.
1: ద ఆన్సర్ ఐ ఈజ్ యూనిఫామ్ అండ్ కామన్.

0: That suffering which makes you feel the difficulties that prompt you to help, watching the grief of others and you feel like giving them relief. And if you have that heart, you are a true human being. Who is a human being?
1: Manastu kurnivade manishi.
0: Manishi, human being, is the one with manas, mind.
1: Manasu leni vadike daya raadu.
0: And the one without mind or manas.
1: Manasu leni vadike oka vidhamainatuvanti oka krupa raadu.
0: Then with the one without mind will not have any compassion.
1: Andarni neevu chuchi santoshinchi andari oka baadhalanu nivarana gavinchadaniki prayatnam cheyali.
0: Be happy in the company of everybody and try to give relief to those people who suffer.
1: Vidyarthulara,
0: students,
1: మీరు చదవడానికి ప్రయత్నిస్తున్నారు,
0: పెద్ద
1: పెద్ద డిగ్రీస్ పొందాలని ఆశిస్తున్నారు.
0: You want to have high degrees?
1: కానీ ఎన్ని పొందినప్పటికీ,
0: in spite of them,
1: దేశము మాతృదేశం యొక్క సంస్కృతిని మాత్రం మరవకండి.
0: Never forget the culture of your motherland.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే భారతీయ సంస్కృతి.
0: The culture of Bharat lies in one principle, understanding unity and diversity.
1: కానీ ఏకత్వాన్ని భిన్నత్వం గావించడం కాదు మన సంస్కృతి.
0: Our culture does not go by this way, splitting the oneness into many.
1: ఏకం సత్ ఇప్రా బహుదా వదంతి.
0: Truth is one, scholars speak in different ways.
1: కనుక ఎన్ని చేసినప్పటికీ,
0: in spite of all that you do,
1: మీరు చదవవలసినటువంటి చదువుల లోపల,
0: in all the education that you acquire,
1: ఏ చదువునైనా కూడా నీవు పరోపకార నిమిత్తమై మీరు ప్రాకులాడాలి,
0: has got to be utilized to help others.
1: నీవు నేర్చుకున్నటువంటి విద్యను జగత్తులో ఏదో ఒక మార్గంలో దాన్ని సద్వినియోగం చేయాలి.
0: The education, the knowledge you have got now must be used for the benefit of others in some way or other.
1: ఇంజనీరింగ్,
0: మెడికల్,
1: ఈ చదువులు ఇవన్నీ కూడా పెద్ద బిజినెస్ గా మారిపోయినాయి.
0: టుడే ది మెడికల్ ఎడ్యుకేషన్, ది ఇంజనీరింగ్ హ్యావ్ బికమ్ బిజినెస్.
1: ఒక్క సీట్ మెడికల్ సీట్ కావాలనుకుంటే,
0: ఫర్ వన్ మెడికల్ సీట్
1: 20 లాక్స్
0: క్యాపిటేషన్ ఫీ.
1: లక్ష అంటే 2 లక్షలు అనుకున్నట్టుగా ఉండాలి మీరు.
0: లాక్ లక్ష, 2 లెటర్డ్ 1.
1: 20 లక్షలు పెట్టి నీవు చదువు ఏం చేస్తావు?
0: 20 lakhs you spend, what is it?
1: ఎందుకు ఆ చదువు చదివేదానికంటే ఆ డబ్బునంతా కూడా బ్యాంకులో పెట్టి వచ్చే ఇంట్రెస్ట్ హాయిగా కూర్చొని చేయి.
0: ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ 20 lakh క్యాపిటేషన్ ఫీ, బెటర్ యూ డిపాజిట్ ఇన్ ద బ్యాంక్
1: 20 lakhs. నీవు మెడికల్ చదివితే ఆ 20 lakhs సంపాదించడానికి నీవు కరప్షన్ చేయవలసి వస్తుంది.
0: Therefore, in order to get back the money, 20 lakh that you spend,
1: కరప్షన్ అంటే మూల కారణం డబ్బిచ్చి చదివటమే దీనికి మూల కారణం.
0: యూ ట్రై టు గెట్ ఇట్. The main cause is that you pay the money.
1: డబ్బిచ్చి ఏమి చదవకూడదు మనం.
0: In fact, you should never
1: చిక్కకపోయినా పర్వాలేదు.
0: Doesn't matter even if you don't secure a seat.
1: చాలా మంది పిల్లలంతా పల్లెల్లో అడిగితే నువ్వేం చేస్తున్నావురా నాయన అంటే నేను చదువుకుంటున్నాను.
0: If you ask any boy from in a village, they say చదువుకుంటున్నాను.
1: చదువుకుంటున్నాను.
0: చదువుకుంటున్నాను. I'm purchasing education.
1: చదువుకుంటున్నాను.
0: He's not చదువుకుంటున్నాను, learning. చదువుకుంటున్నాను.
1: ప్రైమరీ స్కూల్లో ఫస్ట్ క్లాస్ వానికి సీట్ చిక్కాలంటే 20,000 రూపాయలు ముందుగా డిపాజిట్ కట్టాలా?
0: To get a seat in primary school, we have to pay 20,000.
1: ప్రైమరీ స్కూల్ నుంచి కూడా పీహెచ్డీ వరకు కూడా డబ్బుతోనే ఉంటుండాలి.
0: Everything is linked, right from a primary education to PhD, linked with money.
1: ఇలాంటి వాడి కరప్షన్ ఏ రీతిగా మారుతారు?
0: Well, such people, how do you expect them to remove
1: corruption? తప్ప కొట్టవలసి వస్తుంది, అది రైటే.
0: Yes, it's right then.
1: ఖర్చు పెట్టాడు.
0: Yes, spent.
1: తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దానికి ఖర్చు పెట్టించారు.
0: And parents suffered a lot to pay the donation.
1: ఖర్చు పెట్టినప్పుడు తిరిగి తల్లిదండ్రులకు చేర్చాలి.
0: So the parents must get back the money, you know.
1: కనుక మనం ఆ విధంగా ఖర్చు పెట్టనక్కర్లేదు. ఈ విధంగా మనం దుర్వినియోగం చేయనక్కర్లేదు.
0: We need not spend like that and try to get back.
1: ఏది చదువు చదివినా కూడా ఆ చదువు నీ యొక్క పొట్ట నింపుకోవడానికి చేత కదా.
0: Whatever education you may have, can't you carry on your
1: life? విద్యార్థులారా, రెండు చేతులు ఇచ్చాడు భగవంతుడు మీకు.
0: Students, God has given you 2 hands.
1: ఒక పొట్ట ఇచ్చాడు.
0: He has given you 1 stomach.
1: ఒక పొట్ట నింపుకోవడానికి రెండు చేతులతో పని చేస్తే నిండదా?
0: To fill 1 stomach, can't you work hard with both of the hands?
1: రెండు చేతులు నుండి పని చేయటం లేదు నీవు.
0: You are not working with both of your hands.
1: పొట్ట నిండటం లేదు.
0: So you are not.
1: పొట్ట నింపుకోవడానికి మానవుడిగా పుట్టాలా?
0: Should you be born to fill your stomach?
1: పశుపక్షులు మృగాలు కూడా పొట్ట నింపుకోలేటం లేదా?
0: Don't you find birds and bees filling their stomachs?
1: కనుక స్టమక్ కోసం మీరు ప్రయత్నం చేయకండి.
0: డోంట్ స్ట్రగుల్ ఫర్ స్టమక్.
1: మీరు నింపుకోవడం మనసును పవిత్రం చేసుకోసం చేయండి.
0: యూ షుడ్ మేక్ యువర్ మైండ్ సేక్రెడ్.
1: మన యొక్క భావములంతా కూడా పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: ఆల్ ఫీలింగ్ షుడ్ ట్రెడ్ అలాంగ్ ది
1: ఇంకా 15 దినములంతా ఉంటుండాలి.
0: యూ గాట్ సమ్ మోర్
1: 15 దినములు కూడాను పిల్లలు నేర్చుకోవాల్సినటువంటి ఎన్నో ఉంటున్నాయి.
0: In the coming 15 days, there are lots of things.
1: పండితులు కూడా వస్తున్నారు.
0: Many scholars will be visiting you.
1: స్కాలర్స్ కూడా అనేక రకమైనటువంటి యొక్క అనుభూతులను అంతా అందిస్తారు.
0: Scholars will share their experiences with you.
1: ఈనాడు మన గవర్నర్ అందించారు ఆ విధంగా వచ్చిన వారందరూ కూడా వారు ఎక్స్పీరియన్స్ ఇస్తుంటారు.
0: జస్ట్ ఎస్ గవర్నర్ హెస్ గివెన్ హర్ మెసేజ్, మెనీ స్కాలర్స్
1: ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్.
0: ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఆ ఎక్స్పీరియన్స్ మనం అందుకోవటం.

0: దాని ఆచరణలో పెట్టము
1: అండ్ దెన్ షేర్
0: దాన్ని అందులోకి అందించాము
1: అండ్ దెన్ షేర్ విత్ ఎవ్రీబడి.
0: కనుక మీరు ఈ విద్యా విషయం లోపల చాలా జాగ్రత్తగా మెలగాలి.
1: యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ డ్యూరింగ్ దిస్ పీరియడ్.
0: విద్య లోపల మనం సరైనటువంటి అందుకోకపోతే అవిద్యగా మారిపోతుంది.
1: ఇఫ్ యూ డోంట్ రిసీవ్ ఎడ్యుకేషన్ ప్రాపర్లీ యూ బికమ్
0: ఈనాడు విద్యలంతా కూడా కేవలం కృత్రిమైన విద్యలుగా ఉంటున్నాయి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: ఈ ఎడ్యుకేషన్ కాదు ఇదంతా, అంతా ఎడ్యుకేషన్.
1: ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఇస్ ఆల్ ఎడ్యుకేషన్.
0: ఇలాంటి ఎడ్యుకేషన్ చదివి ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ సచ్
0: ఎడ్యుకేషన్ అన్నారు.
1: యు సే ఎడ్యుకేషన్,
0: మంది ఎడ్యుకేర్ కావాలి.
1: బట్ వీ షుడ్ ఫాలో ది ఎడ్యుకేర్.
0: హృదయం నుంచి వచ్చేటువంటి భావములకే ఎడ్యుకేర్ అంటారు.
1: ఎడ్యుకేర్ మీన్స్ కనోట్స్ దాట్ విచ్ కమ్స్
0: తల నుంచి వచ్చేటువంటి భావములకే ఎడ్యుకేషన్ అన్నారు.
1: ఎడ్యుకేషన్ పర్టైన్స్ టు ది హెడ్.
0: ఇవంతా కేవలం తల నుంచి వస్తుంటాయి పోతుంటాయి, పాసింగ్ క్లౌడ్స్.
1: దోస్ దట్ కమ్ అవుట్ ది హెడ్ come and go like passing clouds.
0: హృదయం నుంచి వచ్చేటువంటి మానవతా విలువలు శాశ్వతంగా నిలిచేటువంటి
1: హ్యూమన్ వాల్యూస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్,
0: ప్రేమ, సహనము, సత్యము, త్యాగము, సానుభూతి, ఇవన్నీ కూడా హృదయం నుంచి వచ్చేటువంటి
1: కంపాషన్, ఫర్బేరెన్స్, టాలరెన్స్, ట్రూత్, సాక్రిఫైస్, దట్ వాల్యూస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: అవి ఏనాటికి మార్పు చెందదు.
1: దే విల్ నెవర్ చేంజ్.
0: ఈనాడు మీరు చదివిన చదువులు, చేసే ఉద్యోగాలు, ఇవన్నీ కూడా కేవలము ప్రాకృతమైనటువంటి విద్యలే.
1: The education that you receive today and the job, they are changeable. The changeless comes out of heart.
0: కనుకనే దీనికి హృత్ ప్లస్ దయా హృదయం అన్నారు. కంపాషన్ తో కూడినటువంటిది ఈ హృదయం.
1: హృదయ హార్ట్ హృత్ ప్లస్ దయా, ద వన్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: ఈ తల నుంచి వచ్చిన అంతా కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్.
1: ద వన్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హెడ్ ఇస్ గ్యాస్ట్రిక్ ట్రబుల్.
0: తలంపులే
1: థాట్స్ అండ్ థాట్స్.
0: ఈ తలంపులు గుచ్చి ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ వన్ ఆఫ్ దీస్ థాట్స్?
0: ఇది మంచిది, హృదయం నుంచి ఆవిర్భవించాలి.
1: థింగ్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: సద్గుణంబులు,
1: వర్చ్యూస్,
0: సద్విద్య,
1: గుడ్ ఎడ్యుకేషన్,
0: సత్యనిరతి,
1: ట్రూత్,
0: కరుణ,
1: కంపాషన్,
0: క్రమశిక్ష, కర్తవ్య పాలనములు,
1: డిసిప్లిన్, డ్యూటీ.
0: నేర్పునదే విద్య.
1: ఇట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: విద్యార్థి నేర్వలేదు,
1: స్టూడెంట్స్ విల్ హావ్ టు లెర్న్.
0: తెలివితేటలు ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేదు.
1: మియర్ ఇంటెలిజెన్స్ విల్ నాట్ హెల్ప్ యూ.
0: తెలివితేటలు ఉండవచ్చు.
1: యూ మే హావ్ ఇంటెలిజెన్స్.
0: ఫాక్స్ కూడా చాలా తెలివితేటలు కలిగినటువంటిది.
1: ఫాక్స్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్.
0: కానీ అది కూడా చదువుకోవడమే
1: ఎడ్యుకేషన్.
0: ఆ యుక్తితో వచ్చేటువంటి ఒక తెలివితేటలు మనకు అక్కర్లేదు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ నాక్.
0: మనం హృదయంతో వచ్చేటువంటి తెలివితేటలు కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ హార్ట్.
0: ఎక్కడైనా సరే మీరు కానీ మీ స్నేహితులకి ఏమైనా మాట్లాడదామనుకోవడము, ఈ హృదయంతో వచ్చేటువంటి ఒక సంకల్పాలకు మీరు బోధించండి.
1: ఎయిదర్ యూ ఆర్ యాజ్ యూ టాక్ విత్ యువర్ ఫ్రెండ్స్, సీ దాట్ థింగ్స్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: ఈ విధంగా
1: లైక్
0: సరైనటువంటి విద్యను నేర్చి
1: హ్యావ్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
0: మన విద్య ఎలాంటి తెలిసినా మీకు తెలుసును, ఏ ఒక్క దాంట్లో ఒక నయా పైసా పుచ్చుకునేటువంటిది కాదు.
1: యు నో ది ఎడ్యుకేషన్ ఆఫర్డ్ హియర్, వీ డోంట్ చార్జ్ యూ కలెక్టర్ ఫీ.
0: ఎడ్యుకేషన్
1: వీ హ్యావ్ ఫ్రీ ఎడ్యుకేషన్ హియర్.
0: కేజీ మొదలుకొని పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్.
1: రైట్ ఫ్రమ్ కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ.
0: ఇలాంటి దానికి మనం మేము ఏం ఆశిస్తున్నాము?
1: వాట్ దట్ వీ వాంట్ ఫ్రమ్
0: యూ. మీరు బయటకు పోయి మీరు ఒక ఆదర్శ పురుషులుగా రూపొందాలి.
1: యాజ్ యూ లీవ్ అస్ యూ షుడ్ బి ఐడియల్
0: పౌరులుగా మీరు జీవించాలి.
1: యూ షుడ్ బి ఐడియల్ సిటిజన్స్.
0: బయటికి పోయి మీ ఆదర్శాన్ని అందరికీ ఫ్రీగా అందించాలి.
1: లెట్ యువర్ ఐడియల్స్ బి ఫాలోడ్ బై
0: అక్కడ నుంచి మీరు ఫ్రీగా అందుకొని
1: యూ రిసీవ్ థింగ్స్ ఫ్రీ హియర్.
0: అక్కడ పోయి మీరు డబ్బులు కనుక్కుంటుంటే ఇది ఎంత మోసము.
1: రిసీవింగ్ థింగ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ హియర్ అండ్ యూ సెల్ ఇట్ అవుట్, వాట్ ఈస్ ద ఫన్ దేర్?
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: ఇది కేవలం ఒక బిజినెస్ గా వస్తుంది.
1: ఇట్ అమౌంట్స్ టు బిజినెస్.
0: ఇలాంటి దాంట్లో మనం ప్రవేశించకుండా ఉండాలి.
1: యూ షుడ్ నెవర్ యాక్ట్ లైక్ దట్.
0: ప్రేమతో నీవు అందించు.
1: షేర్ విత్ లవ్.
0: అందరితో ఒక షేర్ చేసుకో.
1: షేర్ విత్ ఎవ్రీవన్.
0: ఈ షేర్ ఎలాంటి షేరు?
1: వాట్ కైండ్ ఆఫ్ షేరింగ్?
0: పార్ట్ టైం దీంట్లో కాదు.
1: ఇస్ నాట్ పార్ట్ టైం షేరింగ్.
0: ఒక్క ఫుల్ గా చేయాలి.
1: ఇట్ ఇస్ ఫుల్ టైం వర్క్.
0: ఈ విధంగా చేసినప్పుడే విద్య మీకు అబ్బుతుంది బంగారు.
1: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ ఐడియల్ ఎడ్యుకేషన్.
0: కానీ మీకు అందరికీ తెలిసిన మన యొక్క కాలేజీ యొక్క సత్వము.
1: యు ఆల్ నో అబౌట్ అవర్ కాలేజ్.
0: ఈ కాలేజీలో చదివినప్పుడు
1: as you study here
0: ఎట్లా చదవాలి?
1: How do you study?
0: 24 hours చదవకూడదు.
1: You should not study 24 hours.
0: కొంచెం టైం ఇవ్వాలి.
1: You should take time.
0: మీరు కాలేజీ నుంచి వచ్చారు.
1: You are returned from the
0: college. వచ్చిన తర్వాత తిరిగి అక్కడ బుక్ పట్టుకొని కూర్చోకూడదు.
1: Returned from the college, you should not
0: catch. ఆడుకో.
1: You should play for some time.
0: Play చేయి.
1: Play.
0: తర్వాత కొంచెం సింగ్ చేయి.
1: Sing for some time.
0: ఏమైనా పవిత్రమైన ఇంకొక పని చేసుకో.
1: And do some good work.
0: కానీ 24 hours పని చేయకూడదు.
1: 24 hours you can't spend time for స్టడీ.
0: అంతేకాకుండా చదువుకోవటం ఇంటికి పోతానే పుస్తకములు పారవేయకూడదు.
1: అండ్ ద మూమెంట్ యూ ఆఫ్టర్ కంప్లీటింగ్ స్టడీ షుడ్ నాట్ త్రో అవుట్ బుక్స్.
0: దాన్ని భద్రంగా పెట్టి
1: యూ షుడ్ కీప్ దెమ్ సేఫ్.
0: దాన్ని తగినటువంటి రీతిలో అనుభవించి
1: అండ్ రీడ్ అకార్డింగ్లీ.
0: మీకు చెప్పాను నెపోలియన్ ఎలాంటి క్రమశిక్షణ పోయాడని.
1: భగవాన్ మెన్షన్ అబౌట్ నెపోలియన్ ది కైండ్ ఆఫ్ డిసిప్లిన్ హీ హాడ్.
0: తాను ప్రతి దాని కూడా టైం కొద్ది నిద్రపోయేవాడు.
1: నెపోలియన్ యూస్ టు గో
0: నిద్ర ఆహారాన్ని రెండింటిని కూడా కంట్రోల్ చేసుకున్నాడు నెపోలియన్.
1: యట్ పర్ఫెక్ట్ డిసిప్లిన్ ఇన్ రెస్పెక్ట్ టు ఫుడ్ అండ్ స్లీప్.
0: అట్ట ఉండాలి మనము.
1: వీ షుడ్ బి లైక్ దాట్.
0: మనం ఇంటికి పోతానే
1: ద మూమెంట్ వి గో హోమ్
0: కాలేజీ కా తీసేస్తారు లేజీ అయిపోతారు.
1: ద మూమెంట్ వి రిటర్న్ ఫ్రమ్ కాలేజీ ది ఫస్ట్ లెటర్ కా ఈజ్ గాన్ వి రిమైన్ లేజీ.
0: ఈ లేజీస్ మాత్రం మనకు కాకూడదు.
1: లేజీనెస్
0: ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
1: లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
0: రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
1: రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
0: కనుక మీరు రియలైజేషన్ చేయండి. మీరు
1: హ్యావ్ రియలైజేషన్.
0: ఈ లేజినెస్ కు మీరు చోటు ఇవ్వకండి.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్
0: లేజినెస్. టూ మచ్ టాక్ కూడా మంచిది కాదు.
1: టూ మచ్ ఆఫ్ టాక్ ఇస్ నాట్ గుడ్.
0: టూ మచ్ టాక్ ఏమవుతుంది, మన మెమరీ పవర్ ను పాడు చేస్తుంది.
1: బై టాకింగ్ టూ మచ్ యు లూజ్ యువర్ మెమరీ పవర్.
0: తెలివితేటలను కూడా పాడు చేస్తుంది.
1: ఇట్ స్పాయిల్స్ యువర్ ఇంటెలిజెన్స్.
0: కనుక టూ మచ్ టాక్ కూడా మంచిది కాదు.
1: డోంట్ టాక్ టూ మచ్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యూ కెన్ స్పీక్.
0: మంచిగా మాట్లాడు, పెద్దలను గౌరవించు,
1: పెద్దలను
0: ప్రేమించు,
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: ఈ విధమైనటువంటి ఒక ప్రేమతో నీవు ఉంచినప్పుడే నీవు ఒక విద్యావంతుడు అవుతావు.
1: ఇఫ్ యు హావ్ దిస్ సార్ట్ ఆఫ్ లవ్ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముందు దీని యొక్క విషయాలంతా కూడా మాట్లాడుకుందాం.
1: ఇన్ ది కమింగ్ డేస్ యు ఆర్ గోయింగ్ టు నో మెనీ.
0: ఈ యొక్క ప్రసంగాలు విరమించుకుని
1: భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
0: విషయాలంతా కూడా హృదయంలో చేర్చుకుని
1: ఆల్ దోస్ యు హర్డ్
0: దాన్ని అప్పుడు మననం చేసుకుంటూ రావాలి.
1: యు స్టార్ట్ థింకింగ్, రికాలింగ్, రికాపిటలేటింగ్.
0: తిన్న తిండిని ఏ విధంగా పశువు వెనుకు తెచ్చుకుని జీర్ణింప చేసుకుంటుందో,
1: జస్ట్ యాజ్ ద కౌ brings back the consumed food and digests, assimilates. The moment you go home, go to your rooms, recall all these things.
0: Education.
1: All that you hear here is
0: education.
1: And the experience at home is educare.
0: కాబట్టి ఎడ్యుకేషన్ ఇక్కడ, ఎడ్యుకేర్ ఇంటిలో.
1: ఎడ్యుకేషన్ హియర్, ఎడ్యుకేర్ అట్ హోమ్.
0: జీర్ణించుకోవాలి.
1: అండ్ యు హావ్ టు డైజెస్ట్, అసిమిలేట్ ఆల్ దట్ యు హియర్.
0: అప్పుడే మీకు సరైన పుష్టి, సంతృప్తి ఏర్పడుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ సంతృప్తి, సాటిస్ఫాక్షన్, పుష్టి, ద స్ట్రెంగ్త్.

0: God does not exist in some separate country or nation. He dwells in this very body itself. When it is sin, there is nothing like a sin which exists in some foreign country. Sin is basically associated with the deeds that you perform.
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: Vilavalenadainappatikini. Astiramainapatikini. ఈ మానవ దేహము ఆత్మదీవునకు నివాసమవుట చేత దీనిని సక్రమమైన మార్గములో కాపాడుకోవటం ప్రతి మానవుని యొక్క కర్తవ్యం.
0: ఆల్దో దిస్ ఫిజికల్ బాడీ డస్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ అండ్ ఎనీ పర్మనెన్సీ అబౌట్ ఇట్, యాజ్ ఇట్ హౌసెస్ గాడ్ అండ్ ఆత్మా, ఇట్ హ్యాస్ టు బి యూస్డ్ ప్రాపర్లీ.
1: దేహ పోషణ మానవుని ప్రధాన కర్తవ్యము.
0: టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే ఈజ్ ఎ డ్యూటీ ఎంజాయిన్డ్ ఆన్ మ్యాన్.
1: దృఢత్వమే లేనటువంటి ఒక దేహమునందు మానవత్వము అనేక చిక్కులు పాలు కాగలదు.
0: ఎ బాడీ విచ్ ఈజ్ నాట్ స్ట్రాంగ్ విల్ పుట్ మ్యాన్ టు డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.
1: మానవ జీవితము దేహమనే పునాదిపైన ఆధారపడి ఉంటున్నది.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ బేస్డ్ అపాన్ the foundation of the physical body.
1: Kanukane aadhunikamainatunti yokka vaigyanamunaku karakulainatunti roman desham varu kudanu ee deham yokka visishtatanu gurtinchi varu deha poshana nimittamai aneka vidhamainatunti shraddhanu teesukunetunti varu.
0: The roman scientists who have laid foundation for the various sciences have expounded that this physical body has to be properly maintained.
1: ee dehamu tanantatiki taaleinatunti oka pratyekamaina prapancham.
0: This physical body may be compared to a world in itself.
1: Dehamanaga kevalamu oka aakaramu maatrame kaadu.
0: When you think of physical body, you should not confine it to only
1: aneka angamulato koodinatunti oka samasti swaroopamu.
0: This is a collection and a conglomeration of different limbs.
1: Ye angamunaku aa angamu lavanyamainatuntidi.
0: Each limb has its own beauty.
1: Anni angamulu yokka saundaryamunukudunu manam kaapadukovalsina kartavyam.
0: It is our duty to protect and take care of the beauty of each limb of the body.
1: Anarogyamunaku guri ainatunti dehamu balahinataku guri ainatunti dehamu oka dudamainatunti sankalpanni cheyaledu.
0: A body which is subjected to disease and weakness can never contain strong thoughts and sound feelings.
1: Pavitramaina divyamaina bhavyamaina bhavamulu manavunu nundi aavirbhavinchavalanna shariram dudamainatundiganu aarogyamainatundiganu undali.
0: If noble, magnificent and great feelings and thoughts will have to emerge from man, the physical body must be strong and sound.
1: Anni matamulu varu kudanu దేహం యొక్క పోషణను అంగీకరించినటువంటి వారే.
0: ఆల్ ది రిలీజియన్స్ హావ్ అగ్రీడ్ అపాన్ ద ఫ్యాక్ట్ దట్ బాడీ మస్ట్ బి టేకెన్ కేర్ ఆఫ్ వెల్.
1: ఇది అనిత్యము అశాశ్వతము అయినప్పటికీ
0: ఇట్ ఈస్ ఇంపర్మనెంట్ నో డౌట్.
1: సత్య నిత్యమైనటువంటి యొక్క దివ్యత్వము ఇందుకు నివాసంగా ఉండటం చేత ఈ యొక్క దేహమును మనము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపవలసినటువంటిది.
0: ఇట్ డిజర్వ్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ అండ్ ఇంపార్టెన్స్ బికాస్ ఇట్ హ్యాస్ హౌస్డ్ God and Atma inside it.
1: Kanuka matamulanni cheri manchini bodhinchi.
0: All the religions can only tell good things.
1: Telisi melugavalanu telivi chodal.
0: But one should conduct oneself with that awareness.
1: Matulu manchivaina matamedi cheddadi.
0: If your thinking is proper, which religion is bad?
1: Kanuka anni matamulu kudanu edi bodhinchinappatikini samasti kshemamunake కానీ వెస్టి యొక్క క్షేమం కాదని సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ ది రిలీజియన్స్ హ్యావ్ ఎక్స్పౌండెడ్ ది నీడ్ ఫార్ ది కలెక్టివ్ వెల్ఫేర్ అండ్ నాట్ ది ఇండివిజువల్ వెల్ఫేర్.
1: మలమూత్ర దుర్గంధ మాంసతో కూడినటువంటి ఈ దేహమనందే దివ్య భవ్యమే నవ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వము రాణిస్తూ ఉంటుండాలి.
0: ది ఆత్మ విచ్ ఈస్ మ్యాగ్నిఫిషెంట్ అండ్ నోబుల్ అండ్ గ్రేట్ ఈస్ షైనింగ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఈస్ ఇంపర్మనెంట్ అండ్ ట్రాన్సియంట్.
1: దేహ బలహీనం చేత ఇది తరుగదు, దేహ బలము చేత పెరుగదు.
0: ఆత్మ విల్ నాట్ గ్రో అన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్ అండ్ విల్ నాట్ బికమ్ వీక్ అన్ అకౌంట్.
1: పెరిగి పెరిగి తరగనటువంటి యొక్క తత్వమే ఆత్మతత్వము.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ వన్ విచ్ డస్ నాట్ గ్రో అండ్
1: ఇది నిరంతరం కూడా పవిత్రమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఆల్వేస్ సేక్రెడ్
1: విలువైనటువంటిది,
0: ఆల్వేస్ ఫ్రెష్
1: బలమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఆల్వేస్ స్ట్రాంగ్.
1: ఎట్టి పరిస్థితులు ఎందుకు దీని విలువ ఏమాత్రం కూడా తగ్గదు.
0: అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ రిమైన్స్ స్ట్రాంగ్ అండ్ ఇట్ విల్ నెవర్ డిక్లైన్.
1: పెద్ద వజ్రం ఒకటి పెంటలో దొరికిన విలువ మారదు, దాని వెలుగు పోదు.
0: If you were to find a very highly valuable big diamond in the midst of ordinary stones, the diamond will not lose its value.
1: Manchi gummadi pandu kanchelo kaachina ruchiyu maradu dani chaviyu podu.
0: Just because the pumpkin has been grown just near your house in the garden, its taste will not change.

0: Suppose the peacock's egg is hatched by a hen. It will remain still a peacock only after it is hatched, and it will never become a hen.
1: Kanuka deham anekuntadi aneka malinyamato koodinatundi ainappatikini indulo nirmalamu nischalamu nisvarthamainatundi aatma tattvamu nirantaram kodunu prakashistune untuntadi.
0: Although the physical body is subjected to various types of diseases and dirt, the most precious, invaluable Atma is residing, which is pure and permanent.
1: Aithe anni matamulu varu kudanu ee deham yokka pushtini santushtini koratamlo undinatundi antaratham emiti.
0: What is the inner significance of all the religions aspiring to protect and look after this physical body?
1: Deho devalaya prakto idi deham anekuntadi భగవంతుని యొక్క దేవాలయము అనేటువంటి విశ్వాసమే దీనికి మూల కారణము.
0: ది రీజన్ ఈస్ దట్ ఎవ్రీవన్ హస్ బిలీవ్డ్ దట్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి దేహమును అలక్ష్యము చేయక, అశ్రద్ధ పూనక, తగినటువంటి శ్రద్ధతో దీనిని సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీని కర్తవ్య కర్మలు ఆచరించటము మానవుని ప్రధానమైనటువంటి ధర్మము.
0: ఇట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ to see that this physical body doesn't suffer from any weakness or disease and takes care of this particular physical body and uses it properly.
1: Kani itti satyamunu gurtinchaleinatundi vyaktulu aneka vratamulani nomulani upavasamulani ee perla cheta dehamunu krushimpa chesukuntunnaru.
0: But unfortunately, people who do not know this secret, in the name of various vratas and vows, or make undertaking such acts which weaken this physical body.
1: తద్వారా మనము నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం గుర్తించలేము.
0: By undertaking such steps, you will never realize the reality of Atma.
1: పుట్టపైన మధ్యించిన పాము మరణం ఉందన?
0: By beating upon the ant hill, can you kill the snake inside?
1: తనువును తా దండించిన విషయభోగులు అడుగున?
0: By putting this physical body to suffering, can you get realization?
1: ఆకలి దప్పులు మానినంత ఆత్మజ్ఞాని తానవునా?
0: By merely giving a food and water, can you really become Atma?
1: తానెవరు తెలియకున్న తత్వజ్ఞానం ఎతుకులు.
0: Without knowing who you really are, how can you become
1: Atma? తత్వజ్ఞానమును కుదరవలనన్న తానెవరో గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: If you really want to become a తత్వజ్ఞాని, you should try to know who you really are.
1: మానవుడంటే ఏమిటో అనేటువంటి సత్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
0: వి షుడ్ ఆల్సో రియలైజ్ వాట్ మ్యాన్ రియలీ స్టాండ్స్ ఫార్.
1: ఇతను నిరంతరం కూడాను నూతనుడే, నిరంతరము నూతనుడే.
0: సీజనస్లీ అండ్ కంటిన్యూస్లీ హీఈస్ న్యూ.
1: ఇతను సనాతనుడు కానీ పురాతనుడు కానీ కాదు.
0: హీఈస్ నైదర్ ఏన్షియంట్ నార్ మోడర్న్.
1: ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ ఈ దేహము నిరంతరము నూతనంగానే ఉంటుంది.
0: Any number of births one may take, every birth is new.
1: మానవత్వం దివ్యత్వంతో కూడినటువంటి ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని ఇది నిరూపిస్తుంది.
0: ఇట్ ఆల్సో షోస్ దట్ మ్యాన్ ఈస్ ది హ్యూమన్ లైఫ్ ఈస్ బేసికలీ అసోసియేటెడ్ విత్ డివినిటీ.
1: ఇది కొన్ని విధములైనటువంటి విచారణ సలిపినప్పుడే దీని నిజ స్వరూపం మనకు గోచరమవుతుంది.
0: Only when you undertake proper inquiry, you would be able to realize this basic truth.
1: స్వస్వరూప సంధానమే దీని యొక్క నిష్ఠ.
0: The most important object is to realize who you really are.
1: ఇది నిష్ఠనే జ్ఞానమునకు సరైనటువంటి ద్రష్ట.
0: A real jnani is one who has this kind of
1: ఈ ద్రష్ట యొక్క సందర్శనమే భక్తి యొక్క ప్రభావము.
0: Getting darshan of the great souls is the very purpose of devotion.
1: ద్రష్టాధారం చేతనే దృష్టిని మనము అభివృద్ధి పరుచుకుని సృష్టిని మనం అనుభవించాలి.
0: When you get the vision of association of great souls, you can get a real vision and then enjoy kaani
1: aakaram koodinanta maatramana manavattam aneetundi dani manam saarthakam gaavinchukotam idi avivekam.
0: By merely getting a human form, you are not going to sanctify human life.
1: Aakaram manavaakaram undavachunu,
0: in form one may be a human.
1: Daanam gunamulu cheta ee manavattvanni marugu cheyavachunu,
0: but by qualities you might have hidden the real human nature and become a demon.
1: Aakaramunu chusi manavattvanga manam bhramincharadu.
0: We should not get deluded by merely looking at human form.
1: Nijamaina manavattvam anaga manava, managa kaadu, nava anaga kottadi, kottadi kaanatundi manavattvam.
0: The real meaning of manava, man, is the one who is not new.
1: అంతే కాక దీనికి మరొక అర్థం కూడా ఉంటున్నది.
0: దేర్ ఇస్ వన్ మోర్ మీనింగ్ ఫర్ దిస్.
1: మా నా వా మూడు అక్షరంతో కూడినటువంటిది.
0: ఇట్ ఇస్ ఎ త్రీ లెటర్ వర్డ్. మా నా వా.
1: మా అనగా అజ్ఞానము.
0: మార్ రెఫర్స్ టు ఇగ్నోరెన్స్.
1: నా అనగా లేకుండా.
0: నా రెఫర్స్ టు నాట్.
1: వా అనగా వర్తించటము.
0: వా రెఫర్స్ టు కండక్ట్.
1: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అనేటువంటి సరి అయిన అర్థం.
0: ద వన్ హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ ఇగ్నోరెన్స్ అలోన్ ఈజ్ మ్యాన్.
1: కానీ అజ్ఞానముకు గురి అయి అశాంతికి లోనై దివ్యమైనటువంటి ఆత్మజ్ఞానము లభించాలంటే ఇది ఏ రీతిగా సాధ్యమవుతుంది?
0: If one is subjected to ignorance and lack of peace, how can he realize that he is really divine?
1: ee manavattam anekunte divyattani manam motta motta artham cheskovali.
0: In the very first instance, you should recognize this humanity as basically divinity.
1: Artham cheskunaka nanarthamulo anarthamulu maatrame unchukoni yadarthamulu visarjinchitam cheta ఇది సత్యమైనటువంటి యొక్క స్వరూపం మనకు గుర్తించడానికి వీలు కాదు.
0: వెన్ వన్ మిస్టేక్స్ అండ్ మిస్అండర్స్టాండ్ వేరియస్ మీనింగ్స్ అండ్ మిస్ఇంటర్ప్రిట్స్ వన్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది కరెక్ట్ మీనింగ్ అండ్ రియలీ ఎంజాయ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకునా?
0: ఎవ్రీ గ్రీన్ బర్డ్ కెన్ ఇట్ బి లైక్ ఎ ప్యారెట్ కెన్ ఇట్
1: పూలపై పారాడు పురుగులు తుమ్మెదలగున?
0: ఎవ్రీ వర్మ్ దట్ మూవ్స్ అబౌట్ ఆన్ ఎ ఫ్లవర్ can you call it a bee?
1: పులిచర్మం కప్పినట్టు గాడిద తా పురియగున?
0: జస్ట్ బై వేరింగ్ ద స్కిన్ ఆఫ్ ఎ టైగర్ కెన్ ఎ డోంకీ బికమ్ ఎ టైగర్?
1: ఏనుగంత బలిసి ఉన్నా పంది ఏనుగ ఉంటుందటయ్యా?
0: జస్ట్ బికాస్ ఎ పిగ్ ఈజ్ యాజ్ ఫ్యాట్ యాజ్ ఎన్ ఎలిఫెంట్ కెన్ ఇట్ రియలీ బికమ్ ఎన్ ఎలిఫెంట్?
1: కనుక ఆకారమును చూచి మానవత్వంగా భవించటము కేవలం అవివేకమే.
0: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ ది ఫార్మ్ అలోన్ అండ్ సే దట్ ఈస్ ఎ
1: మానవత్వం అనగా మనసు మాట క్రియయు
0: హ్యూమానిటీ
1: ఒక్కటిగానే అతికి ఉంటాయి.
0: ద వన్ హూ యూనిఫైస్ అండ్ హార్మోనైజెస్ ద వర్డ్ థాట్ అండ్ డీడ్ అలోన్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మాట యందు వేరు,
0: ఇన్ వర్డ్ డిఫరెంట్.
1: పనులు యందు వేరు,
0: ఇన్ యాక్షన్ ఈజ్ క్వైట్ డిఫరెంట్.
1: వచనమందు వేరు,
0: అండ్ ఇన్ థింకింగ్ హీఈస్ డిఫరెంట్.
1: ఈ విధమైనటువంటి మార్గం అనుసరించినప్పుడు మానవత్వం ఎట్లవుతుంది?
0: How can a person be called if one is so different in different?
1: కనుక ధరించినటువంటి దేహము కనుకనే ఇది దేహము, ఒక దహించేటువంటి దేహం కనుకనే ఇది దేహము, జీర్ణించేటువంటి శరీరం కనుకనే ఇది శరీరము. ఇలాంటి ఆత్మతత్వం చేత దీనికి అనేక నామములు ఏర్పడుతూ వచ్చినవి.
0: This physical body has got different names like dehamu because it gets burned down, shariramu because it houses a shariri, and it gets destroyed.
1: Deham oka neeti budaga vantedi.
0: The physical body is like a water bubble.
1: Ee chanamulo ee oka neeti budaga leenamavuto neeti endu.
0: In what moment this water bubble breaks down?
1: I think ee neeti budaga ekkada nunchi vachindi?
0: But then this, from where did this water bubble come? It has come from water.
1: Neeti ende perigi,
0: it has grown in water.
1: Neeti ende anangu neeti budaga,
0: it has merged back into water itself.
1: Narudu budambu,
0: man is water bubble.
1: Narayanudu neeru,
0: Narayana is water.
1: Kanuka ee budaga kevalamu neeti nundine puttinatuvantidiga undinappudu ఈ యొక్క నరుడు కూడాను నారాయణ నుంచినే ఆవిర్భవించినటువంటి వాడు.
0: జస్ట్ యాజ్ ఎ వాటర్ బబుల్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ వాటర్, ద మ్యాన్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ నారాయణ.
1: సత్యాన్ని మనం గుర్తించినప్పుడే శరీరము అలక్ష్యం చేయక, అశ్రద్ధ చేయక, తగినటువంటి రీతిగా దీన్ని పోషించుకోవటానికి కృషి చేస్తాం.
0: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ will take steps to take care of this physical body in a proper way and look after it.
1: ఇది ఒక పనిముట్టు అయినప్పటికీ,
0: although this is only an instrument,
1: దీనికి తగినటువంటి యొక్క హద్దులు హంగులు కూడా ఉండాలి.
0: There are certain rules and regulations which are prescribed to take care of that.
1: జగత్తునందు ప్రతి పదార్థమునకు కొన్ని నియమములు ఉంటున్నవి.
0: Every object in the world has certain rules and regulations.
1: నస్యయో నియమం వినా,
0: there is no welfare without a code of conduct. ఈ దేహం
1: అనేక నియమములతో కూడినటువంటిది.
0: This physical body also has certain rules and limitations.
1: మన ప్రవర్తనలు ఎందుకని,
0: in our behavior,
1: మన చూపులు ఎందుకని,
0: in our looks,
1: మన మాటలు ఎందుకని,
0: in our words,
1: మన యొక్క భావములు ఎందుకని,
0: in our feelings,
1: ఒక విధమైనటువంటి యొక్క పవిత్రతను మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: We should always develop sacredness in all these things.
1: అట్లు పవిత్రము గావించుకొనక
0: వితౌట్ దట్ కైండ్ ఆఫ్
1: అనుగ్రహించినటువంటి అంగములన్నిటి కూడాను అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే మానవత్వము దానవత్వంగా మారిపోతుంది.
0: ఇఫ్ వన్ మిస్యూజెస్ అండ్ అబ్యూజెస్ ద లిమ్స్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ, ద హ్యుమానిటీ బికమ్స్ డెమానిక్.
1: మన జీవితం అంతా కూడా ఒక వ్యాపార రంగంగా ఉంటుండాలి.
0: అవర్ ఎంటైర్ లైఫ్ మే బి కంపేర్డ్ టు ఎ బిజినెస్ ఫీల్డ్.
1: మన దేహములో ఉష్ణం అనేటువంటిది 99కే పోయిందంటే ఈ ఉష్ణము ఇది రోగంగా రూపొందుతుంది.
0: ఇఫ్ ది హీట్ ఇంక్రీజెస్ 99 degrees, దెన్ వి సే
1: మన బ్లడ్ ప్రెషర్ కూడాను 120/80 ఉంటుంది.
0: సిమిలర్ ఇస్ అవర్ బ్లడ్ ప్రెషర్ 120/80.
1: కానీ ఇది 90గా పోయిందంటే మన బ్లడ్ ప్రెషర్ కూడాను రోగంగా మారుతుంది.
0: ఇఫ్ దిస్ 80 becomes 90, ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
1: మన ఐబాల్ కూడాను ఎంత వెలుతురునో అంత వెలుతురు మాత్రమే చూడగలదు. ఎక్కువ వెలుతురునే చూసినప్పుడు మన రెటీనా బర్న్ అవుతుంది.
0: ఈవెన్ అవర్ ఐబాల్ కెన్ సీ ఎ లిమిటెడ్ లైట్. ఇఫ్ ఇట్ సీస్ ఎక్సెసివ్ లైట్, ది రెటీనా బర్న్స్ డౌన్. మన ఇయర్ డ్రమ్స్
1: కూడాను అంతే, ఎంత శబ్దమో అంత శబ్దం వినగలదు. అమితమైనటువంటి శబ్దం విన్నప్పుడు మన ఇయర్ డ్రమ్ కూడాను బస్ట్ అవుతుంది.
0: సిమిలర్ ఇస్ విత్ అవర్ ఇయర్ డ్రమ్స్. లిమిటెడ్ సౌండ్ ఈస్ ఓకే, అదర్వైజ్ దే బర్స్ట్.
1: కనుక మన దేహం అంతా కూడా కేవలం ఒక లిమిటెడ్ కంపెనీ.
0: అవర్ ఫిజికల్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ లిమిటెడ్ కంపెనీ.
1: ఇలాంటి ఒక దేహమును కాపాడుకోవటం కూడా కొంత లిమిట్ కావాలి.
0: టు టేక్ కేర్ ఆఫ్ సచ్ ఎ ఫిజికల్ బాడీ దేర్ ఆర్ సర్టన్ లిమిట్స్.
1: దీనికి తీసుకునే ఆహారంలోనూ కొంతవరకు పరిమితం ఉండాలి.
0: ఇన్ ది ఫుడ్ పార్టేకన్ బై దిస్ బాడీ,
1: త్రాగే నీరు ఎందుకు పరిమితం ఉండాలి.
0: ఇన్ ఆల్సో ది వాటర్ దట్ ఇస్ పార్టేకన్,
1: మాటలు ఎందు పరిమితము.
0: There is limit in words.
1: వినటం యందు పరిమితము.
0: In hearing there is a limit.
1: మన జీవితం అంతా కూడా ఒక పరిమితమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: Our entire life consists of certain limits and limitations.
1: పరిమితమునకు మితిమీరినప్పుడే ఇది ఒక ప్రమాదమును గురి అవుతుంది.
0: When one exceeds the limit, then one faces the danger.
1: అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి.
0: Excessive food makes one go mad.
1: అతి భాష మతిహాని, మిత భాష అతిహాయి.
0: Excessive talk makes a person.
1: కనుకనే మానవుడు ఈ దేహమును ఏ విధమైనటువంటి ఒక మార్గంలో అనుభవింప చేసుకోవాలో ఆ ఆనందమునకు సరి అయినటువంటి మార్గమునే మనం అనుసరించాలి.
0: వీ హ్యావ్ టు అండర్టేక్ సచ్ పాత్ విచ్ కెన్ రియలీ కన్ఫర్ జాయ్ ఆన్ us ఇన్ యూజింగ్ అవర్ ఫిజికల్ బాడీ.
1: మానవులకు 5 విధములైనటువంటి యొక్క విచారణ శక్తులు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ 5 types ఆఫ్ థింకింగ్ పవర్ ఇన్ ఎవ్రీ హ్యూమన్.
1: దానినే ఒక జ్ఞానం అన్నారు.
0: అండ్ దట్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ జ్ఞానం.
1: ఈనాడు సామాన్యంగా ప్రపంచమంతటి కూడా సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానము ఒకటి, అదే తెలివితేటలతో కూడినటువంటిది.
0: ద టైప్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్ అండ్ విచ్ ఈస్ ఆల్ పర్వేసివ్,
1: దీనినే మొట్టమొదటి దాన్ని బుకిష్ నాలెడ్జ్ అన్నారు.
0: దిస్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఈస్ కాల్డ్ బుకిష్ నాలెడ్జ్.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ నుంచి కూడా సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోయింది.
0: దిస్ బుకిష్ నాలెడ్జ్ has given birth to superficial knowledge.
1: ee superficial knowledge lopale mana jeevitham anta vyartham chestunnamu.
0: We are wasting our entire life in this superficial knowledge.
1: ee vaisunandu ee manavuniki undavalsinatundi general knowledge, common sense zero ga untundadi.
0: What is required as general knowledge and common sense for man is a big zero in
1: him. General knowledge, common sense anedantundi kevalam vidya valla labhinchetundi kaadu.
0: General knowledge and common sense cannot be acquired through books.
1: Nitya jeevithamlo kartavya dharmamu vallane manaku ee oka general knowledge ni manamu pochinchukovachunu.
0: One can protect and acquire general knowledge through daily living life.
1: Samaja seva valla, samaja samparkam valla ఈ జనరల్ నాలెడ్జ్ ని మనం పోషించుకోవడానికి అవకాశం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫాస్టర్ జనరల్ నాలెడ్జ్ బై బీయింగ్ ఎ సర్వెంట్ ఆఫ్ ది సొసైటీ అండ్ సర్వింగ్ ది సొసైటీ.
1: నాలుగవది డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: ద ఫోర్త్ వన్ ఈస్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
1: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఈనాడు ఏ విధంగా ఉంటుందని మనం విచారం చేసినప్పుడు,
0: వెన్ యూ థింక్ ఆఫ్ హౌ దిస్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
1: స్వార్థపరమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: మ్యాన్ ఈస్ యూజింగ్ ఇట్ ఓన్లీ యాజ్ అ సెల్ఫిష్.
1: తమ దోషాలు తాము కొంతవరకు సమన్వయం చేసుకునేటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఈజ్ యూజ్ ఓన్లీ టు డిఫెండ్ హిజ్ ఓన్ డిఫెక్ట్స్.
1: ఇది వ్యక్తి సంబంధమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: దిస్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
1: కనుక ఈ డిస్క్రిమినేషన్ పెడమార్గం పడుతుండాలి.
0: దట్ ఈస్ వై దిస్ డిస్క్రిమినేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ ద రాంగ్
1: సైడ్. సరైనటువంటి డిస్క్రిమినేషన్ కాదు.
0: దిస్ ఈజ్ నాట్ ప్రాపర్ డిస్క్రిమినేషన్.
1: సమష్టి సంబంధమైనటువంటి డిస్క్రిమినేషన్ మనకు కావాలి.
0: Discrimination collectively applicable is what is needed now.
1: Yavaniki vaadu samarthinchukuneetundi oka discrimination ni chustunnadu. Not the right to, not the right to, not the right.
0: Man is using discrimination to defend and say that it is his right, his right.
1: Idi swarthapayamainatundi oka discrimination.
0: This is selfish discrimination.
1: Anduvalane yuvakulainatundi vaaru chaala పెడమార్గం పట్టడానికి అవకాశం ఏర్పడుతుంది.
0: దట్ ఈస్ ద రీజన్ వై ది యూత్ ఆర్ ప్రాంప్టెడ్ టు గో ఆన్ ద రాంగ్ పాత్.
1: ఇది ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ కావాలి.
0: ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
1: ఎవరికి సంబంధించినటువంటి అందరికి సమన్వయమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: ది డిస్క్రిమినేషన్ మస్ట్ బి సచ్ దట్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ పీపుల్, నాట్ టు వన్ అలోన్.
1: 2 + 2 = 4. ఇది రష్యన్స్ కానీ, చైనీస్ కానీ, అమెరికన్స్ కానీ, పాకిస్తాన్ వాళ్ళు కానీ, ఇండియన్స్ కానీ, అందరూ ఇది సమంగా ఒప్పుకోవచ్చు, తప్పదు.
0: 2 + 2 = 4, whether it is Russians, Pakistanis, Chinese or Indians or any.
1: కానీ ఇక్కడ ఒక ఆధ్యాత్మిక మార్గం లోపల,
0: బట్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ,
1: 3 - 1 = 1 అంటుంది.
0: 3 - 1 = 1.
1: కానీ ఇది ఎవరు కూడా అంగీకరించరు.
0: బట్ పీపుల్ విల్ నాట్ అగ్రీ ఫర్ దిస్.
1: ఇది కేవలం ఒక ఫండమెంటల్ కాకుండా ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ గా రూపొందుతున్నట్టు ఉంటుంది.
0: పీపుల్ హూ డిఫెండ్ ఆర్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండివిజువల్ డిస్క్రిమినేషన్.
1: ఆధ్యాత్మికము అలాంటి సంకుచితమైన డిస్క్రిమినేషన్ ఏనాడు కూడా చేయదు.
0: స్పిరిచువాలిటీ విల్ నెవర్ అండర్టేక్ సచ్ నారో డిస్క్రిమినేషన్.
1: అర్థం తెలుసుకోలేక లేక విచారణ చేసుకోలేక ఇది కేవలము వ్యక్తిగతమైనటువంటి యొక్క విచారణ శక్తి అని అనుకోవచ్చు.
0: They may think without understanding, without proper inquiry, that this is used.
1: ఏ వ్యక్తిని మనం ప్రశ్నించినప్పటికీ 3 - 1 = 1 అంటే ఎవరు కూడా ఇది మ్యాథమెటిక్స్ లో తప్పు అంటారు.
0: Whomsoever you ask whether it is 3 - 1 = 1, they will say no, this is wrong.
1: కానీ ఇది రైట్ అని నేను వాదిస్తాను.
0: బట్ ఐ సే దట్ దిస్ ఈజ్ రైట్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్?
1: ఇది వ్యక్తిగతమైనటువంటిది కాదు.
0: ది రీజన్ ఈజ్ ఇట్ ఇస్ నాట్ ఇండివిజువల్,
1: సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ కలెక్టివ్,
1: ఆత్మ సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు
1: ఆత్మ సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు హ్యూమానిటీ,
1: అమృత సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ విత్ అసోసియేటెడ్ విత్ ఇమ్మార్టాలిటీ.
1: విచారణ శక్తి ద్వారా కూడా ఇది మార్పు చెందడానికి వీలు కాదు.
0: దిస్ కెనాట్ బి చేంజ్డ్ బై థింకింగ్ అండ్ ఆర్గ్యూయింగ్.
1: కనుకనే ఇది ఈ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ లోపల కొన్ని విధమైనటువంటి మార్పు కలగడం చేతనే మానవత్వాన్ని సక్రమమైన మార్గంలో గుర్తించలేకపోతున్నారు.
0: యాజ్ పీపుల్ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ థింకింగ్, దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హ్యూమానిటీ.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్?
1: ఐదవ విచారణాశక్తి అత్యవసరము.
0: ది ఫిఫ్త్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
1: అది ఐదవది, ప్రాక్టికల్ డిస్క్రిమినేషన్. ప్రాక్టికల్ నాలెడ్జ్ గా ఉండాలి.
0: And that is practical knowledge.
1: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవటం చేతనే ఇన్ని విధమైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయిపోతున్నారు మానవులు.
0: Man is getting innumerable doubts because he doesn't have practical knowledge.
1: ప్రతి విషయంలో కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి.
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఈనాడు ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఏమిటో వాళ్ళకి అర్థం కావటం లేదు.
0: టుడే మ్యాన్ హస్ నాట్ బీన్ ఏబుల్.
1: ఏ వ్యక్తి తనకు సంబంధించినటువంటిది తన యొక్క అనుభూతిగా భావిస్తున్నాడు.
0: ఈచ్ వన్ ఇస్ కన్సిడరింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హిజ్ ఓన్ లిమిటెడ్ ఎక్స్పీరియన్స్.
1: నేను సమాజంలో ఒక్కడిని.
0: ఐఎమ్ వన్ అమంగ్ మెనీ ఇన్ ది సొసైటీ.
1: సమాజం యొక్క సమస్య అతృప్తిని కూడా నేను అనుభవించాలి.
0: ఐ మస్ట్ ఆస్పైర్ టు హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది ఎంటైర్ సొసైటీ.
1: ఇక్కడ చక్కని విచారణ చేయాలి.
0: లెట్ అస్ థింక్ ప్రాపర్లీ హియర్.
1: సముద్రం నుంచి ఏ రీతిగా అలలు ఉద్భవిస్తున్నావో,
0: జస్ట్ యాజ్ వేవ్స్ ఆర్ ఎమర్జింగ్ ఫ్రమ్ ఓషన్,
1: సూర్యుడు నుంచి కిరణములు ఏ విధంగా ఆవిర్భవిస్తున్నావో,
0: జస్ట్ యాజ్ రేస్ ఆర్ ఎమర్జింగ్ ఫ్రమ్ సన్,
1: ఒక్క దైవం నుంచి ఆవిర్భవించినటువంటిదే ప్రేమ.
0: లవ్ హ్యాస్ ఎమర్జ్ ఫ్రమ్ గాడ్ ఇన్ ద సేమ్ వే.
1: ఈ ప్రేమ అనేటువంటి భగవంతునికి ప్రేమకు ఎట్టి విభాగము లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ గాడ్ అండ్ లవ్.
1: సూర్యునికి కిరణములకు ఏ విధమైనటువంటి యొక్క భేదములు ఉండవు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సన్ అండ్ హిజ్ రేస్.
1: సముద్రములకు అలలకు భిన్నమైనటువంటి మార్గం లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఓషన్ అండ్ వేవ్స్.
1: అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము.
0: దే ఆర్ మ్యూచువల్లీ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్.
1: అదే విధంగానే ఈ దేహమును కూడాను దివ్యత్వమైన ఆత్మతత్వములకు సంబంధించినటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తించాలి.
0: సచ్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ ఫిజికల్ బాడీ అండ్ ఆత్మ. దిస్ ట్రూత్ వీ షుడ్ రికగ్నైజ్.
1: దేహమందు ఆత్మదేవుడు ఉండెను సుమ.
0: ఇన్ దిస్ ఫిజికల్ బాడీ దేర్ ఇస్ గాడ్, ఆత్మ.
1: ఈ దేహము అనిత్యము, అశాశ్వతము అయినప్పటికీ నిత్య సత్యాన్ని గుర్తించేంత వరకు కూడాను ఈ దేహమును ఆధారంగా మనం తీసుకోవాలి.
0: Although this physical body is impermanent and transient, to understand the divinity which is existing in this, we have to use this.
1: అనేకమంది ఈ దేహ పోషణ లోపల అలక్ష్యం చేస్తున్నారు.
0: Many people are rather indifferent in looking after this physical body. అనేక రోగులకు
1: గురి అవుతుండాలి.
0: That is the reason why they are getting different diseases.
1: ఈ రోగముల చేత తమ యొక్క దివ్యమైన ఆనందాన్ని కూడా అందుకోలేకపోతున్నారు.
0: Man has not been able to enjoy bliss because of these diseases.
1: ధర్మార్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం.
0: In order to achieve
1: చతుర్విధ పురుషార్థములైనటువంటి యొక్క ధర్మార్థ కామములు కూడా మనం ఆశించవలనను అనుభవించవలనను ఈ దేహములకు ఆరోగ్యం అత్యవసరం.
0: In order to enjoy and experience the four goals of human life, physical health and physical body are very important.
1: Aithe deeniki ye vidhamaina marganni manam anusarinchali.
0: But what path should we take?
1: Deenini sariyainatuvanti yokka vicharana cheta pravartanalo maatlu manam teppinchukovali.
0: We should bring about proper changes in our conduct and behavior through proper inquiry.
1: Aharamto kaligeetuvanti yokka aarogyam kante మానసిక సంబంధమైనటువంటి యొక్క అనారోగ్యమే ఈనాడు అభివృద్ధి అవుతుండాలి.
0: టుడేస్ వరల్డ్ ది మెంటల్ డిసీజెస్ ఆర్ గ్రేటర్ దాన్ ద డిసీజెస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఫుడ్.
1: నిరంతరము కూడాను మానవుడు యోచించటం
0: కంటిన్యూస్లీ మ్యాన్ ఈజ్ అండర్టేకింగ్ టు థింక్ అండ్ వరీ.
1: యోచన అనేటువంటి దానికి రూపం ఏమిటి?
0: What is the form of this worry?
1: ఈ విచారము అనేటువంటి దానికి రూపం ఏమిటి?
0: What is the form of this
1: worry? What is the shape of worry?
0: What is the shape of worry?
1: It is only mental created fear. కనుక మనం మానసిక సంబంధమైనటువంటి యొక్క ఆలోచనల చేతనే మనం అనారోగ్యం గురి అవుతున్నాం.
0: వీఆర్ గెటింగ్ మెంటల్ డిసీజెస్ బికాస్ ఆఫ్ అన్నెసెసరీ థింకింగ్.
1: మనం ఏమాత్రం కూడా ఆలోచన చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ థింక్ అట్ ఆల్.
1: ఈ ఆలోచన ఒక్కొక్క సమయం లోపల హద్దు మీరిపోతుంటారు.
0: దిస్ థింకింగ్ ఈజ్ ఎక్సీడింగ్ లిమిట్స్ సెట్ ఫర్ ఇట్.
1: ఇది హద్దు మీరిపోయినప్పుడు అస్తవ్యస్తంగా మారిపోతుంది.
0: ఎక్సెసివ్ థింకింగ్ మేక్స్ ఆల్ ప్రాబ్లమ్స్.
1: తద్వారా కొంతవరకు కూడాను మెంటల్ అనగా మానసిక సంబంధమైనటువంటి వ్యాధులు కూడా సంభవిస్తాయి.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దాట్ మ్యాన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు మెంటల్ డిసీజ్.
1: ఈనాడు లోకము లోపల అనేక మంది మతి భ్రమలు కలగడానికి కారణం ఇదే.
0: ఇన్ టుడేస్ వరల్డ్ సో మెనీ పీపుల్ ఆర్ బికమింగ్ మ్యాడ్ బికాస్ ఆఫ్ దట్ ఎక్సెసివ్ థింకింగ్.
1: ఎంతవరకు అంతవరకు మనం చింతించాలి.
0: అవర్ థాట్స్ మస్ట్ బి ఆల్వేస్
1: లిమిట్ చేయకూడదు.
0: They should not exceed the limits.
1: అవసరమైనటువంటిది ఆ సమయంలో మాత్రమే మనం చింతించాలి.
0: డిపెండింగ్ అపాన్ ది ఎక్సిజెన్సీ ఆఫ్ ది
1: గడిచిపోయిన దానిని రాబోయే దానిని మనం అనవసరంగా చింతించి అనారోగ్యానికి గురి అవుతున్నాము.
0: Do not bother about the past which is dead and the future which is unborn.
1: ఈనాటి యువకులు ఈ విధమైనటువంటి వ్యాధులకే గురి అయిపోతున్నారు.
0: Today's youth are subjected to this kind of limitations.
1: ఒక్కొక్క యూనివర్సిటీ లోపల కూడా పరీక్ష చేసి చూసినప్పుడు 80% to 90% అంతా కూడా మానసిక సంబంధమైనటువంటి భ్రాంతుల చేతనే అనారోగ్యాన్ని పొందుతున్నారు.
0: When a research was undertaken in a number of universities, 80 to 90% of the people are having some kind of mental problem or the other.
1: కనుక మనము ఈ వయసు లోపల మంచి పవిత్రమైనటువంటి వయసు.
0: This time, this youth is most sacred.
1: ఈ వయసు నందు మనం ఏమాత్రం కూడాను అనారోగ్యంకు గురి కాకూడదు.
0: We should not subject ourselves to any type of problem or disease.
1: సాధ్యమైనంత వరకు నువ్వు మానసిక సంబంధమైనటువంటి విచారణలు తగ్గించుకోవడానికి చూసుకోవాలి.
0: As far as possible, think within limits only.
1: అధికంగా చదవటం కాని,
0: ఎక్సెసివ్ రీడింగ్,
1: అధికంగా ఆడటం కాని,
0: ఎక్సెసివ్ ప్లే,
1: అధికంగా పాడటం కాని,
0: ఎక్సెసివ్,
1: అధికంగా నిద్రించడం కాని,
0: ఎక్సెసివ్ స్లీప్,
1: ఈ శరీరమునకు హాని కలిగించేస్తుంది.
0: ఆల్ దీస్ విల్ హార్మ్ ద ఫిజికల్ బాడీ.
1: ఇంతే కాదు, మనము సీలింగ్ ఆన్ డిజైన్స్ లోపల నాలుగు రకమైనటువంటి యొక్క విధిగా మనం బోధిస్తూ వచ్చాము.
0: వి హావ్ ఆల్రెడీ జస్ట్ సీన్ ఫోర్ టైప్స్ ఎర్లియర్.
1: మొదటిది డోంట్ వేస్ట్ ఫుడ్.
0: ఫస్ట్ వన్ ఈజ్ డోంట్ వేస్ట్ ఫుడ్.
1: ఎందుకోసం మనం వేస్ట్ చేయకూడదు?
0: వై షుడ్ వి నాట్ వేస్ట్ ఫుడ్?
1: ఫుడ్ ఈజ్ గాడ్.
0: బికాస్ ఫుడ్ ఈజ్ గాడ్.
1: మనం ఈ ఫుడ్ నుంచినే వచ్చినటువంటి ఆకారమే మన యొక్క జీవితము.
0: దిస్ ఫిజికల్ బాడీ హాస్ కమ్ ఫ్రమ్ ఫుడ్.
1: ఇది ఆహారమయమైనటువంటి జీవితము.
0: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫుడ్.
1: ఇది అన్నమయమైన జీవితము.
0: దిస్ ఇస్ ఫుడ్ స్వీట్.
1: ఇది అన్నగత ప్రాణము.
0: దిస్ లివ్స్ ఆన్ ఫుడ్ ఓన్లీ.
1: కనుకనే మనం ఆహారంను వ్యర్థం చేసినప్పుడు మన జీవితాన్ని వ్యర్థం గావించుకున్నటువంటి వారం.
0: దట్ ఈస్ ద రీజన్ వై వేస్టింగ్ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు వేస్టింగ్ లైఫ్.
1: ఇంకా డోంట్ వేస్ట్ మనీ.
0: సెకండ్ వన్ ఈజ్ డోంట్ వేస్ట్ మనీ.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: ఈనాడు యువకులు అనవసరమైన రీతిగా కూడా ఖర్చులు చేస్తున్నారు.
0: టుడేస్ యూత్ ఆర్ వేస్టింగ్ మనీ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: ఇది దురభ్యాసములకు గురి అవుతుంది.
0: దిస్ లీడ్స్ టు బ్యాడ్ హ్యాబిట్స్.
1: దుర్మార్గంలో ప్రవేశింపచేస్తుంది.
0: యు ఆర్ లైక్లీ టు గో ఆన్ ద వికెట్ పాత్.
1: అనేక విధమైన అశాంతికి గురి చేస్తుంది.
0: అండ్ దట్ విల్ పుట్ యు టు ఎ లాక్.
1: సాధ్యమైనంత వరకు దీన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
0: రెడ్యూస్ ది ఎక్స్పెండిచర్ టు ద మినిమం.
1: ఇది సరైనది కాదు.
0: ఎక్సెసివ్ ఎక్స్పెండిచర్ ఇస్ నాట్ గుడ్.
1: మన భారతదేశము ఆర్థికంగా అనేక రకములైనటువంటి యొక్క చిక్కులలో చేరి ఉంటున్నది.
0: అవర్ కంట్రీ భారత్ ఈస్ ఫేసింగ్ ఎ నంబర్ ఆఫ్ ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్.
1: అలాంటి పరిస్థితులు ఎందు స్వార్థమే అభివృద్ధి కావడం చేతనే ఈ ఎకనామిక్స్ లోపల చాలా హీన పరిస్థితి ఏర్పడిపోయింది.
0: ఆల్ దీస్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ హావ్ అరిజన్ ఆన్ అకౌంట్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఈ స్వార్థము స్వప్రయోజనాన్ని దూరం గావించాలన్నప్పుడే అప్పుడే మన దేశం బాగుపడుతుంది.
0: వన్స్ యూ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్,
1: సమష్టి భావాన్ని మనం పెంచుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ దట్ కలెక్టివ్
1: అప్రోచ్. సమగ్రతను మనం పెంచుకోవాలి.
0: వి షుడ్ ఆల్సో బ్రింగ్ అబౌట్ కోఆపరేషన్ అండ్ కలెక్టివిటీ ఇన్ ద నేషన్.
1: దేశం యొక్క సమగ్రతను మనం పెంచుకోవాలి.
0: వి హావ్ టు బ్రింగ్ అబౌట్ వెల్ఫేర్ ఆఫ్ ద నేషన్.
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఈ సత్యం వచ్చినప్పుడే మన ఆర్థిక పరిస్థితి గాని ఆధ్యాత్మిక పరిస్థితి గాని చక్కగా సరైన స్థితిలో బ్యాలెన్స్ గా ఉంటుంటాయి.
0: వెన్ యూ బ్రింగ్ అబౌట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ దెన్ ఓన్లీ
1: మన జీవితం అంతా కూడా ఒక బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుండాలి.
0: అవర్ ఎంటైర్ లైఫ్ రెస్ట్ ఆన్ బ్యాలెన్స్.
1: బ్యాలెన్స్ కావాలి.
0: ఫస్ట్ బ్యాలెన్స్.
1: కూర్చోవడానికి బ్యాలెన్స్ కావాలి.
0: వైల్ సిట్టింగ్ డౌన్
1: సైకిల్ తొక్కడానికి బ్యాలెన్స్ కావాలి.
0: సైక్లింగ్ నీడ్స్.
1: కార్ డ్రైవ్ చేయడానికి బ్యాలెన్స్ కావాలి.
0: కార్ డ్రైవింగ్ నీడ్స్.
1: యోచన చేయడానికి బ్యాలెన్స్ కావాలి.
0: థింకింగ్ నీడ్స్.
1: అంత లైఫ్ ఒక బ్యాలెన్స్.
0: Life is based upon balance.
1: ఈ బ్యాలెన్స్ ఈనాడు తప్పిపోయింది.
0: ఇఫ్ దెర్ ఇస్ ఎ లిటిల్ ఇంబ్యాలెన్స్.
1: కారణం ఏమిటి?
0: వై ఇస్ ది అనకౌ
1: మితిమీరిన తెలివి పెరిగిపోయింది.
0: ఇట్ ఈస్ అన్ ఎక్సెసివ్ క్లవర్నెస్.
1: నాలెడ్జ్ చాలా అధికమైపోయింది.
0: నాలెడ్జ్ హెస్ గ్రోన్ బియాండ్.
1: ఈ నాలెడ్జ్ ని సక్రమమైన మార్గంలో పెట్టాలంటే దీనిని స్కిల్ చేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ ప్రాపర్లీ యూజ్ నాలెడ్జ్ ఇట్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇన్ టు స్కిల్.
1: ఈ నాలెడ్జ్ ని స్కిల్ చేసినప్పుడే బ్యాలెన్స్ సక్రమంగా ఉంటుంది.
0: వెన్ యూ కన్వర్ట్ నాలెడ్జ్ ఇన్ టు స్కిల్
1: వచ్చి ఈనాటి యువకులు నాలెడ్జ్ ని కిల్ చేస్తున్నారు. దాని వల్ల బ్యాలెన్స్ తప్పిపోయింది.
0: బట్ అన్ఫార్చునేట్లీ టుడేస్ యూత్ ఆర్ కిల్లింగ్ నాలెడ్జ్ దేర్ ఫర్ ది బ్యాలెన్స్
1: చేస్తున్నారు.
0: వాట్ ఈస్ ది
1: మన చూపుల లోపల మన నాలెడ్జ్ ఎంత కూడా వ్యర్థమైపోతుంది.
0: వీఆర్ వేస్టింగ్ అవర్ నాలెడ్జ్ త్రూ
1: మన వినికిడి లోపల కూడా మన నాలెడ్జ్ వ్యర్థమైపోతుంది.
0: త్రూ హియరింగ్
1: నీ మాటల చేతను నాలెడ్జ్ వ్యర్థమైపోతుంది.
0: త్రూ ఎక్సెసివ్ టాక్
1: నీ తలపుల చేతను నాలెడ్జ్ వ్యర్థమైపోతుంది.
0: త్రూ ఎక్సెసివ్ థింకింగ్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక రేడియో ఉంటుంటుంది.
0: దేర్ ఇస్ ఎ రేడియో.
1: ఆ రేడియో లోపల ఏదైనా ఒక స్టేషన్ మనం పెట్టుకున్నాం.
0: యూ ఆర్ స్విచ్డ్ ఆన్ ది రేడియో అండ్ పుట్ ఎ స్టేషన్.
1: దాన్ని శబ్దంగా పెట్టుకోవచ్చును, చాలా నెమ్మదిగా కూడా పెట్టుకోవచ్చు. వాయిస్
0: ది వాల్యూమ్ మే బి మోర్ ఆర్ ది వాల్యూమ్
1: వాల్యూమ్ లోపల నీవు ఏమాత్రము వ్యత్యాసం చేయనక్కర్లేదు.
0: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ కన్సిడరింగ్ అబౌట్ ది వాల్యూమ్.
1: అయితే దానిని స్టార్ట్ చేసి పెట్టావంటే
0: వన్స్ యూ ఆన్ ది రేడియో
1: విను వినకపో.
0: వెదర్ యూ లిసన్ టు రేడియో
1: అది పెద్ద శబ్దంగా పెట్టు లేక చిన్న శబ్దంగా పెట్టు.
0: వెదర్ ది వాల్యూమ్ ఇస్ మోర్ ఆర్ లెస్
1: ఎన్నో యూనిట్లు కరెంట్ వ్యస్తం అవుతుంది.
0: సో మెనీ యూనిట్స్ ఆఫ్ కరెంట్ ఈస్ యూజ్డ్ అప్.
1: అదే విధంగానే మన దేహం ఒక రేడియో వంటిది.
0: అవర్ బాడీ మే బి కంపేర్ టు ఎ రేడియో.
1: మనం నిరంతరము యోచన చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, గట్టిగా మాట్లాడుతున్నాం, తనలో తాను మాట్లాడుతున్నాం, నిద్రలో మాట్లాడుతున్నాం, నిద్ర వచ్చేంత వరకు మాట్లాడుతున్నాం. ఎప్పుడు చూసినా తెల్లవారి లేచింది మొదలు రాత్రి పరుగున్నంత వరకు మనలో మనం మాటలు జరుగుతూనే ఉంటున్నాయి.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ వెదర్ స్లీపింగ్ టాకింగ్ వాకింగ్ వీఆర్ కంటిన్యూస్లీ ఇండల్జింగ్ ఇన్ టాకింగ్ టు అవర్ సెల్ఫ్.
1: తద్వారా ఎన్ని విధములైనటువంటి ఎంత ఎనర్జీ మనకు వ్యర్థమైపోతుంది.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ టాక్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ వేస్ట్.
1: ఈ ఎనర్జీ వేస్ట్ కావటం చేతనే ఎనర్జీగా మారిపోతుంది జీవితం.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ వేస్టింగ్ ఆఫ్ దిస్ ఎనర్జీ లైఫ్ హ్యాస్ డెవలప్డ్ ఇన్ టు ఎన్ ఎనర్జీ.
1: కనుక ఈ దేహమునందుంటున్నటువంటి శక్తిని సద్వినియోగపరచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఎనర్జీ ఇన్ ది బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: అప్పుడే మనకు చక్కని బ్యాలెన్స్ కూడా ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ వీ విల్ ఎంజాయ్ బ్యాలెన్స్ ఇన్ లైఫ్.
1: విద్యార్థులారా, దేహం ఆరోగ్యంగా పుష్టిగా సంతృష్టిగా ఉండినప్పుడే మన బ్యాలెన్స్ సరైనటువంటి స్థితిలో మనం అనుభవించవచ్చును.
0: డియర్ స్టూడెంట్స్, వీ కెన్ ఎంజాయ్ లైఫ్ ఓన్లీ వెన్ అవర్ బాడీ ఈజ్ హెల్తీ స్ట్రాంగ్.
1: గడచిన దాన్ని మీరు ఏమాత్రము చింతించదక్కర్లేదు.
0: డూ నాట్ వరీ అబౌట్ ది పాస్ట్.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫర్గెట్ ది పాస్ట్. నడుచుకొని వచ్చిన రోడ్డు చూసుకుని వచ్చాం కదా, ఇంక వెనక్కి ఎందుకు చూడాలి?
0: యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ ది పాత్ విచ్ హ్యావ్ వాక్డ్ అప్, వై డు యూ లుక్ బ్యాక్?
1: ఇది ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి ఒక సెకండ్ అయినా ఒక ఇంచ్ అయినా ముందుకు రాదు.
0: యూ కెనాట్ గెట్ బ్యాక్ ది డెడ్ పాస్ట్.
1: అలాంటి రాని దాని నిమిత్తమే మనం ఎందుకు యోచన చేయాలి?
0: వై డు యూ వరీ అబౌట్ పాస్ట్ విచ్ యూ కెనాట్ గెట్ బ్యాక్?
1: ఇంక ఫ్యూచర్,
0: దెన్ ఫ్యూచర్
1: భవిష్యత్తు. ఇది భవిష్యత్తు మనకు తెలియనటువంటిది, అగాధమైనటువంటిది.
0: ఫ్యూచర్ ఇస్ నాట్ నోన్ టు అస్, ఇట్ ఈస్ అన్ఫాథమబుల్.
1: రేపు రేపు అనేటువంటి భావం చేసినప్పుడు రేపటి వరకు మనం ఉండేది ఏం ష్యూరిటీ?
0: యు మే సే టుమారో, బట్ వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ యు విల్ లివ్ ఫర్ టుమారో?
1: రేపు అనేటువంటిది ఏమాత్రం మనకు నమ్మకం ఉంది?
0: టుమారో దేర్ ఇస్ నో గ్యారంటీ అబౌట్ టుమారో.
1: కనుక నమ్మకం లేనటువంటి దాని నిమిత్తమై మనం ఎందుకు యోచన చేయాలి?
0: వై డూ యూ థింక్ అబౌట్ టుమారో?
1: ఫ్యూచర్ ఇస్ నాట్ షూర్.
0: యు ఆర్ నాట్ షూర్ ఆఫ్ టుమారో.
1: ఫ్యూచర్ అలాంటి షూర్ కానటువంటి దానికి ఇన్సూర్ చేయటం ఎందుకు?
0: వై డూ యూ ఇన్సూర్ ఫ్యూచర్ విచ్ ఇస్ నాట్ ష్యూర్?
1: ఈ రెండు రకములైనటువంటి చింతల చేతనే మన జీవితం వ్యర్థమైపోతుండాలి.
0: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ బై దీస్ టూ కైండ్స్ ఆఫ్ థింగ్స్.
1: మానవుడు యువకులు దుఃఖములకు గురి కావటము, విచారములకు గురి కావటము, అనారోగ్యములకు గురి కావటము కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ టుడేస్ మ్యాన్స్ గ్రీఫ్?
1: ఉన్నదానితో తృప్తి పడక లేని దానికై అవస్థలు పడుతున్నాడు, అందువల్లనే అశాంతి గురి అవుతున్నాడు.
0: వీఆర్ సఫరింగ్ స్ట్రైఫ్ అండ్ గ్రీఫ్ బికాస్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ వీ హ్యావ్. We are simply aspiring to have which we cannot get.
1: Vidyarthulara,
0: dear students,
1: gatam gatam,
0: past is
1: bhavishyattu bhavishyattu,
0: future is future.
1: Ee rendintini manam vicharanakkaledu. Vartamanam chaala pradhanamainatundi.
0: Let us not bother about those
1: present
0: two.
1: Present present
0: present is very important. Present,
1: this is not ordinary present, this is omnipresent.
0: Present is not ordinary present, this is omnipresent.
1: Anaga empty bhavishyattu yokka ఫలితము ఈ యొక్క ప్రజెంట్ లో ఉంటుండాలి, పాస్ట్ యొక్క ఫలితము ప్రజెంట్ లోనే ఉంటుండాలి.
0: వాట్ డూ యూ మీన్ బై ఆమ్నీ ప్రజెంట్? ది ఫ్యూచర్స్ ఫ్రూట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ప్రజెంట్.
1: ముందు ఏ విత్తనము నాటావో ఆ యొక్క మొక్కనే ఇప్పుడు వచ్చింది.
0: వాట్ ఎవర్ సీడ్ యువర్ సోన్ ఇన్ ద పాస్ట్,
1: ఇప్పుడు ఏ మొక్కను నాటుతావో ఆ ఫలమే ముందుకు అనుభవిస్తావు.
0: వాట్ ఎవర్ సీడ్ యువర్ సోయింగ్ టుడే యువర్ గోయింగ్ టు రీప్
1: ఫ్యూచర్ అండ్ ప్రజెంట్. పాస్ట్ రెండు కూడా ప్రజెంట్ లో ఉంటున్నాయి.
0: దేర్ ఫోర్ in the present you find both
1: vartamananni sakramaina margamlo anubhavinchandi.
0: Therefore enjoy present.
1: Yetti vicharamulaku avakasam nandinchakoodadu.
0: Do not give room for any worry.
1: Ee sakramaina margamnu anubhavinchinappude mana jeevitham aadarshavantamaina jeevithanga roopondutundi.
0: Only when we present enjoy present
1: abhutamaina jeevithanga roopondutundi,
0: then only it will be immortal.
1: Amaratvanni pondutundi.
0: It will be able to get immortality.
1: Manavatvanni saathakanga avistundi.
0: It will sanctify man's life.
1: Vidyarthulara, deham yokka visishtatanu manam alakshyam cheyakoodadu.
0: Dear students, do not ignore this special anni anityame
1: ee jagatunandu.
0: In this world everything is important.
1: Aithe annintini manam alakshyam chestunnama?
0: Are we ignoring everything?
1: Ledu. Anityam asukham lokam mim praapya bhajasvamam anedi. అనిత్యం అసుఖం ఈ రెండు రూపంతో చేరినటువంటిది ఈ జగత్తు. కనుక దేహం అంటే ఒక దేవాలయంగా భావించి
0: కన్సిడర్ బాడీ యాజ్ అ టెంపుల్.
1: ఈ దేవాలయం ఎలాంటి దేవాలయము?
0: వాట్
1: నడిచే దేవాలయము.
0: దిస్ ఇస్ అ వాకింగ్ టెంపుల్.
1: పర్మనెంట్ దేవాలయం కాదు.
0: దిస్ నాట్ అ ఫిక్స్డ్ టెంపుల్.
1: ఎక్కడ నడుస్తుంటే అక్కడంతా దేవుడు ఉన్నాడు.
0: వేర్ ఎవర్ యు గో యు ఆర్ క్యారీయింగ్ గాడ్ విత్ యూ.
1: ఈ మూవింగ్ టెంపుల్.
0: దిస్ ఇస్ అ మూవింగ్ టెంపుల్.
1: ఇలాంటి దేవాలయమును మనం సార్థకమైన రీతిగా మనం అనుభవించాలి.
0: వీ హావ్ టు ఎంజాయ్ దిస్ సీక్రెట్.
1: ఏది చేసినా దేవుడిని మనం అలక్ష్యం చేస్తున్నామా?
0: ఆర్ వీ ఇగ్నోరింగ్ ఎవ్రీథింగ్?
1: లేదు. అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమాం అనేది. అనిత్యం అసుఖం ఈ రెండు రూపంతో చేరినటువంటిది ఈ జగత్తు.

0: మనం సాత్వికమైన రీతిగా మనం అనుభవించాలి.
1: వి హావ్ టు ఎంజాయ్ దిస్ సీక్రెట్.
0: ఏది చేసినా దేవుడు ఉన్నాడు లోపల.
1: వాట్ ఎవర్ యు డు,
0: ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: వాట్ ఎవర్ యు డు, కన్సిడర్ దట్ గాడ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ యు.
0: ఆత్మవిశ్వాసం లేకుండా
1: యు షుడ్ హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: లోక విశ్వాసం చేతనే మనం జీవితాన్ని గడపటం చేత
1: without self confidence, only with confidence in the world, if we
0: are guri ayipothunnam,
1: we are subjected to grief and lack of peace.
0: Goda kattalante punadi bhadranga undali.
1: If you want to construct a wall, there is need for good foundation.
0: Appude goda bhadranga untadi.
1: Then only wall will be
0: goda bhadranga undinappude manam roof bhadranga veyavachunu.
1: Only when the wall is safe, the roof can be
0: bhadranga undinappude nivasam andulo dhairyanga cheyavachu.
1: We can live happily only when the roof is safe.
0: Kanukune self confidence foundation.
1: Self confidence is the foundation.
0: Self satisfaction the wall.
1: Self satisfaction the wall.
0: Self sacrifice the roof.
1: Self sacrifice the roof.
0: Self realization life.
1: Self realization is the life.
0: Kanuka manam self self self self ante emti?
1: What do you mean by self?
0: Rendu rakamulainatundi self lu unnai ikkada.
1: There are two types of self.
0: Ekachanam anetundi self, I oka self.
1: One lettered self, I is one self.
0: ఇంకా రెండవది EYEI, ఇది మూడు అక్షరముల యొక్క ఐ.
1: ది అదర్ వన్ ఇస్ ది త్రీ లెటర్డ్ సెల్ఫ్
0: EYEI, బాడీ.
1: ది త్రీ లెటర్డ్ ఐ ఇస్ ది బాడీ.
0: ఏకాక్షర ఐఏ ఆత్మ.
1: ద వన్ లెటర్డ్ ఐ
0: ఏకం సత్యం విమలం అచలం సర్వది సాక్షిభూతం.
1: దిస్ వన్ లెటర్డ్ ఐ ఈజ్ ఎ విట్నెస్ టు ఎవ్రీథింగ్.
0: ఐ అనేటువంటి ఏకాక్షరము సర్వులు ఎందు ఉంటుండాలి.
1: The one letter I exists in every human being.
0: ఈ మూడు అక్షరములు ఐ కొంతమందికి లేకుండా ఉండవచ్చును.
1: Some people may not have this three letter
0: I. కొంతమందికి ఉండి కూడా కేటరాక్ట్ రావచ్చును.
1: Some people may get cataract with, in spite of their having. ఇంకా వేరే
0: వేరే దోషములు అందులో ప్రారంభము కావచ్చును.
1: And there may be some other.
0: కాని యోగి భోగి జోగి విరాగి బైరాగి సర్వులు ఎందుకు కూడాను ఈ ఏకాక్షర ఐ సమంగానే ఉంటుండాలి.
1: Whether it is యోగి బైరాగి ఆర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ దిస్ ఐ ఈక్వలీ అండ్ యూనిఫామ్లీ.
0: ఇప్పుడు ఒక్కటి భగవతే అని నేను పిలిచాను, ఆయన నేను ఐ అంటాడు.
1: Now I call భగవతే, he raises his hand and say I.
0: హక్ సార్ అని పిలిచాను, నేను ఐ అంటాడు.
1: I say హక్ సార్, he raises his hand and says I.
0: గుప్తా అని పిలిచాను, ఐ అంటాడు.
1: అర్జున్ గుప్తా ఐ జస్ట్ కాల్, హీ సేస్ ఐ.
0: చిక్బర్ అని పిలిచారు, ఐ అంటాడు.
1: చిక్బర్ ఐ సే, హీ రేజెస్ హిజ్ హ్యాండ్.
0: భగవతే హక్సెన్ సింగ్ చిక్బర్ రూపనామములు వేరు అయినప్పటికీ అందరి నుండి ఐ ఐ ఐ అనే ఒక జవాబు ఒక్కటిగానే వచ్చింది.
1: ద నేమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ పీపుల్ ఈస్ డిఫరెంట్ బట్ ది వర్డ్ ఐ
0: రూపనామములు వేరు అయినప్పటికీ ఈ ఐ అనేటువంటిది అందరి ఎందు ఉన్నటువంటిది ఒక్కటే ఒక్కటే.
1: దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ ద నేమ్ అండ్ ఫార్మ్.
0: దానిని వేదాంతం ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: దట్ ఈస్ వాట్ ది ఫిలాసఫీ సేస్. దేర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్. స్కాలర్స్
0: యువకులు ఈనాడు యూనిటీ ఇన్ డైవర్సిటీ, అనేకత్వంలోని ఏకత్వాన్ని మనము అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ఎంజాయ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఈ ఏకత్వమును అనేకత్వంగా భావించటం చేతనే ఈ అశాంతికి గురి అయిపోయింది లోకం.
1: వీఆర్ లూజింగ్ పీస్ బికాస్ వీఆర్ కన్సిడరింగ్ యూనిటీ.
0: పాకిస్తాన్ వేరు, ఇండియా వేరు, రష్యా వేరు, చైనా వేరు, అమెరికా వేరు అని ఈ రకమైనటువంటి భేదములు ఉండవచ్చును, కానీ అన్ని కలిసి ఒకే భూమి పైన ఉండాలి కదా.
1: వెన్ యూ గో ఆన్ బ్రింగింగ్ అబౌట్ డిఫరెన్సెస్ దట్ పాకిస్తాన్ ఇస్ డిఫరెంట్, రష్యా ఇస్ డిఫరెంట్,
0: ఈ రకమైనటువంటి యొక్క ఏకత్వానికి మనం పెంచుకుంటే ఈ భిన్నత్వంలో ద్వేషములు కానీ అసూయలు కానీ క్రోధములు కానీ ఉండడానికి అవకాశమే ఉండదు.
1: ఇఫ్ యూ కెన్ డెవలప్ యూనిటీ దెన్ దెర్ విల్ నాట్ బి రూమ్ ఫార్ ఎనీ క్వారల్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్.
0: స్కై ఈజ్ వన్ బట్ స్టార్స్ ఆర్ మెనీ. Nations are many, but earth is one. Beings are many, breath is one. ఈ రకమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనం భావించుకుంటే నిజమైనటువంటి ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
1: The real bliss will develop in our own heart when we see unity in the entire diversity.
0: విద్యార్థులారా, ఇది చాలా పవిత్రమైన వయసు.
1: Dear students, youth is most precious.
0: భిన్న భావములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: We should not give room for any differences in thoughts.
0: ఈ విధమైనటువంటి మార్పులకు మూల కారణము అనారోగ్యమే.
1: It is lack of good health which is giving room for this kind of thoughts.
0: దేహం పుష్టిగా కనిపించవచ్చును.
1: Apparently the body may look
0: మానసిక తత్వం చాలా బలహీనంగా ఉండవచ్చును.
1: But the mind may be weak.
0: మనము హెల్తీ బాడీ లోపలే హెల్తీ మైండ్ ఉంటాయి.

0: దేర్ కెన్ బి హెల్తీ మైండ్ ఓన్లీ ఇన్ హెల్తీ బాడీ.
1: మన బాడీ ఏ విధమైనటువంటిగా ఉంటుందో దానిలో వచ్చేటువంటి భావాలు కూడా ఆ రకమైనటువంటిగానే వస్తుంది.
0: ద టైప్ ఆఫ్ థాట్స్ యు గెట్ విల్ డిపెండ్ అపాన్ ది టైప్ ఆఫ్ బాడీ దట్ యు హావ్.
1: మంచి పుష్టిగా సంతృష్టిగా ఉండేటువంటి దేహం నుంచి దృఢమైనటువంటి సంకల్పాలు మనకు ఆవిర్భవిస్తుంటాయి.
0: ఇఫ్ ది బాడీ ఈజ్ స్ట్రాంగ్ హెల్తీ అండ్ స్టడీ దెన్
1: బలహీనమైన దేహం నుంచి అన్ని అనుమానాలే ఆవిర్భవిస్తుంటాయి.
0: ఫ్రమ్ ఎ వీక్ మైండ్ ఓన్లీ డౌట్స్ ఎమర్జ్.
1: కనుక మనము మనకు మనమే బలులమా లేక అబలులమా అనే విషయాన్ని మనం విచారించుకోవచ్చు.
0: ఈచ్ వన్ కెన్ క్వశ్చన్ ఫర్ హిమ్సెల్ఫ్
1: నీ సంకల్పం ఎట్టిదిగా ఉంటుందో నీ బలం అట్టిదిగానే ఉంది.
0: యువర్ థాట్స్ విల్ డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ వీక్నెస్ ఆర్ స్ట్రాంగ్ బాడీ దట్ యు హావ్.
1: కనుకనే యద్భావం తద్భవతి హి అన్నారు.
0: దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ ది థాట్స్ దట్ యు గెట్ డిపెండ్
1: దేహము అనిత్యమే, నీటి బుడగే, అశాశ్వతమే, మలినమే. కానీ ఇందులోపలనే ఒక రత్నము, ఒక దివ్యము, ఒక భవిత్వము, ఒక దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము ఉంటుండాలి.
0: ఫిజికల్ బాడీ ఈజ్ వీక్, ఇట్ ఇస్ అ వాటర్ బబుల్, ఇట్ ఇస్ ఇంపర్మనెంట్, నో డౌట్.
1: దాని నిమిత్తమై మనం ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి.
0: బట్ వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ బాడీ ఫర్ ద సేక్ ఆఫ్ పర్మనెంట్ ఆత్మ విచ్ రిసైడ్స్ ఇన్.
1: ఇనుప పెట్టికి ఒక వెలుగు ఉంటుండదు.
0: దేర్ మే నాట్ బి మచ్ వాల్యూ ఫర్
1: దట్. వెలలేని ఇనుప పెట్టె లోపల చాలా విలువైనటువంటి నగలు పెట్టాము.
0: మోస్ట్ ప్రెషియస్ జ్యువెలరీ ఇస్ కెప్ట్.
1: ఆ నగల నిమిత్తమై ఇనుప పెట్టెను మనం కాపాడుకోవాలి.
0: వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ ఐరన్ సేఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ ది జ్యువెలరీ విచ్ కంటైన్స్.
1: అందులో ఏమాత్రము విలువైన నగలే లేకపోతే ఇనుప పెట్టెను మనం కాపాడనక్కర్లేదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో జ్యువెలరీ ఇన్ ద ఐరన్ సేఫ్, నో నీడ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్.
1: ఇది ఇనుప పెట్టె వంటిది.
0: బాడీ ఈజ్ సంథింగ్ లైక్ అన్ ఐరన్ సేఫ్.
1: ఇందులో ఒక భద్రమైనటువంటి యొక్క ఆత్మ ఉంటుండాలి.
0: దేర్ ఈజ్ ఆత్మ విచ్ ఈస్ సో.
1: దాని నిమిత్తమై ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి.
0: ఫర్ ద సేక్ ఆఫ్ ఆత్మ వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది బాడీ.
1: జీవితం కోసం మనం భుజించాలి కానీ ఆహారం కోసం జీవించరాదు.
0: వీ హావ్ టు పార్టేక్ ఫుడ్ ఫర్ ద సేక్ ఆఫ్ లైఫ్, వీ షుడ్ నాట్ లివ్ ఫర్ ఫుడ్.
1: ఈనాడు చాలా మంది కేవలము ఆహార నిమిత్తమే జీవించినట్టుగా భావిస్తున్నారు.
0: మెనీ పీపుల్ థింక్ యాజ్ ఇఫ్ దే ఆర్ లివింగ్ ఫర్ ఈటింగ్.
1: మనకు నిజముగా ఆత్మభావమే, ఆత్మవిశ్వాసమే ఉంటుంటే ఆహారం మన దగ్గరికి నడుచుకుని వస్తుంది.
0: ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ ఆత్మ, ఫుడ్ వాక్స్ ఇట్ సెల్ఫ్ అప్ టు యూ.
1: అన్నం కోసం మనం వెతకడానికి అక్కరలేదు.
0: వీ నీడ్ నాట్ సర్చ్ అండ్ వర్క్ ఫర్ ఫుడ్.
1: అందుకోసమనే వేదాంతం నందు, భాగవతం నందు కూడాను ఆత్మ కోసం వెతికేటువంటి వాడు గోపి, అన్నం కోసం వెతికేటువంటి వాడు పాపి అన్నారు.
0: దట్ ఈస్ వై ఇన్ భాగవత ఇట్ సెడ్ One who seeks Atma is Gopi. One who seeks food is a Papi.
1: Atma anveshanakai manam vachi anna anveshanam sarputunnamu.
0: We have come here for inquiring into Atma and but we are inquiring into food alone.
1: Atma anugraham unte anna anveshanam sarpanakkaraledu.
0: If you only inquire after Atma, you need not search for food at all.
1: Puttinchina vaadu pettalekapothada?
0: The one who has given birth to you, will he not?
1: ఈ విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి.
0: We should develop firm faith in this kind of thinking.
1: నాయనా, నిన్ను నీవు తెలుసుకో, నిన్ను నీవు చూసుకో, నిన్ను నీవు గుర్తించుకో అని నీకు బోధిస్తూ వచ్చింది వేదాంతం.
0: వేదాంత హ్యాస్ టాట్ యు చైల్డ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఫైండ్ అవుట్ హూ యు రియల్లీ ఆర్.
1: ఈ సత్యాన్ని విస్మరించారు మానవుడు.
0: బట్ మ్యాన్ హ్యాస్ గివెన్ అప్ దిస్ ట్రూత్.
1: అరే బాబు, నీ ముఖాన్ని నువ్వు చూసుకోరా ఎట్టుందో అని అద్దం చేతికిస్తే ఆ అద్దాన్ని ఇంకొకరి ముఖం ముందు పెట్టేస్తే నీ ముఖం ఎట్ట కనపడుతుంది?
0: చైల్డ్, హ్యావ్ ఎ లుక్ అట్ యువర్ ఓన్ ఫేస్ ఇన్ దిస్ మిర్రర్ అండ్ వెన్ ది మిర్రర్ ఈస్ షోన్ టు సమ్వన్ ఎల్స్, హౌ కెన్ యూ గెట్ యువర్ ఓన్ ఇమేజ్?
1: నీ ముఖం నువ్వు చూసుకోలేదు. నీ ముఖాన్ని చూసుకునే నిమిత్తమే నీకు అందించినటువంటి బుద్ధి అనే అద్దాన్ని పరల ముఖం ముందు పెడుతున్నావు.
0: Intellect which is given as a mirror to see yourself is used to judge others. దోషములు
1: నీ గుర్తించుకోవడానికి వీలు కాలకుండా పోతుందవి.
0: That is why you have not been able to recognize who you really are.
1: కనుక ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి.
0: Develop self-confidence.
1: ఈ ఆత్మవిశ్వాసం ఉండినప్పుడే మనకు ఆనందము లభ్యమవుతుంది.
0: Self-confidence alone can confer bliss.
1: విచారములు ఏమాత్రమూ మనం చేయకూడదు.
0: We should not worry.
1: ధైర్యంతో వచ్చినటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములను ఎదుర్కోవడానికి తగినటువంటి యొక్క బలమును సంపాదించుకోవాలి.
0: We should develop strength to face all problems with courage.
1: అందువల్లే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల నాలుగు ఎఫ్లు అని చూబోధించాము.
0: That is why four F's have been taught in our education system. అదే
1: మొదటి F, follow the master. నీ కాన్షియన్స్ ను ఫాలో చేయి.
0: Follow the master, follow your conscience.
1: రెండవది face the devil.
0: Second one is face the devil.
1: Third F, fight to the end.
0: Third one is fight till the end.
1: Fourth F, finish the game.
0: ఫినిష్ ది గేమ్.
1: ఇది నీ యొక్క నిజమైనటువంటి తత్వం.
0: దిస్ ఈజ్ ది
1: ఈ విషయంలో నీవు నిరంతరం కూడా నువ్వు చదువును సాధిస్తూ రావాలి.
0: యూ హ్యావ్ టు మేక్ రియల్ ప్రోగ్రెస్ ఇన్ దీస్ ఫోర్ డైరెక్షన్స్.
1: ఏమిటి ఈ చదువులు?
0: వాట్ ఈస్ ద టైప్ ఆఫ్
1: ఆంగ్ల చదువుల లోపల ఏబిసి అని ఉండాలి.
0: ఇన్ ద ఎడ్యుకేషన్ యూ హావ్ గాట్ ఏబిసి.
1: ఏబిసిడి యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఏబిసి?
1: ఆల్వేస్ బీ కేర్ఫుల్.
0: ఆల్వేస్ బీ కేర్ఫుల్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఏబిసి.
1: మనం ఉండవలసింది. ఇది వేదాంతం నందు ఉత్తిష్టత అజాగ్రత్త అప్రాప్య వరాన్య బోధత. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
0: ద సేమ్ థింగ్ హెస్ బీన్ టోల్డ్ ఇన్ వేదాంత. అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్. అవేర్నెస్ అవేర్నెస్.
1: ఇలాంటి చదువుల లోపల సంస్కృతికి సంబంధించినటువంటి చదువులు మనం చదవాలి.
0: వీ హ్యావ్ టు అండర్టేక్ స్టడీ అసోసియేటెడ్ విత్ కల్చర్.
1: విద్యార్థులారా, ఎంతకాలం మనం బ్రతికినప్పటికి,
0: ఫర్ వాట్ ఎవర్ పీరియడ్ ఆఫ్ టైం,
1: ఎన్ని వైజ్ఞానములు మనం తెలుసుకున్నప్పటికి,
0: హౌ ఎవర్ మచ్ ఆఫ్ సైన్స్,
1: ఎన్ని పదవులు ఏలినప్పటికి,
0: వాట్ ఎవర్ అథారిటీ అండ్ పవర్ యు మే గెట్,
1: ఏనాటికైనా కూడా మన తత్వాన్ని మనం గుర్తించక తప్పదు.
0: వన్ డే ఆర్ ది అదర్ యూ హ్యావ్ టు రియలైజ్ యువర్ రియల్ ట్రూత్.
1: ఇలాంటి సత్యాన్ని ఎప్పటికో తెలుసుకోవాల్సింది, ఇప్పటికే తెలుసుకో.
0: ఇన్స్టెడ్ ఆఫ్ రియలైజ్ వెయిటింగ్ ఫర్ సమ్,
1: ఎప్పటికప్పుడే నీవు గుర్తించుకో.
0: రికగ్నైజ్ యాజ్ అండ్
1: ఎప్పటికప్పటికే నీవు జాగ్రత్తగా ఉండు.
0: బీ అవేర్ ఎవ్రీ మూమెంట్.
1: భగవత్ యొక్క అనుగ్రహం కానీ, భగవంతుని యొక్క ఆగ్రహం కానీ, భగవంతుని యొక్క ప్రేమ కానీ, భగవంతుని యొక్క ఆశీర్వాదములు కానీ ఏ నిమిషంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా లభిస్తుందో.
0: గాడ్స్ గ్రేస్, గాడ్స్ యాంగర్, గాడ్స్ లవ్, ఇన్ వాట్ మూమెంట్, హౌ ఇట్ బిఫాల్స్ యూ, యూ డు.
1: భౌతికమైన లౌకికమైనటువంటి ప్రపంచమునందు కొన్ని కొన్ని మనకు తెలుస్తుంటాయి, అర్థమవుతుంటాయి.
0: ఇన్ ది ఫిజికల్ వరల్డ్ యూ కెన్ గెట్ టు నో సర్టన్ థింగ్స్ ఈజీలీ.
1: కనుక ఆధ్యాత్మికంలో ఏది కూడా మనకు తెలియదు, అర్థం కాదు.
0: ఇన్ స్పిరిచువల్ వరల్డ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ది సట్లిటీస్.
1: కానీ మన కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ పోతుంటే,
0: దేర్ఫోర్ వి షుడ్ గో ఆన్,
1: ఎప్పటికప్పుడు మనం సంసిద్ధమైన ఆనందాన్ని చేర్చుకుని ఉంటే,
0: ఇఫ్ వి ఆర్ రెడీ టు ఎంజాయ్ లైఫ్ ఎవ్రీ మూమెంట్,
1: ఆనందాన్ని చేకూరుస్తుంది.
0: ఇట్ గివ్స్, ఇట్ కన్ఫర్మ్స్.
1: రాబోయే దాని నిమిత్తమే విచారం చేయకూడదు.
0: డూ నాట్ వరీ అబౌట్ ది అన్బోర్న్.
1: గడిచిపోయిన దానిని ఏమాత్రమూ చింతించకూడదు.
0: డూ నాట్ వరీ అబౌట్ ద డెడ్ పాస్ట్.
1: పాస్ట్ ఇస్ అన్ని పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్.
0: కన్సిడర్ ఆల్ దీస్ థింగ్స్.
1: ఈ ప్రపంచంలో ఒక వస్తువు కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక విషయం కానీ శాశ్వతమైనది ఒక్కటి కూడా లేదు.
0: దెర్ ఇస్ నో ఆబ్జెక్ట్, నో మ్యాటర్, నో ఇండివిజువల్ హూ ఇస్ పర్మనెంట్.
1: దీని పేరే జగత్.
0: ది నేమ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇట్సెల్ఫ్ ఇస్ జగత్.
1: గత్ జా గత్, రావటం పోవటమే దీని యొక్క పేరు.
0: జగత్ మీన్స్ కమింగ్ అండ్ గోయింగ్.
1: ఈ సత్యాన్ని గుర్తించుకుని మనం ఎందుకు విచారం చేయాలి?
0: వన్స్ యు నో దిస్ ట్రూత్, వై షుడ్ యు వరీ?
1: కనుక ఈ యొక్క విచారం మనకి ఏమాత్రం కూడా అవకాశం అందించరాదు.
0: దేర్ ఇస్ నో రూమ్ ఫార్ వరీంగ్ అట్ ఆల్.
1: అప్పుడే మానవత్వము తగినటువంటి యొక్క దివ్యత్వాన్ని పొందడానికి అర్హత చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ విల్ అక్వైర్ ది స్ట్రెంగ్త్ టు రియలైజ్ డివినిటీ ఇన్ హిమ్.
1: ఒక్క మానవత్వము తప్ప అన్య జీవులకు ఈ యొక్క అవకాశం లేదు.
0: ఎక్సెప్టింగ్ ఫర్ మ్యాన్, నో అదర్ లివింగ్ బీయింగ్ హ్యాస్ అన్ ఆపర్చునిటీ లైక్ దిస్.
1: దీనికి ఆహార విహారములే మూల కారణం.
0: ఫర్ దిస్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఆర్ ఎసెన్షియల్.
1: జగత్తునందు పుట్టినటువంటి 84 లక్షల జీవరాశుల లోపల కూడా,
0: అమంగ్ 84 లక్షల ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ విచ్,
1: 93,99,999 తమ యొక్క సహజాహారాన్ని తాను అనుభవిస్తున్నాయి.
0: 83,99,999
1: ఆర్ బౌండ్ బై దేర్ ఓన్ నేచర్. పశుపక్షి మృగాదులంతకు భగవంతుడు అందించేటువంటి సహజాహారాన్ని అందుకుంటున్నాయి.
0: ఆల్ దీస్ బీస్, బర్డ్స్ ఎట్సెట్రా టేక్ ది ఫుడ్.
1: అధికమైనటువంటి జబ్బులు చేయటం లేదు.
0: దేర్ ఫార్ దే ఆర్ నాట్ సఫరింగ్ ఎనీ టైప్ ఆఫ్ డిసీజెస్.
1: కానీ మానవుని యొక్క జిహ్వ చాపల్యం చేతనే వీడు అనేక రకమైనటువంటి రుచులకు మరిగి దీనిని కల్పితమైనటువంటి పక్వాలుగా మార్చుకుంటూ వస్తున్నాడు.
0: Swayed by the taste of the tongue, man is trying to change the natural food into various types of delicious food.
1: పాకం చేయాలి నా టేస్ట్ నిమిత్తమే, కుర్మాలు బర్మాలు అన్ని చేసుకోవాలి.
0: ఫర్ సాటిస్ఫైయింగ్ యువర్ ఓన్ టేస్ట్ యూ హావ్ టు ప్రిపేర్ డిఫరెంట్ టైప్స్.
1: కానీ వాడి ఆయు ప్రమాణం ఎంత బర్న్ అయిపోతుందో వాడు యోచన చేసుకోవటం లేదు.
0: బట్ హీ ఈస్ నాట్ బాదర్డ్ టు థింక్ అబౌట్ ది లాంగ్విటీ అండ్ హౌ లాంగ్ హీ ఈస్ గోయింగ్ టు లివ్.
1: ఇందులో కూడాను మన ఆహార నిమిత్తమైనటువంటి దీంట్లోపల కూడాను,
0: ఈవెన్ విత్ రెఫరెన్స్ టు ఫుడ్,
1: కూరగాయలు ఆహారం తినేటువంటి వారికి తక్కువ జబ్బులుగా వస్తున్నాయి.
0: పీపుల్ హూ టేక్ మోర్ వెజిటబుల్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు లెస్ ఆఫ్ డిసీజెస్.
1: ఇది కూరగాయలు లేకుండా మాంసాహారం చేసేటువంటి వారికి ఎక్కువ జబ్బులు వస్తున్నాయి.
0: ద నాన్ వెజిటేరియన్స్ గెట్ మోర్ డిసీజెస్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్?
1: ఆ యొక్క మానవునికి సమన్వయమైనటువంటి ఆహారమే వానికి సరి అయిన బ్యాలెన్స్ ఇస్తుంటారు.
0: this vegetarian food alone gives that type of balanced food which is required by man.
1: It is human body, the animal body.
0: That is animal body from which
1: ఈ రెండింటికి సరైన యొక్క చేరిక కుదరదు.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బ్రింగ్ అబౌట్ ఎ బ్యాలెన్స్.
1: ఏదో డాక్టర్స్ చెప్తుంటారు ప్రోటీన్ అంతా దీంట్లో ఉంటుంటారు, భుజించండి పుష్టిగా అవుతారని. ఇది కేవలము వారి బలహీనతలే.
0: డాక్టర్స్ వెన్ దే సే దట్ దిస్ మటన్ హ్యాస్
1: త్రాగే పాలలో పుష్టి లేదా, అందులో ప్రోటీన్ లేదా, పెరుగులో ప్రోటీన్ లేదా, కూరగాయల్లో ప్రోటీన్ లేదా, బేడల్లో ప్రోటీన్ లేదా, ప్రోటీన్ ఎక్కడైనా ఉంటుందా సాధ్యమైనంత వరకు.
0: ప్రోటీన్ ఈజ్ నాట్ మెయిన్లీ అవైలబుల్ ఇన్ మటన్, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఎవ్రీ టైప్ ఆఫ్ వెజిటబుల్ ఇన్ దాల్.
1: ఇది కేవలము శారీరకమైన అనారోగ్యమే కాకుండా మానసిక సంబంధమైన అనారోగ్యాన్ని కూడా పెంచుతున్నాయి.
0: ఇట్ నాట్ మెయిన్లీ బ్రింగ్స్ అబౌట్ ది డిసీజెస్ ఆఫ్ ది బాడీ, బట్ ఈవెన్ డిసీజెస్ ఆఫ్ ది మైండ్ ఆర్ బ్రాట్ అబౌట్ బై ది
1: మన మైండ్. ఎట్లా పోతుందంటే ఫుడ్ టు హెడ్ టు గాడ్, ఈ మూడింటికి సంబంధమైన ఉంటుంది.
0: దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫుడ్ హెడ్ అండ్ గాడ్.
1: ఈ అనిమల్ ఫుడ్ ను మనం భుజించడం చేత అనిమల్ థాట్స్ ఏ మనలో ప్రారంభమవుతున్నాయి.
0: వెన్ యూ పార్టేక్ అనిమల్ ఫుడ్ యూ గెట్ అనిమల్ థాట్స్.
1: చూసారా, ఎట్టి ఆహారము అట్టి భావం.
0: యూ కెన్ సీ నేచురలీ ది టైప్ ఆఫ్ ఫుడ్ డిసైడ్స్ ది టైప్ ఆఫ్ థాట్స్.
1: కనుక ఈనాడు మానవత్వానికి విరుద్ధమైనటువంటి యొక్క అమానుష్యత్వాన్ని అనుభవిస్తున్నారంటే ఎంత ఘోరమైనటువంటిది.
0: ఇట్ ఈస్ అట్రాషియస్ దట్ మ్యాన్ ఈస్ సబ్జెక్టింగ్ హిమ్సెల్ఫ్ టు సచ్ కైండ్ ఆఫ్ హెల్ప్లెస్.
1: అడవుల్లో స్వేచ్ఛగా సంచరించేటువంటి మృగముల కంటే హీనమైపోతుంది మానవుని యొక్క మనస్సు.
0: Man's mind is becoming worse than the animals.
1: Nirdarshinyanga, nirmohanga, apritiga manavatvani himsistundadi.
0: Man is cruelly putting other people to suffering without
1: manavuni
0: any kindness.
1: Manavuniki madhyane sanik sambandha bandhavyam kolipothundadi.
0: Man is losing the human approach towards other human beings in the very first
1: karanamu mana aahara doshame.
0: The reason is the type of food that you take.
1: Vidyarthulara, aahara viharanni సరైన దృష్టిలో మీరు ఉంచుకోవాలి.
0: డియర్ స్టూడెంట్స్, ఎంజాయ్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఇన్ ప్రాపర్ వే.
1: ఏ ఆహారము మనకు సరైనటువంటి యొక్క ఆరోగ్యానికి కానీ ఆనందానికి కానీ అవకాశాన్ని అందిస్తుంది అనేటువంటి విచారణ చేయాలి.
0: యూ షుడ్ థింక్ బిఫోర్ యు పార్టేక్ ఫుడ్ వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ గివ్స్ యు
1: గుర్వీకులు దినములకు రెండు పర్యాయములు భుజించేటువంటి వారు.
0: The ancient ones used to partake food only twice a day. ఇంకా మహర్షులు
1: దినమునకు ఒక్క పర్యాయమే భుజించేటువంటి వారు.
0: And there are people who take food only once a day.
1: కనుకనే ఒక్క పర్యాయం భుజించేటువంటి వాడు యోగి అన్నారు.
0: Person who takes food once a day is a yogi.
1: రెండు పర్యాయములు భుజించేటువంటి వాడు భోగి అన్నాడు.
0: The person who takes food twice a day,
1: మూడు పర్యాయములు భుజించేటువంటి వాడు రోగి అన్నారు.
0: The person who takes food thrice a day,
1: ఈనాడు మూడు కాదు,
0: పర్సన్ హూ డిసీజ్.
1: ఇంక ఎన్నెన్నో ఎన్నెన్ని పర్యాయములు తీసుకుంటారు. మధ్య మధ్య పానీయం సమర్పయామి, కాఫీలు టిఫన్లు ఇవన్నీ వేస్తున్నాం మనం. ఈ రకముగా ఈ జడమైనటువంటి దేహానికి సరైనటువంటి జీర్ణశక్తి లేనప్పుడు దీనికి అనేక రకమైన ఆహారం వేయటం వల్ల అజీర్ణ వ్యాధి సంభవించక ఏమవుతుంది.
0: టుడే వీఆర్ నాట్ కన్ఫైనింగ్ అవర్ సెల్వ్స్ టు ఈవెన్ 3 times ఫుడ్, 4 times అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ ఫ్రీక్వెంట్ యూ టేక్. The physical body suffers diseases and indigestion because
1: ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క క్యాలరీ ఖర్చు అవుతుండాలి, జీర్ణమవుతుండాలి.
0: The physical body consumes 1 calorie worth of food.
1: యువకులైనటువంటి వాడు 2000 calories చక్కగా తినవచ్చు.
0: Youth can take 2000 calories.
1: సరైనటువంటి రీతిగా మనం బ్యాలెన్స్ లో ఉండాలంటే 1500 calories చక్కని ఆరోగ్యాన్ని అందిస్తుంది.
0: If you want to really enjoy good health, 1000 calories of food would be sufficient.
1: దినమునకు. కానీ ఈనాడు మనము 4000 calories తింటున్నాం మనం ఇప్పుడు.
0: బట్ టుడే వీఆర్ పార్టేకింగ్ 4000 or 5000 calories.
1: తద్వారా నిద్ర పట్టదు.
0: అన్ అకౌంట్ ఆఫ్ దాట్ యువర్ స్లీప్ ఇస్ డిస్టర్బ్డ్.
1: నిద్ర లేని మాట శుద్ధాలు పన్నుతాడు అని వారికి వికారమైన భావాలంతా ఉద్భవిస్తుంటాయి.
0: పర్సన్ హూ డస్ నాట్ గెట్ ప్రాపర్ స్లీప్ గెట్స్ వెరీ
1: ఈ వికారమైన భావం లోపల తన ఆకారాన్ని మర్చిపోతున్నాడు.
0: అండ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ పర్వర్స్ ఐడియాస్ మ్యాన్
1: ఆరోగ్యానికి గురి అవుతున్నాడు.
0: మ్యాన్ లూజెస్ హిస్ హెల్త్ ఆల్సో.
1: కనుక దేహాన్ని సాధ్యమైనంత వరకు కూడాను అద్దులో ఉంచుకొని ఆరోగ్యము పెంచుకొని మన సక్రమమైన మార్గం లోపల కర్తవ్య కర్మలు నిర్వర్తించడానికి తగినటువంటి శక్తిని మనం అందించాలి.
0: యూజ్ ది బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే, టేక్ ఫుడ్ విత్ ఇన్ లిమిట్స్, అండ్ ఎంజాయ్ లైఫ్.
1: అమితంగా దేహ భ్రాంతిని కూడా పెంచుకోరాదు.
0: డూ నాట్ డెవలప్ ఎక్సెసివ్ అటాచ్మెంట్ అండ్
1: ఇది నాది అనేటువంటి మమత్వము,
0: ది ఫీలింగ్ ఆఫ్ మై
1: నేను అనేటువంటి అహంకారము,
0: ద ఈగో,
1: ఈ రెండే సమస్త అనర్థములకు మూల కారణము.
0: ఆల్ ది ప్రాబ్లమ్స్ ఆర్ రాట్ బై దిస్ కైండ్ ఆఫ్ ఈగో అండ్ ప్రొసెసివ్నెస్.
1: కనుక కర్తృత్వ భక్తృత్వాలను మనం కొంతవరకు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ రెడ్యూస్ అవర్ డూయర్షిప్ అండ్ అవర్ ప్రొసెసివ్ ఇన్స్టింక్ట్స్.
1: అప్పుడే మనం చక్కని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించగలము.
0: దెన్ ఓన్లీ వీ కెన్ ఆఫర్ అవర్ సెల్స్ యాజ్ అన్ ఐడియల్ లైఫ్.
1: మనము కొన్ని రకమైనటువంటి సైకలాజికల్ గా కూడా మన యొక్క జీవితంలో అనారోగ్యం సంభవిస్తుంటాయి.
0: అన్ అకౌంట్ ఆఫ్ సర్టన్ సైకలాజికల్ రీజన్స్ ఆల్సో వీ సఫర్.
1: మీరు చక్కగా ఎప్పటికప్పటికే మీరు ఎగ్జామిన్ చేసుకోండి.
0: యూ కెన్ ఎగ్జామిన్ యువర్ సెల్స్ ఎవ్రీ మూమెంట్.
1: నా పల్స్ సరిగా ఆడుతుందా లేదా అని అనుమానంతో చూసుకుంటే అప్పుడు ఎక్కువ తక్కువ అయిపోతుంది.
0: ద మూమెంట్ యూ జస్ట్ వాచ్ యువర్ పల్స్ విత్ ది థాట్ వెదర్ మై పల్స్ ఈజ్ ఆల్ రైట్ ఎదర్ ఇట్ బి ఎక్సెసివ్ ఆర్ ఇట్ బి షార్ట్.
1: ఆ విధమైనటువంటి యోచనతో మనం పల్స్ చూడకూడదు.
0: యూ షుడ్ నాట్ లుక్ అట్ యువర్ పల్స్ విత్ ఎ డౌట్.
1: సక్రమంగా ఉన్నాయి అనేటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో మనం జీవితాన్ని సాగించాలి.
0: వీ షుడ్ లివ్ ఎ లైఫ్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: అది సక్రమంగానే బయలుదేరుతాయి.
0: దెన్ ఓన్లీ ఎవ్రీథింగ్ వీ విల్ గో ఆల్ రైట్.
1: ఈనాడు రాత్రికి నాకు చక్కగా నిద్రపోవాలి అనుకుంటే ఆనాడు నిద్రనే రాదు.
0: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు హ్యావ్ గుడ్ స్లీప్ అన్ ఎ పర్టికులర్ డే ఇన్ ఎ డిటర్మిన్డ్ వే, దట్ వెరీ రైట్ హీ విల్ నాట్ గెట్ స్లీప్ అట్ ఆల్.
1: నిద్రని గురించి నీవు యోచించనక్కర్లేదు.
0: వన్ షుడ్ నాట్ బాదర్ అబౌట్ స్లీప్ అట్ ఆల్.
1: ఎన్నింటినీ యోచించకుండా చక్కగా నీవు పవడించి చక్కని నిద్ర వస్తుంది, గాఢ నిద్ర.
0: వితౌట్ బాదరింగ్ యువర్ సెల్ఫ్ మచ్ అబౌట్ ది స్లీప్,
1: ఇవన్నీ కూడా నువ్వు దేహమునకు ఉండేటువంటి యొక్క రోగములు.
0: దిస్ ఆర్ ఆల్ ద డిసీజెస్,
1: ఇవి బలహీనతలు,
0: ద బాడీ వీక్నెసెస్ ఆఫ్ ది బాడీ.
1: ఇంత బలహీనతతో కూడినటువంటి ఈ దేహాన్ని దివ్యత్వంతో కొంతవరకు మార్చుకున్నప్పుడే ఇది సర్వబలము స్వరూపాన్ని పొందుతుంది.
0: ఇట్ గెట్స్ ఆల్ స్ట్రెంగ్ ఓన్లీ వెన్ యూ థింక్ ఆఫ్ డివినిటీ విచ్ యూ రియలీ ఆర్.
1: మహర్షి అంతా కూడా దీనిని అనుసరిస్తూనే వచ్చారు.
0: ద ఏన్షియంట్ గ్రేట్ సోల్స్
1: వాళ్ళు ఈ దివ్యత్వాన్ని అనుభవించే నిమిత్తమై అంతకాలం బ్రతకాలని ఆశించారు.
0: ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ద డివైన్ లైఫ్ దే వాంటెడ్ టు లివ్ లాంగ్ లైఫ్.
1: ఈనాడు 60-70 సంవత్సరాలు ఏంటంటే ఈజ్ ఓల్డ్ మ్యాన్ అంటారు.
0: టుడే ది మొమెంట్ ఎ మ్యాన్ బికమ్ 70 ఇయర్ ఓల్డ్,
1: కానీ పూర్వకాలంలో
0: ఓల్డ్ మ్యాన్
1: 80-90-100 ఉండినప్పుడు కూడా వాడు చక్కని యువకుడు.
0: ఇన్ ది ఓల్డెన్ డేస్ ఈవెన్ వెన్ ఎ పర్సన్ వాజ్ 90 or 100 హీ వాజ్.
1: విద్యార్థులారా, మీరు చదివి ఉండవచ్చును, మహాభారతం లోపల 86 సంవత్సరములు కృష్ణునికి, 84 సంవత్సరములు అర్జునికి.
0: డియర్ స్టూడెంట్స్, ఇన్ మహాభారత యు మస్ట్ హావ్ రెడ్ దట్ కృష్ణ వాజ్ 86 ఇయర్స్ ఓల్డ్ అండ్ అర్జున 84 ఇయర్స్ ఓల్డ్.
1: యువకుడు వాడు,
0: దేవర్ యూత్.
1: ఆ యుద్ధంలో ఎంత పౌరుషంగా, ఎంత ధైర్యంగా, ఎంత సాహసంగా, పుష్టికరమైన దేహంతో పోరాడుతూ వచ్చారు.
0: ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ మహాభారత దే ఫాట్ హీరోయికలీ.
1: సైన్యాధిపతి అయినటువంటి వాడు ఎవరు కౌరవుల వైపున?
0: హూ వాజ్ ది కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్
1: భీష్మాచారి.
0: భీష్మ వాజ్ ద కమాండర్.
1: అతను యుద్ధంలో 116 సంవత్సరములు అతనికి.
0: అట్ ద టైమ్ ఆఫ్ వార్ హీ వాజ్ 106
1: కమాండర్ ఇన్ చీఫ్
0: అండ్ హీ వాజ్ ద కమాండర్ ఇన్
1: చీఫ్. ఈనాడు 116 వాడైతే కుక్కి మంచం లోపల వణుకుతూ పడిపోయి ఉంటాడు.
0: టుడే వన్ ఈజ్ 116 ఇయర్స్, వన్ విల్ బి.
1: అతను 9 దినములు ఘోరమైనటువంటి యుద్ధం ఆచరించారు.
0: హీ ఫాట్ వెరీ ఫెరోషియస్ వార్.
1: కారణం ఏమిటి? 9 డేస్. వారికి మనోబలమే.
0: వాట్ ఈస్ ది రీజన్? దే ఆర్ ది
1: వారికి ఆహార బలమే.
0: దే ఆర్ ది స్ట్రెంగ్త్,
1: ఆత్మబలమే.
0: స్ట్రెంగ్త్ ఆఫ్ ఆత్మ.
1: కనుకనే ఈనాడు ఆత్మబలం ఏమాత్రమూ లేదు.
0: టుడే
1: నెరవేరినా ఒక ఫోటో ఒక 10 ఫోటోలు పెట్టేస్తారు.
0: ఇఫ్ వన్ ఫుల్ఫిల్స్ వన్ విషయం,
1: అభిష్టం ఏమైనా భిన్నమైనా ఉన్న ఫోటోలు అన్ని తీసివేసేస్తారు.
0: ఇఫ్ హిస్ విల్ ఇస్ విషస్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్, హీ రిమూవ్స్ ద ఫోటోస్ ఆఫ్ గాడ్.
1: కానీ ఇది సరైనటువంటి స్థిరత్వం కాదు.
0: But this is not,
1: you may worship a picture as a god but not God as a picture. ఈ విధమైనటువంటి భావాన్ని మనం క్షణక్షణములకు మార్చుకుంటుంటే మన జీవితం ఏ విధమైనటువంటి దృఢత్వాన్ని పొందుతుంది?
0: If you go on wavering moment after moment, how can your life be steady at all?
1: ఎన్ని కష్టములైనా, నష్టములైనా, దుఃఖములైనా, విచారములకైనా కూడా మనం ధైర్యంగా ఆదుకొని దాన్ని ఎదుర్కోవడానికి తగిన కృషి చేయాలి.
0: We should make efforts to courageously face all the troubles, tribulations, problems of life.
1: ఈనాటి మానవునికు ఆస్తికుడు ఆస్తికుడు అనుకుంటున్నారే కానీ ఈ ఆస్తికుల వల్లనే మన భారతదేశంలో నాస్తికత్వం అధికమైపోతూ వచ్చింది.
0: టుడేస్ భారతీయస్ కన్సిడర్ దెమ్సెల్స్ యాజ్ బిలీవర్స్ బట్ ఆల్ ది ప్రాబ్లమ్స్ విచ్ భారత్ ఈస్ ఫేసింగ్ ఈజ్
1: ఆస్తికులైనటువంటి వారే సరైన మార్గాన్ని అనుసరించడం లేదు.
0: ది బిలీవర్ దెమ్సెల్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ద రైట్ పాత్.
1: చెప్పుకునేది భక్తి, చేసేదంతా భుక్తి.
0: They say that they are devotees, but they follow the path of bhukti.
1: అది కాదు నిజమైనటువంటి భక్తి.
0: That is not the type, proper type of devotion.
1: అన్నిటికీ మనం సిద్ధంగా ఉండాలి.
0: We must be ready for everything.
1: పిలిచి అడుగా చెరుకు పెట్టునా బెల్లంబు.
0: When you call the sugar cane and ask for jaggery, will it give you jaggery?
1: పిగొట్టి రసము పీల్చకున్నా.
0: Only when you crush it and
1: జాతి వజ్రమైన స్థాన పెట్టవలయు.
0: Even if it is a very valuable diamond, you have to just
1: cuttings lekapothe daniki viluve takku aipothundi.
0: Without cuttings a diamond will not
1: badale lekapothe ee cheruku palanina ivadu.
0: If you don't crush the sugar cane, it will not give you sugar juice at all.
1: Kanuka manavuni yandu aneka kashtamunu nashtamunu dukkamulanni madinchinappude andulo nijamainatundi yokka saram manaku aavirbhavistundi.
0: That is the reason why when man undergoes various trials, tribulations,
1: kanukane bhakti bhakti bhakti anaga అనేక వేదాంత ఉపనిషత్తుల యొక్క సారమును మదించి అందించినటువంటి సుధా నిధియే ఈ భక్తి అన్నారు.
0: డివోషన్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద స్క్రిప్చర్స్ అండ్ ఆల్ ద గ్రేట్ టెక్స్ట్.
1: భక్తిలో ఏమాత్రం కూడా చలనం ఏర్పడకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ అన్స్టడీనెస్ అండ్ వేవరింగ్ ఇన్ డివోషన్.
1: దానిని స్థిరమైనటువంటిదిగా మనం నిలుపుకున్నప్పుడే,
0: డివోషన్ మస్ట్ బి
1: దృఢమైనటువంటి విశ్వాసం కలిగినప్పుడే,
0: స్ట్రాంగ్ అండ్ ఫర్మ్
1: ఫలాన్ని మనం చక్కగా అందుకోవడానికి అర్హులమవుతాం.
0: వి కెన్ రీచ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ట్రూ డివోషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: కనుక దేహభావం అనేటువంటిది ఉండినప్పటికీ ఆత్మ లక్ష్యంతో పల దేహభావాన్ని మనం అనుసరించాలి, అనుభవించాలి.
0: యు మే హావ్ ఎ ఫీలింగ్ ఆఫ్ యువర్ ఓన్ బాడీ ఐడెంటిటీ, బట్ విత్ డివైన్ థాట్స్ ఇఫ్ యూ ఎంజాయ్ ది బాడీ దేర్ ఇస్ నో హార్మ్.
1: కనుక విద్యార్థులైనటువంటి వారు దేహమును, ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని, ఆత్మ, ఇవి ఐదే పంచ ప్రాణములు. ఈ ఐదింటి యొక్క రహస్యాన్ని మనం చక్కగా గుర్తించినప్పుడే ఇంతకంటే మనకు ఆధ్యాత్మికం మనకు అక్కరలేదు.
0: దేర్ ఇస్ నో గ్రేటర్ ఫిలాసఫీ ఇన్ స్పిరిచువాలిటీ దాన్ అండర్స్టాండింగ్ ద సీక్రెట్స్ అండ్ ది మిస్టరీస్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ, ది సెన్స్ ఆర్గన్స్.
1: ఏ సాధన చేయనక్కర్లేదు.
0: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ అదర్ సాధన.
1: సత్యాన్ని గుర్తించుకుంటే అంతే చాలు.
0: రియలైజ్ ద ట్రూత్, ఎవ్రీథింగ్ ఇస్ అచీవ్.
1: సత్యమే సర్వస్వరూపము,
0: ట్రూత్ ఈజ్ ఎవ్రీథింగ్.
1: ఈనాడు సత్యాన్ని గుర్తించుకోక ఎన్ని సాధనలు చేసినప్పటికీ అనేక విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతున్నాం.
0: పీపుల్ ఆర్ ఫేసింగ్ ఆల్ ప్రాబ్లమ్స్ బికాస్ దే ఆర్ డూయింగ్ సాధనాస్ వితౌట్ రియలైజింగ్ ట్రూత్.
1: కనుక ఈ దేహ సంబంధమైన, ఇంద్రియ సంబంధమైన, మనసు సంబంధమైనటువంటి యొక్క రహస్యాన్ని మొట్టమొదట గుర్తించుకునే నిమిత్తమై ఈ యొక్క సమ్మర్ క్లాస్ లోపల ఈ 15 దినములు కూడాను ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి, ఆత్మతత్వాన్ని బోధించమని చెప్పని వైస్ ఛాన్సలర్ కోరటం చేతనే ఈ శరీర సంబంధమైన విషయాలు నేను చెప్పడం జరుగుతుండాలి.
0: దిస్ సమ్మర్ కోర్స్ ఈజ్ అరేంజ్డ్ ఫార్ అండర్స్టాండింగ్ ది మిస్టరీస్ అండ్ ది రియల్ సటిల్ ట్రూత్స్ అబౌట్ ద ఫిజికల్ బాడీ, సెన్స్ ఆర్గన్స్, మైండ్ ది ఇంటెలెక్ట్ అండ్ ది ఆత్మ. అండ్ యాజ్ వైస్ ఛాన్సలర్ హాస్ ప్రేయర్ ఫర్ ఇట్, ఐ హావ్ అండర్ టేకన్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్.
1: ధ్యానం అంటున్నాము.
0: We say meditation.
1: ఏమి చేస్తున్నాము మనం ధ్యానం?
0: What are we doing in meditation?
1: కన్నులు మూసుకుని చక్కగా కూర్చుంటున్నాము.
0: Closing the eyes, we sit in a good posture.
1: ఈ మనసు ఎక్కడెక్కడికో, ఏ చాకలిండకో, ఏ కుమ్మరిండకో, ఏ బజారుకో పరిగెత్తుతుంది.
0: బట్ వీఆర్ అలవింగ్ ది మైండ్ టు వాండర్ ఇన్ ద బజార్ అండ్ గోయింగ్ టు ది వాక్.
1: ఈ విధమైనటువంటి ధ్యానంలో కాలం వ్యర్థం చేసేటంటే కర్మలో ప్రవేశించు, సేవలో ప్రవేశించు, సమాజ సేవలు చేయి.
0: Instead of undertaking such a type of false meditation, undertake service of the society.
1: దీని రహస్యాన్ని నువ్వు గుర్తించకుండా ఎంత కాలం కన్నులు మూసుకున్నా నిద్ర రావచ్చునే గానీ సమాధి నీకు కుదరదు.
0: వితౌట్ అండర్స్టాండింగ్ ది రియల్ సటిలిటీస్ ఆఫ్ ది ధ్యాన, యు స్టార్ట్ డూయింగ్ ధ్యాన, యు స్లీప్ అండ్ యుల్ నెవర్ మెడిటేట్.
1: కనుక మొట్టమొదటి మనసు అంటే ఏమిటి దాన్ని తెలుసుకోవాలి.
0: అండర్స్టాండ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వాట్ మైండ్ ఇస్,
1: దానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ యుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ ఇట్.
1: ఒక ముసలమ్మ వచ్చి, స్వామి నాకు ఈ పాడు మనసు నన్ను అనేక హింసలు పెడుతుండాలి, ఎక్కడెక్కడ నన్ను తీసుకెళ్తుండాలి, నన్ను నానా అవస్థలకు గురి చేస్తుండాలి అని ప్రార్థించింది.
0: వన్ ఓల్డ్ లేడీ కేమ్ అండ్ ప్రేయర్, స్వామి దిస్ మైండ్ ఈస్ గివింగ్ మీ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్స్, ఇట్ ఇస్ డ్రాగింగ్ మీ టు వేరియస్ ప్లేసెస్ అండ్ టేకింగ్ మీ టు డిఫరెంట్ ప్లేసెస్ అండ్ గివింగ్ మీ అన్నీ.
1: ఎవరు నిన్ను బాధిస్తున్నారని ప్రశ్నించేటప్పటికి ఈ మనస్సు అనింది.
0: When I asked her, who is giving you trouble, she said, this mind.
1: ఎక్కడ ఉందో చెప్పు, దాన్ని పట్టి చంపేస్తానన్నాడు.
0: యూ షో మీ దస్ మైండ్, ఐఎమ్ గోయింగ్ టు కిల్.
1: ఎక్కడుందో నాకు తెలియదు అనింది.
0: షీ సెడ్, ఐ డు నాట్ నో వేర్ ఇట్ ఇస్.
1: తెలియనటువంటి మనసును ఈమెను బాధిస్తుంది, అది మాత్రం ఎట్లా తెలుసు?
0: Without knowing where it is, how do you know that it is giving you trouble?
1: Manase ninnu baadhisthundado ninnu neevu baadhisukuntunnavo.
0: I do not know whether mind is giving you trouble or you are giving trouble to yourself.
1: Parandi nannu baadhisthundado ani telisinappude dani nirmulam gaavinchadaniki prayatnam cheyavachchu.
0: When you know that a particular person alone is giving you trouble,
1: yedi baadhisthundado telinappudu manasu paina nepam vesukuntunte idi sevalam somartanam.
0: If we are go on telling that mind is giving you trouble, it is laziness.
1: మనస్సు యొక్క తత్వాన్ని చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Understand the principle underlying the mind in the very first
1: place. ఈ ఇంద్రియ తత్వాన్ని కూడా మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Understand the secrets of sense organs.
1: ఒక్కొక్కటి కూడా దైవ సృష్టి లోపల చక్కని రహస్యాన్ని ఉంచి పెట్టినటువంటిది.
0: Every thing which is created by God has
1: certain truths.
0: God never creates anything which does not have meaning. Everything has meaning and significance.
1: ఆనందమయమైనటువంటివి,
0: దే ఆర్ ఫుల్ ఆఫ్ ప్లేస్,
1: అమూల్యమైనటువంటివి,
0: మోస్ట్ ప్రెషియస్.
1: అలాంటి దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్స్ టు రియలైజ్ దాట్ ట్రూత్.
1: కనుక ఈ 15 దినముల లోపల ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి, ఈ ఆత్మతత్వాన్ని చక్కగా గుర్తించుకుని నిశ్చింతగా నిర్మలంగా ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: డ్యూరింగ్ దీస్ 15 డేస్ యూ హావ్ టు అండర్స్టాండ్ ద ఫిజికల్ బాడీ, ది సెన్స్ ఆర్గన్స్, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ ది ఆత్మ, అండ్ మేక్ యువర్ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ వరీస్, pure and also ideal. And thus I bless you and bring this discourse to a close.

0: భవతి. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చంద్రుని వంటి చల్లదనమైనటువంటి మనసు, కిరణముల వంటి తేజస్వంతమైనటువంటి యొక్క జ్ఞానము, మానవులకు ప్రధానమైనటువంటి యొక్క అంగములు.
1: The main duty of man lies in all the comforting coolness of the mind of the type of the moon and all of the wisdom of the kind of the light the sun rays.
0: మానవుని యందు అహంకారం ఉండినంత వరకు ఆలు బిడ్డలు కూడా ప్రేమించు.
1: So long as there is ego in man, he will not be liked by his family members, the wife and children.
0: ఏనాడు ఈ మానవుని నుండి ఆ అహంకారం తొలగునో అప్పుడే యావత్ ప్రపంచం కూడాను అతన్ని ప్రేమిస్తుంది.
1: That day the ego leaves him, that person would be loved and appreciated by everybody.
0: కనుక మానవుడు మొట్టమొదట తన యొక్క అహంకారాన్ని చంపుకోవాలి.
1: Therefore it is very necessary for man to kill his ego.
0: అహంకారమే మానవుని అతపతనముగా నుంచి ఒక బాంబు వంటిది.
1: Ego is like a bomb that ruins and responsible the fall of man.
0: క్రోధము మానవుని యందు ఉండినంత వరకు దుఃఖము తప్పినది కాదు.
1: So long as there is anger in man, he cannot be free from misery.
0: ఏనాడు మానవుడు తన నుండి క్రోధమును అతపతనము గావించును ఆనాడే అందరూ అతన్ని గౌరవిస్తారు.
1: That day when you kill your anger, you will be respected by everybody.
0: లోభము మానవులకు ఒక పెద్ద కష్టంతో కూడినటువంటి యొక్క కీలకము.
1: This greed, miserliness, is something that's very serious in man.
0: మానవుడు లోభమును హతమార్చిన సర్వులకు ఆనందము తాను కూడా ఆనందించగలదు.
1: When once this greed, miserliness is killed, you'll not only be happy, you'll make the rest of all equally happy.
0: అహంకార క్రోధ లోభములే మానవుని అన్ని విధములుగా దానవత్తునిగా మార్చుతున్నది.
1: Man becomes a demon because of ego, anger and greed.
0: లోకములో ఒక్కటి తెలుసుకుంటేవా సర్వము తెలుసుకున్నవాడు అవుతావు.
1: In this world, if you know one, the rest will be automatically known.
0: ఆ ఒక్కదాన్ని నీవు మరచితివా దేని కూడా నువ్వు తెలుసుకున్నాను తెలుసుకోలేని వాడవుతావు.
1: If that one is not known, there's no use in knowing the rest.
0: ఒక్కటి ఉంచి దాని పక్కన ఎన్ని సున్నలు పెట్టినా దానికంత విలువ ఎక్కుతుంది.
1: If you put zeros by the side of one, the value will be higher and higher.
0: ఆ ఒక్కటి తీసివేసినా ఏ సున్నలు కూడా విలువ ఉండదు.
1: When once one is cut off, the zero has no value.
0: కనుకని మానవులకు ఆత్మాభిమానమే మొదటి నంబర్.
1: Therefore, love of the self is this number one.
0: ఆ ఆత్మాభిమానం ఉంచుకున్న తర్వాత ఎన్ని అభిమానములు చూసుకున్నప్పటికీ అన్నిటికీ విలువ ఎక్కుతుంది.
1: When once you have love for the self, that amounts to the loving of the rest of all.
0: ఈశావాస్యం ఇదం సర్వం.
1: The entire universe is divine.
0: ఈశుడనగా ఎవరు?
1: Who is God?
0: సర్వ దేహములియందు సర్వ ప్రాణములియందు సర్వ జీవులియందు సంచరించేటువంటి చైతన్యమే ఈశ్వరత్వం.
1: This awareness, the consciousness which is present in every body, in every being, is divinity.
0: కనుకనే ఈశావాస్యం ఇదం జగత్తు జగత్తంతా కూడాను ఈశ్వరుని యొక్క మహత్చైతన్యమే నిండి ఉన్నది.
1: Therefore the entire universe is filled with divine.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: ఈశ్వర నామములు నిరంతరము స్మరించినప్పుడే స్మరించడానికి అవకాశం కలుగుతుంది.
1: As we repeat God's name more and more, that is the key to liberation.
0: కనుక మనం జగత్తులో ఎన్ని సుఖములు, ఎన్ని ఆనందములు, ఎన్ని సౌభాగ్యములు అనుభవించినప్పటికీ దైవాభిమానమే లేకుండా అన్ని కూడా కేవలం వ్యర్థమైనటువంటివి.
1: You may be having the pleasures, the comforts, conveniences. If you don't have love for God, all would be in vain.
0: భారతదేశమునందు నామస్మరణ చేయుచు, సేవలు సలుపుచు, జగత్తంతా వ్యాపించి సంచరించేటువంటి కోటాను కోట భక్తులు కలరు.
1: In Bharat there are crores and crores of people who chant the glory of God and serve the fellow men.
0: నతపాంసి నతీర్థానాం నశాస్త్రాణ జపానహి సంసార సాగరోక్తారే సజ్జనం సేవనం వినాం. సేవ చాలా ప్రధానమైనటువంటిది.
1: Service is very important.
0: ప్రతి ప్రాణి ఎందు కూడాను దైవం కలడని విశ్వసించి ఆ ప్రాణిని మనము ఆరాధన చేస్తూ సేవిస్తూ రావాలి.
1: We have got to serve in full awareness that God dwells in every being.
0: ఈ సేవని ఎందు అహంకారమును చంపుకోవాలి.
1: As we serve others, we have to kill our ego.
0: నేను సేవ చేస్తున్నాను అనేటువంటి అహంకారం ఉండినంత వరకు అది సేవ కింద పనికిరాదు.
1: If your ego is sick, you cannot call it a service.
0: కనుక మనం చేసే ప్రతి సేవ కూడా సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో మనం సేవలు చేయాలి.
1: We have to serve with the spirit that all services be pleasing unto God.
0: సేవలు చేస్తున్నారు, ఎందరో సేవలు చేస్తున్నారు, కానీ దాని ఫలితం మీరు అనుభవించుకుంటున్నారు.
1: There are many people of service. They do serve. But do they enjoy the consequences or the reward?
0: సేవ యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంశాన్ని మనం గుర్తించాలి.
1: We have to understand the main thing behind service.
0: తనం తాను మరచి తాను దైవంగా భావించి చేసే సేవలు నీకులను దైవం మీద అతీతంగా భావించుకున్నప్పుడే ఇది నిజమైన సేవగా రూపొందుతుంది.
1: One has to forget one's own self as one serves and consider one's own self as the divine. Then that service would be an offering to God.
0: మానవులకు దేహాభిమానము, జీవాభిమానము, ఆత్మాభిమానము అన్ని కూడా ఉండినప్పటికీ దైవాభిమానము శూన్యంగా ఉంటుంది.
1: There is attachment to our body. We love our individuality, separateness, but we don't have love for God.
0: దైవాభిమానం ఉండినప్పుడే ఈ సేవలకు తగినటువంటి యొక్క విలువ చేకూరుతుంది.
1: So long love for God exists, then there will be value to service.
0: కనుక మనం చేసే చిన్న సేవ అయినప్పటికీ అది దైవప్రీతిగా మనం భావించి చేసినప్పుడు అది ఘనంగా మారిపోతుంది.
1: Therefore, it may be a tiny, simple task, but yet when once you do it with all sincerity, that would please God.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఎవరికి ఎవరు సేవ చేస్తున్నారు?
1: Who is serving?
0: ఎవరు చేయించుకుంటున్నారు?
1: Who is the one that receives?
0: చేయునది చేయించుకున్నది ఒక్కడే.
1: The one who serves and the one who serves.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: It's only one that spreads everywhere.
0: అది ఏకం సత్యం విప్ర బహుదా వదంతి.
1: The truth is one and not two.
0: కలుగనే ఉన్నది ఒక్కడే.
1: The one that exists.
0: చేసేది ఒక్కరికి.
1: It's only done unto one.
0: నామము ఎన్నియో మనం చెప్పవచ్చును.
1: We may recite any number of names.
0: కానీ ఏక ప్రభువుక అనేక నామ అనేక నామంతో కూడినటువంటి ప్రభు ఒక్కడే.
1: Lord God is one with many names.
0: కలుగనే పేరు మనకు ముఖ్యం కాదు.
1: Names are important, not important.
0: రూపంలో మనకు ముఖ్యం కాదు.
1: Forms are not important.
0: భావమే నిజమైనటువంటి భక్తి.
1: The feeling is the basis for
0: భగవంతుని భావప్రియుడే కాని బాహ్య ప్రియుడు కాదు.
1: God is after your feeling and not after external.
0: ఇలాంటి భావప్రియుడైన భగవంతునికి భావంతోనే మనం సేవ చేయాలి.
1: With sincere feeling we should please God because you will be pleased by our feelings.
0: కొన్ని దినముల నుండి 75 దినముల నుండి భజన చేసుకుంటూ గ్రామ సేవలు చేసుకుంటూ బెజివాడ ప్రజలు ఇక్కడికి చేరారు.
1: For the last 76 days, devotees from Bezawada are here reciting God's name, serving villages in the neighborhood.
0: కొన్ని వేల మంది షిరిడి నుంచి బయలుదేరి అనేక క్షేత్రములను దర్శించి కన్యాకుమారి నుంచి బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి చేరారు.
1: Thousands of devotees right from Shirdi They have gone up to Kanyakumari and are right now here. The whole life turns into service. The life should be transformed into service. What for is the body? The body is given for action.
0: లోక సేవ నిమిత్తమే ఈ దేహమును అందించాడు భగవంతుడు.
1: గాడ్ హస్ గిఫ్టెడ్ దిస్ బాడీ టు రెండర్ సర్వీస్ టు ఫెలో.
0: ఈ దేహమును దుర్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు.
1: వి షుడ్ నెవర్ మిస్ యూజ్ అవర్ బాడీ.
0: దుర్మార్గములో ప్రవేశపెట్టకూడదు.
1: వి షుడ్ నాట్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఫర్ వికెట్ పర్పస్.
0: దుర్మార్గములో చేరకూడదు.
1: వి షుడ్ నాట్ బి ఇన్ బ్యాడ్ కంపెనీ.
0: ఈ దేహమును సార్థకం గావించుకునేటువంటి సత్కర్మంలో మనం ప్రవేశించాలి.
1: వి హావ్ టు డు సర్వీస్ అండ్ గుడ్ యాక్షన్స్ సో యాస్ టు రిడీమ్.
0: సద్భావంతో సత్కర్మంతో సమాజ సేవను ఆచరించడమే మానవుని ప్రధానమైన కర్తవ్యం.
1: The man's main duty is to serve the fellow man with good feelings.
0: Kanuka premato manam ee jagatlo seva chese nimittamai bhagavantudu prasadinchinatvanti panimuttu ee deham ani bhavinchali.
1: We have to consider that this body is gifted to us as an instrument to serve the fellow man with all the love.
0: Ee uchvasa nishwasam rendu kudunu bhagavat yokka naamam chetane jarugutu vastundayi.
1: In fact, the very breathing process, inhalation, exhalation, God is present in all of the beings as an eternal witness.
0: Adiye so so so nene.
1: The eternal witness, divine principle
0: is reflected. Soham, I am God. 21,000
1: This principle of divinity in the form of soham is very much reflected in our breathing process.
0: 21,000
1: When this has been a constant inner teaching of the divinity, how is it that we act in a foolish way?
0: ఎవరు చేస్తున్నారు ఈ యొక్క పనులంతా?
1: Who are doing these tasks?
0: చేయనది చేయించినది ఒక్కడే.
1: The one who does and makes you do is one and the same.
0: ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should make every effort to develop the feeling of oneness.
0: అన్నింటికీ ఒక్కడే ఉన్నాడు.
1: God is one.
0: నీ శ్వాస, నీ మాట, నీ శ్రవణము, నీ పనులు సర్వం కూడా ఒక దేహం ద్వారానే జరుగుతుంది.
1: In fact, our breathing, our word, our talk and our acts are done by one body.
0: తనకు ఎవరికో మనం చేయటం లేదు.
1: యూఆర్ నాట్ డూయింగ్ ఎనీవన్ ఎల్స్.
0: అంతా తనకే చేస్తున్నారు.
1: యూఆర్ సర్వింగ్ గాడ్ ట్రూలీ.
0: అహం బ్రహ్మాస్మి అనేది వేదం.
1: వేద సేస్ అహం బ్రహ్మాస్మి అండ్ గాడ్.
0: తత్ త్వం అసి.
1: అండ్ ఇట్ సెడ్ తత్ త్వం అసి దట్ దట్
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఇట్ ఇస్ అవేర్నెస్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: అయం ఆత్మ బ్రహ్మ.
1: అండ్ అయం ఆత్మ బ్రహ్మ.
0: ఈ చతుర్విధములైనటువంటి మహావాక్యములు నాలుగు వేదముల ద్వారా ప్రపంచానికి అందించినటువంటి మహాబోధలు.
1: These are the greatest teachings given to mankind from the four Vedas.
0: ఇలాంటి మహావేదలు మానవుని యందు నిలిచి ఉండగా మానవుడు ఎందుకు దీన్ని మర్చి ఉంటున్నాడు?
1: When these four mahavakyas are passed on to the mankind,
0: అడుగడుగులకు తన యొక్క ప్రతిబింబం కనిపిస్తూనే ఉంటుంది.
1: He sees his own reflection everywhere.
0: మాట మాటలు ఎందుకు సత్యం ఒక్కాణిస్తూ ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఎవ్రీ వర్డ్ దట్ అటర్స్ దేర్
0: ప్రతి దృష్టి ఎందుకు ధర్మం రాణిస్తూ ఉంటుంది.
1: ఇన్ ఎవ్రీ యాక్ట్ దేర్ షైన్స్ ద రైటోస్నెస్.
0: ప్రతి శ్వాస ఎందుకు దివ్యత్వం ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ఇన్ ఎవ్రీ బ్రెత్ దేర్ షైన్స్ ద డివినిటీ.
0: ఇంత దైవోన్మాదమైనటువంటి యొక్క జీవితం మనం ధరించకూడదు.
1: విత్ దిస్ లైఫ్ ఆఫ్ డివైన్.
0: కానీ మనం ఏమీ తెలియనటువంటి మూర్ఖుల వలె ప్రదర్శిస్తున్నాము.
1: వి యాక్ట్ యాజ్ ఇఫ్ వి ఆర్ ఇగ్నోరెంట్ and foolish.
0: మనం అజ్ఞానులం కాదు.
1: We are not ignorant.
0: ప్రజ్ఞానులము సుజ్ఞానులము.
1: We are one of awareness. We are one of spirituality.
0: ఈ సత్యాన్ని గుర్తించడానికే మానవత్వంలో ఈ దివ్యత్వం ప్రావర్తించింది.
1: There is divinity in mankind to realize this alertness, awareness.
0: మీరందరూ కూడా భోజన సమయంలో ప్రార్థన చేస్తుంటారు.
1: You all pray at the time of partaking.
0: బ్రహ్మార్పణం బ్రహ్మావి బ్రహ్మాగ్నో బ్రహ్మనాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినః అన్నారు.
1: At the time of dining, you pray to God, saying that the food is an offering to God. The one who eats is God.
0: నువ్వు చెప్పడం బ్రహ్మార్పణం అంటున్నావు.
1: యు సే దట్ ఫుడ్ ఇస్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
0: కానీ ఎక్కడ ఉన్నాడు బ్రహ్మ?
1: దెన్ వేర్ ఇస్ బ్రహ్మ?
0: తిరిగి తక్షణమే లోపల నుంచి జవాబు వస్తుంది అది. అహం వైశ్రానరో భూత్వ అహం వైశ్రానరో భూత్వ.
1: హియర్ కమ్స్ ద రిప్లై. గాడ్ సేస్ ఐ యామ్ వైశ్వానర.
0: నేనే నీ యందు వైశ్వాన రూపంలో ఉంటున్నాను.
1: గాడ్ సేస్ ఐ యామ్ ఇన్ యు ఇన్ ద ఫామ్ ఆఫ్ వైశ్వానర.
0: పిచ్చి బాలవుడా, నీ బ్రహ్మార్పణం అనుకుంటున్నావు. నీ వైశ్వానరుడైనటువంటి నీ ఉదరం నుండి ఉండినటువంటి భగవంతునికి అర్పితం గావిస్తున్నావు.
1: Oh, madcap, you think that you are offering to God, understand that I mean you in the form of Vaishvanara receiving all the food.
0: కనుక ఎవరికో కాదు.
1: Not to anybody.
0: ఎవరికో చెడుపు చేస్తున్నానని నువ్వు భావించవద్దు.
1: Not that you are doing anyone.
0: ఆ చెడుపు కూడా నీకు నీవే చేసుకుంటున్నావు.
1: Give the hurt, that is you are hurting yourself.
0: ఎవరినో బాధిస్తున్నానని నువ్వు భావించవద్దు.
1: Never consider the harming.
0: ఆ బాధ కూడా నిన్ను నీవే బాధించుకుంటున్నావు.
1: You are hurting, harming unto yourself.
0: కనుక నేను మేలు చేసినా కీడు చేసినా నీకు నీకే కానీ పరులకు కాదు.
1: Either good or bad, whatever you do unto others will come back to you.
0: Sarvajiva namaskaram kesavam pratigacchate annaru.
1: Whosoever you salute and pay your obeisance, it amounts to respect in God.
0: Adhe vidhamgane sarvajiva tiraskaram kesavam pratigacchate.
1: The denial of everyone amounts to denial of God.
0: Neevu evariko chedu chestunnanu annatundi kuda neeku.
1: No, you are harming yourself.
0: ఎవరికి నేను మంచి చేస్తున్నాను అంటే నీకు నీవే మంచి చేసుకుంటున్నావు.
1: You think you are doing good to someone else. No, you are doing good to yourself.
0: అందరి యందు ఉన్నటువంటి ఒక దైవత్వం ఒక్కడే.
1: Therefore God is one and the same in all.
0: ఇది ఏకత్వంతో కూడినటువంటి దైవత్వాన్ని మనం విస్మరించి
1: that principle of divinity which is unity is forgotten.
0: ఏదో అనేక రకములుగా దేశం తిరుగుతూ ఉంటున్నాం.
1: We go on pilgrimage around
0: the temple. చక్రాలను సంచరిస్తూ ఉంటున్నాం.
1: We go around the pilgrim center.
0: ఇదే నామాన్ని స్మరిస్తూ ఉంటున్నాం.
1: And we chant the names.
0: కానీ ఇవన్నిటికీ మూల కారణము ఒక దైవమే.
1: God is his basic foundation for all.
0: ఏ పేరు పెట్టినా,
1: any name given,
0: ఏ స్థానం చేరినా,
1: and whatever path you
0: follow, అన్నిటికీ ఒక్కడే దైవము.
1: Only God, only one God.
0: ఏకత్వాన్ని మనం మర్చిపోతున్నాం.
1: And this principle of oneness is forgotten.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి.
1: We have to keep always in view the unity and diversity.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడక ఏకత్వం అనేకత్వంగా విభజిస్తున్నాడు.
1: Unfortunately today instead of visualizing unity and diversity, we visualize multiplicity, plurality and unity.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించకూడదు.
1: We should never divide the one into many.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని తీసుకోండి.
1: We should always go by the oneness or unity.
0: అది ఈనాడు మానవుడు చేయవలసినటువంటి ప్రధానమైన సేవ.
1: This is the main service that man should undertake.
0: అందు ఇందుని ఎన్ని చూసినా ఒందే ఒక్కడిగానే ఉంటున్నాడు భగవంతుడు.
1: Here and there, everywhere, elsewhere, God is one.
0: కనుకని నీ ఎందే ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని నీవు స్మరిస్తూ ఉంటుంది.
1: Think of God who is within you.
0: మన్నే రామ్ ఆత్మే కామ్.
1: Have God in your heart and work service on
0: him. నీ మనసులో భగవంతుని స్మరించు.
1: Think of God in your mind.
0: చేతులు నీ కర్మలు ఆచరించు.
1: Both of your hands.
0: సర్వ కర్మలు కూడా నువ్వు భగవత్ప్రీత్యర్థంగానే మారుతాయి.
1: Then the work will be transformed into worship.
0: కనుకని ప్రీతి భావంతో మనం కూడినటువంటి యొక్క సేవను మనం కలుపుతూ రావాలి.
1: We should serve these sentiments and feelings.
0: ఈనాడు సేవలు ఎందు ఏమాత్రమో విశ్వాసము అభివృద్ధి కావటం లేదు.
1: Today we don't have any faith in service.
0: ఇన్ని సంవత్సరం నుంచి కూడా నువ్వు వింటున్నారు, అనుభవిస్తున్నారు, ఆచరిస్తున్నారు, చేస్తున్నారు సేవ.
1: For the last several years we have been listening and hearing and we have been serving people.
0: ఎంతవరకు సాధించారు?
1: To what extent have you
0: ఏమి సాధించారు?
1: What is it you achieved?
0: ఏమి మీరు తెలుసుకున్నారు?
1: What have you known?
0: దీని యొక్క రహస్యం ఏమిటి?
1: What is the secret behind it?
0: రహస్యం చూస్తే ఏమాత్రమో లేదు.
1: Nothing whatsoever.
0: మనలో ఒక విధమైన నడకను అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore we have to develop our conduct.
0: మన నడకలో చాలా మార్పు కలగాలి.
1: There should be change in our behavior.
0: మాటలో మనకు మార్పు చెయ్యాలి.
1: There should be transformation of talk.
0: మనకు మార్పు కలగాలి.
1: Our looks should change.
0: సమ్యక్ దృష్టి.
1: We should have good looks.
0: పవిత్రమైన దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop sacred vision.
0: పవిత్రమైన సమ్యక్ వాక్కు.
1: And we should talk well, good talk.
0: సమ్యక్ శ్రవణము.
1: Good listening.
0: ఈ మూడింటిని మనం చక్కబరుచుకుంటే సమ్యక్ దృష్టి అనే దృద్ధి అయిపోయి సరైనటువంటి ఒక కీర్తిని పొందగలుగుతాం.
1: విత్ గుడ్ ఆడిషన్, గుడ్ థాట్ అండ్ గుడ్ టాక్, దేర్ డెవలప్ ద గుడ్నెస్ ఇన్ యూ బేసికలీ.
0: ఈ సమ్యక్ దృష్టిని మనం పెంచుకున్నప్పుడే,
1: వెన్ వన్స్ వీ డెవలప్ గుడ్ సైట్,
0: అప్పుడే మనం నిర్వాణం పొందుతాం.
1: దట్ టేక్స్ యూ టు లిబరేషన్.
0: ఈ నిర్వాణ స్థానమును పొందాలనుకుంటుంటే మనం సమ్యక్ దృష్టిని పెంచుకోవాలి.
1: In liberation we should develop good sight, vision.
0: ఏదో దేవాలయం పోయినప్పుడు, క్షేత్రాలకు వెళ్ళినప్పుడు దైవాన్ని నమస్కరించడమే కాదు.
1: It's not enough if you just pay your respects when you visit a
0: temple. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరికి చూసినా నమస్కారం చేయి, అది కేశవునికి చెందుతుంది.
1: You may do namaskar to anyone, all will go to God only.
0: దైవము లేనటువంటి దేహము లేనే లేదు.
1: There is no body where there is no God.
0: సర్వభూతాంతరాత్మ ప్రభువుంటది.
1: God is in dweller in all of the beings.
0: అట్టి సత్యాన్ని గుర్తించి వర్తించడమే మానవుల యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: The main duty of mankind is to recognize, realize the truth.
0: ఎన్నో వేదాంతాలు వింటున్నారు.
1: We have been listening to philosophy.
0: ఎన్నో గ్రంథాలు చదువుతున్నారు.
1: We read many books.
0: ఎన్ని క్షేత్రంలో తిరుగుతున్నారు.
1: We go around pilgrimage.
0: కానీ ప్రయోజనం ఏంటి?
1: What is the use of all?
0: మానవుల యొక్క మనసు కించిత్తేనో మార్చడం లేదు.
1: Man's mind has not been transformed.
0: శిలవలే కఠినమై మారిపోతుంది.
1: And in fact, we are not serving at all.
0: శిలా హృదయులుగా మారిపోతున్నారు.
1: We are stone hearted. So
0: కాదు కాదు. వెన్న వంటి మనసు.
1: We should be so soft and tender like butter. And we should be like a butter.
0: అది తేనె వంటి పలుకు.
1: And our walk should be nectarine.
0: ఇది సత్యసాయి సమస్తల యొక్క ప్రధానమైనటువంటి విలువలు.
1: The talk should be nectarine, there lies the main work.
0: మానవుల యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: The main duty of mankind is to recognize, realize the truth.
0: ఎన్నో వేదాంతాలు వింటున్నారు.
1: We have been listening to philosophy.
0: ఎన్నో గ్రంథాలు చదువుతున్నారు.
1: We read many books.
0: ఎన్ని క్షేత్రంలో తిరుగుతున్నారు.

0: And our walk should be nectarine. The talk should be nectarine. There lies the main value. And that is a real declaration to you.
1: With
0: the beautiful jewelry. With all the mighty powers latent in you. We are leading a useless life. Our look should be so cool and comforting. It should not be harsh looks.
1: మధురమైనటువంటి పలుకులుగా ఉంటుండాలి.
0: Our words should be nectarine.
1: కానీ పలుకులు కఠినమైనటువంటి పలుకులుగా ఉంటున్నాయి.
0: We should never use bad words or harsh words.
1: ఇట్టి వాక్కులు మన నుండి రావటం చేతనే మనం ఒక విధమైన దుర్మార్గ మార్గంలో ప్రవేశిస్తున్నాం.
0: Because of harsh words we turn wicked.
1: దేని వంటి మనసు.
0: And therefore we should be talking with nectarine. And the heart.
1: ఈ హృదయం తేనెవలే ఉంటుండాలి.
0: And the heart should be so sweet like honey.
1: ఈ పలుకు ఏ విధమైన కఠినంగా రాకూడదు.
0: అండ్ వి షుడ్ నెవర్ యూస్ హార్ష్ వర్డ్స్.
1: ఇది ఏ భగవంతుడు ప్రసాదించినటువంటి అనుగ్రహ వర ప్రసాదము.
0: అండ్ దిస్ ఇస్ ద రియల్ గిఫ్ట్ టు మ్యాన్కైండ్.
1: ఇటువంటి అనుగ్రహ వర ప్రసాదము ఉంచుకొని కూడా ఇది దుర్వినియోగం చేసుకుంటున్నాం.
0: విత్ ఆల్ ది వాల్యుబుల్ లేటెంట్ గిఫ్ట్ గివెన్ టు us, we are misusing them.
1: కానీ దీన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగంలో ప్రవేశపెట్టాలి.
0: వి షుడ్ నెవర్ మిస్యూజ్ దెమ్. And we should make proper use of them.
1: Prema Sarupnara.
0: Embodiments of love.
1: Manavatam yanta adrishtavantamayo.
0: The human life.
1: Jantunam narajanma dullabham.
0: Of all of the beings, human life is.
1: Manavajanmam yenitharmal nunchi vachinatundi pavitravaitundi varaprasadamu.
0: The human life is highly sacred and noblest of all. Enni punyamana
1: bhogachesi andukunnatundi jeevitham ee manavatvam.
0: And human life is just the gift because of the accrued.
1: Atuvanti manava jeevitvanni enduku manam durviyogam chestunnam.
0: Why should we misuse the divinity?
1: Evaraina paluku isthe ee jawabu nandinchu.
0: If anyone asks you any question, talk to people with a smile on the face.
1: ఈ నాటి ఇట్టి పవిత్రమైనటువంటి ఒక గుణములు ఏ మానవుని అనుకుంటూ కనిపించండి.
0: These sacred qualities are totally missing in man.
1: మేము భక్తులము భక్తులము భక్తులమని భావిస్తున్నారు.
0: We consider ourselves as devotees.
1: కాదు కాదు.
0: No.
1: దేహంతో సంచరిస్తున్నామే కానీ
0: you are moving about in the body.
1: మనసంతా కూడా దుర్మార్గములు యందు ప్రవేశిస్తుంది.
0: Mind is always wicked.
1: మనసు సన్మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: లెట్ ద మైండ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
1: సత్కర్మలు ఆచరించాలి.
0: అండ్ లెట్ అస్ ప్రాక్టీస్ త్రూ
1: సద్విషయములు చింతించాలి.
0: లెట్ అస్ థింక్ ఆఫ్ గుడ్ థింగ్.
1: అది ఏ నిజమైన మానవత్వంలో ఉన్నటువంటి యొక్క గౌరవము.
0: దేర్ లైస్ ద రెస్పెక్ట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: మానవుని యొక్క గౌరవము,
0: ద రెస్పెక్ట్ ఆఫ్
1: మానవుని యొక్క మర్యాద,
0: ద కర్టెసీ
1: ప్రవర్తనలో మనం అందుకోవాలి.
0: దే ఆల్ వెరీ మచ్ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్
1: థాట్. పవిత్రమైన ప్రవర్తనలో మానవుని యందు ఆవిర్భవించాలి.
0: That kind of sacred behavior should find a place in our life.
1: Kanuka manavudu nenu kevalam manavudiga bhavinchukoddu.
0: You should not consider yourself simply a human.
1: Jeevude devudu.
0: The individual is divine.
1: Ee pavitramaina bharatiyulu yokka vedantam.
0: This is the basic philosophy of bharatiya.
1: Jeevude devudu.
0: Jeeva individual is deva god.
1: Devudu jeevudu veru kaadu.
0: Jeeva individual deva god are not separate.
1: Ishvara sarvabhutanam.
0: Ishvara god is in all sarvabhutanam.
1: Sarva jeevulindukudu santirincheetundi oka daivattam okkade.
0: Only one god that dwells in all of the countless number of beings. Ee tattvamu. And this is the philosophy.
1: Idiye pavitramainatundi tattvamu.
0: This is the sacred meaning of it.
1: Ilanti sarthakamainatundi bhavalanu mana hrudayamlo nimpukoni.
0: With all these sacred thoughts, feelings within us.
1: Nitya jeevitani satkarmalaga aacharinchukoni.
0: And we have to work for our redemption of daily life.
1: Mana jeevitame sarthakam gavinchukovali.
0: And see that ultimately our lives are liberated.
1: Vachindi manava jeevitam.
0: We are born as human.
1: Dinni nadamargamlo praveshapettakoddu.
0: We should never go in the wrong direction.
1: Manavudiga putti kudanu.
0: And be born as human.
1: Buddhulu matramu manava buddhuluga untunnayi.
0: But our minds are not human at all.
1: Manamu ఈ విధమైన బుద్ధులు మార్చుకోకుండా కేవలం మానవత్వం కొంతవరకు మనం మానవత్వంగా నిరూపిస్తూ వస్తుంటే దీని వల్ల వచ్చిన ఫలితం లేదు.
0: We have to uphold and live up to the title of a human being by having our mind that of a human.
1: నేను మానవుడు మానవుడు మానవుడు అనేటువంటి దివ్యమైన కీర్తి సంపాదించాలి.
0: We should get that credit of being born as a human being.
1: ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
0: What is spirituality?
1: ఏదో పూజలు చేయటము, భజన చేయటము, యాత్ర చేయటము, ఇది కాదు ఆధ్యాత్మికము.
0: What is spirituality? Is it worship or undertaking?
1: మానవుని ఎందున్నటువంటి ఒక పశుత్వాన్ని హింసించి.
0: Spirituality meant killing the animality.
1: మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకోవటమే ఆధ్యాత్మికము.
0: Transform

0: from the humanness in you into the divine is spirituality.
1: అది నిజమైన ఆధ్యాత్మికం.
0: That is the true spirituality.
1: మానవుని యందు ఉన్నటువంటి పశుత్వాన్ని హింసించాలి.
0: Therefore we have to kill the animal beast.
1: నశింపజేయాలి.
0: And we have to see
1: హతమార్చాలి.
0: We have to kill it.
1: ఆ పశుత్వం ముందునంత వరకు ఈ మానవత్వం దివ్యత్వానికి చేరదు.
0: So long there is animal quality, you can never attain divinity.
1: కానీ దినదిన మనకు ఈ యొక్క పశుత్వం పెరిగిపోతున్నది, కానీ దివ్యత్వం ఏమాత్రమే చేరటం లేదు.
0: Day by day there is animal quality that is on the increase, rise.
1: కనుక మనము పశువులు కాదు.
0: We are not animals.
1: ఇతరులు భయపెట్టకూడదు.
0: We should never make anybody afraid of us.
1: మృగములు కాదు.
0: And we are not animals to make us afraid of
1: us.
0: And we are not animals to be frightened.
1: ఎదుర్కోవడానికి
0: in fact you are born as a human being with all the courage and strength.
1: మానవత్వం మనం పొంది కూడను
0: and being born a human
1: దివ్యత్వం అనేది ఉండి కూడను
0: though divinity within you
1: అర్థం చేసుకోవడం లేకపోతే
0: we are not able to understand.
1: కాలాన్ని వ్యర్థం గాలిస్తున్నారు
0: and we are wasting our time.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ముఖ్యంగా మీరు
0: most importantly
1: ఈ దినము చెప్పేదే కదా సాయిబాబా అని కొని అలక్ష్యం చేయకండి.
0: Never neglect things thinking that these things are repeated time and again.
1: Divine శక్తి ఇంత అంతని కాదు.
0: The divine faculty, the divine power in you is beyond it.
1: అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నారు.
0: It is the smallest of the small and the biggest of the big.
1: Scientists అందరూ కూడా ఎంతో పరిశోధనలు చేశారు.
0: Scientists investigated, experimented.
1: ఈ అణు అనేటువంటి దాని లోపల ఒక ఆవకాయంత ప్రసాదాన్ని తీసుకుని భూమిలోకి వస్తే ఆ ఆవకాయంత ప్రసాదము కొన్ని వేల టన్నులుగా బరువుగా ఉంటాయి.
0: అండ్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎన్ ఆటమ్ వెన్ ఇట్ ఈస్ టేకెన్ యుల్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ మైటీ అండ్ వెరీ హెవీ.
1: ఆ ఆవకాయంత పదార్థమే
0: and that was the size of an ఆవకాయ
1: 12,000 టన్నులు బరువు ఉంటుంది.
0: ఇట్ ఈస్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ 12,000 టన్స్.
1: ఆ పదార్థం యొక్క బరువు అంతగా ఉంటుంది, పరమాత్మ యొక్క బరువు ఎంతగా ఉండాలి?
0: ఇఫ్ దట్ ఈస్ ది వెయిట్ యూ కెన్ ఎస్టిమేట్ ఇమాజిన్ ద వెయిట్ ఆఫ్ ది
1: డివైన్. అణోరణీయాన్ మహతో మహీయాన్
0: ద స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
1: కనుక అణువులు అణువుగా ఉన్నాడు.
0: So he is the smallest
1: among the small.
0: And he is the biggest among the big.
1: అణువు కంటే అతి సూక్ష్మమైనది.
0: He is subtler than the subtlest.
1: గణము కంటే అతి గణనీయమైనది.
0: Mightier, bigger than the mightiest.
1: దీనికి మించినటువంటి మరొకటి లేదు.
0: There is nothing else beyond this.
1: కనుకని భగవత్ తత్వాన్ని ఇచ్చిది అట్టిదని మనం నిర్ణయించుకోవటం కేవలం అవివేకమే.
0: Therefore the nature of God is beyond
1: your ఎవరికూ భగవంతుని యొక్క తత్వం ఇచ్చిది అని వర్ణించలేరు.
0: No one can extol narrate
1: ఎంత వర్ణించినప్పటికీ ఇది కేవలము ఆ వర్ణన కంట కూడా తగ్గినట్టు కాదు.
0: All narrations are just beneath the reality.
1: ఈ వర్ణన మానవ యొక్క తృప్తి.
0: This mere extolation gives you satisfaction.
1: అల్ప తృప్తి.
0: It is just so low.
1: కాని అనంతమైన శక్తి.
0: But there is infinite power.
1: ఈ అనంతమైన శక్తిని అల్ప తృప్తిగా మనం అనుకోవటం చాలా పొరపాటు.
0: The infinite power cannot be brought down to a simple level.
1: అయితే
0: however
1: అణువులందును గణములందును ఒకే టేస్ట్.
0: But the taste continues to be the same in the smallest.
1: సముద్రానికి వెళ్ళి కొంచెం చేతితో నీళ్లు తీసుకుని రా.
0: Go to the sea and collect some water.
1: దాన్ని కొంచెం నీ నోట్లో వేసుకో.
0: అండ్ జస్ట్ డ్రింక్ ఇట్.
1: అది ఉప్పుగానే ఉంటుంది.
0: అండ్ యు విల్ ఫైండ్ ఇట్ సాల్టీ.
1: ఆ సముద్రానికి వెళ్ళి
0: గో టు ఓషన్.
1: ఒక బెంట నీళ్లు తీసుకుంటా.
0: కలెక్ట్ బిగ్
1: దాంతో నీళ్లు వేసుకున్నప్పటికీ ఉప్పుగానే ఉంటుంది.
0: దట్ ఆల్సో ఇస్ సెలైన్.
1: కానీ క్వాంటిటీ డిఫరెన్స్ కానీ క్వాలిటీ ఒక్కటే.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది క్వాంటిటీ బట్ క్వాలిటీ ఇస్ సేమ్.
1: కనుకని నీ క్వాలిటీని నువ్వు చూస్తూ రావాలి.
0: సో యు గో బై ద క్వాలిటీ.
1: నీ ఎన్నున్నటువంటి క్వాలిటీ చాలా ఉత్తమమైనటువంటి.
0: ద క్వాలిటీ ఇన్ రియాలిటీ ఇస్ ఇన్ యూ.
1: భగవంతుడు ఎప్పుడు కూడా క్వాలిటీని చూస్తాడు కానీ క్వాంటిటీని చూడదు.
0: గాడ్ గోస్ బై ది క్వాలిటీ నెవర్ బై క్వాంటిటీ.
1: ల్యాక్స్ ఆఫ్ మిల్క్స్ అంతా ఉంటుంటుంది.
0: యు ఫైండ్ ది ల్యాక్స్ ఆఫ్ మిల్క్.
1: ఇదంతా కేవలము ఒక విధమైనటువంటి యొక్క డాంకీ మిల్క్ వంటిది.
0: దట్ ఇస్ ఆల్ డాంకీస్ మిల్క్.
1: కానీ ఒక టీ స్పూన్ కౌ మిల్క్.
0: ద టీ స్పూన్ ఫుల్ ఆఫ్ కౌ మిల్క్.
1: ఆ టీ స్పూన్ ఒక కౌ మిల్క్ త్రాగినా సంతోషమే.
0: That teaspoon full of cow milk is more precious.
1: కదని అల్పమైనప్పటికీ ఆనందంగా నీ భుజించు.
0: It may be low in quantity but you can partake it richly.
1: అధికము కదాని దాన్ని ఆశించి దురాశకు భంగం కాదు కానివ్వకు.
0: Never run after that which is in excess in plenty.
1: దురాశ చాలా చెడ్డది.
0: And too much
1: దుఃఖమునకే హేతువు.
0: And too much of desires will make you miserable.
1: సదాశను చిన్నదైనా కూడా నీ భావించు.
0: A small thing can be enjoyed plentifully.
1: దానిలో నీకు ఎంతో సంతోషం ప్రాప్తిస్తుంది.
0: యూ విల్ హ్యావ్ ఇన్ఫినిట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: లోకములో జీవులు ఎన్ని రకమైన మార్గంతోనో భగవంతుని అన్వేషిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ మెనీ పీపుల్ హూ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: ఏం చేస్తున్నావు అంటే భగవంతుని అన్వేషణ జరుగుతున్నాను.
0: ఇఫ్ యు ఆస్క్ దెమ్ వాట్ ఆర్ డూయింగ్ దే సే వి ఆర్
1: భగవంతుని అన్వేషణ ఏమిటి.
0: వాట్ డు యు మీన్ బై
1: ఎక్కడ ఉన్నాడు భగవంతుడు.
0: వేర్ ఇస్ గాడ్.
1: ఎక్కడ చూస్తూ ఉన్నాడు.
0: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలు మక్కువై ఉన్నాడు.
0: హియర్ అండ్ దేర్ అండ్ ఎవ్రీవేర్ గాడ్ ఇస్ వన్.
1: అలాంటి ఒక భగవంతుని ఎందుకు వ్యతిరేకం?
0: When God is everywhere, why do you need to search for
1: him? ఎక్కడ చూసినా భగవంతుడే ఉన్నాడు.
0: God is present everywhere.
1: ఎందుకు అలా అందులేని సందేహం వలది?
0: You don't have to doubt whether he is there.
1: సర్వోపగతం ఎందెంది వెతికి చూసినా అందందే కానవాలి.
0: Wherever you search, wherever you go, you find him in thought.
1: అలాంటి స్టూడెంట్ ప్రహ్లాదు.
0: And Prahlada is so young.
1: చిన్న పిల్లవాడు.
0: A tiny thought.
1: అతను చదువుకోవడానికి పంపిస్తే,
0: when he was sent for learning,
1: చండా అమార్కులు చాలా కఠినమైన శిక్షణ ఇస్తూ వచ్చారు.
0: చండా అమార్కా ద టీచర్స్ దే వర్ వెరీ బ్యాడ్.
1: చేయలేదు. తన లక్ష్యం దైవం పయనించాడు.
0: హీ హ్యాడ్ హిస్ ఎయిమ్
1: ఎస్ సర్వము నారాయణ నారాయణ.
0: హీ కన్సిడర్డ్ ఎవ్రీథింగ్ ఎస్ నారాయణ డివైన్.
1: తండ్రి ఒకనాడు పిలిపించాడు.
0: అండ్ ఫాదర్ సమన్డ్ హిమ్.
1: నాయన నీవేమో గొప్ప విద్యలను నీ చదివి రావట.
0: The father says, it seems you have learnt many.
1: Yedi cheppara nayana,
0: come on, repeat one or two things that you study.
1: Chadivinchina nannu guruvulu.
0: He said, teachers made me study.
1: Chadivini dharma artha kama mokshamulu.
0: I have studied all the objectives of life.
1: Chadivini velu pekkulu.
0: I studied many many books.
1: Chadivulalo manam vella chadivini tandri annu.
0: And I have gone through the very secret, the essence of study.
1: Yedi nayana aa manam meeku cheppamannadu.
0: Father asked, what is the essence of all learning?
1: Om namo narayanaya.
0: Prahlada said, om namo narayanaya.
1: తండ్రికి బుర్ర తిరిగింది.
0: అండ్ దేర్ ఇస్ ఫాదర్ ఫెల్ట్ రీలింగ్.
1: రెండు కొట్టి ఆ పిల్లవాడిని పంపించాడు.
0: హెస్ బీటన్ హిమ్, థ్రాష్ హిమ్ అండ్ డ్రివెన్ అవుట్.
1: దైవ ద్వేషి హిరణ్యకేశుడు.
0: Father has got bitterness, hatred
1: toward
0: God. Where is the son Prahlada? And Prahlada is full of love for God.
1: Their
0: father is full of hatred
1: toward
0: God. Therefore this wide gulf of difference between love and hatred. Therefore with all good and sweet words, the human quality can turn into divine nature. Embodiments of love. Never develop hatred.
1: అసూయను పెంచుకోకూడదు.
0: Never be jealous.
1: అహంకారాన్ని ఏమాత్రం మనం అటమార్చకుండా ఉండకూడదు.
0: Never entertain ego killing.
1: మొట్టమొదటి అహంకారాన్ని అటమార్చండి.
0: First kill your ego.
1: అప్పుడే మనం ఈగో పూర్తి పోతుంది.
0: And then ego will find.
1: అప్పుడే దాని తగినటువంటి ప్రేమతత్వం పెరుగుతుంది.
0: There develops true love.
1: ప్రేమ చేతనే భగవంతుని పొందాలి.
0: అండ్ యూ కెన్ అటైన్ డివినిటీ త్రూ లవ్ ఓన్లీ.
1: ప్రేమ మహిత మరి భూములను ప్రేమాంకురములు పెంపొంద.
0: ఇన్ దిస్ బారన్ ల్యాండ్ బిరెక్ట్ ఆఫ్ లవ్ ఫర్ ద ఫీలింగ్స్ ఆఫ్ లవ్ టు డెవలప్ విత్ ఆల్ ది ఎమోషన్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ సుధా వర్షము వర్షి
0: యాజ్ దేర్ ఇస్ రెయిన్ ఫాల్ ఆఫ్ లవ్.
1: ప్రేమ నదులు ప్రవహింపగమురలి గానము చెయ్యగలి.
0: ఫర్ ద రివర్స్ ఆఫ్ లవ్ టు ఫ్లో ఇన్సెసెంట్లీ ఓ కృష్ణ సింగ్.
1: భగవంతుని యొక్క గానం ఎంత బాగుంది, మధురంగా ఉంటుంది.
0: The melody of divine is beyond understanding.
1: అటువంటి వారికి తెలుస్తుంది కానీ కేవలం ఆలకించిన వారికి అర్థం కాదు.
0: Those that listen to the melody of the divine celestial song will know the taste of it.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiment of love.
1: ఏ సాధనలు, ఏ జపములు, ఏ ధ్యానములు, ఏ యోగములు చేయడానికి సాధ్యం కాకపోయినప్పుడు నామస్మరణ చేయండి.
0: It may not be possible for you to undertake penance, meditation, the worship, but chant the
1: glory of the name.
0: Do not get into that practice that you
1: do
0: not
1: know.
0: Proceed along the easy, simple
1: path.
0: And in Krita
1: Yajna,
0: in Treta Yajna,
1: Dwaparayugamlo Archana,
0: in Dwapara Varsha,
1: Kaliyugamlo Namasmarana.
0: In this age of Kali, it is only Namasmarana.
1: Hare Nama, Hare Nama, Hare Nama ve Kevalam.
0: It's only chanting the name of God. There is no other path to reach God other than singing His glory. So sing His name, sing His glory.
1: There's
0: nothing beyond this. Any spiritual practice should end up in chanting His glory. Embodiments of love. Students. Those pilgrims.
1: అందరూ సేవ చేస్తున్నారు. శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణుస్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం, అర్చనం,
0: వర్షిప్,
1: నాశ్యం,
0: సర్వేహం,
1: ఆత్మనివేదనం,
0: అండ్ సరెండర్.
1: నవవిధ మార్గముల లోపల ప్రవేశించి ఈ నవద్వరణతో కూడినటువంటి దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు.
0: All these nine paths of devotion will ultimately take you to God, to the divine.
1: కాని మార్గం ఎన్ని అయినప్పటికీ గమ్యం ఒక్కటే.
0: Paths are many, but goal is one.
1: కానీ ఆ యొక్క గమ్యాన్ని చేరండి.
0: We have to reach that goal.
1: గమ్యానికి దూరం కావద్దండి.
0: Never be away from the goal of life. దైవ
1: దిశలో ప్రవేశించకండి.
0: And do not go in a wrong direction.
1: దైవ విరుద్ధమైన మార్గంలో నీవు ప్రవేశించవద్దు.
0: Never act against God.
1: కేవలం నీ స్వార్థమే నీవు పెంచుకోవద్దు.
0: Never be selfish.
1: స్వార్థమే స్వప్రయోజనముకు మూల కారణం.
0: Selfishness and self-interest.
1: స్వప్రయోజనమే ఆధ్యాత్మికానికి అతి దూరము.
0: And in fact, the selfishness will distance you from spirituality.
1: So we have
0: to sacrifice and we should love
1: God. And
0: then dedicate our lives to
1: attaining it.
0: When we proceed along the divine path, we will have divine energy. From Shirdi, thousands are
1: here.
0: They have gone round
1: Punya
0: on pilgrimage. They visited pilgrim centers. And have been thinking of sacred name of God. Today they reached Prashanti Nilayam. It is only Namasmarana, God's name, that brought you here. The pilgrim centers
1: Kshetram Kshetrajna Chapi Madhvidde Rendu Kudumo Okkate.
0: And therefore Kshetra the center, Kshetrajna the knower are one and the same.
1: Kshetrajne Lekapothe Kshetrame Kaadu.
0: When there is no knower, there cannot be anything to be known.
1: Kaabatti enni tirigina మనం హృదయ క్షేత్రాన్ని మాత్రమే పవిత్రం గావించుకోవాలి.
0: వీ మైట్ గో అరౌండ్ ఎనీ ప్లేస్ ద క్షేత్ర ద హ్యూమన్ బాడీ మస్ట్ బి మేడ్ కఠినమైన
1: మాటలను తగ్గించుకోండి.
0: నెవర్ యూజ్ హార్ష్ వర్డ్స్.
1: పరదూషణమైనటువంటి మానుకోండి.
0: నెవర్ అక్యూజ్ ఎనీబడి.
1: పరచింత అనేటువంటి వదలండి.
0: యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఎనీ వన్.
1: పరమాత్మ చింతన పెంచుకోండి.
0: థింక్ ఆఫ్ గాడ్ మోర్ అండ్ మోర్.
1: ఇది నిజమైనటువంటి సాధన.
0: దిస్ ఇస్ ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: చేతనైనంత వరకు పరలోక సేవ చేయండి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ సర్వ్ అదర్స్.
1: మీ శక్తి కొలది సేవ చేయండి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
1: కానీ ఆ సేవలో కూడా సార్థకమైన సేవ చేయండి.
0: అండ్ రెండర్ ట్రూ సర్వీస్.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: చాలా మంది పాత విద్యార్థులు అంతా కూడా
0: యు హావ్ అవర్ ఫార్మర్
1: బ్రాహ్మణపల్లి బీడిపల్లి వెనుపల్లి ఇంకా సేవ చేయడానికి వచ్చారు.
0: అవర్ ఓల్డ్ స్టూడెంట్స్ హావ్ బీన్ సర్వింగ్ ఇన్ ద నైబరింగ్ విలేజెస్.
1: కానీ ఈ సేవ చేస్తున్నారు.
0: దే డూ సర్వ్.
1: ఎంత చేస్తున్నారు.
0: హౌ ఆర్ దే సర్వింగ్.
1: కానీ చేసే సేవలు ఎందు భావం ముంచి చేయాలి.
0: అండ్ యు షుడ్ డూ ఇట్ ఇన్ ట్రూ స్పిరిట్.
1: అయ్యా మీ సేవ చేయడానికి మేము వచ్చాము.
0: వి హావ్ కమ్ హియర్ టు సర్వ్ యు.
1: మీరు కూడా మాతో చేరండి.
0: యు ఆల్సో పార్టిసిపేట్.
1: మీరు కూడా మాతో చేరి నేర్చుకుని నిత్యము మీ సేవ చేయవచ్చు.
0: You also join us and learn and serve
1: yourself.
0: Those that come from outside
1: may be with you once or twice.
0: But if you learn the technique of service, you can serve by
1: yourself. And the
0: villages are
1: full of dirt. It's full of
0: dirt
1: and dirt.
0: Therefore, we and our children fall sick repeatedly.
1: Let us
0: keep our villages
1: clean.
0: And we should see the water
1: flow.
0: Let us breathe good air.
1: అప్పుడే దీనికి తగినటువంటి పరిశుద్ధమైన హృదయం కూడా ప్రాప్తిస్తుంది.
0: అండ్ దెన్ యూ విల్ హావ్ ద ప్యూర్ హార్ట్.
1: సమ్యక్ దృష్టి,
0: గుడ్ లుక్స్,
1: సమ్యక్ శ్రవణము,
0: గుడ్ లిసన్,
1: సమ్యక్ వాక్కు,
0: గుడ్ వర్డ్,
1: సమ్యక్ వర్క్,
0: గుడ్ వర్క్,
1: సమ్యక్ థాట్,
0: అండ్ గుడ్ థాట్.
1: ఈ 5 కూడా పవిత్రంగా ఉంటుంటే నువ్వు సమ్యక్ రూపం పొందుతావు.
0: వెన్ ఆల్ దీస్ ఆర్ 5 ఆర్ సీక్రెట్, you will be perfect.
1: అప్పుడే నీకు తగినటువంటి ప్రాప్తి ఉంటుంది.
0: దెన్ యూ డిజర్వ్ ఎవ్రీథింగ్.
1: సాహిత్యం ప్రాప్తిస్తుంది.
0: అండ్ యూ మర్జ్ ఇన్ గాడ్.
1: సారూప్యం, సారూప్యం, సాహిత్యం, సాహిత్యం.
0: దేర్ఫోర్ ది టూ, వన్ ఇస్ నియర్నెస్, అదర్ ఇస్ ఐడెంటిటీ.
1: మొట్టమొదటి సారూప్యంలో ప్రవేశించాలి.
0: ఫస్ట్ యూ బీ నియర్ క్వైట్ క్లోజ్.
1: తర్వాత సాహిత్యంగా పోవాలి.
0: అండ్ దెన్ గెయిన్ ప్రాక్సిమిటీ మోర్ అండ్ మోర్.
1: సారూప్యాన్ని పొందాలి.
0: అండ్ యూ విల్ హావ్ ఐడెంటిటీ.
1: తర్వాత సాహిత్యం ఏకం కావాలి.
0: అల్టిమేట్లీ మర్జర్ వన్నెస్ విత్ ది డివైన్.
1: కాబట్టి నది ఎంత దూరం నుంచినో వచ్చి ప్రవహించి,
0: ద రివర్ కమ్స్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్,
1: వచ్చి వచ్చి వచ్చి వచ్చి సముద్రాన్ని చేరిపోతుంది.
0: ఫ్లోయింగ్ ఇన్సెంట్లీ గ్రాడ్యువలీ ఇట్ మర్జర్స్
1: సాగరోగతి. నది పుట్టింది దేనికోసం?
0: వాట్ ఫార్? ద రివర్ టేక్స్ బర్త్.
1: సముద్రం పొందే కోసం.
0: టు మర్జ్ ఇన్ టు మైటీ.
1: అదే విధంగా మానవుడు పుట్టింది దేనికోసం?
0: వాట్ ఫార్ ఇస్ ద హ్యూమన్ లైఫ్?
1: ఏదో ప్రపంచంలో సుఖములు, సంతోషములు, ఆనందాలు అనుభవించే కోసం కాదు.
0: నాట్ టు ఎంజాయ్ ది కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
1: అది ఏమైనా అనుభవించుకో. జీవితం ఉన్నంత వరకు అనుభవించుకో.
0: ఇట్స్ నెసెసరీ సో లాంగ్ యువర్ లైఫ్. కానీ
1: కష్టపడికి నీవు దైవంతో జీవితం కావాలి.
0: బట్ అల్టిమేట్లీ యూ షుడ్ మర్జ్ ఇన్ డివైన్.
1: నీ జీవితాన్ని ఎందుకోసం వచ్చిందని ప్రశ్న వేసుకో.
0: వీ షుడ్ క్వశ్చన్ వై ఫార్ ఇస్ లైఫ్.
1: దైవంతో చేరడానికి వచ్చినాం.
0: ద లైఫ్ ఇస్ దేర్ టు మర్జ్ ఇన్ గాడ్.
1: చూడడానికి వచ్చాము.
0: అండ్ వై, వాట్ ఫార్ ఆర్ వి?
1: దైవాన్ని అనుభవించడానికి వచ్చాము.
0: వి ఆర్ హియర్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
1: దేవుని చూస్తున్నాం.
0: What is that you are experiencing? You are not experiencing. You don't see it. You are not anywhere near God. You experience in society. You are living in society. And ultimately end of your life there. Is the big thing that you are here? No, human life is not that
1: big.
0: Human life is rare. It is so sacred. It is so novel in you.
1: It
0: is novel in you. Ever fragrant human life is wasted today. So students and pilgrims, all of you should tread along this sacred path. You should spend your life chanting His glory, singing His name. There is no other way to sanctify our time. You can sing God's name as you work. You can sing every time. As you serve, you can sing. To sing His glory, there is no obstacle anyway. Everything has got an obstacle limit. If you want anything, you need to pay tax. You need to pay water tax even to collect water from the river. And you have to pay electricity bill. For Namasmarana, there is no tax at all. Nobody will tax you. Nothing whatsoever. It's so easily available. Well, why are you not able to sing His glory? Man is just giving up that which is so easily
1: available.
0: And he considers that which is so difficult to obtain. That is a wrong feeling. That which is easily available is sacred. There is no difficulty. No suffering. You will get it where you are. And that love is devotion. When there is no love, it cannot be devotion.
1: Tapamu, Jnanamu, Yogamu, Yajnamu,
0: therefore, whatever you may do, the yajna, or japa, or jhana, but love for God is the basis.
1: Premane lekunna ye chinna karyam kuda manam cheyalem.
0: Bereft of love, you cannot undertake any tiny task.
1: Anninti endu laukikamnandu alaukikamnandu premane pradhanam.
0: In this worldly tasks and other worldly affairs, love is important.
1: Aatmikamnandu adhyatmikamnandu jignasendu prema bhavame pradhanam.
0: The seeker, the one after money, the one who wants to know, and the love is foundation for all. We have to develop that sacred love more and more. We should never criticize anybody. We should not accuse anybody. And we should not make fun of anybody. And we should please others by love. So, main spiritual practice lies in pleasing other man. Experience that simple, easy path. And also experience this bliss which is so easy. And lead a life in a simple way.

0: Money is God. The pomp and show has become a religion.
1: Dhaname daivam bhaye darpambu matamaye chantameya jeeviki duramaye.
0: We are cut off from peace.
1: Ahamu fashion aye.
0: Ego has become a matter of fashion.
1: Ahamu fashion aye.
0: Ego is the fashion.
1: Or the andam aye.
0: The beauty lies in the money.
1: Swatambunaku hudaya sthanam aye.
0: Selfishness has occupied our hearts.
1: Mamata digajari poye damamu dagdam baye nayamu heenam baye.
0: There's no human quality. There's no charity. Humility is totally missing.
1: Kapatame jeeviki kantiye.
0: Artificial life has become a matter of glory to the human life.
1: Premanuragamu rogala palaye.
0: Love and attachment have come down to the level of ailments or sickness.
1: Prema anuragamu rogala palaye. Dhammambunaku hrudayamu duramaye.
0: There's no place for righteousness in our hearts.
1: Bratuku baruvaye gatulaku gatulaku gatulu dappe.
0: Life has become a matter of burden. We are far off from our destination.
1: Jagu chesina kadaku yegati yunavuno.
0: If it is delayed further, what is going to happen in future?
1: Vidyayandu naitika viluvajerchi.
0: The human values must be there in the education system.
1: Bharatiyapu dharmambu padayaraya.
0: Acquire the Bharatiya culture.
1: Bharatiyapu dharmambu padayaraya.
0: Acquire the dharma of Bharat.
1: Premasurupulena vidyarthi vidyarthinilara.
0: Embodiments of love. Boys and girls.
1: Vidyaposhakulara.
0: Emancipators of education.
1: Vidyabhimanulara.
0: Patrons of education.
1: Adhyatmika sampattiki nilayamaina ee Bharata desamunandu dharmamu dinadinamunaku cheerinchipovuchunnadi.
0: Bharat, being the center of all spiritual wealth, has lost this righteousness or dharma.
1: Anyaya, akrama, avaniti aneetuvanti paisachika pravartulu swechchaga vilayitandamu chalputunnadi.
0: We find the demonic qualities like injustice, immorality, dishonesty, dancing.
1: Itti tarunamunandu vidyarthi vidyarthiniyulu దీనిని సంస్కరింపజేసి దేశమునకు శాంతి భద్రతను అందించడానికి విద్యార్థులే దీనికి తగిన సమర్థులు.
0: అట్ దిస్ మోమెంట్ స్టూడెంట్స్ షుడ్ టేక్ చార్జ్ ఆఫ్ ఇట్ యాజ్ దే ఆర్ ఎలిజిబుల్ టు బ్రింగ్ బ్యాక్ ద ఏన్షియంట్ కల్చర్ అండ్ ఎస్టాబ్లిష్ పీస్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యా విషయమునందు కానీ విజ్ఞాన విషయమునందు కానీ బిడ్డలు వెనుకబడిన తల్లిదండ్రులు ఎంత పరితపించురో.
0: Don't you find the parents feeling so sad if you are back, if you are backward in education?
1: నైతిక ఆధ్యాత్మిక మార్గమునందు వెనుకబడినటువంటి బిడ్డను చూచి భారతదేశము అంతకు కోట రెట్టు చాలా విచారపడుతున్నది.
0: If you trail behind, backward in morality and spirituality, Motherland also will feel so sad crores and crores of times more than the human life.
1: Janani janmabhumini rakshinchi ana paritapamunu durmu gavinchutaku vidyarthulamu prapradamulo kankanam kattukovali.
0: Students should determine to safeguard, uphold the culture of this country.
1: Deshamulo shanti bhadratanu kaapadataniki poonukovali.
0: They should determine to bring back the peace, safety and security in this country.
1: Deshamaraga emiti matti kaadu manavuli.
0: The motherland does not mean the dust alone, assembly of human beings.
1: Manavulu samskarimpacheyatam ante emiti?
0: How to change, transform the human being?
1: Samskaram anaga oka pratyekamainatundi yokka sadhana kaaneyadu.
0: Transformation is not a separate spiritual practice.
1: Nitya jeevitamulo aacharinchetundi yokka తలంచేటువంటి యొక్క దుర్భావములను దుశ్చర్యలను దూరము గావించుకుని సద్భావములను సచ్చర్యలను అభివృద్ధి పోయించుకోవటమే దీనికి సంస్కృతి అంటారు.
0: రిఫైన్మెంట్ ఆర్ కల్చర్ మెంట్ గివింగ్ అ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ థాట్స్ ఎంటర్టైనింగ్ గుడ్ సెంటిమెంట్స్ గుడ్ ఫీలింగ్స్ అండ్ గుడ్ బిహేవియర్.
1: విద్య అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ మెంట్ బై ఎడ్యుకేషన్?
1: ఎట్టి విద్యను ఈనాడు బిడ్డలు ఆచరించాలి అనుభవించాలి?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ యూ రిసీవ్ అండ్ అక్వైర్?
1: విద్య యొక్క ప్రమాణములు ఏమిటి?
0: వాట్ ఇస్ ద స్టాండర్డ్ యార్డ్ స్టిక్?
1: ఎట్టి విద్య మానవుని యొక్క అభ్యుదయానికి సాధన కలుగుతుంది?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్షోర్స్ ప్రోగ్రెస్ ఆఫ్ హ్యుమానిటీ?
1: ప్రస్తుత విద్య వల్ల కలిగేటువంటి యొక్క ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ది ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్?
1: ఈ పంచతంత్రములను ఏ మానవుడు పరిశోధించి పరిశీలించి అనుభవించి ఆనందించి జగత్కు అందించిన వాడే విఘ్నుడు.
0: ద వన్ హూ అండర్స్టాండ్స్ ద మీనింగ్ అండ్ నోస్ ది ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్ ప్రాక్టీసెస్ అండ్ ఫాలోస్ అడియర్స్ టు దీస్ ప్రిన్సిపల్స్ అండ్ డిలైట్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ ట్రూలీ ఎ నాలెడ్జబుల్ పర్సన్.
1: వ్యక్తి యొక్క విలువ కేవలం విద్య వల్లనే ఏర్పడదు.
0: The value of a human being does not totally depend on education.
1: దీనికి జీవిత సంస్కృతి కూడాను తోడు కావాలి.
0: ది కల్చర్ ఆఫ్ లైఫ్ షుడ్ ఆల్సో అకంపనీ.
1: సంస్కారం అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై కల్చర్?
1: మానవత్వంలో ఉండేటువంటి యొక్క దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకొని అవ్యక్తమైనటువంటి దాన్ని వ్యక్తీకరింపచేయటమే నిజమైనటువంటి సంస్కృతి.
0: ద కల్చర్ మెంట్ ద హిడెన్ డివినిటీ మస్ట్ మేనిఫెస్ట్ మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: సంస్కారం లేని జీవితము కేవలము దీపము లేని ఇల్లు వంటిదే.
0: Life without culture is like a residence without light.
1: Deepamule enetunte grahamu lopala durgandham nandinchetunte oka gabbidamulu praveshinchune kaani sugandham nandinchetunte oka pavitramaina divya bhavalu erpadavu.
0: At home if you don't have light it is full of foul smell, bats moving around. There's no place for fragrance or good smell.
1: Samskaram anaga కేవలము తాడు తిరిగిన గాలిపటం వంటిదే.
0: కల్చర్ మెంట్ ఈస్ దట్ లైక్ ఎ కైట్ విదౌట్ ఎ స్ట్రింగ్.
1: ఈ గాలిపటము ఏ పొదలపైన పడును, ఏ ఇండ్లపైన పడును, ఏ ముండ్లపైన పడును ఎవరు చెప్పలేరు.
0: నో వన్ కెన్ డిసైడ్ వేర్ దిస్ కైట్ వుడ్ ఫాల్ ఎదర్ ఆన్ బుషెస్ ఆర్ హౌసెస్ ఆర్ రెసిడెన్సెస్.
1: ఇంకా సంస్కారం లేనిటువంటి చదువు చల్లని కాసు వంటిదే.
0: And education without this culture is like a coin which is useless, fake one.
1: ee chellani kayanu bichchagaadu kudanu angikarinchadu.
0: A coin which is not genuine is not going to be accepted even by a beggar.
1: Anaga samskaram lentunte vyaktini evaru kudanu gauravincharu.
0: No one would be respected without culture.
1: Ilanti paristhitulu yendu manavudaku samskaramu seela samskaram atyavasaramu.
0: At this moment culture and character in particular are very essential.
1: ముఖ్యముగా ఈనాడు విద్యా విధానమునందు అనేక విధములైనటువంటి విప్లవమైనటువంటి మార్పులు సంభవించాలి.
0: మోస్ట్ ఇంపార్టెంట్లీ రివల్యూషనరీ చేంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ మస్ట్ టేక్ ప్లేస్.
1: స్వతంత్రం వచ్చి 50 సంవత్సరములు అయినప్పటికీ అనేక కమిటీలు ప్రభుత్వము పెట్టింది.
0: We completed 50 years of independence and the government constituted several of the committees.
1: ఈ కమిటీలు అన్ని కూడాను అనేక విధములైనటువంటి ఆదేశాలను అందించినాయి.
0: Committees suggested many of the recommendations and ideals.
1: కానీ అందించడం మాత్రమే కాని ఆచరణలో శూన్యం.
0: దే సింప్లీ మేడ్ సర్టన్ సజెషన్స్ బట్ దే హావ్ నాట్ బీన్ ఫాలోడ్.
1: నేటికి కూడాను ప్రాచీనప యొక్క భావములను ఏ మానవుడు కూడాను ఆచరించడానికి కాని అందుకోవటం కాని ప్రయత్నించడం లేదు.
0: ఈవెన్ దిస్ డే నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు ఫాలో ది ఏన్షియంట్ కల్చరల్ హెరిటేజ్.
1: ఇట్టి విద్యా విధానం చేత దేశము చాలా అశాంతికి గురి అవుతున్నది.
0: Because of this sort of education system, the country is facing restlessness and agitation.
1: Samasta ashantulaku moola karanamu vidyasthaname.
0: In fact, the education institutions have become centers of agitations and disturbances.
1: Vidya anaga gnanamu ani telusukovatamu.
0: Vidya, the education meant to know.
1: Deenini angla bhashanendu education annaru.
0: This in English language vidya is called education.
1: Education.
0: ఎడ్యుకేషన్.
1: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది లాటిన్ లాంగ్వేజ్ నుంచి కూడా వచ్చినటువంటి పదము ఎడ్యుకేర్ అన్నారు.
0: ఎడ్యుకేషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ ది లాటిన్ లాంగ్వేజ్ ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ మీన్ బై ఎడ్యుకేర్?
1: వెలుపలకు తివ్వటము.
0: టు పాస్ ఆన్, టు బ్రింగ్ అవుట్.
1: మనకు అగోచరముగా ఉండినటువంటి దానిని గోచరింపజేసుకోవటమే దీనికి ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ is it meant to bring out that which is latent, that which is hidden.
1: ఇది లౌకికమైనటువంటి యొక్క మార్పు.
0: This is physical transformation.
1: కానీ మరొకటి వెలుపులకు తీయవలసినటువంటిది మానవుని హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రకటించడము.
0: However, there is another interpretation to bring out the divinity, the divine feelings latent in human life.
1: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
0: One is earning daily bread living, other is the life itself in general.
1: జీవనోపాధితో పాటు జీవిత పరమావధి కూడాను అత్యవసరము.
0: Along with living, it is also essential to know the goal of life.
1: రెండు నేత్రములు మానవునికి ఎంత అవసరమో జీవనోపాధి జీవిత పరమావధి కూడాను రెండు శాస్త్రములు అనేటువంటివిగా చూపించాయి.
0: Just as the two eyes are most essential, these two aspects are very necessary. One is living and the life in general.
1: సైకిల్ కు రెండు చక్రములు ఎంత ప్రధానమో,
0: జస్ట్ యాజ్ ది టూ వీల్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎ సైకిల్,
1: మానవుని యొక్క జీవిత రథమునకు ఈ రెండు కూడాను అంత ఆధారమే.
0: ఫర్ ది చారియట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ దీస్ టూ వీల్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
1: ఈనాడు ఒంటి చక్రం పైన జీవితం జరుగుతూ ఉండాలి.
0: టుడే ది హోల్ చారియట్ ఈస్ మూవింగ్ ఆన్ వన్.
1: కేవలం జీవనోపాధి అనేటువంటి యొక్క దీనిపైనే ఆధారపడి ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ సెంటర్డ్ రౌండ్ దిస్ లివింగ్ ఆస్పెక్ట్.
1: ఇది కూడాను క్రమక్రమేణా దినదినమునకు అరిగిపోతున్నది.
0: ఇట్ ఆల్సో withers as time passes off.
1: ఈ చక్రములు అరిగిపోవడం చేతనే జీవితం అలసిపోతుంటుండాలి.
0: బికాస్ ఆఫ్ దిస్ withering we become tired.
1: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఏ మానవుడు కూడాను ప్రయత్నించటం లేదు.
0: నో మ్యాన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది డివినిటీ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: తానెవరు అనేటువంటి యొక్క సత్యాన్ని కూడా తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: హీఈస్ నాట్ మేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అటెంప్ట్ టు నో వాట్ హీ రియల్లీ ఈజ్.
1: అది ఏ జీవిత పరమావధి.
0: దట్ ఈస్ ది మెయిన్ గోల్ ఆఫ్ లైఫ్.
1: తన అంతర్భావమునందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని, అంతర్హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్య ప్రకాశాన్ని వెలుగులకు దివ్వించటమే దీనికి సరి అయినటువంటి ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ the latent, inherent, immanent atmic principle and also to manifest the light of divinity.
1: Kanuka manavattamlo undinatvanti oka divyatvanni ee reethiga manam velupulaku teevali.
0: How to bring out the divinity out of humanity?
1: Stoola jagattunandu,
0: in this gross world,
1: manasika simayandu,
0: and in the mental realm,
1: sanghika prabhavamunandu,
0: the social effect,
1: నిరంతరము వెలిగేటువంటి సత్యమునకు ప్రత్యక్ష స్వరూపమే విద్య.
0: ద ఎడ్యుకేషన్ ఇస్ ద ట్రూ రిఫ్లెక్షన్ ఇన్ ద పర్సోనిఫికేషన్ ఆఫ్ ద లైట్.
1: ఇది కేవలము ఒక్క రంగమునందు మాత్రమే కాదు.
0: ఇట్స్ నాట్ లిమిటెడ్ టు వన్ ఆస్పెక్ట్.
1: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, రాజకీయ రంగమునందు కూడాను ఈ యొక్క దివ్యత్వము అనేటువంటిది ప్రకాశింపచేయాలి.
0: The divinity should shine in all aspects of life, the moral, ethical, physical, worldly, all aspects in general.
1: కాని ఈనాటి యొక్క విద్యార్థులు గ్రంథ పరిచయం మాత్రమే విద్యగా భావిస్తున్నారు.
0: But students today consider themselves educated by becoming familiar with the books.
1: ఇది కేవలము superficial knowledge.
0: This kind of textual knowledge is superficial knowledge.
1: ఇది కాదు నిజమైనటువంటిది practical knowledge గా ప్రయాణం చేయాలి.
0: This is not the truth. You should acquire the practical
1: knowledge. నిత్య జీవితములో సత్య మార్గమును అనుసరింపజేసి ధర్మ మార్గమును ప్రవేశించి నిత్య సత్యమైనటువంటి స్థానమును చేరడానికి తగినటువంటి యొక్క ప్రయాణం చేయాలి.
0: You should travel in the direction along the path of truth, along the path of righteousness to understand what is permanent and everlasting.
1: ఈనాడు ధనమే దైవంగా భావిస్తున్నారు.
0: Today we consider mammon wealth as God.
1: ఇది చాలా పొరపాటు.
0: It's a big mistake.
1: ఈ ధనం అనేటువంటిది మానసిక శాంతిని అందించదు.
0: Money will never confer mental peace.
1: ప్రాకృతమైనటువంటి అనుకూలములు చేకూర్చవచ్చునే కాని మానసిక శాంతిని చేకూర్చలేదు.
0: It may give you physical worldly conveniences but not the mental peace.
1: కానీ దీని యొక్క సత్యస్వరూపాన్ని మానవులు గుర్తించుకొనలేక ప్రభుత్వం కూడా గుర్తించుకొనలేక విద్యారంగమునందు వివిధమైన మార్గంలో అభివృద్ధి పొందిందని భావిస్తున్నారు.
0: This truth is not understood by people in general nor the government. But yet they make certain recommendations in the education field.
1: ఈ నాడు భారతదేశమునందు విద్య చాలా అభివృద్ధి నొందిందని విశ్వసిస్తున్నారు.
0: We have full faith that education is progressing in Bharat today.
1: ఏమిటి ఈ ప్రోగ్రెస్?
0: What is this progress?
1: నీతి నియమాలు గ్రంథాన నిలిచిపోయే.
0: The morality and the discipline have confined themselves to books.
1: హృదయమంతయు దుర్గంధ సదనమయ్యే.
0: The heart has become the center of all foul smell.
1: చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే.
0: The hands have become totally selfish.
1: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు?
0: This is the progress in the modern education.
1: ఇది ఆ ప్రోగ్రెస్?
0: Is that progress?
1: నిజమైన విద్య యొక్క లక్ష్యం ఇవ్యా?
0: Are these the qualities of education?
1: కూడుబెట్టిన వారిని కూలద్రోయు.
0: In fact, one harms the person who feeds him, who serves him.
1: మేలు చేసిన వానికే కీడు చేయు.
0: In fact, they betray, they harm the person from whom he receives help.
1: విద్య నేర్పిన వానిని వెక్కిరించు.
0: In fact, they make fun of their own teachers who teach
1: them. ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యయందు?
0: This is the progress in education today.
1: ఇది ప్రోగ్రెస్ గా భావించుకోవటం చాలా అవమానకరం.
0: It's a matter of shame to take this as progress.
1: ఇది ప్రోగ్రెస్ లే కాదు.
0: It is not a progress.
1: ఇలాంటి భావాన్ని ఈనాడు మానవుని హృదయంలో ప్రవేశించి సరి అయినటువంటి యొక్క మార్పులు తెప్పించడానికి ప్రయత్నించాలి.
0: We should entertain such feelings in our heart and rectify the defect.
1: తాను చదివిన చదువును సమాజంలో ప్రవేశపెట్టి
0: all the education he acquired should be made use of for the betterment of
1: society. సంఘం యొక్క క్షేమాన్ని మనం ఆశించాలి.
0: We should always pray, work for the progress and welfare of the society.
1: మానవుడు ప్రధానంగా ఆశించవలసినది సంఘ సంక్షేమమే.
0: In fact, what we should aspire and work for is the welfare of the progress.
1: సర్వే లోక హితే రతః. సర్వే లోక హితే రతః.
0: And everybody should be happy.
1: సర్వజ్ఞాన సంపన్నః.
0: They should have all wisdom and knowledge.
1: సర్వే సమితా గుణై. ఈ మూడు కూడా విద్య యొక్క ప్రమాణములు.
0: These are the three main qualities of every educated
1: man. చదివినటువంటి ప్రతి విద్యార్థి కూడాను సమాజంలో ప్రవేశించి సమాజాన్ని సంరక్షించడానికి పూనుకోవాలి.
0: ఎవ్రీ గ్రాడ్యుయేట్ షుడ్ స్టెప్ ఇన్ టు సొసైటీ, సర్వ్ ద సొసైటీ అండ్ వర్క్ ఫర్ ఇట్స్ ప్రోగ్రెస్.
1: ఈ విధమైనటువంటి యొక్క సేవలు చేయడానికి సర్వ విధమైనటువంటి జ్ఞానం కూడాను మానవుని హృదయంలో ప్రతిష్ఠింపజేసుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ అవర్ హార్ట్స్ that would help us to render service to people.
1: Sarve samilita gunaihi. Anni manchi gunamulu kodanu vidyarthi yandu untundali.
0: All virtues should be present in students.
1: Vidyarthi unna sthanamu prashantamainatuvanti vatavaranam ga untundali.
0: The centers of learning should be peaceful.
1: పవిత్రమైనటువంటి యొక్క స్థానంగా ఉంటుండాలి.
0: ద సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ షుడ్ బి సెక్రెట్.
1: పరోపకార సంబంధమైనటువంటి యొక్క పనులతో నిండి ఉండాలి.
0: ఇట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ యాక్టివిటీస్ సర్వింగ్ సొసైటీ.
1: ఇది ఏ విద్యార్థి యొక్క లక్షణము?
0: దిస్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క భావములు ఈనాటి విద్యార్థులందు ప్రవేశించడానికి ఏమాత్రము అవకాశం లేదు.
0: టుడే దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ సీక్రెట్ థాట్స్.
1: ఈ దోషం ఎవరి? స్టూడెంట్. విద్యార్థిదే కాదు.
0: Is it the mistake of the student? No.
1: అధ్యాపకుడిదా? కాదు.
0: Or the teacher? No.
1: ఎవరిది మరి? అందరిది చేరే ఈ యొక్క దోషం.
0: Whose mistake is it? It's the mistake of everybody.
1: విద్యార్థులు ఈనాడు పవిత్రమైన మార్గంలో ప్రవేశించడానికి తమకు శక్తి సామర్థ్యములు చాలవు.
0: The students do not have enough of capacity to tread along the sacred path.
1: విద్యను బోధించేటువంటి అధ్యాపకులకు దీనికి పరిచయమే లేదు.
0: Teachers are not familiar with that sacred path.
1: బాల్యమునందు తమ జీవిత శిలను ఉన్నతమైనటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక పౌరునిగా రాణింపజేసేటువంటి ఒక ప్రయత్నము ఈ యొక్క అధ్యాపకుడు సలపలేదు.
0: Teachers are not making an effort to mold the students as ideal citizens of this country.
1: మొదలు విద్యార్థికి నేర్పేటందులో ఉపాధ్యాయులు ఐడియల్ లైఫ్ గా మనం తయారు కావాలి.
0: బిఫోర్ దే టీచ్ ఎవ్రీ టీచర్ హ్యాస్ గాట్ టు బి ఐడియల్.
1: ఆ యొక్క అధ్యాపకుడు సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశించినప్పుడే విద్యార్థులు దాన్ని సక్రమంగా అనుసరిస్తారు.
0: When teachers follow the correct path, the students necessarily follow them.
1: విద్యార్థి ఏ విధంగా చదువుతున్నాడు, అధ్యాపకులు ఏ విధంగా బోధిస్తున్నారు అనేటువంటి చూచే దిక్కులే లేదు.
0: Today there is no one to watch how students are studying, how teachers are teaching.
1: ప్రభుత్వము ఒక సంవత్సరమునకు 2,000 కోట్ల రూపాయలు విద్యకు ఖర్చు పెడుతున్నారు.
0: In fact, government is spending at the rate of 2,000 crores per year on education.
1: కానీ ఏమవుతున్నదో, ఏ మార్పు కలుగుతున్నదో ఎవరు గుర్తించేటువంటి వారు లేరు.
0: What is happening all to this money? What transformation is coming up? No one knows.
1: ఎందుకోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి?
0: Why crores of money should be spent?
1: దీని ఫలితం ఏమిటి?
0: What is the result?
1: ఏ విధమైన మార్పు జరుగుతుందది?
0: What change you notice?
1: అని విచారణ చేసేటువంటి వారే లేరు.
0: No one is there to investigate.
1: కేవలం ఖర్చు ఖర్చు ఖర్చు.
0: It's just a matter of expenditure.
1: కనుకనే భారతదేశము ఈ విధమైన పరిస్థితికి గురి అయింది.
0: ఇట్ ఇస్ ఫర్ దిస్ రీజన్ భారత్ హస్ కమ్ టు దిస్ ప్లైట్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: విద్యార్థులను రాజకీయాల్లో ప్రవేశపెట్టి వారి యొక్క భవిష్యత్తును పాడు చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ ఆర్ స్పాయిల్డ్ యాజ్ ది స్టెప్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్.
1: విద్యార్థులు కేవలము రాజనీతిని నేర్చుకోవాలి, అది అవసరమే.
0: ఇట్స్ నెసెసరీ టు నో పొలిటికల్ సైన్స్.
1: కానీ విద్యా రంగమును రాజకీయంగా మార్చకూడదు.
0: బట్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి పొలిటికల్ సెంటర్స్.
1: ఈనాడు విద్యార్థులు రాజకీయాలకు ప్రవేశించి కట్టకడపటికి తమ జీవితమనే కాకుండా తమ యొక్క భవిష్యత్తును కూడా భస్మం గావించుకుంటున్నారు.
0: స్టూడెంట్స్ హావ్ టేకెన్ టు పాలిటిక్స్ టుడే, దే రూయిన్ దేర్ లైవ్స్.
1: కనుక విద్యార్థులు పవిత్రమైనటువంటి యొక్క విద్యాసంస్థయందు అభివృద్ధి కావడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ టు గ్రో అలాంగ్ దిస్ రాయల్ సీక్రెట్ పాత్.
1: విద్యా జీవితము మంచి రాయల్ రోడ్, మంచి రాజరికమైనటువంటి ఒక మార్గము.
0: ద లైఫ్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఈస్ లైక్ ఎ రాయల్ పాత్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఈనాటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడాను తగినటువంటి ఉత్సాహాన్ని కూడాను అందించడం లేదు.
0: Today you don't find parents encouraging their wards.
1: మా కొడుకు చదువుకుంటున్నాడు,
0: my son is studying well,
1: గొప్ప మార్క్స్ తెచ్చుకుంటున్నాడు,
0: he is securing high marks,
1: అని ఆనందిస్తున్నాడు, గొప్పవాడుగా మారుతున్నాడని భావిస్తున్నారు.
0: The parent thinks that his son is securing very high marks.
1: తల్లిదండ్రులు ఆశించవలసినటువంటిది గొప్పతనము కాదు.
0: What the parents should expect is not merely greatness.
1: మంచితనమును ఆశించాలి.
0: They should expect them to be good.
1: నా కొడుకు మంచివాడుగా చదవాలి, మంచివాడుగా అభివృద్ధికి రావాలి అని ఆశించాలి.
0: ఎవ్రీ పేరెంట్ షుడ్ థింక్ లైక్ దిస్ దట్ మై సన్ షుడ్ బి గుడ్.
1: కానీ ఈ గుడ్ అనేటువంటిది పోయింది, గ్రేట్ అనేటువంటి దానికి బయలుదేరింది.
0: బట్ దేర్ ఇస్ నో గుడ్నెస్ టుడే, బట్ వీ వాంట్ దెమ్ టు బి
1: గ్రేట్. గుడ్నెస్ కు ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి?
0: వేర్ డస్ ద డిఫరెన్స్ లై బిట్వీన్ గ్రేట్నెస్ అండ్ గుడ్నెస్?
1: ఈ గ్రేట్నెస్ అనేటువంటిది కేవలం రావణాసుని గ్రేట్నెస్.
0: గ్రేట్నెస్ ఇస్ దట్ ఆఫ్ రావణాసుని.
1: దుర్యోధన యొక్క గ్రేట్నెస్.
0: గ్రేట్నెస్ ఆఫ్ దుర్యోధన.
1: శిశుపాలుని యొక్క గ్రేట్నెస్.
0: గ్రేట్నెస్ ఆఫ్ శిశుపాల.
1: కారణమేమిటి? అన్ని తెలివితేటలు ఉంటున్నాయి, అన్ని విద్యలు ఉంటున్నాయి, కానీ వాటిని సద్వినియోగపరచడం లేదు.
0: దే హావ్ ఆల్ ది ఇంటెలిజెన్స్ అండ్ వేరియస్ టెక్నిక్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, బట్ దే డోంట్ ప్రాక్టీస్.
1: రావణాసుని 36 విద్యలు నేర్చారు.
0: రావణ ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ 36 ఫార్మ్స్.
1: కానీ ఆ విద్యలన్నీ కూడా ఆచరణలో పెట్టలేదు.
0: బట్ ఆల్ ది ఎడ్యుకేషన్ హి అక్వైర్డ్ హి హస్ నాట్ ప్రాక్టీస్.
1: అది జీర్ణం కాలేదు.
0: దేర్ఫోర్ హి కుడ్ నాట్, హి వాస్ నాట్ అసిమిలేటెడ్. కనుక
1: ఇటువంటి అజీర్ణ వ్యాధికి గురి అయిపోయి హతమైపోయాడు.
0: అండ్ దేర్ఫోర్ హి లెడ్ టు కాన్స్టిపేషన్ బికాస్ హి లాక్డ్ ప్రాక్టీస్. దేర్ఫోర్ హి రూయిన్ హిమ్సెల్ఫ్.
1: 64 విద్యలంతా కూడాను రాముని కూడాను నేర్చాడు.
0: ద సేమ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ వెరీ వెల్ నోన్ టు.
1: ఆచరణలో పెట్టి అనుభవించి జీర్ణించుకుని ఆనందంగా జీవితాన్ని గడిపాడు, ఆదర్శంగా జీవితాన్ని అందించాడు.
0: హి అసిమిలేటెడ్ ఆల్ ద నాలెడ్జ్, డైజెస్టెడ్ ఫుల్లీ వెల్ ఆల్ ద నాలెడ్జ్ దట్ హి అక్వైర్డ్ అండ్ ప్రాక్టీస్డ్.
1: కనుకనే మన యొక్క విద్యను ఆచరణలో పెట్టాలి.
0: Therefore we should put into practice all our
1: సద్వినియోగపరచాలి.
0: We should make proper use of
1: సమాజం యొక్క క్షేమాన్ని కోరాలి.
0: We should aspire for the welfare of the society.
1: అప్పుడే విద్యకు తగినటువంటి గౌరవము మర్యాద.
0: Then only our education will be respected.
1: సశీలవంతులు కావాలి.
0: వి షుడ్ బి వన్ ఆఫ్ క్యారెక్టర్.
1: ఆ విధమైనటువంటి యొక్క శీలవంతులు అయినప్పుడే విద్యార్థులు ఎందు పవిత్రమైనటువంటి తేజస్సు ఆవిర్భవిస్తుంది.
0: నేచురల్లీ ఫైండ్ ఏ గ్లో ద బ్రిలియన్స్ ఫ్రమ్ ద ఫేస్.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. విద్య అనగా భగవత్ యొక్క శక్తి. ఆ శక్తి తనలో ప్రవేశించి తాను కూడా భగవత్ స్వరూపంగా రూపొందుతాడు.
0: ఎడ్యుకేషన్ ఇస్ డివైన్ పవర్. వెన్ వన్స్ యు అక్వైర్ యు విల్ బి పవర్ఫుల్.
1: విద్య అనగా కేవలము పదములకు అర్థములు బోధించడం మాత్రమే కాదు.
0: ఎడ్యుకేషన్ డస్ నాట్ మీన్ ఎక్స్ప్లెయినింగ్ ది మీనింగ్స్ టు డిఫరెంట్
1: మనస్సు యొక్క తలుపులు తెరిపించాలి.
0: ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ హార్ట్.
1: అది నిజమైనటువంటి యొక్క విద్య.
0: దట్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్.
1: ఈ పదములకు అర్థములు నేర్చుకుని ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ మియర్లీ నోయింగ్ ద మీనింగ్స్ టు డిఫరెంట్ వర్డ్స్.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని తగినటువంటి మార్గంలో మనం ఆచరించి పరులకు అందించడానికి పూనుకోవాలి.
0: దేర్ఫోర్ ద లేటెంట్ డివినిటీ మస్ట్ బి బ్రాట్ ఫార్వర్డ్ అండ్ షేర్డ్ విత్ ద ఫెలో పీపుల్.
1: ఈనాటి విద్యల వల్ల మనకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ విల్ నాట్ హెల్ప్ అస్ ఎనీ.
1: కేవలం డిగ్రీలు తీసుకుంటున్నారు.
0: వి గెట్ డిగ్రీ.
1: ఈ డిగ్రీస్ వెల ఎంతం?
0: వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ దిస్ డిగ్రీ?
1: ఏమిటి దీని వెల?
0: వాట్ ఇస్ ఇట్స్ ప్రైస్?
1: దీనిలో ఏమాత్రము విలువ లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హెస్ నో ప్రైస్.
1: ఈ విలువ లేని డిగ్రీస్ తీసుకుని ప్రయోజనం ఏమిటి?
0: వై షుడ్ యూ హ్యావ్ సచ్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ?
1: ఈ విలువ లేనిటువంటి దాన్ని మనం తీసుకుని మనం ఏ యొక్క పుట్టకూటి కోసం ఇంతమో పాట పడుతున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ గెట్ దీస్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ అండ్ స్ట్రగుల్ టు ఎర్న్ అవర్ డైలీ బ్రెడ్.
1: పొట్టకూటి కోసం ప్రయత్నం చేయడం గొప్పతనం కాదు.
0: నథింగ్ గ్రేట్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ లివింగ్.
1: ఈ పొట్టను నింపుకోవడం పశుపక్షి మృగాదులు కూడా నింపుకుంటున్నాయి.
0: యూ ఫైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ట్ ఆల్సో ఫీడ్.
1: అవి ఏమి చదివినాయి? ఏ కళాశాలకు పోయినాయి?
0: విచ్ కాలేజ్?
1: ఏ యూనివర్సిటీ డిగ్రీస్ తీసుకున్నాయి?
0: వాట్ యూనివర్సిటీ డిగ్రీ దే రిసీవ్డ్?
1: పొట్ట నింపుకోవటం కాదు ముఖ్యము.
0: నాట్ మెరీ మియర్లీ ఫిల్లింగ్ ద
1: గుణమును పెంచుకోవాలి.
0: వి షుడ్ ఇంప్రూవ్ అవర్ క్వాలిటీ.
1: ఈనాటి విద్యార్థులందరి కూడాను
0: ద మోడర్న్ స్టూడెంట్
1: కలిమి బలిమి చలిమి ఈ మూడింటిని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: దేర్ఫోర్ ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ ఫార్ దీస్ త్రీ ఎయిమ్స్ ద కలిమి వెల్త్ బలిమి ద స్ట్రెంగ్త్ చలిమి ద ఫ్రెండ్షిప్.
1: కానీ కలిమి బలిమి చలిమి ఉండి కూడాను గుణము లేకపోతే ప్రయోజనం ఏమిటి?
0: విత్ ఆల్ దీస్ త్రీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్?
1: ఆ గుణము ఒక్క దైవికమైన ఆధ్యాత్మిక మార్గం నందే మనకు ప్రవేశిస్తుంది.
0: యూ కెన్ హ్యావ్ దిస్ క్యారెక్టర్ అవుట్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ అలోన్.
1: ఆ సద్గుణములు ఉండినప్పుడే తాను కూడా సమాజంలో రాణిస్తాడు.
0: వెన్ యూ హ్యావ్ దీస్ వర్చ్యూస్ యూ విల్ సర్టన్లీ షైన్ వెల్ ఇన్ సొసైటీ.
1: సద్గుణం

0: are you?
1: The virtues, the good mind, adherence to truth, devotion, discipline, duty are the qualities which are supposed to be inculcated by being educated.
0: Neti vidyalu telivi tetalane penche.
1: The modern education helps us to be more intelligent.
0: Konchamaina gunamu penchabodu.
1: The quality of life doesn't not improve anyway.
0: Koti vidyalundi gunamu lekunnacho.
1: With all the umpteen number of knowledge, without quality,
0: palamademi vani viluvademi.
1: What is the result? Where does the value lie?
0: Ivi kaadu mana viluvalu.
1: These are not the value.
0: Guname mana viluva.
1: Character is the chief value.
0: Atti gunam aneetvanti viluvainaatvanti danni ee naadu manam kolipoyi enni vidyalu nerchi prayojanam emti.
1: Having lost the character, what is the fun of acquiring the
0: whole ABCD modalukoni Z varaku kudanu aksharalu vacheetvanti anta degrees teeskuntunnaru.
1: We have degrees that range from A to Z, all alphabets.
0: దీని వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రిజల్ట్ బై క్వాలిటీ?
0: ఏమీ ఫలితం లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: కేవలం సమాజం ఒక భారము.
1: ఇట్స్ ఎ బర్డెన్ టు సొసైటీ.
0: తల్లిదండ్రులకు వ్యధ.
1: ఆల్సో ఇట్స్ సఫరింగ్ టు పేరెంట్స్.
0: సుఖమా శూన్యమే.
1: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఐదా.
0: కనుకనే మనము ఏ విధమైనటువంటి విద్యను నేర్చాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: సమాజమునకు సంతోషపరిచేటువంటి విద్యను నేర్చాలి.
1: వి షుడ్ అక్వైర్ దట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు మేక్ ది సొసైటీ.
0: సర్వే లోక సుద్విత్తంతు. ఆ సర్వలోకములకు సుదీర్ఘమైన అయ్యేటువంటి విద్యను నేర్చాలి.
1: Our education should make everybody in society happy.
0: Society ki sahayam lenetunte okka vidyalu nerchi prayojanam ledu.
1: After all, the education is useless if we cannot render service.
0: Evvaru chuchina swarthamu swarthamu swarthamu.
1: We find selfishness everywhere in everybody.
0: ఆ స్వార్థం ఉన్న చోట పరార్థం అనేటువంటిది ఏమాత్రము ప్రవేశించదు.
1: Where there is selfishness, there is no trace of spirituality.
0: కనుకనే ఈ సెల్ఫిష్ అనేటువంటి పోతే ఎప్పుడే ఈ యొక్క పవిత్రమైన ప్రేమ ప్రవేశిస్తుంది.
1: అన్లెస్ ది సెల్ఫిష్నెస్ టోటలీ డ్రివెన్ అవుట్ యూ కెనాట్ హ్యావ్ సీక్రెట్ లవ్.
0: విద్యార్థినియులారా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: కేవలము విద్యతో పాటు వివేక విజ్ఞానములు కూడాను అభివృద్ధి పరచుకోవాలి.
1: అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ యూ షుడ్ గ్రో ఇన్ విజ్డమ్.
0: వివేకం లేని విజ్ఞానము
1: and the wisdom without discrimination, and scholarship without discretion,
0: madhuryam leni sangeetamu,
1: and the music without melody,
0: vinayam leni vidya,
1: education without humility,
0: kramashikshana leni samajamu,
1: and society without discipline,
0: krutagnata leni snehamu,
1: and friendship without gratitude,
0: satyam leni maata,
1: and the word without truth.
0: Ivanni nirupayogam ledu.
1: They are all useless.
0: ఏ మానవుడు కూడా దీనిని గౌరవించలేడు.
1: నో మ్యాన్ వుడ్ ఎవర్ రెస్పెక్ట్ విత్ సౌత్ దిస్ థింగ్.
0: ఈ సత్యమైనటువంటి మార్గాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ఫాలో దిస్ ట్రూత్ఫుల్ పాత్.
0: సమాజంలో చూస్తే గౌరవం లేదు.
1: దేర్ ఇస్ నో రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
0: ఇంకా సమాజంలో కృతజ్ఞత అనేటువంటిది శూన్యమైపోయింది.
1: దేర్ ఇస్ నో గ్రాటిట్యూడ్ ఐదర్ ఇన్ సొసైటీ.
0: విచక్షణ లేని పాండిత్యము,
1: అండ్ స్కాలర్షిప్ వితౌట్ డిస్క్రిషన్,
0: వివేకం లేని విజ్ఞానము,
1: అండ్ విజ్డమ్ వితౌట్ ఇండిస్క్రిమినేషన్,
0: వినయము లేని విద్య,
1: అండ్ ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ.
0: వినయమే ప్రధానమైనటువంటి విలువ విద్యకు.
1: In fact, this humility is of greatest value in an
0: education
1: and society without
0: discipline,
1: and friendship without gratitude,
0: satyam leni maata,
1: and the word without truth.
0: Ivanni nirupayogam ledu.
1: They are all useless.
0: Ye

0: ప్రధానమైనటువంటి విలువ విద్యకు.
1: In fact, his humility is of greatest value in an educated man.
0: ఈ వినయం అనగా ఏమిటి?
1: What do you mean by humility?
0: కేవలము తల వంచుకుని తిరుగుటమా వినయము కాదు కాదు.
1: Humility does not mean walking all along bending your head.
0: మానవత్వాన్ని గౌరవించాలి.
1: You should respect the humanness or human quality.
0: మనం పశువు కాదు ఇతరులను భయపెట్టడానికి.
1: You are not animal to frighten others.
0: మనం భయపెట్టడానికి కూడా మనం మానవులమే కానీ మనం కూడా పశువులు కాదు.
1: If you are afraid of anybody, you are just an animal.
0: భయపెట్టేది మృగము, భయపడేది మృగము.
1: And therefore it is animal that frightens, it is animal that frightens. కానీ
0: మానవుడవు.
1: We are human beings.
0: నీవు భయపడకూడదు, భయపెట్టకూడదు.
1: You should be fearless.
0: ఈనాడు ఎక్కడ పోయినా భయము, భయము, భయం.
1: Today we find fear, fear everywhere.
0: భయం అనేది ఎప్పుడు వస్తుంది?
1: When are you fear stricken?
0: మనలో దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు ఉండినప్పుడే భయం అనేటువంటి ప్రవేశిస్తుంది.
1: When there is manipulation, wicked feeling and maneuvering, then you are fearful.
0: ఈనాటి విద్యా సంస్థలన్నీ కూడా అనేక విధమైనటువంటి అల్లకల్లోలముగా మారిపోతున్నాయి.
1: Education institutions have become centers of agitation.
0: ప్రాచీన కాలం నుండి విద్యలు దాని విలువలు మనం ఒక్కసారి వెనుకకు తిరిగి చూడాలి.
1: Let's just look back the ancient cultural educational institutions.
0: మన ప్రాచీన సంస్కారం నందు విద్యా విధానము చాలా ఉచితంగా అందించేటువంటి వారు.
1: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ ఏన్షియంట్ కల్చర్ ది ఎడ్యుకేషన్ వాజ్ ఆఫర్డ్ ఫ్రీ దెన్.
0: ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ.
1: ఎడ్యుకేషన్ వాజ్ ఫ్రీ అండ్ ఫ్రీ దెన్.
0: ఈ వైద్య శాస్త్రం నందు ఆనాటి అధ్యాపకులు విద్యార్థులను అడవులకంతా పంపించేటువంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దోస్ టైమ్స్ from the medical centers, the students were asked to go to different places.
0: Vidya vidhanam nandu ye vidhamainatundi nerchukunnaru antadaniki appudu appudu pariksha chesetundi varu.
1: They were also examined now and then to what extent they have learned.
0: Nayana neevu ninna vellinatundi adavi lopala ye yokka vruchamu panikraani vruchamu anetundi prashninchevaru.
1: They used to question this, oh boy, you have gone to that forest, tell me a useless tree that you have seen there.
0: Kontamandi adi panikraadu idi panikraadu ani konni పొరపాటు చెప్పేటువంటి వారు.
1: సమ్ ఆన్సర్ దిస్ ట్రీ ఈజ్ యూస్లెస్ అండ్ దాట్ ట్రీ ఈజ్ యూస్లెస్.
0: అలాంటి దానికి మార్క్స్ ఇచ్చేటువంటి వారు కాదు అధ్యాపకులు.
1: ద టీచర్స్ నెవర్ అవార్డెడ్ మార్క్స్ టు సర్ స్టూడెంట్స్.
0: కట్టగలబడికి అన్ని వృక్షములు మంచివే.
1: అల్టిమేట్లీ దే హ్యాడ్ టు సే ఆల్ ట్రీస్
0: ప్రతి వృక్షము కూడా ఆయుర్వేదమే.
1: ఎవ్రీ ట్రీ ఈజ్
0: ప్రతి వృక్షము కూడా రోగములు నివారణ సాధించేటువంటిది.
1: ఎవ్రీ ట్రీ ఈజ్ ఆఫ్ మెడిసినల్ వాల్యూ.
0: ఏదీ లేకపోయినప్పటికీ తన గాలిని అందించేసి తన యొక్క లోపల ఉన్నటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ ని దూరం చేసి ఆక్సిజన్ ను ప్రవేశపెడుతుంది.
1: అట్లీస్ట్ ఎవ్రీ ట్రీ విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ రెస్పిరేటరీ ప్రాసెస్ బై షేరింగ్ ద ఆక్సిజన్.
0: కనుక ప్రతి వృక్షం కూడా ఒక ఔషధమే.
1: దేర్ఫోర్ ఎవ్రీ ట్రీ ఇస్ మెడిసినల్.
0: ప్రతి మానవుడు కూడా ఒక జీవిత తత్వమే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ రిఫ్లెక్ట్స్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈనాడు అన్నింటికీ ఫీజు ఎక్కువైపోయింది.
1: టుడే యు ఫైండ్ ది ఫీ బీయింగ్ వెరీ హై.
0: కనుకనే ఈ విధమైన అవస్థలకు గురి అయిపోతుంది అది ప్రభుత్వం కూడాను.
1: దేర్ఫోర్ ఇట్ గవర్నమెంట్ ఇస్ ఆల్సో ఫీల్స్ ఇట్ ఎ కైండ్ ఆఫ్ సెట్ బ్యాక్.
0: ఫీజు లేకుండా ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పించేసి.
1: ఎడ్యుకేషన్ షుడ్ బి ఆఫర్డ్ ఫ్రీ విదౌట్ ఎనీ ఫీజ్.
0: అప్పుడు ఏ విధమైనటువంటి శ్రమలు ఉంటుండవు.
1: దెన్ దేర్ విల్ బి నో స్ట్రెయిన్ ఆర్ స్ట్రెస్.
0: ఈ సీట్ యొక్క ఖర్చు, ఈ సీట్ ఇంతే ఉండాలి, ఈ సీట్ ఇంత పర్సెంట్ ఉండాలి, ఈ విధమైన సమస్యలు ఏమాత్రం ఉండవు.
1: దెన్ దేర్ వుడ్ బి నో అలాట్మెంట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్.
0: కనుకనే మనము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ మస్ట్ బి ఆఫర్డ్ ఫ్రీ.
0: మా యొక్క సంస్థ యందు ఈ ఫేజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల ఏ విధమైనటువంటి అశాంతులు మాకు చెల్లనట్లేదు.
1: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ, నో ఎడ్యుకేషన్, నో డిసార్డర్, నో ఇన్డిసిప్లిన్.
0: మా పిల్లలు ఆనందంగా ఉంటున్నారు.
1: అవర్ స్టూడెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: మేము ఆనందంగానే ఉంటున్నాం.
1: వీఆర్ వెరీ హ్యాపీ.
0: టీచర్స్ ఆనందంగానే ఉంటున్నారు.
1: టీచర్స్ ఆర్ హ్యాపీ.
0: కారణం ఫ్రీ ఎడ్యుకేషన్.
1: ద రీజన్ ఫ్రీ ఎడ్యుకేషన్.
0: తద్వారా పిల్లలు ఎందుకు ఒక పవిత్రమైనటువంటి పరివర్తన జరుగుతుంటుంది.
1: దేర్ఫోర్ వి ఫైండ్ ఎ కైండ్ ఆఫ్ సీక్రెట్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ స్టూడెంట్స్.
0: సరే, ఈ యొక్క సంస్థ మనకు ఉచితమైనటువంటి విద్యను బోధిస్తుండాలి, దీనికి తగిన కృతజ్ఞతనివ్వాలి అని వారిలో వారికి ఆ విధమైనటువంటి యొక్క మంచి భావాలు ఆవిర్భవిస్తున్నాయి.
1: ఎవ్రీ స్టూడెంట్ ఫీల్స్ ఫ్రమ్ విద్ ఇన్ హ్యావింగ్ రిసీవ్డ్ ఫ్రీ ఎడ్యుకేషన్ దట్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్ టు దట్ ఇన్స్టిట్యూషన్.
0: కనుకనే ఆ విధమైనటువంటి గౌరవ మర్యాదలను మనం పెంచుకునేటువంటి అవకాశాన్ని వారికి అందించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ గివ్ దెం ఎవ్రీ స్కోప్ టు గ్రో ఇన్ రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ టు దేర్ అల్మా మేటర్.
0: మా పిల్లలకు ఒక పరీక్ష ఫీజు కూడా లేదు.
1: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ హియర్.
0: ఏ ఫీజు కూడా లేదు.
1: నో ఫీజ్ వాట్స్ ఎవర్.
0: ఫ్రీ ఫీజ్.
1: ఫ్రీ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఈ విధమైనటువంటి దీంతోపల విద్యను మనం అభ్యసించినప్పుడే వారి హృదయం కూడా పవిత్రంగా మారిపోతుంది.
1: వెన్ యూ స్టడీ లైక్ దాట్ యువర్ హార్ట్ బికమ్స్

0: రెండు.
1: ఆ విధమైనటువంటి యొక్క విద్యా విధానాన్ని, ప్రాచీనపు యొక్క సంస్కృతిని తిరిగి మనం ఈనాడు ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ బ్రింగ్ బ్యాక్, రీవైటలైజ్, రిజువనేట్ దట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ఏన్షియంట్ ల్యాండ్ ఆఫ్ దిస్.
1: మనము ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క పవిత్ర భావములు పెద్దల ఎందు కాని, ప్రభుత్వమునందు కాని, పిల్లల ఎందు కాని ఏమాత్రము కనిపించటం లేదు.
0: సచ్ సీక్రెట్ ఫోర్స్ ఆర్ నాట్ దేర్ అమంగ్ స్టూడెంట్స్, అమంగ్ టీచర్స్, నార్ ద గవర్నమెంట్ ఆఫీషియల్స్.
1: కనుక ఈనాడు మొట్టమొదటి ప్రభుత్వంలో ఈ యొక్క మార్పు రావాలి.
0: ఫస్ట్ దేర్ షుడ్ బి చేంజ్ ఇన్ ద గవర్నమెంట్.
1: అప్పుడే ప్రజల ఎందుకు ఈ భావములు ఆవిర్భవిస్తాయి.
0: దెన్ యుల్ ఫైండ్ సచ్ చేంజ్ అమంగ్ పీపుల్.
1: అందరి ఎందుకు ఒక విధమైనటువంటి ఏకత్వ భావాన్ని పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
1: ఈమైన పవిత్ర భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్ ది సీక్రెట్
1: ఫోర్స్. హృదయాన్ని పరిశీలన గావించుకోవాలి.
0: వీ షుడ్ ఇన్వెస్టిగేట్, లుక్ విత్ ఇన్.
1: సత్శీలవంతులుగా తయారు కావాలి.
0: వీ షుడ్ బికమ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్.
1: ఆ యొక్క సత్శీలం ఉండినప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జ్యోతిగా ప్రకాశిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ యు విల్ బి ఎ లైట్ ఆఫ్ బ్లిస్ అండ్ ఐడియల్.
1: ఈనాటి విద్యార్థుల్లో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సినటువంటిది మిత భాష.
0: వాట్ వీ షుడ్ టీచ్ టు స్టూడెంట్స్ టుడే ఇస్ టు టాక్ ఇన్ ఎ లిమిటెడ్ వే.
1: టాక్ లెస్, మోర్ స్టడీ.
0: టాక్ లెస్, స్టడీ మోర్.
1: కనుకనే ఈ విధమైనటువంటి పిల్లలకు క్రమక్రమేణా పెంచుతూ పోవాలి.
0: వీ షుడ్ డెవలప్ దిస్ సార్ట్ ఆఫ్ ఎ ట్రెండ్ అమంగ్ స్టూడెంట్స్.
1: మా పిల్లలు ఎందు ఎలాంటి పవిత్రమైన భావాలు ఉన్నాయనేది ఒక్కొక్కరు నేను చెప్పను, కానీ నాకే చాలా ఆనందిస్తుంది.
0: దో భగవాన్ డస్ నాట్ సే ఓపెన్లీ అండ్ పబ్లిక్లీ, భగవాన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద సీక్రెట్ థాట్స్.
1: చాలా ఉత్తమ భావాలు ఉంటున్నాయి. ఇంకా కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు కూడా బోధిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ సమ్ స్టూడెంట్స్ టీచ్ దేర్ పేరెంట్స్,
1: తండ్రి మీరు ఇట్లా ఉండకూడదు, మీరు ఈ విధంగా ప్రవర్తించకూడదు అని బోధిస్తుంటారు. వినయ విధేయతతో బోధిస్తుంటారు.
0: ఎ స్టూడెంట్ టీచెస్ హిజ్ ఓన్ ఫాదర్ విత్ ఆల్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్, ఫాదర్ యూ షుడ్ బి లైక్ దట్.
1: అలాంటివి నేను విన్నప్పుడు నాకు ఎంతో ఆనందమే. ఇలాంటి పిల్లలు మా విద్యా సంస్థలో ఉన్నారే అనేటువంటి ఆనందమే నా యొక్క ఫలితము.
0: వెన్ సచ్ మ్యాటర్స్ ఆర్ రిపోర్టెడ్ టు భగవాన్, భగవాన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్
1: నేను ఏదిని నేను కోరటం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ హిస్ స్టూడెంట్.
1: పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలి.
0: బాయ్ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: మంచి ప్రవర్తనలో ఉంటుండాలి. ఈ దుష్టమైనటువంటి చదువులు చదివేదానికంటే ఏ చదువులు లేకపోయినా కూడా వాడు ఎంతో శాంతిని పొందుతారు.
0: ఈ
1: చదువులు చదివే కొలది కూడా మానవుని ఎందు సంశయాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
0: యాజ్ యూ స్టడీ మోర్ అండ్ మోర్ దేర్ బి మోర్ అండ్ మోర్.
1: తెలివితేటలు ఎంత అధికంగా ఉంటుందో అక్కడంతా కూడా చాలా సంశయాలు అధికంగా ఉంటుంటాయి.
0: ఎ పర్సన్ ఇఫ్ ఈస్ మోర్ ఇంటెలిజెంట్ హీస్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
1: Full of doubts. కాలి నుంచి తల వరకు డౌట్స్ ఏ వాళ్లకు.
0: From top to toe, he is full of doubts.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుండదు.
0: Well, intelligent man has no
1: self-confidence. లేనప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎట్లా వస్తుంది?
0: When there is no self-confidence, how do you express
1: self-satisfaction? Self-satisfaction లేనప్పుడు సెల్ఫ్ సాక్రిఫైస్ ఎట్లా చేస్తారు?
0: Without self-satisfaction, how do you express self-sacrifice?
1: Self-sacrifice చేయనప్పుడు self-realization ఎట్లా
0: వస్తుంది? When you are not prepared for self-sacrifice, how do you expect self-realization?
1: కనుక మొట్టమొదటి self-confidence కావాలి.
0: So in the first instance, self-confidence is essential.
1: మా పిల్లలు నిరంతరం కూడా ఆనందంగానే ఉంటుంటారు.
0: Our boys are very happy throughout.
1: ఇలాంటి ఆనందమే వారి యొక్క జీవితమునకు సరైనటువంటి అందము.
0: This blissful state is beauty to their life.
1: అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.
0: This beauty is the one most important, and that is the nectar of human life.
1: దేహము యొక్క అందం కాదు ముఖ్యము.
0: Not the beauty of the body.
1: ఆనందం యొక్క స్వరూపమే అందము.
0: That is real.
1: అది ఏ జీవిత మకరందము.
0: That is the nectar.
1: కనుకనే ఈనాడు సత్య ధర్మములంతా కూడాను చాలా సమసిపోతున్నాయి.
0: టుడే యూ డోంట్ ఫైండ్ ఎనీ ట్రూత్ అండ్ రైటియస్నెస్.
1: మన వైస్ ప్రెసిడెంట్ కూడాను ధర్మాన్ని గురించి చాలా బోధిస్తూ వచ్చాడు.
0: ఆ వైస్ ప్రెసిడెంట్ స్పోక్ ఎట్ లెంగ్త్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ధర్మ.
1: ఈనాడు అట్టి సత్య ధర్మములంతా కూడాను కనిపించటమే లేదు.
0: టుడే వీ డోంట్ ఫైండ్ సచ్ సత్య అండ్ ధర్మ.
1: ఈ సత్య ధర్మములంతా కూడాను మానవుని వదిలిపోతున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ సత్య అండ్ ధర్మ లెఫ్ట్
1: ప్రకృతి పరుల వీడి ప్రజలకు పోతున్నాయి.
0: They left the society, they left the people by and large.
1: ఈ ధర్మం అనేటువంటి ప్రజలను వదిలిపోతుందని.
0: ధర్మ లెఫ్ట్ ది పీపుల్.
1: ప్రజలు ధర్మాన్ని వదలటం లేదు.
0: అండ్ ఇన్ఫాక్ట్ పీపుల్ హ్యావ్ నాట్ గివెన్ అప్ ధర్మ.
1: కారణం ఏమిటి?
0: వాయ్?
1: ఆ యొక్క హృదయాల్లో ఆ ధర్మం నివసించడానికి ఇష్టపడటం లేదు.
0: బికాస్ ధర్మ ఇస్ నాట్ ప్రిపేర్ టు స్టే ఇన్ హ్యూమన్ హార్ట్స్ ఎనీ లాంగర్.
1: ప్రవృత్తి ప్రకృతి ప్రజల వీడి పోవుచుండే.
0: అండ్ ఇన్ఫాక్ట్ ది ధర్మ ఇస్ లీవింగ్ పీపుల్ డే బై డే.
1: సత్య ధర్మ ఆచరణలన్నీ దురాచారమగుచుండే
0: the adherence to truth and following the path of dharma have been totally misunderstood
1: ఆర్య వేద విద్యలనగే దుర్విద్యలు పెరుగుచుండే
0: and in fact the ancient vedic knowledge is totally gone and lost
1: కనుకనే మనం ఈనాడు ఆర్య వేద విద్యలను మనం అభ్యసించాలి
0: therefore we have to revive the ancient sacred texts
1: ఆ పవిత్రమైనటువంటి భావాలను మనం అభివృద్ధి గావించుకోవాలి
0: we should develop that sacred thoughts more
1: కనుక పిల్లలు ఎందు కేవలం ధన సంపాదన ప్రధానంగా మీరు భావించకూడదు
0: సో స్టూడెంట్ షుడ్ నాట్ కన్సిడర్ ఎర్నింగ్ మనీ
1: ధన సంపాదన కావాలి
0: యూ షుడ్
1: గుణము లేని చదువు చదివిన బ్రతుకే కాదు
0: అండ్ ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ నో లైఫ్ ఎట్ ఆల్
1: అది నిజమైనటువంటి మానవ బ్రతుకు కాదు
0: ఈజ్ నాట్ ఎ హ్యూమన్ లైఫ్
1: పశు బ్రతుకు
0: ఇట్ ఇస్ ద లైఫ్ ఆఫ్ అన్ అనిమల్
1: మానవుడిగా జీవించవాలంటే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్
0: The proper study of mankind is man.
1: అనగా హృదయము మాట చేతలు మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: There should be total harmony and unity of thought, word and deed.
1: ఇదియే నిజమైన మానవునికి ప్రధానమైన గుణం.
0: This is the main chief human quality.
1: ఆ గుణం ఉండినప్పుడే వీడు మానవుడు అనిపించుకోవడానికి వీలవుతుంది.
0: When he has got this human quality, he is entitled to be called a human.
1: అట్టి ప్రవేశించడానికి అవకాశమే లేదు.
0: Today there is no scope for such things.
1: ఏమీ లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: If the head is empty, you can stuff it with anything.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగున
0: కన్ఫ్యూజ్డ్ హెడ్ కెన్ నెవర్ బి ఎంప్టీ
1: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుఖదం నింపనగున
0: అన్లెస్ ది హెడ్ ఈజ్ ఎంప్టీడ్ యూ కెనాట్ ఫిల్ ఇట్ అప్ విత్ ది స్పిరిచువల్ నాలెడ్జ్
1: విద్యా సంస్థల నుండి ఎక్కడ చూసినా కూడాను
0: ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీవేర్
1: బుద్ధుల తలలుండే
0: యు ఫైండ్ ది బ్యాడ్
1: విను చెవులుండే
0: అండ్ ది ఇయర్
1: చూచు కనులుండే పంచి చూచు కనులుండే
0: అండ్ దర్ ఐస్ దట్ వుడ్ వాచ్ ద సినారియో
1: పంచల విను మనసుండే
0: అండ్ ద మైండ్ దట్ బిట్రే
1: పంచిత గుణ చిత్తముండే
0: అండ్ ద హార్ట్ దట్
1: వంచించే పలుకుండే
0: అండ్ ద వర్డ్స్ దట్
1: ఈ వ్యక్తులు చూడగానే న్యాయం ఇక బ్రతుకుదన్న
0: విత్ ఆల్ దీస్ థింగ్స్ దేర్ ఇస్ జస్టిస్ కెనాట్ సర్వైవ్
1: ఇంకా న్యాయం ఎక్కడ బ్రతుకుతుంది
0: హౌ డు యు ఫైండ్ జస్టిస్
1: ఇంకా ధర్మం ఎక్కడ నిలుస్తుంది
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ ధర్మ టు సస్టైన్
1: కారణం ఏమిటి వంచే పలుకులు ఉంటా ఉన్నాయి
0: బికాస్ వీ మేక్ యూజ్ ఆఫ్ డిసీవింగ్ బిట్రేయింగ్ వర్డ్స్
1: పరులను వంచేటువంటి పలుకులు ఏనాటికి మనకు ఉపకారం కావు
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నెవర్ యూజ్ చీటింగ్ డిసీవింగ్ వర్డ్స్
1: ఇది కేవలం తోటి మానవులను మోసపరిచినట్టుగానే ఉంటుంది
0: ఇన్ ఫ్యాక్ట్ విల్ బి బిట్రేయింగ్ ద ఫెలో మ్యాన్
1: అందరూ మానవులుగానే రూపొందుతారు
0: ఆల్ అపియర్ టు బి హ్యూమన్స్
1: దున్నపోతు తల మీదనే రెండు కొమ్ములు ఉన్నవి
0: He buffalo will have two horns.
1: ఏనుగు దంతాల విలువ దానికి ఇవ్వవచ్చునా
0: Do you think the horns of a he buffalo would value as much as the tusks of an
1: ఏనుగు దంతాలకు ఇచ్చినటువంటి విలువ దున్నపోతు కొమ్ములకు ఇవ్వరు
0: The value of the tusks of an elephant is much more than
1: ఆకు
0: horns of a
1: పక్షులన్నీ చిలుకల వలె పలుకునా
0: Do you expect all green birds can speak like that of a parrot
1: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగునా
0: Do you expect all insects that fall on the flower can ever be a butterfly
1: ఏనుగంత బల్చి ఉన్న పంది ఏనుగు ఉంటాయా
0: A pig may be so mightier like that of an elephant, but it can never be
1: an elephant.
0: Therefore, the human heart, which is
1: more important.
0: Make your heart
1: sacred.
0: Speak divine words.
1: చేతులు ఎందు సార్థకమైనటువంటి పనులు చేయాలి
0: అండ్ దే అండర్ టేక్ యాక్టివిటీ దట్ యు మేక్ యువర్ హ్యాండ్
1: అందం ఏమిటి
0: వాట్ ద బ్యూటీ టు యువర్ హ్యాండ్
1: దానమే అందము
0: చారిటీ ఇస్ ద బ్యూటీ
1: నోటికి అందమేమిటి కంఠమునికి అందమేమిటి
0: వాట్ ఇస్ ది బ్యూటీ టు యువర్ టంగ్
1: దానికి మాటనే అందము
0: ఇట్ ఇస్ అ గుడ్ వర్డ్
1: కనుక విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: మంచి హృదయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డెవలప్ వెరీ గుడ్ హార్ట్
1: తల్లిదండ్రులను గౌరవించండి
0: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్
1: సమాజాన్ని ఉద్ధరించండి
0: అండ్ వర్క్ ఫర్ ది మ్యాన్ తోటి
1: మానవులకు సహాయం చేయండి
0: హెల్ప్ యువర్ ఫెలో మ్యాన్
1: ఇది నిజమైనటువంటిది
0: This is the truth.
1: ఈ నాటి మీ టెక్స్ట్ బుక్స్ అంతా కూడా ప్రధానం కాదు
0: ఇస్ నాట్ ది టెక్స్ట్ దట్ ఆర్ ఇంపార్టెంట్
1: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్ అన్నారు
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్
1: కనుక మన బుక్ ఏమిటి టెక్స్ట్ బుక్
0: వాట్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్
1: నేచర్ ఏమన్న టెక్స్ట్ బుక్
0: నేచర్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్
1: ఇంత పెద్ద గ్రంథం ఉంటుండాలి మనకు
0: వీ హావ్ గాట్ సచ్ ఎ బిగ్ బుక్
1: నీకు గురువు కావాలా
0: డూ వాంట్ ఎ గురు
1: గురువుల కోసం నువ్వు వెతకనక్కర్లేదు
0: డోంట్ బీ సచ్ ఎ గురు
1: హృదయమే నీకు గురువు
0: యువర్ హార్ట్ ఈజ్ యువర్ టీచర్
1: నీకు ఒక స్నేహితుడు కావాలా
0: డూ యూ నీడ్ ఎ ఫ్రెండ్
1: మంచి స్నేహితుడు ఉన్నాడు
0: యు హావ్ గాట్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్
1: అతనే దైవమే నీ స్నేహితుడు
0: గాడ్ ఈజ్ యువర్ రియల్ ఫ్రెండ్
1: అతని యొక్క స్నేహం పట్టినటువంటి వారి జీవితంలో ఎప్పుడూ సుఖమే
0: ఇఫ్ యు హావ్ ట్రూ ఫ్రెండ్షిప్ విత్ గాడ్ ఎ ట్రూ రియల్ ఫ్రెండ్
1: ఈనాటి లోక స్నేహితులందరూ కూడాను డబ్బులు ఉంటుండాది మంచి పొజిషన్ ఉంటుండాది దాని వల్ల అందరూ చేరుతుంటారు హలో హలో
0: Today in the world you find friends saying hello to you if the pocket is full of money and your father in position.
1: Atani kaadu nijamaina snehithudu.
0: He is not a true friend.
1: Daivame nee snehithudu.
0: God is your real friend.
1: Alanti daivanni sneheanga teeskovali.
0: Develop friendship to go with God.
1: Prapanchamlo prati vishayanni kuda nu parishilana cheyali.
0: Examine everything in this world.
1: Aa andulo parishilana chesindattu manchi bhavalni andukovali.
0: Observe everything and receive good knowledge out of it.
1: ఈ మంచితనం చేతనే మానవత్వం రాణిస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ గుడ్నెస్ యువర్ హ్యూమన్ క్వాలిటీ విల్ షైన్.
1: అంతేకాని గొప్ప విద్యావంతుడు విద్యావంతుడు అనుకుంటే అది నాకేమాత్రం ఇష్టం ఉండదు.
0: భగవాన్ డస్ నాట్ ట్రీట్ పీపుల్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ యాజ్ ట్రూ హ్యూమన్స్.
1: ఊరికి డిగ్రీ ఉంటుంటాయి పెద్దగా.
0: యూ హావ్ సో మెనీ బిగ్ డిగ్రీ.
1: ఏం చేసినావు ప్రపంచానికి?
0: వాట్ ఈస్ ఇట్ యువర్ డన్?
1: ఈనాటి మానవుడంతా కూడా నువ్వు ఏ చదువు చదివినా దీనివల్ల నాకు సొసైటీతో ఏమి ఆనందం కలుగుతుంది అంటున్నాడు.
0: Today every man will think like this, I acquired this degree, what is it I am going to reward?
1: నీవు సొసైటీ యొక్క ఇన్కమ్ నీవు ప్రచారం చేయొద్దు.
0: Never think of income out of the society.
1: నా చదువు వల్ల ఈ సొసైటీకి ఏం ఉపకారం జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి.
0: Put a question yourself like this, what sort of benefit is going to be given to society out of this education?
1: నా యొక్క గృహములకు నా యొక్క సహాయం ఏమి చేయాలి?
0: In what way am I going to help my family?
1: తోటి మానవులకు నేను ఏ విధంగా తోడ్పడాలి?
0: How am I to render service to fellow men?
1: అనేటువంటి విద్యా విధానాన్ని విచారణ చేసుకోవాలి.
0: We have to find out that kind of education.
1: నేను ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది, ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది, దీనికోసం మీరు ప్రయత్నం చేయకండి.
0: Never be bothered of this feeling what kind of a job you get.
1: ఉద్యోగాల కోసం కాదు చదువు.
0: Your education is not for employment.
1: విద్య విజ్ఞానం కోసమని.
0: Education is for విజ్ఞానం.
1: కృషి కూటి కోసమని.
0: And you make all kind of effort.
1: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు విద్య అంతా కూడా కూటి కోసమని మార్చుకుంటున్నారు.
0: Unfortunately, we are making use of education to carry on our living.
1: కాదు కాదు.
0: Is not so.
1: కూటి కోసం కాదు విద్య.
0: Is not for food.
1: విద్య విజ్ఞానము కోసమని.
0: And this education is meant for wisdom.
1: ఈ విజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: We should make every effort to acquire that.
1: ప్రజలతో ఐకమత్యంగా అన్యోన్యంగా ఈ విధంగా కలిసిమెలిసి మెలగాలి.
0: We should move one among the people with all feeling
1: manam dveshincharadu.
0: We should not hate anybody.
1: Evariki manam apakaram cheyaradu.
0: We should not harm anyone.
1: Sadhyamainanta varaku konni upakaram cheyadaniki prayatninchu.
0: To the extent possible try to help.
1: Idi mana pavitra Bharat desham nandundetundi oka bharatiya oka samskruti kudanu.
0: This is the culture of Bharat.
1: Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: ఈ రెండింటిని మనం ఫాలో చేస్తే ఎంత ధన్యులమైపోతాం.
0: If you work for these two things, your life would be redeemed.
1: చేతనైతే ఉపకారం చేయి.
0: If it's possible, help.
1: లేకపోతే నోరు మూసుకుని కూర్చో.
0: Or else shut your mouth and sit down.
1: అపకారం మాత్రం చేయవద్దు.
0: But never harm anybody.
1: అదే పెద్ద ఉపకారం.
0: That's greatest help you can do.
1: ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలంతా మీకు అందరికీ తెలుసును.
0: You know what's happening all the world over.
1: ఎన్నెన్ని గొప్ప గొప్ప ఉద్యోగాలుగా ఉంటున్నాయి.
0: You find very high jobs.
1: ఈ ఉద్యోగాలు చేసేటువంటి వారికి ఎంత వేల సంపాదన ఒక జీతం ఇస్తున్నారు.
0: These professionals earn thousands and thousands of money.
1: ఈ జీతానికి తగినటువంటి పని నేను చేస్తున్నానా లేదా అని తనకు తాను ప్రశ్న వేసుకుంటే చాలా అవమానంగా ఉంటుంటారు.
0: ఎవ్రీ ఆఫీసర్ షుడ్ క్వశ్చన్ లైక్ దిస్, ఆమ్ ఐ వర్కింగ్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ ఐ రిసీవ్.
1: సరే, నేను 20,000 రూపాయలు తీసుకుంటున్నాను నెలకు.
0: I receive 20,000 rupees.
1: 20 rupayalu pani kuda cheyatam ledhu.
0: I am not working even.
1: Idi desha drohame kaani desha upakaram kaadu.
0: Your work is not proportionate to 20 rupees. You are cheating the country.
1: Jeevitham pani cheseetundi vaadu nijamaina vidyavantudu.
0: In fact, educated man is a truly educated if he works proportionately.
1: Jeevitham maatram dandiki teeskovatamu pani maatram swalpanga chesukovatam idi desha drohame.
0: If you receive high salary and work little, you are cheating this country.
1: Ee satyanni prati vidyarthi kudunu vicharana chesi panilo praveshinchali.
0: This truth must be known to every student and work accordingly.
1: ఆ విచారణ చేయకుండా ఉద్యోగాలు చేస్తుంటే ఉండి చేయి ప్రయోజనం ఏంటి?
0: If you don't think like this, what is the fun of doing a job?
1: ఇది ఎడ్యుకేషన్ కాదు, ఎడ్యుటేషన్.
0: It is not education, it is agitation.
1: కనుక ఇలాంటి మార్గంలో పిల్లలు ప్రవేశించరాదు.
0: You should never step in the direction.
1: కష్టపడి పని చేయాలి.
0: Work hard.
1: ఈ జీతానికి తగినంత పని మనం చూపించాలి.
0: వర్క్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ.
1: అప్పుడే మన హృదయం కూడాను సంతృప్తి పొందుతుంది.
0: అండ్ దెన్ యూ విల్ హావ్ యువర్ కాన్షియన్స్.
1: అది ఈ కాన్షియన్స్ పవిత్రత.
0: ఇట్ ఇస్ సాటిస్ఫాక్షన్ టు వన్స్ ఓన్ కాన్షియన్స్.
1: ఈ విధంగా విద్యార్థులు అభివృద్ధి పొందాలి.
0: స్టూడెంట్స్ షుడ్ గ్రో ఇన్ దిస్ డైరెక్షన్.
1: నిజంగా మా యొక్క సంస్థలందు,
0: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్,
1: మా విద్యా విధానం నందు,
0: ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్,
1: పిల్లలు సంతృప్తిగా ప్రవర్తిస్తున్నారు.
0: స్టూడెంట్స్ బిహేవ్ ఇన్ ఎ మోస్ట్ సాటిస్ఫాక్టరీ మేనర్.
1: ఎలాంటి పిల్లలు ఈ యొక్క సంస్థలో ప్రవేశించినప్పటికీ,
0: దే మే బి ఎనీ టైప్ ఆఫ్ స్టూడెంట్ హియర్,
1: ఒక్క నెల లోపలనే ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందుతున్నారు.
0: ఇన్ ఎ మంత్స్ టైమ్ ఎ స్టూడెంట్ బికమ్స్ ఎన్ ఐడియల్ స్టూడెంట్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్.
1: ఎక్కువ కాలం కూడా అవసరం లేదు.
0: దే డోంట్ నీడ్ లాంగ్ టైమ్.
1: పరులకు మంచిని బోధించేటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు అభివృద్ధి అవుతున్నాయి.
0: They develop pious qualities as to be ready to teach others.
1: సద్గుణములు,
0: గుడ్ క్వాలిటీస్,
1: ఇది ఏ ముఖ్యమైనటువంటిది?
0: దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఈ సద్గుణములు లేకపోతే ఎంత చదువు చదివి ప్రయోజనం ఏంటి?
0: Without virtues, what is the fun of studying?
1: కనుక విద్యార్థులు, విద్యార్థినీయులు గుణములను సంపాదించుకొని మీరు ఎక్కడికి పోయినప్పటికీ, ఏ సంస్థలో పాల్గొన్నప్పటికీ ఆ సంస్థకు తగినటువంటి పేరు ప్రతిష్టలకు గురి చేయాలి.
0: Therefore, students, boys and girls, should develop this character. They may go out and work in any institution. They should see that they get a good name to themselves and to the institution.
1: తాము వివాహమైన తర్వాత అత్తగారింటికి పోయినప్పుడు అత్తమామలకు భర్తకు సంతృప్తికరమైన రీతిగా నీవు ప్రవర్తించినప్పుడు ఫలాని సంస్థ యొక్క విద్యార్థిని అనేటువంటి పేరును సంపాదించాలి.
0: The girls, after they get married and when they go to spend time with their in-laws, they should bring a good name so that they would also think of the institution where from they are graduating.
1: Palana Satyasai Institute lo chadinatundi bidda maa yokka kodaru chaala baaga jarugutundi anetundi maata attagaru nunchi raavali.
0: The mother-in-law should say that my daughter-in-law is a product of Sri Satyasai.
1: Ninnu kanna talli mother-in-law.
0: Mother-in-law is mother-in-law.
1: నీ కన్న తల్లి మదర్ ఇన్ లవ్.
0: యువర్ ఓన్ మదర్, ఫిజికల్ మదర్ ఇస్ మదర్ ఇన్ లవ్.
1: పుచ్చుకున్నటువంటి మదర్ ఇన్ లా.
0: అండ్ అదర్ వన్ ఇస్ మదర్ ఇన్ లా.
1: అండ్ లా లో లవ్.
0: దేర్స్ లవ్ ఇన్
1: లా. ఈ లవ్ లో లా.
0: అండ్ దేర్స్ లా ఇన్ దిస్ లవ్.
1: కరెక్ట్. రెండింటి కూడా లవ్వే ప్రధానం.
0: సో ఫర్ బోత్ లవ్ ఇస్ ఇంపార్టెంట్.
1: కనుక నీ మానవత్వం ఇంతటి గొప్ప కీర్తిని సంపాదించాలి.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ సో ఇంపార్టెంట్. యూ షుడ్ హ్యావ్
1: ఆ కీర్తి. మాకు తగినటువంటి ఆనందం.
0: దట్ గుడ్ నేమ్ మేక్స్ us హ్యాపీ.
1: మేము ఏ దీనిని ఆశించడం లేదు.
0: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీ పనులు మీరు సక్రమంగా చేయండి.
0: యు మే గో ఎనీవేర్ డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: అది ఏ మంచి ఆనందము.
0: దట్ గివ్స్ us హ్యాపీ.
1: మీ అధికారి నుంచి ఈ సత్కీర్తిని మీరు అందుకోవాలి.
0: గెట్ ఎ గుడ్ నేమ్ ఫ్రమ్ యువర్ బాస్.
1: ఇది నా యొక్క ఆనందము, నా యొక్క సందేశము.
0: This is the message of Bhagwan that makes him happy.
1: Vidyarthulara,
0: students,
1: vidyarthiniyulara,
0: boys and girls,
1: aneka mandi aneka vidhamuluga ranks testunnaru. ranks,
0: you know, the students securing high ranks. Boys,
1: ee samvatsaramu మా హైయర్ సెకండరీ స్కూల్ నుంచి కూడాను పిల్లలు 150 మంది సెంట్రల్ దీనికి జస్ట్ కు వెళ్లారు.
0: హైయర్ సెకండరీ స్కూల్ 150 స్టూడెంట్స్ అపియర్ ఫర్ ది సెంట్రల్ ఎగ్జామినేషన్.
1: ఫస్ట్ ర్యాంక్ లోనే వచ్చారు.
0: ఆల్ ఆఫ్ దెమ్ స్టూడ్ ఇన్ ఫస్ట్ ర్యాంక్.
1: ఒక్కొక్క స్టేట్ లోపల ఒకడో ఇద్దరో ఫస్ట్ ర్యాంక్ వస్తే వాళ్ళంతా పెద్ద పేపర్లో వేసుకున్నారు.
0: If one student stands first in a state, you will find big publicity in newspapers.
1: Nenu maa pillalni adigaanu, meerandaru kudanu 150 mandi kudanu first rank lo vacharu, mee photo lanta enduku paper lo vesukokoddu annanu.
0: Bhagavan asked them, since all the 150 stood in first rank, why don't you have your photographs published in newspapers?
1: Maa swami tripti kosam mem chadivam kaani paper lo veinchukovadam kosam chadavaledu annaru.
0: Boys replied, students replied, we have studied to please our Swami, not for publicity.
1: Aa maata vine naaku chento aanandam esindi.
0: That made Swami very happy.
1: Ilanti chinna pillalu yendu ilanti pavitramaina bhavalu goppa viluvainaatundi gunamlu untunnayanaatundi vaaru tarayanaatundi reetiga velupulaku techukovatam ledu.
0: In fact, such valuable virtues are present among children.
1: పిల్లలు యందు చాలా గొప్ప గొప్ప గుణములంతా ఉంటున్నాయి.
0: Among children there are lofty ideals.
1: జగత్తంతా కూడాను సమృద్ధి కావించేటువంటి శక్తులు కూడా ఉంటున్నాయి.
0: They got all the capacity to develop the whole world.
1: కానీ వారు దానిని ఆవిర్భవింపు చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
0: But they don't make an effort to bring out that latent capacity and capability.
1: ప్రపంచమునకంటే మీరు వేరు కాదు.
0: You are not separate from the world.
1: ప్రపంచమంతా మీ యందే ఉంటున్నది.
0: You are the world within you.
1: కనుక విద్యార్థులు ఏ మాత్రం కూడాను ఎప్పుడు కూడాను విచారించనక్కర్లేదు.
0: So student does not need to be sad.
1: సాధనమున పనులు సమకూరు ధరలోనా సాధించడానికి కూనుకుంటే ఎంతటి ఘనకార్యమైనా చేయవచ్చు.
0: If you make sincere effort, you can accomplish, you can achieve anything.
1: కనుక విద్యార్థులు యందు లేనటువంటి బలము ఎవరి యందు లేదు.
0: In fact, the strength present in student is not noticed anywhere.
1: కనుక మా విద్యార్థులే నా ప్రాపర్టీ. ఈ విద్యా
0: స్టూడెంట్స్ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ స్వామి.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మంచి పేరు తెండి.
0: You may go anywhere, get a good name.
1: ఇంటి మొదలుకొని దేశం వరకు కూడాను మంచి పేరు తేవాలి.
0: Right from home to the country where in law.
1: పలాని పిల్లవాడు మంచి పిల్లవాడు అనేటువంటి పేరు ఒకటి ఉంటే నాకు చాలు.
0: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ ప్లీజ్ విత్ యూ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
1: ఈ కీర్తిని మీరు సాధించినప్పుడే మానవ జన్మం తరించిపోతుంది.
0: ఇఫ్ యూ గెట్ దట్ రెప్యుటేషన్, yes, the whole humanity will be redeemed.
1: ఈ కీర్తి కంటే మించినది మరొకటి లేదు.
0: There is nothing greater than the good name.
1: శంకర్ వారు కూడా చెప్పారు.
0: శంకర్ ఆల్సో సెడ్.

0: గర్వం, యువకుల లోపల అమితమైనటువంటి గర్వంగా ఉంటుంటాయి.
1: యు ఫైండ్ ద మోడర్న్ యూత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్.
0: కట్టగలపడికి మార్గంలో నిశ్చేదం ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపన్ అల్టిమేట్లీ?
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ట్రూత్ అండ్ రెప్యుటేషన్ దే విల్ బి పర్మనెంట్.
0: ఈ రెండింటిని మనం సత్యంగా భావించుకోవాలి.
1: కన్సిడర్ దీస్ ట్రూత్.
0: మిగతా అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్ వెళ్లిపోతుంటాయి.
1: ఆల్ ద రెస్ట్ కమ్ అండ్ పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: జయాపజయములకు ఏమాత్రం కూడా వెరవకూడదు.
1: నెవర్ బి బదర్డ్ ఆఫ్ ది వింగ్.
0: నిందాస్తుతులకు ఏమాత్రం కూడా మనం దాన్ని కట్టుకోకూడదు.
1: నెవర్ బి బౌండ్ బై దిస్ ప్రైజ్ ఆర్ బ్లేమ్.
0: లాభ నష్టములకు ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: నెవర్ వరీ యువర్ సెల్ఫ్ బికాస్
0: ఇవన్నీ ప్రకృతి యొక్క సంబంధమైనటువంటి లక్షణములే.
1: దే ఆర్ జస్ట్ నేచురల్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ వన్స్ లైఫ్.
0: లా ఆఫ్ నేచర్.
1: దట్స్ ది లా ఆఫ్ నేచర్.
0: దీనికి ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: డోంట్ బి బదర్డ్ ఆఫ్ దీస్ థింగ్స్.
0: సుఖ దుఃఖే సమీకృత్వా లాభో లాభ జయా జయా.
1: యూ షుడ్ మెయింటైన్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టరీ అండ్ డిఫీట్.
0: కనుక దీనికి దుఃఖము కానీ ఆనందం కానీ ఏమాత్రం పడకుండా ధైర్యంగా మనం ముందంచి వేస్తూ పోవాలి.
1: నైదర్ షుడ్ యూ ఫీల్ సాడ్ నార్ ఎలేటెడ్. యూ షుడ్ ఫేస్ ద లైఫ్ విత్ ఆల్ ద కరేజ్ అండ్ వాలర్.
0: కనుక కొంతకాలం లోపలే మా విద్యార్థులందరూ కూడాను యావత్ ప్రపంచమునకుంతా కూడాను ప్రవేశించి సర్వ విధములైనటువంటి సమస్యలు ఎందుకు కూడాను చక్కని కీర్తిని సాధించేటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను ఆ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్స్, భగవాన్ ఎక్స్పెక్ట్స్ అవర్ స్టూడెంట్స్ టు గో ఆల్ ఓవర్ ద వరల్డ్, వర్క్ ఇన్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీవేర్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు ఎవ్రీబడి అండ్ బ్లెస్సింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యు.
0: మరొక చిన్న విషయం,
1: అనదర్ అడ్వైస్ టు స్టూడెంట్స్,
0: మీరు ర్యాంక్స్ తేకపోయినా కూడా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ గెట్ ఎ ర్యాంక్.
0: మార్కులు తేకపోయినా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ సెక్యూర్ మార్క్స్.
0: రిమార్కులు మాత్రం తేకండి.
1: బట్ డోంట్ గెట్ ఎనీ రిమార్క్.
0: ఈ ర్యాంకులు తేకపోయినా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ సెక్యూర్ ర్యాంక్స్.
0: బ్లాంకులు మాత్రం తేకూడదు.
1: బట్ డోంట్ బి బ్లాంక్ ఎనీ టైమ్.
0: ఇది నేను ఆశించేటువంటి.
1: వాట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ.
0: కానీ అది తేరు నాకు తెలుసును.
1: యు డోంట్ బ్రింగ్ సచ్ థింగ్స్.
0: కానీ ఏదో ఒకరిద్దరు పొరపాటుతో తేవచ్చును కనుక అలాంటివి కూడా రాకుండా ఉండాలని నేను ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను.
2: You are listening to excerpts from a divine discourse that Bhagwan Baba delivered on 22nd November 1997 in Prashanti Nilayam. Baba observed that beauty does not refer to mere physical beauty, but to spiritual beauty within. Such beauty is possible when we develop noble qualities and practice them in our daily lives. By doing so, we would begin radiating the inner glow of purity and goodness. Thank you. Sai Ram.

0: ബ്രഹ്മാനന്ദം പരമസുഖദം കേവലം ജ്ഞാനമുക്തിം. ആനന്ദവല്ലി എന്തു ബ്രഹ്മാനന്ദമുനു അത്യന്ത വിചിത്രമുഗാ വിവരിസ്തൂ വച്ചിന്ദി.
1: ആനന്ദവല്ലി എക്സ്പ്ലെയിൻസ് ദിസ് ബ്രഹ്മാനന്ദ സുപ്രീം ബ്ലിസ് ഇൻ എ ബ്യൂട്ടിഫുൾ വേ.
0: ബ്രഹ്മാനന്ദമനഗ മാനവുടെ വർണ്ണിച്ചിട്ട് വീലുടേനെ ആനന്ദം.
1: Brahmananda, supreme bliss, is beyond human comprehension.
0: Aparimitamainatunte aanandamu andinchetunte aanandam.
1: It is the one that confers limitless bliss.
0: Idi vaakulokkani manasulokkani cheppudaku veelu kaadu.
1: It cannot be extolled, expressed by word or comprehended by mind either.
0: హాయిగా స్థాయిగా శాంతిగా నిష్కలంకంగా నిర్మోహంగా నిత్య జీవితాన్ని గడిపేటువంటి ఒక మానవత్వానికి ఈ బ్రహ్మానందం అంటే ఏమిటో అర్థం కాదు.
1: అన్లెస్ వన్ స్పెండ్స్ లైఫ్ ఇన్ హై హ్యాపీనెస్, in sthaye, in certain standards, in peace, pure, unsullied, unpolluted, without any attachment, it is not possible for everyone to know Brahmananda or supreme bliss.
0: ఈ ప్రాకృతమైనటువంటి జగత్తునందు,
1: in this world,
0: భౌతికమైనటువంటి జీవితమునందు,
1: physical world,
0: లౌకికమైనటువంటి భావమునందు,
1: worldly thoughts,
0: ఈ బ్రహ్మానందమునకు అర్థం లేదు.
1: Supreme bliss Brahmananda has no relevance.
0: Manavudu nitya jeevithamulo anubhavinchinatvanti vasindi aanandamulu annino anubhavinchi pushtiga santushtiga tara jeevithamulu gadipoyatvanti aanandamulaku manava aanandamu ani peru pettaru.
1: Man in his daily life, what he experiences, pushti the strength, santushti the satisfaction, that state of happiness is human level of happiness, manavananda.
0: Aithe ee manavanandamunaku 1000 rettu adhikamainatunte gandharvanandamu.
1: 1000 times more than the human level of happiness is gandharvananda.
0: Ee gandharvanandamunaku 1000 rettu adhikamainatunte దేవానందం.
1: థౌజండ్స్ అండ్ థౌజండ్ టైమ్స్ మోర్ దెన్ గంధర్వానంద ఇస్ దేవానంద.
0: ఈ దేవానందముల కంటే 1000 రెట్లు అధికమైనటువంటిదే దైవానందము.
1: థౌజండ్ టైమ్స్ మచ్ మోర్ దెన్ దేవానంద ఇస్ దైవానంద.
0: ఈ దైవానందములకు 1000 రెట్లు అధికమైనటువంటిదే మానవత్వములో గంధర్వానందము.
1: దట్ ఇస్ ద లేటెంట్ హ్యాపీనెస్ విత్ ఇన్ మ్యాన్ ఇస్ 1000 టైమ్స్ మోర్ దెన్ దైవానంద.
0: ఈ దైవ గంధర్వానందములకు 1000 రెట్లు అధికమైనటువంటిదే బృహస్పతి ఆనందము.
1: బృహస్పతి ఆనంద ఇస్ 1000 టైమ్స్ మోర్ దెన్ దిస్.
0: ఈ బృహస్పతి ఆనందముల కంటే 1000 రెట్లు అధికమైనటువంటిదే కేవలం ప్రజాపతి ఆనందం.
1: ప్రజాపతి ఆనంద ఈజ్ 1000 టైమ్స్ మోర్ దాన్ బృహస్పతి ఆనంద.
0: ఈ ప్రజాపతి ఆనందముల కంటే ఎన్నో రెట్లు అధికమైనటువంటిది బ్రహ్మానందం.
1: మచ్ మోర్ దాన్ దిస్ ఈజ్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్.
0: మొదటి మానవానందములకు ఈ బ్రహ్మానందములకు ఎంత తేడా ఉన్నదో యోచించుకోవచ్చు.
1: What lot of difference lies between the human happiness manavananda and brahmananda the supreme bliss.
0: Kani manavunaku ee brahmananda tattvam anetundi emito artham cheskonakaleka pratidanikudunu ee brahmanandanga unnanu బ్రహ్మానందంగా ఉన్నాను అని వర్ణిస్తుంటాడు.
1: Man has no idea of Brahmananda, supreme bliss, while he brings down to every tiny little act.
0: ఒక హోటల్ లో వెళ్లి మంచి భోజనం భుజించేటప్పటికి బా బ్రహ్మానందంగా ఉంది భోజనం అంటాడు.
1: He goes to a hotel and has his meal and he says Brahmananda, supreme state of
0: bliss. ఇక్కడ ఆనందవల్లిలో చెప్పినటువంటి బ్రహ్మానందమునకు మానవానందమునకు ఏమి వ్యత్యాసం?
1: What is mentioned in Anandavalli, starting with the human happiness, manavananda and brahmananda,
0: adi mahato mahiyam,
1: and this is smaller one, that is mightiest.
0: Idi anumatramante anandamu,
1: this is fractional, tiny.
0: Manasunaku vakunaku lobadinatunte anandamu manavanandamu.
1: Human happiness can be explained verbally and also can be understood by mind.
0: దైవానందములకు ఎట్టి పరిమితము లేదు.
1: బట్ డివైన్ బ్లెస్ హ్యాస్ నో లిమిట్స్.
0: సందీపన్ చటర్జీ చెప్పినట్టుగా నో రీజన్, దానికి చెప్పడానికి వీలే లేదు.
1: యాజ్ సందీపన్ సెడ్, ఇట్ హ్యాస్ నో రీజన్, ఇట్ కెనాట్ బి ఎక్స్ప్రెస్.
0: దైవానందములకు ఎట్టి రీజను లేదు.
1: ద డివైన్ బ్లెస్ హ్యాస్ నో రీజన్ యాజ్ సచ్.
0: సర్వదా సర్వకాల సర్వావస్థల ఎందు కూడాను ఆనందము ఆనందమే.
1: The bliss remains as it is at all points of time under all circumstances.
0: Brahmanandam.
1: Brahman.
0: Brahma gani atma gani pratyekinchinatundi kaadu atmake brahmamani brahmamunike atmani unnadi kanukane atmanandamu brahmanandam ante pratyekamainatundi kaadu.
1: Brahma and atma are not separate, they are synonyms. And Brahmananda, supreme bliss, is very much same as the bliss of the self.
0: Atma tattvam anetundi nirantaram kudanu aanandamayamai untuntadi.
1: The spirit of the self, atma, is always in blissful state.
0: Brahma anetundi padamunaku aanandam ane artham.
1: The meaning of the word Brahma is bliss.
0: Sarvatra vyapinchinatundi aanandamunake Brahma aanandam ani peru.
1: That bliss which is all expansive and pervasive is Brahmananda.
0: ఈ బ్రహ్మానందములో మానవానందం అనేటువంటిది కేవలము అణుమాత్రమైనటువంటిది.
1: ఇన్ ది సుప్రీమ్ దిస్ బ్రహ్మానంద, ద హ్యూమన్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ జస్ట్ సో సటిల్ మైక్రోస్కోపిక్.
0: ప్రపంచంలో సర్వత్రా వ్యాపించినటువంటిది గాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ దట్ విచ్ ఇస్ సో వైడ్లీ స్ప్రెడ్,
0: ఈ గాలికి ఇట్టి ఆకారము అట్టి ఆకారమని ఎవరు నిర్ణయించలేరు.
1: ఎయిర్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: కానీ అట్టి సర్వవ్యాపమైనటువంటి గాలిని ఒక చిన్న బెలూన్ లో ఊదినప్పుడు చిన్నగా రూపాన్ని పొందుతుంది.
1: దిస్ ఎయిర్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, వెన్ బ్లోన్ ఇన్ టు ఎ బెలూన్ ఇట్ అస్యూమ్స్ దట్ ఫామ్.
0: ఆ పరిమితం కంటే అధికమైనటువంటి గాలిని చేర్చుకోలేదు ఆ బెలూన్.
1: దట్ బెలూన్ కెనాట్ కంటైన్ ఆల్ ది ఎయిర్ అరౌండ్.
0: అది ఒక పరిమితమైనటువంటి యొక్క బెలూన్.
1: ద బెలూన్ ఇస్ లిమిటెడ్ ఇన్ ఇట్స్ డైమెన్షన్.
0: అధికంగా ఊపేటప్పటికి పట్టను పగిలిపోతుంది.
1: ఇఫ్ యు బ్లో ద ఎయిర్ ఇంటు ద బెలూన్ మోర్ అండ్ మోర్ ఇట్ బర్స్.
0: కాబట్టి ఆ బెలూన్ లో ఉన్నటువంటి యొక్క గాలికి సర్వత్రా వ్యాపించినటువంటి గాలికి ఎట్టి వ్యత్యాసం ఉన్నది?
1: వాట్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ ది ఎయిర్ విత్ ఇన్ ద బెలూన్?
0: ఎట్టి ప్రమాణము కూడా దీనిని గుర్తించలేము.
1: నో వన్ ఇస్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ వెల్.
0: కనుక బృహస్పతి ఆనందం కంటే, ప్రజాపతి ఆనందం కంటే బ్రహ్మానందము అత్యంత విశాలమైనటువంటిది.
1: Therefore, more than బృహస్పతి ఆనంద, more than ప్రజాపతి ఆనంద, బ్రహ్మానంద is widespread.
0: కనుకనే బ్రహ్మానందం అనేటువంటి పద్యమునందు సర్వ పదములు కూడాను బ్రహ్మకు సంబంధించినటువంటివి.
1: All words, vocabulary are related to Brahma.
0: రెండవది పరమసుఖదం.
1: నెక్స్ట్ వన్ ఇస్ పరమసుఖదం, సుప్రీం హ్యాపీనెస్.
0: ఏమిటి ఈ సుఖము?
1: వాట్ ఈస్ దిస్ హ్యాపీనెస్?
0: శారీర సుఖమా, ఇంద్రియ సుఖమా, బుద్ధి సుఖమా, మనోసుఖమా, ఏ సుఖం ఇది?
1: వాట్ ఈస్ దిస్ హ్యాపీనెస్? ఇస్ ఇట్ ఫిజికల్ ఆర్ సెన్సువల్ ఆర్ దట్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఆర్ మైండ్?
0: సుఖమని కూడా ఎవరు నిర్ణయించలేరు.
1: నో వన్ కెన్ డిసైడ్.
0: కస్మై నమః ధర్మణి అన్నారు. కస్మై నమః, కస్మం అనగా ఏమిటి? సుఖస్వరూపునకు నమస్కారము అని.
1: ఇట్ మీన్స్ ఐ ఆఫర్ మై సాల్యుటేషన్స్ టు ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: పూర్వం భగవంతుని యొక్క స్వరూపములు గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడాను కస్మై నమః ప్రార్థన చేస్తూ వచ్చారు.
1: Earlier days when people could not have any idea of the form of God, they worshipped this way.
0: ఇంటిమేట్మెంట్ యొక్క ప్రార్థన తప్పుతూ వచ్చారు.
1: That is the trend of worship by the ancient rishis.
0: సుఖస్వరూపుడు భగవంతుడు.
1: God is the very personification of happiness.
0: అయితే దీనికి ఎట్టి కాల పరిమితి లేదు.
1: This is not bound by time.
0: ఈ సుఖమునకు ఎట్టి పరిమితము లేదు.
1: This has no boundary either.
0: కాల కర్మము యందు కూడాను పరిమితము లేదు.
1: It has no limitation to the field of action.
0: కాల కర్మకు అతీతమైనటువంటి సుఖమే పరమ సుఖం.
1: That which is beyond all reason is the supreme bliss.
0: ఈ పరమ సుఖమునకు సరైనటువంటి అర్థం చెప్పాలనుకుంటే,
1: to give the correct meaning to this word parama sukha, supreme happiness,
0: శారీరక సంబంధమైనటువంటి సుఖం కాదు.
1: ఇట్ హస్ గాట్ నథింగ్ టు డు విత్ దిస్.
0: ఆకారమే లేదు.
1: ఇట్ హస్ నో ఫామ్.
0: ఆకారం లేనటువంటి దానికి ఎట్టి ఆకారం అని చెప్పగలరు మీరు?
1: ఇట్ హస్ నో ఫామ్ యాజ్ ఇట్ ఇస్. హౌ కెన్ యు డిసైడ్ ఇట్స్ ఫామ్?
0: కనుక ఈ సుఖం ఎట్టి సుఖము? పరమ సుఖం.
1: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్? సుప్రీం హ్యాపీనెస్.
0: ఒక అమృతముకైనా ఒక విధమైనటువంటి ఒక రూపాన్ని చెప్పవచ్చును, కానీ ఈ సుఖమునకు అతీతమైనటువంటి సుఖము.
1: అమృత్ నెక్టర్ యాజ్ సచ్ has a form but nothing as
0: Bhagavantu Param Sukha Sukha Swarupudi.
1: God is in eternal bliss.
0: Dukkhamulaku krungaka aanandamulaku pongaka nirantaram kudunu paramanandam tho kudinatundi sukhamu.
1: God is not elated by praise nor frustrated by blame. He is always in a state of eternal bliss.
0: Parama sukadam kevalam gnanamurtim. Kevalam anaga emiti?
1: కేవలం.
0: దేశ కాల పరిస్థితులకు అతీతమైనటువంటి యొక్క తత్వము కేవలం.
1: కేవల మీన్స్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ ద లిమిట్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
0: జ్ఞాన రూపం. నిజమైన జ్ఞానతత్వము అతను భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్. జ్ఞాన.
0: జ్ఞానం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ జ్ఞాన? విజ్డమ్.
0: గ్రంథ జ్ఞానమా?
1: టెక్స్చువల్.
0: ఇంకే విధమైనటువంటి యొక్క యోగ జ్ఞానమా?
1: ఆర్ ఎనీ యోగిక్ నాలెడ్జ్?
0: లేక ఇంకే విధమైనటువంటి యొక్క లోక జ్ఞానమా?
1: ఆర్ ఎనీ వరల్డ్లీ నాలెడ్జ్?
0: లౌకిక జ్ఞానమా?
1: ఆర్ ఫిజికల్ ఇన్ఫర్మేషన్?
0: ఏ జ్ఞానం ఇది?
1: వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్?
0: ఇది పరమ జ్ఞానము.
1: ఇట్ ఈస్ ది సుప్రీం నాలెడ్జ్.
0: ఇది ఏ బ్రహ్మ జ్ఞానము?
1: ఇట్ ఈస్ విజ్డమ్ ఆఫ్ బ్రహ్మన్.
0: ఈ బ్రహ్మ జ్ఞానమునకు ఆద్యాంతములు లేవు.
1: విజ్డమ్ ఆఫ్ ద బ్రహ్మన్ విజ్డమ్ హాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్.
0: అన్నింటి ఎందుకు ఈ బ్రహ్మ జ్ఞానం ఉంటుంది?
1: This brahmajnana, knowledge of the self, is present in all.
0: గాలి ఏ విధంగా సర్వత్ర వ్యాపించిపోయిందో అదే విధంగా జ్ఞానం కూడాను సర్వత్ర ఉంటున్నది.
1: Just as air spreads all over, so also wisdom.
0: లౌకిక జగత్తులో అనేక మంది గ్రంథములు చదివి ఇతను గొప్ప జ్ఞాని అని అతను తక్కువ జ్ఞాని అని ఈ విధంగా నిర్ణయించడానికి అవకాశం ఉంటుంటది.
1: In the worldly parlance, the one who has gone through many of the books, we can say is knowledgeable. The while other one is
0: జ్ఞానం కాదు, మస్తక జ్ఞానం కాదు.
1: It is nothing to do with the textual or academic knowledge.
0: కనుక ఇది ఎప్పుడు కూడా పరిపూర్ణమైనటువంటి యొక్క స్వస్వరూప జ్ఞానమే.
1: Whereas this brahma jnana is totality, holistic.
0: స్వస్వరూప జ్ఞానము.
1: It is the one of the self.
0: ఇట్టి జ్ఞానమునకు ఎవరు ఏ విధమైనటువంటి రూపాన్ని ధరించగలరు?
1: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ హ్యాస్ నో ఫార్మ్.
0: కనుకనే పరమ సుఖదం జ్ఞానం.
1: అండ్ దిస్ విజ్డమ్ రిప్రజెంట్ సుప్రీం
0: హ్యాపీ. జ్ఞానమునకు సుఖము ఉన్నది.
1: దిస్ విజ్డమ్ హ్యాస్ కంఫర్ట్ హ్యాపీనెస్.
0: బ్రహ్మతత్వము ఉన్నది.
1: దేర్ లైస్ ద బ్రహ్మన్ స్పిరిట్.
0: బ్రహ్మానందం పరమ సుఖదం.
1: అండ్ ద సుప్రీం బ్లిస్ ఇస్
0: అబ్సల్యూట్ ఏకత్వమైనటువంటిదే పరమ సుఖము.
1: The combination of these two is
0: పరమ సుఖంతో అనుభవించేటువంటిది జ్ఞానము.
1: So it is jnana that is always in state of supreme happiness.
0: కేవలం జ్ఞానమూర్తిం.
1: The very personification of wisdom.
0: ద్వంద్వాతీతం.
1: That is non-dual.
0: కష్టము సుఖము అని కాని లేక నిందలు నిష్ఠూరం అని కాని పాపము పుణ్యము అనేటువంటిది కాని మంచి చెడ్డ అనేటువంటిది కాని ఏ మాత్రం ఇందులో చేరడానికి వీల్లేదు.
1: ఇట్ ఈస్ నాన్ జ్యువల్. ఇట్ ఈస్ నథింగ్ టు డు ద ప్రైజ్ ఆర్ బ్లేమ్ సిన్ ఆర్ మెరిట్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: రూపం అనేటువంటిది ఇక్కడ పనికి రాదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ డ్యువాలిటీ హియర్.
0: దీనిని పురస్కరించుకుని ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఈస్ సెడ్ ట్రూత్ ఈస్ వన్ రిప్రజెంటెడ్ యాస్ మెనీ బై మెనీ స్కాలర్స్.
0: నాట్ టూ.
1: ట్రూత్ ఈస్ వన్ నాట్ టూ. నాట్ టూ.
0: ఎందుకంటే ట్రూత్ ఈజ్ వన్ అంటే రెండు కావచ్చును.
1: When you say truth is
0: truth one, is one, not two.
1: So the statement is, the truth is one, not two.
0: Dvandvatitam.
1: Dvandvatitam, non-dual.
0: Rendintikini atitamainatundi ee yokka brahma tattvam.
1: The nature of Brahman is beyond duality.
0: Parama sukham aipoyindi.
1: And then that supreme blissful state.
0: Dvandvatitam.
1: Beyond duality.
0: Gagana sadrusyam.
1: It is ethereal in its concept.
0: Akasham ekkada unnadante sarvatra vyapinchi unnadi.
1: Where is space ether? It is everywhere.
0: Ikkada unnadi akkada ledu ani nirnayinchadaniki evariki sadhyam kaadu.
1: It's not possible to decide that the space
0: gagana
1: is here and not there.
0: Akasham enta vyapinchi untunnado adhe vidhamgane ee yokka aanandam kuda anta vyapinchi unnadi.
1: It is ethereal in its nature, being spread everywhere.
0: కనుక ఆ గగన సదృశ్యం అనేటువంటి వాడు ఎవరి పేరు? దైవముఖునికి పేరు.
1: దట్ ఎథీరియల్ కాన్సెప్ట్ ఇస్ రిలేటెడ్
0: టు బ్రహ్మానందం, పరమసుఖదం, కేవలం, జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం. ఇవన్నీ ఇప్పుడు నువ్వు భగవంతుడికి పేర్లు మాత్రమే.
1: దీస్ ఆర్ ఆల్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ సుప్రీం బ్లిస్, సుప్రీం హ్యాపీనెస్, ద వన్ ఆఫ్ విజ్డమ్ బియాండ్ డ్యుయాలిటీ.
0: గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం.
1: తత్వమస్యాది లక్ష్యం.
0: నాలుగు వేదములు ఎందుకును నాలుగు మహావాక్యములు బోధిస్తూ వచ్చింది.
1: ఫోర్ వేదస్ టాట్ ఫోర్ ఇంపార్టెంట్ డిక్ట.
0: ఈ నాలుగు యొక్క మహావాక్యములు ఏమిటి?
1: వాట్ ఆర్ దీస్ ఫోర్ డిక్ట?
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ద ఫస్ట్ వన్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఋగ్వేదము.
1: ప్రజ్ఞానం బ్రహ్మ ఇస్ ఋగ్వేద.
0: అయమాత్మ బ్రహ్మ.
1: అయమాహం
0: బ్రహ్మాస్మి తత్వం అసి.
1: అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి తత్వం అసి.
0: ఇదే మహావాక్యముల యొక్క తత్వము.
1: దీస్ ఆర్ ఇంపార్టెంట్ డిక్ట.
0: ఇవన్నీ చేరి దైవం యొక్క ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చినాయి.
1: దే ఆల్ డినోట్ ద యూనిటీ ఆఫ్ డివినిటీ.
0: కనుక దీనికి అతీతమైన తత్వం ఏది? అదే దైవ స్వరూపము.
1: ద ట్రాన్సెండెంటల్ నేచర్ ఈస్ దట్ ఆఫ్ ద డివైన్.
0: చతుర్విధమైనటువంటి నాలుగు వేదముల యొక్క స్వరూపాన్ని కూడాను వివరించి దీనికి అనేక రకములుగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: All four Vedas,
0: Dvandvatitam,
1: I've explained in detail.
0: Gagana sadrusyam
1: is non-dual, ethereal.
0: Tattvamasyadi lakshyam,
1: it has got the ultimate as the aim.
0: Ekam,
1: one.
0: Nityam,
1: eternal.
0: Vimalam,
1: pure.
0: Achalam,
1: immobile.
0: Ekam,
1: one.
0: Unnadi okkate.
1: One, truth is one.
0: కాని జగత్తులో అనేకంగా ఉన్నదని భావిస్తున్నారు.
1: బట్ వి గో బై డైవర్సిటీ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క మార్పులు మాత్రమే.
1: దీస్ ఆర్ ఓన్లీ ఫిజికల్ ఎక్స్టర్నల్ వరల్డ్లీ చేంజెస్.
0: ఒకటి పెట్టావు.
1: You have one here.
0: పక్కన సున్న పెట్టావు.
1: You added zero.
0: Then అంటున్నావు.
1: Then it's ten.
0: ఇంకొక సున్న పెట్టావు.
1: Another one.
0: 100 అంటున్నావు.
1: 100.
0: ఇంకొక సున్న పెట్టావు.
1: Another zero.
0: 1000 అంటున్నావు.
1: 1000.
0: ఇంకొక సున్న పెట్టావు.
1: Another zero.
0: 10,000 అంటున్నావు.
1: 10,000.
0: ఈ విధంగా millions, millions, millions గా మారుతూ వస్తుంది.
1: You can add zeros and say million.
0: అయితే ఈ అన్నింటి యందు ఉన్నది ఏమిటి? ఒక్కటే.
1: In all you find one there.
0: ఈ ఒకటి తీసివేస్తే ఈ సున్నలకి ఏమి విలువ లేదు.
1: వెన్ వన్స్ వన్ ఇస్ రిమూవ్డ్ జీరో హ్యాస్ నో వాల్యూ.
0: అది
1: దట్ వన్ ఇస్ ఏకం.
0: ఏకం సత్ విప్రాబోధావంతే. ఏకమే.
1: దట్ ట్రూత్ ఈజ్ వన్.
0: భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చును.
1: యు మే గివ్ ఎనీ నేమ్.
0: ఎన్ని రూపములైనా మనము చేసుకోవచ్చును.
1: యు కెన్ అస్యూమ్ ఎనీ ఫామ్.
0: చిత్రించుకోవటంలో మన యొక్క భావం లేదు. దీనికి మూల కారణము
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఓన్ పిక్చరైజేషన్ బేస్డ్ ఆన్ ఇమాజినేషన్.
0: ఏకం.
1: One.
0: Nityam.
1: Is eternal.
0: ఎప్పుడు మార్పు చెందేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్.
0: ఎట్టి చేంజెస్ కూడా ఉండదు.
1: దేర్ విల్ బి నో చేంజ్ అట్ ఆల్.
0: త్రికాలం యందు కూడా దీనికి మార్పు ఉండదు.
1: ఇన్ ఆల్ త్రీ పీరియడ్
0: దీనికి మార్పు ఉండదు.
1: ఇట్ డజంట్ చేంజ్.
0: త్రిగుణం యందు కూడా మార్పు ఉండదు.
1: సో ఆల్సో ఇన్ ద
0: త్రికాలం, త్రిగుణం, త్రిలోకం మూడింటి యందు మార్పు లేనిటువంటిదే ఇదే ఒక్కటి.
1: So there is no change in all the three of the attributes in all the three periods of time.
0: Nityam.
1: It is eternal.
0: విమలం.
1: ప్యూర్.
0: మలరహితమైనటువంటిది ఇది విమలం.
1: ఇట్ ఈస్ ప్యూర్ రాదర్ అన్పొల్యూటెడ్.
0: ఈ మలరహితమైనగా ఏమిటి?
1: విదౌట్ ఇట్ ఈస్.
0: ఈనాడు ప్రపంచం లోపల గాలి ఒక పొల్యూషన్ అయిపోయింది, నీరు పొల్యూషన్ అయిపోయింది, తిండి పొల్యూషన్ అయిపోయింది, మానవుడు పొల్యూషన్ అయిపోయినాడు, వాడి థాట్స్ అంతా పొల్యూషన్, ఇవంతా మలినంతో కూడినటువంటివి.
1: టుడే there is air pollution, water pollution, food
0: కాని దైవం మాత్రం ఎప్పుడు
1: పొల్యూషన్.
0: విమలం. ఎట్టి మలము చేరినటువంటిది.
1: God is unpolluted, crystal pristine pure.
0: Achalam. Chelinchetunti vaadu kaadu.
1: He doesn't move immovable.
0: Panchabhootamulu kudunu chelistunnai.
1: The five elements move.
0: Suri chandradulu chelistunnaru.
1: So also sun in the moon.
0: Nakshatralu chelistunnai.
1: Star.
0: Bhoomi chelistundadi.
1: Earth rotates.
0: Anninti yandu charanam untundadi.
1: There is movement in all the planetary system.
0: Cinema picture lopala reel vestunte.
1: As the reel is put on there.
0: Oka second ku 16 పిక్చర్స్ అంతా మారిపోతుంటాయి.
1: పర్ సెకండ్ 16 పిక్చర్స్ మూవ్ ఆన్.
0: ఒక్క సెకండ్ కు 16 పిక్చర్స్ మారిపోతుంటాయి.
1: పర్ సెకండ్ 16 పిక్చర్స్ మూవ్ ఆన్ అండ్ ఆన్.
0: కాబట్టి సర్వము మార్పు చెందేటువంటిది.
1: సో ఆల్ చేంజ్.
0: భూమే మార్పు చెందుతుంటాది.
1: ఎర్త్ చేంజెస్.
0: సూర్య చంద్రాదులు మార్పు చెందుతున్నారు.
1: సో ఆల్సో సన్ అండ్ మూన్.
0: నక్షత్రాదులు మార్పు చెందుతున్నాయి.
1: అండ్ స్టార్.
0: కానీ ఇతనికి అచలం.
1: బట్ గాడ్ డజంట్ మూవ్.
0: చలనం అనర్చనమే వచ్చా ఇతను చలనంలోనూ ఉన్నాడు అచలంలోనూ ఉన్నాడు.
1: సో హీస్ దేర్ ఇన్ మొబిలిటీ అండ్ ఇమ్మొబిలిటీ టు.
0: దానికి ఇతనికి శాస్త్రమైనటువంటి పేరు అచలం.
1: బట్ ఇన్ శాస్త్రిక్ వే ఇన్ టెక్స్ట్ క్లాసిక్ వే
0: సర్వది సాక్షిభూతం.
1: ఇట్ ఇస్ ఎటర్నల్ విట్నెస్.
0: అన్నిటికీ సాక్షి ఇతను.
1: హీఈస్ ది ఎటర్నల్ విట్నెస్.
0: ఇలాంటి సాక్షితత్వాన్ని ఎన్ని రకములుగా భగవంతుని పేర్లు పెట్టారు పవిత్ర ఋషులు.
1: Sages gave so many names to God.
0: Prachina maharshulandaru kudanu
1: ancient rishis
0: devatvanni gurtinchukune nimittamai
1: to know divinity
0: aneka tapasulu chesi
1: did penance
0: sarvamnu tyagam chesi
1: and they sacrificed
0: okkoka maharshi okkoka vidhamaitmati roopanni pondi
1: each of the saints has got his own
0: aa roopamunaku okkoka maharshi bhavodvekam che peru pettu vacharu
1: out of his sentiments and feelings every sage has given a definite direction to divinity
0: కనుక భగవంతునికు ఎట్టి రూపము లేదు.
1: గాడ్ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
0: అన్ని రూపములు కూడాను మహర్షులు నిర్మించినటువంటివి.
1: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ ది
0: అయితే ఈ అన్ని రూపములు కూడాను ఏ దాని కూడాను ఒక విధమైనటువంటి భౌతికమైనటువంటి రూపం లేదు.
1: నథింగ్ టు డూ విత్ ద ఫిజికల్ ఫార్మ్.
0: ఎవరూ దీనిని వర్ణించలేరు.
1: నో వన్ కెన్ ఎక్స్టోల్ ఆర్ నరేట్.
0: బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సద్జం తత్వమస్తాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం. ఏకాది సృష్టిస్వరూపుడు అయిపోయినాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ విత్ ఆల్ దీస్ అట్రిబ్యూట్స్ ద క్వాలిటీస్ ద సుప్రీమ్ బ్లిస్ సుప్రీమ్ హ్యాపీనెస్.
0: నారదుడు సమయం లోపల నారదుడు
1: నారద
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: ధ్రువుడు తపస్సుకు వెళుతుండగా
1: వెన్ ధ్రువ వాజ్ ఇన్ పెన్ అండ్
0: నాయన ధ్రువ
1: హి సెడ్ ఓ సన్ ధ్రువ
0: నీవు ఎన్నకన్నెరుగునటువంటి బాలుడవు.
1: యు ఆర్ యంగ్ సో యంగ్
0: చాలా చిన్న పిల్లవాడవు.
1: యు ఆర్ ఎ బాయ్
0: నీవు తపస్సును ఆచరించగలవా.
1: కెన్ యు అండర్టేక్ పెన్
0: ఏ విధంగా భగవంతుని చింతించగలవు.
1: హౌ కెన్ యు థింక్ ఆఫ్ గాడ్
0: ఏ రూపాన్ని నీవు చింతించగలవు.
1: వాట్ ఫార్మ్
0: అని అనేక ప్రశ్నలు వేస్తాడు.
1: యెస్ పుట్ మెనీ క్వశ్చన్స్.
0: ఆ పిల్లవాడు ఒకే నవ్వే దీనికి జవాబు.
1: ద బాయ్ సింప్లీ స్మైల్డ్ in response to the questions.
0: Brahma Manasa Putra,
1: he said, oh Narada,
0: tapas cheyali ane sankalpam puttinchindedi taane.
1: In fact God motivated me to do penance.
0: Ee sankalpamulaku mokkaga malipinchedi taane.
1: In fact he is the cause for
0: ee mokkalu ruchanga marchedi taane.
1: And his penance would grow
0: into ruchanandu phalamulu kuda ichchedi vante taane.
1: And it will finally bear fruits as per his will.
0: Kabatti taane chustukuntadu.
1: God will take care of my penance.
0: Nenu ee sandehamulaku ye matram avakasam ivvanu.
1: I never doubt at any point of time.
0: Nenu ye shastramulu chadavaledu.
1: I have not gone through any text.
0: Ye upanishadulu tirigiveyaledu.
1: I have not gone through upanishads.
0: Kanaka naaku unnatuvanti anta okke chadivu okkate.
1: I only know one form of education.
0: Devanamam okkate.
1: That is God's name.
0: Aithe ye namani nee smaristha vannadu.
1: Then Narada asked, what name you repeat chant?
0: కొంచెం యోచన చేసి
1: ధ్రువ థాట్ ఓవర్ ఫర్ సమ్ టైం.
0: ఒక్కటే ఒకటి చెప్పాడు.
1: గేవ్ ఓన్ సెడ్
0: గోపీజన వల్లభాయ నమః అన్నాడు.
1: హి సెడ్ గోపీజన వల్లభాయ నమః.
0: గోపికలంటే కేవలం బృందావనంలో ఉన్నటువంటి గోపికలు కాదు.
1: గోపికాస్ ఆర్ నాట్ దోస్ ఆఫ్ బృందావన్.
0: గోప అనగా ఏమిటి? భూమి, వేదము, వాక్కు.
1: గో మీన్స్ అర్త్, వేద ద వర్డ్,
0: భూమి
1: అర్త్,
0: వేదము వాక్కు,
1: అండ్ ఆల్సో ద వర్డ్
0: పశువు కూడా పశువు,
1: అండ్ ఆల్సో ద కౌస్.
0: ఈ నాలుగింటికి గో అని పేరు.
1: ఆల్ దీస్ ఫోర్ ఆర్ ది మీనింగ్స్ టు దట్ వర్డ్ గో.
0: ఈ గో అనేటువంటి శబ్దం నుంచి వచ్చేటువంటిది.
1: అండ్ దీస్ ఆర్ ది మీనింగ్స్ ఆఫ్ దట్ వర్డ్ గో
0: అనేటువంటి పదం నుంచి పుట్టినటువంటిది గోవు.
1: అండ్ దిస్ గోవు ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ ది ఒరిజినల్ వర్డ్ గో.
0: కనుక ఈ నాలుగింటిని కాపాడినటువంటి వారు గోపికలే.
1: Gopikas have taken care of these
0: women in nilparu.
1: They kept the earth steady.
0: వేదము, వాక్కు.
1: గో మీన్స్ అర్త్, వేద ద వర్డ్,
0: భూమి,
1: అర్త్,
0: వేదము.

0: ఇచ్చారు.
1: అండ్ దేర్ ఆల్సో రేరింగ్ కౌస్ దేర్.
0: కనుకనే వీరికి గోపికలు అని పేరు వచ్చింది.
1: సో దే ఆర్ కాల్డ్ గోపికాస్.
0: ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క నామాన్ని కూడా భగవంతునికి అందించినటువంటివి కానీ తాను పెట్టుకుని వచ్చినవి కాదు.
1: ఈచ్ వన్ స్టార్టెడ్ గివింగ్ వన్ నేమ్ బట్ ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ నేమ్లెస్.
0: అప్పుడు చెప్పాడు, గోపీ జన వల్లభాయ నమః గోపీ.
1: Then he said, Gopi.
0: ఆ జనములోపల నేను ఒకడిని అన్నాడు.
1: ఇన్ ద అమంగ్ గోపీస్ ఐఎమ్ వన్ అమంగ్ దెమ్.
0: అనగా వేదములో నేను ఒకడినే.
1: ఐఎమ్ పార్ట్ ఆఫ్ వేద.
0: వాక్లో నేను ఒకడినే.
1: ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్
0: భూమిలో నేను ఒకడినే.
1: ఆల్సో
0: గోవులో నేను ఒకడినే.
1: ఐఎమ్ అమంగ్ ద కౌస్ ఐఎమ్ వన్.
0: అందులో ఉండినటువంటి నేను ఒక వ్యక్తిని.
1: దేర్ఫోర్ ఐఎమ్ వన్ అమంగ్ ద మెనీ.
0: కనుక గోపీజన వల్లభాయ నమః ఆ వ్యక్తిని కాపాడేటువంటి వాడు భగవంతుడు.
1: గోపీజన వల్లభాయ నమః మీన్స్ ద సస్టైనర్ ప్రొటెక్టర్.
0: దీనిని మొన్న చెప్పాను.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే,
0: క్రీమ్
1: క్లీన్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: స్వాహ
1: స్వాహ
0: అని చెప్పాడు. ఏమిటి క్లీమ్?
1: క్లీమ్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ స్వాహ.
0: ఈ ఐదు విట్టికి చేరి ఐదు పదములుగా నిర్ణయం చేసుకున్నారు.
1: దీస్ ఆర్ ది ఫైవ్ వర్డ్స్.
0: క్లీమ్
1: క్లీమ్
0: భూమి.
1: క్లీమ్ మీన్స్ ఎర్త్.
0: క్లీమ్ అనగా భూమి.
1: క్లీమ్ మీన్స్ ఎర్త్
0: భూమి.
1: ఎర్త్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: జలము
1: వాటర్.
0: గోవిందాయ
1: గోవిందాయ
0: అగ్ని
1: ఫైర్.
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: గాలి
1: ఎయిర్.
0: స్వాహ ఆకాశం.
1: స్వాహ ద స్పేస్.
0: కాబట్టి ఐదింటికి ఐదు భూతములు నిర్ణయించాడు.
1: These five words symbolize the five elements.
0: కరకని పంచభూతములు కూడాను భగవత్ స్వరూపమే.
1: The five elements are the very personification of God.
0: క్లీమ్ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ.
1: So these are the five elements which are the form of God.
0: ఆకాశమే.
1: స్వాహ means the space, ether.
0: కనుక ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి.
1: So the five of the elements are referred in this way.
0: కనుక పంచభూత స్వరూపుడు పరమాత్ముడు.
1: God has got all these five elements.
0: కనుక ఈ పంచభూతములకు పెట్టినటువంటి ఏ పేరైనా మీరు స్మరించండి.
1: You can chant any name of the five elements.
0: ఇది భగవంతుని పేరే గాని ఈ కృష్ణుడు ఆ విష్ణుడు ఈ విధంగా విష్ణు కృష్ణుడు కాదు.
1: They are not in any specific way, but they are the names of God in general.
0: ఈ సేవను వైష్ణవులు అనేటువంటి కేవలం ఈ ప్రారంభమైన తర్వాతనే ఈ విధమైనటువంటి ఒక పేరు లోపల చాలా కలతలు ప్రారంభమైపోతూ వచ్చాయి.
1: దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ అండ్ డిఫరెన్స్ ఎవర్ సిన్స్ దిస్ టూ స్కూల్స్ ఆఫ్ థాట్ సైవిజం అండ్ వైష్ణవిజం స్టార్టెడ్.
0: ఏ ఒక్క నేమ్ కూడా భగవంతుడికి అక్కడ లేదు.
1: గాడ్ ఈజ్ నేమ్లెస్ నో నేమ్.
0: కస్మై నమః.
1: కస్మై నమః
0: అనగా సుఖస్వరూపుడా.
1: ద ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యాపీనెస్ జాయ్.
0: సుఖం ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: కోరికలు లేని దగ్గర సుఖం ఉంది.
1: ద డిజైర్లెస్ స్టేట్ రిప్రజెంట్ బ్లెస్.
0: ఎట్టి వాంఛలు లేనటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ డిజైర్లెస్.
0: కనుకనే సుఖముంది.
1: సో హీఈస్ బ్లిస్ఫుల్.
0: మీరు కూడా ప్రయత్నం చేయండి, తప్పక మీకు కూడా సుఖం వస్తుంది.
1: యూ ఆల్సో ట్రై, యూ కెన్ బి బ్లిస్ఫుల్.
0: ఈ వాంఛల చేతనే మన సుఖాన్ని మనం కోల్పోతున్నాము.
1: బికాస్ ఆఫ్ డిజైర్స్ యూఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ బ్లిస్.
0: ఏ చిన్న కోరిక కూడా లేకుండా మీరు ఉండండి, నిరంతరము సుఖంగా ఉంటారు.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ స్మాల్ డిజైర్, యూ విల్ ఎంజాయ్ ఎటర్నల్ బ్లిస్.
0: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ,
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
0: నాకు ఎట్టి విచారము లేదు.
1: Bhagavan has no worry at all.
0: ఎప్పుడు నేను సుఖస్వరూపుడే.
1: He is always blissful.
0: శారీరకంగా కానీ మానసికంగా కానీ థాట్స్ ఎక్కడ కానీ ఇలాంటి థాట్స్ ఏ లేదు.
1: భగవాన్ హ్యాస్ నో థాట్ ఓవర్.
0: ప్రాకృతమైనటువంటి ఒక శరీరాన్ని దాల్చడం చేత, ప్రాకృతమైనటువంటి జన్మలతో సంబంధ బాంధవ్యాన్ని పెట్టుకోవడం చేత వారి యొక్క బాధలు వారి యొక్క విషయములు చూడుకోవటం వీలవుతుంది.
1: బికాస్ ఆఫ్ ఫిజికల్ కాంటాక్ట్, బికాస్ అసోసియేషన్ విత్ ద డివోటీస్, హీ హాస్ గాట్ దిస్.
0: కానీ నిజంగా నా యొక్క వ్యక్తిత్వంగా నేను తీసుకుంటే దీనికి ఎట్టి వాంఛలు లేవు.
1: బట్ భగవాన్ ఇస్ డిజైర్లెస్, లెఫ్ట్ టు హిమ్సెల్ఫ్.
0: ఎక్కడ కోరినా, ఎక్కడ చేసినా, ఎక్కడ తలచినా అంత మీ సుఖం కోసమని.
1: వాట్ ఎవర్ హీ వాంట్స్, వాట్ ఎవర్ హీ డస్, ఇట్ ఈస్ ఫర్ యువర్ బెనిఫిట్ ఓన్లీ.
0: మనం ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఈ పండు కావాలనుకుంటావు.
1: యూ వాంట్ వన్ ఫ్రూట్.
0: ఈ పండు తృప్తి కోసం నీవు పండు కావాలని కోరుతున్నావా?
1: యూ డిజైర్ ద ఫ్రూట్ ఫర్ ద ఫ్రూట్
0: లేదు. నో, మీ సుఖం కోసం నీవు పండును కోరుతున్నావు.
1: ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ జాయ్.
0: ఫలాని గుడ్డ కావాలి నాకు అని ఆశిస్తున్నావు.
1: యూ వాంట్ వన్ పర్టికులర్.
0: ఆ గుడ్డ తృప్తి కోసం నీవు గుడ్డను కోరుతున్నావా?
1: యూ డోంట్ వాంట్ దట్ క్లాత్ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద క్లాత్.
0: ఆ గుడ్డను కోరుతున్నావు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్
0: ఫలాని భోజనం కావాలి అని ఆశిస్తున్నావు.
1: యూ వాంట్ మెనీ.
0: ఆ భోజనం తృప్తి కోసం భోజనాన్ని ఆశిస్తున్నావా?
1: యూ వాంట్ ఫుడ్.
0: లేదు,
1: ఆకలి
0: కోసం భోజనాన్ని ఆశిస్తున్నావు.

0: In every aspect there is self.
1: ఉన్నది ఒక్కటే.
0: దట్ సెల్ఫ్, ది ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫ్ ఇస్ ఓన్లీ వన్.
1: దానినే భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి, ప్రాప్తమైనటువంటి భాషలో లౌకికం అనేటువంటిది స్వార్థము అన్నారు.
0: ఫ్రమ్ ది వరల్డ్లీ సెన్స్ ఇన్ ద ఫిజికల్ వరల్డ్ వీ కెన్ కాల్ ఇట్ స్వార్థ ఆర్ కాన్షియస్నెస్.
1: పారమార్థికం లోపల
0: బట్ స్పిరిచువల్లీ
1: స్వార్థం కాదు.
0: స్పిరిచువల్లీ ఇట్ ఇస్ నాట్
1: పారార్థమే, అది కూడాను.
0: ఇట్ ఈస్ ఆల్సో బియాండ్.
1: కనుక ప్రపంచం లోపల
0: ఇన్ దిస్ వరల్డ్
1: ఉన్నది ఐదు పదములు ఉంటున్నవి.
0: దెర్ ఆర్ ఫైవ్ వర్డ్స్.
1: పరమాత్మ,
0: గాడ్,
1: పరాత్మ,
0: సూపర్ న్యాచురల్,
1: పరమాత్మ, తర్వాత ఏకాత్మ,
0: ఏకాత్మ,
1: ద్వైతాత్మ,
0: ద్వైతం, డ్యుయాలిటీ.
1: కనుకనే వ్యష్టి, సమష్టి, పరమేష్టి, వ్యష్టి యొక్క తత్వంతో పాటు జీవతత్వంతో కూడినటువంటిది.
0: సో వ్యష్టి ఇస్ ఇండివిజువల్,
1: సమష్టి
0: వ్యష్టి ఇండివిజువల్, సమిష్టి కమ్యూనిటీ.
1: కనుకనే పరమేష్టి,
0: పరమేష్టి డివినిటీ,
1: పరమేష్టి ఆనెస్టీ.
0: అండ్ పరమేష్టి ఇస్ ఆనెస్టీ.
1: ఆనెస్టీ అనగా ఏమిటి? ఆత్మకు సంబంధించినటువంటి ఒక తత్వం,
0: దట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ది స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్.
1: కనుకనే
0: సో
1: పరమాత్మను మనం పొందాలనుకున్నట్టే వ్యష్టి సమష్టితో చేరిపోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు రీచ్ గాడ్ ది ఇండివిజువల్ వ్యష్టి షుడ్ జాయిన్ సమిష్టి ది కమ్యూనిటీ.
1: ఈ యొక్క కమ్యూనిటీతో చేరిపోయినప్పుడు పరమేష్టి అవుతుంది.
0: వెన్ వన్స్ ది ఇండివిజువల్ పరమేష్టి ది డివైన్
1: దైవేష్టి అయిపోతుంది.
0: అండ్ దెన్ ఇట్ బికమ్ సుప్రీం ది డివైన్.
1: కనుక నాలుగో దాన్ని మనం చేరాలనుకుంటే వ్యష్టి సమష్టితో చేరాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు రీచ్ ద ఫోర్త్ స్టేట్ ది ఇండివిజువల్ షుడ్ జాయిన్ ది కమ్యూనిటీ.
1: వ్యష్టిగా ఉండినంత వరకు పరమేష్టి మనకు లభ్యం కాదు.
0: ఇఫ్ యు రిమైన్ యాజ్ ఎన్ ఇండివిజువల్ యూ కెన్ నెవర్ అటైన్ డివినిటీ.
1: కనుక దీనిని పురస్కరించుకుని బ్రహ్మానందం అని పెట్టింది.
0: బేసింగ్ ఆన్ దిస్ గాడ్ ఈస్ కాల్డ్ బ్రహ్మానందం.
1: ఆనందాన్ని ఆశించేటువంటి వ్యక్తికి,
0: ద వన్ హూ వాంట్స్ టు బి బ్లిస్ఫుల్,
1: పరమేష్టితో చేరాలనుకునే ఆశను పెంచుకుని,
0: హీ షుడ్ హ్యావ్ యర్నింగ్ ఫర్ గాడ్,
1: సమష్టితో ఏకం కండి.
0: అండ్ హీ షుడ్ బి వన్ విత్ సమిష్టి ఆర్ కమ్యూనిటీ. Both are one actually.
1: Andaru okate.
0: All are one.
1: Ee vedamu motta motta prabodhinchi vachchi.
0: This is the teaching of Veda in the beginning.
1: Vedaha vedam purusham mahantam aditya varnam tamasah parastat. Oh manavulara.
0: Oh mankind.
1: మేము భగవంతుని చూచాము.
0: వీ హావ్ సీన్ గాడ్
1: అని తపస్సు చేసి ఆచరించినటువంటి వ్యక్తులు వచ్చి, ఋషులు వచ్చి ప్రపంచానికి చాటుతూ వచ్చినారు.
0: The rishis who did penance,
1: they said they. మహాంతం, మహాంతం,
0: we have seen God.
1: ఆదిత్య వర్ణం.
0: అండ్ హీ ఇస్ ప్యూర్,
1: సూర్యకాంతితో కూడినటువంటి వాడు అతను.
0: ఈ సో బ్రిలియంట్,
1: తమసపరస్తా, తమస్సులో ఉంటున్నాడు తాను.
0: బట్ హీ లైస్ దేర్ ఇన్ తమస్ ఆర్ డార్క్నెస్,
1: అనగా చీకటిలో ఉంటున్నాడు.
0: ఇట్ మీన్స్ హీ తమస్ ఆర్ డార్క్.
1: కానీ సూర్యకాంతి ఉంది, సూర్యకాంతి ఉండినప్పటికీ తమస్సులో ఉన్నాడు.
0: దేర్ ఈస్ దిస్ సన్ లైట్ బట్ యట్ హీస్ ఇన్ తమస్.
1: తమసపరస్తాత్
0: is beyond this darkness. There is
1: అందులో తిరిగి కొంతమంది ఋషులు చెప్పారు.
0: That's the declaration of
1: Swami. మీరు లోపల చూచారా, బయట చూచారా?
0: Then they ask, have you seen God inside or outside?
1: లోపల బయట అనేటువంటి భేదం లేదు.
0: There is no difference.
1: అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత.
0: There is nothing like inside and outside because God is present in both.
1: కనుకనే భగవంతుని ఎక్కడ చూచారు? సర్వత్రా చూచిన వారే.
0: వేర్ హ్యావ్ యూ సీన్ గాడ్? వీ హ్యావ్ సీన్ ఎవ్రీవేర్.
1: బ్రహ్మానందం, ఆనంద స్వరూపుడైనటువంటి సర్వత్రా ఉంటున్నాడు.
0: గాడ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఆ సర్వత్రా ఉండేటువంటి భగవంతునికి కోరికలు లేవు. కనుకనే పరమ సుఖదం.
0: యాజ్ గాడ్ ఈస్ డిజైర్లెస్, హీ సుప్రీమ్.
1: ఎట్టి కోరికలు లేదు,
0: నో డిజైర్.
1: అందువల్లనే పరమ సుఖంగా ఉంటున్నాడు.
0: సో హీస్ ఇన్ ఎటర్నల్ బ్లిస్.
1: అందువల్లనే పరమ జ్ఞానంగా మారిపోయాడు.
0: దేర్ఫోర్ హి ఇస్ ది పర్సోనిఫికేషన్ మెటఫర్ ఆఫ్ హిస్.
1: సుఖం ఎక్కడ వస్తుందో అక్కడనే జ్ఞానం కూడా ఆవిర్భవిస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ బ్లెస్ దేర్ ఇస్ విజ్డమ్.
1: కనుక జ్ఞానం కానీ, సుఖం కానీ, ఆనందం కానీ భగవంతుని యందే ఉంటున్నది.
0: దేర్ఫోర్ ఐదర్ విజ్డమ్ ఆర్ హ్యాపీనెస్ ఆర్ బ్లెస్ ఆర్ ఇన్ గాడ్.
1: దేనికి ఒక కారణం లేవు.
0: దేర్ ఇస్ నో రీజన్ ఎనీథింగ్ ఫర్ దిస్.
1: ఎట్టి కారణములు లేనటువంటి యొక్క గుణములు కలిగినటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ హెస్ గాట్ అట్రిబ్యూట్ బియాండ్
1: కార్యకారణ అతీతుడైనటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ బియాండ్ రీజన్, బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
1: కాలమునకు ఏమాత్రము కూడా కట్టుబడినటువంటి వాడు.
0: ఈస్ నాట్ బౌండ్ బై టైమ్.
1: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు ఏమాత్రం కూడా లోన కానటువంటి వాడు.
0: ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై టైమ్ అండ్ స్పేస్ ఆర్ రీజన్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: మీరు ఇప్పుడు ప్రశాంతిని ఒక గోకులంలో ఉన్నారు.
0: నౌ హియర్ యూఆర్ హియర్
1: పండుకున్నారు,
0: యూఆర్ స్లీపింగ్.
1: కానీ మీకు ఒక కల వచ్చింది,
0: యూ డ్రీమ్.
1: ఆ కల ఏ విధంగా వచ్చింది?
0: వాట్ హ్యాపెన్స్?
1: కలకత్తా పోయి చేరినట్టుగా వచ్చింది.
0: యూ డ్రీమ్ యాజ్ ఇఫ్ యూఆర్ గాన్ టు కలకత్తా.
1: కలకత్తాకు చేరవలసిన పోయింది.
0: And you have gone to Calcutta there in the dream.
1: కానీ ఆ స్వప్నం లోపల
0: there in the dream.
1: ఎందుకోసం నీవు కలకత్తాకు పోయావు?
0: Why have you gone to Calcutta?
1: ఏ రథంలో నీవు కలకత్తాకు పోయినావు?
0: What is the travel arrangement?
1: ఎవరితో పోయినావు కలకత్తాకు?
0: Who accompanied you?
1: ఎందుకు పోయినావు?
0: Why have you gone?
1: ఈ కారణ కార్యకర్మం ఏ మాత్రమో తెలియదు.
0: Nothing to do with the reason.
1: కాల పరిస్థితుల ప్రభావమునకు అతీతమైనటువంటి స్వప్నము.
0: Therefore, dream is beyond the time and space, reason or conveyance.
1: అదే నీవు ప్రత్యక్షంగా నీవు కలకత్తాకు పోయి చేరాలనుకుంటే,
0: if you want to go physically,
1: ఈనాడు తెల్లవారి 7 గంటలకు ట్రైన్ ఎక్కావు.
0: Just naturally, you should get into the plane at 7 o'clock
1: in
0: the morning.
1: Plane పోతుంటే 4 గంటల time తీసుకుంది.
0: And it takes 4 hours.
1: కలకత్తాలో దిగినావు.
0: You get down there in Calcutta.
1: కలకత్తాలో దిగేసేసి,
0: as you get down there,
1: taxi తీసుకున్నావు నీవు ఇంటికి పోయి చేరిపోయినావు.
0: And then you reach home by a taxi.
1: ఎందుకోసం ఇంటికి పోయి చేరినావు?
0: I have gone home.
1: నీ బంధువులు చూడటం కోసమే నీవు వెళ్ళావు.
0: You want to meet your relations.
1: కాబట్టి బంధువులు చూడటం కారణం.
0: To meet your relations is the cause.
1: కారణం బంధువుల కోసం వెళ్ళినావు.
0: The reason of your trip is to meet your relation.
1: కార్యం ప్రయాణం ప్లేన్లో ప్రయాణం చేశావు.
0: And you travel by flight.
1: ఎప్పుడు ప్రయాణం చేశావు? కాలం కూడా వచ్చింది.
0: Here time factor.
1: తెల్లవారి 7 గంటలకు ప్రయాణమైనావు.
0: The time factor tells you started 7.
1: కర్మ కారణ కర్తవ్యాలు 4 చేరినాయి ఈ ప్రత్యక్షంలో.
0: Therefore in this waking state there is reason, there is time, there is cause and conveyance.
1: దేశ కాల పరిస్థితుల ప్రభావం చేత కాలకర్మ కారణ కర్తవ్యాలు 4 లేవు.
0: Whereas in a dreaming state there is no cause, there is no reason, there is no conveyance, there is no time factor.
1: ఈ 4 లేవు కలకనే ఇది స్వప్నము అన్నారు.
0: Since all these 4 factors are missing, it is a dream.
1: ఇది సత్యం కాదు.
0: It's not truth.
1: 4 దేహరీతిగా అనుభవించినటువంటిది సత్యం.
0: Therefore that what you experience all these factors is true.
1: సుషుప్తి అనేటువంటి దాంట్లో మీరు విచారణ చేయండి.
0: Sushupti, deep sleep state.
1: నీవు రాత్రి బాగా నిద్రపోయినావు.
0: And you slept well last night.
1: రాత్రి 1:30 గంటకు లేచావు.
0: You got up at 1:30 midnight.
1: 1:30 గంటకు చేశావు, బాత్రూమ్ పోయి వచ్చావు.
0: You have gone to bathroom at 1:30.
1: 1:35 గంటకు నీవు వెళ్ళావు తిరిగి.
0: And you returned at 1:35.
1: 35 నిమిషాలకు వచ్చి తిరిగి బెడ్ పైన పడుకున్నావు.
0: And then you just lie down on bed at 1:35. Then you slept.
1: నిద్ర వచ్చింది.
0: Yes, you slept.
1: ఆ నిద్ర ఏ రీతిగా వచ్చింది?
0: How did you sleep?
1: నీవు పెద్దవాడైనట్టు,
0: as you have grown,
1: నీవు చదివినట్టు,
0: as if you finished your study,
1: గొప్ప ఉద్యోగం చేసినట్టు,
0: as if you are employed,
1: నీవు పెళ్లి చేసుకున్నట్టు,
0: as if you got married,
1: నీకు కుమారుడు పుట్టినట్టు,
0: that you have a son,
1: ఆ కుమారుడితో నీవు ఆడుకుంటున్నట్టుగా నీకు కల వచ్చింది.
0: That you got married, that you have a son and you started to play with him, that was the dream. నీవు పుట్టడము,
1: చదువుకోవటము, పెళ్లి కావటము, ఉద్యోగాలు చేయటము, కొడుకు పుట్టటము, కొడుకుతో ఆనందాన్ని అనుభవించినట్టుగా కల వచ్చింది.
0: యువర్ డ్రీమ్ కంటైన్స్ ఆల్ దీస్ స్టేట్స్ దట్ యూ గాట్ మ్యారీడ్ దట్ యూ హావ్ ఎ సన్ అండ్ యూ స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ హిమ్.
1: ఇన్ని కావాలంటే ఎంత కాలం పడుతుంది?
0: హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ప్లేస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్?
1: ఒక 40 సంవత్సరం పట్టుతుంది కాలము.
0: అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్.
1: నీవు పుట్టి పెరిగి పాస్ అయి ఉద్యోగం చేసుకుని పెళ్లి చేసుకుని బిడ్డలు పుట్టి వాడితో ఆడుకోవటం అంటే 40 సంవత్సరాలే పడుతుంది.
0: ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 40 ఇయర్స్ ఆఫ్ టైం ఫర్ బర్త్ ఫర్ యువర్ ఎడ్యుకేషన్.
1: అనుభూతికి 40 సంవత్సరాలు.
0: అండ్ దిస్ స్టేట్ ఫైనల్లీ
1: తిరిగి లేచావు.
0: అండ్ యూ గాట్ అప్.
1: ఆ పిల్లవాడు ఏడ్చినట్టుగా అయిపోయింది, లేచావు.
0: అండ్ యూ గాట్ అప్ బికాస్ యూ డ్రీమ్ దట్ ది చైల్డ్ స్టార్టెడ్ క్రైయింగ్.
1: 1:35 నిమిషాలకు నువ్వు లేచావు.
0: అండ్ యూ జస్ట్ గాట్ అప్ వోక్ అప్.
1: ఇదంతా చేరి ఆ 5 నిమిషాల లోపలే కల వచ్చింది.
0: ఆల్ దిస్ డ్రీమ్ టుక్ అబౌట్ 5 మినిట్స్ టైం.
1: 5 నిమిషాల్లో ఎంత పెద్ద కల వచ్చింది!
0: వాట్ ఎ బిగ్ డ్రీమ్!
1: ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చింది!
0: వాట్ ఎక్స్పీరియన్స్!
1: ఇది సుషుప్తి లోపల వెళ్ళింది.
0: అండ్ దట్స్ వాట్ హ్యాపెన్స్ దేర్.
1: 5 నిమిషాల లోపల 40 సంవత్సరాల యొక్క ఎక్స్పీరియన్స్ నువ్వు అనుభవించావు.
0: యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ పాసిబుల్ ఇన్ 40 ఇయర్స్ ఆఫ్ టైం.
1: కనుకనే
0: సో
1: దైవతత్వాన్ని ఏ రీతిగా నేను అనుభవించాలనుకుంటే,
0: ఇఫ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్ డివినిటీ,
1: నీ కాలం లోపల
0: వితిన్ యూ
1: ఎక్స్పీరియన్స్ 40 సంవత్సరాలు, కాలము 5 నిమిషాలు.
0: సో 45 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈస్
1: వచ్చినటువంటి యొక్క కాలము.
0: దిస్ ఈస్ ద టైమ్ ఇన్ సుషుప్తి,
1: అతీతమైనటువంటి తురియావస్థ.
0: బియాండ్ సుషుప్తి డీప్ స్లీప్ ఇస్ తురియావస్థ.
1: నీవు దైవాన్ని చూడాలంటే ఒక క్షణం చాలు.
0: ఇన్ ద తురియా అల్టిమేట్ స్టేట్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్,
1: ఒక్క క్షణము,
0: ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్.
1: ఎత్తయ్య 5 నిమిషాల్లో నీవు ఇంత అనుభవించావు.
0: How could you experience 40 years of time with 5 minutes?
1: జవాబు చెప్పగలవా?
0: Can you reply?
1: లేదు.
0: No.
1: ఇది కూడా అంతే.
0: So also this.
1: దైవత్వాన్ని ఒక 5 నిమిషాలు నీవు చూడాలంటే, క్షణంలో నీవు దర్శించాలంటే తప్పక సాధ్యమవుతుంది.
0: ఇఫ్ యు వాంట్ టు సీ గాడ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్, ఇట్ ఇస్ పాసిబుల్.
1: ఒక ఇంటిలో నీవు కాపురం చేస్తున్నావు,
0: యు ఆర్ లివింగ్ ఇన్ ఎ హౌస్,
1: ఆ ఇల్లు వదిలి 10 సంవత్సరం అయిపోయింది,
0: అండ్ యు లెఫ్ట్ దట్ 10 ఇయర్స్ అగో,
1: దానికి తాళం వేసుకుని వెళ్ళిపోయినావు,
0: యు కెప్ట్ ఇట్ అండర్ లాక్ అండ్
1: విదేశాలకు వెళ్ళినావు,
0: అండ్ యు వెంట్ అబ్రాడ్,
1: 10 సంవత్సరం ఆ యొక్క దీంట్లో వెలుతురు చేరలేదు,
0: అండ్ ద హోల్ హౌస్ కెప్ట్ అండర్ లాక్ అండ్ కీ ఇస్ దాట్,
1: కానీ నీవు తిరిగి వచ్చావు,
0: యు రిటర్న్,
1: వచ్చిన తర్వాత తాళం తెరిచినావు,
0: అండ్ యు ఓపెన్డ్,
1: స్విచ్ వేసావు,
0: యు హావ్ పుట్ ఆన్ ద స్విచ్,
1: పది సంవత్సరం నేను విదేశాల్లో ఉంటుంది, 10 సంవత్సరం ఇందులో కాపురం ఉన్నటువంటి చీకటి ఎట్ట ఒక క్షణంలో పోయింది.
0: ఐ లెఫ్ట్ ది హౌస్ 10 ఇయర్స్ బ్యాక్,
1: లైట్ వేసింది ఒక క్షణమే, వెలుగు వచ్చింది ఒక క్షణమే.
0: ద మూమెంట్ యు పుట్ ఆన్ ద స్విచ్ దేర్ ఇస్ లైట్.
1: కనుకనే చీకటి పోవాలంటే దీనికి ఒక కాలం తీసుకోదు.
0: అండ్ ఫర్ ద డార్క్నెస్ టు బి డిస్పెల్డ్,
1: లైట్ రావాలంటే దీనికి ఒక కాలం తీసుకోదు.
0: ఫర్ ద లైట్ టు బి దేర్ ఇట్ డజంట్ నీడ్ టైం.
1: దీనికంతా ఒక సీజన్ అనేటువంటిది, రీజన్ అనేటువంటిది ఉంటుంది.
0: సో ఫర్ దిస్ సీజన్ అండ్ రీజన్ ఆర్ దేర్.
1: భగవంతునికి నో రీజన్,
0: బట్ గాడ్ హ్యాస్ నో రీజన్.
1: కనుకనే నీ యొక్క బుద్ధి అనేటువంటిది దైవం పైన మరల్చితం అంటే,
0: and once you direct your intellect towards God,
1: that situation it avutundi,
0: it amounts to putting the switch on.
1: Aa devanandam anetundi tatchame neeku labhyam avutundi,
0: that supreme bliss can be experienced immediately.
1: Kanukane paramanandam, brahmanandam, yoganandam, advaitanandam,
0: therefore it is called supreme happiness, that non dual happiness.
1: Ilanti deenikanta kuda reason anetundi eppudu kuda chikkadu.
0: All the states of bliss are beyond reason.
1: Okka chanamlo neeku entaina kuda praptistundi,
0: within a fraction of a second you can experience.
1: Ee prapti anetundi kala ninnu vetukolakkaledu,
0: you don't need to wait for time.
1: ఎక్కడో అరణ్యానికి పోనక్కర్లేదు,
0: యూ డోంట్ నీడ్ టు గో టు ఫారెస్ట్,
1: ఎక్కడ చిక్కుతుంది అంతా నీకు ఇక్కడే చిక్కుతుంది.
0: ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ హియర్.
1: ఇచ్చుకో సేవను, పుచ్చుకో ప్రేమను,
0: సర్వ్ అండ్ రిసీవ్ లవ్.
1: శాంతి అనేటువంటిది నీ అందే ఉంటుండాలి,
0: పీస్ ఈస్ విత్ ఇన్ యూ.
1: నీలో ఉన్నటువంటి శాంతిని నీవు అనుభవించడానికి అరణ్యానికి పోతున్నావు.
0: ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ద పీస్ విత్ ఇన్ యూ, యూ గో టు ద ఫారెస్ట్.
1: పిచ్చివాడు,
0: ఉన్నది
1: ఒక చోట, తిరిగేది ఇంకో చోట.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఎగ్జిస్ట్ ఎట్ వన్ ప్లేస్, యూ మూవ్ అబౌట్ ఎట్ అనదర్ ప్లేస్,
1: ఉంటున్నది,
0: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ.
1: కనుకనే నీవు ఇచ్చుకోవాల్సింది ఏమిటి?
0: వాట్ ఈస్ టు బి గివెన్?
1: ఇచ్చుకో సేవను,
0: అండ్ దేర్ ఫోర్ సర్వ్,
1: పుచ్చుకో ప్రేమను,
0: అండ్ దెన్ రిసీవ్.
1: ఈ ప్రేమ వచ్చింది అదే ప్రకాశము,
0: అండ్ వన్ దేర్ లవ్ ఇస్ లైట్,
1: అదే బ్రహ్మానందం,
0: లవ్ ఇస్ లైట్ ద సుప్రీం,
1: పరమ సుఖదం,
0: అబ్సల్యూట్ హ్యాపీనెస్,
1: ఆనందము,
0: అబ్సల్యూట్ హ్యాపీనెస్.
1: కనుకనే సర్వం కూడా మన యందే ఉంటున్నది.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ఇన్ us.
1: కనుకనే దీనిని పురస్కరించుకుని సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమా వృత్తిస్తతి అన్నారు.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ ఆల్ హెడ్స్ ఆర్ హిస్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఆల్ ఇయర్స్ ఆర్ హిస్, ఆల్ ద ఫీట్ ఆర్ హిస్.
1: అర్జునుని పిలిచి, ఒరే నాయన,
0: హీ కాల్డ్ అర్జున్ అండ్ సెడ్,
1: నీకు ఎంత వయసు?
0: వాట్స్ యువర్ ఏజ్?
1: బావా, నాకు 70 సంవత్సరం అన్నాడు.
0: బ్రదర్ ఇన్లా, మై ఏజ్ ఇస్ 70.
1: నాకెంత వయసు?
0: వాట్స్ మై ఏజ్?
1: నాకు 75 అన్నాడు.
0: ఐఎమ్ 75.
1: వస్తూ ఉండాలి 75.
0: 75 ఏజ్,
1: 75 ఇయర్స్ కృష్ణునికి,
0: 75 ఏజ్ కృష్ణ,
1: 70 ఇయర్స్ అర్జునికి,
0: అర్జున్ వాజ్ ఏజ్ 70,
1: 112 ఇయర్స్ ధృతరాష్ట్రునికి,
0: 112.
1: ఇంకా వాళ్ళందరూ కూడా భీష్ముడికి,
0: భీష్మ
1: 113 ఇయర్స్,
0: 113 ఇయర్స్,
1: 113 ఇయర్స్ లోపల ధృతర భీష్ముడు ఒక యుద్ధ నౌక లోపల కమాండర్ ఇన్ చీఫ్ పనిచేస్తాడు.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 113 భీష్మాచార్య ఇస్ ద చీఫ్ క్యాప్టెన్ ఆఫ్ ద ఆర్మీ.
1: ఆ వయసు లోపల చీఫ్ కమాండర్ చేస్తానికి వీలవుతుందా?
0: ఇస్ దట్ పాసిబుల్ టు బి చీఫ్ కమాండర్?
1: కాదు. ఆనాడు మహాభారత యుద్ధం లోపల భీష్మాచార్యే చీఫ్ కమాండర్.
0: Bhishma was the chief commander in the Mahabharata war battle.
1: 113 years.
0: 113 years age.
1: Krishnuniki 75 samvatsaramlo.
0: Krishna was age 75.
1: Arjunaki 70 samvatsaramlo.
0: Arjuna age 70.
1: Ee vidhanga undetunte vaallu aanadu yuddham chestu vacharante deeniki edi kaaranamu?
0: Well, they were
1: no reason.
0: When they were fighting at that advanced age, it has no reason.
1: Endukosam ante dehaniki nee vayasu chustunnavu.
0: You go by the age of the body.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము. దీనికి మనస్సు యొక్క ప్రభావమే దీనికి మూల కారణం.
0: ఇట్ ఈస్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద మైండ్ దట్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
1: మనోప్రభావములు అనేక రకమైన మార్పులు చెందిస్తుంటాది.
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద మైండ్ బ్రింగ్ ఆల్ మోడిఫికేషన్స్, ఎబరేషన్స్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: అర్జున్ని ప్రశ్నించాడు.
0: హీ క్వశ్చన్డ్ అర్జున.
1: అర్జున,
0: అర్జున,
1: ఈ యొక్క గీతనంతా కూడాను నీకు పూర్వం కూడా నేను చెప్పాను.
0: I taught all this Gita before, earlier.
1: Inno paryayam neeku bodhinchanu.
0: I taught it many times.
1: Kaani neevu dani gnapti endunchukoledu.
0: But you are not remembering it.
1: Kaaranam emti?
0: Why?
1: Idi enta mukhyanga neevu teesukoledu.
0: You didn't consider it important. Important, you would have remembered it. You neglected it. Hence, you have forgotten it. In fact, you have been there and I have been here for the last several lives.
1: మీరు వచ్చేటువంటిది మీకు తెలుసును కానీ నాకెందుకు తెలియకూడదు అన్నాడు.
0: He said, Swami, you know your advent, but I do not know my advent.
1: అదే మరపు.
0: That is forgetfulness.
1: ఎరుకు మరపనుకుండా జాగ్రత్త నిత్యము స్వప్నాశక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం. ఎరుకు మరపనుకుండా జాగ్రత్త నిత్యముగా స్వప్నాశక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం.
0: There is neither awareness nor forgetful state. There is neither waking state nor dreaming state. You are not in that spiritual level, Taraka, but you are in tamas, darkness.
1: Adetta Swami.
0: How is it possible? And I can't believe it.
1: అది కూడా ఒకటి ఉందా నీకు?
0: ఓ, యూ హావ్ గాట్ దట్ పాయింట్ ఆల్సో.
1: ఇద్దరు పుట్టి పెరిగి తిని తిరిగి సర్వత్రా మనం సంచరించినటువంటి వారమే.
0: యు హావ్ బీన్ మూవింగ్ అబౌట్.
1: అప్పుడే ఇవన్నీ మర్చిపోయినావా?
0: యు హావ్ యు ఫర్గాటన్ సో సూన్?
1: మర్చిపోయినావు.
0: ఐ హావ్ ఫర్గాట్.
1: అయితే నీ బర్త్డే ఎప్పుడు?
0: వెన్ ఇస్ యువర్ బర్త్డే?
1: దాన్ని జ్ఞాపకంగా పెట్టుకున్నాడు.
0: హి రిమెంబర్స్ ఇట్ వెల్.
1: నీవు సుభద్రని పెళ్లాడింది ఎప్పుడు?
0: యు నో వెన్ యు గాట్ మ్యారీడ్ టు సుభద్ర?
1: ఆ మ్యారేజ్ డేట్ కూడా తెలుసు.
0: హి రిమెంబర్స్ హిస్ వెడ్డింగ్ డే.
1: అది కొన్ని సంవత్సరాలు అయిపోయింది.
0: ఇట్ హ్యాపెన్ లాంగ్ బ్యాక్.
1: అదంతా కూడా ఒక 50 సంవత్సరాలు అయిపోయింది.
0: ఇట్ హ్యాపెన్ 50 ఇయర్స్ అగో.
1: అయితే అర్జున,
0: అర్జున,
1: లాస్ట్ ఇయర్,
0: లాస్ట్ ఇయర్
1: మార్గశుద్ధ దశ చతుర్దశి దినము నీవు ఎక్కడ ఉన్నావు అన్నాడు.
0: వేర్ వర్ యూ ఆన్ దిస్ డే? మార్గశుద్ధ చతుర్దశి.
1: తెలియదు స్వామి అన్నాడు.
0: హి సెడ్ ఐ డు నాట్ నో స్వామి.
1: 50 ఏళ్ల కిందకి జరిగినటువంటిది నీకు జ్ఞాపకం ఉంది? భార్యను,
0: యూ రిమెంబర్ వాట్ హ్యాడ్ హ్యాపెన్డ్?
1: మ్యారేజ్ జరిగింది నీకు జ్ఞాపకం ఉంది.
0: యు నో యువర్ వెడ్డింగ్ డే.
1: కానీ ఒక సంవత్సరం పూర్వం అంతా కూడా మాఘశుద్ధ చతుర్దశి దినం ఎక్కడున్నానంటే నాకు తెలియదు అంటున్నా.
0: బట్ యూ డోంట్ నో వాట్ హ్యాపెండ్ 1 ఇయర్ బ్యాక్.
1: కానీ అప్పుడు ఉన్నావా లేదా?
0: వర్ యూ ప్రెసెంట్ ఆర్ నాట్?
1: ఉన్నాను.
0: ఎస్ యు వర్.
1: కానీ ఎక్కడున్నావో తెలియదు.
0: బట్ యూ డోంట్ నో వేర్ యు వర్.
1: ఈ మనిషి యొక్క మార్పు.
0: అండ్ దిస్ ఈస్ ది చేంజ్ ఆఫ్ ద మైండ్.
1: ఆ విధంగా వచ్చినప్పుడు,
0: వెన్ ఇట్ హ్యాపెన్స్, సో
1: కొన్ని రకమైనటువంటి యొక్క మార్పుల లోపల తిరిగి అర్జునుడికి ఒక బాధ కలిగింది.
0: సర్టన్ మోడిఫికేషన్స్ హావ్ టేకెన్ ప్లేస్ విత్ ఇన్
1: అర్జున్. అభిమన్యుని మరణ వార్త విన్నాడు.
0: అండ్ హి హెర్డ్ ది న్యూస్ ఆఫ్ ది డెత్ ఆఫ్ అభిమన్యు.
1: మరణ వార్త వినేటప్పటికి కూలిపోయాడు.
0: హావింగ్ హెర్డ్ ద ట్రాజిక్ న్యూస్ హి ఫెల్ డౌన్.
1: దేవోత్సవంతనే ఎదురేగుదించు నా కుమారుడు ఏటికో ఎదురురాడు అని బాధపడుతున్నాడు.
0: The moment I return, my son comes and receives and welcomes me. Today it is not happening and he felt sad.
1: ఏమైపోయినాడు?
0: What happened?
1: పక్కనున్నాడు.
0: Krishna was by his side.
1: కాబట్టి అభిమన్యుడు మరణించలేదు, కృష్ణుడికి తెలుసును.
0: And he knows, Krishna knows what happened.
1: అప్పుడు చెప్పకూడదు, సమయ సందర్భాన్ని పురస్కరించుకొని చెప్పాలి.
0: This should not be conveyed to him. It depends on the time factor.
1: కనుక సరే వస్తాడు వస్తాడు వస్తాడు అన్నాడు. ఇంటికి పుచ్చుకొని వచ్చాడు.
0: కృష్ణ సెడ్ హి విల్ కమ్ ఎనీవే అండ్ హి మేడ్ హిమ్ రిటర్న్.
1: ఒకానొక సమయంలో మరణించిన వార్త విన్న తక్షణమే
0: అట్ వన్ టైమ్ ఆఫ్టర్ హియరింగ్ ది న్యూస్ ఆఫ్
1: యుద్ధానికి
0: అండ్ కృష్ణ హస్ సెంట్ హిమ్ టు ది బ్యాటిల్ ఫీల్డ్.
1: అది విన్నటువంటి ఒక అర్జునుడు వంశ నాశి అని పిలిచాడు కృష్ణుణ్ణి.
0: అండ్ హావింగ్ హర్డ్ దిస్
1: నా వంశాన్ని నాశనం చేసి పెడితివే.
0: అర్జున అక్యూజ్ కృష్ణ టెలింగ్ పాండవులందరూ ఎంటైర్ క్లాన్.
1: పాండవులు వృద్ధులైపోయినారు.
0: అండ్ పాండవ సార్ ఏజ్ నౌ.
1: ద్రౌపది కూడా వృద్ధురాలైంది.
0: ద్రౌపది ఇస్ ఓల్డ్.
1: ఇంకా సుభద్ర కూడా వృద్ధురాలైంది.
0: ఆల్సో సుభద్ర.
1: పిల్లలు ఎవరు పుట్టరు. మా వంశమే పోయింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ లాస్ట్ ది హోల్ క్లాన్.
1: అప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ వాస్ స్టిల్ స్మైలింగ్.
1: సరే నీకు ఆవేదన వచ్చింది, వచ్చినట్టు మాటలంతా మాట్లాడుతున్నావు.
0: యూఆర్ గ్రీఫ్ స్ట్రికెన్, యూఆర్ గ్రీఫ్ స్ట్రికెన్, దేర్ ఫోర్ యూ స్పీక్ లైక్ దాట్.
1: అంత కాలం జరిగిన తర్వాత,
0: ఆఫ్టర్ పాసేజ్ ఆఫ్ టైమ్,
1: కుమారుడు పుట్టాడు అభిమన్యునికి.
0: అభిమన్యు హ్యాడ్ ఎ సన్.
1: కానీ మృతదేహము.
0: అండ్ ఇట్ ఇస్ ఎ డెడ్ బాడీ.
1: ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి చూపించింది ద్రౌపది.
0: ద్రౌపది హ్యాస్ షోన్ దిస్ లైఫ్లెస్ బాడీ.
1: ఈ పుట్టినటువంటి వాడు కూడా మరణించి పుట్టాడే.
0: అండ్ ఇట్ ఇస్ స్టిల్ బాండ్ బేబీ, లైఫ్లెస్ వాస్ షోన్.
1: శత్రుని పంపించాడు కృష్ణుని పిలుచుకురామని.
0: అండ్ హి సెంట్ ఎ మెసేజ్ టు బ్రింగ్ కృష్ణ.
1: సహదేవుడు, సహదేవుడు తీసుకుని వచ్చాడు.
0: సహదేవ బ్రాట్ కృష్ణ.
1: ద్రౌపది తీసుకెళ్ళింది తట్టలో పెట్టుకొని.
0: ద్రౌపది హస్ టేకెన్ దిస్ బాడీ ఇన్ ఎ ప్లేట్.
1: ఈ యొక్క బిడ్డను నీవు అందిస్తావా మాకు, మరణించిన బిడ్డను?
0: ఓ బ్రదర్, హ్యావ్ యూ గిఫ్టెడ్ దిస్ లైఫ్లెస్ బాడీ టు అస్?
1: అప్పుడు కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు, ఎప్పుడు నవ్వే.
0: కృష్ణ ఆల్వేస్ స్మైల్స్.
1: దుఃఖం రాని, కష్టం రాని, ఆనందం కలగని, ఎప్పుడూ నవ్వి.
0: ఐదర్ మిజరీ ఆర్ గ్రీఫ్ ఆర్ డిఫికల్టీ ఆర్ హ్యాపీనెస్.
1: అంతా మన అభిమానుడి కన్నులే ఉంటున్నాయి ఇక్కడ.
0: అండ్ దెన్ హి సేస్ సిస్టర్ లుక్ హియర్ హి ఎగ్జాక్ట్లీ
1: ముఖమంతా కూడా అభిమానుడి ముఖమే ఉంటుండాలి.
0: హి ఎగ్జాక్ట్లీ లుక్స్ లైక్ అభిమన్యు ద ఫేస్ అండ్ ఐస్.
1: అర్జునుడు లేచాడు.
0: అర్జున గాట్ అప్.
1: శ్వాస కూడా అభిమన్యుడి మాదిరినే ఉంటుండాలి అన్న.
0: బ్రెత్ ఆల్సో ఇస్ లైక్ హిస్ ఫాదర్.
1: శ్వాస లేదు.
0: మీనింగ్ హి డజంట్ బ్రీత్ లైఫ్లెస్. అర్జున
1: కేవలం నీవు మూర్ఖుడవు.
0: యు ఆర్ ఏ ఫూల్.
1: నా యొక్క తత్వం ఇంకా నీవు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మీ.
1: సరే పో అన్నాడు. కూర్చోబెట్టుకుని ద్రౌపదిని ఆయన ఇద్దరు మాట్లాడుతున్నారు.
0: అండ్ దెన్ హి స్టార్టెడ్ కన్వర్సింగ్ విత్ ద్రౌపది.
1: ఏమైనా చేయగలడనేటువంటి ఆ యొక్క ద్రౌపదికి ఆ విశ్వాసం.
0: ద్రౌపది హస్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ.
1: అందువల్లనే స్త్రీలకు చాలా భక్తి ప్రపత్తులు చాలా మెండు.
0: సో విమెన్ హావ్ గాట్ దిస్ డివోషన్ అండ్ సిన్సరిటీ.
1: భర్తలు కూడా లాక్కొని వచ్చేటువంటిది భార్యలే.
0: ఇట్స్ ఓన్లీ ద వైఫ్ దట్ డ్రాగ్స్ ఆర్ బ్రింగ్స్ ద హస్బెండ్. కనుకనే
1: భక్తిని స్త్రీలకు మాత్రమే ప్రధానంగా ఇచ్చారు.
0: సో ఉమెన్ కమ్స్ ఫస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివోషన్.
1: జ్ఞానము పురుషులకు మాత్రమే ఇచ్చాడు.
0: మ్యాన్ సింబలైజెస్ విజ్డమ్.
1: స్త్రీలంతా కూడాను అంతఃపురంలో కూడాను ప్రవేశించవచ్చును.
0: అండ్ విమెన్ కెన్ గెట్ ఇన్ టు ద
1: పురుషుల అంతఃప్రవేశంలో ప్రవేశించడానికి వీల్లేదు.
0: అండ్ మెన్ కాన్ గో దట్ ఇన్ ఇంటీరియర్.
1: దర్బార్ హాల్ వరకు మాత్రమే పోవచ్చును.
0: మెన్ గెట్ ఇన్ టు ద హాల్ దర్బార్ హాల్ ఓన్లీ.
1: అదే రీతిగానే స్త్రీలనేటువంటి భక్తులు సర్వత్రా వారు ప్రవేశించవచ్చును.
0: Here a devotee, a woman can go anywhere into the interior of the
1: man.
0: They can go inside.
1: Magavaru lopala povadaniki veelledu.
0: Whereas man cannot go inside.
1: Vaadiki haddunu pettaru.
0: They have got certain.
1: Kaaramenti bhakti takkuva.
0: But because the divorce is left in
1: man. Bhakti ekkuva kanukane ee streelakanta ee vidhanga chepparu.
0: Because women has more devotion, she can go anywhere.
1: Kaaramenti poorthi vishwasam unnadi.
0: They have total faith in God.
1: Tappaka pranam ivvagaladu ani.
0: And therefore they have that Krishna can resurrect him.
1: Sari veellandaru thallu vanchukoni kuchunnadu Bhimudu Arjunudu nakka Sahadevudu Dharmaraju kuda.
0: Well, all brothers Pandavas, they just feeling very sad about this tragic event.
1: Veedato edo muchatta aadutunnadu Krishnudu.
0: Krishna went on conversing with him.
1: Ee muchatta emi athariki vaaliki artham kavatam ledhu.
0: And they could not understand what all he was speaking.
1: అర్జునుడికి క్రోధం వస్తూ ఉంటున్నది.
0: అర్జున వాస్ ఫ్యూరియస్.
1: ఏమి చెప్పలేడు.
0: హి కుడ్ నాట్ సే.
1: తర్వాత చెల్లి బిడ్డను తీసుకురా అన్నాడు.
0: అండ్ దెన్ హి ఆస్క్డ్ ఓ సిస్టర్ బ్రింగ్ ద బాడీ బ్రింగ్ ద చైల్డ్ హియర్.
1: ఆ తట్టలో పెట్టుకుని పిల్లల పైన కొట్టాడు.
0: అండ్ దెన్ హి ప్యాటెడ్ ఆన్ ద థైస్ ఆఫ్ ద చైల్డ్.
1: ఏమని ఏడ్చాడు.
0: అండ్ ద చైల్డ్ షౌటెడ్ క్రైడ్ ఇమిడియట్లీ.
1: ఏడ్చేటప్పుడు వీళ్ళందరూ తలలు ఎత్తారు.
0: ఆల్ రైజ్ దేర్ హెడ్.
1: చూచారు.
0: దే సా ద బేబీ.
1: పరీక్షించి ప్రాణమిచ్చినటువంటి వాడు కనుకనే ఇతనికి పరీక్షితుడు అని పేరు పెట్టానన్నాడు కృష్ణుడు.
0: అండ్ కృష్ణ సేడ్ హి దిస్ చైల్డ్ ఈజ్ ఎగ్జామిన్డ్ పరీక్ష అండ్ దేర్ ఫోర్ దిస్ చైల్డ్ బి నేమ్డ్ యాజ్ పరీక్షిత్.
1: అప్పుడు అర్జునుడు పోయి కాళ్ళు పట్టుకుని
0: అర్జున కాఠోడు
1: కృష్ణ వంశోద్ధారక అన్నాడు.
0: దెన్ కృష్ణ యువర్ ఎమాన్సిపేటర్ ఆఫ్ ది క్లాన్.
1: అర్జున కొన్ని దినముల పూర్వము వంశనాశి అన్నావు, ఇప్పుడు వంశోద్ధారక అంటున్నావు, రెండు నీ నోటికి సంబంధము.
0: Few days back you are the destroyer, annihilator of the clan, and today you call him
1: yes anuvariki yes anura no anuvariki no yesra no yesulu mee notiki gaani saayiki sarvam yes yes yes.
0: If you say yes, Sai says yes. If you say no, Sai says no. Yes, no relate to you, but Sai is beyond.
1: Vamsanasi annadu. ఈనాడు వంశోద్ధారక అంటున్నావు.
0: యు మే సే ఎనిహిలేటర్ అండ్ యు మే సే ఎమాన్సిపేటర్ ఇస్ నాట్ బాదర్డ్.
1: ఈ విధంగా వచ్చి కొన్ని రకమైనటువంటి మార్పులు కూడా వాళ్ళ ఎందు మర్చిపోయినటువంటి మార్పులు చూపించాడు.
0: అండ్ హి హస్ బ్రాట్ అవుట్ సర్టన్ చేంజెస్ ఇన్ దెం.
1: కృష్ణుడికి పక్కలో పోయి కూర్చున్నాడు అర్జునుడు.
0: అర్జున సాట్ బై ది సైడ్.
1: అన్ని ఆనందమైన వార్తలు చెప్తూ వస్తున్నాడు.
0: హి వాస్ టెల్లింగ్ ఆల్ గుడ్ న్యూస్.
1: కానీ స్వామి
0: స్వామి
1: బావా, నా కుమారుడు చాలా చిన్న వయసు వాడే.
0: మై సన్ ఇస్ సో యంగ్.
1: అతన్ని ఎందుకు మరణింపు చేశారు?
0: Why did you
1: అతను ఎందుకు నేను చూడకుండా చేశారు?
0: How is it I could meet him?
1: చిన్న వయసులోపలే మృత్యు ప్రార్థించడమా?
0: Why did my son die at
1: ఇంకా కొంతకాలమైన కూడా బ్రతికించకూడదా?
0: Can't you make him live for some more time?
1: చాలా ఒక నిందాస్థుతిగా మాట్లాడుతూ వచ్చాడు.
0: He went on blaming God for not keeping his son alive for a long time.
1: పిచ్చివాడా,
0: madcap.
1: ఈ చిన్న వయసు పెద్ద వయసు నిండి ఈ దేహానికి నువ్వు చూసుకుంటున్నావు.
0: The age young or old relates to this body.
1: దేహం ఇందులో పనికి రాదు.
0: But that won't apply.
1: కాబట్టి జరగవలసినటువంటి జనన మరణాలు జరుగుతూనే ఉంటుంటాయి.
0: బర్త్ అండ్ డెత్ దే డూ హ్యాపెన్.
1: అయితే దీనికి ఒక ఉదాహరణగా చెప్తున్నాను.
0: దెన్ హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
1: మనమందరం కూర్చుని చేరి
0: ఆల్ ఆఫ్ అస్ అసెంబుల్ హియర్
1: కేవలము ఒక విధమైనటువంటి కాశ్మీర్ కు వెళ్ళినాము.
0: అండ్ వీ హావ్ గాన్ టు కాశ్మీర్.
1: ఈ కాశ్మీర్ అనేటువంటిది కూడాను కైకేయి యొక్క రాజ్యం అయింది.
0: కాశ్మీర్ బిలాంగ్స్ టు కైకేయి.
1: ఒకనాకు సంబంధము కాశ్మీర్ కు వెళ్ళాము.
0: వీ హావ్ గాన్ టు కాశ్మీర్ అట్ వన్ టైం.
1: అక్కడికి వెళ్ళినాము, ఒక ఉల్లన్ బట్ట తీసుకున్నాము.
0: అండ్ వి హావ్ పర్చేజ్డ్ ఏ ఉల్లన్ క్లాత్.
1: ఒక సఫారీ కోసమని ఒక ఉల్లన్ బట్ట తీసుకున్నాము.
0: వి వాంటెడ్ ఉల్లన్ సఫారీ ఫర్ us.
1: తీసుకుని వచ్చాను.
0: వి బ్రాట్ ఇట్.
1: కానీ మర్చిపోయినాను, ఒక బీరంలో పడేశాను.
0: బట్ ఐ ఫర్గాట్ ఇట్, కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
1: కానీ 10 సంవత్సరం తర్వాత,
0: ఆఫ్టర్ 10 ఇయర్స్,
1: ఆ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారే సమయం లోపల,
0: యాజ్ ఐ షిఫ్టెడ్
1: ఈ బట్టలన్నీ ప్యాక్ చేస్తూ వచ్చాము,
0: ఐ వాస్ ప్యాకింగ్ ఆల్ మై లగేజ్,
1: అప్పుడు ఈ యొక్క కాశ్మీర్ నుంచి తెచ్చినటువంటి ఉలన్ సఫారి బట్ట చిక్కింది.
0: దెన్ ఐ స్పాటెడ్ దిస్ ఉలన్ సఫారి ఐ బ్రాట్ ఫ్రమ్ కాశ్మీర్.
1: ఈనాడు చిక్కింది, నేను ఇంతకాలం మర్చిపోయినా అన్నాడు. ఆ దినమే పోయాడు, టైలర్ చేతికి ఇచ్చాడు, సఫారి కుట్టించుకున్నాడు.
0: అండ్ దెన్ హీ ఫెల్ సో సాడ్ దట్ హి హస్ ఫర్గాటన్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఉలన్ కాశ్మీర్ క్లాత్ అండ్ హీ గేవ్ ఇట్ టు ద టైలర్ ఫర్ స్టిచింగ్.
1: కానీ కుట్టించుకున్నాడు,
0: హీ గాట్ ఎ స్టిచ్.
1: ఎక్కడో ఒక మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్ళాడు.
0: Then he attended marriage
1: function. వెళ్ళి
0: ఆ యొక్క
1: ఆనందం లోపల ఆ యొక్క బఫేలో బుఫేలో అంటారు, ఆ తిండి సమయం లోపల బఫే డిన్నర్ చేస్తూ ఏదో వంగినాడు. వంగేటప్పటికి ఆ కోటు పట్టన పగిలిపోయింది.
0: And he was moving about in the buffet dinner type as he bent the cloth tore there.
1: వాడు బాధపడుతున్నాడు.
0: He was feeling sad.
1: కొత్త గుడ్డ,
0: new suit.
1: నిన్ననే స్టిచింగ్ చేశాడు, కొత్త కోటు పగిలిపోయింది అన్నాడు.
0: బ్రాండ్ న్యూ కోట్, హౌ ఇస్ దట్ ఇస్ టార్న్ అవుట్.
1: అప్పుడు చెప్పాడు కృష్ణుడు,
0: కృష్ణ
1: స్టిచ్వాడా,
0: ఓ మ్యాడ్ ఫెలో,
1: కుట్టింది నిన్న కొత్త కోటే.
0: స్టిచ్ యెస్టర్డే న్యూ,
1: బట్ట కూడా కొత్తదే.
0: క్లాత్ ఇస్ న్యూ,
1: కానీ ఓల్డ్ స్టాక్ ఇది అన్నాడు.
0: బట్ ఇట్ ఇస్ ఓల్డ్ స్టాక్ యు నో బ్రాట్ ఫ్రమ్ ద కాశ్మీర్.
1: అదే రీతిగానే ఈ చిన్న వయసు లోపల నీ అభిమన్యుడు పోయాడు.
0: యూ హావ్ లాస్ట్ యువర్ సన్ ఎట్ ఎన్ యంగ్ ఏజ్.
1: కానీ ఈ వయసు అంతా కూడా ఓల్డ్ స్టాక్.
0: బట్ దిస్ ఈస్ ఓల్డ్ స్టాక్.
1: ఎన్నో జన్మల నుంచి వచ్చి ఈయన జన్మ లోపల ఈ కొద్ది కాలం మాత్రమే జీవించారు.
0: అండ్ హీ హాస్ బీన్ హియర్ హావింగ్ స్పెండ్ మెనీ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
1: పరిపూర్ణమయ్యేటప్పటికి పట్టణ పగిలింది ఈ కోటు.
0: వెన్ ది పీరియడ్ హ్యాస్ ఎండెడ్, ద కోట్ హెస్ టోర్న్ అవుట్.
1: అప్పుడు అర్జునుడు, ఇలాంటి యొక్క రహస్యాలు కూడా ఉంటున్నాయా స్వామి?
0: దెన్ అర్జున సెడ్, ఈవెన్ సచ్ సీక్రెట్స్ ఆర్ దేర్ స్వామి.
1: జీవితమే రహస్యము.
0: యువర్ దిస్ ఇస్ మిస్టరీ.
1: జీవితమే విచిత్రము.
0: లైఫ్ ఇస్ పెక్యూలియర్.
1: చిత్రంబులు.
0: పెక్యూలియర్.
1: ఇదంతా చిత్రములు నాయన.
0: హౌ మిస్టీరియస్ దే ఆర్.
1: కనుక దీన్ని ఏమాత్రము నీవు అర్థం చేసుకోలేవు.
0: యూ కెనాట్ అండర్స్టాండ్ ఇన్ ఫుల్.
1: అర్జునుడు కూడా బుద్ధి చెప్పాడు.
0: అండ్ హి పాసిఫైడ్.
1: ఈ విధంగా కదను దైవతత్వాన్ని ఎవరు కూడా సరిగా అర్థం చేసుకోలేరు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ ది డివినిటీ.
1: ఒక నిమిషంలో జరిగింది, మరొక నిమిషంలో విరుద్ధంగా జరుగుతుంటది.
0: అట్ వన్ టైమ్ ఇట్ హ్యాపెన్స్ వన్ వే, జస్ట్ ఆపోజిట్.
1: దీనికి దానికి పూర్తి ఆపోజిట్ గా ఉంటది.
0: ఆపోజిట్ థింగ్స్ హ్యాపెన్.
1: ఏంటి రీజన్?
0: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్?
1: భగవత్ కార్యాలకు ఏది రీజన్ లేదు.
0: ఫర్ గాడ్స్ యాక్షన్
1: నో రీజన్.
0: ఫర్ గాడ్స్ విల్ నో రీజన్.
1: కనుక నేను భగవద్ దీన్ని ఈ విధంగా ఆ విధంగా తర్కించుకోవటము లేక విచారించుకోవటము ఒక విధమైనటువంటి తర్జుమాలు చేసుకోవటం ఇది సరైనది కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ టు ఆర్గ్యూ ఆర్ డిబేట్ ఆర్ కన్వర్ట్.
1: ఎవరైనా సరే
0: ఆర్ డిఫర్
1: కాదు అంటే కాదు, సంతోషం అంతే.
0: దెన్ వన్స్ ఇట్ ఇస్ సెడ్ యు నో,
1: అవును అంటే అవునే.
0: వెన్ మీ yes means is yes.
1: ఎవరో ఒకరు వస్తారు, మీరందరూ బయటికి పోయేదో స్వామి చెప్పి మాట్లాడుతుంటే ఒకరు వచ్చేస్తాడు.
0: Then go on telling that this Swami said someone comes here.
1: స్వామి భగవంతుడు అని మీరు అంటుంటారు.
0: యూ సే స్వామి ఇస్ గాడ్.
1: వాడు ఎవడో బజార్ లో వచ్చి వాడు ఎక్కడ ఉన్నాడు భగవంతుడు?
0: ఎ ఫెలో ఆన్ ది స్ట్రీట్ మే సే వేర్ ఇస్ గాడ్.
1: లోపల స్టేజ్ పైన మాట్లాడుతున్నాడు అంటావు.
0: యూ మే సే గాడ్ ఈస్ స్పీకింగ్ ఆన్ ద స్టేజ్ హియర్.
1: వాడు చెప్తాడు భగవంతుడే లేడు ఉంటాడు.
0: హీ సేస్ దేర్ ఇస్ నో గాడ్.
1: ఒరే నాయన, నీకు లేకపోతే నీ భగవంతుడు నీకు లేడు, నా భగవంతుడు నాకున్నాడు.
0: If you say you have no God, yes, you have no God.
1: Nee
0: but I have my God.
1: లేడని చెప్పుకోవటంలో నీకు అధికారం ఉంటుందాది.
0: You have got every right to say no.
1: నా భగవంతుడు నాకు లేడని చెప్పడానికి who are you?
0: Who are you? What authority you have to deny my God?
1: నీకు అధికారం లేదు.
0: You have no authority.
1: కాబట్టి నా నమ్మకం నాది.
0: This my faith.
1: నీ అపనమ్మకం నీది.
0: And you have disbelief.
1: కనుక మన నమ్మకాన్ని అంత దృఢంగా మనం పెట్టుకోవాలి.
0: We should have strong faith.
1: ఎవరు కాదనుకున్నా గానీ కాదన్న వారికి కాదు.
0: ఎనీబడి మే డినై ఆర్ నెగే.
1: అవునన్న వారికి అవును.
0: ఇఫ్ యు సే yes you will get the response.
1: నాదాని నీవు కాదన్న దానికి ఏ మాత్రం అధికారం లేదు.
0: యు హావ్ నో రైట్ టు డినై మై ఫెయిత్.
1: అప్పుడు వాడు నోరు మూసుకుంటాడు.
0: దెన్ విల్ కీప్ హిస్ మౌత్
1: షట్ అప్ అని అక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు షట్ అప్.
1: వాడే నోరు మూసుకుంటాడు.
0: హి హింసెల్ఫ్ విల్ కీప్ హిస్ మౌత్ షట్.
1: కనుక మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, గుర్తించవలసినటువంటి విషయాలు, చాలా రహస్యాలు మనం చక్కగా విచారణ చేసి పలకాలి.
0: దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వి హావ్ గాట్ టు నో. దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వి హావ్ టు రికగ్నైజ్.
1: బ్రహ్మానందం పరమ సుఖదం అనేటువంటి తాగుడు ఈ 11 పేర్లు కూడాను భగవంతుడి యొక్క పేర్లే కానీ మరొకటి వర్ణన కాదు ఇది.
0: ఆల్ దీస్ 11 నేమ్స్ సుప్రీమ్ బ్లిస్, సుప్రీమ్ హ్యాపీనెస్, నాన్ డ్యూయాలిటీ, ఎథీరియల్, గాయత్రీ
1: మంత్రంలో కూడాను, గాయత్రీ మంత్రంలో కూడాను,
0: గాయత్రీ మంత్ర
1: 9 వర్ణాలు ఉన్నాయి.
0: There are 9 varna.
1: ఒకటి ప్రార్థన ఉంటుండాలి.
0: One is prayer.
1: ఒకటి ధ్యానం ఉంటుండాలి.
0: One meditation.
1: ఓం భూర్ భువః శువః తత్ సవితుర్ వరేణ్యం భర్గు దేవస్య. ఈ 9 కూడాను వర్ణములు.
0: All these 9 narrations of God.
1: ధీమహి ప్రార్థన.
0: ధీమహి ఈజ్ ప్రేయర్.
1: ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: మంచి బుద్ధిని మన కోరుతూ.
0: గ్రాంట్ మీ గుడ్ ఇంటెలెక్ట్.
1: అదే రీతిగానే
0: లైక్ వైజ్
1: కొన్ని వర్ణనలు ఉంటాయి, కానీ ఇది వర్ణన కాదు.
0: దేర్ ఆర్ సర్టెన్ డిస్క్రిప్షన్స్. దిస్
1: బ్రహ్మానందమైనటువంటి వర్ణన కాదు.
0: ఇట్ ఈస్ నాట్ డిస్క్రిప్షన్.
1: ఇది కూడా ఒక పేరు లేదు.
0: దీస్ ఆర్ నేమ్స్ ఓన్లీ.
1: కనుక ఇది కేవలము ఒక విశ్వామిత్రుడు పుట్టించినటువంటి పేర్లు కనుకనే దీనికి కొంతవరకు కాలము నియమము ఉంటుంటాయి.
0: దీస్ ఆర్ ఆల్ ది నేమ్స్ గివెన్ బై సేజ్ విశ్వామిత్ర బౌండ్ బై సర్టెన్ టైమ్.
1: కొన్ని రీజన్లు ఉంటున్నాయి.
0: ఇట్ హాస్ సమ్ రీజన్.
1: కానీ దైవతత్వానికి నో రీజన్.
0: బట్ ది డివినిటీ హాస్ నో రీజన్.
1: కనుక అన్ని పేర్లు కూడా భగవంతునివే.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఏ పేరు పెట్టి పిలిచినప్పటికీ భగవంతుని పేరుగా భావించుకోవాలి.
0: యు మే కాల్ గాడ్ బై ఎనీ నేమ్.
1: భగవంతునికి ఏ విధమైనటువంటి దుఃఖం లేదు.
0: గాడ్ హ్యాస్ నో గ్రీఫ్.
1: భగవంతునికి ఏ విధమైన విచారం లేదు.
0: హీ హ్యాస్ నో వరీ.
1: భగవంతునికి ఏ విధమైనటువంటి యొక్క ఆలోచన లేదు.
0: హీ ఇస్ థాట్లెస్ బియాండ్ థాట్.
1: ఎందుకంటే థాట్స్ లేవు కాబట్టి ఏ ఆలోచన లేదు.
0: యాజ్ ఇస్ బియాండ్ థాట్.
1: ఇవన్నీ థాట్స్ ఉన్నటువంటి వారికి విచారములు.
0: పీపుల్ హావ్ వరీస్.
1: థాట్స్ ఉన్నటువంటి వారికి దుఃఖము.
0: అండ్ ద వన్
1: థాట్స్ ఉన్నటువంటి వారికి ఆనందము.
0: ద వన్ విత్ థాట్స్
1: ఏ థాట్స్ లేదు, ఏ విచారము లేదు, ఏ దుఃఖము లేదు.
0: ఇట్ ఇస్ ద థాట్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాపీనెస్ ఆర్ మిజరీ. గాడ్ ఇస్ బియాండ్ ద రియల్ ఆఫ్ థాట్.
1: నేనందరికీ సంతోషం సంతోషం అంటుంటాను.
0: సో భగవాన్ సేస్ ఫైన్ సంతోషం.
1: పరమసుఖదం అది నాకు సంతోషము.
0: పరమసుఖదం దట్ ఈస్ స్వామి.
1: స్వామి మా భర్త పోయాడు అని ఏడుస్తారు, చాలా సంతోషం ఉంటాను.
0: సమ్ క్లయింట్స్ సే స్వామి ఐ హావ్ లాస్ట్ మై హస్బెండ్. స్వామి సే చాలా సంతోషం, వెరీ గుడ్.
1: ఏమి స్వామి నా భర్త పోతే నీకు అంత సంతోషమా
0: అంటున్నారు. యు ఆర్ సో హ్యాపీ వెన్ ఐ లాస్ట్ మై హస్బెండ్.
1: నువ్వేమైనా అనుకో నాకు సంతోషమే.
0: యూ మే కన్సిడర్ ఎనీవే బట్ స్వామి
1: ఏది పెరిగినా కానీ నాకు సంతోషం సంతోషం అంటారు.
0: వాట్ ఎవర్ యూ మే సే స్వామి సే సంతోషం హ్యాపీ.
1: స్వామి మా వాళ్ళకి ఏదో అక్కడ యాక్సిడెంట్ జరిగిపోయింది అన్నారు.
0: స్వామి మై పర్సన్
1: చాలా సంతోషం
0: యాక్సిడెంట్. స్వామి చాలా సంతోషం, వెరీ గుడ్.
1: ఏది చెప్పినా సంతోషమే నాకు.
0: వాట్ ఎవర్ యూ మే సే.
1: విచారించవలసింది అవసరం ఏమిటి?
0: నో రీజన్.
1: జరగవలసింది జరిగింది.
0: వాట్ ఈస్ డెస్టిన్డ్
1: జరగవలసినటువంటి ఇవి జరణ మరణాలు జరగవలసింది జరుగుతుంటాయి.
0: వాట్ ఈస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్.
1: ఒకరి కోసం ప్రత్యేకంగా రావటం లేదు.
0: దే డోంట్ కమ్ స్పెషల్ ఫర్ ఎనీ. ఒకరి కోసం
1: ప్రత్యేకంగా మారటం లేదు.
0: నార్ చేంజ్ ఫర్ ఎనీ.
1: కాబట్టి ఎప్పుడెప్పుడు ఏ ఏ టైం లోపల ఏ ఏ కాలంలో ఎవరికి ఏది ప్రాప్తిస్తుందో ఆ ప్రాప్తానుసారం అనుసరించాలి.
0: దట్ విచ్ ఇస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్ విచ్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్ యాజ్ ఫర్ ద టైం విల్ హ్యాపెన్.
1: కనుక ఈ అభిమానం చేత మనం బాధపడుతున్నాం, కానీ
0: సఫర్ బికాజ్ ఆఫ్
1: అభిమానం. కోరికని
0: దిస్ అటాచ్మెంట్ ఇస్ ఆల్సో డిజైర్.
1: కనుక ఈ లోకాభిమానం అనేది ఈ లోక శాంతిని దుఃఖాన్ని అందిస్తుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ అటాచ్మెంట్ that can for joy or misery.
1: మనం దేని కురును విచారించనక్కర్లేదు.
0: Let's not worry for anything.
1: అంత భగవంతుని యొక్క సంకల్పమే.
0: It's all God.
1: తాను ఇచ్చాడు తానే తీసుకున్నాడు.
0: He has given and he has taken back, withdrawn.
1: ఎప్పుడు ఇచ్చాడు?
0: When he gave.
1: ఎందుకు ఇచ్చాడు?
0: Why?
1: కానీ ఈ ట్రాన్స్పోర్ట్ లోపల కొన్ని గూడ్స్ పెట్టిన లోపల రిటర్న్ అని డేట్ వేసింటారు.
0: In this goods train, on certain compartments, return date is also
1: mentioned.
0: This body is sent
1: here.
0: You don't know when it is gone.
1: But at the time of this body,
0: but at the time of this body,
1: the
0: return date is also mentioned, and that date has to go back.
1: When there
0: is birth, death also should
1: accompany.
0: Both are natural phenomena.
1: ఆనందంగానే ఉంటుండాలి.
0: సో దేర్ ఇస్ బ్లిస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్.
1: కనుక భగవంతుని యొక్క గుణములు ఆనందమే.
0: అండ్ గాడ్స్ చీఫ్ అట్రిబ్యూట్ ఇస్ బ్లిస్.
1: మన యందు భగవంతుడు ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడు ఆనందంగానే ఉండాలి.
0: As then there is God within us, we should be happy continuously.
1: ఎప్పుడు మనం ప్రేమతోనే ఉండాలి.
0: We should be full of love.
1: ప్రేమ దేశంగా మారకూడదు.
0: And we should not hate anybody.

జగత్సర్వం సత్యాదినంచు దేవతం తత్సత్యం తత్సత్యం లోకాదీనం మానవాం

0: Satsatyam.
1: The whole world is under the control of the Divine. And the Divine Lord, you can experience by adhering to truth. And that truth is spoken and observed in this world.
0: Tat satyam uttamadhinam uttamo paradevata.
1: And that truth is spoken by a noble man, and that noble soul is divine altogether.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Prati manavudu sukhani asistuntadu.
1: Every man aspires to be happy.
0: Dukkani valadani vilapistuntadu.
1: He feels so sad in times of misery.
0: సత్యము కాని అధర్మము కాని న్యాయము కాని అన్యాయము కాని రెండు కూడాను కేవలము స్థిరమైనవి కాదు.
1: Righteousness or unrighteousness, justice or injustice, they are not permanent, they do not exist as they are all the time.
0: ఈ మంచి చెడ్డలు రెండు కూడాను ఎక్కడి నుండి పుట్టుచున్నవో దానిని మాత్రమే మానవుడు విశ్వసించి ఆరాధించాలి.
1: Man has to find out the source behind this good and bad, and he should try to know, investigate, explore and adore.
0: ప్రతి మానవుడు నిత్యము సుఖదుఃఖములను అనుభవిస్తున్నాడు.
1: Every man experiences pleasure and pain every day.
0: రాగద్వేషములను స్వాగతం చేస్తున్నాడు.
1: He welcomes attachment and also hatred.
0: Vichara dampatulanu kevalamu aahvanistunnadu.
1: In fact, he is after anxiety and worry.
0: Kani itti manavatvaniki ekkada shanti.
1: How do you expect man to experience peace?
0: Sukadukhe samekrutva ani rendinti yokka samatvanni visheshinchinatvanti vade manavudu.
1: He is a true man if he develops an attitude of equanimity both in times of pleasure
0: sukamunu ye reethiga swagatham chestunnado dukkhamunu kudanu adhe vidhamga swagatham cheyali.
1: Just as he welcomes happiness, he should also welcome sadness.
0: Itti samatattvamunu kuliginatunti vade nijamaina manavudu.
1: You can call him a true human if he is equal minded.
0: Kanuka rendintini kudanu manamu సమత్వంగా మనం ఆశించి దివ్యత్వంగా విశ్వసించి ప్రేమతత్వముతో అనుభవించాలి.
1: విత్ ది ఫీలింగ్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్ వీ యాక్సెప్ట్ థింగ్స్ అండర్స్టాండ్ ద డివినిటీ ఓవర్ దేర్ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ జాయ్ అండ్ లవ్.
0: మనము ఎవరిని గౌరవించాలని ఆశిస్తున్నామో లేక ఎవరు మనల్ని గౌరవించాలని ఆశిస్తున్నామో మొట్టమొదట మనం అందరినీ గౌరవించాలి.
1: Just as you expect yourself to be respected, you should learn to respect others.
0: Dhanamu lekapovachunu.
1: You may not have money.
0: Gunamu lekapovachunu.
1: You may not have qualities.
0: Inka siri sampadalu lekapovachunu.
1: You may not be one of plenty and prosperity.
0: Thanu bidavadu kavachunu leka rich man kavachunu.
1: You may be poor or rich.
0: Kani prati manavuni endukodanu ఆత్మ గౌరవం అనేటువంటిది సమానంగా ఉంటున్నది.
1: బట్ ఇన్ ఎవ్రీవన్ దేర్ ఇస్ దిస్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ యూనిఫామ్.
0: కనుక ఈనాటి నుండి మానవుడు మొట్టమొదట ఆత్మ గౌరవాన్ని నిలుపుకుంటే తగిన కృషి చేయాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ స్ట్రైవ్ హార్డ్ టు మెయింటైన్ అండ్ కీప్ అప్ దిస్ సెల్ఫ్ రెస్పెక్ట్.
0: కనుక మానవుడు కోరవలసినటువంటిది ఆత్మ గౌరవం.
1: So what man should desire is this self-respect.
0: అది అన్నింటికంటే కూడా ఉత్తమమైనటువంటిది.
1: It is noblest of all.
0: అట్టి గౌరవాన్ని అందుకున్నటువంటి వ్యక్తి సర్వుల్ని కూడా గౌరవిస్తుంటాడు.
1: The one who has self-respect for one's own self will respect others as well.
0: ఏ గౌరవాన్ని తాను ఆశిస్తున్నాడో ఆ గౌరవాన్ని ఇతరులకు కూడా మనం అందించాలి.
1: ద కైండ్ ఆఫ్ కర్టసీ దట్ ఎక్స్పెక్ట్స్ నేచురలీ షుడ్ బి షోన్ అన్ టు అదర్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు మీకు నూతనంగా అందించేటువంటి విషయం ఏమీ లేవు.
1: దేర్స్ నథింగ్ న్యూ టు బి టాట్ టు యూ.
0: అందరూ కూడాను ఆనందాన్ని అనుభవించాలి.
1: Everyone should experience the state of bliss.
0: Andaru dukkhanni marchipovali.
1: All should forget misery.
0: Prema tattvanni penchukovali.
1: They have to develop the spirit of
0: love. Divyatvanni anubhavinchali.
1: And experience divinity.
0: Daivatvanni pondali.
1: And should experience the state of oneness.
0: Idi nenu ee naadu mukhyamga meeku andinchetuvanti okka pradhanamainatuvanti okka amsham.
1: This is the main theme of this message of this morning.
0: Manavudu kevalamu విలువైనటువంటి వాడు మాత్రమే కాదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఓన్లీ వాల్యుబుల్,
0: ఉత్తమమైనటువంటి జీవి.
1: హీఈస్ రియలీ ఎ నోబుల్ సోల్.
0: అతని హృదయము చాలా మృదువైనటువంటిది.
1: హీ హాస్ గాట్ ఎ టెండర్ సాఫ్ట్ హార్ట్.
0: అతని మనస్సు మధురమైనటువంటిది.
1: హిస్ మైండ్ ఈజ్ సో స్వీట్.
0: జీవితమే శాశ్వతమైనటువంటిది.
1: అండ్ ద లైఫ్ ఇన్ జనరల్ ఇస్ పర్మనెంట్.
0: ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడాను గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ హ్యాస్ టు బి నోన్ బై ఎవ్రీ డివోటీ.
0: హృదయంలో మధురత్వాన్ని పొందుకోవాలి.
1: ద హార్ట్ షుడ్ ఎక్స్పీరియన్స్ స్వీట్నెస్ ఆల్ ద టైమ్.
0: మానసికమనందు అత్యద్భుతమైనటువంటి ఒక సమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: మెంటలీ వీ షుడ్ బి ఈక్వల్ మైండెడ్ మోర్ అండ్ మోర్.
0: ఇది ఈనాడు మీరు పొందవలసినటువంటి ప్రధానమైన భాగ్యం.
1: దిస్ ఇస్ ద మెయిన్ వెల్త్ దట్ వీ షుడ్ ఎక్వైర్ టుడే.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు ఎంతటి గొప్పవాడనేటువంటిది మీకు ఈనాడు తెలియదు.
1: టుడే యు మే నాట్ రియలైజ్ హౌ గ్రేట్ మ్యాన్ హుడ్ ఈజ్.
0: దైవం మానుష రూపేణ అతను మనుష్య స్వరూపాన్ని పొంది ఉంటాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ప్రతి మానవుని ఎందుకూడను దివ్యత్వం అనేటువంటిది నిండి ఉన్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ ద డివినిటీ విద్ ఇన్ హిమ్.
0: భవానీ శంకరులు అనేటువంటి ఒక పదమునకు ఈ ప్రకృతి మనకు ప్రత్యక్ష సాక్షి.
1: Bhavani Shankara has got this meaning nature which is the witness.
0: Anaga Shivasattatmaka swaroopame Bhavani Shankaralu.
1: Bhavani Shankara is the very representation of Shiva and Shakti.
0: Bhavani anaga shraddha.
1: Bhavani means shraddha, steadfastness.
0: Shankaralu anaga vishwasamu.
1: Shankara vishwasa, faith.
0: భవాని అనేటువంటి యొక్క విశ్వాస శంకర దైవత ఉండినప్పుడే విశ్వాసం అనేటువంటి శివుడు అక్కడ తాండవమాడతాడు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ దిస్ భవాని దెన్ యూ ఫైండ్ ద శంకర ఫెయిత్ డాన్సింగ్.
0: ఈ విశ్వాసము కేవలం ఒక విధమైనటువంటి ప్రేమ, రెండూ లేకుండినా జీవితమే శూన్యము.
1: ఇన్ ఫ్యాక్ట్ లైఫ్ ఈజ్ లాస్ట్ బిరెఫ్ట్ ఆఫ్ ఫెయిత్ అండ్ లవ్.
0: జగత్తంతైకుడును ఈ విశ్వాసము ఆనందంతోనే కూడి ఉంటున్నది.
1: ద హోల్ యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ అండ్ బ్లెస్.
0: అయితే మానవుడు ఈనాడు విశ్వాసం పైన తగినటువంటి ఒక నమ్మకం పెట్టడం లేదు.
1: బట్ మ్యాన్ టుడే హ్యాస్ లాస్ట్ హిస్ ఫెయిత్.
0: విశ్వాసమనే భవాని అందరి ఎందు ఉంటున్నది.
1: భవాని రిప్రజెంటింగ్ ఫెయిత్ ఈజ్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: దివ్యత్వం అనేటువంటి శంకరులు కూడా అందరి ఎందు ఉంటున్నాడు.
1: Shankara symbolizing divinity is in everyone.
0: ఈ ప్రకృతి అంతైకుడును అర్ధనారీశ్వరమే.
1: The whole nature symbolizes androgynous divinity.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నించాలి.
1: And hence every person should make an honest attempt to know divinity.
0: ఇటువంటి ఆధ్యాత్మాని ఇంతకంటే గొప్పైనటువంటి ఒక ఆధ్యాత్మికం మరొకటి లేదు.
1: Beyond this principle of the awareness of the self,
0: Bhavani
1: there is nothing beyond in spirituality.
0: ప్రతి మానవునికి నీ ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యము.
1: To understand the principle of Shankara, the divinity, is the main responsibility of every individual.
0: ప్రతి మానవుని ఎందుకూడను ఈ విధమైనటువంటి యొక్క కష్టములు, నష్టములు, సుఖములు, దుఃఖములు ఆవిర్భవిస్తున్నాయంటే ఇవన్నీ కూడాను మనసు నుండి ఆవిర్భవించినటువంటివి.
1: Man suffers all problems, worries, anxieties, troubles and obstacles which are more or less psychological.
0: ఈ మానవుడు అనుభవించేటువంటి సుఖ దుఃఖములు, ఆశించేటువంటి యొక్క రాగ ద్వేషములు, సేవించేటువంటి యొక్క విషయ వాసనలు మూడు కూడాను మనసు ద్వారా ఆవిర్భవించినటువంటివి.
1: In fact, mind is the center of origin for the pain and pleasure, attachment, hatred, and all the sensual pleasure that man wants to
0: experience. మనసు ద్వైత భావములో కూటం చేతనే ఇవన్నీ కూడాను మనకు కనిపిస్తున్నవి.
1: It is the dual mind that is responsible for all.
0: మనసు ఏకాత్మ భావాన్ని పెంచుకున్నప్పుడే ఇందులో ఏమాత్రం కూడాను విపరీతమైనటువంటి భావాలు కలగవు.
1: When once the mind is non-dual, there will be no perversions or aberrations.
0: కనుక ప్రతి మానవుడు కూడాను సుఖాన్ని దుఃఖాన్ని ఆశిస్తున్నాడంటే దుఃఖం వల్ల మనకు కలిగేటువంటి నష్టము కంటే ఆదాయమే ఎక్కువగా ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ద ట్విన్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్ ఇన్ ఫ్యాక్ట్ వీ డిరైవ్
0: ప్రాచీన ఋషులు ప్రాచీన చరిత్రాత్మకులు ఈ దుఃఖమని ఆశించారు కానీ సుఖాన్ని ఆశించలేదు.
1: ఇన్ ఎర్లియర్ డేస్ పీపుల్ ఇన్వైటెడ్ పెయిన్
0: సుఖము నుండి లభించేటువంటి యొక్క ఆనందం కంటే దుఃఖము నుంచి వచ్చేటువంటి యొక్క ఆనందమే శాశ్వతమైన ఆనందము.
1: ద బ్లిస్ దట్ యు అటైన్ టువర్డ్స్ ద కల్మినేషన్ ఆఫ్ సాడ్నెస్ ఈజ్ పర్మనెంట్ వెన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: మనం దుఃఖాన్ని ఏమాత్రము విమర్శించరాదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ మిసరీ.
0: ఆనందాన్ని మనం స్వాగతం చేయరాదు.
1: వీ కెనాట్ మియర్లీ ఇన్వైట్ హ్యాపీనెస్.
0: సుఖము కంటే ఆనందమే మనకు అమితమైనటువంటి మిత్రుడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ bliss is of more advantage than happiness.
0: కనుక ఇట్టి దుఃఖమైనటువంటి పరమ మిత్రుని మనము నిరంతరం కూడాను ఆశిస్తూ ఉండాలి.
1: We should always invite the troubles now and then.
0: మహాభారతం నందు కుంతీదేవి వచ్చి కృష్ణుని పాదములపై పడినప్పుడు అమ్మా నీకేం కావాలి అని ప్రశ్నించాడు.
1: In that great epic Mahabharata, when Kunti fell at the feet of Krishna, Krishna asked her, what is it that you want?
0: Krishna, నాకు నిరంతరము దుఃఖముని అనుగ్రహించు అనింది.
1: కృష్ణ, ప్లీజ్ బ్లెస్ మీ విత్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ లైఫ్.
0: ఈ దుఃఖ సమయం నుండి నిన్ను అమితంగా ప్రేమించాను, అమితంగా ఆరాధించాను, అమితంగా పూజించాను.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ లవ్ యూ మోర్ అండ్ మోర్. ఐ వర్షిప్ యూ, ఐ ఎక్స్టోల్ యూ, ఐ అడోర్ యూ.
0: దుఃఖము లేని సమయం లోపల నేను పాండురాణిగా ఉండినంత వరకు నిన్ను
1: ఏమంటాను.
0: మహాభారతం నందు కుంతీదేవి వచ్చి కృష్ణుని పాదములపై పడినప్పుడు అమ్మా నీకేం కావాలి అని ప్రశ్నించాడు.
1: ఇన్ ద గ్రేట్ ఎపిక్ మహాభారత,

0: ఇన్ని ఏమాత్రమూ నేను స్మరించలేదు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్ అవే ఫ్రమ్ మిజరీ ఐ నెవర్ థాట్ ఆఫ్ యూ.
0: ఏనాడు నా కుమారులు అరణ్యవాసం చేసి కన్న కష్టములకు గురి అయినారో ఆనాటి నుండి నీ చింతను నేను అభివృద్ధి గావించుకుంటూ వచ్చాను.
1: దట్ డే మై సన్ స్టార్టెడ్ స్పెండింగ్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ ఐ స్టార్టెడ్ వర్షిపింగ్ యూ మోర్ అండ్ మోర్.
0: కనుక కృష్ణ నాకు దుఃఖం అనుగ్రహించమని ప్రార్థించింది.
1: సో లార్డ్ కృష్ణ ప్లీజ్ బ్లెస్ మీ విత్ ఆల్ ద డిఫికల్టీస్.
0: సుఖ దుఃఖములు రెండింటిని కూడాను సమతత్వంగా మనం విశ్వసించాలి.
1: We have to be equal minded in times of pain and pleasure.
0: అదే నిజమైన మానవుని యొక్క విజ్ఞత.
1: That is the awareness in human life.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of
0: లోకములో అంత చరిత్రాత్మకులు ఎందరో ఉంటున్నారు.
1: There are many men of history.
0: నాటి మొదలు నేటి వరకు కూడాను దుఃఖమును మాత్రమే ఆశిస్తూ వచ్చారు.
1: We find their lives full of sadness then and now.
0: దుఃఖములో ఉండినటువంటి ఆనందం సుఖములో మనకు లభించదు.
1: The happiness that you find in misery is not noticed.
0: సుఖమునందు వచ్చినటువంటి యొక్క ఆనందము క్షణభంగురమైనటువంటిది.
1: And the happiness that you experience is momentary.
0: దుఃఖము నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఆనందం మనకు శాశ్వతమైనటువంటిది.
1: Out of the pain and difficulties ultimately you experience bliss which remains permanent.
0: కనుకనే భగవంతుడు సుఖ దుఃఖములను రెండింటిని కూడాను అందిస్తూ వచ్చాడు.
1: For that reason God has created both pleasure and pain.
0: భగవంతుడు అనగా ఏమిటి?
1: Who is God?
0: భా అనగా ప్రకాశము.
1: భా effulgence.
0: వా అనగా వర్తించటము.
1: వా conducting.
0: గా అనగా అభివృద్ధి గావించటము.
1: వా means developing.
0: వాన్ అనగా వ్యాప్తి గావించేటువంటి వాడు.
1: వాన్ vastness.
0: కాంతి స్వరూపాన్ని సర్వత్రా వ్యాప్తి గావించేటువంటి వాడే భగవంతుడు.
1: God spreads his brilliance, effulgence all over.
0: అతనికి ఎట్టి రూపము లేదు.
1: He has no specific form.
0: ఆకాశమున కంటే అతి సూక్ష్మమై ఉండు.
1: He is subtler than space.
0: అణువు కంటేను చాలా అణువుగా మారు.
1: Smaller than an atom.
0: ఇలాంటి భగవంతునకు ఎట్టి రూపాన్ని నిర్మించగలరు?
1: What form can you decide for God?
0: నీ ఆత్మనే నీ యొక్క స్వరూపంగా కనిపిస్తుండాలి.
1: యువర్ వెరీ ఓన్ స్పిరిట్ అపియర్స్ ఇన్ దిస్ ఫార్మ్.
0: పరమాత్మ చైతన్యం భవ్య స్వరూపమై అంతటా నిండి తాను అండియుండు.
1: ది కాన్షియస్నెస్ ఆఫ్ ది డివినిటీ ఇట్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్ అండ్ అపియర్స్ ఇన్ ఎ కాస్మిక్ ఫార్మ్.
0: బ్రహ్మలో మీరు, మీలోన బ్రహ్మముండే.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ అండ్ యూ ఆర్ ఇన్ గాడ్.
0: బ్రహ్మకు మీకును ఎట్టి భేదమును లేవు.
1: There is no difference between you and God.
0: అట్టి భేదరహితమైనటువంటి తత్వాన్ని ఈనాడు మనం భేదముగా విశ్వసించడం చేతనే అనేక దుఃఖములకు గురి అవుతున్నాము.
1: Because we are dual minded, there is no trace of non-duality, we suffer today.
0: కనుక దైవత్వమనగా ఇట్టి రూపము అట్టి రూపమని కాదు.
1: You cannot decide a specific
0: సర్వ రూపములతో కూడి ఉండినటువంటిదే ఈ దివ్యత్వము.
1: All forms are divine.
0: సత్యంబునందుండి సర్వము సృష్టించే.
1: ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ట్రూత్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్.
0: సర్వ సత్యమునండి సర్వం అణగే.
1: ఎవ్రీథింగ్ మర్జెస్ బ్యాక్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్య రూపము లేని స్థలమేది కనుగొన్న.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్.
0: సత్వం ఇది కూడా చూడరయ్యా.
1: దట్ ఈస్ అన్సలిడ్ ప్యూర్ ట్రూత్ ఆల్ ఓవర్.
0: సత్యం ఎక్కడున్నది?
1: వేర్ ఇస్ ట్రూత్?
0: సర్వత్రా వ్యాపించినట్లే.
1: ఇట్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
0: సత్యం లేని స్థానం లేదు.
1: దేర్ నో ప్లేస్ వేర్
0: దైవం లేని స్థానం లేదు.
1: సో దేర్ నో ప్లేస్ వేర్
0: దైవం సర్వవ్యాపకుడు.
1: గాడ్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
0: దీనిని పురస్కరించుకుని భగవద్గీత సర్వత పాణిపాదం తర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృతిష్ఠతి అన్నాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ భగవద్గీత డిక్లేర్డ్ that all heads are his, all hands are his, all feet are his.
0: సత్యమునకే అన్ని రూపములు కూడాను దాల్చి ఉన్నాడు.
1: God is in the form of truth in everybody.
0: కనుక మనము సత్య స్వరూపమైనటువంటి దైవత్వాన్ని మనము ఆరాధించాలనుకుంటే మన యందే ఉంటున్నది ఆ దైవ స్వరూపము.
1: God is in you in the form of truth.
0: మానవులు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక సత్య స్వరూపమైనటువంటి తన యందే ఉండినప్పటికీ అది వేరేగా ఉన్నదని విశ్వసించి కాలమును వ్యర్థము గావించి కర్మలు ఆచరిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద స్పిరిట్ విచ్ ఇస్ ట్రూత్ లేటెంట్ ఇమ్మనెంట్ ఇన్ హిమ్. హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్ అండ్ దేర్ ఫోర్ హీ సఫర్స్.
0: కాలము చే మారని, కాయము చే కదలని, యుగములు చే ఏమాత్రము మార్పు చెందని, సృష్టి చే సృష్టింపబడని, ఏ నిత్య సత్యమైతే ఉన్నదో ఆ సత్య స్వరూపమే భారతీయ సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ రిప్రజెంట్స్ దాట్ విచ్ డస్ నాట్ చేంజ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్, విచ్ డస్ నాట్ డిమినిష్, విచ్ ఈస్ చేంజ్లెస్ ఓవర్ ఏజెస్ అండ్ ఏజెస్.
0: కాలం చే మారు

0: అటువంటిది కాదు.
1: It does not change with the passage of time.
0: కర్త కర్మల చేత కదులునటువంటిది కాదు.
1: Nor would change by action.
0: భావముల చేత అభివృద్ధి కాల్చునటువంటిది కాదు.
1: Nor would it grow by feeling.
0: సృష్టి చేత పుట్టినటువంటిది కాదు.
1: It has no birth.
0: ప్రళయం చేత అడుగునటువంటిది కాదు.
1: Nor could it be annihilated.
0: అట్టి పుట్టి గిట్టనటువంటి యొక్క దివ్యత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: The principle of the self or the spirit is essentially divine, which has neither birth nor death.
0: సావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు.
1: He has neither birth nor death. He is పాది
0: మధ్యాంతరహితుడు, అనాదివాడు.
1: He has neither beginning nor an end.
0: తాను సావక పుట్టక చంపబడక.
1: He can neither be killed nor
0: annihilated.
1: God remains as an eternal witness.
0: అట్టి దివ్యత్వమైన భగవంతుణ్ణి మనం ఏ విధంగా ఆరాధించాలి?
1: In what form is he to be worshipped?
0: తనదిగానే తాను ఆరాధించాలి.
1: You have to consider your own form.
0: తాను వేరు, దైవం వేరు అనేటువంటి భావాన్ని దూరం నెట్టాలి.
1: You should never entertain the thought that you are different from God.
0: దైవం నా హృదయమందే ఉంటున్నాడు.
1: God resides in the altar of my heart.
0: దైవ నివాసం నా హృదయమే.
1: And heart is the dwelling place of God. హృదయం
0: భవనం భగవంతునికి మరొకటి లేదు.
1: And there is no other higher mansion than the human heart.
0: హృదయాన్ని చాలా ప్రేమించేటువంటి వాడు భగవంతుడు.
1: And really God loves the heart.
0: అట్టి ప్రేమించినటువంటి భవనమే అతని యొక్క గృహము.
1: అండ్ దట్ మెన్షన్ ఆఫ్ లవ్ ద హ్యూమన్ హార్ట్ ఈస్ హిస్ రెసిడెన్స్.
0: ప్రతి వ్యక్తి ఎందుకు అట్టి పవిత్రమైనటువంటి హృదయం ఉంటున్నది.
1: సచ్ ఎ నోబుల్ ఎగ్జాల్టెడ్ హార్ట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: కనుకనే భగవంతుడు సర్వవ్యాపకుడు.
1: సో గాడ్ ఈస్ ఆల్ పర్వేసివ్.
0: ఇలాంటి భగవంతుని మనం బయట వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ అవుట్ సైడ్.
0: ఈ కష్టములు మనకు సంభవించినప్పుడు
1: when you face difficulties
0: ee kashtamulo ento sukham unnadaneetundi satyanni lotuga adigi vicharinchali.
1: Understand in depth there lies hidden in it the trace of happiness.
0: ee kashtamule lekundina sukhamunaku viluve ledu.
1: Without problems the happiness has no value.
0: Prati manavudu kodanu nirantaram kodanu happy gaane undali.
1: Every man in fact should always be happy.
0: Nenu vastu unte prati okkaru kodanu happy birthday annaru.
1: As Bhagavan started there this morning, everyone said happy birthday.
0: నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను.
1: Bhagavan is always happy.
0: కానీ ఈనాడు మాత్రం మీరు ఎందుకు హ్యాపీ బర్త్డే అంటున్నారు?
1: Why specially to be happy today?
0: హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే అని చెప్పండి.
1: You can greet anyone saying happy birthday if he is
0: not. నాకు ఎప్పుడు హ్యాపీగానే ఉన్నటువంటి వారు.
1: Bhagavan is always happy.
0: కనుకనే హ్యాపీ అనేటువంటిది బయట నుంచి వచ్చి ప్రవేశించేటువంటిది కాదు.
1: Happiness is not in the exterior.
0: Happiness is union with God.
1: Happiness lies in the union with God.
0: కనుకనే దైవంతో కూడినటువంటిదే హ్యాపీ.
1: You will be happy in the company of God.
0: మానవత్వంతో కూడినటువంటి ప్రతి వాడు కూడాను హ్యాపీ తనకంటే ప్రత్యేకంగా ఉన్నదని విశ్వసించి అనేక విధమైనటువంటి ప్రయత్నములు చేస్తున్నాడు.
1: Man thinks that happiness, joy lies outside and therefore he faces all problems.
0: మన పూర్వీకులందరూ కూడాను
1: all ancients
0: దైవాన్ని ఏ రీతిగా ఆరాధించారు?
1: In what form they worship God?
0: త్యాగమునే ప్రధానమైనటువంటి పుష్పముగా తీసుకున్నారు.
1: They considered the flower of sacrifice as the main one.
0: రాగమునే ప్రధానమైనటువంటి అర్పితంగా ఆశించారు.
1: They have considered the main principle of love as an act.
0: సత్యమేతలకు ప్రత్యక్ష దైవముగా స్వాగతించారు.
1: They considered truth as God.
0: కరుణ ప్రేమలే రెండింటి యొక్క ఏకత్వంగా విశ్వసించారు.
1: దే కుడ్ అండర్స్టాండ్ ద కంపాషన్ ద లవ్ బీయింగ్ ద సేమ్.
0: హృదయమే తన సింహాసనంగా భావించారు.
1: దే కన్సిడర్డ్ హ్యూమన్ హార్ట్ యాజ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్.
0: ఆనాటి ప్రార్థన వల్లనే ఆనాటి యువకులు ఆనాటి మానవీయులు దివ్యత్వాన్ని పొందగలిగారు.
1: Because of such a sentiment which is so noble, people could attain divinity in those days.
0: కనుక ఈనాటి మానవులు కూడాను అట్టి పవిత్రమైనటువంటి ప్రార్థనలు సలిపి
1: మ్యాన్ షుడ్ ఆల్సో today offer such sacred prayers.
0: మీ హృదయపీఠం పైన ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: Install God on the throne of your heart.
0: మనం ఎన్నెన్నో యోచనలు చేస్తున్నారు.
1: We have varied thoughts.
0: ఎన్ని యోచనలు చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all our imagination?
0: ఈ యోచనలన్నీ కూడా కేవలము దుఃఖమునకు మూల కారణమే.
1: All our thoughts are the cause for our misery.
0: ఆ దుఃఖంలో కూడా ఆనందం నిండి ఉంటున్నది.
1: In fact there lies some hidden happiness there.
0: పానకంలో చక్కెరే ఏ రీతిగా ఉంటున్నదో
1: just as you find
0: dukkham lopala kodunu bhagavantudu aa reethiga chakkariga roopamgalo unnadu.
1: Just as you find sugar in the milk you also find happiness in misery.
0: Kalakane sukadukkhamulo rendittini kodunu samadattvanto manam visheshinchali.
1: We should be equal minded both in pleasure and pain.
0: Manam nirantaram kodunu happy gaane undali.
1: We have to be happy all the time.
0: Edo konni kashtamulu nashtamulu bhautikamainatuvanti sambhavistuntayi.
1: Difficulties and worries come in between.
0: Aa sambhavinchinanta maatramana manam deeniki kashtamani bhavinchakoddu.
1: Because of these problems and worries we should not.
0: ఈ కష్టములకు మనం విచారించకూడదు.
1: We should not worry too much.
0: ఇది ఆనందమును అందించేటువంటి ప్రథమ సోపానము అని విశ్వసించాలి.
1: In fact, it is the step that leads you to success and happiness.
0: పాండవులు 14 సంవత్సరముల కష్టములు అనుభవించటం చేతనే
1: Pandavas spent 14 years in exile.
0: కట్టకడపటికి కృష్ణుడు వారి వెంట జంట ఇంట ఉంటుండి వారిని విజయవంతం గావించాడు.
1: For that reason, Krishna was always with them, in them, around them, above them, below them, and conferred success.
0: ఆ కష్టములందు కూడాను దైవం యొక్క ఆ సహాయము ఎంతైనా ఉంటుంటారు.
1: In times of difficulties, God will stand behind you and help you.
0: కనుక ఆనాటి పాండవులంతా కూడాను ఫస్ట్ గాడ్.
1: Pandavas considered God in the first place.
0: Next world.
1: Next comes the world.
0: Third eye.
1: And third eye.
0: Ani vaaru danni vaaru venuka pettukunnaru.
1: In fact, they kept this eye at the
0: first
1: end.
0: First God.
1: God comes first.
0: Mundu bhagavantanni pettukoni
1: keep prapanchamunu
0: venuka pettukoni nenu aneetundi ahankaranni marinta venukuku pettaru.
1: Keeping God in the first place, they kept behind I, the ego.
0: Kani kauravulu chesinatundi pani emiti?
1: What is that Kauravas did?
0: First I.
1: They kept I in the first
0: world.
1: Place. Next world.
0: Last God.
1: And they kept God at the end, last.
0: Kanukane Bhagavantuni venukaku pettaru.
1: They kept God at the end.
0: Kanukane vaaru apajayanni pondaru.
1: Therefore they lost the battle.
0: Aanandamunu ye maatram vetikina chikkaledu.
1: They never experienced happiness not success.
0: Daivatvanni samipanga chesukunnatunti vaaniki aanandam eppudu kudanu nindi untadi.
1: The one who is close to God experiences him will be blessed.
0: Manam prati vyaktini kudanu gauravinchali.
1: We have to respect every person.
0: ఆ గౌరవించిన సమయంలోనే మనకు తిరిగి ఆ గౌరవము రెండింతలుగా మనకు వెనుక తిరుగుతుంది.
1: When you respect others, you will be respected in turn.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: కష్టములకు మనం విచారించకూడదు.
1: We should not be bothered of these problems.
0: దుఃఖములకు మనం ఏమాత్రము యోచించకూడదు.
1: Don't be worried of the difficulties.
0: ఆనందానికి మనం అరులు జార్చకూడదు.
1: Don't aspire only to be happy.
0: ఆనందాన్ని ఏమాత్రము చింతించకూడదు.
1: Never think about it.
0: దుఃఖమే నాకు నిజమైనటువంటి యొక్క ఆనందాన్ని అందిస్తుంది.
1: These difficulties will give me ultimate joy.
0: దుఃఖం అనేటువంటి ఆరంజ్ బలం లోపల
1: and this dukkha, the term
0: aranjam anetundi phalam pai chutinatundi throade dukkhamu.
1: The sadness is like the outer skin or the rind with a sweet happiness inside.
0: సుఖము అనేటువంటి రసం మనకు లభిస్తుంది.
1: When once you remove the outer skin of sadness, misery, you can experience.
0: కనుకనే భగవంతుని రసో వైసః అతను రసస్వరూపుడు అన్నారు.
1: God is rasa, the essence of life.
0: కనుక రసం ఉండాలంటే దానికి పైన చాలా చేదైనటువంటి వస్తువులు కప్పి ఉండాలి.
1: In fact, if you want to have the sweet juice inside, you have to remove the bitter skin of the fruit.
0: అట్టి కఠినమైనటువంటి ఒక దుఃఖం ఉండినప్పుడే మధురమైనటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
1: Then once you remove the bitter skin around, you can have that sweet juice.
0: అమెరికా లోపల పూర్వము లింకన్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు.
1: In America there was a person by name Lincoln.
0: లింకన్ అనేటువంటి వాడు చాలా సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వాడు.
1: Lincoln had his birth in an ordinary family.
0: అతను స్కూలుకు పోతుంటే అతనితో వెళ్లేటువంటి స్నేహితులందరూ అతని తమాషలు చేస్తూ వచ్చారు.
1: As he was going to school, his classmates made fun of him.
0: ఏమని, మాకంతా నగలు ధరించాము, నూతనమైనటువంటి వస్త్రాలు, విలువైనటువంటి వస్త్రాలు ధరించాము, ఈ బీదవాడు వస్త్రములు కూడా సర్లేదు అని అతన్ని తమాషలు చేస్తూ వచ్చారు.
1: ఆల్ క్లాస్మేట్స్ వర్ హైలీ కాన్షియస్ ఆఫ్ దేర్ కాస్ట్లీ డ్రెస్ అండ్ మేడ్ ఫన్ ఆఫ్ లింకన్.
0: ఒకనాడు పాపం లింకన్ భరించుకుని లేకపోయి తల్లి ఒడిలో కూలి అమ్మా నన్ను ఇట్లా అవమానం చేస్తున్నారు అని ఏడ్చాడు.
1: వన్ డే లింకన్ కుడ్ నాట్ బేర్ ఆల్ దిస్ ఇన్సల్ట్ and he approached his mother and cried.
0: Aa talli kumaruni aadarinchi nayana ee avumanamulu maanamulu anni kudanu mana manchi kosame.
1: Mother caressing him said, this kind of praise or blame
0: ee gaurava maryadala kosam nee vyavatramu todu vaachinchavaddu.
1: Don't worry about this courtesy or respect.
0: Aatma gauravani nee nilipuko.
1: Keep up that, maintain self respect.
0: Adi ee nee yokka aasti.
1: That is your property.
0: అది నీ యొక్క సంపద.
1: That is your wealth.
0: అది నీ యొక్క దైవము.
1: That's your God indeed.
0: ఆత్మ గౌరవాన్ని నువ్వు ఎప్పుడు చూసినా పోగొట్టుకోకు.
1: Never give up this self-respect which is greatest of all.
0: ఆ ధైర్యమైనటువంటి ఆ మాటలు ఆ హృదయానికి నాటుకొని పోవటం చేతనే
1: these courageous words of the mother got imprinted.
0: ప్రతి కష్టమునకును తాను ధైర్యంగా ఉంటుండి తాను దాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: So he was so bold and courageous to face all the obstacles.
0: ఆత్మ నా యందు ఉంటున్నది.
1: The self
0: ఆత్మ గౌరవమే నా యొక్క నిజమైనటువంటి సంపద.
1: ద సెల్ఫ్ ఈజ్ ఇన్ మీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ మై ప్రాపర్టీ.
0: ఆ విధంగా ఉంటుండి కట్టగలిపటికి తాను ఒక క్లాసులో పాస్ చేశాడు.
1: అల్టిమేట్లీ హీ సెక్యూర్డ్ high scores in the
0: examination.
1: He could pass in every examination because of
0: self-confidence. ఈ స్నేహితుల యొక్క ప్రోద్బలం చేత ఇతని యొక్క గుణము చాలా గొప్పదిగా భావించి, అయ్యా నీవు ఎలక్షన్స్ వస్తున్నాయి, నువ్వు ఎంపీగా నిలుచుకో అన్నారు.
1: అబ్జర్వింగ్ ఆల్ ద నోబుల్ క్వాలిటీస్ ఇన్ హిమ్, ఫ్రెండ్స్ అప్రోచ్ హిమ్ అండ్ వాంటెడ్ హిమ్ టు కంటెస్ట్ ఇన్ ది ఎలక్షన్.
0: నేను ఎక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లో ఎక్కడ అక్కడ నాకు సీట్ అయినా ఉంటుందా, ఆ హాల్లోనైనా నన్ను ప్రవేశపెడతారా అని చాలా సందేహించాడు.
1: ఇన్ఫాక్ట్ లింకన్ డౌటెడ్, కెన్ ఐ ఎవర్ బి ఎలక్టెడ్, would I find a place in parliament?
0: ఆలోచనను నెట్టియాడు.
1: In fact, he brushed aside all
0: నా తల్లి యొక్క ఆత్మవిశ్వాసము.
1: I depend on my self-confidence.
0: దాంతో నేను పోరాడతాను అన్నాడు.
1: I'll fight with self-confidence.
0: దాంతో ఆత్మవిశ్వాసంతో పోరాడి,
1: as he fought with that,
0: కట్టగడపటికి అమెరికాకు తాను ప్రైమ్ మినిస్టర్ గా మారేయాడు.
1: At the end, he became president of America.
0: ఈ లింకన్ ఎంత చిన్నవాడు, ప్రైమ్ మినిస్టర్ గా కావడానికి ఏది కారణము?
1: He was so young, how could he occupy that high position?
0: ఆత్మవిశ్వాసమే నిజమైనటువంటి కారణం.
1: ఇట్ ఇస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఇస్ ది కాజ్.
0: ఆత్మవిశ్వాసం లేనటువంటి వానికి ఎటువంటి స్థానంలో ఉండినప్పటికీ దిగజారిపోవచ్చును.
1: ఇఫ్ యు హావ్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, యు విల్ నెవర్ కమ్ అప్ ఇన్ లైఫ్.
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మీరందరికీ జీవితంలో అంతా కూడాను ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైనటువంటి లక్ష్యంగా తీసుకోవాలి.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇన్ యువర్ లైఫ్.
0: ఆత్మవిశ్వాసమే లేకుండా నీకు ఆత్మానందమే లభించదు.
1: ఇఫ్ యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్.
0: కనుక ఆత్మవిశ్వాసంతో మీరు జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి.
1: Therefore, lead your life in full faith in yourself.
0: నీవే దైవత్వము,
1: యువర్ గాడ్.
0: నీ ఆత్మ కంటే మించినటువంటిది లేదు.
1: దేర్ నథింగ్ బియాండ్ యువర్ సెల్ఫ్ ఆర్ స్పిరిట్.
0: కనుక ఈ బ్రహ్మ అనేటువంటిది ఆత్మలో చేరటం వల్ల ఆత్మవాన్ అని దానికి పేరు వచ్చింది.
1: Therefore, as you have got the principle of the self or the spirit, you are called ఆత్మవాన్.
0: ఆత్మవాన్ అనగా ఏమిటి? దేహంలో సర్వత్రా ఉండేటువంటి స్థానం కాకుండా హృదయమునందు మాత్రమే శాశ్వతంగా ఉండేటువంటి వాడు అని దీనికి అర్థం.
1: ఆత్మవాన్ మెంట్ దట్ గాడ్ రిసైడ్స్ ఇన్ ది ఆల్టార్ ఆఫ్ యువర్ హార్ట్ పర్మనెంట్లీ.
0: కనుక మన ఆత్మ కంటే, మన హృదయం కంటే మించినటువంటి లోకంలో మరొకటి లేదు.
1: Therefore, in this world, nothing beyond the human heart.
0: అలాంటి ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకొని,
1: we have to develop that faith.
0: అన్ని జీవులను కూడా మనం ప్రేమించి,
1: వీ హావ్ టు లవ్ ఆల్,
0: మనకు ద్వేషమైనటువంటి వారే లేకుండా చూసుకోవాలి.
1: సీ దట్ యూ డోంట్ హేట్ ఎనీబడీ నార్ హేట్ ఇట్.
0: నీకెవరైనా ద్వేషులుగా ఉండవచ్చును,
1: ఇన్ఫాక్ట్ సమ్ మే హేట్ యు,
0: కానీ నీవెవరిని ద్వేషించవద్దు.
1: బట్ నెవర్ హేట్ ఎనీబడీ.
0: అది మా లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని నా యొక్క దీనిని మీరు అనుసరించండి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్. His life is his message.
0: నన్ను ఎవరు ద్వేషించినప్పటికీ, నన్ను ఎవరు విమర్శించినప్పటికీ, నేను ఎవరిని విమర్శించను, ఎవరిని ద్వేషించను.
1: Anyone may criticize him, but Bhagavan will never criticize anybody.
0: కనుక దానిని మీరు అనుసరిస్తూ వచ్చినప్పుడు మీరు కూడా సాయిబాబా సమానమైనటువంటి తత్వం గారిని పొందుతారు.
1: When Bhagavan follows his message, which is his very life, we have to follow the same.
0: దీనికి ఇంత గొప్ప కీర్తి అభించిందంటే దీనికి కారణం ఏమిటి?
1: What are the reason behind this name?
0: ప్రేమతత్వమే దీనికి ప్రధానమైనటువంటి ఒక విలువ.
1: Bhagavan's love is the main thing, highly valuable.
0: ఇది నిజమైన ఆస్తి.
1: Love is Bhagavan's property.
0: కనుక ఈ ప్రేమతత్వాన్ని మీరు కూడా పంచుకొని,
1: consider this love for yourself.
0: ఆత్మవిశ్వాసాన్ని మీరు కూడా పెంచుకొని,
1: and develop self-confidence.
0: లోకములకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించండి.
1: Lead an exemplary life in this world.
0: నేను ఈనాడు ఏమీ కూడా ఎక్కువగా చెప్పనక్కర్లేదు.
1: Bhagavan doesn't want to talk to you for more.
0: చెప్పతలంచుకోలేదు.
1: Nor either plan for.
0: మీరందరూ కూడా ఈనాడు సుక్షేమంగా ఉండండి. భారతదేశం యొక్క క్షేమమే కాకుండా అన్ని దేశముల యొక్క క్షేమాన్ని కూడాను మీరు ఆశిస్తూ రావాలి.
1: Bhagavan wants everybody to lead a blissful life. You should aspire for happiness and prosperity not only of Bharat,
0: loka samasta sukhino bhavantu, andaru sukhanga undali.
1: Let everybody be happy.
0: అప్పుడే నీకు ఆనందం లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ బి హ్యాపీ.
0: ఇలాంటి విశాలమైన భావాన్ని మీరు పెంచుకోండి.
1: యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్.
0: ఇలాంటి విశాలమైన తత్వాన్ని మీరు అనుభవించండి.
1: ఎక్స్పీరియన్స్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: సంకుచితమైన భావాన్ని నెట్టి పెట్టండి.
1: కీప్ ఆఫ్ ఫ్రమ్ దిస్ నారో మైండెడ్.
0: ఎవరైనా మనల్ని దూషించినా లేక కొట్టినా కొన్ని బాధలు పెట్టినా,
1: if you are put to any harm or injury or suffering,
0: ni opik cheta ivani na manchi kosam ani ani sahajanga meeru anubhavinchandi.
1: Have patience and think that everything is for your own good.
0: Daniki minchinatvanti marokati ledu.
1: There is nothing more than patience.
0: Dehamu pancha bhautikamu.
1: Body is full of senses.
0: Dehamu kulaka tappa eppudu.
1: It is bound to fall someday.
0: Dehi niramayundu.
1: But the indweller is permanent.
0: Padutimpaka dehiki chaavu puttukal moha nibandha bandhana muddalu levu.
1: The indweller has no birth nor the end nor beginning nor an end.
0: నిజంబు చూడా ఆ దేహియే దేవదేవుడు.
1: That indweller, the spirit is God himself.
0: కనుక అందరి యందు కూడాను ఈ దేహి ఉన్నాడు.
1: This indweller self is in
0: everybody. దేహి కూడా వచ్చి దేహి భవతి పిచ్చాన్ దేహి అని అడుగుతున్నారు.
1: Even a beggar approaches at the doorstep.
0: ఎవరు అడుగుతున్నాడు? మిమ్మల్ని కాదు అడిగేది.
1: Beggar is not begging you actually.
0: యందు ఉన్నటువంటి దేహిని అడుగుతున్నాడు.
1: He prays to
0: దైవాన్ని అడుగుతున్నాడు.
1: He prays to God, the spirit in you.
0: ఆ సత్యాన్ని మీరు గుర్తించుకోలేక
1: you don't understand that god
0: nannu bichcham adugutunnadu ani bhavistunnam
1: and you think that the beggar is begging you
0: adi ee nee yokka ajnanamu
1: that's your ignorance
0: adi ee nee yokka ahankaramu
1: that's your ego
0: vaadu adigedi ninnu kaadu
1: he is not asking you
0: bhavati bichcham dehi dehi dehi ani dehi ni adugutunnadu
1: he is praying to the self or the spirit god
0: nee dehasarupudu
1: you have the body
0: neevu dehi kaadu
1: you are not the indweller
0: nee lopala undinatundi yokka divya shaktiye dehi
1: The divinity latent in you is God himself.
0: అట్టి దివ్యత్వం అనేటువంటిది సర్వల యందు ఉంటున్నది.
1: Such divinity is present in everyone.
0: దానికి బీద రైతు అనేటువంటి భేదము లేదు.
1: It has no considerations like poor and rich.
0: అందరి యందు కూడా ఉన్నది ఒకే ఆత్మతత్వమే.
1: The same spirit of the self is present uniform in everybody.
0: అట్టి దివ్యత్వాన్ని మీరు ప్రేమతో మీరు ఆరాధన చేయండి.
1: Worship the divinity.
0: అందరినీ ప్రేమించండి.
1: Love all.
0: తప్పు లేదు.
1: Nothing wrong in it.
0: కానీ ఎట్టి ప్రేమ? స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
1: What sort of love? Selfless love.
0: దేహాభిమానం కానటువంటి యొక్క ప్రేమ నీవు అందరికి నీ సమత్వంగా ఉంటుంటాది.
1: That love which is beyond body attachment is present everybody.
0: దేహాత్మ భావం అనేటువంటిది కేవలం సంకుచితమైన భావాన్ని పొందుతుంది.
1: This body attachment is narrow mindedness.
0: ఇది కేవలము దేహానికి దేహమే సంబంధము.
1: It is a connection between body to body.
0: కానీ భగవంతునికి నీకు ఉన్నటువంటి హార్ట్ టు హార్ట్ లవ్ టు లవ్.
1: The relationship between you and God is heart to heart, love to love.
0: కనుకనే మీరు ప్రేమను ప్రేమచంగా చూడాలి.
1: Therefore, it should be relationship between love to love.
0: ఈనాడు
1: today
0: ఎవరికి నేను ఇన్విటేషన్ పంపలేదు.
1: Bhagavan has not sent invitation. In fact, invitations are not printed.
0: కాని ఇందరి ఈనాడు వచ్చి ఇక్కడ చేరినారంటే నాపై ఉన్నటువంటి ప్రేమనే దీనికి మూల కారణము.
1: All of you are here. Why? Your love for Bhagavan brought you here.
0: ఇంతమంది ప్రేమకు నేను పాత్రుని కావటం ఎంత ఆనందమో.
1: It's a matter of bliss to think that how Bhagavan won your heart.
0: ఇంతలో ఉండేటువంటి అమ్మా నాన్నలకే ప్రీతికి పాత్రులు కాలేరు కొంతమంది.
1: In fact, some do not deserve the love of their parents.
0: కానీ లోకములో ఇంతమంది ప్రేమకు నేను పాత్రుని కావటం అనేది అదే నిజమైన దైవత్వము.
1: The divinity of Bhagavan lies in this point because he is the recipient of love of everybody in this world.
0: రతిహి లోకో రతిహి లోకమంతా దీనిని రతించారు ప్రేమించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ వరల్డ్ లవ్స్ హిమ్.
0: ఇక్కడికి వచ్చినటువంటి వారు మాత్రమే కాదు దాని కోట్లు ఎంతమందో ఉంటున్నారు.
1: నాట్ మియర్లీ దోస్ హు ఆర్ హియర్ దర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్ హు కుడ్ నాట్ బి హియర్.
0: ప్రేమకు పాత్రులు కావటం అనేటువంటిది అదే గొప్ప దైవత్వమునకు మూల కారణము.
1: ద డివినిటీ లైస్ ద సీక్రెట్ ఆఫ్ డివినిటీ ఇస్ టు విన్ ది హార్ట్స్ ఆఫ్ హ్యూమానిటీ.
0: పెద్దల వరకు వృద్ధుల మొదలుకొని వయస్సు వారికి వరకు ఒకే ప్రేమని.
1: The young and old, rich and poor have the same love.
0: రాత్రి తెల్లవారుజామున 3 గంటల నుంచి ఒకే అల్లర అనగా లోపలి ప్రవేశించడానికి.
1: People wait for him to get in right from 3 o'clock in the early hours.
0: అంత ఆతృతతో వాళ్ళు సిద్ధంగా ఉంటున్నారు.
1: They are so anxious to get into.
0: దేనికైనా ఇంత ఆతృత పడతారా? పడరు.
1: Will you wait that long for anything?
0: ఏదో ఒక సినిమా చూడాలంటే క్యూలో పోయి నిలుస్తారు.
1: If you want to go to cinema, you stand in a queue.
0: ఏదో ఒక బస్సులో పోవాలంటే బస్సు కోసం క్యూలో నిలుస్తారు.
1: Even to get a bus ticket, you stand in queue.
0: కానీ స్వామి దర్శనం కోసమని ఈ క్యూను కూడా లెక్క చేయరు. అంత నెట్టుకొని వచ్చేస్తారు.
1: But for Swami's darshan, you are so patient enough.
0: ప్రాణములు కూడాను ఏమాత్రం లెక్క చేయరు. అంత ప్రేమతో దీన్ని దర్శించాలని ముందుకు రావాలని ఎంతనో తొందరపడుతుంటారు.
1: విత్ ఆల్ ది లవ్ యు ఆర్ హైలీ యాంగ్షియస్ టు హావ్
0: ఈ ఒక్క ప్రేమని ఎన్ని తపస్సులు చేసినా కూడా లభించేటువంటిది కాదు.
1: దట్ లవ్ యు కెనాట్ అచీవ్ ఇట్ బై పెనెన్స్ ఫర్ లాంగ్.
0: ఏనాడు ఏ తపస్సులు చేశారో మీరు,
1: వాట్ పెనెన్స్ యూ డిడ్ ఇన్ ది పాస్ట్,
0: ఏ యోగములు ఆచరించారో మీరు,
1: వాట్ స్పిరిచువల్ ప్రాక్టీస్
0: ఎన్ని విధమైనటువంటి ప్రాక్టీస్ చేశారో మీరు,
1: ఆల్ ద ప్రాక్టీస్
0: ఈనాడు ఇట్లాంటి యొక్క ఆనందాన్ని అనుభవించడానికి అవకాశం చిక్కింది.
1: దట్ లెడ్ యు హియర్ టు ఎంజాయ్ దిస్ ప్లేస్.
0: నేను అందరినీ కూడా ప్రేమిస్తున్నాను.
1: భగవాన్ లవ్స్ ఆల్.
0: నాకు ఎవరు కూడా అయిష్టమైనటువంటి వారు లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ నో వన్ హూ ఇస్ నాట్ లైక్ బై హిమ్.
0: నా ప్రేమ యొక్క రిజల్టే ఇంతమంది ప్రేమలకు పాత్రులు కావడానికి కారణం.
1: ద రిజల్ట్ ఆఫ్ లవ్ లైస్ ఇన్ ఇన్వైటింగ్, బ్రింగింగ్ యు, అట్రాక్టింగ్, డ్రాయింగ్ నియర్.
0: కనుక ఎవరిని కూడా మనము బాధించేటువంటి పలుకులు పలకకండి.
1: Never speak harshly towards anybody.
0: కష్టపెట్టేటువంటి పలుకులు పలకకండి.
1: Never be so harsh in your words.
0: ఎట్టి దుర్మార్గమైనటువంటి పలుకులు పూనుకోకండి.
1: Never resort to wicked actions.
0: అణువు నుండి ఘనం వరకు ఉన్నటువంటి వాడు ఆత్మస్వరూపుడే అనే సత్యాన్ని గుర్తించండి.
1: Know the fact that God is present right from this atom to the mightiest.
0: సత్యత్వం నీయందే ఉంటుండి కూడా నీవు లేనట్టుగా భావిస్తున్నావు.
1: You think that there is no principle of truth within
0: you. అదే పొరపాటు.
1: That is a big mistake.
0: ఆ సత్య స్వరూపం నీయందే ఉంటున్నది.
1: That the form of truth is in
0: you. నీకు మించిన సత్యం మరొకటి లేదు.
1: There is no form of truth beyond you.
0: కనుకనే
1: సో
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది ఈశ్వర సర్వభూతానాం.
1: What we should know today is that God is present in all.
0: ఈశ్వరుడు అనేటువంటి వాడు కేవలము ఒక విధమైనటువంటి యొక్క శక్తి స్వరూపుడు.
1: God is in the form of శక్తి energy.
0: ఈ యొక్క ఈశ్వరు ఏంటంటే ఆమె ఒక విధమైనటువంటి విశ్వాసము.
1: And then we find the other one, Ishwari
0: representation.
1: The human life is the combination of Bhavani Shankara.
0: Shankarudu deha tattvamu.
1: Shankara represents the
0: Bhavani atma tattvamu.
1: Bhavani represents the
0: self. Ee rendu kudulu okadani okati anusarinche untayi.
1: They follow each other.
0: Deham yokka sukhani korutuntadi shivatvamu.
1: The Shiva aspect always aspires for happiness of the
0: body. Aashistuntadi Bhavani.
1: Bhavani expects the blissful state of atma. That is faith.
0: ఆ విశ్వాసమే లేకుండా
1: without this faith
0: ఏ చిన్న కార్యాన్ని కూడా మనం సాధించలేము.
1: You can never be successful in any task.
0: కనుక మొట్టమొదట ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: First we have to develop the confidence.
0: అది ఉంటే మనం సాధించలేనటువంటిది లోకంలో మరొకటి ఉండదు.
1: When once you have confidence you can achieve anything in this world.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తించాలనుకుంటే ఏదో గొప్ప సాధనలు చేయనక్కర్లేదు.
1: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ గాడ్
0: గొప్ప ఉపవాసములు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫాస్ట్
0: గొప్ప జపతప ధ్యానములు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు మెడిటేట్
0: హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ యూ లవ్ హిమ్ హోల్ హార్టెడ్లీ.
0: భగవంతుడికి నేను ఈ కార్యం చేయాలి ఆ కార్యం చేయాలని ఎంతో ఆశపడుతుంటారు.
1: In fact, you want to do something or other.
0: అవన్నీ కూడా కేవలం విశ్వాసం యొక్క లక్షణాలే.
1: దే ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఫెయిత్.
0: కనుకనే ఆ విశ్వాసాన్ని మీరు పెంచుకోండి.
1: స్ట్రెంగ్థెన్ దట్ ఫెయిత్ ఇన్ యూ.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేహంలో భవానీ శంకర్లు ఉండటం చేత ఈ దేహం చేత ఎట్టి అసభ్యమైనటువంటి ఆహారములు కూడా ముట్టకూడదు.
1: యాజ్ దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భవానీ శంకర ఇన్ ఎవ్రీబాడీ యూ షుడ్ నాట్ పార్టేక్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఆన్ ద వే.
0: దైవ ప్రీతి, పాప భీతి, సంఘనీతి మూడింటిని కూడా దినదిన అభివృద్ధి పొందాలి.
1: రైట్ ఫ్రమ్ దిస్ డే follow and improve upon the three principles: one, fear of sin, love for God, and morality in society.
0: Morality in society.
1: Morality in society.
0: ఆ నిజమైనటువంటి మొరాలిటీ మనం రావాలంటే మొట్టమొదటి దైవ ప్రీతి కావాలి.
1: If you want to observe morality in society, you should have love for God.
0: దైవ ప్రీతి ఉండినప్పుడు పాపం అంటే భీతి కలుగుతుంది.
1: When once you love God more, you will be afraid of sin.
0: ఈనాడు అట్టి భీతి లేనటువంటి వారే సర్వ పాపములకు గురి అవుతున్నారు.
1: There is no fear of sin today.
0: అది సరి అయినటువంటిది కాదు. మానవత్వానికి విరుద్ధమైనటువంటిది.
1: It is just against the nature of a human being.
0: పుట్టుట ఒక చింత.
1: The birth is one worry.
0: భూమి నుండి చింత.
1: Life on earth.
0: సంసారం ఒక చింత.
1: Family life.
0: చావు చింత.
1: Death.
0: బాల్యమంతయు చింత.
1: Childhood.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించడం ఒక చింత.
1: లైఫ్.
0: చెడుకు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: ద మిస్టరీ.
0: చింతలతో కూడినటువంటి మానవుడికి చింత లేకుండా ఉండాలంటే ఎట్ట అవుతుంది?
1: ద లైఫ్
0: అని మీరు ప్రశ్నించవచ్చు.
1: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ చింత ఆర్ ద వరీ. Well, how to be free from that worry?
0: ఇవన్నీ కూడా ఒక దేహంతో సంబంధించినటువంటి చింతలే.
1: In fact, they are all present in the same body.
0: ఇవన్నీ కేవలం ఒక మనసు నుంచి ఆవిర్భవించినటువంటి చింతలే.
1: Mind is the place of origin of all these worries.
0: మనసునే నీవు సేవ్ చేసుకుంటే ఈ చింతలు ఏ మాత్రం అవకాశం ఉండదు.
1: Then once you exercise control over your mind, you never worry.
0: మనసు స్వాధీనమైన మనకు మరిమంత్ర తంత్రం లేలా అన్నాడు.
1: Then once you have total control on the mind, you don't need any mantra.
0: కనుక మనసే మన స్వాధీనమైతే ఈ మంత్రాలు మనకు అక్కర్లేదు.
1: When once you become the master of your mind,
0: ఈ సర్వ చింతలు కూడా పరిహారం అవుతాయి.
1: That is the solution for all problems.
0: సర్వ చింతలు బాపడి సాయి ప్రేమ పెంచుడికనైన మనలారా ప్రేమతోడ.
1: Have love, love Bhagavan more and more, which is the only solution for all of our anxieties and worries.
0: సర్వ చింతలు కూడా నివారణ గావిస్తుంది.
1: In fact, it atones all our sins.
0: కనుక మీకు చింతల కోసం మీరు వగచకండి.
1: దేర్ఫోర్ డు నాట్ వరీ.
0: దైవ ప్రార్థన చేత ఎంతైనా మనం సాధించవచ్చు.
1: బై ప్రేయింగ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: కేవలం భారతీయులు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ
0: విదేశీయులు కూడా ఆ ప్రేమ చేత ఎన్నో సాధించినటువంటి వారు ఉన్నారు.
1: దేర్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ కుడ్ అచీవ్ సక్సెస్.
0: తల్లి యొక్క ఆజ్ఞను పురస్కరించుకుని ఆచరణలో పెట్టి ఆనందాన్ని పొందినటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఒబేయ్డ్ ద కమాండ్ ఆఫ్ ద మదర్ అండ్ కుడ్ రిడీమ్ దేర్ లైఫ్.
0: మొట్టమొదట బాహ్యమైన రూపంలో ఉండినటువంటి వారు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: దేర్ఫోర్ హావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ విత్ దిస్ ఫార్మ్, జస్ట్ కన్సిడర్ యువర్ మదర్ యాజ్ గాడ్, ఫాదర్ యాజ్ గాడ్.
0: మొట్టమొదట తల్లిని మీరు ప్రేమించండి.
1: ఫస్ట్ లవ్ యువర్ మదర్.
0: తల్లిని ప్రేమించిన తర్వాత తండ్రిని సహజంగా ప్రేమిస్తారు.
1: దెన్ వన్స్ యూ లవ్ యువర్ మదర్ యూ విల్ ఆల్సో లవ్ యువర్ ఫాదర్.
0: ఈ తల్లిదండ్రులను ప్రేమించినటువంటి వ్యక్తి అధ్యాపకుని ప్రేమిస్తుంటారు.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ యువర్ టీచర్.
0: కానీ మొట్టమొదట తల్లిని ప్రేమించే పూర్వము నిన్ను నీవు ప్రేమించాలి.
1: బిఫోర్ యూ లవ్ యువర్ మదర్ లవ్ యువర్ సెల్ఫ్.
0: అప్పుడే తల్లిపైన ప్రేమ అభివృద్ధి అవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు లవ్ యువర్ మదర్.
0: తనపైన తనకు నమ్మకం లేనిటువంటి వాడికి తల్లిపైన కూడా ప్రేమ రాదు.
1: ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ కెన్ నెవర్ లవ్ యువర్
0: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: The secret of greatness is this faith in yourself and faith in God.
0: ఈ రెండింటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మీరు పెంచుకోవాలి.
1: We have to understand the principle, these two principles.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఇంకా సాయంకాలం కూడాను ఈ యొక్క బర్త్డే యొక్క సమాచారం ఎంతో ఉంటున్నాయి.
1: In the evening also we have birthday celebrations.
0: కనుక ఇప్పటికే మీకు చాలా వరకు కూడాను కాలం తీరిపోయింది.
1: In fact you have waited for long.
0: కనుక మీకు కొంతవరకు విశ్రాంతి కూడా అందించాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ దట్ యు నీడ్ సమ్ రెస్ట్ నౌ.
0: ఎంతైనా పొట్ట ఉంటుండాలి.
1: Yes you have got to eat.
0: ఈ పొట్ట అనేటువంటి పెట్రోల్ ట్యాంక్ కొంత పెట్రోల్ కూడా వేయవలసి వస్తుంది.
1: హ్యూమన్ స్టమక్ ఇస్ ఎ పెట్రోల్ ట్యాంక్ దట్ రిక్వైర్స్ పెట్రోల్.
0: చాలా మంది 2 గంటలకు 3 గంటలకే వచ్చి చేరిపోయినారు.
1: మెనీ పీపుల్ హ్యావ్ బీన్ హియర్ గ్యాదరింగ్ రైట్ ఫ్రమ్ 2 o'clock.
0: కనుకనే మీరు వెళ్లి స్వామి చెప్పినటువంటి విషయాలంతా కూడా మననం చేసుకుంటూ,
1: better you go and think what all Bhagavan said.
0: Aatmavishwasam kaladani neevu dhairyanga sadinchukodaniki tagina krushi cheyi.
1: Be courageous enough and develop self confidence.
0: Aa promise nu cheyi, adhe nee yokka pramanam.
1: Take this oath today that you will be more and more self confident.
0: Naaku aatmavishwasam kaladu aneetundi dhairyamto neevu paruku.
1: Have all the courage that you have self confidence.
0: Daivagyanu sirasa vahinchu.
1: Follow the command of God.
0: Sarvamu neeku siddhistundi.
1: And everything will follow.
0: Sarvamu neeku palistundi.
1: And everything will fructify.
0: Sarvadini vijayanni pondavachunu.
1: And you will be successful.
0: Bhajana bina sukha sa

0: All the joy, delight and bliss is born out of fullness of love. Truth, sacrifice, renunciation, peace and forbearance are all obtained through love. If one doesn't have love, there is no welfare, there is no safety and joy. This is the word of Sai, which is the path of truth.
1: Prema Swarupula.
0: Embodiments of divine love.
1: Anuragamu. Prema. Rendu. Anyonyasrame. Avinabhava sambandhame. Okkatigane. Nirupinchuchundavi.
0: Anuragam, attachment, and prema, love. These two are mutually dependent, inextricably associated with each other, live in fact as one entity.
1: Manasu, bhautikamaina jagatnandu maralchinappudu deenini anuragamu ani, ee manasuni daivam paina maralchinappudu దీనిని ప్రేమ అని పిలిచబడుతుంది.
0: When you turn the love towards the world, it is anuragamu, it is affection. When you turn the same love towards God, it is prema, it is love.
1: ప్రేమకు ప్రేమనే ఫలం.
0: The fruit of love is love itself.
1: ప్రేమకు ప్రేమనే సాటి.
0: Love alone can match love.
1: ప్రేమ ప్రేమను మాత్రమే అందించగలదు.
0: లవ్ కెన్ గివ్ ఓన్లీ లవ్.
1: ఇట్టి పవిత్రమైన ప్రేమను పోల్చుటకు మరొక పదార్థం ఈ జగత్తునందు లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్ విచ్ ఇస్ కంపరబుల్ విత్ లవ్.
1: ప్రేమ కవిత్వము చేత వర్ణించుటకు వీలు కాదు.
0: You cannot describe love by any poetry.
1: Prema manastu kani vaakutu kani nirupinchutaku saadhyam kaadu.
0: It is impossible to pronounce and explain love either by word of mouth or by any description.
1: Kanukane vedam deenini adek vidhamulaga varninchi.
0: That is why
1: యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. వాక్కునకు కాని మనసునకు కాని దీనిని వర్ణించుటకు వీలు కాదు అని నిరూపించినది.
0: వేద హాస్ డిస్క్రైబ్డ్ అండ్ ప్రూవ్డ్ దట్ లవ్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ ఎయిదర్ బై ఎనీ వర్డ్ ఆర్ ఇట్ కెనాట్ బి యాక్సెసబుల్ ఈవెన్ టు మైండ్.
1: ఈ ప్రేమ యొక్క విలువ ఇట్టిది అట్టిది ఇంత అంత అని చెప్పుటకు సాధ్యము కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ ద వాల్యూ ఆఫ్ లవ్ యాజ్ సచ్ అండ్ సచ్.
1: దీని రుచి ఇట్టిది అట్టిది అని నిరూపించుటకు సాధ్యము కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్రూవ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ ది స్వీట్నెస్ ఆఫ్ లవ్.
1: శాస్త్రములు వేదములు అమృతాన్ని అనంతమైనటువంటి రీతిగా, అమరత్వమైనటువంటి రీతిగా, అతి మధురమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వచ్చాయి.
0: ద స్క్రిప్చర్స్ అండ్ వేదాస్ హావ్ డిస్క్రైబ్డ్ అమృత దట్ ఇస్ నెక్టర్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్, ఇన్ ఎన్ ఇమ్మార్టల్ వే, ఇన్ ఎన్ ఇన్ఫినిట్ వే.
1: కాని అట్టి అతీతమైన మధురం కలిగినటువంటి యొక్క అమృతము ప్రేమ ముందు చప్పిడిగా రూపొందుతుంది.
0: సచ్ స్వీట్ నెక్టరైన్ నెక్టర్ వుడ్ టేస్ట్ టేస్ట్లెస్ బిఫోర్ లవ్.
1: ఈ ప్రేమ చాలా విలువైన వజ్రము.
0: దిస్ లవ్ ఈజ్ ఇన్వాల్యుయబుల్ డైమండ్.
1: ఇది అన్ని ప్రదేశములు ఎందు కూడాను అంతటా చిక్కేటువంటిది కాదు.
0: దిస్ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండ్ ఎవ్రీవేర్.
1: ప్రేమ సామ్రాజ్యమునందు, ప్రేమ వీధిలో, ప్రేమ అంగడియందు మాత్రమే ఈ వజ్రము లభ్యమవుతుంది.
0: దిస్ డైమండ్ కెన్ బి ఫౌండ్ ఇన్ ద షాప్ ఆఫ్ లవ్, ఇన్ ద స్ట్రీట్ ఆఫ్ లవ్, ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమ సామ్రాజ్యం అనేటువంటిది హృదయ సామ్రాజ్యము. ఈ హృదయము ప్రేమమయమైనప్పుడే ఇది హృదయ సామ్రాజ్యంగా రూపొందుతుంది.
0: దిస్ కింగ్డమ్ ఆఫ్ లవ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హార్ట్. ఓన్లీ వెన్ ది హార్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్ యూ కెన్ ఫైండ్ దట్.
1: ప్రేమ మానసిక వీధి.
0: లవ్ ఈజ్ ది పాత్ ఆఫ్ మైండ్, ది స్ట్రీట్ ఆఫ్ మైండ్.
1: ఈ మానసిక వీధి ప్రేమమయమైనప్పుడే ఈ యొక్క వీధి యందు ఈ యొక్క రత్నం లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ దిస్ పాత్ ఆఫ్ లవ్ ఇన్ ద మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్ యూ కెన్ ఫైండ్ ఇట్ దేర్.
1: ఈ విధముగా ప్రేమమయమైన హృదయము, ప్రేమమయమైన మనస్సు ఉండినప్పుడే ప్రేమ అనే వజ్రము అక్కడ మనకు లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఏ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్, ఏ మైండ్ ఫుల్ ఆఫ్ లవ్, యూ కెన్ ఫైండ్ ద డైమండ్ ఆఫ్ లవ్ దేర్.
1: ఇట్టి వజ్రమును మనం కొనవలనన్నా జపము, ధ్యానము అనే సత్కర్మలు కాని,
0: ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ సచ్ ఎ డైమండ్, థింగ్ సచ్ అస్ జప అండ్ తప,
1: యజ్ఞ యాగాది క్రతువులనేటువంటి యొక్క చర్యలు కాని,
0: యాక్టివిటీస్ అసోసియేటెడ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాక్రిఫైసెస్, యజ్ఞ అండ్ యాగ,
1: చింతన భజన అనేటువంటి యొక్క క్రియల ద్వారా కాని,
0: రిమెంబరింగ్ అండ్ డూయింగ్ భజన్ అండ్ సచ్ అదర్ యాక్టివిటీ,
1: దీనిని కొనలేరు.
0: These things can never buy you.
1: యజ్ఞయాగాది క్రతువులు, దాన ధర్మాదులు, చింతన భజనాదులు ఇవన్నీ కూడాను కేవలము మానసిక తృప్తిని మాత్రమే చేకూర్చును కాని ఈ ప్రేమ అనేటువంటి యొక్క మణిని మనం పొందలేము.
0: Whether it is యజ్ఞ, యాగ, giving charity, following the righteous path, remembering God, all these activities can only give you some kind of mental satisfaction, but you can never get love from them.
1: ఈ ప్రేమ మణిని ప్రేమ ద్వారానే మనం పొందడానికి సాధ్యమవుతుంది.
0: It is possible to obtain this love only through love.
1: శాంతి మార్గము, సఖ్య మార్గము, వాత్సల్య మార్గము, అనురాగ మార్గము, మధుర మార్గము, సఖ్య మార్గము, ఈ ఆరు మార్గములంతా కూడాను ప్రేమ మార్గమునందే ఇమిడి ఉంటున్నది.
0: ది పాత్ ఆఫ్ పీస్, ది పాత్ ఆఫ్ ఫ్రెండ్షిప్, ద పాత్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్, ద పాత్ ఆఫ్ అనురాగ, ద పాత్ ఆఫ్ మధుర అండ్ సఖ్య ఫ్రెండ్షిప్, ఆల్ దీస్ సిక్స్ పాత్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద పాత్ ఆఫ్ లవ్ ఇట్సెల్ఫ్.
1: సమస్త సాధనల యొక్క సారము ప్రేమ యందే సమ్మిళితమై ఉంటున్నది.
0: The essence of all sadhanas is are found in love itself.
1: Enta adhikanga manam bhagavantunu premintumo premintumo anta aanandamu manavudi endu aavirbhavistundi.
0: Man will get joy proportionate to the intensity with which he loves God.
1: Ee prema tarigina koladi manavudi endu aanandamu kudanu tarigi cheenistundi.
0: As this love goes on declining in man, the joy also gets declined in him.
1: Pichchi kukka karichinatundi vaadiki ekkadi chuchina kukkale kanipistuntayani loka vaaduka.
0: There is a saying, when any person is bitten by a mad dog, he can see mad dogs all around, wherever he looks to or turns to.
1: Ade vidhamugane భగవంతుణ్ణి ప్రేమించినటువంటి వానికి సర్వత్రా భగవంతుడే కనిపిస్తుంటాడు.
0: ఇన్ ద సేమ్ వే ఏ ట్రూ లవర్ ఆఫ్ గాడ్ కెన్ ఫైండ్ గాడ్ వెరెవర్ హీ టర్న్స్.
1: కనుక మానవుని యొక్క మనసు, మానవుని యొక్క హృదయము ప్రేమమయం కావాలి.
0: దట్ ఈస్ వై it is necessary to transform man's mind and heart with full of love.
1: Swartham ahankaranto koodina hrudayalalo ee prema praveshinchaledu.
0: Love can never enter into hearts which are full of selfishness and ego.
1: Kanuka tananu taanu marachi tana tattvani taanu marachi bhagavantunni preminchali.
0: One has to forget oneself. One has to forget one's own very nature and love God entirely.
1: Prema bhagavantuni tanmayatvam kavistundi.
0: True love can make God forget himself.
1: Bhaktuni unmattuni kavistundi.
0: He makes the devotee filled with madness for love.
1: Prema tanaku tane mattuga maaripothundi.
0: Love gets intoxicated with love itself.
1: Kanaka prema bhagavantuni bhaktuni taandavu maadinchi taanu kudanu taandavu maadutu.
0: Love is such that it can make God and devotee dance, and also it dances itself.
1: Tananu taanu maripistundi.
0: It makes forget itself.
1: Tananu taanu muripistundi.
0: It makes enjoy itself.
1: Tananu taanu mai marachi aanandanni anubhavistundi.
0: It enjoys itself forgetting its own existence.
1: Premaku edabaatu sahinchaledu.
0: It can never bear separation.
1: Itti premanu manavulu yendu chaate nimittamai manavula madhya manavaakaramunu dharinchi గోలోకము నుండి భూలోకానికి దిగి వచ్చినటువంటి దినమే ఈనాటి దినం.
0: టుడే ఈజ్ ఎ డే వెన్ గాడ్ హ్యాస్ కమ్ డౌన్ టు ప్రాపగేట్ అండ్ మేక్ మ్యాన్ డెవలప్ లవ్. హీ హ్యాస్ కమ్ డౌన్ ఫ్రమ్ గోలోక టు భూలోక ఆన్ దిస్ పర్టికులర్ డే.
1: మానవునికి మధ్య మానవాకారమును ధరించి ఇట్టి ప్రేమను బోధించినప్పుడే దివ్యమైనటువంటి ఒక తత్వము మానవునికి అర్థమవుతుంది.
0: మ్యాన్ కెన్ అండర్స్టాండ్ హిజ్ ఓన్ డివినిటీ ఓన్లీ వెన్ గాడ్ కమ్స్ డౌన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ మిక్సస్ విత్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ ఎ మ్యాన్ అండ్ ప్రోపగేట్స్ దస్.
1: పూర్వకాలమునందు మహర్షులు కఠినమైన కారణములు యందు క్రూరమైన మృగములు ఉండినటువంటి ఒక స్థానమునందు తపస్సు ఆచరిస్తూ వచ్చారు.
0: ఇన్ ది ఓల్డెన్ డేస్ మహర్షిస్ క్యారీడ్ ఆన్ పెనన్స్ ఇన్ ద ఫారెస్ట్ ఫుల్ ఆఫ్ వైల్డ్ ఎనిమల్స్ అండ్ ఆల్ ట్రబుల్స్.
1: కానీ వారి దగ్గర ఎట్టి ఆయుధములు లేవు.
0: దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ వెపన్ వాట్స్ ఎవర్.
1: వారి స్వరక్షణ అనేటువంటిది వారి ప్రేమ ఎందే ఇమిడి ఉండేటువంటిది.
0: ఆల్ దేర్ పవర్ లైడ్ ఇన్ దేర్ ఓన్ లవ్.
1: వారు భగవంతుని ప్రేమించి భగవంతుని విశ్వసించి కఠినమైనటువంటి యొక్క ఈ క్రూర మృగముల మధ్య జీవిస్తూ రావడానికి కారణమేమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ విచ్ కుడ్ మేక్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు లివ్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్?
1: వారి ప్రేమను భగవత్ ప్రేమను కేవలం మానవుల వరకు మాత్రమే పరిమితము కాకుండా సమస్త జీవరాశులు ఎందుకూడను ఈ ప్రేమ ప్రవేశించాలి అనేటువంటి ఒక విశాలమైనటువంటి హృదయంతో తపస్సు ఆచరిస్తూ వచ్చారు.
0: దే క్యారీడ్ ఆన్ పెనన్స్ నాట్ మెయిన్లీ విత్ లవ్ ఫర్ గాడ్ బట్ లవ్ స్ప్రెడ్ టు ద ఎంటైర్ లివింగ్ బీయింగ్స్ ఇన్క్లూడింగ్ ది ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్.
1: కనుకని వీరి ప్రేమ క్రూర మృగములైనటువంటి ఒక పులులు చిరుతలు ఎందుకూడను ప్రవేశించి ఆ ప్రేమ చేత మృగములు ఋషులు ఇరువురు కూడాను కలిసిమెలిసి ఒకే అరణ్యములో జీవిస్తూ వచ్చారు.
0: దేర్ లవ్ వాస్ సచ్ దట్ ఇట్ ఎంటర్డ్
1: మానవుల వరకు మాత్రమే పరిమితము కాకుండా సమస్త జీవరాశులు ఎందుకూడను ఈ ప్రేమ ప్రవేశించాలి అనేటువంటి ఒక విశాలమైనటువంటి హృదయం.

0: పక్షులు ఇరువులు కూడాను కలిసిమెలిసి ఒకే అరణ్యములో జీవిస్తూ వచ్చారు.
1: దేర్ లవ్ వాజ్ సచ్ దట్ ఇట్ ఎంటర్డ్ ఇంటూ ద టైగర్స్ అండ్ సచ్ అదర్ వైల్డ్ ఎనిమల్స్ అండ్ బోత్ మహర్షిస్ అండ్ దిస్ వైల్డ్ ఎనిమల్స్ లివ్డ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ కోఎగ్జిస్టెన్స్.
0: ప్రేమ చేత క్రూర మృగములైనటువంటి యొక్క పులులను కూడాను ప్రేమమయం కావించింది.
1: Through love, even wild animals were filled with love.
0: ఈనాటి మానవుడు యందు ప్రేమ కోల్పోవటం చేత స్వార్థము స్వప్రయోజనము అనేటువంటి యొక్క దుర్గుణములు ప్రవేశించటం చేత మానవుడు కూడాను పులులుగా మారిపోతున్నాడు.
1: Today's man has lost such sacred love. He is filled with selfishness and self-centeredness. Therefore, he is becoming an animal. Like a tiger.
0: మీరు నిత్యము చూస్తుంటారు పేపర్ నుండి.
1: You would be reading in the newspaper every day.
0: నాలుగు పులులు శ్రీలంకలో చచ్చినాయి అని అంటుంటారు. ఈ పులులంటే ఎవరని? మనుషులే పులులుగా మారిపోయారు.
1: You read that four tigers were killed in Ceylon. Who are these tigers? It is the very men who have become the tigers.
0: ఈనాడు మానవుడు పులులుగా మారిపోతున్నాడు. ఆనాటి పులులు కూడాను ప్రియమైనటువంటి యొక్క మానవులుగా రూపొందుతూ వచ్చాయి.
1: టుడేస్ మ్యాన్ ఈజ్ బికమింగ్ ఎ టైగర్ వెరాజ్ ఇన్ దోస్ డేస్ ఈవెన్ టైగర్స్ వర్ బికమింగ్ మెన్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి పశుత్వాన్ని నిర్మూలన చేసి మానవత్వాన్ని దివ్యత్వంగా తీసుకుని పోయే నిమిత్తమై ఈ ప్రేమ అత్యవసరమైనటువంటి అస్త్రంగా రూపొందుతూ వచ్చింది.
1: లవ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ వెరీ పవర్ఫుల్ వెపన్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ అండ్ రూట్ అవుట్ ఎనిమల్ నేచర్ ఇన్ మ్యాన్ అండ్ టు ఫిల్ హిమ్ విత్ ద డివైన్ నేచర్.
0: ఆనాటి మానవుడి యొక్క మనసు విశాలమైనటువంటిది.
1: ది మైండ్స్ ఆఫ్ దోస్ ఏన్షియంట్ డేస్ ది పీపుల్ వాస్ వెరీ వెరీ బ్రాడ్.
0: చాలా సరళమైనటువంటిది.
1: ఇట్ వాస్ వెరీ సింపుల్.
0: ఈ యొక్క ప్రేమ ఇంత సరళమైనది అయినప్పటికీ అప్పుడప్పుడు ప్రేమ యొక్క ప్రభావం చేత కఠినం కూడాను మారిపోతుంది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లవ్ బీయింగ్ సో సింపుల్ సో ఈజీ ఇట్ క్యాన్ బికమ్ ఫర్మ్ అండ్ హార్డ్.
0: ఏ విధముగా అనగా ప్రేమ చేతనే కొన్ని పదములు కూడాను కార్య నిమిత్తమై కఠినంగా ఉపయోగపెట్టవలసి వస్తుంది.
1: యు మే ఆస్క్ హౌ. Through love itself, in order to accomplish certain things, harsh words may have to be used.
0: కఠినమైనటువంటి యొక్క శిక్షను కూడాను విధించవలసి వస్తుంది.
1: It may become necessary to give harsh punishment also.
0: ఈ శిక్ష కాని ఈ పదములు కాని ప్రేమతో కూడినవే.
1: Whether it is the punishment or the words, they are full of love.
0: వర్షము కురుస్తుంది.
1: It rains.
0: ఇది జలమయమే.
1: It is full of water.
0: కానీ ఈ వర్షమునందు వడగండ్లు కూడాను వస్తుంటాయి. అవి కఠినంగా ఉంటాయి. కానీ అవి కఠినమైనవి అయినప్పటికీ అవి కూడాను జలమే.
1: When it rains heavily, there may be a hailstorm. There could be water, but at the same time, there will be these ice pieces also falling.
0: కనుక వర్షము వడగండ్లు ఒకే జలమయమైనటువంటివి.
1: It is true that both water and hailstorm may come together.
0: Adi prema kaani kathinamaina shiksha kaani ivi rendu kudanu premato koodinatuntivi.
1: Similar is love and punishment. Both are filled with love.
0: Kaani okkoka samayamlo bhaktulu kudanu amitanga preminchinatunti vaaru kudanu konni kathinamainatunti padamulu upayogapedutuntaru.
1: Devotees who might have enjoyed love in his fullness may also use some harsh words.
0: Balarama Krishnudu balamainatunti varani gurtinchi Kamsudu tana pranamulaku pradhanamainatunti yokka yamulu Balarama Krishnudu ani gurtinchi varani e rakangaaina kodanu kadateerchalani aneka rakamainatunti yokka pannagamulu pannadu.
1: But in spite of that, he wanted to make use of any number of strategies to destroy Krishna.
0: ఎన్ని పన్నాగములు పండినప్పటికీ బలరామకృష్ణుడు ఆ కంసును చిక్కలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది స్ట్రాటజీస్ ఆఫ్ కంస, he was not able to catch Balarama.

0: ఆర్ కృష్ణ.
1: ఏదో ఒక యాగము అనేటువంటి పేరు చేత అక్రూరుణ్ణి పంపి బలరామకృష్ణుని తీసుకుని రామని ఆజ్ఞాపించాడు.
0: కంస ఆర్డర్ సెండింగ్ అక్రూర టు బ్రింగ్ బలరామ అండ్ కృష్ణ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎ సాక్రిఫైస్.
1: అక్రూరుడు చాలా సరళ హృదయుడు.
0: అక్రూర ఈజ్ ఎ వెరీ ప్యూర్ హార్ట్.
1: అతను పరమ భక్తుడు.
0: ఈజ్ ఎ గ్రేట్ డివోటీ.
1: కానీ అతను బలరామకృష్ణుని తీసుకుని పోవటము ఇష్టము లేకపోయినప్పటికీ ప్రభు ఆజ్ఞను పరిపాలించక తప్పదు.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఎ హార్ట్ టు టేక్ బలరామ అండ్ కృష్ణ నోయింగ్ ఫుల్లీ వెల్ ది కాన్సిక్వెన్సెస్, బట్ హీ హ్యాడ్ టు ఒబే ది కమాండ్ ఆఫ్ హిస్ మాస్టర్.
1: ఈ అక్రూరుడు రేపల్ల చేరి ఈ వార్తను దేవకి వసుదేవులకు నంద యశోదలకు తెలిపి బలరామకృష్ణుడు వెంట తీసుకుని పోటకు తగిన ఏర్పాట్లు చేశాడు.
0: అక్రూర రీచ్ రేపల్లే మెట్ దేవకి వసుదేవ యశోద అండ్ నంద అండ్ కన్వే దిస్ పర్టికులర్ మెసేజ్ అండ్ మేడ్ ప్రిపరేషన్స్ టు టేక్ బలరామ అండ్ కృష్ణ.
1: ఈ వార్త గోపికలకు తెలిసింది.
0: గోపికాస్ కేమ్ టు నో ఆఫ్ దిస్ న్యూస్.
1: అందరూ యశోద ఇంటి ముందు చేరి
0: ఆల్ ఆఫ్ దెమ్ అసెంబ్ల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ యశోద.
1: ఈ వచ్చిన క్రూరుడెవరు అన్నారు.
0: హూ ఇస్ దిస్ క్రూర దిస్ క్రూయల్ పర్సన్ హూ హాస్ కమ్.
1: ఇతనికి కేవలము పొరపాటుతో అక్రూరుడని పేరు పెట్టారు కాని ఇతను అక్రూరుడు కాదు క్రూరుడు.
0: బై మిస్టేక్ ద నేమ్ అక్రూర ఈస్ గివన్ ఫ్రీ ఫ్రమ్ క్రూయల్టీ ఈస్ గివన్ బట్ యాక్చువల్లీ
1: క్రూరుడి చేతి లోపల మా బలరామకృష్ణుడు పెట్టటమా.
0: కెన్ వి ఎంట్రస్ట్ అవర్ బలరామ అండ్ కృష్ణ టు దిస్ క్రూయల్ పర్సన్.
1: కానీ ఇతనితో మనకే పని.
0: బట్ వాట్ వర్క్ డూ ఐ హ్యావ్ విత్ దిస్ పర్సన్.
1: బలరామకృష్ణుడు ఒప్పించి వారిని ఇతనితో పంపకుండా చూడటానికి తగిన ప్రయత్నం చేయాలని అనేక రేఖల వారు కృషి చల్పారు.
0: దే మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు కన్విన్స్ బలరామ అండ్ కృష్ణ నాట్ టు అకంపెనీ అండ్ గో విత్ అక్రూర.
1: కానీ బలరామకృష్ణుడు జన్మమే దుష్టులను సంహరించటం కోసం.
0: ది వెరీ బర్త్ ఆఫ్ బలరామ అండ్ కృష్ణ వాస్ టు పనిష్ అండ్ కిల్ ది వికెడ్ వన్స్.
1: కనుక వచ్చిన పని కొనసాగాలి.
0: Work for which they have come has to be fulfilled.
1: కనుక వారు ఈ గోపికల యొక్క ప్రార్థనను మన్నించలేదు.
0: Therefore they did not heed the prayers of gopikas.
1: రథం ఎక్కారు.
0: They got into the chariot.
1: గోపికలందరూ కూడాను చేరి రథమునకు చుట్టుముట్టారు.
0: All the gopikas surrounded this chariot.
1: ఇంకా మా ప్రార్థనలు ఏమాత్రం కూడాను కృష్ణుని చెవులు పడవు.
0: కృష్ణ వుడ్ నాట్ బి ఏబుల్ టు హియర్ అవర్ ప్రేయర్స్ అట్ ఆల్.
1: ఇంకా వినయ విధేయతతో ప్రేమతత్వముతో అతన్ని ప్రార్థించాలని నిర్ణయం చేసుకున్నారు.
0: దే డిసైడెడ్ టు ప్రే టు దెమ్ విత్ ఫుల్ ఆఫ్ ఒబీడియన్స్ హ్యూమిలిటీ అండ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: గుర్రముల ముందు చేరారు.
0: ది హార్సెస్ వర్ రెడీ దేవర్ హార్నెస్డ్.

0: అని ప్రార్థించారు.
1: దే ప్రే స్వామి షోస్ కంపాషన్ టేక్ కేర్ ఆఫ్ అస్ వితౌట్ యూ వీ కాంట్ లివ్ ఈవెన్ ఫర్ అ మోమెంట్ ఈజ్ ఇట్ యువర్ లీలా వై ఆర్ యూ డూయింగ్ దిస్ వాట్ ఈస్ దిస్ గ్రేట్ సాక్రిఫైస్ విచ్ కంసా ఇస్ పర్ఫార్మింగ్ ఇట్ ఈస్ ఎ బిగ్ డిసీజ్ ఫర్ హిమ్ అవర్స్ ఇస్ ఓన్లీ వన్ ప్రేయర్ స్వామి వీ హ్యావ్ ట్రస్టెడ్ యూ ఫుల్లీ యూ ప్లీజ్ టేక్ అస్ ఆల్సో విత్ యూ షోస్ కంపాషన్.
0: వీళ్ళు ప్రార్థిస్తూ ఉండగానే మాయ చేత ఆ రథం కనిపించకుండా వెళ్లిపోయింది.
1: ఈవెన్ వైల్ దే వర్ ప్రేయింగ్ ది చారియట్ డిసపియర్డ్ యాజ్ ఇఫ్ బై మ్యాజిక్.
0: గోపికల యొక్క హృదయము పరిపూర్ణ ప్రేమమయం.
1: ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్ వాజ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఇది వృక్షమా, ఇది పొదలా, ఇది పుష్పమా, ఇవి మాట్లాడగలవా, వీటికి కన్నులున్నవా అనేటువంటి విచక్షణ జ్ఞానమే లేదు.
1: దే డోంట్ హ్యావ్ ఎనీ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు సే వెదర్ ఇట్ ఈస్ ఎ ట్రీ, ఇట్ ఈస్ ఎ బుష్, ఇట్ ఈస్ ఎ ఫ్లవర్, ఇట్ ఇస్ ఎ బ్రాంచ్, ఇట్ ఇస్ ఎ లీఫ్, వెదర్ దే హ్యావ్ గాట్ ది మౌత్ టు స్పీక్. దే వెంట్ ఆన్ అడ్రెసింగ్ దెమ్.
0: వారి హృదయము ప్రేమమయం కావటం చేత సర్వము ప్రేమంగానే కనిపిస్తుంటారు.
1: When their hearts were saturated with full love, they saw love alone.
0: Sarvamu sajeevamainatundi pranulu gaane bhavistu unnaru.
1: They considered everything as living beings.
0: Parigettaru Brindavanam.
1: They ran to Brindavanam.
0: Chettu chettu daggariki vellutunnaru.
1: They approached each tree.
0: Poola podala daggarikanta vellutunnaru.
1: They went to the flower bushes.
0: Pushpamula daggarikanta vellutunnaru.
1: They approached the flowers.
0: అడుగుతున్నారు.
1: They were asking all of them.

0: He is dark complexioned one, lotus eyed one, the one who showers the juice of compassion on everyone. He has run away from us. He is the one whose face is full of sweet smiles. He has robbed us all of our belongings, everything that we had. Oh, jasmine flowers, has he not come to you? Has he not taken shelter behind you?
1: Have you seen?
0: Have you seen? Please let us know.
1: Kanuka, premon matulaina tunti variki, premalo tanmayattulaina tunti variki, sarvamu sajeevamaina tunti roopanni chudagalugutaru.
0: Those who are mad with love, who are possessed and obsessed with love, they can see everything as full of life.
1: కనుక ప్రేమ యొక్క తత్వము ఇంత మహత్తరమైనటువంటి.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఈజ్ సచ్ ఎ సీక్రెట్ వన్.
1: ఈ ప్రేమని అనేక మంది అనేక విధములుగా కూడాను దీనిని ఉపయోగపెడుతుంటారు.
0: డిఫరెంట్ పీపుల్ యూజ్ దిస్ లవ్ ఇన్ డిఫరెంట్ వేస్.
1: పరమ భక్తులైన గోపికలు తమ ప్రాణమే కృష్ణుడిగా భావించి ప్రార్థిస్తూ వచ్చారు.
0: Gopikas, who are supreme devotees, always pray to Krishna as Krishna.
1: Nive ma sarvasvam ani kudanu vishwasistu vacharu.
0: They firmly believe that Krishna was their very entire life and everything.
1: Adi matrudevi anetundi Yashoda tana kumaruduga vishwasistu vacharu.
0: Mother Yashoda considered Krishna as her son.
1: Rendu dinamulu chuchindi mother nunchi ye vartalu raledu.
0: 2 days she waited, expecting some news from Madura, but none.
1: గోపికలకు ఉండినటువంటి ప్రేమ తత్వము యశోదకు ఉండినటువంటి వాత్సల్య తత్వమునకు వ్యత్యాసాన్ని గుర్తించడం అత్యవసరం.
0: It is necessary to recognize the type of love that Gopikas had towards Krishna and the type of motherly love which Yashoda had to Krishna.
1: ఈ యశోద ఏ విధంగా కృష్ణుని భావిస్తుండాలి?
0: How was Yashoda considering?
1: సామాన్యమైనటువంటి బాలునిగా,
0: as an ordinary small boy,
1: tana muddula biddaga,
0: her favorite child,
1: kasigandalenetti variga bhavistundali,
0: as an innocent child who did not know anything.
1: Nararachasulu cheri

0: Have you forgotten the mother's sweet heart? You reached Mathura, but have you forgotten them? I thought that would be coming today or tomorrow, someday or the other, but you have not come at all. I will not be able to live even one moment without seeing you, O Krishna.
1: భక్తుల యొక్క భావమునకు ఈ మాతృమూర్తి యొక్క భావమునకు చాలా వ్యత్యాసం ఉంటుంటాయి.
0: There is a great difference between the feelings of the devotees and the feelings of mother.
1: శరీర సంబంధమైనటువంటి యొక్క భావమును పురస్కరించుకుని మదర్ నిరంతరం కూడాను ఈ విధమైన వాత్సల్య భావమునే ఉచ్చరిస్తూ ఉంటాడు.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ బాడీ రిలేషన్షిప్ మదర్ ఆల్వేస్ విల్ బి అటరింగ్ వర్డ్స్ విచ్ షో హర్ లవ్ టు ద పర్సన్ లవ్.
1: ఇంకా భక్తులు ఆ విధంగా కాదు.
0: డివోటీస్ ఆర్ డిఫరెంట్.

0: Oh, you, the one who plays upon the flute. Oh, Gopala, why don't you show your charming face to us? You always revel in our company and give us joy.
1: పరిపూర్ణ ప్రేమతో తన్మయత్తులైనటువంటి యొక్క రాధ ప్రేమ మరొక రీతిగా ఉంటుంటాడు.
0: రాధాస్ లవ్ విచ్ మేడ్ హర్ ఫర్గెట్ హర్ సెల్ఫ్ ఇస్ సో మచ్ ఆఫ్ ఫుల్ ఆఫ్ లవ్. హర్ లవ్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్.
1: కృష్ణ, నీ వేరూపము ధరించిన ఏ ప్రదేశమునందుండినా నేను ఆ రూపంలో ఐక్యమై ఉండినటువంటి రీతిగా నన్ను అనుగ్రహించమని కోరింది.
0: ఓ కృష్ణ, grace me to be one with you, whatever form you take, wherever you are.
1: Ruchyam bhuvai neevu veluvandu chindina vallikanai neeku allukondu.
0: If you were to become a tree, I would like to become a creeper and go around you.

0: ఈ విధమైనటువంటి యొక్క
1: ఏకత్వాన్ని విశ్వసిస్తూ వచ్చింది
0: రాధ.
2: రాధ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ యూనియన్ విత్ కృష్ణ.
1: కానీ అందరి ఎందు కూడాను ఒకే ప్రేమతత్వం.
2: బట్ అమంగ్ ఆల్ దీస్ పీపుల్ దేర్ ఇస్ ఓన్లీ వన్ లవ్.
1: ప్రేమకు అనేక పేర్లు మాత్రమే కాని ప్రేమానుభూతి అన్నింటి ఎందు ఒక్కటే.
2: నేమ్స్ ఆర్ డిఫరెంట్ ఫర్ లవ్, బట్ ది ఎక్స్పీరియన్స్ విచ్ లవ్ గివ్స్ ఈస్ ద సేమ్ ఫర్ ఆల్ పీపుల్.

0: The father of Brahma is love and he is full of love. One can reach only through love. One can get that kind of Advitiya experience only when one approaches through love.
1: Prema ane padamu chala chinnadi.
0: The word love is a very small little word.
1: Idi kevalamu rendu aksharamulato koodinatundi.
0: It consists of only two letters.
1: Rendu aksharamulato koodinatundi ee prema yandu akshaya jagattanta kodanu imidi untunnadi.
0: In this word made up of two letters, the entire cosmos is found in it.
1: Kani duradrishtavasattu ee naadu atti prema tattvanni chakkaga gurtinchutaku prayatninchutam ledu.
0: But unfortunately, today people are making any efforts to understand the sacredness of love.
1: Tama tama sankuchitamaina premamunaku poolchukoni divyamainatvanti anantamainatvanti amaramainatvanti ఈ ప్రేమ తత్వాన్ని కించిత్ పరిస్థితి వచ్చుకుంటున్నారు.
0: కంపేరింగ్ టు దేర్ ఓన్ నారో లవ్, సచ్ ఎ సేక్రెడ్ లవ్ విచ్ ఇస్ డివైన్, విచ్ ఇస్ ఇన్ఫినిట్, విచ్ ఇస్ ఇమ్మార్టల్, దే ఆర్ మిస్టేకింగ్ ఇట్ అండ్ కన్ఫ్యూజింగ్ దెమ్సెల్వ్స్.
1: ప్రేమ అమరత్వంతో కూడినటువంటిది.
0: లవ్ ఈజ్ అసోసియేటెడ్ విత్
1: అమృతమయమైనటువంటిది.
0: నెక్వైన్
1: అనంతమైనటువంటిది.
0: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
1: దీనిని పోల్చుటకు ఎవరికి సాధ్యమే.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు కంపేర్ విత్ ఇట్.
1: దీనిని పోల్చినట్టు పదార్థం కూడా ఈ జగత్తులో మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్ విచ్ కెన్ ఈక్వల్ ఆర్ మ్యాచ్ ది లవ్.
1: కనుక ఈ ప్రేమతత్వాన్ని ప్రపంచమునందు మానవులకు నేర్పే నిమిత్తమై ఈ ప్రేమనే మానవాకారమును ధరిస్తూ వస్తుంటాయి.
0: ఇన్ ఆర్డర్ టు టీచ్ సచ్ సేక్రెడ్ లవ్ to man on earth, love takes a human form.
1: Kevalamu dharmamu nyayamu satyamu aneetvanti yokka margamunu pravesha petti manavunu sariyainatundi sthitilo pette nimittamai vastunnadani aneka grandhamulu bodhisthuntayi.
0: A number of scriptures and texts explain that in order to teach righteousness, justice and truth, God descends on earth.
1: ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది ఒక్క ప్రేమమయమే ఉంటుంటే సర్వధర్మములు సర్వసత్యములు సర్వ న్యాయములు కూడాను అందులోనే మిళితమై ఉంటుంటాయి.
0: ఇఫ్ పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ లవ్, ఇన్ దెమ్ ఈజ్ ఫౌండ్ ఆల్ రైటియస్నెస్, ఆల్ జస్టిస్ అండ్ ఆల్ ట్రూత్.
1: ప్రేమనే లేక ఎంత ధర్మం ఉండినప్పటికీ ఇది కేవలము ఒక కృత్రిమమైనటువంటి ధర్మంగానే రూపొందుతుంది.
0: వాట్ ఎవర్ అమౌంట్ ఆఫ్ రైటియస్నెస్ మే బి ఫౌండ్ ఇన్ పీపుల్, ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ దెమ్, ఆల్ సచ్ రైటియస్నెస్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: ప్రేమ లేని ధర్మం ఎట్టి ధర్మం?
0: వాట్ టైప్ ఆఫ్ రైటియస్నెస్ ఇస్ ఇట్?
1: ప్రేమ లేని న్యాయం ఎట్టి న్యాయం?
0: వాట్ టైప్ ఆఫ్ జస్టిస్ కెన్ యూ గెట్ వితౌట్ లవ్?
1: ఇది కేవలము ప్రాణం లేని జీవితం వంటిది.
0: ఇట్ ఈస్ లైక్ ఎ బాడీ వితౌట్ లైఫ్.
1: ప్రేమనే ప్రాణం.
0: లవ్ ఈజ్ లైఫ్.
1: ప్రేమ లేని మానవుడు జగత్తులో క్షణమైనా నిలవడానికి వీలు కాదు.
0: ఎ మ్యాన్ కెనాట్ ఎగ్జిస్ట్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్ వితౌట్ లవ్.
1: కనుకనే ఆ ప్రేమ స్వరూపమే పరమాత్మ స్వరూపం.
0: దట్ ఈస్ వై గాడ్స్ వెరీ ఫార్మ్ అండ్ నేచర్ ఈస్ లవ్.
1: అట్టి ప్రేమతత్వాన్ని బోధించే నిమిత్తము కృష్ణావతారము మిగిలిన అవతారములన్నీ కూడాను దాని నిమిత్తమై ఏర్పడినటువంటి.
0: ఇన్ ఆర్డర్ టు టీచ్ సచ్ సేక్రెడ్ లవ్ ది అవతార్ ఆఫ్ కృష్ణ అండ్ అదర్ అవతార్స్ హావ్ టేకన్ ప్లేస్.
1: కానీ ఆ దేశకాల పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకుని
0: డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టెన్స్ ఆఫ్ ద టైమ్ అండ్ ద ప్లేస్
1: ఆయా పదార్థం యొక్క స్వరూపానికి భిన్నమైన పేర్లు పెట్టి
0: డిఫరెంట్ నేమ్స్ హావ్ బీన్ గివన్ టు దోస్ పర్సన్స్
1: ప్రజలకు అందిస్తూ వచ్చారు.
0: అండ్ దస్ సచ్ సీక్రెట్ థింగ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ది పీపుల్.
1: మీకు అందరికీ తెలుసు,
0: ఆల్ ఆఫ్ యు నో,
1: చక్కెరతో చేసిన పాకమును,
0: ది జ్యూస్ విచ్ ఇస్ మేడ్ ఆఫ్ షుగర్,
1: ఒకటి నెమలిగా ఒకటి పక్షిగా ఒకటి కుక్కగా ఒకటి నక్కగా దానికి ప్రింట్ చేసి పిల్లలకంతా అమ్ముతూ ఉంటారు.
0: ఇట్ ఈస్ గివన్ ది ఫార్మ్ ఆఫ్ ఇదర్ ఎ పీకాక్ ఆర్ ఎ
1: బర్డ్,
0: డాగ్, ఫాక్స్ ఎక్సెట్రా, అండ్ ఇట్ ఈస్ సోల్డ్ టు చిల్డ్రన్.
1: కానీ ఇవన్నీ చేయడానికి కారణమేమిటి?
0: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ గివింగ్ సో మెనీ ఫార్మ్?
1: పిల్లల యొక్క అభిరుచిని పురస్కరించుకొని
0: ఇన్ ట్యూన్ విత్ ది టేస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్.
1: ఒకరికి కుక్క ఇష్టంగా ఉంటాడు,
0: వన్ పర్సన్ లైక్స్
1: నక్క ఇష్టంగా ఉంటాడు,
0: అనదర్ ఫాక్స్,
1: ఒకరికి పులి ఇష్టంగా ఉంటాడు, ఇంకోటి పక్షి ఇష్టంగా
0: ఉంటాడు,
1: హంస ఇష్టంగా
0: ఉంటాడు.
1: వారి ఇష్టాన్ని పురస్కరించుకుని దాన్ని తీసుకుంటారు.
0: డిపెండింగ్ అపాన్ దర్ టేస్ట్ ఈచ్ వన్ కెన్ హ్యావ్ చాయిస్.
1: కానీ అన్నింటి ఎందు ఉన్నది చక్కెర ఒక్కటే.
0: బట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ వాట్ ఈస్ కామన్ ఈజ్ షుగర్.
1: అదే రీతిగా కృతయుగ ధ్యానము, త్రేతాయుగ యజ్ఞము, ద్వాపరయుగ అర్చనము, కలియుగ నామస్మరణ, ఈ నాలుగు యుగములకును ఆయా దీనిని పురస్కరించుకుని దానిని ప్రబోధించడానికి ఆయా అవతారములు వస్తూ వచ్చాయి.
0: ఇన్ దిస్ వే డ్యూరింగ్ కృతాయ ఏజ్ ధ్యాన మెడిటేషన్, త్రేత తపస్, పెనన్స్, ద్వాపర వర్షిప్ అండ్ కలి చాంటింగ్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్, దీస్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్.
1: అన్నింటి యందు ఉన్నది ఒకే ప్రేమనే.
0: అమంగ్ ఆల్ దీస్ థింగ్స్ you find one thing common and that is love.
1: Adi vidhamugane navavida bhaktulu endukudanu unnadi prema okkate.
0: In the same way, in all the nine types of devotion, what is common?

0: ఈ నవవిధ మార్గములు ఎందుకూడను నవవిధ రుచులతో నవవిధ మాధుర్యములతో కూడినటువంటిది ఒకే దైవనామం.
1: ఇన్ ఆల్ ది నైన్ టైప్స్ ఆఫ్ లవ్ వాట్ ఈస్ కామన్ ఈస్ డివైన్ నేమ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ స్వీట్నెస్.
0: కనుక మానవులకు ఏదో ఒక విధమైనటువంటి సాధన మార్గములు అనేకంగా ఉండినప్పటికీ అన్ని సాధనలు కూడాను ప్రేమమయము కాకుండా ఈ సాధనలంతా కూడా కేవలము వ్యర్థములే అవుతాయి.
1: డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాధనాస్ ఆర్ అవైలబుల్ ఫర్ డిఫరెంట్ మెన్, బట్ ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ దిస్ సాధనాస్, ద సాధన బికమ్స్ ఎ వేస్ట్.
0: ఎట్టి పరిస్థితులు ఎందుకూడను ఈ ప్రేమ తత్వములు మార్పు లేకుండా చూసుకోవాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ బి వన్ షుడ్ టేక్ కేర్ టు సీ దట్ దేర్ ఇస్ లవ్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్.
0: పాండవాగ్రజుడైనటువంటి ధర్మజుని యొక్క విశ్వాసం ఇట్టిది.
1: Such was the faith of Dharmaja, the eldest of Pandavas.
0: కారణములలో జీవించినప్పుడు,
1: when he was living in forest,
0: రారాజుగా పాలించినప్పుడు,
1: when he was ruling as the emperor,
0: ద్రౌపదిని పరాభవము గావించినప్పుడు,
1: when Draupadi was disrobed,
0: అభిమన్యుని ప్రాణము తీసినప్పుడు,
1: when Abhimanyu was killed,
0: ఉప పాండవుల గొంతులు కోసినప్పుడు,
1: when ఉప పాండవాస్ వర్ కిల్,
0: అన్ని స్థితులు ఎందుకూడను మతిని ఒకే గతిగా పెట్టుకున్నాడు.
1: అండ్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ హిస్ మైండ్ వాస్ గోయింగ్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్.
0: కృష్ణుడు తప్ప అన్యము నాకు ఎవరు కూడా రక్షించేవారు లేరు.
1: నో వన్ ఎక్సెప్టింగ్ కృష్ణ కెన్ సేవ్ మీ.
0: అన్ని సమయములు ఎందుకూడను కృష్ణ నామ చింతన తప్ప అన్య చింతన చేయలేదు.
1: దేర్ ఇస్ నో అదర్ నేమ్ విచ్ వాజ్ రిమెంబర్డ్ ఎక్సెప్టింగ్
0: రాజునైతే నేను పొంగిపోవటం కాని,
1: వెన్ హీ వాజ్ ఎన్ ఎంపరర్ హీ వాజ్ నాట్ ఓవర్ జాయిడ్.
0: యుద్ధములో అన్ని పరిస్థితులు ఎందుకూడను ఓడిపోతున్నాని కాని,
1: ఇన్ ద గేమ్ ఆఫ్ డైస్ వెన్ హీ వాజ్ డిఫీటెడ్
0: కృంగటము పొంగటము అనేటువంటి ధర్మజుడు ఎందుకు కానురాలేదు.
1: దేర్ వాజ్ నథింగ్ లైక్ ఎయిదర్ బ్లోటింగ్ ఆర్ సింకింగ్.
0: కనుకనే అట్టి చలించని మనసును భ్రమించని దృష్టిని కోరుకోవటమే పాండవుల యొక్క ప్రధానమైన లక్ష్యం.
1: పాండవాస్ మెయిన్ ఆబ్జెక్టివ్ వాస్ టు హ్యావ్ ఎన్ అన్డెల్యూడెడ్ మైండ్ అండ్ ఎన్ అన్వేవరింగ్ విజన్.
0: కానీ కలి ప్రభావం చేత కష్టములు నష్టములు దుఃఖములు సంభవించినప్పుడు భగవంతుణ్ణి దూషించటము, సుఖములు ఆనందములు ఆరోగ్యములు కలిగినప్పుడు భగవంతుని వర్ణించటము, ఇది సామాన్య మానవుల యొక్క అల్పబుద్ధుల యొక్క లక్షణం.
1: On account of the impact of Kali Age, it is the nature of those lowly ones and mean people who praise God when everything goes well and who criticize and condemn God when they have to suffer on account of their own actions.
0: Kanuka sukhamunaku dukhamunaku samatvani bhavinchetvanti yokka prema tattvanni manam pondali.
1: We should attain that state of love which gives us equality under any circumstances.
0: Sarvulu yendu undinatvanti sarveshudu ఒక్కడే అని విశ్వసించాలి.
1: ఫర్మ్లీ బిలీవ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: ఒక చక్కని ఉపమానం,
1: దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఫర్
0: మన దేహం ఉన్నది.
1: హియర్ ఇస్ అవర్ బాడీ.
0: ఈ దేహములో అనేక అంగములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ డిఫరెంట్ లింబ్స్ ఫర్ అవర్
0: బాడీ. ఈ అంగము బాధపడినప్పటికీ ఎవరు బాధపడుతున్నారు?
1: విచ్ ఎవర్ లింబ్ ఈస్ సఫరింగ్, హూ ఇస్ యాక్చువల్లీ సఫరింగ్?
0: దేహం అంతా బాధపడుతుండాలి.
1: ది ఎంటైర్ బాడీ అండర్ గోస్.
0: ఒక పళ్ళు నొప్పి వస్తే,
1: if there is toothache,
0: appudu ayyo paapam pallu noppiga unda ani evaraina tamasam chestada?
1: Would there be anyone that only this tooth is aching?
0: Pallu tanakante vereinadi kaadu kada.
1: Tooth is not different from you.
0: Aa pallu noppi taane anubhavistunnadu.
1: You would be suffering the tooth of the ache of the tooth.
0: Kaalu noppi vaste ayyo paapam kaalu baadapadutundadi ani evaraina dalayjanustada?
1: Suppose there is pain in the leg, would he be indifferent that
0: ఆ కాలు తనదే?
1: That leg is also his.
0: అదే విధంగానే ఈ విశ్వమనే జగత్తునందు ఎవరు బాధపడినప్పటికీ వారికి నేను ఉపకారం చేశాను, వీరికి నేను సహాయం చేశానని కాదు, నీకు నీవు సహాయం చేసుకోవటమే, నీ బాధను నీవు నివారణ గావించుకోవటమే.
1: You should consider in the same way with reference to the cosmos. Whatever happens to any person happens to one. Whatever help you extend, you are helping yourself. Whatever harm you do to anyone, you are harming yourself. దిస్ మస్ట్ బి యువర్
0: పరుల యందు తన యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించినప్పుడు ఈ భేదములకు అవకాశమే ఉండదు.
1: దెర్ బి నో రూమ్ ఫర్ డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్ వన్స్ యూ రికగ్నైజ్ దట్ ఇన్ యూ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆల్ అదర్స్ దెర్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
0: ఇట్టి సమత్వాన్ని బోధించటమే దివ్యత్వం యొక్క ప్రధాన కర్తవ్యం.
1: ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ డివినిటీ ఈజ్ టు టీచ్ సచ్ సీక్రెట్ ట్రూత్స్.
0: కానీ ఎన్ని విన్నప్పటికీ, ఎన్ని చదివినప్పటికీ, ఎన్ని చూచినప్పటికీ ఈ యొక్క మానవత్వము మధ్య మధ్య ఈ విధమైనటువంటి అల్పత్వానికి గురి అవుతుంది.
1: హౌ మచ్ వన్ మే హియర్ వాట్ ఎవర్ సీక్రెట్ థింగ్స్ వన్ మే హియర్ వన్ మే థింక్ వన్ మే డూ బట్ హియర్ అండ్ దేర్ నౌ అండ్ దెన్ మ్యాన్ ఇస్ డెల్యూటెడ్ అండ్ ఫాల్స్ ఇన్ టు దట్
0: అల్పత్వాన్ని నిర్మూలము గావించుకోవాలి, అధికత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు రూట్ అవుట్ లిటిల్నెస్ ఇన్ అస్ స్మాల్నెస్ ఇన్ అస్ అండ్ డెవలప్ డివినిటీ ఇన్ అస్.
0: కనుక ఈ యొక్క అధికత్వాన్ని గావించుకున్నటకు ప్రేమతత్వం ఒక్కటే ప్రధానమైనటువంటి మార్గం.
1: లవ్ ఈజ్ ద ఓన్లీ రాయల్ పాత్ టు రీచ్ దట్ స్టేట్ ఆఫ్ డివినిటీ.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ టు ఇలస్ట్రేట్ దిస్.
0: మానవత్వములో అనేక కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు సంభవిస్తుంటాయి.
1: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఇట్ ఈస్ నేచురల్ టు ఫేస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్, ట్రయల్స్, ట్రిబులేషన్స్, లాసెస్.
0: ఇవి మానవునకు కేవలము అత్యవసరమైనటువంటి యొక్క అభివృద్ధికి మార్గము చూపేటువంటివి.
1: ఆల్ దీస్ సఫరింగ్స్ ఓన్లీ షో ద రైట్ పాత్ టు ది హ్యూమన్ బీయింగ్స్. ఇన్ హ్యూమన్ లైఫ్ ఇఫ్ దేర్ ఆర్ నో డిఫికల్టీస్ అండ్ నో ప్రాబ్లమ్స్,
0: మానవత్వం యొక్క విలువను నిరూపించేటువంటిది కష్టములు దుఃఖములే.
1: ఇట్ ఈస్ దీస్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ విచ్ ప్రూవ్ ద వాల్యూ ఆఫ్ హ్యూమానిటీ, హ్యూమన్ లైఫ్.
0: సత్య హరిశ్చంద్రుడు అనేక కష్టములకు గురి కావటం చేతను, అనేక కష్టములను ఎదుర్కోవటం చేతను అతని యొక్క కీర్తి జగత్ వ్యాప్తిగా మారిపోయింది.
1: ది నేమ్ అండ్ ఫేమ్ ఆఫ్ సత్య హరిశ్చంద్ర హ్యాస్ స్ప్రెడ్ టు ద ఎంటైర్ వరల్డ్ బికాస్ హీ హస్ బీన్ ఏబుల్ టు ఫేస్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బోల్డ్లీ.
0: ప్రహ్లాదు తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు ఎన్ని హింసలు పెట్టినప్పటికీ, ఎన్ని బాధలు కలిగించినప్పటికీ, కట్టగలిపటికి ఆ ప్రహ్లాదుని యొక్క భక్తి ప్రపత్తులు లోక వ్యాప్తిగా ఇచ్చింది.
1: ది డివోషన్, ది ఎగ్జాంపులరీ డివోషన్ ఆఫ్ ప్రహ్లాద స్ప్రెడ్ టు ద ఎంటైర్ వరల్డ్ బికాస్ హీ వాజ్ గివెన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్స్ బై హిజ్ ఓన్ ఫాదర్ ఇన్ ది పాత్ ఆఫ్ డివోషన్.
0: కానీ కలి ప్రభావం చేత,
1: అన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ కలి,
0: కష్టములు కలగకూడదు,
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫికల్టీ,
0: కాలు కడప దాటకూడదు,
1: వన్ షుడ్ నాట్ ఈవెన్ క్రాస్ ది థ్రెషోల్డ్,
0: ఖర్చు కాకూడదు,
1: వన్ షుడ్ నాట్ స్పెండ్ ఈవెన్ ఎ పెన్నీ,
0: కైవల్యం ఉట్టి ఒడిలో పడాలి.
1: డివినిటీ షుడ్ డ్రాప్ డౌన్ ఇన్ టు ద ల్యాప్ ఆఫ్ పీపుల్.
0: ఇది ఏ విధంగా వచ్చి పడిందో ఆ విధంగానే పోతుంది.
1: ఇట్ విల్ ఆల్సో డిసపియర్ ఇన్ ది సేమ్ వే యాజ్ ఇట్ డ్రాప్ డౌన్.
0: కష్టముల ద్వారా లభించినటువంటిదే మనకు సరి అయినటువంటి బలమును అందిస్తుంది.
1: దట్ విచ్ యు గెట్ త్రూ ఆల్ ది డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ అలోన్ ఈస్ గోయింగ్ టు బి పర్మనెంట్ అండ్ యు
0: స్వామి మాకు ఎట్టి కష్టములు నష్టములు దుఃఖములు ఉండకుండా ఆశీర్వదించాలి అంటారు.
1: పీపుల్ ప్రే స్వామి షుడ్ బ్లెస్ అస్ సో దట్ వి మే నాట్ హ్యావ్ ఎనీ డిఫికల్టీస్ ఎనీ ప్రాబ్లమ్స్ ఎనీ.
0: ఇది సరి అయిన ప్రార్థనే కాదు.
1: ఇట్ నాట్ ఎ గుడ్ ప్రేయర్ అట్ ఆల్.
0: రావాలి కష్టాలు,
1: వి షుడ్ గెట్ డిఫికల్టీస్,
0: దాన్ని ఎదుర్కోవాలి,
1: వి షుడ్ ఫేస్ దెమ్,
0: దాన్ని జయించాలి,
1: వి షుడ్ కాంక్వర్,
0: దాన్ని సాధించాలి,
1: వి షుడ్ అచీవ్ థింగ్స్,
0: సాధించి సాక్షాత్కారాన్ని పొందాలి.
1: ఆఫ్టర్ అచీవింగ్ ఆల్ దీస్ థింగ్స్ వి షుడ్ గెట్ ఫేస్ టు ఫేస్ గాడ్.
0: పిలచి అడుగా చెరకు పెట్టునా బెల్లంబు.
1: వెన్ యూ call a sugar cane and say give me a little jaggery will the sugar cane give you
0: pee gotti rasam pilchakunna.
1: Unless you crush that and extract juice out of it.
0: Sanara pidi cheta sagamai povunu aapaina varaichu adhika vajram.
1: The diamond gets added value only when it is cut a number of times.
0: ఆ వజ్రమును అనేక కోతలు కోసినప్పుడే మంచి విలువగా రూపొందుతుంది, ప్రకాశాలు ఆవిర్భవిస్తుంది.
1: ఓన్లీ వెన్ ది డైమండ్ ఇస్ కట్ ఇన్ టు ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ ఎట్సెట్రా దెన్ ఓన్లీ ఇట్ గెట్స్ అన్ యాడెడ్ వాల్యూ అండ్ గెట్స్ యాడెడ్
2: ఈ వజ్రాన్ని కోతలు కోయక విలువ అధికము కాదు.
1: వితౌట్ కటింగ్స్ ఎ డైమండ్ విల్ నెవర్ గెట్
2: చెరకును పీల్చి పిప్పి చేయకుండా తీయని రసమైనటువంటి యొక్క చక్కెరను శాశ్వతంగా ఇవ్వదు.
1: యూ కెనాట్ గెట్ షుగర్ వితౌట్ క్రషింగ్ ఎ షుగర్ కేన్ అండ్ ఎక్స్ట్రాక్టింగ్ జ్యూస్
2: కనుక మన శరీరములే ఒక షుగర్ కేన్ ఒక చెరకు వంటివి.
1: We can take our own physical body.
2: దీనికి అనేక కష్టములు నష్టములు దుఃఖములు అన్ని చేసినప్పుడే అందులో నిజమైనటువంటి యొక్క ఆత్మవిశ్వాసం అనే రసం మనలో ఆవిర్భవిస్తుంది.
1: Only when this physical body is put to various difficulties, problems, can you get the juice of self-confidence out of this body.
2: అదే రసో వై సహా, ఆ రసమే భగవత్ స్వరూపం.
1: That juice itself is the very essence of
2: ఆ రసం ఎక్కడ ఉంటుందది మనిషి యందు?
1: Where do you find that juice in human beings?
2: అంగీరసాయ నమః, ప్రతి అంగమునందు కూడాను ఉంటుందది.
1: It is found in all limbs, every limb.
2: దీనికి చక్కని ఒక ఉదాహరణ.
1: Here is a beautiful example for this.
2: చెరకు ఉన్నది.
1: There is a sugar cane.
2: ఈ చెరకు గడి దగ్గరికి వచ్చే కొలది కూడాను మధురం ఎక్కువైపోతుంది, తీపి ఎక్కువైపోతుంది.
1: As you come to the joints, you get greater juice.
2: కనుక ఈ జాయింట్ దగ్గరకు వచ్చేటప్పుడు గణుపు దగ్గర కఠినంగా ఉంటుంటాయి.
1: But as you come to the joint, it becomes hard also.
2: ఆ కఠినమైనటువంటి ప్రదేశం నుండి మధురం కూడా ఎక్కువగా ఉంటాయి.
1: You can get real sweetness only where there is some hardness.
2: మన శరీరం అనేటువంటి చెరకునందు
1: in the body which
2: has kashtamulu dukkamulu antti gadale vastuntuntayi akkada
1: there will be these joints coming in the form of difficulty
2: akkade ee madhuramaina tunti yokka ruchi manaku gocharistundi.
1: Real taste and real sweetness is found there alone.
2: ఈ విధమైన యొక్క సమతత్వాన్ని మనం భావించినప్పుడే ప్రేమతత్వం అధికమైపోతుంది.
1: ఓన్లీ వెన్ వీ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వాలిటీ వీ కెన్ ఫాస్టర్ అండ్ డెవలప్ లవ్ ఆల్సో ఇన్ అస్.
2: ఈ ప్రేమను మనం విశ్వసిస్తున్నాం.
1: వీ హ్యావ్ ఫెయిత్ ఇన్ లవ్.
2: విశ్వసించినటువంటి ప్రేమ అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి? ఇది అందరిలోన ఆవిర్భవించేటువంటి సందేహం.
1: వాట్ డౌట్ పీపుల్ గెట్ ఇస్ దిస్ హౌ టు డెవలప్ సచ్ సీక్రెట్ లవ్ ఇన్ విచ్ యూ హ్యావ్ గ్రేట్ ఫెయిత్.
2: మా భగవంతుని ప్రేమ దినదిన అభివృద్ధి కావాలి అంటారు.
1: ఎవ్రీవన్ సేస్ వీ వాంట్ టు డెవలప్ మోర్ అండ్ మోర్ డే ఆఫ్టర్ డే.
2: అభివృద్ధి కావడానికి ఒకే ఒక ఏకైక మార్గం.
1: There is only one royal path.
2: విశ్వసించిన దానిని ఆచరణలో పెట్టినప్పుడు అది అభివృద్ధి అవుతుంది.
1: When you practice whatever you believe in firmly, that develops automatically.
2: విశ్వసించిన దానిని ప్రాక్టీస్ లో పెట్టడం లేదు.
1: You are not practicing what you believe in.
2: కనుకనే అది తరిగిపోతుండాలి.
1: That is why it is declining.
2: నాటిన మొక్కకు నిత్యము నీరు పోస్తుంటే కదా అది పెరుగుతుంది.
1: A sapling will grow only when you pour water every day regularly.
2: Enta manchi jati mokkaina naatinappudu neere poyakapothe adi abhirudhi kaadu.
1: Whatever quality seed you may sow, if you don't pour water, it will never grow.
2: Kanuka ee prema aneetvanti oka mokkanu neevu naatinappudu,
1: if you have sown the seed,
2: ee prema jalamu nithyamu daniki postu raavali.
1: Should go on watering that seed with water of love.
2: అప్పుడు ఈ ప్రేమ వృక్షం అభివృద్ధి అవుతుంది.
1: Then only the tree of love.
2: అప్పుడు ఈ ప్రేమ ఫలములంతా మనకు లభిస్తాయి.
1: Then only you can get the fruits of love.
2: కానీ ఈనాటి మానవుడు
1: but today
2: ఈ ప్రేమను దానపోసేటువంటి పవిత్రమైన పుణ్యకార్యములు ఆచరించడం లేదు.
1: Man is not undertaking activity which show his love.
2: పుణ్యశ్చ ఫలమిశ్చంతి పుణ్యం నిశ్చంతి మానవ న పాప ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యజ్ఞత. ఇది ఈనాడు ఉన్నటువంటి దోషం.
1: ద డిఫెక్ట్ ఆఫ్ టుడే
2: పుణ్యం ఫలమిశ్చంతి మానవ. పుణ్యఫలము కావాలి కావాలి కావాలని ప్రతి మానవుడు ఆశిస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ డిజైర్స్ టు హ్యావ్ ది ఫ్రూట్స్ ఆఫ్ మెరిటోరియస్ డీడ్స్.
2: కానీ పుణ్యకార్యము చేయడానికి ముందంజ వేయటం లేదు.
1: బట్ ఇట్ డజంట్ టేక్ ది ఫస్ట్ స్టెప్ ఇట్ సెల్ఫ్ టు క్యారీ ఆన్ మెరిటోరియస్ డీడ్స్.
2: పుణ్యఫలము కావాలి కానీ పుణ్యకార్యం చేయటం లేదు.
1: ఫ్రూట్స్ ఆఫ్ మెరిటోరియస్ డీడ్స్ ఆర్ డిజైర్డ్ బట్ నో వన్ ఈస్ డూయింగ్ గుడ్ యాక్షన్.
2: పాప ఫలము వద్దు వద్దు వద్దు అంటున్నారు, కానీ పాప కార్యం చేస్తున్నారు.
1: ఎవ్రీవన్ డిక్లైన్స్ టు హ్యావ్ ద ఫ్రూట్స్ ఆఫ్ సింపుల్ యాక్షన్, బట్ హీఈస్ ఎవ్రీ డే ఎవ్రీ మోమెంట్ సిన్నింగ్.
2: వద్దన్న వాడు ఎందుకు నీవు చెయ్యాలి?
1: ఇఫ్ యూ డోంట్ వాంట్ ద ఫ్రూట్స్ ఆఫ్ sin, why should you commit
2: పాప ఫలమును ఆశించినటువంటి వాడు పాప కార్యం చేయకూడదు.
1: A person who desires not to have the fruits of sinful action,
2: పుణ్యఫలమును ఆశించినటువంటి వాడు పుణ్య కార్యములు ఆచరించాలి.
1: A person who desires to have the fruits of good action must perform good action.
2: అది ఆచరించినప్పుడు ఈ పుణ్యఫలమునకు మనకు లభ్యము కాదు.
1: If you perform good action,
2: అదే విధముగానే భగవంతుని ప్రేమ పెరగాలి పెరగాలి అనుకున్నప్పుడు ఆ ప్రేమతత్వం నిత్యమును అభివృద్ధి గోపుల ఆచరణలో పెట్టాలి.
1: ఇఫ్ యూ వాంట్ లవ్ ఫర్ గాడ్ టు గ్రో, యూ హావ్ టు ప్రాక్టీస్ దట్.
2: నిత్య ఆచరణలో పెట్టక ప్రేమ ఏ రీతిగా అభివృద్ధి కాంచుతుంది?
1: వితౌట్ ప్రాక్టీసింగ్ ఇన్ యువర్ డే టు డే లైఫ్, హౌ కెన్ లవ్?
2: మానవుడు అనేటువంటి పదమునకు అర్థం ఏమిటంటే విశ్వాసము కలవాడు అని అర్థం, నమ్మకము కలవాడు.
1: ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ మానవుడు మ్యాన్ ఈస్ the one who has full faith.
2: Nammina danani aacharinchinappudu ee nammakam abhivruddhi avutundi.
1: Only when you practice what you have faith in, the faith grows.
2: Kanuka nammina danani aacharanalo pettakapovatam chethane nammika cheeninchi potundadi.
1: As you are not practicing what you believe in, your belief and faith also declines.
2: Kevalam bahyamainatunte mantramula paina yantramula paina ee swaroopam paina mana manasu prasaristhu pothundali.
1: You are directing your mind to external things like mantras and japa etc.
2: Oka chinna udaharana,
1: a small example.
2: Vikramadityudu oka oka samayamlo maru veshamu dharinchi
1: king
2: desha sancharam prarambhinchadu.
1: King Vikramaditya wanted to tour his country disguised.
2: Kani oka vruddudainatunti brahmanudu oka pradeshamlo yagnam aacharistunnadu.
1: He found one old man performing yagnam.
2: Kani enta kaalam nunchi chestunnadu emito prakkane ee yagnam yokka dhoodi anaga bhasmam oka gutta maadiri perigipoyindi.
1: For what a length of time he must have been performing yagna, it was not known, but the sacred ash
2: kutteluga untundadi yagnam yokka bhasmam.
1: The dust and the sacred ash collected became big mountains.
2: Chuchadu ee Vikramadityudu.
1: Vikramaditya looked at it.
2: Swami, ye meeru cheyinchina pani annadu.
1: He addressed the brahmin, Swami, what are you doing?
2: నేను 60 సంవత్సరం నుంచి కూడా నువ్వు యజ్ఞం చేస్తున్నాను నాయన అన్నాడు.
1: The brahmin replied, "Child, for the past 60 years I am performing yagna."
2: ఈ యజ్ఞం యొక్క భస్మమే ఈ యొక్క రాసులు అన్నాడు.
1: These heaps of ash to see are the result of 60 years of yagna.
2: 60 సంవత్సరం నుంచి కూడా నువ్వు ఇంత కఠినమైనటువంటి యజ్ఞమును క్షణమైనా నేను మానకుండా ఆచరిస్తున్నాను.
1: I am performing this yagna ceaselessly, not even leaving for a moment for the past 60 years.
2: Kani aa yagna purushuni yokka anugrahanni nochukolekapothunnanu.
1: But I have not been able to win the grace of that yagna purusha.
2: Atani yokka swaroopanni nenu choodalekapothunnanu.
1: I have not been able to get a vision of that yagna purusha.
2: Atani anugrahaniki nenu ati dooramayiga untunnanu.
1: I am far far removed from the grace
2: ani baadhapaddadu.
1: He was extremely pained.
2: ఈ బాధపడుచున్నటువంటి పండితుని యొక్క హృదయం చేత విక్రమాదిత్య హృదయం కరిగింది.
1: విక్రమాదిత్య మెల్టెడ్ అట్ ది ట్రబుల్ విచ్ దిస్ బ్రాహ్మిన్ వాస్ టేకింగ్ ఫర్ యజ్ఞ.
2: కూర్చున్నాడు విక్రమాదిత్యుడు ధ్యానములో.
1: విక్రమాదిత్య వెంట్ ఇన్ టు మెడిటేషన్.
2: చాలా కఠినమైనటువంటి యొక్క తపస్సు చేశాడు.
1: హీ క్యారీడ్ ఆన్ రిగరస్ పెనన్స్.
2: ఎంతసేపు చేసినప్పటికీ యజ్ఞపురుషుడు సాక్షాత్కరించలేదు.
1: హీ డిడ్ నాట్ గెట్ the presence of yagna purusha or the vision of yagna purusha for any length of time.
2: Nenu chesina sadhanalu yokka phalitam emiti?
1: What is the result of all my
2: actions? Bhagavantuni anugrahaniki nochukolenatti ee jeevitam nakenduku?
1: Why should I have a life which has not earned the grace of God?
2: Ani tana maruveshamlo lopalu unnatundi kattini teesadu.
1: He drew out this sword.
2: Yemiti naa yokka bratuku? నిత్యము నేను తినటము జీవించటము దేహాన్ని పెంచుకోవటమేనా?
1: వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ దట్ ఐఎమ్ లివింగ్? ఎవ్రీ డే ఈటింగ్ అండ్ అలవింగ్ మై బాడీ టు గ్రో ఈజ్ దట్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
2: ఇది కాదు. నా జీవితం యొక్క పరమావధి దైవాన్ని చూచటమే.
1: ది సుప్రీం గోల్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ గాడ్
2: అని ఓ యజ్ఞపురుషుడా నాకు దర్శనమే ఇవ్వకున్నా ఇవ్వు నా ప్రాణాన్ని నీకు అర్పించుతున్నాను అని కత్తి తీశాడు హృదయపూర్వకంగా.
1: He drew the sword out. He wanted to cut his own throat if he is not able to get a vision of God. This he did wholeheartedly.
2: Tachchaname yagna purushudu pratyakshamayyadu.
1: Immediately there appeared
2: the yagna purushudu kattini laakkunnadu.
1: He took away the sword from the hand of Vikramaditya.
2: Vikramaditya, idi sahasamu kaani sadhana kaadu annadu.
1: O Vikramaditya, this is a type of adventure but not a sadhana.
2: నేను ఎక్కడ ఉన్నాను?
1: Where am I?
2: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త అచామన్యం చతుర్విధం. నీలోనే ఉండినటువంటి నన్ను ఒకవైపును సంహరించడానికి పూనుకుంటూ ఒకవైపును సాక్షాత్కరించమని కోరుకుంటుండేది ఇది ఏమైనా సాధనకి లక్షణమా?
1: Is it a good characteristic of the correct type of sadhana to kill yourself while I am existing in you in the form of Vaishwanara?
2: Kanuka nenu neelone untunnanu.
1: I am within you.
2: Idi kevalam rajasika suka sahasame kaani sadhana kaadu annadu.
1: This is a type of rajasic adventure but not a spiritual sadhana.
2: Kanuka ee vidhamainatundi sahasalaku bhaktude poonukoraadu.
1: A devotee should never venture to such kind of adventures.
2: Nannu pondatagitamu marganiki prema margame kaani ee sahasam kaadannadu.
1: To attain me, the right royal path is the path of love, not
2: this
1: kind of adventure.
2: Edi chesina edi chuchina anta daivamayam ga nivu cheyali.
1: Whatever you see, whatever you do,
2: work will be transformed into worship.
1: Then only work will be transformed into worship.
2: Kaani ee yokka brahmanudu 60 సంవత్సరం నుంచి చేస్తున్నాడు.
1: దిస్ బ్రాహ్మణ్ ఈజ్ డూయింగ్ యజ్ఞ ఫర్ ది పాస్ట్ 60 ఇయర్స్.
2: కానీ ఆ బ్రాహ్మణుడు ఉచ్చరించేటువంటి మంత్రములపై సరి అయినటువంటి అర్థము తెలియకుండా ఆ యొక్క పదములను మాత్రమే ఒక విధమైనటువంటి ఉచ్చరించినట్టుగా శబ్దాలు చేస్తున్నాడే తప్ప నిజమైనటువంటి భావంతో నన్ను ఆహ్వానించటం లేదు.
1: హీ డస్ నాట్ నో ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్స్ విచ్ ఈజ్ అటరింగ్. And he is only mechanically pronouncing the words and therefore they are not teaching me at all.
2: Manasu mantram paina aasha na paina pettukunte ela vastundi?
1: If you keep your mind on mantra and if you desire to obtain me,
2: puranam anushasto kaniraniyam smasvarajye sarvasya dadaram chinta roopam adityavarnam tamasa parastat annadu. Evadu manasunu vaakkunu kriyanu na paina arpitam chesi ఎవడు నన్ను ఆరాధిస్తాడు వాడికి నేను సాక్షాత్కరిస్తాను.
1: Whoever fixes his mind, his word and his deed on me, I appear before him.
2: అదే త్రికరణ శుద్ధి మనో వాక్ కర్మల యొక్క ఏకత్వమే నాకు ప్రధానమైన లక్ష్యం అన్నాడు.
1: దట్ ఈస్ ది ప్యూరిటీ ఆఫ్ త్రికరణాస్, యూనిఫైయింగ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
2: ఇన్ని చేయడానికి వానికి శక్తి లేకపోయినప్పుడు,
1: ఇఫ్ హి డస్ నాట్ హ్యావ్ ది కెపాసిటీ టు డూ దిస్,
2: నా ఆజ్ఞని శిరసా వహించు.
1: లెట్ హిమ్ ఫాలో మై కమాండ్,
2: ఇది చెయ్యి అన్నప్పుడు చెయ్యి.
1: వెన్ ఐ ఆస్క్ యు టు డూ ఇట్, డూ ఇట్.
2: ఇది ఎట్లా చేసేది అనేటువంటి సందేహానికి అవకాశం ఇవ్వద్దు.
1: యు షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీ డౌట్, హౌ కెన్ ఐ డూ దిస్.
2: గొంతు కోసుకో, తప్పక కోసుకో.
1: కట్ యువర్ హెడ్ మీన్స్ కట్ యువర్ హెడ్ ఇమ్మీడియట్లీ, షుడ్ డూ ఇట్.
2: తప్పక ఆ ఆజ్ఞనే నీకు సంరక్షిస్తుంది.
1: That very obedience of the command itself will save you.
3: You just heard the first part of a divine discourse delivered by Bhagwan Baba on the occasion of Krishna Janmashtami at Prashanti Nilayam on the 2nd of September 1991. Bhagwan explained that human life is beset with ups and downs, joys and sorrows. But people pray to Swami to get rid of all difficulties and losses. This is a totally wrong kind of prayer. Difficulties must be welcomed and must be overcome. Life would be stale if there were no trials and tribulations. Challenges draw out the human values from within and enable us to overcome difficulties and experience divinity. Thank you and Sai Ram.

0: చాలా సులభంగా రూపొందుతుంది.
1: బట్ దెన్ ఇట్స్ అగైన్ అవర్ ఎక్స్పీరియన్స్ దట్ యాజ్ వి గో ఆన్ లెర్నింగ్ దాస్ ద థింగ్ బికమ్స్ రాదర్ ఈజీ.
0: కనుకని ప్రారంభంలో శ్రమగా ఉండి అంత్యమునందు ఆనందాన్ని అందించేటువంటిదే సాత్వికమైనటువంటి సాధన.
1: This sattvic sadhana is that wherein initially you'll have difficulties, but in the end, you're bound to be comfortable and happy.
0: Inka rajasika sadhana anaga vishayamulato sambandhamainatundi.
1: Now the second of these, the rajasika sadhana, has something to do with the material aspects of one's existence.
0: Ee vishayamulato sambandhinchinatundi manasattvam prarambhamulo chala aanandamuganu ఉల్లాసంగాను శాంతిగాను సంతోషంగాను కనిపిస్తుంది.
1: నౌ త్రూ దీస్ యూ హ్యావ్ ద సెన్సెస్ అండ్ ద మైండ్ విచ్ ఇస్ అ క్లోజ్ లింక్ విత్ ద సెన్సెస్ టెన్స్ టు గివ్ యూ ద ఫీలింగ్ దట్ యు ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఈవెన్ యాజ్ యు ప్రొసీడ్ దట్.
0: ఒక చిన్న ఉదాహరణ, మనం భోజనము కూర్చున్నప్పుడు భోంచేయడానికి పూర్వము చక్కగా మంచి ఉత్సాహంగా మంచి పుష్టిగా ఆనందంగా ఆ దీన్ని మనం భోజిస్తాము.
1: నౌ ఎ స్మాల్ ఇల్లస్ట్రేషన్ హియర్. As you sit down to partake of your meal, you are all enthusiasm, you are all joy to take in the food which is being served to you.
0: Aithe anubhavinche samayamlo bhujinche samayamlo aanandanga undi gaani kramakramina adi oka vidhamainatundi visugu gaanu oka vidhamaina kashtam gaanu oka vidhamaina bharam gaanu maarutu vastundi.
1: Now initially of course you are tending to get a lot of joy and a feeling of contentment as you eat this food. But gradually, the very same feeling turns to one of disinterest.
0: ఈ పదార్థం మనకు ఇష్టమని భావించి ప్రారంభములో దానిని భుజించుటకు మనము ప్రయత్నిస్తాము, అదే పదార్థము క్రమక్రమేణ విసుగుగా మారుతుంది, అయిష్టంగా మారుతుంది.
1: Now the very same entity which held a lot of enthusiasm for us, so that we in turn were in a position to eat it with delight and relish, the very same thing gradually turns to be a revolting object for us.
0: కనుక ఈ రాజసిక సుఖం అనేటువంటిది ఆరంభంలో సుఖమును అందిస్తూ ఆనందాన్ని చేకూరుస్తూ అంతిమనందు మనకు ఒక విధమైనటువంటి విచారమును కష్టమును కొన్ని ఇక్కట్లను కూడా కలిగిస్తుంది.
1: ఇన్ ది సేమ్ మేనర్ దిస్ రాజసిక సాధన ఆర్ దిస్ టైప్ ఆఫ్ కంఫర్ట్ ఇస్ సచ్ దట్ ఇనిషియలీ ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ టువర్డ్స్ ది ఎండ్ ఇట్ టర్న్స్ యూ ఇంటు ఎ స్టేట్ ఆఫ్ గ్రీఫ్ డిస్ట్రెస్ అండ్ గివ్స్ యూ లాట్ ఆఫ్ డిఫికల్టీ.
0: ఈనాడు లోకంలో అనేక భాగము ఈ విధమైనటువంటి రాజసికమైనటువంటి యొక్క సుఖమును మాత్రమే ఆశిస్తూ ఉన్నారు.
1: Now today you find in the world around you that there are many individuals and they are in the majority who try to look for this rajasic type of happiness.
0: ప్రారంభంలో సుఖంగా ఉంటే ఇదే మంచి మార్గము అని తాను ఆనందంగా ఉత్సాహపడుతుంటాడు.
1: Initially when they experience this comfort and joy, they feel this is the comfort and joy they want.
0: క్రమక్రమేణా కొన్ని కష్టములకు దుఃఖములకు విచారములకు గురి అయినప్పుడు ఈ భక్తి క్రమక్రమేణా కొంతవరకు సన్నగిలుతుంది.
1: And gradually with the passage of time, when he is subjected to increasing difficulties, his sense of devotion also slackens and he tends to show a lot of disinterest.
0: ఇది సరైనటువంటి సాధన కాదు.
1: This is not the correct type of sadhana.
0: కొన్ని సుఖములకు ఆనందములకు లాభములకు విజయములకు మనము సంతోషించటము, నష్టములకు కష్టములకు దుఃఖములకు విచారములకు మనం కేవలం కుంగిపోవటము, ఇది సాత్వికముకు చాలా దూరంగా ఉంటుంటది.
1: Now it is not given to one's being and one's state of existence that one gets elated at the thought or sight or experience of anything that confers joy on him, gets deflated, distressed and certainly becomes depressed when he is confronted with difficulties, grief and distress and the like.
0: కనుక ఈ రాజసికమున కంటే సాత్వికం చాలా ఉత్తమమైనటువంటిది.
1: So when this is what this rajasic is going to give you, it's much better that you're going for sattvic rather than this rajasic.
0: ఇంకా తామసికం అనగా కేవలము ఈ విధంలో ప్రారంభమునందు కాని అంత్యమునందు కాని ఆత్మతత్వం అనేటువంటి దానిని స్మరించక విచారించక కేవలము స్వార్థమనేటువంటి జీవితంతో తన యొక్క సాధనలు కలుపుతూ వస్తుంది.
1: Now the third of these, the tamasic type of sadhana, which is going to give you joy, this has no place for thoughts of God whatsoever, either at the beginning or towards the end. All the while, right from the beginning till the end, you are engrossed in activities primarily motivated by a selfish idea.
0: ఈ తామసిక సాధన అనేటువంటిది లేక తామసిక సుఖం అనేటువంటిది మానవుని కేవలము ఒక విధమైనటువంటి జడవ స్వరూపునిగా భావిస్తుంది.
1: Now this tamasic variety again looks upon man or gives that status to man wherein he becomes a mere inert object.
0: ఈ తామసిక జీవాన్ని అందించేటువంటిది లేక జడమైనటువంటి జీవాన్ని అందించేటువంటిది జీవితాన్ని కల్పించేటువంటిది ఈ తామసికము.
1: It is this tamasic sadhana which ultimately degrades and downgrades man, brings him down from his superior level of existence to that of an inert, insignificant creature.
0: Aite ee sattvika margamunandu sattvika sukamunandu rendu vidhamainatundi samskaramulu untunnavi.
1: Now coming back to the first one, the sattvic type of sadhana, there are two types which one has to understand in this regard.
0: Doshapanaya samskaramu ani okati.
1: One is called doshapanaya samskara.
0: Rendavadi gunadhara samskaramu.
1: The second is called gunadhara samskara.
0: Ee gunadhara samskaram anetundi emtante ఒక మొక్కను మనం పెట్టి దానికి ఎరువును వేసి నీరును పోసి కంచెలు కట్టి దానిని అనేక విధములుగా అభివృద్ధిగా చేసుకోవటం.
1: Now talking of the second of these, the gunadhara samskara, an example could be given thus. You sow a seed, it becomes a sapling. You are of course tending it and giving it water and sustenance. You are having a fence around it and see to it that this seed ultimately becomes
0: anaga,
1: a useful plant.
0: ఒక నామము అనేటువంటి బీజమును హృదయములో నాటి.
1: The parallel is here that the name of the Lord is like the seed, sowing it in the field of your heart.
0: Prema ani jalamnu posi.
1: You are tending it with the water of prema or love.
0: Nammakamu anetundi eruvunu challi.
1: Faith is the manure that you are going to give to this sapling.
0: Discipline anetundi kanchanu katti.
1: And discipline is the fence around this.
0: ఈ నామము అనేటువంటి వృక్షమును బలపరచుకోవటము.
1: యు ఆర్ ట్రైయింగ్ టు స్ట్రెంగ్థెన్ దిస్ సీడ్ దిస్ నేమ్.
0: ఈ విధమైనటువంటి గుణములు చేరినప్పుడే ఇది ఒక విధమైనటువంటి పెద్ద వృక్షముగా వచ్చి ఫలపుష్పాలను అందించడానికి అర్హత ఏర్పడుతుంది.
1: When all these are satisfied, the seed in due course of time becomes a huge big tree to give you flowers and fruit.
0: అనగా మానవుని కేవలం ఒక సంకల్పము చేతను క్రియల చేతను సాధన చేతను భగవత్ యొక్క అనుగ్రహాన్ని పొందటం అనేటువంటిది గుణాధాన సంస్కారం.
1: What it also means is that man should be constantly adorned by thoughts of reaching God. He should make such thoughts and such ideas that all his activities are directed towards that end.
0: రెండవది దోషాపనయన సంస్కారం.
1: Now the second of these samskaras is called దోషాపనయన సంస్కారం.
0: ఇది వేరొక శ్రమకు ఏమాత్రము అవకాశం ఉండదు.
1: Now here there is no room whatsoever for others.
0: అద్దము ప్రిపేర్ చేసినటువంటి ఒక మట్టిని మనము తుడిచినంత మాత్రమే మన బింబం ప్రతిబింబంగా స్పష్టంగా కనిపిస్తుంది.
1: The moment you wipe the dust off the mirror, you'll be able to see your own self as the image.
0: మన హృదయమునేటువంటి అద్దము పైన చేసినటువంటి ఈ రాగద్వేషమైనటువంటి దానిని మన సాధన అనేటువంటి క్లాత్తోను శుభ్రం చేసినప్పుడు మన యొక్క ప్రతిబింబం అనేటువంటి సాక్షాత్కారము సహంగా స్వప్రకాశంగా మనకు గోచరిస్తుంది.
1: Your heart is the mirror and attachment and hatred are like the dust across it. Sadhana in the form of the cloth to be used to wipe this dust off, and there you are seeing your own true nature reflected in that mirror.
0: అనగా మన హృదయములో చేరినటువంటి ఒక దుర్గుణములను దురాచారములను దురహంకారములను దుర్బోధలను కొంతవరకు దానిని నిర్మూలముగా ఉంచుకునేటువంటి ప్రయత్నమునికే దోషాపనయన సంస్కారం అంటారు.
1: What this word దోషాపనయన సంస్కారం ultimately means is that all the evil traits, the tendencies, the thoughts and ideas which are lurking in the heart have no place now, they are removed and thrown out.
0: మనం ఈనాడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను ఈ దోషములను నిర్మూలముగా ఉంచేటువంటివి.
1: So all our karmas, all our activities today should be directed towards this end, that of removing all the evil within us.
0: దీనిని చిత్తస్య శుద్ధయే కర్మ అన్నారు. అనగా మన కర్మల ద్వారా చిత్తమును శుద్ధి గావించటమే దీని యొక్క పరిణామం.
1: That is, the end result is through our karmas or activities we are in a position to purify and cleanse our heart.
0: కనుక మనము చేసే సమస్త కర్మలు కూడాను హృదయమును పరిశుద్ధం గావించటమే.
1: So all our karmas or activities are directed towards this end of purifying our heart.
0: కాన మనము దోషాపనయన సంస్కారమునకు మన సేవలు చాలా ప్రధానమైనటువంటి ఒక సహాయకారులుగా ఉంటుంటాయి.
1: సో వి ఫైండ్ దట్ దిస్ దోషాపనయన సంస్కార ద సెకండ్ ద ఫస్ట్ ఆఫ్ దీస్ సర్టన్లీ స్టాండ్స్ యాజ్ అ గైడింగ్ స్టార్ ఫర్ ఆల్ అవర్ సాధనర్స్.
0: దృష్టి కల్పితమైన ఈ జగత్ అంతా కూడాను మూడు విధములైనటువంటి వ్యక్తులపైన ఆధారపడి ఉంటుండాలి.
1: Now this world that you see around you, which is after all a creation of your own sight and your own senses, is made up of three categories of people.
0: వీరు ఎవరు అని మనం విచారించుకుంటే దక్షకుడు రక్షకుడు శిక్షకుడు ఈ ముగ్గురు కూడాను జగత్తునకు అత్యవసరము.
1: Now this world you find abounds in these three categories of people. The first could be called dakshaka, second could be called rakshaka, third could be called shikshaka.
0: దక్షకుడు అనగా ఏమిటంటే ఒక విధమైనటువంటి కొన్ని పదార్థములను ఉత్పత్తి గావించి తద్వారా జగత్తునకు అనుకూలములను ఆనందములను చేకూర్చేటువంటి విధానమును అందించేటువంటి వ్యక్తి.
1: Now the first of these individuals, the Dakshaka, is one who strives to see to it that all the raw materials in the world around you are transformed and converted into something which is useful, something which is beneficial. Now this individual certainly does something for the society.
0: Anaga, శ్రీమంతుల లోకములో అనేక మంది ఉంటుంటారు.
1: Like for example, there are any number of wealthy people in this world.
0: వీళ్ళందరూ కూడాను అనేక ఇండస్ట్రీస్ అంతా కూడా స్థాపించి ఫ్యాక్టరీస్ అంతా స్థాపించి అనేక విధమైనటువంటి యొక్క దీనిని కల్పించి జనులకు కొన్ని ఉపాధులు కూడా చేకూర్చి తద్వారా జగత్తునకు నిత్య జీవితంలో అనుకూలపడేటువంటి యొక్క వస్తువులను అభివృద్ధి గావిస్తుంటారు.
1: Now these people set up industries and factories. They provide employment opportunities for those who need them. And in their factories and industries, they are trying to turn out products which ultimately will come to give you some assistance and comfort and convenience in the worldly existence of ours.
0: నిత్య జీవితానికి సంబంధించినటువంటి పదార్థములే లేకుండినా మానవుడి యొక్క జీవితం స్తంభించిపోతుంది.
1: Now man's life would come to a standstill if he is not given these minimum conveniences around him.
0: కనుక జగత్తునకు అవసరమైనటువంటి పదార్థములను అభివృద్ధి గావించి ఉత్పత్తి గావించి సమాజములకు అందించేటువంటి వ్యక్తుల్ని దక్షకులు అని చెప్తూ వచ్చారు.
1: సో దీ దక్షకర్స్ ఆర్ దోస్ హూ టెన్ టు గివ్ మ్యాన్కైండ్ ఎట్ లార్జ్ ద డైలీ కన్వీనియన్సెస్ ద డైలీ కంఫర్ట్స్ అండ్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ అవర్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్.
0: ఈ జగత్తునకు చేకూర్చినటువంటి యొక్క సిరి సంపదలను రక్షించుకునే నిమిత్తమై దీనిని కాపాడి పోషించి అనేక విధములుగా కూడాను దాన్ని నిలబెట్టుకునే నిమిత్తమై చేసేటువంటి యొక్క వ్యక్తి తత్వమునకు రక్షకులు అని చెప్తూ వచ్చారు.
1: Then we have the second category of individuals, the Rakshakas. Now it is their job to see to it that whatever is given to man is made secure, is guarded and is protected.
0: మనకు అనేక విధమైనటువంటి సంపదలు ఉంటున్నాయి.
1: Now we certainly have wealth of varying denominations.
0: కానీ ఈ సంపదను రక్షించేటువంటి యొక్క వ్యక్తి లేకపోతే దక్షకుని యొక్క స్థితి నిర్మూలమైపోతుంది.
1: Now all that we have accrued does, if there is nobody to protect it, then it becomes an exercise in futility.
0: ఎప్పుడు ఉత్పత్తి అనేటువంటిది వస్తుందో దానికి రక్షణ అనేటువంటిది ప్రక్కనే ఉంటూనే ఉండాలి.
1: The moment you talk of productivity or production, you must have somebody who can protect this also.
0: దీనిని భగవద్గీత యందు యోగక్షేమం వహామ్యహం అన్నారు. యోగం అనగా ఏంటి? మనం చేకూర్చుకున్నటువంటి ప్రాప్తిని, మనం సంపాదించుకునేటువంటి ప్రాప్తిని, మనం అనేక విధములుగా ఆర్జించినటువంటి ప్రాప్తి, ఇది యోగము అంటారు. కానీ క్షేమం అంటే మనం సంపాదించుకున్న దానిని నిలబెట్టుకోవటము, కాపాడుకోవటము, దానిని అభివృద్ధి పరచుకోవటము క్షేమము. అంతేకాని మన యొక్క యోగక్షేమం అనగా నీ ఆలుబిడ్డలు బాగున్నారా, ఆస్తిపాస్తి బాగుందా అని అడగటం మాత్రమే కాదు, మనం సంపాదించుకున్నటువంటి యొక్క ఆధ్యాత్మిక శక్తిని, ఆధ్యాత్మిక విషయాన్ని కొంతవరకు రక్షించుకునేటువంటి యొక్క సాధనకే యోగక్షేమము అని చెప్తూ వచ్చారు.
1: Now we do come across this in the Bhagavad Gita where a mention is made of yoga and kshema. What do you mean by this yoga actually speaking? This yoga is that which you are accruing through your bhakti, through your efforts, through your sadhanas. And that which has come to you should be safeguarded, should be protected, should be nourished and strengthened. That is kshema. So taken in this way, you should not be misled into believing that yoga and kshema doesn't refer or rather refers to the worldly things like asking about your welfare or your material possession.
0: అభివృద్ధి గావించుకున్నటువంటి యొక్క వస్తువులను కానీ, ఉత్పత్తి గావించుకున్నటువంటి సంపదను కానీ రక్షణ లేకపోతే అది కేవలం పరుణపాలైపోయి కేవలం దుర్వినియోగం అయిపోతుంది.
1: So what you normally get through your own efforts should be protected and safeguarded. Otherwise, it could be snatched away by outsiders.
0: కానీ ఈ రక్షణ యొక్క భావమును, ఈ ఉత్పత్తి యొక్క స్థితిని కూడాను చక్కగా అభివృద్ధి గావించుకునేటువంటి శిక్షకులు కూడా ఉండాలి. శిక్షకులు అనగా ఏమి? అధ్యాపకులు.
1: Now the third category of individuals, the Shikshakas. We of course have room for Dakshaka, have room for Rakshaka, but the Shikshaka is an equally important entity. It is he who highlights the role being played by the first two, and these are the teachers.
0: కనుక జగత్తునకు పదార్థం యొక్క ఉత్పత్తిదారులు, జగత్తునకు రక్షించేటువంటి యొక్క పోలీసు, మిలిటరీ అనేటువంటి యొక్క స్థమత, తదుపరి దీనిని అభివృద్ధి గావించుకునేటువంటి విద్యా విధానము, ఈ మూడును లేకపోతే జగత్తు ఏమాత్రం కూడాను రాణించదు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ టు సమ్ అప్ దీస్ త్రీ కేటగిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్. వన్ హూ టేక్ టు ప్రొడక్షన్ పార్ట్ ఆఫ్ ఇట్, ద సెకండ్ వన్ హూ టేక్ టు సేఫ్ గార్డింగ్ వాట్ హస్ బీన్ గివెన్ టు అస్, and a third one from the field of education who are going to tell us what is what and what is not.
0: కనుక విద్యనే లేకపోతే తిచ్చిన శక్తి అనేటువంటిది కానీ రక్షణ శక్తి అనేటువంటిది కానీ అభివృద్ధి శక్తి కూడాను మనకి ఏమాత్రం కూడాను కాలేదు.
1: రిమూవ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ యూ ఫైండ్ దట్ యూ కాంట్ పాసిబ్లీ డూ ఎనీథింగ్ బై వే ఆఫ్ గెటింగ్ ద అదర్ టూ టైప్ ఆఫ్ పీపుల్ ఐదర్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఆర్ ఫర్ సేఫ్ గార్డింగ్.
0: కేవలము విద్యా విధానం అంటే మనము తెలివితేటలను పెంచుకోవటం మాత్రమే కాకుండా క్రియారూపమైనటువంటి దీనిని అభివృద్ధి పరచుకోవటమే విద్య యొక్క ప్రధాన లక్ష్యము.
1: A system of education doesn't consist in merely furthering your intelligence or your becoming more clever. It must try and tell you how best to utilize your own capabilities.
0: అయితే లోకములో దక్షకులు అనగా ధనవంతులు.
1: So in this world we have dakshakas, the wealthy ones.
0: దీనిని రక్షించేటువంటి యొక్క మన యొక్క సిపాయిలు.
1: Those who are going to protect this, the sipais.
0: వీరిని సరైనటువంటి తరబిని చేయించేటువంటి యొక్క విద్యా విధానము.
1: అండ్ దోస్ హూ ఆర్ గోయింగ్ టు ట్రైన్ దీస్ కేటగిరీస్ ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద శిక్షక.
0: ఈ మాత్రం ఉంటే దీని యొక్క అభివృద్ధి చేకూరుతుందా? చేకూరదు.
1: నౌ మియర్లీ హావింగ్ దీస్ త్రీ కెన్ యూ పాసిబ్లీ హావ్ ఎ హార్మోనియస్ స్టేట్ ఆఫ్ అఫైర్స్?
0: మూడు కేవలము మూడు కాళ్ల వంటి ముక్కాల పీట వంటివి.
1: దీస్ త్రీ కుడ్ బి కన్సిడర్డ్ టు బి లైక్ ఎ ట్రైపాడ్,
0: త్రీ లెగ్స్,
1: ఎ స్టాండ్ హావింగ్ జస్ట్ త్రీ లెగ్స్.
0: త్రీ లెగ్స్ ఉండినంత మాత్రమున మనం దానిపైన కూర్చోలేము.
1: నట్ ఎ స్టాండ్ విచ్ బోస్ట్ ఆఫ్ జస్ట్ త్రీ లెగ్స్ కెనాట్ గివ్ యూ డిగ్రీ ఆఫ్ స్టెబిలిటీ. యూ కాంట్ సిట్ ఇన్ కంఫర్ట్.
0: దీనిపైన ఒక చక్కని పలకను దీనికి అన్ని విధాలా అతికించాలి.
1: నౌ యూ మస్ట్ హావ్ ఎ టేబుల్ టాప్ అటాచ్డ్ టు దీస్ త్రీ లెగ్స్.
0: మూడు కాళ్లు ఉండినంత మాత్రమున కూర్చున్నటకు వీలు కానటువంటిది. ఈ మూడు కాళ్లపైన సమంగా ఉండేటువంటి ఒక్క పలకను మనము దాన్ని సంపాదించుకోవాలి.
1: ద త్రీ లెగ్స్ బై దెమ్సెల్వ్స్ కాంట్ గివ్ యూ ఎ ప్లేస్ టు సిట్. ఓవర్ ఇట్ యూ మస్ట్ అటాచ్ a plate, a table top, so that you can sit on it.
0: Ide prema.
1: This is love.
0: Ee prema aneetundi palakanu shikshakuni yendu rakshakuni yendu dakshakuni yendu moodinti yendu samanga manamu chekurchinappude manamu jeevithanni nilukkotaniki baddhanga kurchovataniki kudanu avakasam erpadutundi.
1: Now this piece of wood which is attached in such a way to these three legs, you will easily notice that it falls equally on all the three legs. What it really means now is that this element of love should flow through uniformly and equally through all these three types of people, dakshaka, rakshaka and shikshaka.
0: Kanuka manamu karmikulu untunnaru, karshakulu untunnaru, vyaparasthulu untunnaru, inka samsaralu untunnaru, udyogasthulu untunnaru, ee andai endukonu samattamainatunte prema tattvanni manamu abhiruddhi gavinchali.
1: Now we have those who are taking to producing things, those who are protecting or safeguarding, and those who are taking part in the system of education. Now what it means is that this element of love should try and circulate in such a way that everybody ultimately gets a state of equanimity urged on by this element of love.
0: Mahavani Kuruve cheppadu nalugu rakamulaina garlandlu manam ee moodu samvatsaramlo chakkaga abhivruddhi cheyalannadu.
1: Marvin Kure was just now telling us that during the course of these 3 years, we must try and perfect 4 different types of garlands.
0: Okati education, vidya vidhanamu.
1: First is the system of education.
0: Rendavadi vaidya vidhanamu.
1: Second is the way you assist on the medical field.
0: Moodavadi service vidhanamu.
1: Third is the service activities.
0: Nalugavadi individual sadhanalu.
1: Fourth confirms the spiritual existence in terms of your individual.
0: Ivi nalugu nalugu haramulu kadu.
1: Now these 4 cannot be looked upon as 4 different garlands.
0: నాలుగు నాలుగు వరుసలే కాని లింక్ ఒక్కటే. నాలుగు గార్లెండ్ కాదు, నాలుగు చేరి ఒకే గార్లెండ్.
1: ఆల్ దీస్ ఫోర్ టుగెదర్ మేక్ అప్ వన్ సింగిల్ గార్లెండ్. దే ఆర్ లైక్ ద ఫోర్ డిఫరెంట్ స్ట్రింగ్స్ కమింగ్ టుగెదర్ అండ్ మీటింగ్ ఎట్ ఎ పాయింట్. యూ షుడ్ నాట్ లుక్ అపాన్ దెమ్ యాస్ ఫోర్ డిఫరెంట్.
0: ఆడవాళ్లు కొంతమంది ధరిస్తుంటారు, ఒకటి ముత్యముల మాల ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, కానీ ఇక్కడ లింక్ ఒక్కటే ఉంటుంటారు.
1: ది విమెన్ ఫోక్ జనరలీ హ్యావ్ సచ్ ఆర్నమెంట్స్. Pearls being essentially the same, which make up different rows, and they come down one below the other, but actually they all have a common link at the back.
0: Adi vidhamgane mana health, education, individual sadhana, samaja sadhana ivanni kudanu okka danto cheri untundali.
1: In the same manner, what you are now categorizing as 4 different types should all come to a common meeting point.
0: Idi etlanaga భగవద్గీతని చక్కగా మనకు నిరూపిస్తూ వస్తుంది.
1: Now you might ask, how is this possible? You have got an illustration in the Bhagavad Gita.
0: మొట్టమొదటిది విషాద యోగము.
1: The first one is called the Vishada Yoga.
0: రెండవది సాంఖ్య యోగము.
1: Second is the Sankhya Yoga.
0: మూడవది కర్మ యోగము.
1: Third is the Karma Yoga.
0: ఈ విధంగా విషాద యోగము, సాంఖ్య యోగము, కర్మయోగము, జ్ఞానయోగము, క్షత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, జ్ఞాన యోగము, భక్తి యోగము, ఇవన్నీ వేరువేరుగా ఉంటున్నాయి. కానీ యోగం యోగం యోగం యోగం యోగం ఒక్కటిగానే ఉంటుంటారు.
1: Now here you find that you talk of Vishada Yoga, Sankhya Yoga, Karma Yoga, Jnana Yoga, Kshetra Kshetra Yoga, Bhakti Yoga. You find that there is one common denominator in all these, and that's the word Yoga.
0: Yogamu anaga emitante, nijamainatunti paripurnamainatunti prema tattvame ani.
1: What actually does this word Yoga mean? It talks about a wholesome, total love.
0: Kanuka manam ee naadu mottamota vidya vidhanamu అనేటువంటిది ఎడ్యుకేషన్ గాడ్లే అండి అన్నారు. ఆ ఎడ్యుకేషన్ కు, హెల్త్ కు, ఇండివిజువల్ సాధనకు, సమాజ సాధనకు ప్రేమ అనేటువంటి లింక్ ఒకటే ఉండాలి.
1: Now in the same manner now you are talking of education as one, health as two, service as three, and individual sadhana as four. You must know that all these four should come to a meeting point at prema or love.
0: ఇక్కడ కొన్ని విధమైనటువంటి యొక్క సమస్యలు మనకు ఎక్కువగా కొన్ని బాధిస్తూ ఉంటాయి.
1: Now it's quite likely though that at times and at points we are confronted with questions and doubt.
0: ఈ విధమైనటువంటి సాధన చేస్తు యోగ తత్వములో ప్రేమ తత్వములో మనము కొంతవరకు ప్రవేశించినప్పుడు కొన్ని రకమైనటువంటి యొక్క అనుమానాలు మనలో అభివృద్ధి అవుతుంటాయి.
1: When we start making our efforts directed towards discipline, it's extremely possible that we will keep having doubts and a sort of confusion also sets in.
0: ఇది సత్యమా అది సత్యమా, ఇది రైటా అది రైటా అనేటువంటిది కొన్ని బయలుదేరుతుంటాయి.
1: లైక్ ఇస్ దిస్ ట్రూత్ ఆర్ ఇస్ దట్ ట్రూత్, ఇస్ దిస్ రియల్ ఆర్ ఇస్ దట్ రియల్.
0: మానవునికి మూడు విధములైనటువంటి కర్మలు ఉంటున్నాయి.
1: నౌ మ్యాన్ ఇస్ గివెన్ టు అండర్టేక్ కర్మ ఆఫ్ త్రీ డినామినేషన్.
0: మొదటిది అకర్మ,
1: ఫస్ట్ ఇస్ కాల్డ్ అకర్మ.
0: రెండవది సకర్మ,
1: సెకండ్ ఇస్ కాల్డ్ సకర్మ.
0: మూడవది నిష్కామ కర్మ,
1: థర్డ్ ఇస్ కాల్డ్ నిష్కామ కర్మ.
0: అకర్మ అనగా ఏమిటంటే ఏ పని లేకుండా సోమరత్వాన్ని పెంచుకుని అనవసరమైనటువంటి దీంట్లో జీవితాన్ని వ్యర్థం గావించుకోవటం, ఇది అకర్మ కింద ఉంటుంది.
1: ద ఫస్ట్ వన్ అకర్మ ఈజ్ వన్ వేర్ అన్ ఇండివిజువల్ ఈజ్ గివెన్ టు లేజినెస్ ఆఫ్ ద వర్స్ట్ ఆర్డర్. హి డజంట్ డు ఎనీథింగ్ బై హింసెల్ఫ్ ఆర్ బై అదర్స్.
0: ఇంకా సకర్మ అనగా ఏమిటంటే ఏది చేసినా ఇది నా కర్తవ్యం, నేను చేసే తీరాలి, తప్పక నేను వచ్చినదే ఈ కర్మ కోసం అనేటువంటి సద్భావంతో ఆచరించేటువంటి సకర్మ అంటారు.
1: ద సెకండ్ వన్ ఇస్ సకర్మ వేర్ హీ హాస్ ఎ నోబుల్ థాట్ that he has to do is something by way of discharging his duty or responsibility, and he feels that it is bound upon him to undertake it and he executes it.
0: Mundavadi ye pani chesina bhagavat pritiyartham na kosam kaadu, nenu cheyavalsinatundi idi kevalam nenu oka instrument, nenu oka pani muttu, na dwara daivam chestunnadu manchi kaani cheddadi kaani tanake aneetundi bhavamto aacharincheetundi nishkama karma.
1: The third one is the nishkama karma where the individual feels that whatever he is doing is being prompted by God within him. Whatever he is doing is being offered as an act of worship to God. Whether it is good, whether it is bad, all are God's doing and he is but an instrument in the hands of God.
0: Manam oka bread nu koyyalani chustamu.
1: Now we try to slice a loaf of bread.
0: Kani kosedi emiti? Katti.
1: Now what is it that's slicing it? It's this knife.
0: Kani aa katti స్వశక్తితో తాను కోయగలుగుతున్నదే.
1: ద నైఫ్ బై ఇట్సెల్ఫ్ ఇస్ ఇట్ ఏబుల్ టు స్లైస్ త్రూ ద బ్రెడ్?
0: ఈ కత్తిని ఒక వ్యక్తి పట్టుకొని ఆ దీని ద్వారా ఈ యొక్క బ్రెడ్ ని కోస్తున్నాం.
1: నో, ఎన్ ఇండివిజువల్ హ్యాస్ టు గెట్ హోల్డ్ ఆఫ్ ద నైఫ్ అండ్ ఇట్ ఇస్ ఎ ఇండివిజువల్ హూ ఇస్ వర్కింగ్ త్రూ ద నైఫ్.
0: కనుక మనము ఒక సూటి అయినటువంటి కత్తి వంటి వారము.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ వి ఆర్ లైక్ ద పాయింటెడ్ షార్ప్ ఎడ్జ్ నైఫ్.
0: ఇది భగవంతుని చేతిలో ఉన్నటువంటి పనిముట్టు.
1: దిస్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్, ఇట్స్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: కనుక తాను తను పట్టుకుని ఈ కత్తి అనేటువంటి దేహం ద్వారా అనేక కర్మలు ఆచరిస్తున్నాడు.
1: సో ఇట్ ఈస్ హీ హూ ఇస్ వీల్డింగ్ దిస్ నైఫ్ ఆఫ్ ద బాడీ అండ్ ఇట్ ఈస్ హీ హూ ఇస్ అండర్టేకింగ్ ఆల్.
0: ఈ విధమైనటువంటి భావం మనం స్మరించినప్పుడు, చింతించినప్పుడు ఈ కర్మ ఫలం మనకి ఏమాత్రం కూడాను చేకూరదు.
1: When we are ennobled by such thoughts, then whatever we are trying to do, the fruits thereof, we are not bothered either.
0: Aite ye karmalu cheyakunda unde danikante sakarmalu cheyatam manchidi.
1: Now looking back on this, it is much better that you do something rather than do nothing like the akarma one.
0: Manamu sakarmalu cheyatukante nishkama karmalu cheyatam marinta uttamainatundi.
1: Going a step further, if you are able to do sakarma, you might as well do nishkama karma, one step ahead of it.
0: Aithe motta motta manamu kartavya karmalo manu prarambhinchali.
1: Now the starting point for us, however, is this sakarma where we tend to discharge our
0: responsibility. Oka chinna udaharanamu,
1: a small example for this.
0: Oka sanyasi pavitramainatundi jamuna nadi lopala snanam chestunnadu.
1: One sannyasi at one time was taking a dip in the holy waters of
0: Yamuna. ప్రవాహం అనేటువంటిది వర్షాకాలం అవుట చేత చాలా నురుగులు నురుగులుగా ప్రవాహం అధికమవుతూ వస్తుండాలి.
1: Now it was the monsoon season and the river was in full flow and the foam was gathering at great intensity.
0: ఒక నురుగు పైన కొంత చెత్త ఉండుండాలి, ఆ చెత్త పైన ఒక తేలు ఉంటుండాలి.
1: At one particular spot it so happened that atop this foam there was a lot of dust and twigs and bark and things like that, and on top of it was perched a scorpion.
0: అది కదులుతూ ఉంటుండాలి పాపం. ఈ సన్యాసి చూచాడు, అయ్యో ఈ జీవి ఈ ప్రవాహంలో ప్రాణం కొట్టుకుని పోతుండేది, దీన్ని ఎట్లయినా రక్షించాలి అని చెప్పి ఒక తూరి పట్టినాడు. మరి అది కుట్టింది, కుట్టేటప్పటికి వదిలిపెట్టాడు.
1: Now this sannyasi incited this scorpion, desperately trying to save itself. He took pity on this scorpion and said, oh poor thing, it's being lost, it's losing its life, why not I protect it? So he held out his hand and held the scorpion by his hand. No sooner did he do this than the scorpion stung him and through pain he let it go.
0: కాని ఈ సన్యాసి వదలలేదు, తిరిగి దానిని పట్టుకుని రక్షించడం కోసమని పోయినాడు, తిరిగి కుట్టింది.
1: Again he tried to make an effort to get hold of it because he didn't want to leave the poor scorpion out. Again the thing stung him.
0: ఈ విధంగా ఐదు ఆరు పర్యాయాలు దానిని పట్టి కట్టుకు వేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ బాధ లేక కొంతవరకు కుట్టడం చేత వదిలిపెట్టడం జరుగుతూ వచ్చింది.
1: Now this is how he was going on. This happened for 5 or 6 times. Every time he would get hold of it, the scorpion would sting him and he would let it go.
0: ప్రక్కననే స్నానం చేస్తున్నటువంటి మరొక సన్యాసి చెప్పాడు, ఏమిటండి ఇది, దాని స్వభావం అది విషపురుగు, దాని స్వభావాన్ని మీరు ఎందుకు ఆ విధంగా దీన్ని కట్టి పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, కనుక మీరు ఊరుకుంటే మంచిది అన్నాడు.
1: Now a fellow sannyasin who was also taking a dip close by remarked, oh, why are you unnecessarily wasting your time and effort in by way of saving the scorpion? It's given to its nature to sting, it's a poisonous insect, so don't do anything by way of doing again something against it.
0: అప్పుడు ఈ సన్యాసి చెప్పాడు, బ్రదర్, దాని యొక్క స్వభావం అది, మహా ఆపత్తులో ఉండినప్పటికీ తన యొక్క కర్తవ్యము తన స్వభావాన్ని తాను వదలకుండా ఉంటుండాలి. నేను సన్యాసిని, కాషాయ వస్త్రం వేసుకున్నాను, మానవుడను, అట్టయకుడను, నా స్వభావాన్ని మాత్రం నేనెందుకు వదలాలి? దానిని రక్షించడం నా స్వభావము. విషపురుగే తన స్వభావాన్ని తాను ఆచరిస్తుంటే అమృతమైన మానవుడు తన స్వభావాన్ని ఆచరించకుండా పోవటము ఇది చాలా దోషం, తప్పక దాన్ని తిరిగి పట్టి నేను వేస్తానని తిరిగి పట్టి గట్టుకు వేశాడు.
1: Then the first sannyasin replied, oh brother, it is given in the nature of the scorpion to sting. It is at the point of losing its life till it is not letting go its nature, which is to sting. This is what a mere insignificant insect is doing. Now what about me? I am a man. I am wearing an ochre robe. I am given to a certain code of conduct. A certain ethics bounds me. And when the scorpion is doing its bit by way of upholding its nature, I should do my bit by way of upholding my nature, which is to rush to the rescue of those who are in distress. Come what may, I shall rescue it. So saying, he went again, held it and put it on the shore of the bank.
0: చెడ్డవాడు కదాని అతని స్వభావాన్ని మనం ధిక్కరించడానికి పోకూడదు. అతను చెడ్డవాడు కావచ్చును, నీవు మంచివాడు అనుకున్నందుకు నీ మంచి స్వభావాన్ని ఆ చెడ్డవాడి దగ్గర నీవు ఉపయోగపెట్టు.
1: Merely pointing out the other man is a wicked one, you shouldn't let him go like that. Try and show him the path. Go out of your way by way of upholding your own nature and try to do what you must do.
0: అతను ఒకడు చెడ్డవాడిగా ఉంటుంది, అనేక చెడ్డ పనుల్లో తాను ప్రవేశిస్తుంటాడు.
1: Now a particular individual could be wicked and evil and he could undertake acts which are not desirable.
0: నువ్వు మంచివాడని నీవు భావిస్తున్నావు.
1: Now you are treating yourself as a good one.
0: మంచివాడు మంచి పనులు చేయాలి, కానీ చెడ్డవాడు కదా అని చెడ్డవాడితో పాటు మనం కూడా చెడ్డ పనులు చేయకూడదు.
1: నా యూ హూస్ బేసికలీ గుడ్ మస్ట్ ట్రై టు డూ థింగ్స్ విచ్ ఆర్ గుడ్. యూ షుడ్ నాట్ మిక్స్ విత్ అదర్ వన్ హూస్ బ్యాడ్ అండ్ స్టార్ట్ డూయింగ్ థింగ్స్ విచ్ హీ ఈస్ డూయింగ్.
0: మానవుడు కర్తవ్యకర్మను నిర్వర్తించుకునే నిమిత్తమై అవతరించినాడు.
1: నా మ్యాన్ హాస్ బీన్ బోర్న్ సో దట్ హీ కెన్ డిశ్చార్జ్ హిస్ రెస్పాన్సిబిలిటీస్ హిస్ డ్యూటీస్.
0: కనుక మనము డ్యూటీ అంటే ఏమిటి, మన యొక్క బాధ్యత అంటే ఏమిటి?
1: What do you mean by these two words, duty and responsibility?
0: ఈనాడు మనము ఏదో జగత్తు లోపల అనేక విధమైనటువంటి ప్రోగ్రెస్, చాలా అభివృద్ధికి వస్తున్నామని భావిస్తున్నాము.
1: Today we boast ourselves by way of saying that we have advanced in a great number of ways.
0: ఏంటి మన యొక్క ప్రోగ్రెస్?
1: What is the progress that we have achieved?
0: కేవలం నిత్య జీవితంలో ప్రోగ్రెస్సా?
1: Is it the progress pertaining to our daily existence?
0: దేహ సంబంధమైన సుఖంలో ప్రోగ్రెస్సా?
1: Or comforts pertaining to the body?
0: విశాలమైనటువంటి హృదయంలో ప్రోగ్రెస్సా?
1: Or in terms of a broadened vision?
0: లేక ప్రేమతత్వంలో ప్రోగ్రెస్సా?
1: Or in terms of the aspect of love?
0: మనకే అర్థం కావటం లేదు.
1: We ourselves are not in a position to understand.
0: ప్రాచీన కాలమునకు ఆధునిక యుగమునకు ఏదో గొప్ప అభివృద్ధి అయినట్టుగా మనం భావిస్తున్నాం. మనలో కలిగిన అభివృద్ధి ఏమిటి?
1: Now we certainly keep, when we compare ourselves with our ancestors, we boast that we have advanced in progress. What is this progress that we are talking about?
0: ఈ progress అంత కూడాను లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచుతున్నది.
1: Now this progress pertains basically to one's physical existence and to the world around us.
0: దూరము బొంబాయి నుంచి ఒక కాశీకి పోవాలంటే ఒక మాసము కాలం పట్టేటువంటిది.
1: Now in the olden times, for a person undertaking a journey from Bombay to Varanasi or Kashi, it used to take 1 month.
0: నడుచుకొని పోవడం చేత క్షణక్షణమును విశ్వేశ్వరా విశ్వేశ్వరా ఓం నమ శివాయ ఓం ఈ విధంగా విధంగా భగవంతుని స్మరించుకుంటూ ఈ నెల కాలం కూడాను గడిపేటువంటి వాడు.
1: బికాస్ ద పర్సన్ వుడ్ గో వాకింగ్ ఇట్ టేక్ హిమ్ 1 month, బట్ ఈచ్ సెకండ్ హీ వుడ్ కాల్ అవుట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ విశ్వేశ్వర అండ్ హీ వుడ్ కాన్స్టెంట్లీ థింక్ అబౌట్ హిమ్ అండ్ దస్ అండర్టేక్ హిస్ పిల్గ్రిమేజ్.
0: అయితే ఈనాడు ఆధునికము లోపల మన ప్రయాణాలు చాలా అనుకూలవంతంగా ప్రోగ్రెస్ అయిపోయింది.
1: బట్ టుడే ఇన్ మోడర్న్ టైమ్స్ వి ఫైండ్ దట్ అవర్ జర్నీ టెండ్స్ టు బి వెరీ కంఫర్టబుల్.
0: ఇక్కడ ఒక 8 గంటలకు బయలుదేరేసేస్తే 8:30కు వారణాసిలో దిగేసేస్తున్నాం.
1: యూ గెట్ ఆఫ్ ఆన్ యువర్ జర్నీ ఎట్ 8 అండ్ దెన్ యూ ఆర్ దేర్ అట్ వారణాసి ఎట్ 8:45.
0: ఇంకా అక్కడ 9:00 దర్శనం చేసుకున్నాము, 10:45కు బొంబాయి వచ్చేస్తున్నాం.
1: So we have had our darshan at 9:00 and again get into the mode of transport and are back in Bombay at 10:00.
0: Mana bhakti bhavam kudanu 3/4 ghantalone vellipothavu.
1: So this element of devotion in us is also now equated to just 45 minutes.
0: Puram yokka nelanta kudanu daiva chintana cheyatam valla ee daiva bhavam hrudayamlo chaala naatukoni poyetundi.
1: Formally, because through 1 month at a stretch one would think constantly of God, it would have a lasting impression on the individual.
0: ఈ నాడు ప్రయాణ సౌకర్యములు మితిమీరి పోయిపోయినాయి.
1: But today mode of transport has become one of convenience.
0: కనుకనే ప్రపంచము చిన్నదైపోయింది.
1: That's why the world also has become a smaller place to live in.
0: మన యొక్క ప్రదేశములో కొంత ఒక దినం అలజడియమైనా జరిగిందా, ఒక స్ట్రైక్ జరిగిందా, ఒక వైలెన్స్ ప్రారంభమైందా, నెక్స్ట్ 5 మినిట్స్ లోపలి ఢిల్లీ స్టార్ట్ అవుతా ఉంది.
1: That's why we find that any disturbance or any violence would get started at one point, press like wildfire to the neighboring areas and beyond, and everything is engulfed in the process.
0: ఎక్కడ ప్రారంభమైందో అక్కడ జరిగినటువంటి యొక్క అశాంతి అక్కడనే అణిగిపోక దేశమంతా వ్యాపించి ఒక విధమైనటువంటి యొక్క అశాంతిని అభివృద్ధి పరుస్తూ ఉండాలి.
1: Anything like violence or a riot, it spreads and it brings disaster to the areas around.
0: ఇవన్నీ మనం ప్రోగ్రెస్ అని చెప్పడానికి వీలవుతుందా?
1: Can we possibly call all this progress?
0: ఇవన్నీ కాదు మన ప్రోగ్రెస్.
1: Certainly not. We can't call all this progress.
0: నిజంగా మన హృదయమును విశాలంగా ఆవించుకోవాలి.
1: We should broaden and enlarge our vision.
0: ఈనాడు మనం చేసేటువంటి పనుల లోపల చేతులతో పనిచేసి నడుమంచి చెమటార్చి కష్టించి కృషిలో మనం పాల్గొనాలి.
1: Whatever work we do should be done in such a way that we bend our bodies, we do something physically through our hands, sweat it out and do something constructive.
0: కానీ ఈనాటి విద్యా విధానము శ్రమించేటువంటి మార్గమును పురికొల్పటం లేదు.
1: But today's system of education doesn't give an individual this sense of participating.
0: అంతఃకరణ పరిశుద్ధి గావించుకునేటువంటి ప్రయత్నమును పురికొల్పటం లేదు.
1: Nor does it give you a way of purifying yourself, the inner self.
0: నైతిక ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధి గావించడానికి పూనుకోవటం లేదు.
1: Nor does it make an effort to give you strength in the moral and the spiritual domain.
0: కేవలం శబ్దమునకు అర్థమును చెప్పడం మాత్రమే ఇందులో అభివృద్ధి అవుతుంది, కానీ ఈ అర్థము యొక్క విషయమును సార్థకమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి పూనుకోవటం లేదు.
1: It merely gives you the meaning of a particular word. Never tells you so much as how to translate this into practice.
0: ఈనాటి విద్యా విధానము తెలివితేటలను పెంచుతుందాది, కానీ గుణమును పెంచటం లేదు.
1: Today's system of education again gives you a great degree of cleverness or intelligence, but doesn't do anything by way of upholding your.
0: ఈనాటి విద్యా విధానము యాంత్రికంగా ఉంటుందాది, కానీ మంత్రంగా తయారు కావటం లేదు.
1: It doesn't do much for your character. Today's education again is more mechanical, doesn't have much of innate strength to it.
0: ఈనాడు ఈనాడు పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకుని పోయి 7 అంతస్తుల మేడపైన కూర్చొని కరెంటు పంకా కింద కూర్చొని చక్కగా గాలి పీల్చుకుంటున్నాం, సహజమైన గాలిని కూడా పీల్చుకునే ప్రాప్తి లేకుండా పోతుండాలి.
1: Now today's system again refined, gives you a job, gives you a degree, then you sit atop a 7-storied building, sit under a fan, and the air that you breathe in again is not the natural one.
0: కేవలం కృత్రిమైనటువంటి గాలిని మనం పీల్చుకునేటువంటి స్థితి వచ్చింది, కానీ సహజమైనటువంటి గాలిని కూడా మనం పీల్చుకునేటువంటి అవకాశం లేదు.
1: A stage has been reached where you don't inhale the pure natural air, you have polluted air to breathe.
0: ఇది నిజమైన ప్రోగ్రెస్ అవుతుందా?
1: Can we call this real progress?
0: కాదు కాదు.
1: Certainly not.
0: కేవలం లౌకికమైనటువంటి జగత్తునందు ఈ అనిత్యమైనటువంటి దేహమునకు ఒక అసత్యమైనటువంటి సుఖమును అందించేటువంటి ప్రోగ్రెస్ ఇదంతాను.
1: Now this progress is something where in this ephemeral world of yours, in a fleeting existence like that of the body, You are trying to secure happiness which is transient.
0: హృదయమునకు ఆనందమును చిత్తమునకు సుఖమును మనస్సునకు శాంతిని చేకూర్చేటువంటి యొక్క మార్గము నిజమైనటువంటి మార్గము.
1: That path which confirms on a state of happiness, a state of peace, that is the true path which one should see.
0: కనుక ఒకే దైవత్వమైనటువంటి అహం అనేక రూపములలో అనేక పేర్లతో అనేక స్థాయిలతో అనేక విధమైనటువంటి అనుభూతిని అందుకుంటుంది.
1: Now, this entity called I, the supreme I, is one and that is God. He manifests himself in different beings so that we have different names and forms.
0: ఇది అహం అహం అహం ఇది అహం బ్రహ్మాస్మి. ఈ అహం అనేటువంటి బ్రహ్మతత్వము కేవలం స్థూలమైన దేహంలో చేరినప్పుడు ఇది చిత్తము చిత్తము చిత్తము అని పేరును పొందుతా ఉంది.
1: Now this aspect, the true nature I, this is aham brahmasmi. Now when it becomes one with one's chitta or intelligence,
0: ఈ స్వప్నావస్థ ఎందుకున్నటువంటి యొక్క సూక్ష్మ దేహాన్ని ధరించినప్పుడు ఇది మనసు మనసు అనేటువంటి పేరును పొందుతుండాలి.
1: This pertains to one's gross existence. Now when it gets into this dream state, the subtle one, you talk of mind there.
0: ఇది కారణ దేహములో పోయినప్పుడు ఇది బుద్ధి బుద్ధి అనేటువంటి పేరుతో ఉచ్చరిస్తుండాలి.
1: When you associate this I with one's causal existence, one causal body, you talk of buddhi.
0: ఒకే అహము దేహంతో స్థూలంలో ఉండినప్పుడు చిత్తముగాను మనసు యొక్క తత్వం ఒక సూక్ష్మమైనటువంటి దేహము ధరించినప్పుడు కేవలం మనసుగాను కారణ దేహంలో ధరించినప్పుడు బుద్ధిగాను నాలుగు విధమైనటువంటి రూపనామములను ధరిస్తుండాలి.
1: సో వీ హ్యావ్ ఫస్ట్లీ ద ఫోర్మోస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ఆఫ్ దీస్ ఐస్ ద అహం బ్రహ్మాస్మి ద వన్ విచ్ ఇస్ ద రియల్ వన్. When you associate it with this gross existence, the body, you talk of chitta. When you associate it with the subtle one, mind, you talk of the mind. When you associate it with buddhi, the causal existence, you talk of it as buddhi.
0: ఇది ఏమంటారు దీనికి పేరు హ్యాండ్కర్చీఫ్ అంటారు.
1: Now here is an example. We talk of this as a handkerchief.
0: ఈ హ్యాండ్కర్చీఫ్ లో ఉండేటువంటిది ఏమిటి అని విచారిస్తే మనము ప్రత్యే.
1: Now when you ask this question, what is it in this piece of handkerchief? It is cotton.
0: మరి ఇంకొకటి ఇది ఏమిటి అని అడిగితే ఇది బట్ట అంటాము.
1: Another time you ask the same question, you identify it as a piece of cloth.
0: కానీ ఈ క్లాత్ లో ఉండేది ఏంటి ఇది ప్రత్యే.
1: What is it in this piece of cloth? It's cotton again.
0: ఈ అనేకత్వంలో ఉండేటువంటి యొక్క భేదత్వము నిర్మూలమైపోతుంది.
1: In the same manner, this tattva, aham tattva, the supreme I, manifests itself in different ways, in different forms, depending upon the way you associate it with your existence, the type of existence, the time, and so forth. What is required now is understanding this underlying unity in this diversity of existence.
0: దీనిని భగవద్గీతయందు ఈశ్వర సర్వభూతానాం ఉత్తిష్ఠే అర్జున తిష్ఠతి అన్నాడు. అనగా సర్వభూతములు ఎందుకు కూడా ఉండినటువంటి నేనే ఈ విధమైనటువంటి అంశముగా రూపొందింప చేస్తున్నానన్నాడు.
1: This is what has also been proclaimed in the Bhagavad Gita when Krishna says that it is me and me alone and I who manifests himself in different ways in a diverse set of being.
0: అయితే మానవత్వము ఎక్కడి నుంచి పుట్టింది ఎక్కడికి పోతున్నది అనేటువంటి ఒక సత్యాన్ని విచారించలేకపోతున్నాడు.
1: బట్ మ్యాన్ ఇస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు అండర్స్టాండ్ వేర్ హి హస్ కమ్ ఫ్రమ్ వాట్ హిస్ డెస్టినేషన్ ఇస్.
0: దీనినే భాగవతం కూడాను ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి ఎక్కడి నుంచి పుట్టామో అక్కడికి పోక తప్పదు అనేటువంటి ఒక సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చింది.
1: సో వి ఫైండ్ దిస్ ట్రూత్ అప్హెల్డ్ ఇన్ ద భాగవత. మ్యాన్ హ్యాస్ టు గో టు ద ప్లేస్ ఫ్రమ్ వేర్ హి హస్ కమ్. దిస్ ఇస్ ద ట్రూత్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: an illustration for this.
0: ఇప్పుడు మనకు ఒక నది లోపల నీరు ప్రవహిస్తుండాలి.
1: Now we have a river flowing.
0: ఈ నీరు ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where have we got this water from?
0: ఇది వర్షం నుంచి వచ్చింది.
1: Now this water has been got from rain.
0: ఈ వర్షం ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where did you get this rain in the
0: first place? మేఘం నుంచి వచ్చింది.
1: From clouds.
0: ఈ మేఘం ఎక్కడ నుంచి వచ్చింది?
1: What about the clouds themselves?
0: కేవలం ఒక సముద్రం నుంచి వచ్చినాయి.
1: The clouds again have the origin on the oceans.
0: కనుక సముద్రం నుంచి ఒక మేఘములుగా పుట్టి మొదలు ఆవిరిగా పుట్టి తర్వాత మేఘములుగా పుట్టి తర్వాత వర్షములుగా కురిచి తర్వాత వంకలుగా వచ్చి ప్రవాహంగా వచ్చి కట్టె కలిపి ఈ నీరు ఎక్కడ పోతున్నాయి? తిరిగి సముద్రాన్ని చేరుతున్నాయి.
1: సో యూ హ్యావ్ దిస్ linked in this manner. Vapor from the ocean condenses into clouds. Clouds in turn give you rainwater. Rainwater in turn river. And these rivers flow and ultimately merge into the ocean.
0: Nadi naam sagaro gatihi.
1: So we find this water, it has its place of origin at one point, its destination.
0: Nadi emina pravahistunte dana daggariki velli hey nadi ekkadiki nee velutunnavu ani prashnisthe jawabu kuda cheppadu. తన స్వస్థానానికి పోయి చేరిపోవడం కోసమని ఆతురుతో ప్రవహిస్తుపోతుండాలి.
1: ద రివర్స్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఓషన్. నౌ యూ ఆస్క్ ఎ క్వశ్చన్, ఓ రివర్ వేర్ ఆర్ యూ ఫ్లోయింగ్? ఇట్ వుంట్ ఈవెన్ వెయిట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఆఫ్ యోర్స్ బికాస్ ఇట్స్ ఆల్ ఈగర్నెస్, ఆల్ ఎంథూజియాజం టు రీచ్ ద డెస్టినేషన్.
0: తన లక్ష్యం అంతా స్వస్థానం పైన ఉంటుండాలి.
1: All its aim is set on its destination, which is the ocean.
0: Matti. Jagatthuno puttanekutti matti. Deenu yokka adarshanni kuda manam vicharinchali.
1: Now then, let's take the example or ideal of this mud or clay.
0: Ee matti tho oka kunda chesaru.
1: Now out of this clay you have made a pot.
0: Ee kunda ekkada nunchi vachindi?
1: Where did you get this pot from?
0: Matti nunchi vachindi.
1: From clay.
0: Ee kundanu manam aneka vidhamuluga upayogistu vachchu.
1: Now you are using this pot in different ways.
0: Kaani kontha kaalamlo kadhi pagilipothundi.
1: After a while the pot has broken down.
0: Ee mukkal mukkal aipothundi.
1: It has again become into chits and
0: bits. Kattaga ekkada chestundi adi mattike cherutundadi.
1: Where has it gone ultimately back into clay?
0: మట్టి నుంచి వచ్చినటువంటి కుండ మట్టికి చేరిపోతుంది.
1: సో దిస్ పాట్ విచ్ హస్ కమ్ ఫ్రమ్ క్లే ఇన్ ది ఫస్ట్ ప్లేస్ హస్ గాన్ బ్యాక్ టు క్లే.
0: కనుక మానవుడు కూడాను శృణ్వంతి విషే అమృతస్య పుత్రః, ఈ ఆత్మస్థాయి నుంచి వచ్చినటువంటి మానవుడు తిరిగి ఎన్ని విధములైనటువంటి యొక్క వ్యవహారం జరుపుకున్నప్పటికీ తిరిగి ఆత్మస్థాయికి చేరిపోవాలి.
1: ఇన్ ద సేమ్ మ్యాన్ ఆఫ్ మ్యాన్ హూ హస్ కమ్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ఆత్మ షుడ్ అల్టిమేట్లీ ఇర్రెస్పెక్టివ్ వాట్ హీ గోస్ త్రూ మర్జ్ అండ్ బికమ్ వన్ విత్ ది ఆత్మ.
0: కనుక మనము ఎక్కడికి వెళ్దాము, ఎక్కడి నుంచి వచ్చాము అనేటువంటి ప్రశ్ననే మనం వేసుకోవటం లేదు.
1: Now what we find is we never so much as ask a question, where have we come from, where are we heading for?
0: దీన్ని మనం జాగ్రత్తగా వహించాలి. ఆత్మ నుంచి వచ్చాం, ఆత్మస్థాయికి పోయి చేరడానికి మనం ఆత్మభావమునే అనుసరించాలి అనేటువంటి ఒక దీక్షను మనం పొందాలి.
1: Now this is a question which should be uppermost and the answer should be, we have come from Atma, we have to go back to the Atma. That is our primary aim in this existence of ours.
0: ఒక ఫ్రెండ్ కు ఒక పెద్ద కవర్ రాశాము, రిజిస్టర్ కవర్. దానిపైన అడ్రస్ వేశాము.
1: అండ్ వీ హావ్ రిటన్ ది అడ్రస్ ఆన్ ది టాప్.
0: అది పోస్ట్ బాక్స్ లో వేస్తాము.
1: అండ్ వీ హావ్ పోస్టెడ్ ఇట్.
0: కనుక అడ్రస్ ఉంది కనుక ఆ ఫ్రెండ్ కు పోయి చేరిపోతుంది.
1: నౌ బికాజ్ ది అడ్రస్ హస్ బీన్ రిటన్ ఆన్ ఇట్, ఇట్స్ బౌండ్ టు రీచ్ ది అడ్రస్.
0: అట్లు కాకుండా మనం జాబ్ మాత్రం రాసి కవర్ లో పెట్టి అడ్రస్ రాయకుండా మనం పోస్ట్ లో వేస్తే ఎక్కడ పోతుంది?
1: But rather than do this, suppose you have written the letter, you have enclosed it in an envelope, you have not written the address on the top and still you have posted it. Where will it go now?
0: Probably two address aina veyali, lekapothe from address aina veyali.
1: Now at least you should have written the address, if not the two address, at least the from address on it.
0: Two address, from address, rendu veyakapothe ekkada chestundi? Newspaper basket lo poi cheripothundi.
1: Now you have written neither the two address nor the from address, so where will it go? It will be dumped in the waste paper basket.
0: కనుక మనం ఎక్కడి నుంచి వచ్చాము ఫ్రమ్ అడ్రస్ మనకు తెలియటం లేదు.
1: సో వేర్ హావ్ వి కమ్ ఫ్రమ్, వి ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ ఫ్రమ్ అడ్రస్.
0: ఎక్కడికి పోతాము టూ అడ్రస్ తెలియటం లేదు.
1: వేర్ ఆర్ వి గోయింగ్, దట్స్ ద టూ అడ్రస్, దట్ ఆల్సో వి డోంట్ నో.
0: కనుక మనం వ్యర్థ జీవులం అయిపోతున్నాం.
1: సో అవర్ లైవ్స్ ఆర్ మియర్లీ బీయింగ్ వేస్టెడ్ అవే.
0: కనుక మనం ఎట్టి కర్మలు చేస్తే అట్టి స్థానం చెందుతాము అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి చేస్తాం.
1: సో యూ మస్ట్ ఫస్ట్ ఫర్ డెవలప్ దట్ కన్విక్షన్ దట్ వాట్ ఎవర్ వి డూ అల్టిమేట్లీ ఇస్ గోయింగ్ టు డిటర్మిన్ ద స్టేట్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఫ్యూచర్.
0: కనుక మనం ఉత్తమ కర్మలు ఆచరించినప్పుడు ఉన్నత స్థాయికి పోయి చేరుతాం.
1: సో డూ సంథింగ్ ఎన్నోబ్లింగ్ నౌ అండ్ యూ విల్ బి ఇన్ ఎన్ ఎలివేటెడ్ స్టేట్.
0: అధమ కర్మలు ఆచరించినప్పుడు అధమ స్థాయికి చెందిపోతాం.
1: డూ సంథింగ్ విచ్ ఇస్ డౌన్ గ్రేడింగ్ అండ్ యూఆర్ డౌన్ గ్రేడింగ్ యువర్ సెల్ఫ్.
0: ఈ మమత్వం అనేటువంటిది మనం కొంతవరకు దూరం చేసుకుని సమత్వము అనేటువంటి దాన్ని పెంచుకున్నప్పుడే దివ్యత్వము అనేటువంటిది ప్రాప్తిస్తుంది.
1: బ్రేక్ ఫ్రమ్ ద షాకిల్స్ ఆఫ్ మైండ్ అండ్ థైన్ అండ్ ట్రై టు లుక్ అరౌండ్ విత్ అన్ ఈక్వల్ మైండెడ్ వ్యూ సో దట్ యూ కెన్ ఎన్లార్జ్ అండ్ బ్రాడన్ యువర్ విజన్ సో దట్ యూ కెన్ టేక్ ఎవ్రీథింగ్.
0: చిన్న ఉదాహరణ,
1: an example for this,
0: loka pedda vruksham untundali.
1: You have a huge big tree.
0: Aa vruksham kinda challani chaya untundali.
1: Under this tree you have got a lot of shade.
0: Prayani kuda aa challani chaya kinda vachi kurchoni tana shramanu teerchukoni haayiga tanu vellipothadu.
1: A weary traveler comes, rests under this tree in the shade, secures comfort, proceeds on his journey.
0: Aithe aa vruksham untundali, ఇది నా చల్లని ఛాయ్, నా చల్లని ఛాయని ఈ ప్రయాణికుడు అనుభవించి సుఖాన్ని పొందుతున్నాడు, ఈ సుఖములకు నేనే కారణము అని ఆ వృక్షం చింతించటం లేదు.
1: Now what about that tree? Does it ask a question? Oh, this shade is mine, this outside is coming and sitting under me, he is taking comfort thereof. Will it start asking such question?
0: ఈ వృక్షమునకు మమత్వం లేదు కనుక శాంతిగా జీవిస్తుండాలి.
1: It never asks such questions because it is not assailed by such feelings like mine and thine. So it is exist having a peaceful existence.
0: Ee manava jeevitam anetunte vruksham kinda ee samsaram anetunte chaya lopala bharya pillalu snehitulu mittulu bandhulu andaru kucchunte meeru naa varu meeru naa varu meeru naa varu ee mamattam pettukovadam chethane ee jeevitam anetunte vrukshamu chaala ashantito jeevisthundadi.
1: So also this life is like the tree. The life of man is like that huge big tree. Under that you have the shade. And what you find, you are nourishing and sustaining under the shade, what you call are yours, like your family, like your belongings, like your possessions.
0: My wife, my son, my relation, my friend, and my.
1: You keep talking all the while of my wife, my child, my relations, my this, my that, constantly talking about my.
0: దీనివల్ల వాడు దుఃఖాన్ని
1: పొందుతున్నాడు.
0: నా యొక్క కంపట్టు నా యొక్క అనటం లేదు కనుక ఉచ్చం పీస్ఫుల్ గా ఉంది. వీడు నా వైఫ్, నా చిల్డ్రన్, నా వీడికి అశాంతిగా ఉంది. ఈ మమత్వం చేతనే అశాంతి కలుగుతుండాలి.
1: ద ట్రీ నెవర్ సో మచ్ అస్ సేస్ ఇట్స్ మై షాడో అండ్ ఇట్ ఇస్ మీ హూస్ గివింగ్ కంఫర్ట్ ఎట్సెట్రా, సో ఇట్స్ హావింగ్ పీస్. మ్యాన్ ఆన్ అదర్ హ్యాండ్ కీప్స్ టాకింగ్ ఆఫ్ మై వైఫ్, మై చిల్డ్రన్, మై థింగ్స్.
0: ఉన్నంత వరకు కుటుంబాన్ని చక్కగా కర్తవ్య రీతిగా పోషించవలసింది నీ కర్తవ్యం.
1: సో హీ ఇస్ డిస్ట్రెస్డ్ నౌ. సో లాంగ్ యాజ్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఈస్ యువర్ జాబ్ అండ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
0: కేవలం ఈ చిన్నది మాత్రమే కాదు నీ ఫ్యామిలీ, ఈ విశ్వమంతా నీ ఫ్యామిలీ.
1: బట్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్ ఇస్ ఇట్స్ నాట్ దిస్ లిమిటెడ్ నంబర్ విచ్ ఇస్ యువర్ ఫ్యామిలీ, ది ఎంటైర్ యూనివర్స్, ది వరల్డ్ అరౌండ్ యూ ఇస్ యువర్ ఫ్యామిలీ.
0: ఈ విధమైనటువంటి విశ్వం అనేటువంటి యొక్క తత్వము లోపల మనము ఈ సమాజాన్ని అభివృద్ధి పరచాలి.
1: సో విత్ దిస్ అవుట్లుక్ try and do something positive for the society.
0: Kanukani manavuni yokka nirmanamee vishwa nirmanamu anetunte lakshyanni manam pettukoni sevana cheyali.
1: So you try and be inspired by this feeling that when you're taking care of an individual, you're really taking care of the world as such.
0: Manaku prakka lopalni pedda samudram kanipistundadu manaku.
1: Now by our side we see a huge big ocean.
0: Ee samudram anta ekkada nunchi vachayi? Moodu samudram untunnayi.
1: Now where have these ocean waters come from? There are three types now.
0: Turpu samudram, Bangala gatham.
1: Now we have these three of these seas. First is the Bengal, Bay of Bengal.
0: ఈ పశ్చిమ సముద్రం అనేటువంటిది అరేబియా సముద్రము.
1: ఆన్ ది వెస్ట్ వి హావ్ ది అరేబియన్ సీ.
0: ఈ రెండింటిని చేర్చేటువంటిది హిందూ మహాసముద్రము.
1: ది మీటింగ్ పాయింట్ ఆఫ్ దీస్ టూ ఈస్ ది ఇండియన్ ఓషన్.
0: దీనిని మన తూర్పు దేశము అనేటువంటి దీంట్లో ఒక ఆత్మతత్వము.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ నౌ వాట్ యు హావ్ ఆన్ ది ఈస్ట్ ఈస్ యువర్ ఆత్మతత్వ.
0: పరమత తత్వం అనేటువంటిది జీవతత్వము.
1: What you have on the west is the jiva tattva.
0: ఈ రెండింటిని చేర్చ్ చేయటువంటిది ఆధ్యాత్మిక తత్వం, హిందూ తత్వం.
1: And where you have a confluence of these two, the ఆధ్యాత్మిక తత్వ is like this Indian ocean.
0: దీనిని అసి తత్వం, తం అసి, అసి అనేటువంటిది రెండింటిని కూరుస్తుండాలి.
1: So this is what is called tattvam asi. It is this ease which is bridging the gulf between tat and tvam.
0: కనుక ఈ ఈస్ట్ ను వెస్ట్ ను రెండింటిని కలిపేటువంటి యొక్క తత్వము ఈ అసి. ఈ అసి అనేటువంటిది కలిపేదే కానీ వేరు చేసేటువంటిది కాదు.
1: సో ది నేచర్ ఆఫ్ దిస్ ఈజ్ ఈజ్ టు బ్రింగ్ టుగెదర్ టూ థింగ్స్ విచ్ హావ్ బీన్ డిఫరెంట్ అండ్ సెపరేటెడ్.
0: కనుక మనం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తి ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ఈ విధంగా పెట్టుకుంటూ పోతే 70 కోట్ల మంది భారతీయులంతా ఒక్క చేతులారా కలిసినారంటే ఎంతటి సుఖాన్నైనా ఎంతటి ఆనందాన్నైనా మనం అందుకోవడానికి అవకాశం ఉంటుండాలి.
1: సో వెన్ యూ హ్యావ్ దిస్ నోబుల్ ఫీలింగ్ ఇన్ యూ దట్ దిస్ ఈజ్ తత్ ఫ్రమ్ అసి, when you have this feeling in you, then you can bridge the understanding between one and another, and as a result you can bring together the 70 crores of people living in this country, and any number of things could be done in a unified manner in this.
0: కనుక సత్యసాయి సమస్తలనేటువంటిది విశాలం విశాలం విశాలం. ఇది మన ప్రోగ్రెస్. ఇంతే కానీ నేరవుగా ఉండటం కాదు మన ప్రోగ్రెస్. అధికంగా చదవటం కాదు మన ప్రోగ్రెస్. నీటుగా డ్రెస్సులు వేయటం కాదు మన ప్రోగ్రెస్. సుఖంగా కారులో తిరిగాటం కాదు మన ప్రోగ్రెస్. మన ప్రోగ్రెస్ ఏంటి? హృదయాన్ని పెంచుకోవటం నిజమైన ప్రోగ్రెస్.
1: సో ది వర్డ్ ప్రోగ్రెస్ హాస్ గాట్ ఎ డిఫరెంట్ కనోటేషన్ ఆల్ టుగెదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ సొసైటీ ఆర్గనైజేషన్. ది వర్డ్ ప్రోగ్రెస్ డస్ నాట్ స్టాండ్ ఫర్ యువర్ మెటీరియల్ కంఫర్ట్, డస్ నాట్ స్టాండ్ ఫర్ కంఫర్ట్ ఆఫ్ యువర్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అండ్ ద లైఫ్. యువర్ ప్రోగ్రెస్ కన్సిస్ట్ ఇన్ యువర్ ట్రైయింగ్ టు డెవలప్ a large view, an expanded outlook, wherein you can take everybody into you in the same degree of love and affection.
0: సమత్వాన్ని అభివృద్ధి కావించుకోవాలి.
1: And try and build up this point of view where you can
0: take it. సమత్వము మనకు చక్కని ఉపదేశం చేస్తుండాలి.
1: Where you will be unruffled and calm. Now here again the ocean waters have a lesson for us.
0: ఎండల కాలం లోపల సముద్రం నీరునంతా సూర్యుడు ఆవిరిగా మార్చుకుని పైకి తీసుకెళ్తున్నాడు. ఎన్నో వేల ఇది గ్యారెంట్లుగా లక్షల కోట్లుగా తీసుకుని పోతున్నాడు.
1: నా డ్యూరింగ్ సమ్మర్ టైమ్ వి ఫైండ్ ద దిస్ హీట్ టెన్స్ టు ఇవాపరేట్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఓషన్ వాటర్స్ అండ్ గ్యాలన్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ ఆ ఇవాపరేటెడ్ బ్యాక్.
0: అయితే ఇంత నీరు తీసుకుని పోతుంటే కూడాను సముద్రము కించిత్తైనా తగ్గటం లేదు.
1: బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ లైక్ దిస్ ఆర్ బీయింగ్ ఇవాపరేటెడ్ అవే, the content and quantum of the ocean water basically remains the same.
0: Varsha kalamulo goppa goppa jeevanadulanta vachi danko cheripothundali.
1: On the other hand, during monsoon time, rainy seasons, you find that life giving rivers gush out and flow forth in abundance and join the ocean.
0: Adi peragatam ledu.
1: But then you find that the ocean water doesn't increase.
0: Endala kalamani taggatam kaani వర్షాకాలమని పెరగటం కానీ పెరుగు తరుగు రెండు లేనిటువంటి సమత్వము సముద్రం బోధిస్తుండాలి.
1: ఇట్ డజంట్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ క్వాంటిటీ. సో ఇన్ సమ్మర్ ఇట్ డజంట్ గెట్ డిక్రీస్డ్, ఇన్ రెయినీ సీజన్ ఇట్ డజంట్ గెట్ ఇంక్రీజ్డ్. సో యూ ఫైండ్ దట్ ఇట్ రిమైన్స్ ద సేమ్.
0: ఇంతే కాదు, సముద్రంలో ఏదైనా ఒక చెత్త వచ్చి పడిందంటే తక్షణమే అనేక అలలు పంపించి ఆ చెత్తను గట్టుకుని ఇట్టిస్తుండదు, కానీ తనలో పెట్టుకోవటం లేదు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఎనీ అమౌంట్ ఆఫ్ డర్ట్ కుడ్ బి డంప్డ్ ఆన్ ఇట్, బట్ వాట్ డస్ ఇట్ డూ? Waves after waves come and wash aside and wash ashore this dirt and filth and the like to the
0: Deeni yokka antarattham emiti.
1: What is the inner meaning of this?
0: Manavuni hudaya samudram lopala aneka chintalu anetuvanti dust nu cherchukokunda pachchame danni purchiveyali danni paikaku bayataku nettali.
1: The lesson is in the heart of man, whatever be the evil and the wicked things which might come, you should give no room whatsoever for it. Try to remove it then and there.
0: Inte kaadu tana yokka kadupu lopala అనేక భయంకరమైనటువంటి మృగములంతా పెట్టుకుంది.
1: And then again you find that in the ocean depths we have creatures which are very harmful.
0: అంతే కాకుండా తనయందు విలువలైనటువంటి ముత్యములను కూడా పెట్టుకుంది.
1: But at the same time it also nourishes and sustains and secures precious gems and pearls.
0: కానీ చిప్పలను మాత్రం బయటకు నెట్టుతుండాలి.
1: But it throws upon the surface valueless shell.
0: ఈ చిప్పలను బయటకు నెట్టి ముత్యములను తనలో పెట్టుకుంటుంది.
1: It pushes out the valueless shells. Make secure the precious pearls within.
0: అదే విధంగా సద్గుణములను మనలో పెట్టుకోవటము దుర్గుణములను పైకి నెట్టివేయాలి.
1: So in the same manner, keep the sadguna, the traits deep within you. Remove the dirt outside and remove them off.
0: ఇంతే కాదు పైన అనేక విధములైన అలలుగా ఉండినా కానీ లోపల సముద్రం ప్రశాంతంగానే ఉంటుంటాయి.
1: Then again we find waves atop the ocean surface giving you a state of agitation. But deep within everything is calm and serene.
0: మనకు బయభాగము లోపల లౌకికమైన దాంట్లో అనేక దుఃఖములు కష్టములు కొన్ని బాధలు కలగవచ్చును కానీ లోపల ప్రశాంతంగానే ఉంటుండాలి.
1: So also outwardly pertaining to our physical and bodily existence, we might be subjected to grief, distress and the like. But we should ever remain calm, unruffled and serene deep within.
0: కనుక నిజమైన ఆధ్యాత్మికం అంటే ఏమిటంటే మనస్సు నిశ్చలంగా నిర్మలంగా పెట్టుకుని తద్వారా ఏ విధమైనటువంటి యొక్క దీనిలో కూడా సమత్వం లేకుండా ఉండకుండా సమత్వంతో కావాలి మన జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: సో దిస్ ఆధ్యాత్మిక పాత్ ఇస్ దట్ విచ్ విల్ గివ్ యూ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ విచ్ ఇస్ సెరీన్ ప్యూర్ అండ్ which will confer on you the state of equanimity, where you remain unruffled, where you remain calm and take everything as they come.
0: Individual sadhana anaga mana pratyekinchinatte japamulo dhyanamulo uleka patanamulo edo okati koni chestu mana yokka divyatvanni kodanu konta vicharana chestu ravali.
1: Now when you talk of the individual sadhana, there certainly you have some of these things prescribed, like japa, dhyana, or reading from the scriptures and the like.
0: తనను తాను తెలుసుకోలేనటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా సాధించగలడు?
1: Now this is the first step for him. If he is not in a position to understand his own true nature, how can he make others understand their nature?
0: తనకు తాను మంచి పడి ఇతరులు మంచి చేయడానికి పూనుకోవాలి.
1: He should prosper first, then he can take care of others.
0: కనుక మానవ జీవితము చాలా విలువైనటువంటి జీవితము.
1: So man's life is something precious.
0: ఈ విలువైనటువంటి జీవితమును పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: And this precious life should be diverted for a good cause.
0: అన్నింటికంటే సేవా భావం చాలా ఉత్తమమైన భావం.
1: And the greatest of feelings one could have is that of service to others.
0: ఈ సేవ యందు ఉండేటువంటి ఆనందము మరొక సాధనలు యందు మనకు లభించదు.
1: The happiness or bliss that you can get through this medium of service, which you cannot get anywhere else.
0: హృదయాన్ని విశాలం చేసుకుంటూ పోవాలి.
1: Try and broaden your vision.
0: మనం ఎక్స్పెన్షన్ లవ్ మన హృదయాన్ని అభివృద్ధి గావించుకుంటూ పోయినప్పుడే అంతా ఏకత్వంగా ఉంటుంటుంది.
1: Reach the stage where you talk of expansion love.
0: ఈ సంకుచితమైనటువంటి భావానికి మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: There should be no room whatsoever for a narrow and contracted vision.
0: కనుక ఈ దేహం అనేటువంటి దాంట్లో నేను నేను అనేటువంటిది తెలుసుకోవటమే ఒక విధమైనటువంటి ఘటాకాశం.
1: So in this body, this aspect of your existence wherein you keep asking about your own self,
0: ఇంకా సంకల్పంతో కూడినప్పుడు ఉండేటువంటిది జలాకాశము.
1: This could be called the ఘటాకాశ. Now where you have all your thoughts coming in the way is called the జలాకాశ.
0: ఈ నేను అనేటువంటి వాడు ఈ సంకల్పమును లక్ష్యంలో పెట్టుకుని చూచేటువంటిది జఠరాకాశ.
1: Now this eye, he is goaded on by his thoughts and he tries to do something thereof, that is called జఠరాకాశ.
0: దీనిని దహరాకాశం అని కూడా చెప్తూ వచ్చారు.
1: This third one, జఠరాకాశ, is also called దహరాకాశ.
0: కేవలం సాక్షిభూతంగా ఉండేటువంటి స్థితి మాత్రమే ఒక చిదాకాశం అని చెప్తూ వచ్చారు.
1: Over and above this you have got the చిదాకాశ where you are a mere witness.
0: ఇంకా నిర్వికల్ప స్థితి ఎందు ఉండేటువంటిది మహదాకాశం అన్నారు.
1: And then you have the మహదాకాశ where you have no thought of any nature whatsoever.
0: Kanuka manamu aham anetunte yokka ghatakasam nunchi jalakasam nunchi dharakasam nunchi uchidakasam nunchi mahadakasam lo manam cheripovali.
1: So beginning from this first stage, ghatakasa aham, you try to proceed through these various stages, jalakasa, finally you come to the highest state of existence, the mahadakasa.
0: ఈ మహదాకాశమే దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి స్థానము.
1: Now this mahadakasa is a state where God himself resides.
0: ఆ స్థానమును చేరడానికి ఇవన్నీ కొన్ని స్టేషన్స్.
1: సో ఆల్ దీస్ అదర్ స్టేజెస్ స్టేషన్స్ లీడింగ్ ఆన్ టు దట్ మెయిన్.
0: కనుక మనము ఈనాడు చేయవలసిందంతా ఘటాకాశం నుంచి జలాకాశంలో పోవాలి అనే సంకల్పములు. సంకల్ప వికల్పాత్మకం మనహ ఈ మనస్సు యొక్క స్థాయికి మనం చేరిపోవాలి. ఈ మనస్సు అనేటువంటి దాని నుంచి సాక్షిభూతమైనటువంటి యొక్క దహరాకాశంలో ప్రవేశించాలి. ఈ సాక్షిభూతం నుంచి కూడా ఒక విధమైనటువంటి నిశ్చలమైనటువంటి ఒక నిర్మలమైనటువంటి ఒక స్థాయి అదే చిదాకాశంలో చేరాలి. ఇక్కడ నుంచి నిర్వికల్ప స్థితి ఎందే మహదాకాశం కలిపి లభిస్తుంది. నిర్వికల్పం అనగానే సంకల్ప వికల్పము లేనటువంటిదే నిర్వికల్పం.
1: So we have these different stages. You are in the ghatakasa stage. Now the mind comes into the picture, giving you thoughts and ideas and the like. That is the jalakasa. From there you must transcend and go on to a higher state of existence, the dharakasa, where you will become a mere witness as such, far removed from everything that is going on within you. But you have a further stage to achieve, where you'll have a serenity descending on you. That is the chidakasa stage. And then you come to the ultimate step, that is the madakasa, where you have nothing to do whatsoever.
0: దీనిని అనేక మంది కుండలిని శక్తి అని ఒక్కొక్క స్థాయి నుంచి ఒక్కొక్క స్థాయికి ప్రయాణం చేయటం, దీనిని కుండలిని శక్తి అని కూడా చెప్తూ వచ్చారు. కానీ అది సరైనటువంటిది కాదు. మన యొక్క దర్శనాశక్తిని మనం అభివృద్ధి పెంచుకుంటూ పోవాలి.
1: Now some people talk about the kundalini shakti with regard to this journey. This is not the correct statement as such. One could talk about these different darshanas.
0: ఈ దర్శన శక్తులు ఎందుకు ఈ ఐదు దర్శనంలో మనం పొందినప్పుడే ఆరో దర్శనంలో మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకుంటాం, ఏడో దర్శనంలో మధ్య అయిపోతాం.
1: But you have these five darshanas given to you, then in the sixth darshana stage, you will really be able to aware of what you really are. And the seventh stage consists in your merging into God.
0: ఒక సాధన ఎందే ఈ ఏడు దర్శనాలు ఆరు దర్శనాలు కూడా పొందడానికి అవకాశం ఉంటుండాలి.
1: It is this medium of sadhana by which an individual can possibly achieve this sixth darshana.
0: ఈ పని చేసిన దైవ భావంతో మనం చేయాలి.
1: Whatever we do is for God.
0: శబరి చక్కని ఆదర్శం.
1: It's for regard to this journey. This is not the correct statement as such. One could talk about these different darshanas.
0: ఈ దర్శన శక్తి దర్శనం లేందుకు ఈ ఐదు దర్శనంలో మనం పొందినప్పుడే ఆరో దర్శనంలో

0: పనిచేసిన దైవ భావంతో మనం చెయ్యాలి.
1: వాట్ ఎవర్ వి డూ ఈజ్ ఫర్ గాడ్.
0: శబరి చక్కని ఆదర్శం.
1: ఈజ్ ఫర్ గాడ్. టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ శబరి ఇన్ దిస్ కాంటెక్స్ట్.
0: ఈమె ఎట్టి విద్యను చదవలేదు.
1: షీ హెస్ నాట్ స్టడీడ్ ఎనీథింగ్.
0: ఎట్టి వేదమును తెలియదు.
1: షీ హెస్ నాట్ స్టడీడ్ ఎనీ వేదం.
0: ఎట్టి శాస్త్రమును తెలియదు.
1: నాట్ షీ ఈజ్ వెల్ వర్స్డ్ ఇన్
0: శాస్త్రం. దట్టమైన అడవి లోపల ఋషులు మాట్లాడుకుంటున్నారు. శ్రీరామచంద్రుడు అరణ్యానికి వచ్చాడు సీతా సమేతుడయ్యని.
1: ఇన్ ది థిక్నెస్ ఆఫ్ ఎ జంగిల్ షీ ఓవర్హర్డ్ ది రిషీస్ టాకింగ్ అబౌట్ శ్రీరామ హావింగ్ కమ్ టు ది ఫారెస్ట్ ఏరియా
0: విత్ వైఫ్.
1: With his wife.
0: అప్పుడు ఆహా, శ్రీరామచంద్రుడు ఈ అరణ్యానికి వచ్చాడేమో అని తాను ఒక దారిని పోతూ, ఏక ఏనాడైనా శ్రీరాముడు ఈ దారిలో రావచ్చును అని దారినంతా ఊడ్చటం.
1: Having heard about this, she would feel, oh, one day Sri Rama might come this way. So why not I make the path clear for him?
0: ఇంకా శ్రీరామచంద్రుడు వస్తే ఈ గుండు పైన ఏమైనా కూర్చుంటాడో ఏమో అని ఆ గుండునంతా చక్కగా మెత్తపరచటము.
1: షీ గోస్ అబౌట్ ఇట్ అండ్ దెన్ షీ ఫీల్స్ ఇఫ్ శ్రీరామ వర్ టు కమ్ హీ విల్ హావ్ టు హావ్ ఎ ప్లేస్ టు సిట్ ఆన్. సో హి స్టార్ట్స్ క్లీనింగ్.
0: ఎట్లు నడుచుకుంటూ వచ్చేసేసి, ఏమమ్మా ఏమైనా కొంత ఆహారం ఉందా అని శ్రీరాముడు అడుగుతాడు ఏమో అని కొన్ని పండ్లంతా తీసి ఏరు పెట్టుకోవటం.
1: So she starts clearing a bowl and then she feels, oh, if Sri Rama were to come, she could ask me, is there anything for me to eat?
0: Anaga nirantaram kodunu ramachintan lone pandu cheruthundadi, ramachintan lone road clean chestundadi, ramachintan lone gundanta nayam chestundadi, ramachintan lone pogalanta periki vestu anta ramachintani sarvam ramamayam anetundi deeniga undatam chetane ramulu ravatam sevarini anugrahinchatam jarigindi.
1: So she starts looking around for some fruit which is palatable. So what we find is, whether with regard to Sri Rama's coming, or for the place for him to sit, or for some food to be offered to him, she is constantly immersed in the thoughts of Rama, and no other thought comes to her during this course of her activities. So it is no surprise that one day Sri Rama comes and confers on her this benediction and showers his grace on her.
0: కనుక మనం చేసేటువంటి ఒక సర్వ కర్మలు కూడాను మామిడి గురువు చెప్పినట్టుగా ఇది దైవ తృప్తి కోసము, దైవానందం కోసము, దైవ సంతృప్తి కోసం అని ఈ భావంతో మనం చేస్తే ఇదంతా దైవునికి అర్పితమైపోతుంది.
1: So as Marvin Kruve has just said, whatever we do, every thought of ours, every deed of ours, every activity of ours, if you were to feel that this is, we are doing this for the sake of God, as an act of worship, then certainly you are sanctifying your day-to-day existence.
0: దీనిని ఉపనిషత్తులు సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరికి చేసిన నమస్కారము నా స్వామికి చేస్తున్నాను అనుకుంటే అది తప్పక నీ స్వామికే చెందిపోతుంది.
1: You have a parlance in the Upanishad. Whatever namaskar, to whosoever I am doing it is bound to reach my Swami. If you have that feeling, it is bound to reach Swami.
0: అదేవిధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరినైనా మనం తిరస్కారం చేస్తే అది కూడా దైవానికి చేరిపోతుంది.
1: బై ద సేమ్ టోకెన్, ఇఫ్ యూఆర్ రిజెక్టింగ్ ఎన్ ఇండివిజువల్, బీ అష్యూర్డ్ దట్ దిస్ యాక్ట్ ఆఫ్ రిజెక్షన్ ఈస్ బౌండ్ టు రీచ్ గాడ్.
0: కనుక ఈ రెండింటి మీ దృష్టిలో పెట్టుకుని మీరు సేవలు చేయండి.
1: సో కీప్ దిస్ ఇన్ వ్యూ అండ్ ప్లంజ్ ఇన్ టు యువర్ సేవ.
0: ఎవరికి సేవ చేసినా నా దైవానికే చేస్తున్నానని భావించుకోండి.
1: Your service may be directed towards an individual, but be assured and convinced that you are doing your God.
0: Yes, slum area lo manam panchestunnamu, ee bedavaniki panchestunnamu, ee specialist anta vachesi eye camp lo panchestunnamu ani ee rakanga manam pettuko. Evvariki chesina na daivaniki chestunna. Ee bhavam chala uttamainatundi bhavam.
1: That you are serving God himself. So constantly have this feeling. You might be working in the slum area, you might be giving some medical assistance by the specialist, or you might be doing anything by way of the seva activities. Be convinced in the first place that you are serving God himself in such manifold ways.
0: మనం ఈనాడు జగత్తునకు ఆదర్శవంతంగా చూపించవలసినటువంటిది.
1: This is the ideal that we have to uphold to the world at large today.
0: సత్యసాయి సంస్థలందు ప్రత్యేకమైనటువంటి ఈ ఉత్తమమైనటువంటి భావాన్ని, సక్రమమైనటువంటి భావాన్ని, శాస్త్రోక్తమైనటువంటి భావాన్ని మనం ఆచరించాలి.
1: Now this feeling which permeates the Satsai organization is the most laudable aspects of our organization. This is what makes it unique in terms of all that goes on.
0: ఇలాంటి సమయంలో ఎవరే అనుకున్నా కూడా మనం ఏమాత్రం కూడాను లక్ష్యం చేయకూడదు.
1: డ్యూరింగ్ సచ్ ఎ పీరియడ్ వాట్ ఎవర్ అదర్స్ మైట్ సే, వీ షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్, వీ షుడ్ నాట్ బీ
0: నిందా స్తుతులను కూడా మనం ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: వీ షుడ్ బి ఏబుల్ టు టేక్ ఇన్ అవర్ స్ట్రైడ్ ఈవెన్ రిడిక్యూల్ అండ్ క్రిటిసిజం.
0: మంచి వారికే కొన్ని చిక్కులు కలుగుతుంటాయి.
1: నౌ బీ షూర్ దట్ ఇట్స్ ఓన్లీ ది గుడ్ వన్స్ హు ఆల్వేస్ ఆర్ ట్రబుల్డ్.
0: ఇప్పుడు కాకులు ఎన్నో తిరుగుతున్నాయి, దాన్ని ఎవరైనా పద్యంలో పెట్టి పోషిస్తున్నారా?
1: Now you have crows, any number of them. Does anybody make an effort to cage a crow?
0: కాదు, మనం ఈ చిలుకను మాత్రమే తెచ్చి పంజరంలో పెట్టి పోషిస్తున్నాం.
1: సర్టెన్లీ నాట్. ఇట్స్ ద ప్యారట్ దట్ యు గో ఆఫ్టర్ అండ్ యు వాంట్ టు కేజ్ ఇట్.
0: చాలా అందంగా ఉంటుంటది.
1: బికాజ్ ద ప్యారట్ ఇస్ సో వండర్ఫుల్ టు లుక్ అట్.
0: చాలా ప్రీతిగా ఉంటుంది.
1: అండ్ సంథింగ్ విచ్ గివ్స్ యు లాట్
0: ఆఫ్ చాలా మంచిది కూడాను.
1: ఇట్స్ ఎ గుడ్ వన్.
0: అది మంచిది కాబట్టి పంజరంలో పెట్టి పోషిస్తున్నాం.
1: బికాజ్ ఇట్ ఇస్ సచ్ ఎన్ ఎనోబ్లింగ్ వన్.
0: మంచి దానికి బంధనం వచ్చింది కానీ కాకులకు బంధనం రాలేదు.
1: సో యు ఫైండ్ దట్ ప్యారట్ విచ్ ఇస్ బేసికలీ గుడ్ ఈస్ కేజ్ అండ్ ఇంప్రిజన్డ్ ఇన్.
0: బంధనం లేదు కదా అని కాకులు గొప్ప అని ఎవరైనా చెప్తున్నారా?
1: జస్ట్ బికాస్ ద క్రో హస్ నాట్ బీన్ కేజ్.

0: Does anybody say that Chloe is the greater of the two?
1: అదే విధంగానే మంచి వారికి కొన్ని చిక్కులు కొన్ని బంధనలు ఏర్పడుతుంటాయి. ఇది మంచిగా మనం భావించాలి.
0: So it's also that the good and the noble ones alone are subjected to troubles and distress and difficulties.
1: తీపి కూడాను ఒక గుండును అనేక దెబ్బలు కొట్టడం చేతిని అది సుందరమైన ఆకారంగా తీర్చిదిద్దుతున్నాడు.
0: The sculptor you find, he starts working on an amorphous mass of rock. But because of the work that he does on the rock, it becomes a beautiful idol. It becomes a beautiful idol. Without these blows from the sculptor, the boulder would not become a beautiful idol.
1: మనకు కూడాను అనేక నిందలు నిష్ఠూరములు కష్టములు వచ్చినప్పుడే మన యొక్క సమస్త యొక్క పవిత్రమైన ఇది వ్యాప్తి అవుతుంది.
0: In the same manner, all this criticism, all this ridicule which is being hurled at our organizations is for our own good. It's only then that the glory and the grandeur of this setup will be shown to the world at large.
1: పవిత్రమైన భావంతో విశాలమైన హృదయంతో సమాజ సేవలో మన వారందరూ కూడా పాల్గొని ఒక ముంబై డిస్టిక్ లో పని 1000 మంది ఆఫీస్ బోయ్స్ ఉన్నారంటే 1000 మంది ఎంత పని చేయొచ్చు.
0: To have such sacred ideas, have this broad outlook and plunge into your activities. We talk of 1000 office bearers here. How much work can possibly be done by these 1000 workers?
1: ఒక్క నలుగురు శంకరాచార్య శిష్యులే జగత్తునంతా గొప్ప వ్యాప్తి గావించి శంకరాచార్య యొక్క ప్రచారము అభివృద్ధి గావించారు.
0: There were but 4 disciples of Shankaracharya. It was just these 4 who spread the message of their master to every nook and corner of this
1: ఒక్క బొంబాయి లోపలి 1000 మంది ఆఫీసర్స్ బేరర్స్ గా ఉన్నారంటే ఎంత మనం స్ప్రెడ్ చేయొచ్చు.
0: Now in Bombay alone, we have 1000 office bearers. You can see the extent to which this message could be spread.
1: కనుక నెక్స్ట్ ఇయర్ కు ఇంకా ఇంకా ఇంకా ఇంకా అభివృద్ధి చేసి మన యొక్క దీని లోపల ఈ 3 సంవత్సరంలో 3000 మంది ఆఫీస్ బేరర్స్ కావాలి బొంబాయిలో.
0: So in the next year, try and further and develop and build on these activities so that in the next 3 years, this 1000 would become 3000.
1: కేవలం ఈ క్వాంటిటీని మాత్రమే మీరు చేయకండి, క్వాలిటీ కూడా ఉంటుండాలి.
0: బట్ దెన్ డోంట్ గో మియర్లీ బై ద క్వాంటిటీ పార్ట్ ఆఫ్ ఇట్. యూ మస్ట్ ట్రై అండ్ సీ టు ఇట్ దట్ ద క్వాలిటీ.
1: కానీ ఇక్కడ ఒక సంస్థ, అక్కడ ఒక సమధి, అక్కడ ఒక భజన మండలి, ఇవంతా ప్రయత్నం చేసి ప్రయోజనం లేదు. క్వాలిటీతో ఉంటుండాలి మనం.
0: You must also look to the quality part of it. Now, just because Swami has said, don't go about starting a samiti here, a bhajan mandali there, just for the sake of increasing the number. You must try and make a case for the quality part too.
1: Kanuka, ee Mumbai pattanam lopala, modati nunchi kudanu, chala goppaga sevalu chestune unnaru. Enno vidhamainatundi yokka aadarshanni kudanu veeru nirupistunnaru. మీరు ఇంకా మున్ముందు కూడాను ఉన్నతమైన ఉత్తమమైన కొత్తమైనటువంటి ఆదర్శాలను ఇతర యొక్క ప్రాంతంలో వారికి కూడాను ఆదర్శంగా నిరూపించి మీరు కూడా ఆనందించి సర్వజీవులు కూడాను ఆనందాన్ని చేకూరుస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: బాంబే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ దే హావ్ బీన్ ఎఫర్ట్స్ డైరెక్టెడ్ టువర్డ్స్ డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ లాడబుల్ డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ లాఫ్టీ ఇన్ దేర్ ఎయిమ్స్ అండ్ అంబిషన్స్ and they have succeeded, they have been succeeding all these years. They have verily stood out as ideals and models for others elsewhere. It's my hope that in the coming years, you would grow from strength to strength, strengthen your activities, build upon what you have already achieved, and finally, do something in such a way that everybody could possibly take a leaf out of whatever is being done here. And be assured that you would succeed, and hoping and blessing you thus, I bring this discourse to a close.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 25th of January 1983, addressing Mumbai Sai Sevaks.

0: Sridhara, God, is love. His form is love. Without knowing a fraction of the spirit of love, how do you expect happiness out of all this that you have around, the material and the various activity that goes on?
1: Prema. ఈనాటి మానవుడు ఉపయోగించేటువంటి యొక్క పదమునకు అనేక విధములైనటువంటి అర్థములు గుర్తించుకుంటూ వస్తున్నారు.
0: మ్యాన్ అండర్స్టాండ్స్ లవ్ టుడే ఇన్ వేరియస్ కనోటేషన్స్ అండ్ గివ్స్ వేరియస్ ఇంటర్ప్రిటేషన్స్.
1: పుట్టిన ప్రతి శిశువు కూడాను తానెవరో, తానెక్కడనున్నానో, తాను ఎందుకోసం పుట్టాను అనేటువంటి విషయములు ఏమాత్రము కూడాను తెలియనటువంటి ఆ శిశువు ప్రథమములో తల్లిని ప్రేమిస్తుంటాడు.
0: ద చైల్డ్ హూ డస్ నాట్ నో ఎనీ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆఫ్ దిస్ నేచర్, హూ యామ్ ఐ, వై యామ్ ఐ బోర్న్, ఫర్ హూ సేక్, డస్ నో ఎనీథింగ్ ఎట్ ఆల్ బట్ ఫైండ్స్ డిలైట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్.
1: ఇది ఏమి, ఎందుకు అనేటువంటి విషయం కంటే ప్రేమ చాలా ఉత్తమమైనటువంటిదని ఆ శిశువే జగత్తుకు ప్రబోధిస్తూ వస్తుంది.
0: ఇట్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ ద చైల్డ్ టు ద వరల్డ్ దట్ లవ్ డస్ నాట్ నో ఎనీథింగ్ లైక్ వై, వేర్, వెన్ అండ్ సో ఆన్.
1: ప్రేమ ప్రతి మానవుని హృదయం నుండి మొట్టమొదట ప్రేరేపించేటువంటిది.
0: It is the love that originates first in the heart.
1: ఈ ప్రేమ ప్రేరేపణ తర్వాతనే అన్ని సంకల్పములు కూడాను ఆవిర్భవిస్తుంటాయి.
0: And this love prompts the thought process thereafter.
1: మానవుని హృదయం నుండి ఆవిర్భవించేటువంటి మొట్టమొదటి శబ్దము ప్రేమ.
0: The first sound that comes out of the heart is this love.
1: మానవ జీవితమునకు, జీవితమనే వృక్షమునకు ఈ ప్రేమనే వేరు.
0: For this tree of life, love is the root.
1: జ్ఞానమే దీని ఫలము.
0: Wisdom is the fruit.
1: అని ఉపనిషత్తులు చాటుతూ వచ్చాయి.
0: That is the teaching of Upanishads.
1: కానీ నా ఉద్దేశము ఒకటి వేరు, రెండవది ఫలము అని విభజించటము చాలా సరి అయినటువంటిది కాదు. మానవ జీవితమే ప్రేమమయం.
0: బట్ భగవాన్ opines దట్ వన్ cannot క్లాసిఫై, డైవర్సిఫై లైక్ దట్ ద హోల్ ట్రీ ఆఫ్
1: జీవితమే ప్రేమ, ప్రేమనే జీవితము.
0: లైఫ్ ఇస్ లవ్, లవ్ ఇస్ లైఫ్.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: ఒక భక్తుడు జీసస్ దగ్గరికి వచ్చి, ప్రభుజీ, నన్ను నేను రక్షించుకోవడానికి ఏ పని చెయ్యాలి, ఏది నన్ను నన్ను రక్షించుకోవడానికి సహాయం చేస్తుంది అని ప్రశ్నించాడు.
0: A devotee approached Jesus Christ and has put this question, what is that I should do in order to protect myself?
1: పిచ్చివాడ, సర్వమును రక్షించేటువంటిది భగవంతుడే.
0: Oh, madcap, it's God who protects all.
1: అట్టి ప్రేమమయమైనటువంటి భగవంతుని నీవు ప్రేమిస్తూ పోతే ఆ ప్రేమనే నిన్ను రక్షిస్తుంది అన్నాడు.
0: If you love that loving God, the very love will protect you.
1: అదే విషయమును భగవద్గీత యందు కూడాను అర్జునుడు ప్రశ్నించాడు. కృష్ణ, నీకు ఎవరిపైన అభిమానం అధికము, ఎవరంటే నీకు ప్రీతి అని ప్రశ్నిస్తాడు.
0: The same thing you find there in Gita, where Arjuna puts a question to Krishna, who is dearest to you, Lord?
1: Yavaru nannu nischalamuga nisvarthamuga drudamaina vishwasamto preminturo vare na sannihitudu annadu.
0: He said, the one with steady, selfless, strong faith is so close to me.
1: Atti prema tattvani drishti yandunchukoni అందరి ఎందు ఉండినటువంటి యొక్క ప్రేమతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించి సర్వులను ప్రేమిస్తూ ఉండేటువంటి వాడు నాకు అమితమైనటువంటి యొక్క అభిరుచి, అటువంటి వాడైనా ప్రియ శిష్యుడు అన్నాడు.
0: ఫర్దర్ హీ సెడ్, వన్ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ద లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ యూనిఫామ్ ఇన్ ద సేమ్ ప్యాటర్న్ అండ్ లవ్స్ ఎవ్రీబడి ఈక్వలీ ఇస్ డియరెస్ట్ టు
1: ప్రేమ సాధించలేనటువంటిది జగత్తులో ఏదీనూ లేదు.
0: There's nothing that the love cannot accomplish in this world.
1: కఠినమైన క్రోధాన్ని కూడా నువ్వు ప్రేమ సాధిస్తుంది.
0: The love even can, it can conquer anger, pacify.
1: అసూయ, దంభము, క్రోధము ఇత్యాది క్రూర భావములు కూడాను చల్లార్చేటువంటిది ఒక్క ప్రేమ మాత్రమే.
0: The wicked qualities like jealousy, pomp and anger are all pacified by love.
1: ప్రేమను అమృతమునకు ప్రక్కలో ఉంచినప్పుడు ఈ అమృతము ప్రేమ కంటే మధురమైనటువంటిదిగా కనిపించదు.
0: When you keep love and amrita, the nectar, side by side, the nectar is not sweeter than love.
1: బుద్ధుడు ప్రయాణం చేయుచున్న సమయమునందు ఒక రాక్షసుడు, అసూయాపరుడైనటువంటి రాక్షసుడు ఎదురొచ్చి, బుద్ధుడా, ఈనాడు నీవు నాకు ఆహారంగా నీవు సిద్ధంగా ఉండు అని కత్తినెత్తాడు.
0: As Buddha was passing by, he came across a jealous demon who said, Buddha, be prepared to be my food. And he lifted his sword.
1: బుద్ధుడు పక్కున నవ్వి, ఓ అసూయ రాక్షసి, నిన్ను కూడాను నేను ప్రేమిస్తున్నాను అన్నాడు.
0: Buddha smiled and said, Oh, the demon full of jealousy, I love you too.
1: ఈ ప్రేమ అనేటువంటి పదము వినగానే ఆ అసూయ రాక్షసి కూడాను మార్పు చెంది శాంతికి చిహ్నంగా ఒక పావురము యొక్క ఆకారం ధరించి ఎగిరిపోయింది.
0: Listening to the very word of love, even the demon of jealousy transformed, got pacified, changed into pigeon and left the area.
1: ప్రేమ పదమును వినగానే ఇన్ని మార్పులు కలుగుతున్నప్పుడు, ప్రేమనే కలిగినప్పుడు ఇంకా ఎన్ని మార్పులు మనము కలిగించుకోవచ్చు.
0: On listening to the very word of love, when there is such a transformation, what more will be there if you practice it and possess it?
1: Kanuka, ee jagattunandu deenini manamu sadhinchavalannannu prema cheta sulabhanga mana vaanchalu neravechukovachchu.
0: So in this world, we can achieve anything, fulfill any desire with this love.
1: Daivanne sadhinchagalinatundi ee prema shaktiki ee jagattunandu sadhinchaleinatundi emiti unnadi.
0: We can even attain God with love. Then you can imagine what that cannot be achieved with it.
1: ఈ ప్రేమకు ఐదు పేర్లు ఉన్నవి.
0: Love has five names.
1: మొదటిది శాంతము.
0: The first, peace, శాంతము.
1: రెండవది దాస్యము.
0: The second, servitude, దాస్యము.
1: మూడవది వాత్సల్యము.
0: The third, affection, వాత్సల్యము.
1: నాలుగవది సఖ్యము.
0: Fourth one, sakhya, friendship.
1: ఐదవది మాధుర్యము.
0: The fifth one is sweetness, మాధుర్యము.
1: ఇవన్నీ కూడా ప్రేమకు పర్యాయ పదములే.
0: These are the synonyms of this word love.
1: శాంతము ప్రేమకు ఎట్లా పర్యాయ పదం అవుతుంది అని మనం విచారించవచ్చును.
0: We may question how peace can be a synonym to this word.
1: శాంతి అంటే ఏమిటి?
0: What do you mean by peace?
1: ఎవరన్న ఎన్ని అన్నప్పటికీ బదులు చెప్పక, నోరెత్తక, కేవలము మౌనంగా ఉండటం శాంతమని భావిస్తున్నారు. అది కాదు శాంతం.
0: We consider peace means remaining silent, keeping our mouth shut.
1: మానవుని ఎందున్నటువంటి దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చర్యలు, దుర్భావములు, ఇలాంటి క్రూరమైనటువంటి భావములో ఏనాడు తన హృదయం నుండి వేరు చేయునో అట్టి స్థితికే శాంతము అంటారు.
0: పీస్ ఈజ్ ఎ స్టేట్ వెన్ వీఆర్ ఫ్రీ ఫ్రామ్ ఆల్ వికెడ్ థాట్స్, బ్యాడ్ థింకింగ్ అండ్ ఈవిల్ టెండెన్సీ అండ్ టెంపరమెంట్.
1: ద్వేషము నిర్మూలము గావించుకున్న తర్వాత ఉండేటువంటి ఒక హృదయ భావమునకే శాంతము అంటారు.
0: Peace is a state when this hatred is totally annihilated.
1: సమత్వము, సమైక్యత, సబ్రాతృత్వము కలిగినటువంటి ఒక హృదయమునకే శాంతము అంటారు.
0: Peace is a state where you enjoy equality, equanimity, fraternity.
1: అనగా ఈ దుర్గుణమును మనం దూరం గావించుకున్నప్పుడు మిగిలేది ఒక్కటే
0: It only means when we give up all the bad qualities, only one remains.
1: దివ్యత్వమైనటువంటి దైవత్వము.
0: That is the divinity.
1: దీనిని వేదాంత పరిభాషయందు అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
0: This is described in varied ways in Vedantic parts.
1: మానవుడు ఈ జగత్తునందు తెలుసుకోవలసినటువంటి విషయములు ఎన్నియో ఉంటున్నవి.
0: There are lots of things to know in this world.
1: కానీ ఇన్నింటిని వదిలిపెట్టి వేదాంతము, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు ఇత్యాది మహాపవిత్రమైన గ్రంథములన్నీ కూడాను స్వమివర్శే వివేచ్ఛః స్వవిమర్శే మోక్షః అన్నాడు. తనను తాను గుర్తించుకున్నటువంటిదే మోక్షము అని బోధించింది.
0: వేదస్, ఉపనిషత్స్ అండ్ బ్రహ్మసూత్ర సీక్రెట్ టెక్స్ట్ left out all the material, so much of the things that we are supposed to know,
1: స్వవిమర్శి
0: on the self-inquiry.
1: స్వవిమర్శి, తనను తాను విమర్శించుకోవటము.
0: We should proceed on the path of self-inquiry.
1: ఏమిటి నేనెవరు, నేనెవరు, నేనెవరు, నేనెవరు అనేటువంటి యొక్క ఈ విమర్శన భావమే మొట్టమొదట మనం తెలుసుకో, అదే మోక్షము అన్నాడు.
0: What we should know is, in the path of self-inquiry, we have to put a question like this, who am I? That gives you liberation.
1: ప్రపంచంలో ఎన్నో పదార్థములు ఉన్నాయో తెలుసుకోవటానికి.
0: There are so many objects in the material world.
1: ఎన్నో విషయములు ఉన్నాయో తెలుసుకోవటానికి.
0: There are lots of things to know.
1: ఇన్నింటిని వదలి నిత్య జీవితంలో ఉపయోగించి ఉండేటువంటి నేను అనేటువంటి పదమును తెలుసుకోవటం ఏమంత గొప్పదా?
0: Brushing aside all those many things, myriad things outside, what is it that you gain by knowing yourself?
1: యావత్ ప్రపంచమంతా కూడాను బ్రహ్మాండమంతా వ్యాపించి ఉంటుంది.
0: దిస్ వర్డ్ ఐ ఈ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
1: ఐ ఒకే అక్షరమే.
0: ఐ ఈ సింగిల్ లెటర్డ్ వన్.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, దీనికంటే రెండవది ఇంకోటి లేదు బ్రహ్మం.
0: ఇట్స్ ఓన్లీ వన్, నాట్ టూ. దిస్ ఇస్ డివినిటీ, నథింగ్.
1: కనుకనే సర్వము ఈ నేను అనేటువంటి ఒక పదమునందు మాత్రమే ఇమిడి ఉంటున్నది.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విదిన్ ది సింగిల్ లెటర్డ్ ఐ.
1: భగవద్గీత యందు ప్రతి అడుగుడను మాం ఏకం అన్నాడు.
0: ఇన్ గీత ఇట్ ఇస్ రిపీటెడ్లీ సెడ్ ఐఎమ్ వన్.
1: ఆ ఏకత్వానికి శరణం, మామేకం శరణం రజ.
0: It only means surrender yourself to that one.
1: Mocha ishyami ma sucha nenu annadu.
0: He said, I only confer you liberation.
1: Patti padamunandu kudanu nenu nenu nenu aneetundi padamunu upayogistu vachadu.
0: At every stage this single lettered I is repeatedly stressed.
1: Ee nenu aneetundi padamu inta goppa shaktivantamaintundi.
0: So this single lettered word I is mighty.
1: కోటీశ్వరుని మొదలు కూటి పేద వరకు, పండితుని మొదలు పామరుని వరకు, అజ్ఞాని మొదలు ప్రజ్ఞాని వరకు కూడాను తనను తాను ప్రకటించుకునే సమయం లోపల, తనను తాను చెప్పుకునేటువంటి సమయం లోపల నేను అనేటువంటి పదం రాకుండా రెండో పదం వాడు ఉపయోగించుకోలేడు.
0: రైట్ ఫ్రమ్ ద టాప్ మిలేనియర్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఎ పాపర్, an illiterate, ignorant one, to the level of a scholar, everyone introduces one's own self with this word I.
1: Nenu vachanu,
0: he says, I have come.
1: Nenu potunnanu,
0: I am going.
1: Nenu chuchanu,
0: I have seen.
1: Nenu vinnanu,
0: I heard.
1: Nenu maatadutunnanu,
0: I speak.
1: ఈ అన్నింటి ఎందుకు కూడాను నేను అనేటువంటిది ఏకంగా ఉంటుండాలి.
0: ఇన్ ఆల్ దిస్ అటరెన్సెస్ దిస్ ఐ ఈస్ కామన్.
1: ఈ నేను అనేటువంటిది ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ దిస్ ఐ?
1: అది ఏ వేదాంతం నందు రెండే రెండు పదములు.
0: ఇన్ వేదాంత దర్ ఓన్లీ టూ వర్డ్స్,
1: ఇది నేను. ఈ రెండే ముఖ్యమైనటువంటివి.
0: వన్ ఈస్ ఇది దిస్ అండ్ అదర్ నేను ఐ.
1: ఇది ఏమి? ఖర్చీఫ్.
0: What is this? This is kerchief.
1: Idi yemi tumbler.
0: What is this? This tumbler.
1: Idi yemi table.
0: What is this? This is a table.
1: Itan evaru oka manishi.
0: Who is he? He is a human being.
1: Idi yemiti oka bhavanamu.
0: What is this? A mansion.
1: Anta idi idi idi aneetundi lekunda ye oka padarthani kodanu manamu charchinchutakkani chuchutakkani vicharinchutakkani veelu kaadu.
0: It's not possible either to inquire or to see or visualize and say without using this word this.
1: ee drishyakalpitamaina jagat antai kudunu idi ante.
0: Therefore all this apparent world that you see,
1: maatalani pillavaadu kudunu amma tho cheyabattukoni velutunnappudu amma emiti idi emiti idi emiti idi ani idi idi ani upayogistuntadu.
0: The child who cannot even speak properly while holding the hand of the mother goes on questioning, what is this? What is this?
1: Amma, idu enduku?
0: Mother, what for is this? Why?
1: Anta idi.
0: Everything is this.
1: Idi anaga drishyakalpitamainatvanti jagattuku idi ani peru.
0: This jagat, the world which is apparent, is called this idi.
1: Idi drishyamu.
0: This is the scene.
1: Ee drishyamunu chuchetvanti nene drashta.
0: This scene is seen by me, the eye, the seer. This eye is the seer.
1: Jagatanta drishyame.
0: The whole world is the seer.
1: Yeninaina neevu chudu.
0: You may see any.
1: Yeninaina vinu.
0: You may hear any.
1: Yeninaina chadavu.
0: You read any.
1: Yeninaina pattu.
0: You catch hold of anything.
1: Yeninaina cheyi.
0: You do any.
1: Anta idiye.
0: All this is this only.
1: Aithe ikkada rendu vidhamainatvanti shastramulu.
0: However, there are two interpretations.
1: భౌతికమైనటువంటి శాస్త్రము,
0: one the physical.
1: ఏమి?
0: What?
1: ఆధ్యాత్మిక శాస్త్రము, ఎందుకు?
0: The spiritual question is this, why?
1: అయితే వేదాంత శాస్త్రము రెండింటి యొక్క చేరికనే ఉంటుండాలి.
0: But the spiritual knowledge has got the combination of both.
1: ఎందుకు అనేటువంటి యొక్క ప్రశ్న కూడాను వేదాంతంలో వస్తుంది.
0: హియర్ ఇన్ వేదాంత వి ఆల్సో
1: ఏమిటి అనేటువంటి ప్రశ్న కూడాను భౌతికంలో వస్తుంది.
0: వాట్ రిఫర్స్ టు దిస్ అపరెంట్ వర్డ్.
1: శాస్త్రము వేదాంత శాస్త్రము రెండు చూడినటువంటిది వాట్ అండ్ వై అనేటువంటి యొక్క దీనికి ఆన్సర్.
0: ద వరల్డ్ నాలెడ్జ్ అండ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ బోత్ దీస్ డీల్ దీస్ టూ క్వశ్చన్స్ వాట్ అండ్ వై.
1: కానీ ఈనాటి భౌతిక శాస్త్రము వాట్ వాట్ ఈ భూమి ఎందుకోసం తిరుగుతుండాలి.
0: The worldly knowledge limits to what? Why the world revolves, earth revolves.
1: తిరుగుతున్నాడని మాత్రమే చెప్తున్నాడు కానీ సైంటిస్ట్ దేనికోసం తిరుగుతుండాలి అని చెప్పలేడు.
0: The scientist merely says that the world, the whole earth rotates, revolves, but he doesn't say why. ఇది
1: తిరుగుతుండాలి.
0: It revolves around the sun.
1: ఎందుకు తిరుగుతుండాలి?
0: Why?
1: No answer.
0: No answer.
1: రాత్రి వేళ చుక్కలు వెలుగుతున్నాయి.
0: We find the stars glittering in the night.
1: పగటి వేళ చుక్కలు వెలగటం లేదు.
0: In the daytime they do not.
1: చెప్పగలుగుతున్నా ఎందుకోసం వెలగటం లేదు?
0: Why not?
1: కనుకనే వై అనేటువంటిది ఎవ్వరు కూడా చెప్పడానికి వీలు కానటువంటి పరిస్థితి.
0: సో నో వన్ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ వై.
1: ఇది ఒక్క ఆధ్యాత్మిక మాత్రమే సులభంగా దీన్ని తీర్చగలదు.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది స్పిరిచువల్ నాలెడ్జ్ దట్ కెన్ గివ్ ది ఆన్సర్.
1: అయితే ఈ వాట్ నందును వై ఎందును కూడాను ఉన్నది ఒక్కటే.
0: హవెవర్ ఇన్ దీస్ టూ బేసిక్ క్వశ్చన్స్ వాట్ అండ్ వై దేర్ ఇస్ వన్ థింగ్.
1: ఉదాహరణము,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: రాములు అని పేరు కలిగినటువంటి వాడు రావణుడు అనేటువంటి వేషం వేసుకున్నాడు.
0: ఏ పర్సన్ బై నేమ్ రామ హస్ స్టార్టెడ్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ రావణ.
1: కానీ ఈ ధరించినటువంటి వేషంతో కూడినటువంటి రావణుడు వేదిక పైన రావణుడు వలె యాక్ట్ చేస్తున్నాడు.
0: దిస్ పర్సన్ ఇన్ ద రోల్ ఆఫ్ రావణ విత్ డ్రెస్ ఆఫ్ రావణ స్టార్టింగ్ ప్లేయింగ్ హిస్ రోల్.
1: కానీ రావణుడు వలె యాక్ట్ చేస్తున్నప్పటికీ రాముడు సాక్షిభూతుడిగానే ఉన్నాడు.
0: దో హీ వాస్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ రావణ ద రామ స్టూడ్ యాజ్ ద విట్నెస్.
1: యాక్ట్ చేసేదంతా కూడాను రావణుడే.
0: All the acting refers to Ravana only.
1: Act chesinanta matrana Ramulu Ravanudu kaledu.
0: This action does not make Rama a Ravana.
1: Ravanudu endu kudanu Ramulu unnadu kani Ramulu endu Ravanudu ledu.
0: In Ravana there is Rama but there is no Ravana in Rama.
1: Kanuka ee vishya jagattunandu ee vishwanataka rangamunandu jagattantakudunu oka vidhamainatundi veshamu dharinchi అనేక విధమైనటువంటి యాక్ట్ చదువుతున్నది.
0: దర్ఫోర్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ అ డ్రామా విచ్ ఇస్ గోయింగ్ ఆన్ ఎటర్నలీ.
1: ఈ అన్నింటి ఎందుకును ఆత్మ అనేటువంటిది సాక్షిభూతంగానే ఉంటుండాలి.
0: ఇన్ ఆల్ ద స్పిరిట్ రిమైన్స్ యాజ్ ద విట్నెస్.
1: ఈ రావణుడు చేసేటువంటి యొక్క చెడ్డ పనులకు కానీ లేక తపస్సంపన్నమైనటువంటి మంచి పనులకు కానీ ఇంకే విధమైనటువంటి పనులకు కానీ ఈ యొక్క రాముడు ఏమాత్రము సంబంధించినటువంటి వాడు కాదు.
0: While playing the role of Ravana, he does penance and indulges in certain wicked activities. Rama has got nothing to do.
1: ఒక నటన చేసేటువంటి యొక్క దృశ్యము.
0: All the life that we pass through is something like action.
1: మానవుడు ఒక నటన సూత్రధారి.
0: Man plays the role of an actor.
1: కానీ తానే భోక్త, తానే కర్త, తానే అన్ని అని భావిస్తున్నాడు.
0: He considers that he is the director, that he is the doer, that he is the action.
1: కానీ రాముడు నేను కర్త నేను భోక్త అనేటువంటిది ఏ మాత్రం అక్కడ ఉచ్చరించడు.
0: But here the Rama doesn't think.
1: తాను సాక్షిభూతుడే.
0: He stands as a witness.
1: అదే విధముగానే ఈనాడు జగత్తులో మనం చూస్తున్నటువంటి సర్వము కూడాను ధరించిన వేషములే.
0: Therefore, in this world, what all we see is a vesture that is put on.
1: Ivanni kevalamu aadharamule.
0: That's all the one that is.
1: Deniki aadharamulu? Jagattuku matram aadharamu.
0: It is only for the world.
1: Kani jagattuku edi aadharamu?
0: But what is the basis foundation for this world?
1: Adi aatma.
0: That is the spirit, the atma.
1: Ee jagattanta kudanu kevalamu ఒక భౌతికమైన శాస్త్రంతో కూడినటువంటిది.
0: ది హోల్ వరల్డ్ పర్టైన్స్ టు మెటీరియల్ వరల్డ్ నాలెడ్జ్.
1: దీనికి సాక్షిభూతుడైనటువంటి ఆత్మస్వరూపుడే దీనికి ఆధ్యాత్మిక తత్వంతో కూడినటువంటి వాడు.
0: దేర్ఫోర్ ద ఎటర్నల్ విట్నెస్ ఆత్మ ఈజ్ స్పిరిచువల్.
1: ఇది ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: వి హావ్ టు రికగ్నైజ్ వన్ ఫ్యాక్టర్ హియర్ క్లియర్లీ.
1: ఈ ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది 25 తత్వములతో కూడినటువంటిది.
0: ద స్పిరిచువల్ నాలెడ్జ్ హ్యాస్ 25 ఆస్పెక్ట్స్.
1: ఏమిటి ఇవి?
0: వాట్ ఆర్ దే?
1: ఐదు కర్మేంద్రియములు,
0: ద ఫైవ్ సెన్సెస్,
1: ఐదు జ్ఞానేంద్రియములు,
0: ఫైవ్ సెన్సెస్,
1: ఐదు ప్రాణములు,
0: ఫైవ్ లైఫ్,
1: ఐదు కోశములు,
0: ఫైవ్ లైఫ్ షీట్స్.
1: 20 అయిపోయినాయి.
0: దే మేక్ ఎ టోటల్ ఆఫ్ 25.
1: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవి నాలుగైనాయి.
0: ద ఫోర్, ద మైండ్, ద ఇంటెలెక్ట్.
1: 24 అయిపోయింది.
0: అండ్ దే మేక్
1: 24 ఎక్కడి నుంచి వచ్చాయి?
0: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్ 24?
1: జీవుడు కల్పించుకున్నటువంటివే.
0: దే ఆర్ ఆల్ ద మేకింగ్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్.
1: మనసు కల్పించుకున్నటువంటివే.
0: ఇట్స్ ఆల్ ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్.
1: కనుకనే కల్పించుకున్నటువంటి జీవుడు 25వ వాడు.
0: దేర్ఫోర్ ద ఇండివిజువల్ సోల్, ద క్రియేటర్ ఇస్ ద
1: 25th వన్. ఇది నేను కల్పించుకున్నటువంటివే, ఇది సత్యం కాదు అని గుర్తించుకొని ఏనాడు ఈ జీవుడు ఈ 24ను త్రోసివేస్తాడో అప్పుడే ఈ జీవుడు దేవునితో ఏకమైపోతాడు.
0: That day when the individual soul recognizes that all the 24 aspects of his own making, he stands apart as the only one.
1: Ah, 26th vaade devudu.
0: The 26th one is divine.
1: Indriyamulanta kudanu kevalam 24.
0: All the senses said
1: in the 24. మనసే కల్పించుకుంటుండాలి.
0: ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ద మేకింగ్ ఆఫ్ ద మైండ్.
1: మనసే కల్పించుకుంటుంది.
0: ఇట్ ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్.
1: నీవు రాత్రి వెళ్లి నీవు నిద్రపోతున్నావు.
0: నైట్ టైమ్ యూ స్లీప్.
1: ఈ నిద్రలో ఒక కల వచ్చింది.
0: దేర్ ఇన్ ద స్లీప్ యు డ్రీమ్.
1: ఆ కలలో నీవే ఉన్నావు.
0: యు ఆర్ దేర్ ఇన్ యువర్ డ్రీమ్.
1: నీ స్నేహితులంతా నీతో సినిమా చూస్తున్నారు.
0: యువర్ ఫ్రెండ్స్ ఆల్సో వాచింగ్ సినిమా.
1: నీవు సినిమాతో కూడా పిల్లలతో కూడా చేరి నీవు ఒక పిక్నిక్ గా వెళ్ళావు.
0: యు ఆల్సో వెంట్ ఆన్ ఎ పిక్నిక్ అలాంగ్ విత్ ఫ్రెండ్స్.
1: కానీ ఈ స్వప్నం లోపల ఈ పిక్నిక్ ఏమిటి, ఈ స్నేహితులు ఏమిటి, ఈ యొక్క జడమేమిటి, ఇవన్నీ కూడా అనేక దృశ్యములంతా చూస్తుంటాడు.
0: దేర్ ఇన్ ఎ డ్రీమ్ హీ ఎంజాయ్స్ ద పిక్నిక్, ద ఫ్రెండ్స్ అండ్ ద వాటర్ అండ్ ద సినిమా.
1: ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
0: వేర్ ఫ్రమ్ హ్యావ్ దే కమ్?
1: మనస్సే సంకల్పించుకుంది, మనస్సే సృష్టించుకుంది.
0: ఇట్ ఇస్ ఆల్ ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్.
1: తాను చచ్చినట్టు తానే చూస్తున్నాడు ఆ స్వప్నంలో.
0: దేర్ ఇన్ ద డ్రీమ్ హీ సీస్ హిజ్ ఓన్ డెడ్ బాడీ.
1: ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
1: ఇది కూడా తానే కల్పించుకున్నాడు.
0: ఇస్ ఆల్సో హిజ్ ఓన్
1: క్రియేషన్. కనుకనే కల్పితములన్నీ కూడాను దూరం చేసినప్పుడే,
0: సో వెన్ వన్స్ ఆల్ దిస్ క్రియేషన్ ఇస్ గాన్,
1: సాక్షిభూతుడైనటువంటి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
0: యు విల్ హావ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ హూ ఇస్ ద విట్నెస్.
1: కనుక ఈ కల్పించుకున్నటువంటి జీవతత్వము అది ఏ వైబ్రేషన్.
0: ఆల్ దాట్ విచ్ ఇస్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ ఇస్ ద ఇండివిజువల్.
1: ఈ వైబ్రేషన్ అనేటువంటిది ఈ మెటీరియలైజేషన్ తో ఏకమై ఉంటుండాలి.
0: దిస్ వైబ్రేషన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ కాంబినేషన్ విత్ మెటీరియలైజేషన్.
1: అదే భూర్, ఇదే మెటీరియలైజేషన్.
0: దిస్ ఫస్ట్ వన్ భూర్ ఇస్ మెటీరియల్.
1: భూవహ వైబ్రేషన్ ప్రాణము.
0: ద సెకండ్ భూవహ ఇస్ ద లైఫ్.
1: సువహ రేడియేషన్ జ్ఞానము.
0: సువహ ద విజ్డమ్ ఇస్ రేడియేషన్.
1: రేడియేషన్ అనేటువంటి జ్ఞానము సాక్షిభూతము.
0: దట్ రేడియేషన్ విజ్డమ్ ఇస్ ద విట్నెస్.
1: దీనిని వేదాంతము ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: This Vedanta declares as Brahman wisdom.
1: ఇది అద్వైతము.
0: This is non-dualism.
1: ఏమిటి ఈ కల్పించుకున్నటువంటి దాన్నంతా కూడాను త్యజించి ఏది కల్పన కానటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి దానిని మనం నిరూపిస్తామో అదే నిజమైన వేదాంతం.
0: That day when you give up everything of your own making and realize that eternal truth which is your own self, that is spirituality.
1: ఆనందం ఎక్కడ ఉంది?
0: Then where is bliss?
1: నీవే ఆనందము.
0: You are the embodiment of
1: truth. ఎక్కడ ఉంది?
0: Where is truth?
1: నీవే truth.
0: You are the truth.
1: You are the embodiment of truth.
0: You are the embodiment of truth.
1: Speak the truth.
0: You always speak the truth.
1: నీవు ఎంబాడిమెంట్ ట్రూత్. కాబట్టి నీవు ట్రూత్ లోనే ఉండాలి.
0: సిన్స్ యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, యూ షుడ్
1: ఆల్వేస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, బీ లవ్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, బీ ఇన్ లవ్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్,
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: నీవు ఎప్పుడు శాంతిగానే ఉంటుండు.
0: యు బీ ఇన్ పీస్.
1: ఎందువల్ల?
0: వై?
1: నీవే శాంతి యొక్క స్వరూపము.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
1: పీస్. నీవే సత్యం యొక్క స్వరూపము.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
1: నీవే ప్రేమ యొక్క స్వరూపము.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: దీన్ని ప్రత్యేకంగా ఎక్కడ వెతకగలవు?
0: వై డు యు సెర్చ్ ఫర్ దెన్?
1: తానే ప్రేమ అయి తాను వెతుకుతున్నాడంటే ఇది కేవలం మూర్ఖత్వము.
0: యు బీయింగ్ లవ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ఇన్ సెర్చ్ ఆఫ్ లవ్ ఔట్ సైడ్. ఉదాహరణము, ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక వ్యక్తి ఒక గదిలో ప్రవేశించి ఏమిటి అంతా వెతుకుతున్నాడు పాపం.
0: A person entered into a room and he was searching for something.
1: Anni kanipistunnayi ee vyaktiki.
0: This person is able to see all.
1: Yenadu chudanatvanti vanni kudanu kanipistunnayi.
0: He saw many which he never
1: Kani
0: saw before.
1: Kani okkati kanipinchatam ledu.
0: But he is not able to see one.
1: Emiti adi?
0: What is that?
1: Tanam taanu telusukotam ledu. Tanam taanu kanipinchatam ledu. Inga anni kanipistunnayi aa room lo.
0: There in the room he sees everything else, but he does not see his own self.
1: Taanu tappa anni kanipistunnayi aa yokka room lo.
0: There in the room he finds everything excepting himself.
1: Adhe reetiga ee naati manavudu ee vishala prapanchamanandu ee drushyakalpitamaina prapanchamanandu annintini vetukutunnadu.
0: In this vast world, in this apparent physical world, man is such a beautiful thing. He finds everything that he seeks.
1: Kaani vetukeetuvanti vaadu kanipinchatam ledu.
0: But he doesn't find the seeker.
1: అది వేదాంతం యొక్క రహస్యం.
0: దిస్ ఇస్ ది సీక్రెట్ ఇన్ స్పిరిచువాలిటీ.
1: ఏది కావాలని వెతుకుతున్నాడో,
0: దట్ ఫర్ విచ్ హి సర్చ్,
1: సత్యాన్ని అన్వేషించుతున్నాడు.
0: హి ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్.
1: కానీ సత్యం ఉన్నది.
0: బట్ దేర్ ఇస్ ట్రూత్.
1: తానే సత్యము.
0: హి ఇస్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్.
1: కానీ సత్యం బయట వెతుకుతున్నాడు.
0: బట్ హి ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ అవుట్
1: సైడ్. తనలో ఉండినటువంటి ఆనందాన్ని బయట వెతికితే మనకు లభ్యమవుతుందా?
0: వెన్ ది బ్లిస్ ఇస్ విత్ ఇన్ యు, కెన్ యు ఎవర్ గెట్ ఇట్ అవుట్ సైడ్?
1: తన మెడలో హారం వేసుకుని నా హారం ఎక్కడ, హారం ఎక్కడని బయట వెతికితే హారం చిక్కుతుందా?
0: యు హావ్ ద నెక్లెస్, వెన్ యు సర్చ్ ఫర్ ఇట్ అవుట్ సైడ్ కెన్ యు ఎవర్ గెట్ ఇట్?
1: తన ముక్కు పైన అద్దాలు పెట్టుకుని నా అద్దాలు ఎక్కడ, అద్దాలు ఎక్కడ అంటే ఎక్కడ వెతికి చిక్కుతాయి?
0: You have put on your glasses already, sitting on the nose, but you search for them outside.
1: Anta taniyende untundi taanu baita vetukutunnadu.
0: Everything is within you, but you are in search outside.
1: Kaaranam emiti?
0: What's the reason behind it?
1: దేహాత్మ బుద్ధియే దీనికి అన్నిటికీ ఇంత మూల కారణం.
0: ఇట్ ఇస్ ఓన్లీ బాడీ ఐడెంటిఫికేషన్ దట్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: ఈ దేహం పైన నేనే దేహము అనేటువంటి భావం చేతనే ఈ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు.
0: హి స్పెండ్స్ హిస్ లైఫ్ విత్ ద టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ.
1: సత్యమునకు దూరంగా ఉంటున్నాం మనం.
0: దేర్ఫోర్ వి ఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ట్రూత్.
1: అందువలననే శాంతమునకు అత్యంత దూరంగా ఉంటున్నాం.
0: దట్ రీజన్ వి ఆర్ డిస్టెంట్ ఫ్రమ్.
1: అందువలననే ప్రేమకు కూడాను మరింత దూరంగా ఉంటుంది.
0: దేర్ఫోర్ వి ఆర్ ఫార్ ఆఫ్, కట్ ఆఫ్ ఫ్రమ్ దిస్ లవ్.
1: నాకు ప్రేమ ఉంది.
0: I have love.
1: నా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాను.
0: I love my parents.
1: నా అక్కతమ్ముళ్ళను ప్రేమిస్తున్నాను.
0: I love my sisters.
1: ఈ ప్రేమ ప్రేమ కాదు.
0: This is not love.
1: తల్లి తండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, అన్నా తమ్ముల ప్రేమ, అక్కా చెల్లెండ్రి ప్రేమ, ఇవన్నింటి ఎందుకు ఇంతో అంతో స్వార్థం అనేటువంటిది ఉంటుండాలి.
0: ద లవ్ ఇన్ పేరెంట్స్, ద లవ్ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేర్ ఈస్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: కానీ స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఆత్మ ప్రేమ.
0: ద సెల్ఫ్లెస్ లవ్
1: తనను తాను ప్రేమించుకునేటువంటి స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
0: ద లవ్ ఆఫ్ ద సెల్ఫ్ is really self.
1: తానంటే ఎవరు? దేహం కాదు.
0: The self doesn't mean the body.
1: తానే.
0: This I is I only.
1: దీనికి ఒక్క ఆకారం లేదు.
0: It has no specific form.
1: అది ఏ మధురమైనటువంటిది.
0: That is nectarine.
1: ఆ మధురమైనటువంటి యొక్క తత్వమునే ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
0: And this nectarine spirit is called love.
1: ఇందులో షడ్విధములైనటువంటి ప్రేమ యందు,
0: in all these forms of love,
1: శాంత భక్తి, సఖ్యభక్తి, దాస్యభక్తి, అనురాగ భక్తి, వాత్సల్య భక్తి, మధుర భక్తి, ఆరు. ఈ ఆరింటి యందు కట్ట కనపడది మధుర భక్తి.
0: అమంగ్ ది సిక్స్ ఫార్మ్స్ ద లాస్ట్ ఫైనల్ ఈజ్ స్వీట్.
1: ఈ మధురమును గ్రోలే సమయం లోపల దేనికి కూడా తన శక్తినే తాను మర్చిపోతుంది.
0: as he enjoys, passes through the sixth stage, that is, he forgets himself. Here you find the bee.
1: Black bee.
0: Black bee.
1: అది కఠినమైనటువంటి వుడ్డును కూడాను బాగా రంధ్రం చేసి లోపల ప్రవేశించుకుంటుంది.
0: ఇట్ కెన్ ఆల్సో కెన్ డ్రిల్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు ద వుడ్ స్ట్రాంగ్ వుడ్.
1: ఇంత శక్తి ఉంటుండాలి ఈ బ్లాక్ బీ లో.
0: ది బ్లాక్ బీ ఇస్ సో పవర్ఫుల్.
1: కానీ అది పువ్వులో ఉన్నటువంటి తేనెను గోలే నిమిత్తమై పువ్వు లోపల పోయి ప్రవేశిస్తుంది.
0: ఇన్ ఆర్డర్ టు డ్రా హనీ ఫ్రమ్ ఎ ఫ్లవర్ ఇట్ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్.
1: ఆ పువ్వు యొక్క రేఖలు చాలా పల్చగా ఉంటుంటాయి.
0: ద పెటల్స్ ఆఫ్ ద ఫ్లవర్ ఆర్ సో టెండర్.
1: కానీ సాయంకాలం అయ్యేటప్పటికి అది ముడుచుకుంటుంది ఆ రేఖలు.
0: ద పెటల్స్ క్లోజ్ బై ది ఈవినింగ్ టైమ్.
1: ఇంత కఠినమైనటువంటి చెక్కను కూడా తలుచుకుని లోపల పోయేటువంటి యొక్క ఈ శక్తి కలిగినటువంటి యొక్క తుమ్మెదకు చాలా పల్చనైనటువంటిది, మెత్తనైనటువంటిది, సులభమైనటువంటి ఈ రేఖలను మాత్రం తప్పించుకుని బయటకు రాలేకపోతుంది. దేనివల్ల?
0: దిస్ బ్లాక్ బీ విచ్ కెన్ బరో ఇన్ టు ది స్ట్రాంగ్ వుడ్ cannot get into the flower, though it is surrounded by tender, soft, delicate
1: tana shaktini tanu marchipoyindi.
0: It has forgotten its own potentiality, the strength,
1: anduvalane bandhipabadipoyindi.
0: Therefore it is bound.
1: Ee naadu kuda nu prati manavudu kuda ante.
0: That is the same plight of
1: tan evaru atma swaroopunanu.
0: Who is he? His embodiment of
1: tana shaktini tanu marchipothunnadu.
0: He has forgotten his own truth.
1: Tana swaroopanni tanu marchipothunnadu.
0: He has forgotten his true
1: అందువల్లే జగత్తంత దుఃఖమయంగా కనిపిస్తుండాలి.
0: Therefore we find misery all over.
1: జగమంతా కూడాను అశాంతిమయంగా కనిపిస్తుండాలి.
0: There is restlessness in this world.
1: జగత్తులో అశాంతి లేదు.
0: In fact there is nothing.
1: జగత్తులో దుఃఖము లేదు.
0: There is no sadness. అన్ని
1: నీ యందే ఉంటున్నాయి.
0: All these are within you.
1: నిన్ను నీవు మర్చిపోయి
0: forgetting your own self.
1: దేహమే నేననుకోవటం చేతనే
0: ఈ
1: కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, వాంఛలకు, ఇన్ని విధమైనటువంటి దీనికి గురి అయిపోతున్నావు.
0: యూ ఫర్గెట్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ యూ ఐడెంటిఫై ద బాడీ, దేర్ఫోర్ యూ పాస్ త్రూ ది సాడ్నెస్ అండ్ ద మిజరీ అండ్ ద గ్రీఫ్.
1: దేహమే నేనని భావిస్తున్నావు.
0: యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ది బాడీ.
1: పెద్ద తప్పు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: ఇది నా దేహం అని చెప్పు, తప్పు లేదు.
0: దేర్ ఇస్ నో మిస్టేక్ ఇఫ్ యూ సే దిస్ మై బాడీ.
1: కానీ దేహమే నేను మాత్రం చెప్పకూడదు. ఇది పరమ విరుద్ధమైనటువంటిది.
0: యూ కెన్ నెవర్ సే దట్ ఐఎమ్ ద బాడీ.
1: కన్నులు మూసుకున్నప్పుడు
0: వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్
1: మంచి పవర్ఫుల్ బల్బులు పెట్టుకున్నప్పటికి చీకటిగానే ఉంటాయి.
0: దేర్ మే బి పవర్ఫుల్ బల్బ్స్ అరౌండ్, వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్ ఇట్ విల్ బి పిచ్ డార్క్.
1: సూర్యుడు ప్రకాశిస్తూ కూడా ఉదయిస్తున్నాడు.
0: ద సన్ ఇస్ షైనింగ్.
1: కానీ కన్నులు మూసుకుని సూర్యుని వైపును చూస్తే ఏమాత్రము మనకు వెలుతురు కనిపించదు.
0: వై క్లోజింగ్ యువర్ ఐస్ అండ్ లుక్ ఎట్ ద సన్ యూ కెనాట్ సీ ద లైట్.
1: కారణం ఏమిటి?
0: వై
1: తన కన్నులు తాను మూసుకున్నాడు.
0: బికాజ్ యూ హావ్ క్లోజ్ యువర్ ఐస్.
1: అదే విధంగానే జగత్తంతా ఇప్పుడు నువ్వు దైవత్వం అనేటువంటి ప్రకాశిస్తూ ఉంటుండాలి.
0: ద డివినిటీ షైనింగ్ ఆల్ ఓవర్
1: మాధుర్యమైనటువంటి శాంతిని జగత్తుకంతా కూడా నువ్వు చాటుతూ ఉంటుండాలి.
0: అండ్ దిస్ పీస్ ఇస్ ప్రొపగేటెడ్ అండ్ పబ్లిసైజ్.
1: కానీ దీనిని వీడు గుర్తించడం లేదు.
0: బట్ వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ఇట్.
1: కారణం?
0: వాట్స్ ద రీజన్?
1: దేహాభిమానం అనేటువంటిది కప్పుకున్నాడు.
0: బికాస్ వీఆర్ కవర్డ్ ఇన్ కంపాస్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక క్యాండిల్ పెట్టండి.
0: హియర్ యూ హ్యావ్ ఎ క్యాండిల్.
1: ఈ క్యాండిల్ పెట్టి
0: విత్ దిస్ క్యాండిల్
1: ఒక కుండకంతా కూడా 10 రంధ్రములు కొట్టి ఆ క్యాండిల్ పైన మూసి పెట్టండి.
0: అండ్ బ్రింగ్ ఎ పాట్, మేక్ 10 హోల్స్ అండ్ పుట్ ఇట్ ఓవర్ దిస్ క్యాండిల్.
1: క్యాండిల్ ఒక్కటే జ్యోతి.
0: క్యాండిల్ ఇస్ వన్ లైట్.
1: కానీ కుండకు 10 రంధ్రములు ఉండటం చేత 10 జ్యోతుల వలె కనిపిస్తుంది అది.
0: యాజ్ ద పాట్ హ్యాస్ 10 హోల్స్ ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ దెర్ ఆర్ 10 క్యాండిల్స్ ఇన్ సైడ్.
1: దాని పైన దట్టమైనటువంటి ఒక టవల్ కప్పండి.
0: అండ్ కవర్ ద పాట్ విత్ ఇట్ thick
1: ye jyoti kanipinchadu.
0: You don't find any light.
1: Jyoti ledane manu bhavisthamu.
0: You think that there is no light at all.
1: Aa towel koncham teesinappudu
0: when you remove the towel
1: lo 10 jyotulu unnaye ani bhavisthamu.
0: You will know that there are 10 candles.
1: Kaani 10 jyotulu kuda levu.
0: No, there are no 10.
1: Aa kundana pagalagottandi.
0: Break the pot.
1: Okay jyoti.
0: You find only one candle light.
1: Adi ee vidhamgane ekaatma bhavam aneetundi jyoti okkate untundadi.
0: There is only one light. That is the oneness unity.
1: పది రంధ్రములతో కూడినటువంటి ఈ దేహం అనేటువంటి ఒక కుండ కప్పినాము.
0: You cover it up, this single light, by means of a pot with 10 holes. The pot is the body.
1: ఈ దేహం అనేటువంటిది తోలుతిట్టిగా భావిస్తున్నాము, కుండవలే భావిస్తున్నాము.
0: You consider the body as the pot.
1: ఎన్ని విధములుగా దీనిని పరిశుద్ధం చేసి ఎంత స్నోపు, సోపు, ఇంకా అన్ని కదా వేసి పౌడరు, ఇంకా అనేక విధమైనటువంటి సుగంధాలు చల్లినప్పటికీ 9 చిల్లుల తోలు తిత్తియే కాని కాంతి కలిగిన వజ్రఘటము కాదు.
0: యు మే మేక్ యూజ్ ద ఫాల్ కాస్మెటిక్స్, ద పౌడర్ అండ్ సెన్స్ వాట్ నాట్. But after all, this body is like a pot with 10 holes.
1: Nimishambulaku neechulurune kaani ఉప్పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
2: మినిట్ మినిట్ ఎమిట్స్ ఫౌల్ స్మెల్ బట్ నెవర్ ద ఫ్రాగ్రెన్స్ ఆర్ అరోమా.
1: ఇది ఆ మనము,
2: వీ కెనాట్ ఎంటర్.
1: ఇది ఆ దైవము,
2: ఆర్ యు ద బాడీ?
1: ఇది ఆ ఆత్మ,
2: ఇది ద
1: స్పిరిట్? ఇది ఆ నేను? కాదు కాదు,
2: దిస్ ఇస్ నాట్ ద ట్రూ ఐ. నో,
1: ఇదంతా ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క వాంఛన చేత కప్పబడినటువంటివి.
2: ఆల్ దిస్ ఇస్ సంథింగ్ కవర్డ్ బై ద నెట్వర్క్ ఆఫ్ వరల్డ్లీ డిజైర్.
1: కనుకనే తమో గుణం అనేటువంటి దట్టమైన టవల్ ను మొట్టమొదటి తీసివేయి.
2: దేర్ఫోర్ రిమూవ్ దట్ స్ట్రాంగ్ థిక్ టవల్ ఆఫ్ బెస్టియల్ టెంపర్మెంట్.
1: తమో గుణం,
2: తమో గుణ.
1: రెండవది ఈ రజోగుణం అనేటువంటి కుండను మనం పగలగొట్టేసేయండి.
2: ద సెకండ్ థింగ్, వీ మస్ట్ బ్రేక్ ది పాట్ ఆఫ్ ఎమోషన్ ఆర్ రజస్.
1: అప్పుడు భిన్నత్వంపై ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది. ఏకం సత్యే విప్రా బహుధా వదంతి, ఆత్మ ఒక్కటే అని కనిపిస్తుంది.
2: దెన్ దేర్ విల్ బి నో మోర్ ఆఫ్ డైవర్సిటీ ఆర్ డూప్లిసిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
1: ఒకవైపున రజోగుణము, ఒకవైపున తమో గుణము, రెండింటినీ కప్పుకొని మనము ఏది జ్యోతి, జ్యోతి ఎక్కడ, జ్యోతి ఎక్కడ అని విచారిస్తున్నాము.
2: ఆన్ వన్ హ్యాండ్ వీఆర్ కవర్డ్ బై ద పాట్ ఆఫ్ రజస్ బై ది టవల్ ఆఫ్ తామసిక్ క్వాలిటీ. హౌ డు యూ ఫైండ్ ద లైట్?
1: కనుక
2: సో
1: తామసము విడుక తత్వము ఎటుగలు.
2: వితౌట్ గివింగ్ అప్ దిస్ డల్నెస్ తామసిక్ క్వాలిటీ,
1: రాజసము విడుక రాదు భక్తి.
2: వితౌట్ గివింగ్ అప్ దిస్ ఎమోషనల్ రాజసిక్ డివోషన్.
1: గొప్ప సాధనం బగునయ్యా.
2: That piousness, sattvic quality, is the highest.
1: Neenu Bharatiya veerasutuda.
2: O sons of valor of Bharat, listen to this.
1: Tattvam kavala, tattvam kavala aashistunnavu. Tamasammu viduka, viduvaka, tattvammu etukuduru.
2: You want spiritual knowledge without giving up this bestial
1: rajasammu viduka,
2: spiritual knowledge?
1: Radu bhakti.
2: Without the giving up this emotional aspect, rajasic, you can't have devotion.
1: Rajasikamaneti yokka dveshamu, asuya, dambamu, ilanti krodhamu, ilanti rajasika bhavalu mana hrudayamulo nimpukoni భక్తి రావాలి, భక్తి రావాలని చెట్ట వస్తుంది.
2: When you fill your heart with rajasic qualities like anger, the envy and jealousy, how do you expect devotion?
1: భక్తి పరమ మధురమైనటువంటిది భక్తి.
2: Devotion is so sweet.
1: పరమ సాత్వికమైనటువంటిది భక్తి.
2: Devotion is pious.
1: అతి మృదువైనటువంటిది భక్తి.
2: It is so soft.
1: ఇలాంటిది ఈ కఠినంలో ఎట్ట ప్రవేశిస్తుంది?
2: How do you expect it? How do you expect it to be present in strong one?
1: గోవులంతా ఉండినటువంటి మంద లోపల పులివై ప్రవేశించినట్టు ఒక గోవైనా మిగులుతుందా?
2: When a tiger is to enter into a cow herd, there cows around, do you think the cows would stand there?
1: ఏమీ మిగలదు.
2: None would remain there.
1: ఈ సాత్వికమైనటువంటివన్నీ మనలో ఉండినప్పటికీ ఈ రాజసికమైనటువంటి పులి వంటి యొక్క క్రూరమృగము ఇందులో ప్రవేశిస్తే, క్రోధము, ద్వేషము, అసూయ, దమ్మము ఇలాంటి క్రూరమృగం ప్రవేశిస్తే ఈ సాత్వికమైన గోవులు ఏమైపోతాయి?
2: When there are so many tigers, each signifying the anger, the jealousy, and the avarice and the hatred, how do you expect the sattvic quality, the cow, to enter?
1: Kanukane nee daivanni pondalani gaadhamaina vishwasamu oka shraddha untunte premanu penchuko.
2: In order to attain God, in order to have this confidence, develop love.
1: Kaadu penchukonataku veelu kaadu.
2: It's not possible to foster
1: prema undi.
2: There is love.
1: Aa premane nee yokka pranamu.
2: And this love,
1: aa premane nee yokka jeevitamu.
2: And your love is your life.
1: Yokka daivamu.
2: And this love is God.
1: Aa premanu manamu telusukovali.
2: We have to know this love.
1: Etla?
2: How?
1: ఆధ్యాత్మిక తత్వం ద్వారా తెలుసుకోవాలి.
2: వీ కెన్ నో దట్ ఓన్లీ త్రూ
1: మనసు. దేనిని కల్పించుకుంటుండదో ఆ కల్పించుకునేటువంటి దాన్ని దూరం చేయాలి.
2: వీ హావ్ టు గివ్ అప్ ఎవ్రీథింగ్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ బై ద మైండ్ ఇన్ పర్టికులర్.
1: ఇప్పుడు చూడండి, బక్కబడినటువంటి ఆవును అనేక విధములుగా దానికి తగినటువంటి భూసాగి సంత అందిస్తుంటే కొంతకాలంలో బాగా పుష్టిగా వస్తుంది.
2: ఎ వీక్ కౌ, ఇఫ్ యు ఫీడ్ ఇట్ కంటిన్యూస్లీ ఫర్ లాంగ్, ఇట్ విల్ గో స్ట్రాంగ్.
1: ఆ యొక్క గోవుకు మనము నిత్యము అందించవలసినటువంటి ఆహారం ఏమైనా మనం అందించకుండాగినపోతే అది బక్కబడిపోయి కింద పడిపోతుంది.
2: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యూ డోంట్ ఫీడ్ ది కౌ విత్ ద ఫోడర్, ఇట్ బికమ్స్ వీక్.
1: అదే విధంగానే ఈ మనస్సు అనేటువంటిది అన్ని విధములుగా కూడాను మానవుణ్ణి ముంచి వేస్తుండాలి.
2: ఇట్స్ ద మైండ్ దట్ డ్రౌన్స్, దట్ రూయిన్స్ ఎవ్రీబడీ.
1: ఈ మనసుకు మనం ఎక్కువ ఘనతను అందిస్తున్నాము.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ అటాచ్ ఆల్ వాల్యూ టు దిస్ మైండ్.
1: ఈ మనసును ఎక్కువగా గౌరవిస్తున్నాము మనము.
2: వీ రెస్పెక్ట్ దిస్ మైండ్ ఎ లాట్.
1: ఈ మనసుకు కావలసినటువంటి యొక్క సదుపాయాలు చేస్తున్నాము.
2: వీ ప్రొవైడ్ ఆల్ కన్వీనియన్సెస్ టు ద మైండ్.
1: ఈ మనసే మన దైవమని భావించి దాని ఒక పెద్ద హృదయ సింహాసన పైన ప్రతిష్ఠించుకుంటున్నాము.
2: వీ కన్సిడర్ మైండ్ ఎస్ ద డివైన్ అండ్
1: గిట్టంగా పెరిగిపోతుండాలి.
2: దేర్ఫోర్ మైండ్ హాస్ గ్రోన్ సో స్ట్రాంగ్.
1: బాగా బలిచిపోతుండాలి.
2: ఇట్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్.
1: దాన్ని అదుపులో పెట్టడానికి ఎవరికి సాధ్యం కాదు.
2: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు కంట్రోల్ సచ్ ఎ మైండ్.
1: ఇంకా మనం అలంకారం చేసి ఉంటుంది.
2: ఇస్ దట్ ఫర్ దట్ రీజన్ వీఆర్ హియర్?
1: కోతికి జలతారు కుళ్ళాయి ఏటికి విరజాజి పూదండ విధవకేల. కోతికి జలతారు కుళ్ళాయి ఏటికి టోపీ.
2: Why a monkey needs a cap of pearls?
1: ఈ యొక్క కోతిని తీసుకుని పోయి సింహాసనం పైన కూర్చోబెడితే అది ఊరుకుంటుందా?
2: If you keep the monkey and ask it to be there on the throne, will it keep quiet?
1: బుద్ధిలో పుట్టినిల్లు పెట్టిన పేరు.
2: This monkey is known for its wavering nature.
1: సింహాసనాన్ని కూడా పాడు చేస్తుంది.
2: It will spoil the very throne.
1: అందుకోసమే తెలుగులో ఒక చిన్న సామెత ఉంటుండాలి.
2: So there is a proverb in Telugu language.
1: కులికే వాణ్ణి తీసుకుని పోయి ఒలుకుల్లో పెడితే ఒలుకులంతా చెడగులికినాడట. అనగా కులికేటువంటి వాడు ఒలుకుల్లో పోయినా గానీ కులకడం మానరు. డ్యాన్స్ చేస్తాం. ఈ విధంగా మంకీ, మ్యాడ్ మంకీ ఈ మైండ్.
2: మైండ్ ఈజ్ ద మ్యాడ్ మంకీ.
1: నిరంతరం కూడా మైండ్ మైండ్ మైండ్ మైండ్ అని దీన్ని చింతించడం చేత ఇది మరింత బలిచిపోతుంటుండాలి.
2: బై కాన్స్టెంట్లీ పాండరింగ్ ఓవర్ థింకింగ్ ఆఫ్ ద మైండ్ ఇట్ గ్రోస్.
1: మనసునే మనం చింతించకూడదు.
2: వీ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ద మైండ్.
1: నీవు కావాల్సింటే దైవాన్ని చింతించు.
2: If necessary, think of God.
1: లేకపోతే డిస్క్రిమినేషన్, బుద్ధిని చింతించు.
2: Or exercise discriminating.
1: మైండ్ ని ఏ మాత్రం కూడా మనం చింతించకూడదు.
2: Never think of your mind.
1: దానిని చింతించడానికి దానికి అధికారమే లేదు.
2: In fact, the mind has no right.
1: అధికారమైనటువంటి వారిని చింతించిన ఒక ఫలితం ఉంది, కానీ ఇది ఏముంది? మనసుకు అధికారం.
2: You will be rewarded if you think of the words of person in authority.
1: Mind.
2: The mind is so mean.
1: హీనమైనటువంటి మైండ్.
2: It's so mean and low.
1: కోరికలతో కూడినటువంటిది మైండ్.
2: మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిజైర్.
1: వాంఛనతో చేరినటువంటిది మైండ్.
2: ఫుల్ ఆఫ్ డిజైర్.
1: ఎప్పుడు కూడా పెడమార్గం పట్టించేటువంటిది మైండ్.
2: ఇట్ ఆల్వేస్ డైరెక్ట్స్ యు అలాంగ్ ద రాంగ్ పాత్.
1: మిస్లీడ్ చేస్తుంది.
2: ఇట్ ఆల్వేస్ మిస్లీడ్.
1: బ్యాడ్ ఇంత కూడా క్యారెక్టర్ డెవలప్ చేస్తుంది.
2: అండ్ ఇట్ డెవలప్స్ బ్యాడ్ క్యారెక్టర్.
1: కనుక మనసును మనం ఏమాత్రం కూడా గౌరవించకూడదు.
2: సో వీ షుడ్ నెవర్ రెస్పెక్ట్ ద మైండ్.
1: కనుక మైండ్ ని రెస్పెక్ట్ కూడదు అంటే ఏ విధంగా చెయ్యాలి?
2: How should we follow this path?
1: Adiye, less luggage, more comfort.
2: Less luggage, more comfort.
1: Korikalu tagginchukovali, sankalpalu tagginchukovali.
2: Therefore, we should put a full stop to
1: sankalpalu tagginchukunte manasu yokka swaroopame potundi.
2: If you reduce your desires, the mind will lose its form.
1: Chudandi, idi batta.
2: See, this is a cloth.
1: Idi batta daramulu yokka cherika.
2: It's a combination of threads.
1: ఈ దారముల యొక్క చేరిక చేత ఇది బట్టగా మనకు కనిపిస్తుంది.
2: బికాస్ ఆఫ్ ద యాన్ క్లోజ్లీ ఇంటర్వోవెన్ యు ఫైండ్ ద క్లాత్.
1: ఈ బట్ట మనకు ఒక్క అక్కర లేదనుకున్నప్పుడు,
2: వెన్ యు డోంట్ వాంట్ దిస్ క్లాత్,
1: దీన్ని ఎక్కడో తీసుకుని పోయి కాల్చేయనక్కర్లేదు.
2: యు డోంట్ నీడ్ టు బర్న్ ఇట్ ఎనీవేర్.
1: ఒక్కొక్క త్రాడు ఒక్కొక్క త్రాడు ఒక్కొక్క త్రాడు తీసివేసేయి.
2: Remove the threads, yarn separately.
1: Sulabhanga batta adrushyamaipothundi.
2: Easily this cloth would vanish.
1: Kalukane bundle of desires is mind.
2: Mind is a bundle of desires.
1: Ee desires okkote okkote teeseste ఈ మైండే ఉండదు.
2: ఇఫ్ యూ రిమూవ్ ద డిజైర్ వన్ ఆఫ్టర్ ద అదర్ దేర్ వుడ్ బి నో మైండ్.
1: దీనిని వేదాంతిక్ పరిభాష యందు వైరాగ్యము అని చెప్పారు.
2: దిస్ ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇస్ కాల్డ్ రెనన్సియేషన్.
1: వైరాగ్యం అనగా ఏమిటి?
2: వాట్ డూ మీన్ బై రెనన్సియేషన్?
1: ఆస్తి ఆలి వీడి అడవికే గుట కాదు.
2: ఇట్స్ నాట్ రన్నింగ్ టు ద ఫారెస్ట్ లీవింగ్ యువర్ ఫ్యామిలీ అండ్ ప్రాపర్టీ.
1: భావమందు దుష్ట భావము వీడితే త్యాగమగును, అది యోగమగును.
2: సాక్రిఫైసింగ్ ద బ్యాడ్ క్వాలిటీస్, గివింగ్ అప్ వికెట్ టెంపరమెంట్ ఈజ్ రియల్ సాక్రిఫైస్. కనుకనే
1: మనసు లేకుండా మనం చేసుకోవాలనుకుంటే, మనసును గౌరవించకుండా చూసుకోవాలనుకుంటే కోరికలు తగ్గించుకోవాలి. ఇది అనేటువంటిది అంతా కూడా జగత్ సంబంధమైనటువంటిదే.
2: Therefore, what all we refer to this, ఇది is the word. This is the scene.
1: మన దేహం కూడా మనకు ఒక దృశ్యమే.
2: You, this body is also a scene.
1: ఈ దేహాన్ని చూసుకుంటున్నావు.
2: You see your own body.
1: కాబట్టి చూసేది ఎవరు?
2: Who is the seer?
1: చూసేటువంటి వాడే ద్రష్ట.
2: The seer is the one
1: there. చూడబడేటువంటిది అంతా దృశ్యమే.
2: All that is seen is a scene only.
1: ఈ రూపనామంతో కూడినటువంటి యొక్క ఈ జగత్ అంతా కూడా దృశ్యమే.
2: ద హోల్ వరల్డ్ ఫుల్ ఆఫ్ నేమ్ అండ్ ఫామ్ ఈజ్ ద సీన్.
1: కనుక ద్రష్ట అనేటువంటిది అది ఆత్మతత్వము.
2: సో ది సియర్ ఈస్ ద స్పిరిట్ ఆర్
1: అది సాక్షిభూతము.
2: దట్ ఈస్ ది విట్నెస్.
1: అన్నింటి కూడా విట్నెస్ గా ఉంటుంది.
2: ఇట్ ఈస్ ది విట్నెస్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఎట్లా? రావణుడు ఎంత నాటకం ఆడుతున్నప్పటికీ నీ డ్రామా పైన.
2: Though there may be a lot of acting going on the stage in a drama.
1: Ramulu andulone unnadu.
2: There is Rama there.
1: Kaani sakshibhutude unnadu.
2: But he remains there as a witness.
1: Ichcharu kaadu mari veeru.
2: There are not two.
1: Okkade.
2: Only one.
1: Ravanudu Ramulu iddaru okkate.
2: Ravana and Rama are one and the same.
1: Ramulu Ravanudu vesham vesyadu ante.
2: Rama is playing the role of Ravana.
1: Aatma జీవాత్మ రెండు ఒక్కటే.
2: ది ఇండివిజువల్ సోల్ అండ్ ద సూపర్ సోల్ ఆర్ వన్.
1: ఆత్మనే జీవాత్మ వేషం వేసుకుని దృశ్యంగా కనిపిస్తుండాలి.
2: అండ్ ఇట్ ఈస్ ది సూపర్ సోల్ దట్ టేక్స్ ది రోల్ ఆఫ్ ఇండివిజువల్ సోల్ అండ్ అపియర్స్ ఎస్ ఎ సెపరేట్ ఎంటిటీ.
1: కనుకనే ఈ జగన్నాటక రంగం నందు ఈ జీవుడు ఈ వేషమును వేసి అనేక విధములుగా కూడాను నటనను సరుపుతున్నాడు.
3: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ద స్టేజ్ ఇన్ ద డ్రామా ది ఇండివిజువల్ ఇస్ ప్లేయింగ్ ఎ రోల్ హియర్.
1: ఎన్ని విధంగా నటనను జరిపినప్పటికీ
3: హి మే యాక్ట్ వెల్.
1: రాముడు సాక్షిభూతుడిగా ఉన్నాడు.
3: బట్ హి రిమైన్స్ యాజ్ ఎ విట్నెస్.
1: ఇద్దరు కాదు మరి వీరు.
3: దేర్ నాట్ టు.
1: ఒక్కడే.
3: ఓన్లీ వన్.
1: రావణుడు రాములు ఇద్దరు ఒక్కటే.
3: రావణ అండ్ రామ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: రాములు రావణుని వేషం వేసాడంతే.
3: రామా

0: ఎన్ని విధంగా నటన జరిపినప్పటికీ
1: హి మే యాక్ట్ వెల్,
0: రాముడు సాక్షిభూతంగానే ఉన్నాడు.
1: బట్ రామర్ రిమైన్స్ ఎస్ ఎ విట్నెస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: రాముడు ధరించినటువంటి వేషమే ఈ రావణుడి వేషము.
1: దిస్ రావణ ఇస్ ద డ్రెస్ ఆర్ ద రోల్ టేకెన్ అప్ బై రామా హింసెల్ఫ్.
0: ఈ డ్రెస్ ను ఏనాడైనా మనం మొదలు పెట్టాల్సిందే.
1: వి ఆర్ బౌండ్ టు గివ్ అప్ దిస్ డ్రెస్ వన్ డే ఆర్ అదర్.
0: కానీ రాముడు రాముడుగానే ఉంటాడు.
1: బట్ రామా రిమైన్స్ ఎస్ రామా త్రూ అవుట్.
0: ఈ రావణుడిగా ఉన్నప్పుడు కానీ రాముడిగా ఉండినప్పుడు కానీ రాముడు ఏమాత్రము మారడు.
1: ఎయిదర్ ఇన్ ద రోల్ ఆఫ్ రావణ ఆర్ రామ హి డస్ నాట్ చేంజ్.
0: వేషములు మాత్రం మారుతుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ ది డ్రెస్ దట్ చేంజెస్.
0: ఇందుకలడు అందులేడని సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ ఈస్ హియర్ అండ్ దట్ ఈస్ నాట్ దేర్.
0: కనుకనే దైవత్వం అనేటువంటిది ఒక్కటే.
1: డివినిటీ ఇస్ వన్.
0: అది ఏకం సత్.
1: దట్స్ ఓన్లీ వన్.
0: ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్.
0: కనిపించేది అనేకము.
1: బట్ యు ఫైండ్ ఇట్ మెనీ.
0: ఈ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: వి హావ్ టు నో దిస్ యూనిట్ ఇన్ డైవర్సిటీ.
0: ఇది ఏ సర్వము చేస్తున్నటువంటి పని.
1: ఇట్స్ దిస్ దట్ డస్ ఎవ్రీథింగ్.
0: కనుకనే
1: సో
0: ఎందుకు అనేటువంటిది ఆన్సర్ చెప్పాలంటే ఆత్మనే ఎందుకు ఆన్సర్ అని చెప్తుంది.
1: సో ఇట్ ఇస్ ద సోల్ ఆత్మ దట్ రెస్పాండ్స్ టు దిస్ క్వశ్చన్.
0: ఏమిటి అనేటువంటి ఆన్సర్ చెప్పాలంటే భౌతికమైన శాస్త్రమే ఆన్సర్ చెప్తుంది.
1: ఇట్ ఇస్ ది వరల్డ్లీ నాలెడ్జ్ దట్ ఆన్సర్స్ దిస్ క్వశ్చన్. వాట్?
0: ఇది మైక్.
1: దిస్ ఇస్ ద మైక్.
0: ఇది ఎట్ట చేశారు?
1: హౌ ఇస్ ఇట్ మేడ్?
0: ఏ విధంగా చేశారు?
1: హౌ ఇస్ ఇట్
0: అని చెప్పగలడు.
1: వన్ కెన్ సే.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ మైక్ కు ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది.
1: యూ ఫైండ్ స్టెయిన్లెస్ స్టీల్ దేర్ మెటీరియల్.
0: ఈ స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఏ విధంగా చేశారు?
1: హౌ ఇస్ ఇట్ మేడ్?
0: దీనికి మూలాధారం అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: ఇట్ హాస్ గాట్ ఎ ప్రైమల్ బేసిస్.
0: మూలాధారం చేయకుండా ఈ జగత్తు నందు ఏ సైంటిస్ట్ అయినా కూడా ఏ పదార్థాన్ని కూడా నిర్మించలేడు.
1: వితౌట్ ది ప్రైమల్ బేసిస్ నో సైంటిస్ట్ కెన్ ఎవర్ మేక్ ఎనీథింగ్.
0: ఇప్పుడు చూడండి, ఆక్సిజన్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఆక్సిజన్.
0: హైడ్రోజన్ ఉంటుండాలి.
1: హైడ్రోజన్ దే.
0: ఇది ఏ సైంటిస్ట్ సృష్టించాడు?
1: Which scientist created this?
0: ఇది దైవం యొక్క సృష్టి.
1: It's all God's creation.
0: ఈ వెలుతురునంతా కూడా ప్రకాశాన్ని దైవమే సృష్టించాడు.
1: All the light,
0: సూర్య చంద్రాలను దైవమే సృష్టించాడు.
1: The sun and the moon are created by God.
0: ఈ గాలి వానలను దైవమే సృష్టించాడు.
1: It's all the wind and the rain.
0: జలము ఆకాశము దైవమే సృష్టించాడు.
1: And the space and earth.
0: ఫ్రీగా అందించినటువంటిది.
1: And they're all gifted to us freely.
0: దీనికి ఏమాత్రం కూడా దైవం ఒక కాస్ట్ తీసుకోవటం లేదు.
1: God doesn't collect any money from us.
0: కానీ దీని ద్వారా కల్పించుకున్నటువంటి పదార్థములకు మనం కొనుక్కోవలసి వస్తాం.
1: విత్ దీస్ థింగ్స్ వీ మేక్ సర్టన్ అదర్స్ విచ్ వీ బాయ్.
0: ఇది టంబ్లర్.
1: దిస్ ఇస్ ద టంబ్లర్.
0: ఏమిటి టంబ్లర్? ఇది
1: వాట్ సార్ట్ ఆఫ్ టంబ్లర్?
0: ఏంటి టంబ్లర్?
1: దిస్ సిల్వర్ టంబ్లర్.
0: టంబ్లర్ ను ఒకరు చేసినాడు కానీ
1: దిస్ వన్ దట్ మేడ్ దిస్.
0: వెండిని ఎవడు చేయలేదు.
1: బట్ నోబడి మేడ్ సిల్వర్.
0: ప్లేట్ ను ఒకరు చేశాడు కానీ
1: ప్లేట్ ఈస్ మేడ్ బై వన్.
0: ఈ ప్లేట్ లో ఉన్నటువంటి వెండి ఆధారమైన పోతమే.
1: బట్ ద సిల్వర్ ఆఫ్ ద ప్లేట్ ఇస్ సెపరేట్.
0: పిల్లలకందరికీ చక్కగా అర్థమవుతుంది.
1: ఆల్ స్టూడెంట్స్ కెన్
0: లాబొరేటరీలో పోతారు.
1: యూ గో టు ద లాబొరేటరీ.
0: లాబొరేటరీలో పోయినప్పుడు
1: దేర్
0: ఆక్సిజన్ తీసుకుంటారు.
1: యూ కలెక్ట్ ఆక్సిజన్.
0: హైడ్రోజన్ తీసుకుంటారు.
1: ఆల్సో కలెక్ట్.
0: రెండింటినీ చేరుస్తారు.
1: యూ కంబైన్.
0: వాటర్ గా చేస్తారు.
1: అండ్ యూ మేక్ వాటర్.
0: నేను వాటర్ చేశాను అనుకుంటున్నాడు.
1: హీ థింక్స్ దట్ ఐ హావ్ మ్యానుఫ్యాక్చర్డ్ వాటర్.
0: నీ మొహం, నువ్వేమిటి వాటర్ చేయటము?
1: వాట్ ఎ ఫూల్ యు ఆర్. యు ఆర్ మేకింగ్ వాటర్.
0: ఈ ఉన్నటువంటి మూలాధారమైనటువంటి హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపినావే కానీ వాటర్ నువ్వు చేయలేదు.
1: యు హావ్ ఓన్లీ కంబైన్డ్ ద హైడ్రోజన్ ఆక్సిజన్ విచ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్.
0: ఈ ఆధేయాన్ని నువ్వు చూపుతున్నావే కానీ ఆధారం ఎక్కడ?
1: యు ఆర్ ఓన్లీ షోయింగ్ దాట్ విచ్ యు మేడ్. బట్ యు ఆర్ నాట్.
0: అదే విధంగానే సర్వమునకు ఆధారము ఆత్మతత్వమే.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఆత్మ ద స్పిరిట్ విచ్ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్.
0: ఉన్నది రెండే రెండు ఈ జగత్తునందు మనకు కనిపిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ ఓన్లీ
0: దృశ్యము దృక్కు.
1: One is the seen, other is the look.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే
1: the unity of these two
0: సాధన యొక్క ఫలితము
1: is the result of spiritual practice.
0: దృశ్యము దిక్కులో చేరిపోతుంది.
1: And the seen joins in that vision.
0: కానీ దృశ్యము దిక్కులో చేరుతుంది.
1: The seen also joins in
0: దృశ్యము. దిక్కులో చేరినా దిక్కు దృశ్యంలో చేరినా ఒక్కటే.
1: The scene may join in the looks or the vision may join in the scenario.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: రెండుగా కనిపించేటువంటిది ఒక్కటే.
1: It's only one that appears as two.
0: ఒక విత్తనం ఉంది.
1: Here is the seed.
0: విత్తనమునకు రెండు బద్దలు ఉన్నాయి.
1: It has two cotyledons.
0: ఈ రెండు బద్దలు చేరినప్పుడే
1: when both the cotyledons are there
0: అది భూమిలో పెట్టినప్పుడు మొక్కగా వస్తుంది.
1: When you just plant it,
0: రెండు బద్దలను వేరు చేసి నీవు భూమిలో పెట్టి మొక్క రాదు.
1: When you separate out they will never germinate.
0: ఇదే నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే లైట్ మనకు ప్రాప్తిస్తుంది.
1: దీస్ టూ కాటలెడన్స్ స్టాండ్ ఫర్ నెగిటివ్ అండ్ పాజిటివ్.
0: అయితే
1: హౌఎవర్
0: నెగిటివ్ ముఖ్యమా పాజిటివ్ ముఖ్యమా?
1: ఈజ్ ఇట్ దట్ నెగిటివ్ ఇంపార్టెంట్ ఆర్ ద పాజిటివ్?

0: పాజిటివ్ ఉంటేనే నెగిటివ్ ని మనం ప్రయత్నపూర్వకంగా సృష్టించుకుంటున్నాం.
1: With the presence of the positive,
0: current
1: we create the negative.
0: ఈ బల్బులు ఎవడు సృష్టించాడు?
1: Without the current, who is going to
0: manufacture
1: bulb? Without the current, who will
0: manufacture the fan?
1: Without the current, who will
0: manufacture the mic?
1: It's only because of the existence of the current you make use of the bulbs and the mic and the fan.
0: కనుక
1: so,
0: ఆధారమైనటువంటి యొక్క ఆత్మతత్వం ఉండగానే ఈ అధేయమైనటువంటి దృష్టి కల్పితమైన జగత్తంతా కూడాను సృష్టింపబడుతుండాలి.
1: సో విత్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ఆత్మా ద స్పిరిట్ యు ఫైండ్ ఆల్ ద రెస్ట్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఆధారాన్ని మనం మొట్టమొదట తీసుకోవాలి.
1: యు కన్సిడర్ దట్ ఫండమెంటల్ బేసిస్ ఫస్ట్.
0: ఈ యొక్క ఆధారం అనేటువంటిది మూలాధారం లేకపోతే దేనిని కూడా మనం సృష్టించలేము.
1: వితౌట్ దిస్ ఫండమెంటల్ బేసిస్ యూ కెన్నాట్ మేక్ ఎనీథింగ్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఆధారాన్ని విస్మరిస్తున్నాము.
1: బట్ టుడే వి ఆర్ ఫర్గెటింగ్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
0: ఆధేయాన్ని అత్యంత ముఖ్యంగా భావిస్తున్నాము.
1: బట్ వి కన్సిడర్ థింగ్స్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
0: ఇది ఏ మూర్ఖత్వము.
1: దిస్ ఇస్ ఫూలిష్నెస్.
0: ఇది ఏ అజ్ఞానము.
1: దిస్ ఇగ్నోరెన్స్.
0: చూచారా? కనుక ఈ ప్రపంచం యొక్క దీని అంత జీవిత సత్యంబు తెలిపిది ఎందరో.
1: మెనీ పీపుల్ హ్యావ్ ఎక్స్ప్రెస్ ద మిస్టరీ ద ట్రూత్ ఆఫ్ లైఫ్.
0: ఎందుకు వింటం లేదు ఈ మానవుడు?
1: వై డోంట్ వీ హియర్ పే హీడ్ టు దేర్ వర్డ్స్?
0: వినలేకున్నావు ఎందుకోసం?
1: వై ఆర్ యు నాట్ ఏబుల్ టు పే హీడ్ టు దేర్ టీచింగ్?
0: ఇది మరణమని ఎందరో బోధిస్తున్నారు.
1: మెనీ టీచ్ దట్ ద బాడీ ఇస్ డర్ట్ అండ్ పొల్యూటెడ్.
0: దీని దగ్గరికి పోవద్దురా అని బోధిస్తున్నారు.
1: దే ఆల్సో టెల్ యు నాట్
0: టు. ఎందుకు పోతున్నాడు?
1: దెన్ వై డు యు బాదర్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ద బాడీ?
0: అజ్ఞానం ఇది అని, ప్రజ్ఞానం అది అని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు వెర్రివాడా.
1: ఓ ఫూలిష్ మ్యాన్, యు నెవర్ హర్డ్ దట్. You never bother to hear when it is said this is physical and ephemeral, that is permanent, the knowledge of the spirit, spiritual.
0: సంసార సాగరమని బోధించుచున్నారు.
1: This life is an ocean, that's their teaching.
0: వినిపించుకోలేదు వెర్రివాడా.
1: Oh foolish man, you never heard that.
0: ఎందుకు మీరు వినటం లేదు?
1: Why don't you hear?
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: కానీ ఇది సత్యము అనేటువంటి యొక్క దీన్ని తెలియకుండా పోవటం చేతనే వినిపించుకోవటం లేదు.
1: Because he does not know that this is the truth, he doesn't care to listen.
0: కనుక ప్రతి విషయాన్ని కూడా మనం చక్కగా గుర్తించాలి.
1: Therefore we have to recognize every aspect.
0: ఆధ్యాత్మిక తత్వమునందు చక్కని పరివర్తన రావాలంటే మంచి అభ్యాసం రావాలి.
1: In spiritual field, if there is to be transformation, we should have good habits.
0: దురభ్యాసమును దూరం చేయాలి.
1: We should give up bad habits.
0: ఈ దురభ్యాసముల చేతనే మానవత్వము దానవత్వంగాను పశుత్వంగాను మార్చుకుంటున్నాము.
1: It's only because of the bad habits we become demonic and bestial in our nature.
0: కనుక మనం పశువులు కాదు.
1: We are not animals.
0: మనం రాక్షసులు కాదు.
1: We are not demons.
0: మనుష్య జన్మమెత్తినటువంటి యొక్క దైవత్వమే.
1: We are born as humans, fully divine.
0: అట్టి దైవత్వాన్ని ఇంత అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టటమా?
1: Why should we make this divinity latent within us unsacred?
0: నరసింహన్ చెప్పాడు.
1: నరసింహన్
0: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని.
1: You can get the wisdom only with sincerity.
0: ఆ శ్రద్ధను మన సంజయ్ సహా అని చెప్పాడు. ఫెయిత్ అన్నాడు.
1: సంజయ్ సహాని సెడ్ ది శ్రద్ధ మెన్
0: శ్రద్ధ ఫెయిత్ కాదు, ఫెయిత్ శ్రద్ధ కాదు.
1: శ్రద్ధ ఈజ్ నాట్ ఫెయిత్ అండ్ ఫెయిత్ ఈజ్ నాట్
0: ఫెయిత్ అనగా నమ్మకము.
1: ఫెయిత్ ఈజ్ బిలీఫ్.
0: శ్రద్ధ అనగా ఒక విధమైనటువంటి యొక్క ఉత్సాహము.
1: శ్రద్ధ మీన్స్
0: శ్రద్ధ.
1: శ్రద్ధ మీన్స్ సిన్సెరిటీ, ఎర్నెస్నెస్.
0: కనుక శ్రద్ధ, శ్రద్ధ అనేటువంటి దానికి ఒక విధమైన విశ్వాసము అన్నారు.
1: సో ఇట్ ఇస్ సెడ్ దట్ శ్రద్ధ ఎర్నెస్నెస్
0: విశ్వాసం అనేటువంటిది నమ్మకము.
1: ఫెయిత్ ఇస్ ఫెయిత్.
0: శ్రద్ధ అనేటువంటిది ఇంట్రెస్ట్.
1: ది శ్రద్ధ మీన్స్ ఎర్నెస్నెస్ ఇంట్రెస్ట్.
0: కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది.
1: నో ఇంట్రెస్ట్ టుడే.
0: విశ్వాసము పోయింది.
1: నో ఫెయిత్.
0: ఇంట్రెస్ట్.
1: బట్
0: తమో గుణంగా మనము కేవలం ఒక విధమైన పశువుల కంటే హీనమైపోతున్నాం.
1: హీ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ డల్నెస్. తమో గుణ వర్స్ దెన్ అనిమల్స్.
0: కాదు కాదు, మానవుడైనందుకు
1: being a human
0: మనం ఇతరులకు ఆదర్శవంతమైనటువంటి నడకను నేర్పించాలి.
1: వీ షుడ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే యాజ్ టు సెట్ అన్ ఐడియల్ టు అదర్స్.
0: లేకపోతే మన దురభ్యాసమును చూచి అందరూ కూడా ఒక దూషిస్తారు, పరిహసిస్తారు.
1: వాచింగ్ ది బ్యాడ్ హ్యాబిట్స్ విత్ ఇన్ us, everybody will make fun of you.
0: మానవుల్లో వాడికి ఏమాత్రం కూడా చోటు లేకుండా కూడా బయటికి నెట్టివేస్తారు.
1: హీ విల్ హ్యావ్ నో ప్లేస్ ఇన్ సొసైటీ. హీ విల్ బి ఆస్క్డ్ టు గెట్ అవుట్.
0: సొసైటీకి విరుద్ధమైనటువంటి చర్యలు మనం చేసుకోవటం చేత, దేహమునకు విరుద్ధమైనటువంటి చర్యల్లో మనం ప్రవేశింపజేసుకోవటం చేత మానవత్వం అనేటువంటిది మాలిన్యమైపోతుంది.
1: యాజ్ వీ యాక్ట్ అగెన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ సొసైటీ, యాజ్ వీ యాక్ట్ అగెన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, వీ ఫైండ్ నో ప్లేస్ ఎనీవేర్.
0: మాలిన్యమనే అటువంటి దాన్ని మనం దూరం గావించుకోవాలంటే మాధవత్వం అనేటువంటి చింతన మనం చేయాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు బి అవే ఫ్రమ్ దిస్ మాలిన్య ఆర్ పొల్యూషన్ వీ షుడ్ వర్షిప్ మాధవ ద డివినిటీ.
0: ఈ 25 తత్వములు కూడా మనం దూరం గావించుకున్నప్పుడే 26వది మనమే సాక్షాత్కరిస్తాడు.
1: వెన్ వీఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ దీస్ 25 ఆస్పెక్ట్స్ వీ నో ది 26th ప్రిన్సిపల్స్
0: చెప్పాడు.
1: సో రామదాస్ సెడ్
0: మాయాకులో నాయ మాయాకు నీ నాయ మాయ 25 మర్మము నాయ మాయ 25 మర్మము తెలిసితే మాయ మాయ మాయ మరి బయలాయ.
1: ది హోల్ థింగ్ ఇస్
0: రామదాస.
1: ఇట్ ఈస్ ది వన్ కంపోజిషన్ ఆఫ్ రామదాస హూ సెడ్ దట్ దర్ 25 ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇల్యూషన్. వెన్ వన్స్ యూ నో ది ఇల్యూషన్ ది ఇల్యూషన్ విల్ వానిష్ ఆన్ ఇట్స్ ఓన్.
0: మాయ మాయ మాయ 25 మంత్రములు.
1: వి సే దిస్ ఇల్యూషన్ హస్ గాట్ 25.
0: 25 తత్వములు కూడాను మాయనే.
1: ఆల్ దిస్ 25 ఆర్ ఇల్యూసివ్.
0: ఇలాంటి మాయతో కూడినటువంటి దాన్ని మనం ఎందుకు ఫాలో చేయాలి, ఎందుకు అనుసరించాలి?
1: వై షుడ్ వి ఫాలో దిస్ ఇల్యూషన్.
0: ఈనాడు అట్లా అనుసరిస్తున్నాము.
1: వి డూ దట్ టుడే.
0: అందువల్లనే అజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ఎక్కువగా కప్పుకుంటున్నాము.
1: దేర్ఫోర్ వి ఆర్ కవర్డ్ బై ఇగ్నోరెన్స్.
0: తెలుసు, ప్రతి మానవునికి నేను చేసేది ఇది తప్పు అని తెలుసు.
1: ఎవ్రీవన్ నోస్ వాట్
0: నీ కాన్షియస్. నీకు తెలిసి కూడా నువ్వు చేయకుండా పోవటం వల్ల నీవు రాక్షసుడి కంటే హీనమే.
1: వెన్ యూ డోంట్ ఫాలో ద డిక్టేషన్ ఆఫ్ యువర్ కాన్షియన్స్ యువర్ ఈక్వల్ టు
0: నీ కాన్షియన్స్. ని నీవు విరుద్ధంగా చేసినప్పుడు ఇంకా బయట వారి గౌరవం నీకు ఎక్కడ ఉంది?
1: వెన్ యూ యాక్ట్ అగేన్స్ట్ యువర్ ఓన్ కాన్షియన్స్ హౌ డు ఎక్స్పెక్ట్ టు బి రెస్పెక్టెడ్ బై
0: బయట వారు నిన్ను గౌరవించినప్పుడు నీవు జీవించే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లివింగ్ హియర్ ఆన్ ఎర్త్ వెన్ యూ ఆర్ నాట్ రెస్పెక్టెడ్ బై పీపుల్?
0: కాదు, మనం సమాజంలో పుట్టాము.
1: వి ఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
0: సమాజంలో పెరుగుతున్నాము.
1: వి గ్రో ఇన్ సొసైటీ.
0: సమాజం యొక్క గౌరవాన్ని మనం కాపాడుకోవాలి.
1: వి షుడ్ అప్హోల్డ్ అవర్ ఓన్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ.
0: కేవలం సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్.
1: వి ఆర్ మెయిర్లీ సెల్ఫిష్ అండ్ అటర్లీ సెల్ఫిష్.
0: ఈ స్వార్థమే స్వార్థం అనేటువంటిది మహాపిచాచంగా మారిపోతుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది సెల్ఫిష్నెస్ దట్ రాప్స్ లైక్ ఎ డెమన్.
0: కొంతవరకు త్యాగం మనలో బయలుదేరాలి.
1: వి షుడ్ కల్టివేట్ ది సాక్రిఫైస్.
0: దీనిని మనం చేయాలంటే అదే సత్యము.
1: అండ్ కల్టివేషన్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
0: సత్యం అనగా ఏంటి? స్నేహం కావాలి.
1: ఫ్రెండ్షిప్ ఈజ్ నీడెడ్.
0: ఎవరి స్నేహము?
1: విత్ హోమ్?
0: ఏదో వాడి స్నేహమో వీడి స్నేహమో ఈమె స్నేహమో ఆమె స్నేహం, ఇవి కాదు స్నేహాలు.
1: దీస్ ఆర్ నాట్ ఫ్రెండ్షిప్స్. జాయినింగ్ హ్యాండ్స్ విత్ అదర్స్.
0: అదే ఒక్కటి దైవముతో స్నేహం కావాలి.
1: వీ షుడ్ బి ఫ్రెండ్. గాడ్ ఈజ్ ది ఓన్లీ ఫ్రెండ్.
0: అది ఏ సత్యము?
1: దాట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్.
0: ఆ సత్యం అనేటువంటి దాన్ని మనం సాధిస్తున్నా సౌఖ్యానంతా సాధించిన వారం అయిపోతాం.
1: వెన్ వన్స్ యూ అకంప్లిష్ ది సఖ్య ద
0: ఫ్రెండ్షిప్ సర్వ సౌఖ్యములు కూడా సఖ్యం నుంచి మనకు వస్తుండాలి.
1: ఆల్ సౌఖ్య ద ప్లెజర్
0: సఖ్యం లోపల నిజంగా సౌఖ్యం లేదు.
1: ఇన్ ది వరల్డ్లీ ఫ్రెండ్షిప్ దేర్ ఇస్ నో ప్లెజర్ ఆర్ కంఫర్ట్.
0: చూచావా, మీకు తెలుసును.
1: యూ నో దిస్.
0: కుచేరుడు కృష్ణునితో సఖ్యం చేశాడు బాల్యమునందు.
1: కుచేల చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ.
0: కానీ ఇతనికి అనేక మంది బిడ్డలు కలగటం చేత సంసారంలో మునిగి అనేక బాధలకు గురి అవుతూ వచ్చాడు.
1: కుచేల సఫర్డ్ బికాస్ హీ హాడ్ మెనీ చిల్డ్రన్.
0: అయ్యో, ఈ పరిస్థితి ఎందు నన్ను గట్టుకు చేర్చేవారెవరు? నన్ను ఆదరించేవారెవరు? నా కష్టాలు తీర్చేవారెవరని చాలా విచారపడుతూ ఉన్నాడు.
1: హీ ఫీల్స్ సో బ్యాడ్ అండ్ సో సాడ్ బికాస్ హీ ఇస్ వెరీ మచ్ వరీడ్ యాజ్ హూ వుడ్ కమ్ టు హిస్ రెస్క్యూ.
0: బాల్యమునందు కృష్ణుని యొక్క స్నేహము, గురుకులములో అతని యొక్క స్నేహం చేశాడు.
1: ఇన్ చైల్డ్హుడ్ హీ వాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ దేర్ ఇన్ గురుకుల.
0: చేయటం చేత భార్య జ్ఞాపకం చేసింది.
1: ఇస్ ద వైఫ్ హూ రిమైండెడ్ హిమ్ ఆఫ్ ది ఏజ్ ఓల్డ్ ఫ్రెండ్షిప్.
0: కృష్ణుడు భగవంతుడు కదా.
1: కృష్ణ ఇస్ గాడ్.
0: మీకు స్నేహితుడు కూడా కదా.
1: ఈజ్ యువర్ ఫ్రెండ్.
0: కనుక అతన్ని ఆశ్రయించకూడదా?
1: వై డోంట్ యూ అప్రోచ్ హిమ్?
0: నీ కష్టమంతా పరిహారం అవుతుంది అన్నాడు.
1: హీ విల్ సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్.
0: కానీ ఈ కుచేరునికి డౌట్.
1: బట్
0: సంశయాత్మ వినశ్యతే. సంశయం, అతను నన్ను పలకరిస్తాడో లేడు, అతను నన్ను చూస్తాడో లేడు అనేటువంటి డౌట్ ఉంటాయి. ఈ డౌట్ ఉన్నటువంటి వానికి సందేహమే, సందేహం ఉన్నటువంటి వానికి అన్ని హీనమే జరుగుతుంటాయి.
1: కుచేల వాజ్ ఫుల్ ఆఫ్ డౌట్స్. హీ ఈస్ వెరీ మచ్ బాదర్డ్ వెదర్ కృష్ణ వుడ్ టాక్ టు హిమ్.
0: సంశయాత్మ వినశ్యతే.
1: A doubting Thomas is bound to die, perish.
0: అన్ని విధాల కూడా వినశమైపోతాడు.
1: అండ్ హీ విల్ ఫేస్ ద ఫెయిల్యూర్ ఎట్ ఎవరీ ఇన్స్టెన్స్ ఎట్ ఎవరీ స్టెప్. వీ షుడ్ నాట్ డౌట్.
0: కాదు కాదు, దైవము సామాన్యమైన మానవులు ఎవరైనా మర్చిపోవచ్చును, దైవం మరవడు అనేటువంటి అవిశ్వాసము, అదే శ్రద్ధ బాంధవతేజ్ఞ. ఆ శ్రద్ధ ఉండాలి.
1: One should have that
0: avishwasam undali.
1: One should have that earnestness, that faith that God will never forget. The ordinary people may forget.
0: Vishwasanni balaparchukunnadu.
1: He strengthened that faith.
0: Velladu Krishna daggariki.
1: He approached Krishna.
0: Yavaraina marustaru.
1: Other people may forget.
0: Ee yokka bichagane vale poyinatundi kucheruni evaru aadaristaru?
1: Who will certainly come to his rescue?
0: Nobody
1: will allow him to the doorstep.
0: Kani
1: but
0: కుచేరుడు వచ్చి ద్వారం దగ్గర నిలిచాడని వార్త విన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ హర్డ్ ద అరైవల్ ఆఫ్ కుచేరు.
0: పరుగెత్తిపోయాడు కృష్ణుడు.
1: కృష్ణ ర్యాన్ ఆల్ ద లాంగ్ డిస్టెన్స్.
0: కుచేరుని కౌగలించుకున్నాడు.
1: హి హగ్డ్ హిమ్.
0: ఓ మిత్రుడా, ఎంత కాలమైంది నిన్ను చూచి.
1: ఓ ఫ్రెండ్, ఇట్స్ లాంగ్
0: బ్యాక్. ఎట్లా ఉన్నావు, ఏ విధంగా ఉన్నావని పలుకరించడానికి ఒక కారణం రావాలి కదా.
1: He found a plea to talk to him what happened to you all these days.
0: కలుగుని కష్టమైనది ఈ దైవత్వం అనేటువంటి జ్ఞాపకం వస్తుంది.
1: It's only in times of difficulties we'll think of God.
0: దీనికి ఒక చిన్న దృష్టాంతరము.
1: A small example, illustrations.
0: 13 సంవత్సరములను కూడా అరణ్యవాసం జరిగిన తర్వాత పాండవులు ఇంటికి వచ్చారు.
1: Completing the 13 years period of exile, Pandavas returned.
0: ఆనందంతో కుంతీదేవి కృష్ణునికి పోయి నమస్కారం చేసింది.
1: కుంతి paid her respects to Krishna because her sons could complete that period of 13 years of exile.
0: Neeku aanandamena inka em kavali koruko nenu isthanu annadu Krishnudu.
1: And Krishna said, are you happy? Whatever you want, I am ready to grant your boon.
0: Krishna, naaku emi akkarledu.
1: She said, Krishna, I don't want any.
0: Nee yokka andadandalu, nee yokka aapyayata, nee yokka aadarshamu, నీ యొక్క సమీపత్వము నాకు కావాలనుకుంటే నీవు నాకు నిరంతరము కష్టములనే ప్రసాదించమని.
1: ఇఫ్ ఐ హావ్ టు హ్యావ్ యువర్ ప్రాక్సిమిటీ, ఇఫ్ ఐ హావ్ టు ఎంజాయ్ యువర్ సపోర్ట్, లెట్ మీ ఫేస్ ఆల్ ది డిఫికల్టీస్ ఇన్ లైఫ్.
0: అడవిలో కూడా పడరాని బాధలు పట్టడం చేతనే, తినరాని తిండులు తినిచేట చేతనే, కందమూరాదులు పూజించడం చేతనే అనేక కష్టములు గురి అయ్యారు. ఆ కష్టముల్లో నీవు నిరంతరము కూడాను వారికి వెంట జంట ఇంట ఉండి కాపాడుతూ వచ్చావు.
1: Krishna, you supported us. You are always with us. You came to our rescue many a time. At a time when we suffered so many troubles and turmoils, difficulties,
0: there in the fall.
1: If I am to enjoy this proximity, I am ready to face the problems and difficulties.
0: Satya Sai yokka charitra yendu oka chakkari ghattam evariki teliyadu.
1: This had happened in the life of Bhagavan. No one knows this.
0: సమ్మర్ క్లాసులు జరుగుతుండేటువంటి ప్రతి సంవత్సరము,
1: ఎవ్రీ ఇయర్ వి హావ్ సమ్మర్ క్లాసెస్.
0: బెంగళూరు లోపల కొత్తగా హాస్టల్ కల్పించాలి, పిల్లలు అధికమైపోతున్నారు, వాళ్లకు ఆధునికంగా తగినటువంటి అనుకూలాలు చేయాలని హాస్టల్ కట్టడానికి ప్రారంభించాము.
1: ఇట్ వాస్ డిసైడెడ్ టు కన్స్ట్రక్ట్ ఎ హాస్టల్ టు అకామోడేట్ ఇంక్రీజింగ్ స్ట్రెంగ్త్.
0: సంవత్సరం లోపల పిల్లలందరినీ తీసుకుని నేను ఊటీకి వెళ్లాను సమ్మర్ క్లాస్ జరపడానికి.
1: దట్ ఇయర్ భగవాన్ our students and he went to Uti to conduct summer classes.
0: Summer classes Uti lo chakkaga anni vidhala saukaryanga sadupayanga jariginayi.
1: There summer classes were held successfully there in Uti.
0: Inka rendo dinam anta Bengaluru ki raavali.
1: And they had to return to Bangalore on the following day.
0: Pillalu nenu.
1: Bhagwan told boys.
0: Pillalu ఎట్లయినా మీరు ఊటీకి వచ్చారు.
1: You have come to Uti anyway.
0: చూడటానికి ఒక విధమైనటువంటి కన్నులు కూడా ఉన్నాయి కదా.
1: And you have eyes to see.
0: Sight scenes అంతా కూడా మీరు చూడవలసి వస్తుంది.
1: You may have to go around for sightseeing.
0: భగవంతుని యొక్క సృష్టి లోపల ఈ యొక్క సృష్టి ఎంత విచిత్రంగా కనిపిస్తుందో ఒక తూరి మీరు చూచిరండి అని పంపించారు.
1: The creation, all the scenery around is so beautiful. Better you go for sightseeing.
0: మాకు అక్కర్లేదు, స్వామి కూడా రావాలన్నారు. మా పిల్లలు చాలా మొండి పిల్లలు.
1: Our students are so determined that they wanted Bhagavan to follow them.
0: Swami, meeru kuda raavali annaru.
1: Because of intense love, they said, Swami, you should follow us.
0: Variki natcha cheppanu, nayana, nenu ochindakante crowd anta vachi cheripothundi, akkada meeku em matram kuda sadupayam kuda undadu, drushyalu chuttaani kuda veelu kaadu, meere velli raandi annaru.
1: Bhagavan tried to convince them, if I also follow you, there will be huge crowds. You will not be able to see anything.
0: Pillaluku oka vidhamaina swartham anetundi untadi.
1: But the modern boys, they have selfishness anyway.
0: Swami kuda raavali, lekapothe meem పోమని కూర్చున్నారు.
1: They said, we are not prepared to go without you, Swami, they said.
0: సరే వెళ్ళండి అని బస్సులంతా అరేంజ్మెంట్ చేసి దొడ్డబెట్ట అనేటువంటిది ఒకటి ఉండాలి ఊటీ లోపల.
1: భగవాన్ అరేంజ్ బస్సెస్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ దేర్స్ ఎ ప్లేస్ బై నేమ్ దొడ్డబెట్ట. దేర్
0: 8000 అడుగులు ఎత్తుగా ఉంటుంది.
1: ఇట్ ఈస్ సో హై 8000
0: ఫీట్. ఊటీ లోపల చాలా ఎత్తైన ప్రదేశము.
1: ఇట్ ఇస్ ది హైయెస్ట్ ఆల్టిట్యూడ్.
0: కాబట్టి దొడ్డబెట్ట కంటే మీరు వెళ్లి రండి అన్నాను.
1: భగవాన్ సెడ్ బెటర్ యు గో టు దొడ్డబెట్ట.
0: సరే స్వామి రావాలి, అక్కడంతా ఫోటోలు తీసుకోవాలి, అవి ఇవి చాలా. ఈ కాలం పిల్లల యొక్క అభిరుచులు అట్లా ఉంటాయి.
1: ద టేస్ట్ ఆఫ్ స్టూడెంట్స్, మోడర్న్ స్టూడెంట్స్, దే వాంట్ హావ్ ఇండివిజువల్ ఫోటోగ్రాఫ్స్ విత్ భగవాన్.
0: అందరూ పోండి, మీరు బస్సులంతా దిగి అక్కడ ఫోటోస్ రెడీ అయ్యే లోపల నేను వస్తాను అన్నాను.
1: భగవాన్ సెడ్ ఆల్ బస్ ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్, యు బీ దేర్ రెడీ, ఐ విల్ కమ్ దేర్.
0: వారంతా పోయిన తర్వాత ఒక అరగంటకు నేను నందనవనం వచ్చి దొడ్డబెట్టకు పోతున్నాను.
1: ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ భగవాన్ స్టార్టెడ్ దేర్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ నందనవనం.
0: ఎవరో ఇద్దరు పాపం యువకులు,
1: టూ యంగ్స్టర్స్,
0: నందనవనంకు పోయి స్వామిని చూడాలని పోయారు.
1: దే కేమ్ టు నందనవన టు సీ స్వామి.
0: అక్కడ నందనవనంలో లేడు, దొట్ట పెట్టకు పోయాడు స్వామి అన్నారు.
1: దేర్ ది టూ యంగ్స్టర్స్ కేమ్ టు నో దట్ భగవాన్ లెఫ్ట్.
0: మోటార్ సైకిల్ పైన ఒకే స్పీడ్ గా వస్తున్న స్వామిని చూడాలి, స్వామిని చూడాలి, స్వామిని చూడాలి.
1: దే స్టార్టెడ్ ప్రొసీడింగ్ ఆన్ మోటార్ వెహికల్స్ టు సీ స్వామి.
0: ఈ విధంగా స్పీడ్ గా వస్తున్నారు.